భూది నాన్యభూదిశ్చ బోధరూప తయాత్మనః।

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ప్రకాశించు జ్యోతిని చూడవలనున్న మరొక జ్యోతిని మనం వెతుకునక్కర్లేదు.
2: టు సీ ద లైట్ దట్ ఇల్యూమిన్స్ యు డోంట్ నీడ్ అనదర్ లైట్.
0: స్వప్రకాశమైన ఆత్మ సర్వులు యందు ప్రకాశించుచున్నప్పటికీ దీనిని ప్రకాశింపచేయు మరొక జ్ఞానమును మనం వెతుకునక్కర్లేదు.
2: ద సెల్ఫ్ ఇస్ సెల్ఫ్ ఎఫల్జెంట్. యు డోంట్ నీడ్ ఎనీ అదర్ విజ్డమ్ టు వాచ్ టు విజువలైజ్ దట్ ఆత్మ ద సెల్ఫ్.
0: ఆత్మకు మార్పు లేదు, బుద్ధికి స్వత జ్ఞానం లేదు.
2: ద సెల్ఫ్ హ్యాస్ నో చేంజ్ అండ్ ఇంటెలెక్ట్ హ్యాస్ నో నాలెడ్జ్ ఆన్ ఇట్స్ ఓన్.
0: బుద్ధి కేవలము ఒక బల్బు వంటిది.
2: ఇంటెలెక్ట్ ఇస్ మియర్లీ ఏ బల్బ్.
0: విద్యుత్ శక్తియే ఈ యొక్క బల్బును ప్రకాశింపచేయుచున్నది.
2: ఇట్ ఈస్ ది కరెంట్ దట్ మేక్స్ దిస్ బల్బ్ ఇల్యూమిన్.
0: కనుక బుద్ధి కేవలము మేధాశక్తిని ఆధారం చేసుకుని దేశం యొక్క విఘ్నతను చాటుతున్నదనగా ఇది బుద్ధి చాటునది కాదు. కేవలము ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి ద్వారా చాటగలుగుతున్నది.
2: When the intellect publicizes what all that is happening in the world with its intelligence, is not the greatness of the intellect as such, it is the power of the self, Atma.
0: కర్తృత్వ భోక్తృత్వంతో కూడినటువంటిది మానసికం.
2: Is the mind that has got the two aspects of the doer and the one that experiences. It is also the attachment and possessiveness.
0: కేవలము జాగ్రత్త స్వప్న సుషుప్తులయందు మానసిక చర్యలు అధికంగా గోచరిస్తూ ఉంటాయి.
2: Human actions are clearly visible more and more in the waking and in the dreaming state.
0: కానీ గాఢ నిద్రయందు ఈ మనస్సు లయమై కేవలము మానసిక ప్రభావమును ఏమాత్రమును కూడా ప్రకాశింపచేయక కంపించిపోతుంది.
2: While in the deep sleep, there is no mind and therefore it doesn't function.
0: ఇక్కడ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ అనేటువంటి పేరుతో ప్రకాశిస్తుంటుంది.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ డీప్ స్లీప్ ఇట్ షైన్స్ ఇట్ రేడియేట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉండినప్పటికీ బుద్ధిని ప్రకటింపచేసేటువంటి యొక్క కాన్షియస్నెస్ ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క రూపంలో దర్శింపచేస్తుంది.
2: Though this consciousness is everywhere, it appears separately, manifests separately, as it makes this intellect functional.
0: Agni kante agnito koodinatunti inumu marinta vedini andistundi.
2: It is the iron which is red hot is more burning than that of the fire.
0: Kanukani sarvatra undinatunti yokka vishya chaitanyam kante kudanu ఇంటెలెక్చువల్ చైతన్యం అనేటువంటిది చాలా ప్రభావంగా మానవత్వం పైన ప్రకటింపచేస్తుంది.
2: దేర్ఫోర్ మోర్ దెన్ దట్ ఆఫ్ కాస్మిక్ కాన్షియస్నెస్ దిస్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్.
0: ఈ సమయమునందు మనస్సు కేవలము స్తంభించిపోతుంది.
2: అట్ దిస్ మోమెంట్ ద మైండ్ ఈజ్ విత్ డ్రాన్.
0: ఈ మైండ్ స్తంభించిన తర్వాతనే సూపర్ మైండ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది.
2: As the mind comes to a standstill, the supermind begins to act.
0: Anaga manasuku atheetamainatunte sthitini manavudu andukunnappudu nidravasthayandu ye vidhamainatunte yokka charanamulu leka bhrantulu kudanu leka ye vidhamainatunte nischintato unduno aa vidhamuga ee yokka supermind anetundi nischintaga untundi.
2: In a deep sleep, man is not fear-stricken, he has no anxiety. Similarly, in the state of supermind, he will not have any anxiety or fear whatsoever.
0: కదిలేది నీతి యొక్క స్వభావం అయినప్పటికీ అందులో కనిపించేటువంటి చంద్రుడు కదిలినట్టుగా మనము భావిస్తున్నాం.
2: It is the quality of the water to flow. It runs, it flows. But the moon reflection also appears to have been moving there.
0: చంద్రుని యొక్క ప్రతిబింబము స్థిరముగానే ఉన్నది.
2: The reflection of the moon is steady.
0: కానీ ఆ ప్రతిబింబమును కనిపింపచేయునట్టి ఈ జలమే చలనముగా కనిపిస్తున్నది.
2: But it is only the water where you find the reflection of the moon that it flows, it moves.
0: కనుక సూపర్ మైండ్ అనేటువంటిది చిత్తమై నిత్యమై స్థిరమై ఉండినప్పటికీ ఈ యొక్క మానసిక తత్వం అనేటువంటి యొక్క జలము యొక్క ప్రభావం చేత అది కూడాను కదిలినట్టుగా కనిపిస్తుంది.
2: Thus the super mind, though eternal, permanent and steady, it appears as if it is moving because of the mind that moves.
0: మనసును ప్రభావముగా విశ్వసించి దానిని ఆధారం చేసుకున్నటువంటి యొక్క మానవత్వము కేవలము మానవునిగానే జీవించుతూ వస్తాడు.
2: A human being who takes the mind as the basis of his sustenance will lead the life of an average human being.
0: ఆత్మను ఆధారముగా చేసుకున్నటువంటి యొక్క వ్యక్తిత్వము కేవలము ఆత్మతత్వముతోనే జీవిస్తుంది.
2: An individual who takes the self, Atma, as the basis will have that awareness of the self.
0: Mano indriyamulu yokka koodika chetane bandhimpabadutunnadu manavudu.
2: Man is bound by mind and senses.
0: Manam ee naadu bodhinchunadi manavulakani manam bhramistunnamu. Manavulaku kaadu bodhinchedi manasuku bodhinchali.
2: We are wavered, we are confused that we are teaching human society, but we should show, clearly explain the human nature.
0: Paratattvanni parulaku bodhinchavalanannanu leka taanu taanu grahinchavalanannanu mottamodata nischala chittuduga nirmanam kavali.
2: To practice and to propagate spirituality, he should have that steady mind.
0: Ee nischala tattvamu cherinappude idi kevalamu oka ఓవర్ మైండ్ అనేటువంటి స్థాయిని అందుకుంటుంది.
2: When he has got the steady mind, he will reach the next state, ఓవర్ మైండ్.
0: ప్రాకృతమైనటువంటి భావములు కానీ లౌకికమైనటువంటి భావములు కానీ జగత్ సంబంధమైనటువంటి భావములు కానీ ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశించుటకు వీలుండదు.
2: In the state of over mind, there will be not even a trace of physical, transient, worldly feelings.
0: గది అంధకారంగాను మాలిన్యంగాను ఉండినప్పుడే ఈ గది లోపల విషపురుగులైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తుంటాయి.
2: So long there is dirt, you find all poisonous snakes and scorpions there finding a place.
0: మనసు పరిశుద్ధముగాను ప్రకాశవంతముగాను గృహము ఉండినప్పుడు ఇందులో ఇట్టి విషపురుగులు ఏమాత్రం కూడాను ప్రవేశించవు.
2: When this house, the mind is pure with all the light, no snake, no scorpion can ever enter.
0: Kanuka ee manasu aneetunti gadinindu pavitramainaatunti bhavamulu praveshinchinappudiki idi prakashavantamainaatunti nirmalamainaatunti yokka dana swaroopanga roopondutundi.
2: Therefore this mind, which is compared to that of a room, if it is clean with light, then it shines well, purity.
0: Idi divyamainaatunti manasu yokka prabhavam yokka paritattvam.
2: This is the nature of the divine, my nature of the mind.
0: Manavattvam anetundi manastu kudinadani manamu gurtinchamu.
2: We have recognized this human life has got something to do with the mind.
0: Entavarku itanu manavudu manasu undinantavarku itanu manavude.
2: To what extent he is a human being, so long there is this factor of the mind, he is a human being.
0: ఈ మనస్సు అనేటువంటి యొక్క ఉపాధిని ధరించిన కాలం కూడాను ఇతను మానవునిగానే జీవిస్తుంటాడు.
2: సో లాంగ్ హీ పుట్స్ ఆన్ దిస్ వెస్చర్ ఆఫ్ మైండ్, హీ కంటిన్యూస్ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఈ మనస్సు ఒక పరిమితముతో కూడినటువంటిది.
2: ద మైండ్ హ్యాస్ గాట్ ఇట్స్ లిమిటేషన్.
0: ఈ పరిమితమునకు అతీతమైనటువంటి యొక్క స్థితిని మనం పొందినప్పుడే అపరిమితమైనటువంటి విశాలత్వాన్ని మనము చూడగలుగుతాము.
2: When we go beyond this limitless mind, then we can enjoy that vastness.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
2: For this a small example.
0: మనం ఒక సుందరమైన భవనమును నిర్మించుకున్నాము.
2: We have constructed a beautiful building.
0: ఈ భవనము యొక్క ఏరియా అంతా కూడా ఒక గ్రౌండ్ గా ఉంటుండాలి.
2: The whole area in which the building is built is a sort of a ground.
0: ఈ గ్రౌండ్ యొక్క విశాలత అధికంగానే ఉంటుండాలి.
2: This ground is quite vast.
0: కానీ ఈ గృహమునందు ఒకటి పడక రూము, ఒకటి వంట రూము, ఒకటి బాత్రూము, ఒకటి డైనింగ్ రూము, ఒకటి డ్రాయింగ్ రూము, ఒక లేటిన్ రూము అని అనేక రకములుగా చిన్న చిన్న గదులుగా మనం నిర్మించుకున్నాము.
2: But in this big building, we have constructed so many rooms, like the bedroom, the drawing room, the kitchen, and the latrine, so on and so forth.
0: ఈ యొక్క గదులను నిర్మించుకోవటం చేత గదులు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి.
2: As we made rooms in this building, they appear to be small.
0: అయితే ఈ చిన్న గదులకు ఏది మూల కారణం?
2: What is the basis for these small rooms?
0: ఒక గదికి మధ్య లోపల ఒక గోడను నిర్మించుకున్నాము.
2: Between a room and another room, we constructed a wall in between.
0: ఈ గోడల వలననే గదులు చిన్నవిగా కనిపిస్తున్నాయి.
2: Because of these walls, the rooms appear small.
0: ఈ నిర్మించుకున్నటువంటి యొక్క గోడలను మనము నిర్మూలన చేసినప్పుడు అంత విశాలమైన హాలుగా కనిపిస్తుంది.
2: When once we remove these walls, it will appear to be a very big hall.
0: అవియే ఉపాధి యొక్క భేదములు.
2: That is the difference in vestures.
0: ఒక్కొక్క ఉపాధి అనేటువంటిది ఒక్కొక్క గోడను మనం నిర్మించుకుంటున్నాము. నాదొక దేహము, నీదొక దేహము, అతనిదొక దేహము, ఇతనిదొక దేహము అని దేహ నిర్మాణమును మనం చేసుకోవటం చేతనే ఎవరికి వారు కేవలము సంకుచితమైన నేరో భావాన్ని అనుభవిస్తూ వస్తున్నారు.
2: Because of this body feeling, because of the difference in vesture, everyone says, I have body, you have body, there's difference in our bodies, and become narrow minded.
0: ఈ రూపనామములను మనం త్యజించినప్పుడు అంతా ఒక్కటిగానే ఏర్పడిపోతుంది.
2: When once we get away from this feeling of name and form, everything will be one.
0: ఇదియే universal consciousness అన్నారు.
2: This is called universal consciousness.
0: ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేటువంటిది కేవలము సర్వత్రా ఉండినటువంటిది.
2: This universal consciousness is all pervasive.
0: మనము సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించే నిమిత్తమై స్వార్థ స్వప్రయోజనం నిమిత్తమై మనం కొన్ని పరిమితులను నిర్మించుకుంటున్నాం.
2: ఫర్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్ వీ హ్యావ్ ఆల్ నారో లిమిటేషన్స్.
0: ఒకదానికొకటి అంగ అంగీభావముల చేతనే ఇది నిర్మాణమైపోతూ ఉన్నది.
2: Everything is built out of the relationship between one organ and another organ.
0: ఇది చెయ్యి.
2: This is hand.
0: ఇది చెవు.
2: This ear.
0: ఇది కన్ను.
2: This eye.
0: ఇది ముక్కు.
2: This nose.
0: ఇది నోరు.
2: This mouth.
0: ఈ అంగములన్నీ కూడాను దేహములకు ఒక అంశములుగా ఉంటున్నాయి.
2: All these organs are the parts of the same body.
0: దేహములో ఇవన్నీ కూడాను కొన్ని ఒక అంగములుగా నిర్మాణం అయిపోయింటున్నాయి.
2: దే ఆల్ కాన్స్టిట్యూట్ ది లింబ్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ బాడీ.
0: అంగములు దేహమునకు ఏ విధమైన యొక్క భాగములుగా ఉంటున్నావో,
2: యాజ్ ది లింబ్స్ రిమైన్ యాజ్ పార్ట్స్ ఆఫ్ దిస్ బాడీ,
0: ఈ దేహములు సమాజములకు అట్లా అంగములుగా ఏర్పడుతూ వచ్చాయి.
2: ద బాడీస్ ఆల్సో రిమైన్ యాజ్ పార్ట్స్ ఇన్ సొసైటీ.
0: ఈ సమాజమునకు దేహములు అంగములు అయినట్టే సమాజము మానవత్వానికి అంగంగా ఏర్పడుతూ వచ్చింది.
2: Just as bodies become the limbs of the society should be a limb to the entire humanity.
0: ఈ మానవత్వము అనేటువంటిది ప్రకృతికి అంగములుగా ఏర్పడుతూ వచ్చింది.
2: This humanity is a limb of the nature.
0: ప్రకృతి పరమాత్మకు అంగంగా మారిపోయింది.
2: The nature is a limb of the divine.
0: పరమాత్మని అంగము ప్రకృతి.
2: This nature is the limb of the divine.
0: ప్రకృతికి అంగము మానవత్వము.
2: Is humanity the limb of
0: మానవత్వమునకు అంగము సొసైటీ.
2: The society is the limb of humanity.
0: ఈ సొసైటీకి అంగము దేహములు.
2: Body is the limb of the society.
0: దేహమునకు అంగములు ఈ యొక్క భాగములన్నీ కూడాను.
2: The different parts of the body or the limbs.
0: జగత్తులో మనం ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగీభావములే మనకు ప్రత్యక్షమవుతున్నాయి.
2: In this world, wherever you see, you find this sort of relationship among the different parts.
0: అంగ అంగీ భావములను మనము దూరం చేసుకున్నప్పుడు, సర్వము ఒక్కటిగానే మారిపోతుంది.
2: When once we get away from this association between the limbs, everything would appear as one.
0: ఈ ఏకత్వ దర్శనమునందునే మానవునికి ఆనందం ప్రాప్తిస్తుంది.
2: Man will reach, attain that bliss in this feeling of oneness.
0: మానవత్వమునందు ఒక విధమైనటువంటి అల్పత్వమైనటువంటి దాన్ని మనం విశ్వసిస్తున్నాము.
2: In this human life, we have full faith in this meanness.
0: ఇది అనేక జన్మముల యొక్క సంస్కారమును పురస్కరించుకొని ఇది ఈ అల్పత్వానికి పూనుకుంటుండాలి.
2: This is because of the past lives which is passed on.
0: ఎంత విశాలమైనటువంటిది, ఎంత అనంతమైనటువంటిదిగాను ఉండినప్పటికీ ఈ అనంతత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు.
2: We are not recognizing, we are not understanding that vast infiniteness.
0: చిన్న ఉదాహరణము,
2: a small example.
0: మనము భుజిస్తున్నాము,
2: we eat.
0: ఈ భుజించటమే లోపల కొన్ని వందలు కొన్ని వేల మెతుకులు మనం బ్రింగివేస్తున్నాము.
2: As we eat, we consume so many of the particles.
0: కానీ ఇవి ఒకటి రెండు మూడు అని మనం ఏమాత్రము దీన్ని టోటల్ చేయటం లేదు.
2: బట్ వీ డోంట్ మేక్ టోటల్ ఆఫ్ ద రైస్ పార్టికల్స్ దట్ వీ ఈట్.
0: ఇవి వందల అన్నము మెతుకులంతా లోపల ప్రవేశిస్తున్నాయి.
2: హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ రైస్ పార్టికల్స్ వీ పార్టేక్.
0: కానీ ఒక్కటి రెండు చిన్న రాళ్లు మన పంటి కిందకి పడినా అన్నంలో అంతా రాళ్లు ఉన్నాయని ఈ అల్పత్వం చేత అధికత్వాన్ని కూడా కించిత్ పరుస్తున్నాము.
2: ద మూమెంట్ వెన్ వీ ఫైండ్ వన్ ఆర్ టూ స్మాల్ స్టోన్స్ ఇన్ ద రైస్, వీ జస్ట్ నెగ్లెక్ట్ ద హోల్ రైస్.
0: కనుక మనము ఈ అల్పత్వానికి మనం అభ్యాసపడిపోయాము.
2: వీ గాట్ యూస్ టు దిస్ మీన్నెస్.
0: ఈ సహజత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: We are not making an effort to understand the natural quality.
0: ee sahajatvanni manam vismarinchi
2: forgetting the natural quality,
0: asahajanni vishwasinchi
2: believing what is false,
0: divyatvanni manam kolipothunnam.
2: We lost the divinity.
0: Kanuka divyatvam aneetundi patti manavattamu divyatvame.
2: So every human life is full of divinity.
0: ilanti divyatvam aneetundi daniki manavattulaku madhya e maatramu addugodalu levu.
2: In that vast divinity, there are no obstacles or partitions.
0: Mana brahma matrame deeniki adduga nilustuntundadi.
2: It is only the illusion that stands forth as an obstacle.
0: Nenu chesanu, nenu chusanu, nenu anubhavincharu aneetundidi oka vidhamaina kartrutva bhoktutvaniki oka avakashanni andistuntundadi.
2: I have done, I have seen, that only gives a feeling of the doer and experiencer.
0: Neevu chesindi emi ledu.
2: I have not done anything.
0: Neevu chusindi emi ledu.
2: I have not seen anything.
0: Neevu anubhavinchindi emi ledu.
2: I have not experienced.
0: Ivanni kudanu oka antarbhavamto undinatundi yokka aatma shaktiye cheyistuntundadi.
2: They are all the inner feelings coming out of the power of the self.
0: Idi chetu adi chetu inkenniyo chetunanchu uhalu alli alasipoku.
2: Don't get tired yourself with all the illusion imagination that I will do this, I will do that and something else.
0: ye vittulanu naati ichchota nuntiro aa phalamule meeku anduchundu.
2: You have come down here sowing the seeds in the past and you will reap those fruits now.
0: vittanam okateena phalamulu veruga manaku labhyamu kaavu.
2: If the seed is the one species, one variety, you cannot have another fruit.
0: kanaku manamu chesinatvanti yokka karmalu anni kudanu mana bhramtiche దీన్ని నేను చేశానని భావించడం చేతనే తాను అనుభవించడానికి తగినటువంటి యొక్క దీన్ని కోల్పోతున్నాడు.
2: బికాస్ హి హస్ గాట్ దట్ ఫీలింగ్ ఆఫ్ డూయర్, హి ఇస్ నాట్ ఏబుల్ టు ఎక్స్‌పీరియన్స్ వాట్ హి హస్ డన్.
0: ఈ అనుభవించేదంతా కూడాను సూక్ష్మ దేహమే.
2: ది యాక్చువల్ ఎక్స్‌పీరియన్సర్ ఇస్ ద సటిల్ బాడీ.
0: ఇది ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశముల యొక్క స్వరూపం.
2: This is the form of the sheath of life, the sheath of mind, and the sheath of wisdom.
0: దీనిని వేదము ఋతం సత్యం బృహత్తం అన్నారు.
2: This Veda calls it ruta,
0: satyam, bruhattam
2: and bruhattam.
0: బృహత్వం అనగా విశాలత్వం,
2: meaning vastness.
0: దీనిని ఉపనిషత్తులంత కూడాను
2: this Upanishads
0: మహాతత్వము అన్నారు.
2: Described it as mahatattva.
0: దీనినే భూమము అన్నారు.
2: It also described as భూమం.
0: భూమం అనగా బ్రహ్మతత్వమే భూమం.
2: భూమ meant the nature of Brahman.
0: బ్రహ్మ అనగా ప్రా వ్యాప్తింపజేసేటువంటి గుణం కలిగినటువంటిది బ్రహ్మ.
2: The Brahma meant that which is expansive, that which spreads.
0: ఎప్పుడు కూడా వ్యాపించి పోతూ ఉంటుంది.
2: Meaning it spreads, it expands.
0: ఈ వ్యాపించేటువంటి గుణము గాలితో కూడినటువంటిది.
2: this quality of expansion vastness is గాలి
0: సర్వత్ర వ్యాపించిపోతుంటది.
2: The air spreads everywhere.
0: ఇది పంచభూతములలో ఒకటి.
2: It's a part of five elements.
0: కనుక ఈ యొక్క ఐదు ఇంద్రియములు కూడాను మానవుని యొక్క హస్తగతమైనటువంటివి.
2: All five senses are in the hands, control of man.
0: నిజముగా మానవుడు ఈ పంచభూతముల స్వాధీనమునందు ఉంచుకొని ఎంతో అధికుడుగా కావలసినటువంటి యొక్క స్థితిని తాను కోల్పోతున్నాడు.
2: Man has lost his real position. Actually, he could have full control over the five elements.
0: ఈ యొక్క ఐదు ఇంద్రియములకు తాను దాసుడు కావటం చేతనే
2: as he become slave to five senses,
0: తాను సర్వమునకును బద్ధుడైపోతున్నాడు.
2: He is bound in every possible way.
0: కనుక మనము బద్ధులము కాదు.
2: So you should never be chained, bonded.
0: బుద్ధులమే.
2: You should be intelligent one.
0: కనుక ఇలాంటి బుద్ధి ఉండినప్పటికీ
2: in spite of that intelligence,
0: మనము మానవత్వాన్ని విభజించుకొని పోతున్నాము.
2: We divide humanity.
0: ఈ మానవత్వము చాలా విశిష్టమైనటువంటిది.
2: This human life is very significant.
0: ఉత్కృష్టమైనటువంటిది.
2: It's noble.
0: సౌజన్యమైనటువంటిది.
2: It's
0: సౌశీల్యమైనటువంటిది.
2: It's one of character.
0: ఇలాంటి మానవత్వాన్ని మొట్టమొదట మనము అర్థం చేసుకోవాలి.
2: We have to understand in the first instance the meaning of human life.
0: మానవుని కంటే అధికమైనటువంటిది ఈ జగత్తునందు మరొకటి కానరాదు.
2: In this world there is nothing more than the life of a human being.
0: అట్టి దివ్యత్వమైనటువంటి మానవత్వాన్ని మనం ధరించి
2: having had that divinity within the human life,
0: అల్పత్వమైనటువంటి యొక్క దేహభ్రాంతిని మనం వరించి
2: we are after that mean body feeling,
0: మనము ఆత్మతత్వాన్ని విస్మరించుకుంటున్నాము.
2: We forget the nature of the self.
0: ఇది సరియైనటువంటిది కాదు.
2: This is not a proper way.
0: ఎన్ని విద్యలు మనం చదువుతున్నాం.
2: We study so many forms of education.
0: ఎన్ని యంత్రములను మనం కనిపెడుతున్నాం.
2: We have discovered many machines.
0: ఇవన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటివిగాను కేవలము ఒక విధమైనటువంటి యాంత్రికమైనటువంటివిగాను గోచరిస్తున్నాయి.
2: They are merely worldly and mechanical.
0: ఇది యాంత్రికమైనటువంటి జీవితంగానే నడుస్తూ ఉంటుండాలి.
2: It goes forth. It proceeds like a man. Artificial life.
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ లైఫ్ లోపల మనము హార్ట్ లేకుండా మనము జీవిస్తున్నాము.
2: ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ లైఫ్ వీ లివ్ వితౌట్ హార్ట్.
0: కనుక మన హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క స్థానము.
2: ద హార్ట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ గాడ్.
0: ఈ హృదయ స్థాయం నందు దివ్యత్వమే ఉండాలి. కానీ మానవత్వం కానీ మరొక పశుత్వం కానీ మరొక అల్పత్వం కానీ ప్రవేశించడానికి వీలు లేదు.
2: ఇన్ దిస్ హార్ట్ దేర్ ఇస్ ప్లేస్ ఓన్లీ ఫర్ డివినిటీ. There is no scope for any humanity or animal
0: body.
2: The body and all the limbs,
0: divyattvam yokka prakasha nimittamai deenini yerpadinatuntivi kaani
2: they are meant to shine that of the divinity.
0: Anya margamulakai yerpadinatuntidi kaadu.
2: They are not meant for other purpose.
0: Manam illu kattam.
2: We constructed a house.
0: Manam kitkilu pettam.
2: We have windows.
0: Dwaramulu nirminchukunnamu.
2: We opened the door.
0: Ee dwaramulu endukosam nirminchukunnamu.
2: Why have you kept that door there?
0: మనము వచ్చి పోయే నిమిత్తం.
2: ఓన్లీ ఫర్ ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్.
0: మన యొక్క బంధుమిత్రులు లోపల రావడం పోవడం జరిగే నిమిత్తము.
2: ఇట్స్ ఓన్లీ ఫర్ అవర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ టు గెట్ ఇన్.
0: ఎవరు దీనికి అవసరమైనటువంటి వారు అధికారిగా ఉన్నారో వారిని మాత్రమే ఈ ద్వారంలో మనం ప్రవేశపెట్టాము.
2: వీ ఓపెన్ ద డోర్ టు మేక్ దోస్ పీపుల్ దట్ హావ్ అథారిటీ టు ఎంటర్.
0: ద్వారం ఉన్నది కదా అని దారిలో పోయేటువంటి గాడిదలు పందులంతా మనం ప్రవేశపెట్టాము.
2: As you have the door, you don't permit the street pigs and the dogs to enter the house.
0: ఈనాడు మనకు ఇంద్రియములనేటువంటి ద్వారములు ఉంటున్నాయి.
2: We have got the doors, the limbs.
0: ఈ ఇంద్రియముల ద్వారా ద్వారముల చేత ఏ పవిత్రమైనటువంటి భావములో ఏ యొక్క ఉత్కృష్టమైనటువంటి భావములో ఏ యొక్క సౌశీన్యమైనటువంటి భావములో దీని లోపల ప్రవేశపెట్టాలి.
2: These limbs which are the doors should permit the noble feelings, the sacred feelings.
0: నిమిత్తమై ఈ దేహమునకు ఇంద్రియములు నిర్మించబడినటువంటి.
2: It is for this purpose the body has indriyas or organs.
0: కాని ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు,
2: the man who doesn't realize the truth,
0: దుర్భావములు దుర్గుణములు దురాలోచనలంతకూడను మనం లోపల ప్రవేశపెడుతున్నాము.
2: We permit all bad feelings and bad thoughts.
0: తద్వార మన హృదయము మాలిన్యమైపోతుండాలి.
2: For that reason the heart is polluted.
0: ఈ హృదయ మాలిన్యమునందు భగవంతుడు ఉండడానికి వీలులేనటువంటి పరిస్థితిగా చేసుకుంటున్నాము.
2: In this polluted heart God has no place.
0: ఈనాడు ప్రపంచమంతా కూడాను మలినమైనటువంటిదిగానే కనిపిస్తుండాలి.
2: Today the whole world is polluted.
0: శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ ఐదు ఇంద్రియములు కూడాను ఐదు సెన్సెస్ కూడాను ఐదు భూతములు కూడాను అంతా మలినంగా ఏర్పడిపోయినాయి.
2: The five senses, the five elements are polluted.
0: మంచి గాలి మనకు లభ్యం కావటం లేదు.
2: We don't have even
0: మంచి నీరు మనకు ప్రాప్తించటం లేదు.
2: We don't have pure water.
0: మంచి శబ్దం మనకు శ్రవణం చేయడానికి వీలు లేదు.
2: We don't have good sound.
0: మంచి స్పర్శ కూడాను లేదు.
2: We don't have even good touch.
0: మంచి లైట్ కూడాను లేదు.
2: We don't have even good light.
0: ఇంకా మానవత్వం ఏ రీతిగా ఇంకా విశ్వశాంతిని చేకూర్చేటువంటి విధాన్ని గుర్తిస్తుంది.
2: How do we expect the humanity to have the welfare in the
0: world? పంచభూతములనే మనం మాలిన్యపరచుకుంటున్నాము.
2: The five elements we pollute.
0: కనుకనే మనస్సు దీనికి అతీతమైన స్థితిని పొందాలని ఆధ్యాత్మిక ప్రబోధిస్తూ వచ్చింది.
2: సో స్పిరిచువాలిటీ టీచెస్ దట్ వీ షుడ్ గో బియాండ్ ద మైండ్.
0: ఇది కొన్ని విధమైన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: వీ షుడ్ హ్యావ్ ఇన్నర్ విజన్.
0: ఇది రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్ అని.
2: దిస్ ఈస్ ద రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్.
0: ఈ రియలైజ్ చేయటం లోపల ఉంటుండాది మన అంతర్బోధ.
2: The inner teaching lies in this realization.
0: ఏది నీవు టీచ్ చేసినప్పటికీ బహిర్ముఖం కాదు అంతర్ముఖంలో నీవు విచారించాలి.
2: Whomsoever you pray, you should inquire within, not outside.
0: అదే realization of cosmic energy అన్నారు.
2: That is called realization of cosmic energy.
0: ఈ కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
2: Where is this cosmic energy?
0: సర్వత్రా ఉంటుండాలి.
2: It is everywhere.
0: In you, with you, above you, below you, around you.
2: This cosmic energy is in you, with you, above you, below you, around you.
0: నీవి ఒక కాస్మిక్.
2: యూ యువర్ సెల్ఫ్ ఇస్ కాస్మిక్ ఎనర్జీ.
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
2: దిస్ ట్రూత్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్.
0: అగస్త్య మహర్షి,
2: సెయింట్ అగస్త్య,
0: రాములు, అయ్యా మీరు పరమాత్మ స్వరూపులు, మీకు ఈ విచారం ఎందుకు? ఈ అరణ్యవాసం ఎందుకు? ఎందుకు మీ విధమైనటువంటి యొక్క నాటకము సృష్టించుకున్నారు అని ప్రశ్నించినప్పుడు రాములు తెలియని అమాయకుని వలె, నేను భగవంతుడా, నేను అతీతమైనటువంటి యొక్క శక్తినా అని తానే ఆశ్చర్యపడినట్టుగా ఈ రామాయణం నిరూపిస్తూ వచ్చింది.
2: సెయింట్ అగస్త్య ఆస్క్ లార్డ్ రామ, యు ఆర్ వెరీలీ గాడ్, వై డు ఎనాక్ట్, వై డు యాక్ట్ దట్ వే యాజ్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్?
0: అనగా దేహం యొక్క ప్రభావము ఇన్ని విధమైనటువంటి అజ్ఞానములకు అవకాశం అందిస్తూ వస్తుంటారు.
2: ఇట్ ఓన్లీ మీన్స్ ద బాడీ ఫీలింగ్ లీడ్స్ టు ఇగ్నోరెన్స్.
0: ఈ దేహం అనేటువంటి తత్వము కేవలము ఒక పనిముట్టుగా మనం భావించాలి.
2: వీ హావ్ టు టేక్ దిస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది సరి అయినటువంటి స్థితిలోనే ఉంచుకోవాలి.
2: దిస్ ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి ఇన్ ప్రాపర్ పొజిషన్.
0: భోజనం చేస్తున్నాం మనం.
2: వీ ఈట్
0: ఎవరి కోసము?
2: ఫర్ హూస్ సేక్?
0: దేహరక్షణ కోసమే.
2: ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే వేదము భిక్షాన్నం దేహరక్షార్థం అన్నారు.
2: Therefore Veda says the food is for the body.
0: ఇంకా గుడ్డలు ధరిస్తున్నాము.
2: వీ పుట్ ఆన్ డ్రెస్.
0: దేనికోసము? అలంకారం కోసం కాదు.
2: ఇట్స్ నాట్ ఫర్ డెకరేషన్.
0: వస్త్రం శీత నివారణం.
2: ఇట్స్ ఓన్లీ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్.
0: మన యొక్క దేహం అంతా కూడాను రోగముల చేతనే కప్పబడి ఉంటుండాలి.
2: ద బాడీ ఈస్ కవర్డ్ బై ఆల్ డిసీజెస్.
0: దప్పి,
2: థర్స్ట్,
0: ఇది ఒక రోగం.
2: దిస్ ఈస్ ఎ డిజీజ్.
0: నీరు త్రాగటము ఇది ఒక ఔషధము.
2: Drinking water for thirst is the medicine.
0: ఆకలి ఒక రోగం.
2: Hunger is disease.
0: అన్నము తినటమే దీని యొక్క మందు.
2: Partaking food is its medicine.
0: ప్రతి ఒక్కటి కూడాను రోగంగానే రూపొందుతుండాలి.
2: Everything shapes as a disease.
0: మన రాగమే ఒక రోగం. వాంఛలే ఒక రోగం.
2: Desires form constitute disease.
0: కానీ ఈ యొక్క రాగమును నెరవేర్చుకునే నిమిత్తమై
2: to fulfill the desire
0: అనేక విధమైనటువంటి పెడమార్గములను మనం పడుతున్నాం.
2: We take all kind of perverse directions.
0: కనుకనే మొట్టమొదట ఈ రాగం అనేటువంటి రోగాన్ని నివారణ చేసుకోవాలి.
2: So we should cure ourselves from the disease of desire.
0: ఏమిటి ఈ రాగము?
2: What is this attachment?
0: వాంఛనే రాగము.
2: The desires constitute attachment.
0: దీనిని ఆశ ఆశ అంటారు.
2: This is desire.
0: దీనిని తృష్ణ తృష్ణ అంటారు.
2: This is also called thirst.
0: ఆశలు కూడాను రెండు విధములైనటువంటి ఆశలు ఉంటున్నాయి.
2: The desires are of two types.
0: పేరాశ దురాశ.
2: The excessive desire and the desire you cannot accomplish.
0: మానవునికి అనుకూలమైనటువంటివన్నీ ఆశించటము ఇది ఏమాత్రము దోషము లేదు.
2: There is nothing wrong to aspire for that which is possible.
0: తినడానికి తిండి ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి, ఉండడానికి కొంప ఉండాలి, ఇంకా ఏవైనా అంతో ఇంత రోగం వస్తే ఔషధాలు కూడా మనం తీసుకోవాలి.
2: You need food, raiment and shelter to eat, to live and to put on.
0: ఈ విధమైనటువంటి ఆశలను కోరకపోవటంలో ఇది దోషము లేదు.
2: There is no mistake in having desires.
0: కానీ దీనిని మితిమీరిపోయినటువంటి దురాశగా మార్చుకుంటే.
2: But if you make it excessive desire.
0: ఆ దురాశనే రాగము అని ఉంటూ వచ్చారు.
2: That excessive desire is the cause for attachment.
0: కనుక మానవునికు ఆశ ఉండవచ్చును.
2: Man may have desire.
0: కానీ ఈ ఆశలు చీమల పుట్టల వలె పెరగకూడదు.
2: But the desires should not go on spreading like ants.
0: ఈ ఆశలంతా కూడాను.
2: All the desires.
0: దోచుకునే రోగము దాచుకునే వ్యక్తిత్వము మనలో ప్రవేశించకూడదు.
2: It should not be like sickness which is hidden or that which is expressed.
0: పశుపక్షి మృగాదులు కూడాను కాలానుగుణ్యంగా భుజిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
2: The birds and beasts as well eat and sleep as per the time.
0: కానీ వాటికి దాచుకునేటువంటి సోమరత్వము, స్వార్థము, దోచుకునేటువంటి యొక్క రాక్షసత్వము అందులో లేవు.
2: They don't have anything like to capture or to hoard or to hide.
0: మానవుడిగా పుట్టి
2: having been born as a human being,
0: divyattvamga tanu prakatimpajestu
2: expressing the divinity,
0: ee alpattvamainatu bhavamulanu pravesha pettukotam cheta,
2: because of the mean feelings in him,
0: manavattvanni swatasiddhanga kolipothu vastundi.
2: He loses the natural quality of a human being.
0: Oka chinna udaharanam,
2: a small example.
0: Oka inupa mukka untundali.
2: Here is iron piece.
0: Idi enta bhadramganu, enta stronga, enti vidinattu kathinanga untadi.
2: It is very strong and safe.
0: కానీ దానిని మట్టిలో వేసినప్పుడు,
2: when once you put it in the dust,
0: ఈ డస్ట్ అంతా పట్టి,
2: because of the dust,
0: కొంతకాలంలో రస్ట్ అవుతుంది.
2: The iron gets rusted.
0: ఈ రస్ట్ పట్టడం చేత,
2: because of the rust,
0: ఐరన్ శక్తి అంతా బస్ట్ అయిపోతుంది.
2: The power of the energy bursts.
0: ఈ బస్ట్ అయినప్పుడు దానిని అగ్నిలో వేసి టెస్ట్ చేయాలి.
2: As the iron piece bursts, it should be tested in fire.
0: ఈ టెస్ట్ అయినప్పుడు ఈ మాలిన్యం వీడిపోయి ప్రకాశవంతమైనటువంటిదిగా మెత్తదనంగా రూపొందుతుంది.
2: As it is put to test in fire, it shines with all the effulgence and becomes soft.
0: ఎంత కఠినమైన ఇనుప ముక్క ఎంత మెత్తదనంగా రూపొందింది.
2: Such hard iron becomes so soft.
0: ఎంత నల్లగా ఉండినటువంటి యొక్క ఈ యొక్క రూపము ఎంతటి ప్రకాశవంతంగా మారింది.
2: Iron which is black in form becomes shines brilliantly.
0: కానీ బ్లాక్ ను బ్లాక్ గానే మనం డెవలప్ చేసుకోకూడదు.
2: But we should not mistake it with a true color black.
0: Black nu white ga marchukovadaniki prayatninchali.
2: We should make an effort to make the black shine white.
0: Manavudu,
2: man today,
0: kevalam telivitetulu balichipovatam cheta,
2: because of the excess of intelligence,
0: ahankaram adhikamavuta cheta,
2: because of excessive ego,
0: vijnanam shunyamai,
2: because of loss of wisdom,
0: marinta ajnananga pravartistu vastunnadu.
2: He conducts himself more ignorantly.
0: Etla?
2: How?
0: Nallaga undinatvanti boggunu తెల్లగా మార్చాలని సంకల్పించుకున్నాడు.
2: మ్యాన్ ఇస్ డిటర్మిన్డ్ టు ట్రాన్స్ఫార్మ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ కలర్.
0: కానీ ఈ నల్లటి బొగ్గును తెల్లగా మార్చాలని చెప్పని సోపు వేసి తిక్కుతూ వచ్చాడు.
2: టు చేంజ్ ది కలర్ ఆఫ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ హీఈస్ జస్ట్ వాషింగ్ విత్ సోప్.
0: సోపు కూడా నల్లగా మారిపోతూ వచ్చి
2: సోప్ ఆల్సో టర్న్స్ బ్లాక్.
0: ఈ సంగదోషమే.
2: It is the mistake of the company.
0: ఇది సరికాదని తెల్లని పాలు తెచ్చి ఈ నల్లటి బొగ్గును కడగడానికి ప్రయత్నించాడు.
2: In the place of soap, he brought now white milk, start washing the black coal.
0: కానీ మిల్క్ కూడాను నల్లగా మారిపోయింది.
2: Milk also turned black.
0: ఇది కాదు పద్ధతి.
2: This is not the procedure.
0: ఇది లౌకికమైన, భౌతికమైన, అల్పమైనటువంటి పద్ధతులు ఇవన్నీ.
2: These are worldly, low procedures.
0: లో చింతన చెయ్యాలి.
2: Then you should think within.
0: ఇది బొగ్గు ఇప్పుడు బొగ్గుగా మారింది. ఇది బొగ్గుకు పూర్వం ఏ రీతిగా ఉండినది, ఇది ఏమిటి అని విచారణ చెయ్యాలి.
2: The present coal, what was its original form earlier? One should inquire.
0: ఇది పూర్వము కర్ర.
2: Earlier it was wood.
0: ఈ కర్ర అగ్ని సంస్కారం కావటం చేతనే కర్రగా కాకుండా లేక తెల్లగా కాకుండా నల్లగా మారిపోయింది.
2: Because this fire, because of this wood, because of the refinement of the fire, it doesn't remain as wood. It is not black. It remains black like coal.
0: Sahaja swarupamu ledu.
2: It has no natural form.
0: Purna swarupamu kadu.
2: It has no earlier form.
0: Madhya swarupani pondi malinyanga untundali.
2: It has a form in the middle and turns black.
0: Aithe deenini ee reethiga tirigi purna swarupaniga marchali.
2: How is it possible to bring it to perfection?
0: Idi ye adhicheta ఈ యొక్క కర్ర బొగ్గుగా మారిందో అదే అగ్నిలో తిరిగి పడవేసే.
2: దట్ ఫైర్ విచ్ మేడ్ ద వుడ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ కోల్ నౌ పుట్ బ్యాక్ ఇన్ ద ఫైర్.
0: వేసి ఈ బొగ్గును బాగా కాల్చు.
2: పుట్ ఇట్ ఇన్ ద ఫైర్ అండ్ బర్న్ ఇట్ మోర్.
0: పూర్ణంగా కాలిన తర్వాత తెల్లగా మారిపోతుంది ధూళిగా.
2: వెన్ ఇట్ ఈస్ బర్న్ ఫుల్లీ, then it becomes white.
0: Appude white and light kudanu maaripothundi.
2: Then it becomes white and light.
0: Ee vidhananni manam chakkaga gurtinchali.
2: This procedure we should recognize.
0: Adi antardrishti annaru.
2: That is inner vision.
0: Kanukane deenini nijamainatunte yokka pavitramaina super mind annaru.
2: This is sacred super mind.
0: Ee super mind aneetundi ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర పూర్ణత్వాన్ని పొందేటప్పటికే ఓవర్ మైండ్ గా మారిపోతుంది.
2: ది సూపర్ మైండ్ విత్ ఆల్ ఇట్స్ సాంక్టిటీ బికమ్స్ ఓవర్ మైండ్.
0: కర్ర కాదు, బొగ్గు కాదు.
2: ఇట్ ఈస్ నాట్ వుడ్ నార్ కోల్.
0: ఇది శిరస్సును ధరించుకునేటువంటి విభూతిగా తయారవుతుంది.
2: ఇట్ ఈస్ ది విభూతి దట్ అడాన్స్ ది ఫేస్.
0: ఈ విభూతి మానవునికి ఒక జ్ఞానాన్ని బోధిస్తుండాలి.
2: ఇట్ ఈస్ దిస్ విభూతి దట్ టీచర్స్ విజ్డమ్ టు ద డర్ట్.
0: ఓ మానవుడా,
2: ఓ మ్యాన్,
0: ఈ ప్రపంచములో పల సమస్త పదార్థములు కూడాను,
2: ఆల్ ద మెటీరియల్ ఇన్ ద వరల్డ్,
0: కట్ట కదపటికీ అగ్ని సంస్కారం చేత భస్మము కావలసింది.
2: అల్టిమేట్లీ ఇట్ ఈస్ రిఫైన్డ్ బై ద ఫైర్ బికమ్స్ యాష్.
0: ఈ సర్వ పదార్థముల యొక్క అంత్యస్వరూపము మీమాంస భస్మమే.
2: ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ ది ఎండ్, ద రియాలిటీ ఈస్ యాష్.
0: కనుక మన దేహం కూడాను మన నొసట రాతను బట్టి భస్మమే.
2: The body is also is something that is vibhuti on the forehead. Nothing is permanent.
0: Okkate shashvatamu.
2: Only one is permanent.
0: Adi antarvani.
2: That is inner voice.
0: Adi atmatattvamu.
2: That is self.
0: Adi divyattvamu.
2: That is divinity.
0: Adi pavitramu.
2: That is sacred.
0: Adi nijamainatunti yokka manavattvamlo undinatunti visishtata.
2: That is the true significance in the human life.
0: Kanuka manavattvamlo inta visishtamainatunti yokka divyattvam untundi kudanu,
2: having the divinity in the human life,
0: manam telusukolekapothunnam.
2: We are not able to understand.
0: Kavasanta nidhi mana kaalakindane untundali.
2: There's so much of wealth right under your feet.
0: Ee kanaka vastuvadulu kuda mana kaalakindane untunnayi.
2: All the gold, every objects are beneath your feet.
0: Kaani manaku teliyinanta kaalamu,
2: so long you are not aware,
0: manam ekkado prapanchamulo manam vetukutu pothunnamu.
2: We search for them all over the world.
0: Kaani ee bhoomi yandu ee vidhamainatundi yokka దివ్యమైనటువంటి యొక్క మనులు ఉంటున్నాయని గుర్తించిన తర్వాత ఇంకా మరి వేరే వెతకము.
2: హావింగ్ నోన్ రైట్ అండర్ ద ఫీట్ దేర్ ఆర్ ప్రెషస్ జెమ్స్ యు డోంట్ నీడ్ టు సర్చ్.
0: ఇంటిలోన జ్యోతి వెలుగుచునుండగా పరుల ఇంటికి అగ్గి కరుణని అరుగనేలా.
2: When the light is burning brilliantly in your house, why should you go for fire?
0: ఇంటిలోనే నీకు అగ్ని కావాల్సినంత ఉంటుంటే దీనిని కోరి పరువుల ఇంటికి నీవు ఎందుకు పోవాలి అగ్నికి?
2: When you have fire place at your house, why should you go step into the neighbor's house?
0: దేవుడనగ నీ దేహమందే ఉంటుండగా,
2: గాడ్ ఈజ్ ఇన్ యువర్ బాడీ,
0: దేవుడు ఎక్కడ నుంచి దేవుడాడది వేళ,
2: వై షుడ్ యు సర్చ్ ఫర్ గాడ్?
0: కాదు కాదు,
2: నో,
0: నీలో ఉన్నాడనేటువంటిది సత్యాన్ని నీవు గుర్తించకుండా ఉన్నంత కాలము దేవుణ్ణి బయట నీవు వెతుకుతావు.
2: సో లాంగ్ యు డోంట్ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యు బిగిన్ టు సర్చ్ అవుట్ సైడ్.
0: కాదు, నీలోనే ఉన్నాడని గుర్తించు.
2: యు నో దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: నీవు ఇంకెక్కడా పోనక్కర్లేదు.
2: యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
2: దట్ spreads everywhere.
0: Sarva shaktini kuda nuniki andistundi.
2: That will give you all faculties power.
0: Neevu adi aneetundi rendu bhedamulu undavu.
2: There is no difference between you and that.
0: Chana para aneetundi bhedarahitamaipothundi.
2: It becomes, there will be no differences between mine and thine.
0: Sarva bhuta antaratma, oki atma sarva bhutamuli kulunu antaratma ga untundali.
2: The self is the indweller in all the beings.
0: Kanuka మనము మానవులము మానవులము అని కేవలము ఒక విధమైనటువంటి యొక్క అల్పజీవులుగా మనం విశ్వసించరాదు.
2: టేకింగ్ అవర్ లైవ్స్ ఇస్ హ్యూమన్ లైవ్స్, వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ లో.
0: ఎన్ని జన్మల నుంచినో కూడా నీవు మార్పు చెందినప్పటికీ నీ దేహములు నీవు వస్తూనే ఉంటున్నావు.
2: యు ఆర్ జస్ట్ కంటిన్యూయింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ పాస్ట్ లైవ్స్.
0: దీనికి ఏమాత్రం కూడా అంత్యము లేదు.
2: ఇట్ హెస్ నో ఎండ్.
0: ఈ దేహములు మార్పు చెందుతున్నవే కానీ ఆత్మతత్వములకు అంత్యమే లేదు.
2: Bodies change, but there is no end for the self.
0: ఒక చిన్న ఉదాహరణము,
2: a small example.
0: నీవు సముద్రం దగ్గరికి వెళ్ళు,
2: you go to sea.
0: ఒకదాని మీద ఒకటి అలలు తరంగములు అభివృద్ధి అవుతూ వస్తుంటాయి.
2: Waves go forth one after one.
0: అయితే ఆ తరంగమును నీవు ఎంచుకోవడానికి ఎక్కడ ప్రారంభిస్తావో అప్పటి నుంచినే అది ప్రారంభంగా ఉంటుంది.
2: The place, that point where you start counting the waves, that becomes the first.
0: ఎప్పుడు అలసట కలిగి నీవు కౌంట్ చేయటం విరమించుకుంటావో అది అంత్యంగా ఉంటుంది.
2: At that time when you stop counting the number of waves, that is the end.
0: కానీ సముద్రం ఉండినంత వరకు అలలు మాత్రము అంత్యము కావు.
2: But waves will never come to an end so long there is ocean.
0: ఈ విశ్వం ఉండినంత వరకు కూడా నువ్వు చైతన్యం అనేది దానికి అంత్యమే లేదు.
2: So long there is world, there is no end for awareness.
0: కేవలం నీ మానవత్వం అనేటువంటి యొక్క ఉపాధిని ఆధారం చేసుకున్నంత వరకు ఇది ఒక అంత్యంగా కనిపిస్తుంది.
2: బికాస్ ఆఫ్ ద వెస్చర్ ఆఫ్ బాడీ యు ఫీల్ ది ఎండ్.
0: కనుకనే మానవ.
2: సో దిస్ వర్డ్ మానవ,
0: ఈ పదములు ఎందుకు నువ్వు చక్కగా మీరు అర్థాన్ని గుర్తించాలి.
2: యు హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఇన్ దిస్ వర్డ్ మానవ.
0: మా కాదు,
2: మా నో,
0: నవ కొత్త,
2: నవ న్యూ
0: కొత్త కాదు, నీవు పాతవాడే.
2: యు ఆర్ నాట్ న్యూ, ద సేమ్ ఓల్డ్ వన్.
0: కనుక నీవు పాతవాడే,
2: యుర్ ది ఓల్డ్ వన్.
0: కానీ పాతవాడినంటే ఏమి, పాతది ఆత్మనే.
2: మీనింగ్ దట్ ఎన్షియంట్ వన్ ఇస్ సెల్ఫ్.
0: రోతదే ఈ దేహము.
2: దాట్ విచ్ ఇస్ డర్టీ ఇస్ బాడీ.
0: కనుక రోతదాన్ని నీవు విశ్వసిస్తున్నావే కానీ పాతదైనటువంటి ఆత్మను నీవు విశ్వసించడం లేదు.
2: యూ హావ్ గట్ ఫుల్ ఫెయిత్ ఆన్ దిస్ డర్టీ బాడీ బట్ నాట్ దట్ ఇన్ఫినిట్ సెల్ఫ్.
0: జ్ఞానము అనేటువంటిది,
2: ద విజ్డమ్,
0: ప్రత్యేకంగా వచ్చేటువంటిది కాదు.
2: ఇస్ నాట్ సెపరేట్లీ టు బి అక్వైర్డ్.
0: ఈ ప్రత్యేకంగా వచ్చేటువంటి జ్ఞానము కల్పితమైన జ్ఞానములే.
2: దట్ విజ్డమ్ యు అక్వైర్ సెపరేట్లీ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: ఒక ఫిజిక్స్ ఉంటుండాలి.
2: హియర్ ఇస్ ఫిజిక్స్.
0: ఆ ఫిజిక్స్ లో ఒక నీడిల్ తీసుకుని వచ్చాము, సూది.
2: యు బ్రింగ్ ద నీడిల్.
0: ఈ సూదిని ఒక విధమైనటువంటి అగ్నిలో పెట్టి సాగిపోతుంది.
2: వెన్ యు పుట్ దిస్ నీడిల్ ఇన్ ఫైర్ ఇట్ ఎక్స్పాండ్స్.
0: ప్రాకృతమైన ఫిజిక్స్.
2: దిస్ ఇస్ వరల్డ్లీ ఫిజిక్స్.
0: ఇంకా బాటనీ ఉంటుండాలి.
2: దెన్ బాటనీ.
0: ఒక పైప్ లోపల ఒక వేర్లను పైన పెట్టి కొమ్మలను క్రింద పెట్టి చూడు, అది పెరుగుతూ వస్తుంటాయి.
2: ఇఫ్ యు పుట్ ద ప్లాంట్ ఇన్ ద పైప్ ద రూట్స్ విల్ గో డౌన్వర్డ్స్ అండ్ ద ప్లాంట్ విల్ గో అప్వర్డ్స్.
0: ఇంకా కెమిస్ట్రీలో చూస్తే,
2: దెన్ ఇన్ కెమిస్ట్రీ,
0: పసుపు సున్నము రెండు కలిపితే రెడ్ కలర్ వస్తుంటుండాలి.
2: యు ఫైండ్ ద టర్మరిక్ అండ్ ద లైమ్ విల్ గివ్ యు ద రెడ్ కలర్.
0: ఇవన్నీ కేవలం కల్పితమైనటువంటి కలర్స్, కల్పితమైనటువంటి సృష్టులు, కల్పితమైనటువంటి ఒక వస్తువులు.
2: దే ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఆబ్జెక్ట్స్.
0: ఇది కల్పితమైన జ్ఞానము.
2: దిస్ ఇస్ ఆర్టిఫిషియల్ విజ్డమ్.
0: ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
2: దిస్ ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
0: ఇది విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జ్ కాదు.
2: విజ్డమ్ ఇస్ నాట్.
0: అది అంతర్ముఖమైనటువంటి ఒక శక్తి.
2: ఇట్ ఈస్ ఇన్నర్ పవర్.
0: ఇది దివ్యత్వమైనటువంటిది.
2: ఇట్ ఈస్ డివైన్.
0: దివ్యత్వమైనటువంటి దానికే ఒక విధమైనటువంటి జ్ఞానము అన్నారు.
2: దట్ విచ్ ఇస్ డివైన్.
0: ఈ లౌకికమైన అన్ని కూడా అజ్ఞానములే.
2: ఆల్ దట్ ఈస్ వరల్డ్లీ ఈజ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి వారు అజ్ఞానంలోనే పడి అజ్ఞానమునే పెంచుకుంటున్నాము.
2: దోస్ హూ ఆర్ ఇన్ ఇగ్నోరెన్స్ దే ఆర్ ఇగ్నోరెంట్ అండ్ దే డెవలప్ ఇగ్నోరెన్స్.
0: మాయలోనే పుట్టి,
2: having been born in illusion,
0: mayalone perigi,
2: growing in illusion,
0: maya nerungaru mandamathulu.
2: The foolish one does not realize illusion.
0: Ratukulanniyu maya.
2: All life is illusion.
0: Bavugandamulu maya.
2: Attachments illusion.
0: Samsaram adi maya.
2: Family illusion.
0: Saavu maya.
2: Death is illusion.
0: Maya bratukukinta mayalo padanela.
2: Why should you be carried away by this illusion, the life?
0: కనుక అంతా కూడా మాయనే.
2: Everything is illusion.
0: ఈ మాయనే అజ్ఞానము.
2: This illusion is ignorance.
0: మాయా.
2: Two words, let us hear, maya.
0: కానటువంటి దీనంత ఉన్నదాన్ని లేనట్టుగా భావిస్తున్నావు మాయా.
2: This illusion is that we take it the non-existent.
0: మాయకు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
2: This illusion has no separate form.
0: లేనిదాన్ని ఉండినట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా భ్రమిస్తున్నాము.
2: We are deluded because we take it that which is existent and non-existent.
0: ప్రభావమే.
2: It is ignorant feeling.
0: తాడును చూచాము.
2: We see the rope.
0: కొంత చీకటిగా ఉంటుందది.
2: ఇట్ ఇస్ డార్క్.
0: ఇది పాము అని భ్రమిస్తున్నాము.
2: యు ఆర్ డెల్యూటెడ్ ఇట్ యాజ్ ఎ.
0: ఈ తాడును చూచి పాము అనుకునేటువంటి వాడు లైట్ గా ఉంటుంటే అనుకోవడానికి వీల్లేదు.
2: హి ఇస్ డెల్యూటెడ్ టేకింగ్ మిస్టేకెన్ ఐడెంటిటీ ద రోప్ యాజ్ ఎ.
0: చీకటిలో ఉండినప్పుడే ఇది తాడును చూచి పాము అని భ్రమిస్తున్నాడు.
2: బికాస్ ఆఫ్ ద డార్క్నెస్ దేర్ ఇస్ దిస్ మిస్టేకెన్ ఐడెంటిటీ.
0: చీకటి అనేది అజ్ఞానమే.
2: దిస్ డార్క్నెస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: తిరిగి ఒక టార్చ్ తెచ్చి దానిపైన వేసి,
2: దెన్ స్విచ్ ఆన్ ద టార్చ్.
0: ఓ, ఇది పాము కాదు త్రాడు అని అనుకున్నావు.
2: దిస్ ఇస్ నాట్ స్నేక్, ఇట్స్ ఎ రోప్.
0: నీవు పూర్వము టార్చ్ వేయక మునుపు ఇది త్రాడు త్రాడుగానే ఉంది.
2: బిఫోర్ యూ పుట్ ఆన్ ద టార్చ్ ద రోప్ ఇస్ రోప్.
0: నీ టార్చ్ వేసిన తర్వాత కూడా త్రాడుగానే ఉంటుండాలి.
2: యూ పుట్ ఆన్ ద టార్చ్.
0: జ్ఞానంలోనా అది ఒక్కటే, జ్ఞానంలోనా ఒక్కటే, వచ్చినది పోయినది నీ భ్రమనే.
2: ఎయిదర్ ఇన్ ఇగ్నోరెన్స్ or in knowledge, it comes and goes, just illusion. But the rope has a snake. Taking mistaken identity, the rope has a snake.
0: చీకటిలో ఉండినప్పుడే ఇది తాడు చూచి పామని భ్రమిస్తున్నాడు.
2: Because of the darkness, there is this mistaken identity.
0: చీకటి అనేది అజ్ఞానమే.

0: ఎయిదర్ ఇన్ ఇగ్నోరెన్స్ ఆర్ ఇన్ నాలెడ్జ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ జస్ట్ ఇల్యూషన్ బట్ ద
1: జ్ఞానములో తాడు పోలేదు పాము రాలేదు
0: ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ హాస్ నాట్ కమ్
1: జ్ఞానము లోపల పాము పోలేదు తాడు రాలేదు
0: ఇన్ విజ్డమ్ ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ రోప్ హాస్ నాట్ కమ్
1: లేనటువంటి ఒక తత్వం అది ఏ బ్రహ్మ తత్వం
0: దట్ నైదర్ గోస్ నాట్ కమ్స్ ఇస్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్
1: ఇవన్నీ వచ్చిపోయినటువంటివన్నీ ఇప్పుడు భ్రమలే
0: ఆల్ దోస్ దట్ కమ్ అండ్ గో
1: బ్రహ్మ ఉండినంత వరకు మన యందు బ్రహ్మ మనకు గుర్తించడానికి వీలు కాదు
0: సో లాంగ్ దిస్ భ్రమ ఇల్యూషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ
1: భ్రమ పోవాలనుకుంటే
0: ఫార్ ది ఇల్యూషన్ టు గో
1: మనస్కుడు కావాలి
0: వన్ షుడ్ విత్ డ్రా ద మైండ్
1: ఈ మనస్సును అమనస్సుడు కావాలంటే ఏం చెయ్యాలి
0: What should we do to withdraw the mind?
1: ఈ మనస్సును దైవముతో అర్పితము చేయాలి.
0: We should offer this mind to God.
1: దైవభావములో దీన్ని ఇమిడించాలి.
0: We should merge in divine feeling. When once you offer your mind to God, everything is God only, nothing else.
1: ఈ మనస్సంతా కూడా దైవ స్వరూపాన్ని పొందిపోతుంది.
0: The entire mind assumes the form of God.
1: కానీ మనసుని ఈనాడు మనము ప్రకృతి పైన అమర్చుతున్నాము.
0: But today we divert our mind towards the world.
1: ప్రకృతి అనేటువంటి దీనిపైన మోల్డ్ వేస్తున్నాము.
0: And we have put it on the mold of
1: ప్రకృతి చింతనే చేస్తున్నాము.
0: And we are making it up.
1: కనుక ఇప్పుడు మైండ్ అంతా కూడా ప్రకృతిమయంగా ఉంటుండాలి.
0: Therefore the mind is full of ప్రకృతి
1: నేచర్. దీన్ని పురస్కరించుకొని మనోమూలం ఇదం జగత్తు. జగత్తంతా మనసు యొక్క స్వరూపమైపోయింది.
0: Basing on this it is said the entire universe is the form of the mind.
1: ఈ యూనివర్సల్ అంటే ఏమిటి?
0: What is this universe?
1: ఇది విశ్వము.
0: This is universe.
1: ఈ విశ్వం విష్ణు స్వరూపం కాని కేవలం ప్రాకృతమైన స్వరూపం కాదు
0: దిస్ యూనివర్స్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు గాడ్ బట్ నాట్ ఆఫ్ ద నేచర్
1: విష్ణు కారకుడు ఇది కారణము
0: దట్ ఈస్ ద కాజ్ దిస్ ది ఎఫెక్ట్
1: కార్యకారణ సంబంధమే విశ్వము
0: ద కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈస్ ది యూనివర్స్
1: ఆ సత్యాన్ని మనం గుర్తించాలి
0: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ట్రూత్
1: కానీ మనము ఆ సత్యాన్ని గుర్తించడం లేదు
0: బట్ వీ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్
1: ట్రూత్ అల్పత్వమును ఆశించి
0: ఎస్పైరింగ్ ద లో థింగ్
1: అధికత్వాన్ని విస్మరించి
0: ఫర్గెటింగ్ ద ట్రూత్
1: కేవలం మానవత్వాన్ని కోల్పోతున్నాం
0: వీ హావ్ లాస్ట్ ద హ్యూమన్ క్వాలిటీ
1: మానవుడు ఎంత విచిత్రమైన యొక్క పేరు
0: మానవ హ్యూమన్ బీయింగ్ ద నేమ్ ఇస్ వెరీ
1: ఎంత విలువైనటువంటి పేరు
0: వాట్ వాల్యుబుల్ నేమ్ ఇట్ ఈస్
1: మానవుడు మానవుడు అని కేవలం ఒక హీనంగా మనం భావిస్తున్నాం
0: వీ కాల్ హ్యూమన్ బీయింగ్ వెరీ లో అండ్ మీన్
1: కాదు ఆ మానవుడు ఎందుకు అల్పత్తుడిగా ఉండేటువంటి వాడు కొన్ని అధికత్వమైనటువంటి పేర్లను ఉచ్చరిస్తుంటాడు
0: Though he remains low, but he speaks very high.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: మన ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు.
0: A beggar came to our doorstep of a house.
1: అమ్మా, అనాథిని, నాకింత అన్నం పెట్టండి అంటాడు.
0: The beggar says, I am forlorn, give me food.
1: అనాథి అంటే ఏమిటి?
0: Who is really forlorn?
1: ఆద్యంతములో లేనటువంటి వాడు.
0: He has no one.
1: బిచ్చగాడు కాదు.
0: He is just a
1: beggar. అనాథి. అనాథనిగా దైవమే.
0: Anadi means that which is ancient.
1: చూడండి ఒక్కొక్క పదం కూడా ఎంత పవిత్రమైనదిగా మనకు కనిపిస్తుంటుండాలి.
0: Each word is sacred.
1: కానీ మనము దానిని అల్పత్వంగా తీసుకొని అనాది అంటే ఎవరు అది ఆధారం లేనటువంటి వాడు అని మనం భావిస్తాం.
0: Anadi word we take as for law on the one who has no support.
1: ఎవరెవరి అర్థం వారికి పోతుంటుంటారు.
0: Then the whole meaning changes.
1: పదములకు అనేక నానార్థములు ఉంటున్నాయి.
0: Words have many meanings.
1: నానార్థములో యథార్థం ఉంటుండాలి.
0: In this there is
1: యథార్థాన్ని విస్మరించి అనర్థాన్ని తీసుకుంటున్నాం ఇప్పుడు మనం.
0: We forget the truth and carried away by the misnomer.
1: Kanuka patti vishayamlandu kuda nu entano oka gaadhamainatundi oka antama antaratham untunnayi.
0: In everything there is special significance.
1: Oka oka samayamlo
0: at one time
1: Tyagaraju sarvamunu tyagam chesi
0: sacrificing everything
1: ramune na pranam ani bhavinchi
0: considering Rama as his very life
1: nidhi chaala sukama ishwara sannidhi chaala sukama
0: Is it the will that gives pleasure or the proximity?
1: ఈశ్వర సన్నిధి చాలా ప్రదాసమైనటువంటిది.
0: The prani
1: కాలికి వచ్చినటువంటి యొక్క తగిలినటువంటి యొక్క శరీరాన్ని కూడాను తన్ని వేశాడు.
0: Believing, having full faith in the proximity towards God, he denied all the
1: Hari kavali kani Siri naaku akkarledu annadu.
0: I want Hari the Lord, not the Siri the wealth.
1: కనుకనే హరిని ఆశించటం చేతనే
0: బికాస్ దిస్ ఫైడ్ హరి గాడ్
1: సర్వము కూడాను తనకు సిద్ధించిపోయింది.
0: Everything he could accomplish.
1: కబీరు
0: Then Kabir.
1: Kabir chala bidavadu.
0: Kabir is poor.
1: Kevalam battalu nesi bratikeetunti vadu.
0: He is just a weaver.
1: Atanu intiki vachinatunti varigandarki edo bichchamaina etti inta annam petteetunti vadu.
0: He used to feed all those that come to his house. Kaani even by begging.
1: Anandanga undeetunti vadu.
0: But he is always blissful.
1: Oka naadu
0: on one day
1: Raju
0: the king
1: ayokka bikariki anadiki edo kontavarku dhanadhanya bhogasthanta pampinchadu.
0: To that beggar, the one who has no one to fall back, he has sent all the grain and
1: money. అతను అనాథుడు అతనికి ఎవరు కూడా ఆధారం లేదు అతనికి రాజు పంపించాడని చెప్పి అతనికి అందించమని సిపాయిలతో పంపించాడు.

0: support. He has none to fall back. Through his soldiers, he has sent the grain and well.
1: స్నానం చేసి వస్తున్నాడు కబీర్.
0: కబీర్ వాజ్ రిటర్నింగ్ ఆఫ్టర్ బాత్.
1: పల్లకీ లోపల జనకనక వస్తు వాహనాదులంతా కలకలలాడుతున్నాయి.
0: He saw all the wealth, the gold and the grain.
1: చూచాడు.
0: He watched.
1: ఎవరయ్యా దీన్ని పంపించారు?
0: He said, who has sent them?
1: మహారాజ్ దీన్ని పంపించాడు.
0: The king has sent them.
1: ఎవరికి ఇవ్వమని పంపించాడు?
0: For whose sake they are sent?
1: కబీర్ అనాథుడు, అతనికి ఇచ్చి దీన్ని చెప్పించాడు.
0: The king has sent because Kabir has none to fall back, therefore they are sent.
1: Oho, anathuniki ivvamani cheppada mee raju?
0: So is that fact that your king asked them to be sent to the one who has none to fall back?
1: Kadayya, naaku nathudu unnadu.
0: No, I have got a master. I am not left with none.
1: Naaku nathudu Sri Ramachandrude.
0: The master is Sri Ramachandra.
1: Kanuka naaku master untunnadu, nathudu untunnadu kabatti nenu anathuni kaadu.
0: I have got a master. Don't say that I have none.
1: రాములకు వేరే ఒక నాథుడు లేడు, అతనే అనాథుడు, అతనికి అర్పితం చేయమన్నారు.
0: లార్డ్ రామా హ్యాస్ నన్ టు ఫాల్ బ్యాక్, బెటర్ యూ గివ్ ఇట్ టు హిమ్.
1: అనాథుడు ఎవరు ఉంటే భగవంతుడే.
0: హూ ఇస్ అనాథ? ద వన్ వితౌట్ ఎనీబడీ.
1: ఈ పదాలంతా విశ్వాసంగా తీసుకుని అనాథుడు అంటే దిక్కు లేనటువంటి వాడు అనుకుంటాం.
0: Today we take this anatha, meaning the one left with none.
1: నాథుడు లేనటువంటి వాడు భగవంతుడే. నాథునికి నాథ, అనాథ నాథ.
0: He is the master of the master, God himself. He has none.
1: కరు అనాథుడు అనగా దైవత్వానికే సరియైన అర్థము.
0: God is really anatha, the one, none, the master above him.
1: మిగిలిన జీవులకందరికి ఒక మాస్టర్ ఉంటున్నాడు.
0: The rest of the beings have master.
1: ఈ విధంగా ప్రపంచంలో ఉండేటువంటి పదములకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడు మానవ అనేటువంటి పదములకు ఎంతో ఆత్మతత్వంగా దీనికి సరైన అర్థం ఏర్పడుతుంది.
0: Thus when we understand the meanings of different words, we will understand the true meaning of this manava, human being.
1: Divyatma swarupulara.
0: Embodiments of divine atma.
1: Meer atma gane vishwasinchandi.
0: You have full faith in the self.
1: Kevalamu kayadharuliga meer vishwasinchakandi.
0: Don't have the body feeling.
1: Dehamu manasu buddhi chittamu indriyam antakarana ivanni kudu upadhulu manam dharinchetvanti dressulu.
0: The body, the mind, the intellect, ego, they are just a dress.
1: ఈ డ్రెస్ కూడాను ఒకనొక సమయంలో పోతుంటది.
0: You have to forsake the dress.
1: దీనిని జీసస్ కూడాను the death is the dress of the life అన్నాడు.
0: This Jesus said, death is the dress of life.
1: మనము మరణం అనుకుంటున్నాము, డ్రెస్ ను విప్పటమే మరణం అంటే.
0: You have to view death as just
1: ఒక డ్రెస్ ను వేసుకోవటమే.
0: Putting on the new dress.
1: మనం డ్రెస్ ను విప్పి చాగల వారికి ఇస్తే మనం ఏడుస్తున్నామా?
0: As you change your dress and give the old clothes to wash to washerman, you don't cry.
1: ఈ ఏడ్చటం దేనికోసము?
0: Why do you cry?
1: ఎంతో కాలం దీనితో అభిమానం కట్టుకుని సంబంధ బాంధవ్యంతో అనుభవించడం చేతనే దీనికోసం మనం ఏడుస్తున్నాం.
0: Because you have associated and experienced for long, you cry.
1: కనుక ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిదని మనం భావిస్తుంటే ఏమాత్రం కూడా దుఃఖం ఉండదు.
0: When you consider this relationship is temporary,
1: మన అనుబంధమే మూల కారణం.
0: For everything is attachment.
1: Attachment దేనికి ఉండాలి?
0: To whom should
1: దైవముతో అటాచ్మెంట్ ఉండాలి.
0: You should be attached to God.
1: అది ఏనాడు కూడా మార్పు చెందనటువంటిది.
0: That is changeless.
1: అది నిత్య సత్యమైనటువంటిది.
0: That is eternal truth.
1: కనుకనే మనము దైవ స్వరూపులుగా మనం విశ్వసించాలి.
0: You should have full faith that you are the forms of the divine.
1: అహం బ్రహ్మాస్మి.
0: I am the Brahman.
1: Tat tvam asi.
0: I am that.
1: Prajnanam Brahma.
0: I am that aware.
1: I am Atma Brahma.
0: I am Brahman.
1: I am Atma. I am Brahma. I am it. ఆ విధమైనటువంటి యొక్క భావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్, ఐఎమ్ ఆత్మ, ఐఎమ్ ఆత్మ,
1: ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ రామయ్య, ఐఎమ్ కృష్ణయ్య. ఈ విధమైనటువంటి తుచ్చమైనటువంటి దేహ ప్రాంతులతో మనం పోకూడదు.
0: యూ షుడ్ నెవర్ హ్యావ్ బాడీ ఫీలింగ్, యూ షుడ్ హ్యావ్ మీన్ ఫీలింగ్స్. ఐఎమ్ దిస్ బాడీ, ఐఎమ్ రామయ్య.
1: ఈ దేహాన్ని ఎవరికన్నారు? తల్లిదండ్రులు.
0: Your parents gifted this body.
1: దీనికి ఎవరు పేరు పెట్టారు? తల్లిదండ్రులు పేరు పెట్టారు.
0: Who christened you? Your parents christened.
1: పెట్టినదే కాని పుట్టినది కాదు.
0: Is the name given, not with birth.
1: పుట్టినది పెట్టినది కూడా ఒకటి ఉంటుంది ఇందులో.
0: That which is neither born nor christened.
1: అదే ఆత్మ.
0: That is the self.
1: దీనికోసమని మూడు విధమైన మార్గాలు ఉపదేశిస్తూ వచ్చింది ఉపనిషత్తులు.
0: Upanishads taught three paths.
1: వస్తే పోదు.
0: That if comes will not go.
1: పోతే రాదు.
0: When once it is gone, it will not come.
1: పోదు రాదు.
0: That which neither goes nor comes.
1: ఈ చక్కగా గుర్తించమని చెప్పింది.
0: Upanishad said, understand this clearly.
1: వస్తే పోదు.
0: If it comes, it will not go.
1: ఏమిటి?
0: What's that?
1: అదే జ్ఞానము.
0: That is wisdom.
1: ఒక్కతూరి వచ్చిందా తిరిగి పోదు.
0: When once it comes,
1: నిజమైన జ్ఞానం. వచ్చిపోయేటువంటి జ్ఞానం కాదు.
0: That is the real wisdom. It is not the wisdom that comes and goes.
1: పోతే రాదు.
0: If it goes, it will not come back.
1: ఏమిటి అది?
0: వాట్ ఇస్ దట్?
1: అజ్ఞానం,
0: ఇగ్నోరెన్స్.
1: ఒక తూరి పైన అజ్ఞానం తిరిగి రాదు.
0: ద మూమెంట్ ఇగ్నోరెన్స్ ఇస్ గాన్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
1: పోతూ వస్తూ ఉంటుండాలంటే దినము చావటం పుట్టడం గానే ఉంటుంది.
0: ఇఫ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ రిపీటెడ్లీ ఇట్ ఇస్ బర్త్ అండ్ డెత్.
1: ఇది రెండు విధములైనటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ టూ.
1: పోతే రాదు.
0: ఇఫ్ ఇట్ గోస్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
1: ఇంకా మూడవది ఒకటి ఉంటుండాలి, అదే ప్రధానమైనటువంటిది.
0: దెన్ దేర్ ఇస్ ద థర్డ్ వన్ చీఫ్.
1: రాదు పోదు.
0: It neither comes nor goes.
1: అదే ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ద సెల్ఫ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాను కొడైకెనాల్ లో.
0: Swami said in Kodaikanal, a small example.
1: Oka deham untundadi.
0: There's a body.
1: Ee deham maraninchin tarvata,
0: after the death,
1: deeni aatma ekkada pothundi, ye vidhanga prayanam chestundi ani aneka mandiki sandehalanta untayi.
0: Many doubts were put to Swami. Swami, what will happen to this aatma after the death of the body?
1: Deham maraninchin tarvata ee aatma ekkadiki pothundi?
0: After the death,
1: ఎంతకాలం సంచారం చేస్తుంది?
0: వాట్ విల్ హ్యాపెన్ టు ద
1: సెల్ఫ్? ఎప్పుడు వచ్చి తిరిగి ప్రవేశిస్తుంది?
0: వెన్ డస్ ఇట్ గో?
1: ఇది కేవలం ఒక హాస్యాస్పదమైనటువంటి ప్రశ్నలుగా ఉంటుంటాయి.
0: దే హావ్ బికమ్ ఆల్ రిడిక్యులస్ క్వశ్చన్స్.
1: కరెంట్ వైర్లు అంతా ఉంటున్నాయి.
0: యూ ఫైండ్ ద కరెంట్ వైర్.
1: అక్కడ బల్బ్ పెట్టేటప్పటికే లైట్ వచ్చేసింది.
0: ద మూమెంట్ యూ ప్లేస్ ద బల్బ్ దేర్ యూ గెట్ ద లైట్.
1: బల్బ్ తీసేస్తే వెలుతురు పోయింది.
0: ద మూమెంట్ యూ రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ నో లైట్.
1: అయితే బల్బ్ వచ్చింది పోయింది.
0: ద బల్బ్ హెస్ కమ్ అండ్ హెస్ గాన్.
1: బల్బ్ రాకమునకు కరెంట్ అక్కడే ఉంటుంది.
0: ప్రయర్ టు ద ప్లేస్మెంట్ ఆఫ్ బల్బ్
1: పెట్టినప్పుడు కరెంట్ అక్కడే ఉంటుంది.
0: ఆఫ్టర్ యూ టేక్ అవే ద బల్బ్,
1: బల్బ్ పోయిన తర్వాత కరెంట్ అక్కడే ఉంటుంది.
0: ఈవెన్ ఇఫ్ యూ రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ ద కరెంట్.
1: అది రాలేదు పోలేదు.
0: ఇట్ హెస్ నాట్ కమ్ అండ్ హెస్ నాట్ గాన్.
1: అక్కడే ఉంటుంది కరెంట్.
0: కరెంట్ ఈజ్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్.
1: అదే విధంగానే దేహం వచ్చింది పోయింది.
0: సిమిలర్లీ బాడీ హెస్ కమ్ అండ్ గో.
1: ఆత్మ ఎక్కడికి పోలేదు రాలేదు.
0: ద ట్రూ సెల్ఫ్ హెస్ నాట్ గాన్ హెస్ నాట్
1: అక్కడే ఉంటుంది.
0: It is existing.
1: పోయేకి ఇంకో స్థలం ఉంటుంటే కదా.
0: There is no other place to go anywhere.
1: నేను ఎక్కడైనా బయటికి పోవాలనుకుంటే బయట అనేటువంటి ఒక ప్రదేశం ఉంటేనే కదా.
0: If I am to go out, there should be some separate place.
1: బయట అనేటువంటిది లేదు. బయలు అనేటువంటిది లేదు.
0: There is no place outside like that.
1: అందువల్లనే ఒకానొక సమయంలో రాధ కూడా చెప్పింది.
0: That's what Radha said at one time.
1: వేగోవన్ని తలుపు తీయమంటూ పిలుపు.
0: యాజ్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్,
1: సందేహంగా వచ్చినప్పుడు అయ్యో నేను ఒంటరిగానే ఉంటున్నానే. వేయబోవని తలుపు.
0: ఐఎమ్ అలోన్ సో లెట్ మీ క్లోజ్ ద డోర్.
1: మరి కాన్షియస్ తీయమంటూ పిలుపు.
0: దెన్ కాన్షియన్స్ టెల్స్ ఓపెన్ ద డోర్.
1: వెయిట్ ఈ సందేహాలు చూసుకుని రాధకెందుకో నవ్వుగొలుపు.
0: These two calls, the body says close, the conscience says open, open the door, close the door, that makes Radha smile.
1: నాలోన నిండి వెలిగే వలపు.
0: It's all the love that is in me.
1: మేలుకుంటే లేదు పిలుపు.
0: The moment I'm awake, there's no more call.
1: విశ్వమంతా ప్రాణ విభూని మందిరమైన.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: వీధి వాకిలి ఏదటో.
0: వేర్ ఈజ్ ది మెయిన్ డోర్?

0: See that Kailasa, very heaven that is the main door.
1: Kailasa.
0: Kailasa.
1: Vaikuntamu.
0: Vaikuntha.
1: Kuntitamu kaanatundi Vaikuntamu.
0: That which is not kutila, wicked.
1: Anandamuto undinatundi Kailasamu.
0: The Kailasa is our
1: Kailasamanetundi pattanam vere inkokati ledu.
0: It is not separate.
1: Vaikuntamanetundi pattanam marokati ledu.
0: There is no city.
1: Bhagavantuna, needu ekkada head office ani question adiginappudu Naradudu.
0: When Narada asked, what is the head office?
1: Madbhaktaha yatra gayanti tatra tishthami Narada.
0: Narada.
1: Madbhaktaha.
0: My devotees.
1: Yatra gayanti.
0: Where they sing in my glory.
1: Tatra tishthami Narada.
0: I install myself, Narada.
1: Yekkada na bhaktulu hrudayamuto ganam chestunta akkada ne na yokka pratishtha ayipointanu.
0: Where my devotees sing wholeheartedly, I install myself there.
1: Kevalam Kailasamu, Vaikuntamu, Swargamu, even the branch office address.
0: The Kailasa, Vaikuntha, heaven, they are just branch offices.
1: Permanent office, vakkate.
0: Permanent address is one.
1: Adiye Hrudayasthanamu.
0: That is the position of the heart.
1: కనుకని భగవంతుడు ఎక్కడ ఉంటున్నాడంటే హృదయంలో ఉంటున్నాడు.
0: సో ఇఫ్ యు ఆస్క్ వేర్ ఇస్ గాడ్, హీస్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్.
1: ఏ ద్వారకావాస,
0: వెన్ వి సే
1: ఏ బృందావన సంచారి, ఏ మధురాపుర విహారి అని అనేక రకములుగా ప్రార్థించింది ద్రౌపది.
0: ద్రౌపది ప్రేడ్ ఇన్ డిఫరెంట్లీ, ఓ గాడ్ హూ ఇస్ ఇన్ మధురా.
1: వర్ణించినప్పటికీ వర్ణించినప్పటికీ కృష్ణుడు రాలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ సాల్ట్ సచ్ కాల్స్ కృష్ణ హాస్ నాట్ రెస్పాండ్.
1: అలసిపోయింది.
0: She was tired.
1: స్వరం కూడాను రాలేకపోయింది.
0: She lost her tone.
1: హే హృదయవాసి అని పడిపోయింది.
0: She fell down saying that, oh God, dwell in the heart. Immediately Krishna manifested.
1: తిరిగి కొంతకాలమైన తర్వాత ఒంటరిగా చిక్కినప్పుడు కృష్ణుని ప్రశ్నిస్తూ వచ్చింది ద్రౌపది.
0: లెఫ్ట్ లేటర్ ఫైండింగ్ కృష్ణ ఆల్ అలోన్ ద్రౌపది క్వశ్చన్.
1: సోదరా, ఆనాడు నాకంత పరాభవం జరిగేటువంటి సమయం లోపల ఎన్ని పర్యాయములు నిన్ను పిలిచినప్పటికీ ఎందుకు రాలేదు?
0: లేటర్ సెడ్, బ్రదర్, దో ఐ కాల్ యూ రిపీటెడ్లీ, వెన్ ఐ వాస్ హ్యూమిలియేటెడ్, వై డిడ్ యూ నాట్ రెస్పాండ్?
1: అవునమ్మా, రాలేదు.
0: Yes, I didn't come.
1: కారణం చెప్పమంటావా?
0: Shall I tell you the reason?
1: ఏ ద్వారకావాసి అని పిలిచావు?
0: You called me saying, oh, the
1: నేను దగ్గర ఉండేటువంటి వాడిని కూడాను నీ మాటకు సత్యాన్ని నిలబెట్టుకునే నిమిత్తమే నేను ద్వారకు పోయి రావాలి.
0: Though I am near you to say, to uphold the truth what you said, I had to go to Dwaraka and come back.
1: ఈ ఆకాలం లోపల హెలికాప్టర్స్ ఎలిప్లేన్లు ఏమైనా ఉంటున్నాయా? లేవే.
0: Those times there is no aeroplane or any transport.
1: కనుక ఇన్నిన్ని రకములుగా నువ్వు ప్రార్థించావు.
0: You prayed in different ways.
1: బృందావన విహారి అంటే నేను బృందావనాన్ని పోయి రావాలి.
0: When you said Vrindavan Vihari,
1: నీ మాటకు సరైనటువంటి సత్యం ఉండదు.
0: I have to come from Vrindavan because there will be no truth in what you said.
1: సత్యం చేకూర్చే నిమిత్తమై నేను తిరిగి అక్కడికి పోయి రావడంలో ఆలస్యం అయిపోతుంది.
0: Only to demonstrate truth in what you said, I had to go. Therefore the delay.
1: హృదయవాసి అన్నావు, నేను తక్షణమే వచ్చాను.
0: When you said,
1: ఉన్నాను అక్కడే వచ్చాను.
0: When you said the indweller in the heart, since I am there, I manifested.
1: కనుక భక్తులకు వాక్యాన్ని పరిపాలన చేసే నిమిత్తమై భగవంతుడు కూడాను అనేక రకమైనటువంటి యొక్క మార్పులు చేయవలసి వస్తుంటాయి.
0: To uphold what all that is said by the devotee, God has to change.
1: నీవు బృందావన విహారీని చెప్పినప్పుడు నేను బృందావనం పోకుండా గిన వస్తే నీ మాటలో సత్యం ఉండదు.
0: When you call Vrindavana Vihari, if I don't go to Vrindavana, there will be no truth in what you said.
1: సత్యం కంఠస్య భూషణం.
0: The truth is the true jewel to the neck.
1: కంఠమునకు భూషణము సత్యము.
0: The truth is the proper jewel to the neck.
1: కనుక నిన్ను సత్య స్వరూపునిగా చేసే నిమిత్తమై నేను ఈ విధమైన అవస్థలు పడవలసి వస్తుంది.
0: To show the truth in what you said, I had to suffer.
1: కనుక భగవంతుడు అనేటువంటిది హృదయవాసి.
0: So God is in our heart.
1: ఎక్కడ ఉంటున్నాడు అన్నప్పుడు ఎక్కడ ఉంటున్నాడు?
0: He is everywhere.
1: కానీ ఇంత సమీపంలో మరొక చోటు చిక్కదు మనకు.
0: But there is no other place closer than one's own heart.
1: తల్లి కంటి మిగులు దైవం మే దగ్గర.
0: God is much nearer than one's own mother.
1: తల్లైనా కొంత దూరంగా ఉంటుండొచ్చు కొంతకాలము.
0: Mother may at times may be away.
1: దైవం దూరంగా ఉండడానికి వీల్లేదు.
0: God will never be.
1: అతనికి దూరం అనేదే లేదు.
0: There is no distance.
1: అనగా తానే దైవము.
0: Meaning you are the divine.
1: ఇలాంటి సత్యాన్ని మనము చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
0: We should recognize the truth.
1: అప్పుడే మన మానవత్వం అనేటువంటిది కూడాను చాలా విశాలమైనటువంటి దైవత్వంగా రూపొందుతుంది.
0: Then the humanity will transform into divinity.
1: ఈ దుఃఖములకు, ఈ విచారములకు, కష్టములకు, నష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు మనం ఏమాత్రము లెక్క చేయనక్కర్లేదు.
0: We need not bother about the praise and blame, that profit or the loss.
1: చైతన్యాన్ని అనేక మంది దూషిస్తూ వచ్చారు.
0: Many people started blaming Chaitanya.
1: దూషించే కొద్దీ చైతన్యుడు నాట్యమాడుతూ వచ్చాడు.
0: As they blame him more and more, Chaitanya started dancing.
1: ఎందుకు చైతన్య ఇంత ఆనందపిస్తున్నావు? దూషణ నీకు బాధ కలిగించలేదా?
0: చైతన్య, వై డూ యూ డాన్స్ లైక్ దట్? Don't you feel for the blame?
1: Ayya, aa dooshana naaku kaadu.
0: He said, no, that blame doesn't come to me.
1: Gattiga dushiste gaallo cheripothundadi.
0: If they blame loudly, it will go into the air.
1: Tanlo taanu dushinchukunte tanake tagulutundadi.
0: Even one blames within,
1: it will go. Naa varaku adi prayanam cheyatam ledu kabatti aanandistunnanu annadu.
0: Since I don't bother, therefore I dance in ecstasy.
1: Kanuka lokulo kaakulu.
0: The people are crows.
1: Gopikalnu kuda nu adigaavu uddhavudu.
0: Uddhava asked Gopikas also.
1: Amma, lokamanta mimmalnu vimarsistu untundali.
0: You see, all the entire world is
1: attamamana aagnalu ullanginchi bhaktanu dikkarinchi meeru krishna krishna ani parigettutunnaru. Deeniki raatrim pagalainatti oka samayame lekunda pothundali. Ee vidhanga lokulu mimmalnu nindistunnaranna.
0: The entire world is criticizing you, Gopikas, because you are highly disobedient to your in-laws and husband.
1: O Uddhava,
0: he said, O Uddhava,
1: kaakulu kustunnayani kokilu tana kaanamunu taanu maanukuntunda?
0: Because the crows crow, the nightingale will not stop.
1: Lokulo kaakulu,
0: the entire society is like crows.
1: Kaaku ee kaakulu kutalku mem kokiliga undetunte varu mem bhagavantuni yokka chintana chestunnam.
0: We are the nightingale, we think of God.
1: దీనికి మాకు ఏమాత్రం కూడా నువ్వు విరవనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు హావ్ ఎనీ ఫియర్.
1: కేవలం హంసలను చూసి కొంగలు పరిహసిస్తాయి.
0: లుకింగ్ ఎట్ దిస్ వన్ ద అదర్ క్రేన్ ఆల్సో స్టార్ట్
1: స్మాల్ కొంగలు పరిహసించినంత మాత్రం హంసలు కలిగేటువంటి లోపం ఏమిటి?
0: బికాస్ ద క్రేన్ లాఫింగ్ దిస్ వన్ విల్ నాట్ సఫర్.
1: ఏనుగును చూసి కుక్కలు మురుగుతాయి.
0: లుకింగ్ ఎట్ ది ఎలిఫెంట్ ద డాగ్ స్టార్ట్ బార్కింగ్.
1: తను లెక్క చేస్తుందా?
0: ఎలిఫెంట్ విల్ నాట్ బి మైండ్.
1: లేదు, దాని స్వభావము.
0: Because it's nature.
1: కాబట్టి మేము దైవాన్ని కోరుతున్నామే కాని లోకాన్ని కోరటం లేదు.
0: We want God, not the world.
1: లోకాన్ని కోరినప్పుడు మేము భయపడాలి.
0: So if we want world, we need to
1: have దైవాన్ని కోరినప్పుడు మాకు భయం ఎందుకు?
0: When we desire God, why should be fearful?
1: కాబట్టి అభయ స్వరూపుడైనటువంటి దైవాన్ని మేము ఆశిస్తున్నాము.
0: We want God who gives us all that.
1: ఆనాటి జ్ఞానం ఇలాంటి పవిత్రమైనటువంటి రూపంగా రూపొందిందేటి.
0: That kind of wisdom, that kind of sacred knowledge was there in the
1: జ్ఞానాన్ని మనం ఈనాడు తిరిగి పునాది వేయాలి.
0: We should lay the foundation again today.
1: Itti vidyarthulu yuvakulainatunti varu ee pavitramainatunti gnananni taanu kontha varaku sampadinchukovali.
0: Students and the modern youth should acquire that sacred knowledge.
1: Lokulai mana veravaradu.
0: Don't have fear of the world.
1: Aneka mandi aneka rakamuluga bhavinchavachunu.
0: Many may feel differently.
1: తలలు వేరైనప్పుడు తలంపులు వేరు కావచ్చును.
0: As the heads are different, thoughts are bound to vary.
1: ముండే మతిర్ భిన్న. ఒక్కొక్క తల వేరుగా ఉంటుంది, తలంపులు వేరుగా వస్తుంటాయి.
0: As the heads vary, the thoughts are different.
1: దీనికి మనం ఎందుకు వెర్చాలి?
0: Then why should you have fear?
1: మనం వెర్చకూడదు.
0: We need not have fear.
1: భయపడి దేవుని భజన చేయగలేక బ్రహ్మజంది మరణించు సమయము నందున బలిమి మీరక యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు అయ్యోయోయని ఏద్దంగనెవ్వరు అడ్డగింపగవత్తురప్ప. భయపడి దేవుని భజన చేయగలేక.
0: అవుట్ ఆఫ్ ఫియర్, ఇఫ్ యూ డోంట్ చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్,
1: బ్రహ్మజంది మరణించు సమయము నందు.
0: అవుట్ ఆఫ్ ఇల్యూజన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్,
1: బలిమి మీరక యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు.
0: వెన్ ద గాడ్ ఆఫ్ డెత్ డ్రాస్ డ్రాగ్స్ యువర్ బాడీ.
1: అయ్యోయో అని ఏద్వంగనెవ్వరు అడ్డగింపగవత్తురప్ప.
0: వెన్ యూ క్రై, హూ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ టువర్డ్స్ ద ఎండ్?
1: పరమేశ్వరుడు ఇట్టు కరుణీయై పురుషుడై ధర క్రీడించుచునుండగా.
0: గాడ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ అండ్ ఎంజాయ్స్ హిమ్సెల్ఫ్.
1: నిజముగా చూడ తరుణి జన్మ మెఘనముగా.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద లైఫ్ ఆఫ్ ఉమెన్ ఈస్ గ్రేట్.
1: గర్భధారణ పరియింపవలెనుగా.
0: That we have to chant and think of it.
1: నవమాసములు మోసి కనిపించి గన బుద్ధులను నేర్పి తనయుని యొసగేడి తల్లి తక్కువయగునా.
0: Will mother will ever be low because he carries the child for 9 months and
1: then he was
0: child. It is for that reason the name of the mother
1: కలర్ ఈ విధముగానే అన్నిటికీ తరుణి నామంబే ముందు.
0: Therefore, for every purpose, in the name of the
1: Tarunia, e prakruti.
0: The very woman is the nature.
1: E prakruti, e dhara.
0: This nature is dhara.
1: E dhara yokka marpe radha.
0: The very
1: dhara, radha.
0: The earth, dhara, transforms into radha.
1: Kalkune prakruti, paramatmula nitpunati bimba pratibimbamule.
0: So nature and God are objects in the reflection.
1: Kalkune lokamulo Sita, Rama, Parvati, Parameshwara, Lakshmi, Narayana, ani peru pettukunnattu antaratham enti.
0: What is its inner significance when we say Sita Rama, Lakshmi Narayana, Parvati Parameshwara?
1: Motta motta prakruti, tarvata paramatma.
0: First nature and then God.
1: Prakrutini paramatma ga vishwasinchu.
0: Take the nature as God.
1: Ivi rendu ekamaipothayi.
0: Then both become one.
1: Kanuka ee antarathani prabodhinche nimittamai vedantamulu inni vidhamaina margaanni prabodhistu vachayi.
0: To teach this inner significance, Vedanta started telling all this.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: సో ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
1: మనం మొట్టమొదట ఈ అల్పభావాన్ని దూరం చేసుకోండి.
0: వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ ద మీన్ ఫీలింగ్.
1: ఇంకా విచారములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ గ్రీడ్.
1: ఇవన్నీ కదిలిపోయే మేఘములే.
0: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
1: ఒకటైనా శాశ్వతమైనటువంటివి కాదు.
0: నాట్ ఈవెన్ వన్ ఇస్ పర్మనెంట్.
1: కనుక శాశ్వతమైనది ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ దట్ పర్మనెంట్.
1: అదే భగవత్ తత్వము.
0: దట్ ఈస్ గాడ్.
1: అది ఏ నిజమైన ప్రేమతో కూడినటువంటి యొక్క మార్గము.
0: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ లవ్.

0: ప్రేమస్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ చరాచర ప్రపంచం నందు కనిపించే సర్వరూపములు కూడాను శాంత స్వరూపములే.
1: ఇన్ దిస్ యూనివర్స్ ఆల్ ఫార్మ్స్ దట్ యు సీ దే ఆర్ ఆఫ్ పీస్ ఓన్లీ.
0: ఈ సమస్త ప్రాణములు ధరించినటువంటి ఈ పాంచభౌతిక శరీరములన్నీ కూడాను సుందరములే.
1: All the living creatures, with all the senses, are the very reflections of beauty.
0: కారణం సర్వభూతములు యందు, సర్వ ప్రాణులు యందు, సర్వ జీవులు యందు ఏకాత్మ స్వరూపమై ఉండినటువంటి ఒక సత్యం శివం సుందరం, అది ఏ దైవత్వం.
1: The reason behind this is, in all creatures, in all living beings, we find the same principle of divinity, Satchidananda being present over there.
0: Kani prati manamuni endukudanu satyam shivam sundaram ee moodu kudanu undinappatikini manavudu tana yokka satyanni tana yokka shivatvanni tana yokka sundaranni tanu gurtinchukolekapothunnadu.
1: These three eternal principles, truth, goodness and beauty, are present over there. Man is not able to know his own beauty.
0: దీనిని కొన్ని వేల సంవత్సరములకు పూర్వము జీసస్ ముందర అరిస్టాటల్ శిష్యుడైనటువంటి ప్లేటో దీన్ని చెప్పాడు. ట్రూత్, goodness and beauty, ఈ మూడే జగత్తునకు మూలాధారములు అన్నాడు.
1: The same thing is stated by Plato, a disciple of Aristotle, that the entire basis, foundation for this universe are these three principles, truth, goodness and beauty.
0: సత్యము సర్వములకు ఆధారము.
1: Truth is the basis for whole thing.
0: సత్యం త్రికాల భాజ్యం.
1: Truth is changeless in all the three periods.
0: Goodness anaga ide nijamainatvanti yokka divyattvam.
1: Goodness is the true divinity.
0: Karanam emanaga goodness is godness.
1: The reason is goodness is godness.
0: Kanuka ee sundaramainatvanti yokka tattvanni, ee satyamainatvanti tattvanni, ee pavitramainatvanti tattvanni ప్రతి వ్యక్తి గుర్తించినప్పుడే మానవత్వం కొంతవరకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: When anyone recognizes these three principles, truth, goodness and beauty, he'll be able to know the human quality.
0: ఈనాటి మానవుడు పురాణములు చదువుతున్నాడు.
1: Man today goes through the epics.
0: బైబిల్ చదువుతున్నాడు.
1: He reads Bible.
0: ఖురాన్ చదువుతున్నాడు.
1: హి స్టడీస్ ఖురాన్.
0: మహాగ్రంథాన్ని చదువుతున్నాడు.
1: హి రీడ్స్ సేక్రెడ్ టెక్స్ట్.
0: భగవద్గీతను చదువుతున్నాడు.
1: హి రీడ్స్
0: రామాయణం చదువుతున్నాడు. కానీ ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ తన యందున్నటువంటి యొక్క మానసిక తత్వము ఆచరణ యందు లేకపోవటం చేతనే తాను అశాంతికి గురి అవుతున్నాడు.
1: దో హి గోస్ త్రూ ఆల్ ఇంపార్టెంట్ టెక్స్ట్ గీత, రామాయణ, ఖురాన్ అండ్ బైబుల్, he is not able to translate into action what all he reads and collects, gathers in his mind.
0: ఇతిహాస పురాణములు కూడాను పఠిస్తున్నాడు.
1: He reads all epics and all sacred
0: బ్రహ్మ సూత్రము భగవద్గీతను కూడాను ఆరాధన చేస్తున్నాడు.
1: He worships Brahma Sutra and Bhagavad Gita.
0: ఇవన్నీను కేవలము పలచని మజ్జిగ వంటివి.
1: That's all diluted buttermilk.
0: అయితే
1: however
0: ఈ ఆచరణ రూపమైనటువంటి యొక్క ప్రేమ తత్వమే చక్కగా కాంచి చిక్కనైనటువంటి యొక్క తీరం వలె ఉంటుంటాయి.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ లవ్ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ లైక్ బాయిల్డ్ థిక్ మిల్క్.
0: ఇలాంటి క్షీరమును వదిలి నీవు మజ్జిగను త్రాగటం ఇందులో ఏమైనా సారమున్నదా?
1: యు లీవ్ దట్ థిక్ మిల్క్ బాయిల్డ్ but you drink this diluted buttermilk, What's the use?
0: ఆచరణ మన యొక్క జీవితమునకు పుష్టి.
1: It's only the practice that gives us strength in our life.
0: కేవలము ప్రచారమే, ప్రబోధమే, కేవలం పాండిత్యమే ఇందులో ఉన్నటువంటి యొక్క ఆడంబరము.
1: It's publicity, it is the scholarship, the pomp and show and aggrandizement, they are all external signs.
0: ఆచరణ ప్రధానము కాని ప్రచారం ప్రధానము కాదు.
1: It is the practice that's important and not propagation.

0: ಪ್ರೀತಿ ಕಲುಗಬಹುದು ಪಿಸಿನಿಗೊಟ್ಟು.
1: ಇಟ್ ಈಸ್ ದಿ ಡಾಗ್ ದಟ್ ಲಿಕ್ಸ್ ವಾಟರ್. ದೋ ದೇರ್ ಇಸ್ ಕಂಟಿನ್ಯೂಸ್ ಫ್ಲೋ ಆಫ್ ವಾಟರ್ ಓವರ್ ದೇರ್, ಇಟ್ ಲಿಕ್ಸ್. ದಟ್ ಈಸ್ ದ ಫೇಟ್ ಆಫ್ ಎ ಗ್ರೀಡಿ ಮ್ಯಾನ್.
0: ಈನಾಟಿ ಮಾನವನಕು ಸಮಸ್ತ ಸೌಭಾಗ್ಯಮನು ಉಂಟುನ್ನವಿ.
1: Man has got all sorts of pleasure.
0: Samasta vidyalu untunnavi.
1: Has all forms of knowledge.
0: Samasta shakti samarthyamulu untunnavi.
1: Has got all capacities and abilities.
0: Kani prayojanam emiti.
1: But what is the use?
0: Kevalamu manavuni yandu lobhattam praveshinchinappudu ivi inni undi kudanu taanu panikiranaatunte vaade avutadu.
1: When one sees greedy, all other things would be in vain.
0: Ee kali prabhavam cheta ఆధునిక యుగములోన మానవుని యందు లోభత్వం అమితముగా పెరిగిపోయేది.
1: యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ కలి ఏజ్ వీ ఫైండ్ మైజర్లీనెస్ ఇన్ మ్యాన్కైండ్.
0: తాను తినడు పరులకు పెట్టడు.
1: హీ డజంట్ ఈట్ అండ్ హీ డస్ నాట్ సర్వ్ టు అదర్స్.
0: పెట్టకపోయినను పర్వాలేదు, పరులు సుఖించటం చూచి కూడాను ఓర్వలేడు.
1: డజంట్ మ్యాటర్ హీ డజంట్ షేర్. But he cannot bear others being happy.
0: ilanti manava jeevitamunu ee naadu manava jeevitamani pilavachuna leka pasuttam ani cheppavachuna.
1: Can you call it a human life or do you call it the life of an animal?
0: Daachukune tventi yokka doshattamu abhiruddhi parchukune tventi yokka murkhattamu pasulu endukudanu ledu.
1: This sort of tendency to amass things and also to hide, the foolishness to hide, are not noticed even among animals.
0: Ee daachukuneetundi murkhattamu dochukuneetundi okka kruratvamu manulu yandu mitimiri poyedi.
1: Today we find people exploiting things. They hide, they amass. These qualities are increasing day by day.
0: Kanukone enni sadhanalu chesinappatikini enni japamulu chesinappatikini enni poojalu salipinappatikini ఇవన్నీ కూడాను కేవలము కృత్రిమమైనటువంటి ఒక రూపాన్ని ధరిస్తుంది.
1: Therefore, in spite of all spiritual practices, the chanting of Lord's name and worship, they all have become artificial.
0: ప్రేమలేని పూజ,
1: worship without love,
0: విశ్వాసములేని ఆరాధన,
1: the worship without faith,
0: నిరర్థకమైనటువంటివి,
1: they are useless.
0: కనుకనే ఏ విద్యను చదవకపోయినప్పటికీ, ఏ శాస్త్రములో మనం వినకపోయినప్పటికీ, ఏ గ్రంథములు ఎందుకును ఉన్నటువంటి అంతరాత్మని మనం గుర్తించగలేకపోయినప్పటికీ, ఒక్క ప్రేమ విశ్వాసములు రెండు ఉంటే చాలు.
1: Therefore, you may not be highly educated, you may not go through a sacred text, you may not be knowing the inner significance of all great books, but at the same time, it is enough if you have love and faith.
0: ఏమి కొనిపోతున్నాము?
1: What is that you take with you?
0: ఈ శరీరంతో ఎన్నో విధములైనటువంటి కార్యములు చేస్తున్నాం.
1: విత్ దిస్ బాడీ యు అండర్టేక్ వేరియస్ యాక్షన్స్.
0: ఈ శరీర పోషణార్థమై ఎన్నో విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
1: టు ప్రొటెక్ట్ అండ్ టు గ్రో దిస్ బాడీ వి సఫర్.
0: తాను తన కుటుంబాన్ని సుక్షేమంగా కాపాడుకునే నిమిత్తమై అనేక విధమైన శ్రమలు కోరుచుకుంటున్నాము.
1: వి స్ట్రగుల్ హార్డ్ టు క్యారీ అవుట్ ఎ లివింగ్ అండ్ టు అవర్ ఫ్యామిలీ.
0: తన కలిమి భంగపుచ్చును.
1: And he loses his all his
0: tana kungala gauravam dagdam seyun.
1: All his respect would be burned.
0: Tana varala keda seyunu.
1: And he will be separated from his
0: lobham valna sarvamu chedugu.
1: It is this miserliness that puts him to ruin.
0: Idi ee naati kali prabhavamlo unnatundi goppa mahatyam.
1: This is the mystery which you find as in
0: ee lobhattam anetundi kali lopala oka goppa fashion ga untundadi.
1: This greed has become a matter of fashion in this Kali.
0: Ye okka danikaina kodanu tyagam aneetundi manavuni endu aavirbhavinchadu.
1: There's no trace of sacrifice in mankind today.
0: Kaani mana prachina sampradayam nundu bharatiya sampradayam nundu nakarmana naprajaya dhanena tyageneke amritatva manasu.
1: But in the ancient culture of Bharat it is stated, it's only through sacrifice you'll attain the state of immortality.
0: కలిమి గలిగిన నాడు కైలాసపతినైనా ధిక్కరించి పాపి తిరుగుతుండు.
1: So long he has got wealth with him, money with him, he will disobey even God.

0: The moment money is gone, he will start finding the world around.
1: అది తొలగినప్పుడే జగత్ కనిపిస్తుంది. అది
0: ద మూమెంట్ మనీ ఇస్ గోన్ హీ విల్ సీ ద వరల్డ్.
1: వరకు జగత్ కూడా కనిపించదు.
0: టిల్ దెన్ హీ విల్ బి అన్మైండ్ఫుల్ ఆఫ్ ద వరల్డ్ అరౌండ్.
1: ఏమిటి ఈ జగత్?
0: వాట్ ఇస్ దిస్ వరల్డ్?
1: ఏమిటి ఈ జీవితము?
0: వాట్ ఇస్ దిస్ లైఫ్?
1: ఎంతవరకు ఈ జీవితము?
0: హౌ లాంగ్ డస్ ఇట్
1: లాస్ట్? ఈ జీవితంలో నువ్వు సాధించేటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు అచీవ్ ఇన్ దిస్ లైఫ్ టైమ్?
1: ఏమీ సాధించలేము.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: అన్ని కదిలిపోయే మేఘములే.
0: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
1: ఈ లేత వయస్సునందు
0: at the standard age
1: ఎన్నో శ్రమలకు వస్తున్నారు, ఎన్నో విద్యలు చదువుతున్నారు,
0: at the standard age you study,
1: ఎన్నో పరీక్షల్లో పాల్గొంటున్నారు,
0: you also participate in several activities.
1: అనిత్యం యవ్వనం సుఖం, అనిత్యం బంధు జనుశ్రయం, అంతా అనిత్యం.
0: Everything is temporary.
1: శాశ్వతమైనటువంటి ఒకటే ఒకటి.
0: దేర్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఈస్ పర్మనెంట్.
1: అది ఏ? దైవ ప్రేమ.
0: దట్ ఈస్ ద డివైన్ లవ్.
1: ఈ ప్రేమను పొందలేనటువంటి ఒక జీవితము ఎన్ని ఆర్జించి ప్రయోజనం ఏమిటి?
0: ద లైఫ్ దట్ డజంట్ ఎర్న్ దిస్ డివైన్ లవ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్?
1: ఎంతకాలం బ్రతికినప్పటికీ కట్టకడప్పటికీ ఒట్టి చేతుల్తోనే వెళ్లవలసింది.
0: One may live long enough, but they have to go back, return,
1: empty-handed.
0: Though they prescribed 100 years of lifespan, you cannot believe it.
1: Leka prayamam do.
0: The daughter, adolescence or youth?
1: Mudimiyando leka musaliyando.
0: Or old age or prime of youth,
1: urano adavino,
0: either in the city or in the forest, in the midst of water,
1: eppudu vidachedi erukaledu,
0: when one dies no one knows,
1: maraname nischayamu buddhimantudaina దేహమున్నంతలో తాను తెలియవలయు.
0: బట్ డెత్ ఈజ్ సర్టన్. సో లాంగ్ యూఆర్ అలైవ్ విత్ ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ యూ షుడ్ నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: కారే రాజులు రాజ్యమును కలుగరే, కర్మోన్నతిని పొందరే వారేది?
0: డోంట్ యూ సీ ద సేమ్ కింగ్స్ రూలింగ్ ది కింగ్డమ్స్? వాట్ హ్యాపన్ టు దేమ్ నౌ?
1: కనుక మనము ఏ ఒక్క విషయం నందు కూడాను మన జీవితానికి లోటు లేకుండా కష్టపడి సంపాదించవలసింది.
0: However, we have to work and earn money so that they will be regarded.
1: గారి ఏ విధంగా మనం పిలుచుకుంటున్నాము అదే విధంగా దీన్ని విసర్జించవలసింది.
0: Just as we have inhale and exhale, you must give up someday.
1: ఆహారం ఏ విధంగా మనం స్వీకరించుతున్నామో అదే విధంగా దాన్ని కూడా విసర్జించవలసింది.
0: Just as you take food and also evacuate the useless stuff,
1: ధనమును కూడా సంపాదించవలసింది కానీ విసర్జించవలసింది.
0: You have to earn money, but you must sacrifice.
1: దానిని మనం దాచిపెట్టుకోవటానికి వీలు కాదు.
0: యూ కెనాట్ ఎమాస్ అండ్ హోల్డ్.
1: దాచిపెట్టుకోవలసినటువంటి ధర్మమే దాచిపెట్టుకోవాల్సింది.
0: వాట్ యూ హ్యావ్ టు హైడ్ ఇన్ ఎమాస్ ఇస్ ధర్మ.
1: ఆ ధర్మమే మనకు శాశ్వతమైనటువంటి ఒక ఆస్తి.
0: దిస్ ధర్మ ఇస్ ఎ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: మన ప్రాపర్టీ, మన పర్మనెంట్ ప్రాపర్టీ.
0: ధర్మ ఇస్ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: అలాంటి దానిని మనం ఈనాడు గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ నౌ.
1: ఒక గ్రామంలో,
0: ఇన్ ఎ విలేజ్,
1: లోభి, మహాలోభి.
0: A miser and a greater miser.
1: Lobhi tammudu.
0: Miser is younger.
1: Mahalobhi anna.
0: Greater miser is elder brother.
1: Varu kavasanta dhanam pettukunnaru.
0: They amassed wealth.
1: Kani.
0: But.
1: Kasaila kadapa daatiki bayatiki velladu.
0: But they don't spend single pai.
1: Kadupunakaina kudunu sariyainatundi bhojanam bhujincharu.
0: They don't eat belly full at least.
1: కావలసినంతా కూడా నువ్వుల పెట్టుకున్నారు.
0: దే హావ్ లాట్స్ అండ్ లాట్స్ అట్ హోమ్.
1: లైట్ ఏమైనా ఒక 5 నిమిషాలు ఎక్కువగా వెలిగిందంటే కరెంట్ ఖర్చు అవుతుందో ఏమో అని భయం.
0: ఇఫ్ యూ ఫైండ్ లైట్స్ బర్నింగ్ ఫర్ 5 మినిట్స్ మోర్, దే ఆర్ అఫ్రైడ్ దట్ అడిషనల్ కరెంట్ మే బి కన్స్యూమ్.
1: ఒకనాడు,
0: వన్ డే,
1: సమీపులైనటువంటి ఒక ఇంటి లోపల ఒక గ్రామంలో ఒక వ్యక్తి మరణించాడు.
0: ఏ క్లోజ్ రిలేటివ్ డైడ్ ఇన్ ఏ విలేజ్ క్లోజ్ టు దిస్ విలేజ్.
1: ఇది తప్పనిసరిగా పల్లెల్లో పోయి మాట్లాడించవలసినటువంటిది ఒక ధర్మం.
0: It is the tradition in villages this to necessarily go and visit them, the bereaved family.
1: 10 miles duram untundali.
0: It is 10 miles long distance.
1: Bus ekkite ye 5 rupayalo kharchu avutundani nadchukoni povataniki prayatinchadu peddanna.
0: The elder brother thought if he were to travel by bus he may have to spend 5 rupees.
1: Tellavaru jamanne lechadu edo rendu guddalu oka bag kanadu.
0: One day
1: సమీపులైనటువంటి ఒక ఇంటి లోపల ఒక గ్రామంలో ఒక వ్యక్తి మరణించాడు.
0: ఏ క్లోజ్ రిలేటివ్ డైడ్ ఇన్ ఏ

0: తెల్లవారుజామునే లేచాడు. ఏదో రెండు గుడ్డలు ఒక బ్యాగులో పెట్టుకున్నాడు.
1: ఎర్లీ మార్నింగ్ హి గాట్ అప్ ప్యాక్డ్ టు పెయిర్స్ ఆఫ్ హిస్
0: క్లోథింగ్. తమ్ముడికి చెప్పాడు,
1: హి టోల్డ్ హిస్ యంగర్ బ్రదర్,
0: ఒక చిన్న ద్వీపమును అంటించరా, ఆయిల్ బత్తి అంటించమని చెప్పాడు.
1: హి సెడ్ లైట్ ఎ స్మాల్ ల్యాంప్, ది ఆయిల్ ల్యాంప్.
0: ఆ ల్యాంప్ లోపల ఇవన్నీ బ్యాగులో పెట్టుకున్నాడు, సర్దుకున్నాడు, వెళ్ళాడు.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ ఆయిల్ ల్యాంప్ హి ప్యాక్డ్ టూ పెయిర్స్ ఆఫ్ క్లోథింగ్.
0: ఇతను వెళ్లిపోయేటప్పటికి ఈ తమ్ముడు లోపి కదా, తక్షణమే ఆ దీపం మారిపేశాడు.
1: ది యంగర్ బ్రదర్ ఈస్ ఎ గ్రీడీ పర్సన్, హి హస్ పుట్ ఆఫ్ ద ల్యాంప్.
0: ఆయిల్ ఖర్చు అవుతుందో ఏమో అని,
1: బికాస్ ది ఆయిల్ మే బి కన్స్యూమ్డ్.
0: తిరిగి ఒక అర్ధ గంటకు అన్న తిరిగి వెనక్కి వచ్చాడు.
1: ది ఎల్డర్ బ్రదర్ రిటర్న్ ఇన్ హాఫ్ అన్ అవర్స్ టైం.
0: దీంట్లో 3 మైళ్ళు నడిచిపోయాడు.
1: He walked on the way
0: 3 miles.
1: And he returned all the 3 miles.
0: 6 miles.
1: 6 miles total.
0: తలుపు తట్టాడు.
1: He tapped the door.
0: ఎవరు తలుపు తట్టేది అన్నాడు చిన్న తమ్ముడు.
1: Younger brother asked, who are you? Who is tapping the door?
0: నేను అన్నంద్రా అన్నాడు.
1: I'm your elder brother.
0: ఎందుకు వచ్చావు అన్నాడు.
1: Why have you come?
0: నేను పోయే సమయం లోపల దీపము ఆరిపోయమని చెప్పలేదు, అందువల్ల దీపం వెలుగున వెలుగుతుండదు ఏమో అని చెప్పడానికి వచ్చాను అన్నాడు.
1: While leaving the house, I forgot to tell you that you have to put off the lamp. Therefore, I returned to remind you that.
0: అప్పుడు తమ్ముడు చెప్పాడు.
1: Younger brother said,
0: Brother, నాకు మాత్రం అంత బుద్ధి లేదా, నీ వెళ్ళిన తక్షణమే నేను ఈ దీపం మారిపేశాను.
1: Am I not that intelligent? I had immediately put off the lamp the moment you left.
0: కాని నీవు 3 మైళ్ళు వెళ్ళి 3 మైళ్ళు వచ్చేసావు, ఈ 6 మైళ్ళు లోపల నీవు నడిచేటప్పుడు చెప్పులు ఎంత అరిగిపోయి ఉంటాయో, ఎంత నువ్వు చూసుకోలేదా?
1: But brother, no, you walk 3 miles long and return 3 miles. Just imagine the wear and tear effect of your slippers.
0: Slippers ante enta arigipoyinayo annadu.
1: Slippers must have been worn out.
0: Appudu anna cheptunnadu.
1: Then brother said,
0: Brother, nen telivu takku kadra.
1: He said, oh brother, I am not a fool.
0: Ee cheppulanta kodina moota gatti chenkalo pettukunnanu.
1: I bundled the slippers. Now I am carrying in my arms now.
0: ఈ విధమైనటువంటి లోబత్తం ఉంటే ఈ చెప్పులు ఎందుకు?
1: దిస్ ఈజ్ ది మైజర్లీనెస్. వై డస్ హీ
0: తాను సుఖపడనటువంటి యొక్క ఈ ధనధాన్యం ఎందుకు?
1: ఇఫ్ ది మనీ డజంట్ మేక్ యూ హ్యాపీ, వై డూ యూ నీడ్ ఇట్ యాక్చువల్లీ?
0: ఒకరికైనా సుఖాన్ని అందించాలి,
1: అట్లీస్ట్ మేక్ అదర్స్ హ్యాపీ.
0: తానైనా సుఖపడాలి,
1: అట్లీస్ట్ యూ షుడ్ బి హ్యాపీ.
0: ఈ రెండూ లేనటువంటి యొక్క సుఖం ఏం ప్రయోజనము?
1: విత్ నైదర్ వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ ఆల్ దిస్ మనీ?
0: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
1: లైక్ వైజ్ యూ స్టడీ టుడే.
0: ఈ విద్యను అభ్యసించినటువంటిది ఉద్యోగం నిమిత్తం కాదు.
1: You should study not for the job's sake.
0: Mana samajam lopala, mana village lopala, mana gramam lopala ee chaduvunu samajam yokka sadviniyoganiki upayoginchali.
1: You should make use of your learning for the welfare of your village and society.
0: Samajam yokka samcheemani kosamani mee chaduvunu upayogapettali.
1: You should make use of your studies for the progress and welfare of the society.
0: Kevalamu chadivi degreelu teeskunnanta maatrame prayojanam ledhu.
1: It's useless if you just limit yourself by getting a degree.
0: ఇది కేవలం డిగ్రీ అనేటువంటిది బిచ్చా పాత్ర.
1: Degree is a sort of begging bowl.
0: ఎందుకంటే ఈ డిగ్రీ అనేటువంటి ఒక పాత్ర ఉంటే ఒక్కొక్క ఆఫీస్ కు ఒక్కొక్క ఆఫీస్ కు వెళ్లి ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం అని బిగ్ చేస్తున్నావు.
1: With this degree, which is a begging bowl, you go step by step,
0: చదువు,
1: visit every office.
0: మన పాదముల పైన మనం నిలుచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: You should be able to stand on yourself, self-reliant. You should be self-reliant.
0: మన విలేజ్ లోపల అవసరమైనటువంటి యొక్క కర్మలంతా కూడా తగినటువంటి అభివృద్ధి చేయాలి.
1: You should serve your village in the way that's required, needed.
0: మన విలేజ్ లో నిత్య జీవితంలో కావలసినటువంటి కూరగాయలు మనం పెంచాలి.
1: We should grow the vegetables in our villages.
0: మన విలేజ్ యొక్క పరిశుద్ధత కోసమని మన డ్రైనేజీ అంతా కూడా కట్టించి చెప్పాలి.
1: We should also see that there's proper drainage, cleanliness maintained over there.
0: మన విలేజ్ లోపల పూర్ పీపుల్ అంతా ఉంటారు.
1: There are many poor people in our village.
0: వాళ్ళకి పరిశుద్ధమైనటువంటి ఒక తత్వాన్ని ప్రబోధించాలి.
1: We should also tell them.
0: రోగములు రానివ్వకుండా చూసుకోవాలి.
1: And we should see that, tell them that they should not be afflicted by any disease.
0: చిన్న పిల్లలకంతా కూడా మనం నేర్చుకున్నటువంటి విద్యను నేర్పాలి.
1: We should teach them all that we have learned.
0: ఇది పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: This is the real help to others.
0: ఇతరులకు కొంచెం సహాయపూర్వకంగా చేయాలి.
1: You should help others.
0: ఈనాడు మన పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న తక్షణమే
1: today the moment we receive high degrees,
0: employment office lo poi book chestam man register,
1: we register ourselves there in employment exchange office.
0: Kani adi kontha ekkuvaipothe videshalaku apply chestam.
1: Further we also apply to find jobs elsewhere.

0: చదువులు యొక్క లక్షణమే కాదు.
1: దిస్ ఇస్ నో ట్రూ.
0: మన గ్రామాన్ని మనం పోషించాలి.
1: వీ షుడ్ సర్వ్ అవర్ విలేజ్.
0: నీవు పుట్టిండేది నీ గ్రామంలో.
1: యు ఆర్ బోర్న్ ఇన్ దిస్.
0: నీ పెరిగినది నీ గ్రామంలో.
1: యు హావ్ గ్రోన్ ఇన్.
0: నీ చదివినది నీ గ్రామంలో.
1: యు హావ్ స్టడీడ్ హియర్.
0: సర్వము ఈ గ్రామమే నీకు అందించింది ఈ శక్తులను.
1: ఇట్ ద విలేజ్ దట్ గేవ్ యు ఆల్ దిస్ అబిలిటీస్.
0: కనుక నీవు చదివిన సమస్త శక్తులు కూడాను నీ యొక్క సొసైటీని నీకు అందించింది.
1: Therefore, through society, you got all your
0: capacity. కనుక సొసైటీకి నీవు కృతజ్ఞత అందించనక్కర్లేదా?
1: Should you not show gratitude to your village and society?
0: చదువులోనే మనం సమస్త సొసైటీలోనే పుట్టాము.
1: యు ఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
0: సొసైటీలో పెరిగాము.
1: వీ గ్రో ఇన్
0: సొసైటీలోనే అంత్యమవుతున్నాము.
1: అండ్ వీ
0: సొసైటీకి తగినటువంటి కృతజ్ఞత మనం అందించాలి.
1: వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూడ్ టు సొసైటీ.
0: విశాలమైన భావమును కోల్పోతున్నారు విద్యార్థులు.
1: టుడే దట్ బ్రాడ్ మైండెడ్ ఫీలింగ్స్ ఆర్ టోటలీ గాన్.
0: నేను నా వారు.
1: ఐ అండ్ మైన్.
0: కానీ మిగతా ప్రజలంత గతి ఏమిటి?
1: But how about the rest of the people?
0: అందరూ భగవంతుని బిడ్డలే.
1: All are children of God.
0: అందరూ అన్నదమ్ములే.
1: All are brothers.
0: కనుక మనలో మనం ఏ విధమైనటువంటి కలతలు లేకుండా అందరూ సహనభావంతో అభివృద్ధికి రావాలి అనేటువంటి ఒక సహనము సానుభూతిని మనం పెంచుకోవాలి.
1: Without any conflict, we should live together in brotherhood. In cooperation and
0: understanding.
1: Unity is very essential.
0: దాని ప్రాక్టికల్ దాని అభివృద్ధికి మార్గము.
1: It is to practice unity is the path to progress. This unity is not confined to saying hello.
0: కలిసి పని చేయాలి.
1: We should work together.
0: కలిసి మెలిగితే కలిసి పుణ్యం అన్నారు.
1: And if we work together, we'll earn merit.
0: కనుక విద్యార్థులలో ఈనాడు విశాల భావం రావాలి.
1: Students should have broad mind.
0: విశాల హృదయాన్ని మనం పెంచుకోవాలి.
1: We should widen our
0: heart. ఈ హృదయం ఎక్కడ ఉంటుండాలి మన దేహంలో?
1: Where is this body?
0: కానీ
1: ఎడమైన
0: హృదయం. హృదయం కాదది, గుండెకాయ.
1: It is a simple physical heart. What you say that?
0: ఈ ఫిజికల్ హార్ట్ అనేటువంటిది బాడీకి మెయిన్ స్విచ్ వంటిది.
1: Physical heart is the main switch to our body.
0: అది స్విచ్ బోర్డ్.
1: It is a switch board.
0: కానీ హృదయం అనేటువంటిది అది కాదు.
1: It's not that heart.
0: హృదయం దేహం సర్వత్రా ఉంటుండాలి.
1: The spiritual heart is present all over the body.
0: ఈ హృదయానికి వెలుగునే లేదు, ఒక విలువనే లేదు, ఒక పరిమితమే లేదు.
1: It has no limit, it has no boundary.
0: సర్వత్రా ఉంటుండాలి హృదయం.
1: This హృదయ, heart is present everywhere.
0: కరుణే సర్వతః పాణిపాదం తస్ సర్వతోటి శిరోముఖం.
1: Therefore it encompasses everything around.
0: కాబట్టి మన హృదయం ఎక్కడి వరకు ప్రయాణం అవుతుందో అక్కడ వారందరూ మన బంధువులే.
1: Therefore all those that you find, to all those your heart reaches, they are your relations.
0: ఈ విధమైనటువంటి ఒక సహనభావం చేత ఐకమత్యంతో మన జీవితాలు సాధించాలి.
1: With this kind of understanding, you should achieve unity.
0: ఈ చదువు కేవలం పొట్టకూటి కోసం కాదు.
1: This studies are not for a living.
0: చదువు సంస్కారం కోసం.
1: You study so as to get culture.
0: ఈ సంస్కారాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటే మన పొట్టకూటిది మనం జరుగుతూనే ఉంటుంటాది.
1: When once you develop your culture, it's not that difficult to carry out a living.
0: ప్రార్థన చేస్తున్నారు. ధర్మో రక్షతి రక్షిత.
1: You all pray. If you protect
0: ధర్మాన్ని నీవు రక్షిస్తుపోతే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది.
1: If you protect ధర్మ, ధర్మ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ టర్న్.
0: కనుక మనము ధర్మాన్ని మన సమాజం లోపల సరైన రీతిగా మనం నడిపించాలి.
1: సో వీ హావ్ టు సీ దట్ ద సొసైటీ కండక్ట్స్ ఇన్ ద పాత్ ఆఫ్ ధర్మ.
0: మనం ధర్మాన్ని నడిపిస్తుంటే టౌన్ అంతా బాగవుతుంది.
1: ఇఫ్ ఎవ్రీ విలేజ్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ధర్మ, ద హోల్ టౌన్ విల్ డెవలప్.
0: భారతీయ సంస్కృతి కానీ లేక విదేశీ సంస్కృతి కానీ ఇంకా అంతో ఇంతో పల్లెల్లో ఉంది కానీ పట్టణాల్లో లేదు.
1: ఎయిదర్ కల్చర్ ఆఫ్ భారత్ ఆర్ ఫారెన్ కల్చర్ ఫర్ దట్ మ్యాటర్ is noticed more in villages.
0: పల్లెల్లో ఉన్నటువంటి ఒక ధర్మము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక న్యాయము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక సహనము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక ప్రేమ పట్టణాల్లో లేదు.
1: ధర్మ, జస్టిస్, అండర్స్టాండింగ్, టాలరెన్స్ ఆర్ ద వాల్యూస్ విచ్ ఆర్ ప్రెసెంట్ మోర్ ఇన్ విలేజెస్ దాన్ సిటీస్.
0: లోపల కోర్టు తయారైపోయినాయి.
1: In township and crore.
0: Banks tayaraipoyinayi.
1: Banks are there.
0: Universities tayaraipoyinayi.
1: Universities.
0: Inka enninno ivanni tayaraipoyinayi.
1: So many are there.
0: Inni undinatuvanti yokka aa pattanallo jarigetuvanti anyayalalu akramalu anacharalu inta antari kaadu.
1: You find lot of injustice, horror and terror in cities.
0: Kaani pallallone kotta neethi nijayati untundadi.
1: The honesty and integrity are more in villages.
0: Karukani inka pallali endu kodanu కొన్ని ట్రైబల్స్ ఉంటా ఉంటారు.
1: దేర్ ఆల్సో ట్రైబల్స్.
0: అడవుల్లో ఏ సంబంధము లేనిటువంటి వారు ఉంటారు.
1: దేర్ పీపుల్ దట్ ట్రైబల్స్.
0: వాళ్ళల్లో ఉన్నటువంటి సత్య ధర్మాలు కూడా టౌన్ లో లేదు.
1: అమంగ్ ట్రైబల్స్ యూ ఫైండ్ సత్య అండ్ ధర్మ అండ్ నాట్ ఇన్ టౌన్.
0: వాళ్ళు మన కల్చర్ అంతా కాపాడుతూ వస్తున్నారు.
1: దే ఓన్లీ ఫాలో అవర్ కల్చర్ అండ్ ప్రొటెక్ట్.
0: ఈనాడు మనం చదివినందుకు ఏం చేస్తున్నాము?
1: What is that we do having
0: been educated?
1: We are burning our
0: culture.
1: We are really burning our morality and integrity. We are burning the human quality. What is this human quality?
0: మానవుడు పుట్టి కొన్ని లక్షల సంవత్సరములు అయిపోయింది.
1: Man is born lakhs and lakhs of years
0: ago. కానీ మానవత్వం ఇంకా మానవుడి నుండి పుట్టలేదు.
1: But the human quality is not yet
0: born.
1: Man is born, human is born, but not humanness. When do you expect it? We passed through so many lives. How many more in store? So along with man, the human quality also should be born. We should speak truth.
0: సత్యమును పలికేటువంటి వ్యక్తి ఎక్కడ కనిపించడం లేదు.
1: Actually there is none who speak truth.
0: నోరెత్తితే అసత్యమే.
1: The moment opens his mouth full of lies, pack of lies.
0: చేయి పెడితే అధర్మమే.
1: Once he resorts to action with his hand, it is adharmic.
0: ఇది మానవత్వం ఎట్టవుతుంది?
1: How do you call it human?
0: ఒక పశువులకు, ఒక పక్షులకు, ఒక మృగములకైనా ఒక నీతి నిజాయితీ ఉంటుండాలి.
1: Animals, birds, they have got a particular code of conduct and behavior.
0: దానికి కూడా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి.
1: The animals follow a season and a reason.
0: కానీ మానవుడిగా పుట్టినటువంటి వాడికి నో సీజన్ నో రీజన్.
1: But human has no reason, has no season.
0: ఇంకా మీ చదువులు ఎందుకోసం?
1: Then why do you need studies?
0: ఎందుకు ఈ చదువులు చదవాలి?
1: Why should you study?
0: పనికి రాని చదువులు మనం ఎందుకు చదవాలి?
1: Why should you study all this useless
0: stuff?
1: It's all rotten stuff.
0: సమాజమునకు ఉపయోగకరమైనటువంటి చదువులు మనం చదవాలి.
1: You should study such that as to help
0: మన మానవత్వాన్ని పెంపొందింప చేసుకునేటువంటి చదువులు చదవాలి.
1: We should learn so as to uphold the human
0: మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని పెంచుకునే చదువులు చదవాలి.
1: We should develop inter relationships among mankind.
0: ఈ వాడు మానవుడికి మానవుడికి మధ్యలో ద్వేషము.
1: Today there is hatred between
0: గ్రామానికి గ్రామానికి మధ్యలో ద్వేషము.
1: There is hatred among
0: రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్యలో ద్వేషము.
1: Among provinces there is enmity.
0: ద్వేషం లేకుండా ఎట్టబోతుంది?
1: Well, don't you get expect the same thing
0: elsewhere? నీ కంట్రీ లోపల, నీ రాష్ట్రం లోపల, నీ గ్రామం లోపలనే కావలసిన ద్వేషాలు పెంచుకుంటున్నారు.
1: There are so many conflicts and infighting in villages and provinces.
0: మన దేశం పైన పడుతున్నారంటే ఇది చెప్పుకోవటమే అవమానం.
1: You say that you are attacked by the neighboring countries. It is a matter of shame to say so.
0: మొట్టమొదటి నీ ఇంటిని నువ్వు చక్క చేసుకో.
1: ఫస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్.
0: నీ గ్రామాన్ని నువ్వు చక్క చేసుకో.
1: సీ దట్ యువర్ విలేజ్.
0: నీ రాష్ట్రాన్ని నువ్వు చక్క చేసుకో.
1: సీ దట్ యువర్ ప్రావిన్స్ ఇస్ పర్ఫెక్ట్.
0: ఇంటిలోనే ఉంటున్నాయి కావాల్సిన కలహాలు.
1: I got all conflicts at home.
0: దీన్ని నిలుపుకోవడానికి నీకు చేత కాకుండా ఉంది.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు చెక్.
0: నీకు ఎట్ట ఈ విదేశాల యొక్క కారణాలు ఏ విధంగా నిలుపగలవు?
1: హౌ డు యూ సే దట్ అదర్స్
0: హూ ఆర్ యూ
1: రెస్పాన్సిబుల్?
0: నీకు ఏం శక్తి ఉంది?
1: వాట్ రైట్ యూ హ్యావ్, వాట్ పవర్ యూ హ్యావ్?
0: కనుకనే మొట్టమొదటి నీ ఇంటిని నీవు నిలుపుకో.
1: ఫస్ట్ చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. కరెక్ట్ యువర్ హోమ్.
0: నీ మానవత్వాన్ని పోషించుకో.
1: కీప్ అప్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
0: అందరూ కూడా ఒక దైవ బిడ్డలుగా భావించుకో.
1: కన్సిడర్ దట్ ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: ఇది నిజంగా విద్యార్థులు జరపవలసినటువంటి ప్రధానమైనటువంటి ఒక చదువు.
1: దిస్ ఈస్ ది మెయిన్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్.
0: ధనము ధనము ధనము ధనము ధనము.
1: And everywhere we think of money.
0: ఈ ధనం ఎందుకు కాల్చడానికి ధనము?
1: What for is the money? To burn it or what?
0: ఈ ధనమును ఏమి చేస్తున్నారు?
1: What is it you do with
0: it? ఏదైనా దేశానికి ఉపకారం చేస్తున్నారా?
1: Are you helping this country?
0: 10 మందికి ఏమైనా సహాయం చేస్తున్నారా?
1: Are you helping anybody?
0: లేక భిక్షాలు ఏమైనా పెడుతున్నారా?
1: Are you just offering to anyone?
0: లేక ఒక విధమైనటువంటి విద్యా విశేషాలకు సంబంధించినటువంటి ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా?
1: Do you spend to entertain educational activity? Nothing.
0: ఈ ధనమంతా కూడాను కేవలం ఒక గుంతలో పెట్టిన మట్టి వంటివి.
1: All this money is something like the one hidden in a pit, dug deep.
0: కనుకనే మనం ధనం కోసమని మన జీవితాన్ని అర్పితం చేయకూడదు.
1: Therefore we should not waste our life for money.
0: ప్రేమ కోసం మన జీవితాన్ని అర్పితం చేయాలి.
1: We should spend our life for love.
0: దేహం కోసం ధనాన్ని అర్పితం చేయాలి.
1: For the body you need money.
0: ఇంకా మానవ కోసం దేహాన్ని అర్పితం చేయాలి.
1: And therefore for human quality be ready to sacrifice your life.
0: దైవం కోసము దేహము మానము సర్వం కూడా అర్పితం చేయాలి.
1: ఫర్ గాడ్ యూ షుడ్ బి రెడీ టు సరెండర్ యువర్ అటాచ్మెంట్ యువర్ బాడీ ద మైండ్ సోల్ అండ్ స్పిరిట్.
0: కనుకనే ఉన్నటువంటిది మూడే మూడు కారణములు.
1: దేర్ ఓన్లీ త్రీ రీజన్స్.
0: సత్యాన్ని నిలుపుకోవాలి.
1: అపోల్ ట్రూత్.
0: ధర్మాన్ని ఆచరించాలి.
1: ఫాలో ధర్మ.
0: మానవత్వంలో ఇవి రెండే ప్రధానమైనటువంటి సంబంధం.
1: దీస్ ఆర్ టూ కార్డినల్ ప్రిన్సిపల్స్.
0: కనుకనే వేదం కూడా ఉచ్చరించండి. సత్యం వద ధర్మం తెర.
1: స్పీక్ ట్రూత్. ఫాలో ధర్మ.
0: ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నిన్ను కొండపోయి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి వచ్చినా సత్యాన్ని వదలదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ సిచ్యువేషన్ మే లీడ్ యూ టు ఇంప్రిజన్మెంట్ యెట్.
0: లేక నీ కంఠం కోస్తామని అంటారు, కంఠం కోసుకోను, సత్యాన్ని వదలను.
1: ఎ మూమెంట్ వెన్ యూర్ అబౌట్ టు బి బిహెడెడ్ బి రెడీ టు స్పీక్.
0: హరిశ్చంద్రుని ఆధారంగా తీసుకోండి.
1: టేక్ హరిశ్చంద్ర ఎస్ అన్ ఎగ్జాంపుల్.
0: ఎన్ని విధమైనటువంటి కష్టం వచ్చినప్పటికీ తనకు దైవమని సత్యాన్ని నిలుపుకుంటూ వచ్చాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ హి హాడ్,
0: సత్యాన్ని సర్వమును రక్షించి కోల్పోయినటువంటి తన రాజ్యాన్ని కూడా తనకు అందించి.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ హి స్పోక్ ఆల్ హిస్ లైఫ్ టైమ్, ప్రొటెక్టెడ్ హిమ్ అండ్ హి గాట్ ఆల్ దట్ హి లాస్ట్.
0: ఈ సత్యములకు ఎరువు ఏమిటి?
1: వాట్ ఈస్ ద మెన్యూర్ దట్ యు ఆఫర్ టు ట్రూత్?
0: అదే ప్రేమ.
1: లవ్ ఈస్ ద మెన్యూర్.
0: కనుకని ప్రేమను మనం పెంచుకోవాలి.
1: సో హ్యావ్ టు డెవలప్ లవ్.
0: ఈ ప్రేమను ఒక పరిమితంగా తీసుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ టేక్ ఇట్ అండర్ లిమిట్.
0: నా ఫ్యామిలీ అనేంత వరకు పరిమితం కాకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి లిమిటెడ్ టు ఐ అండ్ మై.
0: నేను నా ఫ్యామిలీ రెండే అనుకుంటే అరణ్యములో వైకుతో.
1: ఇఫ్ యూ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ఐ అండ్ మైన్,
0: నువ్వు ఎందుకు ఉండాలి?
1: Then why should you be here?
0: ఈ సొసైటీలో ఎందుకు ఉండాలి?
1: Why should you be in society?
0: సొసైటీలో ఉన్నందుకు సొసైటీని యొక్క క్షేమాన్ని కూడా కోరాలి.
1: Being in the society, desire the welfare of the
0: society. నేను నా ఫ్యామిలీ, నేను నా ఫ్యామిలీ అంటే ఏమి? నువ్వెంత ఒక ప్రత్యేకమైనటువంటి అంటు జబ్బు వచ్చినటువంటి వాడిగా అయిపోతావు.
1: Being in the society, if you confine, limit yourself to your family, it appears as if you are suffering from a disease, severe disease.
0: కనుకని అందరితోనూ కూడాలి.
1: You should be in with others.
0: ఆ ఐకమత్యం అనేటువంటి దాన్ని పెంచుకోవాలి.
1: You should develop unity.
0: నేను నా యొక్క కుటుంబమే అనేటువంటి జిడ్డు వ్యాధిని మనం సంపాదించుకోకూడదు.
1: You should not have this kind of disease as to restrict yourself to your family.
0: It's a bad disease.
1: It's a very bad disease, big disease.
0: అందరూ ఉండాలి.
1: All should exist.
0: కష్టం నా వంటిదే కదా ఇతరులకు.
1: The others also same.
0: బాధలు నా వంటివే కదా ఇతరులకు.
1: The feelings are same.
0: ఈనాటి విద్యార్థులు ఇలాంటి గుణాలను పెంచుకుంటే భావి భారతోద్ధారకులుగా తయారవుతారు.
1: ఇఫ్ స్టూడెంట్స్ డెవలప్ సచ్ ఐడియాస్ దే విల్ బి
0: ప్రాచీన కాలం నుండి భారతదేశంలో ఆవిర్భవించినటువంటి ఈ సత్య ధర్మములను పోషించేటువంటి యొక్క ఆదర్శ మూర్తులుగా మీరు తయారు కావాలి.
1: యూ షుడ్ బి ఐడియల్స్ ఇన్ సొసైటీ సో హస్ టు ప్రొటెక్ట్ ది ట్రూత్ అండ్ రైట్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరే భావి భారతోద్ధారకులు.
1: యూ ఆర్ గోయింగ్ టు ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్.
1: యూ ఆర్ ది ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్.
0: లీడర్స్. కనుకనే మీరు సత్యమైనటువంటి తీసుకోండి.
1: సో
0: ఈ లీడర్షిప్ అనేటువంటిది కూడా పెడ మార్గంలో పోకూడదు.
1: డోంట్ వర్క్ ఫర్ లీడర్షిప్ ఇన్ ద రాంగ్ వే.
0: ఎట్ట ఉంది తెలుసినా?
1: యు నో ద పొజిషన్ ఆఫ్ ద కంట్రీ.
0: సాక్షాత్ హరిశ్చంద్ర వచ్చి దిగినప్పటికీ అతనితో 100 అబద్దాలు ఆడిస్తాడు ఈ లీడర్.
1: ఈవెన్ ఇఫ్ హరిశ్చంద్ర ఇస్ టు కమ్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, వీ విల్ మేక్ హిమ్ స్పీక్ 100 లైన్స్.
0: ఈనాటి కలి ప్రభావం.
1: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి.
0: కాదు, అందువల్ల ఈనాడు హరిశ్చంద్రులు ఎవరు లేరు.
1: సో దేర్ ఇస్ నో హరిశ్చంద్ర నౌ.
0: ఈ భయానికి ఉదిపోయి హరిశ్చంద్ర అంతా పారిపోయారు కొండలకు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫియర్ అరౌండ్ హరిశ్చంద్ర లెఫ్ట్ దిస్ ప్లేస్.
0: సత్యమే పరిగెత్తిపోయింది.
1: ఇన్ఫాక్ట్ ట్రూత్ ర్యాన్ అవే.
0: అంతా అసత్యమే.
1: వాట్ ఆర్ యు ఫైండ్ ఇస్ ఫాల్స్.
0: ధర్మమే పరిగెత్తిపోయింది.
1: ధర్మ ఇస్ అవుట్ ఆఫ్ ప్లేస్.
0: కానీ ఉన్నదంతా అధర్మమే.
1: వాట్ వి ఫైండ్ ఇస్ అన్రైట్.
0: దీన్ని మనం ఈనాడు ప్యూరిఫై చేయాలి.
1: వి హావ్ టు ప్యూరిఫై.
0: ఎట్ట చేయాలి?
1: హౌ?
0: మనం ఆచరించాలి.
1: వి హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి సే.
0: నోటితో చెప్పడం కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ బై సింప్లీ
0: సేయింగ్. ఆచరణ రూపంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: వి హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి సే.
0: హృదయంలో ఉన్నది మాటతో, మాటలో ఉన్నది క్రియతో మనం ఆచరించాలి.
1: సో వాట్ వి థింక్ వి షుడ్ సే, వాట్ వి సే వి షుడ్ యాక్ట్.
0: కనుకని మనం ఈ సత్య ధర్మాన్ని మనం సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే విద్యార్థులు విద్యార్థులే.
1: సో లాంగ్ వి అడిహియర్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ఈ సత్య ధర్మంలో మీరు పాటించినప్పుడు విద్యార్థులు కాదు, మీరు విషయార్థులైపోతారు.
1: ఇఫ్ వి డోంట్ ఫాలో దీస్ టూ వి ఆర్ నాట్ విద్యార్థి స్టూడెంట్స్, బట్ వి ఆర్ విషయార్థి ద వన్ ఆఫ్ సెన్సువల్ ప్లేజర్.
0: జ్ఞానమనంతం బ్రహ్మ.

0: ఒక చిన్న విషయము. మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఎలాంటి పిల్లలు వచ్చినప్పటికీ వారిని ఎంతో ఆదర్శంగా, వారిని ఎంతో ఆప్యాయంగా, అన్నదమ్ముల కంటే అధికంగా వారిని చూసుకుంటూ వారిలో ప్రేమను అమితమైనటువంటి రీతిగా చేసి వారి ఎందున్నటువంటి దుఃఖాలను కూడాను మరిపింపజేస్తాం. కేవలం మన ఇన్స్టిట్యూట్ అని చెప్పుకోవటం కాదు, సత్యంగా నిత్యము జరుగుతూనే ఉంటున్నాయి.
1: An important point here. In our institute, all students mingle as brothers of the same family, sharing love with mutual concern.
0: In the institute, lo, శ్రీమంతులకు, ధనవంతులకు, డొనేషన్లకు ఇట్లాది మనము కొన్ని చూస్తూనే ఉంటున్నాం. కానీ మన యొక్క ఇన్స్టిట్యూట్ లో ఒక్క ప్రేమే, ప్రేమే దీని యొక్క సుంకము.
1: Rest of the institutions you know pretty well, the priority and importance is given
0: అలాంటి వారికి
1: నేను ఎక్కువ
0: ప్రాధాన్యత ఇస్తుంటాను. అలాంటి వారికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం.
1: We give importance to those people having love.
0: మీరు కూడా విన్నారు.
1: You heard.
0: Second boy సంస్కృతంలో మాట్లాడాడు.
1: The second boy spoke in Sanskrit.
0: కానీ ఆ బాయ్ అబ్బాయికి వేరొక ఆధారం లేదు.
1: Yes, none to support him.
0: తల్లిదండ్రుల యొక్క ఇది లేదు.
1: He lost his parents.
0: Grandparents, అవ్వ తాత ఇద్దరు పోషిస్తూ ఉన్నారు.
1: He is taken care of by his grandparents, grandmother,
0: grandfather. అభివృద్ధి పరిచేసేసి ఆ పిల్లవాడు సంస్కృతం లోపల అన్ని విధములుగా తాను నేర్చుకుంటే ఎంత దుఃఖాన్ని మర్చిపోయి ఉండాలి. మీరు యోచన చేసుకోండి.
1: జస్ట్ ఇమాజిన్ ద సిచ్యువేషన్. సచ్ ఎ చైల్డ్ ఈజ్ హియర్ టుడే, హస్ కమ్ అప్ టు దట్ పొజిషన్ హస్ టు స్పీక్ ఇన్
0: దుఃఖాన్ని మరిపించి
1: ఆనందాన్ని
0: పెంచి
1: గ్రౌండ్ ఇన్ ప్లేస్
0: తల్లిదండ్రులు లేనటువంటి లోటును ఇక్కడ తీర్చేటువంటిది తాయి యొక్క ప్రధాన సంకల్పం.
1: Sai's love is immeasurable to such an extent that one would
0: చేస్తున్నాను మిమ్మల్ని చేయమని చెప్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు డూ అండ్
0: మీరు కూడా అంతే. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఏమైనా చిక్కితే వారిని తగినటువంటి సహాయం చేసి వారిని ఉన్నత ఉద్యోగానికి లేక ఉన్నత స్థితికి తెప్పించేటువంటి ప్రయత్నం మీరు చేయాలి.
1: ఇఫ్ యూ ఫైండ్ సచ్ పీపుల్ ఇన్ యువర్ టర్న్ యూ షుడ్ హెల్ప్ దెమ్
0: అవుట్ సైడ్
1: అవుట్ సైడ్ యు నో
0: ఏదైనా కొత్త కాలేజీకి పోయింటే ఇంజనీరింగ్ మెడికల్ రెండు చూస్తే మహా నరకాలు.
1: యు నో అవుట్ సైడ్ ద మెడికల్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎవరైనా
0: అక్కడ పోయి ప్రవేశిస్తున్నారంటే ఒక్క వారం కూడా ఉంటుండరు. ఏదో ర్యాగింగ్ ర్యాగింగ్ అంట, అదేమో నాకు అర్థం కాదు. కొత్త పిల్లలంతా నానా పదితూ పట్టించి వాళ్ళని అల్లరి చేపించి చదువు నుంచి ఇచ్చిపెట్టిపోతున్నారు.
1: వాట్ హ్యాపెన్స్ అవుట్ సైడ్ ఆల్ ద న్యూ కమర్స్ ఫేస్ ఆల్ ట్రబుల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ర్యాగింగ్.
0: జూనియర్ బాయ్స్ సీనియర్ బాయ్స్ పెద్దన్నలుగా భావించి వారిని ఎంతను ఆదరించాలి.
1: ద జూనియర్ బాయ్స్ షుడ్ కన్సిడర్ సీనియర్స్ యాజ్ దేర్ ఎల్డర్ బ్రదర్స్.
0: సొంత బ్రదర్స్ మాదిరి మనం భావించాలి.
1: వి షుడ్ టేక్ దెమ్ యాస్ అవర్ ఓన్.
0: వానికి ఉన్నటువంటి అనుకూలాలు మనం తీర్చాలి.
1: వి షుడ్ ప్రొవైడ్ ఆల్ కన్వీనియన్సెస్.
0: వాని అశాంతిని మనం నిర్మూలన చేయాలి.
1: వి షుడ్ హెల్ప్ దెమ్ సో దట్ దే విల్ నాట్
0: శాంతిని మనం పెంచాలి.
1: వి షుడ్ సీ దట్ దే విల్ బి హ్యాపీ.
0: అది నేను ఇక్కడ చేస్తున్నాను, మీరు చేయమని చెప్తున్నాను.
1: That's what Bhagavan does here and he wants you to do.
0: Education anta free ainappudikini ilanti pillalakanta kudanu bhojanaandi kudanu scholarship lu kuda istunnanu.
1: Though education is offered free here, the students receive scholarship fees
0: kani, oka examination fees kani, laboratory fees kani, library fees kani, tuition fees kani, inke fees kani, ekkade gaanu naya paisa ledu.
1: Not even single naya paisa is collected in any name, in any form. No tuition fee, no examination fee, no laboratory fee whatsoever.
0: Alanti deeni kinda ee vidyanu pillaliki cheppinappudu vaadu enta unnatamainatundi aadarshavantamaina vidyarthuluga raavali.
1: He should be naturally ideal.
0: Ilanti ideal boys ga tayar kaavali.
1: He should be ideal boys.
0: ఎక్కడ పోయినప్పటికీ బజార్లో చూసినక్కడిని ఎవరైనా కొంచెం బిచ్చం ఎత్తుంటే వాడిని సహజంగా తీసి, నాయన నువ్వు బిచ్చమెత్తకూడదు, నీకేం గతి పట్టింది, ఏదైనా మార్గాన్ని చూపిస్తామని వారికి ఏదైనా ఒక ఉద్యోగాన్ని చూపించాలి, సహాయం చేయాలి.
1: If you find anybody begging on the street, you should call him, talk to him softly.
0: Okay,
1: why
0: do
1: you beg like that? Help him to carry
0: Jesus out his living. ఆకలి లేనటువంటి వాడికి రెండు చేపలు ఇచ్చాడు.
1: జీసస్ సర్వ్డ్ టూ ఫిష్ టు ఎ హంగ్రీ పర్సన్.
0: దిన్నము ఆ విధంగా చేపలు ఇవ్వడానికి ఎట్ట వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సర్వ్ ఫిష్ ఎవ్రీ డే?
0: మంచిది కాదన్నాడు. ఒకవేళ వలను కొనేసేసి ఆయనకి ఇచ్చేసాడు.
1: దెన్ హీ పర్చేజ్డ్ ఎ నెట్ అండ్ ప్రెజెంటెడ్ టు దిస్
0: పూర్ మ్యాన్. వలను తీసుకుని నీవే నీ జీవితాన్ని గడుపుకో.
1: విత్ దిస్ నెట్ క్యారీ అవుట్ యువర్ లివింగ్.
0: అట్టిని మన పిల్లలకు కూడా ఆ విధంగా చేయాలి.
1: అవర్ స్టూడెంట్స్ షుడ్ డూ లైక్ దట్.
0: ఒక జీవనోపాధి కూడా మనం తగినటువంటి ఆ అధికారాన్ని అందించాలి.
1: వి షుడ్ హెల్ప్ అదర్స్ సో యాస్ టు క్యారీ అవుట్ దేర్ లివింగ్.
0: వాళ్ళందరూ మన బ్రదర్స్.
1: ఆల్ ది రెస్ట్ ఆర్ అవర్ బ్రదర్స్.
0: అందరూ ఒకే ఇన్స్టిట్యూట్.
1: ఆల్ బిలాంగ్ టు వన్ ఇన్స్టిట్యూట్.
0: మన ఇన్స్టిట్యూట్ పిల్లలందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: All members of this institute are brothers and sisters.
0: Aa premanu meer penchukovali.
1: You should develop that.
0: Aa aapyathanu meer vishalam gavinchukovali.
1: You should have that affection.
0: Aa hrudayanni kuda nu vishalam cheskovali.
1: We should broaden our hearts, widen our feelings.
0: Adi ee naadu mana vidyarthulu nerchukovalsinatundi.
1: That's what our students should learn today.
0: Ahankaraniki kaani
1: either if we go
0: aadambaraliki kaani
1: or show
0: ee maatram avakasam
1: ivvaku. We should never give scope to them.
0: Amita premaku manamu అవకాశం ఇవ్వాలి.
1: వీ షుడ్ హ్యావ్ మోర్ అండ్ మోర్.
0: ఆదర్శానికి అవకాశం ఇవ్వాలి.
1: వీ షుడ్ బి ఐడియల్ ఇన్ సొసైటీ.
0: అప్పుడే అలాంటి పిల్లలు కూడా అభివృద్ధికి రాగలరు.
1: దెన్ సచ్ స్టూడెంట్స్ విల్ ప్రోగ్రెస్ అండ్ ఇంప్రూవ్.
0: కనుక పూర్వమంతా కూడా గొప్ప అభివృద్ధికి వచ్చినటువంటి వారంతా ఇలాంటి వాడే. ఒక బజార్ లో పేపర్లు అమ్ముకునేటువంటి వాడు.
1: దేర్ ఇస్ వన్ పర్సన్ హూ జస్ట్
0: మరి ఇంకొక వ్యక్తి బూట్స్లకు పాలిష్ వేస్తుండేటువంటి వాడు.
1: దేర్ ఇస్ అనదర్ పర్సన్ కాబ్లర్ హూ పాలిష్ ద షూ.
0: ఆ బూట్స్ పాలిష్ వేసేటప్పుడు దానికి ఇచ్చేసేసి గాడ్ బ్లెస్ యూ అనేటువంటి వాడు.
1: యాజ్ హీ polishes the shoe, as he returns them, he used to say, God bless you.
0: ఇంకొక ఆయన అడ్రస్ రాసి ఇచ్చేటువంటి వాడు.
1: Another person used to write addresses on
0: envelope. అడ్రస్ రాసి ఇచ్చేటప్పుడు ఏదో ఒక సెంటీమీటర్ ఏమో అంటారు ఫీలింగ్
1: ఫీలింగ్
0: అలాంటివి ఇచ్చే నాలుగు కాసులు ఇచ్చేవాడు. దానికి కూడా థ్యాంక్స్ అని చెప్పి గాడ్ బ్లెస్ యూ అనేవాడు.
1: ఆఫ్టర్ రైటింగ్ ది అడ్రస్ ఆన్ ది ఎన్వెలప్స్ హీ పాసెస్ ఆన్ టెలింగ్ గాడ్ బ్లెస్ యూ.
0: మంచి హృదయం కలిగినటువంటి వాడు,
1: గుడ్ హార్టెడ్,
0: బూట్సులకు పాలిష్ చేస్తున్నటువంటి వాడు,
1: ద వన్ హూ పాలిష్
0: అడ్రస్ రాస్తున్నటువంటి వాడు,
1: ద వన్ హూ
0: భక్తి విశ్వాసంతో జీవించడం చేత అతను ప్రైమ్ మినిస్టర్ అయిపోయినాడు ఒక ఇంగ్లాండ్ కు.
1: బికాస్ ఆఫ్ ఫెయిత్ అండ్ డివోషన్ హీ రోస్ టు ద పొజిషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ హియర్ ఇన్ గ్రేట్ బ్రిటన్.
0: చూసారా ఎంతటి ఉన్నత స్థాయి
1: పొజిషన్.
0: కనుకనే మనలో ఉండినటువంటి యొక్క వినయ విధేయతలకి గొప్ప స్థానం వస్తుంది మనకు.
1: దేర్ఫోర్ వి రీచ్ హైట్స్ విత్ దిస్ ఒబీడియన్స్
0: కాదు.
1: It's not the education
0: alone. My education em untundadi cheppu.
1: What is there in education?
0: Churchill meekandarki telusunu.
1: You know Churchill, Prime Minister Churchill.
0: Aina ee vidyalo chadavaledu.
1: He didn't study.
0: Military lo poi cheri poyadu kaani athanlo goppa abhivruddhi vachindi.
1: He joined the military but he has athanu
0: kevalam Nobel Prize kudanu pondadu.
1: He also received Nobel Prize.
0: Athani kumaru military lopala sipayi ga cheraadu.
1: His son was an ordinary soldier in
0: army. Ee vidhanga kudanu గొప్ప ప్రఖ్యాతి గందినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ వినయమే దీనికి మూల కారణము.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిప్యూటెడ్ బికాస్ ఆఫ్ దేర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: విద్యయోసగును వినయంబు వినయమునను కలుగు పాత్రత పాత్రత వలన ధనము.
1: అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ కల్టివేట్ హ్యూమిలిటీ, అవుట్ ఆఫ్ హ్యూమిలిటీ యూ గెట్ డిజర్వ్డ్నెస్ అండ్ దెన్ మనీ దేర్ ఆఫ్టర్.
0: వినయం చాలా గొప్పది.
1: This humility is
0: vineme vidyarthiki goppa kiritamu.
1: It is the humility which is the crown.
0: Kanuka ilanti pillalu evaraina mee class lopunu mee roommate gaanu untunte vaalake edhi revicharinchi tagina sahayam cheyandi.
1: If you find such students
0: vaalaku eppudu marchipoyinatundi dukkaniki avakasam ivvakandi.
1: See that they will not feel sad any longer.
0: Aa dukkanni marchipoyetundi oka aanandanni ivvali.
1: Make them happy so that they would forget all the sad events.
0: Mello chain vetamala enta aanandam vachindi talidannulu kudanu marchipoyadu paapam.
1: Because Bhagavan presented him a golden chain now.
0: Alanti meeru chupinchali dani kosamane nenu chestunnanu.
1: Bhagavan does all these things to set an ideal example to everybody.
0: Meeru kudanu talachatamu cheppatamu చేయటము ఈ మూడింటి నేను ఏకత్వంతో చేస్తాను.
1: వాట్ ఎవర్ భగవాన్ సేస్ హీ డస్.
0: కనుకనే నాకు చెప్పడానికి కూడా అధికారం ఉంటుంది.
1: సో భగవాన్ హస్ ఎవ్రీ రైట్ టు సే.
0: కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: మీరందరూ కూడా మనుష్యులుగా మీరు బ్రతకండి.
1: Lead the life of a human being.
0: పశువులుగా బ్రతకకండి.
1: Not the life of an animal.
0: రాక్షసులుగా బ్రతకకండి.
1: Not the life of a demon.
0: కాఠిన్యమైనటువంటి హృదయాలు పెంచుకోకండి.
1: Stone hearted.
0: కరిగి ప్రవహించేటువంటి హృదయాలుగా మీలో ఉండాలి.
1: Your heart should melt and flow.

0: Sai Ram, dear listeners. Bhagwan has always emphasized the need for simple living and high thinking. In today's discourse, Bhagwan highlights the need for us to become self-reliant in all that we do and to lead a simple yet virtuous life. Let us now listen to a divine shower of grace from Bhagwan Baba on 20th November 2002 in Prashanti Nilayam.
1: శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే ఆయుధముల భీతి అధికమయ్యే శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే ఆయుధముల ప్రీతి భీతి అధికమయ్యే ఉన్నమాట తెలుపుచున్నమాట ఉన్నమాట తెలుపుచున్నమాట
2: పీస్ హ్యాస్ డిసపియర్డ్ దేర్ ఇస్ డర్త్ ఫర్ ట్రూత్ దేర్ ఇస్ అ థ్రెట్ ఆఫ్ వెపన్స్ armaments everywhere. This is the word of truth of Bhagavan.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Vidya dinadinamunaku abhivruddhi kantunnadi kani aa vidya yokka prabhavamainatvanti yokka nadata ఎక్కడ కూడా నువ్వు కనిపించడం లేదు.
2: ది ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ ఇన్ వేరీ డైమెన్షన్స్ బట్ ఇట్స్ ఇంపాక్ట్ ఈజ్ నాట్ నోటీస్డ్ ఇన్ ద కాండక్ట్ అండ్ ద బిహేవియర్.
1: విద్య అనగా ఏ విధమైనటువంటి విద్యను మనం అభ్యసించాలి?
2: ఎడ్యుకేషన్, వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ షుడ్ ఎక్వైర్.
1: ఈనాటి విద్యా ప్రభావము సన్నగిల్లింది, విద్యా ప్రవీణత అధికమైనది.
2: ది ఎక్స్పర్టిస్, ది సూపర్ స్పెషాలిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ గాన్ అప్ బట్ ద కంటెంట్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
1: విద్యార్థులారా, విద్యార్థినిలారా,
2: స్టూడెంట్స్, లేడీస్ అండ్ జెంట్మెన్,
1: ఈనాడు మీరు అభ్యసించేటువంటి విద్యలు లౌకికమైన విద్యలే.
2: ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ వరల్డ్లీ.
1: దీనికి సంబంధించినటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని కూడా దీనికి క్రోడీకరించాలి.
2: వీ షుడ్ ఆల్సో ఇంటిగ్రేట్ స్పిరిచువాలిటీ ఇన్ అవర్ ఎడ్యుకేషన్.
1: ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: We have to improve the spirit of love.
1: Satyamarganni manam avalambinchali.
2: We should tread along the path of truth.
1: Satya premalato koodinatundi vidyane nijamaina vidya.
2: It is true education where there is blend of truth and love.
1: Satyamargame lekundina ee prema yokka prabhavamu viluva undadu.
2: Where there is no truth, you do not find the impact of love.
1: Bhautika vidyalu kevalamu jeevanopadhi nimittamai yerpadinatuntivi.
2: The worldly education is only to eke out our living.
1: Adhyatmika vidyalu jeevita paramavadhi nimittamai yerpadinatuntivi.
2: The spiritual education is for life and not merely for living.
1: Kanuka రెండింటి యొక్క సామరస్యాన్ని గుర్తించి వర్తించడమే ఈనాటి విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యం.
2: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టూడెంట్స్ లైస్ హియర్ ఇన్ బ్రింగింగ్ ఎ కైండ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫిజికల్ సెక్యులర్ నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: రెండింటి యొక్క ప్రభావమే ఈనాడు ప్రపంచమునందు గోచరిస్తున్నారు.
2: ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ టూ వీ ఫైండ్ దిస్ వరల్డ్ టుడే.
1: విద్యార్థి విద్యార్థినియులారా,
2: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్,
1: యావత్ ప్రపంచమంతా కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు.
2: ఇన్ ఫ్యాక్ట్ స్పిరిచువాలిటీ హెస్ బీన్ వైడ్లీ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ఆధ్యాత్మిక తత్వం అనగా ఆధునికమైనటువంటిది కాదని, ప్రాచీనమైనటువంటి యొక్క తత్వం అని గుర్తించారు.
2: పీపుల్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ మోడర్న్, ఇట్ ఈస్ క్వైట్ ఏజ్ ఓల్డ్.
1: కానీ ప్రచార ప్రబోధంలో అత్యధికమైనటువంటి స్థానాన్ని పొందింది, కానీ ఆచరణలో దిగజారిపోయింది.
2: ద ప్రాపగేషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ హ్యాస్ గాన్ అప్ ఇన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ so far as propaganda and teaching are concerned, but not in practice.
1: హృదయపూర్వకమైనటువంటి ఒక ఆచరణ ఈనాడు ఒక్కటైనా చాలు.
2: At least one is enough if we practice wholeheartedly.
1: కనుక ఆచరణ విద్యలు ఈనాడు అత్యవసరము.
2: Education in practice is most essential today.
1: ఈనాడు ఆచరణ లేని విద్యలన్నీ కూడాను కేవలము ఒక అశాంతికి మూల కారణమే.
2: ఎడ్యుకేషన్ బిరెఫ్ట్ ఆఫ్ పీస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ఎడ్యుటేషన్ టుడే.
1: దీనిని ఈనాటి ఆధునికమైనటువంటి యొక్క విద్యలో ఎడ్యుకేషన్ అన్నారు.
2: ఇన్ ద మోడర్న్ పార్లన్స్ వీ కాల్ ఇట్ ఎడ్యుకేషన్.
1: కానీ ఆధ్యాత్మిక విద్యకు హృదయపూర్వకమైనటువంటి యొక్క ప్రభావము ప్రచార ప్రబోధంలో చిక్కినప్పుడే దీనికి ఎడ్యుకేర్ అన్నారు.
2: But the spiritual education, when once it comes out of our heart and when once we start sharing with others, it is called educare.
1: Educare anaga lopala unnatuvadi danni baitiki lagi prapanchaniki aadarshanga nirupinchali.
2: Educare meant to bring out what is latent within and to share with fellow men outside.
1: Inadi ee education kevalam grandhamu nunti prabodhistundi.
2: This education, modern, is out of books.
1: Educare అనేటువంటిది గ్రంథములకు సంబంధించినది కాదు.
2: Educare
1: ఇదే గ్రంథిని బోధించేటువంటిది.
2: Educare is beyond books. It pertains to human heart.
1: కనుక ఇట్టి ఎడ్యుకేషన్ కూడాను అత్యవసరమే.
2: This sort of education is very essential.
1: ఈనాడు ఎడ్యుకేషన్ లోపల ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.
2: Today we have very high level of education.
1: ఇది కేవలము భౌతికమైన లౌకికమైన ప్రాప్తమైనటువంటి విద్యలు మాత్రమే.
2: This is merely ephemeral, worldly, secular knowledge.
1: కానీ ఆధ్యాత్మిక విద్య హృదయ ప్రభావముతో హృదయపూర్వకమైనటువంటి ప్రేమ, సత్యము, ధర్మము, శాంతి ఇత్యాది గుణములను ప్రబోధించేటువంటిది.
2: But the spiritual education that arises out of human heart is full of values like love, truth, righteousness, peace and non-violence.
1: ఇత్యాది రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క విద్యనే ఈనాడు జగత్తుకు ఆదర్శవంతమవుతుంది.
2: For the world today, the combination of secular education and spiritual education is very essential.
1: ఒకటి అంతర్ప్రభావము.
2: One is the impact of the inner being.
1: రెండవది బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధ.
2: The other one is the teaching from external agency.
1: బహిర్ముఖమైనటువంటి ప్రబోధలు భౌతికమైనటువంటి ఒకవి.
2: The external knowledge that we receive is only physical.
1: ఇది లౌకికమైనటువంటి జగత్తునకు ఆదర్శంగా ఉంటుంది.
2: It sets an ideal to the world.
1: ఇది నెగటివ్ కు సంబంధించినటువంటిది.
2: This we can call it negative.
1: కానీ అంతర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధాలు ఇది పాజిటివ్ కు సంబంధించినటువంటిది.
2: బట్ ది ఇన్నర్ టీచింగ్ స్పిరిచువల్ ఇస్ పాజిటివ్.
1: ప్రేమ, ఈ ప్రేమకు రూపం ఏమని చెప్పగలరు?
2: లవ్, హూ కెన్ డిసైడ్ ఇట్స్ ఫార్మ్?
1: ఇది ప్రేమించి ప్రేమను గైకొని ప్రేమ ద్వారా ఆనందించడమే దీని యొక్క అర్థము.
2: ద మీనింగ్ ఆఫ్ లవ్ ఇస్ టు లవ్ అదర్స్ అండ్ బీ లవ్డ్.
1: దీనికి రూపం లేదు.
2: It has no form.
1: ఇలాంటి అంతర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధనలు ఈనాడు అత్యవసరము.
2: The inner prompting teaching of this sort is very important today.
1: మనిషికి మనిషికి మధ్య, వస్తువులకు వస్తువులకు మధ్య సంబంధ బాంధవ్యాన్ని కల్పించేటువంటిదే ఇది ఎడ్యుకేర్.
2: Educare establishes relationship between man to man and an object and to an object.
1: కనుక ఈనాడు మనిషికి మధ్య ఏమున్నదో ఎవరికి తెలియదు.
2: What lies exactly between man to man is not known.
1: మనసునందు ఒకటి, మాటనందు ఇంకొకటి.
2: What is thought over is one thing, what is declared is different.
1: అది సరైనటువంటి ఎడ్యుకేషన్ కాదు.
2: It is not proper education.
1: Real education అనేటువంటిది the proper study of mankind is man.
2: The real education is, as Bhagavan says, the proper study of mankind is man.
1: హృదయంలో పుట్టినటువంటి భావము, నోటితో వచ్చి చేరి, నోటితో వచ్చిన పలుకు చేతితో ఆచరించి జగత్తును ఆదర్శాన్ని నిరూపించాలి.
2: What is thought over, felt at heart, has got to be spelt out by mouth and it has to be translated to action through our hands and be an idea
1: to the world.
2: Today, we don't find harmony of thought, word and deed.
1: మాటలో ఒకటి, చేతిలో ఒకటి, మనసులో మరొకటి.
2: What is said and what is done, what is thought over are at variance.
1: కనుక భిన్నంగా ఉండటం చేత మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
2: It is only a wicked man who will have disharmony of thought, word and deed.
1: మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
2: A noble man will have perfect unity of thought, word and deed.
1: ఈనాటి మానవుడు మహాత్ముడుగా తయారు కావటం లేదు.
2: Man has not become a true
1: దురాత్ముడుగా తయారవుతున్నాడు.
2: He is tending to be a wicked.
1: ఈనాటి చదువులన్నీ కూడాను ఏ చదువులైనటువంటి యొక్క మూర్ఖుని కంటే చదువుకున్నటువంటి వారు మహా దొంగలుగా తయారవుతున్నారు.
2: The educated people are worse when compared to illiterate.
1: ఈనాడు లోకములో దేశమునకు గొప్ప అపకారం చేసేటువంటి వారు విద్యావంతుడే.
2: The worst of the harm is done to the world by educated people today.
1: ఏ చదువు లేనటువంటి యొక్క పల్లెపడుచుల వాళ్ళకంతా కూడాను ఎంతనో మర్యాదగా జీవితాన్ని గడుపుతూ ఆదర్శంగా నిరూపిస్తున్నారు.
2: The illiterate villagers are highly courteous and lead an ideal life.
1: కనుకనే చదువు సంధ్యలు ఉండినప్పటికీ కొంతవరకును జ్ఞానతత్వాన్ని మనము ప్రబోధించడానికి ఆత్మభావం ఏదో అభివృద్ధి పరచుకోవాలి.
2: Though we have, in addition to the knowledge we have, through the path of wisdom, we should know the reality.
1: Oka chinna udaharana meeru yochinchandi.
2: Take for a small illustration.
1: Vidyavantulu goppa telivitete garavaru ani peru pondinatunte varanta kudanu pattanallo nivasistunnaru.
2: The educated people, intellectuals, name, fame, they stay there in city areas.
1: Education lenatunte murkhulani అజ్ఞానులని భావించేటువంటి వారు పల్లెల్లో జీవిస్తున్నారు.
2: దోస్ హూ కన్సిడర్ దెమ్సెల్వ్స్ లెస్ ఫార్చునేట్, ద ఫూలిష్ అండ్ అన్లెటర్డ్, దే స్టే ఇన్ రూరల్ ఏరియాస్.
1: కానీ పట్టణంలో జీవించేటువంటి యొక్క ఎడ్యుకేషన్ కలిగినటువంటి వారి కంటే పల్లెల్లో జీవించేటువంటి యొక్క మూర్ఖులే చాలా జీవితానికి ఆనందాన్ని కనిపిస్తున్నారు.
2: ఇన్ ఫ్యాక్ట్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ ది అర్బన్ ఏరియాస్ are so bad, whereas the illiterate people from the rural areas lead an ideal life.
1: You know, entano universities anta unnai pattanamlo.
2: There are number of universities located
1: in cities. Entano colleges anta unnai.
2: Many colleges are there.
1: Entano high schools anta unnai.
2: So many high schools.
1: Kaani akkadale ekkadaleni allarlanta jarugutunnai.
2: There only you find unprecedented agitation and disturbances.
1: Ye university lu lekunda, ఏ కాలేజీలు లేకుండా, ఏ హై స్కూల్స్ లేకుండా పల్లెల లోపల చదువుకునేటువంటి వారందరికి ఏ విధమైనటువంటి యొక్క అల్లర్లు లేవు.
2: ద రూరల్ ఏరియాస్ విదౌట్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ దే డోంట్ హ్యావ్ ఎనీ డిస్టర్బెన్సెస్ ఆర్ ఎజిటేషన్స్.
1: కారణం ఏమిటి? ఈ విద్య యందు ఉన్నటువంటి ప్రభావమే ఇంత బలహీనత అయిపోయినది.
2: What is the reason behind it? It is only the influence of modern education that led to weakness.
1: పల్లెలకు పోయి మీరు ఒకతూరి పరిశీలించండి, బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ దేశం నుంచి వచ్చారని గౌరవంగా మాట్లాడతారు.
2: గో టు విలేజెస్, యు ఫైండ్ పీపుల్ కాలింగ్ యూ బ్రదర్, ఎస్టాబ్లిషింగ్ కిన్షిప్, టాకింగ్ టు యూ విత్ కన్సర్న్.
1: గౌరవ మర్యాదలతో వారిని ప్రబోధిస్తారు.
2: ఇన్ ఫ్యాక్ట్ దే రిసీవ్ విత్ ఆల్ హాస్పిటాలిటీ అండ్ కర్టసీ.
1: కానీ పట్టణంలో జీవించేటువంటి వారు తల్లి కొడుకు, తండ్రి కొడుకు, అన్నదమ్ములు ఒకరికొకరు ఇంటికి వచ్చినప్పటికీ ఎట్ట ఉన్నారు ఏమిటని కూడా ప్రశ్నించరు.
2: Whereas the urban educated people don't have that kind of intimacy between mother and son, father and son, and even among brothers. There is no intimate relationship. This modern education is responsible for this.
1: The end of education is character.
2: The end of education is character. Because the character is lost. The respect and courtesy are lost. The parents also encourage such evil
1: trends.
2: Parents encourage children to go to move to cities. They want their wards to have high education. Their motive is good. But their behavior is along the wrong direction. So long they were in rural areas, they are full of humility, obedience, discipline, sense of fear, and so on. Today, there is no humility and obedience. The sacred qualities are forgotten. He is prepared to smoke in front of the father. They are adopting bad habits. Whereas in villages, the elders and parents are highly respected. Because the modern education, the respect and esteem are gone.
1: ఇంటిలో తల్లిదండ్రులు ఉండినప్పుడే చా ఈ పని చేయకూడదు మానవుడై పుట్టి నీవు కేవలం హీనమైనటువంటి పనిలో ప్రవేశిస్తావా అని తల్లిదండ్రులు అతన్ని కొంత మందలిస్తారు.
2: In fact, in villages, parents check, condemn their children if they are along the wrong path.
1: కానీ పట్టణంలో దండించేవారే లేరు.
2: Whereas in cities, nobody to check
1: them.
2: There are many who encourage them the bad habits. They go to cinema and offer even cigarettes to others.
1: ఈ విధమైనటువంటి దురభ్యాసమును ప్రోత్సహించేటువంటి వారు అధికమవుతున్నారే కాని దురభ్యాసమును క్షీణింప చేసేటువంటి వారు చాలా తగ్గిపోతున్నారు.
2: In fact, there are many people who encourage bad habits. There are very few who discourage them.
1: కనుకనే ఈ దురభ్యాసమునకు మూల కారణము ఈనాటి ఎడ్యుకేషనే.
2: For all these evil tendencies, the modern education is responsible for this. Modern education is nothing
1: wrong. Reaction, resound and reflection.
2: In this Kali age, for every little thing, you find reaction, reflection,
1: resound.
2: If you make use of sacred words, you would be able to receive in a sacred manner.
1: నీవు ఒక విధమైనటువంటి రూడ్ అయినటువంటి పదములు ఉపయోగపడితే నీవు రూడ్ అయినటువంటి పదములతోనే నీవు స్వీకరిస్తావు.
2: ఇఫ్ యూ యూజ్ రూడ్ వర్డ్స్ యూ హ్యావ్ టు రిసీవ్ అకార్డింగ్లీ ఇన్ ఎ సిమిలర్ వే.
1: కనుకనే మనము ఏ దేశం వారైనా కానీ ఏ కాలం వారైనా కానీ మృదుమధురమైనటువంటి భాషను ఉపయోగించాలి.
2: Let him be of any time, of any country, he has to
1: speak softly.
2: One may be highly educated or illiterate. He has to speak softly.
1: విద్యయసగున వినయము వినయములను కలుగు పాత్రత పాత్రత వలన ధనము ధనము వలన ధర్యము కాకు జనులు.
2: Therefore, it's education that confers humility. Humility gives you deservedness, and deservedness makes you rich and prosperous.
1: విద్యనగా ఏమిటి?
2: So what is education?
1: సద్గుణములు
2: virtues,
1: సద్బుద్ధి
2: good intellect,
1: సత్యనిరతి
2: adherence to truth,
1: భక్తి
2: devotion,
1: క్రమశిక్ష
2: discipline,
1: కర్తవ్యకాలనములు
2: duty,
1: చదువునది విద్య.
2: It is the education that confers these. The student has to acquire these qualities. One who should foster these sacred qualities. Virtues.
1: Sadbuddhi.
2: Good mind.
1: Satyanirati.
2: Truth.
1: Bhakti.
2: Devotion.
1: Kramasiccha.
2: Discipline.
1: Kartavyapalanamulu.
2: Discharging duty. Where is your duty?
1: ఎక్కడ కర్తవ్యమే లేకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు.
2: మ్యాన్ టుడే ఈజ్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ.
1: కనుకనే మన కర్తవ్యాన్ని నెరవేర్చాలి. దీన్ని డిసిప్లిన్ అన్నారు.
2: డిశ్చార్జింగ్ డ్యూటీ ఈజ్ డిసిప్లిన్.
1: డిసిప్లిన్ అయినటువంటి ఎడ్యుకేషన్ ఏం ప్రయోజనము?
2: వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్ విదౌట్ డిసిప్లిన్?
1: చదివినటువంటి వాడు గొప్ప చదువుగా ఉన్నప్పుడు గొప్ప ప్రవర్తనగా ఉండాలి.
2: బీయింగ్ హైలీ ఎడ్యుకేటెడ్ కాండక్ట్ ఆల్సో షుడ్ బి ఐడియల్.
1: ఒకనొక సమయంలో గాంధీ కూడాను గ్రంథాన్ని పట్టుకుని కంటిదారులు కారుస్తున్నాడు.
2: వన్ టైమ్ గాంధీజీ వాజ్ రీడింగ్ ఎ బుక్ అండ్ స్టార్టెడ్ షెడ్డింగ్ టీయర్స్.
1: రూమ్ లోపల గ్రంథాలు చదువుకుంటూ ఈ గ్రంథం ఏదో చదివాడు, ఆ గ్రంథం సరైనది కాదని చెప్పి తన కంటిదారులు కారుస్తున్నాడు.
2: హీ వాజ్ షెడ్డింగ్ టీయర్స్ బికాస్ all those books he was reading are not proper and appropriate.
1: ఒక బ్రిటిష్ మ్యాన్ వచ్చేసాడు.
2: At that moment a Britisher stepped in.
1: What, Gandhiji, why are you crying?
2: He said, Gandhiji, why are you crying?
1: చెప్పాడు.
2: He said,
1: నాకు దుఃఖంగా ఉంటుండాలి.
2: I am miserable now, sad.
1: Because the hardness of education is character.
2: ఈనాడు
1: ఎడ్యుకేషన్ తప్పుడు హార్డ్నెస్ గా ఉంటుండాలి.
2: మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ సో టఫ్ హార్డ్.
1: ఇలాంటి ఎడ్యుకేషన్ రావడం చేత నా దేశం ఎంత పాడవుతుందో ఏమో.
2: బికాస్ ఆఫ్ దిస్ టఫ్నెస్ హార్డ్నెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ మై
1: కంట్రీ పదములుగా ఉండాలి.
2: అండ్ ఇట్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్ టెండర్.
1: అలాంటి పదములు లేకుండా హార్డ్నెస్ కఠినమైనటువంటి పదములుగా ఉంటున్నారు.
2: టుడే వీఆర్ సో హార్డ్ రఫ్ అండ్ టఫ్.
1: ఈ కఠినమైనటువంటి పదవులు విద్యార్థికి లక్షణం కాదు.
2: ఇస్ నాట్ ప్రాపర్ ఫర్ స్టూడెంట్ టు స్పీక్ హార్ష్ వర్డ్.
1: మృదుమధురమైనటువంటి పదములు విద్యార్థి యొక్క లక్షణములు.
2: స్టూడెంట్ షుడ్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: కనుకనే మృదుమధురమైనటువంటి పదకులుగా మనం ఈనాడు తయారు చేసుకోవాలి.
2: దేర్ఫోర్ అవర్ వర్డ్స్ మస్ట్ బి స్వీట్ అండ్ సాఫ్ట్.
1: ఈ విధంగా ప్రపంచం లోపల ప్రాచీన కాలమునకు ఆధునిక యుగమునకు ఉండినటువంటి మార్పులు చాలా మీరు గోచరిస్తుంటారు.
2: We find vast difference between the good old days and the modern times.
1: కనుక ఈ మోడర్న్ టైం కు తగినట్టుగా మనం ప్రవర్తిస్తున్నామని చూస్తుంటే అది నీ స్వాతంత్రం కాదు.
2: If we think that we are acting as per the modern trend is not independent.
1: మోడర్న్ టైం మాత్రం మోడర్న్ గా ఉంటుండాలి.
2: The times may be modern.
1: కానీ నీ బిహేవియర్ అంతా కూడాను ప్రాచీన బిహేవియర్ గా ఉండాలి.
2: But your behavior should be quite age old, ancient.
1: కనుక ఆ ఏన్షియంట్ కు తగినటువంటిగా మనం ప్రవర్తించినప్పుడే మన చదువుకు గౌరవం వస్తుంది.
2: ఇఫ్ అవర్ బిహేవియర్ ఇస్ యాజ్ పర్ ది ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్
1: తల్లిదండ్రులను చూసి గౌరవించాలి.
2: We have to respect our parents.
1: పెద్దలు ఎవరైనా ఇంటికి వస్తే గౌరవించి వారికి వెల్కమ్ చేయాలి.
2: We have to welcome elders and extend hospitality.
1: మృదువుగా మాట్లాడాలి.
2: We should talk to them.
1: మీ నాన్నగారు ఎక్కడ నాయన అని వచ్చినటువంటి వ్యక్తి పలకరిస్తే,
2: if anyone asks you where is your father,
1: ఎక్కడ పోయినా వెతుకోబో అని వీడు చెప్తాడు, అది కాదు మనం జవాబు ఇవ్వాల్సింది.
2: యూ కెనాట్ సే ఐ డోంట్ నో వేర్ హీ హాస్ గాన్, యూ సర్చ్ ఫర్ హిమ్, ఇట్స్ నాట్ ప్రాపర్ టు సే సో.
1: సార్, మా తండ్రి గారు డ్రాయింగ్ రూమ్ లో ఉన్నారు, పిలుస్తాను, ఉండండి అని మంచి మధురంగా చెప్పాలి.
2: మై ఫాదర్ ఇస్ దేర్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్, ఐ విల్ కాల్ హిమ్, కైండ్లీ వెయిట్ ఫర్ సమ్ టైమ్.
1: ఈ విధంగా మధురంగా మాట్లాడేటప్పుడు ఆ వచ్చినటువంటి వాడు అతనికి తగినటువంటి కుమారుడుగా ఉన్నాడు అని గుర్తిస్తాడు.
2: If you talk like that with all the courtesy, the guest will feel that
1: tandri yokka gauravanni maryadalu kumarudu kaapadali.
2: He will feel that you are the worthy son of worthy father.
1: Yetta kaapadali tandri yokka pravartanto maatallo manam nirupinchali.
2: And we have to prove by our words, our conduct.
1: లేకపోతే ఆ వచ్చినటువంటి వ్యక్తి, అయ్యో తండ్రి చాలా మంచివాడే, ఈ కుమారుడు ఏమిటి ఇంత దుర్మార్గుడిగా పుట్టాడే.
2: If we don't talk sweetly, the guest will feel what an undeserving son he is.
1: ఇది కాదు కుమారుడికి తగినటువంటి వాడు.
2: It's not proper on his part.
1: సత్పుత్రుడు సత్యనిరతి క్రమశిక్ష కర్తవ్య పాలనములు నేర్చునది విద్య.
2: Therefore, education should help us to cultivate the conduct, discipline, discharge of duty, and adherence to truth.
1: కనుకని మనం ఈనాడు నేర్చుకోవాల్సినంత కూడాను మోడర్న్ ఏజ్ గా తండ్రి యొక్క ప్రవర్తనతో మాటల్లో మనం నిరూపించాలి.
2: అండ్ వీ హ్యావ్ టు ప్రూవ్ బై అవర్ వర్డ్స్ అవర్ కాండక్ట్.
1: లేకపోతే ఆ వచ్చినటువంటి వ్యక్తి, అయ్యో తండ్రి చాలా మంచివాడే.

0: మనం ఈనాడు నేర్చుకోవాల్సిందంతా కూడాను మోడర్న్ ఏజ్ గా ఉండినప్పటికీ, మోడర్న్ సంబంధించినటువంటి విద్యను సంబంధించినప్పటికీ ప్రాచీన వినయాలు మనం నిరూపించాలి.
1: Though we acquire modern education, live in the modern society, we should not give up age-old tradition.
0: ఈనాడు అట్టు చెప్పడం లేదు వాళ్ళు.
1: Today they are not saying so.
0: ఒక ఓల్డ్ బాటిల్ తీసుకొని వస్తాడు.
1: He brings with him old bottle.
0: Sir, this is new bottle అంటాడు.
1: And he says, this is new bottle.
0: నాయన, ఇది ఓల్డ్ బాటిలే కదా అని చెప్తే అతను చెప్తాడు, ఓల్డ్ బాటిల్ కానీ క్యాప్ న్యూ అన్నాడు. బాటిల్ ఓల్డ్ బాటిల్ గా పెట్టుకుని క్యాప్ ను మాత్రం న్యూ బాటిల్ గా వేసుకుంటే ఏం ప్రయోజనము?
1: బాటిల్ బీయింగ్ ఓల్డ్ బట్ ద క్యాప్ ఈజ్ న్యూ, వాట్ ఫర్ ఇస్ ఇట్?
0: కనుకనే నీవు బాటిల్ న్యూ అయినప్పుడు క్యాప్ కూడా నూటిగా ఉండాలి.
1: ద బాటిల్ ఈజ్ న్యూ, ద క్యాప్ ఆల్సో మస్ట్ బి న్యూ.
0: ఈనాటి విద్యార్థులంతా కూడాను కేవలము అందరూ కాదు, కొంతమంది
1: మోడర్న్ స్టూడెంట్స్, నాట్ ఆల్.
0: ప్రాచీన మాటలతో మనం ఉపయోగపడుతూ ఆధునికమైనటువంటి చర్యల్లో మనం ప్రవేశిస్తున్నాం.
1: వి మేక్ యూజ్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ ఏన్షియంట్ టైమ్స్ బట్ అవర్ బిహేవియర్ ఇస్ మోడర్న్.
0: అది కాదు నిజమైనటువంటి స్టూడెంట్ లక్షణము.
1: ఇట్ ఈస్ నాట్ ది ట్రూ బిహేవియర్ ఆఫ్ ఎ
0: స్టూడెంట్. స్టూడెంట్ ఏంటి?
1: హూ ఈజ్ ఎ స్టూడెంట్?
0: వినయ విజేతులతో కలిగినటువంటి వాడు, విద్యను అభ్యసించేటువంటి వాడు, వినయను బోధించేటువంటి వాడు స్టూడెంట్.
1: ఎ స్టూడెంట్ ఇస్ ద వన్ హూ హాస్ గాట్ ఆల్ ద డిసిప్లిన్ అండ్ హ్యూమిలిటీ.
0: డిసిప్లిన్ విజేత లేకుండా వాడు ఈజ్ నాట్ స్టూడెంట్.
1: ద వన్ వితౌట్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ ఈజ్ నాట్ ఎ స్టూడెంట్.
0: స్టూడెంట్స్ ఉండేటువంటి ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణాన్ని పెంచుకోవాలి.
1: వేర్ దెర్ ఆర్ స్టూడెంట్స్ దెర్ షుడ్ బి పీస్ఫుల్ అట్మాస్ఫియర్.
0: ఈనాడు ఎక్కడైనా స్టూడెంట్స్ ఉన్నారంటే భయపడతారు ఎవరైనా పెద్దలు పోవాలంటే.
1: టుడే ఎల్డర్స్ ఫియర్ టు గెట్ ఇన్ టు ద ఏరియా వేర్ దేర్ ఆర్ స్టూడెంట్స్.
0: కారణం ఏమిటి?
1: వాళ్ళు
0: ఏమలారు చేస్తారో ఏమని భయం.
1: దే మే డూ ఎనీథింగ్ యాజ్ దే ప్లీజ్, దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్
0: స్టూడెంట్స్. స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారంటే ఎట్టి భయం ఉండేటువంటిది కాదు.
1: ఎర్లియర్ డేస్ వేర్ దేర్ వర్ స్టూడెంట్స్ దేర్ వాజ్ నో ఫియర్.
0: కారణం ఏమిటి? వాళ్ళ విద్యా వివేకం చేత వినయాన్ని ప్రకటించేటువంటిది.
1: అవుట్ ఆఫ్ ద నాలెడ్జ్ దే హ్యావ్ దే వర్ సో హంబుల్ ఇన్ దోస్ డేస్.
0: కనుక అలాంటి వాతావరణం ఈనాడు పూర్తి మార్పు చెందింది.
1: ది అట్మాస్ఫియర్ ఆఫ్ దోస్ డేస్ హాస్ టోటలీ
0: చేంజ్డ్. మోడర్న్ ఎడ్యుకేషన్ దీనికి మూల కారణం.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్.
0: మోడర్న్ ఎడ్యుకేషన్ లో ఏమి బోధిస్తున్నారు?
1: వాట్ ఈస్ టాట్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్?
0: నీతి నిజాయితీ అనేటువంటి శూన్యం.
1: దేర్ ఇస్ నో ఇంటెగ్రిటీ, దేర్ ఇస్ నో ఆనెస్టీ.
0: ప్రపత్తులు అనేటువంటిది శూన్యం.
1: దేర్ ఇస్ నో డివోషన్ అండ్ కాండక్ట్.
0: ఇలాంటి ఎడ్యుకేషన్ లో ఏ విధంగా వర్తారు? ప్రారంభించడమే ఆ విధంగా ప్రారంభిస్తారు.
1: ఇన్ఫాక్ట్ ది వెరీ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆన్ ద రాంగ్ సైడ్.
0: పూర్వకాలం లోపల ఒక కుమారుడికి విద్యాభ్యాసం జరుగుతుండాలంటే స్లేటు పలక తీసుకుని వచ్చేసి, స్లేటు పెన్సిల్ తీసుకుని వచ్చేసేసి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని ఒక పవిత్రమైనటువంటి దైవ ప్రార్థనతో ప్రారంభించేటువంటి వాడు.
1: ఇన్ ది గుడ్ ఓల్డ్ డేస్ ద స్టార్టింగ్ ఆఫ్ లెర్నింగ్ alphabets started by taking a slate and a pencil, writing the letters of God.
0: అన్ని ఆహ్వానం చేసి వాళ్ళు అక్షింతలంత వేయించేసి పిల్లలకు సరైనటువంటి విద్య రావాలని ఆశీర్వదించమని కోరేటువంటి వారు.
1: The children were put to schooling by inviting all the elders and seeking their blessing.
0: ఈనాడు ఎల్డర్స్ రాకూడదు.
1: Today elders are not necessary.
0: యంగర్స్ అంతా బయలుదేరాలి.
1: Youngsters should be there.
0: వాళ్ళకి అక్కడ అక్షరాభ్యాసం ఏం చేస్తుంటారు?
1: How are the letters taught?
0: Ba ba black sheep.
1: How they begin? Ba ba black sheep.
0: Idhalti bodhiste what black sheep ga payaratharu?
1: What happens? He becomes one of black sheep.
0: Daiva prarthana antide e matram undadu akkada.
1: You don't find any sort of prayer there.
0: ఈ విధమైన దీంతోపల విద్యార్థులు చాలా చెడిపోతున్నారు.
1: This is responsible for spoiling students.
0: ఈ విధమైనటువంటి దీంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: We have to be cautious in this respect.
0: Vidyarthulara,
1: students,
0: meerandaru kuda nu pavitramainatundi vatavaranamlo perugutu unnaru.
1: In fact, you are here in a sacred atmosphere.
0: Aadhyatmika pravartanalo meeru munugutu unnaru.
1: You have drowned yourself in spirituality.
0: Deenini meeru abhyasinchi deenni abhiruddhi parchukuntu raavali.
1: This you practice and improve upon this.
0: Science chaala aadhunikamainatundi science vachindi.
1: We have modern science today.
0: Ee science chuste chaala goppade.
1: Science is no doubt great.
0: Science goppade gaani sense chaala dopala.
1: Science is high but senses are low.
0: Senses kudunu high level la undali.
1: The senses also should be high level.
0: కనుకనే మనం ఈనాడు సెన్సెస్ లో లెవెల్ లో పెట్టుకుంటున్నాం, హై లెవెల్ లో జీవిస్తున్నాం.
1: అండ్ టుడే వీ హ్యావ్ సెన్సెస్ అట్ ద లో ఎబ్ అండ్ లీడ్ ఎ హై లైఫ్.
0: ఈ విధంగా ఉంటుండకూడదు.
1: దిస్ షుడ్ నాట్ బి ద వే ఆఫ్ లైఫ్.
0: ఏమిటి ఇది ఎడ్యుకేషన్ అంటే?
1: వాట్ ఈజ్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేషన్.
1: ఎడ్యుకేషన్.

0: ఎడ్యుకేషన్ అనేది లోపల ఉన్నటువంటి ఒక పవిత్రమైన భావాన్ని బయటికి లాగటం.
1: ఎడ్యుకేషన్ మీన్స్
0: ఇది ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ మీన్స్ టు బ్రింగ్ అవుట్ దాట్ విచ్ ఇస్ సేక్రెడ్ విత్ ఇన్ యు.
0: చూసుకోవాలి
1: అండ్ వీ హావ్ టు టేక్ ఇట్ కేర్ఫుల్.
0: పదములు ఏమొచ్చినప్పటికీ ఇది ఎడ్యుకేషన్ దా ఎడ్యుకేర్ దా అని వాచ్ చేయాలి.
1: వాట్ ఎవర్ యూ స్పీక్ వాచ్ వెదర్ ఇట్స్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎడ్యుకేర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి వాచ్ ఎవరు చేయటం లేదు.
1: నన్ ఆఫ్ యూ ఆర్ వాచింగ్ ఇన్ దిస్ వే.
0: నేను చెప్తుంటాను చాలా మంది పిల్లలకు వాచ్ అంటే స్పెల్లింగ్ WATCH.
1: భగవాన్ ఆఫెన్ టెల్స్ అవర్ స్టూడెంట్స్ ది స్పెల్లింగ్ ఆఫ్ వాచ్ WATCH.
0: WATCH.
1: WATCH.
0: మొట్టమొదటి పిల్లలకు బోధించాలి వాట్ ఈస్ దిస్ దిస్ ఈస్ వాచ్.
1: వాట్ ఈస్ దిస్ యూ సే ఇట్ ఈస్ వాచ్.
0: ఫస్ట్ వర్డ్ ఫస్ట్ పదము W.
1: ద ఫస్ట్ లెటర్
0: వాచ్ యువర్ వర్డ్.
1: వాచ్ యువర్ వర్డ్
0: నేను పవిత్రమైన వర్డ్ ప్రవేశిస్తున్నానా లేక దుర్మార్గమైనటువంటి పదములను ప్రవేశిస్తున్నానా అని వాచ్ చేయాలి.
1: హీ షుడ్ వాచ్ హిస్ వర్డ్స్ వెదర్ హిస్ వర్డ్స్ ఆర్ హార్ష్ ఆర్ సాఫ్ట్ ఆర్
0: స్వీట్. రెండవది
1: ఏ ఇస్ ద సెకండ్ లెటర్.
0: ఏంటిది యాక్షన్ వాచ్ యువర్ యాక్షన్.
1: వాట్ ఈస్ ఇట్ వాచ్ యువర్ యాక్షన్.
0: మూడవ వర్డ్ టీ.
1: థర్డ్ వన్ ఇస్
0: వాచ్ యువర్ థాట్.
1: వాచ్ యువర్ థాట్.
0: సి
1: C is the next letter.
0: C అనగా వాచ్ యువర్ క్యారెక్టర్.
1: వాచ్ యువర్ క్యారెక్టర్.
0: H.
1: H.
0: వాచ్ యువర్ హార్ట్.
1: వాచ్ యువర్ హార్ట్.
0: దిస్ ఈస్ రియల్ వాచ్.
1: దిస్ ఈస్ ద రియల్ వాచ్.
0: వాచ్ అనగా రెస్ట్ వాచ్ చూస్తుంటారు అది కాదు వాచ్.
1: వాచ్ డస్ నాట్ మీన్ మియర్లీ రిస్ట్ వాచ్.
0: రిస్ట్ వాచ్ చెడిపోతుంటుంది.
1: రిస్ట్ వాచ్ గెట్స్ స్పాయిల్డ్.
0: కానీ ఈ యొక్క వర్డ్ అనేటువంటి వాచ్ ఏనాటికి చెడదు.
1: But this watch will never be spoiled.
0: ఎప్పటికీ పవిత్రతని అందిస్తూ ఉంటుంది.
1: ఇట్ విల్ మేక్ యూ సేక్రెడ్ కంటిన్యూస్లీ.
0: ఎంత గొప్ప పదములు ఇవన్నీ.
1: హౌ గ్రేట్ ఇట్ ఈస్.
0: కనుకనే ఇలాంటి పదములను చక్కని ఆదర్శవంతమైనటువంటి పదములను మన అంతర్ముఖంగా చేసుకోవాలి.
1: సచ్ ఐడియల్ వర్డ్స్ ద డెప్త్ వీ హ్యావ్ టు టేక్ విత్ ఇన్.
0: ఈ విధంగా ప్రాచీన యొక్క విద్యలు ఎంతనో ప్రబోధం చేసి మనిషిని ఆదర్శవంతమైనటువంటి మనిషిగా తయారు చేసేది.
1: ది ఏన్షియన్స్ టాట్ సచ్ సీక్రెట్ టీచింగ్స్ అండ్ మేడ్ మెన్ అండ్ విమెన్ ఐడియల్.
0: అలాంటి ఆదర్శవంతమైనవన్నీ ఈనాడు అడుగుబడిపోయినాయి.
1: టుడే దట్ ఐడియలిజం ఇస్ సబ్డ్యూడ్.
0: కనుకనే చదువులు కూడా చాలా పరిశుద్ధమైన ఉండాలి.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ మస్ట్ బి క్లీన్.
0: పవిత్రమైన ఉండాలి.
1: ఇట్ షుడ్ బి సో సీక్రెట్.
0: పవిత్రము పరిశుద్ధం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక తత్వమే పరిశుద్ధము.
1: ద సీక్రెట్నెస్ అండ్ ద ప్యూరిటీ ఆర్ ఫౌండ్ ఇన్ స్పిరిచువాలిటీ.
0: క్లీన్లీనెస్ ఇట్ గాడ్లీనెస్.
1: క్లీన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్.
0: కనుకనే పరిశుద్ధంగా ఉండు.
1: సో యు బి క్లీన్.
0: ఈ విధమైనటువంటి చదువులు చదివి
1: అక్వైర్ దట్ ఎడ్యుకేషన్.
0: ప్రజలకు కూడాను తోటి మానవులకు కూడాను సంతోషాన్ని అందించేటువంటి ఒక గౌరవంతో నీవు జీవించాలి.
1: లీడ్ ఎ రెస్పెక్ట్ఫుల్ లైఫ్ సో యాజ్ టు గెట్ ఎ గుడ్ నేమ్ అమంగ్ ఫెలో మెన్.
0: ఈ యొక్క మోడర్న్ ఏజ్ కంటే ఆధునికమైనటువంటి ఏజ్ చాలా గొప్పది.
1: వీ సే దిస్ మోడర్న్ ఏజ్ ఈజ్ వెరీ గ్రేట్.
0: ఈ ప్రాచీన యొక్క విద్యలను మనం చదువుకుంటూ ఈ మోడర్న్ ఏజ్ యొక్క విద్యలు కూడా అభ్యసించవచ్చు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కెన్ లెర్న్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ బిసైడ్స్
0: సైన్స్. సైన్స్ సైన్స్ అది మోడర్న్ ఎడ్యుకేషన్.
1: సైన్స్ ఈజ్ మోడర్న్ నాలెడ్జ్.
0: చదువు కూడా ఉండవలసిందే సైన్స్.
1: సైన్స్ ఈజ్ నెసెసరీ.
0: సైన్స్ ఉండాలి కానీ
1: ఇట్ మస్ట్
0: ఉండాలి.
1: హౌ
0: సైన్స్ అనేటువంటిది ఈనాడు వీడు ప్రయత్నాలు తీసుకుని పోతున్నారు.
1: సైన్స్ ఈజ్ టేకింగ్ ఇట్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: ఇక్కడ బయలుదేరుతుంది. C is science.
1: Science is like the letter C. It starts at one point. C.
0: C. ఒక దగ్గర బయల్ చేస్తుంది, ఒక దగ్గర ఎండ్ అవుతుంది.
1: Letter C starts at one point, ends at another point.
0: ఇది ఫుల్ సర్కిల్ కాదు.
1: It is, letter C is not full circle.
0: కాని ఆధ్యాత్మిక ఎడ్యుకేషన్ అనేది ఫుల్ సర్కిల్.
1: But spiritual education is full circle.
0: ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే పోయి నిలిచిపోతుంది.
1: It ends at a time, place where it has begun.
0: అదే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అదే పూర్ణం, అదే సంపూర్ణం, అదే పవిత్రం.
1: This wholeness, this totality is completeness which is so sacred.
0: అలాంటి పూర్ణం లేదు. ఇప్పుడు సైన్స్ సి ఒక దగ్గర బయలుదేరుతుంది, ఇంకో దగ్గర బయలు నిలిచిపోతుంది.
1: సైన్స్ ఈజ్ ఇన్కంప్లీట్.
0: సి ఈజ్ సైన్స్.
1: సి ఈజ్ సైన్స్.
0: మధ్యలో పెద్ద గ్యాప్ అంతా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ వైడ్ గ్యాప్ బిట్వీన్ ది టూ పాయింట్స్.
0: వైడ్ గ్యాప్ అంత పెద్ద లోయ, అందులో పడిపోతావు.
1: ఇట్ ఈస్ సో హాలో అండ్ డీప్ వ్యాలీ వేర్ యూ విల్ ఫాల్.
0: సైన్స్ సైన్స్ ఏమిటి?
1: వాట్ ఈస్ సైన్స్?
0: వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్ అని కోరుతుంది.
1: సైన్స్ గోస్ ఆన్ క్వశ్చనింగ్ యూ, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్.
0: కానీ పూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక సైన్స్, వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దట్ అంటుంది.
1: బట్ ది స్పిరిచువాలిటీ విచ్ ఇస్ హోల్ విల్ పుట్ దిస్ క్వశ్చన్, వాట్ ఈస్ దట్?
0: వాట్ ఈస్ దిస్ అనేటువంటిది దగ్గరది.
1: వాట్ ఈస్ దిస్ ఇస్ సో నియర్.
0: వాట్ ఈస్ దట్ అనేటువంటిది దూరంది.
1: దట్ ఈస్ ఫార్.
0: దూరంగా ఉండినప్పటికీ దిస్ అనేటువంటిది దాన్ని కోరుతుంటారు వీళ్ళు.
1: దో ఇట్ ఈస్ ఫార్, ఇట్ డిజైర్స్ దిస్.
0: దిస్ అనగా దగ్గరగా ఉండేటువంటిది.
1: దిస్ మీన్స్ సో నియర్.
0: ఫార్ అనగా దూరంగా ఉండేటువంటిది.
1: దట్ మీన్స్ సో ఫార్.
0: నీ సెన్సెస్ కు దూరంగా ఉండేటువంటిది ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ ఇస్ దట్ విచ్ ఇస్ ఫార్ అవే ఫ్రమ్ యువర్ సెన్సెస్.
0: సైన్స్ కు దగ్గరగా ఉండేటువంటిది నీ లౌకికము.
1: దిస్ వరల్డ్ ఇస్ సో నియర్ టు యువర్ సెన్సెస్.
0: కనుక ఈ సెన్సెస్ కు నియర్ గా ఉంటుండాలి.
1: ఇట్స్ సో క్లోజ్ టు సెన్సెస్.
0: నో డియర్.
1: సో నియర్ బట్ నాట్ డియర్.
0: దూరంగా ఉండేటువంటి దానిపై డియర్ గా ఉంటుంటుంది.
1: దట్ విచ్ ఇస్ ఎ డిస్టెన్స్ ఇస్ డియర్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరే చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ యూ కన్సిడర్.
0: మీరందరూ సాయిబాబాను చూడాలని వచ్చారు.
1: యు ఆల్ హావ్ కమ్ టు సీ భగవాన్.
0: జామియా, ఈస్ట్ ఆఫ్రికా, ఈస్ట్ ఆఫ్రికా ఇవంతా ఎంత దూరంగా ఉంటుందో చెప్పండి.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ల్యాండ్స్ లైక్ జామియా.
0: దూరంగా ఉంటుంది చేతనే మీ ప్రేమ కూడాను అంత అభివృద్ధి అయిపోయి రావాలా రావాలి రావాలని అంత ఆవేశన పడుతుంటారు.
1: దట్స్ రీజన్ వై దేర్ ఇస్ యర్నింగ్, డీప్ డిజైర్ టు గో ఓవర్ హియర్.
0: మీ ప్రక్కనే ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళాలంటే ఈ విధమైనటువంటి ఆవేశం ఉండదు.
1: బట్ ఇఫ్ యూ గో టు ది విలేజెస్ అరౌండ్ యూ డోంట్ ఫైండ్ దట్ స్పిరిట్.
0: దగ్గరగా ఉండేటువంటి దానిపైన చాలా అయిష్టగా ఉంటుంది.
1: దాట్ విచ్ ఇస్ సో నియర్ ఇస్ నెగ్లెక్టెడ్.
0: జో ఫార్ అనేటువంటి దానిపై ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంటాయి.
1: యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ దాట్ విచ్ ఇస్ ఫార్ ఆఫ్.
0: వాట్ ఈస్ దట్?
1: సో వాట్ ఈస్
0: దట్? దట్ అనగా బియాండ్ సెన్సెస్.
1: దట్ మీన్స్ బియాండ్ సెన్సెస్.
0: బియాండ్ సెన్సెస్ ఏ నిజమైనటువంటి సైన్స్.
1: బియాండ్ సెన్సెస్ ఇస్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: బిలో సెన్సెస్ ఇదంతా కూడా కేవలం డర్టీ.
1: సో బిలో సెన్సెస్ ఇస్ డర్టీ.
0: కనుక మనం బిలో సెన్సెస్ కు పోకూడదు.
1: వీ షుడ్ నాట్ యాక్ట్ బిలో సెన్సెస్.
0: బియాండ్ సెన్సెస్ పోవాలి.
1: వీ షుడ్ గో బియాండ్ సెన్సెస్.
0: అప్పుడే మనం పవిత్రంగా మనం జీవిస్తాము.
1: దెన్ వీ లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడా బిలో సెన్సెస్, సెన్సెస్ కు దగ్గరగా ఉంటున్నారు, సెన్సెస్ కు బానిసలు అయిపోతున్నారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ సో క్లోజ్ టు దేర్ సెన్సెస్ దేర్ విక్టిమ్స్ అండ్ స్లేవ్స్ ఆఫ్ దేర్ సెన్సెస్.
0: వాళ్ళు ఇంద్రియాలకు లోబడిపోతున్నారు.
1: దే హావ్ బికమ్ సర్వెంట్స్ టు దేర్ సెన్సెస్. ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
0: ఇంద్రియాలను తాము అధికంగా చేసుకోవాలి.
1: ఇన్ఫాక్ట్ యూ షుడ్ బి ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: అట్టిది నిజమైన సంస్కృతి.
1: దట్ ఈస్ ద ట్రూ కల్చర్, సంస్కృతి.
0: ఈనాడు బియాండ్ సెన్సెస్ వరకు పోనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ గో దట్ ఫార్.
0: సెన్సెస్ చింతించకుండా ఉండటమే గొప్ప సైన్స్.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ డోంట్ థింక్ ఆఫ్ దీస్ సెన్సెస్. ఇట్ ఈస్ ట్రూ.
0: ఈనాడు జీవితం అంతా తెల్లవారు లేచిన మొదలుకొని రాత్రి పరుండినంత వరకు సెన్సెస్ సెన్సెస్ సెన్సెస్.
1: టుడే వాట్ హ్యాపెన్స్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ రిటైర్ వీ థింక్ ఆఫ్ సెన్సెస్ ఓన్లీ.
0: కాబట్టి అది చాలా డర్టీగా ఉంటుంటది.
1: అండ్ ఇట్స్ ఆల్ డర్టీ లైఫ్.
0: సెన్సెస్ కు మనం లోబడిపోకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్
0: సెన్సెస్. మన సర్వెంట్స్.
1: సెన్సెస్ ఆర్ సర్వెంట్స్.
0: సర్వెంట్స్ కు నీవు బానిస కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి ఎ స్లేవ్ టు యువర్ సర్వెంట్స్.
0: నీవు మాస్టర్ గా ఉంటుండి, సెన్సెస్ నీకు బానిసలుగా ఉండాలి.
1: యూ షుడ్ బి ద మాస్టర్ అండ్ సెన్సెస్ షుడ్ బి యువర్ సర్వెంట్స్.
0: మీకు తెలుసు చాలా మందికి.
1: మెనీ ఆఫ్ యూ నో.
0: రామాయణం లోపల
1: ఇన్ రామాయణ
0: కైక గొప్ప పట్టపురాణి.
1: కైక ఇస్ ఎ క్వీన్.
0: ఆమె కాశ్మీర్ దేశ రాజు యొక్క కుమార్తె.
1: షీఈస్ ద డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కాశ్మీర్.
0: గొప్ప బిరుదు పొందినటువంటిది.
1: షీ హాస్ గాట్ వెరీ హై టైటిల్.
0: అన్ని విద్యల్లో కూడా ఆరితేరినటువంటిది.
1: షీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ నాలెడ్జ్.
0: ఆమె క్వీన్.
1: షీఈస్ ద క్వీన్.
0: ఆమె వెంట వచ్చింది ఒక బానిస.
1: దేర్ షీ వాస్ ఫాలోడ్ బై
0: ఆమె మందర
1: బై నేమ్ మందర.
0: ఈ మందర బానిసగా వచ్చింది.
1: Mandara came as a servant.
0: Servant ga vachesindi.
1: She came there as a servant.
0: Aa servant nu master ga chesukundi ee Kaika.
1: Kaika made her servant Mandara her own master.
0: Kalaturiki eevene aa servant ku baalis ayipoyindi.
1: Therefore the queen became the servant of Mandara.
0: Katte gadapadiki em ayipoyindi.
1: What happened at the end?
0: Tara baalis ke taana servant ayipothe కట్టె గడపటికి ఏం కత్తిపెట్టింది. చాలా హీన స్థితికి జారిపోయింది.
1: బికాస్ షీ హెస్ బికమ్ ఎ సర్వెంట్ టు హర్ ఓన్ సర్వెంట్. వాట్ హ్యాపెండ్ ఎట్ ది ఎండ్? షీ హెస్ రూయిన్డ్ హర్
0: పతిని కోల్పోయింది.
1: షీ లాస్ట్ హర్ పొజిషన్.
0: కుమారుని క్రోధానికి గురి అయిపోయింది.
1: షీ హెడ్ టు సబ్మిట్ హర్
0: సవిత్రమైన రామచంద్రుని అడవులకు పంపించింది.
1: షీ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ రామ టు గో టు ఎక్సైల్.
0: సీతను చాలా ఏడ్పించింది.
1: అండ్ షీ మేడ్ సీత క్రై.
0: ఇంతటి దుర్గతికి పట్టినటువంటి ఆమె గతి ఏమైపోయింది కడపటికి?
1: వాట్ హ్యాపెన్ టు హర్ ప్లైట్ ఎట్ ద ఎండ్?
0: తన గతి కూడాను ఆ హింసలో మారిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ టు గాట్ హర్సెల్ఫ్ రూయిన్డ్ టోటల్లీ.
0: సర్వెంట్స్ గా పెట్టుకోవాలి.

0: మాస్టర్ గానే ఉండాలి.
1: సో ఏ సర్వెంట్ షుడ్ బి ఏ సర్వెంట్, ఏ మాస్టర్ షుడ్ బి ఏ మాస్టర్.
0: కనుకనే మీ యొక్క గుణములంతా కూడా నువ్వు మాస్టర్ కాదు, అది సర్వెంట్స్.
1: సో ఆల్ అవర్ క్వాలిటీస్ దట్ వాట్ వీ హావ్ టుడే
0: మాస్టర్,
1: యు ఆర్ ది రియల్ మాస్టర్.
0: మాస్టర్ ది మైండ్, బి ఏ మాస్టర్ మైండ్.
1: మాస్టర్ ది మైండ్, బి ఏ మాస్టర్ మైండ్.
0: నువ్వు మాస్టర్ ది మైండ్ కావాలి.
1: యు షుడ్ బి ఏ మాస్టర్ మైండ్.
0: అది నిజమైనటువంటి యొక్క స్టూడెంట్ యొక్క లక్షణం.
1: దట్ ఈస్ ది ట్రూ క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: అప్పుడే ఉన్నత విద్యను మనం ఇతరులు కూడా అభ్యసించవచ్చును.
1: దెన్ యూ కెన్ హ్యావ్ వెరీ హై ఎడ్యుకేషన్.
0: కానీ ఇంకా సమయం ఉంటే ఈ విద్యా విషయం లోపల ఎంతైనా మీకు బోధించవచ్చును.
1: భగవాన్ ఈస్ ప్రిపేర్డ్ టు టీచ్ అస్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆన్ ఎడ్యుకేషన్.
0: నా విద్యలు అన్ని కూడా చాలా సింపుల్ లైఫ్, హైయర్ స్టడీ.
1: భగవాన్ ఫిలాసఫీ ఎడ్యుకేషన్ వాంట్స్ అస్ టు లీడ్ ఎ సింపుల్ లైఫ్.
0: ఎప్పుడు కూడా థర్డ్ క్లాస్ కంటే ఎక్కువ పోలేదు.
1: భగవాన్ హ్యాస్ నాట్ క్రాస్డ్ ది థర్డ్ స్టాండర్డ్.
0: ఇది చదువు ముఖ్యము.
1: ఇస్ ఇట్ ఎడ్యుకేషన్?
0: సంస్కారం ముఖ్యము.
1: ఇట్ సంస్కార, కల్చర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: సంస్కారం ఉంటే ఎంత దీన్నైనా పవిత్రం గావించుకోవచ్చు.
1: విత్ కల్చర్ ఆర్ సంస్కార యూ కెన్ డూ ఎనీథింగ్.
0: సంస్కారం అనగా పవిత్రం గావించేటువంటిదే సంస్కారం.
1: సంస్కారం ఇస్ దాట్ విచ్ మేక్స్ సీక్రెట్.
0: చదువు అనగా పవిత్రమైన దాన్ని ప్రాచీనమైన దీనిగా మార్చుకుని అసహ్యమైన మార్గంలో ప్రవేశపెట్టడమే.
1: వేర్ ఆర్ ది ఎడ్యుకేషన్? యూ జస్ట్ మేక్ రాంగ్ యూజ్ ఆఫ్ ఇట్ దో ఇట్ ఈస్ మోడర్న్.
0: కనుకనే మనము చెడ్డ మార్గంలో ప్రవేశించకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ యూజ్ బ్యాడ్ వర్డ్స్.
0: సింపుల్ లైఫ్ అని చెప్పినని మనం కొన్ని విధమైనటువంటి అసహ్యమైన మార్గాల్లో ప్రవేశించరాదు.
1: వీ షుడ్ నెవర్ ప్రొసీడ్ అలాంగ్ ది డిస్గస్టెడ్ లైన్స్ ఆఫ్ లైఫ్.
0: ఈనాడు మీకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి అంతా కూడా తమ పనులు తామే చేసుకోవాలి.
1: ఆల్ ది ట్రైనింగ్ గివెన్ టు యూ వాంట్స్ యూ టు డూ యువర్ ఓన్ వర్క్.
0: దట్టలు మీరే కడుక్కోవాలి.
1: బెటర్ యూ డూ యువర్ ఓన్ జాబ్.
0: మీ గుడ్డలు మీరే ఉతుక్కోవాలి.
1: యూ షుడ్ వాష్ యువర్ క్లోత్స్.
0: మీ గుడ్డలు మీరే పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
1: యూ షుడ్ మెయింటైన్ దెమ్ క్లీన్.
0: ఇది విద్యార్థి యొక్క నిజమైన కర్తవ్యం.
1: దిస్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: నీ బట్టలు ఇంకొకరు ఉతకడానికి ఇవ్వకూడదు.
1: యూ షుడ్ నాట్ ఆస్క్ సమ్వన్ టు వాష్ యువర్ క్లోత్స్.
0: ఈ విధంగా ఉండినప్పుడే తమ పనులు తాను చూసుకుంటుంటే ఇంతకంటే గొప్పగా విద్య ఏం కావాలి?
1: ఇఫ్ యూ డూ యువర్ డ్యూటీ, వాట్ మోర్ ఈస్ నీడెడ్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: నీ డ్యూటీ ఇంకొకరి తలపైన పడేయకూడదు.
1: యూ షుడ్ నాట్ ఆస్క్ వన్ టు డూ యువర్ డ్యూటీ.
0: కనుకనే మన డ్యూటీని మనం చేయాలి.
1: ఐ షుడ్ డూ మై డ్యూటీ, దట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్.
0: కనుక ఈ విధంగా ఇంకొకరికి బాధ పెట్టుకోకుండా సింపుల్ లైఫ్ ని మనం గడిపించాలి.
1: యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి అండ్ లీడ్ ఎ సింపుల్ లైఫ్.
0: సింపుల్ లైఫ్, హైయర్ స్టడీ.
1: సింపుల్ లైఫ్ అండ్ హై థింకింగ్, హై స్టడీ.
0: ఆ విధమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతూ రావాలని కనుక
1: దట్ సార్ట్ ఆఫ్ ఎ లైఫ్ యూ షుడ్ లీడ్.
0: ఆ స్కూల్స్ లోపల వారి వారి పనులు వారే చేసుకుంటూ రావాలి.
1: భగవాన్ వాంట్స్ టు సీట్ దట్ ఈచ్ వన్ డస్ హిస్ జాబ్.
0: స్థానం ఉంది కానీ వారు ఉండేటువంటి ఒక ప్రదేశం నందు కానీ వాళ్ళ పరిశుద్ధమైనటువంటి ఒక బుక్కులు పెట్టుకునేటువంటి స్థానం నందు కానీ అంత పరిశుద్ధంగా ఉండాలి.
1: ద ప్లేసెస్ వేర్ దే స్టే అండ్ ద షెల్వ్స్ వేర్ దే కీప్ దే బుక్స్ షుడ్ బి క్లీన్.
0: వీనికి వేరే ప్రత్యేకమైనటువంటి ఒక మాస్టర్ రాకూడదు, సర్వెంట్ రాకూడదు.
1: యూ షుడ్ నాట్ ఎంప్లాయ్ ఎ సర్వెంట్ టు లుక్ ఆఫ్టర్ దీస్ థింగ్స్.
0: మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో అవస్థ పెట్టి చాలా కష్టంగా నానబడి మీకు డబ్బులు ఇచ్చారు, చదివిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ పేరెంట్స్ హావ్ బీన్ ఎడ్యుకేటింగ్ యూ, టాయిలింగ్ హార్డ్ డే అండ్ నైట్.
0: ఇంతే కాకుండా మీకు సర్వెంట్ కూడా నువ్వు ఎక్కడికి పంపాలనా?
1: Can, should they fund to maintain your servant also?
0: అది మంచిది కాదు.
1: It's not good.
0: నేను అప్పుడప్పుడు తమాషకు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ నౌ అండ్ దెన్
0: కొన్న కూర బేడ టూనెస్.
1: ఆఫ్టర్ ఆల్ ద గ్రీన్ వెజిటబుల్ యూ పర్చేస్ ఇస్ సో చీప్ టు ఎన్ఎస్.
0: కూలియా పావలా.
1: వేర్ ఎస్ యూ ఎంప్లాయ్ ఎ లేబర్ పేయింగ్ మోర్ మనీ దాన్ ఇట్స్ కాస్ట్.
0: కొన్న కూర కంటే కూలి ఎక్కువ నిచ్చుకుంటావా?
1: ద లేబర్ చార్జెస్ ఇస్ మోర్ దాన్ ది వెజిటబుల్స్.
0: అలాంటి దీనికి మనం వేస్ట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: అదే నీవు పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి డబ్బును.
1: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ మనీ ఇన్ ది కరెక్ట్.
0: తల్లిదండ్రులు దాని రక్తాన్ని ధారపోసి సంపాదిస్తున్నారు.
1: పేరెంట్స్ షెడ్ దేర్ బ్లడ్ అండ్ స్పెండ్ మనీ టు ఎడ్యుకేట్.
0: దానిని ఒక్కొక్క దుడ్డు కూడా బ్లడ్ డ్రాప్ గా చూసుకోవాలి.
1: కన్సిడర్ దుడ్డు మనీ యాజ్ బ్లడ్.
0: ఈ విధంగా డబ్బును తక్కువగా ఖర్చు పెట్టుకుని ఉన్నతమైన విద్యను అభ్యసించండి.
1: స్పెండ్ లెస్ మనీ అండ్ అక్వైర్ హై నాలెడ్జ్.
0: ఈనాడు ఏదైనా కొంచెం ఒక తరగతి పాస్ అయినామంటే ఫారిన్ పోవాలా?
1: టుడే వాట్ హ్యాపెన్స్ ఇస్ ద మూమెంట్ దే గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ దే వాంట్ టు గో అబ్రాడ్.
0: ఎంత డబ్బు ఖర్చు కావాలి?
1: దే షుడ్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
0: అంత ఖర్చు పెట్టేసి అక్కడ పోయి వచ్చి చేసేది ఏమి ఉన్నది?
1: హావింగ్ గాన్ దేర్ వాట్ డూ యూ డూ?
0: అక్కడ ఏమాత్రమూ చదవటం లేదు.
1: దే ఆర్ నాట్ స్టడీయింగ్ దేర్.
0: అక్కడ పోయి ఏ చిన్న పని చేసినా కానీ ఎవరు చూచేవారు ఉండరు.
1: Nobody will observe you whatever you do there.
0: అక్కడ డబ్బు అయిపోతే ప్లేట్ కడిగి డబ్బును సంపాదించుకుంటారు.
1: The moment they don't have money, they serve as dish washers.
0: కాదు, ఎక్కడికైనా అక్కడ పోయి ప్లేట్లు కడిగే బదులు నీ దేశంలో నువ్వు ఇంటిలో నీ ప్లేట్ కడుగు.
1: Instead of washing the dishes outside, better you wash your own dishes here at home.
0: నీ ఓన్ హౌస్ లో నీవు ప్లేట్ చేయి.
1: You work in your own house.
0: ఓన్ హౌస్ లో మనం చేయకూడదు, బయటికి పోయి వాళ్ళ ప్లేట్ కడుగుతుంటాం.
1: వేరేజ్ యూ డోంట్ వర్క్ ఎట్ హోమ్ బట్ వేరేజ్ యూ వాష్.
0: నిజమైన అనుకోకూడదు, మన ఇంటిలోనే మనం పనిచేయాలి.
1: వీ షుడ్ వర్క్ ఎట్ హోమ్.
0: మన ఇంటిని మనం ఊడ్చుకోవాలి.
1: వీ హ్యావ్ టు స్వీప్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి సాయం చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ అవర్ పేరెంట్స్.
0: తల్లి వంగలేనటువంటి పరిస్థితి లోపల ఇల్లును శుభ్రం చేస్తుంటది.
1: అండ్ మదర్ క్లీన్స్ అండ్ స్వీప్స్.
0: అలాంటి పరిస్థితి లోపల అమ్మ నువ్వు కూర్చో నేను ఊడుస్తానని తీసుకుంటే తల్లికి ఎంత ఆనందం ఇస్తుంది.
1: అట్ దట్ టైమ్ ఇఫ్ యూ సే మదర్ టేక్ రెస్ట్ ఐ విల్ స్వీప్ అండ్ హెల్ప్ యూ, షీ విల్ బి సో హ్యాపీ.
0: అయ్యో నాకు ఇలాంటి కుమారుడు పుట్టాడు కదా అని ఎంతో ఆనందిస్తుంది.
1: షీ విల్ బి సో హ్యాపీ బికాస్ ఆఫ్ ద సన్.
0: కనుక నేను తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని గృహంలో అందించాలి.
1: యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ.
0: స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కు వారికి తగినటువంటి ప్రోత్సాహాన్ని అందించాలి.
1: యూ షుడ్ ఆల్సో కీప్ యువర్ టీచర్స్ ఇన్ గుడ్ స్పిరిట్స్.
0: వాళ్లకు ఒక సేవకులుగా ఉండాలి.
1: యూ షుడ్ ఆల్సో సర్వ్.
0: అప్పుడే నీ యొక్క విద్యను చక్కగా అభ్యసించడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్ ఇస్ పాసిబుల్ టు లెర్న్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్య అనగా వినయంతో కూడినటువంటి అని విజయం మీరు చక్కగా గుర్తించండి.
1: అండర్స్టాండ్ దట్ హ్యూమిలిటీ ఈజ్ ఎ నెసెసిటీ ఫర్ ఆల్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: ఈ విధంగా ఉండినప్పుడే మనం ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారైపోయి దేశాన్ని ఎంతైనా కూడా కాపాడడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ కెన్ బి ఐడియల్ స్టూడెంట్స్ అండ్ ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ.
0: ఎక్కడే కానీ వైలెన్స్ జరుగుతుంటుంటుంది, దాంట్లో మీరు ప్రవేశించకండి.
1: దేర్ మే బి వైలెన్స్ సమ్వేర్, డోంట్ గెట్ ఇన్ టు ఇట్.
0: అక్కడ పోతే మీకు అనేక దెబ్బలు తగులుతాయి.
1: ఇఫ్ యూ గో దేర్ వేర్ దేర్ ఇస్ వైలెన్స్, యూ మే బి డెడ్.
0: మీరు ప్రవేశించకండి.
1: డోంట్ గెట్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద విసినిటీ.
0: అలాంటి వైలెన్స్ ఏమైనా వస్తుంటే సాధ్యమైనంత వరకు అరికట్టడానికి ప్రయత్నించండి.
1: వేర్ దేర్ ఇస్ వైలెన్స్ ట్రై టు పాసిఫై ద సిచ్యువేషన్.
0: ఈ విధమైనటువంటి అల్లర్లకు జిల్లర్లకు మీరు ప్రవేశించకుండా శాంతిని ప్రవేశించడానికి, శాంతిని అభివృద్ధి పరచడానికి తగిన కృషి చేయండి.
1: బీ పీస్ఫుల్ ఆల్వేస్, డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషన్స్ రెస్ట్లెస్నెస్ ఆర్ డిస్టర్బెన్సెస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరెంతో గుణవంతులే.
1: యు ఆర్ వర్చువస్ ఇండీ.
0: ఎంతో బలవంతులే.
1: యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్.
0: కానీ దానికి తగినటువంటి గుణం లేకుండా పోతే ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ అప్రోప్రియేట్ క్యారెక్టర్ వాట్ ఫర్ ఆల్ దిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: దానికి తగినటువంటి క్యారెక్టర్ పెంచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ గుడ్ క్యారెక్టర్ ఆల్సో.
0: ఈనాడు విద్యార్థులు,
1: స్టూడెంట్స్,
0: చెలిమి, బలిమి, కలిమి మూడింటిని పోషించుకోవడానికి చూస్తున్నారు.
1: స్టూడెంట్స్ హ్యావ్ దీస్ త్రీ, చెలిమి ఫ్రెండ్షిప్, కలిమి ద వెల్త్ అండ్ బలిమి ద స్ట్రెంగ్త్.
0: ఈ మూడు ఉంటుంది ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్ ఆల్ దీస్?
0: గుణమే లేకపోతే ఇవంతా నిరుపయోగము.
1: వితౌట్ గుణ క్యారెక్టర్ దీస్ త్రీ ఆర్ యూస్లెస్.
0: కలిమి ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ వెల్త్, కలిమి.
0: అయితే చెలిమి స్నేహాలు కూడా ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఫ్రెండ్షిప్, చెలిమి.
0: దాన్ని చెడగొట్టుకునేటువంటి స్నేహంగా ఉండకూడదు.
1: నాట్ బ్యాడ్ ఫ్రెండ్షిప్.
0: దాన్ని బలము, దాన్ని కాపాడుకునే బలాన్ని కూడా సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ స్ట్రెంగ్త్, బలిమి టు ప్రొటెక్ట్ టు మెయింటైన్ గుడ్ ఫ్రెండ్షిప్.
0: కనుకనే ఆ విధంగా మీరు అభివృద్ధి అయిపోయి మీరంతా ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా తయారైపోయి లోకానికి సత్యసాయి విద్యలను చక్కగా ప్రబోధ చేస్తూ దీనికి ఆదర్శవంతమైనటువంటి ఒక గౌరవాన్ని మీరు సాధించాలి.
1: భగవాన్ వాంట్స్ యూ టు అక్వైర్ దట్ ఐడియల్ నాలెడ్జ్, ఐడియల్ ఎడ్యుకేషన్, lead an ideal life in true befitting way of Satya Sai philosophy of education.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 20th November 2002 in Prashanti Nilayam. Bhagwan spoke of the simple but virtuous life of villagers, which remains untainted by modern education. Baba explained that many people living in the cities are losing their noble qualities owing to the influence of modern education. He gave an example to show that true education must get reflected in one's behavior as soft and sweet speech and virtuous actions. Thank you. Sai Ram.

తనదు లక్షల దోషాలు దాచుకొనుచు, తనదు లక్షల దోషాలు దాచుకొనుచు, పరుల దోషంపు నలుసును

0: divine feeling is not there in our hearts for two reasons. We know pretty well the millions of mistakes of others, whereas we hide our own mistakes. We find the mole of a defect of a mistake in others.
1: Prema swarupulaina vidyarthulara, vidyarthiniyulara,
0: embodiments of love, students, boys and girls,
1: dhanyulu, punyulu, dharmikulu, ainatvanti iddari vyaktulu yokka charitramu ramayanamlo kottavachinattu kanipistunnadi.
0: In the sacred text of Ramayana, the history of the two individuals who are noble, the one of charity, the meritorious in their character, are revealed.
1: Okadu Sugrivudu.
0: One is Sugriva.
1: Rendavadu Vibhishanudu.
0: The second is Vibhishana.
1: Ee Sugriva Vibhishanudu yokka charitralu maha pavitramulainatuntivi.
0: The story and the history of Sugriva and Vibhishana are sacred.
1: రామచంద్రుడే సుగ్రీవుని చూచే నిమిత్తమై అతనికి అనేక విధములైనటువంటి వినయములు చూపుతూ వెళ్ళాడు.
0: రామచంద్ర హింసెల్ఫ్ అప్రోచ్డ్ సుగ్రీవ ఇన్ ఆల్ హ్యూమిలిటీ.
1: సుగ్రీవుని అన్వేషిస్తూ వెళ్ళాడు రామచంద్రుడు.
0: రామ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ సుగ్రీవ.
1: రామచంద్రుని అన్వేషిస్తూ వచ్చాడు విభీషణుడు.
0: ఇన్ఫ్యాక్ట్ Vibhishana was in search of Ramachandra.
1: Ramachandrani naitri galigina tarvata Sugrivudu itanu manavadarshakudu ani nirupinchadu.
0: After friendship with Sugriva, we could know the human aspect there.
1: Kani Ramuni yokka aashrayam chikkaka purame Vibhishanudu Ramudu dayamayudu ani gurtinchadu.
0: Vibhishana could come to know of the character of Rama, that he is compassionate.
1: Itti pavitramainatvanti yokka snehitulu Ramulaku kalagatam chala aanandamani anipinchindi Ramayanam.
0: Ramayana tells us that it is a matter of bliss to have a friend who is really safe.
1: Mahabharatamu 18 dinamulu jarigindi.
0: The Bharata war took place for 18 days.
1: Kani Rama Ravana yuddhamu 75 dinamulu jarigindi.
0: But Rama Ravana war went on for 75 days.
1: Bhautikanga laukikanga prakritikanga ivi dinamulaku maatrame lekka choyirinavi.
0: We count them by days by way of physical worldly sense.
1: Ivi kevalamu pravrutti yokkala ankelu.
0: This number is just worldly.
1: కానీ నివృత్తి యొక్క అంకెలను మనం విచారించి చూసినప్పుడు నాటికి నేటికి ఇంకా ఏనాటికైనప్పటికీ ప్రతి మానవుని యొక్క హృదయం అనేటువంటి యొక్క యుద్ధరంగమునందు కౌరవులు పాండవులు రాములు రావణుడు నిరంతరము ఈ యొక్క భూమిపై యుద్ధం సలుపుతూనే ఉన్నారు.
0: బట్ ఇఫ్ యూ రియల్ అండర్స్టాండ్ ది ఇన్వర్డ్ మీనింగ్ దేర్ విల్ ఫైండ్ దేర్ ఇస్ ఎ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్ వార్ between Kauravas and Pandavas, Rama and Ravana, on the battlefield of heart.
1: నిరంతరము కూడాను సంఘర్షణలు జరుగుతూనే ఉంటున్నాయి.
0: There is a conflict between truth and falsehood.
1: ధర్మ అధర్మములకు హృదయమందు నిరంతరము సంఘర్షణలు జరుగుతూనే ఉంటున్నాయి.
0: In the battlefield of heart, there is constant conflict between righteous and unrighteous.
1: ఈ యొక్క సంగ్రామములు ఈ సంఘర్షణలు ఏనాటికి మానును ఏనాటికి ఈ మానవత్వము ధన్యమవును ఇది ఎవరూ చెప్పలేరు.
0: When this confrontation, when this war would end, when man would be redeemed, no one can spell out.
1: దివ్యత్వం యొక్క తత్వాన్ని గుర్తించటము అందరికీ చేత కాదు.
0: It's not possible to everyone to recognize the divinity.
1: అందులో పరధనాభరణ అనులా పరుల యొక్క ధనమును అపహరించేటువంటి వాడు పరస్త్రీని ఆశించేటువంటి వాడు ఉత్తమను చూచి పరిహసించేటువంటి వానికి దివ్యత్వం అనేటువంటిది ఏనాటికి కూడాను అర్థం కాదు.
0: The one with these three qualities can never understand divinity at any point of time. One, the one who wants to steal others' money, the one who wants to kidnap others' woman, and the one who makes fun of good people will never understand divinity.
1: మహనీయుల యొక్క తత్వం అనేటువంటిది కేవలము హృదయ తత్వంగా భావించుకుని గుర్తించినటువంటి వారికే ఇది అర్థమవుతుంది.
0: దోస్ దట్ విల్ అండర్స్టాండ్ ద ఇన్నేట్ డివినిటీ విల్ బి ఏబుల్ టు నో దిస్.
1: ఈ 75 దినములు జరిగిన యుద్ధములో నిత్యము అటువైపున ఇటువైపున అనేక వేల మంది మరణిస్తూ వచ్చారు.
0: ఇది 75 లాంగ్ డేస్ ఆఫ్ వార్, థౌజండ్స్ ఆన్ ఐదర్ సైడ్.
1: ఈ యుద్ధమును గురించి నేను ఎక్కువగా ప్రబోధించటము అంత నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజంట్ లైక్ టు డిస్క్రైబ్ ది ఎంటైర్ వార్ఫేర్.
1: కనుక యుద్ధ భూమిలో ఏవి ప్రధానమైనటువంటివో, ఏవి సత్యనిత్యములకు ఆధారమైనటువంటివో, వాటిని మాత్రమే మనము విమర్శించాలి, విచారించాలి.
0: We have to analyze those things that have got a relevance, that have taken place in the war front, then have got to be taken up.
1: ఇక్కడ రావణుని కుమారుడైనటువంటి వాడు అనేక విధములైనటువంటి యొక్క రోషము చేత రామలక్ష్మణుడు మరణింప చేయాలనే ఉద్దేశంతో యజ్ఞము జరుపుతూ వచ్చాడు ఇంద్రజిత్తు.
0: ఇంద్రజిత్ ద సన్ ఆఫ్ రావణ ప్లాన్డ్ ఫర్ ద డెత్ ఆఫ్ రామ అండ్ లక్ష్మణ బై అండర్టేకింగ్ యజ్ఞ.
1: ఆ ముందు దినమే లక్ష్మణ మూర్చ కూడాను జరిగింది.
0: ప్రయర్ టు దట్ డే లక్ష్మణ ఫెయింటెడ్.
1: రెండవ దినము హనుమంతుడు లక్ష్మణుని తన భుజం పైన కూర్చోబెట్టుకుని ఇంద్రజిత్తు పైన యుద్ధానికి వెళుతున్నాడు.
0: Following day, Hanuman was proceeding with Lakshmana on his shoulder, ready to fight with Indrajit.
1: Indrajitu mandalinatunte kopamuto,
0: Indrajit highly furious.
1: Vibhishana, neevu kula drohivi, rajya drohivi ani amitanga dushistu vachadu.
0: Hanuman went on criticizing, attacking Vibhishana. You are a traitor, you are a betrayer.
1: Appudu Vibhishanu kudanu satyamunu gurtinchipa cheyalane uddesham kaligi Indrajitu నోటికి వచ్చినట్టు వాగటము రాక్షసులకు సహజము.
0: విభీషణ సెడ్ ఇంద్రజిత్ ఇట్ ఇస్ అవర్ నేచురల్ క్వాలిటీ ఫర్ ద డెమన్స్ టు స్పీక్ యాజ్ వీ లవ్.
1: అమిత మాటల చేత కాలమును అప్రయోజనం చేయటం కూడా రాక్షసుల యొక్క సహజము.
0: ఇట్ ఇస్ అ డెమనిక్ క్వాలిటీ టు వేస్ట్ టైమ్ ఇన్ గాసిప్ అన్నెసరీ టాక్.
1: నేడు కాదు ఏనాటి నుండియో నేను రావణునికి అనేక విధములుగా బోధిస్తూ వస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాస్ టీచింగ్ రావణ సిన్స్ లాంగ్.
1: పరస్త్రీ అపహరణ అనేటువంటిది మహాపాపమని బోధించాను.
0: To kidnap a woman is the worst of the sins.
1: ఇది కేవలము రాజ్యమునకి ఒక విధమైనటువంటి హీనము జరుగుతుంది.
0: The whole kingdom will be ruined.
1: నీ జాతిని నీవు సంహరింప చేసుకుంటున్నావు.
0: You will put your clan to total.
1: నీ రాజ్యమును నీవు మంట కలుపుతున్నావు.
0: You will burn your kingdom.
1: ఇది మంచిది కాదని అనేక విధములుగా బోధించాను.
0: I taught him in varied ways, telling him that's not good.
1: ఇదే ఒకానొక సమయములో
0: this at one time
1: కుంభకర్ణ రావణ
0: శూర్పణఖ
1: ముగ్గురు కూడాను కలిసినప్పుడు చెప్పారు.
0: When they all the three met, they said,
1: విభీషణుడు చెప్పినటువంటి ఉత్తమ మాటలను నేను విశ్వసించలేకపోయాను.
0: I could not believe the noble path shown by Vibhishana.
1: ధర్మ ఆదేశములను నేను నమ్మలేకపోయాను.
0: I could not follow the righteous path.
1: కనుకని ఈనాడు ఈ విధమైనటువంటి పరిస్థితికి నేను గురి అవుతున్నాను.
0: I am forced to this present plight because of that.
1: అని రావణుడు తన నోటి నుండియే చెప్పాడు.
0: రావణ హింసెల్ఫ్ ఎక్స్ప్రెస్డ్
1: అనగా
0: మీనింగ్
1: ఈ రాజ్యమునకు ఈ యొక్క కులమునకు నాశనము గావించుకోవడానికి ఎవరు కారకులు? నేనా? మీ తండ్రియా?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టోటల్ రూయిన్ ఆఫ్ ద క్లాన్ అండ్ ద కింగ్డమ్? ఆమ్ ఐ రెస్పాన్సిబుల్ ఆర్ యువర్ ఫాదర్?
1: తన చేతులారా తన రాజ్యమును నాశనం చేసుకున్నాడు రావణుడు.
0: రావణ హాస్ బర్న్డ్ హిస్ కింగ్డమ్ విత్ హిస్ ఓన్ హ్యాండ్.
1: మంచి మాటలు అతనికి ఏమాత్రం కూడాను అర్థం కాలేదు.
0: హీ డిడ్ అండర్స్టాండ్ గుడ్ వర్డ్.
1: ధర్మం అంటే ఎరుగునటువంటి మూర్ఖులకు ఈ విధమైనటువంటి ధర్మం ఏ రీతిగా అర్థమవుతాయి?
0: A foolish people will never be able to understand the righteous aspect.
1: Adharmame ataniki preeti.
0: He loves unrighteousness.
1: Asatyame ataniki aanandamu.
0: He delights himself in lies.
1: Durmargame atani pranamu.
0: Wickedness is very lie.
1: Itti durbhavamulo durshangamulato koodinatvanti Ravana yokka hrudayamu ee reetiga maarutundi.
0: How do you expect the heart of Ravana to change with all the wickedness?
1: Tana chetularatanu rajyamunu basam gaavinchukunnadu.
0: With his own hands he has burnt his own kingdom.
1: Rajyamunu nasanam chesinadi nenu kaadu.
0: I am not responsible for the ruin.
1: Inte kaakunda
0: not all this.
1: Indrajit maroka prashna vesadu.
0: Indrajit has put another question.
1: Poni nee maata vinakapothe neevu madhyasthudiga undavachunu kani ee rojulainaatundi vaarito neevu cheri ee vidhamga yuddham cheyatamu chaala manchidi kaadannadu.
0: Indrajit said, supposing your words are not heard, you can remain neutral. It's not proper on your part to join the enemy's camp.
1: Indrajit satya satyamlu eruganaatundi moorkudavu neevu.
0: You are a fool. You don't know what is truth and what is lie.
1: Dharma dharmamlu eriginatvanti vaadu nenu.
0: I know what is righteous and unrighteous.
1: ధర్మాధర్మములను తెలిసి కూడాను నేను మధ్యస్థుడిగా ఉండటము ఇది మంచిది కాదు.
0: Having known what is right, I cannot be neutral.
1: ధర్మాధర్మములను సమాజములకు తప్పక చెప్పు తీరాలి.
0: The society should necessarily know what is right and what is wrong.
1: నేను మధ్యస్థుడిగా ఉండినప్పుడు సమాజం నాశనం అవుతుంది.
0: When I am neutral, the whole society will ruin.
1: కనుక నేను మధ్యస్థుడిగా ఉండటం వీలు కాదు.
0: It's not possible to be neutral.
1: నేను రామునితో చేరటము నా యొక్క సహజమైనటువంటి యొక్క స్వభావం.
0: It's my natural quality.
1: ఇది నా పుణ్య ఫలము, నా జన్మాంతర సుకృతము.
0: ఇట్ ఈస్ ది మెరిట్ ఆఫ్ ద పాస్ట్ దట్ మేడ్ మీ టు బి విత్ రామ.
1: సకాలమునకే రాముని యొక్క సన్నిధి నాకు ప్రాప్తించింది.
0: ఐ కుడ్ హ్యావ్ హిస్ లోటస్ ఫీట్ అట్ ద రైట్ టైం.
1: అతని సన్నిధియే నా పెన్నిధి.
0: హిస్ వెరీ ప్రాక్సిమిటీ ఇస్ మై వెల్త్.
1: నేనేమైనా భావించు అన్నా.
0: యు మే థింక్ ఇన్ ఎనీ వే.
1: కానీ
0: బట్
1: ఆనాటి నుండి కూడాను తాను అనేక విధములుగా ఈ రాక్షసులతో బాధపడుతుండటము అందరికీ తెలుసు.
0: Everyone knows that Vibhishana is put to suffering like this.
1: ఒక విభీషణుడు కాదు.
0: Not only Vibhishana.
1: ఇంకాంటి మహనీయులు ఇంకా ఎంతమందో ఆ లంకలో ఉంటున్నారు.
0: There are many noble souls in Lanka.
1: కానీ దుర్మార్గమునకు వెరచి, దౌర్జన్యానికి వెరచి వారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయారు.
0: Though they are quite noble and good, they could not open their mouth because of a wicked man.
1: మొదలు హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు ఈ వాయుపుత్రునితో నేను మొరబెట్టుకున్నాను.
0: When Hanuman stepped into Lanka for the first time, I appealed to
1: Hanuman,
0: him. Hanuman,
1: nenu kevalamu dantamula madhya nalukavale nenu jeevisthunnanu.
0: Hanuman, I am leading a life like a tongue surrounded by sharp teeth.
1: Lanka anta kudanu maharakshasule.
0: Whole Lanka is full of demons.
1: Vaari madhyalo nenu mettani nalukavale nenu jeevisthunnanu.
0: In the midst of them,
1: enta kaalam nenu ee vidhanga jeevinchali?
0: How long should I lead the life like that? Yenaadu
1: Sri Rama anugraham naaku praaptistundi?
0: When do I deserve God's grace?
1: ఆ మహనీయుని యొక్క సన్నిధి నాకు ఎప్పుడు లభ్యమవుతుంది?
0: When I would gain the proximity.
1: ఆ క్షణ నిమిత్తమై నేను క్షణములంతా వేచి ఉంటున్నాను.
0: I've been waiting every moment.
1: అంతే కాదు.
0: Not only that.
1: అప్పుడు హనుమంతుడు కూడాను విభీషణునికి చక్కని ఆదేశం ఇచ్చాడు.
0: Then Hanuman gave a good advice to Vibhishana.
1: విభీషణ నీకే కాదు.
0: Not only to you.
1: ఈ లోకములో మంచి వారికి అందరు కూడాను కొంతమంది దంతముల వలె ఉండేటువంటి రాక్షసులు వెంటాడుతుంటారు.
0: ఆల్ గుడ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ విల్ బి సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్ప్.
1: మహనీయులకు, తపస్సులకు, అవతారములకు, అన్నింటికి కూడాను ఇలాంటి దుష్టులైనటువంటి, దుర్మార్గులైనటువంటి రాక్షసులు అనేటువంటి దంతములు వెంటాడుతూనే ఉంటాయి.
0: ఆల్ నోబుల్ సోల్స్ ద వన్ ఆఫ్ పెనెన్స్ అండ్ ఆల్ ఇన్కార్నేషన్స్ ఆర్ సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్ప్ టీత్ అరౌండ్.
1: ఒక్కటి మాత్రమే చక్కగా గుర్తించుకో.
0: One you recognize well.
1: నీతో పాటు పుట్టినది ఈ నాలుక.
0: This tongue is born along with you.
1: మధ్యలో పుట్టినటువంటివి దంతములు.
0: The teeth came later.
1: అనగా
0: meaning
1: సాత్వికము, ధర్మము, అహింస ఇత్యాది స్వభావం కలిగినటువంటి నాలుక మొట్టమొదట పుట్టింది.
0: The tongue that signifies the pious quality, righteousness and non-violence is born first.

0: పవిత్రమైనటువంటి యొక్క నాలుక జీవితంతో పాటే పుట్టినటువంటి మహాపవిత్రురాలు.
1: ఓ టంగ్, యు ఆర్ రియలీ సీక్రెట్, యు ఆర్ బోర్న్ అలాంగ్ విత్ మీ.
0: మహాసద్గుణములతో కూడినటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ వర్చువస్.
0: మహామధురమైనటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ సో స్వీట్.
0: సత్యస్వరూపాన్ని బోధించేటువంటిది ఈ నాలుక.
1: ఇట్ టీచెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: నిత్య సత్యమై నిలిచేటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ ట్రూత్.
0: నిర్ణయం పరిచేటువంటిది ఈ నాలుక.
1: ఇస్ ద టంగ్ దట్ డిసైడ్స్.
0: ఇది మొదలు మీతోనే పుట్టింది.
1: ఇస్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
0: ఇది సద్గుణములు కలిగినటువంటి యొక్క మహనీయుల యొక్క తత్వము.
1: దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ నోబుల్ సోల్.
0: నాలుక మహామహనీయుల యొక్క స్వరూపం ధరించింది.
1: ద టంగ్ సిగ్నిఫైస్ ద నోబుల్ సోల్.
0: దీని చుట్టూ దుష్టులు, దుర్మార్గులు, దురపరాధములను గావించేటువంటి యొక్క దంతములు తరువాత పుడుతూ వచ్చాయి.
1: ద నోబుల్ సీక్రెట్ టంగ్ ఇస్ సరౌండ్ బై వికెడ్ బ్యాడ్ షార్ప్ టీత్, బ్యాడ్ పీపుల్ అరౌండ్.
0: ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు ఏ విధంగా ఈ నాలుకను బాధించాలని వేచి ఉంటారు.
1: ద వికెడ్ బ్యాడ్ పీపుల్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ టు హార్మ్ ద టంగ్.
0: ఏ ఒక్క విషయానికి కూడాను నాలుకను ముందుకు రానివ్వకుండా అడ్డు చేస్తుంటాయి ఈ దంతములు.
1: The teeth will see that the tongue will never be projected at any point.
0: Kani naluka antarto tana yokka kartavyanni visvarinchadu.
1: But the tongue doesn't give up its duty anyway.
0: Pedavulu aaripoye samayamlo edo oka samayanni chuchukoni naluka mettaga bayitiki vachi pedavunu aaripoyina pedavunu challabarustu untuntadi.
1: When the lips are dry, the tongue will come forward and will make the
0: anaga mahaniyulaku enni vidhamainatundi aapattulu sambhavimpa chesinappudikini ఎటువంటి దుర్మార్గులు, ఏ విధమైనటువంటి దురమకారంతో అనేక ఆపత్తులను కలిగింపజేసినప్పటికీ మహనీయులైనటువంటి యొక్క నాలుక అప్పుడప్పుడు ఈ సమాజం అనేటువంటిది ఎండిపోకుండా, ఆరిపోకుండా, నాశనము కాకుండా చల్లబరుస్తూ వస్తుంటాయి.
1: నోబుల్ సోల్స్ అండ్ గ్రేట్ పీపుల్ ఆర్ పుట్ టు సఫరింగ్ వెన్ దే ఆర్ పుట్ టు డేంజర్. ఇట్ ఇస్ ద సాఫ్ట్ టంగ్ దట్ కమ్స్ అవుట్ అండ్ పాసిఫైస్ the entire society to see that there will be comfort and security.
0: మహనీయుని యొక్క స్వరూపము.
1: Therefore tongue represents
0: దంతములు, దుష్టులు, దుర్మార్గులైనటువంటి వారి స్వరూపములు.
1: The teeth represent the bad people.
0: వారు ఎంత కాలం కూడాను దానిని అనేక రకములుగా బాధింపజేసేటువంటి వారే కానీ సహాయం చేసేటువంటి వారు కాదు.
1: These bad people will put everybody to suffering. They know hell.
0: అలాంటి మహనీయుడైనటువంటి యొక్క ఈ విభీషణుని అనేక విధములుగా హింసిస్తూ వచ్చారు.
1: సచ్ ఎ నోబుల్ సోల్ విభీషణ ఇస్ పుట్ టు సఫరింగ్.
0: విభీషణునికి లంకపైన ఆశ మాత్రమే ఉన్నది, తప్పులేదు.
1: విభీషణ హస్ గాట్ ఎన్ ఎస్పిరేషన్.
0: కానీ సింహాసనాన్ని కోరలేదు.
1: బట్ హీ నెవర్ వాంటెడ్ టు బి ఎ కింగ్.
0: రాక్షసులందరూ సుక్షేమంగా ఉండాలని ఆశించాడు.
1: హీ వాంటెడ్ దట్ ఆల్ డెమన్స్ షుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: కానీ లంక నాశనం కావాలని ఆశించలేదు.
1: బట్ హీ నెవర్ వాంటెడ్ ద టోటల్ రూయిన్ ఆఫ్ లంక.
0: ఇంతటి ఉత్తమమైనటువంటి భావం కలిగినటువంటి యొక్క విభీషణుని అనేక విధములుగా తూలనాడుతూ వస్తాడు ఈ యొక్క రావణుని కుమారుడు.
1: ద సన్ ఆఫ్ రావణ ఇంద్రజిత్ అక్యూజ్డ్ చార్జ్డ్ విభీషణ ఇన్ వేరిడ్ వేస్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈ యుద్ధ భూమి లోపల
1: దిస్ వార్ ఫీల్డ్
0: హనుమంతుని తీసుకుని వెళ్లి,
1: టేకింగ్ హనుమాన్
0: అతనితో పాటు లక్ష్మణుడు కూడా తీసుకెళ్లి వెళ్లి,
1: లక్ష్మణ ఈజ్ ఆల్సో టేకెన్ అలాంగ్ విత్ హిమ్.
0: ఈ రావణాసుని యొక్క కుమారుడైనటువంటి
1: ది సన్ ఆఫ్ రావణ
0: ఇతను చేసేటువంటి తపశ్శక్తిని ఒక మార్గంలో తీసుకుని వెళ్లి చూపిస్తూ వచ్చాడు.
1: ద పవర్ ఆఫ్ హిస్ పెనెన్స్ ఈజ్ షోన్ ఇన్ ఎ పర్టికులర్ డైరెక్షన్.
0: నల్లటి మారేడు చెట్టు,
1: ఇట్స్ ఎ డార్క్ ట్రీ మారేడు.
0: ఆ చెట్టు కింద అనేక నరబలములంతా గావిస్తూ వచ్చాడు. నరబలి
1: అండర్ ద ట్రీ మెనీ ఆర్ సాక్రిఫైస్, మెనీ ఆర్ కిల్డ్.
0: ఆ చెట్టుకు సమీపంగా ఉండినంత వరకే ఆ శక్తులంతా ఉంటాయి.
1: So long he is very close to that Maredu tree, he will have all the power.
0: కనుక సాధ్యమైనంత వరకు కూడాను ఆ యొక్క దుర్మార్గుణ్ణి ఆ చెట్టుకు సమీపంగా పోకుండా చూసుకోండి అన్నాడు.
1: So see that he will never be anywhere around the tree.
0: ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని రహస్యాలంతా చెప్తూ వచ్చాడు.
1: Certain secrets are revealed to them.
0: అప్పుడు
1: then
0: ఈ రావణుడి కుమారుడు,
1: the son of Ravana,
0: ఈ విభీషణ్ణి మరింత తిరస్కరించుకుంటూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ రిజెక్టింగ్ ఆల్ ది ఐడియాస్.
0: నా రహస్యములన్నీ కూడాను, లంక రహస్యములన్నీ కూడాను ఎదురు దుర్యోధనుడు అనగా దుర్మార్గులైనటువంటి మా ఎదురు పార్టీ వారికి చెప్తున్నావా అని తను నిందిస్తూ వచ్చాడు.
1: ఇంద్రజిత్ సెడ్, ఓ విభీషణ, యు ఆర్ రివీలింగ్ ఆల్ ది టాప్ సీక్రెట్స్ టు ది ఎనిమీస్.
0: చెప్పాడు. రాములకు ఏ ఆశలు లేదు.
1: Rama has no spirit.
0: Ramanu ni lanka kavalani aashinchatam ledu.
1: Rama never wanted Ayodhya
0: your lanka. Ayodhyane tejinchi vachinatundi vaniki ni lanka paina taniki enduku abhishtam.
1: When Rama sacrificed very Ayodhya, how do you think that he wants your lanka?
0: Kevalamu Sita nimittamai ni lanka lo praveshinchade kani lekunte Ramuniki ye aasa ledu.
1: Rama is here in Lanka only for Sita, not any other
0: Atan
1: ambition.
0: Nirmala chittudu, niswartha parudu, shanta murti.
1: He's very personification of peace. Purity.
0: అలాంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించడం రాక్షసులకు ఏమాత్రము వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ద డెమన్స్ టు
0: రాక్షసులు ఎప్పుడు కూడా అన్యాయం అక్రమము అనాచారం అసత్యంలో ప్రవేశించడమే వారికి సహజ ధర్మము.
1: డెమన్స్ నో ద పాత్ ఆఫ్ ఇంజస్టిస్ ద ఫాల్స్హుడ్
0: అవియే వారికి మాధుర్యము.
1: దే లైక్ దట్
0: అవియే వారికి ప్రాణము.
1: దట్ దే టేక్ ఇట్ యాస్ దర్ బ్రెత్
0: వారి చింతనలు చేయటమే ఈయన యొక్క శ్వాస.
1: దే గో ఆన్ థింకింగ్ ఆఫ్ ఇట్ యాస్ లైఫ్ బ్రెత్
0: ఇలాంటి రావణాసురుని యొక్క సమస్త లోపల ఈ విధమైన పరమాత్మ తత్వం అయినటువంటి రామును విమర్శించటము మంచిది కాదన్నాడు.
1: సో ఇట్ ఇస్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్ టు క్రిటిసైజ్ రామ హియర్ ఇన్ దిస్ ప్లేస్.
0: రామచంద్రుని యొక్క దర్శన నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క సాధనను సలిపి ప్రాణాలను కూడా త్యాగం చేసేటువంటి మహనీయులు ఉన్నారు.
1: దర్ మెనీ మెనీ నోబుల్ సోల్స్ అండ్ సేజెస్ సెయింట్స్ హు ఆర్ వెయిటింగ్ ఫర్ దర్శన్.
0: అదే చిత్రకూట పర్వతం పైన
1: చిత్రకూట మౌంటైన్
0: తులసిదాసు నిరంతరము కూడా రామచింతన చేస్తూ ఉండేటువంటి వాడు.
1: తులసిదాస్ స్పెంట్ ఆల్ ది టైమ్ థింకింగ్ ఆఫ్ రామ.
0: గోదావరి తీరమునకు వెళ్లేది, స్నానం చేసేది, ఆ నీరును తెచ్చి ఒక వృక్షం పైన పోస్తూ వచ్చాడు.
1: హి బ్రింగ్స్ వాటర్ ఫ్రమ్ గోదావరి అండ్ విల్ కీప్ ఇట్ ఆన్ ఏ
0: ట్రీ. ఒక దినము తాను స్నానం చేసి వచ్చి నీరు పోస్తూ ఉండగా
1: వన్ డే యాజ్ హి వాస్ వాటరింగ్ ఎ ట్రీ
0: ఆ చెట్టు నుంచి ఒక ప్రేతాత్మ బయలుదేరి వచ్చింది.
1: దేర్ కేమ్ అవుట్ ఎ పెక్యూలియర్ ఫామ్.
0: తులసిదాస్ నీవు నిత్యము రామాయణ చరిత్రమును ప్రబోధం చదువుతున్నావు.
1: యు గో త్రూ దిస్ రామాయణ సీక్రెట్ టెక్స్ట్ ఎవ్రీ డే.
0: ఆ ప్రబోధం సల్పే సమయం లోపల చాలా దూరంలో ఒక వృద్ధుడైనటువంటి వాడు కూర్చున్నాడు.
1: దేర్ యాజ్ యూ రీడ్ దిస్ టెక్స్ట్ యూ ఫైండ్ ఎవరీ ఓల్డ్ మ్యాన్ సిట్టింగ్ ఓవర్ దేర్
0: అతని కన్నీళ్లు కార్చుతూ నీ యొక్క ప్రబోధను చక్కగా ఆనందంగా వింటూ ఉన్నాడు.
1: దట్ ఓల్డ్ మ్యాన్ ఈజ్ షెడ్డింగ్ హిస్ టియర్స్ అండ్ లిజనింగ్ టు ఆల్ దట్ యూ రీడ్.
0: అతను ఎవరో నీకు తెలియదు.
1: యూ డోంట్ నో హిమ్.
0: రేపటి దినం అతని వద్దకు వెళ్లి అతని పాదములు గట్టిగా పట్టుకుని నీ వరమును నీవు కోరుకోమన్నాడు.
1: టుమారో యూ అప్రోచ్ హిమ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్ అండ్ ఆస్క్ ఫర్ బూన్.
0: చెప్పిన తర్వాత ఆ ప్రేతాత్మ అంతర్ధానమైపోయింది.
1: అండ్ దట్ ఫామ్ డిసపియర్డ్.
0: రెండవ దినమునకై వేచి ఉన్నాడు ఈ తులసిదాస్.
1: తులసిదాస్ వెయిటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ డే.
0: కంజలోచన కంజ ముఖ కర కంజ పాదానందము అని ఆ ఒక గంధాన్ని తిప్పుతూ కూర్చున్నాడు.
1: హీ జస్ట్ గ్రైండింగ్ ది శాండల్ వుడ్ అబ్టైనింగ్ శాండల్ పేస్ట్.
0: రామచంద్ర కృపాడుదయనిదే. ఓ రామచంద్ర, ఓ కృపాడో, ఓ దయనిధి అని అనేక విధములుగా ప్రార్థిస్తూ ఉన్నాడు.
1: హి వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామ. యు ఆర్ ద ఓషన్ ఆఫ్ కంపాషన్.
0: గంధం తీసి పక్కన పెట్టి
1: హి కెప్ట్ ఇట్ అసైడ్.
0: తిరిగి ఆ వృద్ధుని దగ్గరికి వెళ్లి పాదములు గట్టిగా పట్టుకున్నాడు.
1: హి అప్రోచ్ ది ఓల్డ్ మ్యాన్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్.
0: ఆ వృద్ధుడు, నాయనా నీకేం కావాలి కోరుకోమన్నాడు.
1: ఓల్డ్ మ్యాన్ ఆస్క్ వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్.
0: నాకు ఏమీ అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: ఆ సుందరమైనటువంటి ఆ రామచంద్రుని యొక్క విగ్రహాన్ని నేను ఒక్కతూరి దర్శించాలి.
1: ఐ షుడ్ సీ దట్ బ్యూటిఫుల్ ఫామ్ ఆఫ్ రామ వన్స్.
0: అప్పుడు చెప్పాడు అతను.
1: దెన్ హి సెడ్
0: రామచంద్రుని దర్శనం నా హస్తంలో లేదు.
1: ఇస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ టు మేక్ యు సీ.
0: కానీ నీకు లభ్యమవుతుంది.
1: యెట్ యూ విల్ హ్యావ్ ఇట్.
0: కొంతకాలం వేచి ఉండు అన్నాడు.
1: వెయిట్ ఫర్ సమ్ టైమ్.
0: ఆ వృద్ధుడు ఎవరు?
1: హూ ఇస్ దట్ ఓల్డ్ మ్యాన్?
0: హనుమంతుడే.
1: ఓల్డ్ మ్యాన్ ఇస్ హనుమాన్ హింసెల్.
0: ఎక్కడ రామచరితము జరుగుతుంటాదో,
1: వేర్ ది గ్లోరీ ఆఫ్ రామ,
0: ఎక్కడ రామ పారాయణం జరుగుతుంటాదో,
1: వేర్ ది టాస్క్ ఇస్ ఫుల్ఫిల్,
0: రామ యొక్క సంభాషణ జరుగుతుంటాదో,
1: వేర్ దిస్ కన్వర్సేషన్,
0: అంతా కూడాను హనుమంతుడు ప్రజెంట్ అయి ఉంటాడు.
1: దేర్ యూ ఫైండ్ హనుమాన్.
0: ఈ ప్రబోధనంతా విని తాను తన్మయత్తునిగా అయిపోతున్నాడు.
1: లిసనింగ్ టు ది స్టోరీ ఆఫ్ రామ హీస్ ఫర్గెటింగ్ హిమ్సెల్
0: మూడవ దినమే తిరిగి గంధాన్ని తీస్తున్నాడు ఈ తులసిదాసు.
1: థర్డ్ డే దిస్ తులసిదాస్ వెంట్ ఆన్ ది గ్రైండింగ్ ది శాండల్.
0: ఒక పిల్లవాడు వచ్చాడు.
1: ఎ బాయ్ కేమ్.
0: తాత, నాకు ఆ గంధాన్ని ఇస్తావా అన్నాడు.
1: ఎ బాయ్ కేమ్. గ్రాండ్ ఫాదర్ వుడ్ యూ గివ్ మీ దట్ శాండల్ పేస్ట్?
0: తప్పక నాయన, తీసుకోమని ఇచ్చాడు.
1: సర్టన్లీ టేక్ ఇట్.
0: అది ఇస్తున్న సమయం లోపల ఆ పైన ఉన్నటువంటి వృక్షం పైన ఉన్నటువంటి రెండు పక్షులు గానం చేస్తున్నాయి.
1: యాజ్ హీ వాస్ గివింగ్ ది శాండల్ పేస్ట్ టు ద బాయ్ ద టూ బర్డ్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ది ట్రీ స్టార్టెడ్ సింగింగ్.
0: రామచంద్రుడే వచ్చి బాలరూపం లోపల గంధమును తీసుకుని చుండగా కేవలము అజ్ఞాని అయినటువంటి ఈ తులసిదాసు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: When Rama himself came in the form of this boy to receive the sandal paste, this ignorant Tulsidas is not able to know. ఏ రూపంలో
0: వస్తాడో,
1: God in what form? ఎప్పుడు
0: వస్తాడో,
1: when?
0: ఎక్కడ వస్తాడో,
1: where?
0: ఎక్కడ చూచినా తానే ఉంటున్నాడు.
1: Because God is everywhere.
0: అడవులయందున్న,
1: you may be in the forest.
0: ఆకాశమునున్న, పట్టణమునున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటబడియున్నా, దిక్కులేని వాణి దోచునతడు బ్రోచునతడు.
1: యు మే బి ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ఆర్ యు మే బి ఇన్ ద స్పేస్.
0: అడవుల యందున్న,
1: యు మే బి ఇన్ ద ఫారెస్ట్.
0: ఆకాశముననున్న,
1: ఆర్ యు మే బి ఇన్ స్పేస్.
0: పట్టణముననున్న, పల్లెనున్న,
1: మే బి సిటీ ఆర్ ఎ విలేజ్.
0: గుట్ట మీదనున్న, నట్టేటబడియున్న,
1: యు మే బి ఆన్ ది మౌంటైన్ టాప్ ఆర్ ఎ డీప్ సీ.
0: ఎక్కడ ఉండినప్పటికీ తాను అక్కడనే తన వెంట ఉంటుంటాడు.
1: యు మే బి ఎనీవేర్, గాడ్ విల్ బి విత్ యు.
0: అలాంటి రామచంద్రుడిని ఏ రూపంలో వస్తాడు,
1: ఇన్ వాట్ ఫార్మ్ రామా వుడ్ కమ్,
0: ఎక్కడ వస్తాడు,
1: వేర్,
0: అది గుర్తించుకోలేకపోయాడు తులసిదాసు.
1: తులసిదాస్ కుడ్ నాట్ నో దాట్.
0: కానీ తరువాత రెండవ దినము,
1: అండ్ ది సెకండ్ డే,
0: ఆ వృద్ధుడు వచ్చాడు.
1: ఓల్డ్ మ్యాన్ కేమ్.
0: నాయన, నిన్న దినం నీవు చూచావా అన్నాడు.
1: హి సెడ్, డిడ్ యు సీ యెస్టర్డే?
0: ఎక్కడ రామచంద్రుడు, నేను చూడలేదే.
1: ఐ డిడ్ నాట్ సీ రామ.
0: బాలస్వరూపంలో వచ్చి నీవు తీస్తున్నటువంటి గంధాన్ని తీసుకుని పోయినది ఎవరనుకున్నావు?
1: ద వన్ హూ కేమ్.
0: అన్ని రూపములు తానే, అన్ని నామములు తనవే.
1: All forms are his, all names are his.
0: Sarvata paadi paadam tas sarvato chi shiromukham sarvata srutimalloki sarvama vruttisthati. Anni roopamulu ataneve.
1: All forms are his.
0: Anni naamamulu ataneve.
1: All names are his.
0: Kevalam Ramachandrudani okka roopam kosam neevu prarthinchatam chaala veritharam nayana.
1: It's foolishness to pray only for this specific form.
0: Ramachandrudu nee hrudayavasiga untunnadu.
1: Rama dwells in your heart.
0: Aa hrudayame aa Ramachandrudu yokka peethamu.
1: That heart is the altar.
0: Aa peetham paina adaniki tappa marokariki nee chotu ivvavaddu.
1: Don't give scope for anyone to be seated in the altar of your heart.
0: Appude cheptu vachadu. Mata naasti.

0: నాయనా, ఎవరికి తల్లికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తండ్రికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తమ్మునకు అని హృదయంలో చోటు ఇవ్వద్దు, కుమారునికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు. కానీ నీ దేహంలో ఎక్కడైనా వారికి చోటు ఇచ్చి పరంత మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి వారే. వారి బాంధవ్యాన్ని నీవు తప్పించుకోవద్దు, వారి సేవలు నీవు చేయి, అది కర్తవ్యమే. కానీ హృదయస్థానము మాత్రము ఒక్క భగవంతునిదే, అతని తప్ప అన్యులకు దీన్ని ఇవ్వద్దు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్స్ ఆర్ రిలేషన్స్ నెవర్ గివ్ ఏ సీట్ ఫర్ దెమ్ ఇన్ యువర్ హార్ట్.
0: భగవంతుని హృదయవాసి అన్నారు.
1: దేర్ఫోర్ గాడ్ ఇస్ ఇన్ డ్వెల్
0: ప్లస్ దయా హృదయ, దయతో కూడినటువంటిది ఆ హృదయము.
1: దేర్ఫోర్ హృదయ ఇస్ ద వన్ విత్ కంపాషన్.
0: కనుక ఆ హృదయంలో ఆ యొక్క రామచంద్రుని ఉంచుకో.
1: సో హ్యావ్ రామా దే
0: అని తులసిదాసుకు ఎంతో ప్రబోధించి వెళ్లాడు హనుమంతుడు.
1: హనుమాన్ టాట్ దిస్ వే టు తులసి.
0: అలాంటి హనుమంతుడు నిరంతరం కూడా రామచింతన చేతనే యుద్ధం గావిస్తూ వచ్చాడు.
1: He fought all the time singing the glory of Rama.
0: ఆధ్యాత్మిక మార్గము లోపల అనేక విధమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చాడు.
1: He taught so many.
0: విభీషణునకు చక్కని ఆదేశాన్ని అందిస్తూ వచ్చాడు.
1: He set a very good ideal to Vibhishana.
0: విభీషణ, నీ ఎంతకాలము దీన్ని బాధ పెట్టుకోకు.
1: Don't worry any long, Vibhishana.
0: పట్టితివి రాముల పాదం.
1: You caught hold of his feet, Rama.
0: దానిని గట్టిగా పట్టుకో.
1: Have a strong grip.
0: అతనైనా నిన్ను వదిలించుకొని పోవాలి.
1: He may leave you.
0: లేక నీవైనా అతన్ని వదిలించుకొని పోవాలి.
1: You may have to leave.
0: కానీ అంతవరకు మాత్రం దీన్ని దక్కించుకోమని చెప్పాడు.
1: But till then never leave.
0: భక్తి అంటే ఏమిటి?
1: What is devotion?
0: కేవలము రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేయటం ఆ భక్తి.
1: Is it repeating God's name?
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరి పట్టునెగ్గెడు దాక అట్టే ఉండు.
1: Having caught hold of it, having determined, never leave until the task is fulfilled.
0: Korina dediyo korane koritiri korina diduka viduvakundu.
1: Having decided already, never leave until that is given.
0: Adigina dediyo adagane adigitiri.
1: You have asked anyway.
0: Adigina diduka viduvakundu.
1: Until it is given, don't go.
0: తలచిన దేదియో తలచనే దలచితివి.
1: యు హావ్ థాట్ ఆఫ్ ఇట్ ఎనీవే.
0: తలుపు తీరెడు దాక పోవకుండు.
1: అండ్ యువర్ థాట్ ఇస్ రియలైజ్డ్ నెవర్ గో.
0: పోరు పడలేక తానైన బ్రోవ వలయు.
1: హి హస్ టు కన్ఫర్ గ్రేస్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: ఆర్ యు మేట్ ఆస్క్ లూజింగ్ యువర్ బాడీ కాన్షియస్నెస్.
0: కానీ
1: ఓన్లీ దాట్.

0: కాదు.
1: టు గో బ్యాక్ టు రిటర్న్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ.
0: ఇది రామభక్తి అందున్నటువంటి యొక్క తీవ్రమైన యొక్క దీక్ష.
1: దిస్ ఇస్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: ఈ విధంగా విభీషణుడికి అనేక విధంగా బోధిస్తూ వచ్చాడు.
1: హి టాట్ విభీషణ ఇన్ సచ్ ఎ వే.
0: విభీషణుడికే కాదు సుగ్రీవుని కూడా బోధిస్తూ వచ్చాడు.
1: నాట్ ఓన్లీ విభీషణ, ఐ మీన్ సుగ్రీవ.
0: అప్పుడప్పుడు సుగ్రీవుడు కొంత అభిమానం కలిగినటువంటి వాడు.
1: సుగ్రీవ హ్యాస్ అటాచ్మెంట్.
0: ఎందుకంటే అతను కొన్ని విధమైన రాజ్యాభిమానంతో ఇంతకాలము తాను తపస్సు చేశాడు.
1: బికాస్ హి హస్ గాట్ అటాచ్మెంట్ టు హిస్ కింగ్డమ్ అండ్ ఇట్ పెనెన్స్.
0: చిన్న వయసు లోపలే విభీషణుడు తపస్సు భావించాడు.
1: సుగ్రీవ డిడ్ పెనెన్స్ ఎట్ ఎ టెండర్ ఏజ్.
0: ఆ తపస్సు సమయం లోపల బ్రహ్మ ప్రత్యక్షమయ్యి
1: అట్ దట్ టైమ్ బ్రహ్మ అపియర్డ్ మేనిఫెస్ట్.
0: విభీషణ నీకేం కావాలో కోరుకోమన్నాడు.
1: హి సెడ్ విభీషణ వాట్ డు యు వాంట్.
0: కుంభకర్ణుడు ఏమేమో కోరుకున్నాడు. నిద్రాహారం యొక్క దండిగా కావాలని.
1: కుంభకర్ణ ఆస్ ఫర్ ఫుడ్ అండ్ స్లీప్.
0: కానీ కోరుకోవటం ఎట్లయిపోయింది? నిద్రను కోరలేదు పాపం కుంభకర్ణుడు.
1: ఇన్ఫాక్ట్ ఇస్ నాట్ ది స్లీప్ దట్ హి ఆస్క్డ్ ఫర్.
0: నేను ఎప్పుడు క్రూరుడిగా ఉంటున్నానని నిర్దయ కావాలి అని కోరుకున్నాడు.
1: సిన్స్ ఐ వికెట్ హీ వాంటెడ్ టు బి కంపాషనేట్.
0: నిర్దయ
1: నిర్దయ
0: నిర్దయ లేకుండా పోవటం.
1: ఓ స్వామి, సీ దట్ దేర్ వోంట్ బి ఎనీ కంపాషనేట్ ఆల్.
0: ఆ నిర్దయ అనేటువంటిది చెప్పడం లోపల దట్టమైనటువంటి మనిషి కనుక నాలుగు మందంగా ఉండి నిద్ర కావాలి అన్నాడట.
1: నిర్దయ వితౌట్ కంపాషన్. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ నిర్దయ వితౌట్ కంపాషన్
0: అన్నాడు వెళ్ళాడు.
1: బ్రహ్మా సెడ్ లెట్ ఇట్ హ్యాపెన్.
0: నిద్ర వచ్చింది.
1: దెన్ హి స్టార్టెడ్.
0: అదే విధంగా కూడాను రావణుడు కూడా తపస్సు చేశాడు.
1: రావణ ఆల్సో డిడ్ పెనెన్స్.
0: దేవతలతో, గంధర్వులతో, యక్షులతో, కిన్నులతో, కింపురుషులతో ఎవరితో కూడా నాకు మరణం రాకూడదు అన్నాడు.
1: రావణ ప్రేడ్ సో అండ్ వాంటెడ్ ద బూన్ టు బి గ్రాంటెడ్ దట్ హీ షుడ్ నాట్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ యక్ష కిన్నెర కింపురుష.
0: దుర్మార్గుడైనటువంటి ఆ రావణ యొక్క బుద్ధి మానవుని చాలా అల్పునిగా భావిస్తూ వచ్చాడు.
1: బట్ రావణ కన్సిడర్డ్ మ్యాన్ సో లో.
0: మానవునితో నా ప్రాణం పోకూడదు అని కోరలేదు.
1: బట్ హీ నెవర్ వాంటెడ్ దట్ హీ షుడ్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్.
0: చక్కగా విష్ణువు దాన్ని పట్టి,
1: విష్ణు కాట్ హోల్డర్ దిస్,
0: నేను మానవాధారమును ధరించి తద్వారా ఇతన్ని హతమారుస్తానన్నాడు.
1: విష్ణు డిసైడెడ్ టు కమ్ ఇన్ హ్యూమన్.
0: నిద్ర వచ్చింది. అదే విధంగా కూడాను రావణుడు కూడా తపస్సు చేశాడు.
1: రావణ ఆల్సో డిడ్ పెనెన్స్.
0: దేవతలతో, గంధర్వులతో, యక్షులతో, కిన్నులతో.

0: వస్తానన్నాడు.
1: విష్ణు డిసైడెడ్ టు కమ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ టు కిల్ హిమ్.
0: అప్పుడే రావణుడు గుర్తించాడు.
1: దెన్ రావణ,
0: ఇది నా చేతులారా చేసుకున్నటువంటి దోషమే.
1: ఇట్స్ ఓన్లీ ఆఫ్ మై మేకింగ్.
0: మానవుని మాటని నేను హెచ్చరించలేదు.
1: ఐ నెవర్.
0: మానవుడు చాలా అల్పుడని భావించుకున్నాడు రాక్షసుడు.
1: అండ్ ఐ కన్సిడర్ మ్యాన్ సో లో.
0: విభీషణుడు తపస్సు చేశాడు.
1: విభీషణ
0: నాయన నీకేం కావాలి కోరుకోమన్నాడు బ్రహ్మ.
1: బ్రహ్మ సెడ్ ఆస్క్ ఫర్ ఎ బూన్ నౌ. ఐఎమ్ రెడీ టు కన్ఫర్మ్.
0: స్వామి,
1: స్వామి,
0: నాకేమీ అక్కరలేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: నిరంతరం కూడాను దయామయుడినై ఈ దయను అందరికీ పంచుతూ నా హృదయమే దయామయమైన యొక్క స్వరూపాన్ని సర్వులకు నువ్వు దాన ధర్మంతో నేను జీవితాన్ని గడపాలి.
1: స్వామి, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. ఐ షుడ్ హ్యావ్ కంపాషన్ కంటిన్యూస్లీ.
0: దయామయుడు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎందుకు నా మనసు కఠినంగా మారకూడదు.
1: At any point of time, I should now be strong-hearted.
0: దయలోనే కరిగిపోవాలి.
1: And I should be full of compassion.
0: దీనిని అనుగ్రహించమని ప్రార్థించాడు.
1: He wanted to be conferred.
0: కనుకనే నిరంతరం కూడాను విభీషణుడు దయామయుడుగానే ఉంటాడు.
1: Therefore, Vibhishana remained compassionate.
0: ఎన్నో విధములు కూడాను రావణాసుడు దూషించాడు.
1: Ravana accused him.
0: తన కుమారులు అనేక విధముగా బాధించారు.
1: His sons also have hurt him.
0: కానీ దేనికి కూడాను అతను క్రోధాన్ని ఉపయోగపెట్టలేదు.
1: బట్ హి వాస్ నాట్ యాంగ్రీ.
0: దయతో అన్నింటినీ కూడాను దయతో నిగ్రహించి దైవానుగ్రహం కోసమని పాటుపడుతూ వచ్చాడు.
1: హి వాస్ కంపాషనేట్ అండ్ వర్క్ టు ఎర్న్ గాడ్స్ గ్రేస్.
0: ఆ దయచేత హృదయాన్ని నింపుకోవడం చేతనే దైవానుగ్రహం కూడా అతనికి ప్రాప్తించింది.
1: బికాస్ హీ ఈస్ కంపాషనేట్ హీ కుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
0: దైవ పాద సన్నిధి కూడా అతనికి ప్రాప్తించింది.
1: హీ కుడ్ గెయిన్ ది ప్రాక్సిమిటీ టు గాడ్.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకు దయా అనేటువంటిది ఉండినప్పుడే అప్పుడు హృదయ అని పిలిచడానికి వీలవుతుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ దయా ద కంపాషన్ యూ కెన్ సే
0: హృదయైనటువంటి వాడు మానవుడు కాదు దానవుడే.
1: ద వన్ వితౌట్ దయా ద కంపాషన్ ఇస్ దానవాద.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు ఈ దయను మాత్రం మనం మార్చుకోకూడదు.
1: Therefore, at any point of time, we should never lose compassion.
0: దయ చేత ధన్యులు కావలరా ఎంతటి వారు దయ చేత ధన్యులు కావలరా.
1: Any mighty man will have to be redeemed because of compassion. Daina
0: bhusurudaina akanda telivi kalavadaina daya cheta danyulu kavalera.
1: They may be angels or kings.
0: Mukku moosi japama charinchina mukku chubhaga niluchundina రొక్కి మొక్కి ఎంత ఏడ్చిన గాని మొరలిదినను నీకు కరుగదు మనసు దయ చేత ధన్యులు కావలరా ఎంతటి వారు దయ చేత ధన్యులు కావలరా.
1: ఎనీ పర్సనాలిటీ బి ది ఏంజల్స్ ఆర్ కింగ్స్ దే కెన్ బి రిడీమ్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ కంపాషన్. దే మే క్లోజ్ దేర్ నోస్ అండ్ డూ పెనెన్స్. దే మే స్టాండ్
0: స్ట్రైట్.
1: దే మే వేర్ ఆకర్ రోబ్స్.
0: కాషాయ వస్త్రము లేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకుని యొద్దకు రావల స్వామి దయ చేత ధన్యులు కావలరా ఎంతటి వారు దయ చేత ధన్యులు కావలరా.
1: You may wear ochre robes, you may have talisman with you and repeat God's name. It's only out of compassion God should come to you.
0: దయ చేతనే ధన్యులు కావడానికి అవకాశం ఉంటుండాలి.
1: It's only the compassion will
0: give you the temple. దయనే లేకపోతే వాడు ఏనాటి కూడా ఇంక దానవుడే కాని ధన్యుడు కాడు.
1: Without this you are a demon.
0: కనుకనే విభీషణుడు దయామయుడిగా నిలిచాడు.
1: So Vibhishana was compassionate.
0: అందువల్లనే రామధర్మం యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాడు.
1: సో హీ కుడ్ నో ది నేచర్ ఆఫ్ రామ.
0: కట్టకటి రామాయణం అంతా కూడాను సత్యధర్మంతో నిండి ఉన్నది.
1: దెర్ఫోర్ ది ఎంటైర్ టెక్స్ట్ రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ సత్య.
0: అనేక రూపనామము ధరించి అనేక చర్యలలో తన వివిధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించినప్పటికీ అన్నింటి యందు ఉన్నది రెండే దయ సత్యం. అనగా ధర్మం సత్యం.
1: దో హెస్ టేకెన్ ది వేరీడ్ పాత్స్ and different ways, these two principles are underlying
0: correct. కనుక ఈనాటి మానవులకు రామరాజ్యం కావాలనుకున్నప్పుడు సత్యమును ధర్మమును పాలిస్తూ రావాలి.
1: When we want this రామరాజ్యం, we should have these two, సత్య and ధర్మ.
0: సత్యవాక్కును మనం ఉచ్చరించాలి.
1: We should speak truth.
0: నాలుకిచ్చిండేది దాని నిమిత్తమే.
1: The tongue is gifted for that purpose.
0: గోవింద దామోదర మాధవేతి ఓ జిహ్వి రసగ్ని మధురప్రియత్వం నీవు ఆ విధంగా పలుకు.
1: ఓ టంగ్ రిపీట్ గాడ్స్ నేమ్. గోవింద దామోదర
0: అతని నామమే సత్యమైనటువంటి నామము.
1: గాడ్స్ నేమ్ ఇస్
0: అతని రూపమే ధర్మస్వరూపమైనటువంటిది.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇస్ ఓన్
0: నామమునే సత్య ధర్మ స్వరూపాలు.
1: అండ్ ది వెరీ ఫార్మ్ హస్ టేకెన్ దిస్ టు
0: హీ నందు ఉంచుకొని
1: హావింగ్ దెమ్ ఇన్ యువర్ హార్ట్
0: జీవితాన్ని నడపడానికి ప్రయత్నించండి.
1: లీడ్ యువర్ లైఫ్.
0: అది ఏ రామాయణం యొక్క సరియైనటువంటి సారం.
1: దట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ రామాయణ.
0: ఈ సత్య ధర్మములే రామాయణం యొక్క గమ్యము.
1: The truth and righteousness are the very goals, objectives.
0: కర్మక్రమేణ కూడాను ఈ యొక్క సుగ్రీవునకును విభీషణునకు

0: రాముడు, లక్షణుడు, ఈ హనుమంతుడు చెప్పినటువంటి ఆధ్యాత్మిక బోధలు ఈ యుద్ధం లోపల ఇంకా అనేకంగా వస్తాయి.
1: దిస్ ఈస్ ది సీక్రెట్ స్పిరిచువల్ టీచింగ్. టాక్ టు సుగ్రీవ అండ్ విభీషణ.
0: సాధకులకైనా కూడా మధ్యలో దుర్మార్గుల యొక్క అవాంతరాలు అనేకంగా ఉంటాయి.
1: ఆల్ ఎస్పిరెంట్స్ విల్ నెసెసరీ హ్యావ్
0: ఇంటిలో ఉంటాయి, ఒంటిలో ఉంటాయి, బయట ఉంటాయి, రాజ్యంలో ఉంటాయి, దేశంలో ఉంటాయి, రాష్ట్రంలో ఉంటాయి. ఇన్ని రకములైనటువంటి దుర్మార్గములు అతని వెంట ఆడుతూనే ఉంటాయి.
1: The obstacles because of the bad people, wicked people will be there in the family, outside, in society, everywhere.
0: కనుక నీ భక్తి ప్రపత్తులకు అనేక విధమైనటువంటి ఆటంకములు కలిగించేటువంటి యొక్క ఈ దుర్మార్గ లక్షణాలు ఎన్నో నీకు అడ్డు తగులుతుంటాయి.
1: Therefore wicked people will come in between as obstacles in your path.
0: నీ దంతములు నాలుకకు ఏ విధంగా అడ్డు తగులుతుండదో,
1: just as the teeth come in the way of your tongue. So also.
0: కానీ నీ ఓపికతో దాన్ని భరించుకొని సహించుకొని ముందుకు నట్టుకొని పోవాలి.
1: But you have to be patient and face.
0: మొట్టమొదట ఊడిపోయేది దంతములే కానీ నాలుక కాదు.
1: ఫస్ట్ వన్ టు డ్రాప్
0: ఆ దుర్మార్గులే కూలిపోతారు.
1: ద వికెట్ పీపుల్
0: ఆ దుర్మార్గులే కాలిపోతారు.
1: సర్టెన్లీ
0: ఆ దుర్మార్గులే నిన్ను వీడిపోతారు.
1: ద వికెట్ పీపుల్ విల్ లీవ్ యు.
0: కానీ నీకు ఎట్టి ప్రమాదము ఉండదు.
1: యు నెవర్ బి పుట్ టు డేంజర్.
0: నిన్ను ఎప్పుడు కూడా దైవమే కాపాడుతుంటాడు.
1: గాడ్ విల్ ప్రొటెక్ట్ యు.
0: దైవ రక్షణే నీకు ప్రత్యక్ష రక్ష.
1: అండ్ గాడ్ విల్ ప్రొటెక్ట్ యు ఇన్ ద టూ సెన్స్.
0: ఎన్నైనా చేస్తాడు.
1: గాడ్ విల్ డు ఎనీథింగ్.
0: అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: సో త్యాగరాజు సెడ్
0: వాచామ గోచరుండని నీ చేతములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, హే కృష్ణ కాచుకున్నాను నీది కృపకై, నామురాలకించి బ్రోమయ్యవా చామ గోచరుండని. కాలుడు కొనిపోయిన గురుపుత్రి తెచ్చి ఇచ్చినావు, కాలుని మదమడచినావు, వసుదేవ దేవకి చరణు విడిపించినావు, వాలుగంటి అయిన ఆ ద్రౌపది ఆ కృష్ణాయని మొరలిడబోచినావు, మేలు మేలు పాండవులను గాచినావు, కుచేలుని ఆర్తి తీర్చినావు, కురూపి అయిన కుబ్య వక్రములను పోగొట్టినావు, వాచామ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, కాచుకున్నాను నీది కృపకై, నామురాలకించి బోవుమయ్యవాచామ గోచరుండని. చెప్పు చూస్తా ఈ విధంగా భగవంతుని యొక్క వర్ణనలు ఎన్నో విధములుగా కూడాను భక్తులు ప్రార్థిస్తూ పాడుకుంటూ గానం చేత భావం చేత అనేక విధంగా భగవంతుని సంతృప్తి పరుచుకుంటూ వచ్చారు.
1: As all the devotees sings the glory of God with all the melody and the devotion.
0: అందులో భగవంతుడు గానప్రియుడు.
1: And God loves music.
0: ఆ గానం చేతనే తనకు వశమైపోతుంటాడు భగవంతుడు.
1: And God will come down, confer grace because of music.
0: కనుకనే పరమాత్మ దగ్గరికి వెళ్లి నారదుడు ప్రశ్నించాడట.
1: Four questions are put to God.
0: నారాయణ నీ స్వస్థానం ఎక్కడ?
1: నారాయణ వేర్
0: నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ?
1: వేర్ యువర్ హెడ్ ఆఫీస్?
0: ఎక్కడెక్కడో బ్రాంచ్ ఆఫీసులు దండిగా ఉంటున్నాయి.
1: దర్ మెనీ బ్రాంచ్
0: ఆఫీసెస్. అంటారు కైలాసం అంటారు స్వర్గం అంటారు, ఇవన్నీ నిజమా కాదా అని ప్రశ్నించాడట.
1: పీపుల్ సే వైకుంఠ కైలాస, ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్?
0: అప్పుడు నారాయణ చెప్పాడు, నాయన ఇవన్నీ బ్రాంచ్ ఆఫీసులు.
1: నారాయణ సార్ దే ఆర్ ఆల్ బ్రాంచ్ ఆఫీసెస్.
0: ఇదిగో నా నిజమైన అడ్రస్ ఇస్తున్నాను రాసుకోమన్నాడు.
1: టేక్ డౌన్, ఐఎమ్ గివింగ్ ది ఎగ్జాక్ట్ అడ్రస్.
0: యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఎక్కడ నన్ను గురించి గానం చేస్తుంటారో వాళ్ళ దగ్గర నేను ప్రతిష్ఠ అయిపోతుంటాను, ఇంకా కదలనే కదలను అన్నాడు.
1: వేరే
0: శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్.
1: వేరెవర్ మై గ్లోరీ ఈజ్ సంగ్ దేర్ ఐ ఇన్స్టాల్ మై సెల్ఫ్.
0: భగవంతుడు హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ హార్ట్.
0: ఆ హృదయవాసి తత్వాన్ని కూడా అర్థం చేసుకోవడానికి కొన్ని ఇంకా ప్రయత్నాలు చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆడిటోరియం లోపల కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుండాలి. ఆ పిల్లలు కూడాను చాలా బీద పిల్లలు.
1: దట్స్ కల్చరల్ ప్రోగ్రామ్ దేర్ ఇన్ ద కాలేజ్ ఆడిటోరియం.
0: కర్ణాటక లోపల బాల వికాస్ దీంట్ లోపల స్లమ్ ఏరియా నుంచి పెట్టినటువంటి పిల్లలు చాలా బాగా చేస్తారు.
1: దే ఆర్ బాల
0: యొక్క ఆట.
1: దే ఆర్ ది బాల వికాస్ చిల్డ్రన్ ఫ్రమ్ స్లమ్ ఏరియాస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక.
0: వాడు ఆ లేత వయస్సునందే భగవంతుని అనుగ్రహానికి పాత్రుడు కావాలని చెప్పనని 5వ సంవత్సరం లోపలి అరణ్యానికి వెళ్లి తపస్సు చేసి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపవిత్ర జీవి ఆ ధ్రువుడు.
1: ధ్రువ వెంట్ టు ద ఫారెస్ట్ అట్ ఎ టెండర్ ఏజ్ ఆఫ్ 5 టు ఎర్న్స్ గాడ్స్ గ్రేస్.
0: నారదుడు ఎన్నో ఆటంకములు చేశాడు.
1: నారద కేమ్ ఇన్ ద వే.
0: ఏత వయస్సు మీది, తపస్సు చేయలేవు. కారణములు కఠినమైనటువంటి రాక్షసులు మృగములంతా ఉంటున్నారు, నాయన నీవు అరణ్యం పోనక్కర్లేదన్నారు.
1: It is a thick forest. There are so many cruel animals. You cannot do penance there.
0: Deham satyam kaadu.
1: Body is not true.
0: దేహం అనిత్యమైనటువంటిది.
1: Body is temporary.
0: అక్కడ ఉండినా ఇక్కడ ఉండినా ఎక్కడికైనా ఒకనాటికి పోవాల్సిందే.
1: Whether I am there or here, I am bound to die.
0: దైవ చిత్తంలోనే నా దేహాన్ని వదులుతానన్నాడు.
1: Let me die thinking of God.
0: అని నమస్కారం చేసి ఉపదేశం చేయమన్నాడు.
1: And then he namaskaran wanted teaching.
0: ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక నామాన్ని బోధించి వెళ్లిపోమన్నాడు.
1: నారదా గేవ్ దిస్ మంత్ర ఓం నమో భగవతే వాసుదేవాయ.
0: ఆ విధంగా నామాన్ని స్మరించి అతి శీఘ్ర కాలం లోపలనే విష్ణు సందర్శించుకుని తిరిగి తన అభిష్టాన్ని నెరవేర్చుకుని ప్రత్యక్షంగా నిరంతరము శాశ్వతమైనటువంటి స్టార్ నక్షత్రంగా రూపొందిపోయాడు ఆ ధ్రువుడు.
1: ధ్రువ స్పెంట్ ఆల్ ద టైమ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ అండ్ టుడే హి రిమైన్స్ యాజ్ ఎ స్టార్ పర్మనెంట్లీ ఓవర్ దేర్.
0: అనగా స్టార్ కావాలంటే సినిమా స్టార్ కాదు, నక్షత్రములో తాను శాశ్వతంగా కావాలి.
1: స్టార్ డస్ నాట్ మీన్ సినిమా స్టార్, ఇట్ ఇస్ ద స్టార్ దేర్ ఇన్ ది స్కై.
0: నక్షత్ర స్వరూపుడు అయిపోయాడు.
1: హి హస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టార్.
0: కనుక అక్కడ డ్రామా కూడాను పిల్లలు ప్రదర్శిస్తారు, వారికి కూడా అవకాశం ఇవ్వాలా. రేపటి దినం మిగిలినటువంటి ఆధ్యాత్మిక ప్రబోధలు మనం ముచ్చటించుకుందాం.
1: దిస్ యంగ్ బాయ్స్ ది చిల్డ్రన్ బాలకాస్ చిల్డ్రన్ షుడ్ బి గివెన్ ఎ ఛాన్స్ దేర్ అండ్ టుమారో భగవాన్ విల్ గివ్ అస్ ద అదర్ స్పిరిచువల్ డీటెయిల్.

0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ధనమును కోల్పోయిన తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్, రీ ఎర్న్ ఇట్.
0: పునర్మిత్రం, స్నేహితుని కోల్పోతేమా? ఎంతమంది స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు.
1: If you have lost a friend, you can have many more.
0: Punar patni, bhaaryanu manam kolipothema tirigi rendu vivaham aadavachchu.
1: If wife is gone or dead, one can remarry.
0: Punar mahi, bhoomini kolipoyina తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చు.
1: ఇఫ్ ద ల్యాండ్ ఆర్ ప్లాట్ ఈజ్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ విత్ సమ్ డిఫికల్టీస్, హౌఎవర్ యూ కెన్ రీగెయిన్ ఇట్.
0: నా శరీరం పునః మన మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు.
1: When the body is lost, no matter any number of attempts you make, you cannot get it back.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది.
1: Human life is the rarest of all.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సౌందర్యమైనటువంటిది.
1: It's so beautiful.
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one that's precious.
0: ఇట్టి శరీరమును మనము శమలకూర్చైనప్పుడు కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం.
1: It is the responsibility of every human being to sustain the human body.
0: సమస్త సంకల్పములను చేకూర్చుకోవాలన్న దేహము చాలా అవసరము.
1: To have all kinds of experiences, body is very essential.
0: దేహమే లేకుండా ఎట్టి చిన్న కార్యములను కూడా మనము సాధించలేము.
1: Without this body, we cannot accomplish any simple task.
0: కనుక ధనకనక వస్తు వాహనాదుల కంటే మనకు ఈ శరీరమే చాలా విలువైనటువంటిది.
1: More than the wealth, comforts and conveniences, human body is most precious.
0: కాన ఈ శరీరమును సరైన మార్గములో అనుభవించి, సరైన మార్గములో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు మెయింటైన్ దిస్ బాడీ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: గడచిన రాత్రి పగలనైనను మనం సాధించలేము.
1: ద డే అండ్ ద నైట్ పాస్డ్ ఆఫ్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక్క చుక్కైనా కూడా మనం తెచ్చుకునేదేము.
1: ద మూమెంట్ ద గంగస్ మర్జెస్ ఇన్ ఓషన్ యు కెనాట్ కలెక్ట్ సింగిల్ డ్రాప్ అగైన్.
0: బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫల రూపంలో మనము సాధించలేము.
1: వెన్ వన్స్ ఫుల్లీ రైపెన్ అండ్ డ్రాప్స్ ఆఫ్ యు కెనాట్ గెట్ ఇట్ అగైన్ ద మెచ్యూర్ ఫ్రూట్.
0: కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము.
1: సో వెన్ వన్స్ ద లైఫ్ ఇస్ గాన్ ఎనీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విల్ నెవర్ రివైవ్ ద బాడీ.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్.
0: ధనమునకు ఎవరు వాల్యూ ఇస్తున్నారు?
1: Who attaches value to money?
0: Diamond ki evaru viluvistunnaru?
1: Who attaches value to the diamond?
0: Bangaru ki evaru viluvistunnaru?
1: Who gives value to gold?
0: Land ki evaru viluvistunnaru?
1: Who attaches value to land?
0: Annitiki ni viluvichetunti vaadu manavude.
1: It's only the man who values them.
0: Manavude lekunna deeniki viluva ekkada perugutundi? Evaru ivvagalaru?
1: When there's no man, all these are valueless.
0: Kanuka manava jeevitamu chaala durlabhamainatundi.
1: And hence, it's very rare that one has this human life.
0: దీనిని పరిష్కరించుకునే జంతువు నా నరజన్మ దుర్లభం అన్నది వేదం.
1: సో వేద డిక్లేర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లైవ్స్ ఇన్ ద క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్.
0: మానవత్వంలో సాధించవలసినటువంటి ఎన్నియో ఉన్నవి.
1: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ దర్ మెనీ థింగ్స్ టు బి అకంప్లిష్డ్.
0: మానవత్వం కంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది.
1: మోర్ దెన్ ది బాడీ ది లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కానీ కొన్ని సమయం నందు ప్రాణమైనను త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి పనుకుంటాం.
1: హౌఎవర్ దర్ ఆర్ సర్టన్ టాస్క్స్ ఫర్ విచ్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: మానవ దేహం యొక్క విలువను మనము గుర్తించుకోవటం అత్యవసరము.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ దట్ వీ నో ద వాల్యూ ఆఫ్ ది హ్యూమన్ బాడీ.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కాపాడేటువంటిది ఈ యొక్క దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ ప్రొటెక్ట్స్ హోల్డింగ్ ద డివినిటీ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము.
1: హ్యూమన్ బాడీ ఇస్ ఎన్ ఐరన్ సేఫ్ విచ్ హెస్ నో వాల్యూ.
0: పెట్టెలోనూ నగలు పెట్టినట్టు.
1: జస్ట్ యాజ్ యూ కీప్ జ్యూవెల్స్ ఇన్ ఎన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు విలువ దేహుడు ఉండేను సుమా.
1: Within this body is present the divinity.
0: ఈ దేహమనందు సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సత్చింతనలు ఇలాంటి విలువైనటువంటి గుణములు ఇందులో దాచుకుని ఉన్నాం.
1: Within this body there are highly valuable jewels like good feelings, good thoughts, good sentiments and so on.
0: ఈ విలువైనటువంటి గుణములను మనం కోల్పోతేమా తిరిగి మనం సాధించలేము.
1: When once these highly valuable sacred virtues are gone, you can never get them back.
0: ఈ గుణముల వల్లనే మానవత్వమునకు విలువ వచ్చింది.
1: In fact, human life has got a value because of these virtues.
0: ఈ దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది మానవతా గుణములు ఉండటం చేతనే మానవత్వమునకు గొప్ప విలువ ఏర్పడింది.
1: The human life is highly valuable because of the qualities like compassion, love, forbearance, sacrifice.
0: కానీ ఈనాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువలంటే ఏమిటో ఏమాత్రమో అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: మోడర్న్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ దేహమనే గడియారం నందు
1: దిస్ బాడీ విచ్ ఇస్ ద క్లాక్
0: సంవత్సరం అనేటువంటి ఒక గంటల ముందు ఉంటుండాలి.
1: అండ్ దేర్ వీ ఫైండ్ ది ఇయర్
0: నెలలు అనేటువంటి నిమిషాల ముందు ఉంటుండాలి.
1: అండ్ వీ ఫైండ్ ద హ్యాండ్ దట్ రిప్రజెంటింగ్ ద మినిట్స్
0: దినములు అనేటువంటి సెకండ్ ముందున్నాయి.
1: And they present the second hand representing the
0: moment. ఈ మూడు కూడాను చక్కగా తిరుగుతున్నది గాని దీని యొక్క వ్యవస్థను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు మానవుడు.
1: Human body is a clock with these three hands symbolizing months, hours and the seconds. But we are not aware.
0: గంట గన్ గన్ అని కొడుతుంది.
1: Every hour we hear the sound.
0: ఎప్పుడు ఈ దేహమును వీడిపోదును ఎవరు గుర్తించుకోలేరు.
1: When this body drops off we do not know.
0: కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్స్ అప్రోప్రియేట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు.
1: ఇన్ దిస్ లాంగ్ లైఫ్ సోజర్న్ బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకునుకున్న చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాము.
1: If we do not make the proper use of this body, a powerful instrument, we have to suffer on our way.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి.
1: So we have to inquire deep enough into these human values.
0: దివ్యత్వం అంటే ఏమిటి?
1: What is divinity?
0: పవిత్రం అంటే ఏమిటి?
1: What is sanctity?
0: నిమిత్తం అంటే ఏమిటి?
1: What is that?
0: నిశ్చలం అంటే ఏమిటి?
1: What is the steadiness?
0: నిస్వార్థం అంటే ఏమిటి?
1: What is selflessness?
0: అనేటువంటి విషయాలే మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to recognize these valuable things.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విలువైనటువంటి శరీరమును స్వార్థ సప్రయోజనములకై వినియోగించుకుంటున్నాము.
1: But man today is making use of his body for selfishness and selfish interest.
0: కానీ భగవంతుడు ఈ శరీరమును అందించటము స్వార్థ సప్రయోజనములకు మాత్రమే కాదు.
1: But God has not given this body only for selfishness.
0: పరోపకారార్థం ఇదం శరీరం.
1: The body is gifted to render service.
0: నిన్ను రక్షించుకోవటమే కాకుండా నీతోటి మానవులను కూడా నిన్ను రక్షించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: You have to determine to take care of yourself and also to serve the neighborhood.
0: పరోపకార నిమిత్తమై మనం ప్రాపులాడినప్పుడే మన స్వార్థం కూడా అందులో ఒక భాగంగా ఇమిడి ఉంటుంది.
1: Though we lead our life selflessly, however, there is an element of selfishness there.
0: కానీ ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు.
1: ద మోడర్న్ పీపుల్ హ్యావ్ నో ఐడియా వాట్ సర్వీస్ ఈజ్.
0: 18 పురాణముల యొక్క సారమును కూడాను రెండు వాక్యములో ఇమిడ్చి పెట్టారు.
1: The essence of 18 epics is depicted in two sentences.
0: Help ever, hurt never.
1: Help ever,
0: ఇతరులకు
1: hurt never.
0: సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు.
1: God has gifted this body to help others.
0: కానీ ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రం అర్థం చేసుకోవటం లేదు.
1: We are not understanding what a help is.
0: నిరంతరం కూడా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: All the time we are drowned in selfishness.
0: ఏ పని చేసినా స్వార్థమే.
1: Anything that we do.
0: ఏ తలంపు తలంచినా స్వార్థమే.
1: Any thought for that matter.
0: ఏ కార్యములో ప్రవేశించినా స్వార్థమే.
1: Any task undertaken.
0: కనుకనే మానవుడి నాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో సప్రయోజనమైనటువంటి యొక్క దీంట్లో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు.
1: Therefore man has become a puppet in the hands of selfishness and self-interest.
0: ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రుడు ఎట్ట అవుతాడు.
1: Having been an instrument in the hands of selfishness, how do you call man independent?
0: కనుకని ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: One has to sacrifice
0: selfishness. పరార్థాన్ని వరించాలి.
1: And then he should be after.
0: అప్పుడే మానవత్వము యొక్క శరీరము సార్థకమవుతుంది.
1: Then only the purpose of the body is realized.
0: శరీరమునకు మాత్రమే కాకుండా మనోశక్తులకు కూడా మనం సరైన ఆనందాన్ని చేకూర్చాలి.
1: Along with the body, we have to take care of the bliss relating to the mind.
0: ఈ దేహములో మూడు పదార్థములు ముఖ్యమైనటువంటి ఉన్నాయి.
1: దిస్ బాడీ హ్యాస్ గాట్ త్రీ ఇంపార్టెంట్ మెటీరియల్.
0: ఒకటి హృదయము, రెండవది మనసు, మూడవది వాక్కు.
1: ద ఫస్ట్ వన్ హార్ట్, ద సెకండ్ మైండ్, ద థర్డ్ వర్డ్ ఆర్ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: ఆ హృదయమునే వేదమును ఆత్మ అని పిలిచారు.
1: వేద కాల్స్ దిస్ హార్ట్ యాజ్ ఆత్మ ద స్పిరిట్.
0: కనుకనే ఈ ఆత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడని నిన్న చెప్పాము.
1: ఈశ్వర డివినిటీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ హార్ట్.
0: మన మనసే విష్ణు స్వరూపుడు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: వాక్కే బ్రహ్మస్వరూపుడు.
1: బ్రహ్మన్ ఈజ్ రిప్రజెంటెడ్ హియర్ బై వే ఆఫ్ వర్డ్.
0: కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ట్రినిటీ, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: కనుక ఇంత విలువైనటువంటి ఒక దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు.
1: It's not possible to understand why man is not able to recognize the immense value of the human life. If we know yourself, you will be able to know others.
0: తరంతాన్ని గుర్తించుకోలేనటువంటి వాడు ఇతరుని ఏ రీతిగా గుర్తించగలడు?
1: If one does not understand himself, how do you expect him to know others?
0: కనుక మొట్టమొదట ఐ అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: In the first instance, we should know I, what I meant.
0: అన్ని మన పదముల నుండి ఇమిడి ఉంటున్నవి.
1: Everything is contained in the words that we speak.
0: ఎవరో ఒక భక్తుడు వచ్చి స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు.
1: A devotee came to Bhagavan and said, Bhagavan, I want peace.
0: ఎందుకు నీవు ఇంత అవస్థలకు గురి అవుతున్నావు?
1: Why do you suffer like
0: that? I అంటే ఏమిటి?
1: What do you mean by I?
0: Ego.
1: I means
0: want
1: ego.
0: అంటే ఏమిటి?
1: What is want?
0: Want. I want.
1: I want. What do you mean by I want?
0: వాంట్ అంటే ఏమిటి? ఇష్టము.
1: వాంట్ మీన్స్ డిజైర్.
0: కనుక ఈగోను కోరికను రెండింటినీ నీవు చూసేసి ఇంకా అక్కడ ఉన్నది పీస్ అదే నీకు లభ్యమవుతుంది.
1: సో గివ్ అప్ ఐ ద ఈగో, ద డిజైర్ ద వాంట్ అండ్ ద పీస్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్.
0: దాని ఎందుకు కూడా కొన్ని మైనస్ చేయాలి, కొన్ని ప్లస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ యాడ్, ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ డిలీట్.
0: కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధముగా కుడుతుడుకులు పాడవుతున్నది.
1: దేర్ఫోర్ లైఫ్ పాసెస్ త్రూ సర్టన్ స్టేజెస్ బికాస్ ఆఫ్ దీస్ ఎడిషన్స్ అండ్ డిలీషన్స్.
0: కనుక మనము ఐ అనేటువంటి ఒక అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సాక్రిఫైస్ దిస్ ఐ ద ఈగో.
0: అది చాలా కష్టమని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ఇట్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు
0: ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటిది.
1: ఇట్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ ఐ ద ఈగో.
0: ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం మనం?
1: వై షుడ్ యూ హ్యావ్ దిస్ ఈగో?
0: ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి.
1: వీ కెన్ ఫైండ్ ఎ సింపుల్ ఈజీ పాత్.
0: ఐ అనేటువంటిది తన యొక్క పేరు.
1: ఐ ఇస్ ద నేమ్ గివెన్ టు ద పర్సన్.
0: తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కీప్స్ ఆల్ త్రూ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: పుట్టిన పేరును సర్చిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ ఫర్గాటన్ హిస్ ఒరిజినల్ నేమ్.
0: కనుక పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు గో బై దట్ ఒరిజినల్ నేమ్. ఐ
0: పెట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది.
1: ద గివెన్ నేమ్
0: దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది.
1: అలాంగ్ విత్ ద బాడీ ద నేమ్ ఆల్సో విల్ లీవ్.
0: ఎంతకాలం ఈ దేహం,
1: హౌ లాంగ్ దిస్ బాడీ.
0: పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ సెన్సెస్ అండ్ వెన్ ఇట్ విల్ డ్రాప్ ఆఫ్ నోబడీ నోస్.
0: శతవర్షముల దాకా మితము చెప్పింది కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: సో 100 years లైఫ్ స్పాన్ ఇస్ స్పెసిఫైడ్ బట్ యూ కెనాట్ గో బై దాట్.
0: బాల్యమందు
1: either boy
0: snake prayamando
1: or youth
0: snake mudimiyando
1: old age
0: snake musaliyando
1: or advanced
0: eppudu vidichedi erukaledu.
1: When one is going to die nobody can
0: marana me nischayamu.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తన్ను తెలియవలేవు.
1: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ యు హావ్ టు నో యువర్ సెల్ఫ్.
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది అదియే.
1: వి ఆర్ సపోజ్ టు నో దట్ టుడే.
0: నేను ఎవరు?
1: హూ యామ్ ఐ?
0: నేను అనేటువంటి దేహం కాదు.
1: ఐఎమ్ నాట్ ద బాడీ.
0: నేను అనేటువంటి మనసు కాదు.
1: ఐఎమ్ నాట్ ద మైండ్.
0: నేను అనేటువంటి బుద్ధి కాదు.
1: ఐఎమ్ నాట్ ఇంటెలెక్ట్.
0: నేను అనేటువంటి చిత్తం కాదు.
1: ఐఎమ్ నాట్.
0: నేను అనేటువంటి అంతఃకరణ కాదు.
1: ఐఎమ్ నాట్ ఇన్నర్ సెన్స్.
0: నేను నేనే.
1: ఐఎమ్ ఐ.
0: అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore, I has come along with the birth of this body.
0: ఈ దేహమునకు పేరే నేను.
1: And in fact, the I is the correct name of this body.
0: కానీ ఎన్ని నేను ఉన్నాయో.
1: But there are so many eyes here.
0: ఒక్క నేను నీవు గుర్తించుకుంటే సర్వనేములు కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: If you know what one eye meant, you'll be knowing the remaining.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది సటిల్ సీక్రెట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: దేర్ మెనీ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: హైలీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్.
0: ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందే ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ ప్రెసెంట్ ఇన్ ద నేచర్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడా మనం కానరాము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ యూ ఇస్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
0: కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: దేర్ఫోర్ దిస్ హస్ బీన్ ది టీచింగ్ బై ది ఏన్షియన్స్.
0: పిచ్చివాడ, దేశ దేశములు తిరిగి దేశ తిమ్మరిగా మారిపోతున్నావు.
1: ఓ మ్యాన్ క్యాప్, యూ గో రౌండ్ ద డిఫరెంట్ కంట్రీస్. వాట్ ఈస్ దట్ యువర్ డాన్?
0: ఆ తిరిగేటువంటి ఒక పదార్థం అంతా నీ యందే ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దట్ యు సీ ఇస్ విత్ ఇన్ యూ.
0: దేనిని ఆశించి నీవు విదేశములకు వెళుతున్నావో ఆ ఆశించినటువంటి వస్తువు నీ యందే ఉంటున్నది.
1: యు గో అబ్రాడ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ యూ ఆల్రెడీ.
0: నీ యందే గోప్యంగా ఉండినటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ యూ.
0: కనుకనే ఆ నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: సో వేద ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఐ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఇండివిజువాలిటీ.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: అవ్యక్తమై
1: దట్ విచ్ ఇస్ హిడెన్,
0: గూఢంగా
1: హిడెన్,
0: తన యందు ఇమిడి ఉన్నటువంటి ఒక తత్వాన్ని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి అండ్ ఇండివిజువల్ ఇస్ ఎ పర్సన్ హూ ఐడెంటిఫైస్ ద లేట్ అండ్ హిడెన్.
0: దేహాన్ని వ్యక్తి అనిపించడం లేదు.
1: అండ్ హీస్ నాట్ ద బాడీ.
0: ఒక దివ్యత్వము తన యందు ఇమిడి ఉన్నటువంటి దానిని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి ఆర్ ఎ పర్సన్ ఇస్ ద వన్ హూ రికగ్నైజ్ ద లేట్ అండ్ డివినిటీ.
0: ఏ మానవుడు తన యందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడో వాడు వ్యక్తి కానే కాదు.
1: యూ కెనాట్ కాల్ హిమ్ ఎ పర్సన్ ఆర్ ఇండివిజువల్ ఇఫ్ హీ డస్ నాట్ ఐడెంటిఫై ద డివినిటీ లేట్ అండ్ ఇమనెంట్.
0: కనుక మనం వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ ది ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
0: సర్వత్రా ఇమిడి ఉన్నటువంటి సత్యం వద, ధర్మం చెర, ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి యొక్క మూల కారణము.
1: ద టూ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్, అడ్హెరెన్స్ టు రైచువస్నెస్ విల్ అప్హోల్డ్ ది ఇండివిజువాలిటీ.
0: కనుక భారతీయ సంస్కృతి యందు,
1: ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్,
0: సత్యం వద, ధర్మం చెర,
1: ద ట్విన్ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అండ్ అడ్హెర్ టు ధర్మ రైచువస్నెస్,
0: ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ గివెన్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన యందు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణా మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to manifest, to bring out all the latent values.
0: Puttina dashame ee yokka vyakti kudanu vidyarthi kaadu.
1: No one is highly educated at the time of birth.
0: Puttina dashame ee vyakti kuda panditudu kaadu.
1: No one is a scholar at the time of birth.
0: Kramakramina sadhana salipi
1: gradually he practices.
0: Sadhana dwara చేసుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా.
1: ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ టాలెంట్స్.
0: కనుక ఇట్టి ఆవిర్భవింపచేసుకునేటువంటి దానికి ఎడ్యుకేర్ అని పెట్టారు.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు మేనిఫెస్ట్ దట్ విచ్ ఇస్ ఇమనెంట్.
0: ఈనాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్.
1: ఆల్ ద లెర్నింగ్ టుడే అమౌంట్స్ టు ఎడ్యుకేషన్.
0: ఇదంతా ఆర్టిఫిషియల్ వే.
1: ద మోడర్న్ వన్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: కానీ ఆర్టిఫిషియల్ ఏంటంటే ఆర్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది, హార్ట్ ఇన్సైడ్ ఉంది.
1: ఆర్ట్ ఇస్ అవుట్ సైడ్, హార్ట్ ఇస్ ఇన్సైడ్.
0: కాబట్టి ఆర్ట్ అంతా కూడాను ఎడ్యుకేషన్.
1: So outside art is education.
0: Heart to educare.
1: So the heart inside represents educare.
0: అది ఏ మనం ఆవిర్భవింప చేసుకుని తిరిగి బయట తెప్పించుకోవాలి.
1: We have to bring out manifest.
0: చదివినటువంటి వాడు ఎవడు ఈ జగత్తులో కానరాడు.
1: We don't find anyone who has seen
0: it. కనుక దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవింప చేశారు.
1: And therefore it is clear demonstration.
0: చదువులన్నీ చదివి,
1: having studied all,
0: chaala viveki ayi,
1: being intelligent,
0: madini tannaligudu mandamathudu,
1: a fool does not know his true self.
0: Enta chaduvu chadivi,
1: with all education,
0: ye neeti unnanu,
1: he may be anyway,
0: yeeruni gunambu manaledu.
1: A mean man would never give up his meanness.
0: Taraki chaduvu chaduva tarkavadame kaani poorna gnanam eppudu pondaledu.
1: After all his education will help him to argue with each other.
0: చదువు చదువు చదివి సావంగ నేటికి సావులేని చదువు చదవలేవు.
1: హావింగ్ స్పెండ్ ఆల్ ద టైమ్ ఇన్ అక్వైరింగ్ ఎడ్యుకేషన్ వన్ హ్యాస్ టు డై అల్టిమేట్లీ. వీ హావ్ టు స్టడీ టు రీచ్ ది స్టేట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: ఐ అనేది దానికి చావులేదు.
1: దిస్ ఐ ఈజ్ ఇమ్మోర్టల్.
0: అది ఎప్పటికీ చావదు.
1: ఇట్ ఈస్ డెత్లెస్.
0: దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడా చావులేదు.
1: అండ్ దిస్ విష్ణుత్వ దట్ సింబలైజెస్ మైండ్ ఈజ్ ఆల్సో ఇమ్మోర్టల్.
0: విష్ణు సర్వవ్యాపకత్వం.
1: విష్ణు ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: బ్రహ్మం సర్వవ్యాపకత్వము.
1: అండ్ ఇట్ స్ప్రెడ్స్ బ్రహ్మ.
0: ఇలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ట్రూత్.
0: ఆ సత్యస్వరూపులు కంత నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ దిస్ వే ఐ.
0: కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఐడెంటిఫై ద బాడీ విత్ దిస్ నేమ్ ఐ.
0: దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటిది.
1: దేర్ఫోర్ ఐ రిప్రజెంట్స్ షోస్ ద బాడీ.
0: దేహము యొక్క పదార్థము.
1: బాడీ ఇస్ ద మెటీరియల్.
0: ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: దృశ్యం తన్నస్యం. ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇస్ బౌండ్ టు పెరిష్, వానిష్.
0: కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దట్ విచ్ వానిషెస్ విచ్ డిసప్పియర్స్
0: పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము.
1: అండ్ వి కన్సిడర్ ది ఎక్స్టర్నల్ వన్ యాస్ ట్రూత్.
0: ఇది దృశ్యమంతా కూడా అదృశ్యమయ్యేటువంటిది.
1: ఆల్ ద సీన్ అవుట్ సైడ్ ఇస్ బౌండ్ టు డిసప్పియర్.
0: ఈ సృష్టి అంతా కూడా కేవలము నాశమయ్యేటువంటిది.
1: ద క్రియేషన్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
0: ఈ దృష్టి అంతా కూడా మన సృష్టి కోసం పంపించాడు.
1: అండ్ దిస్ విజన్ ఈజ్ ఫర్ క్రియేషన్.
0: నీ దృష్టి చేతనే సృష్టిని గోచరం అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ద విజన్ యు ఆర్ ఏబుల్ టు సీ ది క్రియేషన్.
0: దృష్టియే లేకపోతే సృష్టియే కనిపించదు.
1: నో విజన్ దేర్ నో క్రియేషన్.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడా మన దేహం ద్వారానే మనము అన్నింటినీ కూడా గుర్తింపు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ బాడీ హెల్ప్స్ యూ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ది ఔటర్ నేచర్.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు.
1: సో అది శంకర సైడ్.
0: ఏమిటి వీటి నిమిత్తమై?
1: వాట్ ఫార్?
0: తాను వెళుతుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని మంత్రం పఠిస్తున్నాడు.
1: వైల్ ద ప్రిసెప్టర్ శంకర వాస్ పాసింగ్ బై, హి హస్ కమ్ అక్రాస్ ఎ స్కాలర్ ప్రాక్టీసింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కు కరణే.
0: అక్కడికి వెళ్లి, పండిత నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు?
1: He has gone close to him and said, what is it you are repeating and practicing?
0: Pani grammar.
1: You are practicing the grammar written by Pani?
0: Deeni valla kaligeetundi phaltam emti annadu.
1: What is it you are going to get?
0: Nenu goppa panditunni avutanu annadu.
1: The scholar said, I am going to be a great scholar.
0: Neeku lavinchetundi phaltam emti annadu.
1: What do you get out of this scholarship?
0: Nenu dhanam sampadisthanu annadu.
1: I will get money.
0: Nenu sampadichi em cheyagalavu annadu.
1: What can you do with this money?
0: Naa sansaramto nenu sukhanga jeevinchagalanu annadu.
1: I will lead a comfortable life.
0: Kaani tarvata em cheyavustundi annadu.
1: Well, then what are you to do later?
0: మరణిస్తుంది అన్నారు.
1: Well, I do not know the...
0: మరణించిన తర్వాత ఈ డబ్బు నీకేం చేస్తుంది?
1: Well, at the time of death, how does money help you?
0: నాకు తెలియదు అన్నాడు.
1: He said, I don't know.
0: అరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పశుపక్షి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: So long the body persists, not only mankind, the birds and beasts, They also will have all the food, raiment and
0: shelter. మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువల్నా?
1: Do you need education to carry on your life?
0: ఏ చదువులు లేనటువంటి పచ్చివచ్చుకులు కాదు కూడా నువ్వు భుజించడం లేదా?
1: Don't you find birds and bees partaking food without an education?
0: నిద్రించడం లేదా?
1: Don't you find them sleeping?
0: ఆ పచ్చివచ్చుకులు కూడా సుఖాన్ని అనుభవించడం లేదా?
1: Are they not comfortable?
0: పిచ్చివాడా దీనికోసం కాదు వచ్చిండేది మానవత్వము.
1: The human life is not for that purpose of food, raiment and

0: At the last minute, at the time of death, the rules of grammar, dukrum karani, will never come to your rescue.
1: ఈ దేహం ఎంత కాలం ఉండినప్పటికీ ఏదో ఒక నాటికి మరణించక తప్పదు.
0: The body may last for a long time, but it cannot be eternal.
1: The
0: messengers of death are prepared to drag your
1: body. When
0: relatives give up the hope and ask the body to be taken
1: out of the hospital.
0: When the children and wife cry loudly. Is it possible to sing the glory of God then at the last time?
1: At that time,
0: if you go on crying for help, who will come to your
1: rescue? జీవిత కాలంలోందే కూడాను మనం దీన్ని సాత్వికంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి.
0: Therefore, in this lifetime itself, we have to work for the redemption and make our life really liberated.
1: కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి.
0: However, we should have certain experiences now.
1: ఎట్టి ఎక్స్పీరియన్స్?
0: What sort of experience?
1: మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గురుముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ వాల్యూస్ వర్చ్యూ.
1: వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తనతో మనం జీవించాలి.
0: వీ షుడ్ లీడ్ ఎ గుడ్ కాండక్ట్.
1: సత్చింతనతో మనం దేహాన్ని వదలాలి.
0: అండ్ వీ షుడ్ గివ్ అప్ దిస్ బాడీ విత్ గుడ్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
1: దేహం ఏ నాటికి నీ శాశ్వతం కాదు.
0: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
1: మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే కానీ పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
0: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్టీ స్టఫ్. It's not of aroma or scent or rose water or fragrance.
1: What is that you find
0: in the body? Kani
1: mana antarbhavam nandu pavitramaina gunamulu untunnayi.
0: There present the sacred qualities within the body.
1: Vaatini kaapaadukune nimittamai ee dehanni manamu poshinchukovali.
0: In fact, we have to maintain our body to sustain and to protect the values.
1: వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని ఉత్తేజించాలి.
0: When once we achieve them, we have to sacrifice this body, give up this body.
1: దీనివల్ల వచ్చేటువంటి ఏమిత్రం లేదు.
0: There is nothing that would happen.
1: సేవలో ఎందు మనం పాల్గొనాలి.
0: We have to participate in service.
1: నటపాంసి

0: No penance, no pilgrimage center, no sacred text, no repetition of God's name would ever help you to cross this ocean of life other than service to humanity.
1: Anityam asukham lokam mimam prapya bhajasvamam.
0: The life is temporary. The life is full of misery and sadness. Understand the reality.
1: కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: Why should you maintain, keep up your body? Because there are so many capacities
1: and abilities.
0: You do many things. How is it possible? It's only with this body.
1: వ్యాపారం చేసి లక్షలు నీవు ఆర్జిస్తున్నావు.
0: By doing some business, you earn lakhs of money.
1: ఆర్జిస్తున్నావు దేహము వల్లనే.
0: You do that with this body.
1: నీవు గొప్ప విద్యావంతుడైపోయినావు.
0: You are highly educated now.
1: ఈ విద్య దేని వల్ల నీకు లభ్యమైంది?
0: How is it possible?
1: దేహం వల్లనే లభ్యమైంది.
0: It's only through this body you can be a great man.
1: చాలా ప్రధానమైనటువంటిది.
0: Therefore, body is very important.
1: అయితే దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి.
0: Therefore, we have to understand the reality and the truth in this lifetime itself.
1: కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు.
0: బాడీ ఇస్ నాట్ గిఫ్టెడ్ మియర్లీ టు ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్. గో బై ద బ్యూటీ ఆఫ్ ది బాడీ.
1: లోకంలో ఉన్నటువంటి యొక్క సుఖములు,
0: వాట్ ఆర్ దీస్ వరల్డ్లీ కంఫర్ట్స్?
1: ఫ్రెంచ్ లోపల జర్మనీ యుద్ధం జరిగినప్పుడు,
0: అట్ ద టైమ్ ఆఫ్ జర్మన్ వార్,
1: ఫ్రెంచ్ వారు ఓడిపోయినారు.
0: ద ఫ్రెంచ్ లాస్ట్.
1: ఓడిపోయేటప్పటికి ఆ సైన్యాధిపతి చాలా గొప్ప మహావీరుడు,
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దర్ గ్రేట్ వారియర్స్.
1: అప్పుడు వచ్చి ఆయన చెప్తున్నాడు,
0: దెన్ ద చీఫ్టన్ సేడ్,
1: ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు.
0: ఫ్రెంచ్ హావ్ నాట్ లాస్ట్ ఇన్ ద
1: బ్యాటిల్ మునిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దర్ డ్రౌన్డ్ ఇన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్ అండ్ దేర్ ఫోర్ లాస్ట్ ద బ్యాటిల్.
1: ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగపెట్టుకుని సర్వ విధములా మనం పాడైపోతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ రూయినింగ్ అవర్ సెల్ఫ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్లెజర్.
1: భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి?
0: వాట్ ఈస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ వరల్డ్ ఇన్
1: ఎంత కాలం ఉంటుంటాయి?
0: అండ్ వాట్ డు యు ఫైండ్?
1: క్షణభంగురము, క్షణభంగురము.
0: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక మనం ఈ భోగ భాగ్యముల కోసమని ఈ దేహం ఇచ్చాడని భావించుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ ద బాడీ ఇస్ నాట్ గివెన్ టు ఎంజాయ్ వరల్డ్ ప్లెజర్.
1: సమయంలో దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు.
0: Says Dakshinamurti was passing by the seashore.
1: Dakshinamurti anaga telivi swaroopude.
0: Dakshinamurti represents intellect.
1: Samudram oddu paina nadachukuntu pothunnadu.
0: He was passing by the seashore.
1: Athanu eppudu kodunu ee chinna vishayani kodunu chaala pramanamulu vedikeetunte vaadu.
0: He is after inquiry out of subtle simple things.
1: Kontha sepu nilchi samudrani darshinchadu.
0: He was watching the sea.
1: Okka chanamu lopala oka chinna chetta vachi dani paina padindi.
0: There came some dust collected on the surface of the sea water.
1: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరికొంత డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో.
0: అండ్ దెన్ ద విండ్ బ్రాట్ సమ్ మోర్ అడిషనల్ డస్ట్.
1: చూచాడు.
0: హి వాచ్డ్ దిస్.
1: ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుకకు కొట్టి పెట్టింది.
0: వేవ్ ఆఫ్టర్ వేవ్ ఇస్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ ద డస్ట్ అలాంగ్ ద షోర్.
1: కట్టలకు తొట్టేసింది.
0: అండ్ యు వాస్ థ్రోయింగ్ ఇట్ అవుట్.
1: తిరిగి చెత్త వచ్చి పడింది.
0: అండ్ అగైన్ ద డస్ట్
1: తిరిగి అలను పంపించి గట్టుకు నెట్టేసింది.
0: అండ్ ద వేవ్స్ ఆర్ కషింగ్ టువర్డ్స్ ద షోర్.
1: దక్షిణామూర్తికి విచారం కలిగింది.
0: నేను దక్షిణామూర్తి
1: సముద్రుడా,
0: ఓ ఇన్ఫినిట్ ఓషన్,
1: అసాధమైన సముద్రుడా,
0: ఓ ఓషన్ సో మైటీ,
1: ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొంది కూడాను చిన్న చెత్త నీలో ఇముడ్చుకోలేకపోతున్నావా?
0: ఓ ఓషన్ యు ఆర్ సో మైటీ అండ్ ఇన్ఫినిట్ బట్ కాంట్ యు అకామిడేట్ ద సింపుల్ డస్ట్ దేర్.
1: ఇంత స్వార్థమా నీకు?
0: ఆర్ యు సో సెల్ఫ్?
1: ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ దట్ సింపుల్ లాట్ ఆఫ్ డస్ట్ యూ కుడ్ నాట్ అకామిడేట్. వాట్ ఈస్ ద లాస్ దట్ యు సస్టైన్?
1: ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి.
0: హావింగ్ సెడ్ దక్షిణామూర్తి సాట్ ఇన్ మెడిటేషన్.
1: ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు.
0: అండ్ దేర్ ఇన్ మెడిటేషన్ ద ఓషన్ గాడ్ అపియర్డ్ అండ్ రిప్లైడ్. దక్షిణామూర్తి,
1: నా యందు అనేక విలువైనటువంటి పదార్థాలు ఉంటున్నాయి.
0: Within me there are many
1: రత్నములు, ముత్యములు, ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములో విలువైనటువంటి ఉన్నాయి.
0: There are so many valuables within me like pearls and precious things.
1: ఇలాంటి నా సముద్రమునందు ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి పడి పడి పడి పడి నా రూపాన్ని మరుగుపరుస్తుంది.
0: If I give any scope and accommodate dust like this, more and more would be added on in future.
1: ఈ పిచ్చి చెత్తల చేత నా రూపాన్ని నిర్మూలం గావించుకోవటం నాకు ఇష్టం లేదు.
0: I don't want to lose my shape and form by allowing the dust to be collected on the surface.
1: నా రూపమును అలనే శృంగారము.
0: And in fact to me, waves are the real decoration.
1: నీలింగ నైదిని శృంగార గ్రామములకు ఇంటే శృంగారము.
0: అండ్ హౌసెస్
1: కనుకనే దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ దట్ రియల్ బ్యూటీ.
1: మానవునికి గుణమే శృంగారము.
0: టు మ్యాన్కైండ్ ఇస్ ద క్యారెక్టర్.
1: గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి
0: వి హావ్ గివెన్ అప్ దట్ ప్రెషస్ జ్యువెల్.
1: బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తున్నాం.
0: వి గో బై ది ఎక్స్టర్నల్ జ్యువెల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు యువకులు,
0: యువర్ యంగ్,
1: ఇంకా ఎంతకాలము దీర్ఘ ప్రయాణం కల్పవలసిన వారు,
0: యువర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్,
1: అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి.
0: And don't develop body attachment. And you think of the body to
1: protect it.
0: Not attachment.
1: కానీ దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
0: But be healthy.
1: ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి.
0: With this healthy body, you can undertake any activity and be successful.
1: అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం పుత్రాది అస్థిరం ద్వయం సుఖం. ఏమిటి ఆ ద్వయం? సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: లైఫ్ ఇస్ టెంపరీ, యూత్ ఇస్ టెంపరీ, వెల్త్ ఇస్ టెంపరీ, వైఫ్ అండ్ ఫ్యామిలీ ద ప్రోజెని ఆర్ టెంపరీ, బట్ టూ ఆర్ పర్మనెంట్. వాట్ ఆర్ దే? ద ట్రూత్ అండ్ గుడ్ నేమ్.
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: Truth and reputation are permanent.
1: ఆ సత్య మార్గమును మనం వెళ్ళకుండా కూడా మనం కాపాడుకోవాలి.
0: We should follow the truthful path.
1: ఆ సత్యం చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది.
0: You get reputation because of truth.
1: సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు.
0: Without truth you will never be reputed.
1: కనుకనే మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి.
0: So we should hold on to the truth.
1: చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి అని విద్యార్థులకు బోధ చేస్తున్నారు.
0: Many politicians address students telling that it's time to protect your country.
1: దేశాన్ని ఎవరు కాపాడగలరు?
0: Who can protect your country?
1: ఇది కేవలం ఒట్టి మాటలే.
0: It's just vain talk.
1: దేశమంతా కూడాను సత్య ధర్మమును ఆధారపడి ఉంటుంది.
0: In fact everything depends on the
1: సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: In fact if you protect and uphold the truth and this righteousness, they will protect the whole country.
1: Dharma rachati rachitaha.
0: And if you protect dharma, that dharma will protect.
1: Dharma eva hato hanti.
0: If you kill dharma, you will be killed.
1: కనుక ధర్మాన్ని మొదలుపెట్టి దేశాన్ని కాపాడమంటే దేశంలో ఎవరు కాపాడగలరు?
0: యు గివ్ రైచ్యూస్నెస్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ యు వాంట్
1: ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇఫ్ యు జస్ట్ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ద రైచ్యూస్నెస్
1: మానవుని యందు ధర్మం అనేటువంటిది శూన్యమైపోయింది.
0: ఇన్ మ్యాన్ టుడే రైచ్యూస్నెస్ ఇస్
1: న్యాయం అనేటువంటిది కనిపించడమే లేదు.
0: దేర్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: సత్యం అనేటువంటి సాక్షాత్కారమే లేకుండా పోతుంది.
0: నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ అట్ ఆల్.
1: మరుగు పడిపోయింది.
0: అండ్ ఇట్స్ హిడెన్.
1: ఇలాంటి పిప్పి మనుషుల ద్వారా మనం దేశాన్ని ఏ రీతిగా రక్షించుకోగలం?
0: సచ్ పీపుల్ హౌ కెన్ యూ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు.
0: ఇట్ ఇస్ నథింగ్ లైక్
1: ఆచరణీయమైనటువంటి స్వరూపాన్ని నిరూపించాలి.
0: అండ్ యూ షుడ్ డిటర్మిన్ అండ్
1: దేశానికైనటువంటి భాషను మనం ఉపయోగపెట్టాలి.
0: అండ్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్.
1: ఒకనొక రాజు దర్బార్ లోపల
0: ఎట్ వన్ టైమ్ ఇన్ ది కోర్ట్
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: దేర్ కేమ్ ఎ పర్సన్ ఎన్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: ఎ స్ట్రీట్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు.
0: హి వాస్ సింగింగ్.
1: తర్వాత నాట్యం ఆడాడు.
0: స్టార్టెడ్ డాన్సింగ్.
1: ఆ రాజు యొక్క భవిష్యత్తు గురించి చెప్తూ వచ్చాడు.
0: అండ్ హి స్టార్టెడ్ ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్.
1: వేదాంత సారాన్ని కురిపించాడు.
0: హి వాస్ ఆల్సో స్పీకింగ్ ఫిలాసఫీ.
1: శంకర తత్వాన్ని బోధించాడు.
0: హి టాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర.
1: అంత బోధించినప్పటికీ రాజుకి చాలా ఆనందం వేసింది.
0: అండ్ కింగ్ వాస్ సో హ్యాపీ.
1: ఒక తట్టతో కాసులు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు.
0: అండ్ హి బ్రాట్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ పాస్డ్ ఆన్ టు ది సన్యాసి.
1: సన్యాసి చెప్పాడు.
0: దెన్ సన్యాసి సేడ్,
1: రాజా,
0: ఓ రాజా,
1: నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను.
0: ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్యాసి నౌ.
1: సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు.
0: దిస్ ఇస్ నాట్ ధర్మ. ద కాండక్ట్
1: దేశానికి ప్రవర్తన ఉండాలి.
0: అండ్ ఐ షుడ్ హ్యావ్ ద బిహేవియర్ అకార్డింగ్ టు మై ఫామ్.
1: లేక సంస్కారములకే హాని కలుగుతుంది.
0: అండ్ దెన్ దట్ విల్ స్పీక్ ఆఫ్ మై రియాలిటీ.
1: కాబట్టి ఈ యొక్క రూకలు నాకు అక్కర్లేదు.
0: సో ఐ డోంట్ వాంట్ దిస్ మనీ, హీ సెడ్.
1: రెండవ రోజు నర్తక వేషం వేసుకుని వచ్చాడు.
0: నెక్స్ట్ డే యాక్టర్ అపియర్డ్ ఇన్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాన్సర్.
1: నర్తక వేషంతో కూడా చాలా నర్తనం చేశాడు.
0: హి వెంట్ ఆన్ డాన్సింగ్.
1: అప్పుడు ఆ నర్తకి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు.
0: దెన్ కింగ్ బ్రాట్ ఫ్యూ కాయిన్స్ యాజ్ ప్రెజెంటేషన్ టు ద డాన్సర్.
1: రాజా, ఇవి నాకు చాలదు అన్నాడు.
0: అండ్ ఇన్ ద రోల్ ఆఫ్ డాన్సర్ ద యాక్టర్ సెడ్, దిస్ మనీ ఇస్ నాట్ అడిక్వేట్.
1: కాసులు ఇచ్చినప్పటికి నాకు ఇంకా వద్దు అని వదిలిపెట్టావు.
0: యెస్టర్డే ఐ గేవ్ యూ లాట్ బట్ యూ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: ఈనాడు నీకు చాలదు అంటున్నావు.
0: అండ్ టుడే యూ సే ఇట్స్ నాట్ ఇనఫ్.
1: దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు.
0: వాట్ డు యు మీన్ బై దాట్?
1: వేషాలకు తగినటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారంకై నాశనమే అవుతుంది అన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ ఇన్ ద వే అప్రోప్రియేట్ టు ద డ్రెస్ ఐ వేర్ ఆల్ ద మై రోల్ యాక్టింగ్.
1: ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు.
0: సో యు ఆర్ ఆల్ ఇన్ ద రోల్ ఆఫ్
1: విద్యార్థికి తగినటువంటి గుణములను మనం ప్రకటించాలి.
0: యు షుడ్ హావ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి.
0: యు షుడ్ హావ్ ద రెస్పెక్ట్ యాజ్ ఎ
1: స్టూడెంట్. విద్యార్థి వేషాలకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: యు షుడ్ హావ్ ది కండక్ట్ ఆఫ్ ఎ ట్రూ స్టూడెంట్.
1: విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: ఎ స్టూడెంట్ షుడ్ బి of humility.
1: విద్యకు వినయమే రక్షణ.
0: అండ్ ది హ్యూమిలిటీ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్.
1: కనుక విద్యార్థులందరూ కూడా కేవలము
0: ఆల్ స్టూడెంట్స్
1: వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాక్ పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి.
0: Therefore, students should have this kind of humility, reverence and respect, follow truth and dharma.
1: సద్గుణంబులు
0: virtues,
1: సద్బుద్ధి
0: గుడ్ మైండ్,
1: సత్యనిరతి
0: ట్రూత్,
1: భక్తి
0: డివోషన్,
1: క్రమశిక్ష
0: డిసిప్లిన్,
1: కర్తవ్య పాలనములు
0: డ్యూటీ,
1: నేర్పునది విద్య.
0: That these qualities are given by education.
1: విద్యార్థి నేర్వవలయు.
0: The student has to cultivate and learn.
1: కనుక విద్యార్థికి తగినటువంటి వేషాలకు తగినటువంటి ప్రవర్తన ఉండకపోతే ఆ వేషములకి అవమానం అయిపోతుంది.
0: If your behavior is not in accordance to the dress you put on, you lose your value.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఎందుకునో అట్టి గౌరవాన్ని సంపాదిస్తున్నారు నాకు తెలుసు. గౌరవ మర్యాదలతో సత్యవాక్ పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి.
0: Therefore, students should have this kind of humility, reverence and respect, follow truth.

0: is not in accordance with the dress you put on, you lose your value.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Meer andari endukudunu atti gauravanni sampadistunnaru naaku telusu.
0: In fact, Bhagwan is aware that you are highly respected.
1: Kaani sahajanga nenu cheppavalsindi cheptunnaru.
0: But Bhagwan wants to tell you in his own way.
1: కానీ మరొక తూరి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: బట్ భగవాన్ కాషన్స్ యు దట్ యువర్ కండక్ట్ షుడ్ బి ఇన్ అకార్డింగ్ టు డ్రెస్.
1: చూపులు చాలా ప్రధానమైనటువంటివి.
0: లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: చూపులు దేన్ని చూడాలో అదాన్ని మాత్రమే చూడాలి.
0: యూ షుడ్ సీ దట్ వాట్ యువర్ సపోజ్.
1: విద్యార్థి దశ లోపల బజార్ లో పోయేటువంటి వారందరినీ చూడకూడదు.
0: యాజ్ ఎ స్టూడెంట్ యూ ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి ఆన్ ది స్ట్రీట్.
1: అప్పుడు అట్లా చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది.
0: అండ్ దెన్ ద లుక్స్ సచ్ లుక్స్ వాచింగ్ ఎవ్రీబడి ఆన్ ద స్ట్రీట్ అమౌంట్స్ ద లుక్ ఆఫ్ ఎ క్రో. కనుల
1: ఎందుకు తెలుసో అన్ని చూసే కందులక.
0: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు వాచ్ ఎవ్రీథింగ్.
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: విద్యార్థి దశలో దేని చూడాలో దాన్ని చూడాలి.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ సపోజ్డ్ టు సీ దట్ వాట్ యు ఆర్
1: గ్రంథాన్ని చూడు.
0: You see the book.
1: దాన్ని చదువు.
0: And you read.
1: తల్లిదండ్రులను చూడు.
0: You see your parents.
1: మిత్రులను చూడు.
0: And friends.
1: అంతే కానీ మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు.
0: You are not supposed to look everybody. Look at everybody.
1: ఎవరైనా మన ఏజ్ వాళ్ళే ప్రక్కన పోతుంటారు.
0: అండ్ పీపుల్ ఆఫ్ అవర్ ఏజ్
1: వీరు కదా అని వారిని చూడకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్.
1: ప్రతి ఒక్కరు కూడా అక్క తల్లిదండ్రులు అన్న తమ్ముడుగా భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ అవర్ బ్రదర్స్.
1: మీ వయసు లోపల మీరందరూ కూడా అక్క తల్లిదండ్రులుగా భావించాలి. స్త్రీలను
0: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ కన్సిడర్ ఎవ్రీబడి
1: పెద్దలను తల్లులుగా విశ్వసించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ మదర్స్.
1: ఊరికే కన్నులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు.
0: బికాస్ ఆఫ్ ఐస్ యూ కెనాట్ లుక్ ఇన్ ఎనీ వే.
1: ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు.
0: And because of such bad looks, you lose your sight.
1: Surya namaskaram chepparu.
0: You salute, respect your sun god.
1: Evaru ye vidhanga ee pedda chedda drushtini chustaro vaallallo nenu kanu drushtinchi veraipothanu annadu suryudu.
0: And sun said, I will withdraw the sight or vision from that person who has bad looks.
1: Kanuka evarunte varini chudakoodadu.
0: So you cannot look
1: at దారిలో నడుస్తున్నావు, దారిని చూసుకుంటూ నువ్వు పో.
0: As you pass by, watchful of the road.
1: నీకు క్షేమమే అవుతుంది, గుణములు మంచిగా పెరుగుతాయి.
0: You will be safe with your watch every step.
1: నువ్వు రోడ్లో నడుచుకుంటూ లేకపోతే రోడ్లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషి చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది?
0: As you pass by or riding on a cycle, if you watch all wall posters around, who is put to danger?
1: కనుక నీవు దారిపైన దృష్టి వదలి ఇంకొకరిపై దృష్టి పెట్టి నీకే యాక్సిడెంట్ జరుగుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద రూట్ అండ్ ద రోడ్ క్యారీడ్ బై అదర్ సినారియో. కాన్సంట్రేట్ ఆన్ ద రోడ్ ద పాత్.
1: ఆ విధమైనటువంటి దీంట్లో మనం అభివృద్ధి పరచుకోవాలి, దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి.
0: కంట్రోల్ యువర్ లుక్స్.
1: బుద్ధుడు కూడా మొట్టమొట్ట సమ్యక్ దృష్టి అని పెట్టాడు.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ లుక్స్ అకార్డింగ్ బుద్ధ.
1: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ గుడ్ లుక్స్.
1: పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారం అయిపోతాం.
0: అండ్ ఇఫ్ వీ హ్యావ్ బ్యాడ్ లుక్స్ వీ టర్న్ మ్యాడ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అరిస్టాటిల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు.
0: అరిస్టాటిల్ వాస్ ప్రొసీడింగ్.
1: వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు.
0: అండ్ హిస్ ప్రిసెప్టర్ ఆల్సో వాస్ టీచింగ్ అలాంగ్ సైడ్.
1: అరిస్టాటిల్ యొక్క గురువు ప్లేటో.
0: ప్లేటో వాస్ ద టీచర్ ఆఫ్ అరిస్టాటిల్.
1: తాను కూడాను ఇవే అనుసరించి వచ్చాడు.
0: హి వాస్ ఆల్సో ప్రొసీడింగ్ ఇన్ ది సేమ్ వే.
1: ఆయన చెప్పాడు,
0: హి సెడ్,
1: సత్యం మన యొక్క దృష్టి.
0: ట్రూత్ ఇస్ అవర్ విజన్.
1: మంచితనము, గుడ్నెస్ మన యొక్క దృష్టి.
0: గుడ్నెస్ ఇస్ అవర్ విజన్.
1: బ్యూటీ మన యొక్క దృష్టి.
0: బ్యూటీ ఇస్ అవర్ సైన్.
1: ఏది బ్యూటీ?
0: వాట్ ఇస్ బ్యూటీ?
1: టీచర్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: అదే మన యొక్క బ్యూటీ.
0: దాట్ ఈస్ ది బ్యూటీ.
1: సత్యం శివం సుందరం అన్నారు.
0: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: అయ్యేటప్పుడు చెప్పాడు ఆయన గురువు, దారి నడుచుకుంటూ పోతున్నాడు.
0: అండ్ దిస్ టీచర్ వాస్ పాసింగ్ బై.
1: ఆయన ఎవరిని చూసేటువంటి వాడు కాదు.
0: హీ నెవర్ లుక్డ్ ఎవ్రీబడి.
1: ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు.
0: బికాస్ హీ వాస్ ద లీడర్ ఆఫ్ యూత్.
1: ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు టీచ్ దెమ్ వెల్ హీ హస్ టు ప్రాక్టీస్ ఆన్ హిస్ ఓన్.
1: కింద చూసుకుంటూ పోతున్నాడు.
0: హీ వాస్ జస్ట్ ప్రొసీడింగ్
1: వాక్.
0: ఇట్ వాస్ ఈవినింగ్ వాక్.
1: ఫుట్ పాత్ చేస్తున్నాడు.
0: అండ్ హీ వాస్ వాకింగ్ అలాంగ్ ద ఫుట్ పాత్.
1: అదే ఈవినింగ్ లోపలే ఎవరో ఇంకొక ఆఫీసర్ కూడాను ఆ ఫుట్ పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు.
0: ఇన్ ద సేమ్ ఈవినింగ్ అనదర్ ఆఫీసర్ ఆల్సో వాస్ పాసింగ్ బై. ఈవినింగ్ వాక్.
1: ఇద్దరు వచ్చారు, కొట్టుకున్నారు, డీ కొట్టారు.
0: బోత్ కేమ్ ఇన్ క్లాష్.
1: తక్షణమే ఇతను చెప్పాడు, హూ ఆర్ యూ అన్నాడు.
0: ఇమీడియట్లీ ఆస్క్ హూ ఆర్ యూ.
1: అయ్యా, నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నా, నేను ఎవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు.
0: ఇన్ రిప్లై టు దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ, ద గురు సెడ్, ఇన్ ఫ్యాక్ట్ ఐ మీన్ సర్చ్.
1: నేనెవరు అని చింతిస్తున్నాను.
0: ఐ హావ్ బీన్ థింకింగ్ దిస్.
1: దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు.
0: ఐ వాంట్ యూ టు లెట్ మీ నో హూ ఐ యామ్.
1: అతనే సోక్రటీస్.
0: అండ్ హీ

0: సోక్రటీ
1: ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యూకులు అందరినీ చేర్చుకుని చక్కని బోధన సలుపుతూ వచ్చేటువంటి వాడు.
0: సోక్రటీస్ వాస్ టీచింగ్ యూత్ అరౌండ్ హిమ్.
1: చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు.
0: నెవర్ హ్యావ్ బ్యాడ్ లుక్.
1: చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు.
0: హి నెవర్ లిసన్ టు బ్యాడ్ థింగ్స్.
1: ఏమిది లౌడ్ స్పీకర్ ఇష్టమొచ్చినట్టు వినడానికి వినకూడదు. ఏది వినాలో వాటి వినాలి.
0: హియర్ ఇస్ నాట్ లైక్ ఎ లౌడ్ స్పీకర్. యు ఆర్ నాట్ సపోజ్ టు హియర్ వాట్
1: వినకూడదు.
0: యూ షుడ్ నాట్ హియర్ ఎవ్రీథింగ్.
1: తలచాలి. ఏది తలచాలో దాన్ని తలచాలి.
0: యూ షుడ్ థింక్ ఇన్ ద రైట్
1: వే. ఎప్పుడు ఎక్కడ ఏమిటి తలచాలో తలచాలి.
0: వాట్ వేర్ ఇస్ టు బి థాట్ దట్ యూ షుడ్ థింక్.
1: అనవసరంగా రాత్రింతప్పుడు చింతన చేసుకుంటూ కూర్చోకూడదు.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ త్రూ అవుట్ నైట్.
1: ఆ విధంగా చింతన చేసేటువంటి కౌరవులకే వంశమంత నాశనం అయిపోయింది.
0: బికాస్ కౌరవ ఎంటర్టైన్ బ్యాడ్ థింకింగ్
1: దురాలోచన చేత పాండవుల యొక్క నాశనాని కోసమని దుశ్చింతన జరుపుతూ వచ్చేవారు.
0: బికాస్ కౌరవస్ వర్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్ మెనోవరింగ్ మానిపులేటింగ్
1: అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది.
0: యాజ్ పాండవాస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంప్రూవ్ దేర్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ దే వర్ హైలీ రిప్యూటెడ్ అట్ ది ఎండ్.
1: చెడ్డ చూపు చెడ్డ వినికిడి చెడ్డ తలపులు మానవుడి ఎందు ఉండకూడదు.
0: సో బ్యాడ్ లుక్స్ బ్యాడ్ హియరింగ్ అండ్ బ్యాడ్ థాట్స్ నో వన్ షుడ్ హ్యావ్.
1: చెడ్డ మాటలు కూడా ఉండకూడదు.
0: అండ్ యు షుడ్ నాట్ యూస్ బ్యాడ్ వర్డ్.
1: మనసుకు ఆనందపరిచేటువంటి మాటలు ఇవ్వాలి.
0: యువర్ వర్డ్ షుడ్ మేక్ యువర్
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: విద్యార్థుల్లో చక్కని గుణాలు.
0: దీస్ ఆర్ గుడ్ క్వాలిటీ.
1: విద్యార్థికి ఈ గుణములే అలంకారములు.
0: అండ్ దీస్ ఈస్ యువర్ రియల్ జ్యువెల్ డెకరేషన్ టు యువర్
1: విద్యార్థులారా విద్యార్థినిలారా
0: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్.
1: ఈ వయసు లోపల మీరు సంపాదించుకోవాల్సినటువంటి గుణములు ఎంతైనా మీరు సంపాదించుకోవాలి.
0: దేర్ ఆర్ మెనీ వర్చ్యూస్ గుడ్ క్వాలిటీస్ యూ కెన్ కల్టివేట్.
1: భవిష్యత్తులో వీటంతా కూడా వినియోగ పెట్టుకుని పోవాలి.
0: అండ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ దట్ యూ కల్టివేట్ నౌ ఇన్ ఫ్యూచర్.
1: ఈనాడు మనం సంపాదించుకుంటే కదా రేపటి వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది.
0: యూ కల్టివేట్ దోస్ థింగ్స్ రైట్ నౌ యూ కెన్ యూజ్ ఆఫ్ దెమ్ లేటర్.
1: సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం.
0: యూ డోంట్ కల్టివేట్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్.
1: సద్గుణములు సద్బుద్ధి సత్యనిర్తి సత్యవాకులు మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ యూ హావ్ టు డెవలప్ ఆల్ ద వర్చ్యూస్ ద డ్యూటీ డిసిప్లిన్ అండ్ ద డివోషన్ అడియరెన్స్.
1: బుద్ధుడు నిరంతరం కూడా మంచి దృష్టిని కావాలని సమ్యక్ దృష్టి సమ్యక్ దృష్టి అనేవాడు.
0: బుద్ధ ఆల్వేస్ రిపీటెడ్లీ సెడ్ గుడ్ లుక్స్ ఆర్ ప్రైమ్ ఇంపార్టెంట్.
1: తన శిష్యులందరూ కూడా అటు ఇటు చూడకూడదు.
0: అండ్ హి నెవర్ అలౌడ్ హిస్ డిసైపుల్స్ టు లుక్ హిదర్ అండ్
1: దట్. దాని వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ఇట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: దుర్భావనలు అభివృద్ధి అయిపోతాయి.
0: యు డెవలప్ బ్యాడ్ థాట్స్.
1: దుర్భావనలు నిన్నే హతం చేస్తాయి.
0: అండ్ బ్యాడ్ థాట్స్ విల్ రూయిన్ యు అల్టిమేట్లీ.
1: చూడకూడదు.
0: సో యు కెనాట్ లుక్ లైక్ దట్.
1: ఈ చూపును అదుపులో పెట్టుకో.
0: కంట్రోల్ యువర్ విజన్
1: అని సమ్యక్ దృష్టి అని
0: బోధిస్తారు. దట్ అమౌంట్స్ టు గుడ్ లుక్స్.
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: మీరు ఈ వయసు లోపల
0: అట్ దిస్ ఏజ్
1: చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి.
0: అండ్ యూ షుడ్ హావ్ వెరీ గుడ్ నేమ్.
1: భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి.
0: యు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్.
1: నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ టుడే ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
1: ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు.
0: యూత్ ఆఫ్ టుడే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్.
1: ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి.
0: అండ్ ఫ్యూచర్ లీడర్స్ షుడ్ మేక్ దిస్ కంట్రీ సీక్రెట్.
1: లీడర్ ఎట్ట ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటుంది దేశము.
0: అండ్ ఇఫ్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ.
1: కనుక మీరు మంచి వాళ్ళైనప్పుడే దేశం కూడా మంచిదవుతుంది.
0: ఇఫ్ యూఆర్ గుడ్ ది కంట్రీ ఇస్ బౌండ్ టు బి
1: పవిత్రమైన భారతదేశాన్ని త్యాగ భూమి అయిన భారతదేశాన్ని కర్మభూమి అయిన భారతదేశాన్ని పుణ్యభూమి అయిన భారతదేశాన్ని మీరు పుణ్యపురుషులుగా జీవించి దాన్ని పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ భారత్ బీయింగ్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్ ల్యాండ్ ఆఫ్ యాక్షన్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్ ఇట్ హ్యాస్ టు బి అప్హెల్డ్ బై యూ పీపుల్.
1: అందుకే మీరు దేహాన్ని కాపాడుకోవాలి.
0: ఫర్ దట్ పర్పస్ యూ హావ్ టు మెయింటైన్ యువర్ బాడీ.
1: కనుక దేహం అనేటువంటిది పోతే మనకు రాదు తిరిగి.
0: వెన్ వన్స్ ద బాడీ ఇస్ లాస్ట్
1: దేనిపైనా మనం సాధించవచ్చు కానీ దేహం పోతే తిరిగి మనం
0: రీగెయిన్ ఎనీథింగ్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ లాస్ట్ బట్ నాట్ ద బాడీ.
1: కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు.
0: To achieve the goal, until you reach the destination, proceed, go ahead.
1: అదే మీ లక్ష్యంగా తీసుకోవాలి.
0: కీప్ ఇట్
1: అదే మీ ప్రతిజ్ఞగా పట్టాలి.
0: కీప్ ఇట్ ఎస్ ది చీఫ్ ఎయిమ్.
1: పట్టిన పట్టేదో పట్టనే పట్టు తిని పట్టు నెగ్గేదో అట్లే ఉండు.
0: You have determined somewhere other. Hold on until you are successful.
1: కోరు ఏదో కోరనే కోరితే కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
0: Having desired anyway, do not return until the desire is fulfilled.
1: అడిగినది ఏదో అడగన అడిగితే అడిగినది దాకా విడవకుండు.
0: Having asked, never give up until it is given.
1: తలచినదేదో తలచనే తలచితే తలపు తీరు దాకా పోవకుండు.
0: Having thought somewhere other until the thought is reality, do not
1: పోరుపడలేక మీరైన భూవలియు వడం తెలియక తమైన అడుగవరియు.
0: Out of disgust, God should bless you, or you should faint in the
1: way. పోరుపడలేక తానైనప్పుడు వస్తాడు.
0: అంటే
1: వడం తెలియక మీరైనా అడగాలి.
0: out of disgust he might come for the home, or he may drop out. But if you return without the fulfillment, it is not the quality of a student. It is not a determination of a student. Should achieve the
1: accomplishment.
0: Then that is the determination of a student. Embodiments of love.
1: మీ విద్యార్థులు పలికినవి, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణా భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా చేరూపించూ సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ ఆల్ స్టూడెంట్స్ టు ట్రెజర్ ఆల్ దోస్ థింగ్స్ టాక్ టు యూ, ఆల్ దోస్ థింగ్స్ స్పోకెన్ టు యూ బై ఎల్డర్స్ బై స్టూడెంట్స్. And all those ideals be treasured so that you would practice in future and be well ideal citizens. So saying, Bhagwan brings his divine discourse to a close.

0: as fire is hidden in the firewood, just as oil is found in the tills, so also Sri Atma is all pervasive, found everywhere and in everything. Do not forget this good word.
1: Vidyarthulare.
0: Dear students.
1: Vidyarthinilare.
0: Dear students, men and women.
1: Enni vidyalu chadiviyu? Entati padavulu nerinappatikini? Enni bhoga bhagyamulu anubhavinchinappatikini? Manavata viluva okati lekapoyina ivanni enukudu nirprayojanam.
0: Whatever education you may have, whatever authority and power you may enjoy, whatever luxuries and comforts you may enjoy, if you do not have human values, all this would be a waste.
1: Jeevitamulo vividha parudula madhya samarasyamu samanmayamu undinappude jeevitam arthavantam avutundi.
0: Only when you have harmony and understanding in life, life becomes meaningful.
1: జీవితములో నిత్య సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సాంప్రదాయములను సంస్కృతిని నేటి కాలానుగుణ్యంగా సమన్వయం చేసుకుని సంరక్షించుటే ఇది ప్రధానమైన విద్య.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ టు ఎంజాయ్ ఇన్ డైలీ లైఫ్ దోస్ ఇన్ఫినిట్ వాల్యూస్ అండ్ ట్రెడిషన్స్ విచ్ హావ్ కమ్ అబౌట్ అండ్ ద గ్రేట్ కల్చర్ విచ్ హావ్ ఎంజాయ్డ్.
1: ఇలాంటి పవిత్రమైన నిత్య సత్యమైనటువంటి భావములు ఈనాడు విద్యార్థులు ఎందు లోపించటం చేతనే విద్యార్థుల హృదయము మలినమై అశాంతి అయి అసంతృప్తికి గురి అయి కేవలము అస్తవ్యస్తమైన జీవితంగా గడుపుతున్నారు.
0: యాజ్ సచ్ గ్రేట్ సీక్రెట్ క్వాలిటీస్ ఆర్ ల్యాకింగ్ ఇన్ ద హార్ట్స్ స్టూడెంట్స్, టుడే స్టూడెంట్స్ ఆర్ ఫిల్డ్ విత్ హార్ట్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ ఐడియాస్ డర్ట్ and therefore they are suffering confusion, conflicts and very many difficulties in life.
1: Nirantaramu vidyarthulu yokka bhavamulu durbhavamula chetanu duralochana chetanu duskarmala chetanu nindi nimidukritamai untunnadi.
0: Today students' feelings are full of the thoughts, the feelings and their deeds, all of them are bad and evil.
1: Deeniki karanam emiti?
0: What is the reason for this?
1: దీని విమోచనకు సరైనటువంటి కృషి సల్పకపోవటమే.
0: ది ఓన్లీ రీజన్ ఈజ్ దట్ దే ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ఫ్రీ ఫ్రమ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ దిస్ స్టేట్.
1: మానవతా విలువలు సరైన రీతిగా అర్థం చేసుకోలేకపోవటమే.
0: నాట్ అండర్స్టాండింగ్ హ్యూమన్ వాల్యూస్ ప్రాపర్లీ ఈజ్ ది మెయిన్ రీజన్ ఫర్ దిస్ స్టేట్.
1: ఏమిటి ఈ మానవతా విలువలు?
0: వాట్ ఆర్ రియల్ హ్యూమన్ వాల్యూస్?
1: యమము నియమము ఈ రెండింటి యొక్క అంతరాత్మను గుర్తించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
0: Man's life becomes sanctified when he understands the correct meaning of yama and niyama.
1: Yama anaga ahimsa satyamu asteyamu brahmacharyamu aparigraham.
0: When you see yama, it consists of five things: ahimsa, non violence, satyamu, truth, asteyamu, నాన్ పొసెషన్, బ్రహ్మచర్యము, సెలిబసీ అండ్ అపరిగ్రహము.
1: అహింస అనగా త్రికరణ శుద్ధితో మనోవాక్కాయములచే ఎట్టి ప్రాణిని కూడాను బాధించకుండా ఉండటం.
0: అహింస ఆర్ నాన్ వైలెన్స్ రెఫర్స్ టు నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ బీయింగ్ ఎయిదర్ బై వర్డ్, థాట్ ఆర్ డీడ్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క క్రియకు మానవుడు నోచుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ నాన్ వైలెంట్ అప్రోచ్.
1: తన స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై అనేక మందిని బాధిస్తున్నాడు.
0: ఫార్ ఫుల్ఫిల్లింగ్ హిజ్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఎండ్స్ హీఈస్ హర్టింగ్ అండ్ హార్మింగ్ అదర్ పీపుల్.
1: నేను అనే అహంకారము, నాది అనేటువంటి అభిమానము, ఈ రెండే సమస్త అనర్థములకు మూల కారణము.
0: For all the problems that are faced by man, it is I and the ego అండ్ మైండ్ అండ్ దట్ పొసెసివ్ ఇన్స్టింక్ట్
1: అహంకార అభిమానములు నిర్మూలము గావించినప్పుడే మానవత్వం అభివృద్ధి గావించడానికి అవకాశం ఉంటుంటుంది.
0: హ్యూమన్ బీయింగ్స్ విల్ బి ఏబుల్ టు మేక్ ప్రోగ్రెస్ ఓన్లీ వెన్ దే ఫ్రీ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ఈగో అండ్ అటాచ్మెంట్.
1: కనుక అహింస అనేటువంటిది మాటల చేత కాక మనశ్చేత కాక క్రియందు కూడాను ఎట్టి ప్రాణిని కూడాను బాధించకుండా చూసుకోవాలి.
0: నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ బీయింగ్ నాట్ మియర్లీ బై థాట్ ఆర్ బై వర్డ్ ఈవెన్ బై డీడ్ దాట్ అలోన్ అమౌంట్స్ టు రియల్ అహింస.
1: రెండవది సత్యము.
0: ద సెకండ్ వన్ ఈస్ ట్రూత్.
1: సత్యము సత్యమని చూచినది చూచినట్టుగా విన్నది విన్నట్టుగా చేసినది చేసినట్టుగా చెప్పినంత మాత్రం సత్యము కానేరదు.
0: ఇట్ వుడ్ నాట్ బికమ్ ట్రూత్ ఇఫ్ యూ మియర్లీ టెల్ థింగ్స్ యాజ్ యూ సీ యాజ్ యూ హియర్ ఆర్ యాజ్ యూ పర్సీవ్.
1: త్రికాల భాగ్యం సత్యం.
0: దట్ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ ద త్రీ టైమ్స్ దాట్ ఈస్ ట్రూత్.
1: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేర్చుకుని ప్రీతి హితముగా ఉంటుండాలి.
0: ద వర్డ్ మస్ట్ బి డియర్ అన్హర్
1: సత్యం ప్రియముగా ఉంటుండాలి.
0: ట్రూత్ మస్ట్ బి రియలీ డియర్ అండ్
1: ఉద్వేగంగా ఉండకూడదు.
0: యూ షుడ్ నాట్ బి
1: సత్యము కదా అని ఇతరులు బాధించినటువంటి రీతిగా సత్యము చెప్పకూడదు.
0: యూ షుడ్ నాట్ హేస్టిలీ టెల్ ట్రూత్ ఇన్ ఆర్డర్ టు హర్ట్ పీపుల్.
1: ఇతరులకు ప్రీతి కదా అని అసత్యం ఆడరాదు.
0: ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ అదర్స్ యూ షుడ్ నాట్ టెల్ ఎ లై.
1: ఇట్టి సత్యమును వినయ విధేయతలతో మనోవాక్యముల చేత మనసును రంజింపచేయనట్టుగా పలకటం ఇది సహజం.
0: రియల్ ట్రూత్ ఈస్ కన్వేయింగ్ థింగ్స్ ఇన్ ఎ డియర్ అండ్ యాక్సెప్టబుల్ వే టు ఆల్ పీపుల్ అండ్ విత్ హ్యూమిలిటీ అండ్ దట్ అలోన్ అమౌంట్స్ టు ట్రూత్.
1: ఇట్టి సత్యమును విద్యార్థులు ప్రప్రథములు అనుసరించక తప్పదు.
0: ఇన్ ది స్టూడెంట్స్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ మస్ట్ ఫాలో దిస్ పాత్ ఆఫ్ ట్రూత్.
1: మానవ జీవితము సత్య జీవితము.
0: మ్యాన్స్ లైఫ్ ఈస్ బేస్డ్ ఆన్
1: పవిత్రమైన జీవితము.
0: ఇట్ ఈస్ సేక్రెడ్
1: దివ్యమైన నవ్యమైనటువంటి జీవితము.
0: ఇట్ ఈస్ డివైన్
1: విలువ కలిగినటువంటి జీవితము.
0: ఇట్ ఈస్ మోస్ట్ ప్రెషియస్
1: జీవించగలిగినటువంటి జీవితము.
0: ఇట్ ఈస్ లైఫ్ మెంట్ టు బి లివ్డ్.
1: ఇట్టి జీవితాన్ని మనం వ్యర్థము గావించుకోవడానికి అసత్య మార్గంలో ప్రవేశించి స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నాం.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ అన్ట్రూత్ అండ్ నాట్ రియలైజింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: మూడవది ఆస్థేయము.
0: ద థర్డ్ వన్ ఈజ్ ఆస్థేయ.
1: ఎట్టి సమయం నందు కానీ
0: వాట్ ఎవర్ బి ద టైమ్
1: ఎట్టి పరిస్థితులు ఎందు కానీ
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: ఇతరుల యొక్క పదార్థమును మనం దొంగిలించరాదు.
0: We should not steal things belonging to others.
1: ఇది త్రికరణ శుద్ధిగ ఇట్టి భావమును పరిశుద్ధము గావించుకోవాలి.
0: We should observe this with all the త్రికరణాస్ three instruments mind thought and deed.
1: కేవలము ఒక పదార్థమును దొంగిలించడం మాత్రమే కాదు ఇది మానసికంగా కూడాను ఇట్టి భావమే అతనిలో ప్రవేశించరాదు.
0: There should not be even a thought of stealing and that is ఆస్థేయ.
1: ఇట్టి ఆస్థేయాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్
1: బ్రహ్మచర్యం.
0: ది నెక్స్ట్ వన్ ఇది
1: లోక సంబంధమైనటువంటి రీతిగా మనం ఆచరించటము ఇది అసాధ్యము.
0: ఇట్ మే బి ఇంపాసిబుల్ టు అబ్జర్వ్ బ్రహ్మచర్య ఇన్ ద వే దట్ ఇట్ ఈస్ అండర్స్టూడ్.
1: దుర్భావములకు దురాలోచనలకు దుశ్చేష్టలకు మనసును ప్రవేశపెట్టరాదు.
0: వీ షుడ్ నాట్ అలౌ మైండ్ టు గో ఇన్ టు రాంగ్ థాట్స్ ఆర్ uttering wrong words or following wrong deeds.
1: సరియైనటువంటి బ్రహ్మచర్యం అనగా నిరంతరము బ్రహ్మములో చరించడమే బ్రహ్మచర్యం.
0: లివింగ్ ఇన్ బ్రహ్మ ఈజ్ ది కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ బ్రహ్మచర్య.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఎట్టి తలంపులు వచ్చినా ఎట్టి ఆలోచనలు కలిగినా ఎట్టి క్రియలు చేయాలని ఇష్టపడినా ఇవన్నీ కూడాను బ్రహ్మకర్మలుగానే విశ్వసించటము ఇది నిజమైన బ్రహ్మచర్యకు సరియైన అర్థము.
0: ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ బ్రహ్మచర్య ఈజ్ వాట్ ఎవర్ థాట్ యు గెట్ వాట్ ఎవర్ యు డు థింకింగ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫరింగ్ ఇట్ టు హిమ్ దాట్ వుడ్ బి రియల్.
1: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనే భావం చేత తానే ఒక బ్రహ్మంగా విశ్వసించి తాను ఆచరించేటువంటి సర్వకర్మలు కూడాను బ్రహ్మకర్మలుగానే విశ్వసించటము ఇది బ్రహ్మచర్యం.
0: రియల్ బ్రహ్మచర్య ఈజ్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ ఎస్ బ్రహ్మ and performing every activity for the pleasure and for the benefit of Brahma. That is real brahmacharya.
1: Brahma nirminchina brahma likinchina vedamu shastramu itihasamu puranamu ఉపనిషత్తు, బ్రహ్మసూత్రము ఇత్యాది గ్రంథములను నిరంతరము వల్లించడమే ఇది బ్రహ్మచర్యము.
0: అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మచర్య ఈజ్ టు కంటిన్యూస్ పార్టిసిపేట్ ఇన్ స్టడీయింగ్ వేరియస్ థింగ్స్ రిటన్ బై బ్రహ్మ హింసెల్ఫ్ సచ్ యాజ్ వేదాస్, శాస్త్రాస్, ఇతిహాసాస్, బ్రహ్మసూత్రాస్ అండ్ ఉపనిషత్స్.
1: బ్రహ్మచర్యం అనగా భవనమును పునాది వంటిది.
0: బ్రహ్మచర్య మే బి కంపేర్డ్ టు ది ఫౌండేషన్ ఫర్ ఎ బిల్డింగ్.
1: బ్రహ్మచర్యం అనేటువంటి ఒక పునాది పైననే గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అనే మూడు భవనములు అభివృద్ధి అవుతూ వస్తున్నాయి.
0: ద నెక్స్ట్ త్రీ స్టోరీస్ ఆఫ్ గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస ఆర్ బిల్ట్ ఆన్ ద ఫౌండేషన్.
1: బ్రహ్మచర్యం అనేటువంటి పవిత్రముగా లేకుండా, భద్రముగా లేకుండా, స్థిరముగా లేకుండా గృహస్థ, వానప్రస్థ, సన్యాసములన్నీ కూడా కూలిపోవడానికి అవకాశం ఉంటాయి.
0: This brahmacharya is not sacred, strong and firm. The other stages in life will be rather shaky and likely to fall.
1: Kanuka jeevita bhavanamunaku brahmacharyam anetunti pradhanamaitunti yokka sutramu.
0: For the mansion of life, brahmacharya therefore is a very important prerequisite.
1: Ide nirmalamai nishtalamai nisvarthamai nirahankaramto kudinatuntidiga untundali.
0: This must be totally pure. And it must be sacred and it must be free from any defect or flaw.
1: Inka aidavadi aparigraham.
0: The next one is aparigraha.
1: Ee parigraham anetundi maha paapam ani dosham ani kudanu upanishattulu bodhisthu vachayi.
0: Upanishads have declared that parigraha is a great sin.
1: Manam etti upakaram chesinappatikini tat phalitamai manam etti dinini andukovadaniki siddhamuga undaradu.
0: Whatever good you do to others, you should not expect any result or anything in return from
1: karma. Karmamulaku pratiphalamulu andukovatamu manava sahajam.
0: It is natural for man to accept things in return for what he does.
1: Kani adi shastriyitiga adi asahajam.
0: But from the point of view of scriptures, this is unnatural and undesirable.
1: Oka talli, tandri, guruvu, daivam వీరి నుండి మాత్రమే ఏమైనా పొందడానికి అధికారం ఉన్నది, కానీ ఇతరుల దగ్గర నుండి ఏ పదార్థం కూడా మనం అందుకోరాదు.
0: వీ హావ్ నో రైట్ టు రిసీవ్ ఎనీథింగ్ ఎక్సెప్టింగ్ ఫ్రమ్ మదర్, ఫాదర్, ప్రిసెప్టర్ అండ్ గాడ్.
1: భగవంతుడు సృష్టికర్త,
0: గాడ్ ఈస్ ద క్రియేటర్,
1: పోషణకర్త,
0: హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్,
1: సంరక్షకుడు,
0: హీ ప్రొటెక్ట్స్ అస్.
1: కనుక భగవంతుని చేత అన్నీను మనం పొందడానికి అధికారం ఉంటుండాలి.
0: వీ హావ్ ఎవ్రీ రైట్ టు గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్.
1: అయితే తల్లిదండ్రుల దగ్గర వారి శక్త్యానుసారము, వారి యొక్క యోగ్యానుసారము మనం అందుకోవాల్సిందే, కానీ మితిమీరి వారిని కూడా బాధించడం ప్రయత్నించరాదు.
0: వీ హావ్ ఎ రైట్ టు రిసీవ్ అకార్డింగ్ టు ది కెపాసిటీస్ ఆఫ్ ది పేరెంట్స్, బట్ వీ షుడ్ నాట్ ట్రబుల్ దెమ్ ఎక్స్పెక్టింగ్ టూ మచ్ ఫ్రమ్ దెమ్.
1: గురువు దగ్గర నుంచి కేవలము విద్యా అనుగ్రహమును మాత్రమే అందుకోవాలి.
0: వీ హావ్ ఎ రైట్ టు రిసీవ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద ప్రిసెప్టర్.
1: కోవా గురు యోగి హితోపదేష్ట, హితమును బోధించేటువంటి గురువు నందు శిష్యస్తుకోయో గురు భక్తి ఏవా, అతని సంతృప్తిపరిచేటువంటి ఒక మార్గం తప్ప అన్యరీతిలోని ఏమాత్రం కూడా నువ్వు చేయి చాచరాదు.
0: ద స్టూడెంట్ షుడ్ ఆల్వేస్ కండక్ట్ హిమ్సెల్ఫ్ సో హాస్ టు ప్లీజ్ గురు హూ ఆల్వేస్ థింక్స్ ది వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్.
1: కానీ ఈనాటి విద్యార్థులు ఎందు ఇది చాలా లోపించినది.
0: బట్ ఇట్ ఈస్ హైలీ ల్యాకింగ్ ఇన్ స్టూడెంట్స్ ఆఫ్ టుడే.
1: తద్వారానే అనేక విధములైనటువంటి యొక్క మనము ఒక విధమైనటువంటి యొక్క జన్మలకు గురి అవుతున్నాం.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ దిస్ పీపుల్ ఆర్ టేకింగ్ అప్ దిస్ రీబర్త్ అండ్
1: రుణస్థులుగా మారిపోతున్నాము.
0: వీఆర్ బికమింగ్ ఇండిటెడ్.
1: ఈ రుణ ఫలితం చేత ఏ విధంగా మనకు జన్మ లభిస్తుందో చెప్పడానికి వీలు కాదు.
0: అన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఇండిటెడ్నెస్ వీ హావ్ టు టేక్ బర్త్, but we do not know what type of birth we are going to get.
1: Avasaramainappudu tappa anya samayamulandu itarlu inti endukodunu bhujincharadu.
0: Unless it becomes essential, we should not even partake food in others' houses.
1: Na mitruni inti endunnanu kada ani cheptani oka 10 dinamulo 15 dinamulo tishta veskoni undaradu.
0: Just because you are staying with your friend, you have no right to stay there for 10 or 15
1: days. Nee mitrude nee talita vaari talitandrul paina aadharapadi untunnadu.
0: Your friend himself depends upon his parents.
1: Ataniki swatantram ledu.
0: He does not have his own freedom.
1: Atti paristhitulu yendu mitrudu mitrulandi vaari inti yendu boyi manu kurchoti boncheyatam manchidi kaadu.
0: Under such circumstances, it would be inappropriate to sit in your friend's house అండ్ గో ఆన్ బికమింగ్ ఎ బర్డెన్.
1: మిత్రుడు సంపాదించినటువంటిది కాదు అది.
0: ఇట్ ఈస్ నాట్ ఎర్న్ బై యువర్ ఫ్రెండ్.
1: మిత్రుని యొక్క తల్లిదండ్రులు సంపాదించినటువంటిది.
0: ఇట్ ఈస్ వాట్ ఈస్ ఎర్న్ బై ది పేరెంట్స్.
1: తల్లిదండ్రుల యొక్క సంపాదన పుత్రులకు మాత్రమే అధికారం ఉన్నది కానీ అన్యులకు లేదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది చిల్డ్రన్ హూ హావ్ ద రైట్ టు ఎంజాయ్ ది ఎర్నింగ్స్ ఆఫ్ ది పేరెంట్స్.
1: అలాంటి పరిస్థితుల లోపల మనము నిత్యానిత్య విషయ పరిశీలన చేయకుండా మనము అన్యుల ఇంటి ఎందు పోయి కూర్చుంటుంటాం.
0: అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ వుడ్ బి రాదర్ ఇన్అప్రోప్రియేట్ టు గో ఆన్ బికమింగ్ ఎ బర్డెన్ టు
1: ఫ్రెండ్స్. అభ్యాసం కాదు.
0: దిస్ ఈస్ ఇన్అప్రోప్రియేట్ ఫర్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: కనుక అపరిగ్రహం అనేటువంటిది అత్యవసరం.
0: దేర్ ఫోర్ దిస్ అపరిగ్రహ నాన్ యాక్సెప్టింగ్ థింగ్స్ ఫ్రమ్ అదర్
1: పత్రమో పుష్పమో ఫలమో తోయమో అన్నట్టుగా ఏ ఒక్క చిన్నదానినైనా కూడాను మనం ఇతరులకు అర్పించడానికి తగినటువంటి దీనిలో మనం సిద్ధంగా ఉండాలి. కానీ ఇతరుల నుంచి అందుకోవడానికి ఏమాత్రము మనం సిద్ధంగా ఉండరాదు.
0: వాట్ ఎవర్ లిటిల్ వీ కెన్ డూ ఫర్ అదర్స్ వీ కెన్ డూ, బట్ వీ షుడ్ నాట్ ట్రై టు యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్.
1: ఇది యమం యొక్క మానవతా విలువలు.
0: దిస్ ఈస్ వాట్ యమ కాన్స్టిట్యూట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్.
1: ఇంకా నియమము లోపల 5 నియమములు ఉంటున్నాయి.
0: నియమ కన్సిస్ట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్, 5 కాంపోనెంట్స్.
1: మొదటిది శౌచము.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ శౌచ.
1: రెండవది తపస్సు.
0: ద సెకండ్ వన్ ఈజ్ తపస్సు.
1: మూడవది సంతోషము.
0: ద థర్డ్ వన్ ఈజ్ సంతోషము.
1: నాలుగోది స్వాధ్యాయము.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ స్వాధ్యాయము.
1: ఐదవది ఈశ్వర ప్రణిధానము.
0: ది ఫిఫ్త్ వన్ ఈజ్ ఈశ్వర
1: ప్రణిధానం.
0: ఈశ్వర ప్రణిధానము.
1: ఇక్కడ శౌచము.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ శౌచము.
1: ఈ శౌచం అనేటువంటిది రెండు విధములుగా ఉంటుండాలి.
0: దిస్ శౌచము హ్యాస్ టూ ఆస్పెక్ట్స్,
1: బహిర్శౌచము అంతఃశౌచము అని.
0: వన్ ఈజ్ ద ఇన్నర్ క్లీన్లీనెస్ అండ్ ది అదర్ ఈజ్ ఔటర్ క్లీన్లీనెస్.
1: బాహ్యంగా మనము పరిశుద్ధము కావాలంటే మృతిక చేతను జలము చేతను మన పరిశుద్ధములు అవుతున్నాము.
0: ఇఫ్ యూ వాంట్ టు క్లీన్స్ యువర్ సెల్ఫ్ ఎక్స్టర్నలీ యూ కెన్ డూ ఇట్ ఎయిదర్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్.
1: ఈ పరిశుద్ధం అనేటువంటిది కేవలం దేహ పరిశుద్ధము మాత్రమే కాదు.
0: This kind of cleanliness is not confined only to the
1: నిత్య జీవితంలో అనుభవించి చేసేటువంటి ప్రతి పదార్థమును కూడాను పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ ది మ్యాన్ పార్టేక్స్ ఇన్ హిస్ లైఫ్ మస్ట్ బి ప్యూర్.
1: తాను ధరించే వస్త్రములు కాని,
0: ది క్లోత్స్ హీ వేర్,
1: పరుండేటువంటి పరుపులు కాని,
0: ద బెడ్ ఆన్ విచ్ హీ లైస్ డౌన్,
1: ఉపయోగించే గ్రంథములు కాని,
0: ద బుక్స్ దట్ హీ యూజెస్,
1: నివసించే గృహము కాని,
0: ద హౌస్ వేర్ హీ లివ్స్,
1: సర్వం కూడాను పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ మస్ట్ బి క్లీన్ అండ్ ప్యూర్.
1: శరీరములో సర్వ భాగములు కూడాను పరిశుద్ధంగా ఉంటుంది.
0: ఆల్ ది లింబ్స్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ మస్ట్ బి క్లీన్ అండ్ ప్యూర్.
1: అందుకోసమే నిత్యము తెల్లవారి లేచిన తక్షణమే పండు త్రోముకోవటం, అన్ని విధాల నోరు కడుక్కోవటము, ముఖం కడుక్కోవటము, ఈ విధమైనటువంటి పరిశుద్ధమైన కర్మలంతా కూడాను ఆరోగ్య నిమిత్తమై ఏర్పడినటువంటివి మాత్రమే కాకుండా ఆనంద నిమిత్తం కూడా ఏర్పడినవని మనం గుర్తించాలి.
0: వీ షుడ్ రికగ్నైజ్ దాట్ బ్రషింగ్ ద టీత్ అండ్ హ్యావింగ్ ఎ బాత్ వాష్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ నాట్ మెర్లీ ఫర్ ద సేక్ ఆఫ్ హెల్త్ బట్ ఫర్ ద సేక్ ఆఫ్ హ్యావింగ్ జాయ్ అండ్ బ్లిస్ ఇన్ లైఫ్.
1: కనుక మన పరిసర ప్రాంతములు కూడాను పరిశుద్ధంగా ఉంచుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ కీప్ అవర్ సరౌండింగ్స్ ఆల్సో క్లీన్.
1: ఇంకా అంతర్శుద్ధి.
0: ది అదర్ వన్ ఈజ్ ఇన్నర్ క్లీన్లీనెస్.
1: రాగద్వేషముల చేత మనసు మరింత మాలిన్యమవుతున్నది.
0: మైండ్ బికమ్స్ డర్టీ అన్ అకౌంట్ ఆఫ్ అటాచ్మెంట్.
1: దుష్టభావంలో ప్రవేశించడం చేత మనసు మరింత మాలిన్యమవుతుండాలి.
0: మైండ్ బికమ్స్ డర్టీ వెన్ బ్యాడ్ ఫీలింగ్స్.
1: ఈ కల్మషమైనటువంటి మనసునందు ఏమాత్రం కూడా నువ్వు పరిశుద్ధమైన భావం మనలో ఆవిర్భవించవు.
0: ఇన్ సచ్ ఎ డర్టీ మైండ్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ గుడ్ థాట్స్ టు ఎమర్జ్.
1: కనుక మన మనసును పరిశుద్ధం గావించుకునే నిమిత్తమై ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇత్యాది పవిత్ర భావములను మనం పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు ప్యూరిఫై సచ్ ఎ డర్టీ మైండ్ యూ షుడ్ డెవలప్ లవ్, కైండ్నెస్, పేషెన్స్, కంపాషన్, సింపతి అండ్ సచ్ అదర్ క్వాలిటీస్.
1: ఇంకా రెండవది తపస్సు.
0: ద సెకండ్ వన్ ఈజ్ తపస్.
1: తపస్సు అనగా కేవలము తల క్రింద పెట్టి కారు పైన పెట్టి ఏదో ఒక విధమైనటువంటి ఆసనం వేయటం కాత్ర కాదు.
0: తపస్ ఆర్ పెనన్స్ డస్ నాట్ మీన్ డూయింగ్ సమ్ యోగాసనాస్ లైక్ శీర్షాసనం.
1: శుద్ధిగా
0: విత్ ప్యూరిటీ ఆఫ్ ఆల్
1: నీవు ఆశించిన యొక్క లక్ష్యాన్ని పొందే నిమిత్తమై
0: ఇన్ ఆర్డర్ టు రీచ్ వాట్ యు హావ్ ఆస్పైర్ టు రీచ్
1: నిరంతరము దానిని చింతన గావించటం.
0: Contemplating upon that continuously,
1: అట్టి తాపమే తపస్సుగా మారుతుంది.
0: That kind of thirst for things will become tapas.
1: నేను ఫలాని లక్ష్యాన్ని సాధించాలి.
0: ఐ వాంట్ టు అచీవ్ దిస్ గోల్
1: అని నిరంతరం కూడా సర్వకాల సర్వావస్థలు ఎందుకు దానిని స్మరిస్తూనే ఉంటుండాలి.
0: Constantly and continuously and in all places and all circumstances you should think of your own goal.
1: Karukane satatam yoginaha annaru.
0: That is why it is said one should be yogi always.
1: Nirguna nirakara swarupamainatundi atma tattvanni pondhe nimittamai manam paritapinchali.
0: We should always thirst to attain the state of qualityless atma which is pure and divine.
1: Atti paritapame tapasuga marutundi.
0: That kind of thirsting for ఆత్మ వుడ్ బికమ్
1: మనసునందుని మాటలో చెప్పిన దానిని క్రియలో ఆచరించడము మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
0: వీ షుడ్ ఎంజాయ్ యూనిటీ ఇన్ వాట్ వీ థింక్ అండ్ వాట్ వీ టాక్ అండ్ వాట్ వీ డూ.
1: ఇది ఏ త్రిగణ శుద్ధి అయినటువంటి యొక్క భగవత్ చింతనని.
0: దాట్ ఈస్ ది కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ విత్ ప్యూరిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: ఇట్టి తపస్సు చేత
0: బై దిస్ కైండ్ ఆఫ్ పెనన్స్
1: నిర్గుణ నిరాకారమైన పరతత్వాన్ని కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ దట్ పరతత్వ ట్రాన్సెండెంటల్ ఎంటిటీ విచ్ ఈస్ క్వాలిటీలెస్ అండ్ విచ్
1: కేవలము గ్రామములు వదలి అడవులకు చేరి ఏదో ఒక ఆకులములు వేసి జీవితాన్ని వ్యర్థం గావించడం తపస్సు కాదు.
0: తపస్సు ఆర్ పెనల్స్ డస్ నాట్ మీన్ లీవింగ్ హోమ్ అండ్ గోయింగ్ టు ఫారెస్ట్ అండ్ డూయింగ్ సమ్ స్పెషల్ థింగ్స్ దేర్.
1: మనలో ఉండేటువంటి దుర్భావములను దూరం చేయటమే తపస్సు.
0: ఇట్ ఈస్ ఫ్రీయింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ఆల్ ఈవిల్ థాట్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అస్.
1: ఆస్తి ఆలివీడి అడవికి గుట్ట కాదు.
0: ఇట్ ఈస్ నాట్ గివింగ్ అప్ వైఫ్ అండ్ హోమ్.
1: భావమందు భావములు వీడుటే యోగమగును అది త్యాగమగును.
0: గివింగ్ అప్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ దాట్ వుడ్ కాన్స్టిట్యూట్ యోగా అండ్ దట్ వుడ్
1: పవిత్రమైన భావముల చేత హృదయ శుద్ధి గావించుకోవటమే తపస్సు.
0: Purifying one's own mind with this kind of thoughts would amount to penance.
1: Inka santosham.
0: Next is santosha.
1: Ee santosham anetundi eppudu manaku labhistundi.
0: When do you enjoy this kind of delight?
1: Trupti kaliginappude manavuniki santosham labhistundi.
0: Only contentment can confer delight.
1: Durasala perugukolati manaku asantruptiya abhirudhi avutundi.
0: Excessive desires make man restless.
1: Vicharam kaligistundi.
0: He will always be worried.
1: Kanukane unna danite manam trupti padali.
0: We should always be contented with what we have.
1: Kaligina danche aanandanni anubhavinchali.
0: We should enjoy with whatever we are having.
1: Mitimirina korikalu manam koraradu.
0: We should never have excessive desires.
1: Kanukane manam truptikaranga undinappude aanandam manaku labhyam avutundi.
0: We will be having delight only when we are contented.
1: He who has much satisfaction, he is the richest man, he is a satisfied man. కనుకనే మనము తృప్తిగా ఉంటుండాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ బి కంటెంటెడ్ సాటిస్ఫైడ్.
1: ఆ తృప్తి చేతనే మనకు ఆనందం లభిస్తుంది.
0: వీ కెన్ గెట్ జాయ్ ఓన్లీ విత్ దట్ సాటిస్ఫాక్షన్.
1: నాలుగోది స్వాధ్యాయము.
0: ద ఫోర్త్ వన్ ఈ స్వాధ్యాయ.
1: స్వాధ్యాయం అనగా కేవలము వేదమును అధ్యయించడమే కాదు.
0: స్వాధ్యాయ డస్ నాట్ మీన్ రీడింగ్ స్క్రిప్చర్స్ లైక్ వేద.
1: భగవద్గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రము ఇత్యాది ప్రస్థాన ప్రేమలు కూడా మనం ఉచ్చరిస్తూ ఉండాలి.
0: వీ షుడ్ ఆల్సో రీడ్ సేక్రెడ్ టెక్స్ట్ లైక్ భగవద్గీత, బ్రహ్మసూత్రాస్ అండ్ ఉపనిషత్.
1: పవిత్రమైన మత గ్రంథములు కూడా మనం కొంతవరకు పరిచయం చేసుకోవాలి.
0: వీ షుడ్ అక్వైంట్ అవర్ సెల్స్ విత్ ది రిలీజియస్ టెక్స్ట్.
1: స్వాధ్యాయం అనగా ఏదో ఒక పవిత్రమైనటువంటి గ్రంథమును మనం చదువుతూ ఉండాలి.
0: We should always undertake reading of some sacred text.
1: తద్వారా మనలో మనసులో చేరినటువంటి మాలిన్యాన్ని కొంత తీర్చుకోవడానికి వీలవుతుంది.
0: By this method we can free the mind from all the dirt which would have accumulated.
1: ఐదవది ఈశ్వర ప్రణిధానం.
0: The fifth one is ఈశ్వర ప్రణిధానం.
1: మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీతికరమైనటువంటి కర్మలు మనం ఆచరించాలి.
0: వాట్ ఎవర్ వీ డూ ఇట్ మస్ట్ బి యాక్సెప్టబుల్ టు గాడ్.
1: నేను చేసేటువంటి పని భగవత్ ప్రీతికరమైనదా కాదా?
0: వాట్ ఐఎమ్ డూయింగ్ వెదర్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ టు గాడ్ ఆర్ నాట్.
1: ఈ కర్మల చేత భగవంతుడు తృప్తి నొందునా లేదా?
0: వుడ్ గాడ్ బి హ్యాపీ విత్ మీ బై దీస్ యాక్ట్స్
1: అని ప్రతి కర్మలు ఎందుకు నువ్వు విచారణ సలిపి భగవత్ ప్రీతికరమైనటువంటి కర్మల్ని ఆచరించాలి.
0: వన్ షుడ్ అండర్టేక్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్క్వైరీ అండ్ డూ ఓన్లీ సచ్.
1: భగవంతుడు అనగా నీ కాన్షియన్స్.
0: When we say God, it is your own conscience.
1: నీ కాన్షియన్స్ నీ ఆత్మతృప్తి లేనటువంటి కార్యములు మీరు ఏమాత్రమూ చేయరాదు.
0: Things which do not give satisfaction to your own conscience should not be undertaken at all.
1: నీ యొక్క హృదయమే నిన్ను అన్ని విధాలుగా శిక్షిస్తున్నాను ఉంటుంటుంది.
0: యువర్ ఓన్ కాన్షియన్స్ విల్ పనిష్ యూ ఇఫ్ యూ గో ది అదర్ వే.
1: వృత్తికరమైనటువంటి యొక్క పరియే కాకుండా నీ మనసే నిన్ను నిందిస్తుంది.
0: ఇఫ్ వాట్ యు డూ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు యువర్ ఓన్ కాన్షియన్స్, యువర్ కాన్షియన్స్ విల్ ట్రబుల్ యూ.
1: కనుక నీ ఆత్మతృప్తిగా నీవు చేసేటువంటి పనులు ఎందు సరైన భావాన్ని పెంచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ గుడ్ ఫీలింగ్స్, అండర్టేక్ సచ్ యాక్ట్స్ విచ్ గివ్
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థము అన్నారు.
0: దిస్ ఈస్ వాట్ ఈస్ మెంట్ ఇన్ ది వేదాంతిక్ పారలెన్స్ దట్
1: భగవంతుడికి ప్రీతికరమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడే నీకు కూడాను అది శుభమును అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ అండర్టేక్ థింగ్స్ విచ్ ఆర్ ప్లీజింగ్ టు ద లార్డ్ you will also enjoy welfare.
1: Iti yama niyamamulu rendittini paatinchinappude
0: only when you observe these two yama and niyama divya that has been described
1: appude chaturvidha purushartamulanni kodanu sarthakam gavinchukunna varam avutam.
0: Then only you would have attained the four goals meant for prescribed for man.
1: Samadhamadi satkarmalu kodanu aacharinchina varam avutam.
0: Then only you would have satisfied doing things according to sama and dama.
1: ఈనాటి విద్యార్థులు ఎందు ఈ యమ నియమములు అనేటువంటి యొక్క మానవతా విలువలు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: ఇన్ స్టూడెంట్స్ ఆఫ్ టుడే వీ డు నాట్ గెట్ దిస్ యమ నియమ అట్ ఆల్.
1: కనుకనే ఈనాటి విద్యార్థుల యొక్క హృదయం అంతా కూడా మాలిన్యంతో నిండి ఉంటుండాలి.
0: దట్ ఈస్ వై ది హార్ట్ ఆఫ్ టుడేస్ స్టూడెంట్స్ ఆర్ రియలీ డర్టీ.
1: విద్యార్థులు పవిత్ర హృదయులు కావాలి.
0: Students should develop pure hearts.
1: భవిష్యత్తు యొక్క పౌరులుగా తీర్చిదిద్దుకోవాలి.
0: దే షుడ్ షేప్ దెమ్సెల్స్ ఇంటూ రెస్పాన్సిబుల్.
1: దేశం యొక్క మంచి చెడ్డలంతా కూడా విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: ద గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ ద నేషన్ విల్ డిపెండ్.
1: సర్వరంగములు ఎందుకు విద్యార్థులే రాణించాలి.
0: Students should enter into all fields of human
1: భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానములందు కూడా విద్యార్థుల యొక్క ప్రభావాన్ని పవిత్రమైన రీతిలో తీర్చిదిద్దుకోవాలి.
0: Students should leave their impact in every walk of life, whether it is political, economic, social, moral, spiritual, scientific and every field.
1: సమాజిక కర్మలు కూడా మనం ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: We should also observe samadama and the other six types of
1: samahu. Anaga
0: sama refers to
1: manobuddhulanu
0: mind and intelligence
1: nigrahinchi
0: controlling mind and
1: vyavaharalanu konni vidhamaina adupulo unchukodaniki prayatninchali.
0: Exercising certain amount of control on their actions.
1: Ivi antarindriyamulu yokka prabhavamu.
0: This is the control of the inner organs.
1: Antarindriyamulu yokka prabhavamu manam arikattinappude bahirindriyamulo sahajanga manam adupulo untuntayi.
0: Only when you can control the inner organs, the external five organs could be easily controlled.
1: Dama anetundide ee karmendriya gnanendriyamulu.
0: Dama refers to those limbs which are
1: bahirindriyamulu.
0: These are the external.
1: Kaluka manam chucheetuvantantukonu manchidiga chudali cheddadi chudakoddu.
0: We should always look things which are good.
1: Vineetuvanti kodanu manchi vinali kaani cheddavi vinakoddu.
0: We always hear good things and avoid bad things.
1: పలికేటువంటి పలుకులన్నీ కూడా మంచి పలుకులే పలకాలి కానీ దానికి బాధించేటువంటి పలుకులు పలకరాదు.
0: ఆల్వేస్ స్పీక్ అండ్ యూజ్ వర్డ్స్ విచ్ డు నాట్ హర్ట్.
1: తలుపులు కూడా మంచివిగానే ఉంటుండాలి కానీ చెడ్డ తలుపులు మనలో ఆవిర్భవించరాదు.
0: ఆల్ యువర్ థాట్స్ మస్ట్ బి నోబుల్ అండ్ గుడ్. దే షుడ్ నెవర్ బి
1: చేసే పనులన్నీ కూడా మంచి పనులుగానే ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ యాక్టివిటీ యూ అండర్టేక్ మస్ట్ బి గుడ్.
1: అది మనకి ఆదర్శవంతమైన పనులుగా ఉంటుండాలి.
0: ఆల్ సచ్ యాక్షన్స్ షుడ్ బి ఐడియల్ అండ్ ఎగ్జాంపుల్స్ ఫర్ అదర్స్.
1: ఇది ఏ దమం యొక్క ప్రభావములు.
0: దిస్ ఈస్ ద స్కోప్ అండ్ మీనింగ్ ఆఫ్
1: దమం. నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్. హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్. టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్. థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్. డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్. ఈ యొక్క దమం అనేటువంటి దాంట్లో ఇంత ఇంద్రియముల యొక్క పవిత్రతను ఇంత ఘాటుగా ఉంటుండటం చేతనే మానవత్వం దివ్యత్వంగా మారడానికి అవకాశంగా ఏర్పడుతుంది.
0: As such a tremendous meaning and significance is there in dhamma. This alone can transform man into God if he observes scrupulously and carefully.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క గుణములను ఈనాడు విద్యార్థి లోపల పెంచుకోవాలి.
0: Students should develop these sacred qualities in them.
1: అప్పుడే మానవత్వం అనేటువంటిది తనలో ఆవిర్భవిస్తుంది.
0: Then only the real humanity emerges from him.
1: మానవ సమాజములో
0: ఇన్ సొసైటీ
1: ప్రేమ బీజములు నాటి
0: యు షుడ్ సో ది సీడ్స్ ఆఫ్ లవ్
1: సహన ప్రసూనములు వికసింపజేసి
0: మేక్ ది
1: శాంతి ఫలములు సమాజమునకు అందించటమే విద్యార్థుల యొక్క ప్రభావము.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈజ్ టు గివ్ ది ఫ్రూట్స్ ఆఫ్ పీస్.
1: విద్యార్థులు ఉన్న చోట ప్రశాంతమైన వాతావరణం అభివృద్ధి గావించాలి.
0: స్టూడెంట్ షుడ్ సీ దట్ వేర్ ఎవర్ దే ఆర్ దేర్
1: కానీ దానికి విరుద్ధంగా ఉంటుండాలి.
0: బట్ టుడే వాట్ ఈస్ ఒబ్టైన్డ్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ దిస్.
1: ఎక్కడ అశాంతియో అక్కడ విద్యార్థులు ఉన్నారనేటువంటి అర్థం అవుతుంది.
0: వేర్ ఎవర్ యూ ఫైండ్ ల్యాక్ ఆఫ్ పీస్
1: ఎక్కడ అలజడలో అక్కడ విద్యార్థులు ఉంటున్నారనేటువంటిది బోధించబడుతుంది.
0: వేర్ ఎవర్ దేర్ ఈస్ స్ట్రైఫ్ అండ్ వైలెన్స్
1: విద్యార్థులు చేరిన చోట విద్యార్థులు ఉన్న చోట ప్రశాంతమైన వాతావరణాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ సీ దట్ పీస్ ప్రివైల్స్ వేర్ ఎవర్ దే ఆర్.
1: ఇలాంటి బుద్ధులను ఇలాంటి భావములను ఇలాంటి సిద్ధులను అందించడమే విఘ్నేశుని యొక్క ప్రభావము.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ విఘ్నేశ్వర ఇస్ టు కన్ఫర్ దీస్ గ్రేట్ క్వాలిటీస్ ఆన్
1: విఘ్నేశ్వరుడు. చదువుల దేవుడు అని పేరు.
0: విఘ్నేశ్వర హ్యాస్ వన్ నేమ్ అండ్ దట్ ఈస్ హీ గివ్స్ ఎడ్యుకేషన్.
1: కనుక ఇతను బుద్ధి సిద్ధులను కూడా అందించేటువంటి వాడు.
0: హీఈస్ ద వన్ హూ కెన్ కన్ఫర్ బుద్ధి అండ్ సిద్ధి.
1: బుద్ధి అనగా పవిత్రమైనటువంటి ఒక నిర్మలమైనటువంటి భావము.
0: బుద్ధి రెఫర్స్ టు సేక్రెట్ ప్యూర్ ఫీలింగ్.
1: దీనికి నిత్యానిత్య విషయ పరిశీలన తత్వము.
0: ఇట్ ఆల్సో మీన్స్ గ్రేట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఈ జగత్తులో ఏది సత్యము ఏది అసత్యము.
0: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ అంట్రూత్.
1: ఏ వ్యక్తి కాని ఏ వస్తువు కాని ఏ విషయం కాని క్షణ క్షణములకు మార్పు చెందినదే.
0: వెదర్ ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఇట్
1: అండర్ వస్తువు కాని శాశ్వతమైన వ్యక్తి కాని శాశ్వతమైన విషయం కాని జగత్తులో మనకు కానరాదు.
0: దెర్ ఇస్ నో పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇన్ ద వరల్డ్.
1: కనుకనే నిత్య సత్యమైనటువంటిది ఒక ఆత్మతత్వం తప్ప అన్యమైనటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఈస్ ట్రూ అండ్ విచ్ ఇస్
1: అక్కడే నిత్యానిత్య వస్తు పరిశీలన అనేటువంటిది మనం చెయ్యాలి.
0: దట్ ఈస్ వే యూ హావ్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ అన్ట్రూత్.
1: ఇహ పరములు ఎందు సుఖమును కూడా పొందడానికి మనం ఏమాత్రం కూడా అభిలషించరాదు.
0: వీ షుడ్ నాట్ ఆస్పైర్ టు హ్యావ్ ఎయిదర్ ఎ కంఫర్టబుల్ లైఫ్ హియర్ ఆర్ హియర్ ఆఫ్టర్.
1: ఇహ సుఖం అనేటువంటిది కేవలము క్షణభంగురం.
0: ది జాయ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ రాదర్ ట్రాన్సియంట్.
1: ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి యొక్క కదిలిపోయే మేఘముల వంటివి.
0: దీస్ మే బి కంపేర్డ్ టు పాసింగ్ క్లౌడ్స్.
1: కనుకనే శంకరు కూడా మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిష కాల సర్వం. ఇవంతా కూడా క్షణం లోపల కదిలిపోయేటువంటివన్నీ.
0: దట్ ఈస్ వై శంకర ఆల్సో డిక్లేర్డ్ ఫర్ హౌ లాంగ్ విల్ ద యూత్ మనీ అండ్ సచ్ అదర్ థింగ్స్ లాస్ట్ ఇన్ ద మోమెంట్ దే ఫ్లీ అవే.
1: మన యవ్వనమా అని అనుకుంటూ ఉండినట్టే వార్ధక్యం ప్రారంభిస్తుండాలి.
0: ఈవెన్ వెన్ యూ ఆర్ కాంటెంప్లేటింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ యువర్ ఓన్
1: బాల్యము అని అనుకుంటుంటే యవ్వనం ప్రవేశిస్తుండాలి.
0: సిమిలర్లీ వెన్ యూఆర్ థింకింగ్ ఆఫ్ చైల్డ్హుడ్ ది యూత్ ఎంటర్.
1: ఇవన్నీ కూడా అనుకున్నంత కాలం కూడా మనం అనుభవించడానికి ప్రయత్నించడం లేదు.
0: యు ఆర్ నాట్ లైక్లీ టు ఎంజాయ్ దీస్ థింగ్స్ యాజ్ లాంగ్ యాజ్ యూ ది మోమెంట్.
1: ఈ విధంగా క్షణక్షణమునకు మారుతుండేటువంటి యొక్క ఈ హేమనందు నిత్య సత్యములైనటువంటి యొక్క జీవితాన్ని గడపడం ఇది కేవలం అసాధ్యం.
0: ఇన్ అ వరల్డ్ విచ్ ఈస్ చేంజింగ్ సో ఫాస్ట్ హౌ కెన్ యూ హ్యావ్ పర్మనెంట్ ఆర్ ట్రూ లైఫ్ అండ్ పర్మనెంట్ అండ్ ట్రూ హ్యాపీనెస్.
1: పోనీ పరమనందమైన ఆనందాన్ని అనుభవిస్తామనుకుంటే
0: if you are thinking of enjoying in the next world
1: chine punye matya lokam visanti adi kudunu shashvatam kaadu.
0: even that world is not permanent. the moment your merits are exhausted
1: election thrown out atvanti vyakti ye 5 samvatsaram maatramlo assembly ki potuntadu.
0: a person who is elected in the elections he is likely to be a member only for 5 years.
1: tarige koladi atanu kudunu assembly nunchi vera avutadu.
0: with the passage of every year he loses the particular period.
1: అదే విధంగా మనం సంపాదించినటువంటి పుణ్యధనం అనేటువంటిది ప్రోగు చేసుకున్నంత కాలం మాత్రమే ఈ స్వర్గప్రాప్తి మనకు లభ్యమవుతుంది.
0: సిమిలర్లీ యువర్ హెవెన్ విల్ లాస్ట్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ మెరిట్స్ ఆర్ దేర్.
1: తిరిగి ఆ పుణ్యం క్షీణించిన తక్షణమే తిరిగి మధ్యలో రావాల్సి వస్తుంది.
0: ది మొమెంట్ యువర్ మెరిట్స్ ఆర్ ఎగ్జాస్టెడ్ యూ విల్ హావ్ టు కమ్ డౌన్ అగైన్ టు ది ఎర్త్.
1: కనుకనే క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ యూ కమ్ డౌన్ టు ఎర్త్
1: పరసుఖం కానీ రెండు కొను మనము పర్మనెంట్ కాదు శాశ్వతములు కావు.
0: వెదర్ ఇట్ ఈస్ ది జాయ్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ జాయ్ ఇన్ ద హెవెన్
1: అది తరిగే కొలది అతను కూడాను అసెంబ్లీ నుంచి వేరవుతాడు.
0: విత్ ది ప్యాసేజ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ హీ లూజెస్ ద పర్టికులర్ పీరియడ్.
1: అదే విధంగానే మనం సంపాదించినటువంటి పుణ్యధనం అనేటువంటిది ప్రోగు చేసుకున్నంత కాలం మాత్రం

0: పర్మనెంట్ కాదు, శాశ్వతములు కావు.
1: వెదర్ ఇట్ ఈస్ ది జాయ్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ జాయ్ ఇన్ ద హెవెన్, దే ఆర్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్.
0: ఈ రెండింటికి అతీతమైన ఆత్మతత్వమే మన యొక్క అధికార స్థానం.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ట్రాన్సెండ్స్ బోత్ దీస్ థింగ్స్ ఈస్ గోయింగ్ టు బి
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం. అది ఏ నిత్యమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది, అది ఏ ఆనందం అందించేటువంటిది.
1: దిస్ ఈస్ పర్మనెంట్, దిస్ ఈస్ ట్రూత్, అండ్ దిస్ గివ్స్ యూ జాయ్.
0: ఇట్టి ఆనందాన్ని లక్ష్యంలో ఉంచుకొని
1: కీపింగ్ సచ్ బ్లిస్ ఇన్
0: ఈ భౌతిక లౌకికమైనటువంటి ఒక జీవితాన్ని మనం సాధ్యమైనంత వరకు ధర్మ విరుద్ధం కానటువంటి మార్గంలో అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ఎంజాయ్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ నాట్ కాంట్రరీ టు రైచియస్నెస్.
0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: మన జీవితం అనేటువంటిది చాలా విలువైనటువంటిదిగా భావిస్తున్నాం.
1: వీ షుడ్ కన్సిడర్ దట్ అవర్ లైఫ్ యాజ్ ఎ మోస్ట్.
0: ఎప్పుడు అది విలువ అవుతుంది?
1: When would it really be having
0: మానవత విలువలు ఉండినంత వరకే దానికి విలువ.
1: As long as you have human values, this life
0: ఎప్పుడు ఈ మానవత విలువలు కోల్పోదుమో అప్పుడు మానవత్వమే కోల్పోతాం.
1: Once you lose human values, you would have lost humanity.
0: ఏమాత్రం కూడా నువ్వు విలువ ఉండదు.
1: Life will not have any meaning or any value.
0: కనుక మానవత విలువలైనటువంటి యొక్క సత్య ప్రేమలను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We should develop human values such as truth and love.
0: అది ఏ భారతీయ సంస్కృతి యందు సత్యం వద ధర్మం చెర, ఈ రెండే మనకు సూత్రములు, ఇవే మనకు నేత్రములు, ఇవే రెండు మనకు శాస్త్రములు.
1: స్పీకింగ్ ట్రూత్, ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ రైచియస్నెస్, దీస్ ఆర్ ద టూ ఐస్ ఫర్ భారతీయ కల్చర్ అండ్ దీస్ ఆర్ ద టూ గ్రేట్ ప్రిన్సిపల్స్.
0: వ్యక్తి సమష్టి అనేటువంటి రెండు తత్వములు ఉంటున్నవి.
1: దేర్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్, దీస్ ఆర్ ద టూ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ దేర్.
0: వ్యక్తి అనగా కేవలము ఒక్క శరీరంతో కూడినటువంటి తత్వం.
1: వెన్ యూ సే ఇండివిజువల్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ వన్ సింగిల్ హ్యూమన్ బాడీ.
0: ఇది ఏ జీవతత్వం అని కూడా చెప్పవచ్చు.
1: దిస్ మే బి ఆల్సో కాల్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ జీవ, జీవతత్వం.
0: అనేక శరీరములతో కూడినటువంటి ఏకత్వాన్ని మాత్రమే సమష్టి అని చెప్పవచ్చు.
1: సమష్టి ఆర్ కలెక్టివిటీ రిప్రజెంట్స్ ది ఆల్ ది పీపుల్ పుట్ టుగెదర్.
0: ఒక చెట్టు చెట్టు అవుతుంది, అది వనం కాదు.
1: A single tree cannot be called a forest.
0: ఇలాంటి అనేక వృక్షములు చేరినప్పుడే ఇది వనం అవుతుంది.
1: ఓన్లీ వెన్ మెనీ ట్రీస్ ఆర్ పుట్ టుగెదర్.
0: వృక్షముకు వనమునకు ఎంత వ్యత్యాసం ఉన్నదో వ్యష్టి సమష్టి కూడా అంత వ్యత్యాసం ఉంటుందండి.
1: వాట్ ఎవర్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ఇండివిజువల్ ట్రీ అండ్ ఫారెస్ట్, ద సేమ్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్.
0: ఒక ఇల్లు ఇల్లుగా సైట్ అది.
1: వన్ హౌస్ మే బి కాల్డ్ ఓన్లీ ఎ సింగిల్ హౌస్.
0: అనేక వంద ఇల్లు ఇండు చేరినప్పుడు అది ఒక గ్రామంగా తయారవుతుంది.
1: బట్ వెన్ you have about 100 houses together, you can describe it as a village.
0: Inti gramamulaku enta vyathasamo vyakti samasthi kudunu anta vyathasamo.
1: Similar is the difference between the individual and the society.
0: Okka vyakti anetundi kevalam jeevatattvam.
1: Individual may be described as a jeeva.
0: Samastha upadhilo undinatundi okka divyatvanni manam aacharinchinappude adi samasthi tattvam.
1: Only when we observe, recognizing the existence of the same thing in all the
0: jeevatattvam ani.
1: Individual is an individual soul and society may be described as principle of Ishvara.
0: Kanuka ilanti vyakti samasthi yokka tattvanni kodanu manamu gurtinchukunnappude mana manavatvanni kodanu sariyaina margamlo anubhavinchadaniki veel avutundi.
1: Only when we understand the type of relationship that exists between individual and society, we will be able to really make our life meaningful. Manam
0: artham kaani chadulanta chadutunnam.
1: We are studying so many things, but we can't
0: understand it. But do
1: these kind of studies confer on you joy and peace?
0: అది భౌతికమైన సుఖములు.
1: You may get a little happiness,
0: కానీ అది శాశ్వత సుఖములు కావు.
1: But such joy and happiness is not permanent.
0: పోని శాంతిని అందించుతున్నదా? శాంతి అనేది లేదు.
1: What to speak of peace? There is no peace.
0: శాంతి మీ యందే ఉన్నది, కానీ బయట వస్తువులు యందు ఏమాత్రం కూడా శాంతి ఆనందములు మనకు కనిపించవు.
1: Peace is found within you. You cannot get peace outside of you.
0: కనుక ఆనందమును అనుభవించాలనుకున్నప్పుడు మన యొక్క ఆత్మభావాన్ని మనం అనుసరించాలి.
1: If you want to really enjoy the bliss, you should enjoy the principle of
0: ఆత్మ. మానవుడు ఆనందం, ఆనందం, ఆనందం, ఆనందముకు నిమిత్తమై అరువులు చాస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ టు ఎంజాయ్ బ్లిస్.
0: కానీ ఈ ఆనందం ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని వాడు విచారించడం లేదు.
1: బట్ ఈజ్ నాట్ ఎన్క్వైరింగ్ ఇన్ టు వేర్ హీ కెన్ ఫైండ్ దట్ బ్లిస్.
0: వస్తువులు ఎందున్నదా?
1: డూ యూ హ్యావ్ దిస్ బ్లిస్?
0: వ్యక్తులు ఎందున్నదా?
1: ఇన్ ఇండివిజువల్?
0: లేక విషయంలో ఎందున్నదా?
1: ఇన్ థింగ్స్?
0: ఏమాత్రము లేదు.
1: సర్టన్లీ నాట్.
0: కేవలం

0: యందే ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఫౌండ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: తన యందే ఉండినటువంటి ఒక ఆత్మతత్వాన్ని బయట ప్రపంచంలో వెతికినప్పుడు మనకి ఎట్లా లభ్యమవుతుంది?
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఈస్ విత్ ఇన్ హిమ్, ఇఫ్ వన్ సర్చెస్ ఫర్ ఇట్ ఇన్ ది
0: అవుట్
1: వన్ హ్యాస్ టు లుక్ ఇన్ టు వన్ సెల్ఫ్ అండ్ ఎన్క్వైర్ అండ్ సర్చ్ ఫర్ ఇట్.
0: అది నిజమైనటువంటి యొక్క విచారణ.
1: దాట్ ఈస్ ట్రూ ఎన్క్వైరీ.
0: ఈ ఆనందమునకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ బ్లిస్?
0: జగత్తు.
1: ఇట్ ఈస్ ది వరల్డ్.
0: జగత్తుకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్
0: శక్తి?
1: దాట్ ఈస్
0: ఈ శక్తికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది బేసిస్
0: మూలాధారమైనటువంటి యొక్క తత్వము?
1: ద బేసిక్ ప్రిన్సిపల్.
0: ఇదే తత్వం.
1: దాట్ ఈస్ దిస్ తత్వం.
0: తత్ అనగా అది.
1: తత్ మీన్స్ దట్.
0: త్వం అనగా ఇది.
1: త్వం మీన్స్ దిస్.
0: ఇది అనేటువంటిది దగ్గర ఉన్నటువంటిది.
1: దిస్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ నియర్ టు యూ.
0: అది అంటే దూరం ఉన్నటువంటిది.
1: వెన్ యూ సే దట్ ఇట్ మీన్స్ దట్ ఇట్ ఇస్ అట్ ఎ డిస్టెన్స్.
0: దూరం అనగా ఇంద్రియములకు అతీతమైనటువంటిది దూరం.
1: దట్ విచ్ ట్రాన్సెండ్స్ సెన్స్ ఆర్గన్స్ ఈస్ దట్.
0: దిస్ అనగా ఇంద్రియములకు లోబడినటువంటిది దిస్. దగ్గరది.
1: దట్ విచ్ ఈస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ దాట్
0: యూ. ఇంద్రియములకు లోబడినటువంటిది ఈ ప్రపంచము.
1: దిస్ వరల్డ్ కమ్స్ విత్ ఇన్ ది
0: అతీతమైనటువంటిదే ఆత్మతత్వము.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ట్రాన్సెండ్స్ దిస్ వరల్డ్ అండ్ సెన్స్ ఆర్గన్స్.
0: అట్టి ఆత్మతత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ సచ్ ట్రాన్సెండెంటల్ ఆత్మ
0: అతీతమైన స్థాయికి తిరగాలి.
1: యూ హ్యావ్ టు ట్రాన్సెండ్ దీస్ లిమిటేషన్స్ ఆఫ్ సెన్సెస్.
0: జ్ఞానము అన్నారు.
1: దాట్ ఈస్
0: జ్ఞానం కేవలము ఒక కాన్సన్ట్రేషన్ కాదు.
1: When you say dhyanam, it does not refers to
0: ee concentration anetundi senses tho koodinatundi.
1: Concentration is associated with senses.
0: Manam chustunnam.
1: We are seeing.
0: Chuchedi kannulu.
1: What is seeing is eye.
0: Vine vintunnam. Vinedi chevulu.
1: It is the ear which hears.
0: Oka pustakam chadutunnam.
1: We are reading a book.
0: Ee pustakanni chethilo pattukunnam.
1: We are holding the book in a hand.
0: Kannulato aksharalu chustunnam.
1: We are seeing the letters with the help of
0: మనస్తో విచారణ చేస్తున్నాము.
1: We are inquiring with the help of mind.
0: బుద్ధితో విమర్శ గావిస్తున్నాము.
1: We are discriminating with the help of the
0: mind. పుస్తకాన్ని చదవడానికి వీలవుతుంది.
1: Then only we are able to read a book.
0: కాబట్టి ఈ కన్నులు, ఈ మనసు, ఈ బుద్ధి, ఈ చేతులు, ఇవన్నీ సెన్సెస్. ఈ సెన్సెస్ తో కూడినటువంటిది కాబట్టి ఇది బిలో సెన్సెస్ కాబట్టి కాన్సన్ట్రేషన్. ఈ ఇంద్రియములకు కొంతవరకు అతీతమైన స్థాయిలో పోయినప్పుడే అది మెడిటేషన్ అవుతుంది.
1: Only when you transcend this kind of senses, then only you can enter into area of meditation.
0: Idea meditation sthayi nunchi ee concentration sthayi nunchi manam madhyalo border lo daatali.
1: Between this meditation and concentration there is a border. You have to cross that border.
0: Idi concentration, adi meditation, madhyalo oka pedda border undi, adi contemplation.
1: The border that separates meditation and concentration is
0: contemplation. ను క్రాస్ చేసిన తర్వాతనే మనకి మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ క్రాస్ దిస్ బార్డర్ ఆఫ్ కాంటెంప్లేషన్.
0: చాలా మంది మెడిటేషన్ మెడిటేషన్ అని టైం అంతా వేస్ట్ చేస్తున్నారు.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ మెడిటేషన్ టుడే పీపుల్ ఆర్ వేస్టింగ్ దర్ టైం.
0: ఒక్క క్షణమైనా ఈ మనసును నిలపగలుగుతున్నారా? లేదు.
1: హ్యావ్ దే బీన్ ఏబుల్ టు ఫిక్స్ దర్ మైండ్ ఈవెన్ ఫర్ ఎ మినిట్?
0: కూర్చున్నారు అర్ధ గంట, ఒక గంట.
1: దే ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ పర్టికులర్ పోస్చర్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్.
0: ఈ విధంగా కాలం వ్యక్తం చేసే బదులు సమాజ సేవ చేయి, ఎంతో హాయిగా ఉంటాయి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ లైక్ దిస్ విచ్ అమోస్ట్ వేస్ట్.
0: ఎంతసేపు నువ్వు కూర్చున్నావు, ఒక క్షణమైన మనసు నిలపగలిగావా?
1: యూ హ్యావ్ సాట్ దేర్ ఫర్ వన్ అవర్. హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు ఫిక్స్ యువర్ మైండ్?
0: వలె పరిగెత్తుతుండాలి ఈ మనసు.
1: మైండ్ ఈస్ రన్నింగ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: పరిగెత్తే మనసును లాగటం మరి పరిగెత్తటం, ఈ విధంగా ఈ అనవసరమైన క్రియ లోపల కాలం ఎందుకు వ్యర్థం చేస్తున్నావు?
1: వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం in pulling back this running monkey and holding it, and again it goes, it runs
0: away. Duty is God. Nen chese pani anni kuda nu bhagavantuni yokka sevale ane bhavantu nu seva chey.
1: Consider duty as God and undertake every activity for the sake of
0: work. Will be transformed into worship.
1: Then work will be transformed into worship.
0: Nu chese pani anta kuda nu bhagavantuni pani ga nu bhavinchu.
1: Consider all the work that you do as the work of God. That would be real meditation.
0: కన్నులు మూసుకొని కదలకుండా కూర్చున్నంత మాత్రమే అది మెడిటేషన్ ఎప్పటికీ కాదు. ఫోటోగ్రాఫర్కి మాత్రం సరిగా ఉంటుంది.
1: బై మియర్లీ క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ సిట్టింగ్ ఫర్ మెడిటేషన్,
0: ఇలాంటి మెడిటేషన్ పెట్టుకోవటం చేతనే ఈనాటి యువకులంతా కూడా కేవలము మనసు యొక్క తత్వాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు.
1: యాజ్ ది యూత్ ఆఫ్ టుడే ఆర్ హ్యావింగ్ సచ్ రాంగ్ నోషన్స్ అబౌట్ మెడిటేషన్, they are wasting their precious time.
0: ఏ పని చేసినా ఇది భగవంతుని పనే. ఈ విధంగా భావించు.
1: Consider whatever work you do as a work of God.
0: ఒక పనిముట్టు.
1: Consider your body as an instrument.
0: ఈ పనిముట్టు ద్వారా తానే ఈ పని చేస్తున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకో.
1: Develop faith that God is using your body as an instrument to perform work.
0: ఈ సాధన ఎంతో ఉపకారంగా ఉంటుంది.
1: This sadhana will be extremely useful to you.
0: ఆదర్శవంతంగా ఉంటుంటాడు.
1: It will be an example.
0: ఈ మెడిటేషన్ అంటే స్వార్థంతో కూడి ఉంటుంటాడు.
1: This meditation on the other hand is full of selfishness.
0: తనకు మాత్రమే తృప్తి.
1: All that he did.
0: తన ద్వారా ఇతరులంతా ఎంత బాధపడుతున్నారో.
1: Through him there
0: is ఏ మాత్రము విచారించడం లేదు.
1: He is not looking at
0: స్వార్థ స్వప్రయోజనంతో కూడినటువంటి యొక్క భగవత్ సేవలు ఇది ఏ మాత్రం కూడా పరసేవలు కాదు.
1: Whatever service you undertake with the help of selfishness, that cannot be
0: స్వార్థాన్ని త్యాగం చేసి.
1: Sacrifice your selfishness.
0: సర్వమును పరార్థంగా విశ్వసించి.
1: Consider everything as divine.
0: కర్మలు ఆచరించడమే నిజమైనటువంటి యొక్క ధ్యానం.
1: Undertaking work in this particular approach, that is real meditation.
0: దీని వల్ల ఈనాడు టైం వేస్ట్ అవుతుండాలి, ఎనర్జీ వేస్ట్ అవుతుంటుండాలి, లైఫ్ వేస్ట్ అవుతుండాలి.
1: బై ది అదర్ టైప్ ఆఫ్ మెడిటేషన్ ది టైం, లైఫ్ అండ్ ఎనర్జీ ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్.
0: భగవత్ నామస్మరణ చేసుకుంటూ అన్ని పనులు చేయాలి.
1: Chanting the name of the Lord, undertake any work and go on doing
0: that. Tadwara sarva karmalu kudunu sarthakam avutundi.
1: Every act becomes sanctified by this approach.
0: Bhagavantudu ekkado okka pradeshamunandu maatrame ledu.
1: You cannot get God confined to one place.
0: Sarvata paadipadam.
1: God
0: sarvato chesiromukam. సర్వత స్తుతిమల నోకి సర్వమావృత్తి. ఎక్కడ చూసినా అన్నింటి యందు ఉంటున్నాడు.
1: వేర్ ఎవర్ యు సీ యు ఫైండ్ గాడ్ దేర్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ ఇన్ ఆల్ థింగ్స్.
0: కేవలం ఒక్క ప్రదేశమందే ఉంటున్నాడు అని నీవు ధ్యానం చేస్తే ఇది భగవంతుని కించిత్ పరిచినట్టు అవుతుంది.
1: ఇఫ్ యూ కన్సిడర్ గాడ్ యాజ్ కన్ఫైన్డ్ టు వన్ ప్లేస్ అండ్ అండర్టేక్ మెడిటేషన్, యు ఆర్ రెస్ట్రిక్టింగ్ ది సర్వాల్పరమైన గాడ్.
0: భగవంతుని ఒక్క స్థాయిలో మనం చూసుకోవటం ఇది కేవలం ఒక నేరో మైండ్, సంకుచితమైన భావం.
1: Confining God, who is all pervasive, to one place is narrow-mindedness.
0: భావాన్ని పెంచుకోవాలి.
1: Develop broad mindedness.
0: అప్పుడే మనకు ఒక విచక్షణ అనేటువంటిది మనకు అభివృద్ధి అవుతుంది.
1: Then only we can get that kind of discretion.
0: తద్వారా వివేకం అభివృద్ధి అవుతుంది.
1: Through that you can develop wisdom.
0: వివేకం ద్వారానే మనము కొంతవరకు విశ్వత్వాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: Only through that kind of discrimination you'll be able to understand things correctly.
0: ఈనాడు విజ్ఞానం ఉన్నది కానీ వివేకం లేదు.
1: Today you have wisdom but there is no discrimination.
0: విజ్ఞానం విరివిగా పెరిగింది కానీ వివేకంతో దాన్ని విచారించటం లేదు.
1: Science has grown but there is no discrimination today.
0: ఈ విజ్ఞానానికి వివేకం కూడా ఉండినప్పుడే సద్వినియోగపరచడానికి వీలవుతుంది.
1: Only when science is associated with discrimination, science can be used properly.
0: కనుక విద్యార్థులారా, మొట్టమొదట మీరు చేయవలసింది ఏమిటి? మీ విద్యను మీరు చక్కగా అభ్యసించండి.
1: స్టూడెంట్స్, ద ఫస్ట్ థింగ్ దట్ యు షుడ్ డూ ఈస్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్.
0: ఆ విద్యలో ఉన్నటువంటి ఒక విచక్షణ మీరు గుర్తించండి.
1: డెవలప్ డిస్క్రిమినేషన్ పవర్ ఇన్ దట్ పర్టికులర్ స్టడీస్.
0: ఇందులో ఉండినటువంటి దానిని కొంతవరకు ప్రాక్టికల్ లో పెట్టడానికి ప్రవేశపెట్టండి.
1: యు ఆల్సో ట్రై టు పుట్ దిస్ ఇన్ టు ప్రాక్టీస్.
0: చెప్పాను ఎన్ని పర్యాయములు, ఐదు విధములైనటువంటి నాలెడ్జ్ ఉంటుందని.
1: I told a number of times that there are five types of knowledge.
0: కానీ నాటి విద్యార్థులంతా కూడా నువ్వు కేవలం ఒక బుక్కిష్ నాలెడ్జ్ తోనే అంత్యమవుతున్నారు.
1: బట్ టుడే స్టూడెంట్స్ ఆర్ సాటిస్ఫైడ్ మియర్లీ బుక్కిష్ నాలెడ్జ్.
0: ఈ బుక్కిష్ నాలెడ్జ్ నుంచి ఇంకా కొంతమంది పైన పోయి సూపర్ఫిషియల్ నాలెడ్జ్ లో చేరిపోతున్నారు.
1: సమ్ పీపుల్ గో బియాండ్ బుక్కిష్ నాలెడ్జ్ అప్ టు సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కానీ జనరల్ నాలెడ్జ్ లేకపోతుండాలి.
1: బట్ దెర్ ఇస్ నో జనరల్ నాలెడ్జ్.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అంతకంటే లేకపోతుండాలి.
1: Discrimination knowledge cannot be thought of at all.
0: Practical knowledge ekta vastundi.
1: Then how can you get practical knowledge?
0: Practical knowledge atyavasaram.
1: Practical knowledge is very important.
0: Ee practical knowledge lekapotam chetane mana vidya anta ikkada kevalam artificial vidya ga untundali.
1: As there is no practical knowledge today, all our education is becoming artificial.
0: Mana MSc boy cheppadu manishi sarina ayinappude prapanchamanta sari avutundi.
1: Our MSc student has just mentioned that only when man becomes all right, the world will be transformed.
0: మనిషి సరైనటువంటి వాడైనప్పుడే ప్రపంచమంతా సరైనది అవుతుంది.
1: Only when man becomes all right, the world will become all right.
0: మనిషి మారినప్పుడే సమాజం మారుతుంది.
1: Only when man is transformed, society can be transformed.
0: సమాజం మంచిదైనప్పుడే దేశం మంచిదవుతుంది.
1: The nation will be all right only when the society is all right.
0: కనుక దేశమంతా కూడా నువ్వు వ్యక్తి యొక్క గుణములపైన ఆధారపడి ఉంటుండాలి.
1: The entire goodness of the nation depends upon the good qualities of human beings.
0: వ్యక్తి యొక్క గుణములు అత్యవసరంగా పెంచుకోవాలి.
1: It is essential to develop good qualities and virtues by human beings.
0: ఎంత బలమున్నా ఎంత తెలివి ఉంటే ఏమి ప్రయోజనం?
1: వాట్ ఎవర్ స్ట్రెంగ్త్ యు హావ్ అండ్ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యు హావ్, వాట్ ఇస్ ది యూజ్?
0: కానీ గుణం కూడా ఉంటుండాలి.
1: యు షుడ్ హావ్ గుడ్ క్వాలిటీస్.
0: నేటి విద్యలు తెలివి తేటలనే పెంచే, కొంచెమైన గుణము పెంచబోలే.
1: టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ డెవలపింగ్ ఓన్లీ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్, బట్ వర్చ్యూస్ అండ్ క్వాలిటీస్ ఆర్ ఇగ్నోర్డ్ బై టుడేస్ ఎడ్యుకేషన్.
0: గుణము లేని తెలివితేటలు ఎందుకోసం?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ యువర్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ డివైడ్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్?
0: పంట పండని భూమి 10 ఎకరములేలా, కొంచెమైన చాలు మంచి భూమి.
1: వై షుడ్ హ్యావ్ 10 ఏకర్స్ ఆఫ్ బ్యారన్ ల్యాండ్ వేర్ యూ కెనాట్ రైజ్ క్రాప్స్? ఈవెన్
0: డిగ్రీలు తీసుకునే పెద్దవు, ఒక్క డిగ్రీతో నీవు ఆచరణలో పెట్టుకో చాలు, అదే ఉత్తమమైనటువంటి విద్య అవుతుంది.
1: ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ 3 or 4 degrees, ఈవెన్ యూ హ్యావ్ 1 degree, యూ కెన్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టికల్ యూస్, దాట్ విల్ బి గుడ్ ఎనఫ్.
0: చదువు చదువు అంటే కేవలం గ్రంథ పరిచయం కాదు.
1: We are acquaintance with books is not education.
0: సమాజం యొక్క సుక్షేమాన్ని మనం దృష్టి ఉంచుకోవాలి.
1: Wishing the welfare of the society is very important.
0: ప్రపంచములకు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా మనం రూపొందాలి.
1: We should shape ourselves as ideal students for the whole world.
0: అలాంటి ఆదర్శవంతమైనటువంటి జీవితమే లేనప్పుడు మన విద్యల ప్రయోజనం ఏమిటి?
1: If you do not have such an ideal life, what is the use of all your education?
0: MBAలు BAలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా,
1: there may be great people who have got great degrees like MAs and
0: సంపద నుండి సద్ధాన పరులైనా,
1: దేర్ మే బి పీపుల్ హు హావ్ వెల్
0: కుడమి కీర్తిని గన్న పుణ్యులైనా,
1: దేర్ మే బి వర్చ్యూస్ పీపుల్ హు
0: ఆయుర్ ఆరోగ్యములు అనవరతం ఉండి,
1: దే మే హావ్ ఎ లాంగ్ లైఫ్
0: పరిపూర్ణ బలులకు వారులైనా,
1: దే మే హావ్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాడెడ్
0: తప్పు జపములు తపములు చేయొచ్చు,
1: కాన్స్టెంట్లీ దే మే బి డూయింగ్
0: వేదములు నేర్పు విప్రులైనా,
1: దే మే బి బ్రాహ్మిన్స్ హు మే బి టీచింగ్ వేదాస్.
0: చదువు చదివి చదివి
1: స్టడీ
0: చాలా వివేకి అయి
1: హి హస్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ క్లవర్.
0: తన్నెరుగడు మందమతుడు.
1: At the end of it all, the fool does not know
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీను నిపుణంబు మానలేడు.
1: వాట్ ఎవర్ అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ హి మైట్ అక్వైర్డ్, ఇఫ్ హీ ఈజ్ ఎ మీన్ ఫెలో, హి డస్ నాట్ గివ్ అప్ హిస్ మీన్నెస్.
0: చదువు చదువు తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: బై టూ మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ బికమ్స్ హైలీ ఆర్గ్యుమెంటేటివ్ అండ్ హీ ఈజ్ నాట్ గోయింగ్ టు గెట్.
0: చదువు చదువు చదివి చావంగ నేటికి చావులేని చదువు చదువులేదు.
1: వై షుడ్ యూ గో ఆన్ వేస్టింగ్ యువర్ టైం by studying things which do not have any meaning? Study things which can give you immortality.
0: కోసమని చదువుతున్నావు?
1: Are you studying for the sake of argumentation? Are you studying?
0: వాదన వల్ల మన వైరం పెరిగిపోతుంది.
1: Argumentation leads to enmity.
0: వాదే వాదే వచ్చే వైరం అని. వాదించేటువంటి వారికి వైరం పెరిగిపోతుంది గాని స్నేహం కలగదు.
1: More arguments means more enmity. There cannot be friendship.
0: కనుక మన వాదనకు ఏమాత్రం కూడా దారి ఇవ్వరా.
1: Do not give room for unnecessary
0: సహనంతో ప్రేమతో
1: with patience with love
0: సమన్వయం గావించుకునేటువంటి ఒక విషయాన్ని మనం గుర్తించాలి.
1: We should try to develop understanding, harmony.
0: అట్టి సమన్వయ భావమే విద్యగా మనం విశ్వసించాలి.
1: Such harmony alone is true education.
0: Unity in diversity. అనేకత్వంలోని ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: వి షుడ్ రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అప్పుడే మానవత్వంలో ఒక దివ్యత్వం అనేటువంటిది ప్రకాశిస్తుంది.
1: దెన్ ఓన్లీ డివినిటీ విల్ షైన్ ఫోర్ ఇన్ హ్యూమానిటీ.
0: దివ్యత్వం మానవుడి కంటే ప్రత్యేకంగా లేదు.
1: డివినిటీ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ మ్యాన్.
0: మానవుని యొక్క అంశమే దివ్యత్వము.
1: మ్యాన్స్ ఆస్పెక్ట్ ఇట్సెల్ఫ్ ఇస్ డివినిటీ.
0: కేవలం దేహభ్రాంతి ఉండటం చేతనే దివ్యత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: యాజ్ మ్యాన్ ఈస్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ హీఈస్ ఫర్గెటింగ్ హిస్ డివైన్ నేచర్.
0: పాంచ భౌతిక దుర్బలమైన కాయము.
1: దిస్ ఫిజికల్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్.
0: ఈ 9 చిల్లుల తోలుతిత్తియ గారి కాంతి కలిగిన వచ్చిన గడప కాదు.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈస్ నాట్ గోయింగ్ టు లాస్ లైక్
0: నిమిషములకు నీచురూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబో.
1: మోమెంట్ ఆఫ్టర్ మోమెంట్ this body decays and gives bad smell.
0: Body oka instrument, adu oka panimuttu.
1: But consider this body as an instrument.
0: Endukosam vachindi panimuttu?
1: Why is this instrument given to you?
0: Paropakaram idam shariram. Paropakara nimittamai deham erpandi.
1: This body is given to you for the sake of serving others,
0: adhe
1: helping others.
0: Samaja seva cheyali.
1: అండర్టేక్ సర్వీస్ ఆఫ్ ది సొసైటీ.
0: ఆ సేవ ద్వారానే మనలో ఆవిర్భవించినటువంటి యొక్క ఆత్మ ప్రకాశం విజృంభిస్తుంది.
1: దెన్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ యూ షైన్స్ ఫోర్త్.
0: కనుక దేహాన్ని సార్థకంగా గావించుకుని
1: sanctify your own physical body.
0: మనసు యొక్క మాలిన్యాన్ని నిర్మూలం గావించి
1: రిమూవ్ ది డర్ట్ ఇన్ ద మైండ్.
0: దివ్యత్వమైన ఆత్మతత్వంలో మన యొక్క జీవితాన్ని అంకితం చేసి
1: డెడికేట్ యువర్ లైఫ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఇస్
0: మానవత్వం సార్థకంగా గావించుకోవాలి.
1: సాంక్టిఫై ది హ్యూమన్ లైఫ్.
0: కర్మానుబంధీని మనుష్యలోకి.
1: మ్యాన్ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: ఈ కర్మ చేతనే కూడింది ఈ యొక్క దేహం.
1: దిస్ బాడీ ఇస్ గివెన్ టు యూ బికాస్ ఆఫ్ యాక్షన్.
0: ఈ కర్మ కాయం చేతనే చెయ్యాలి.
1: Action can be performed only with the body.
0: కాయ కర్మల చేతనే కాలాన్ని పవిత్రం చేసుకోవాలి.
1: We can sanctify the time only with the help of this body.
0: కాయ కర్మ కాలం పవిత్రమైనప్పుడే కర్తవ్యం చక్కగా జరుగుతుంది.
1: Only when the time, the body and the action is sanctified, your duty is discharged.
0: ప్రభావాన్ని మనం కొంతవరకు గుర్తించి వర్తించాలి.
1: We have to recognize the circumstances of the time and the place.
0: విద్యార్థులు విద్యార్థులకు అత్యవసరం.
1: Humility is very essential for students.
0: పెద్దలను గౌరవించాలి.
1: Respect
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: Love parents.
0: గురువులను శిష్యుడిగా గావించాలి.
1: Serve your preceptors.
0: తోటి మానవులను ప్రేమతో మనం కలిసిమెలిసి తిరగాలి.
1: Serve the society and other human beings.
0: ఆ యూనిటీ వల్లనే మనకు ఒక విధమైనటువంటి ప్యూరిటీ ఏర్పడుతుంది.
1: ఓన్లీ బై సచ్ యూనిటీ యూ కెన్ గెట్ ప్యూరిటీ.
0: ఆ ప్యూరిటీ వల్లనే మనకు డివినిటీ ఏర్పడుతుంది.
1: యూ కెన్ గెట్ డివినిటీ ఓన్లీ బై సచ్ ప్యూరిటీ.
0: యూనిటీ లేకుండా మనకు ప్యూరిటీ రాదు.
1: దెర్ ఇస్ నో ప్యూరిటీ వితౌట్ యూనిటీ.
0: యూనిటీ లేని దగ్గర ఎనిమిటీ స్టార్ట్ అవుతుంది.
1: వేర్ దెర్ ఇస్ నో యూనిటీ దెర్ ఇస్ ఎనిమిటీ.
0: కనుక ఆ ఎనిమిటీకి మనం ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వాలి.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎనిమిటీ.
0: ఈ యమ నియమములు అనేటువంటి యొక్క పది సూత్రములను మనం చక్కగా పాటించుకుంటే మానవత్వం అనేటువంటి మనలో ఎంతైనా అభివృద్ధి అవుతుంది.
1: ఇఫ్ వీ కెన్ అబ్జర్వ్ దీస్ 10 ఆస్పెక్ట్స్ ఆఫ్ యమ అండ్ నియమ, హ్యూమానిటీ విల్ షైన్ ఫోర్త్ ఇన్ యూ.
0: సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఈ ఐదింటిని మనం ఆచరిస్తే కూడా చాలు.
1: ఈవెన్ ఇఫ్ వీ కెన్ అబ్జర్వ్ దోస్ 5 కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ యమ, that itself will be sufficient.
0: ఎవరిని మనం నొప్పించరాదు.
1: Do not hurt anyone.
0: ఎవరికి బాధను అందించరాదు.
1: Do not
0: నీలో నీవు అరికట్టుకుని నీ దాన్ని నీవు నిగ్రహించుకున్నట్టు ప్రయత్నించు.
1: ఆల్వేస్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ యువర్ సెల్ఫ్.
0: అంతేకాని పరల వస్తువులను ఏమాత్రం కూడా ఆశించవద్దు.
1: డూ నాట్ ఆస్పైర్ టు అక్వైర్ థింగ్స్ బిలాంగింగ్ టు అదర్స్.
0: నీకు కావలసి వస్తే దైవాన్ని ప్రార్థించు.
1: ఇఫ్ యూ నీడ్ ఆస్క్ గాడ్.
0: దైవం పైన నీకు సర్వాధికారం ఉంటుండాలి.
1: యూ హ్యావ్ ఎవ్రీ రైట్ ఆన్ గాడ్.
0: అంతేకాని సరిమానవును నీవు మాత్రము చేయజాత.
1: డూ నాట్ బెగ్ ఫ్రమ్ అదర్ హ్యూమన్ బీయింగ్.
0: అది ఏ విద్యార్థులు ప్రధానంగా గుర్తించవలసినటువంటి విషయం.
1: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ థింగ్.
0: మీ శక్తిపైన మీరు ఆధారపడండి.
1: ఆల్వేస్ డిపెండ్ అపాన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్.
0: మీ కర్మలపైన మీరు ఆధారపడండి.
1: డిపెండ్ అపాన్ యువర్ ఓన్ యాక్షన్.
0: సోంబేర్లు కాకూడదు.
1: డూ నాట్ బికమ్ లేజీ ఫెలోస్.
0: తద్వారా మన లోపల ఎన్ని విధమైనటువంటి యొక్క దుర్గుణములో ప్రవేశిస్తాయి.
1: లేజినెస్ బ్రీడ్స్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ యూ.
0: మనం నిరంతరము పనిలో ప్రవేశించాలి.
1: ఆల్వేస్ బీ బిజీ విత్ సమ్ వర్క్.
0: వర్క్ వర్క్ వర్క్. వర్క్ లో మనం ప్రవేశించాలి.
1: వర్క్ వర్క్ వర్క్. యూ షుడ్ ఆల్వేస్ అండర్టేక్ వర్క్.
0: ఈ కర్మకాంక్షను మనం ఆశించడానికి కర్మానుబంధులైనందుకు కర్మదీక్షను వహించాలి.
1: యాజ్ వీఆర్ బౌండ్ బై యాక్షన్ వీ షుడ్ ఆల్వేస్ అండర్టేక్ యాక్షన్ అండ్ త్రూ దట్ ఫ్రీ అవర్స్
0: మనకు ఉత్సాహకరమైనటువంటి యొక్క హృదయం ఉప్పొంగిపోతుంది.
1: దెన్ ఓన్లీ వీ విల్ హ్యావ్ ఎ హార్ట్ filled with enthusiasm and ideals.
0: Daiva prema cheta,
1: through love of God,
0: divyamaina bhavamu cheta,
1: through divine feelings,
0: jeevitamanta kuda nu oka pavitramaina jeevitanga meenu visheshinchali.
1: Sanctify your life as a sacred one.
0: Jeevitanni ematram kuda nu asahya padaradu.
1: Do not be disgusted with life.
0: Jeevitapaina visugu ematramu puttaradu.
1: Do not develop any kind of despair on life.
0: ఏదో దిన్నము జీవించినటువంటిది, దిన్నము తినే కడుపుకి తింటున్నాం, కడిగిన ముఖాన్ని కడుపుతున్నామని దీనిపైన ఏమాత్రం కూడా వేసారు పుట్టరాదు.
1: డూ నాట్ థింక్ దాట్ దిస్ ఇస్ అ రొటీన్ లైఫ్, ఎవ్రీ డే యూఆర్ డూయింగ్ ది సేమ్.
0: ఇది కేవలం ఒక బలహీనత.
1: దాట్ ఈస్ అ టైప్ ఆఫ్ వీక్నెస్.
0: తిన్న కడుపుకి తింటున్నాం నిజమే.
1: Yes, we are feeling the same stomach every day. It is true.
0: పడుతున్నామా?
1: But are we getting disgusted?
0: ఒక అర్ధ గంట ఆలస్యం అయిపోతే చాలా బాధపడతాం.
1: Even if it is a late by half an hour,
0: అడిగిన ముఖాన్ని కడుగుతున్నాగా దిన్నం కొత్త ముఖం రాలేదు కదా.
1: యు ఆర్ వాషింగ్ ది సేమ్ ఫేస్ ఎవ్రీ డే, డే ఆఫ్టర్ డే.
0: భిన్న విషయాలే మీరు వినాలి.
1: యూ షుడ్ హియర్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్.
0: భిన్న విషయాలే కదా, స్వామి చెప్పిన విషయాలే కదా, దీనిపైన ఏమాత్రం విసుగు రాకూడదు.
1: యూ షుడ్ నెవర్ డెవలప్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్గస్ట్.
0: ఎప్పటికప్పటికీ నూతనమైనటువంటి విషయాలుగానే ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎవర్ ఫ్రెష్ ఫర్ యూ.
0: మీరు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు అంతా కూడా పొద్దున సాయంకాలం కాఫీ తాగుతుంటారు.
1: ఫర్ 30 to 40 years ఎవ్రీ డే మార్నింగ్ యూ విల్ పార్టీ.
0: 30 ఏళ్ళు తాగినాం కదా ఇంకెందుకు ఈ కాఫీ అని ఏమైనా విసర్జించుకుంటారా?
1: ఆర్ యూ ఫీలింగ్ డిస్గస్టెడ్ విత్ కాఫీ ఆఫ్టర్ డ్రింకింగ్ ఫర్ 30 ఇయర్స్?
0: అర గంట లేట్ అయితే తలనొప్పి వస్తుంది.
1: ఇట్ ఈస్ లేట్ బై హాఫ్ ఎన్ అవర్ యూ డెవలప్ హెడేక్.
0: ఇది ఏనాటికది కాఫీ చాలా పవిత్రంగానే చాలా ఉన్నతమైనదిగా మంచి రుచికరమైనదిగా మనకు గోచరిస్తుంది.
1: కాఫీ సీమ్స్ టు బి ఎవర్ ఫ్రెష్ ఎవ్రీ డే ఎవ్రీ మార్నింగ్.
0: నిత్య నూతనంగా ఉంటుంటాయి అది.
1: ఇట్ సీమ్స్ టు బి ఎవరీ ఫ్రెష్ ఎవ్రీ డే.
0: వేదాంత విషయాలు వచ్చేటప్పటికి ఇవి పాతవి పాతవి పాతవి దానిపైన రోత పుడుతుంది.
1: బట్ వెన్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ వేదాంత అండ్ ఫిలాసఫీ
0: మార్గం కాదు.
1: బట్ దిస్ ఇస్ నాట్ ప్రాపర్ పాత్.
0: విన్నదానినే వినాలి.
1: షుడ్ హియర్ దిస్ అగైన్ అండ్ అగైన్.
0: తినదానినే తినాలి.
1: తినదానినే
0: అనుభవించాలి.
1: యుడ్ ఎంజాయ్ దిస్ పర్టికులర్ థింగ్.
0: కారణం అప్పటికప్పుడు జీర్ణమైపోతుంటాది. ది
1: రీజన్ ఈస్ ఎవ్రీ మూమెంట్ థింగ్స్ ఆర్ బీయింగ్ డైజెస్టెడ్
0: అయింది. క్యాంటీన్ పోయి రెండు చపాతీలు తిన్నావు.
1: యు ఆర్ హంగ్రీ, యు వెంట్ టు క్యాంటీన్,
0: సేపు తిరిగి 2 గంటలు మాత్రమే.
1: అట్ ది ఎండ్ ఆఫ్
0: తిరిగి ఆకలి అవుతుంది, తిరిగి నీవు భుజించాలి.
1: అగైన్ యూ విల్ హ్యావ్ హంగర్, యు హావ్ టు పార్టేక్ ఫుడ్.
0: అదే విధంగానే భగవత్ చింతన అనేటువంటిది కాలానుగుణ్యంగా అప్పటికప్పటికి నూతనమైనదిగా భావించి దానిని వింటూనే ఉండాలి,
1: అనుభవిస్తూనే
0: ఉండాలి.
1: ఇన్ ద సేమ్ వే కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ మస్ట్ బి ఎవర్ ఫ్రెష్ అండ్ యూ ఆల్వేస్ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ఎంథూజియాజం ఫర్ కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్.
0: పాడిన పాటనే పాడుతున్నాం.
1: వీఆర్ సింగింగ్ ది సేమ్ ఓల్డ్ సాంగ్స్ అగైన్ అండ్
0: అగైన్. పుడతా ఉందా?
1: బట్ ఆర్ వీ గెటింగ్ డిస్గస్టెడ్ విత్ ఇట్?
0: లేదు,
1: సర్టన్లీ నాట్.
0: ఎప్పటికప్పుడు ఆనందమైన యొక్క హృదయాన్ని ఉప్పొంగింప చేస్తుంది.
1: ఎవ్రీ మూమెంట్ దే ఆర్ గివింగ్ అస్ జాయ్, ఫ్రెష్ జాయ్.
0: కనుక మనం విన్న విషయములు అయినప్పటికీ దాన్ని నూతనంగా భావించి దాన్ని ఆచరణలో పెట్టడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: ఈవెన్ ఇఫ్ దీస్ థింగ్స్ ఆర్ హర్డ్ అర్లియర్, వుడ్ ఆల్వేస్ consider them as fresh and practice them.
0: Vidyarthulara,
1: dear students,
0: kevalam bhajana bhajana bhajana ani ee bhajana anekundi kevalam ke vidhamainatundi oka phaltamu lenekundi ga meer bhavincharadu.
1: When you think of bhajan, should not think bhajan doesn't have any utility or any
0: bhajan lo undinatundi aanandamu bhajan lo undinatundi oka saukhyamu mari denlo kuda manaku labhyam kaadu.
1: The joy, happiness and bliss of bhajan you cannot get in anything else.
0: కనుక ఈ భజన అనేటువంటిది కేవలం మన జీవితానికి ఒక భోజనం.
1: దిస్ భజన షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఫుడ్ ఫర్ అవర్ లైఫ్.
0: నిరంతరం కూడా భగవత్ భజన చేసుకుంటుంటే జీవితం అనేటువంటిది ఎంతో ఆనందమయంగా జీవిస్తుంది.
1: ఇఫ్ వీ కెన్ డూ భజన్ కంటిన్యూస్లీ థ్రూఅవుట్ అవర్ లైఫ్, హౌ హ్యాపీ అవర్ లైఫ్ షుడ్ బి.
0: జయదేవుడు, గౌరాంగుడు, తుకారాం వీరందరూ కూడా భజన చేతనే జీవితాన్ని సార్థకంగా గావించుకున్నారు.
1: జయదేవ్, గౌరాంగ్, తుకారాం, ఆల్ ఆఫ్ దెమ్ సాంక్టిఫైడ్ దర్ లైఫ్స్ ఓన్లీ.
0: ఏ ధ్యానం చేతనో ఏ జపం చేతనో ఎవరు ముక్తిని పొందిన వారు కనిపించడం లేదు.
1: నాట్ బై మెడిటేషన్, నాట్ బై ఎనీ అదర్ థింగ్ దే హావ్ ఒబ్టైన్డ్
0: లిబరేషన్. నవ విధమైన మార్గములన్నీ కూడా ఒక భగవంతుని యొక్క చింతన లే.
1: ఆల్ దట్ 9 types ఆఫ్ డివోషన్ ఆర్ ఓన్లీ కాంటెంప్లేషన్.
0: కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం, ఈ నవ విధమైన మార్గములు కూడాను కేవలము ఆ గమ్యాన్ని చేర్చేటువంటి మార్గములే.
1: ఆల్ దీస్ 9 types ఆఫ్ డివోషన్ స్టార్టింగ్ ఫ్రమ్ కాంటెంప్లేషన్ అంటిల్ ఇట్ ఈస్ రీచ్డ్ యాజ్ మర్జర్ ఇన్ టు గాడ్, దీస్ ఆర్ ఆల్ మెంట్ టు లీడ్ అస్ టు.
0: ఎన్ని చదువులు మీరు చదివినప్పటికీ భగవత్ చింత మాత్రం మీరు మానకూడదు.
1: వాట్ ఎవర్ స్టడీస్ యూ మే డూ అండ్ ఎడ్యుకేషన్,
0: ఈనాడు భగవత్ విషయం అనేటువంటి దాంట్లో కేవలము మనం అలక్ష్యం చేయటం చేతనే మనలో అనేక రకమైనటువంటి అశాంతులు మనకు కలుగుతూ ఉన్నాయి.
1: డూ నాట్ గివ్ అప్ కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్. గివింగ్ అప్ కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టేట్ ఆఫ్
0: మన భజన. కేవలం ప్రపంచానికి కూడా శాంతిని అందిస్తుంది.
1: కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ విల్ కన్ఫర్ పీస్ ఆన్ ద వరల్డ్.
0: భజన కూడా లోక సమస్త సుఖినో భవంతు అనే భావంతో మనం చెయ్యాలి.
1: ఈవెన్ వెన్ వీఆర్ డూయింగ్ భజన్, వీ షుడ్ డూ దిస్ భజన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: లోకమంతా సుక్షేమంగా ఉంటుండాలని ఆశించాలి.
1: లెట్ ది ఎంటైర్ వరల్డ్ బి పీస్ఫుల్, ప్రాస్పరస్ అండ్ హ్యాపీ, వీ షుడ్ ప్లే.
0: అప్పుడే మనలో ఒక పవిత్రమైనటువంటి యొక్క భావం అభివృద్ధి అవుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ ఫీలింగ్స్ బికమ్ శాంక్టిఫైడ్.
0: చాలా విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: మీలో ఆవేశింపచేసేటువంటి దుర్భావములను, దుర్గుణములను, దురాలోచనలు మీరు దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి.
1: Free yourself from all the bad thoughts, bad feelings, bad actions.
0: అవే మీ మానవత్వాన్ని అంతా కూడా నిర్మూలన చేస్తుండాలి.
1: దాట్ ఈస్ వాట్ ఈస్ స్పాయిలింగ్ అండ్ రూయింగ్ యువర్ హ్యూమన్ నేచర్.
0: ఎన్ని చదువులు ఉంటుండి కూడా నువ్వు మానవత్వం లేకపోతే మన జీవితం వ్యర్థమే.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యు మే హావ్ ఇఫ్ యు డు నాట్ హావ్ దిస్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ హ్యూమన్ వాల్యూస్.
0: నేను మానవుడు, నేను మానవుడు, నేను మానవుడు అనేటువంటిది కేవలం అర్ధ సత్యం మాత్రమే. అని
1: ఐ ఆల్సో టోల్డ్ దట్ టు సే అండ్ డిక్లేర్ దట్ ఐ యామ్ మ్యాన్ ఇస్ హాఫ్ ట్రూత్.
0: కానీ రెండవ హాఫ్ ట్రూత్, నేను పశువు కాదు, నేను పశువు కాదు, నేను పశువు కాదు, ఈ రెండు చేరినట్టుండే మన యొక్క సార్థకం అవుతుంది మన మానవత్వం.
1: ది అదర్ హాఫ్ ఆఫ్ ది ట్రూత్ ఈస్ దట్ ఐఎమ్ నాట్ ఎన్ అనిమల్, ఐఎమ్ నాట్ ఎన్ అనిమల్, దిస్ మస్ట్ బి పుట్ అలాంగ్ విత్
0: ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్, దీనికి రెండింటినీ మనం చేర్చుకోవాలి.
1: ఓన్లీ వెన్ వి జస్ట్ సే ఐఎమ్ మ్యాన్ ఐఎమ్ నాట్ అనిమల్,
0: నువ్వు మ్యాన్ అని అనుకుంటున్నావు, పశువులుగా ప్రవర్తిస్తున్నావు.
1: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ మ్యాన్ బట్ కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ అనిమల్.
0: కాదు, నీవు మ్యాన్ అనుకున్నప్పుడు నీవు మ్యాన్ గా నీవు ప్రవర్తించాలి.
1: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ మ్యాన్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఆల్సో యాజ్ అన్
0: దురభ్యాసములకును దుశ్చింతలకును ఏమాత్రం కూడా అలవాటు కాకూడదు.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫార్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్, బ్యాడ్ వర్డ్స్.
0: కనుకనే తద్వారా నీవు పవిత్రమైనటువంటి దీనిని పొందాలనుకున్నప్పుడు హృదయం లోపల భగవత్ చింతన జరపాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ సంథింగ్ సేక్రెడ్ అండ్ డివైన్ హ్యావ్ రూమ్ ఫర్ గాడ్ ఇన్ యువర్ హార్ట్.
2: భజన వినాశి శాంతి నహి, హరి భజన వినాశి శాంతి నహి.

20వ తేదీ కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. ప్రాపంచక సంబంధము పిన్నయి తొలగిన్, క్షేత్రదర్శనము కూడా చెల్లెను హంపిన్, క్షేత్రదర్శనము కూడా

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నేను ఉరవకొండలో ఉండగా,
1: వెన్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ఉరవకొండ,
0: కార్పొరేషన్ కమిషనర్ అతను బళ్ళారిలో ఉన్నాడు.
1: ది కార్పొరేషన్ కమిషనర్ ఎట్ ద టైమ్ స్టేడ్ ఇన్ బళ్ళారి.
0: ఆయనకు ఒక రాత్రి స్వప్నం వచ్చి, నీవు పలాని నంబర్ పలాని ఇంటికి నీ వెళ్ళి అక్కడ సత్యాన్ని నీవు తీసుకుని రా అని ఎవరో చెప్పినట్టు అయిపోయింది.
1: దట్ జెంటిల్మన్ హ్యాడ్ ఎ డ్రీమ్ వేర్ ఇన్ ద డ్రీమ్ హీ వాస్ టు గో టు ఎ పర్టికులర్ నంబర్ ఆఫ్ ద హౌస్ మీట్ సత్య అండ్ బ్రింగ్ హిమ్ అలాంగ్ విత్ హిమ్.
0: అదే సమయంలో అతని అర్ధాంగి అయిన లక్ష్మీదేవి ఆమెకు కూడా స్వప్నంలో వచ్చి, అమ్మా మీరిద్దరూ వెళ్ళండి, వెళ్ళి ఆ సత్యాన్ని తీసుకుని రండి.
1: హిజ్ వైఫ్ లక్ష్మీదేవి ఆల్సో హ్యాడ్ సిమిలర్ డ్రీమ్ వేర్ ఇట్ వాజ్ ఇండికేటెడ్ క్లియర్లీ యూ ఆల్సో ఫాలో యువర్ హస్బెండ్ అండ్ బ్రింగ్ సత్యం అలాంగ్ విత్ యూ బోత్.
0: వారు వచ్చారు.
1: దే కేమ్.
0: సత్యం అంటే ఎంతటి పెద్దవాడో, ఎంతటి గొప్పవాడో అని అనుకున్నారు వాళ్ళు.
1: దే థాట్ సత్యం మస్ట్ హ్యావ్ బీన్ ఎ వెరీ బిగ్ మ్యాన్ గ్రోన్ అప్ ఆర్ ఎ వెరీ గ్రేట్ పర్సన్.
0: ఇప్పుడే నేను ఇంత అడుగులు, 5 అడుగులు, ఆనాడు మరింత పొట్టి.
1: ద ప్రజెంట్ హైట్ భగవాన్ యు నో ఇన్ దోస్ డేస్ హీ వాస్ స్టిల్ షార్ట్.
0: చిన్న నిక్కర్ వేసుకుని,
1: వేరింగ్ ఎ స్మాల్ నిక్కర్,
0: చొక్కా తుడుక్కొని
1: అండ్ ఎ షర్ట్.
0: అప్పుడు 12 సంవత్సరం.
1: హీ వాస్ ఏజ్
0: 12. నేను బయట వచ్చాను.
1: భగవాన్ కేమ్ అవుట్.
0: చూసిన తక్షణమే ఆ కమిషనరు, కమిషనర్ భార్య ఇరువురు కూడాను స్వప్నంలో చూసింది ఇతనే అని చాలా ఆనందించి బజార్లో సాష్టాంగ నమస్కారం చేశారు.
1: ద కమిషనర్ అండ్ హిస్ వైఫ్ ఇమ్మీడియట్లీ ఐడెంటిఫైడ్ భగవాన్ దేర్ ఆన్ ద స్ట్రీట్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ వెన్ భగవాన్ వాజ్ సో యంగ్.
0: నేనప్పుడు 2 పుస్తకాలు తీసుకుని ఒక స్కూల్ పోతున్నాను.
1: భగవాన్ వాజ్ క్యారింగ్ 2 బుక్స్ టు అటెండ్ ద స్కూల్.
0: అప్పుడు 4వ తరగతి.
1: హీ వాజ్ స్టడీయింగ్ 4th క్లాస్.
0: సరే, వారు వచ్చారు. ఈ శరీరంకు బ్రదర్ అయిన శేషమరాజును పట్టుకున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ మెట్ ద బ్రదర్ శేషమరాజు.
0: మీరు ఎట్టైనా సరియే, ఈనాడు మీరు హాలిడే అయినా తీసుకుని సత్యాన్ని మీరు బళ్ళారికి తీసుకుని రావాలి అన్నారు.
1: దే వాంటెడ్ హిస్ బ్రదర్ టు టేక్ సత్యం అలాంగ్ విత్ దెమ్ దో ఇట్ రిక్వైర్స్ హిమ్ టు అప్లై ఫర్ లీవ్ టు హిస్ ఆఫీస్.
0: సరే, ఆయన అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కార్పొరేషన్ కమిషనరు, ఇంత పెద్ద ఆఫీసరు ఈ విధంగా అడుక్కుంటుంటే నేను ఏ విధంగా నేను వద్దని చెప్పడానికి వీలు కాదని ఆయన కూడా అంగీకరించి తక్షణమే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి ఈ విధంగా సత్యాన్ని బళ్ళారి తీసుకుని రామని కమిషనర్ గారు కోరుతున్నారు, తప్పక సెలవు ఇవ్వాలి అన్నారు.
1: ద బ్రదర్ అప్రోచ్ ద హెడ్ మాస్టర్ అప్లైడ్ ఫర్ క్యాజువల్ లీవ్ ఇన్ఫార్మింగ్ దట్ సత్యం ఈస్ టు బి టేకన్ ఇన్ రెస్పాన్స్ టు ద రిక్వెస్ట్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ ద కార్పొరేషన్ టు బళ్ళారి. సో హీ హాస్ టు ఒబే
0: ఆఫీసర్ కామేశ్వర రావు అని హెడ్ మాస్టర్.
1: ద నేమ్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ వాజ్ కామేశ్వర రావు.
0: అప్పుడు ఆయన చెప్పాడు, సత్యాన్ని బళ్ళారికే కాదు ఎక్కడికైనా తీసుకెళ్ళండి.
1: ది హెడ్ మాస్టర్ కామేశ్వర రావు సెడ్ టేక్ సత్యం నాట్ మియర్లీ టు బళ్ళారి,
0: నన్ను అడగనక్కర్లేదు,
1: టేక్ హిమ్ ఎనీవేర్, యూ డోంట్ నీడ్ మై పర్మిషన్
0: అని అడిగి
1: సో
0: బళ్ళారికి తీసుకుని అతని కారు ఇచ్చి కారులో పంపించాడు.
1: హి హస్ సెంట్ ద కార్ అండ్ భగవాన్ వాస్ టేకెన్ ఇన్ దట్ కార్ టు బళ్ళారి.
0: ఆ బళ్ళారి లోపల 3 దినములు వాళ్ళు ఇంటిలో పెట్టుకున్నారు.
1: భగవాన్ స్టేడ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ద కార్పొరేషన్.
0: అక్కడ నుంచి చాలా సమీపంగా ఉంటున్నదని విరూపాక్ష దేవాలయం తీసుకెళ్లారు.
1: భగవాన్ వాజ్ టేకన్ టు విరూపాక్ష టెంపుల్ విచ్ హ్యాపెన్స్ టు బి వెరీ క్లోజ్ టు ది హౌస్ ఆఫ్ ది చైర్మన్.
0: అప్పుడు శేషంరాజు అతని ఇల్లాలు లోపలి వెళ్లి, మేము విరూపాక్షుని దర్శించుకొని వస్తాము, నీవు సామాన్ దగ్గర ఉండు అన్నారు.
1: శేషమరాజు అండ్ హిజ్ వైఫ్ వాంటెడ్ భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అవుట్ సైడ్ యాజ్ దే వుడ్ గో ఇన్ టు ద టెంపుల్ టు హ్యావ్ ద విజిట్ ఆఫ్ ద హోలీ ష్రైన్.
0: సరే, నేను ఇక్కడే ఉంటానని ఒప్పుకున్నాను.
1: స్వామి యాక్సెప్టెడ్ దేర్ ప్రపోజల్.
0: వీరు ఇరువురు కూడాను దేవాలయంలో వెళ్లారు.
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ గాన్ ఇన్ టు ద టెంపుల్.
0: అక్కడికి వెళ్లితే గర్భగుడి లోపల నేనే అక్కడ నిలుచుకున్నట్టుగా కనిపించింది.
1: దేర్ బోత్ ఆఫ్ దెమ్ సా భగవాన్ దేర్ ఇన్ ది సాంక్టోరం ఆఫ్ ద టెంపుల్.
0: ఈ శేషమరాజుకు చాలా డౌట్స్.
1: శేషమరాజు హ్యాస్ సో మెనీ డౌట్స్.
0: ఏం బయట కూర్చోమని చెప్తే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?
1: How is it that I asked Satyam to stay outside the temple? How is it that I find him
0: inside
1: the temple? And he came out.
0: నేను అక్కడే కూర్చున్నాను.
1: There he saw Swami there.
0: మళ్ళీ లోపల పోయాడు, అక్కడ ఉన్నాను.
1: He went inside. There he saw Swami again.
0: కానీ ఇంకా ఆయన డౌట్స్ పోలేదు.
1: Still he was having doubts.
0: భార్యను బయట పోమన్నాడు.
1: He asked his wife to go outside.
0: నీవు అక్కడ సత్యం దగ్గర ఉండు.
1: You stay with Satyam there outside the temple.
0: Satyani kadalivukunda chesko.
1: See that Satyam won't move. He will be there only.
0: Nenu lopalu vedtanu velladu.
1: And he said
0: akkada kodanu navutu nenu undinanu.
1: And he has gone inside. There he found smiling Bhagavan there.
0: Ee rendu kodanu santoram maatone vachinatvanti okka commissioner raju kodanu chustu vachadu.
1: All this was noticed by the commissioner who accompanied them.
0: బయటకు వచ్చిన తర్వాత
1: శేషంరాజు
0: చేతులు పట్టుకుని,
1: ఈ కాట్ హోల్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ శేషంరాజు.
0: రాజు, మీరు చాలా పొరపడుతున్నారు.
1: ఈ సెడ్ రాజు, యు ఆర్ మిస్టేకెన్.
0: ఇతను మీ సోదరుడు కాదు.
1: హీఈస్ నాట్ యువర్ బ్రదర్.
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు.
1: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
0: నీవు ఈ వ్యక్తి భావంతో నువ్వు చాలా పొరపడుతున్నావు.
1: బికాస్ ఆఫ్ ది హిస్ బాడీ రిలేషన్షిప్ యు ఆర్ మిస్టేకెన్.
0: ఇది పెద్ద డివైన్ పవర్ అన్నాడు.
1: దిస్ ఈస్ ద డివైన్ పవర్ హి సెడ్.
0: సరే, అక్కడికి వచ్చేసేసినాము. మరి ఇంటికి వచ్చేసేసి భోజనం చేసుకుని మేము ఊరవ కొండకు బయలుదేరాము.
1: దే రిటర్న్డ్, దే హ్యాడ్ దేర్ ఫుడ్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఊరవ కొండ.
0: హంపి నుండి వచ్చి స్కూలుకు అరుగుచు బాబా కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: భగవాన్
0: రాజుకి ఏమి ఇవ్వాలి?
1: వాట్ ఈస్ టు బి ప్రెజెంటెడ్ టు రాజు?
0: నేను ఏది పుచ్చుకోను అని చెప్పాను.
1: స్వామి సెట్ దెన్ ఇట్ సెల్ఫ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ.
0: నాలుగు షర్ట్స్, నాలుగు నిక్కర్లు కుట్టిస్తానన్నాడు.
1: హీ సెట్ దట్ హీ వుడ్ గెట్ స్టిచ్ ఫర్ హిమ్ ఫోర్ పేర్స్ షర్ట్స్ అండ్ నిక్కర్స్.
0: నాలుగు కాదు, ఒక్కటి కూడా నేను పుచ్చుకోనున్నా.
1: హీ సెట్ నాట్ ఫోర్, ఐ డోంట్ యాక్సెప్ట్ ఈవెన్ వన్.
0: చాలా ఇంకా తొందర పెడితే మంచిది కాదని చెప్పి వాళ్ళ భార్య చెప్పింది. ఈనాటి పిల్లలందరూ కూడాను కాలర్కు ఒక పిన్ను వేసుకునేటువంటి వారు. అప్పుడు
1: యాజ్ దే డిడ్ంట్ వాంట్ టు ఫోర్స్ స్వామి ఫర్దర్, ద వైఫ్ సెడ్ అనదర్ ప్లాన్. చిల్డ్రన్ హ్యాడ్ పిన్, కాలర్ పిన్ ఇన్ దోస్ డేస్ ఎ డెకరేటివ్ పీస్.
0: కాలర్ పిన్ వేసుకుంటే చాలా గొప్పవాడు అని పిలిచేటువంటి వారు.
1: ఎ కాలర్ పిన్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్ ఇన్ దోస్ డేస్.
0: ఆయన చాలా వేగంగా వెళ్లాడు. కాలర్ పిన్, బంగారు కాలర్ పిన్ తీసుకొచ్చాడు, నా కాలర్కు వేశాడు.
1: హీ వెంట్ ఫాస్ట్, గాట్ దట్ గోల్డెన్ కాలర్ పిన్ అండ్ గాట్.
0: నేను ఎవరి వస్తువులు కూడా ఏనాటికి నేను ముట్టను.
1: భగవాన్ విల్ నాట్ టచ్ ఎనీబడీస్.
0: సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత శేషంరాజు చెప్పాడు, ఆయన ఇచ్చినాడు, ఆయనకు అగౌరవం చేయకూడదు, నీవు కాలర్ పిన్ వేసుకో.
1: శేషంరాజు సెడ్ హియర్ ఇస్ ది చైర్మన్ ఆఫ్ కాన్ of corporation, a big man. Don't show any disrespect towards him. Accept it, he said.
0: నేను అది వేసుకుని స్కూలుకు పోతున్నాను.
1: విత్ ద కాలర్ స్వామి వాజ్ మూవింగ్ టు స్కూల్.
0: హంపి నుండి వచ్చి స్కూల్కి అరుగుచు బాబా కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: రిటర్నింగ్ ఫ్రమ్ హంపి వేరింగ్ ద కాలర్ వై బాబా
0: కలిగెను నాడు.
1: దిస్ pin dropped on its way which is not seen.
0: ప్రపంచక సంబంధం పిన్ అయి తొలగే.
1: The whole worldly feeling is dropped like the pin.
0: ఈ ప్రపంచక సంబంధం అంతా ఒక పిన్నుతో సమానం నాకు.
1: The whole worldly feeling is like a pin after all.
0: అది తొలగిపోయింది.
1: It lost, it vanished.
0: భక్తుల బాధలను ఒప్పించిన నిమిత్తమై నేను వెళ్ళాలి అన్నాను.
1: I must go to give relief to my devotees who are having umpteen sufferings.
0: అక్కడ నుంచి పుస్తకాలు అక్కడ పారవేశాను.
1: He dropped, thrown away the books.
0: అక్కడ ఎక్సైజ్ కమిషనర్ అని హనుమంతరావు అని ఉండేవాడు.
1: There was commissioner హనుమంతరావు.
0: వారి తోటకు వెళ్ళాను.
1: భగవాన్ went to their garden.
0: ఆయన చాలా భక్తుడు.
1: He is an ardent devotee.
0: అయ్యో రాజొచ్చాడని భార్యకు చెప్పి ఈమెమ్ము తిండంతా చేయించాడు.
1: హనుమంతరావు టోల్ హిస్ వైఫ్ దట్ రాజు ఈస్ కమింగ్ టు ద గార్డెన్, వీ షుడ్ సెలబ్రేట్ ఇట్. గాట్ ఆల్ ప్రిపరేషన్.
0: ఎవరిది ముట్టలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ టచ్ ఎనీబడి.
0: ఏ పదార్థం కూడా ఎవరిది నేను ముట్టలేదు.
1: హీ డిడ్ నాట్ టచ్ ఎనీ ఆఫ్ ది ఐటమ్స్ బ్రాట్ దేర్.
0: శేషంరాజు వచ్చాడు.
1: శేషంరాజు కేమ్.
0: సత్య ఇంటికి పోదామరా, ఇంటికి పోదామరా అని చాలా బాధ పెట్టాడు.
1: శేషంరాజు ఫోర్స్డ్ హిమ్, సత్య లెట్ అస్ గో బ్యాక్, లెట్ అస్ రిటర్న్ హోమ్.
0: నేను రాను అన్నాను.
1: ఐ విల్ నాట్ కమ్.
0: ఎప్పుడూ నేను జవాబు చెప్పేటువంటి స్వభావం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో టెంపరమెంట్ టు సే నో టు ఎనీబడి.
0: ఆ జవాబు చెప్తుంటే అతనికే చాలా ఆశ్చర్యం వేసింది.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ టు లిసన్ నో ఫ్రమ్ భగవాన్.
0: ఈ సత్యానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ ఇస్ దట్ సచ్ ఐ సో కరేజియస్ నౌ.
0: నవ్వుతూ నవ్వుతూ ఉంటుంటే నా ముఖం యొక్క తేజస్సు అంతా కూడాను అతనికి చాలా కప్పి పెట్టుతుంది. అది
1: విత్ స్మైలింగ్ ఫేస్ అరౌండ్ ద భగవాన్ వాజ్ సీన్ ద బ్రిలియన్స్ అండ్ ద రేడియన్స్ విచ్ హాస్ మిస్టిఫైడ్ ద బ్రదర్.
0: తక్షణం ఇంటికి వచ్చాడు.
1: ఇమీడియట్లీ రిటర్న్ హోమ్.
0: పుట్టపర్తికి టెలిగ్రామ్ ఇచ్చి పంపించాడు.
1: హీ సెంట్ ఎ టెలిగ్రామ్ టు పుట్టపర్తి.
0: ఆనాడు పుట్టపర్తికి టెలిగ్రామ్ రావాలంటే ఒక వారం పట్టేది.
1: ఫర్ ద టెలిగ్రామ్ టు రీచ్ టు పుట్టపర్తి ఇన్ దోస్ డేస్ ఇట్ టుక్ వన్ ఫుల్ వీక్.
0: ఒక స్కూలు పిల్లవాడితో చెప్పి మనిషితోనే పంపించాడు.
1: The message was sent through a messenger, a school boy.
0: ఇద్దరు తక్షణమే రావాల్సింది అన్నాడు.
1: That both of them should report immediately.
0: ఎవరు?
1: Who are they?
0: ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు. మీరిద్దరూ బయలుదేరి రావాలి అన్నారు.
1: ఈశ్వరమ్మ అండ్ పెద్ద వెంకమరాజు should report immediately.
0: వీళ్ళిద్దరు అక్కడికి వచ్చారు.
1: Both of them came there.
0: రెండవ దినం చూసేటప్పటికే శేషమరాజు ఇంట్లో ఉన్నారు.
1: The second day at the residence of శేషమరాజు.
0: వారిద్దరిని తీసుకుని ఈ యొక్క అంజనేయులు ఇంటికి వచ్చాడు.
1: దే కేమ్ టు అంజనేయులుస్ హౌస్.
0: నాయన అన్నగారింటికి పోదాంరా, పోదాంరా.
1: హీ సెడ్ లెట్ అస్ గో టు బ్రదర్స్ హౌస్, లెట్స్ గో దేర్
0: అని ఈశ్వరమ్మ చాలా ఏడ్చింది.
1: ఈశ్వరమ్మ క్రైడ్ ఎ లాట్.
0: నేను చెప్పాను ఎక్కడికి నేను రాను.
1: స్వామి సెడ్ ఐ వోంట్ గో ఎనీవేర్.
0: ఇక్కడ రావాలని కోరుతుంటే మీ వెంట వస్తాను పండి పుట్టపర్తి.
1: If you really want me, I'll follow you to Puttaparthi.
0: అక్కడికి వచ్చి ఆ గ్రామస్తులకు ఆనందపరిచి తదుపరి నా ఇష్ట ప్రకారం నేను వెళుతాను అన్నాను.
1: I'll come to Puttaparthi, I'll follow you. Make all the villagers of Puttaparthi happy and then do according to my way.
0: రెండవ దినము.
1: Second day.
0: School prayer.
1: It was school prayer time.
0: School prayer time లో దినము నేనే ప్రేయర్ చేయాలి.
1: భగవాన్ did prayer every day.
0: ఆ లక్ష్మీపతి కోరేటువంటి వాడు.
1: ఇట్ వాజ్ ద రిక్వెస్ట్.
0: నీవు చిన్నవాడైనా పర్వాలేదు, నీ ప్రేయర్ మా హృదయాల లోపల చేరిపోతుంటాది.
1: లక్ష్మీపతి హెడ్ మాస్టర్ వాంటెడ్ స్వామి టు ఆఫర్ ప్రేయర్ ఎవ్రీ మార్నింగ్ బికాస్
0: చేస్తుండేటువంటి వాడిని.
1: ఎవ్రీ డే భగవాన్ యూస్ టు ఆఫర్ ప్రేయర్ సేమ్.
0: ఆనాడు
1: దట్ డే
0: మీరు పుట్టపర్తికి రావాలని బసు చేసుకున్నారు.
1: భగవాన్ వాజ్ రెడీ to leave for Puttaparthi at that day.
0: School pillalandarum mem vastam ani kurchunnaru.
1: All school children decided to follow him.
0: Andaru yedchukuntu kurchunnaru.
1: All children were crying bitterly.
0: Evaru prarthanaku poledu.
1: Nobody attended prayer session.
0: Appadiki oka pillavani swamiki chaala daggarlo kurchuneetuvanti pillavadu benchilo.
1: A boy who used to sit quite close to Swami.
0: Ramesh.
1: His name is Ramesh.
0: Atanu naa paatalu nerchukunnadu ganaka అతను స్టెప్స్ ఎక్కి స్టేజ్ పైన పాట పాడటానికి ప్రారంభించాడు.
1: దట్ రమేష్ క్లోజ్ అసోసియేట్ హ్యావింగ్ లెర్న్డ్ ద సాంగ్ ఆఫ్ ప్రేయర్ హీ క్లైంబ్డ్ అప్ ది స్టెప్స్ అండ్ రెడీ టు సింగ్.
0: ఆ ప్రేయర్ ప్రారంభించినప్పటికే గట్టిగా ఏడ్చాడు.
1: యాజ్ హీ స్టార్టెడ్ సింగింగ్ హీ క్రైడ్ లౌడ్లీ.
0: అందరూ ఏడ్చారు.
1: ఆల్ క్రైడ్ క్రైడ్
0: ఎందుకంటే అక్కడ రాజు లేడు.
1: బికాస్ దే మిస్డ్ రాజు దేర్.
0: ఈ ప్రేయర్ మాకు అక్కర్లేదు.
1: వీ డోంట్ వాంట్ దిస్ ప్రేయర్.
0: అందరూ రావాలని.
1: దే ఆల్ వాంటెడ్.
0: కానీ ఈ పదకి ఎవరు వస్తారు?
1: బట్ దెన్ హూ విల్ కమ్ ఫర్?
0: చాలా కష్టం అవుతుంది.
1: ఇట్ విల్ వెరీ డిఫికల్ట్.
0: వారందరికీ నచ్చ చెప్పమని కామేశ్వరరావుకి నేనే గట్టి చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ మీ వెరీ డైరెక్ట్లీ టు కామేశ్వరరావు టు కన్విన్స్ ఆల్ ద చిల్డ్రన్.
0: అక్కడి నుంచి వెళ్ళినారు.
1: భగవాన్ లెఫ్ట్.
0: రమేష్ పరేష్.
1: రమేష్ అండ్ పరేష్
0: వారిద్దరు కూడా ఉన్నారు. డెస్క్ లోపల నేను సెంటర్ లో కూర్చుంటే ఒకరి ఇటువైపున ఒకరు అటువైపున కూర్చునేవాడు.
1: రమేష్ అండ్ సురేష్ వుడ్ ఆక్యుపై వన్ సీట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ భగవాన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసింది.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్
0: అని
1: టిఎస్ఎల్సి ఎగ్జామినేషన్.
0: నేను క్లాస్ రూమ్ లో అయితే అని నేను ఆన్సర్స్ చెప్పేటువంటి వాడిని.
1: ఇట్ విల్ బి రెగ్యులర్ క్లాస్ రూమ్. భగవాన్ వుడ్ గివ్ ఆన్సర్స్.
0: ఇప్పుడు వాడు చాలా బాధపడుతున్నారు.
1: బోత్ ది బాయ్స్ క్లాస్మేట్స్ వర్ ఫీలింగ్.
0: ఒకటి 108 వచ్చేసింది.
1: ద రిజిస్టర్ నంబర్
0: 95 వచ్చింది.
1: ద రిజిస్టర్ నంబర్ అనదర్ 90.
0: ఇంకోటి 5 నంబర్ వచ్చింది.
1: అనదర్ 5.
0: ఒకరు ఒక్కో చోటు కూర్చుంటున్నారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ సాట్ అట్ డిఫరెంట్ ప్లేస్.
0: మా గతి ఏమవుతుందో అనేవారు చాలా బాధపడుతున్నారు.
1: Because it was examination, they were feeling very sad.
0: వాళ్ళకి నేను చెప్పాను.
1: స్వామి టోల్డ్
0: ఏమీ రాయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీ.
0: నేను రాస్తాను.
1: ఐ విల్ రైట్.
0: మీరు ఊరికి ఒట్టి చేతులతో పెట్టినట్టుగా పెట్టి మీరు వెనక్కి రాండి అన్నాను.
1: యూ జస్ట్ గో కీప్ ద పేపర్ రిటర్న్ ఎంప్టీ హ్యాండెడ్.
0: నా పేపరు నేను ఒక 10 నిమిషాల్లో ఆన్సర్ రాసేశాను.
1: భగవాన్ కంప్లీటెడ్ ఆన్సరింగ్ హోల్ థింగ్ ఇన్ 10 మినిట్స్.
0: ఆ పేపర్ కంతా కూడా 2 గంటల టైం ఇచ్చారు.
1: ద డ్యూరేషన్ మాక్సిమం టైమ్ ఇస్ 2 అవర్స్.
0: ఇంకొక పేపర్ లోపల రమేష్ ఆన్సర్స్ అంతా రమేష్ హ్యాండ్ రైటింగ్ లోనే చేశారు.
1: అనదర్ పేపర్ స్వామి రోట్ ఇన్ రమేష్ హ్యాండ్ రైటింగ్ ద హోల్ స్క్రిప్ట్.
0: కింద రమేష్ అని రాశాను.
1: అట్ ద బాటమ్ ఈ రోట్ రమేష్.
0: ఇంకోటి పరేష్ యొక్క హ్యాండ్ రైటింగ్ కింద ఇంకొక ఆన్సర్ రాశాను.
1: అనదర్ స్క్రిప్ట్ ఇన్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ పరేష్ హీ రోట్ ద హోల్ థింగ్.
0: అతని నేమ్ అతని సిగ్నేచర్ కూడా నేనే చేశాను.
1: అండ్ హీ ఆల్సో స్క్రిబ్ల్డ్ హిస్ సిగ్నేచర్.
0: ఆనాటి పరిస్థితుల లోపల
1: ఇన్ దోస్ డేస్
0: ఎగ్జామినేషన్ అయిన తక్షణమే రెండవ దినమే రిజల్ట్స్ చెప్పేటువంటిది.
1: ఇన్ దోస్ డేస్ ద రిజల్ట్స్ వర్ అనౌన్స్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డే ఆఫ్ ద ఎగ్జామినేషన్.
0: ఈ ఢిల్లీనో హైదరాబాద్ ఎక్కడో పోనక్కర్లేదు. అవి
1: ద స్క్రిప్ట్స్ ఆర్ నాట్ సెంట్ టు లాంగ్ డిస్టెన్సెస్ లైక్ ఢిల్లీ అండ్ హైదరాబాద్.
0: వచ్చింది రిజల్ట్స్. వచ్చింది
1: రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్.
0: మా ముగ్గురమే ఫస్ట్ వచ్చేసినాయి.
1: ఆల్ ది 3 స్టూడ్ ఫస్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్.
0: ఇక్కడ అందరికీ ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేసేసింది.
1: ఆల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అట్ దిస్ మోమెంట్.
0: ఏమని చూచి రాశారా అనుకోవడానికి ఒకరిది 100, ఒకరిది 96, ఇంకోటి 8, ఈ రకంగా నంబర్స్ వేరువేరుగా ఉంటున్నాయి.
1: దే కెనాట్ కంక్లూడ్ దట్ దే కాపీ ఇట్ బికాస్ వన్ ఈజ్ ఇన్ వన్ కార్నర్, అదర్ ఈజ్ అనదర్ కార్నర్.
0: చూడటానికి మాత్రం ఎట్లవుతుంది? వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కాపీ.
0: వారి సిగ్నేచర్ కూడా ఉంటుండాలి.
1: అండ్ దే కుడ్ ఆల్సో ఫైండ్ ది సిగ్నేచర్.
0: ఈ విధంగా పెట్టి ఆ ఊరవకొండ లోపల పబ్లిక్ రోడ్ లోపల మమ్మల్ని ముగ్గురిని ఎత్తుకొని ప్రొసెషన్ చేశారు.
1: అండ్ ఆల్ ది 3 వర్ లిఫ్టెడ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ ద లోకల్ ఇన్హాబిటెంట్స్ దేర్ ఇన్ ఊరవకొండ. ఏ బిగ్ ప్రొసెషన్ వాజ్ ఆర్గనైజ్డ్.
0: ఇంత సమీపంగా ఉండినటువంటి పిల్లలు వాడిద్దరు.
1: దే వర్ సో క్లోజ్ టు స్వామి.
0: వారికి కూడా 12, 14 సంవత్సరంలు.
1: దే వర్ ఏజ్ 12 and 14.
0: నేను ఊరవకొండ వదిలాను.
1: స్వామి లెఫ్ట్ ఊరవకొండ.
0: ఆ పరేష్ అనేటువంటి వాడు రాజు రాజు రాజు రాజు అని ఓ పిచ్చి పట్టిపోయింది.
1: ద పరేష్ ది క్లాస్మేట్ టర్న్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ది ప్యాంగ్స్ ఆఫ్ సపరేషన్.
0: ఈ రమేష్ అనేవాడు వెళ్లినాడు, ఒక బావిలో పడిపోయాడు.
1: రమేష్ అనదర్ క్లాస్మేట్ ర్యాన్ ఫెల్ ఇన్ టు ద వెల్.
0: బావిలో పడి ప్రాణం ఇచ్చాడు.
1: హీ ఫెల్ ఇన్ టు ద వెల్ అండ్
0: రాజు నేను స్కూల్కి రాను.
1: ఐ డోంట్ అటెండ్ ద స్కూల్ విదౌట్ రాజు.
0: ఈ పిల్లవాడు అంతే రాజు రాజు రాజు రాజు రాజు అని ఒకే పిచ్చి పట్టిపోయింది.
1: ది అదర్ క్లాస్మేట్ వెంట ఆన్ రిపీటింగ్ రాజు.
0: పిచ్చాసుపత్రిలో చేర్చినారు, ఎక్కడే గాని పిచ్చి నయం కాలేదు.
1: హీ వాజ్ గివెన్ ట్రీట్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద హాస్పిటల్.
0: వాళ్ళ తల్లి ఉరవకొండ వదిలాను.
1: స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: ఆ పరేష్ అనేటువంటి వాడు రాజు రాజు రాజు రాజు అని ఓ పిచ్చి పట్టిపోయింది.
1: ద పరేష్ ది క్లాస్మేట్ టర్న్ మ్యాన్.

0: ఎక్కడే కానీ పిచ్చి నయం కాలేదు.
1: హీ వాస్ గివెన్ ట్రీట్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద హాస్పిటల్.
0: వాళ్ళ తల్లి తండ్రులు ఇద్దరు వచ్చేసేసి నన్ను కోరారు, మీ ముఖం చూస్తే నన్ను వాడికి ఆనందం ఇస్తుందేమో రండి ఒకతోరి అని.
1: ద పేరెంట్స్ కేమ్ అండ్ ప్రేడ్ టు స్వామి, అట్లీస్ట్ ద సన్ వుడ్ బి ఆల్ రైట్ ఇఫ్ హీ సీస్ ది ఫేస్ ఆఫ్ స్వామి.
0: నేను బళ్ళారి పిచ్చి ఆసుపత్రికి నన్ను తీసుకెళ్లారు.
1: అండ్ దే టుక్ భగవాన్ టు ద మెంటల్ హాస్పిటల్ ఇన్ బళ్ళారి.
0: అక్కడ పోతాను రాజు రాజు రాజు రాజు అని అర్చనాడు, ఏడ్చినాడు, బాధల పైన పడ్డాడు, ప్రాణం ఇచ్చాడు.
1: సీయింగ్ స్వామి హీ షౌటెడ్ రాజు రాజు రాజు, ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ స్వామి అండ్ డైడ్ దేర్.
0: ఆ విధంగా స్వామికి అర్పితం చేశారు.
1: దట్స్ హౌ దే హావ్ సరెండర్డ్ దెమ్సెల్వ్స్.
0: మేము ఎప్పుడు మీతోనే ఉండాలి.
1: We should always be with you.
0: మిమ్మల్ని వదిలి క్షణమైనా మేము ఉండలేము.
1: We cannot live away from you for a
0: అని కోరేటువంటి వారు వారు.
1: That was their prayer.
0: తర్వాత నేను
1: later
0: ఇక్కడికి పుట్టపర్తికి వచ్చిన తర్వాత
1: అండ్ స్వామి కేమ్ హియర్,
0: సుబ్బమ్మ ఒక ఎకరా ల్యాండ్ ఇచ్చింది సత్యమ్మ గుడి దగ్గర.
1: సుబ్బమ్మ గేవ్ వన్ ఏకర్ ఆఫ్ ల్యాండ్ నియర్ దట్ సత్యమ్మ టెంపుల్.
0: దానికి ఒక చిన్న ఇల్లు కట్టారు.
1: ఎ స్మాల్ హౌస్ వాస్ కన్స్ట్రక్టెడ్.
0: అప్పటి లోపల వీళ్ళిద్దరు కూడాను రెండు కుక్క పిల్లలై నా దగ్గర వచ్చారు.
1: అట్ దట్ టైమ్ దీస్ టూ క్లాస్మేట్స్ కేమ్ టు భగవాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ two little small dogs, puppies.
0: దీనికి మైసూర్ మహారాజా చెల్లెలు ఉండేటువంటి ఆమె.
1: దేర్ వాజ్ ద సిస్టర్ ఆఫ్ మైసూర్ మహారాజా.
0: ఆమె ఈ రెండు చాలా అందంగా ఉంటున్నాయి, జాక్ అండ్ జిల్ అని పెట్టింది.
1: దీస్ టూ పపీస్ టూ స్మాల్ డాగ్స్ ఆర్ నేమ్ జాక్ అండ్ జిల్.
0: జాక్ అండ్ జిల్, జాక్ అండ్ జిల్, జాక్ అండ్ జిల్ అని చెప్తూ వచ్చేటుంటాడు.
1: అండ్ ఎవ్రీవన్ కాల్ దీస్ టూ డాగ్స్ జాక్ అండ్ జిల్.
0: మైసూర్ డివిజర్ రాణి,
1: మైసూర్
0: పెద్ద రాణి,
1: ది క్వీన్,
0: ఎప్పుడు చూసినా పూజ చేసేటువంటిది.
1: షీఈస్ ఎ గ్రేట్ డివోటీ.
0: పూజ చేయాలంటే చెట్టుకంతా ముందు నీళ్లంతా కొట్టాలి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ ఏరియా షుడ్ బి శాంక్టిఫైడ్.
0: ఆ నీళ్లు కొట్టిన తర్వాత పాలు కొట్టాలి.
1: అండ్ దెన్ మిల్క్ హ్యాస్ టు బి స్ప్రింకిల్డ్ అరౌండ్.
0: ఆ పాలు కొట్టిన తర్వాత ఆమె చేతులతో ముట్టి పుష్పాలు కోయాలి.
1: అండ్ షీ హ్యాస్ టు పర్సనల్లీ ప్లక్ అవుట్ ద ఫ్లవర్స్.
0: ఆ పుష్పాలతో పూజ చేసేటువంటిది.
1: అండ్ విత్ దోస్ ఫ్లవర్స్ పర్సనల్లీ పిక్డ్ అప్ ఆర్ యూజ్డ్ ఫర్ వర్షిప్.
0: అలాంటి ఆమె
1: సచ్ లేడీ
0: స్వామిని చూడాలని కర్ణాటకపల్లి వరకు కారులో వచ్చింది.
1: కేమ్ టు సీ స్వామి ఇన్ బై కార్.
0: అప్పుడు పుట్టపర్తికి ఎక్కడే కానీ రోడ్లు లేదు.
1: దేర్ వాజ్ నో అప్రోచ్ రోడ్ టు పుట్టపర్తి.
0: అక్కడ నుంచి వచ్చింది.
1: షీ కేమ్ ఫ్రమ్ దేర్.
0: పాత మందిరం అనగా ఇప్పుడు కళ్యాణ మంటపం కట్టారే, అక్కడ పూర్వం చాలా చిన్న షెడ్ ఉండేటువంటిది.
1: పాత మందిర్ ప్రెసెంట్లీ కళ్యాణ మండపం. ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ ఎ స్మాల్ షెడ్.
0: ఆమె వచ్చింది.
1: షీ కేమ్.
0: స్వామికి నమస్కారం చేసుకుంది.
1: షీ నమస్కారం.
0: వెళ్ళిపోవాలని అనుకుంది.
1: అండ్ షీ డిసైడ్ షీ
0: చెప్పాను కొంచెం ఒక దినం రాత్రి ఉండండి, ఈ డ్రైవర్ పోవాలి కదా, అక్కడ కార్ రిపేర్ చేయాలి కదా అని అన్ని చెప్పాను.
1: స్వామి సెడ్ యూ స్టే హియర్ టు నైట్ బికాస్ యూ కెనాట్ గో, ద డ్రైవర్ హ్యాస్ టు గో అప్ టు కర్ణాటక పల్లి.
0: ఇక్కడ చాకల సుబ్బన్న అని ఒక చాలా నమ్మకమైనటువంటి వర్షి.
1: దేర్ ఇస్ అ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్ హియర్ ఇన్ పుట్టపర్తి.
0: స్వామి అంటే చాలా ప్రాణం.
1: చాకల సుబ్బన్న హూ కన్సిడర్ స్వామి యాజ్ హిస్ లైఫ్.
0: ప్రొద్దున సాయంకాలము పాత మందిరాన్ని చక్కగా చూసుకునేటువంటి వాడు.
1: డే అండ్ నైట్ హీ సర్వ్డ్ స్వామి దేర్ ఇన్ పాత మందిర్.
0: భోజనం చేసి డ్రైవర్ కర్ణాటక పల్లికి పోతున్నాడు.
1: ద డ్రైవర్ ఆఫ్టర్ టేకింగ్ హిస్ ఫుడ్ ప్రొసీడెడ్ టు కర్ణాటక పల్లి.
0: నేను జాక్ చెప్పాను, జాక్ చూడు మన మనిషి పోతున్నాడు, అతని వెంట నీవు పో అన్నాను.
1: స్వామి టోల్ ద జాక్ దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్ ఫాలో హిమ్.
0: అప్పుడు జాక్ అతని వెంట పోయింది.
1: జాక్ ద డాగ్ ఫాలోడ్ ద డ్రైవర్.
0: రాత్రి అంతా కూడాను కారు కింద పండుకుంది.
1: ద జాక్ ద డాగ్ స్లెప్ దేర్ అండర్ ద కార్.
0: తిరిగి తెల్లవారు లేస్తానే రాణి గారి వెళ్ళాలి కదా, దాన్ని కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
1: నెక్స్ట్ మార్నింగ్ క్వీన్ వాస్ టు లీవ్, ద డ్రైవర్ వాస్ స్టార్టింగ్ ది ఇంజన్.
0: స్టార్ట్ చేసి కొంత దూరం కదిలించారు కారును.
1: హీ స్టార్టెడ్ ది ఇంజన్ అండ్ ద కార్ స్టార్టెడ్ టు మూవ్.
0: కారు టైర్ కింద పండుకుంది ఈ జాక్.
1: దిస్ జాక్ వాజ్ లయింగ్ అండర్ ద టైర్ ఆఫ్ ద కార్.
0: కడుపు పైన పోయింది టైర్.
1: ద టైర్ రోల్డ్ ఆన్ ద స్టమక్ ఆఫ్ ద కార్.
0: బ్యాక్ బోన్ అంతా విరిగిపోయింది.
1: ద బ్యాక్ బోన్ వాజ్ బ్రోకెన్ డౌన్.
0: అక్కడ నుంచి అరుచుకుంటూ దాన్ని ఈడ్చుకొని వస్తుండే అది పాపం.
1: దిస్ జాక్ ద డాగ్ వాజ్ షౌటింగ్ క్రయింగ్ డ్రాగింగ్ ఇట్స్ బాడీ ఆల్ అలాంగ్ టు పుట్టపర్తి.
0: అప్పుడు సుబ్బన్న వచ్చి, స్వామి జాక్ చాలా బాధపడుతుండది, ఏమో ప్రమాదం జరిగింది అని వచ్చినాడు.
1: దెన్ సుబ్బన్న కేమ్ హరీడ్లీ, స్వామి జాక్ ఈస్ క్రయింగ్, ఇట్ ఈస్ ఫీలింగ్ సో సాడ్, సమ్ డేంజర్ ఇస్.
0: నేను బయటికి వచ్చాను.
1: స్వామి కేమ్ అవుట్.
0: ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వస్తున్నది.
1: ద జాక్ వాస్ కమింగ్ క్రయింగ్ అండ్ క్రయింగ్.

0: వచ్చి వచ్చి సోమపాదాలపైన పడింది, ప్రాణమిచ్చింది.
1: The jack crying fell at the feet of Bhagavan and died there.
0: ఆ జాక్ను ఎనకల పెట్టినటువంటి బృందావనము జాక్ యొక్క సమాధి.
1: Today you find there in Vrindavan the tomb of the jack.
0: అది సెంటర్ లో కట్టలేదు.
1: It was not the center.
0: నేను చెప్పాను ఇంకా కొంచెం సైడ్ కట్టమని చెప్పాను.
1: Swami said it should be built by the side.
0: దీనికి రెండో సమాధి కూడా కావాలి అన్నాను నేను.
1: The second samadhi is also required, tomb.
0: సరే కొన్ని దినములు అయిన తర్వాత ఈ జాక్ పోయిందనేటువంటి దీంతో అన్నం తినకుండా ఒకే ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఆ జిల్లి కూడా ప్రాణపెట్టింది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ది అదర్ డాగ్ జిల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ డైడ్.
0: ఆ రెండింటి యొక్క సమాధియే పాత మందిరం దగ్గర వెనక ఉండేటువంటి బృందావనము.
1: దట్స్ వాట్ వి ఫైండ్ బృందావనం బిహైండ్ దిస్ పాత మందిర్ ద టూ టోమ్స్ ఆఫ్ ది జాక్ అండ్ జిల్.
0: ఆ విధంగా రమేష్ పరేష్ వాళ్ళు స్వామి వెంట ఉండాలని ఇంత తపస్సు చేసి ఇన్ని విధాల జన్మమైన ఎత్తేసి కుక్క జన్మమైన ఎత్తి ప్రశాంతంలో అక్కడ నిలిచిపోయారు.
1: దట్ వాస్ ది ప్రేయర్ ద పెనన్స్ ఆఫ్ రమేష్ అండ్ పరేష్ హూ వాంటెడ్ టు స్టే విత్ స్వామి ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాగ్స్ అండ్ బ్రీడ్ దేర్ లాస్ట్.
0: ఈ విధమైనటువంటి మార్పులు ఉరవకొండలో జరిగింది మొట్టమొదట.
1: దీస్ చేంజెస్ హావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఉరవకొండ.
0: ఈ పిల్లల యొక్క పరిస్థితి,
1: ద పొజిషన్ ఆఫ్ ద బాయ్,
0: ఆ కాలర్ పిన్ జారిపోవటము,
1: ద డ్రాపింగ్ ఆఫ్ ది కాలర్ పిన్,
0: స్కూల్కు లేకుండా పోకుండా నిలిచిపోవటము,
1: దట్ హీ డిడ్ంట్ అటెండ్ స్కూల్,
0: ఈ తల్లిదండ్రులు ఇద్దరు రావటము,
1: ద కమింగ్ ఆఫ్ ద పేరెంట్స్,
0: నన్ను ఇక్కడికి తీసుకుని రావటము,
1: అండ్ స్వామి బీయింగ్ బ్రాట్ హియర్.
0: ఈ విధమైన కారణాలను పురస్కరించుకుని స్వామి ఉరవకొండ వదిలిపెట్టాడు.
1: బేసింగ్ ఆన్ ఆల్ దీస్ రీజన్స్ అండ్ గ్రౌండ్స్ స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: అప్పటి నుంచి ఇంకా బెంగళూరు మైసూరు కార్లు అంతా చాలా రావటం ప్రారంభమైంది.
1: సిన్స్ దెన్ కార్స్ స్టార్టెడ్ రీచింగ్ దిస్ ప్లేస్ ఫ్రమ్ బెంగళూరు అండ్ మైసూర్.
0: కాఫీ పొడి సాకమ్మ అని ఉండేటువంటి వాడిని,
1: దర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కాఫీ పొడి సాకమ్మ.
0: ఈ రాణి గారు కూడా ఉండేటువంటి వాడు,
1: దర్ ఇస్ క్వీన్ ఆర్ టూ.
0: వాళ్ళందరూ వచ్చారు, స్వామి మేమందరూ ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది, మీరే మైసూర్కి రండి, మేము ఒక ప్యాలెస్ అంతా ఇస్తాము అన్నారు.
1: ఆల్ బిగ్ బిగ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ మైసూర్ అండ్ బెంగళూరు అండ్ సెడ్ స్వామి వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కమ్ టు పుట్టపర్తి, కమ్ టు
0: మైసూర్, ఐ
1: యు ప్యాలెస్. స్వామి సెడ్ ప్యాలెస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్,
0: కనుక నేను ఇక్కడే ఉండాలన్నాను.
1: ఐ డిసైడెడ్ టు స్టే హియర్.
0: ఆనాడు రాత్రి ఈశ్వరమ్మ వచ్చి ఏడ్చింది.
1: దట్ నైట్ ఈశ్వరమ్మ కేమ్.
0: స్వామి ఎందరో వచ్చేసేసి కోరుతున్నారు,
1: స్వామి మెనీ ఆర్ కమింగ్ అండ్ ప్రే,
0: వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసమని,
1: ఫర్ దేర్ సెల్ఫిష్నెస్,
0: స్వామిని ఇక్కడ రండి అక్కడ రండి అని తీసుకుని పోతున్నారు.
1: దే వాంట్ యూ టు గో దేర్ అండ్ హియర్ అండ్ దేర్.
0: మీరు పుట్టబర్తి వదిలితే నేను బ్రతకను.
1: ఇఫ్ యూ లీవ్ పుట్టబర్తి ఐ డోంట్ లీవ్ ఎనీ లాంగర్.
0: మీరు పుట్టబర్తిలోనే ఉండాలి.
1: యూ షుడ్ డెఫినెట్లీ స్టే హియర్.
0: నాకు మాట ఇవ్వండి అని.
1: స్వామి మేక్ ఏ ప్రామిస్ టు మీ.
0: నేను ఇచ్చానమాట.
1: స్వామి ప్రామిస్డ్
0: ఏనాటికైనా నేను పుట్టబర్తి వదలను అని ఇచ్చేసేసాను.
1: Swami gave a promise to Ishwaramma, any day I will never leave this puttaparthi.
0: Anduvalane puttaparthine nenu ikkada peddadiga bhavanam matti vache bhaktulandarki anukoolalu parichi taginatundi sevalu chestu vachanu.
1: It is for that reason all these things are built, all these constructions are made for the comforts and the conveniences of the visiting devotees.
0: Appude ee oka chinna kottam undatam manchidi kadani,
1: that a small residence is not good,
0: okati chinna bhavanam kattalani,
1: that a small building is to be made,
0: aa palliki daggaraga undakoodani,
1: that it's not good to be near the village.
0: Maharaja Menamama,
1: the uncle of Maharaja
0: Sakamma,
1: Sakamma,
0: veellandaru ee pradeshaniki vachi kolta vesukoni ikkada 10 ekaralu ivvala annaru.
1: They have decided to acquire 10 acre land here.
0: ఇక్కడ ఈ ప్రశాంతి నిలయం కట్టే సమయంలో,
1: అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రశాంతి నిలయం,
0: నిజంగా అంత భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు విఠల్ రావు.
1: విఠల్ రావు వాజ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: డివోటీ కాదు, గొప్ప ఆఫీసర్, బ్రిటిష్ వాళ్ళ టైం లోపలే ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండేది.
1: ఈజ్ ఎ బిగ్ ఆఫీసర్ డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్స్, ఫారెస్ట్ ఆఫీసర్.
0: అతను, స్వామి నేను దీన్ని అంతా చూసుకుంటానన్నాడు.
1: విఠల్ రావు సెట్ ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్.
0: ఆయన ఇక్కడ ఈ మందిరం కట్టుకునే చూసేటువంటి వాడు.
1: అండ్ హీ సూపర్వైజ్డ్ ద కన్స్ట్రక్షన్
0: ఆఫ్ ద మెడ్రాస్
1: ఆర్యన్
0: రావు అని. ఆర్యన్ రావు,
1: ఆర్యన్ రావు,
0: నీలాద్రి రావు అని.
1: నీలాద్రి రావు
0: పిఠాపుర మహారాజా అల్లుడు,
1: అండ్ హిస్ సన్ ఇన్ లా పిఠాపుర మహారాజా,
0: బరోడా మహారాజా అల్లుడు.
1: అండ్
0: ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ అంతా చూసుకునేటువంటి
1: సన్ ఇన్ లా బరోడా మహారాజా, దేవర్ ఆల్ సూపర్వైజింగ్ కన్స్ట్రక్షన్ హియర్.
0: ఈ విధంగా వచ్చి వాళ్ళ చేరిపోవటం వల్ల త్వరగా అయిపోయింది బిల్డింగ్లు.
1: బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ జాయిన్ హ్యాండ్స్ దే కుడ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ వర్క్ వెరీ సూన్.
0: ఆనాడు వార్,
1: ఇట్ వాస్ వార్ టైమ్స్,
0: ప్రపంచం యొక్క యుద్ధము,
1: ఇట్ వాస్ వరల్డ్ వార్.
0: అప్పుడు ఒక్క ఇనుముక్కు కూడా చిక్కలేదు,
1: ఐరన్ వాజ్ నాట్ అవైలబుల్.
0: ఈ విధంగా ఎట్నో వారు సంపాదించి చాలా బాగా శ్రద్ధగా దీన్ని కట్టారు.
1: With all great difficulties and sincerity, somehow they could complete
0: construction. They cut down the Swami could not come to any one matter.
1: They have decided that Swami should not be here until construction is over.
0: Yatti vokkati kudanu nenu bhaktulu kichinatvanti maata prakarame nenu nadchukuntu vachanu.
1: Bhagavan fulfill all the promises given to
0: you. Edi naaku ishtam ledu.
1: Bhagavan doesn't like any, in fact.
0: Edi naaku aasal levu.
1: He has no desire.
0: Edi naaku koraka levu.
1: He has no desires.
0: Kaalu మొదలుకొని శిరస్సు వరకు కూడా ఏ వాంఛ కూడా నేను పట్టుకోలేదు.
1: ఫ్రమ్ టాప్ టు టో హి హస్ నో డిజైర్ వాట్స్ ఎవర్.
0: కనుకనే వారిద్దరు చాలా శ్రమపడి రాత్రి పౌరు దీనికి కావిలి ఉండి బట్టువాడాలు ఇచ్చుకుంటూ దీన్ని పూర్తి చేశారు.
1: దే వర్క్డ్, దే స్ట్రగుల్ హార్డ్, పేయింగ్ డైలీ లేబర్ టు ఎవ్రీబడి. దే సా టు ఇట్ దట్ కన్స్ట్రక్షన్.
0: తండ్రి కార్ తీసుకుని నేను పుట్టబట్టి పోవాలా, ఈనాడు బట్టువాడ ఇవ్వాలా, అంటే కూలీస్ కంత డబ్బు ఇవ్వాలా అని వచ్చేటువంటి వాడు ఆదివారం ఆదివారం.
1: ఎవ్రీ సండే ఫాదర్ యూజ్ టు విజిట్ దిస్ ప్లేస్ టు పే వేజెస్ టు లేబర్.
0: బెంగళూరులోని ఏదో ఇంత వంట చేసుకునేది, కారులో పెట్టుకునేది, తీసుకుని వచ్చేటువంటి వాడు.
1: అండ్ సమ్ ఫుడ్ దే కుక్ దేర్ ఇన్ బెంగళూరు.
0: స్వామి యొక్క సంబంధము ఈనాటికి 55 అయిపోయింది వాడు నా దగ్గర ఉండడం.
1: అండ్ దే హ్యావ్ బీన్ హియర్ 55 ఆఫ్ లాంగ్ లాంగ్ అసోసియేషన్.
0: ఇక్కడికి రావటం, ప్రశాంతి రావటము, స్వామి యొక్క భజనలు పాడటము, ఇవంతా నేర్చుకోవటం చాలా ఉత్తమమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంది.
1: హస్ బీన్ విజిటింగ్ ది ప్లేస్ వెరీ రెగ్యులర్లీ, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ పిక్డ్ అప్ సింగింగ్ సాంగ్స్ ద గ్లోరీ ఆఫ్ భగవాన్.
0: ఈ విధంగా జరుగుతూ ఉండటం వల్లే ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఇంత గొప్పగా పెరిగిపోయింది.
1: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ హ్యాస్ ఇంక్రీస్డ్ డే బై డే.
0: కనుక ఏది కానీ ప్రాప్తి అనేటువంటిది లేకుండా ఒక్కటి కూడా లభ్యం కాదు.
1: వితౌట్ ప్రాప్తి డిజర్వ్నెస్ యు డోంట్ గెట్ ఎనీథింగ్.
0: కోరితే వచ్చేటువంటివి కాదు.
1: సింపుల్ డిజైర్ ఇస్ నాట్ ఎనఫ్.
0: వద్దంటే పోయేటువంటివి కాదు.
1: యూ కెనాట్ డినై అండ్ రిఫ్యూజ్.
0: ఇది కేవలం జన్మాంతర సుకృతం యొక్క ఫలితమే ఇవన్నీ కూడా.
1: ఇట్ ఈస్ ఆల్ ద మెరిట్ అక్రూడ్ ఇన్ ద పాస్ట్ లైవ్స్.
0: ఈ విధంగా ఎంతో సంప్రాప్తితో ప్రాప్తితో ఈ దీన్ని సంపాదించుకున్నారు ఆ గృహం వారు.
1: దట్ ఫ్యామిలీ has been the recipients of the divine grace because of their samagari.
0: Venkamma garu eppudu kodanu naaku ikkadiki vanta chesukoni teesukochetunti vaaru.
1: Venkamma garu used to make food for bar swami.
0: Tarada kontha kaalamunaku parvatamma kuda vachindi.
1: Later parvatamma also came.
0: Ante aame chellelu, venkamma chellelu,
1: meaning the younger sister of venkamma.
0: Aa parvatamma garu kodanu పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు, పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు స్వామికి భోజనం తీసుకుని రావాలి.
1: దే వర్ కుకింగ్ ఇన్ బై టర్న్స్, వన్ ఇన్ ద మార్నింగ్, అనదర్ ఇన్ ది.
0: కాల పరిస్థితి సరిలేదు.
1: ద సర్కమ్స్టాన్సెస్ వర్
0: నాట్ ఫేవర్. ఎవరి భోజనము తినకూడదు స్వామి.
1: స్వామి షుడ్ నాట్ ఈట్ ఎనీబడీస్ ఫుడ్.
0: మా భోజనమే తినాలని వారికి ఒక ఆశ.
1: దేర్ డిజైర్ వాస్ స్వామి షుడ్ ఈట్ దేర్ ఓన్ ప్రిపరేషన్.
0: అట్టి మాటను తీసుకున్నారు.
1: దట్ వాస్ ద ప్రామిస్ దే వాంటెడ్ స్వామి టు మేక్.
0: ప్రాణం ఇచ్చేంత వరకు కూడాను నాకు సేవ చేశారు.
1: దే సర్వ్డ్ టిల్ దేర్ ఎండ్.
0: ఇక్కడ నుంచి తీసుకుని వచ్చేసేశారు వెంకమ్మను.
1: అండ్ వెంకమ్మ వాస్ బ్రాట్ టు బెంగళూర్.
0: అక్కడికి వచ్చేంత వరకు కాన్షియస్ లేదు.
1: షీ వాస్ అన్కాన్షియస్ టిల్ షీ రీచ్డ్ దేర్.
0: కన్నులు కూడా తెరిచేటువంటిది కాదు.
1: షీ నెవర్ ఓపెన్ హర్ ఐస్.
0: నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: వెంకమ్మ అన్నాను.
1: స్వామి సెడ్ వెంకమ్మ.
0: కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
0: కన్నులు తెరిచింది, స్వామిని చూచింది.
1: అండ్ షీ సా స్వామి దేర్.
0: నా చేతులు పట్టుకుంది.
1: షీ కాట్ హోల్డ్ ఆఫ్ హ్యాండ్స్.
0: ఆ రెండు చేతులు తీసుకుని కండ దగ్గర నమస్కారం చేసుకుంది.
1: అండ్ షీ డిడ్ నమస్కార్ బై టేకింగ్ హర్ స్వామి.
0: కంటి దారిలో కార్చింది, ప్రాణం విడిచింది.
1: షెడ్డింగ్ టీయర్స్ షీ లెఫ్ట్ హర్ బాడీ దేర్.
0: అదే విధంగానే పార్వతమ్మ కూడాను అక్కడే బెంగళూరు లోపలనే.
1: Same thing had happened to Parvatamma there in
0: Bangalore. Ante unconsciously vachindi.
1: She also came there unconscious.
0: Vachetappatiki
1: when she came there
0: nenu vellaru ikkiki.
1: Swami went
0: Parvatamma there. Parvatamma annanu.
1: Swami said Parvatamma, Parvatamma.
0: Aami kuda ante kannulu terchindi.
1: She opened her eyes.
0: కంటి దారి కార్చింది.
1: షెడ్ హర్ టియర్స్.
0: ప్రాణం విడిచింది.
1: అండ్ షీ డైడ్.
0: వారు ప్రాణం ఉండినంత వరకు కూడా స్వామికి పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు భోజనం తీసుకుని వచ్చేటువంటి వారు.
1: సో లాంగ్ దే ఆర్ అలైవ్ టిల్ దేర్ లాస్ట్ బ్రెత్ దే వర్ సర్వింగ్ స్వామి, కుకింగ్ ఫర్ స్వామి.
0: ఇదంతా కూడా ఒక జన్మాంతర సుకృతమే గాని ఒకరి ప్రయత్నంతో లభించేటువంటిది కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ నాట్ అటైన్డ్ బై ఎనీ హ్యూమన్ ఎఫర్ట్, ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైవ్స్.
0: ఈ విధంగా వారికి ఎంత జబ్బులు వచ్చినా కూడాను కేర్ చేయకుండా స్వామికి సేవలు చేసుకుంటూ వచ్చారు.
1: దే వర్ నెవర్ బాదర్డ్ ఆఫ్ ఎనీ ఎయిల్మెంట్ ఆర్ సిక్నెస్.
0: వారి జన్మ సార్థకమైంది.
1: దేర్ లైవ్స్ ఆర్ లిబరేటెడ్.
0: అదే విధంగానే కరణం సుబ్బమ్మ కూడాను.
1: సేమ్ థింగ్ ఇస్ ద కేస్ విత్ కరణం సుబ్బమ్మ.
0: కరణం సుబ్బమ్మ కూడాను శరీరానికి సంబంధం కాకపోయినప్పుడు ఆమెకు మానసిక సంబంధమైనటువంటిది ఇది చాలా అధికంగా ఉండేటువంటిది.
1: దో షీ ఇస్ నాట్ ఫిజికలీ ఎనీవే రిలేటెడ్, షీ హస్ గాట్ దట్ మెంటల్ అఫినిటీ.
0: స్వామి స్వామి స్వామి స్వామి ఎప్పుడు కూడా స్వామి స్వామి స్వామి.
1: She always repeated this word, holy name, Swami, Swami, Swami.
0: కళాతురికి తన ఇంట్లోనే ఉండమని చెప్పింది.
1: Ultimately,
0: ఇదంతా ఖాళీ చేసి ఇచ్చేస్తానని.
1: She said, I'll empty whole of my residence. You
0: stay here. చాలా మంది బంధువులంతా వచ్చారు.
1: All relations came.
0: నీవు బ్రాహ్మణుడు, వీరు క్షత్రియులు, ఎట నువ్వు ఇంటికి వదులుతున్నావు అని ఆమెను అనేక మంది వాదించారు.
1: Many relations argued with her. We are Brahmins. He is Kshatriya. How can you give your house?
0: నాకెవ్వరూ అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీబడీ.
0: నాకు ఒక స్వామి ఉంటే చాలు నాకు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇస్ స్వామి ఇస్ హియర్.
0: నా కోసం నా బిడ్డలకి ఎవరికి బిడ్డలు ఏమైనా అక్కర్లేదు. నా బిడ్డలు మీ బిడ్డలకి ఏమైనా అక్కర్లేదు.
1: I don't want to.
0: నేను ఎవరింటికి రాను.
1: I don't go anywhere.
0: ఎవరు నా ఇంటికి రానక్కర్లేదు.
1: Nobody need to be here.
0: స్వామి ఒక్కడుంటే నాకు చాలు అని ఒకే పట్టుదల పట్టింది.
1: She has determined, if Swami is here, it is enough, she said.
0: కట్టకడపటికి ఒకే కోరిక కోరింది.
1: Finally she had one desire.
0: స్వామి కట్టకడపటికి నా ప్రాణం విడిచే సమయం లోపల మీ యొక్క ముఖ సుందరం చూడాలని.
1: షీ హ్యాడ్ ఓన్లీ వన్ డిజైర్, స్వామి వెన్ ఐ లీవ్ మై బాడీ ఐ షుడ్ సీ యువర్ ఫిజికల్ ఫామ్.
0: సరే, నేను అప్పుడు ఏదో పని పైన భక్తులు తీసుకుని పోయారు మెడ్రాస్.
1: ఆన్ సమ్ వర్క్ భగవాన్ వెంట్ టు మెడ్రాస్.
0: సుబ్బమ్మ కూడా బుక్కపట్టణం వెళ్ళింది.
1: సుబ్బమ్మ వెంట్ టు బుక్కపట్టణం.
0: వాడి తల్లి గారింట్లో ఉంది.
1: షీ వాస్ స్టేయింగ్ విత్ హర్ మదర్.
0: కానీ అప్పుడు రావటం పోవటం చాలా కష్టము.
1: కన్వేయన్స్ వాజ్ నాట్ దేర్ ఎట్ దోస్ డేస్.
0: సరే, నేను మెడ్రాస్ నుంచి వచ్చాను.
1: స్వామి రిటర్న్ ఫ్రమ్ మెడ్రాస్.
0: నేను వచ్చేటప్పటికి సుబ్బమ్మ ప్రాణం విడిచింది.
1: బై ది టైమ్ స్వామి రీచ్ హియర్ సుబ్బమ్మ ఆల్రెడీ డైడ్.
0: మేము ఇక్కడికి వస్తున్నాము, అక్కడంతా ఏదో కట్టెలు వేరుస్తున్నారు.
1: And Swami was reaching, they could notice some pyre there.
0: నన్ను చూసిన తక్షణమే స్వామి స్వామి స్వామి మీ సుబ్బమ్మ రాత్రి ప్రాణం విడిచింది అన్నారు.
1: People came, rushed to Swami and said, Swami, Subbamma left her body.
0: అప్పుడు నేను ఇక్కడ వచ్చినటువంటి తిప్పుకొని తిరిగి బుక్కపట్నంలోకి వెళ్ళాను.
1: ఇమ్మీడియట్లీ స్వామి టర్న్ బ్యాక్ వెంట్ టు బుక్కపట్నం.
0: వరండాలో పెట్టారు, బట్ట మూశారు, చాలా బాధపడుతున్నారు ఆ ఇంటి వారంతా.
1: దేర్ ద బాడీ వాజ్ కెప్ట్ ఇన్ ద వరండా ర్యాప్డ్ బై క్లాత్ అండ్ ఆల్ వర్ షెడ్డింగ్ టీయర్స్.
0: అంతే, నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: మాట ఇచ్చింది మాట.
1: భగవాన్ గేవ్ ఎ ప్రామిస్.
0: ఎలాంటి పరిస్థితిలో కానీ ఆ మాట తప్పదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హీ విల్ ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్.
0: అప్పుడు నేను అక్కడికి వెళ్లి బట్టను తీశాను.
1: స్వామి వెంట్ రిమూవ్ ద క్లాత్.
0: చీమలంతా పట్టినాయి.
1: దేర్ వర్ నంబర్ యాంట్స్. డెడ్ బాడీ. నేచురలీ
0: తీసి సుబ్బమ్మ అన్నాను.
1: స్వామి సెడ్ సుబ్బమ్మ.
0: కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
0: బుక్కపట్టణంలో ఉన్న వారందరూ కూడా శుభం బతికింది బతికింది బతికింది అని అందరూ వస్తున్నారు.
1: ఆల్ విలేజర్స్ ఇన్ బుక్కపట్నం సేయింగ్ దట్ సుబ్బమ్మ ఇస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్. దే వర్ రన్నింగ్.
0: ఆ సుబ్బమ్మ తల్లికి 100వ సంవత్సరం.
1: ద మదర్ ఆఫ్ సుబ్బమ్మ.
0: ఆమె కూడా చాలా బాధపడుతుంది.
1: 100 ఇయర్ ఓల్డ్. షీ వాస్ ఫీలింగ్ బ్యాడ్.
0: అప్పుడు ఆమెతోనే నేను చెప్పాను, ఆ తులసి దాన్ని నీళ్లు తీసుకుని అన్నాను.
1: స్వామి టోల్డ్ హర్ మదర్ బ్రింగ్ సమ్ తులసి లీఫ్ అండ్ వాటర్.
0: ఆ తులసి దిన్ని ఆమె నోట్లో వేసి.
1: అండ్ స్వామి హస్ పుట్ తులసి లీవ్స్.
0: ఈ నీళ్లు త్రాపించి.
1: మేడ్ హర్ డ్రింక్ వాటర్.
0: సుబ్బమ్మ నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చాను.
1: సుబ్బమ్మ ఐ ఫుల్ఫిల్ మై ప్రామిస్.
0: ఆనందంగా వెళ్ళు అన్నాను.
1: బెటర్ యు గో హ్యాపీలీ.
0: నాకు ఇంతకంటే ఏం కావాలి స్వామి, నేను ఆనందంగా పోతున్నాను.
1: షీ సెడ్ వాట్ ఎల్స్, వాట్ మోర్ ఐ వాంట్, ఐఎమ్ లీవింగ్ బ్లిస్ఫుల్లీ.
0: కంటి దారి కార్చుకుంటూ ఒక తట్టు నవ్వుకుంటూ నా చేతులు రెండు పెట్టుకుని పోయొస్తాను పోయొస్తాను పోయొస్తాను అని.
1: Shedding tears, catching hold of Swami's hands, she said, smilingly, she said, I am going, Swami, blissfully.
0: ఆ విధంగా సుబ్బమ్మ ప్రాణం కూడా అంతే.
1: That's how Subbamma breathed her last.
0: ఈ విధంగా ప్రామిస్ ఇచ్చినటువంటి వారికి ఎవరికి నేను తప్పలేదు.
1: Like this, Swami never went back on the promise.
0: సుబ్బమ్మ కూడా ఎంతనో సేవ చేసింది.
1: సుబ్బమ్మ served a lot.
0: కృష్ణ అవతారం లోపల
1: in Krishna incarnation.
0: Devaki Devi etta premano Yashoda antakante prema.
1: More than Devaki, Yashoda had greater love.
0: Kada Ishwaramma Subbamma iddaru kudunu kitikillo nunchi maatladukuneetuvanti vaallu.
1: Ishwaramma and Subbamma used to converse through the windows.
0: Endukante vaadu magavaadu magavaadu koncham dvesham.
1: Because there was some enmity among them.
0: Aam ikkada raakudadu ee akkada pogakudadu.
1: She should not go over here nor this lady to other house.
0: కనుక మిటికి కిటికీలపై నుంచి మాట్లాడుకునేటువంటి
1: సో దే యూస్ టు స్టాండ్ నియర్ ది
0: విండో. వాళ్ళు ఇద్దరు అంత ప్రేమగా ఉండేటువంటి వాళ్ళు.
1: దే వర్ సో ఇంటిమేట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఈ దేహానికి సెలెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు తల్లిదండ్రులు.
1: అండ్ ద పేరెంట్స్ ఆర్ చోజన్ బై భగవాన్.
0: ఇంకా పెద్ద వెంకటరాజు ఇక్కడ పుట్టవర్తిలోనే ఉంటుండి భక్తులకంతా ఏదో సహాయం చేస్తూ ఉండేటువంటి వాడు.
1: పెద్ద వెంకటరాజు stayed here serving, helping devotees.
0: కొబ్బరికాయలు కావాలంటే ఏదో పప్పులు కావాలంటే ఇలాంటివంత పరిగెత్తిపోయేవాడు బుక్కబట్టం పోయి తీసుకుని వచ్చేటువంటి వాడు.
1: హీ సప్లైడ్ ఆల్ ద ప్రొవిజన్స్ రిక్వైర్డ్ బై ద డివోటీస్. యూస్ టు గో టు బుక్కబట్టం అండ్ బ్రింగ్ ఆల్ దోస్ థింగ్స్ ప్రొవిజన్స్.
0: ఆయన కూడా అంత సేవ చేసేటువంటి వాడు.
1: అండ్ హీ సర్వ్డ్ డివోటీస్.
0: కళాతూరికి పోయేక ముందుగా నా ప్రశాంత నిలయం వచ్చాడు.
1: And towards end he came to Prashant Nilayam.
0: నేను అందరిని సెలెక్ట్ చేసుకుని కూర్చోబెట్టుకున్నాను కోరికలకు.
1: భగవాన్ సెలెక్టెడ్ డివోటీస్ ఫర్ ఇంటర్వ్యూ.
0: ఆ కూర్చోంటే ఆయన వచ్చి అక్కడ నిలుచుకున్నాడు.
1: అండ్ హీ కేమ్ అండ్ స్టూడ్ దేర్.
0: ఏమొచ్చినావంటే చిన్న పని ఉంది అన్నాడు.
1: When Swami asked him, why are you here? He said, small job.
0: అన్నాను.
1: Said, come in now.
0: ఏమి పని అని.
1: What is that you want?
0: Swami, నేను ఎవ్వరికి పరాధీనంలో పోకూడదు.
1: స్వామి, I don't want to be in the hands of him. I should not be
0: indignant.
1: Everything should happen.
0: ఏదో నేను వ్యాపారం వ్యాపారం చేసే సమయంలో కొన్ని బొట్టు అర్ధాలను కొంచెం మోసంగా జరిగిండొచ్చును.
1: In during this financial transaction, there may I might have given, I must have been due to somebody.
0: పరిహారం నిమిత్తమై
1: to atone sins.
0: ఇది నేను కష్టపడి సంపాదించుకున్నాను.
1: I struggle hard, earn money.
0: అని 500 rupees.
1: 500 rupees.
0: అది నా చేతిలో పెట్టి
1: gave to Swami.
0: 5 మూటలు బియ్యం పెట్టాను.
1: 5 bags of rice here.
0: 2 మూటలు బెల్లం పెట్టాను.
1: అండ్ 2 bags of jaggery.
0: ఇదంతా కూడా నా 12వ దినము అందరికి బీదలకి అంతా అన్నం పెట్టండి అన్నాను.
1: ఆన్ ది 12th day, let all these things be served to the poor.
0: అదే విధంగా ఆయన కూడా చక్కగా మాట్లాడుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఇక్కడ పండుకున్నాడు పోయాడు.
1: హీ లెఫ్ట్ దిస్ ప్లేస్. హీ వాస్ టాకింగ్ టు ఎవ్రీబడి, వెంట్ హోమ్, స్లెప్ట్ అండ్ బ్రీత్డ్ హిస్ లాస్ట్.
0: ఇంకా ఈశ్వరమ్మ.
1: దెన్ ఈశ్వరమ్మ.
0: సమ్మర్ కోర్స్ జరుగుతోంది బెంగళూరులో.
1: ఇట్ వాజ్ ద సమ్మర్ కోర్స్ టైమ్ ఇన్ బెంగళూర్.
0: సమ్మర్ కోర్స్ కు వచ్చేసి స్వామి ఎక్కడ ఉంటాడో అక్కడ నేను రావాలి.
1: షీ హాస్ ఎ డిటర్మినేషన్ టు ఫాలో స్వామి వేర్ ఎవర్ హి గోస్.
0: సమ్మర్ కోర్స్ వచ్చింది.
1: ఇట్ వాజ్ సమ్మర్ కోర్స్ టైమ్.
0: ఆ పిల్లలు ఆ యజ్ఞులు అందరూ వచ్చింటే వాళ్ళందరినీ చూసి ఆనందించేటువంటి.
1: షీ వాజ్ సో హ్యాపీ వాచింగ్ స్టూడెంట్స్ దేర్.
0: వాళ్ళందరికీ భోజనం చేసేటప్పుడు నీళ్లు కూడా పోసి తాపడానికి పెట్టేది.
1: షీ ఆల్సో సర్వ్డ్ వాటర్ టు స్టూడెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ డైయింగ్.
0: మా కాలంలో మేము ఎప్పుడు ఇట్లా చేయలేదు.
1: We never did like
0: this. స్వామి మాకు ఇలాంటి అదృష్టాన్ని అంతా చూపిస్తున్నాడు.
1: స్వామి gave us this fortune of witnessing what all
0: the prapti ani tan chaala santoshinchetundi.
1: She congratulated herself for her fortune.
0: Okanaadu
1: one day
0: bhojanam tiffin chesindi.
1: She made tiffin.
0: Ee summer class pillalakandarki tiffin oddistunnaru.
1: And all the breakfast was served.
0: Aa kuda tiffin chesindi.
1: She too had her breakfast.
0: Coffee teeskundi.
1: She had her coffee.
0: Aa went venkamma undedi.
1: And venkamma was by her side.
0: Appudu venkamma ayamakanta chusukunteetundi.
1: Venkamma was, I mean, she used to attend on her.
0: అంతా చేసిన తర్వాత తాంబూలం దంచుకుని తినేటువంటి పాపం.
1: అండ్ దెన్ షీ మేడ్ పాన్ అండ్ దట్ బీటిల్ నట్ హ్యాస్ టు బి క్రష్డ్ ఇన్ మేడ్ టు పీసెస్.
0: అది కొట్టుకుని శబ్దం ఇస్తుండే అది పైకి నాకు.
1: అండ్ దట్ సౌండ్ వాజ్ హర్డ్ బై భగవాన్.
0: కింద నుంచి స్వామి స్వామి స్వామి అని పిలిచింది.
1: రైట్ ఫ్రమ్ ద డౌన్ స్టేర్స్ షీ సెడ్ స్వామి స్వామి షౌటెడ్.
0: వస్తున్నాను వస్తున్నాను నేను చెప్పాను.
1: Swami said, I am coming, I am coming.
0: వస్తున్నాను చెప్పాను కిందికి దిగాను ప్రాణం విడిచింది.
1: So saying Swami got down and she died.
0: ఏ ఒక్క బాధ లేదు.
1: No suffering.
0: ఏ కంటి నొప్పో కాలు నొప్పో తల నొప్పో కూడా లేదు.
1: No pain, not even a headache.
0: అట్లే పోయారు.
1: And both of them left like that.
0: కనుకనే స్వామి సెలెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు కనుకనే వాళ్ళందరి జీవితము అంత పవిత్రంగా సార్థకమైంది.
1: Because they are chosen, selected by Bhagavan, their lives are so sacred.
0: అదేవిధంగానే రమేష్ పరమేశ్వర్ వాడు కూడా వాడు చాలా స్వామి సన్నిహితుడు.
1: రమేష్ అండ్ పరమేశ్వర్ సో ఇంటిమేట్ టు స్వామి.
0: 11 7 13 7.
1: Age 11 and 13.
0: ఆ చిన్న పిల్లలకు ఇంత అభిమానము ఇంత ప్రేమ.
1: At that young age, they had such an intense love for Swami.
0: వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా కుట్టిచ్చేస్తే గుడ్డలు.
1: ఇఫ్ దర్ పేరెంట్స్ గాట్ స్టిచ్ డ్రెస్,
0: నా దగ్గర డబ్బు లేదు.
1: దేర్ నో మనీ స్వామి.
0: నేను ఎప్పుడు ఎవరి దగ్గర పుచ్చుకునేటువంటి వాడిని కాదు.
1: స్వామి నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
0: అప్పుడు రమేష్ రెండు జతలు తెచ్చి డెస్క్ లోపల పెట్టిపోయేవాడు.
1: రమేష్ గాట్ టూ పేర్స్ డ్రెస్సెస్ మేడ్ అండ్ కెప్ట్ హిడెన్ ఇన్ ద డెస్క్.
0: ఇది మీరు తీసుకోకుండా పోతే నా ప్రాణం ఇస్తాను అనేది.
1: అండ్ రమేష్ సెడ్ రాజు, ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ దిస్ డ్రెస్ ఐ కమిట్ సూసైడ్.
0: ఇలాంటి సంబంధంతో మన ప్రేమను పెంచుకోకూడదు.
1: స్వామి సెడ్ దిస్ షుడ్ నాట్ బి అవర్ రిలేషన్షిప్.
0: హృదయానికి హృదయము, హృదయానికి హృదయము.
1: ఇట్ ఈస్ ఓన్లీ కనెక్షన్ హార్ట్ టు హార్ట్.
0: లవ్ టు లవ్,
1: లవ్ టు లవ్.
0: ఇది కానీ మన సంబంధము ఇచ్చి పుచ్చుకునేటువంటి మనకు సంబంధం ఏమాత్రము శాశ్వతాలు కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్, నాట్ గివింగ్ అండ్ రిసీవింగ్.
0: ఆ విధంగా కూడా ఉండేటువంటి వాడిని.
1: దట్ ఈస్ భగవాన్.
0: కనుకనే ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడా ఎవరిది ఏమీ పుచ్చుకునేలేదు.
1: దెన్ అండ్ నౌ భగవాన్ నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
0: ఇప్పుడు కూడా ఆ ఇంటి నుంచినే వస్తుంటాది భోజనాలు.
1: ఈవెన్ టుడే ఫుడ్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ దట్ హౌస్.
0: ఈ విధంగా స్వామి సేవ లోపల నిత్యము సేవ లోపల పాల్గొంటూ ఉన్నారు.
1: దే ఆల్ పార్టిసిపేట్ ఇన్ సర్వీస్.
0: ఈనాటి వరకు కూడాను నేను ఇప్పుడు రాత్రిపూట ఏమి ముట్టగను.
1: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ ఇన్
0: లైఫ్. ఈ ఇంటి నుంచి వాళ్ళ నుంచి వంటలు తీసుకుని వచ్చేటువంటి.
1: దే ఆల్ బ్రింగ్ ఆల్ ద ఫుడ్ దే కుక్ ఫర్ స్వామి ఎవ్రీ మార్నింగ్.
0: ఈ విధంగా నా సన్నిహిత సంబంధ బాంధవ్యములు ఇంత భద్రంగా పెట్టుకునేటువంటి అన్ని.
1: దట్ హ్యాస్ బీన్ ద ఇంటిమేట్ అసోసియేషన్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటారు.
1: దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్. హెల్ప్ ఎవర్
0: ఎవరిని నేను ఎప్పుడు బాధ పెట్టేటువంటి వాడిని.
1: భగవాన్ మేడ్ నోబడీ సఫర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యము ఆ కుటుంబానికి దీనికి ఉండేటువంటిది.
1: దిస్ ఈస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ విత్ దట్ ఫ్యామిలీ.
0: కొన్ని అవతారాలు,
1: సమ్ ఇన్కార్నేషన్స్,
0: వారు ప్రేమించి వీరిని కోరుతుంటారు.
1: అండ్ దే లవ్ అండ్ దే వాంట్ హిమ్.
0: కానీ నేను అట్ట కాదు.
1: స్వామి ఇస్ నాట్ లైక్ దట్.
0: నేనే కోరి వాడని జన్మింపజేస్తున్నా.
1: స్వామి హాస్ చోజన్, హాస్ డిజైర్డ్, హీ విల్డ్ దట్ వే.
0: ఈమె నా తల్లిగా ఉండాలి, ఈమె నా తండ్రిగా ఉండాలి అని నేను కోరి వాడికి జన్మనిస్తున్నాను.
1: భగవాన్ హాస్ డిసైడెడ్, విల్డ్, సో అండ్ సో షుడ్ బి ద ఫాదర్, సో అండ్ షుడ్ బి ద మదర్.
0: కనుక ఇట్లా సామాన్యమైనటువంటి రీతిగా సాధారణమైనటువంటి ఒక సంబంధాలతో జన్మించినటువంటి కాదు ఈ శరీరము.
1: ద బాడీ has not taken birth in the ordinary mortal way.
0: ఈనాటి వరకు ఎవ్వరికి కూడా ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
1: He has not harmed anybody till this day.
0: ఎప్పుడు కూడా నేను ఇతరులకు మంచి చేస్తేనే నాకు ఆనందము.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ.
0: కనుక నేను భక్తులందరికీ లోకస్తమస్తా సుఖినో భవంతు.
1: So the whole world should be happy is the
0: andaru
1: desire of Bhagavan.
0: Chemanga undali.
1: All should be happy.
0: Andaru anandanga undali.
1: All should be blissful.
0: Andaru saukhyanga undali.
1: All should be
0: evaru evaru baadha pettukokoddu.
1: All should live in safety and security.
0: Ee vidhamainatvanti oka deento swami yokka prema tattvanni jagattuku chaatutu vastunnanu.
1: This has been the principle of love propagated by Bhagavan.
0: Na pedda property,
1: the biggest property of Swami,
0: vareji pillale,
1: or the children, students,
0: ప్రైమరీ స్కూల్,
1: ప్రైమరీ స్కూల్,
0: కాలేజీ,
1: కాలేజ్,
0: హైయర్ సెకండరీ స్కూల్,
1: హైయర్ సెకండరీ స్కూల్,
0: వీళ్ళందరూ పిల్లలంతా కూడా నా వెంట వెంటనే ఉంటుంటారు.
1: ఆల్ దీస్ చిల్డ్రన్ ఆర్ విత్ స్వామి.
0: నన్ను వదిలి వారిపోరు, వారిని వదిలి నేను ఉండలేను.
1: దే డోంట్ లీవ్ స్వామి, స్వామి విల్ నెవర్ లీవ్ దెమ్.
0: కనుకనే నా ప్రేమంతా కూడా ప్రజలే.
1: అండ్ స్వామిస్ లవ్ ఇస్ ఆన్
0: ప్రజల యొక్క ప్రాణదమే నా యొక్క జీవితము.
1: ది హ్యాపీనెస్ ఆఫ్ పీపుల్ ఇస్ ది హ్యాపీనెస్ ఆఫ్ స్వామి.
0: కనుకనే నా తత్వాన్ని మీకు ఈనాడు పూర్తి వెల్లచేయాలని
1: Bhagavan wanted to declare his nature.
0: October somvaram 25th teedi
1: and
0: ee raavadaniki kaaranam idi.
1: This is the reason for the descent of Bhagavan.
0: Ee vidhamainatvanti nenu eppudu janmadinochavaru eppudu nenu chesukonu.
1: This has not been observed nor celebrated.
0: Kaani ee bhaktulu nannu ooruke undanivaru.
1: But devotees won't leave him at that stage.
0: Swami idi birthday, idi birthday, idi cheyalo adi cheyalo anta naaku edi ishtam ledu.
1: Bhagavan does not prefer nor like, but devotee is
0: specializing. Andari anandame na birthday.
1: Your bliss is the birthday of Bhagavan.
0: Naaku pratyekamainatvanti birthday levu.
1: There is no separate birthday celebration.
0: Ee birthday na birthday.
1: Your birthday is Bhagavan's birthday.
0: Kabatti dehalu veru veru unnappudu ee vidhamainatvanti bhavalu undakoodadu.
1: We should not have the dual mind.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: Kanuka naaku ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యాలు లోకంతో ఏర్పడినటువంటివి కాదు.
1: దిస్ ఈజ్ నాట్ వరల్డ్లీ రిలేషన్షిప్ ఎనీవే.
0: ఇదంత ప్రేమ చేత లభించేటువంటివి.
1: దీస్ థింగ్స్ కుడ్ బి హ్యాడ్ బై లవ్.
0: ప్రేమ ముదిత మనసు.

0: പ്രേമസ്വരൂപനായ
1: എംബോഡിമെന്റ് ഓഫ് ഡിവൈൻ ലവ്.
0: హస్తమునకు దానము కంటే మరొక అలంకారము లేదు.
1: ఫర్ ద హ్యాండ్ దేర్ ఈస్ నో గ్రేటర్ ఆర్నమెంట్ దాన్ జనరాసిటీ అండ్ చారిటీ.
0: వాక్కునకు సత్యమే భూషణం.
1: ఫర్ ద టంగ్ ఫర్ ద స్పీచ్ ట్రూత్ ఈస్ ద ఫైనెస్ట్ ఆర్నమెంట్.
0: చెవులకు దివ్యమైనటువంటి ధర్మమే అలంకారం.
1: ఫర్ ద ఇయర్స్ Dharma is the most divine ornament.
0: Dehamunaku sevane pradhanamaina saundaryam.
1: For the body, it is service which is the sacred beauty.
0: Itti taragani taragani alankaramu manavuliyanduchukoni anityamaina asashtamaina అలంకారముల నిమిత్తమై ప్రాకులాడుతున్నారు మానవుడు.
1: When man is endowed with this sacred, perennial and divine ornament and beauty in himself, how is it that man scrambles after other beauties?
0: అహం ఏతత్ నా. ఇదియే ప్రధానమైన జ్ఞానము మానవులకు.
1: And that is the superlative knowledge for everybody.
0: Aham etat na. Deeniki minchina gnanamu ee jagattunandu kaani maraku jagattunandu kaani ledu kaana raadu.
1: There is no finer knowledge, there is no nobler knowledge than contained in the expression aham etat na.
0: Aham అహం అనగా వేదము ఆత్మ అని చెప్తూ వచ్చింది.
1: అహం హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ డిఫైన్డ్ బై వేద యాజ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: ఏతత్ అనగా దృశ్యకల్పితమైన స్థూల సూక్ష్మ చంద్ర సూర్య నక్షత్రాది స్వరూపములు అన్నీ కూడాను ఇవి ఏతత్ అనగా దేహమునకు సంబంధించినవి.
1: This expression etat signifies the physical and the visual phenomena, the phenomena embraced by the sun, the moon and the stars.
0: Etat na, idi nenu kaadu, nenu idi kaadu annade deeni artham.
1: Etat na means I am not that.
0: Anaga na dehamu annam.
1: When we say my body,
0: dehamanaga yemiti,
1: what is this body, deha?
0: Sarvangamato kudinatvanti ee manava swaroopama.
1: Is the body a composite union of all the organs?
0: Leka panchabhutamulato panchakonamulato pancha pranamulato panchakosamulato kudinatvanti ee manava shariramu?
1: Is the body made of the five vital airs, the five elements and the five vital sheets?
0: Idi kaadu deham.
1: That is not the body.
0: Charachara prapanchamantayunu drishyamulaku gotaramayyetundi ee lokamantayunu dehame.
1: The entire physical universe, moving and non moving, is itself a body.
0: Kanuka nenu dehamu kaadu.
1: I am not the body.
0: Inki emiti nee?
1: What is it you are then?
0: ఇది వేదాంతిక్ పరిభాష యందు ప్రధానమైన ప్రమాణమైన అత్యున్నతమైన జ్ఞానం.
1: In Vedantic language, it is described as the noblest, the divinest, and the superlative knowledge, wisdom.
0: కాని ఇట్టి జ్ఞానమును అందరూ నోచుకోలేకపోతున్నారు.
1: It is not the good fortune of everybody to harvest this noble wisdom.
0: Manam chusina danta ikkudanu drushyame.
1: Whatever we see is itself a vision, drushya.
0: Nakshatramulu drushyame.
1: Even the stars are a vision.
0: Suryachandradulu drishyame.
1: The sun and the moon are also.
0: Panchabhootamulu drishyame.
1: The five elements are drishya.
0: Yavat prapanchamantayu drishyame.
1: The entire universe is drishya.
0: Ee prapanchamantayu neevu ye reetiga chustunnavo ade vidhanga nee dehanni kudanu neevu choodagalugutunnavu kanuka nee deham kudanu drishyame.
1: As you are able to see the entire universe with your eyes, since you are able to see your own body with the eyes, you can say that your body also is a
0: drishya. The
1: one who sees is known as drashta, seer.
0: You are able to see
1: your body. The body is a sight and the one who sees is a seer.
0: ద్రష్ట లేక దృశ్యము లేదు.
1: Without the seer, there is no sight.
0: ద్రష్ట దృశ్యము రెండు లేనటువంటి యొక్క జగత్తు కలదని అది ఏ శూన్యమని మరికొందరు వాదింతురు.
1: సమ్ పీపుల్ అప్హోల్డ్ ద వ్యూ దట్ ద ఎంప్టీనెస్ ద వేకెన్సీ ద శూన్య దట్ ఈస్ ఎవ్రీథింగ్.
0: ఇది చాలా అర్థహీనమైనటువంటి పదములు.
1: ఇట్ ఈస్ మీనింగ్లెస్ నాన్సెన్స్ టు సే సో.
0: శూన్యము అని ఒకరు చెప్పినప్పుడు శూన్యాన్ని చూచినటువంటి వాడు ఒకడు ఉండాలి కదా.
1: When somebody says there exists shunya, there must be somebody who has seen it.
0: తాను చూడక శూన్యమని ఏ రీతిగా చెప్పగలడు?
1: Without seeing it, how can you say that something is shunya?
0: కాబట్టి శూన్యమును కూడా నువ్వు చూచేటువంటి వాడు ద్రష్ట.
1: So the one who sees even the shunya, the emptiness, is a seer.
0: కనుక అదియే ద్రష్ట తత్వము అనేటువంటి ఒక స్వరూపాన్ని ఈ గణపతి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: That is the great message of Ganapati to the mankind.
0: Ganapati, moodu padam.
1: Ganapati is made of three words.
0: Ga anaga buddhi.
1: Ga means intelligence.
0: Na anaga vijnanamu, vijnanamu.
1: Na means scientific knowledge.
0: Buddhi ki vijnanamunaku adhipati ayinatuvanti vade Ganapati.
1: Ganapati is the one who is the lord and the master of intelligence and wisdom.
0: Kanuka gananathudu kavadam cheta itariki ganapati ani kuda maroka vidhamlo peru unnadi.
1: He has yet another name, gananatha, because he is the lord of the ganas.
0: Sarva ganamulaku kuda nathudainatunti vaadu kanukade itani gananathudu annadu.
1: Since he is the lord of all the ganas, he is known as gananatha.
0: Sarva ganamulaku kuda తన హస్తముతో ఆడించి పాడించి ఊగించేటువంటి యొక్క తత్వం కలవాడు కనుకనే అతనికి గణపతి అన్నారు.
1: సిన్స్ హి టాయ్స్ హి ప్లేస్ హి హ్యాండిల్స్ అండ్ డైరెక్ట్స్ ద గణాస్ ఈజ్ నోన్ యాజ్ గణపతి.
0: ఇతనిని వినాయక అంటారు.
1: హీఈస్ ఆల్సో నోన్ యాజ్ వినాయక.
0: వినతో నాయక వినాయక అనగా ఇతనికి నాయకుడు ఎవరూ లేడు. ఇంకా
1: హీఈస్ కాల్డ్ వినాయక బికాస్ there is no leader for him, master for him.
0: Atane sarva swatantrudu.
1: He is the ever independent one.
0: Andariki nayakudu unnadu.
1: Everybody has a master.
0: Andariki oka vidhamainatundi adhipati unnadu.
1: There is authority for everybody.
0: Kani vinayakunaku nayakudu ledu.
1: But vinayaka has no master.
0: Anaga manasunnatundi valike nayakudu.
1: The one who has the mind has a master.
0: Manasunnatundi valike nayakudu ekkada?
1: So how can there be a master for one who has no mind at all?
0: Amanaskamunaku atitamainatvanti oka tattvame vinayakatvamu.
1: Vinayakatva refers to the state beyond the mindlessness.
0: Itti vinayakatvam anetvantidi manam chakkaga artham chesukonaleka edo enugu tondam undi nalugu chetulu undi chetavale chevulu untundi kanipinchetvanti swaroopame vinayakatvane bhavistunnam.
1: Without realizing this reality, we think that Vinayaka is a physical form with a trunk, with a face and a body.
0: Yavat prapanchamunaku, yavat jagattunaku, yavat shunyamunaku, yavat pranamunaku adhipati ayinatuvanti vaadu Vinayakudu.
1: Vinayaka is the one who is the master of the universe, of the world, of the stars, of the galaxies,
0: Yesu bhagayamunu acharinchadalchinanu.
1: Whatever work you want to undertake,
0: ye yokka sangeetam paadavalsu vachinappudiki,
1: when you want to sing the sweet notes of music,
0: tathamundo lambodara ani prarambhisthunnam.
1: You start saying lambodara, invoking Ganesha.
0: Lanu kati iti lambodara anaga emiti? Lakshya pradhatudainatundi vaadu vinayakudu.
1: The one who has the golden mind, he is known as Lambodara.
0: Anaga Lakshmi Pradhanamainatuvanti anaga Lakshmi anaga emiti?
1: Who is Lakshmi?
0: Danakanaka vastu vahanalato koodinatuvanti yamine Lakshmi antunnam ee naadi bhautika prapanchamlo.
1: In a worldly way, we say that Goddess Lakshmi is the one who has vast riches and wealth at her command.
0: Dhanam anaga aa Lakshmi kaadu, adi dhana Lakshmi.
1: Wealth means Dhanalakshmi.
0: Bhagya Lakshmi.
1: Fortune.
0: Aneka rakamaina artha Lakshmulu kuda untunnayi.
1: There are eight Lakshmis.
0: Kani aa Lakshmi swaroopudu kaadu Vinayakudu.
1: Vinayaka is not the one. The one who
0: manavunaku nijamaina dhanam emiti?
1: What is the truest wealth?
0: Sukhamu.
1: Happiness.
0: Anandam.
1: Bliss.
0: Ee rende manavulaku nijamaina dhanamulu.
1: Happiness and bliss are the true wealth for mankind.
0: Sukhanandamulu leka enta dhanam undi prayojanam emiti?
1: Devoid of wealth and happiness, what is the use of having other things?
0: Vikalukane sukham andinchetunti vaadu Vinayakudu.
1: The one who gives you bliss is Vinayaka.
0: Atanu buddhi yokka shakti samarthyamlo koodinatunti vaadu.
1: He is the one who is the embodiment of supreme intelligence.
0: Ee buddhi ee siddhi రెండింటి యొక్క చేరిక చేతనే మానవులకు సుఖము ఆనందము లభ్యమవుతుండాలి.
1: ఇట్ ఈస్ బై ఇంటెలిజెన్స్ అండ్ స్పిరిచువల్ ఎఫర్ట్ వన్ అప్టైన్స్ బ్లిస్.
0: కనుకనే భౌతికమైన పురాణముల యందు సిద్ధి బుద్ధి వినాయకుని యొక్క భార్యలనియు.
1: ఇన్ ద పురాణ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ దట్ వినాయక హ్యాస్ టూ వైఫ్స్, సిద్ధి అండ్ బుద్ధి.
0: అనగా జ్ఞానమునకు బుద్ధికి అధిపతి అయినటువంటి వాడు కనుక ఈ యొక్క ఈ రెండింటికి నీ పతి అని పేరు పెడుతూ వచ్చారు.
1: హీ ద వన్ హూ డిస్క్రైబ్డ్ యాజ్ ద హస్బెండ్, ద మాస్టర్ ఆఫ్ సిద్ధి అండ్ బుద్ధి.
0: కనుక సిద్ధి బుద్ధులకు రెండింటికి నీ మాస్టర్ అయినటువంటి వాడు కనుక సిద్ధి బుద్ధికి నాయకుడు, పతి అధిపతి వినాయకుడు.
1: దట్స్ వై వినాయక ఈ డిస్క్రైబ్డ్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ సుప్రీం ఇంటెలిజెన్స్ అండ్ సుప్రీం విజ్డమ్.
0: ఈ బుద్ధి విజ్ఞానం యొక్క రెండింటి కూడిక చేతనే మానవులకు సుఖ ఆనందములు ప్రాప్తిస్తూ ఉన్నాయి.
1: ఇట్ ఈస్ బై సుప్రీం ఇంటెలిజెన్స్ అండ్ సుప్రీం స్పిరిచువాలిటీ వన్ అప్టైన్స్ బ్లిస్.
0: కనుకనే సుఖ ఆనందములు విజ్ఞానేశ్వరుని యొక్క కుమారుండు అని పేరు పెడుతూ వచ్చారు.
1: దట్స్ వై ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ ద సిద్ధి ఆర్ హిస్ ఓన్ చిల్డ్రన్.
0: లోక సంబంధమైనటువంటి యొక్క, లౌకిక సంబంధమైనటువంటి యొక్క, ఈ భౌతిక సంబంధమైనటువంటి వారికి ఈ విధమైనటువంటి ఉపమానములే కొంత తృప్తిని అందిస్తుంటాయి.
1: టు ద వరల్డ్లీ పీపుల్ దీస్ కైండ్ ఆఫ్ సిమిలిస్ అండ్ మెటాఫర్స్ గివ్ దమ్ సమ్ సాటిస్ఫాక్షన్.
0: ఎట్టి అభీష్టము లేక ఎట్టి మనోభావము లేనటువంటి వినాయకునికి భార్యలేమిటి, పుత్రులేమిటి?
1: హౌ కెన్ వినాయక హూ హ్యాస్ నో డిజైర్ ఎట్ ఆల్ హ్యావ్ చిల్డ్రన్ అండ్ వైఫ్?
0: పతి అనగా కేవలం భర్త అని కాదు, అధిపతి.
1: Pati does not mean husband, it means master.
0: Buddhiki vai vidyanamulaku adhipati kanukone vaatiki rendintiki ni pati ani pilustu vachar.
1: Since he is the lord of intelligence and wisdom, he is known as pati.
0: Inka konni rakamainatundi vinayakunni anadi kaalam nundi kudanu bharatiyulu aaradhistu vastunnaru.
1: Since times immemorial, Vinayaka has been worshipped in
0: కేవలం భారతీయులు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ ఇండియన్స్.
0: చరిత్రను బట్టి విచారించి చూడగా
1: ఎంక్వైర్ హిస్టారికల్లీ
0: అనేక దేశముల వారు కూడా వినాయకుని యొక్క తత్వమును అనాది కాలం నుండి కూడా అర్థం చేసుకుంటూ వచ్చారు.
1: ద పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హ్యావ్ బీన్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వినాయక.
0: జపాను, జర్మనీ, బ్రిటిష్, అన్ని వైపులు కూడా ఈ వినాయకత్వం అనేటువంటి చక్కగా గుర్తించుతూ వచ్చారు.
1: The principle of Vinayaka has been understood in England, in Germany, in Thailand and other countries.
0: నేటికి కూడాను థాయిలాండ్ లోపల వినాయకుని యొక్క విగ్రహాలు ఉంచుకుంటున్నారు.
1: Even today in Thailand, we have the idols of Vinayaka.
0: వినాయకుని యొక్క పూజకు ఆద్యాంతములు లేవు.
1: There is no end and the beginning for the worship of Vinayaka.
0: కారణం ఏమనగా,
1: the cause is
0: అనాది వేదములు.
1: The Vedas are eternal.
0: అనంతమై వేదః, అనేక వేదములు.
1: They are timeless and many.
0: కాని అన్ని వేదములు ఎందుకూడను గణపతి యొక్క తత్వాన్ని చక్కగా బోధిస్తూ వచ్చింది.
1: All these Vedas have declared and explained the principle of
0: Taittiriya Upanishad nandu.
1: In Taittiriya Upanishad,
0: Om Namo Bhagavate Ganaya Namaha annadi.
1: Om Namo Bhagavate Ganaya.
0: Inka Narayana Upanishad nandu.
1: In Narayana Upanishad,
0: చక్కగా మన పిల్లలు కూడా నేను దిన్నము చెప్తుంటారు.
1: అవర్ బాయ్ చాంట్ ఎవ్రీ డే
0: తత్ విఘ్నేశ్వరం భజే,
1: తత్ విఘ్నేశ్వరం భజే
0: అనగా గాయత్రి మంత్రం నందు కూడాను ఈ విఘ్నేశ్వర యొక్క స్వరూపం వస్తుంటారు.
1: ఇన్ ద గాయత్రి మంత్ర ఆల్సో దేర్ ఇస్ ఎ రిఫరెన్స్ టు విఘ్నేశ్వర తత్వ.
0: తన్నోయాత్ అనగా తన్నత్ సర్వం ప్రచోదయాత్, తన్ను దంతో ప్రచోదయాత్. దంతమనగా విఘ్నేశ్వరుడుకున్నటువంటిది.
1: దేర్ ఇస్ రిఫరెన్స్ టు దంత, ఇట్ రిఫరెన్స్ టు విఘ్నాయక.
0: ఈ విధంగా సర్వోపనిషత్తునందు కూడాను వినాయకుని యొక్క నామము చక్కగా స్పష్టంగా గుర్తింపబడటానికి వీలవుతుంది.
1: ఆల్ ఉపనిషత్ అండ్ వేదాస్ హావ్ స్పెసిఫికలీ మెన్షన్డ్ అబౌట్ వినాయక.
0: తన్ ఉత్తమాయ మహిమే అనగా అందరికీ కూడాను తనువునందు మనసునందు దేహమునందు కూడాను సర్వశక్తులను కూడాను ప్రసరింపచేసేటువంటి వాడు వినాయకుడు అని.
1: వినాయక ఇస్ ద వన్ హూ లెండ్స్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ టు ద బాడీ, టు ద మైండ్ అండ్ టు ద స్పిరిట్.
0: అయితే భారతీయులు కొంతకాలము ఈ యొక్క వినాయకుని యొక్క పూజలు కేవలము ఒక విధమైనటువంటి సౌత్ ఇండియాలో ప్రారంభమైందని,
1: దేర్ ఇస్ ఎ ఫీలింగ్ దట్ ది వినాయక వర్షిప్ స్టార్టెడ్
0: ద్రవిడ దేవుడని
1: మాస్టర్
0: ద్రవిడ దేశమునందు కూడాను కాదు కాదు, సౌత్ ఇండియా కాదు, నార్త్ ఇండియా కాదు, ఈస్ట్ ఇండియా కాదు, వెస్ట్ ఇండియా కాదు, యావత్ విశ్వమునకే నాయకుడు వినాయకుడు.
1: వినాయక ఇస్ నాట్ ద మాస్టర్ ఓన్లీ ఆఫ్ ద ఈస్ట్ ద సౌత్ ద నార్త్ ఆఫ్ ఇండియా ఫర్ ది ఎంటైర్ యూనివర్స్ ఇట్సెల్ఫ్.
0: క్రమక్రమేణ తన్నో సర్వ ప్రచోదయాత్, తన్నో దంత ప్రచోదయాత్ అని అతనికి ఒక మృగదేహము అనగా మృగతల ఉండటం చేతను,
1: సిన్స్ దే హ్యాస్ ఎన్ యానిమల్ అపియరెన్స్ విత్ ద టస్క్,
0: అతని వాహనము మూషికం కావటం చేతను,
1: సిన్స్ హిస్ వెహికల్ అపియర్స్ టు బి ద
0: భారతీయులు ప్రపంచంలో మృగమును ఆరాధిస్తూ వచ్చారు అని దీని యొక్క కొంతమంది వాదన.
1: సమ్ పీపుల్ లాజికల్లీ ఆర్గ్యూ సిన్స్ వినాయక హ్యాస్ ద వెహికల్ ద రాట్, దే థింక్ దట్ ఇండియన్స్ వర్షిప్ ఓన్లీ ద యానిమల్స్.
0: ఇంత పెద్ద పుట్టగలిగినటువంటి వాడు ఇంత చిన్న ఎలుక పైన ఏ రీతిగా కూర్చోగలడు అని అనేక మంది అనేక విధమైనటువంటి విమర్శలు కూడా చేస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ క్రిటిసైజ్ హౌ ద హ్యూజ్ బెల్లీడ్ గణేష కెన్ సిట్ ఆన్ టైనీ రాట్.
0: నిజముగా అంతరార్థాలు తెలియనటువంటి మూర్ఖులే ఈ అనర్థము లోపల అభివృద్ధి పరిచి నానార్థములుగా పెంచి యథార్థాన్ని విస్మరిస్తూ వచ్చారు.
1: ద ఫూలిష్ వన్స్ who don't know the significance of the inner reality, they preach and publicize nonsense of this kind.
0: Mushika managa chikati ani artham.
1: Mushika, rat means darkness.
0: Anaga tana vinayakudu ee chikatini anagadrokki suryodayamu gavinchetundi prakashanni danatva bhaskarunni veligimpa chestu vachadu.
1: What it means is that he is the one who downs the rat of ignorance and illumines the sun of wisdom.
0: తన కింద వేస్తున్నాడు అన్నమాట.
1: What it means is that he tramples down the rat of darkness.
0: అణగదొక్కాడు.
1: He has downtrodden the darkness.
0: అణగదొక్కడం చేతనే
1: సింగర్ డౌన్ ట్రోడన్ డార్క్నెస్
0: వికాసంగా రూపొందుతూ వచ్చింది.
1: There will be effulgence all around.
0: కనుక మూషిక వాహనుడనగా ఎలుక వాహనుడు కాదు.
1: When you say mushika vahana, the one who rides over the rat,
0: చీకటిని అణగదొక్కి
1: ద వన్ హూ డౌన్
0: ప్రకాశాన్ని సర్వులకు అందించినటువంటి వాడు వినాయకుడు అని.
1: ద వన్ హూ ఎమినేట్స్ స్ప్లెండర్ అండ్ ఎఫల్జెన్స్ అరౌండ్ హిస్ వినాయక.
0: కనుక ఈ వినాయక చవితి దినము భారతీయులు అనేక విధములైనటువంటి పదార్థములు వండి వినాయకులకు నైవేద్యంగా ఇస్తుంటారు.
1: ఆన్ దిస్ సీక్రెట్ డే ఆఫ్ గణేష ఫెస్టివల్ ఇండియన్స్ ప్రిపేర్.
0: భారతీయులు చక్కగా గుర్తించి వర్తించవలసినటువంటి విషయము.
1: దిస్ ఆల్సో హ్యాస్ టు బి ప్రోబ్డ్ ఇన్ టు బై ద ఇండియన్స్.
0: వినాయకులకు కుడుములు ఉండ్రాళ్ళు చాలా ఇష్టము అంటున్నారు.
1: ద రౌండ్ డెలికసీస్ ఆర్ సెట్ టు బి వెరీ వెరీ టేస్ట్ఫుల్ టు గణేష.
0: కుడుములు అంటే ఏమిటి?
1: వాట్ ఆర్ దీస్ కుడుమూల్ అనగా ప్రిపరేషన్?
0: దీనికి కొన్ని వేదాంత శాస్త్రమే కాకుండా ఆయుర్వేద శాస్త్రం కూడాను అనేక విధములుగా దీన్ని ఉపయోగిస్తూ వచ్చింది.
1: Even the Ayurveda mentions about the significance of kudumus, the steamed rice preparation.
0: Pindini udikinchi,
1: the rice powder is boiled.
0: Tailam yokka samskaram lekunda,
1: without using oil,
0: dani madhyalopala ye nuvulu pindo, ye yokka green grams, dasala pindo, inka vedala pindo petti dani udikinchakunda dani attune idetundi varu.
1: The flour of bean gram, other pulses are embedded inside and steamed. And they are known as kudumus.
0: ఆవిరితో ఉడికినటువంటి ప్రతి పదార్థం కూడాను మానవునికి పుష్టిని అందిస్తుంది.
1: ఎనీ ఫుడ్ మెటీరియల్ బాయిల్డ్ ఓవర్ విత్ స్టీమ్
0: ఉడికించి ద రైస్ పౌడర్ ఈజ్ బాయిల్డ్ తైలం యొక్క సంస్కారం లేకుండా
1: విదౌట్ యూజింగ్ ఆయిల్
0: దాని మధ్య లోపల ఏ నువ్వులు పిండో

0: Any food material boiled over with steam lends strength.
1: ఆవిరి తగలకుండా
0: without using oil
1: ఆవిరితో ఉన్నటువంటి ఇడ్లీని కూడా చాలా శక్తిని అందిస్తుంది.
0: When the idli is steamed over or essentially conducive to health.
1: వైద్యం లోపల ఆపరేషన్ చేసిన తర్వాత మొట్టమొదట ఏదైనా తినాలనుకుంటే ఇడ్లీలు అందిస్తున్నారు ఈ నవీన కాలంలో కూడా.
0: In the modern age, after the operation, idlis are highly recommended.
1: ఆయిల్ తగలకుండా ఉంటుండాలి.
0: Oil should not be used at all.
1: కనుకనే
0: that's why
1: ఇక్కడ భాద్రపద మాసము
0: in the month of భాద్రపద
1: చతుర్దశ దినము
0: on the 14th day
1: ఈ విధమైనటువంటి యొక్క ఇవన్నీ చేసి
0: ఆల్ ది ప్రిపరేషన్
1: దినము కాదు చవతి దినము
0: on the 4th day
1: ఈ మాసము లోపల
0: ఇందు
1: రైతులకు అనేక నువ్వులంతా పండుతుంటాయి.
0: The till is harvested by the farmers in this season of Bhadrapada.
1: Aa nuvulu bellamunu rendittini chakkaga kotti
0: the till and jaggery are pounded ee
1: udikina biyappindi madhyalo petti
0: embedded in the rice preparation.
1: Aavirlo deenini poorthi
0: aavirlo
1: idi vinayakulaku naivedyanga pettu
0: vachadu. Offered as a second offering to Vinayaka on this day
1: anaga buddhi siddhulanu అభివృద్ధి పరిచేటువంటి యొక్క ఆహారము ఈ వినాయకుని యొక్క ఆహారము అని దీనికి అర్థం.
0: వాట్ ఇట్ సిగ్నిఫైస్ ఈస్ దాట్ ద ఫుడ్ ఆఫ్ వినాయక ఈస్ ద వన్ విచ్ ఫాస్టర్స్ విజ్డమ్ అండ్ స్ట్రెంగ్త్.
1: బెల్లము కూడా చాలా ఆరోగ్యమునకు చాలా మంచిది.
0: ఈవెన్ జగరి ఇస్ కండ్యూసివ్ టు హెల్త్.
1: ఇది వాత పిత్త శేషాదులను నివారణ గావిస్తుంది.
0: ఇట్ రిమూవ్స్ ద డిజీజ్ కాజ్డ్ బై inflammation of the wind, the phlegm and the bile.
1: ఆవిరితో ఉడికినటువంటి యొక్క ప్రతి పదార్థం కూడాను కన్ను జబ్బులను పోగొడుతుంది.
0: The food prepared by steam removes the eye diseases.
1: అజీర్ణ వ్యాధిని కూడాను నిర్మూలన చేస్తుంది.
0: It dispels the diseases of the stomach.
1: గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడాను తాను నివారణ గావిస్తుంది.
0: Gastric ailments are destroyed by it.
1: కనుకనే ఆరోగ్యం చక్కగా ఉండినప్పుడు
0: when you are hale and hearty
1: ఆనందమునకు జ్ఞానమునకు మనకే తక్కువ ఉండదు.
0: You will have full joy and happiness.
1: Kalukune aarogyame maha bhagyam ani kodanu prabodhisthu vachindi.
0: That's why it is said health is wealth.
1: Manavulaku
0: for man
1: dharma artha kama mocham moolu chaturvidhamainattu margamulu.
0: There are four ends for man: dharma, artha, kama and moksha.
1: Kani vinayakudu vini pichivarlara dharma artha kama mochanam aarogyam moolam uttamam annadu.
0: For all these four ends of life health is important.
1: Dharmam cheyavalsina
0: when you want to give charity,
1: dharmam sampadinchavalsina
0: when you want earn money,
1: inke vidhamainatti yokka mochaniki prayatnam cheyavalsina
0: we want to strive for salvation,
1: vanchalu anubhavinchavalsina
0: we want to enjoy life,
1: aarogyam athyavasaramu.
0: Health is superlatively important.
1: Kanu aarogyamunu andinche nimittamu aanandanni chekurche nimittamu vinayakudu ee kudumulu undralu tintu vachadu ani deeniki oka pragada.
0: What it means is that Vinayaka principle helps us have a sustained body and sustained mind.
1: Manushulu kudanu apakva aharamu ani bhujinchetuvanti varu.
0: The ancient people used to take over the half boiled food.
1: Manushulu yokka padarthamunu bhujinchetuvanti varu.
0: The half boiled food was taken.
1: Daina sanskaram ye matramu lekunda undetuvanti yokka aavirito undetuvanti yokka aharamulu.
0: They used to take food steamed and not boiled.
1: Idi telivi chetalaku chala ఉపయోగకరమైనటువంటివి.
0: దిస్ ఈజ్ కన్యూసివ్ టు యువర్ ఇంటెలిజెన్స్.
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ దాట్
1: అతను విఘ్నేశ్వరుడు.
0: ఈజ్ నోన్ యాజ్ విఘ్నేశ్వర.
1: ఏమిటి ఈ విఘ్నేశ్వరుడు?
0: వాట్ ఈస్ దిస్ విఘ్నేశ్వర?
1: మానవులకు సంభవించేటువంటి సర్వ విఘ్నమును కూడా తాను నిర్మూలం గావించేటువంటి వాడు.
0: విఘ్నేశ్వర ఇస్ ద వన్ హూ డిస్ట్రాయ్స్ ఆల్ ఇంపెడిమెంట్.
1: విజ్ఞానమును ప్రబోధించేటువంటి వాడు.
0: ఈజ్ ద వన్ హూ ఇల్యూమినేట్స్ నాలెడ్జ్.
1: కనుక ఆ విజ్ఞానం అనేటువంటి యొక్క దీనిని ప్రచురింపజేసే నిమిత్తమై వినాయక చవితి దినము విద్యార్థులు అధికంగా వినాయకుణ్ణి పూజిస్తారు.
0: సిన్స్ వినాయక ఇల్యూమిన్స్ ఇవర్ నాలెడ్జ్ స్టూడెంట్స్ వర్షిప్ హిమ్ అనే లా.
1: ప్రాచీన కాలమునందు వినాయక చవితి వస్తే ఒక్క విద్యార్థి చేతిలో కూడా పుస్తకం ఉండేటువంటిది కాదు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ వెన్ వినాయక ఫెస్టివల్ సెలబ్రేటెడ్ అండ్ సింగిల్ స్టూడెంట్ క్యారీడ్ ఎ బుక్.
1: అన్ని ఆ పది దినమును విఘ్నేశ్వరు దగ్గర ఈ పుస్తకం ఉంచి
0: ఆల్ దీస్ డేస్ ద బుక్
1: ఆరాధించేటువంటి
0: వారు ఆఫర్ టు గణేష.
1: ఏమిరా నీవు చదవటం లేదంటే నా పుస్తకాలు వినాయకుని దగ్గర ఉన్నాయి.
0: వన్ పీపుల్ ఆస్క్ హిమ్ అడ్వెంట్ టు స్టడీ ద బుక్స్ హావ్ బీన్ బండుల్ టు గణేష్.
1: ఆ పుస్తకములు నిండుకు కూడాను విజ్ఞానమును నింపి తరువాత ఆ పుస్తకంలో ఉన్నటువంటిది మస్తకంలో తేలుస్తాడు వినాయకుడు అని ఆ

0: വിശ്വാസം ആനാട്ടിനെ.
1: The people of the ancient time had the belief when the books were offered, Bhagavan would fill them with wisdom.
0: ఈ ఆధునిక యుగములోపల
1: But in modern time,
0: విజ్ఞేశ్వరుడు వారికి అక్కర్లేదు.
1: విజ్ఞేశ్వర they don't believe.
0: జ్ఞానము వారికి అక్కర్లేదు.
1: They don't want wisdom.
0: కేవలము ఒక విధమైన ధనం ఉంటే చాలు.
1: They want only wealth and wealth.
0: ఈ ధనముతో సంతోషాన్ని అనుభవిస్తున్నావా?
1: Does wealth give you happiness?
0: సుఖం నీకు ఏమైనా లభ్యమవుతుందా?
1: Does it give you prosperity and happiness?
0: లేదు.
1: No.
0: సుఖానందం అనేటువంటిది కేవలము మానసిక సంబంధమైనటువంటివి.
1: Happiness is mental.
0: ఎంత ధనముండినా, ఎంత బలముండినా, ఎంత విద్యముండినా, ఎంత వివేకముండినా, ఎంత మేధాశక్తి ఉండినా, ఆనందమునకు కాని శాంతికి కాని అవి అత్యంత దూరంగానే ఉంటాయి.
1: Your power, your scholarship, your academic excellence will not give you happiness.
0: కనుకని ఆనాటి విద్యార్థులంతా కూడాను ఉపాధ్యాయులు బోధించేటువంటి వారు.
1: In those days, the teacher taught the students.
0: ఒరే పిచ్చివారులారా, ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్ద వారలైనా,
1: ఓ స్టూడెంట్స్, ఈవెన్ దో యూ హావ్ మాస్టర్డ్ ఎంఏ అండ్ అదర్ సబ్జెక్ట్స్,
0: ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చిన పేరుగాంచిన పెద్ద వారలైనా,
1: ఈవెన్ దో యూ ఆర్ ఎ గ్రేట్ మ్యాన్,
0: సంపదలు ఉండియు సద్దాన పరులైనా, పుడమి కీర్తిని గన్న పుణ్యులైనా,
1: ద పీపుల్ హూ హావ్ అప్టైన్ డిగ్రీస్, ద పీపుల్ హూ హావ్ అప్టైన్ గ్రేట్ నాలెడ్జ్ and meritorious
0: ayurarogyamulu anavartam undi paripurna balulagu varulaina,
1: even though they are the big ones, stout ones with the big body and health,
0: satatambu japamulu tapamulu cheyuchu vedamulanu nerku viprulaina,
1: even though they are the brahmins chanting the vedas and teaching them,
0: satiraru
1: they cannot be equal
0: bhaktulaku yenadikaina,
1: they cannot be equal to the devotees.
0: Saduvulanni chadivi savanganeti,
1: what is the use of having all education and learning and diet?
0: Enta saduvu chadivi yeniti unnanu heeruni gudambu manaledu,
1: even though he has mastered much knowledge, the bad man will never give up his bad quality.
0: Saduvu chadivi tarkavadane kani purna gnanam eppudu pondaledu.
1: Only learning promotes only logical excellence but not gives you supreme wisdom.
0: పిచ్చివారలారా,
1: పోలీష్
0: చదువు చదువు చదివి సావంగ నేటికి చావు లేని చదువు చదువువాలి.
1: వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లర్నింగ్ దట్ గివ్స్ యూ ఓన్లీ డెత్,
0: అనగా చావు లేని చదువు అంటే ఈ చదువు కూడా ఒక చావుందా అని మీరు ప్రశ్నించవచ్చు.
1: ద డెత్లెస్ నాలెడ్జ్ షుడ్ బి అబ్టైన్డ్,
0: అది ఏ జ్ఞానం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ,
1: దట్ ఈస్ టు బి సత్యం జ్ఞానం.
0: అట్టి సత్య జ్ఞాన అనంతమైనటువంటి యొక్క తత్వాన్ని బోధించేటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద వన్ హూ టీచర్స్ సత్యం,
0: అనగా అతనికి తెలివితేటలు చాలా ఎక్కువ.
1: వినాయక హ్యాస్ సుప్రీం ఇంటెలిజెన్స్.
0: మీరు ప్రొద్దున చూచారు, హాస్టల్ కి నేను వచ్చినప్పుడు సాయిగీత అరుచుకుంటూ వచ్చింది.
1: When I came to the hostel in the morning, Sajita came running towards me, screaming after me.
0: Tanu ye karuku taneemi archadu.
1: Sajita does not respond to any car.
0: Na karu vachindi, na karu venaka 80 karlu vachinayi.
1: When Bhagavan's car comes, followed by
0: karu vinindi, karu shabdamu oke archukuntu road ku vachindi.
1: Frantically and enthusiastically it came towards Bhagavan, hearing Bhagavan's call.
0: Idi enta telivi theta.
1: That is intelligence.
0: ఎంత ప్రజ్ఞానం,
1: what wisdom,
0: ఎంత మేధాశక్తి,
1: what supreme knowledge.
0: కనుకని మానవుడు ఏదైనా తెలివితేటలు కలిగినటువంటి వారిని ఇతనికి ఒక విధమైనటువంటి ఏనుగు తెలివి అంటారు.
1: The one who has
0: గజ తెలివి అంటారు.
1: A person who has much knowledge is described as the one
0: గజములకు మహా తెలివితేటలు కలిగినటువంటిది.
1: Elephant has such supreme intelligence.
0: కనుకనే విఘ్నేశ్వరునికి గజ తెలివి పెట్టడానికి కారణం ఏంటంటే తెలివైనటువంటి వాడు అని ప్రజలకు గుర్తింపజేసే నిమిత్తమై ఇది ఒక చిహ్నంగా పెట్టారు.
1: టు డిక్లేర్ టు ద పీపుల్ దట్ గణేష్ ఇస్ అన్ ఇంటెలిజెంట్ వన్, ద ఎలిఫెంట్ హెడ్ ఇస్ గివెన్ టు హిమ్.
0: లేకపోతే కాళ్ళు చేతులు మామూలు మానవులుగా ఉండినట్టుగా ఉండి,
1: వినాయక హ్యాస్ అ నార్మల్
0: తల ఒక్కటి మాత్రమే గజ తలవి ఎందుకు పెట్టాడు?
1: వై హ్యాస్ గాడ్ ఓన్లీ
0: మేధాశక్తికి ప్రధాన శక్తిని అందిస్తూ వచ్చారు.
1: ద ఎలిఫెంట్ హెడ్ సిగ్నిఫైస్ సుప్రీమ్ విజ్డమ్.
0: అంతేకాకుండా ప్రతిదాని మొట్టమొదట వినాలి.
1: Everything has to be listened to in the beginning.
0: Yavana manananti tithyasalu enatundi vedantamulaku pradhanamaina sirasulu.
1: For the Vedanta, shravana, listening, meditation and contemplation are the three heads.
0: Edina motta motta vinnappude,
1: only when you hear,
0: tarvata mananam chesinappude,
1: when you contemplate,
0: ప్రాక్టికల్ లో పెట్టడానికి వీలవుతుంది.
1: దెన్ యూ కెన్ ట్రాన్స్లేట్ ఇంటు
0: శ్రవణమే చేయకపోతే,
1: వితౌట్ లిస్నింగ్,
0: మననమే చేయకపోతే,
1: వితౌట్ కాంటెంప్లేషన్,
0: నీవు ప్రాక్టికల్ లో పెట్టావు,
1: హౌ కెన్ యూ పుట్ ఇంటు ప్రాక్టీస్.
0: కనుకనే శ్రవణం, కనుక గజము యొక్క చెవులు చాలా పెద్దవిగా ఉంటున్నాయి, అనగా ప్రతి దానిని కూడా చక్కగా వింటుంది.
1: The elephant has big ears because it has got
0: bhushana kani bhushana kani vintundi,
1: whether praise or blame it listens to well.
0: Aithe bhushan em chestundi, chakkaga lopa teeskuntundi.
1: It takes food very gladly.
0: Bhushan em chestundi, aadinchi dani baita toppindi.
1: All criticism is stand out by the big ears of Ganesha.
0: Anaga chaddanu baitaku nettutundi, manchini lopala sweekaristundi.
1: Vice is driven out and virtue is taken in.
0: Adhe gajatalam yokka అంతరార్థము.
1: దట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఎలిఫెంట్ అండ్ ఫీచర్స్ ఆఫ్ గణేష.
0: కనుక మానవత్వం నందున్నటువంటి ఈ దివ్యత్వాన్ని చక్కగా విశదీకరించి బుద్ధి సిద్ధుల యొక్క తవత్వాలను మార్గములను ప్రబోధించేటువంటి ఒక తత్వము ఒక్క వినాయకుని మాత్రమే ఉంటున్నది.
1: ఓన్లీ వినాయక హ్యాస్ గెట్ దట్ సుప్రీం ప్రిన్సిపల్ ఆఫ్ పబ్లిసైజింగ్ టు మ్యాన్ కైండ్ వాట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్స్.
0: కనుక వినాయక చవితనగా కేవలం కొన్ని విగ్రహాలు చేయటము, ఆ వినాయకుని యొక్క స్వరూపాన్ని నిరూపించటము, అతన్ని ఏదో ఒక విధమైనటువంటి ఆరాధనలో చేసుకోవటము, ఒక 3 దినములు 5 దినములు మన జీవితంలో దాంతో తృప్తి పరచుకోవటం కాదు.
1: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గణేష ఫెస్టివల్ డస్ నాట్ లై ఇన్ మేకింగ్ ఐడల్స్ అండ్ వర్షిపింగ్ దెమ్ అండ్ ప్రొమోటింగ్ దెమ్.
0: నీవు నాయకుడు కావాలి, అది వినాయకుడు.
1: హియర్ ఇస్
0: విను, నాయకుడు కాదు.
1: Listen and hear and become the master. That is the principle of Ganesha.
0: Karukane aadhyatmika margamulo kodanu navavida margamulu prabodhisthu vachindi.
1: Spirituality teaches the ninefold wisdom.
0: Ravanam,
1: listening.
0: Keetanam,
1: singing.
0: Vishnu smaranam,
1: remembering the Lord.
0: Vadasevanam,
1: serving his feet.
0: Vandanam,
1: saluting him.
0: Dasyam,
1: serving him.
0: Sneham,
1: befriending him.
0: Atmanivedanam,
1: surrendering the self to him.
0: Modatadi shravanam,
1: first one is hearing.
0: Antyamadi atmanivedanam,
1: the last one is surrender to the self.
0: Arpitamu,
1: and that unfolds everything.
0: Ee shravanam anetundi okka kosa,
1: on the one hand you have hearing.
0: Atmanivedanam ane maroka kosa,
1: at the other end you have.
0: Ee rendu kosalu madhya lopala undinatundi ve ee garlands.
1: And this is the string of garland.
0: ఈ రెండింటిని మధ్యలో చేర్చేటప్పుడు అప్పుడు ఇవంతా ఒక గార్లాండ్ మాదిరి తయారవుతుంది.
1: All the flowers when joined together by listening and surrender, it becomes a beautiful garland.
0: ఈ మనని నిత్యజాస సేవలన్నీ కూడాను మధ్యలో చేరినవే కాని ఈ అంత్యము ఆది రెండు చేరినప్పుడే ఇది నిజమైనటువంటి ఒక మాలగా తయారవుతుంది.
1: A man, a garland becomes a true garland, the garland of wisdom.
0: అది ప్రతి మానవుని యందు ఉండేటువంటి ఒక మాల.
1: And that is the garland present in every human.
0: Talli garbhamunundi,
1: from the womb of the mother.
0: Janminchunappudu,
1: when a man is born.
0: Kantamalalavemi kanaravu,
1: he does not carry any garland with him.
0: Manchi mutyapu saru,
1: he doesn't have jewelry.
0: Mattunapunu levu,
1: they can't be seen at all.
0: Melmi bangaru danda medaku ledu,
1: there are no golden ornaments around him.
0: రత్నాలహారము,
1: దే ఆర్ నో స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్.
0: రంజిల్లగాలేదు,
1: దే డోంట్ డెకరేట్ హిమ్.
0: పచ్చల పేళ్లను పొతకలేదు,
1: దే ఆర్ నో గ్రీన్ స్టోన్స్ అట్ ఆల్ అరౌండ్ హిమ్.
0: ముత్యాలహారము,
1: దే ఆర్ నో జ్యువెల్స్ అట్ ఆల్.
0: మురిపింపగాలేదు,
1: దే వోంట్ డిలైట్ యు.
0: కలదు,
1: బట్
0: కలదొక్క మాల మీ కంఠమందు.
1: Around you there is a garland.
0: Purva janmala karmalu pondupareti,
1: the garland which inherits from the past.
0: Manchi ayinanu chedugaina trunchakunda,
1: without minusing good or bad.
0: Brahma meekichi pampunu brahmamala,
1: Lord Brahma gives you that garland of ever faith and ever deep.
0: Meeu chechina kanthamala,
1: that is the garland of ever destiny.
0: Kanthamala,
1: that is the garland of ever destiny.
0: Kanthamala,
1: the garland of ever destiny.
0: Adi aa kanthamala andari endu.
1: And that garland of destiny.
0: ఏమిటది? మంచి అయినను చెడుగైనా,
1: గుడ్ ఆర్ బ్యాడ్,
0: త్రుంచకుండా,
1: వితౌట్ రిమూవింగ్,
0: బ్రహ్మ మీకిచ్చి పంపును బరుమాల.
1: హెవీ గార్లెండ్ ఈస్ గివెన్ టు యూ బై బ్రహ్మ.
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల,
1: ద గార్లెండ్ విచ్ రీచ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ గుడ్ అండ్ బ్యాడ్ డీడ్స్.
0: కనుక మనం మంచిని చెయ్యాలి.
1: గుడ్ వి షుడ్ డూ.
0: ఏది చేసినా కానీ అది మనకు కంఠమాలగా తయారవుతుంది.
1: వాట్ ఎవర్ వి డూ దట్ బికమ్స్ ఎ గార్లాండ్.
0: ఏ మాలని యందు లేకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మాత్రం కంఠమందు ఉండాలి.
1: యూ మే నాట్ హ్యావ్ ఎనీ గార్లాండ్ బట్ ద గార్లాండ్ ఆఫ్ దీస్ డీడ్స్ యూ విల్ క్యారీ విత్ యూ.
0: దివ్యాత్మ స్వరూపులు అలా
1: డివైన్ సోల్స్.
0: ఇది విఘ్నేశ్వరుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సుబోధన.
1: దిస్ ఈస్ ద నోబుల్ టీచింగ్ ఆఫ్ గణేష్.
0: తన జీవితమే ఒక ఆదర్శమైనటువంటి జీవితము.
1: హిస్ నోబుల్ హిస్ లైఫ్ ఇస్ హిస్ మెసేజ్.
0: తన జీవితమే ఒక త్యాగమైనటువంటి జీవితము.
1: హిస్ లైఫ్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్.
0: పురాణములో మనం చక్కగా విచారిస్తే అది పురాణంలోనే మనం అలక్ష్యం చేయవచ్చును.
1: మైథాలజీస్ యు మే మిస్ అండర్స్టాండ్ అండ్
0: పురాణాన్ని అలక్ష్యం చేయవచ్చును కానీ ఆదర్శాలను మాత్రం అలక్ష్యం చేయకూడదు.
1: యు మే నెగ్లెక్ట్ ద పురాణాస్ బట్ డోంట్ నెగ్లెక్ట్ ద ఐడియల్స్ థాట్ బై దీస్
0: మైథాలజీస్.
1: వ్యాస
0: భారతాన్ని రాస్తూ కూర్చున్నాడట.
1: వాల్ రైటింగ్ ద మహాభారత్
0: అప్పుడు నీకు సహాయం చేస్తానని వినాయకుడు వెళ్లాడట.
1: వినాయక వెంట్ ఫార్వర్డ్ టు హెల్ప్ హిమ్.
0: అయ్యో వినాయక,
1: ఓ గణేష,
0: ఎంత దయామయుడు అయ్యా నీవు.
1: ఓ కంపాషనేట్ వన్,
0: నాకు చాలా ఉపకారం చేస్తున్నావు.
1: యూఆర్ హెల్పింగ్ మీ వెరీ మచ్.
0: అయితే
1: బట్
0: నేను చెప్పినవంతా కూడాను.
1: వాట్ ఎవర్ ఐ టెల్ యూ
0: చక్కగా వ్రాయాలి అన్నాడు.
1: యూ మస్ట్ రైట్ హి సెడ్.
0: అది కండిషన్ పెట్టాడు వ్యాసుడు.
1: అండ్ దట్ ఇస్ ఎ కండిషన్ లేడ్ డౌన్ బై వ్యాసుడు.
0: వినాయకుడు మాత్రం తక్కువైనటువంటి వాడు కాదు.
1: గణేష్ వాజ్ నాట్ అ షార్ట్.
0: అతను కూడా వ్యాసునికి ఒక కండిషన్ పెట్టాడు.
1: వ్యాసు లేట్ డౌన్ ఎ కండిషన్ ఫర్ వేదవ్యాస.
0: వ్యాస
1: వ్యాస,
0: నా పెన్ను రాస్తుంటే నిలవకూడదు, నిలవకుండా ఉండేటట్టుగా నీకు చెప్పాలి అన్నాడు.
1: యూ మై డిగ్రీస్ వచ్చేవే. మై పెన్ షుడ్ నాట్ కమ్ టు ఎ స్టాండ్ స్టిల్.
0: రాస్తూ ఉండినప్పుడు
1: రైటింగ్ అండ్ రైటింగ్
0: కలములో ఇంక్ అయిపోయింది, అనగా పెన్ను ఒక ఇరిగిపోయింది.
1: ద పెన్ ద స్టైలస్ బ్రోక్ డౌన్.
0: అప్పుడే తాను ఒక దంతమును లాగి ఆ దంతంతో రాస్తూ వచ్చాడట.
1: గణేష్ టుక్ అవుట్ హిస్ టస్క్ అండ్ బిగాన్ రైటింగ్.
0: పురాణములని అనుకున్నప్పటికీ
1: యు మే థింక్ దెమ్ టు బి మైథాలజీస్.
0: అందుకోసమని ఏక దంతం
1: ద వన్ టస్క్ వన్ గణేష్ ఐ డిస్క్రైబ్.
0: అనగా తన కర్మ కార్యము ఎందు కానీ చేసేటువంటి వాడు వినాయకుడు అని అది ఆదర్శము.
1: హీ కెన్ మేక్ ఎనీ సాక్రిఫైస్. దట్ ఇస్ ది ఐడలిజం ఆఫ్ గణేష.
0: తన దంతమునే లాగి రాయటం పోయిన ఎంత త్యాగం.
1: వాట్ సాక్రిఫైస్ హీ హాడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద ట్రూత్.
0: పురస్కరించుకుని వేదములు న కర్మణ న ప్రజయా త్యాగే రైకే అమృతత్వ మానసు. ఆ త్యాగం కంటే అమృతత్వం ఎక్కడుంది?
1: నాట్ బై వర్క్, నాట్ బై రిచెస్, నాట్ బై ఎనీథింగ్. ఇట్ ఇస్ ఓన్లీ బై సాక్రిఫైస్ యు కెన్ హార్వెస్ట్.
0: ఈనాటి మానవులకు ప్రేమ త్యాగము రెండు ఉంటే చాలు, జీవితం అంతా సుఖంగా జరిగిపోతుంది.
1: బట్ ద మోడర్న్ పీపుల్ ఆఫ్ టుడే దే హావ్ ప్రేమ అండ్ త్యాగ, లవ్ అండ్ సాక్రిఫైస్.
0: భక్తి
1: డివోషన్.
0: ఈ భక్తికి మించినటువంటిది మరొకటి లేదు.
1: దే నన్ సుపీరియర్ టు డివోషన్.
0: ఎన్ని జ్ఞానములు ఉండినప్పటికీ
1: యు మే హావ్ మచ్ నాలెడ్జ్.
0: శాస్త్ర జ్ఞానములే కానీ
1: ఇది ఆల్ స్క్రిప్చరల్ నాలెడ్జ్ ఓన్లీ.
0: ఆత్మ జ్ఞానం కాదు.
1: దట్ ఈస్ నాట్ సెల్ఫ్ నాలెడ్జ్.
0: ఆత్మ జ్ఞానం అత్యవసరము.
1: సెల్ఫ్ నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్.
0: మీరు విని ఉంటారు, చదివి ఉంటారు. ఆదిశంకర్లు వారు,
1: ఆదిశంకర
0: అద్వైత మతాన్ని స్థాపించడానికి
1: హీ ఎస్టాబ్లిష్డ్ నాన్
0: సర్వం ఏకంగా చూచుకుంటూ వచ్చాడు.
1: హీ రికార్డెడ్ ఎవ్రీవన్
0: ఏకము
1: వన్
0: సత్
1: ద ట్రూత్.
0: ప్రా బహుదా వదంతి
1: దేర్ ఇస్ నన్ అదర్ దాన్ ట్రూత్. దేర్ ఇస్ ఓన్లీ వన్
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ సెల్ఫ్ ఎవ్రీవేర్.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: Seeing the one is wisdom, he said.
0: Rendavudu leneyam ledu.
1: The second one does not
0: Anta
1: exist.
0: Anta cheri okkate.
1: There is only one.
0: Ani jnanamuru prapanchaniki bodhinchinatuvanti okka Adi Shankaralu varu kudanu.
1: Adi Shankara who taught the wisdom.
0: Dukaanam samayam lopala.
1: Once upon a time.
0: Kashilo Gangakku snanam cheyataniki velutunnadu shishyulato.
1: He was going to Kashi to take bath along with his disciples.
0: Oka panditudu.
1: Escolar.
0: Vani gramani vandistu kuchunnadu oka chettu kinda.
1: He was chanting, he was repeating the grammar of Vani.
0: Karane dukkum karane dukkum karane dukkum karane ni Vani gramani vandistunnadu. Kannulu musukoni spelling. అవునంతా స్పెలింగ్ నేర్చుకుంటారు. ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్ అని ఆ మిల్క్ అనేటువంటి దాన్ని స్పెలింగ్ ఎట్లా నేర్చుకుంటారో అట్లా ఆయన పాలి గ్రామాన్ని స్పెలింగ్ గా మార్చుకుని డుక్ను కరణే డుక్ను కరణే అని అంటున్నాడు.
1: As the children learn their spelling, repeating one after another, this scholar was repeating Dukrin Karane,
0: Dukrin Karane. With one
1: pointed attention, he was repeating that.
0: దగ్గరికి వెళ్ళాడు.
1: ఆదిశంకర వెంట్ టు హిమ్.
0: ఎవరు వచ్చింది ఆయన గమనించలేదు.
1: నోబడి అబ్జర్వ్డ్ హిమ్.
0: చెప్పాడు.
1: అండ్ సెట్ హిమ్.

0: ఓ పిచ్చివాడా,
1: ఓ ఫూలిష్ వన్,
0: ఏమిటి ఈ గ్రామర్ నువ్వు నేర్చుకోవటం వల్ల నీకు లభించేది వెంటనే ఏమిటి?
1: వాట్ యు గెయిన్ బై రిపీటింగ్ గ్రామర్?
0: అంత్యంలో నీవు ఈ ప్రాణాన్ని, ఈ దేహాన్ని వదిలిపెట్టి పోయే సమయంలో
1: అట్ ద టైమ్ ఆఫ్ డెత్
0: నీకు దుఃఖం కలిగి వస్తుంది అడ్డము.
1: విల్ గ్రామర్ హెల్ప్ యూ?
0: భజ గోవిందం. మా జ్ఞాని శంకరాచార్యుల వారు
1: శంకరాచార్య ఎంబాడిమెంట్
0: అంత అద్వైత జ్ఞాని అయినప్పటికీ కట్ట కడిపటికి భక్తిలో ప్రవేశించాడు.
1: ఈవెన్ దో శంకర వాజ్ ఎ గ్రేట్ అద్వైతిన్,
0: ఈ భజించడం భక్తి కాదా? పూజించడం భక్తి కాదా? స్మరించడం భక్తి కాదా? ఆరాధించడం భక్తి కాదా? ఇందులో కూడా తిరిగి ప్రవేశించాడు ఆ అద్వైత సిద్ధాంతం.
1: ఆది శంకర హూ ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ అద్వైత.
0: కనుక భక్తి, భక్తికి మించినటువంటిది మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నన్ సుపీరియర్ టు డివోషన్.
0: ఈ భక్తి అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ భక్తి? డివోషన్
0: కేవలం పూజలు చేయటమా?
1: ఇది వర్షిప్,
0: లేక భజన చేయటమా?
1: ఇది చాంటింగ్ భజన,
0: లేక యాత్రలు పోవటమా?
1: ఆర్ గోయింగ్ అండ్
0: తిరగటమా?
1: ఆర్ గోయింగ్ రౌండ్?
0: కాదు కాదు కాదు కాదు. నిర్మలమైన ప్రేమను, మనస్సును భగవంతుని వైపున మరల్చటమే భక్తి.
1: డైరెక్టింగ్ ద ప్యూర్ అన్సాలిడ్ మైండ్ టు డివినిటీ ఈజ్ భక్తి.
0: భక్తి అంటే మరొకటి కాదు.
1: భక్తి ఈజ్ నాట్ సంథింగ్ ఎల్స్.
0: నీ మనస్సును భగవంతుని పైన మరల్చాలి.
1: డైరెక్ట్ యువర్ మైండ్ టు డివినిటీ.
0: నీ ప్రేమను భగవంతుని పైన చూపాలి.
1: డైరెక్ట్ యువర్ లవ్ టు.
0: ఈనాడు ప్రపంచంలో ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ, ఏమిటి ప్రేమను వారికి తెలియదు.
1: దర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ లవ్ ఇన్ ద వరల్డ్ టుడే.
0: భార్య భర్తల ప్రేమ,
1: ద లవ్ ఆఫ్ ద వైఫ్,
0: తల్లి బిడ్డల ప్రేమ,
1: మదర్ అండ్ చైల్డ్,
0: అన్న తమ్ముల ప్రేమ,
1: బ్రదర్ అండ్ బ్రదర్,
0: బంధుమిత్రుల ప్రేమ,
1: రిలేటివ్స్,
0: ఇవి ఆ ప్రేమలు.
1: ఈజ్ దిస్ లవ్?
0: దీనికి ప్రేమ అనడానికి అవకాశమే లేదు.
1: వుడ్ యు నాట్ కాల్ ఇట్ లవ్?
0: వీటినంతా ప్రేమ అని చెప్పేటువంటి అధికారం కూడా లేదు.
1: దే డోంట్ డిజర్వ్ టు హావ్
0: ప్రేమ అని పిలిచడానికి దీనికి ఒక యోగ్యత కూడా లేదు.
1: దట్ ఈస్ నాట్ లవ్.
0: ఎందువల్లనగా?
1: వై? బికాస్
0: ఈ మధ్యలో వచ్చేటువంటివి,
1: ది రిలేషన్షిప్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ గో,
0: భార్య భార్య భార్య,
1: వైఫ్ అండ్ వైఫ్,
0: బిడ్డ బిడ్డ బిడ్డ,
1: చైల్డ్ అండ్ చైల్డ్.
0: వీళ్ళు బిడ్డలు ఎప్పుడు వచ్చారు?
1: వెన్ ఆర్ ద చిల్డ్రన్ బోర్న్?
0: పుట్టిన తర్వాత బిడ్డ ఎందుకు? అని అంతకుముందు నీవెవరు ఆ బిడ్డ ఎవరు? ఆ బిడ్డను నువ్వు ఎప్పుడు ప్రేమించావు ఇంతకుముందు?
1: ఓన్లీ ఆఫ్టర్ ద బర్త్ ద చైల్డ్ ఈస్ బోర్న్ అండ్ యు లవ్ ఓన్లీ ఆఫ్టర్ బర్త్.
0: ఈ మధ్యలో వచ్చి చేరిపోయేటువంటి అనురాగమునే కానీ ప్రేమను కాదు.
1: దే ఆర్ ఓన్లీ ఇన్ఫాచుయేషన్ బట్ నాట్ లవ్.
0: కనుకనే అనురాగముతో ప్రాప్తించినంత అనుబంధమే కాని మరొక బంధం కాదు.
1: ఇన్ఫాచుయేషన్ ప్రమోట్స్ ఓన్లీ బాండేజ్.
0: నీవు పుట్టక పూర్వము,
1: బిఫోర్ యు ఆర్ బోర్న్,
0: నీ జీవితంలో,
1: ఇన్ ఎవర్ లైఫ్,
0: మరణించిన తర్వాత,
1: ఆఫ్టర్ ఎవర్ డెత్,
0: ఉండునటువంటిది అదే ప్రేమ, అదే దైవ ప్రేమ.
1: దట్ విచ్ ఎగ్జిస్ట్ బిఫోర్ ఎవర్ బర్త్ అండ్ ఆఫ్టర్ ఎవర్ డెత్ అండ్
0: భాగ్యం. ప్రేమ,
1: లవ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ త్రీ టైమ్స్.
0: భగవంతుణ్ణి ప్రేమించేటువంటి ప్రేమ అంటారు, కానీ ఏదో సరిమానవులు ప్రేమించేటువంటి ప్రేమలు కాదు, ఇవన్నీ అనురాగాలు.
1: లవ్ ఈజ్ డివోషన్ టు.
0: ఇదంతా ఒక ఫ్రెండ్షిప్. లు
1: అదర్ లవ్స్ ఆర్ ఓన్లీ ఫ్రెండ్షిప్.
0: దాన్ని చూడకునకు వాడెవరు వీరెవరు?
1: బిఫోర్
0: తల్లెవరు బిడ్డెవరు?
1: బిఫోర్ చైల్డ్ ఈస్ బాన్,
0: వివాహం కాకపోవడం భార్య ఎవరు, భర్త ఎవరు?
1: బిఫోర్ మ్యారేజ్ హూ ఇస్ వైఫ్ అండ్ హస్బెండ్?
0: పాసింగ్ క్లౌడ్స్ మీలో పోయి వచ్చిపోయేటువంటివి.
1: These relationships are like passing clouds.
0: వీటికి ప్రేమ అని చెప్పడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: దే డోంట్ మెరిట్ ద టర్మ్ లవ్.
0: కనుక ఎప్పటికీ మారినటువంటి యొక్క ప్రేమతత్వము భగవంతునితో, ప్రేమతో ఐక్యం కావాలి.
1: ద అన్చేంజింగ్ డివోషన్ టువర్డ్స్ గాడ్ ఈస్ భక్తి.
0: అదే సరి అయినటువంటి భక్తి.
1: అండ్ దట్ ఈస్ ట్రూ డివోషన్.
0: అయితే ఇది అందరికీ సులభ సాధ్యమా?
1: ఇట్ పాసిబుల్ ఫర్ ఎవరీబడీ హ్యావ్ ఇట్?
0: కాదు కాదు. కనుకనే క్రమక్రమేణా కొన్ని కొన్ని మార్గంలో మనం ప్రవేశించి
1: స్లోలీ
0: పూజల చేతను, భజనల చేతను, ఆరాధన చేతను అతి సమీపంగా పోవడానికి ఒక మార్గం.
1: Slowly and steadily by following the path of worship and other ways you have to reach God.
0: నీవే దీనిని సమీపించుకొని పోవాలి.
1: You have to watch your way towards God.
0: భగవత్ అన్వేషణగా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అన్వేషించడానికి?
1: Search for God. Where is God?
0: సర్వత్రా ఉంటున్నాడు.
1: He is there everywhere.
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకే సర్వమావృత్తిష్టతి. ఎక్కడ చూసినా ఉన్నటువంటి వాడిని వెతికేది ఎందుకు? ఇంకా
1: when his feet are everywhere and head is everywhere, when he is present everywhere, where can he search him?
0: నేను భగవంతుని వెతుకుతున్నాను వెతుకుతున్నాను వెతుకుతున్నాను.
1: When he says search and search, what is the meaning?
0: కాదు కాదు, వెతకనక్కర్లేదు.
1: You need not search for him.
0: ఒకానొక సమయం లోపల
1: వన్స్
0: బైబుల్ చదువుతూ వచ్చింది అనిపిస్తుంట్.
1: అనిపిస్తుంట్ వాస్ స్టడీయింగ్ ద బైబుల్ వన్ డే.
0: ఆ బైబుల్ లోపల,
1: ఇన్ ద బైబుల్,
0: భగవంతుణ్ణి అన్వేషణ చేస్తున్నారు భక్తులు.
1: The devotees are seem to be seeking after God.
0: భక్తులెవరు భగవంతుని అన్వేషించలేదు.
1: She believed that devotees need not
0: భగవంతుని వెతకనక్కర్లేదు.
1: God need not be searched.
0: కానీ భగవంతుడే నిజ భక్తుని వెతుకుతున్నాడు.
1: God seeks after the true devotee.
0: Vetukuchunnanu nenu vetukuchune unnanu. Vetukuchunnanu nedu naadu needu ekamuga vetukuchunnanu.
1: In the past, in the present.
0: Athane andarni vetukutunnadu bhaktudu ekkada bhaktudu ekkada bhaktudu ekkada.
1: God is searching for the true devotee. Where is my true devotee?
0: Bhaktudu ekkada chikkatam ledu kaani daivam ekkada chusina chikkutunnadu.
1: The true devotee is not present everywhere, but God is present everywhere.
0: Adi ee naadu aadhunika yugamulo ulta seeda antaru. తిరిగి మోపోయింది.
1: టాప్సీ టర్వీయింగ్ దట్ ఈస్ ప్రెజెంట్
0: ఇన్ చిక్కడం లేదు కానీ భగవంతుడు సులభంగా చిక్కుతున్నాడు.
1: ద డెవటీ ఇస్ నాట్ గ్రాస్ బట్ గాడ్ ఈస్ గ్రాస్ ఈజీలీ ఇన్ మోడర్న్
0: సులభంగా చిక్కినటువంటి భగవంతుని ఆలస్యం చేస్తున్నాడు.
1: గాడ్ హూ ఇస్ ఈజీలీ అబ్టైన్ ఇస్ నెగ్లెక్టెడ్ బై పీపుల్.
0: కారణం ఏంటి?
1: వాట్ ఈస్ ద కాజ్?
0: సులభంగా చిక్కింది
1: బికాజ్ హీ ఈజీలీ అబ్టైన్.
0: కష్టపడి చిక్కింటే ఇది ఎంత చాలా శ్రద్ధగా ఉండేటువంటి వారు.
1: యు గెయిన్ హిమ్ ఆఫ్టర్ హార్డ్ వర్క్.
0: సులభంగా చిక్కినప్పుడు దాన్ని ఆలస్యం చేస్తారు.
1: వెన్ గాడ్ ఈస్ ఈజీలీ అబ్టైన్ యు నెగ్లెక్ట్ హిమ్.
0: సులభంగా చిక్కినటువంటి దాంతో ఏ విధమైనటువంటి ఆకర్షణలు ఉండవు.
1: వాట్ ఈస్ ఈజీలీ అబ్టైన్డ్ హ్యాస్ నో ఫ్యాసినేషన్.
0: ఈ యొక్క గిల్టీలో ఉండేటువంటి దాంట్లో ఆకర్షణ ఉంటుంటారు.
1: ద గిల్ట్ ద రోడ్
0: గోల్డ్. ఎప్పుడైనా బస్సులో ప్రయాణం అయిపోతూ ఉంటారు.
1: వెన్ యూ ట్రావెల్ బై బస్.
0: ఏదైనా ఒక మార్కెట్ వచ్చినప్పుడు అక్కడ పకోడాల వాసన ముక్కులంతా లాగివేస్తుంది.
1: దేర్ అట్రాక్టివ్ ఫ్యూమ్ ద స్మెల్ ఆఫ్ పకోడీస్.
0: ఆ సంతంలో చేసేటువంటి పకోడాలు ఓ ముక్కును కొరికేస్తుంది, కడుపులో ఎంత చేరిపోతుంది, ఎన్ని రకాలలో భ్రమలు పుట్టిస్తుంది.
1: ద షాప్ పకోడీస్ దే యాక్చువల్లీ
0: పకోడాలు చూస్తే
1: బట్ ఇఫ్ యూ సీ హౌ దే ప్రిపేర్
0: ఏమేమో పిండి కలిపింటారు.
1: ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ యాడెడ్ దేర్.
0: పాత నూనె వేసి ఉంటారు.
1: ఆల్ ఓల్డ్ ఆయిల్
0: మోతగానో కలిపింటారు.
1: హెట్ఫుల్ ఇట్ ఇస్ ప్రిపేర్.
0: కానీ అవన్నీ చూస్తే మనకి ఏమాత్రం కూడా తిరబుద్ధి కూడా కాదు.
1: అండ్ యూ సీ హౌ ఇట్ ఇస్ ప్రిపేర్.
0: పకోడాలు ఒక్కటి తింటే చాలు కడుపు చెడిపోతుంది.
1: వన్ పకోడీ ఇస్ ఎనఫ్ టు డిస్ట్రాయ్ యువర్ బీయింగ్.
0: అమ్మ ఇంటిలో అప్పటకు నూనె తెచ్చి చక్కని పిండి కలిపి అన్ని విధాలా చేసి పకోడా ఇస్తే అది వాసన లేదు, వాడు తినడు.
1: When mother prepares you delicate, delicious pakodis, you don't like them because they don't have odor and smell.
0: కాని ఇక్కడ ఎన్ని పకోడాలు తిన్నా కడుపు చెడదు.
1: But mother, పకోడీ ప్రిపేర్ మదర్
0: అనగా సులభంగా ఇంట్లో చిక్కింది.
1: They don't upset your stomach.
0: దబ్బించుకున్నటువంటి దాంతో రుచి ఉంటుంటారు.
1: You find taste only in the things obtained by money.
0: చాలామంది మీకు తెలిసిన పిల్లలంతా కూడా హోటల్స్ పోతుంటారు.
1: Many boys go to hotels.
0: ఈ హోటల్స్ పోయినప్పుడు పెరుగోడలు వేసుకుంటారు.
1: దే హావ్ గాట్ దిస్ పెరుగు వడ.
0: ఆ పెరుగు వడ లోపల కరేపాకుండని మిరపకాయ ఉండని ఏముండి తినేసేసి ఎందుకు డబ్బిచ్చావు ఎందుకు వదలాలి?
1: సిన్స్ హాస్ పెయిడ్ మనీ ఈ గోసాన్ ఈటింగ్ ఇట్ విత్ గ్రేట్ రిలీష్ హంగ్రీలీ ఈట్స్ ఇట్.
0: ఇంకా కట్టలు ఏమైనా పెరుగుంటే బాగా తీసి దాక్కుంటారు కూడా. ఇంటిలో అమ్మ ప్రేమతో ఒక పెరుగుడలు వేస్తే అన్ని వదిలిపెట్టాడు. తుని తుని పెట్టేస్తారు.
1: హంగ్రీలీ హీ లిక్స్ ద లీస్ట్ ఆఫ్.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? సులభంగా చిక్కినటువంటి దానిని మనం దక్కించుకోలేకపోతున్నాం.
1: వాట్ ఈజ్ ఈజీలీ అబ్టైన్డ్ ఈజ్ నాట్ రిలీజ్ బై పీపుల్.
0: కష్టంతో మనం చిక్కినటువంటి దాన్ని మనం దక్కించుకోవడానికి తగిన కృషి చేస్తున్నాం.
1: వాట్ ఈజ్ హార్డ్ వన్ ఈ ట్రై టు అబ్టైన్
0: బై పీపుల్. తిరుపతికి పోయేటువంటి వారు
1: పీపుల్ గో టు తిరుపతి.
0: అనేక వందల మెట్లు ఉండేటువంటిది.
1: They have to try many steps.
0: అప్పుడు ఈ కార్లు బస్సులు పోవడానికి రోడ్డు ఉండేటువంటివి కాదు.
1: ఇన్ దోస్ డేస్ దే హ్యాడ్ టు గో బై.
0: ఆనాడు ఆ శ్రమను భరించుకునే నిమిత్తమై మెట్టు మెట్టుకు మెట్టు మెట్టుకు గోవింద గోవింద గోవింద అని భగవత్ నామం స్మరించేటువంటి వారు.
1: ట్రైంగ్ క్లైంబింగ్ ఎవ్రీ స్టెప్ దే యూజ్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ స్కేల్ ఓవర్ ద మౌంటైన్.
0: ఈనాడు అన్ని బస్సులు ప్లేన్లు కార్లు అన్ని మెయిన్ గేట్ వరకు కూడా వెళ్తున్నాయి.
1: Since you have buses in abundance up the main
0: gate. No Govinda, no Gopala.
1: People don't chant Govinda or Gopala.
0: Itarlu yokka suddulanta maatladukuntu
1: gossiping.
0: లోకా గ్రామాలు చెప్పుకుంటూ
1: టాకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్.
0: తిరుపతికి పోయినప్పటికి
1: అండ్ పీపుల్ గో టు తిరుపతి.
0: సుఖం లేకుండా వస్తున్నారు.
1: దే డోంట్ అబ్టైన్ ఎనీ హ్యాపీనెస్.
0: కానీ ఏమిటి ఒకటి మార్చుకొని వస్తున్నారు.
1: దే వాంట్ చేంజ్ ఓన్లీ వన్ థింగ్.
0: బోర్డు కొట్టుకొని వస్తున్నారు.
1: దే షో ఆఫ్ దర్ హెడ్ అండ్ కమ్.
0: ఇది మనం పోల్సినటువంటి యాత్ర.
1: ఈజ్ ఇట్ ద మిషన్ ఆఫ్ అవర్ పిల్గ్రిమేజ్ తిరుపతి?
0: ఎక్కడ పోయి వచ్చావయ్యా? తిరుపతి పోయి వచ్చాను. చూస్తే తెలుస్తుందిగా.
1: Seeing your seven head
0: tirupati lopala gundunu marigichukune deni kosamani.
1: Why do you go to tirupati to seva
0: vela? Ee antarasthalu tirupati vaaru cheppam ledu, veeru adagatam ledu.
1: Neither you ask nor those people tell you the significance of shaving of the hair.
0: Bhagavantuni darshananiki poyinappudu
1: when you go to have darshana
0: dala mani endunnatundi tama gunanni poorthi remove cheyali, pogottukovali.
1: The tamasic quality has to be driven away.
0: Ee tamo gunam ante emiti?
1: What is this?
0: ప్రతి మానవుని తలపైన గుణము తమో గుణం తాండవం ఆడుతుంటారు ఎల్లప్పుడు.
1: ఎవ్రీబడి హ్యాస్ తమసిక్ క్వాలిటీని అబండన్.
0: అనగా మన దేహంలో తలపైన నల్లని వెంట్రుకలు అదే తమో గుణం.
1: రైట్ ఓవర్ ద హెడ్ డార్క్ హెయిర్ ఇస్ దేర్, దట్ సిగ్నిఫై తమో గుణ.
0: ఆ తమో గుణాన్ని తీసుకుని భగవంతుని దగ్గర చక్కగా సత్యగుణమైనటువంటి తెల్లని గుండుగా ఏర్పడుతుంది. దానిపైన ఇంకా గంధం కూడా పూస్తారు బాగా. ఈ గంధం అంటే ఏమి? సుగంధంతో చేరినటువంటిది, తెల్లని రంగుగా ఉండేటువంటిది, సువర్ణమయంగా ఉంటుంటారు. అలాంటి గుణాన్ని తీసుకుని రామని దీని యొక్క అంతరార్థం.
1: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ షేవింగ్ ద హెయిర్ అట్ తిరుపతి ఈజ్ ద డార్క్ క్వాలిటీస్ హావ్ టు బి డ్రివెన్ అవే అండ్ ద ఫ్రాగ్రెంట్ క్వాలిటీస్ హావ్ టు బి ఫాస్ట్.
0: మనం చేస్తుండేది ఏంటంటే తిరుగుతూ పోయినామంటే తిట్టి బోడీ నెట్టి బోడీ రెండు కూడా అయిపోతుండాలి, లోపల మాత్రం ఏమాత్రం పోవటం లేదు.
1: వెన్ యూ గో టు తిరుపతి హెయిర్ ఈజ్ లాస్ అండ్ మనీ ఆల్సో ఈజ్ లాస్ బోత్ ఆర్ లాస్.
0: దుర్గుణాన్ని దూరం చేసుకోవాలి,
1: వాయిసెస్ హావ్ టు బి
0: ఎస్టింగ్విష్డ్, దూరం గావించుకోవాలి,
1: క్వాలిటీస్ హావ్ టు బి డివైన్,
0: చర్యలంతా మాయం చేసుకోవాలి,
1: ప్రాక్టీసెస్ హావ్ టు బి ఎస్టింగ్విష్డ్,
0: సదభ్యాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి,
1: గుడ్ ప్రాక్టీసెస్ హావ్ టు బి,
0: సత్సంగంతో చేరాలి,
1: నోబుల్ కంపెనీ హావ్ టు బి కల్టివేటెడ్,
0: సద్భావాన్ని పెంచుకోవాలి,
1: హై ఫీలింగ్స్ హావ్ టు బి ఫాస్ట్.
0: ఇది ఏ దేవాలయం పోయినటువంటి యొక్క అంతరార్థం.
1: దట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గోయింగ్ టు టెంపుల్స్.
0: కనుక ప్రతి పర్వదినములు కూడాను
1: ఆన్ ఎవరీ ఫెస్టివల్
0: భారతీయుల పర్వదినములు అన్ని కూడాను పవిత్రమైనటువంటి అంతరార్థములతో కూడినటువంటివి.
1: ఆల్ ఇండియన్ ఫెస్టివల్ డేస్ లెండ్ ఎ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్.
0: ఈనాడు అంతరార్థాలు మాయమైపోయినాయి.
1: ద స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఈజ్
0: బాహ్యార్థాలే ఆకర్షణగా ఉంటుండాలి.
1: ద ఫిజికల్ మీనింగ్ ఈజ్ టేకెన్.
0: ఈ బాహ్యమైన ఆచారములే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి.
1: ఓన్లీ పాంపస్ యాక్టివిటీస్ ఆర్ ప్రాక్టీస్.
0: కానీ సత్యాచారం సలిపేటువంటి యొక్క సన్మార్గ పురుషులు ఎక్కడా కనిపించడం లేదు.
1: ద పీపుల్ హూ ఫాలో ద ట్రూ పాత్ ఆర్ నాట్ టు బి సీన్ అట్ ఆల్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్,
0: వినాయకుడినిగా ఏదో ఒక విగ్రహం చేసుకోవటం కాదు, అది తప్పక ఉండవలసిందే.
1: ఐడల్ వినాశ వినాయక
0: ప్రారంభంలో ఇవన్నీ కావాల్సిందే.
1: ఐడల్ హీ మస్ట్ హావ్.
0: వీటిని ఎత్తుకోవడానికి పోయినప్పుడు ఊరికి పోయి నీళ్లలో దుమ్మితే మునిగిపోతాము.
1: When you put him in water, he'll be drowned.
0: దానికి ఈత నేర్చుకునేంత వరకు ఒక టైరో మునగ బెండ్రో కొంచెం కట్టుకుని దాంతో పడాలి.
1: If you want to learn swimming, you must have a tire.
0: సర్వసంగ పరిత్యాగమైనటువంటి యొక్క సర్వేశ్వరత్వమైనటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించేంత వరకు ఈ బాహ్యమైనటువంటి కొన్ని కర్మలు కూడా చాలా అవసరమే.
1: Till you recognize the innate divinity, the physical activities are important.
0: ఈ నేర్చుకోవడానికి ప్రేమ త్యాగం రెండు కావాలి.
1: Love and sacrifice are very important for this.
0: Emotundo, emotundo, re bhayam undakoodu.
1: Don't have the fear. What is going
0: to happen? Yagam.
1: Come, what may happen? Sacrifice.
0: Prema.
1: Love.
0: Prema unna chotu bhayamuke avakasam ledu.
1: Where there is love, there is no fear at all.
0: Kanukone premanu penchukovali.
1: Faster ever love.
0: Etti prema.
1: What kind of love?
0: నిర్మలమైన ప్రేమ.
1: Pure love.
0: నిష్కల్మషమైన ప్రేమ.
1: అంటే
0: నిరంతరమైనటువంటి ప్రేమ, నిర్గుణమైనటువంటి ప్రేమ, నిరాధారమైన ప్రేమ.
1: Attributeless, selfless, sacred, sublime love has to be cultivated.
0: ఈ ప్రేమ ఇచ్చుకోవటం ఇచ్చుకోవటం ఇచ్చుకోవటంలోనే నీ జీవితం సార్థకం కావాలి.
1: Giving and giving and giving, your life should be sacrificed.
0: నీ పుచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు.
1: Don't crave for
0: charity. ఇవ్వని ఇవ్వకపోని
1: నీ
0: హృదయం నుండి హృదయం అంతా నిండి ఉన్నది ఒకే ప్రేమ.
1: యువర్ ఎంటైర్ హార్ట్ ఈస్ సఫ్యూజ్డ్ విత్ ఇట్, దట్ ఇస్ లవ్.
0: దానిని ఉపయోగపెట్టుకోవటం లేదు.
1: వితౌట్ యూజింగ్ ఇట్
0: బాహ్యమైనటువంటివన్నీ ఉపయోగపెడుతున్నాం.
1: యూఆర్ యూజింగ్ ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ.
0: కనుకనే హృదయంలో ఉంటుండేటువంటి యొక్క ప్రేమను కనుకనే ఎవరైనా ప్రశ్నించు ఎక్కడున్నాడయ్యా నీకు దేవుడు ఉంటే నాలో ఉన్నాడు అని కొట్టి చూపుతాం. అనగా ఏమిటి? హృదయంలో ఉన్నాడని చెప్తాం. నాలో ఉన్నాడు అని తలగొట్టుకుంటావా? లేదే, అదే దీనికి నిజమైనటువంటి ఆదర్శం.
1: God is the resident of the heart. When people ask you where God is, you thump your heart and say, God is in my heart. You don't thump your head.
0: నా హృదయంలో ఉన్నాడు దేవుడు.
1: It is in my heart.
0: అనగా ఏమిటి? భగవంతుని స్థానము హృదయము.
1: The abode of God is the heart.
0: హృదయము ప్రేమమయము.
1: Heart is relevant with divinity.
0: కనుక ప్రేమమయమైనటువంటి యొక్క హృదయంలో ఉన్నటువంటి భగవంతుని మనం సన్నిధించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We have to serve this Lord, compassionate Lord in the heart.
0: కనుకనే ఏ యొక్క పర్వదినం అయినప్పటికీ
1: అనేని ఫెస్టివల్
0: ఆకారాలను మనం ఆరాధన చేసినప్పటికీ
1: వాళ్ళు వర్షిపింగ్ ద ఐడల్
0: దైవభావంలో భేదం వద్దు.
1: డోంట్ అబ్జర్వ్ డిఫరెన్స్.
0: ఎన్ని రూపంలో అయినప్పటికీ దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్.
0: క్రిస్టియన్స్ అని, ముస్లిమ్స్ అని, పర్షియన్స్ అని,
1: పర్షియన్
0: బుద్ధులని, అంతా వేరు వేరు రూపములు ఉన్నాయి కానీ అందరూ దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్. రిలీజన్స్ ఆర్ డిఫరెంట్.
0: ఏ మతాన్ని కూడా మీరు విమర్శించకూడదు.
1: డోంట్ డౌన్ గ్రేడ్ ఎనీ రిలీజన్.
0: ఏ మతాన్ని కూడా మీరు ఏ విధంగా అలక్ష్యం చేయకూడదు.
1: డోంట్ నెగ్లెక్ట్ ఎనీ రిలీజన్.
0: అన్ని మతములు సారము ఒక్కటే.
1: Absorb the essence of all religions.
0: ఈ విశాలమైనటువంటి భావాన్ని మీరు పెంచుకొని,
1: నరిష్ బ్రాడ్ ఫీలింగ్,
0: పరిశుద్ధమైనటువంటి యొక్క ప్రేమను మీరు ఇచ్చుకొని,
1: fostering true love,
0: paramatma premanu puchukovali,
1: receive the noble love of God.
0: Adi ye jeevitham yokka pradhanamaitunte lakshyamu,
1: and that is the destination and goal of human life.
0: Manam eppudu kodu alachyam cheyakoddu.
1: Never neglect the supreme destination of man.
0: Kanaka vidyarthulara,
1: students,
0: prema swaroopulara,
1: embodiment of love.
0: Ee yokka dinamu chaala vijnana prajnana sugnanamto koodinatvanti yokka dinamu. Vinayakudu ganapati anaga మనకు బుద్ధిని సిద్ధిని అందించి తద్వారా ఆనందాన్ని సుఖాన్ని కూడాను చేకూరుస్తాడు.
1: వినాయక్ ఇస్ ద వన్ హూ ఎండోర్స్ యూ విత్ విజ్డమ్ అండ్ సుప్రీం ఎన్లైటన్మెంట్.

ప్రకృతి అంతయు బ్రహ్మ, ప్రాణంబు అది బ్రహ్మ. ప్రకృతి

0: The tree out of the mud ultimately turns into the mud. Likewise, the creation that originated out of Brahman will go back to Brahman. However, to the physical eye, the two appear to be different. This is the mystery of this world.
1: Brahma Sarupulara.
0: Embodiments of Brahman.
1: Vittanamu Bhutimul Natanapadu. Dini Nundi Mokka Bailu Deri. Kramakramina Pedda Vruchanga Rupundutu Untundadi.
0: When you sow a seed, it germinates into a plant and grows into a gigantic tree.
1: Ee mokka yandu kommalu veru, remmalu veru, puvulu veru, aakulu veru, phalamulu veruga kanipistu untayi.
0: This tree shows the branches, leaves, flowers and fruits separate.
1: Kani veeti viniyogamu kudanu veru veru reetiga manamu upayogistunnam.
0: We also make use of these in a different way.
1: Aithe ivanni kudunu matti yokka veru swaroopamule.
0: But all of them, however, they are the modifications of the same mud.
1: Aakulu mattiye, kommalu mattiye, remmalu mattiye, puvulu mattiye, phalamulu kudanu mattiye.
0: The leaves or the mud, branches, the flowers and the fruits, that are modifications of the same mud.
1: Thraadu yokka vishayam teliyinatvanti vyakti thraadunu chuchi paamani kevvuna keka vestadu.
0: Watching a rope over there, because of wrong identification, superimposition, he mistakes it as a snake and shouts.
1: Maru chanam nande maroka vyakti vachi idi paamu kaadu traadu ani atani bhayanni nivarana chestadu.
0: Another person comes there and tells, it's not a snake, it is just a rope.
1: Ee satyanni gurtinchinatundi modati vyakti idi traadu aneetundi satyanni gurtinchi tana bhayamunu veru parchukuntadu.
0: The person, when once he comes to know there is only a rope and not a snake, he will not have any fear thereafter.
1: Puram tanu chudaka puramu traade chuchi paamani bhayapadinatvanti traade idi paamu kaadu idi traadu ani marokaru cheppinappudu dinni sakkaga artham chesukunnappudu kuda traade.
0: In the beginning it was a rope. Because of this wrong identification, when a superimposition, because of it is thought a snake, it was a rope. Later, after understanding, it continues to be a rope.
1: Ee traade Brahma.
0: This rope is Brahma.
1: Kani ajnani anetunti vyakti deenini jeeveshwara prakruti anetunti sarpamuga vishwasichadu.
0: But the ignorant one considers the individual and divine equal to that of a serpent.
1: Kani oka jnani vachi idi traadu kaadu paamu kaadu traadu ani idi prakruti kaadu idi brahmane aneetundi satyanni prabodhistu untadu.
0: The one of wisdom comes over there and tells him, it's not a snake, it's just a rope. Likewise, this is not nature, this is Brahman.
1: Jagatnundu sarvatra kudanu manaku kanipinchinatvanti drishyamanta kudanu brahma swaroopame.
0: In this world, all that is apparent, all that we see is the manifestation of Brahman.
1: Kani kontamandi brahma ekkada mem ekkada mem samanyamainatvanti manuviga mem jeevisthunnamu brahma sarvavyapakudu sarvantaryami sarvashaktimayudu aneetvanti reetiga varnistu untaru.
0: Some feel like this. Where is Brahman and where do we come into the picture? We are ordinary people, while Brahman is omniscient, omnipresent and omnipotent.
1: Kaadu kaadu aa divyatvamainatvanti aa sarvashaktimayamainatvanti sarvagnatvamainatvanti aa brahmane neevu.
0: That very divinity, that all powerful Brahman, is yourself verily.
1: Prakriti yokka bhavam chetane నీవు కేవలం మానవునిగా భ్రమిస్తున్నావు.
0: బికాస్ ఆఫ్ ది వరల్డ్ ఫీలింగ్ యు ఆర్ డెల్యూడెడ్.
1: భగవంతుని ప్రత్యేకంగా చూడాలని నీవు ఆశిస్తున్నావు.
0: యు వాంట్ టు సీ గాడ్ సెపరేట్లీ.
1: పశ్యన్న పిచా నపస్సతి మూఢో మూఢో. నీవు చూచున్నదంతైను బ్రహ్మనే, నీవు అనుభవించినదంతైను బ్రహ్మనే, కాని నీవు బ్రహ్మను చూడాలని ఆశిస్తున్నావు. ఇది ఎంత భ్రమ.
0: వాట్ ఆల్ దట్ యు ఎక్స్పీరియన్స్, వాట్ ఆల్ దట్ యు సీ ఇస్ బ్రహ్మన్ హింసెల్ఫ్, బట్ యెట్ యు సే దట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్. వాట్ ఎ డెల్యూషన్ ఇట్ ఈస్.
1: కాని ఈ సత్యాన్ని ఏ మానవుడు కూడాను అంత త్వరగా విశ్వసించడు.
0: బట్ నో మ్యాన్ విల్ బిలీవ్ ఇన్ దిస్ ట్రూత్.
1: సముద్రం ఉంటున్నది.
0: దేర్ ఇస్ ఓషన్.
1: ఈ సముద్రములో అసంఖ్యాకములైనటువంటి ఒక అలలు బయలుదేరుతున్నాయి.
0: దేర్ ఆర్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఓషన్.
1: అయితే ఈ అలల నుండి నురుగు కూడాను ఆవిర్భవిస్తుండాలి.
0: However, out of the waves, you find the foam collecting on the surface.
1: మన దృష్టి యందు సముద్రం వేరు, అలలు వేరు, నురుగు వేరుగా మనము విశ్వసిస్తున్నాము.
0: From our viewpoint, the ocean, waves and foam are different.
1: కాదు కాదు.
0: No.
1: ఈ మూడు కూడాను ఒక్కటే.
0: All the three are one and the same.
1: ఏ సముద్రమునందు ఉన్నటువంటి గుణములో తడి, చలి, చల్లదనము, ఇవి అలలు యందు కూడా ఉంటున్నది.
0: All the qualities of the ocean, the capacity to make things wet, all that remains cool all the time are present in all the three forms.
1: ఈ సముద్రం యొక్క రుచియే అలలు యందు కూడాను మనకు గోచరమవుతుండాలి.
0: The taste of the ocean is very much present in the waves also.
1: కనుక ఈ సముద్రమునకు అలలకు ఉండినటువంటి ఒక సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఒక్కతూరి మనం విచారించాలి.
0: Therefore we must inquire the intimate relationship between ocean and the wave.
1: అగాధమైనటువంటి సచ్చిత్ ఆనందమనేటువంటి సముద్రం నుండి జీవరాశులు అనేటువంటి అలలు ఆవిర్భవిస్తున్నాయి.
0: Out of this fathomless depths of this mighty ocean, సచ్చిత్ ఆనంద, you find the individual creatures, the waves originating out.
1: దైవము సత్య జ్ఞానమనంతం బ్రహ్మ అనేటువంటి ఒక తత్వంలో ఉండినప్పుడు మానవుడు సచ్చిత్ ఆనందం అనేటువంటి స్వరూపంలో ఉంటున్నాడు.
0: When God is in the presence of truth, the infinite wisdom, Brahman, the individual is present in the state of this existence, awareness and bliss.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: embodiments of divine atma.
1: మన దృష్టి ప్రేమమయం గావించుకున్నప్పుడు సృష్టి అంతా బ్రహ్మమయమైపోతుంది.
0: When we make our vision outlook full of love, the entire creation will be full of love.
1: ఎట్టి రంగు అద్దాలు మన కన్నులకు తగిలిస్తుమో ప్రపంచమంతా అట్టి రంగుగా కనిపిస్తుంది.
0: As is the color of the glasses that we wear, so is the color of the scenario around.
1: యద్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the result.
1: ఈ దృశ్య కల్పితమైనటువంటి జగత్ అంతా కూడాను భిన్న భేదములుగా మనం కనిపిస్తుందని మనం భావిస్తున్నాము, కానీ ఇందులో భేదములు ఏమాత్రము లేవు.
0: All this apparent transcendent wisdom's awareness and bliss.
1: దివ్యాత్మ స్వరూపులార,
0: embodiments of divine atma.
1: మన దృష్టి ప్రేమమయం గావించుకున్నప్పుడు సృష్టి అంతా బ్రహ్మమయమైపోతుంది.

0: ఏమాత్రము లేవు.
1: ఆల్ దిస్ అపరెంట్ ట్రాన్సెంట్ వరల్డ్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ వేరియేషన్ ఫుల్ ఆఫ్ డిఫరెన్సెస్ బట్ యాక్చువల్లీ అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఇస్ వన్.
0: అయితే మనము ఇటు దివ్యమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: హౌఎవర్ వి ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: ప్రతి మానవుని యందు కూడాను బ్రహ్మత్వము మాయతత్వము రెండు కూడాను ఇమిడి ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ద ఇల్యూషన్ అండ్ ద డివినిటీ ఎగ్జిస్ట్ టుగెదర్.
0: ఒకానొక సమయంలో రాములు ఈ బ్రహ్మతత్వాన్ని గురించి వశిష్ఠుల ద్వారా వింటున్నట్టుగా నటిస్తూ వచ్చాడు.
1: ఎట్ వన్ టైమ్ రామా వాజ్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హి వాజ్ లెర్నింగ్ రిగార్డింగ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ డివినిటీ ఫ్రమ్ సేజ్ వశిష్ఠ.
0: పార్వతి పరమేశ్వరులు ప్రత్యేకమైనటువంటి వారు కాదు.
1: పార్వతి పరమేశ్వర ఆర్ నాట్ సపరేట్.
0: పార్వతి అనగా శ్రద్ధ.
1: పార్వతి ఈజ్ శ్రద్ధ స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఈశ్వరుడు అనగా విశ్వాసము.
1: ఈశ్వర ఈజ్ ఫెయిత్.
0: శ్రద్ధ విశ్వాసముల యొక్క స్వరూపములే పార్వతి పరమేశ్వరులు.
1: Therefore, the embodiment of steadfastness, the embodiment of faith are these two.
0: మానవుని యందు కూడాను శ్రద్ధ విశ్వాసములు ఉంటున్నవి.
1: In every human being, these two are present, steadfastness and faith.
0: ప్రతి మానవుడు కూడాను అర్ధనారీశ్వరుడే.
1: Therefore, everyone is androgynous.
0: కనుక ఇదే విధముగానే బ్రహ్మతత్వము మాయాతత్వము ఒకే వ్యక్తి యందు ఉంటున్నది.
1: Like this, the divinity and the illusion are present in the same individual.
0: అయితే ఈ బ్రహ్మతత్వం ఏమిటి, ఈ మాయాతత్వం ఏమిటి అని మనం విచారణ చేసినప్పుడు,
1: when we inquire what is this divinity, what is this illusion,
0: సత్ చిత్ ఆనందం రూపనామం అని ఐదు ఉంటున్నాయి.
1: There are five principles, the sat the being, chit awareness, ananda the bliss, the name and form.
0: ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిదే బ్రహ్మ రూపము.
1: బ్రహ్మ హ్యాస్ దీస్ త్రీ, సత్ చిత్ ఆనందం.
0: రూపనామములే మాయాతత్వము.
1: The name and the form or the illusion.
0: ఇది కేవలము దృశ్యగోచరముగా ఉంటున్నవే కాని ఇది భావశుద్ధిగా లేవు.
1: They are only apparent but not real in content.
0: సముద్రములో ఉండినటువంటి జలము అలలగా రూపొందాలంటే దీనికి ఏది రావాలి, ఏది కావాలి?
1: For the water of the ocean to flow as waves, what should happen?
0: నీటికి గాలి తోడైనప్పుడే ఇది నీరు అలలగా రూపొందుతుంది.
1: As the wind blows continuously, the same water will come out as wave.
0: వాయువే లేకపోతే ఈ నీరు అలనే కాదు.
1: When there's no wind, you don't expect a wave.
0: కనుకనే వాయు యొక్క శక్తి చేతనే జలము ఒక అలగా మారిపోతుండాలి.
1: Because of the power of the wind, the same water transforms into waves.
0: కనుకనే మాయా శక్తి వల్లనే ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటి యొక్క సచ్చిదానంద స్వరూపం నందు సముద్రమునందు జీవరాశులు అనేటువంటిది ఒక అలలుగా ఆవిర్భవిస్తున్నాయి.
1: బికాస్ దిస్ మైటీ పవర్ ఆఫ్ ది ఇల్యూషన్ అవుట్ ఆఫ్ దిస్ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద ది డివినిటీ యూ ఫైండ్ ది ఇండివిజువల్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఇట్ యాజ్ వేవ్.
0: ఆ వాయువే మాయా.
1: అండ్ దట్ విండ్ ఇస్ ఇల్యూషన్.
0: ఈ అలనే జీవుడు.
1: The waves are the individual.
0: సముద్రమే సచ్చిదానందము.
1: The ocean is సచ్చిదానంద.
0: కాబట్టి సచ్చిదానందం నుంచి వచ్చినటువంటి జీవులు సచ్చిదానంద స్వరూపుడే.
1: Therefore, the individual out of this సచ్చిదానంద is verily the same.
0: ఆ సత్యాన్ని మనం గుర్తించినప్పుడే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: When once we know this truth, the knower of the Brahman becomes Brahman.
0: కనుకనే ఈనాడు మనము కేవలం ఉపాధి భేదమును పురస్కరించుకుని మనం అనేక రూపనామములుగా విశ్వసించుకుని భిన్న భిన్నమైనటువంటి యొక్క తలంపులచే మనం అనుభవిస్తున్నాం.
1: టుడే బేసింగ్ ఆన్ ద బాడీ ద వెస్చర్ దట్ వి హావ్ పుట్ ఆన్ ద నేమ్ అండ్ ఫామ్ వి అబ్జర్వ్ ఫాలో డిఫరెన్సెస్ అమంగ్ అవర్ సెల్వ్స్.
0: ఈ యొక్క సచ్చిదానంద స్వరూపం అనేటువంటిది ఈ మాయతో కూడియే ఉంటుండది.
1: ది సచ్చిదానంద ది డివినిటీ ఈజ్ విత్ దిస్ ఇల్యూషన్.
0: అయితే ఈ మాయ క్రమక్రమేణా మాయమవుతుంది.
1: However, this illusion will vanish gradually.
0: పుట్టిన అల దేని ఆధారంతో పుట్టిందో తిరిగి అదే ఆధారంతోనే లయమైపోతుంది అది సముద్రమునందు.
1: The wave which is produced naturally will annihilate, will merge back into the ocean.
0: పుట్టినది గిట్టక తప్పదు.
1: That which is born is bound to die.
0: కానీ పుట్టి గిట్టేటువంటిది ఉపాధి యొక్క తత్వము.
1: It is only the nature of the body to be born and die.
0: పుట్టి గిట్టనటువంటి యొక్క తత్వము బ్రహ్మతత్వము.
1: That which is beyond birth and death is divinity.
0: అనుభవస్మనే బ్రహ్మను బృహత్ స్వరూపుడు.

0: అన్నాడు. అనగా అనంతమైన సర్వత్ర ప్రాణిపాదం ఎక్కడ చూసినప్పటికీ వ్యాపించేటువంటి తత్వమే బ్రహ్మతత్వము.
1: Therefore the nature of Brahman is this vastness, all pervasive, found everywhere.
0: కనుక బ్రహ్మ కానటువంటిది ఈ జగత్తులో ఎక్కడ కూడా కనిపించదు.
1: In this world you don't find anything without this
0: jagat
1: principle of Brahma.
0: Brahma swarupame.
1: The whole universe is manifestation of Brahma.
0: Kani mana yokka haddulu mana yokka buddhi yokka kushalatalu chaala parimitamlo unnatu cheta ee vishalamainatu tattvanni gurtinchukolekapothunnam.
1: Because of our own human limitations of intellect we are not able to understand the vastness of Brahman.
0: Traadulo paamunu ee reethiga manam srushtinchukunnamo అదే విధంగానే బ్రహ్మలో జీవతత్వాన్ని మనం సృష్టించుకుని బాధలు పడిపోతున్నాం.
1: జస్ట్ యాస్ వీ హ్యావ్ ద ఫీలింగ్ దట్ దేర్ ఇస్ ఎ స్నేక్ వెన్ దేర్ ఇస్ యాక్చువల్లీ రోప్ వీ హ్యావ్ ద ఫీలింగ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ వైల్ బీయింగ్ బ్రహ్మన్ అవర్ సెల్ఫ్.
0: కనుక సర్వులు కూడాను బ్రహ్మ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ బ్రహ్మ.
0: కేవలం మేము అల్పులమని మేము మానవులమని ఈ విధమైన ఉపాధి భేదమును పురస్కరించుకుని మనం విభజించుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ అవర్ సెల్ఫ్స్ consider ourselves mean and low and human.
0: Kana manam ee vibhajinchukotamlo undinatvanti porapate idu oka pedda ajnanamu.
1: This kind of fragmentation, segmentation is a sign of ignorance.
0: Satyanni gurtinchukolekapotame ajnanamu.
1: Not realizing the truth is ignorance.
0: Satyanni gurtinchukotame jnanamu.
1: The recognition of truth is wisdom.
0: Ee jnanajnanamu anetundi grandhalato vacchetundi kaadu.
1: The wisdom and ignorance you don't get out of textual knowledge.
0: Karukune sarvam jnanamayam.
1: So everything is of jnana wisdom.
0: Ee jagat jnanamayame.
1: The whole world is of wisdom.
0: Prati vyakti samasti kudanu jnanamayame.
1: The individual and society is full of wisdom.
0: Aa jnana jnaname paramatma swarupamu.
1: That wisdom is the embodiment.
0: Adiye satya swarupamu.
1: God is the embodiment of wisdom.
0: Satyam jnanam anantam brahma.
1: Therefore God is this truth, wisdom and infinite.
0: Kanuka ee yokka satya jnanam nandu kudanu vayu kudanu oka satyame.
1: In this the vayu, the wind is also Brahman.
0: Ee vayu sarvatra untunnadi.
1: It is present everywhere.
0: Kaani mana kantiki kanaraadu.
1: But you don't see with the eye.
0: Chetiki chikkadu.
1: You can't catch hold of it.
0: Chikki poyinanta maatramana ledani cheppadaniki veelu kaadu.
1: As you can't see and catch hold of it, you
0: cannot
1: deny. Kantiki
0: kanipinchaka poyinanta maatramana ledani cheppataku veelu kaadu.
1: As you don't see with the eye, you cannot deny.
0: Mana chuttu unnadi gaali.
1: The air is present around us.
0: Kaani mana kantiki kanipinchadu.
1: Yet you don't see.
0: మన చేతికి చిక్కదు.
1: You can't catch hold of it.
0: కానీ గాలియే లేకపోతే మన జీవితమే లేదు.
1: But without air you cannot live.
0: కనుకనే ఈ గాలియే ఒక మాయా.
1: This air is an illusion.
0: అది ఉండి కూడాను ఉపకారం చేయవచ్చును అపకారం చేయవచ్చునని మీరు భావించవచ్చు.
1: You may feel that may help you or harm you.
0: కానీ మాయ ఎప్పుడు కూడాను అపకారం చేయదు.
1: But this illusion will never harm you.
0: ఈ మాయ పట్టనను చాలా బాధిస్తుందని మనం అనేక విధములుగా కూడాను దానిని విమర్శిస్తుంటాము.
1: Many times we feel sad that we are put to suffering by this delusion.
0: మాయ ఎవర్ని పట్టింది?
1: Whom does it catch?
0: మాయకు కాళ్ళు చేతులు లేవు.
1: Illusion has no legs and hands.
0: కాళ్ళు చేతులు ఉన్నది నీవే.
1: You have legs and hands.
0: నీవు మాయను పట్టావు కానీ మాయ నిన్ను పట్టలేదు.
1: In fact you have trapped the delusion. Illusion has not trapped you.
0: కనుక మాయకు చేతులు లేవు కనుక అది నిన్ను పట్టలేదు.
1: Illusion has no hands, it can't catch you.
0: చేతులున్నది నీకే.
1: You have hands.
0: నీవే మాయను పట్టావు.
1: So in fact you caught hold of this illusion.
0: మాయను ఏ విధంగా పట్టినావో బ్రహ్మమును కూడా ఆ విధంగానే పట్టు.
1: Just as you caught hold of this illusion, catch hold of Brahman also likewise.
0: కానీ బ్రహ్మ అనేటువంటి యొక్క సముద్ర జలము నుండియే వాయు అనేటువంటిది వీచి దానినే జీవరాశులు అనేటువంటి అలలుగా ఉద్భవింపచేస్తున్నది.
1: Therefore out of this ocean of Brahman it is only the wind that blows and comes out of the waves in the form of individuals.
0: Samasta srishtiki kudanu mayane moola karanamu.
1: For the entire creation it is the illusion, the main cause.
0: Mayayandu putti mayayandu perigi mayanerungare mandamatulu.
1: Having been born in illusion, growing in illusion, the foolish people do not know what illusion is.
0: Gatukulanniyu mayam.
1: The life is illusion.
0: Bhavabandhamulu maya.
1: The bondage is illusion.
0: Samsaramadi maya.
1: Family life is
0: Saavu
1: illusion.
0: Savu maya.
1: Death.
0: Maya bratukikinta maya lomadanela.
1: This life is one of falsehood and illusion. Why should you be carried away?
0: Enduku mayalo padali?
1: Why should we be trapped by this illusion?
0: ఇది కేవలం అన్ని కూడాను అజ్ఞానమే మూల కారణము.
1: The ignorance is the root cause for all this.
0: అజ్ఞానమునకు మూల కారణం ఏమిటి?
1: What is the main thing responsible for this ignorance?
0: మన కర్మనే మూల కారణము.
1: Our action is responsible.
0: కర్మ నుంచి జన్మం వచ్చింది.
1: The action leads to birth.
0: జన్మ నుంచి భ్రమలు కలిగినాయి.
1: It's the birth that delusion.
0: భ్రమ నుంచి అజ్ఞానం బయలుదేరింది.
1: And the delusion that makes you ignorant.
0: కనుక ప్రతి దానికి కూడాను మన కర్మలే మూల కారణము.
1: Therefore for everything action is the main cause.
0: కనుక ఆ కర్మను మనము సాధించాలి.
1: Therefore you have to investigate the correct action.
0: మన కర్మలు ఎట్టివో ఫలం కూడాను అట్టివే.
1: As is the action so is the reward.

0: You may immerse a vessel either in a small tank or in a mighty ocean, but you can collect the water depending upon the measure of the vessel. Even if you want more, you cannot draw it.
1: నీ యొక్క ఉపాధిని పురస్కరించుకునియే నీకు మంచి చెడ్డలు అందులో ప్రవేశిస్తున్నాయి.
0: బేసింగ్ ఆన్ ద వెస్టర్ యూ పుట్ ఆన్,
1: నిరంతరము మనం బాహ్యమైనటువంటి చింతయందు, ప్రాకృతమైనటువంటి ఆలోచనలయందు, ప్రకృతమైనటువంటి యొక్క తత్వం నందు మన జీవితం అంకితం చేసుకున్నాము.
0: వి స్పెండ్ ఆల్ అవర్ డే ఇన్ ఫిజికల్ డైలీ ఎఫిమరల్ వరల్డ్లీ రొటీన్,
1: నిద్ర నుంచి లేచి పరుండునంత వరకు కూడాను కేవలం ప్రాకృతమైనటువంటి కర్మలు ఎందే మన జీవితము అంకితం చేసుకున్నాం.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ వి స్పెండ్ అవర్ ఆల్ అవర్ లైఫ్
1: ఈ ప్రవృత్తి యొక్క లక్షణములే మానవునిగా నీవు భ్రమిస్తున్నావు.
0: యు గో బై ది వరల్డ్లీ ఫీలింగ్ అండ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్.
1: ప్రవృత్తి నుంచి నివృత్తిలో నీవు ప్రవేశించు.
0: చేంజ్ యువర్ ట్రెండ్ ఫ్రమ్ అవుట్ వర్డ్ టు ఇన్ వర్డ్,
1: అప్పుడే నీవు బ్రహ్మస్వరూపుడైపోతావు.
0: దెన్ యూ బికమ్ బ్రహ్మన్.
1: కనుక మనం కేవలం మన బ్రహ్మతత్వానికి ఏదో కొన్ని సాధనలు చేస్తున్నాం అనుకుంటారు, కానీ సాధనల వల్ల చేకూరేటువంటిది కాదు ఈ బ్రహ్మతత్వము.
0: యూ థింక్ దట్ వీ ఫాలో సర్టన్ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండివర్స్ టు నో ద డివినిటీ.
1: విచారణ చేత ఈ యొక్క బ్రహ్మతత్వం మనకు అర్థమవుతుంది.
0: ఓన్లీ త్రూ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ యూ కెన్ నో ద డివినిటీ.
1: డిస్క్రిమినేషన్ చేయాలి.
0: యూ హ్యావ్ టు డిస్క్రిమినేట్.
1: తర్వాత ఎంక్వైరీ చేయాలి.
0: దెన్ యూ మస్ట్ ఎంక్వైర్.
1: ఎంక్వైరీ అనేటి పదం సరైనటువంటిది కాదు.
0: ఎంక్వైరీ ఇస్ నాట్ ప్రాపర్ టర్మ్.
1: లేని పదార్థాన్ని మనం ఎంక్వైరీ చేయటము.
0: యూ ఎంక్వైర్ దట్ విచ్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
1: ఎక్కడ చూసినా ఉండేటువంటి దానికి ఎంక్వైరీ ఎందుకు?
0: When that is present everywhere, why do you need to inquire?
1: కనుక ఎంక్వైరీ మనం చేయనక్కర్లేదు.
0: So you don't need to inquire.
1: నీ లోపల వెలుపల చుట్టూ సర్వత్రా ఉంటుండాలి.
0: It is in you, around you, above you, below you, it is everywhere.
1: కనుక ఇట్టి దాన్ని మనం ఎంక్వైరీ చేయటం ఎందుకు?
0: Then why do you need to
1: అది కూడా ఒక అజ్ఞానమే.
0: It's also ignorance.
1: కనుక ఈ సాధనలన్నీ కూడాను కేవలం మానసిక తృప్తి కోసం చేస్తున్నాము.
0: All spiritual pursuits are undertaken for the satisfaction of our mind.
1: ఒక తామర పుష్పం వంటిది.
0: Mind is like a lotus flower.
1: ఇందు లోపల మధుకరము అన్నారు.
0: It's called మధుకర.
1: మధుకరం అనగా తుమ్మెద.
0: It is the bee.
1: ఆ తుమ్మెద ఈ యొక్క కమలంలో ప్రవేశించి అందులో ఉన్నటువంటి మకరందాన్నంతా గోలుతుండాలి.
0: It's the butterfly that comes across this lotus flower and draws the honey.
1: అయితే ఈ కమలము దేని వల్ల జీవిస్తుండాలి?
0: How does it sustain? How does it live, the lotus flower?
1: ఈ మధుకరం నుంచే జీవిస్తుండాలి.
0: It lives because of this butterfly.
1: ఈ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి.
0: How can you understand this?
1: దీనిని రెండు భాగములుగా మనం విభజించాలి.
0: We have to classify into two.
1: మధు కర.
0: One is madhu, the second is kara.
1: Madhu anaga jalamu.
0: Madhu means water.
1: Kara anaga surya rasmi.
0: Kara means sunlight.
1: Ee kinda jalamu paina surya rasmi rendu unnapude ee kamalam anetundi jeevisthundi.
0: Therefore the lotus flower lives with the help of water below and sunlight above.
1: Kanuka kinda jalam undali madhu.
0: There is water below, madhu.
1: Kara, surya rasmi ravali.
0: And the sunlight, kara, is needed.
1: Ee rendu dwarane ee manokamalam enta vikasistundadi.
0: Out of these two only, the flower of heart
1: grows. Kanuka ee manasunandu aneka rakamulaitundi bhramalu praveshistunnayi.
0: And the mind has got so many illusions.
1: Manam bhramaram antunte oka bee aniga bhavistunnam, tummedaniga bhavistunnam.
0: Bhramara, we consider it a bee.
1: Kaadu, bhramaram kaadu, bhramane.
0: It is not Brahmara, bee, it is Brahma illusion.
1: ఈ భ్రమ డిజైర్.
0: డిజైర్.
1: కనుక ఈ డిజైరే మనకు అన్నింటి కూడాను అనేక విధమైనటువంటి యొక్క ఆనంద దుఃఖములను అందిస్తూ ఉంటుంది.
0: సో ఇట్స్ ద డిజైర్ విచ్ ఇస్ ద మెయిన్ రూట్ కాజ్ ఫర్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
1: ఈ మనస్సు యొక్క డిజైర్స్ మనం ఏ మాత్రం కూడా వెంటాడకూడదు.
0: యూ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ది డిజైర్స్ ఆఫ్ యువర్ మైండ్.
1: మనసు అనుసరించినప్పుడు మనం తిరిగి మాయలో పడిపోతాం.
0: When once you follow your mind, you'll be again deluded. మనసును
1: ఆధారముగా గొన్న మానవుండు.
0: The man who goes by the vagaries of the mind.
1: మనసును ఆధారముగా గొన్న మానవుండు.
0: The man who takes the mind as the basis.
1: భ్రమల కంటెను హీనమై బ్రతుకుచెడును.
0: He will spoil his own life worse than that of a bee.
1: Buddhina adharamuga gonna budajanundu.
0: An intelligent man who goes by his intellect.
1: Madhavuniganu marunu madhiyendu.
0: He will transform himself into God on earth.
1: Buddhina adharam cheskovali.
0: Rely on your intellect.
1: Mind nu manam adharam cheskokoddu.
0: Don't follow the mind.
1: Ee mind anetvantidi కేవలం సంకల్ప వికల్పాలతో రూపొందుతుండాలి.
2: మైండ్ ఇస్ బండిల్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
1: ఈ మైండ్ కు ఒక రూపం లేదు.
2: మైండ్ హ్యాస్ నో ఫార్మ్.
1: ఇది ఏమిటి?
2: వాట్ ఇస్ దిస్?
1: ఇది వస్త్రము.
2: దిస్ ఇస్ క్లాత్.
1: ఇది వస్త్రం కాదు.
2: ఇట్స్ నాట్ క్లాత్.
1: ఇది దారము.
2: ఇట్స్ ఎ థ్రెడ్.
1: ఇది దారం కాదు.
2: ఇట్స్ నాట్ థ్రెడ్.
1: ఇది ప్రత్తి.
2: ఇట్స్ కాటన్.
1: ఈ విధంగా విచారణ చేస్తుంటే ఇది నాది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని పోతుంటారు. ఈ విధమైనటువంటిది మనసు యొక్క భ్రమ.
2: Like this, you can go on proceeding along the path of inquiry through the theory of negation.
1: చక్కగా ఒక చిన్న విషయాన్ని గుర్తించాలి.
2: స్టూడెంట్స్ అండర్స్టాండ్ ది సింపుల్ థింగ్ క్లియర్లీ.
1: నా దేహము,
2: మై బాడీ,
1: నా మనసు,
2: మై మైండ్
1: అంటే ఏం అర్థం?
2: వాట్స్ ది మీనింగ్?
1: ఇది చక్కగా నీ విచారణ చేస్తే నా మనసు అంటే మై మైండ్ అంటున్నావు.
2: మై మైండ్ యు సే సో.
1: నా దేహము అనుకుంటే మై బాడీ అనుకుంటున్నాము.
2: వెన్ యు క్లెయిమ్ ది యువర్ బాడీ యు సే మై బాడీ.
1: సరైన అర్థం కాదు.
2: ఇట్స్ నాట్ ఇట్ డజంట్ కన్వే ప్రాపర్ మీనింగ్.
1: నా దేహము, నా అనగా కాదు, దేహము నేను కాదు. నా దేహము, దేహము నేను కాదు.
2: నా మీన్స్ నో. దేహ బాడీ, ఐఎమ్ నాట్ ద బాడీ.
1: నా మనస్సు, మనస్సు నేను కాదు.
2: నా నో మనస్సు మైండ్ ఐఎమ్ నాట్ ద మైండ్.
1: వేదాంత తత్వం నందు చక్కగా ప్రవేశించి దీనిని విచారణ చేస్తూ గిని వస్తే మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, మనసు నేను కాదు, సెన్స్ నేను కాదు, ఏది నేను కాదు. ఎవరు నీవు? ఐఆమ్ ఐ, నేను నేనే.
2: లైక్ దిస్ వేదాంత విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ దట్ యు ఆర్ నాట్ ద బాడీ, దట్ యు ఆర్ నాట్ ద మైండ్, యు ఆర్ నాట్ ద ఇంటెలెక్ట్, దట్ యు ఆర్ నాట్ ద సెన్సెస్. దెన్ హూ ఆర్ యు?
1: వేదాంతం నందు కూడా నువ్వు అహం బ్రహ్మాస్మి అన్నారు.
2: ఇన్ వేదాంత యు సే దట్ అహం బ్రహ్మాస్మి.
1: ఇది కూడా నువ్వు ప్రాకృతమైనటువంటి యొక్క అర్థమే కాని బ్రహ్మతత్వంతో కూడినటువంటి అర్థం కాదు.
2: ఇట్స్ ఆల్సో వరల్డ్ ఇంటర్ప్రిటేషన్ బట్ నాట్ ది యాక్చువల్ డివైన్ ప్రిన్సిపల్.
1: ఈ జగత్తు యొక్క స్వరూపాన్ని పురస్కరించుకుని వేదములు నాలుగు వేదములందు కూడాను అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వం అసి అనే మహావాక్యాలను రూపొందే.
2: ద ఫోర్ వేదస్ డిక్లేర్ మహావాక్యాస్ అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ వేదమంతా కూడాను ద్వైతమే.
2: The entire Veda is dualism.
1: కాబట్టి వేదములే ద్వైతమైనప్పుడు ఇంకా మనకి ఎక్కడ అద్వైతం చిక్కుతుంది?
2: When Veda itself is dualism, how do you expect non-dualism?
1: జగత్తులో ఏది నాకు కావాలి, ఏది నాకు సుఖము, ఏది నేను అనుభవించాలి, ఏది నా మార్గము అనేటువంటిది తెలపడానికే ఈ వేదములంతా ఆవిర్భవించాయి.
2: Veda is meant to make you and to show you the path to be happy, to become fertile and actual path to divinity.
1: ఎట్లా ఉండాలి? గృహస్థుడు ఎట్లా ఉండాలి? వానప్రస్థుడు ఎట్లా ఉండాలి? సన్యాసి ఎట్లా ఉండాలి?
2: Veda tells you how a celibate should conduct himself, how a householder should conduct himself. Veda teaches our code of conduct.
1: కానీ వేదము ద్వైతమే.
2: But Veda is dualism.
1: కానీ వేదాంతము అద్వైతం.
2: But Vedanta is non-dualism.
1: ఆ వేదాంతమే ఉపనిషత్తులు.
2: That Vedanta is Upanishad.
1: ఆ వేదాంతమునందు కూడాను దీనిని ఖండిస్తూ వచ్చింది.
2: In Vedanta also negates these ideas.
1: అహం బ్రహ్మాస్మి ఇందులో రెండు ఉంటుండాలి.
2: When it is said అహం బ్రహ్మాస్మి, there is dualism.
1: నేను బ్రహ్మను,
2: I am Brahma.
1: నేను బ్రహ్మ రెండు ఉంటున్నాయి.
2: హియర్ టూ ఐ అండ్ బ్రహ్మ.
1: ఈ రెండు ఉండినప్పుడు ఇది ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం కాదు.
2: When two are there, it is dualism, not non-dualism.
1: ఈ విధమైనటువంటి మార్గం నందు దైవత్వం అనేటువంటి సర్వత్రా కూడా ఉంటుండాలి.
2: ఇన్ దిస్ పాత్ యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ మన అజ్ఞానం చేతను, మన యొక్క విచారణ చేతను సత్యాన్ని గుర్తించడం లేక అనేక విధములైనటువంటి బాధలకు గురి అయిపోతున్నాం.
2: బికాస్ ఆఫ్ అవర్ ఇగ్నోరెన్స్ వీ సఫర్, వీఆర్ పుట్ టు సో మెనీ ట్రబుల్స్.
1: దీనికి చిన్న ఉదాహరణ,
2: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈనాటి యొక్క పేరు ప్రతిష్టలను పురస్కరించుకుని మనం చక్కగా గుర్తించాలి.
2: యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ పాపులర్ ఇన్ ద మోడర్న్ టైమ్స్ టుడే.
1: ఈనాడు గురు పూర్ణిమ అన్నాము.
2: టుడే ఈస్ కాల్డ్ గురు పూర్ణిమ.
1: ఇది సరి అయినటువంటి యొక్క పదము కాదు.
2: It is not the exact word.
1: ఈ గురు పౌర్ణిమ అనేటువంటిది ఎవరో కొంతమంది పండితులుగా ఉండినటువంటి వారు గురువుగా ఉంటుండి శిష్యులను వశం చేసుకోవాలనే ఉద్దేశంతో దీనికి గురు పౌర్ణిమ అని పేరు పెట్టిండొచ్చు.
2: సమ్ స్కాలర్స్ హూ యాక్ట్ యాజ్ గురుస్ ఆర్ ప్రిసెప్టర్స్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ సర్టన్ గిఫ్ట్స్ ఫ్రమ్ డిసైపుల్స్.
1: నిజంగా గురు పౌర్ణిమ పేరు ఏమిటంటే వ్యాస పూర్ణిమ అంటారు.
2: The correct name is Vyasa Purnima.
1: ఈ పూర్ణిమ దినమే వ్యాసుడు పుట్టినటువంటిది.
2: వ్యాస వాస్ బోర్న్ ఆన్ దిస్ పూర్ణిమ డే.
1: అనంత వేదములంతా కూడా నువ్వు విభజించి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణవేద అని నాలుగు వేదములుగా విభజించిన దినం కూడాను ఈ పౌర్ణమి దినమే.
2: ఇట్ వాస్ ఆన్ దిస్ డే ఆఫ్ ఫుల్ మూన్ హీ క్లాసిఫైడ్ వేదాస్ ఇంటూ ఫోర్ ఇంపార్టెంట్ పార్ట్స్.
1: 18 పురాణములు రాసింది కూడాను పౌర్ణమి దినమే.
2: ఇట్ వాస్ ఆన్ దిస్ డే ఆఫ్ పౌర్ణమి ఆల్ ది 18 ఎపిసోడ్స్ కంపోజ్.
1: వ్యాస పూర్ణిమ అని దీనికి ఒక పేరు.
2: సో ఇట్ ఇస్ కాల్డ్ వ్యాస పూర్ణిమ.
1: అయితే క్రమక్రమేణా ఈ వ్యాస పౌర్ణమి మరుగుపడుతూ గురు పౌర్ణమ అనేటువంటిది వెలువడుతూ వచ్చింది.
2: లేటర్ దిస్ వర్డ్ వ్యాస పూర్ణిమ ఇస్ ఫర్గాటన్ and now we call it guru purnima.
1: Vyasa purnima ante vyasudu chala goppa vaadu, vidyavantudu.
2: Vyasa is highly knowledgeable, the one of wisdom.
1: Anantamainatundi vedamulanu alpayusu galiginatundi manavudu dini adhyayam cheyaledu.
2: Man with short life span cannot go through the infinite knowledge of veda.
1: Anni vedamulandu undinatundi okka rukkunu pratyekam chesi diniki oka rugvedamu ani pettadu.
2: He separated all rukkulu or main principles and called it rugveda.
1: Deenini mantra swarupamu annaru.
2: This is called full of mantras.
1: Mananatrana sammilitam itihi mantraha annaru. Mananatranam chesetvante mantramu.
2: That which is repeated again and again is mantra.
1: Ee anantamainatvanti vedamullo undinatvanti okka yajussulanta veru chesi ఒక యజుర్వేదము అని దాన్ని ప్రత్యేకంగా పెట్టాడు.
2: ది యజుస్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ వేద అండ్ ఇట్ ఇస్ కాల్డ్ యజుర్వేద.
1: యజుస్ అనగా ఏమిటి? యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడానికి ఉపయోగపడేటువంటిది.
2: యజుస్ డీల్స్ విత్ ది మెథడాలజీ విత్ రిగార్డ్ టు ది రిచువల్స్ యజ్ఞ అండ్ యాగ.
1: ఇంకా అన్ని వేదములు యందు ఉండినటువంటి సామములంతా ఒకటిగా చేర్చి
2: ఆల్ సామ పార్ట్ ఆఫ్ ఇట్ out of veda
1: deeniki samavedamu ani pettadu.
2: Is classified as samaveda.
1: Ee samavedam deeniki paniki vastundi?
2: In what way is it useful?
1: Sangeeta sahityalakanta paniki vastundi.
2: Samaveda is useful for music and literature.
1: Kanukane samaganamu ani kuda deeniki oka peru vachindi.
2: So it is called samagana.
1: Inka taruvata annitini choochadu. Adharvanamulu anetundi chikkinayi.
2: Then he could catch hold of adharvanas.
1: Deeniki కొంత అస్త్రశస్త్రములకు,
2: ఫర్ ఆల్ వెపనరీ అండ్ ఆర్కెస్ట్రీ,
1: ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి హెల్త్ కు,
2: ఫర్ ఆల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హెల్త్,
1: దీనికి సంబంధించినటువంటి మంత్రములంతా వేరు చేసి
2: ఆల్ రిలేటెడ్ మంత్రాస్ ఆఫ్
1: అథర్వణ వేదము అని పెట్టాడు.
2: అండ్ హి కాల్డ్ ఇట్ అథర్వణ వేద.
1: ప్రజలకు అనేక అవస్థలతో గురి అవుతున్నటువంటి పరిస్థితిలో దీన్ని వేరువేరుగా చిన్నవిగా చేసి ప్రజలకు అందించినటువంటి వాడు కనుక ఇతనికి గురువు అని పేరు వచ్చింది.
2: As Vyasa classified this infinite knowledge of Veda into small branches so as to be understood and comprehended by mankind, Vyasa is called Guru.
1: Okkoka subject ga untadu, okkoka subject okkoka guru ga untadu.
2: Each subject has got one guru.
1: College lo kuda pote,
2: in college
1: meer vicharana chesinappudu physics okka subject ku oka guruvu.
2: You have one
1: physics teacher untaru.
2: You find one guru to teach
1: physics. Chemistry teacher untaru.
2: You call him
1: mathematics teacher untaru.
2: You call
1: language
2: him mathematics teacher
1: antadu, but
2: you call him language teacher, mathematics teacher
1: anaga okkoka subject okkoka teacher ga untadu.
2: Each subject has got its own teacher.
1: Adhe vidhamgane
2: likewise
1: konni konni namulakanta kodanu oka teacher ga untadu.
2: So for each subject there is a teacher.
1: Ee bhautikamainatundi oka adhyatmika margamunaku konni upadesham cheseetundi varu oka adhyatmika guruvu.
2: In spiritual path the spiritual teaching is given by spiritual teacher.
1: Guruvulu ani cheppakoddu.
2: You cannot call them gurus.
1: Guru anaga deeni yokka antarartham emiti?
2: What is the inner significance of guru?
1: Guru rukaro andhakarasya rukaro tannivarana. Agnanam aneetundi andhakaramu nivarana gaavincheetundi vaade guruvu.
2: Guru is the one who dispels the darkness of ignorance.
1: ఇంతే కాదు దీనికి మరొక అర్థం కూడా ఉంటుంది.
2: ఇట్ ఇస్ అనదర్ కనోటేషన్.
1: అకా గుకారో అనగా గుకారో గుణాతీతః.
2: గు బియాండ్ అట్రిబ్యూట్స్.
1: రుకారో రూపరహితః.
2: రూ ఫార్మ్లెస్.
1: గుణాతీతుడు రూపరహితుడు ఒక బ్రహ్మనే.
2: ద వన్ వితౌట్ అట్రిబ్యూట్స్ ద వన్ ఫార్మ్లెస్ ఇస్ బ్రహ్మ.
1: అతన్ని మాత్రమే గురు అన్నారు.
2: సో గాడ్ బ్రహ్మ ఇస్ గురు.
1: కనుకనే అవతారం ఎవరి కూడాను ఎవరికి ఏ విధమైనటువంటి ఉపదేశములు చేయలేదు.
2: Therefore avatars did not teach or upadesha to anybody.
1: Enduku upadesham enduku?
2: Why do you
1: manu swadesham nunde unnanu upadeshaniki enduku mele povali?
2: When you are in swadesha in your own land, why do you need upadesha?
1: Nee brahmayande untunnavu.
2: You are there within yourself.
1: Nee aatmayande untunnavu.
2: You are in spirit.
1: Nee upadesham enduku inka?
2: Then why do you need this teaching?
1: Ee satyanni gurtinchukolenatundi vare upadeshalu istu vastuntaru.
2: Those that do not know this truth, they start teaching.
1: Ee guruvulu itarniki upadesham chestunnaro variki tirigi oka guruvulu untaru.
2: A teacher who teaches others has got his own teacher in turn.
1: Kalaku yetti guruvu lenetunti vare guruvu.
2: Therefore, the one without any guru above him is the true guru.
1: కనుకనే భగవంతుడే అందువల్లనే

0: ఈనాటి కాలం లోపల, ఆధునిక యుగం లోపల గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు అని బోధిస్తున్నారు.
1: ఇన్ ద మోడర్న్ టైమ్స్ ఇట్ ఈస్ టాట్ దట్ గురు ఈజ్ బ్రహ్మ, దట్ గురు ఈజ్ విష్ణు, దట్ గురు ఈజ్ ఈశ్వర.
0: కాదు కాదు,
1: నో,
0: గురువులంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాదు.
1: దీస్ గురుస్ ఆర్ నాట్ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: కనుక ఎవరు గురువు అంటే బ్రహ్మనే గురువు, విష్ణువే గురువు, శివుడే గురువు.
1: దేర్ఫోర్ బ్రహ్మ ఇస్ గురు, విష్ణు ఇస్ గురు, మహేశ్వర.
0: ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుగా త్రిగుణముల యొక్క స్వరూపాలు.
1: దే రిప్రజెంట్ ద త్రీ అట్రిబ్యూట్స్.
0: బ్రహ్మ రజోగుణము.
1: బ్రహ్మ రిప్రజెంట్స్ ది రజస్ ఎమోషన్.
0: సాత్వికమైనటువంటి యొక్క దీన్నే విష్ణు స్వరూపము.
1: ద పాయస్ సాత్విక్ నేచర్ ఇస్ రిప్రజెంటెడ్
0: బై విష్ణు. తమోగుణం యొక్క తత్వమే ఈశ్వరత్వము.
1: ద తమస్ డల్నెస్ ఇస్ రిప్రజెంటెడ్ బై ఈశ్వర.
0: ప్రపంచమంతా కూడాను త్రిగుణాతీతమైనటువంటిది కాదు, త్రిగుణతో కూడినటువంటిది.
1: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ ఈజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్. They are present in every man.
0: Kaluka Brahma Vishnu Maheshwarani evvaru kantito chuchina varu leru.
1: No one has ever seen Brahma Vishnu Maheshwara.
0: Prati hrudayamunandu kuda nu Brahma Vishnu Maheshwaru trigunamulto untunnaru.
1: Every heart has got this trinity, Brahma Vishnu Maheshwara.
0: Inta sulabhamaina margani manam vadale petti,
1: we give up such an easy path.
0: Anavasaramaina margamlo manam praveshinchi,
1: we proceed along an unnecessary path. Aapo
0: guri ayipoyi anumanalato jeevithanni vyartham chesukuntunnam.
1: We carried away, we are carried away by all sorts of imaginations and spoil our time and waste our life.
0: Guru yavaru neeku nuve guru.
1: Who is your guru? You yourself is the guru.
0: Marma merigina manunyam sammulo manase variki gurudandi annadu.
1: When once you know the secret of life, your mind will be your teacher.
0: Antakante manaku guruvulu veru.
1: There is no other teacher beyond that guru.
0: Ee naati guruvulanta kudanu,
1: the gurus today,
0: edo mantralu cheppatamu, గురు పూజలు చేయించుకోవటము, ఈ విధంగా జరుగుతుంటుండాలి. ఒకరిని విమర్శ చేయటం కాదు ఇది, ఉన్న సత్యాన్ని మీకు చెప్తున్నాను.
1: వాట్ హ్యాపన్స్ టుడే ఈజ్ సమ్ టీచింగ్ మంత్ర ఇస్ గివెన్ టు ద డిసైపుల్ అండ్ ద గురు ఇస్ వర్షిప్డ్ ఆన్ ది సేక్రెడ్ డే. ఇట్ ఇస్ నాట్ ఎనీ క్రిటిసిజం, ఇట్ ఇస్ జస్ట్ రొటీన్ వాట్ ఇస్ హ్యాపెనింగ్.
0: చెవులో మంత్రము, చేతిలో డబ్బు.
1: Mantra is whispered into the ear and hand is stretched to collect the money.
0: ఇది గురుత్వానికి తగినటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ద సైన్ ఆఫ్ ఎ గురు.
0: గురుదక్షిణ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గురు?
0: గురుదక్షిణ అనగా నేనే గురు అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే గురుదక్షిణ.
1: ద ట్రూ ఆఫరింగ్ టు ఎ గురు ఈస్ టు నో యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎ గురు.
0: కనుక నీకు మీకు మీరే గురువు.
1: యు ఆర్ ఎ గురు అంటూ
0: నీకు నీవే బ్రహ్మ.
1: యు ఆర్ బ్రహ్మ.
0: నీకు నీవే శక్తి.
1: యు ఆర్ ఎనర్జీ.
0: సర్వము నీ అందే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యూ.
0: అందుకోసమే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను గాయత్రి మంత్రంలో ఓం భూర్ భువస్వః.
1: భగవాన్ టెల్స్ అస్ ఇన్ గాయత్రి మంత్ర ఓం భూర్భువస్సువః.
0: భూర్ అనగా భూలోకము.
1: భూర్ ద ఎర్త్.
0: భువః సువర్లోకము.
1: భువః సువర్లోకం.
0: సువః స్వర్గలోకము.
1: సువః హెవెన్.
0: భూర్భువస్సువః.
1: భూర్భువస్సువః
0: లోకములంతా ఉండినట్టుగా మనం భావిస్తున్నాము.
1: వి థింక్ దేర్ సో మెనీ వర్డ్స్.
0: దీనికి సరైన అర్థములు చెప్పి ప్రజల యొక్క అనుమానములు పూర్తి నిర్మూలం గావించేటువంటి పండితులు లేకపోవటమే దీనికి మూల కారణము.
1: There are no scholars today who can explain the inner meaning, clarify all doubts. That is the reason for our ignorance today.
0: Bhoo anaga bhulokamu.
1: Bhoo means this earth.
0: Bhulokam anaga ami material lokam.
1: This earth, the life on earth is just of material.
0: Kanukane bhoo anaga emiti materialization.
1: So the first level bhoo is materialization.
0: Bhuvaha.
1: Bhuvaha.
0: అదే మనసు యొక్క తత్వం అనగా ఒక విధమైన చలనం కలిగించేటువంటిది.
1: దట్ రిలేట్స్ దట్ పర్టైన్స్ టు ద మైండ్.
0: అది ఏ ప్రాణము.
1: దట్ ఈస్ లైఫ్.
0: దీనినే వైబ్రేషన్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ వైబ్రేషన్.
0: ప్రపంచము మెటీరియలైజేషన్.
1: ద వరల్డ్ ఈజ్ మెటీరియలైజేషన్.
0: ప్రాణము వైబ్రేషన్.
1: లైఫ్ ఈజ్ వైబ్రేషన్.
0: ఇంకా సువహ.
1: థర్డ్ వన్ సువహ.
0: అది ఏ జ్ఞానము.
1: దట్ ఈస్ విజ్డమ్.
0: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: That is called prajnana, which is Brahman.
0: ఇది దీనినే రేడియేషన్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ రేడియేషన్.
0: మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ మూడు మన యందే ఉంటున్నాయి.
1: మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ ఆల్ ది త్రీ ఆర్ ఇన్ యూ.
0: కనుక ఎక్కడో ఏ లోకంలో ఉంటున్నాయి కాదు, మన లోకమునందే ఉంటున్నాయి.
1: దే ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎనీ సెపరేట్
0: సారూప్య సారూప్య సామీప్య సాయుధ్యము అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ద ప్రాక్సిమిటీ, ది ఐడెంటిటీ అండ్ ద మర్జర్.
0: కనుక మనం దేన్ని కూడా మనం ఏమాత్రము విచారించనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వరీ ఫర్ ఎనీ మ్యాటర్.
0: చేయవలసింది మంచి కార్యములు.
1: వీ హావ్ టు డూ గుడ్ యాక్షన్స్.
0: అందరికి ఉపకారకరమైన కార్యములు చేయాలి.
1: వీ హావ్ టు హెల్ప్ ఎవ్రీబడీ.
0: ఆ సమయమునందు కూడా నీ ఏమేం చింతించాలి?
1: వాట్ షుడ్ యూ ఫీల్ దెన్?
0: నేను ఉపకారం చేసే నేను ఒక బ్రహ్మను.
1: I help him, I am Brahma.
0: చేయించుకునేటువంటి వ్యక్తి ఒక బ్రహ్మను.
1: The receiver is Brahma.
0: అందుకోసమే మన భారతదేశమునందు అన్నం పెట్టే సమయంలో దరిద్ర నారాయణ సేవ చేస్తున్నామంటారు. ఒక దరిద్ర నారాయణ, రెండో వాడు లక్ష్మీనారాయణ.
1: వన్ ఈస్ దరిద్ర నారాయణ, ద సెకండ్ ఈస్ లక్ష్మీనారాయణ.
0: లక్ష్మీనారాయణ కావలసిన సేవకులంతా ఉంటారు.
1: లక్ష్మీనారాయణ హ్యాస్ సో మెనీ సర్వెంట్స్.
0: లక్ష్మీనారాయణ కావలసినంత శక్తులంతా ఉంటాయి.
1: లక్ష్మీనారాయణ ఇస్ అఫ్లుయెంట్ రిచ్. భోజనానికి
0: ఏమి తక్కువ ఉండదు.
1: దేర్ ఇస్ నో షార్టేజ్.
0: కానీ దరిద్ర నారాయణకి ఏ శక్తి ఉండదు.
1: దరిద్ర నారాయణ
0: అలాంటి వారిని మనం శక్తినిచ్చి పెంపొందింప చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ దరిద్ర నారాయణ.
0: అప్పుడు దానికి హెల్ప్ చేసి నీవు లక్ష్మీనారాయణలో చేర్చుకో.
1: బై హెల్పింగ్ దరిద్ర నారాయణ యూ కెన్ బికమ్ లక్ష్మీనారాయణ.
0: కనుకనే వ్యాసులు కూడా దీనినే చెప్తూ వచ్చాడు, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: యాస్ ఆల్సో సెడ్ ది సేమ్ థింగ్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: అనగా అందరికీ నువ్వు సహాయం చేయి.
1: హెల్ప్ ఎవ్రీబడి.
0: ఈ సహాయము నీకు నువ్వు చేసుకున్నటువంటి వాడే.
1: ఇట్ ఇస్ ఎ హెల్ప్ అన్ టు యువర్ ఓన్ సెల్ఫ్.
0: కనుక ఏమి చేసుకున్నప్పటికీ మనకు మనం చేసుకోవటమే.
1: వాట్ ఎవర్ వీ డూ ఇట్స్ హెల్ప్ టు అవర్ ఓన్.
0: దీనిని పురస్కరించుకునే వేదమునందు కూడాను సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరికి నమస్కారం చేసినా భగవంతునికి.
1: The Veda says, whomsoever you respect and pay your obeisance.
0: Anaga deeni artham
1: emiti? It means respect to God. What does
0: namaskaram cheyinchukunna vaadu kuda brahmane.
1: Means who receives your salutations is also Brahma.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Enta kaalam nundiyo mee yokka jeevitaananta kudanu pedamargam pattinchi aneka anumanamulu chetanu sandeshamulu chetanu jeevitam chaala allakallolanga maaripothundadi.
1: For long you have been treading along the wrong path, full of doubts and confusion.
0: ఏది రైట్, ఏది రాంగ్?
1: వాట్ ఈస్ రైట్ అండ్ వాట్స్ రాంగ్?
0: కేవలం దీనికి మూల కారణం నీ వ్యక్తిగా భావిస్తున్నావు.
1: ద మెయిన్ రీజన్ ఈజ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్
0: సమస్తి.
1: యు ఆర్ నాట్ ఇండివిజువల్ బట్ యువర్ కలెక్టివ్
0: సమస్తి. కాదు సృష్టి.
1: అండ్ యువర్ కాస్మిక్ ఫార్మ్ క్రియేషన్.
0: సృష్టి కాదు పుష్టి.
1: దట్ ఈస్ ది స్ట్రెంగ్.
0: పుష్టి కాదు పరమేష్టి.
1: ఇట్ ఈస్ నాట్ మియర్ పుష్టి, ది స్ట్రెంగ్, బట్ ఇట్ ఇస్ పరమేష్టి.
0: నీవే పుష్టి, నీవే సమస్తి, నీవే సృష్టి, నీవే.
1: దేర్ఫోర్ యు ఆర్ ది డివినిటీ, యు ఆర్ ది కాస్మిక్ ఫార్మ్ అండ్ యు ఆర్ ది క్రియేషన్.
0: అనేటువంటి వాడు శక్తి అనేటువంటి పుష్టిని మనం సంపాదించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గెయిన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎనర్జీ.
0: తర్వాతనే దాని యొక్క విధమైనటువంటి సృష్టిని మనం చెయ్యాలి.
1: అండ్ దెన్ ఇట్ లీడ్స్ టు క్రియేషన్.
0: ఈ సృష్టి యొక్క శక్తియే పరమాత్మ యొక్క పరమేష్టి.
1: ద పవర్ ఆఫ్ దిస్ క్రియేషన్ ఇస్ ది డివినిటీ.
0: కనుకనే అందరు కూడా భగవత్ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ డివైన్.
0: ఎవరు తక్కువ ఎక్కువ అనేటువంటిది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఎట్ లో అండ్ హై.
0: మీరు అనుకుంటారు స్వామికి ఉన్నటువంటి శక్తి మాకు వస్తుందా అని మీరు అనుకుంటారు.
1: యు మే ఫీల్ విల్ ఐ హావ్ దట్ పవర్ ఆఫ్ స్వామి.
0: ఫాలో మీ, తప్పక నేను ఇస్తాను, ఆ శక్తి మీకు వస్తుంది. మీ ఎందుకును ఆ శక్తి ఉన్నది.
1: భగవాన్ టెల్స్ యూ ఫాలో మీ, ఐల్ గివ్ యూ మై పవర్.
0: ఆ శక్తిని మీరు అనుసరించడం లేదు.
1: బట్ యూ డోంట్ ఫాలో హిమ్.
0: ఈ ఆనందం మీకు కావాలి.
1: యూ వాంట్ దట్ స్టేట్ ఆఫ్
0: బ్లిస్. నిజంగా అనుసరిస్తే ఈ ఆనందం మన వెంటనే ఉంటుండాలి.
1: ఇఫ్ యూ రియల్లీ ఫాలో యూ విల్ ఫైండ్ ద బ్లిస్.
0: ఎంత మాత్రమే కాదు, వెంట గంట ఇంట కంట అంతలక ఉంటుండాలి ఈ యొక్క ఆనందం.
1: యూ ఫైండ్ ద బ్లిస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ ఆల్వేస్.
0: కనుక నీవే ఆనంద స్వరూపుడు.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్.
0: నీ ఆనందం నీలో ఉంటుంటే బయట ఆనందం కోసం నువ్వెందుకు ప్రాకులాడాలి?
1: When that bliss is within you, why do you struggle hard to find it outside?
0: ఈ జగత్తులో నాకు ఎందుకో ఆనందం చిక్కుతుందని భావిస్తున్నావు.
1: You think that the bliss is present in the world.
0: జగత్తులో ఏమాత్రమూ ఆనందం లేదు.
1: There is no bliss in the world.
0: అంతా నీ యందే ఉంటుండాలి.
1: It is within you immanent.
0: Reflection of the inner being.
1: Everything is a reflection of the inner being.
0: కనుక బ్రహ్మతత్వం అనేటువంటిది అంతా నీ స్వరూపమే.
1: So you are the embodiment of Brahman.
0: నీవే బ్రహ్మగా నీవు భావించు.
1: Consider yourself as Brahma.
0: ప్రమత్తమేనా నీవు ఎల్లప్పుడు కూడా నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనేటువంటి దీంతో నీవు విశ్వసించు.
1: Slowly, gradually you repeat and feel that you are Brahman.
0: నీవే బ్రహ్మగా మారిపోతావు.
1: Then you transform yourself into Brahma.
0: చూడండి, ఇప్పుడు కెమెరా ఉంటుండాలి.
1: Here is camera.
0: ఆ కెమెరా ఒకవైపు నా వైపు తిప్పి స్విచ్ వేస్తే నా పిక్చర్ అందులో పోయి పడిపోతుండాలి.
1: If you turn this camera lens towards Swami and put on the switch, you will find his picture.
0: ఈ మైండ్ అనేటువంటిది,
1: మైండ్,
0: ఈ మైండ్ అనేటువంటి దానికి ఏకాగ్రత అనేటువంటి యొక్క లెన్స్ ఉంటుండాలి.
1: దిస్ మైండ్ హ్యాస్ గాట్ దిస్ లెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్.
0: దానిని బ్రహ్మ వైపుని తిప్పు.
1: టర్న్ ఇట్ టువర్డ్స్ బ్రహ్మ.
0: బుద్ధి అనే స్విచ్ వేయి.
1: అండ్ పుట్ ఆన్ ద స్విచ్ ఆఫ్ ఇంటర్నెట్.
0: బ్రహ్మ వచ్చి నీలో పిక్చర్ అయిపోతుంది.
1: అండ్ యూ విల్ హ్యావ్ ద పిక్చర్ ఆఫ్ బ్రహ్మ ఇమీడియట్లీ.
0: మన దేహమే ఒక కెమెరా.
1: అవర్ బాడీ ఇస్ ద కెమెరా.
0: మన మైండ్ ఒక లెన్స్.
1: మైండ్ ఈజ్ అవర్ లెన్స్.
0: మన భావమే ఒక పిక్చర్.
1: ఫీలింగ్ ఈజ్ ద పిక్చర్.
0: అనగా ఫిలిము.
1: That the film is the picture.
0: Buddhe sichi.
1: Intellect is the switch.
0: Mana drishti daiva drishti.
1: And our vision, our looks is divine.
0: Pettinappudu manlone daivatvam vachi praveshistundi.
1: And once you turn God word,
0: andukosam ane swami aneka vidhamuluga meeku cheptuntadu.
1: So Bhagavan tells us in varied
0: form. Nayana idi cheyavaddu, adi cheyavaddu, idi cheyi, adi cheyi, endukosam na kosam kaadu.
1: Bhagavan refers to do's and don'ts, not for his own sake.
0: Ninnu brahma tattvamulo praveshimpa chese kosamani.
1: To make you brahmani.
0: Ee brahma satyanni neeku bodhinche nimittamai.
1: To teach you the truth of brahma.
0: Ee pavitramainatvanti jeevithanni aadarshavantamaina jeevithanga roopondinchadaniki.
1: To make the sacred life ideal to demonstrate to others.
0: Kaaka prati manavudu kodunu ideal man ga tayaru kavali.
1: So every man should transform into an ideal man.
0: Anaga emiti?
1: What does it mean?
0: Daivam ee reetiga andariki sakshibhutamo prati manavudu kodunu andariki sakshibhutudiga undali.
1: Just as God is an eternal witness, every man should stand as a witness.
0: Teraku venakala dagiyunna
1: behind the curtain there is hidden
0: tattamunu chuda evariki taramu kaadu.
1: Behind the curtain there is a hidden divinity which you cannot see.
0: Karyam ivvalanunde kaaranam avvalanunde.
1: Cause is on this side, the effect is on the other way.
0: Kanuka karyakarana sambandhamainatundi okka bhavamundu neevu batiki undu.
1: Therefore, you have to understand the relationship between cause and effect and live there.
0: దీనితో నీ యొక్క బ్రతుకును నీవు సార్థకంగా గావించుకోవాలి.
1: Redeem your lives with such a thought.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of
0: ప్రపంచమంతా ఇప్పుడు ఈ విధమైనటువంటి యొక్క స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి పావనమైనటువంటి బ్రహ్మభావము నీవు కలిగి ఉంటే ఎంత సుఖంగా ఉంటుంది.
1: If you have these thoughts that are pure and sacred, taking everything as divine, you will be very happy in this world.
0: Yavari paina kodunu manam dvesham cheyakokoddu.
1: You should not have hatred, malice towards anybody.
0: Sarva bhura tiraskaram kesavam pratigacchiti nivu bhagavantuni tiraskarinchinatundi vaade avutavu.
1: Whomsoever you deny or reject, you will be rejecting, denying God himself.
0: Kanuka bhagavantude meeku guruvu.
1: God is your guru.
0: Gurur guru.
1: He is teacher of teachers.
0: అలాంటి గురుత్వం మనకు ఉండినప్పుడు ఎందుకు మనం ఈ విధంగా బాధపడాలి?
1: When that high position of guru is there, why do you suffer?
0: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండా పెరకి పుష్పమున్న కై ప్రీతి ఏల.
1: When you have that wish fulfilling tree by your side that satisfies all your answers, your desires, why are you after a creeper?
0: కామధేనువే ఉండా అడిగిన పాలిచ్చు కామధేనువే ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేల.
1: When you have that wish fulfilling cow which will yield milk by mere asking, why do you need to buy a cow paying money?
0: ఎందుకు?
1: Why?
0: కల్పవృక్షం మన దగ్గర ఉంది, కామధేను మన దగ్గర ఉంటుంది, అది పరుల దగ్గరికి పోయి ఎందుకు చేయిచాచాలి?
1: You have got that wish fulfilling tree and wish fulfilling cow, why do you beg
0: others? Andaru bhagavantuni yokka biddale, andaru bhagavantuni yokka amsamle, andaru bhagavantuni yokka swaroopamle.
1: All are children of God, all are the sparks of
0: divine. Kanukane geeta yandu mamai vamso jeevaloke jeevabhuta sanatanaha annaru.
1: Therefore Geeta declares that you are all the sparks of the divine and eternal.
0: Chukkalanniyu brahma suryundu adi brahma chandrudannanu brahma jalamu brahma.
1: The stars are Brahman, sun is Brahma, moon is Brahma, water is Brahma.
0: Swargamannanu Brahma, Vaikunthamadi Brahma.
1: The heaven
0: Talli
1: is Brahma.
0: Annanu Brahma, Tandriyannu Brahma.
1: Mother is Brahma, father is Brahma.
0: Vagyambuladi Brahma, Navjatyamadi Brahma, Jeevarasulu Brahma, Jeevi Brahma.
1: The wealth is Brahma, the deservedness
0: పుట్టించుటది బ్రహ్మ, పోషించుటది బ్రహ్మ, గిట్టించుటది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ.
1: ద క్రియేషన్, సస్టెనెన్స్, ఇన్హిలేషన్ ఆర్ బ్రహ్మన్ అండ్ ది హౌస్ హోల్డర్ ఇస్ బ్రహ్మ.
0: కర్మలన్నీయు బ్రహ్మ,
1: ఆల్ యాక్షన్స్ ఆర్ బ్రహ్మ.
0: కాయమంతయు బ్రహ్మ,
1: ద బాడీ ఇస్ బ్రహ్మ.
0: సర్వమును బ్రహ్మ, ఈ సభయు బ్రహ్మ.
1: Everything is Brahma. This august assembly is Brahma.
0: Andaru Brahma swarupule.
1: All are the forms of Brahma.
0: Brahma lenatundi ekkada kani kanaraadu.
1: There is no place where there is no Brahma.
0: Kanukane sarvata paanipadam ani vedantam bodhinchindi.
1: Therefore Veda teaches God is everywhere.
0: Deenine scientist anta kudanu.
1: This scientist
0: ekkada chuchina kani anusakti untundadi.
1: Scientist declared that there is atomic power everywhere.
0: Adi leni chotu ledu.
1: There is no place without it.
0: దీనిని వేదాంతం చెప్పింది.
1: దిస్ వేదాంత
0: అనోరణీయాం మహతో మహీయాం.
1: ఇట్స్ వేదాంత.
0: అణువులో అణువుగా ఉన్నావు, ఘనములో ఘనముగా ఉంటున్నావు.
1: యు ఆర్ ది స్మాలెస్ట్ అమంగ్ ద స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: కనుక భగవంతుడు ఎక్కడ చూసినా ఉంటున్నాడు.
1: సో గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: సర్వము అణుశక్తిమయమైనట్టుగా సర్వము బ్రహ్మమయమే.
1: జస్ట్ యాజ్ వి సే ఎవ్రీథింగ్ ఈజ్ అటామిక్ పవర్, ఎవ్రీథింగ్ ఈజ్ దట్ ఆఫ్ బ్రహ్మన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక దేనిని కూడా మనం ఏ విధంగా విచారణ చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు వరీ.
0: భగవద్ భావాన్ని నీవు చింతిస్తూరా.
1: ఎంటర్టైన్ డివైన్ థాట్స్ విత్ ఇన్ యువర్
0: సెల్ఫ్. అంతకంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దట్.
0: అది నీ సర్వస్వాన్ని కూడా చేకూరుస్తుంది.
1: దట్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్ అండ్ రిక్వైర్.
0: కట్టగలపటికి బ్రహ్మలోనే తాను చేరిపోతుంది.
1: అల్టిమేట్లీ యూ విల్ మర్జ్ ఇన్ బ్రహ్మ.
0: కనుక అన్ని నామములు భగవంతుని యొక్క నామములే.
1: సో ఆల్ నేమ్స్ ఆర్
0: డివైన్. అన్ని రూపములు భగవంతుని యొక్క రూపములే.
1: ఆల్ ఫే ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
0: అనేక ప్రభువుకు అనేక నామం.
1: వన్ గాడ్ హస్ మెనీ నేమ్స్.
0: ఎన్నో పేర్లు పెట్టాం.
1: సో మెనీ నేమ్స్.
0: గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, కీరు, ఎన్ని పేర్లు చెప్పినా అన్నిటి అందు ఉన్నటువంటి షుగర్ ఈజ్ వన్.
1: We have so many sweets, Mysore Pak, Gulab Jam, so many sweets, but the sugar is one and the same.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే నాకు మైసూర్ ప్యాకే కావాలి, గులాబ్ జామ్ వద్దని ఎవరు జగడేస్తారు.
1: When once you know this truth that sugar is same, you will not say I want Mysore Pak and not Gulab Jam.
0: ఇవన్నీ చాపల్యం లే తప్ప షుగర్ చాపల్యం లేదు అక్కడ.
1: Taste differ, nothing wrong with the sugar.
0: కనుకనే మన మనసు యొక్క భ్రాంతులే ఇవన్నీ కానీ తీపులో దోషం లేదు.
1: ఇట్స్ ఓన్లీ అవర్ లైక్స్ అండ్ డిస్ లైక్స్, నథింగ్ రాంగ్ విత్ ద షుగర్.
0: మనిషి అంతా కూడా బ్రహ్మస్వరూపమే.
1: ద హ్యూమన్ ఇస్ బ్రహ్మన్.
0: కనుకనే విశ్వము అనేటువంటి పదంలో ఎంత అర్థం ఉంటుండాలి.
1: దిస్ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ దిస్ వర్డ్ విశ్వం.
0: వి ప్లస్ మో, విశ్వము అని అయిపోయింది.
1: దిస్ వి ప్లస్
0: అనేక అస్తములతో అనేక అంగములతో ఈ జగత్తులో దిగి వచ్చినటువంటిది విశ్వము అన్నారు.
1: విశ్వము ఇస్ ద వన్ దట్ హెస్ కమ్, దట్ హెస్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ విత్ సో మెనీ లింబ్స్.
0: విష్ణువు విశ్వం విష్ణు స్వరూపం ఉంది.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ విష్ణు.
0: కనుక మనం ఏమాత్రం కూడా భేదాలకు అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్.
0: ఒక చిన్నది ప్రాకృతమైనటువంటి విషయం ఈనాడు గురు పౌర్ణం కనుక మీకు చెప్తున్నాను.
1: భగవాన్ విల్ గివ్ అస్ ఎన్ ఇలస్ట్రేషన్ ఫ్రమ్ అవర్ డైలీ లైఫ్.
0: మనం ఎంత భ్రమలో పడిపోతున్నామంటే అన్ని విధములైనటువంటి అజ్ఞానంగా మనం పెంచుకుంటున్నాం.
1: వి ఆర్ వెరీ మచ్ డెల్యూటెడ్ వెరీ ఆఫెన్ అండ్ ఆర్
0: ఇగ్నోరెంట్. శంఖ, చక్ర, గదా, పద్మము అంటున్నాం.
1: వి సే ద విష్ణు క్యారీస్ విత్ హిమ్ ఆల్ ఇన్సిగ్నియా లైక్ ద మేజ్. దీని
0: అంతరార్థం ఏమిటి?
1: ద కౌంచ్. వాట్ ఇస్ ది
0: శంఖము?
1: ద కౌంచ్.
0: శంఖం అనగా శబ్దము.
1: ఇట్ ఇస్ ద సౌండ్.
0: కనుక శబ్దమంతా భగవంతుని యొక్క హస్తంలోనే ఉంటుండాలి.
1: ద సౌండ్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: శబ్ద బ్రహ్మమయీ.
1: ద సౌండ్
0: చరాచరమయీ.
1: దట్ విచ్ ఇస్ మోర్ టైల్ అండ్ నాన్ మోర్ టైల్.

0: ద సౌండ్
1: అది ఏ శంఖము
0: దట్ ఇస్ కౌంట్
1: చక్రము
0: ద వీల్
1: ఏదో ఒక చక్రం పట్టుకుని వస్తున్నాడా భగవంతుడు
0: డు యు థింక్ దట్ హీ ఈస్ క్యారింగ్ ఎ వీల్ విత్ హిమ్
1: కాలము టైం అనేటువంటిది భగవంతుని యొక్క చేతిలో ఉంటుంది అది
0: ద వీల్ ఆఫ్ టైం ఇస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్
1: కాల చక్రము అంటున్నారు
0: దట్ ఇస్ ది వీల్ ఆఫ్ టైం
1: గధ
0: అండ్ ఫ్రమ్ ద మే
1: ఈ గధ అనగా ఏమిటి బలము
0: ద మే స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్త్
1: పద్మము
0: ద లోటస్
1: పద్మం అనగా హృదయము
0: లోటస్ ఈస్ ది
1: హార్ట్ కాబట్టి ప్రతి ఒక్కరి హృదయము భగవంతుని చేతిలో ఉంటుంది అది
0: సో ఎవ్రీ హార్ట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్
1: ఆఫ్ గాడ్ కాలమంతా భగవంతుని చేతిలో ఉంటుంది అది
0: టైం ఈస్ ఇన్
1: శబ్దమంతా భగవంతుని చేతిలో ఉంటుంది
0: సౌండ్ ఈస్
1: బలమంతా భగవంతుని చేతిలో ఉంటుంది దీని యొక్క అంతరార్థమే విష్ణువు యొక్క శంఖ చక్ర గదా పద్మం ఉన్నటువంటి అర్థము
0: ఆల్ దిస్ ఈస్ కన్వేడ్ ఇన్ వేరియస్ థింగ్స్ అటాచ్డ్ అసోసియేటెడ్ విత్ విష్ణు
1: నిజంగా మానవులు భక్తులైనటువంటి వారు ఎంతో అమాయకంగా కూడా పోతున్నారు
0: మెనీ ఆఫ్ ది డివోటీస్ ఆర్ ఇగ్నోరెంట్ అండ్ ఇన్నోసెంట్
1: చిన్న ఉదాహరణ చూడండి
0: స్మాల్ ఎగ్జాంపుల్
1: వైష్ణవులంతా నారాయణ అంటే చాలా ఇష్టము
0: వైష్ణవైస్ దే లైక్ నారాయణ
1: శైవులు అనగా ఏమిటంటే ఒక శివ అంటే పంచాక్షర నామమే తనకి ఇష్టము
0: శైవైస్ దే లైక్ శివ
1: కానీ ఇరువురు చేరి తిరుపతికి వెళుతుంటారు
0: బట్ బోత్ గో టు తిరుపతి
1: అక్కడ విష్ణువులంతా పోతుంది వెంకటరమణ వెంకటరమణ వెంకటరమణ అని పిలుస్తారు పాపం
0: వైష్ణవైస్ అడ్రస్ లార్డ్ దేర్ యాజ్ రమణ
1: శైవులు పోతారు వెంకటేశ్వర వెంకటేశ్వర అంటారు
0: శైవైస్ కాల్ హిమ్ వెంకటేశ్వర
1: వెంకటరమణ వెంకటేశ్వర ఈ ఇందులో పేరులో వ్యత్యాసం కానీ వెంకటేశ్వరుడు ఒక్కడే ఉండేది అక్కడే
0: వెంకటరమణ వెంకటేశ్వర దిస్ డిఫరెన్స్ ఇన్
1: నేమ్ అతృప్తి
0: ఇట్ ఇస్ ఓన్లీ యు మీన్ సెట్
1: రమణ అంటే వీళ్ళకు ఒక వైష్ణవ సిద్ధాంతము
0: రమణ స్టాండ్స్ ఫర్ వైష్ణవ ఫిలాసఫీ
1: రమించేటువంటి భావమే రమణ
0: రమణ ఇస్ వన్ దట్ డిలైట్స్ యూ దట్ మేక్స్ యూ
1: హ్యాపీ ఈశ్వరాన్ని అంటే సకలేశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు
0: ఈశ్వర విత్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ ఈజ్ ఈశ్వర
1: కనుక ఇవన్నీ కూడా మన భ్రమల చేతనే మనం దీన్ని వలిస్తున్నాము
0: దట్స్ ఆల్ యువర్ ఇల్యూషన్ దేర్ఫోర్ యు స్పీక్ లైక్
1: పశుపతి అంటారు
0: We call Ishwara as Pashupati.
1: Pashupati.
0: Pashupati.
1: దీని అర్థం ఏమిటి
0: వాట్స్ మీనింగ్
1: పశువులకంతా అధిపతి పశుపతి
0: దట్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ కౌ
1: వైష్ణవులు వస్తారు గోపాల గోపాల అంటారు
0: వైష్ణవ ఇస్ కాల్ గోపాల
1: ఈ గోపాల అనే పదమునకు ఒక పశుపతి అనే పదమునకు రెండింటికి సంబంధం ఒక్కటే
0: గోపాల పశుపతి
1: పాలించినటువంటి వాడు కృష్ణుడు
0: కృష్ణ
1: పశువులను పాలించిన వాడు ఇది విష్ణువు
0: సో ఇటు విష్ణు అండ్ రెండింటి
1: ఒకటే పశుపతి ఈశ్వరుడు
0: పశుపతి ఈశ్వర
1: గోపాల అంటే వైష్ణవుడు
0: గోపాల వైష్ణవు
1: రెండు చేరు ఒక్కటే
0: బోత్ కన్వే
1: అందువల్ల ఈశ్వరుడు కూడాను డమరకము
0: ఈశ్వర క్యారీస్
1: త్రిశూలము
0: త్రిశూల
1: ఇవన్నీ ఉండేటువంటి వైష్ణవు యొక్క తత్వమే దాని ఎందు ఉంటుంది అది
0: వీ ఫైండ్ ద వైష్ణవ ఫిలాసఫీ
1: డమరకం అనగానే శబ్ద బ్రహ్మము
0: డమరక ఆఫ్ శివ స్టాండ్స్ ఫర్
1: విష్ణువు యొక్క శంఖమే ఇక్కడ డమరకంగా ఉంటుంది
0: ద కౌంచ్ ఆఫ్ విష్ణు ఇస్ ద డమరక ఆఫ్ శివ
1: త్రిశూలము
0: ట్రైడెంట్
1: త్రిశూలం అనగా మూడు కాలముల యొక్క ఏకమైనటువంటిది అదే కాలముల యొక్క తత్వము
0: ద ట్రైడెంట్ స్టాండ్స్ ఫర్ ద టైమ్
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములంతా ఏకం కావటమే త్రిశూలం యొక్క అంతరార్థము
0: ద యూనిట్ ఆఫ్ ది పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్
1: ఈ విధంగా దైవత్వం లోపల అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దీంతో ఉపాసన చేస్తూ వస్తున్నారు
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ వి వర్షిప్ ఇన్ అవర్ ఓన్ వే వేరియస్ టైప్స్
1: మనం ఏ మతమును కూడా దూషించనక్కర్లేదు
0: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి పిల్లలకు చక్కగా అర్థమవుతుంది
0: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ వెరీ క్లియర్
1: వీణ ఉంటుండాలి
0: హియర్ యు హావ్ వీణ
1: వీణ లోపల అనేక ఇది వైర్లంతా ఉంటున్నాయి
0: వీణ హాస్ సో మెనీ
1: తీగలంతా ఉంటున్నాయి
0: సో మెనీ స్ట్రింగ్
1: ఒక్కొక్క తీగ ఒక్కొక్క శబ్దాన్ని ఇస్తుంటుంది
0: ఈచ్ స్ట్రింగ్ గివ్స్ వన్ సౌండ్
1: అయితే ఆ తీగలు అపస్వరం పలికిందంటే వినేటువంటి వారికి చాలా ఇంపుగా ఉండదు
0: వెన్ వన్స్ ది స్ట్రింగ్స్ బ్రింగ్ ద సౌండ్ అవుట్ ఆఫ్ ట్యూన్ యూ కాంట్ హియర్
1: తీగలు వేరువేరుగా ఉన్నాయి కానీ వీణ ఒక్కటే
0: దో ద స్ట్రింగ్స్ ఆర్ మెనీ వీణ ఇస్ వన్ అండ్ ద సేమ్
1: ఈ తీగలు అన్నింటి యొక్క ఏకత్వంతో సుస్వరంగా పలికినప్పుడే మనకు ఆనందం చిక్కుతుంది
0: వెన్ ఆల్ ది స్ట్రింగ్స్ ఆర్ ప్లేడ్ ఇన్ హార్మనీ యూ లిసన్ టు మెలోడియస్
1: మ్యూజిక్ దేశమంతా ఒక వీణ వంటిది
0: ద హోల్ కంట్రీ ఇస్ లైక్ వీణ
1: అన్ని మతములు ఒక తీగల వంటివే
0: ఆల్ రిలీజియన్స్ ఆర్ లైక్ స్ట్రింగ్
1: అన్ని మతములు ఏకమైపోయి ఒక సుస్వరంగా వస్తే అదే మంచి ఆనందము
0: When all religions sing together in perfect harmony, you get the same music.
1: దీని పైన మనకు చక్కటి విశ్వాసం కలగాలి.
0: You must have strong faith in that thought.
1: షిరిడి లోపల కూడాను వచ్చిన వారందరిని 2 రూపాయలు ఇమ్మని చెప్పి అడిగేవాడు.
0: There in Shirdi, Baba asked for 2 rupees as
1: offering. 2 rupees.
0: 2 rupees.
1: ఎందుకోసం అంటే
0: Why?
1: ఒకటి శ్రద్ధ ఒకటి భక్తి.
0: One is steadfastness, other is devotion.
1: ఈ రెండే నాకు ఇవ్వండి.
0: Give me these two.
1: ఈ రెండు కూడాను ఒక విత్తనంలో రెండు బద్దల వంటివి.
0: These two are like two cotyledons of the same seed.
1: ఈ రెండు బద్దలు చేరినప్పుడే మొక్కలు వస్తుంది.
0: When these two cotyledons are there, you find
1: బద్దలు వేరువేరైనప్పుడు మొక్కలు రావు.
0: When one they are split, you can't find a plant.
1: శ్రద్ధ భక్తి రెండు చేరి రెండు ఒక దెబ్బల చేరిపోవాలి.
2: దేర్ఫోర్ యు ఫైండ్ ద సిన్సెరిటీ అండ్ ద డివోషన్ లైక్ యాక్టింగ్ లైక్
1: కాటన్. అప్పుడు ఆనందము అనేటువంటి మొక్క ఆవిర్భవిస్తుంది.
2: దెన్ యు ఫైండ్ ది సీడ్ జర్మినేటింగ్ ఇన్ టు ద ప్లాంట్ ఆఫ్ బ్లిస్.
1: కనుక ఏ మతభేదములు కూడా పెట్టుకోకూడదు.
2: పుష్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్.
1: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
2: Religions are many, but the path is one.
1: Vastra vedamu veru vastu okate.
2: There's the different clothes there, but the yarn is one.
1: Bangaramulu veru bangaram okate.
2: Jewels are many, but gold is one.
1: Pasula vannelu veru palu okate.
2: The colors of the cows vary, but the milk is one.
1: Jeeva jantulu veru jeevundu okkane.
2: The creatures are many, but the indweller is one.
1: Poola jatulu veru poojalu okate.
2: Flowers are many, worship is one.
1: Telivilekanu manavulu telividappi.
2: You lose all your intelligence and you turn foolish.
1: Kosamu bahubada baddhulairi.
2: To carry a living you are bound, you are chained.
1: Pooja చామంతి పూల పూజ, రోజెస్ పూజ అనేటువంటిది ఉంది. పూజ ఒక్కటే.
2: దేర్ ఇస్ నథింగ్ లైక్ రోజ్ వర్షిప్ ఆర్ వర్షిప్ విత్ క్రిసాంథిమమ్స్, నథింగ్ లైక్ దాట్.
1: ఇదంతా మన యొక్క మనసు యొక్క భ్రాంతి పైన ఆధారపడి ఉంటుంది.
2: ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్, ఫీలింగ్ ఆఫ్ ద మైండ్.
1: కనుక నేటి నుంచి భ్రాంతిని దూరం చేసి బ్రహ్మతత్వాన్ని మనం అభివృద్ధి కల్చుకోవాలి.
2: ఫ్రమ్ దిస్ డే గివ్ అప్ ఆల్ ది ఇల్యూషన్ ద డెల్యూషన్ ఇంప్రూవ్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: అందరూ బ్రహ్మస్వరూపులే.
2: దట్ ఆల్ ఆర్ ఫార్మ్స్.
1: అందరూ దైవ స్వరూపులే.
2: దట్ ఆల్ ఆర్ డివైన్.
1: కొంతకాలం అందరు కూడా సాహిత్య తత్వాన్ని పొందుతారు.
2: దేర్ ఫార్ ఆల్ విల్ డిజర్వ్ దట్ మర్జర్ ఇన్ గాడ్.
1: ఇట్టి విశాలమైన హృదయాన్ని మనం అభివృద్ధి కల్చుకోవాలి.
2: దేర్ ఫార్ వీ షుడ్ డెవలప్ దట్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: నేను వేరు, నీవు వేరు, వారు వేరు అనే ఈ డిఫరెన్స్ అనేది రాకూడదు.
2: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ observe differences whatsoever.
1: కానీ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అన్నారు, అది సరైనటువంటిది కాదు.
2: బట్ వీ సే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ ట్రూ.
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అంటే
2: వాట్ ఇస్ దిస్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్?
1: బ్రదర్స్ ఆస్తి పాస్తుల కోసమని ఎంతమంది సుప్రీం కోర్టు వరకు పోవటం లేదు.
2: డోంట్ యు ఫైండ్ మెనీ బ్రదర్స్ టేకింగ్ ద మ్యాటర్ టు ది సుప్రీం కోర్ట్ fighting
1: brothers
2: for property?
1: ఐకమత్యం లేదు.
2: దేర్ ఇస్ నో యూనిటీ అమంగ్
1: బ్రదర్స్. బ్రదర్స్ బ్రదర్స్ అనేటిది కూడా మనకు అక్కర్లేదు.
2: లెట్స్ నాట్ సే బ్రదర్.
1: ఏకాత్మ భావం.
2: వీ షుడ్ హావ్ ద
1: సేమ్. నీయందు నాయందు ఉన్నది ఒకే ఆత్మనే.
2: The same spirit is present in you and me. ఏంటి
1: భేదమును కలగవక్కడ.
2: No difference whatsoever.
1: అయితే అంత సులభంగా రాదు ఇది.
2: But it's not that simple.
1: ప్రాక్టీస్ చేయాలి.
2: We should practice.
1: యోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానా ధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం.
2: We should practice.
1: Walking, talking, reading, writing, eating, anni practice valane vachinayi.
2: Walking, talking, eating, writing, everything you get up by practice.
1: Anni writing anta practice.
2: You practice writing.
1: Reading anta practice.
2: Reading out of
1: walking anta practice.
2: Walking you
1: talking
2: practice.
1: Anta practice.
2: Talking.
1: Eating anta practice.
2: Eating.
1: Anta practice.
2: Everything is a result of practice.
1: మరి ఈ ప్రాక్టీస్ లోపలే మనం సరైనటువంటి యొక్క తత్వాన్ని, నిజ తత్వాన్ని మనం పొందాలి.
2: As you practice, know the inner truth.
1: ఇది దైవాజ్ఞను తిరసావహిస్తే తప్పక దైవతత్వాన్ని మనం పొందిపోతాం.
2: ఇఫ్ యూ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్ యూ విల్ బి డివైన్.
1: కనుకనే ఇన్ని శాస్త్రములంతా కూడా దైవాజ్ఞగా మీరు భావించాలి.
2: కన్సిడర్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్స్
1: చదవనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు రీడ్ ఎనీ.
1: నీవు భగవత్ ప్రేమను నీవు పొందు.
2: యూ బి ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్
1: లవ్. ఒక్క ప్రేమ మన యందున్నదా సర్వము మనకు చేరిపోతుంది.
2: వెన్ వన్స్ యూ హావ్ లవ్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో.
1: ప్రేమ ముదిత మనసే కసో.

0: പ്രേമസ്വരൂപുള്ളവരെ,
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ലവ്.
0: കൃഷ്ണുഡു പ്രപ്രഥമമുലോ ప్రపంచమునకు ఆదేశించినటువంటి ప్రథమ సందేశం ఇదియే.
1: దిస్ ఈస్ ది ఫస్ట్ కమాండ్ ఆఫ్ లార్డ్ కృష్ణ టు దిస్ వరల్డ్.
0: అన్ని హృదయములందు సర్వభూతములయందు ఏ ఆత్మ కలదు, నా ఆత్మ కూడాను అది ఏ అని ఎవరు ఈ అనుభూతిని పొందుదురు?
1: The spirit present in all of the beings is verily same as that of mine. Those that experience this,
0: వారు రక్తులు కాని విరక్తులు కాని గృహస్థులు కాని లోకహితోక్తులు కాని వారు కర్మను ఆచరించినా ఆచరించకపోయినప్పటికీ వారు నాయందే నిరంతరము నివసిస్తురు.
1: They may be the householders. They may be attached or detached. They may undertake certain spiritual pursuits or not. They constantly dwell in me alone.
0: ఇది సర్వమానవులకు ఇచ్చినటువంటి సందేశమే.
1: This is the message given to the entire mankind.
0: అది 5000 సంవత్సరములకు పూర్వము.
1: This happened 5000 years ago.
0: Dwapara yugam madhyamam.
1: It's in the midst of Dwapara age.
0: Dhanamadandulainatunte rajulu manavaakaram dharinchinatunte rakshasalu vale pravartistu prajalanu aneka vidhamuluga himsistu undinatunte himsalanu chusi భూదేవి భరించుకునలేక అనేక విధములుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది.
1: మదర్ ప్రేయర్ టు

0: Lord repeatedly, as she could not bear the burden of the kings who were acting with full of avarice and hatred, putting noble souls to suffering.
1: ఆమె శోకమును నివారించే నిమిత్తమై భగవంతుడు, దేవి నీవు వెళ్ళు, మిగిలినటువంటి అన్ని నేను చూసుకుంటాను, నీకేమాత్రము కూడాను ఇంకా భారమునివ్వను అని ఆదేశించి ధైర్యమును సంగి వెనుకకు పంపాడు.
0: Watching her grief, Lord said, O Mother Earth, don't feel sad any longer. Better you return, I'll take care of the rest.
1: తదుపరి దేవతలను పిలిపించి, మీరందరూ కూడాను ఈ భూలోకములో యాదవులుగా జన్మించమని శాసించాడు.
0: Lord commanded that all gods should be born here as Yadavas.
1: ఇది ప్రప్రథమము. యయాతి యొక్క సంపత్తే ఈ యాదవుల యొక్క సంపత్తి.
0: The Yadava clan belongs to Yayati.
1: ఈ యయాతికి ప్రథమ పుత్రుడు యదు.
0: The first son of Yayati is Yadudu.
1: ఈ యదు సంతతి వారే క్రమక్రమేణ యాదవులుగా రూపొందుతూ వచ్చారు.
0: Yadavas are those that belong to Yadu.
1: ఈ యాదవులలో ముఖ్యస్థుడైనటువంటి వాడు, ధర్మపరాయణుడు, సత్యస్వరూపుడు అయినటువంటి ఆహుకుడు.
0: The one of righteousness and truth in Yadava clan is Ahuka.
1: ఆహుకుడు.
0: ఆహుకుడు.
1: ఇతని యొక్క సంతతి వారే ఈ క్రమక్రమేణ ఈ కథకు సంబంధించినటువంటి వారు.
0: They are related to this history to happen.
1: ఈ ఆహుకుడుకు ఇరువురు కుమారులు.
0: The Ahuka has two sons.
1: ఒకరు దేవకుడని, రెండవడు ఉగ్రసేనుడు అని.
0: One is దేవకుడు, the other one is ఉగ్రసేనుడు.
1: ఈ ఉగ్రసేనుడి కుమారుడే కంసుడు.
0: The son of ఉగ్రసేన is కంసా.
1: దేవకుని యొక్క కుమార్తెయే దేవకి.
0: The daughter of దేవకుడు is దేవకి.
1: కంసునికి సొంత సోదరులు లేవు, సోదరీమణులు లేవు.
0: Kamsa has no brothers, ancestors of his own.
1: Tana pinitandri kumarthi ainatundi ee okka devakini atyanta premato aamenu chellaluga bhavinchi enno vidhamulantundi reethiga aamenu aanandistu vachadu.
0: He has taken Devaki as his own sister and loved her immensely.
1: Ee vidhamuga kaalam gadupthundaga,
0: as the time was passing,
1: ee yadavulu ende సూర్యుడు అనేటువంటి ఒక వ్యక్తి కుమారుడే ఈ యొక్క వసుదేవుడు.
0: ఇన్ యాదవ క్లాన్ ఇస్ దే సూర్యుడు అండ్ వసుదేవ బిలాంగ్స్ టు దట్ ఫ్యామిలీ.
1: ఇతను సామంత రాజు.
0: హీఈస్ ఎ సామంత కింగ్.
1: ఆడిన మాట తప్పునటువంటి వాడు కాదు.
0: హీ విల్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్.
1: ఇతనికి సత్యవాక్ పరిపాలకుడు అని కూడాను మరొక పేరు.
0: హీ ఆల్వేస్ హోల్డ్స్ ఆన్ టు ట్రూత్.
1: ఉగ్రసేనుడు, కంసుడు ఇరువురు వెతికి వెతికి ఈ యొక్క వసుదేవునికి తన యొక్క సోదరునిచ్చి వివాహం గావించాలని నిర్ణయించుకున్నారు.
0: ఉగ్రసేన అండ్ కంసా వెంట్ రౌండ్ అండ్ అల్టిమేట్లీ డిసైడెడ్ దేవకి షుడ్ బి ఆఫర్ టు వసుదేవ ఇన్ మ్యారేజ్.
1: వసుదేవునికి పూర్వమే రోహిణి అని ఒక వైఫ్ ఉండేటువంటి, భార్య ఉండేటువంటిది.
0: వసుదేవ హ్యాడ్ అనదర్ వైఫ్ బై నేమ్ రోహిణి.
1: ఆనాడును ఎంతమంది భార్యలు ఉండాలి, ఎంతమంది ఉండకూడదు అనేటువంటి శాసనము లేవు.
0: దేర్ వాస్ నో లా రెగ్యులేటింగ్ ద నంబర్ ఆఫ్ వైవ్స్ దట్ వన్ షుడ్ హ్యావ్.
1: అప్పుడు వసుదేవునకు బిడ్డలు లేకపోవటం చేతనే తిరిగి ఈ దేవకిని కూడాను వివాహమాడాడు వసుదేవుడు.
0: వసుదేవ హ్యాడ్ టు మ్యారీ దేవకి బికాస్ హీ డిడ్ హ్యావ్ చిల్డ్రన్.
1: ఈ విధంగా జరుగుతూ కొంతకాలం వివాహమైన తర్వాత సోదరిని వసుదేవుని ఇంటికి తీసుకుని పోయే నిమిత్తమై రథమును సిద్ధం చేశాడు కంసుడు.
0: At some time, Kamsa got the chariot ready to take Devaki to Vasudeva.
1: ఎంతో కాలము నుండి ఇరువురు కూడి ఆడి ఆనందముతో అనుభవించినటువంటి ఈ యొక్క చెల్లెలను ఈనాడు పరయింటికి అప్పచెప్పి రావాలి కదా అని చాలా బాధతో, హృదయమును భారమైనటువంటి హృదయంతో రథమును కూర్చోబెట్టుకుని తానే ఈ యొక్క రథమును తోలుకుంటూ వచ్చాడు.
0: Having enjoyed all time, having sung with her, enjoyed so long, the sister has to be handed over to her husband, and so Kamsa felt very sad.
1: Devaki Devi ante Kamsanaku rendova pranam.
0: Devaki is the very second life to Kamsa.
1: Alanti premato undinatvanti ee devakini tana yokka attagarintiki pampe samaya lopala ento dukkhamuto aanandamuto ee yokka rathamu tolutu vachadu.
0: He was driving the chariot while escorting Devaki to her in-laws' family.
1: Ugrasenudu kudanu tana kumartaku aneka vidhamainatvanti yokka bahumanamulu ichi rathamulu gajamulu turagamulu vahanamulu kudanu anekanga andinchadu.
0: Ugrasena also gave many of the chariots, the elephants and horses as gifts.
1: Ataniki oke kumarte kanuka aa kumartanu aneka vidhamuluga kudanu taanu chuchukuntu vachadu Vasudu.
0: She being the only daughter, she took every care of her.
1: Tana kumarte kaakapoyinappudikini tana tammunu kumarte ainappudikini taanu inta premato ugrasenudu aamenu chuchukuntu vachadu.
0: Though he is not his own daughter, though she happens to be the daughter of his brother, but yet he took care of her as his own.
1: Vasudu kudanu chaala aa biddanu vadalleka taanu kudanu venta oka rathamunu vesukoni prayaanam ayyadu.
0: The Vasu also could not leave the daughter, and so he also accompanied.
1: Ee vidhamainatvanti yokka ramyamaina gamyamaina yokka sthitini gamaninchi aa prashanti vatavaranamlo oka pedda shabdam vinipinchindi.
0: In that beautiful scene there, suddenly they heard a loud sound.
1: Murkhuda,
0: O fool,
1: dharmahinuda,
0: the one of unrighteousness,
1: nee yokka mundu paristhitini gurtinchukolaleka,
0: without knowing your position,
1: ee anuragamana penchukoni,
0: because of excessive attachment,
1: aneka vidhamuluga neevu ee jeevitamunaku naasanam teppinchukuntunnavu.
0: You are ruining your own life in various ways.
1: Nee durgunamulu duralochanalu duschintanle dusprabattanle deeniki moola kaaranamu.
0: The main reason is your own wicked thoughts and wicked feelings.
1: Nee pranamulu hatamarchuvaadu ee devaki devi garbham nundi ashtakumarudai puttunnadu.
0: The one who is going to kill you is going to be the eighth child of this devaki.
1: Ani ee padamulu paliki antarthanamaipoyindi.
0: Having said it vanished.
1: Ee aakashavani shabdam vinnatvanti okka kamsunaku maha ugrudayyadu.
0: Kamsa, having heard to ethereal voice,
1: ratham nunchi dunkadu.
0: He jumped out of the chariot.
1: Venukunandu kurchunnatvanti okka devaki koppunu pattadu kindiki lagadu.
0: He pulled her hair and pushed out of the chariot.
1: Kattini teesadu gontu koyadaniki siddham chesadu.
0: He took out the sword and about to behead her.
1: Kani vasudevudu మహాశాంత స్వరూపుడు సత్యస్వరూపుడు ధర్మస్వరూపుడు నిగ్రహానుగ్రహములతో కూడినటువంటి వాడు.
0: బట్ వసుదేవ ఈజ్ వన్ ఆఫ్ ట్రూత్ అండ్ పీస్ అండ్ ఆఫ్ కంట్రోల్.
1: రెండు చేతులు కంసుని చేతులు పట్టుకుని,
0: క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ది బోత్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ కంస,
1: కంస నీ మరణమునకు నీవెందుకు ఇంత విచారపడుతున్నావు?
0: కంస, వై డు యూ ఫీల్ సో సాడ్ అబౌట్ యువర్ డెత్?
1: నేడు కాకపోయినా ఏనాటికైనా మరణం తప్పినది కాదు కదా.
0: టుడే ఆర్ టుమారో యు కెనాట్ ఎస్కేప్ డెత్.

0: In spite of all the tender care and protection you give to the body, it is sure to die. You may be in the forest, in the mist, anywhere. You cannot escape what is destined to happen.
1: ఈ భూమిపై జన్మించినటువంటి ప్రతి మనిషికి కూడాను ప్రతి ప్రాణికి కూడాను ఆది ఉండినప్పుడు అంత్యం ఉండక తప్పదు.
0: The one who is born in this earth cannot escape the end.
1: కాని కంస ఆకాశవాణి యొక్క సత్యము అష్టవ గర్భంలో పుట్టినటువంటి కుమారుని వల్ల జరుగుతుందని చెప్పాడు, కాని దేవుకి వల్ల నీకు మరణం జరుగుతుందని చెప్పలేదు.
0: The ethereal voice declared that the eighth child would kill you, but not Devaki.
1: కనుక అష్టమి గర్భం రావడానికి ఎంతో కాలం ఉంటుంది.
0: It will take time to have the eighth child.
1: ఈ తొందరపాటు నీకు మంచిది కాదు.
0: Don't get
1: ప్రాణ సమానముగా ప్రేమించినటువంటి ఈ సోదరుని వదలము.
0: Leave your sister whom you considered
1: in life. పుట్టిన ప్రతి పుత్రుని కూడా నువ్వు నీకు అప్పచెప్పుదు.
0: I'll pass on every child to you.
1: అని ఈ విధముగా వాగ్దానం చేసేటప్పటికి కంసుని హృదయము సత్యాన్ని గురించి చల్లారిపోయింది.
0: He understood the promise and then left Kamsa.
1: అక్కడ నుంచి కంసుడు వెనుకకు వచ్చాడు.
0: Kamsa returned there.
1: ఆ రథమునందే కూర్చోలేదు.
0: He didn't sit there in chariot.
1: భారమైన హృదయముతో దేవకి వసుదేవులు తమ గృహమును చేరారు.
0: With heavy hearts, Devaki Vasudeva returned.
1: కాలము గడుపుతూ ఉండగా,
0: as they were spending time,
1: నిరంతరము రాత్రింపగలు మరణ నిమిత్తమై చింతించుతున్నటువంటి ఈ కంసుని దర్శంతకు నారదుడు ప్రవేశించాడు.
0: The Kamsa was thinking day and night about death. Narada stepped at that moment.
1: లోకక్షేమ సమాచారములంతా విచారించాడు.
0: He was inquiring about the welfare of the world.
1: కట్టకడబడికి తాను వెనుకకు పోయే స్థితిలో,
0: when he was about to return,
1: Kamsa, నీవెంత మూర్ఖుడవోయి,
0: said Kamsa, what a foolish man you are.
1: నీవు కేవలము నీ యొక్క పరిస్థితిని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: You are not able to know your position.
1: అష్టమ గర్భమున పుట్టినటువంటి వాడే నిన్ను చంపగలడని ఆకాశవాణి యొక్క శబ్దము.
0: It is the ethereal voice declaration that the eighth child would kill you.
1: Aithe evaru ashtama garbhamlo puttinatuvanti varu,
0: who is going to be born as the eighth child,
1: nu chakkaga vicharinchukolekapothunnavu.
0: You are not able to understand clearly.
1: Ashtami garbham varaku kuda nu nu kaachukonakkaraledu.
0: You don't need to wait that long.
1: Puttina prati putrini kuda nu himsinchali.
0: Better you kill every child that's born.
1: Ee vidhanga ashtamane cheyanaitvantidi neeku bodhisthanu vinamannadu.
0: I'll tell you the main significance of this eighth child.
1: Idi ashtami 1 2 3 4 5 6 7 8.
0: This is 8. 1 2 3 4 5 6 7 8.
1: Ikkada nunchi neevu koncha venchadaniki prayatninchinappudu idi 8 avudi.
0: If you start from one end, the little finger would be the other side.
1: Kaani ikkada nunchi enchadaniki prayatnam chesinappudu idi 8 avudi.
0: But if you start from the other end, this would be the eighth one.
1: కాబట్టి మొదటిది కూడా ఎనిమిదవది అవుతుంది.
0: సో ద ఫస్ట్ ఆల్సో బికమ్స్ ది ఎయిత్.
1: ఇక్కడ నుంచి ఎంచినప్పుడు ఇది ఎనిమిది అవుతుంది.
0: వెన్ యు స్టార్ట్ ఫ్రమ్ దిస్,
1: కడపటి వాడు కూడా ఎనిమిదవ వాడు అవుతాడు.
0: లాస్ట్ వన్ ఆల్సో వుడ్ బి ది ఎయిత్ వన్.
1: కానీ కడపటి వాడు మొదటి వాడే కాదు, అన్ని కూడా ఎనిమిదవ వాడు అవుతారు.
0: నాట్ ఓన్లీ ఫస్ట్ అండ్ ద లాస్ట్, ఎవ్రీ వన్ వుడ్ బి ఎయిత్.
1: ఇప్పుడు రెండవ దాని నుంచి నువ్వు ఎంచినప్పుడు మొదటి వాడు ఎనిమిది, రెండవ వాడు కూడా ఎనిమిది అవుతాడు.
0: When you start from the second also becomes 8.
1: 1 2 3 4 5 6 7 8 మొదటి వాడు అవుతాడు.
0: When you start from the second becomes 8th one.
1: ఈ థర్డ్ నుంచి నీ వెంచినప్పుడు రెండో వాడు ఎనిమిదో వాడు అవుతాడు.
0: When you start from third, the second one becomes 8.
1: 1 2 3 4 5 6 7 8.
0: So when you start from the third one, the second becomes 8.
1: ఇంకా నాలుగో దాని నుంచి ఎంచినప్పుడు 1 2 3 4 5 6 7 8. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా ఎనిమిది అనేటువంటి వాడు సిద్ధమవుతాడు.
0: సో ది ఎయిత్ వన్ ఇస్ రెడీ ఇన్ ఎవ్రీ నంబర్.
1: ప్రతి గర్భంలో పుట్టినటువంటి వాడు కూడా ఎనిమిదవ వాడు అవుతాడు.
0: సో ఎవ్రీ వన్ దట్స్ బోర్న్ విల్ బికమ్ ఎయిత్ వన్.
1: కనుక నువ్వు జాగ్రత్తగా జీవించు అన్నాడు.
0: సో బీ వెరీ కేర్ఫుల్.
1: సరే, అప్పటి నుంచి మరింత ఆవేదన చింతన అధికమవుతూ వచ్చింది.
0: హి వాస్ మోర్ వరీడ్ అండ్ బాదర్డ్ సిన్స్ దెన్.
1: పుట్టిన ప్రతి బాలుణ్ణి నాకు అప్పచెప్పాలని ఈ వసుదేవునికి చెప్పాడు.
0: He told Vasudeva to hand over every new born child.
1: ఈ విధంగా గడుస్తూ ఆరు శిశువులను సంహరిస్తూ వచ్చాడు.
0: He killed 6 children so far.
1: ఏడవ గర్భం ప్రారంభమైంది.
0: The 7th.
1: భూదేవికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే నిమిత్తమై నారాయణుడు అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చాడు.
0: నారాయణ వాజ్ గెటింగ్ రెడీ టు కీప్ అప్ ద ప్రామిస్ గివెన్ టు మదర్ ఎర్త్.
1: లోక కళ్యాణ నిమిత్తము,
0: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
1: మానవ ధర్మస్థాపన నిమిత్తము,
0: టు ఎస్టాబ్లిష్ రైచియస్నెస్,
1: సత్య సూక్తి నిమిత్తము,
0: టు అప్హోల్డ్ ట్రూత్,
1: మానవోద్ధరణ నిమిత్తము,
0: ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ మ్యాన్కైండ్,
1: దైవాన్వేషణ నిమిత్తము,
0: ఫర్ ద సర్చ్ ఆఫ్ డివినిటీ,
1: ప్రారంభం కావాలి.
0: All have to begin.
1: దేవతలందరూ కూడాను యాదవులుగా పుట్టారు.
0: All gods are born as Yadavas.
1: కనుక తన యొక్క సర్వవ్యాపకమైనటువంటి యొక్క యోగ శక్తిని పిలిచాడు.
0: He called yoga shakti which is all pervasive.
1: నీవు తక్షణమే వెళ్ళి,
0: you go immediately.
1: గోకులంలో ఉండినటువంటి యశోద గర్భంలో ప్రవేశించమన్నాడు.
0: You enter into the womb of Yashoda.
1: తన ఆదిశేషుణ్ణి పిలిపించి,
0: he summoned Adishesha.
1: నీవు గోకులంలో ఉండినటువంటి యొక్క రోహిణి గర్భంలో ప్రవేశించమన్నాడు.
0: You step into the womb of Rohini in Gokulam.
1: నేను దేవకీ దేవి గర్భంలో ప్రవేశిస్తున్నాను.
0: I will be born to Devaki Devi.
1: ఈ ఏడవ గర్భము పూర్తి కాలేదు.
0: The seventh child is not yet born.
1: కనుక ఇది సరైనటువంటిది కాదని ఆ యొక్క దీన్ని సంకర్షణలు అనగా దానిని మార్చి రోహిణి గర్భంలో ప్రవేశింపజేశాడు.
0: He changed it and saw to it that it entered in the womb of Rohini.
1: తిరిగి ఏడవ గర్భము శిథిలమైంది అనగా అభాషితమైంది అని చెప్పి చెప్పారు.
0: The seventh conception resulted in abortion.
1: ఎనిమిదవ గర్భంలో కృష్ణుడు ప్రవేశించాడు.
0: Krishna was ready in the 8th one.
1: దినదిన అభివృద్ధి చెందుతున్నాడు.
0: Day by day growing.
1: ఈ రోహిణి వసుదేవుని రెండవ భార్య.
0: Rohini is the second wife of Vasudeva.
1: ఈ పిల్లలందరినీ చంపుతున్నటువంటి యొక్క విషయాన్ని గుర్తించినటువంటి యొక్క వసుదేవుడు తన ఇంటిలో ఈ రోహిణిని ఉంచుకోవటం చేత ఈమె కూడాను భద్రత తక్కువైపోతుందని రోహిణి యశోద ఇంటికి పంపించాడు.
0: Vasudeva watched that all children being killed by Kamsa.
1: ఈ రోహిణి యశోద సోదరి, యశోదకు చెల్లెలు.
0: She is the sister of Yashoda.
1: వీరు ఆ ఇంటిలో పెరుగుతూ వచ్చారు.
0: They were growing there.
1: భగవత్ లీలలు, శక్తి సామర్థ్యములు మానవాకారం ధరించినప్పుడు గుర్తించటం చాలా కష్టం.
0: It's very difficult to know and feel the will and the capacities of the divinity in human form.
1: ఈ అష్టమ గర్భంలో పుట్టేటువంటి వాడు తనకు అపాయం కలిగించుననేటువంటి ఆలోచన చేత వారిని చర్చాలలో పెట్టాడు.
0: Having thought that the 8th child would kill him, he
1: imprisoned them. చర్చాలలో ఎందు ఉంచటమే కాదు,
0: not only keeping
1: ద్వారములకు చాలా భద్రమైనటువంటి ఒక బీగములు తగిలించాడు.
0: He also has put a very big lock there.
1: దాని యొక్క బీగం చెవులంతా కూడా తన దగ్గర పెట్టుకున్నాడు.
0: He kept the key with him.
1: భద్రమైన సిపాయిలంతా కూడా నియమించాడు.
0: He kept all the soldiers around.
1: ఎవరు కూడా అక్కడ ఒక చీమైనా ప్రవేశించడానికి వీలు కానటువంటి ఒక స్థితిని ఏర్పరిచాడు.
0: He made arrangements that an ant cannot enter into the prison.
1: ఈ విధంగా ఉండిన సమయం లోపల రోహిణి నక్షత్రము ప్రారంభమైంది.
0: It was the time, the commencement of the time.
1: ఈ రోహిణి నక్షత్రము ప్రజాపతి యొక్క హస్తగతము.
0: The star Rohini is in the hands of Prajapati.
1: అష్టమి, రోహిణి ఈ రెండింటి యొక్క కూడిక చేత ఈ యొక్క దేవకీ దేవి ప్రసవించింది.
0: Combination of Ashtami and Rohini.
1: ఈ ప్రసవించిన తక్షణమే సామాన్య బాలుని వలె ప్రసవించలేదు.
0: The delivery was not normal.
1: ఆ తేజస్సు, ఆ వర్చస్సు, ఆ యొక్క కుండలములు అన్ని విధములైనటువంటి అలంకారంతో సృష్టింపబడింది.
0: The child was born with all the splendor and brilliance, with all the decorations and the jewelry.
1: వక్షస్థలం పైన శ్రీవత్సం కనిపించింది.
0: On the chest there is present శ్రీవత్సవ.
1: అది శ్రీవత్సవం అనేటువంటి మచ్చ.
0: It is the spot of శ్రీవత్సవ on the chest.
1: వక్షస్థలం పైన కనిపించింది.
0: It is seen on the chest.
1: కౌస్తుభం అని మెరిసింది.
0: The diamond of కౌస్తుభం.
1: దేవకి వసుదేవుని చేతులను జోడించారు.
0: Immediately they stood with folded hands.
1: ఆ దివ్యమైనటువంటి రూపాన్ని చూడలేకపోయారు.
0: They could not watch the divine form.
1: మేము పుట్టినందుకు సార్థకమైపోయిందని ఆనందించారు.
0: They were so happy that their lives were
1: saakshat bhagavantunne ee naadu mem darshincham anukunnaru.
0: They felt so happy that they could have vision of God.
1: Iruvaru aa chanti bidda daggariki velli chetulu jodinchi paadamulu patti prarthincharu.
0: They approached the newborn babe, caught hold of the feet and prayed.
1: Maa adrishtavashattu maaku nee putrudai janminchavu.
0: Because of good luck you are born as a son.
1: Kaani ninnu rakshinchukolekapothunnamu.
0: But we cannot protect you.
1: Nee vedaina kodunu oka maayana kalpinchi ikkadi nundi neevu వేరే ప్రదేశమునకు పోయేటువంటి ఒక పరిస్థితిని ఏర్పరచమని ప్రార్థించారు.
0: They prayed to the newborn babe that he should devise a plan as to get away from the place.
1: నిర్మల హృదయుడు,
0: his pure hearted one,
1: కూర్చొని కనులు మూసుకుని ధ్యానించాడు.
0: He sat and meditated.
1: ప్రక్కనే ఒక ఎదురు బుట్ట కనిపించింది.
0: There he found a basket.
1: ఆ ఎదురు బుట్టలో ఆ బిడ్డను పెట్టుకుని,
0: keeping the babe in the basket,
1: తలుపుల దగ్గర చూచాడు.
0: హి వాచ్డ్ నియర్ ద డోర్.
1: ఒక్కతూరి ఇతని దృష్టి ప్రసరించిన తక్షణమే తలుపులు తెరవబడ్డాయి.
0: ద మోమెంట్ హి లుక్డ్ ద డోర్స్ ఓపెన్డ్.
1: దైవ చిత్రములంత విచిత్రమయ్యా.
0: ద డివైన్ విల్ ఇస్ వెరీ మిస్టీరియస్.
1: చిత్రములు,
0: పెక్యూలియర్,
1: త్రిలోక పవిత్రములు,
0: సీక్రెట్
1: ఆఫ్ వరజలాల వర్తంబులు, సన్మిత్రంబులు, ముని జనవన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు అని వర్ణించాడు.
0: He started extolling that very dear to all the people of the three worlds and so endearing.
1: అక్కడ ఉన్న సిపాయిలందరూ గాఢ నిద్రలో ఉంటున్నారు.
0: At the time sipahis on duty
1: ఎవరు ఈ యొక్క వసుదేవుని చూడలేదు.
0: They didn't watch the couple there.
1: తలుపులు తెరవబడింది కూడా ఎవరికీ తెలియదు.
0: They didn't notice when the doors opened.
1: తాను చర్చాల దాటి వచ్చేటప్పటికి పెద్ద కుంభవర్షము.
0: When he came out of the prison,
1: యమున నదిగా ప్రవహిస్తుండాలి.
0: The water was flowing.
1: కాని తాను హృదయంలో చింతించాడు. నారాయణ, నీ నిమిత్తమైనే నీ ప్రయాణం పెట్టుకున్నాను, కనుక ఈ యొక్క ప్రయాణములకు అడ్డు తగలకుండా చూడమని ప్రార్థించాడు.
0: He prayed within నారాయణ, I have undertaken this travel for you, see that there wouldn't be any obstacle.
1: యమున నది దారి విడిచింది.
0: River Yamuna gave the way.
1: నందుని ఇంటికి చేరాడు.
0: ఈ రీచ్ నందాస్ హౌస్.
1: అప్పుడే ఈ యశోద కొడును ప్రసవించింది.
0: ఇట్ వాజ్ ఓన్లీ అట్ దట్ టైమ్ యశోద డెలివర్డ్.
1: చంటి బిడ్డ పక్కనుంది.
0: యశోదకు
1: మత్తు కప్పాది.
0: యశోద
1: మాయాదేవి జన్మించింది.
0: ఇట్ ఇస్ మాయా దట్ వాస్ బోర్న్.
1: మాయాదేవి జన్మించేటప్పటికి యశోద నందులు కూడాను తాము తన్మయత్వంలో నిద్రిస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ మాయాదేవి యశోద అండ్ నంద అవర్ ఫాస్ట్ స్లీప్.
1: అక్కడ పెట్టి ఆ బిడ్డను ఆ బుట్టలో వేసుకుని తిరిగి చేరాడు మదరకు.
0: దే కెప్ట్ దిస్ చైల్డ్ ఓవర్ దేర్ అండ్ టుక్ బ్యాక్ ద చైల్డ్ లయింగ్ ఓవర్ దేర్ అండ్ రిటర్న్.
1: ఎప్పుడు వసుదేవుడు ఇల్లును వదిలాడో ఈ పుట్టినటువంటి మాయాదేవి అనేటువంటి యొక్క ఆడబిడ్డ కెవ్వున ఏడ్చింది.
0: The moment Vasudeva left, the female child born, Mayadevi shouted.
1: Yashoda nandula kodunu ye bidda ani kodunu teliyadu.
0: Yashoda
1: nanda leka kumartana ane tuntidi kodunu variki teliyadu.
0: Yashoda nanda are not aware of the newborn babe male child or female.
1: Intalo kodunu parigettukoni vachindi.
0: And she also came running.
1: Chuchetappudiki aada bidda.
0: They saw the female child there.
1: Kumarudu.
0: The son there.
1: ఈ ఆడబిడ్డను తీసుకుని వెళ్లాడు వసుదేవుడు.
0: వసుదేవ టుక్ ది ఫీమేల్ చైల్డ్.
1: అక్కడ పోయి పెట్టేటప్పటికి అక్కడ కూడా ఈ ఆడబిడ్డ కెవ్వున ఏడ్చింది.
0: ద మూమెంట్ ద ఫీమేల్ చైల్డ్ కెప్ట్ ఓవర్ దేర్ ద చైల్డ్ స్టార్టెడ్ క్రయింగ్ లౌడ్లీ.
1: మేల్కొన్నారు.
0: ఆల్ గాట్ అప్.
1: ద్వారంలంతా కూడా మూయబడి ఉంది.
0: దే సా ది డోర్.
1: ఈ వార్తను కంసునికి తెలియించారు.
0: ద న్యూస్ వాస్ కన్వేడ్ టు కంస.
1: కంసుడు క్షణక్షణం కూడా కాచుకొని ఉన్నాడు.
0: కంస వాస్ వెయిటింగ్ మూమెంట్ టు మూమెంట్.
1: అక్కడ నుంచి పరిగెత్తి వచ్చాడు.
0: హి కేమ్ రన్నింగ్.
1: దేవకీ దేవి చేతులు ఎందుకున్నటువంటి ఆ బిడ్డను తీసుకుని
0: హి టుక్ ద చైల్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దేవకీ.
1: పైకి ఎగరవేసి కత్తితో కొట్టడానికి ప్రయత్నించాడు.
0: హి జస్ట్ త్రూ హర్ అప్ అండ్ ట్రై టు కిల్ విత్ ద స్వార్డ్.
1: మాయాదేవి.
0: ద చైల్డ్ ఇస్ మాయాదేవి.
1: మూర్ఖుడా,
0: ఓ ఫూల్,
1: నిన్ను హతమార్చేటువంటి వాడు పుట్టాడు.
0: ద వన్ హూ ఇస్ గోయింగ్ టు కిల్ యూ ఈజ్ ఆల్రెడీ బోర్న్.
1: కానీ ఒక ప్రదేశంలో చక్కగా పెరుగుతూ ఉన్నాడు.
0: Is growing already at one spot.
1: నీ మృత్యమును నీవు తప్పించుకోవడానికి వీలు కాదు, సాధ్యము కాదు.
0: It is impossible for you to escape death.
1: అని చెప్పింది అంతర్ధానమై.
0: So saying Mayadevi vanished.
1: అప్పటి నుంచి కూడాను
0: since then
1: ఈ కంసుడు, ఈ కృష్ణుడు అనగా పుట్టినటువంటి ఈ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడని అనేక విధములుగా పరిశోధనలు చేశాడు.
0: Since then Kamsa started investigating where the new child is present.
1: అప్పుడు ఈ దేవకి వసుదేవుని చెరసాల నుంచి విడిపించాడు.
0: దేవకి వసుదేవ వర్ లెఫ్ట్ ఫ్రీ అవుట్ ఆఫ్ ప్రిజన్.
1: ఇతను సామంత రాజు కనుక
0: హి ఇస్ ఎ కింగ్.
1: కప్పము కట్టడానికని నందుడు వసుదేవుడు ఇరువురు కుటుంబం ఒకే పర్యాయము కంసుని ఇంటికి వచ్చారు.
0: నంద వసుదేవ కేమ్ టు కంస టు పే ద ట్యాక్స్ టుగెదర్.
1: కప్పము కట్టారు. వెనుకకు వస్తున్న సమయంలో నందుడు చాలా జాగ్రత్త పడ్డాడు.
0: They paid the tax while they were returning. Nanda was highly careful.
1: Vasudeva, Nanda, mana yokka paristhiti emani cheppukovali?
0: Vasudeva, Nanda, how shall we speak of our position now?
1: Appudu Vasudevudu cheppadu.
0: Vasudeva said,
1: Vrepallalo konni asubhamulu jaragabothunnayi.
0: In Vrepalla there are certain you know,
1: ee gokulamanandu konni asubhamulu jaragabothunnayi.
0: In Gokula, certain inauspicious things are
1: going to happen.
0: Don't stay there in Mathura for
1: long.
0: Immediately better you go, he
1: said.
0: Having heard this, Nanda returned to Vrepalla.
1: It's
0: called as Gokula at that time.
1: ఈ గోకులం లోపల ప్రారంభమైన ఇంకా ఈ మృత్యు దేవతలైనటువంటి రాక్షసులు నిరంతరం కూడా తిరుగుతూ ఉన్నారు.
0: గోకుల ద డెమన్స్ ఆఫ్ డెత్ ఆర్ మూవింగ్ కంటిన్యూస్లీ.
1: మొట్టమొదటిది పూతన.
0: ద ఫస్ట్ వన్ ఇస్ పూతన.
1: ఈమె ప్రాలివడానికి పోయి ప్రాణం తీసుకుంది.
0: షీ వెంట్ దేర్ టు ఫీడ్ ది న్యూ బేబీ.
1: ఎవరు ఈ పూతన?
0: హూ ఇస్ దిస్ పూతన? యత్
1: భావం తద్ భవతి. మనం ఎట్టి చింతలు చేస్తామో అట్టి ఫలములే మనకు లభ్యమవుతుంటాయి.
0: As is the thought, so is the consequence.
1: కనుక మంచి కాని చెడ్డ కాని మన తలంపులే దీనికి మూల కారణము.
0: For good and bad, our thoughts are responsible.
1: ఈ పూతన పూర్వము బలచక్రవర్తి కుమార్తె.
0: పూతన అర్లియర్ వాస్ ద డాటర్ ఆఫ్ ఎంపరర్ బలి.
1: రత్నావళి.
0: Her name is రత్నావళి.
1: బలచక్రవర్తి యాగం చేస్తున్న సమయం లోపల వామనుడు మహా అందమైనటువంటి వాడుగా ఆ యొక్క చిన్న పిల్లవాడుగా ఆ యొక్క యాగశాలలో ప్రవేశించాడు.
0: వైల్ కింగ్ బలి అండర్టుక్ దిస్ యాగ వామన అపియర్డ్ దేర్ ఇన్ ఎ బ్యూటిఫుల్ ఫామ్.
1: బలి చక్రవర్తి కుమార్తెనే ఈ రత్నావళి.
0: దిస్ రత్నావళి ఇస్ ద డాటర్ ఆఫ్ ఎంపరర్ బలి.
1: ఈ రత్నావళి కిటికీ నుంచి చూచింది.
0: రత్నావళి వాచ్డ్ వామన ఫ్రమ్ ద విండో.
1: ఈ బాలుడు ఎంత అందంగా ఉంటున్నాడు.
0: హౌ హ్యాండ్సమ్ ఇస్ దిస్ బాయ్.
1: ఇలాంటి బాలుడే నాకు పుట్టి ఉంటే ఎంత ఆడించి పాడించి లాలించి పోలించి అనేక విధములుగా నేను ఆనందించేటువంటి దానను.
0: ఇఫ్ ఐ హావ్ టు హావ్ సచ్ ఎ బాయ్ యాజ్ మై సన్ ఐ వుడ్ హావ్ బీన్ వెరీ హ్యాపీ. సో షీ థాట్.
1: నా ప్రాప్తి లేకపోయింది.
0: ఐఎమ్ నాట్ లక్కీ ఎనఫ్ టు హ్యావ్
1: అని అంటుండగానే ఈ బలిచక్రవర్తి ఇచ్చినటువంటి యొక్క మాట ప్రకారము రెండడుగులంతా కూడాను ఒకటి భూలోకము ఒకటి ఆకాశం తీసుకుని మూడవ పాదము బలిచక్రవర్తి తలపైన పెట్టాడు.
0: యాజ్ పర్ ద ప్రామిస్ మేడ్ హీ టుక్ ఆల్ ద త్రీ ఫుట్ స్టెప్స్.
1: ఇంత ప్రేమతో ఈ బిడ్డను ఎన్నో విధంగా ఆప్యాయంగా తలంచినటువంటి రత్నావళి
0: రత్నావళి
1: బలిచక్రవర్తి తలపైన పాదము పెట్టేటప్పటికి కోపం వచ్చేసింది.
0: ద మూమెంట్ హీ కెప్ట్ హిస్ ఫీట్ ఆన్ ది
1: ఎవరి దుర్మార్గుడు వీడిని చంపివేయాలని.
0: Who is he? He must be killed, she said.
1: Preminchindi.
0: She loved.
1: Palivvalani aashinchindi.
0: She wanted him as her son.
1: Kalapatiki itanni champali ani kudunu sankalpinchukundi.
0: Later she decided to kill him.
1: Aa rendu sankalpamulo chetane ikkada putanaga vachi puttindi.
0: Because of these two thoughts, she appeared here as putana.
1: Aa putane palivvalani vachindi.
0: That putana came to feed the babe.
1: Champalani chusindi.
0: She waited to kill.
1: Tane chachindi.
0: Ultimately it died.
1: Yad bhavam tad bhavatiki. Kanukane mana sankalpalu manchi sankalpalaga manam abhivruddhi parchukovali.
0: So we should see our thoughts will be good.
1: Idu vaaru sankalpanni palimpa chesetunte vaade bhagavantudu.
0: God only the one who will fulfill.
1: Evaru ye sankalpam chestunnappudiki tadastu tadastu tadastu ani ఆశీర్వదిస్తుంటాడు భగవంతుడు.
0: వాట్ ఎవర్ థాట్స్ యూ మైట్ ఎంటర్టైన్ గాడ్ విల్ ఆల్వేస్ సే.
1: కాబట్టి ఆ రత్నావళి ఆశించింది మొట్టమొదటి ఈ పిల్లకు పాలు ఇవ్వాలి.
0: రత్నావళి వాంటెడ్ టు ఫీడ్ దిస్ బేబీ.
1: అంత ప్రేమించినటువంటి రత్నావళి ఈ బిడ్డను చంపాలి.
0: విత్ ఆల్ లవ్ బట్ యెట్ షీ డిసైడెడ్
1: అదే పూతలుగా వచ్చి పుట్టి
0: హ్యావింగ్ బీన్ బోర్న్ ఎస్
1: పాలు ఇవ్వాలని వచ్చి
0: హ్యావింగ్ కమ్ దేర్ టు
1: తిరిగి అతని కుమారుని చంపాలని చూచి
0: షీ వెయిటెడ్ టు కిల్
1: కట్టకట్టబడి తానే చచ్చింది.
0: అల్టిమేట్లీ షీ డైడ్.
1: ఈ రత్నావళికి ఒక అన్న ఉండేటువంటి వాడు.
0: రత్నావళి హ్యాడ్ ఎ బ్రదర్
1: అకాశుడు.
0: అకాశుడు
1: ఇతను తన యొక్క సోదరుని కృష్ణుడు ఈ విధంగా హింసించాడని చెప్పిన విని అతను మరింత క్రోధంతో ఉంటున్నాడు.
0: హావింగ్ హర్డ్ దట్ హిస్ సిస్టర్ ఇస్ పుట్ టు సఫరింగ్ వాస్ వెరీ యాంగ్రీ.
1: ఇతను ఒక గొప్ప సర్పరూపంలో వచ్చాడు.
0: హి కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్పెంట్.
1: దాని యొక్క నోరు ఒక పెద్ద గుహ వలె ఉంటుండాలి.
0: హిస్ మౌత్ ఇస్ లైక్ ఎ వెరీ బిగ్ కేవ్.
1: ఆ గుహ వలె ఉంటున్నటువంటి ఆ సర్పాన్ని చూచాడు గోపాలుడు కృష్ణుడు.
0: ద కౌహర్డ్ బాయ్స్ అండ్ కృష్ణ వాచ్డ్ ది సర్పెంట్.
1: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కూడాను గోపాలుడితో ఎప్పుడు ఆడుకుంటుండేటువంటి వాడు.
0: కృష్ణ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాస్ ప్లేయింగ్ విత్ కౌహర్డ్ బాయ్స్.
1: ఈ గోపాలుడితో చేరి అడవులకు వెళ్లేటువంటి వాడు.
0: యూస్ గో టు ద ఫారెస్ట్ అలాంగ్ విత్ ది అదర్ కౌహర్డ్
1: చిన్న బిడ్డ.
0: సో యంగ్
1: రెండవ సంవత్సరం.
0: ద సెకండ్ ఇయర్
1: తల్లి వదిలేటువంటిది కాదు.
0: మదర్ నెవర్ లెఫ్ట్ హిమ్ అలోన్.
1: రెండు సంవత్సరాలు దాటింది.
0: టూ ఇయర్స్ పాస్ బై.
1: మూడవ సంవత్సరం ప్రారంభమైంది.
0: థర్డ్ ఇయర్ స్టార్టెడ్.
1: ఒక విలేజ్ లేడీ అనగా పల్లె పడుచు కొన్ని అడవి పండ్లంతా ఎత్తుకుని వచ్చింది అమ్మడానికి.
0: ఎ విలేజ్ లేడీ షీ వాస్ సెల్లింగ్ ద ఫారెస్ట్ ఫిక్స్.
1: ఆ పండు చూచాడు కృష్ణుడు ఈ మూడు సంవత్సరంలో కృష్ణుడు.
0: థర్డ్ ఇయర్ బాయ్ కృష్ణ సాధో
1: అవ్వా నాకు ఈ పండు చాలా ఇష్టము ఇస్తావా అని అడిగాడు.
0: యాస్ would you give me that fruit, I like it very much.
1: నాయనా నేను ఇవ్వడానికి వచ్చాను.
0: He said, I have come here to give you.
1: అయితే దీనికి తగినటువంటి వెల ఇచ్చినప్పుడే నేను ఇస్తాను అన్నది.
0: However, I'll give you if you pay the price.
1: ఈమె తెలియని అమాయకుడు వలె వెల అంటే ఏమిటి అన్నాడు.
0: Innocently he asked, what would you
1: give me? ఫలములు ఇస్తాను. ఈ ఫలానికి ప్రతిఫలం నువ్వేమైనా నాకు ఇవ్వాలి కదా.
0: I'm going to give you this fruit. You must give me something in return.
1: లోపలికి వెళ్ళాడు.
0: He went in.
1: చిన్న ముద్దు చేతులతో ఇంత బియ్యం తీసుకుని వచ్చాడు.
0: విత్ లిటిల్ టైనీ హ్యాండ్స్ హీ బ్రాట్ రైస్.
1: ఆ ముసలమ్మ ఒడిలో వేశాడు.
0: అండ్ గేవ్ దెం టు ఓల్డ్ లేడీ.
1: ఆ ముసలమ్మకు తన్మయత్నం అయిపోయింది.
0: ఓల్డ్ లేడీ ఫర్
1: ఈ ఒక చిన్న బారుని యొక్క చేష్టలు ఈ రూపమును చూచేటప్పటికి చాలా తేజస్సుగా ఉంటున్నాడు.
0: ది యాక్షన్స్ అండ్ ద ఫార్మ్ ఆఫ్ ద లిటిల్ బాయ్ వాస్ హైలీ ఫాల్జ్.
1: ఆనకుడును ఆ పిల్లవాడి చేతులు నిండుకు పండ్లు పెట్టింది.
0: అండ్ దిస్ ఓల్డ్ లేడీ ఆల్సో గేవ్ ఫిస్ట్ ఫుల్ ఫ్రూట్.
1: ఇంకక్కడ ఆమె ఉండడానికి ఇష్టపడలేదు.
0: She didn't want to stay there.
1: తచ్చనే తన ఇంటికి పోవాలని ఆశించింది.
0: She wanted to return home.
1: ఇంటికి నడుస్తూ వెళ్ళింది.
0: She started going.
1: ఒక్కొక్క అడుగు వేసేటప్పటికి బుట్ట మరింత భారమవుతూ వచ్చింది.
0: At every step the burden of the basket was heavier and heavier.
1: చేరేటప్పటికి బుట్టను దింపడానికి కూడా చేత కాకపోయింది.
0: By time she reached home the basket was very heavy.
1: ఏదో విధంగా తాను బలవత్తంతో ఆ బుట్టను దింపి కింద పెట్టింది.
0: However, she struggled hard to put it down.
1: పిల్లవాడి చిన్నటువంటి బియ్యం యొక్క గింజలు అనంతమైనటువంటి యొక్క రత్నాలుగా మారిపోయినాయి.
0: రైస్ గ్రెయిన్స్ గివెన్ బై ది లిటిల్ బాయ్
1: రత్నాలుగానే ఉంటున్నాయి.
0: They all have become diamonds.
1: చూచింది.
0: He saw.
1: ఇతను ఎవరో భగవంతుడిగా ఉంటున్నాడు.
0: He must have been God.
1: లేకపోతే అతను ఇచ్చినటువంటి ఈ ధాన్యమంతా రత్నములుగా మారడానికి వీలవుతుందా?
0: Is it possible for the grain to become diamond? అదృష్టవంతురాలను
1: నేనంత అదృష్టవంతురాలను
0: how lucky I am
1: అని తనలో తాను చాలా ఆనందిస్తూ ఊరిగింటి వారిని అంతా పిలిచి అనేక విధంగా చూపించింది.
0: While feeling so happy she started telling everything in the neighborhood.
1: ఈ విధంగా తన ఆనందములో తాను మునిగిపోయింది.
0: She was so happy.
1: పిల్లలతో అడవికి పోవాలని చాలా గోల చేస్తున్నాడు కృష్ణుడు యశోద దగ్గర.
0: Krishna started telling Yashoda that it's time to go to the forest along with other boys.
1: ee pillavani nidroopte saripothundi anukoni paalichitu vachindi paalu taagipoldu veedu nayana annandi.
0: She wanted to take him to sleep and she wanted to feed him.
1: Krishnude em takku vaadu kaadu.
0: Krishna is no ordinary one.
1: Intiki marinta yukti pannadu.
0: He is more intelligent.
1: Paalu traagutu nidrapoyinattuga natinchadu.
0: While drinking the milk he pretended as if he
1: ee nidrinchadaniki puramu ఆవళింతలు అని వస్తాయి.
0: ప్రయర్ టు స్లీప్ వన్ యాన్స్
1: ఆ పాలు త్రాగుతున్నటువంటి కృష్ణుడు ఒక్కతూరి అన్నాడు నోరు తెరిచాడు.
0: కృష్ణ యాండ్ ఓపెనింగ్ హిస్ మౌత్
1: చూచింది యశోద.
0: యశోద వాచ్డ్
1: ఏమేమో కనిపిస్తూ ఉంటుండాలి.
0: మెనీ థింగ్స్ స్టార్ట్
1: లోకాలన్నీ కనిపిస్తుండాలి.
0: ఆల్ ది వరల్డ్ స్టార్ట్
1: దేవతలంతా కనిపిస్తున్నారు.
0: గాడ్ స్టార్ట్ అపేరింగ్.
1: తనకు అర్థం కాలకుండా పోయింది.
0: హీ కుడెంట్ అండర్స్టాండ్.
1: యోచన చేసింది.
0: హి థాట్

0: Is it a dream? Or is that the plan of Lord Vishnu? Is it the thought and the will of God? She started finishing.
1: Yashoda Devi Kano.
0: Am I not Yashoda?
1: Leka Parasthalamo.
0: Or is it any other place?
1: Tanulo taru aneka vidhamulainatvanti yokka aapoharanu chintistu vachindi.
0: She went on thinking, so imagining so many of things.
1: Naa kumarudu chinna vaadu.
0: My son is so young.
1: Ee samasta lokamulo naa yokka kumarudu yokka notulo kanapattam idi naa brahma anukundi tarvata marchipoyindi.
0: She thought that it's all her illusion that all the words appeared in the mouth of her child.
1: Sharira bhrantilo muniginatvanti variki ilanti bhramale kalugutu untayi.
0: People with body attachment will be subjected to such delusion.
1: Tadupari pooru pettukunnadu gopika gopalanato nenu adaviki povalani.
0: Later he really wanted to go to forest.
1: Ee vidhamga nityamu adaviki potu gopalanato aadukuntu paadukuntu aneka vidhamuluga kudanu kaalam gaduptu vachadu.
0: Krishna used to spend time playing with other cowherd boys.
1: Ee dinamu kudanu edo oka rakshasi variki addu tagalatamu vari pranamunu tivatam krishnudu.
0: Every day one demon or other started appearing in order to kill him.
1: ఈ విధంగా జరుగుతుంటే పిల్లలు వచ్చి ఊర్లో చెప్పుకునేటువంటి వాడు ఈ విధమైనటువంటి ప్రమాదమైనటువంటి రాక్షసి వచ్చింది, కృష్ణుడు ఈ విధంగా చంపాడు, కృష్ణుడు ఈ విధంగా కూడా పొడిచాడు అని ఈ విధంగా చుట్టి చుట్టి చుట్టి ఆ యొక్క రాక్షసిని భూమికి కొట్టాడు, ముక్కలైపోయింది, ఈ విధంగా పిల్లలు చెప్పుకునేటువంటి వారు.
0: The other cowherd boys used to say such a demon appeared and Krishna put it down and killed it ultimately.
1: కానీ యశోద ఆశించేది, అయ్యో భగవంతుడు నా కుమారుని రక్షిస్తున్నాడు, లేకపోతే ఇప్పటికి నా కుమారుడు ఏవై ఉండేటువంటి వాడు.
0: యశోద యూస్ టు ఫీల్ గాడ్ ఈజ్ ఓన్లీ ప్రొటెక్టింగ్ మై చైల్డ్ ఆర్ ఎల్స్ వాట్ వుడ్ హావ్ హ్యాపెన్ టు హిమ్.
1: ఆ పిల్లలు వచ్చి తానే దేవుడై ఉండగా అతను రక్షించేవాడు ఎవరమ్మా అని పిల్లలు చెప్తున్నారు.
0: The other children used to say when your child is very God, who else will
1: protect him? ఏమీ తెలియనటువంటి మూర్ఖులు అమాయకులు.
0: They are foolish people, innocent.
1: దేవుడు అంత సులభంగా వచ్చి రక్షిస్తాడా? కాదు కాదు, నా ప్రార్థన వల్లనే దేవుడు రక్షిస్తున్నాడు.
0: విల్ గాడ్ కమ్ సో ఈజీ అండ్ ప్రొటెక్ట్
1: అనే అడవి నుంచి వచ్చిన తక్షణమే దృష్టి తీసేది, కొబ్బరికాయ కొట్టేది, మంత్రాలు తంత్రాలు యంత్రాలు అన్ని కట్టించింది పాపం యశోద.
0: Because of this tea or to ward off the evil eye, he used to put all kinds of mantras and other things.
1: ఒకనాడు చాలా ప్రమాదం ఏర్పడిపోయింది.
0: One day he faced the danger.
1: దేవలోకములు కూడాను అనేక మంది అనేక విధములుగా కూడాను కృష్ణుని గురించి వర్ణిస్తూ వచ్చారు.
0: In the world of gods also people started extolling Krishna.
1: అఘాసురుడు మరణించాడు.
0: అఘాసుర డై.
1: భూతన్న మరణించింది.
0: భూతన డై.
1: ఇంకా అనేక మంది రాక్షసులంతా కూడాను శకటాసురుడు మరణించాడు.
0: శకటాసుర డై.
1: ఈ విధంగా అనేక రాక్షసులంతా చంపుతున్నాడు. ఆహా, ఈ యొక్క నారాయణమూర్తి ఈ యొక్క భూలోకంలో ఎంత గొప్ప పని చేస్తున్నాడు, ఈ రాక్షసులంతా సంహారం జరుగుతున్నాడు అని సంతోషిస్తూ వచ్చారు.
0: సో మెనీ డెమన్స్ డైడ్ లైక్ దిస్ నారాయణ స్టార్టెడ్ కిల్లింగ్ ఆల్ ఆఫ్ ద డెమన్స్. వాట్ ఎ గుడ్ థింగ్ హాస్ బీన్ హ్యాపెనింగ్.
1: ఈ వార్త బ్రహ్మ చెవిలో పడింది.
0: దిస్ న్యూస్ రీచ్ టు బ్రహ్మ.
1: ఏమిటి, ఇంత చిన్న పిల్లవాడు ఈ విధమైన యొక్క మహత్తరమైన కార్యము జరుపుతున్నాడు అనుకుని పరీక్షించాలని ప్రయత్నించాడు.
0: Brahma wanted to test him because such a mysterious things have been happening by this boy.
1: Anadu ratri pillalakanta kudunu oka chakkani aadesham andinchadu Krishnudu.
0: Krishna sent a command that night to all of the boys.
1: Ee naadu manu govulu teeskunu pokoddu.
0: Let's not take cows with us today.
1: Ee okka doodalnu teeskunu podam.
0: Let us take the cows only.
1: Ee doodalnu teeskunu poyi meeru ee vaidyam meeku telusuno aa vaidyamunto paatu meerandaru kuda ee naadu aduviki ravali.
0: You take the cows this day, whatever instruments you can play
1: bling.
0: Let us spend time in the forest with all the instruments and music.
1: Andaru vaari vaaki ekku mandiki flute telusunu paapu gopaluku.
0: Many cowherd boys know how to play on flute.
1: Oka chetilo karra, oka chetilo flute.
0: One hand they had the stick, other hand flute.
1: Ittiru pillalu maatramu rendu kundalu teesukoni vachadu.
0: Only two boys brought pots.
1: Yevuta kundalu chesetundi sangeetamu.
0: What is the music out of the pots?
1: Kadupu daggara pettukotam kundallo chakkaga taalamuga kottatam.
0: They'll keep that pot against the stomach and make
1: ee naadu music lopalu kuda ghatamu antaru dani. Adi aanaadu dwapara yugamulone prarambhamainatundi.
0: This ghata, an instrument, the pot which is used today, was present in Dwapara age.
1: Vellaru doodalanu tholaru. యమునా తీరం లోపల కూర్చున్నారు చక్కగా.
0: Well, they completed my cast. They sat in the banks of the
1: వాయిస్తున్నారు, ఘటమును కొడుతున్నారు, కృష్ణుడు డాన్స్ ఆడుతున్నాడు.
0: They were playing their singing and Krishna was dancing.
1: కృష్ణుడు నిలిపిన తర్వాత మరి కొంతమంది డాన్స్ ఆడటము.
0: After that, some more boys started dancing.
1: ఈ విధంగా ఆడుతూ వస్తున్నారు.
0: They were all playing.
1: కొంత దూరం లోపల తాటి చెట్లు పెద్దవి కనిపించాయి.
0: There are very big, huge palm trees.
1: ఈ వృక్షములో నిండుకు తాటి పళ్ళు ఉంటున్నాయి.
0: The palm fruits all around.
1: కృష్ణునికి ఇద్దరు పిల్లలు మాత్రం చాలా సమీపంలో ఉండేటువంటి వాళ్ళు, చాలా ముఖ్యులు.
0: The two of the cowherd boys are so intimate.
1: దాముడు సుబాల అని ఇద్దరు పిల్లలు. దాముడు సుబాల.
0: One is దాముడు, other one is సుబాల.
1: వీరిద్దరూ కూడాను కృష్ణునికి ఎప్పుడు కూడా రైట్ అండ్ లెఫ్ట్ లో ఉండేటువంటి వాళ్ళు.
0: దీస్ టూ వర్ ఆన్ ద రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ కృష్ణ ఆల్ త్రూ.
1: మెత్తగా దాముడు కృష్ణునికి తొడగిల్లాడు.
0: దాముడు సాఫ్ట్లీ పించ్డ్ ద థై ఆఫ్ కృష్ణ.
1: నాకు ఆకలిగా ఉంది కృష్ణ.
0: హి సెడ్ కృష్ణ ఐ యామ్ హంగ్రీ.
1: చూడు ఆ తాటి చెట్లు కావలసినన్ని ఫలములు ఉంటున్నాయి.
0: దట్ పామ్ ట్రీ హస్ గాట్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్.
1: కాబట్టి ఆ ఫలములు కావాలి మాకు అన్నాను.
0: We want those fruits.
1: ప్రక్కనే ఉండినటువంటి యొక్క బలరాముడు కూడాను,
0: the Balarama and other
1: side, అవి నేను తెస్తాను ఉండమని చెప్పాడు.
0: He said, wait, I'll bring them.
1: తాను పరిగెత్తి వెళ్ళాడు, ఒక్కొక్క చెట్టును ఊదించాడు.
0: He ran and started moving each tree.
1: ఫలములన్నీ క్రింద పడ్డాయి.
0: All fruits fell on the ground.
1: ఆ యొక్క బలమైనటువంటి యొక్క ఆ బలరాముని యొక్క దీనికి దీప్తికి అన్ని కూడా చెట్లు విరిగిపోయాయి.
0: Because of the strength, the physical strength of Balarama, all fruits fell down.
1: ఈ బలరామునికి పేరు పెట్టిన వాడు ఎవరు?
0: Who named Balarama?
1: గర్గుడు.
0: గర్గ్యా named him.
1: ఇతను ఏం చెప్పాడు? ఇతను చాలా బలంగా ఉంటున్నాడు.
0: గర్గ్యా said he is
1: అతను తేజస్సంత చాలా రమించేటువంటి రాతిగా ఉంటున్నాడు. రమించేటువంటి బలవంతుడు కాబట్టి అతనికి బలరాముడు అని పేరు పెట్టండి అన్నాడు.
0: As his physical strength is highly attractive, he named him as Balarama.
1: ఆ బలరాముడు ఆ విధంగా దాన్ని ఆడించాడు.
0: బలరామ షైన్ లైక్ దట్.
1: అప్పుడే ఒక మహా దీర్ఘదేహమైనటువంటి ఒక గాడిద అందులో పుట్టిపోయింది.
0: అండ్ దేర్ ఎ వెరీ బిగ్ డాంకీ అపియర్.
1: దాని రెండు కాళ్ళు పట్టుకుని బలరాముడు భూమికి కొట్టాడు. అది గుండె పగిలి చచ్చింది.
0: బలరామ కాట్ హోల్డ్ ద టూ ఫీట్ ఆఫ్ ద డాంకీ.
1: అందరూ పిల్లలంతా కూడా నువ్వు బలరాముడిని పట్టుకుని ఎగురుతూ ఆడుతూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: As the donkey died, all cowherd boys started enjoying.
1: ఈ సమయాన్ని పురస్కరించుకుని,
0: బేసింగ్ ఆన్ దిస్ టైమ్,
1: బ్రహ్మ ఒక పెద్ద కేవును అక్కడ సృష్టించాడు.
0: బ్రహ్మ క్రియేటెడ్ ఎ వెరీ బిగ్ కేవ్.
1: చాలా సంగీతంలో మునిగి ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: All people were enjoying, lost in ecstatic music.
1: దూడలంతా తీసుకుని పోయి ఆ గుహలో ప్రవేశపెట్టాడు ఈ బ్రహ్మ.
0: Brahma made all these cows there enter in the cave.
1: పిల్లలంతా వెతుకుతూ పోయారు, కృష్ణ కృష్ణ దూడలెక్కడ దూడలెక్కడ అని.
0: Cowherd boys went on searching for cows. Krishna, what happened to them?
1: కృష్ణుడికి తెలుసును.
0: Krishna knows pretty well.
1: వెతకండి మీరు అక్కడికి వెళ్ళి, అది ఆ గుహ దగ్గర ఉంటాయి, వెతకండి అన్నాడు.
0: He said they are there near the cave, better you go and search.
1: అంతా చూచారు, తిరిగి గుహలోకి ప్రవేశించారు అందరూ.
0: They looked all around, they entered into the cave.
1: గుహలోకి ప్రవేశించేటప్పటికి,
0: when once they have gone in,
1: గుహ మూసుకుంది.
0: The cave closed.
1: ఆ పిల్లలు ఈ దూడలు ఆ గుహలో చేరిపోయినాయి.
0: The boys and cows were there inside the cave.
1: ఒక దినము, రెండు దినములు, మూడు దినములు కాదు, ఒక్క సంవత్సరం.
0: Not for one or two or three days, for one full year.
1: అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? ఈ బ్రహ్మకు బుద్ధి చెప్పాలనుకున్నాడు.
0: Then Krishna wanted to teach a lesson to Brahma.
1: ఒక్కొక్క దూడ కూడా తానే అయ్యాడు, తానే ఒక దూడ రూపం ధరించాడు.
0: He assumed the form of a cow.
1: ఎన్ని దూడలు ఉన్నాయో అన్ని రూపంలో తానే ధరించాడు.
0: He has assumed the form of a cow.
1: ఎంతమంది గోపాలు ఉన్నారో అన్ని గోపాలు యొక్క వేషాలు తానే ధరించాడు.
0: He has taken upon himself the form.
1: సాయంకాలం అయినప్పటికి బలరాముడు కృష్ణుడు ఈ దూడలను తీసుకుని ఇంటికి వెళ్లారు.
0: ఈవినింగ్ టైం బలరామ అండ్ కృష్ణ అకంపనీడ్ ది కౌస్.
1: తిరిగి తల్లిదండ్రులు ఈ దూడను చూచి, ఏదో మామూలు మన దూడలే అనుకోని, మా బిడ్డలే అనుకోని వారెంతో వారు ఆనందిస్తూ
0: వచ్చుతున్నారు.
1: ఈ విధంగా సంవత్సరం అంతా జరుపుతూ వచ్చాడు.
0: He spent the time like that for one year.
1: Brahma ka aashcharyam vesindi.
0: Brahma was surprised.
1: Emira akkadunna vemaina vidipinchukoni vachada ani akkadi guha poi chuste guhalo unnayi.
0: He thought that they might have escaped, but when he saw there in the cave, he saw all boys there. And
1: ikkada chuste aa pillale aa doodale ikkada kuda untunnayi.
0: Very same boys and cows are as well here.
1: Appudu thanu yochinchadu.
0: Then he thought,
1: ninu genu gonna gallama.
0: Can we know you?
1: Krishna, ninu genu gonna gallama.
0: Krishna, can we know you?
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: You are smallest among the small and the biggest among the big.
1: 84 లక్ష జీవముల అనయమ్మున నడబాయి కుందువట, అణువురేణు త్రిణకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలజిదువట, నిను కనుగొన్న గలనా.
0: You'll be with all the 84 types of species. You are always with them. Can we know you?
1: Ganamagu dongalalo gajadongavu inu ganugonagalana.
0: Among the thieves, you are a very big thief. Can
1: Krishna,
0: we know
1: you? Inu ganugonagalana.
0: Krishna, can we know you?
1: Ani Krishnunu prarthinchi na aparadhanu kshaminchamani kori aa guhalo undinatuvanti vaadanta intiki pampinchi tirigi Krishnunu tana roopamu taanu dharinchadu.
0: So saying, he saw the
1: Pada. అలాగా భగవంతుడు అనేక రూపములు కూడా ధరించవచ్చు.
0: God can take any form.
1: సర్వభూత స్వరూపాన్ని కూడా ధరించవచ్చు.
0: He can take any form in this little
1: అందుకోసమని ఈశావాస్యం విధం జగత్.
0: For that reason it is said God is
1: జగత్తంతా భగవంతుని యొక్క స్వరూపమే.
0: The entire universe is the form.
1: సర్వ స్వరూపములు భగవంతుని యొక్క స్వరూపములే.
0: All are the forms of God.
1: ఈ విధంగా
0: how?
1: ఈ విధంగా ధరించడానికి వీలవుతుంది.
0: How is it possible?
1: ఇది మనోమూలం విధం జగత్తు. భగవంతుడు మనస్సులో తలుచుకుంటే ఎంతైనా కూడా మార్పు చెందుతుంది.
0: When God wills, any change can happen.
1: రాత్రి నీవు పరుంగినావు.
0: Last night you slept.
1: పడక పైన ఉన్నది నీ దేహము.
0: Your body is on the bed.
1: కానీ నీ స్వప్నాన్ని అనుభవిస్తున్నావు.
0: But you're experiencing.
1: ఈ స్వప్నంలో ఎంతో మందిని నువ్వు చూస్తున్నావు.
0: There in a dream you see.
1: ఎన్నో వస్తువులను చూస్తున్నావు.
0: Many objects.
1: ఎన్నో గృహములు చూస్తున్నావు.
0: Many houses.
1: ఎన్నో వ్యక్తులు చూస్తున్నావు.
0: Individuals.
1: నిన్ను నీవు కూడా చూస్తున్నావు.
0: You see your own self.
1: ఇది ఎవరు సృష్టించారు?
0: Who created all this?
1: ఈ స్వప్నములో ఉండినటువంటి ఈ సర్వస్వరూపములు కూడాను తన యొక్క మనోభావములే.
0: All those that appear in a dream are the reflections of his own mind.
1: తన దేహం పడకపై ఉన్నది.
0: Body is on the bed.
1: ఏకోహం బహుశ్యాం, తాను ఏకమే అనేక స్వరూపాన్ని పొందిపోయింది.
0: Only one that manifested into many.
1: ఇది దైవతత్వాన్ని అందరూ గుర్తించడం అసాధ్యము.
0: It is impossible for all to recognize divinity.
1: దేహాధారమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడిగా భావించి మనుషులు అనేక విధములుగా కూడా ఈ మాయలో మునిగిపోతున్నారు.
0: Because the body attachment, people are drowned in delusion.
1: నావలే ఆ దేహము ఉంటుండాది, నావలే ఆ దేహము తింటుండాది, నావలే ఆ దేహము తిరుగుతూ ఉంటుండాది, కాబట్టి నాకంటే భేదం కాదే, అతనికంటే నేను భిన్నుడు కాదే అని ఏకత్వం చూసుకుంటారు.
0: We are mistaken in the feeling God has got the same body as ours. The body of the God partakes same food as I do.
1: కానీ ఆత్మ ఏకత్వాన్ని మాత్రం చూసుకోవటం లేదు.
0: But they don't recognize the unity of the spirit.
1: ఆకారములు ఆకారములు అందరి చూసుకుంటున్నారు.
0: They just go by form.
1: అందువల్ని మానవ స్వరూపము ధరించినప్పుడు దైవత్వాన్ని గుర్తించడము చాలా కష్టం.
0: Therefore when God assumes human form, it is difficult to understand divinity.
1: అతను దైవమని తెలియక
0: without knowing that he is
1: అనేక విధములుగా కూడాను కృష్ణుని కూడాను తూలనాడినారు.
0: Krishna also was blamed, criticized.
1: చారుడు, జారుడు, చోరుడు,
0: that is the thief.
1: ఇంకా అనేక దుష్టుడు, దుర్మార్గుడు అని కూడా దూషించారు.
0: People also said that is a wicked bad man.
1: కానీ వారు దూషించినంత మాత్రం తన యొక్క గొప్ప పోలేదు.
0: These accusations have not come in the way of his grandeur.
1: అన్ని తన యొక్క భ్రమలే కాని వేరు కాదు.
0: They're all one's own illusions.
1: మానవుడు భ్రమించి భగవంతుణ్ణి విస్మరించి తన యొక్క జీవిత తత్వం కోసమని తాను మానవ దేహాన్ని భావిస్తూ ఉన్నాడు.
0: He is deluded and he is carried away with the body feeling and takes God as human.
1: ఈ విధమైనటువంటి మానవత్వంలో ఉన్నటువంటి అమాయకత్వము, మాయతత్వమును పోగొట్టే నిమిత్తమై కృష్ణుడు దేహధారి అయి వచ్చాడు.
0: In order to see that we will get away from this ignorance and foolishness, Krishna appeared in human form.
1: కాని ఒకానొక సమయంలో ఆడుకుంటూ,
0: at one time while playing,
1: మన్ను తిన్నాడని బలరాముడు వచ్చి తల్లి దగ్గర తంటాలు చెప్పాడు.
0: Balarama came and started complaining.
1: ఇవన్నీ కేవలము దైవం చిత్రములు, దైవ విచిత్రములు, దైవం యొక్క లీలలు.
0: They are all the will and the play of the Lord.
1: ఒకనాడు కోపం వచ్చి,
0: one out of anger,
1: నటించటమే ఇవన్నీ.
0: That's all pretension.
1: Hey Krishna, నీవు యశోద కొడుకు కాదు.
0: He said, Krishna, you are not the son of Yashoda.
1: ఎందుకోసం కాదంటున్నావా?
0: You may ask why.
1: నందువు తెల్లగున్నాడు.
0: Nanda is white.
1: Yashoda tellagundi.
0: Yashoda is white.
1: Neevu nallagunnavu.
0: But you are dark.
1: Kabatti vaari koduku kaadu neevu. Evaro ekkada uttino vachi puttavu.
0: You are dark. And therefore you are not born to them.
1: Kani Balaramudu cheppindi satyame.
0: What Balarama said is truth.
1: కానీ కృష్ణుడు కూడా ఈ సత్యం తెలుసును.
0: కృష్ణ ఆల్సో నోస్ దాట్.
1: తాను తిరిగి అమాయకుని వలె యశోద దగ్గరికి వెళ్లి, అమ్మా నేను నీ బిడ్డను కాదని చెప్పని అన్న నన్ను దూషిస్తున్నాడు, చెప్పు నిజం చెప్పుమని పింకితనం పట్టాడు.
0: కృష్ణ వెంట్ అండ్ టోల్డ్ మదర్. He said, Mother, the brother is saying that I don't belong to you.
1: Krishna, Balramudiki em telusu?
0: He said, Krishna, what is that Balrama knows?
1: Amayakudu.
0: You innocent.
1: Nu maha janavu. Nu chaala telivitegalu galavadu.
0: You are highly intelligent.
1: Vaani maatalanta nee vinavaddu.
0: Don't bother about.
1: Nee nijamga naa kodukuve.
0: Truly speaking, you are my son.
1: Bhagavantudu icheetundi rangulu shashvatamainatundive.
0: The colors, they remain.
1: Ee rangulu pradhanam kaadu.
0: The colors are not important.
1: Aneka mandi aneka rangulu vesukuntaru tana aakaramunu moosi pettukune nimittamai.
0: People apply various colors to cover.
1: Ivanni vesukunnanta varike kaani tirigi bhagavantudu ichina color nu maatramu evvaru maarchadaniki veelu kaadu.
0: These are the colors that we put up as makeup, but the God given complexion will not change.
1: నల్లని రూపాన్ని ఆశిస్తుంటాడు, కనుక నీవు భగవంతుడి స్వరూపాన్ని ధరించావు అని చెప్పింది యశోద.
0: యశోద సెడ్, గాడ్ ఆల్వేస్ వాంట్స్ డార్క్ కాంప్లెక్షన్, దేర్ఫోర్ యు ఆర్ ఇన్ డార్క్ కలర్.
1: అలాంటి కృష్ణుణ్ణి గోపికలు కూడా ఎన్నో విధములుగా వర్ణిస్తూ వచ్చాడు.
0: గోపికాస్ ఆల్సో స్టార్టెడ్ డిస్క్రైబింగ్.
1: వారి గోపికల యొక్క ఆశలన్నీ కూడా పరిపూర్ణ ఆధ్యాత్మికములే.
0: All the ideas of గోపికాస్ ఆర్ అబ్సల్యూట్.
1: అంతర్భావం అన్నీ కూడా పరిశుద్ధమైనటువంటివి.
0: ఆల్ దేర్ ఫీలింగ్స్ ఆర్ ప్యూర్.
1: ఇది ఒకనొక సమయంలో పరీక్షిత్ మహారాజునుకు బోధిస్తూ ఉండగా శుకుడు పరీక్షితునికి సందేహం వచ్చింది.
0: ది సేమ్ థింగ్ వాస్ థాట్ బై సేజ్ శుక టు పరీక్షిత్ అండ్ పరీక్షిత్ హ్యాడ్ డౌట్.
1: ఈ పరీక్షితుని యొక్క సంశయాలన్నీ కూడా శుకుడు నివారణ చేస్తూ వచ్చాడు.
0: శుక క్లారిఫైడ్ ఆల్ ద డౌట్స్ ఆఫ్ పరీక్షిత్.
1: పరీక్షిత్, నీవు లోకరీతిగా ఈ దేహాన్ని భావించి చూచి నీవు విస్మరిస్తున్నావు.
0: కింగ్ పరీక్షిత్, యు ఆర్ డెల్యూటెడ్ బై దిస్ బాడీ ఫీలింగ్.
1: భగవంతుడు ఈ రూపమే ఆ రూపమని ఎవరూ నిర్ణయించలేరు.
0: నన్ కెన్ స్పెసిఫై దిస్ ఫార్మ్ అండ్ దట్ ఫార్మ్ ఫర్ గాడ్.
1: ఏ నిమిషంలోనైనా ఏ రూపమైనా ధరించగలడు భగవంతుడు.
0: ఎనీ మూమెంట్ గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ ఫార్మ్.
1: కానీ మానవుల మధ్య ఈ దివ్యత్వాన్ని నిరూపించాలంటే దైవం మానుష రూపేణ, మనిషి రూపమే రావాలి.
0: To demonstrate divinity to mankind, God should manifest as human being.
1: ఆ దేహాన్ని ధరించినటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు మలినమైనటువంటి మనసు కలవాడు కనుక గుర్తించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ బికాస్ ఆఫ్
1: ఎందుకంటే తన మనసు చాలా మాలిన్యంగా ఉంటుండాలి.
0: హిస్ మైండ్ ఇస్ డర్టీ.
1: మాలిన్యమైన మనసుతో మాలిన్యమైనటువంటి యొక్క భావాలే ఆవిర్భవిస్తుంటాయి.
0: అవుట్ ఆఫ్ ది డర్టీ మైండ్ ఓన్లీ డర్టీ ఫీలింగ్స్ కమ్.
1: కనుక కృష్ణ, నీవేమాత్రము ఆ బలరాముని మాటలు నమ్మవద్దు.
0: కృష్ణ, డోంట్ బిలీవ్, డోంట్ బి క్యారీడ్ అవే బై ది వర్డ్స్.
1: ఆడుకోపోమని పంపించింది.
0: And so saying, she asked
1: him to go. ఈ విధంగా ఎన్ని సమాధానాలు చెప్పినప్పటికీ ఆ యొక్క భావం తలిలోనే పోలేదు.
0: Though she replied many a time, the feeling has not gone.
1: గోపాలు చెప్పినప్పుడు అంతా కూడా ఆ భగవంతుడా, నా కుమారుని కాపాడినావా ఈనాడు, నీకు 10,000 నమస్కారములు అనేది పాపం యశోద.
0: Though she said, Yashoda went on thanking the Lord for protecting her son.
1: అప్పుడు ఆ యొక్క నోటిలో చూచింది, దాన్ని చూచి ఆమె అనేక రకములుగా నీవు మన్ను తిన్నావట, నీవు నోరు తెరచమని చెప్పని చెప్పింది.
0: హి సెడ్, ఇట్ సీమ్స్ యు హావ్ ఈటెన్ ద మడ్, ఓపెన్ యువర్ మౌత్, హి సెడ్.
1: కృష్ణుడు చక్కగా బోధిస్తున్నాడు. ఇందులోనే సంపూర్ణమైనటువంటి నేను దేవుడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తున్నాడు.
0: ఇన్ ద రిప్లై ఇట్ సెల్ఫ్ దేర్ ఇస్ కన్సీల్డ్ ఫీలింగ్ ఆఫ్ హిస్ డివినిటీ.

0: మదర్
1: ఏమయ్య చేయి టు ఈ దిమ్మ ఈ దిమ్మ
0: మన్ను తినంగని శిశువునా
1: టు ఈ దిమ్మ ఏమయ్య చేయి
0: ఆ కొంటినా
1: ఏమైనా
0: కొంటి మట్టి చేసేటువంటి వాడినా లేక వెర్రి వెర్రి వాడినా నేను చిన్న పిల్లవాడినా
1: ఏమయ్య చైల్డ్ లిటిల్ వన్ ఆర్ ఏమయ్య ఫూల్
0: నేను పిల్లవాడిని కాదు
1: ఐఎమ్ నాట్ ఎ చైల్డ్
0: నేను కొంటితనం ప్రవర్తించేటువంటి వాడిని కాదు
1: ఐ డోంట్ యాక్ట్ మెచ్యూర్
0: నేను పిచ్చివాడిని కాదు
1: ఐఎమ్ నాట్ మ్యాడ్
0: నన్ను చూసి లోకమే పిచ్చి పడిపోతుంది అది
1: ద వరల్డ్ ఇస్ మ్యాడ్ ఆఫ్ మీ
0: కనుక నేను పిచ్చివాడిని కాదు
1: ఐఎమ్ నాట్ మ్యాడ్
0: ఆ పిచ్చితనాన్ని పోగొట్టే నిమిత్తమై వచ్చినటువంటి వాడిని
1: ఐ హావ్ కమ్ హియర్ టు రిలీవ్ యు
0: మన్ను తినే నేనేమైనా పిచ్చివాడినా
1: ఐఎమ్ నాట్ మ్యాడ్
0: అని ఈ పదముల లోపలే ఆ యొక్క యశోదకు పరిపూర్ణమైనటువంటి ఒక జ్ఞానతత్వము ప్రారంభమైంది.
1: ఇన్ హిస్ రిప్లై ఇట్సెల్ఫ్ దేర్ ఇస్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ ది విజ్డమ్ ఆఫ్ కృష్ణ.
0: ఇంకా అప్పుడు ఆమె వర్ణిస్తూ వచ్చింది.
1: దెన్ షీ స్టార్టెడ్ డిస్క్రైబింగ్
0: పిచ్చులు మోగొట్టు పిచ్చి పట్టించును సచ్చిదానందుడు.
1: He cures madness and he will make you mad, Sachidananda.
0: Kanniru teppinchu, kanniru tappinchu.
1: He will make you shed tear, he will wipe out tear.
0: Sachidanandudu.
1: Oh, Sachidananda.
0: Rati nati gajeyu, nati rati gajeyu, rati nati gajeyu.
1: Woman is made into a stone and stone is made into a woman.
0: సచ్చిదానందుడు.
1: యు ఆర్ వెరీ సచ్చిదానంద.
0: ఇలాంటి నీవు తండ్రి కన్నీరు తప్పిస్తావు కన్నీరు తెప్పిస్తావు.
1: యూ విల్ వైప్ అవుట్ ది టియర్స్ అండ్ మేక్ మీ షెడ్ టియర్స్.
0: లోకం కోసం ఏడ్చేటువంటి కన్నీరును తప్పిస్తావు.
1: యూ విల్ వైప్ అవుట్ ది టియర్స్ షెడ్ ఫర్ ది వరల్డ్.
0: నీ కోసం ఏడ్చేటువంటి కన్నీరు తెప్పిస్తావు.
1: యూ విల్ ఆల్సో మేక్ మీ ది షెడ్ టియర్ ఫర్ యూ.
0: లోకవాంఛన పట్టినటువంటి ఒక పిచ్చును పోగొడతావు.
1: You will cure all the madness of the world.
0: దేవుడు దేవుడు అనేటువంటి పిచ్చిని పట్టిస్తావు.
1: You will make me mad of God.
0: ఈ రెండు నీలో ఉన్నటువంటివే కదా కృష్ణ.
1: Both are in you, Krishna.
0: అప్పటి నుంచి కూడా యశోద క్రమక్రమేణా దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది.
1: Since then Yashoda started understanding the divinity.
0: ఎక్కడ పోతున్నప్పటికీ కృష్ణుని అడగజాడలంతా కూడా గుర్తించడానికి ప్రయత్నిస్తూ వచ్చింది.
1: He started noticing the foot.
0: అందువల్లనే గోపికలు ఎన్ని విధమైనటువంటి యొక్క ఇది చెప్పినప్పటికీ యశోద నమ్మేటువంటిది కాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ సెడ్ బై ది ఎంటైర్ వరల్డ్
0: నీకోసం ఏడ్చేటువంటి కన్నీరు తెప్పిస్తావు.
1: యుల్ ఆల్సో మేక్ మీ ది షెడ్ టియర్ ఫర్ యూ.
0: లోకవాంఛన పట్టినటువంటి ఒక పిచ్చును పోగొడతావు.
1: యూ విల్ క్యూర్ ఆల్ ద మ్యాడ్నెస్ ఆఫ్ ది వరల్డ్.

0: యశోద నమ్మేటువంటిది కాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ సెడ్ బై ది ఎంటైర్ వరల్డ్ యశోద నెవర్ బిలీవ్డ్.
0: అనేక కంప్లైంట్స్ అంతా ఇస్తూ వచ్చారు.
1: పీపుల్ కంప్లైన్డ్.
0: ఏ కంప్లైంట్ కూడా యశోద నమ్మలేదు.
1: షీ నెవర్ హర్డ్ ఎనీ ఆఫ్ ది కంప్లైంట్.
0: నా కుమారుడు అలాంటి వాడు కాదు.
1: మై సన్ ఇస్ నాట్ ఆఫ్ దట్.
0: నా కుమారుడు దొంగ కాదు.
1: మై సన్ ఇస్ నాట్ ఎ
0: నా కుమారుడు జారుడు కాదు.
1: మై సన్ ఇస్ నాట్
0: చోరుడు కాదు.
1: ఇస్ నాట్ ఎ థీఫ్.
0: క్రూరుడు కాదు.
1: ఇస్ నాట్ ఎ వికెడ్ మ్యాన్.
0: అక్రూరుడు కాదు. ఏ గుణము లేనటువంటి వాడు నా కుమారుడు.
1: మై సన్ హాస్ నో అట్రిబ్యూట్స్ అట్ ఆల్.
0: గుణరహితుడు నా కుమారుడు.
1: ఇస్ అట్రిబ్యూట్లెస్
0: అని అప్పుడు ఆ యొక్క తల్లి ఆ సత్యాన్ని గుర్తించుకుంటూ వచ్చింది.
1: మదర్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ద ట్రూత్ సిన్స్ దెన్.
0: కనుకనే భగవత్ తత్వం లోపల అనేక విధములైనటువంటి యొక్క అంతరాత్మలు ఉంటుంటాయి.
1: Therefore in divinity there's lot of significance.
0: ఏదో కృష్ణుడు పుట్టాడు, గోపికలతో ఆడాడు, గోపాలతో ఆడాడు, ఏదో కాళింగ అడవిలో వెళ్లాడు, కాళి పైన నాట్యం ఆడాడు, ఇవన్నీ చెప్పుకోవటము ఒక పొద్దుపోయేటువంటి మాటలు.
1: It's only time pass. If we say that Krishna was born and spent the time with cowherd,
0: భగవంతుడు ఏమైనా చేయవచ్చు.
1: God can do anything.
0: భగవంతుడు ఇదే చేయాలి అదే చేయాలి అని చెప్పి ఎవరు నియమించేటువంటి అధికారం లేదు.
1: No one can stipulate that.
0: లేదు, శాసించే అధికారం కూడా లేదు.
1: No one can command God.
0: ఏమైనా చేయొచ్చు భగవంతుడు.
1: God can do anything.
0: ఒక్క క్షణంలో ఎంతైనా మార్పు చేయొచ్చు.
1: In a moment he can bring transformation.
0: అలాంటి వాడు ఏ కృష్ణాకారం ధరించి వచ్చాడు.
1: Such one came in the form of Krishna.
0: కృష్ణ
1: కృష్ణ
0: ఈ కృష్ణనామములు ఉండేటువంటి అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వి షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కృష్ణ.
0: కృష్ణ
1: కృష్ణ
0: అనగా హృదయ భూములు సాగు చేసేటువంటి వాడు.
1: ద వన్ హూ టిల్స్ ద ల్యాండ్ ఆఫ్ ద హార్ట్.
0: కృష్ణే. కృష్ణ అనగా సాగు.
1: కృష్ణ మీన్స్ టిల్లింగ్ ద ల్యాండ్.
0: హృదయాన్ని సాగు చేసేటువంటి వాడు.
1: ద వన్ హూ టిల్స్ ద ల్యాండ్ ఆఫ్ ద హార్ట్.
0: అంతేకాదు కర్షణ ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
1: కర్షణ దవన్
0: కర్షణ తీసి కృష్ణ అన్నాడు. ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
1: దవన్ హూ అట్రాక్ట్స్ హిస్ కృష్ణ.
0: కేవలం దేహంతోనే ఆకర్షించేటువంటి వాడు కాదు.
1: నాట్ మియర్లీ ద
0: వాక్యముతో గానముతో మాటలతో ఆటలతో పాటలతో అన్నింటి ఎందుకు ఆకర్షించేటువంటి వాడు.
1: అట్రాక్ట్స్ నాట్ ఓన్లీ విత్ ద బాడీ విత్ హిస్ డాన్స్ అండ్ సింగింగ్ అండ్ ప్లే అండ్ హిస్ వర్క్.
0: ఒకనాడు గోపికలందరూ వచ్చి ఇతన్ని పట్టి దొంగతనం చేసినట్టుగా యశోదకు చూపించాలని చెప్పని చక్కగా ప్లాన్ వేసుకున్నారు.
1: One day all Gopikas planned to catch hold of Krishna and complain to Yashoda.
0: Chudamma, nee kumarudu maa chettu pai nekki kaalanta kodunu kosukuntunnadu.
1: See, your son has climbed up the tree and plucking all the fruit.
0: Ani Yashodanu pilchukoni vacharu.
1: And they brought Yashoda there.
0: Aa Yashodanu pilchukochinappudu Yashoda raledu.
1: Yashoda didn't come.
0: Nee maatalu naaku telusunu. Naa kumarudu naa intilone untunnadu.
1: She said, I know your words. My son is
0: intilone kanipistunnadu Yashodaku.
1: He is at home only.
0: ఇంకా గోపికల ఇంటిలో కూడా కనిపిస్తున్నాడు.
1: ఇస్ ఆల్సో సీన్ అట్ ద రెసిడెన్సెస్ ఆఫ్ గోపిక.
0: అప్పుడు గోపికలు చెప్పాడు.
1: దెన్ హి సెడ్ గోపిక,
0: నువ్వు ఎందుకోసం చెట్టు ఎక్కావు, దొంగతనం కాదా ఇది.
1: దెన్ హి సెడ్ వై డిడ్ యు క్లైంబ్ అప్ ది ట్రీ. హి ఇస్ నాట్
0: లెఫ్ట్. కోపంతో చెట్టును చూరి ముట్టడించాడు.
1: అవుట్ ఆఫ్ యాంగర్ హి వాంటెడ్ టు క్యాచ్ హోల్డ్ విత్ ద హ్యాండ్.
0: అప్పుడు కోపంతో ఉన్నటువంటి గోపికలకు ఒక నవ్వును కల్పించేటువంటి మాటలు మాట్లాడాడు.
1: ది గోపికాస్ అవుట్ ఆఫ్ యాంగర్ సెడ్ ఎ వర్డ్ ఆఫ్ ఫన్.
0: నిమిషం లోపల కోపాన్ని ఆనందంగాను ఆనందాన్ని హాస్యంగాను కూడా మార్చేటువంటి వాడు.
1: ఇన్ ఎ మూమెంట్ ద యాంగర్ ఈస్ మేడ్ ఇన్ టు ఫన్ అండ్ ఫ్రాలిక్.
0: నేను ఎందుకు చెట్టును ఎక్కాను అనుకుంటున్నారా మీరు?
1: నే దట్ యు నో వాట్ ఐస్
0: మా దూడలు గడ్డి కోసుకోవటానికి ఎక్కాను.
1: యు నో ఐ క్లైంబ్ అప్ ది ట్రీ టు హ్యావ్ ద గ్రాస్ టు ఫీడ్ మై
0: డాగ్. నవ్వినారు గోపికలు. చెట్టు పైన గడ్డి ఉంటుందా?
1: ఆల్ గోపికాస్ లాఫ్డ్ ఈ ఫ్రమ్ ద గ్రాస్.
0: ఆ నవ్వుతో ఈ యొక్క కృష్ణుని పైన ఉన్నటువంటి కోపం చల్లారిపోయింది.
1: అవుట్ ఆఫ్ స్మైల్ దేర్ యాంగర్ ఇస్ ప్యాసివ్.
0: ఈ విధంగా ఇతరుల యొక్క క్రోధమును ద్వేషమును అసూయను చక్కగా మాటలతోనే అణగదొక్కేటువంటి వాడు.
1: దేర్ఫోర్ కృష్ణ విత్ ఆల్ హిస్ వర్డ్స్ యూస్ టు ప్యాసిఫై ద యాంగర్ అండ్ హేట్రెడ్ అమంగ్ అదర్.
0: కనుక భగవంతుని యందు ఏ యొక్క చర్య చేసినప్పటికీ అది ఒక అంతరాత్మతో కూడినటువంటివి.
1: ఆల్ యాక్షన్స్ ఆఫ్ గాడ్ హెస్ గాట్ సిగ్నిఫికెన్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్బోధలు కావిస్తుకుంటూ దేశం యొక్క దివ్యత్వాన్ని ఈ యొక్క క్రూరత్వాన్ని సంహారం కావిస్తూ వచ్చాడు.
1: విత్ దిస్ ఇన్నర్ టీచింగ్ కృష్ణ కంప్లీట్లీ డిస్ట్రాయ్.
0: ఆనాటి రాజులందరూ కూడా నిరంకుశంగా ప్రవర్తిస్తూ వచ్చారు.
1: అట్ ద టైమ్ దే వర్ వర్కింగ్ బిహేవింగ్ లైక్ ఎ డిక్టేటర్స్.
0: ప్రజలను అమాయకులైనటువంటి ప్రజలను అనేక విధములుగా కూడా శిక్షిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ పనిషింగ్ ఇన్నోసెంట్ పీపుల్.
0: ఆ యొక్క భూదేవికి ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకునే నిమిత్తమే తానే స్వయంగా వచ్చి ఆ లోకము లోపల అశాంతిని దూరం చేసి శాంతిని పోషిస్తూ వచ్చాడు.
1: యాజ్ పర్ ద ప్రామిస్ గివెన్ టు మదర్ ఎర్త్ హీ అపియర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కృష్ణ అండ్ పాసిఫైడ్ హర్ అండ్ ఎస్టాబ్లిష్డ్.
0: ఆ మాటలే నేటికి కూడాను

0: The word said then.
1: ఎక్కడ ధర్మము ఎప్పుడు నశిస్తుందో అధర్మము అభివృద్ధి అవుతుందో అప్పుడంతా కూడా అధర్మాన్ని తొక్కివేసి ధర్మాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తమై అవతారములు వస్తుంటాయి.
0: God incarnates when dharma vanishes, when the whole area is completely occupied.
1: అధర్మ ధర్మమంతా కూడా శిక్షించాడు.
0: Therefore he punished the dharma.
1: ప్రాణాలు తీశాడు.
0: He killed them.
1: అయితే ఇది సరికాదు.
0: However it's not correct.
1: భగవంతుడు ప్రాణాలు తీయలేదు.
0: God has not
1: killed. వాటి క్రూరత్వమే వారి ప్రాణములు వారు తీసుకుంది.
0: Their wickedness only killed them.
1: కనుక ఈనాడు కూడా ధర్మపరుడు రక్షించి దుష్టులను సంహరించాలని చెప్పి పూనుకుంటే ధర్మపరుడైనటువంటి వాడు ఒక్కడైనా చిక్కడిక్క అందరూ శిక్షకు పాత్రులైపోతారు.
0: Today if God decides to protect pious people and kill the wicked people, there will be none here.
1: సంహరించడం కాదు ఇక్కడ.
0: It's not that.
1: అధర్మాన్ని ధర్మంగా మార్చాలి.
0: Unrighteousness has got to be converted into righteousness.
1: ఏ విధంగా మార్చాలి?
0: How is it to be converted?
1: ప్రేమ తత్వంతో మార్చాలి.
0: It's only with love.
1: ఆనాడు కూడా కృష్ణుడు అదే విధంగానే ప్రేమ చేతనే సర్వల హృదయాన్ని మార్చినాడు.
0: In those days Krishna also converted with this.
1: అయితే కంసుని చంపింది ఎవరు?
0: Then who killed Kamsa?
1: ఇది కృష్ణుడు కాదా?
0: He is not the Krishna.
1: కాదు కాదు.
0: No.
1: ఇది ఏదో రాసినటువంటి చరిత్రలో ఉండేటువంటిది కానీ కృష్ణుడు చంపలేదు కంసుని.
0: Is not the Krishna who killed Kamsa.
1: ఆ యొక్క కంసుని యొక్క స్వభావమే అనగా ఇమాజినేషన్ భ్రమనే ఆ యొక్క కంసుని చంపింది.
0: It's only imagination, the thought of Kamsa.
1: ఎప్పుడు కృష్ణుడు వస్తాడో ఎప్పుడు కృష్ణుడు వస్తాడో సర్వత్ర ఎక్కడ చూసినా కృష్ణుడు గారే కనిపించాడు.
0: When Krishna would come, he started noticing Krishna everywhere.
1: అది తన యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఇట్ ఇస్ ఆల్ హిజ్ ఓన్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
1: కనుక అతని యొక్క రిఫ్లెక్షన్ అతన్ని హతమార్చింది.
0: హిజ్ రిఫ్లెక్షన్ కిల్డ్ హిమ్.
1: అతని యొక్క రియాక్షన్ అతన్ని సంహరించింది.
0: హిజ్ రియాక్షన్ కిల్డ్ హిమ్.
1: అతని రీసౌండ్ అతన్ని ప్రతిధ్వని గావించింది.
0: హిజ్ ఓన్లీ రీసౌండ్ దట్ ఇస్ హర్డ్.
1: కాబట్టి ఎవరిని కృష్ణుడు చేతులారా చంపలేదు.
0: కృష్ణ హాస్ నాట్ కిల్డ్ ఎనీవన్ ఆన్ హిజ్ ఓన్.
1: అన్ని యత్ భావం తద్ భవతి. వారి భావంలో వారిని రక్షిస్తూ వారి భావంలో వారు శిక్షిస్తూ వచ్చాయి.
0: వన్ ఇస్ ప్రొటెక్టెడ్ బై హిజ్ ఓన్ ఫీలింగ్, వన్ ఇస్ కిల్డ్ బై హిజ్ ఓన్ ఫీలింగ్.
1: కనుకనే మానవుని యందు మంచి భావం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ హస్ మ్యాన్ డెవలప్ గుడ్.
1: ఒకరిని చంపాలని వచ్చినటువంటి వాడు వాడే చేస్తాడు కానీ ఇంకోరిని చంపలేడు.
0: One is prepared to kill, he will die, he can't kill anyone.
1: కనుక ఆ దుర్భావమును హృదయం నుంచి దూరం చేయాలి.
0: Therefore give up bad thoughts.
1: భగవంతునికి ఎవ్వరూ ద్వేషులు లేరు.
0: God hates none.
1: భగవంతునికి ఎవ్వరు కూడాను అసూయ కలిగినటువంటి వారు లేరు.
0: God doesn't feel jealous of anybody.
1: భగవంతునికి ఎవ్వరిపైన ఆగ్రహం లేదు.
0: God is not angry with anyone.
1: భగవంతునికి ఎవ్వరిపైన అనుగ్రహము లేదు.
0: God has no special grace.
1: ఆగ్రహ అనుగ్రహములు మీ యొక్క భావము యొక్క స్వరూపములే.
0: The grace and anger are your own.
1: అందువలనే భావాతీతం త్రిగుణరహితం.
0: So it's beyond all thoughts without the three attributes.
1: భావము లేదు గుణములు లేదు.
0: He has no thoughts and he has no attributes.
1: ఏకం సత్యం విమలం అచలం.
0: It's only one that is pure and unsullied, immovable.
1: సర్వది సాక్షిభూతం. అన్నిటికీ సాక్షి స్వరూపుడతాడు.
0: God is an eternal witness.
1: Kanuka ee naati bhaktulu kashtal lopala bhagavantudu naaku enni enduku ee kashtalu pettutunnadu bhagavantudu enduku nannu itlu shikshistunnadu ani anukuntamu. Bhagavantudu kaadu shikshinchedi, bhagavantudu kaadu kashtalu ichchedi. Mee bhramale meeku kashtaluga maarutunnayi.
0: Today devotees feel, why God puts me to suffering? Why does he give me all these?
1: Ee kashtamulu puraskarinchukoni మాలో ఉన్నటువంటి చెడ్డ భావంలో దీనికి పనిష్మెంట్ గా ఉంటున్నాయి అని ఎవరు గుర్తిస్తారో వారే నిజమైన భక్తులు.
0: He's only a true devotee who will understand that the difficulties are just the reactions of his own wrong thoughts.
1: అది గుర్తించినటువంటి ఆమెను కుంతి దేవి.
0: కుంతి దేవి రికగ్నైజ్ దిస్ ఫ్యాక్ట్.
1: ఆ కుంతి ఎవరు?
0: హూ ఇస్ కుంతి?
1: వసుదేవుని సిస్టర్.
0: షీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ వసుదేవ.
1: అందువల్లనే కృష్ణుడికి మేనత్త అన్నారు.
0: అండ్ దేర్ ఫోర్ షీ ఈజ్ ది ఆంట్ ఆఫ్ కృష్ణ.
1: ఆమె కట్ట కట్టపటి సమయం లోపల కృష్ణుడు ద్వారక పోతున్నాడు.
0: Towards the end Krishna was returning, going to Dwaraka.
1: Andartona cheppi vaadiki oka veedkol isthunnaranki cheppadu.
0: He took leave from them and he started returning.
1: Dharmaja nenu selavu teesukuntunnanu.
0: He said, Dharmaja,
1: Dwarakanu vadali chaala kaalam ayipoyindi, nenu velli raavali annadu.
0: It's long time that I left Dwaraka, it's time for me to go.
1: Adiki evvaru kudunu jawabu cheppetunte vaaru kaadu.
0: In those days no one replied.
1: Rathamantha siddhamaipoyindi.
0: The chariot is
1: elanti paristhithilo kudunu భగవంతుని మనసు ఒక్క నిమిషంలో మారచ్చు, ఒక్క నిమిషంలో త్యాగం కావచ్చు, ఒక్క నిమిషంలో ప్లానంతా కూడా విరగదొక్కవచ్చు.
0: At any time God can do anything, he can change the plan in any way.
1: తన సంకల్పమే తనకు మూలాధారము.
0: His will is the basis for everything.
1: అందరితో నా సెలవు తీసుకుని కుంతి దగ్గరికి వెళ్ళాడు.
0: హి టుక్ లీవ్ ఫ్రమ్ ఎవ్రీబడీ అండ్ వెంట్ కుంతి.
1: ఆ కుంతి దగ్గరికి వెళ్ళేటప్పటికి, నాయన మాకు కలిగినటువంటి కష్టాలు ఇది మా భ్రమలే.
0: వెన్ హి వెంట్ టు కుంతి, కుంతి సెడ్,
1: నా కుమారుడు అనుభవించినటువంటి బాధలన్నీ కూడా నా కుమారుడు యొక్క భ్రమలే.
0: All the sufferings experienced by my sons are only
1: నిజంగా ఆ ధర్మానికి యుద్ధం పైన ఆశనే లేకుండా గెలిపోయి ఉంటే ఈ అరబులు పాలకు అయ్యేటువంటి పనే ఉండదు.
0: Had he not played this game of dice, they would not have
1: been. ఈ అడవుల పాలు చేసి ఆకులను మేసి కన్న కష్టాలు అనుభవించడానికి నా కుమారుడు యొక్క భావమే దీనికి మూల కారణము.
0: They were sent to the forest, they had to eat all the kinds of leaves and tubers.
1: నీవు కాదు, నీవు సంరక్షకుడవే.
0: You are only the protector.
1: కనుక ఆ నా కుమారుడు బాధపడుతున్నటువంటి సమయం లోపల నేను నిరంతరం కూడా నిన్ను స్మరిస్తూ వచ్చేటువంటి వేళ.
0: So when my sons are feeling so sad, I thought of you.
1: లోకములో కష్టములు వచ్చినప్పుడే భగవంతుని స్మరిస్తారు, కానీ సుఖములో స్మరించరు.
0: In this world, in times of difficulties, people think of God.
1: సుఖములందు కోరరు మానవులు.
0: They don't think of God.
1: కష్ట సమయములందు కావలియు నేను.
0: They want God in times of difficulties.
1: చూసారా, ఆ కష్టాల సమయంలోనే భగవంతుని స్మరిస్తారు.
0: They think of God in times of
1: కనుక కృష్ణ, నేను ఈ దేహంతో ఉండినంత వరకు నా కష్టాలే అనుగ్రహించమని చెప్పిన కోరింది.
0: So said Krishna, so long I am alive, grant me all.
1: అయితే ఇంతకాలం మా చుట్టూ ఉండి ఇప్పుడు నిన్ను ఎడబాసి ఉండడానికి చాలా బాధగా ఉంటుండదని.
0: Having been in your company so long,
1: కానీ నీ సంకల్పాన్ని మార్చేటువంటి శక్తి నాలో లేదు.
0: I don't have any capacity to change your will.
1: కృష్ణ, ఈ మేనత్ర మాత్రం మరవద్దు అని చెప్పింది.
0: కృష్ణ నెవర్ ఫర్గెట్ యువర్ ఆన్.
1: సరే అందరితో చెప్పాడు, ఉత్తర దగ్గరికి వెళ్ళాడు.
0: సో సేయింగ్ హి వెంట్ ఉత్తర.
1: ఉత్తర పరిగెత్తుకుని వచ్చి కృష్ణుడు ద్వారకు వెళుతున్నాడని తెలిసి పరిగెత్తుకుని వచ్చి కాళ్లపైన పడింది.
0: ఆన్ కమింగ్ టు నో దట్ కృష్ణ వాస్ గోయింగ్ టు ద్వారక, ఉత్తర కేమ్ రన్నింగ్ అండ్ ఫెల్ ఆన్ హిస్ ఫీట్.
1: అభిమన్యుడు మరణించినప్పటి నుంచి కూడాను నా కడుపు బాధ నేను భరించుకుంటూ ఎన్ని విధములు నేను ఓర్చుకున్నప్పటికీ నేను ఓర్చుకోలేకపోతున్నాను.
0: Krishna, since the time of the death of Himanyu, I could not bear.
1: నా గర్భములో మంటలు మండుతున్నాయి.
0: The whole body is burning.
1: దీని కారణం ఏమిటో నాకు తెలియదు.
0: I don't know the reason.
1: నీవు ఇప్పుడు ద్వారకు పోవడానికి వీలు కాదు.
0: It's not possible.
1: నా ప్రసవం అయ్యేంత వరకు నీవు ఉండే తీరాలి.
0: You must stay here.
1: అన్ని విధాలా నా యొక్క తాతలను ముత్తాతలను మా తండ్రులను కూడా కాపాడుతూ వచ్చావు.
0: You have been protecting the fathers and forefathers.
1: ఈ పాండవులందరినీ నీవే కాపాడినటువంటి వాడు.
0: You only protected Pandavas.
1: ఈ పాండవుల యొక్క వంశములకు ఇది ఒక్కటే మూల కారణం.
0: Is only remaining for the entire clan of Pandava.
1: ఈ గర్భం ఏమైపోతే పాండవుల యొక్క వంశమే నిర్మూలమైపోతుంది.
0: If anything is to happen now, the whole clan would be put to an
1: end. నీవు పోవడానికి వీలు కాదని కాళ్ళు గట్టిగా కట్టుకుంది.
0: Therefore she clasped his feet tightly. Don't go.
1: చూసారా, ఆ భక్తి యొక్క ప్రపత్తి తక్షణమే ఆ యొక్క ద్వారక పోయేటువంటి ప్రయాణం నిలిచిపోయింది.
0: That is the, as a result, consequence of our sincere and devotion.
1: Uttarku promise chesadu.
0: He made a promise to Uttara.
1: Uttara, nee prasavam ayyanta varaku nenu dwaraka ponu annadu.
0: He said, Uttara, until you deliver, I don't go to Dwaraka.
1: Appudu Dharmajudu, Arjunudu, Bhimudu, Nakula Sahadevudu, Draupadi, Subhadra andaru vachi aa yokka Uttara yokka bhakti prapattulanu chaala koniyaadutu vacharu.
0: Then all Pandava, Dharma, Arjuna, Bhima, Nakula, Sahadeva, everybody started appreciating.
1: Vayasu chinnadainappatiki,
0: though you are so young,
1: uttara uttama bhakti kaliginatundi.
0: You have the noblest devotion.
1: Enduvalananaga aana garbhamlo undinappudu,
0: because so long
1: asattava yesinatundi yokka brahmastrani dani nirmoolam gaaviche nimittam Krishnudu aana garbhamlo praveshinchadu.
0: In order to see that the effect of this brahmastra would be nullified,
1: ana alasi nidriche samaya lopala tana garbhamlo krishnudu tayi pani chestunnattuga darshinchindi.
0: She could visualize Krishna there in her womb protecting.
1: Appati nunchi kudanu krishna krishna krishna krishna ee krishna padam tappa maroka padam aame notu nunchi raledu.
0: Since then she has been chanting the name of Krishna, nothing else.
1: ధర్మరాజుని చూచినా కృష్ణ అని చూచేది.
0: ఈవెన్ షీ వాచెస్ ధర్మజా, షీ సేస్ కృష్ణ.
1: కుంతిని చూచినా కృష్ణ అనేది.
0: ఈవెన్ కుంతి,
1: ఇది చరిత్రలో ఎక్కడ కనిపించదు.
0: దీస్ థింగ్స్ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
1: ఆమె భావమంతా కృష్ణ భావమే.
0: హీ ఈస్ ఫుల్ ఆఫ్ కృష్ణాస్ ఫీలింగ్.
1: అందువలననే ఆ ప్రసవమైన తర్వాత,
0: సో ఆఫ్టర్ డెలివరీ,
1: అనేక విధములుగా పరీక్షించి ప్రాణం ఒసగినటువంటి వాడు కనుకనే అతనికి పరిచ్యత్తుడు అని తానే పేరు పెట్టాడు.
0: He himself named the child because he's put to lot of tests.
1: భగవంతుని యొక్క లీలలు ఇట్టివి అట్టివి అని చెప్పుటకు ఎవరికి సాధ్యం కాదు.
0: ద విల్ ఆఫ్ గాడ్ కెనాట్ బి డిసైడెడ్, కెనాట్ బి సెడ్ బై ఎనీబడీ.
1: ఎక్కడ భగవంతుడు ఉన్నాడు ఎక్కడ లేడు అని అన్వేషణ చేయటం చాలా ఒక విధమైనటువంటి హాస్యాస్పదమే.
0: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫన్ టు థింక్ అండ్ సెర్చ్ ఫర్ గాడ్.
1: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉన్నటువంటి వాడిని అన్వేషించాలి, కానీ ఎక్కడ చూసినా ఉండేటువంటి భగవంతుని అన్వేషించడం ఎక్కడ?
0: ఇఫ్ హిస్ ప్రెజెంట్ ఎట్ వన్ పర్టికులర్ ప్లేస్, యూ కెన్ గో అండ్ సెర్చ్. when he is present everywhere.
1: ఇక్కడా అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు అని. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినప్పటికీ ఉన్నది ఒక్కడే.
0: You may see here and there, everywhere, only one exists.
1: కనుక అట్టి ఏకత్వాన్ని గుర్తించినటువంటిదే ఉత్తర.
0: It's only Uttara who could understand this oneness.
1: అట్టి ఉత్తమమైనటువంటి గుణవంతురాలు కనుకనే ఆమె నిమిత్తమే తన ప్రయాణం కూడా మానుకున్నాడు.
0: Because Uttara had got Uttama noble feeling.
1: కనుక భగవంతుని హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి యొక్క భక్తి ప్రపత్తులు మానవుల్లో ఆవిర్భవించాలి.
0: Therefore the humanity should develop that sincere devotion.
1: కేవలం మాటలతో మాత్రమే అతని హృదయం కరగదు.
0: By merely verbosity the heart would not melt.
1: దాన్ని కరిగించేటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: We should have the strength to melt the heart of God.
1: మెల్ల మెత్తగానే ఉంటుంటాలి.
0: Butter is so soft.
1: కానీ నెయ్యి కావాలంటే దానికి అగ్గి పెట్టాలి, దాన్ని కరిగించాలి.
0: In order to make the butter ghee, you should put it on fire.
1: చూసావా, మెత్తని వెన్నకైనా కూడాను వేడిని చూపించినప్పుడే కరుగుతుంది, కానీ లేకపోతే మెత్తని అయినప్పటికీ కరగదు.
0: The butter is so soft, unless you put it on fire, it would not melt.
1: కాబట్టి మన హృదయమే బటర్.
0: Therefore heart is butter.
1: దానికి భగవత్ ప్రేమ అనేటువంటి వేడిని చూపించినప్పుడే ఆ హృదయం కరుగుతుంది.
0: So when you show the heat of the love towards God, it melts.
1: అందువల్లే గోపికలకు హృదయాలంతా కూడాను తాను చేరుకున్నాడు.
0: For that reason he could catch.
1: అప్పటి నుంచి కూడా గోపికలు చాలా పిచ్చివారి వలె ఎక్కడ చూసినా వెతకడానికి ప్రయత్నించారు.
0: Since then all the cowherd maids were mad at him.
1: అది గుట్టే, ఇది మట్టే అనేటువంటి భేదములే లేవు వారికి.
0: They didn't have any kind of discretion. That's the
1: problem. గోకులంలో ఆడుకుంటూ,
0: while playing in Gokula,
1: బృందావనంలో ఆడుకుంటూ,
0: playing in Vrindavan,
1: ఉన్నట్టుండి కృష్ణుడు కనిపించలేదు.
0: All of a sudden Krishna disappeared.
1: ఇది ఏ సమయము ఏమని కూడా గోపికలు యోచించలేదు.
0: Krishna didn't mind the time even.
1: చెట్టు చెట్టు దగ్గరికి పోతున్నారు.
0: They were approaching every tree.
1: ఒక్కొక్క మొక్క మొక్క దగ్గరికి పోతున్నారు.
0: They were going to every plant.
1: ఒక్కొక్క పుష్పాన్ని పట్టుకుంటున్నారు.
0: They were holding a flower.
1: ఇవో పిచ్చి వారి వలె వెతుకుతున్నారు.
0: They were searching in a mad way.
1: వాళ్ళని ఏమడుగుతున్నారు ఆ మొక్కలంతా పోయి.
0: What is they are asking?
1: నల్లని వాడు,
0: the dark complexion one,
1: పద్మనయనంబులవాడు,
0: the one with the eyes of a lotus flower,
1: కృపారసముపై చల్లెడువాడు,
0: the one who will spill the fluid of grace,
1: కృపారసముపై చల్లెడువాడు,
0: the one who will fill you with the grace,
1: ప్రేమ సంకిచితము చేర్చువాడు,
0: is the one who will make you full of love,
1: ప్రేమ వెదజల్లెడువాడు,
0: the one who would spread love.
1: ఓ మల్లియలారా,
0: ఓ ట్వైనర్స్,
1: ఓ ఫ్లవర్స్,
0: జాస్మిన్ ఫ్లవర్స్,
1: ఓ మల్లియలారా,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
1: మీ పొదల చాటున లేడు గదమ్మ చెప్పరే.
0: ఈ కృష్ణ హిడెన్ బిహైండ్ యువర్ బుషెస్, ప్లీజ్ లెట్ మీ నో.
1: పుష్పాలు చెప్తాయా, వాటికి నోరుందా?
0: విల్ ఫ్లవర్స్ రిప్లై? డు దే
1: పొదలకు నోరుందా?
0: పుష్పాల
1: వలె వచ్చి, ఓ పొదల్లారా, మీ చాటునేమైనా ఉన్నాడా మా కృష్ణుడు, మీ దగ్గర ఏమైనా ఉన్నాడా కృష్ణుడు, ఇలాంటి వాడు అలాంటి వాడు అని గుర్తులంతా చెప్తూ వెతుకుతూ ఉన్నారు గోపికలు.
0: లైక్ మ్యాడ్ పీపుల్ ద గోపిక స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ కృష్ణ, అడ్రెసింగ్ ది ట్వైన్స్.
1: ఎలాంటి వాడు మీకు తెలుసునా? నల్లని వాడు.
0: యు నో వాట్ టైప్ ఆఫ్ మ్యాన్ హీస్?
1: పద్మనయనంబుల వాడు,
0: ఐస్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపాల సంబు పై చల్లెడు వాడు,
0: అండ్ హి విల్ జస్ట్ షౌట్ ప్రేమ
1: దబ్బి దప్పించము వాడు,
0: అండ్ హిస్ గాట్ ది ఫెదర్ ఆఫ్ ది పీకాక్ ఫెదర్స్,
1: మా ఉల్లము దోచుకోవచ్చే,
0: ది వన్ హూ హస్ టేకెన్ అవే అవర్ హార్ట్స్,
1: మా సర్వము దోచుకోవచ్చే,
0: హి హస్ టేకెన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్,
1: ఓ మల్లియలారా,
0: ఓ ఫ్లవర్,
1: మీ పొదల చాటున లేడు గదమ్మ చెప్పరే.
0: Why don't you tell me?
1: ఎందుకోసం మిమ్మల్ని అడుగుతున్నావా? మా సర్వస్వాన్ని దొంగిలించుకొని వచ్చాడు.
0: యు నో వై వీఆర్ ఆస్కింగ్? బికాజ్ ఇట్స్
1: మా దగ్గర గతియే లేదు.
0: వీ డోంట్ హావ్ ఎనీథింగ్.
1: తినడానికి తిండి లేదు, ఉండడానికి కొంప లేదు.
0: వీ డోంట్ హావ్ ఫుడ్ నాట్
1: మా సర్వము కృష్ణుడే.
0: ఎవ్రీథింగ్ ఇస్ కృష్ణ.
1: అలాంటి కృష్ణుడు లేకపోతే మా బ్రతికెందుకు?
0: హౌ కెన్ వీ లివ్ వితౌట్ కృష్ణ?
1: ఓ మల్లియలారా, మీ పొదల చాటున ఉన్నాడా చెప్పండి.
0: ఓ ఫ్లవర్స్, ఇస్ కృష్ణ దేర్ బిహైండ్ ద బుషెస్? టెల్ మీ.
1: భక్తి ఇంత అమాయకమైనటువంటి భక్తి.
0: చదువులంటారు
1: వాళ్ళకి, వచ్చి మూర్ఖత్వము ఒక హిస్టీరియా అంటుంటారు.
0: టుడే పీపుల్ సే దట్ ఇస్ సైన్ ఆఫ్ హిస్టీరియా.
1: లోకం అందరికీ ఇలాంటి హిస్టీరియా పడితే ఎంత ప్రశాంతంగా ఉండేది దేహము.
0: ఇఫ్ ది హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ హిస్టీరియా, ద వరల్డ్ విల్ బి అట్ రెస్ట్.
1: దేవుడు కావాలనేటువంటి హిస్టీరియానా?
0: డిజైర్ ఫర్ గాడ్.
1: ఇంకా కొంతమంది అంటారు వీరికంటే ఒక పిచ్చి పట్టింది రా, సాయిబాబా పిచ్చి పట్టిపోయింది అంటారు.
0: పీపుల్ సే దే ఆర్ ఫుల్ ఆఫ్ మ్యాడ్నెస్ ఆఫ్ సాయిబాబా.
1: నిజంగా ఈ పిచ్చి ఎంత ఉత్తమమైనటువంటి పిచ్చి.
0: వాట్ గ్రేట్ థింగ్ ఈస్ దట్ మ్యాడ్నెస్?
1: పిచ్చి ఆసుపత్రిలో అనేక రకమైనటువంటి ఇంత పిచ్చి వారంతా ఉంటారు.
0: There are many mad people in the mental hospital.
1: ఒకడు అరుస్తూ ఉంటాడు.
0: One shouts.
1: డోర్ అంతా కొడుతూ ఉంటాడు.
0: One hits the door.
1: ఇంకోడు ఏదో పాట పాడుకుంటుంటాడు.
0: One sings.
1: ఇంకోడు ఏదో గిల్లుకుంటుంటాడు.
0: One goes on speaking.
1: ఇన్ని రకములైనటువంటి పిచ్చి వాళ్ళు ఉంటుంటారు.
0: Many mad people.
1: కానీ ఈ పిచ్చి వాళ్ళందరూ కూడా డాక్టర్స్ కూడా చాలా ట్రబుల్స్ ఇస్తుంటారు.
0: The mad people will give trouble to doctors.
1: కానీ ఒక దగ్గర కూర్చొని దేవుడా దేవుడా అనేటువంటి డాక్టర్ కూడా సమీపటం లేదు కదా, ఎంత మంచి పిచ్చి ఈ పిచ్చి.
0: But the mad one who sits there all alone thinks of God.
1: ఇలాంటి ఉత్తమ పిచ్చి పట్టి చేస్తే ఎంత అదృష్టవంతులో వీరు.
0: You are really lucky if you have that madness.
1: దేవుడు అనేటువంటి పిచ్చి అందరికీ పట్టాలి.
0: Everybody should have this madness of
1: God. పిచ్చి పట్టినప్పుడే ఈ లోకము ధనము ధాన్యము గృహము ఇలాంటి పిచ్చి అంతా దూరం పోతుంది.
0: When once you have got all madness for God, you will not have the madness.
1: ధనమెచ్చను మదమెచ్చను.
0: You got money, they'll be
1: able. మనమెచ్చిన దుర్గుణము మానక
0: హెచ్చు. You got arrogance, you'll be
1: bad. మనముడిగిన మదముడుగును.
0: When once money is gone, you'll be arrogant.
1: దుర్గుణము మానుని వేమాన.
0: And therefore it's only money that makes you arrogant.
1: కనుక ఈనాడు ధనము పిచ్చి పట్టిపోతుంటుండాలి.
0: People are mad after money.
1: దైవం పిచ్చి తగ్గిపోతుండాలి.
0: They're not mad after
1: money. ఈనాడు దైవం పిచ్చి పట్టి ఎంత ఉత్తమమైన మార్గాన్ని ప్రవర్తించేటువంటి వారు.
0: It's only noble path if we are mad.
1: ధన పిచ్చి పట్టడం చేతనే అహంకారము అసూయ అనేక విధమైనటువంటి ద్వేషము క్రోధము ఈర్ష్య డంబము ఇలాంటి దుర్గుణాలంతా కూడా దానితో పాటు పెరుగుతూ వస్తుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ వరల్డ్లీ మ్యాడ్నెస్ దేర్ ఇస్ ఎవరీస్ పాంప్ అండ్ షో అండ్ యాంగర్ అండ్ గ్రీడ్.
1: ధనము కావాల్సింది.
0: మనీ ఇస్ నీడెడ్.
1: ఏ ధనము కావాలి?
0: వాట్ మనీ?
1: అనుగ్రహ ధనము కావాలి.
0: దట్స్ ఎ వెల్త్ ఆఫ్ గ్రేస్.
1: ప్రేమ ధనము కావాలి.
0: ఇస్ ఎ వెల్త్ ఆఫ్ లవ్.
1: దివ్యమైనటువంటి యొక్క దైవ ధనము కావాలి.
0: ఇస్ ఓన్లీ డివైన్
1: వెల్త్. ఆ ధనమే శాశ్వతమైనటువంటిది.
0: దట్ వెల్త్ ఇస్ పర్మనెంట్.
1: ఇవన్నీ కూడాను కదిలిపోయే మేఘములు వంటివి.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక ఆనాడు గోపికలు ఈ విధమైనటువంటి యొక్క దీనిని కృష్ణుని ఆరాధిస్తూ వచ్చారు.
0: గోపికాస్ కౌహర్డ్ మేడ్స్ వర్షిప్.
1: అందుకోసమనే ఈ సత్యాన్ని గుర్తించి కృష్ణుని దగ్గర నుంచి ఒక జవాబును కోరుతుంది యశోద.
0: హావింగ్ అండర్స్టూడ్ యశోద ఎక్స్పెక్టెడ్ రిప్లై ఫ్రమ్ కృష్ణ.
1: కృష్ణ నే పెట్టినది తినవు.
0: యు డోంట్ ఈట్ వాట్ ఐ ఆఫర్.
1: గొల్లల పుట్టలకు పోయి
0: you go to the cowherd
1: base na pattelugalo butuna tinejavu.
0: You collect fistful of butter and eat.
1: Neeto puttenu rattella krishna.
0: Everything has come to the matter of fish.
1: Yevuti nee pichi.
0: What is this matter?
1: Man intilo venna leda.
0: Don't we have butter?
1: Nenu petti enduku nee cheyakoddu.
0: Why don't you eat?
1: Parlo inti venna neeku enduku anta ruchi.
0: Why is it that you find
1: ఆ అన్నం దొంగిలించడం చేతనే నీతో ఊరంతా కూడా ఒకే అల్లరిగా ఉంటుండాలి.
0: There's lot whole thing is noisy now.
1: నోరంత వెన్న వాసన.
0: All of your mouth smells.
1: నూరంతయు ఆగడంబు ఊరంతయు ఆగడంబు.
0: The entire village is
1: ఒకటే రద్దు.
0: There's a lot of complaints.
1: ఊరంత లేవు బాల.
0: You are so small, tiny, tender.
1: ఎంత చిన్న పిల్లవాడవు నీవు.
0: You are very young.
1: ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నావు ఈ గోకులం లోపల?
0: Why are you so mischievous in this gokula?
1: కనుక ఇది నువ్వు చేయదానటువంటి పని.
0: No, you shouldn't do that.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
0: Then Krishna replied.
1: అమ్మా నేను వెన్నను కాదు తీసుకునేటువంటిది, వాళ్ళ హృదయాన్ని తీసుకుంటున్నాను.
0: Mother, I am not stealing.
1: హృదయం పవిత్రమైనటువంటిది.
0: Heart is pure.
1: వాళ్ళ హృదయం ఎత్తుంటాదో తెలుసిన అమ్మా నీకు.
0: Mother, you know how their heart is.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: The hearts of the gopikas is pure and unsullied.
1: నిర్గుణం
0: no attribute.
1: నిరంజనం సనాతనం
0: ఎటర్నల్
1: నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. మన ఇంట్లో అట్లాంటిది లేదే ఆ వెన్న.
0: సచ్ హార్ట్ విచ్ ఇస్ అన్సలీడ్ ఇస్ నాట్ అవైలబుల్ ఎట్ హోమ్.
1: ఎందుకోసం వాళ్ళింటి వెన్న నీకు అంత రుచిగా ఉంటుంది?
0: హౌ ఇస్ దట్ యు ఫైండ్ ద బటర్ ఆఫ్ ద నేబర్హుడ్ టేస్టింగ్.
1: ఆ తెల్లవారు జామన్నే
0: ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్
1: కుండల్లో పెరుగు ఉంటే
0: వెన్ దట్ కర్డ్
1: పెరుగులో కవ్వం వేసి
0: దే విల్ చర్న్ ఇట్.
1: ఆ తాడును చుట్టి వీళ్ళంతా కృష్ణనామంతో పలా వాళ్ళు చిలుకుతూ ఉంటే ఆ కృష్ణనామానికి తగినట్టుగా ఈ గాజులు తాళం వేస్తూ వచ్చాయి.
0: When they start churning the curd there, according to the churning process, the bangles also will act as a drum.
1: తాళము.
0: It will be like
1: ఆ యొక్క చిలికేటువంటి యొక్క కవము శృతి.
0: And the central stick in the churning process is like a శృతి.
1: ఆ యొక్క శృతి తాళముతో పలా ఆ యొక్క దీనిని చిలుకుతూ ఉన్నారు. చిలికిన తర్వాత తేలినటువంటిది వెన్న.
0: దట్ విచ్ సెటిల్స్ ఆన్ ద టాప్ ఇస్
1: బటర్. అమ్మా గోపులం యొక్క గోపికల యొక్క హృదయాలు కేవలం కడవల వంటివి.
0: ద హార్ట్స్ ఆఫ్ గోపికాస్ ఆర్ లైక్
1: బుద్ధి అనే కవం వేసి
0: పుటింగ్ దట్
1: ప్రేమ అనేటువంటి తాడును కట్టి స్మరణ అనేటువంటి చిలుకుడు చిలికినప్పుడు పుట్టినటువంటి యొక్క మకరందమే అదే సర్వవేద సారము వెన్న అని సర్వశాస్త్రముల యొక్క మదించి చిలికినటువంటి యొక్క మకరందమే ఈ వెన్న అన్నాడు.
0: ఆల్ సీక్రెట్ టెక్స్ట్ ఆర్ చర్న్డ్ అండ్ ఇట్ ద బటర్ అవుట్ ఆఫ్ ఇట్.
1: మన ఇంట్లో అట్లా జరుగుతుండగా
0: ఇస్ దట్ హ్యాపెనింగ్ ఎట్ హోమ్?
1: కృష్ణుని నామం స్మరిస్తున్నావా?
0: డూ యూ థింక్ ఆఫ్ కృష్ణాస్ నేమ్?
1: తెల్లవారుజామున ఎవరితో చిలికిస్తున్నావు నువ్వు?
0: యు మేక్ అదర్స్ చర్న్ ద కర్డ్.
1: కాదు, ఆ గోపికల యొక్క వెన్న అంత మహారుచిగా ఉంటాయని.
0: దేర్ఫోర్ ద బటర్ ఆఫ్ ద గోపికాస్ ఇస్ సో టేస్టీ.
1: ఈ విధంగా ఆధ్యాత్మిక భావం చేతనే కృష్ణుని యొక్క ప్రతి మాట కూడాను ప్రతి హృదయంలో కూడాను కరిగించేటువంటి రీతిగా మాట్లాడుతూ వచ్చాడు.
0: ఆల్ ది స్పిరిచువాలిటీ కృష్ణ టాకింగ్ ఫుల్ ఆఫ్
1: స్పిరిచువాలిటీ. కనుకనే అన్ని అవతారముల కంటే కృష్ణ అవతారము పూర్ణ అవతారము అన్నారు.
0: దేర్ఫోర్ ఆఫ్ ఆల్ ది ఇన్కార్నేషన్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఇస్ ఫుల్ అండ్ కంప్లీట్.
1: కనుకని అష్టాదశ పురాణములు రాసి
0: having composed 18
1: brahma sutramulu rasi
0: having composed
1: narada bhakti sutramulu rasi
0: after like brahma
1: anni rasinappatikini vyasudu maha panditudu
0: vyasa is a great scholar
1: kani manas shanti lekapoyindi
0: but he had no mental peace
1: poyinadu yamuna teeramlo kurchunnadu
0: he sat along the banks of yamuna
1: oke vicharamto untunnadu
0: he was very sad
1: narada vachadu
0: narada came
1: ee vyasa sarvajnudu neevu sarvashastra paripurnudu neevu వేద శాస్త్ర ఇతిహాస పురాణములంతా కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడవు. ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ నాలెడ్జ్?
1: నాకు ఆరు శాస్త్రములు తెలుసు.
0: ఐ నో ఆల్ సిక్స్ టెక్స్ట్.
1: సమస్త వేదములు తెలుసు.
0: ఐ నో ఆల్ వేద.
1: పురాణములు తెలుసును.
0: ఐ నో ఎపిక్స్.
1: కానీ అన్ని తెలిసి కూడా నాకు శాంతి లేకపోయింది.
0: ఆల్ దిస్ నాలెడ్జ్
1: కాబట్టి పురాణముల వల్ల వేదం వల్ల శాస్త్రం వల్ల మనిషికి శాంతి కలుగుతుంది అనేటువంటిది చాలా పొరపాటు.
0: దేర్ఫోర్ ఇస్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ మ్యాన్ విల్ హ్యావ్ ద పీస్ బై గోయింగ్ త్రూ ద టెక్స్ట్ లైక్ వేద అండ్ పురాణ.
1: పిచ్చివాడ, గ్రంథాలు రాస్తూ పోతున్నావు.
0: యు గో ఆన్ రైటింగ్ టెక్స్ట్.
1: గ్రంథాన్ని మృంగటం లేదు నీవు.
0: బట్ యు ఆర్ నాట్ టేకింగ్ ది ఎసెన్స్.
1: దాని రసాన్ని నీవు తీసుకోవటం లేదు.
0: యు ఆర్ నాట్ టేకింగ్ ది ఎసెన్స్.
1: రసో వైసహ, అదే భగవంతుని యొక్క ప్రేమ రసము.
0: ఇట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ డివినిటీ.
1: కనుక నేటి నుంచి నీవు భగవంతుని పైన ప్రేమ కలిగినటువంటి భాగవతాన్ని రాస్తురా.
0: Therefore, from this day, you compose the text, write the text.
1: Bhagavatam anta kudunu prema rasame.
0: The Bhagavata is full of love.
1: Appude neeku shanti labhistundi annadu.
0: Then you will have peace.
1: Aa Naraduni aagnanu puraskarinchukoni,
0: basing on Narada's word,
1: Vyasudu rastu vachadu.
0: Vyasa started
1: composing. Naraduni kuda cheptu vachadu.
0: Then he started.
1: Ellabdha pumam, iccha ramo bhavati, tapto bhavati, matto bhavati, atma ramo bhavati. Ee vidhanga okkoka reetiga smaristu aa rasane gurinchi vicharistu vachadu.
0: He started composing, writing the text and started enjoying the essence of divinity.
1: అప్పుడే వ్యాసునికి శాంతి కలిగింది.
0: Then only Vyasa could have the peace.
1: కర్కుడు ప్రేమ స్వరూపులారా, ఎన్ని గ్రంథాలు మీరు చదివినప్పటికీ ప్రయోజనం లేదు.
0: Embodiments of love, there is no use in going through the book.
1: ఎన్ని వేదములు వల్లించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: There is no use in repeating.
1: ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ ప్రయోజనం లేదు.
0: No use of reading.
1: అన్ని ఇప్పుడు ప్రేమ సారంతో కూడినటువంటివే.
0: They are all full of the essence of love.
1: ప్రేమనే లేకుండా
0: Without love.
1: ఇవన్నీ పిప్పి వంటివి.
0: That's all just a pulp.
1: దీనివల్ల మనకేమాత్రం సుఖం చిక్కదు.
0: You cannot be happy.
1: కనుకనే

సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్నా.

ధర్మంబు నిలువ. గుణములివి నాలుగు పునాది గోడలప్ప, గుణములు ఇవి నాలుగు పునాది గోడలప్ప.

0: We cannot say this is good and we cannot say some other thing is bad, because both are created by God Himself, and one has to understand the mystery, the secret behind these two.
1: Vidyarthulara.
0: Students.
1: Vidyarthinilara.
0: Girls and boys.
1: Jagatthulo endu chuchinappatikini kalatalu kallolavulu viruddhamaina bhavamula cheta kanipinchutunnadi.
0: The whole world is full of confusion, chaos, agitations and contradictory feelings.
1: Samaikhyata, samagrata, saubhratuttam anetuntidi ekkada matsunukaina nu kanipinchutaledu.
0: We don't find not even a trace of unity, integration and brotherhood.
1: Dehamu modalukoni desamu varaku kudanu ee vidhamainatundi kalatalu kallolamulu vikruta bhavamulu vitrumpinchipoyinavi.
0: Right from the individual body to the national level, we find agitations, emotions and perverted notions.
1: Manishiki manishiki madhya kalatalu.
0: Between person to person there is conflict.
1: Intiki intiki madhya kalahamulu.
0: Between house and house there is fight.
1: Gramamunaku gramamunaku madhya kallolamulu.
0: Between village to village there is infight.
1: Jillaku jillaku madhya viruddha bhavamulu.
0: A district and district, they don't go together.
1: Rashtramunaku rashtramunaku madhya aneka vidhamainatundi bheda abhiprayamulu.
0: Number of difference of opinions prevail between province to province.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason behind it?
1: కేవలం పదవి వ్యామోహముల చేతను, దురాశ చేతను, స్వార్థము చేతను ఈ విధమైనటువంటి యొక్క అశాంతులు ప్రపంచంలో వ్యాప్తి అవుతూ వస్తున్నాయి.
0: The restlessness in the world is on increase because of love for power, excessive desire and selfishness.
1: దీనికి తోడుగా అధికారమనేటువంటి యొక్క బలము కొంత బలహీనము కావటం చేతను, సత్యధర్మములను విస్మరించటం చేతను, ప్రభుత్వం యొక్క శక్తిని తమ కర్తవ్యాన్ని కోల్పోవటం చేతను ఈ విధమైనటువంటి అరాజకములు, అశాంతులు, అల్లకల్లోలములు కూడాను అభివృద్ధి అవుతూ వస్తున్నవి.
0: బికాస్ ఆఫ్ లవ్ ఫర్ పవర్ వన్ బికమ్స్ వీక్ యాజ్ వన్ డస్ నాట్ ఫాలో ద ట్రూత్ అండ్ రైచియస్నెస్. As one does not discharge one's own duty expected of him, we find conflict and confusion.
1: Satya dharma swaroopudaina bhagavantudu sarvatra unnadani andaru cheptunnaru.
0: Everyone declares that
1: he
0: there is
1: omnipresent,
0: God.
1: Omniscient ani palugutunnaru.
0: We say God is omniscient.
1: Kani danini artham chesukovatam kani danini darshinchatam kani danini tagina anubhutiki techukovatam kani evvaru kodanu prayatnam cheyatam ledu.
0: But no one is making an attempt to understand this omniscience, omnipotence, to have a vision and an experience.
1: Rendu moodu chukkalaina kodanu amruta binduvulu kanthamlo posinappudu kontha sarthakam avutundi kani kadavala kadavalanta kodanu amrutamu bayata pettukunnappudu dani upayogam emiti.
0: If you just taste one or two drops of nectar, you can experience. There is no use of having pot full of nectar outside.
1: ee naadu satya dharma swaroopudaina bhagavantuni gurinchi aneka vidhamulaga kudanu prabodhalu jarugutunnayi jagattulo.
0: In this world you find the teaching of God relating to these two aspects of truth and righteousness.
1: Aithe ee satyanni darshinchina vaaru entha mandi?
0: But how many experience this truth?
1: Ee dharmanni aacharinchina vaaru entha mandi?
0: How many practice dharma?
1: Kontaina kudanu anubhootiloki techukunnara?
0: Have they experienced a fraction?
1: Kontaina diyokka satyanni sakshatkarinchadaniki prayatninchara?
0: Would they have the reality, the experience?
1: Ledu.
0: No.
1: Kevalamu veetini sakshatkarinchaka veeti anubhutulanu maatrame parukulalo palikinappudu idi kevalamu okka aadhyatmikaniki viruddhamainatundi margamane cheppavachu.
0: If we just utter without an experience, it is just the opposite of spiritual pursuit.
1: గోపరాజు, త్యాగరాజు, రామదాసు వీరందరూ కూడాను, ఇంకా అనేక మంది సాధకులందరూ కూడాను భగవంతుని అనుగ్రహాన్ని పొందగోరి, అతని యొక్క ఆనందాన్ని చెందగోరి అనేక విధములైనటువంటి త్యాగమును చలిపి సాధనను సల్పుతూ వచ్చారు.
0: great devotees like Koparavasu, Tyagaraju, Ramadasu, they experienced bliss by undertaking the path of sacrifice.
1: వీరు ఏ పదవులకును పాటుపడలేదు. ఏ అధికార వాంఛలు కూడా వారు ఆకాంక్షించలేదు.
0: They didn't desire any position.
1: కేవలము భగవంతుని అనుగ్రహమే వారికి తగినటువంటి ఫలంగా విశ్వసించారు.
0: They wanted only God's grace.
1: భగవంతుని యొక్క ప్రేమతత్వమే వారి ప్రధానమైన ఆస్తిగా విశ్వసించారు.
0: They consider the divine love as their wealth.
1: కానీ ఈ కలి ప్రభావం చేత ఈనాటి సాధకులు కూడాను ఈనాటి భాగవతులు కూడాను ధనముల పైన పదవుల పైన లేక అధికార వాంఛ చేతను అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములు పట్టి తమ తత్వాన్ని తాము విశ్వసిస్తూ పరతత్వాన్ని విస్మరిస్తూ ఉన్నారు.
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి వీ ఫైండ్ ది ఈవెన్ ఆస్పిరెంట్స్ ఇన్ ది స్పిరిచువల్ పాత్ దేర్ ఆఫ్టర్ మనీ ద పొజిషన్ ద అథారిటీ and leading a wrong life altogether.
1: Rakshakudu bhagavantude gaani ee vidhamainatundi adhikaramu kaadu.
0: In fact we should pray for God no position.
1: Atti rakshakunni vismarinchi
0: we forget the protector.
1: Rakshakunni vishwasinchi tama jeevithanni garpotamu idi viruddhamainatundi margamu.
0: To spend the life in worldly way is just the opposite way of spending life.
1: Inaati manavudu bhogamula nimittamai విలాసముల నిమిత్తమై వందలు వేళ్లు లక్షలు కూడాను ఖర్చు పెడుతున్నారు.
0: మ్యాన్ టుడే స్పెండింగ్ థౌజండ్స్ అండ్ లాక్స్ ఫర్ ప్లెజర్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: కానీ ధర్మమునకు దానమునకు దైవమునకు ఏ కించిత్తైనా కూడా ఇందులో ఒక భాగం కూడాను వినియోగించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ దే ఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దేర్ వెల్త్ నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఫర్ చారిటీ ఫర్ గుడ్ యాక్ట్స్ అండ్ ఫర్ గాడ్.
1: భగవంతుని పూజ అని ఇంటిలో ఏదైనా ఆడవారు ఉంచుకుంటే దానికి రెండు ఊదత్తులు రెండు ఫలములు కొంచెం పుష్పములు కూడా ఇవ్వడానికి కూడాను వీరు కొంత వెలుగంజ వేస్తుంటారు.
0: ఈవెన్ వీ విత్ డ్రా ఈవెన్ టు ఆఫర్ ది ఇన్సెన్స్ స్టిక్స్ ద ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ టు గాడ్.
1: ఇంతటే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: దీని వల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి అని ప్రశ్నించడం కూడాను ప్రారంభమైంది.
0: We also start questioning what is the use, what is the result by doing this.
1: నీవు అనేక విధమైనటువంటి యొక్క సుఖములు భోగములు వ్యామోహములు అనుభవిస్తున్నావు, దీనివల్ల ఏ సుఖాన్ని పొందావు?
0: You are experiencing all comforts and pleasures. What happiness you got?
1: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి భోగములు క్షణభంగురములు.
0: All this worldly transient pleasures are momentary.
1: దానములు ధర్మములు త్యాగములు ఇట్వి సత్యనిత్యమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి యొక్క దైవ గుణములు.
0: ద చారిటీ ద రైచియస్నెస్ అండ్ సాక్రిఫైస్ ఆర్ డివైన్ క్వాలిటీస్.
1: మానవ జీవితము ఒక సుదీర్ఘమైనటువంటి యొక్క మాల.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ వెరీ బిగ్ గార్లెండ్.
1: ఒక కొస జననము మరొక కొస మరణము.
0: అట్ వన్ ఎండ్ ఇస్ బర్త్ అనదర్ ఎండ్ ఇస్
1: ఈ రెండింటికి మధ్య లోపల అనేక విధమైనటువంటి

0: కలతలు, కల్లోలములు, అవిశ్వాసములు, ఆత్మవిశ్వాసము లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా కట్టబడినటువంటివి.
1: Both ends are there, in between we find agitations, confusions, restlessness.
0: కాని ఈ మధ్యలో ఉండినటువంటి యొక్క ఈ పుష్పముల యొక్క ప్రభావము అమితంగా కనిపిస్తుండాలి.
1: We see the effect of the flowers more and more.
0: లోకులు ఈ యొక్క కల్లోలములు, కలతలు, అశాంతులు, అక్రమాలు ఇత్యాది పుష్పములు మాత్రమే చూస్తున్నారు. కానీ ఈ అన్ని పుష్పములకును చేర్చినటువంటి యొక్క దారము ఇందులో ఒకటి ఉన్నది అనే సత్యాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We go by the flowers of agitations and confusions and unrighteous acts there, but we forget the very thread that binds the flowers.
0: ఈ దారమే లేకపోతే పూలే చేరం.
1: Without this thread you cannot join the flower.
0: జనన మరణములే లేవు.
1: There's no birth and death.
0: ఈ దారము చేతనే అన్ని కూడాను బంధింపబడినటువంటివి.
1: It's only the thread that brings them all together.
0: ఆ దారమే బ్రహ్మ సూత్రం.
1: That thread is the principle of
0: Brahma. అదియే బ్రహ్మ అనేటువంటి దారము.
1: That is the thread.
0: ఆ బ్రహ్మ అనే దారము లోపలే ఈ కష్టములు, నష్టములు, సుఖములు, దుఃఖములు, నిందలు, నిష్ఠూరములు అన్ని ఒక పూల వలె చేరి ఉంటున్నాయి.
1: It's only the thread of Brahma that binds, brings together the flowers.
0: అయితే ఈ రంగుల పువ్వులు ఎందుకు చేర్చాలి?
1: Why should they be brought together?
0: ఈ రంగు రంగుల పువ్వులు చేర్చినప్పుడే హారమునకు ఒక అందము.
1: The garden is really beautiful when you have different
0: జీవితం ఒక అందము. ఏమిటి కష్టములు? ఒక అందమే.
1: Difficulty is beauty.
0: బాధలు ఒక అందమే.
1: Suffering is beauty.
0: దుఃఖములు ఒక అందమే.
1: Misery.
0: ఆనందము ఒక అందమే.
1: Bliss.
0: ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి అంతాన్ని చేకూర్చేటువంటి యొక్క పుష్పములుగానే భావించాలి.
1: They are all the flowers that give us joy.
0: ఇట్టి సమత్వాన్ని మానవుడు వహించినప్పుడే విద్యల యొక్క ఘనత్వాన్ని కూడా మనం అర్థం చేసుకున్న వారం అవుతాం.
1: When we develop this equanimity, you can understand the inner significance of
0: education. కానీ ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి అమిత దోషములను కూడాను గుర్తించుకోకుండా చూసుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు నో హిజ్ ఓన్ మిస్టేక్స్.
0: స్వరుడు ఎందున్నటువంటి అణుమాత్రమైనటువంటి దోషములను సహస్ర నేత్రములతో దర్శిస్తున్నాడు.
1: బట్ హీ ఫైండ్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ డిఫెక్ట్ ఇన్ అదర్స్ విత్ థౌజండ్ ఐస్.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: oka palle stree godavari krishna nadula paina train lo prayanam jarugutu undali.
1: A lady was traveling in a train on the godavari krishna.
0: Pallela vari vishwasamu chala pavitramaitunti vishwasam.
1: The faith of villagers is sacred.
0: Bharatiya samskruti inka antano intano pallali ende kuda kanipistuntundadi.
1: The Bharat culture is there in
0: pattanam nandu ekkada kuda ee samskarame kanipinchatam ledu.
1: In cities you don't find any trace of Bharat culture.
0: Aa nadi paina prayanam chestunna samayalo tana daggara unnatundi rendu kaasulu teesi krishna arpanamani krishna nadilo vesindi.
1: As she was crossing this river she dropped two coins repeating God's name.
0: Prakkane untunnadu oka bharatiya yuvakudu.
1: There's present youngster, a Bharatiya.
0: Chi, Bharatiyula yokka vishwasam anta murkha vishwasamu, mooda vishwasamulu.
1: The youngster said, the faith of Bharata is blind, it's foolish.
0: Dhanamu leka alladipothundaga, ee kaasulu teesukoni Krishna arpanamani Krishnalo vestundali, deeni valla vachina phalitam emuntundi?
1: When people are suffering out of poverty, why do you drop coins like that?
0: Dhanamu vyartham chesinatundi dhanamu kada, ani aame nindinchadu.
1: He went on blaming her for wasting money.
0: పల్లె పడుచే కానీ ఆమెకు తెలివితేటలు అధికంగా ఉంటున్నాయి.
1: Though she belongs to a village, she is highly
0: intelligent. పల్లెల వారికి ఉండినటువంటి తెలివితేటలు పట్టణం వారికి కూడా లేవు.
1: The villagers are more intelligent than
0: common sense, general knowledge పల్లెల్లోనే ఉంటుండాలి. ఇంకా
1: కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్
0: ఈనాటి ఆధునిక విద్యల చేత కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ జీరో అయిపోయింది పట్టణాల్లో.
1: In cities, those that have modern education don't have common sense and general knowledge.
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: Then she said,
0: ఆ మాట ఏమని నిందిస్తూ తక్షణమే పాకెట్ తీశాడు, ఒక సిగరెట్ ప్యాక్ తీశాడు, దాని నుంచి ఒక అగ్గిపెట్టి తీసి గీసి నోట్లో పెట్టుకుని తాగుతున్నాడు పొగ విడుతూ.
1: దిస్ యంగ్స్టర్ ఇమీడియట్లీ పిక్ అప్ హిస్ సిగరెట్ ప్యాకెట్ అండ్ స్టార్టెడ్ స్మోకింగ్ ఎ సిగర్.
0: ఈ పల్లె మనిషి చెప్పింది, నాయన నేను రెండు కాసులు ఏదో కృష్ణార్పణమని భగవద్భావంతో నేను వేశాను.
1: Look here, I dropped the two coins.
0: నా జీవితంలో ఎప్పుడో ఒక పర్యాయం ఈ కృష్ణానది పైన ప్రయాణం చేస్తాను, నిత్యము నేను చెయ్యను.
1: I don't travel every day, once in a lifetime.
0: జీవితంలో రెండు కాసులు కృష్ణార్పణమని నీటి పాలు చేసినంత మాత్రమే నీవింత విర్రవీగుతున్నావు, నన్ను కోప్పడుతున్నావు.
1: You are very angry with me because I dropped two coins.
0: దీనివల్ల ఫలితం ఏమని ప్రశ్నిస్తున్నావు.
1: You also ask what is the result of
0: నీవు దినమునికి ఎన్ని సిగరెట్లు పాడు చేస్తున్నావో, ఎంత ఖర్చు పెడుతున్నావో నీకు అంత మాత్రం తెలియదా?
1: Don't you know that much, how much of money you are wasting for smoking?
0: Enta dhanamunu neevu agnipalu chestunnavo neevu gurtinchukolekapothunnava?
1: How much of money you are burning?
0: Deeni valla vachina phaltham emiti?
1: What is the result
0: of that? Ye cancero, ye lung vyadilo, ye TB no, ye vidhamainatvanti okka durvyadulakanta guri ayipothunnavu.
1: You will suffer from severe diseases like cancer and TB.
0: Neelo undinanta kondanta doshamunu neevu gurtinchukoleka naalo unnatundi alpa doshamunu maatrame neevu gurtistunnavu.
1: You are not understanding the mistake of the mountain.
0: Motta motta nee dosham nivu savarinchuko.
1: First correct your mistake.
0: Ninnu nivu baagu chesko.
1: You rectify.
0: Nee chemani nivu koruko.
1: You just desire your what is
0: good
1: for you. Adi ye
0: daiva chintana.
1: That's what you should do.
0: Ante kaani kevalam parulanu nindinchadamu parulanu dooshinchadamu haasyam cheyatamu ivi kaadu nee yokka goppatanamu chaduvuli yokka goppatanamu.
1: The greatness of your education doesn't lie in accusing, criticizing, making fun of others.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఎంతో గొప్పదైనటువంటిది ఉన్నది.
1: ది డివినిటీ ఇన్ హ్యూమానిటీ ఇస్ రియలీ నో
0: దానికి ఏ మానవుడు కూడాను కించిత్తైన కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో మ్యాన్ ఈస్ మేకింగ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
0: ఒకానొక సమయంలో
1: అట్ వన్ టైమ్
0: గోపరాజును ఉన్నత స్థాయికి తెప్పించాలని శ్రీనాథుడు వచ్చాడు.
1: శ్రీనాథ కేమ్ ఇన్ ఆర్డర్ టు ఆఫర్ గుడ్ పొజిషన్ టు గోపరాజు.
0: కానీ అక్కడ త్యాగరాజు కాదు, గోపరాజు కాదు, పోతన.
1: ఈ పోతరాజు పోతన
0: ఈ పోతరాజు దగ్గరికి వచ్చి అతను భావమర్ది.
1: అండ్ హీస్ హిస్ బ్రదర్ ఇన్ లా.
0: బావా, నీవు కేవలం నీ కవిత్వం అంతా కూడా విలువైనటువంటి కవిత్వమును వ్యర్థం చేస్తున్నావు.
1: You are really wasting your excellent
0: ramarpitam chestunnavu nee kavitvanni.
1: You are offering to Rama.
0: Ramuluku ankitam chestunnavu.
1: You are dedicating to Rama.
0: Nee chaala parapadutunnavu.
1: You are mistaken.
0: Ramulu nee kooti gutalu nandistunnada?
1: Rama is he giving
0: you yoga kshemanni chusukuntunnada?
1: Is he taking
0: ee samsaramunu kaapadukogalugutunnada? Ledu ledu.
1: Is he taking care of your family? No.
0: Kanuka nee kavitvanni rajunuku arpitam cheyi.
1: Better you offer your literature composition.
0: ఈ రాజు నీపైన కనకవర్షాన్ని కురిపిస్తాడు.
1: And the king will shower the rain of wealth.
0: శాంతిగా జీవిస్తుంది.
1: You can lead a comfortable life.
0: అప్పుడు చెప్పాడు పోతన్న.
1: Then Potanna said,
0: బావా, నువ్వు చాలా పొరపడుతున్నావు.
1: Brother-in-law, you
0: are mistaken. రక్షకుడు రాముడే కాని రాజును కాదు.
1: What is important is Rama, but not the king.
0: ఈ రాజులంతా ఎంతకాలం నిలిచగలిగారు?
1: How long they live?
0: ఎంత పోషింపగలిగారు?
1: How can they protect? How long?
0: లేదు.
1: No.
0: నాకు నిజమైన మాత భూమాతే.
1: Real the mother is mother.
0: భూమాత నమ్ముకొని రామచంద్రుని స్మరించడం చేత నా జీవితం సార్థకం పొందుతుంది.
1: I rely on the mother earth, full faith in Rama, then I redeem my life.

0: పునలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే హాలికుడైననేమీ. బావ నే హాలికుడైననేమీ. కేవలము రాజు చేతి లోపల పవిత్రమైనటువంటి యొక్క రామకథను అందించి ఆ ఎత్తి వేసేటువంటి యొక్క కూటిని నేను భుజించేదానికంటే భూదేవిని నమ్ముకొని నా సంసారం రక్షించుకోవటం నా ప్రథమ ధర్మం అన్నాడు.
1: Instead of stretching my hand in front of the king and receive what gifts he would give by offering my sacred composition, better I lead the life of a farmer.
0: ఇది కేవలము సరస్వతి స్వరూపము నా కవిత్వము.
1: My composition is the very embodiment
0: of Saraswati. Saraswati Brahmake andinchali kani marokariki andinchalaniki veelu kaadu.
1: Saraswati the god of literature should be offered to Brahma, to none else.
0: Kanuka atti pavitramainatundi Saraswati devini teesukoni poi kevalamu durmargulainatundi rajuluku arpitam kavinchatama.
1: This composition, embodiment of Saraswati, should not be dedicated to king.
0: Neena paniki poonukon annadu.
1: I don't do that.
0: Kani ee vaarta cheta Srinathudiki chaala koopam vachindi.
1: Srinatha was very angry.
0: రాజు దగ్గరికి వెళ్లి చెప్పాడు.
1: హీ రిపోర్టెడ్ ద మ్యాటర్ టు ద కింగ్.
0: ఈ స్వార్థపరుడైనటువంటి రాజుకు కూడాను చాలా కోపం వచ్చింది.
1: ద కింగ్ హూ హిస్సెల్ఫ్ వాజ్ వెరీ ఫ్యూరియస్.
0: రాజు అనగా రజోగుణం గలవారు రాజులు అని.
1: రాజు ద కింగ్ ఇస్ వన్ విత్ రజస్ ఎమోషన్.
0: కనుకని ఆ రజస్ అనేటువంటిది మరింత పెరిగిపోయింది.
1: హీ వాజ్ మోర్ ఎమోషనల్.
0: దాని చేత అనేక విధమైనటువంటి దూతలను పంపించి తన ఇంటికి అగ్ని అంటి చెప్పచేశాడు.
1: The king sent all soldiers and he set on fire the whole house.
0: తన ఇల్లంతా కూడాను అగ్నితో మండుతూ ఉంటుండాలి.
1: The entire house was put into flames.
0: కానీ రామచింతన చేస్తూ కూర్చున్నాడు ఆ రామాయణంకి ఎదురుగా పుస్తకంకి ఎదురుగా.
1: పోతన sat in front of that sacred text thinking of Rama.

0: అని ప్రార్థించాడు.
1: హి ప్రేడ్, ఓ రామ, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై రిలేషన్, అండ్ యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై నాలెడ్జ్, యు ఆర్ మై వెల్త్.
0: ఇదంతా కాలిపోయింది. కానీ భాగవతము తన రూము కూడాను, తన పూజ రూము కూడాను సుక్షేమంగా ఉంటుండాలి.
1: ద హోల్ హౌస్ ఇస్ బర్న్డ్ ఎక్సెప్టింగ్ హిస్ పూజా రూమ్ అండ్ భాగవత.
0: నిజముగా హృదయపూర్వకంగా

0: రూమ్ అండ్ భాగవత.
1: నిజముగా హృదయపూర్వకంగా భగవంతుని నమ్మినటువంటి వానికి ఎట్టి కొరతను రావు.
0: ఇన్ఫాక్ట్ ఇఫ్ యు హావ్ గాట్ ద హోల్ హార్టెడ్ ఫెయిత్ దేర్ విల్ బి నో షార్టేజ్ ఆర్ డర్.
1: కేవలం బాహ్యమైనటువంటి యొక్క వాంఛల చేతను,
0: బికాస్ ఆఫ్
1: ప్రాప్తమైనటువంటి ఇష్టముల చేతను,
0: ఆఫ్ యువర్ ఓన్ లైక్స్,
1: భగవంతుని పెదవులతో ప్రార్థిస్తున్నారు కానీ హృదయములతో ప్రార్థించటం లేదు.
0: యు జస్ట్ ప్రే గాడ్ విత్ యువర్ లిప్స్ నాట్ అవుట్ ఆఫ్ హార్ట్.
1: కనుక పెదవుల చేత ప్రార్థించే దానికంటే చేతులతో సేవ చేయి, అదే గొప్పతనం.
0: Therefore, the hands that serve are holier than the lips that pray.
1: అది హనుమంతుడు కూడాను విభీషణుడికి చెప్పినటువంటిది.
0: That's what Hanuman told
1: విభీషణ. కేవలము నీవు వాక్ శుద్ధిని మాత్రమే గావించుకుంటున్నావు కానీ చిత్తశుద్ధిని గావించుకో.
0: ఓ విభీషణ, యు హావ్ ప్యూరిఫైడ్ యువర్ టాక్ బట్ ప్యూరిఫై యువర్ హార్ట్.
1: అది సర్వకర్మల యొక్క ప్రమాణం యొక్క ఫలితము.
0: దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ యువర్ యాక్ట్.
1: చిత్తస్య శుద్ధయే కర్మ. మనం చేసే సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై.
0: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ మెంట్ టు ప్యూరిఫై అవర్ హార్ట్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో విద్యను నిమిత్తమై, మనం అనేక విధ పదముల నిమిత్తమై ప్రాకులాడుతున్నాము కానీ సర్వ విద్యలకు సారమైనటువంటి యొక్క దైవ విద్యను, ఆత్మవిద్యను మనం గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
0: వీ స్ట్రగుల్ హార్డ్ టు స్టడీ, టు రిసీవ్ ఎడ్యుకేషన్ అండ్ టు ఆక్యుపై పొజిషన్స్, బట్ వీ డోంట్ స్టడీ ఆత్మిక్ నాలెడ్జ్ ఆర్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ధనము వచ్చును పోవును ధరణి ఎందు.
0: ఆన్ ఎర్త్ మనీ కమ్స్ అండ్ గోస్.
1: ఇవి రెండు కూడాను శాశ్వతాలు కాదు.
0: బోత్ ఆర్ నాట్ పర్మనెంట్.
1: ధనమున్నదనుచును ఘనముగా పలికిన పుడమియన్ దిశమంత సంతసము లేదు.
0: ఇఫ్ యు రియలీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ద వెల్త్, దేర్ ఇస్ నో ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీనెస్ ఆన్ దిస్.
1: విద్య ఉన్నదని విర్రవీగిన గాని పుడమియన్ దిశమంత శాంతి లేదు.
0: దో యు ఆర్ ఈగోయిస్టిక్ ఆఫ్ ఆల్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్, you don't experience fraction of peace.
1: Namunna vanike stalamu galadu.
0: The one of character has got a place.
1: Ee prapanchamlo gunavantuniki maatrame stalam untundadi.
0: The one of character has a place in this world.
1: Andaru nivasistunnaru nijame.
0: All live.
1: Variki stalam leda undi.
0: They do have.
1: Kani variki ye stalam untundadi? Bahyamaina prakrutamainatundi stalam variki swadhinam ayipoyindi.
0: The people have place outward in the world.
1: Kani gunavantuniki భగవంతుని హృదయంలోనే స్థలం ఏర్పరచుకున్నాడు.
0: బట్ వర్చ్యూస్ పర్సన్ ఫైండ్స్ ఎ ప్లేస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ గాడ్.
1: కనుకనే మనం ఎక్కడ స్థానం సంపాదించుకోవాలి? భగవంతుని హృదయంలో మనం స్థానం సంపాదించుకోవాలి.
0: వేర్ షుడ్ వీ ఫైండ్ ఎ ప్లేస్?
1: నిజముగా ప్రాచీన కాలం నుండి భారతీయులు ఇట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం చేతనే అన్ని దేశములకు శాంతి సుస్థిరమైనటువంటి శాంతి భద్రతలను చేకూరుస్తూ వచ్చారు.
0: బికాస్ ఆఫ్ సీక్రెట్ కల్చర్ ఇన్ భారత్ it could share with the rest of the nations the principles of spirituality.
1: Anaati panditulu, anaati vidyavantulu, ee naati vidyavantulu lopala ye chanam kudu deeniki kudunu panikiraru.
0: Educated people stand nowhere when compared to those people.
1: Goppa mahaneelu,
0: noble souls,
1: vaaru ee tama vidyalu annittiki kudunu daivarpita bhavamto chustu vacharu.
0: All their knowledge is offered to God.
1: Kanukane ఈనాటి విద్యలన్నీ కూడా మేము మనము కేవలం ధనమును కమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
0: బట్ వీఆర్ సెల్లింగ్ అవుట్ ఆల్ అవర్ నాలెడ్జ్ ఫార్ మనీ.
1: మనీ కాదు ఇంపార్టెంట్, మైండ్ ఇంపార్టెంట్.
0: మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మైండ్ ఈజ్ ఇంపార్టెంట్.
1: కనుకనే మన మనసును మన స్వాధీనం నందుంచుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ ఎ కంట్రోల్.
1: మనసును దైవాత్మిక భావంతో మనం అర్పితం గావించాలి.
0: వీ షుడ్ సరెండర్ అవర్ మైండ్ టు గాడ్.
1: ఈనాడు బాహ్యమైనటువంటి యొక్క జగత్తుకును బ్రహ్మకును నిండి సంబంధం ఏమిటి అని అనేక మంది ప్రశ్నిస్తారు.
0: Many questions today, what is the relationship between the outer world and Brahma?
1: Nayana, ee prakrutamainatundi jagattu brahmamu rendu okkate.
0: Actually speaking, the physical world and Brahman are one.
1: Karyamu jagattu karanamu bhagavantudu. Karyamu jagattu karanamu bhagavantudu.
0: The effect is the world, the cause is God.
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ఇట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: ఈ జగత్తులో బ్రహ్మ తప్ప మరొకటి లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ బ్రహ్మ, నో వన్ ఎల్స్.
1: కనిపించేదంతా కూడా జగత్తుగా కనిపిస్తుంటుండాలి.
0: ఇట్ అపియర్స్ యాస్ వరల్డ్.
1: దీనికి చక్కని ఒక ఉదాహరణ,
0: గుడ్ ఎగ్జాంపుల్.
1: ఒక విత్తనమును భూమిలో నాటినప్పుడు,
0: వెన్ యు సో ఎ సీడ్,
1: అది మట్టిలో నాటాము.
0: యు హావ్ సోన్ ఇన్ ఎర్త్.
1: కానీ మొక్క అయింది.
0: ఇట్ గ్రోస్ ఇన్ ద ప్లాంట్.
1: వృక్షమైంది.
0: ఎ ట్రీ.
1: శాఖోపశాఖలుగా అభివృద్ధి అయింది.
0: ఇట్ ఇస్ రిపీటెడ్.
1: అందులో ఫలములు పుష్పములు కూడా వికసించాయి.
0: యు ఫైండ్ సో మెనీ ఫ్లవర్స్ బ్లాసమింగ్ ఫోర్.
1: అయితే ఈ పుష్పములు, ఈ ఫలములు, ఈ శాఖలు, ఈ శాఖోపశాఖలు, ఈ కొమ్మలు, ఈ యొక్క చెట్టు, ఇదంతా దేని స్వరూపము?
0: ద ఫ్లవర్స్, ద బ్రాంచెస్ అండ్ ద ఫ్రూట్స్ అండ్ ఎ హోల్ ప్లాంట్, వాట్ డస్ ఇట్, వాట్ డు దే సిగ్నిఫై?
1: అంతా మట్టిమయమే.

0: That's full of mud only.
1: ఈ మట్టే కొమ్మలుగా మారిపోయింది.
0: Mud that becomes branches.
1: ఈ మట్టే వృక్షంగా మారిపోయింది.
0: It has grown into tree.
1: ఈ మట్టే ఫలములుగా మారిపోయింది.
0: The very same mud.
1: ఈ మట్టే పుష్పములుగా మారిపోయింది.
0: The same flower.
1: నీ యొక్క దృష్టి లోపల భిన్న భిన్న స్వరూపంగా నీవు చూస్తున్నావు.
0: But from your point of view they are varied.
1: సర్వం ఏకాత్మ స్వరూపం.
0: Everything is only one.
1: కనుకని బీజం మాం సర్వభూతానాం అన్నాడు భగవద్గీతలో.
0: Therefore భగవద్గీత
1: విత్తనము నేనే.
0: I am the seed.
1: ఈ విత్తనం నుండి వచ్చినటువంటి వివిధ రూపములంతా కూడాను నేనే.
0: The different forms you find are only my own.
1: ఆకులో ఉన్నది మట్టే, పువ్వులో ఉన్నది మట్టే, కొమ్మలో ఉన్నది మట్టే, వేర్లలో ఉన్నది మట్టి, అంతా మట్టి మయమే.
0: The very same mud is present in the root, in the flower, in the branches, in the fruit.
1: కనుక ఇవన్నీ భిన్న భిన్న స్వరూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
0: They assume varied forms.
1: మృత్పిండమేకం బహుభాండ రూపం.
0: Mud is same, but pots are many different forms.
1: గోచిరమేకం బహుధేను జాత.
0: Milk is one, cows are many.
1: సువర్ణమేకం బహుభూషణాని.
0: Gold is one, jewels are many.
1: ఏకం పరాత్మ బహుదేహవర్తి. అంతా పరమాత్ముడే, బహుదేహవర్తి, దేహములు అనేకంగా ఉన్నాయి.
0: There is only one God who dwells in many of the beings and creatures.
1: దేహముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా ఉంటున్నాయి.
0: The names and the forms of body vary.
1: కానీ దైవము ఒక్కడే.
0: But God is one.
1: ఇలాంటి సత్యాన్ని ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను చక్కగా గుర్తించాలి.
0: Everyone along the spiritual path should know this.
1: కానీ ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు కేవలం ధనమే ధనమే ధనమే ప్రధానమని జీవితాన్ని అంకితం చేస్తున్నాడు.
0: బట్ మ్యాన్ టుడే educated, he thinks of money
1: ధనము
0: only.
1: కావలసినదే.
0: Money is needed.
1: ధనము ఉండవలసినదే. ధనము లేకపోతే క్షణమైన ఈ జగత్తులో ఉండలేము.
0: We cannot live for a second without money.
1: దానికి కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
0: But it should be under certain limits.
1: పరోపకార సంబంధమైన కార్యంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
0: Sacrifice for the world.
1: కేవలం తాను దాచిపెడితే మట్టిలో ఉన్నటువంటి రాళ్ల వలె ఉంటుంటాది డబ్బు కూడాను.
0: ఇఫ్ యూ అమాస్ వెల్త్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ప్రెషర్ స్టోన్స్.
1: దాచవద్దు, దాచవద్దు.
0: నెవర్ హైడ్.
1: మనకు తెలియకుండా మట్టిలో ఎన్ని విలువైన రాళ్ళు ఉంటున్నాయి.
0: దట్ ప్రెషర్ స్టోన్స్ ఆన్ ఎర్త్.
1: కానీ ఉండి ప్రయోజనం ఏమి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దెమ్?
1: దానిని తిరిగి వెలుపలకు తీసి దానికి తగినటువంటి విలువ నచ్చి జగత్తును దాన్ని వ్యాపింప చేయాలి.
0: యూ షుడ్ బ్రింగ్ అవుట్ ద ప్రెషర్ స్టోన్స్ అవుట్ ఆఫ్ ద ఎర్త్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్.
1: కనుకని ఆ సత్కర్మల లోపల దీన్ని ప్రవేశపెట్టాలి.
0: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యాక్షన్.
1: లేకుండా పోతే మానవత్వాన్ని ఆ ధనము కృంగింపజేస్తుంది.
0: అదర్వైజ్ ది వెరీ సేమ్ మనీ విల్ మేక్ యూ డికే.
1: ధనమెచ్చిన మదమెచ్చును.
0: If you have more money, you'll be more egoistic.
1: Madamechina durgunambu manaka hechun.
0: Out of pride, you'll have many bad qualities.
1: Dhanamudigina madamudugunu.
0: The moment money goes, you'll not be egoistic.
1: Madamudigina durgunambu manunu manishi.
0: When the pride is gone, there'll be no bad qualities.
1: Oh, manavuda.
0: Oh, man.
1: Ee satyanni neevu gurtinchu.
0: Know this truth.
1: Dhanamu kavalsinadi.
0: Money is necessary.
1: Dana dharmamu lopala. త్యాగభావము లోపల, లోకక్షేమం లోపల, లోక కళ్యాణమునకై దీనిని వినియోగించు.
0: మేక్ యూజ్ ఆఫ్ ది మనీ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ అండ్ సాక్రిఫైస్ ఇట్.
1: అది ఆనాటి రామరాజ్యములో గావించినటువంటి మహాత్యాగం.
0: ఇట్ ఈస్ ది హైయెస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ రామరాజ్య.
1: రాముడు సర్వస్వమును త్యాగం చేస్తూ వచ్చాడు.
0: రామ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
1: అందువల్లనే ఆనాడు వేదం కూడాను న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. అందువల్లనే అది రామరాజ్యము అని గొప్ప కీర్తిని ఆర్జించింది.
0: ఇట్ ఓన్లీ త్యాగ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ, దేర్ఫోర్ రామరాజ్య ఈజ్ రెప్యూటెడ్.
1: తన కట్టుకున్నటువంటి వస్త్రములు కూడాను ఇచ్చి అరణ్యానికి వెళ్లాడు.
0: He sacrificed even his clothing.
1: గోవులంత దానం చేశాడు.
0: He just offered to everybody.
1: పడగలు కూడాను దానం చేశాడు.
0: He offered, distributed.
1: సర్వమును త్యాగం చేశాడు.
0: He sacrificed all.
1: ఆ త్యాగం చేయటం వల్లనే రామతత్వం అనేటువంటిది వ్యాప్తి గావించింది జగత్తుకు.
0: It is only the sacrifice that is responsible for the spreading of Rama's name.
1: అన్ని మనకు కావాల్సింది.
0: In fact, we
1: తన వెంట ఏమి తీసుకెళ్లాడు?
0: What is he has taken?
1: ఏమీ తీసుకున్నా?
0: Nothing.
1: తన పాదములకు చెప్పులు కూడాను వేసుకోలేదు.
0: He didn't wear even chappals.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: సర్వసంగ పరిత్యాగములో ఉండేటువంటి వైరాగ్యం ఇదియే.
0: This is the essence of renunciation.
1: వైరాగ్యం అనగా సర్వాన్ని త్యాగం చేయటం కాదు.
0: It's not giving up totally.
1: సమత్వాన్ని వహించటమే త్యాగము. అదే ఒక వైరాగ్యము.
0: The spirit of equanimity is renunciation.
1: ఎవరైనా నిందించని,
0: one may blame you.
1: ఎవరైనా భూషించని.
0: వన్ మే ప్రైజ్
1: రెండింటినీ సమత్వంగా తీసుకో
0: టేక్ దెమ్ ఇన్ ఈక్వల్ స్పిరిట్
1: ఎవరైనా ఒక విధమైనటువంటి దీంట్లో నీకు అపకారం చేయని
0: వన్ మే హామ్ యూ
1: మరొకరు ఉపకారం చేయని రెండింటినీ సమత్వంగా తీసుకో
0: టేక్ ఇట్ ఇన్ ఈక్వల్
1: ఒక వ్యాపారంలో నష్టం వచ్చింది మరొక వ్యాపారంలో ఆదాయం వచ్చింది
0: You may sustain a loss or you may gain
1: ఈ రెండింటినీ సమత్వంగా తీసుకో
0: టేక్ దెమ్ ఇన్ ఈక్వల్
1: కనుకనే సమత్వం యోగం ఉచ్యతే
0: సో దిస్ ఈక్వానిమిటీ ఇస్
1: యోగ ఈ యోగం సుకర్మ కౌశలం
0: అండ్ ఇట్ ఈస్
1: అది సుకర్మ కౌశలం
0: ఇట్ ఈస్ డూయింగ్ వర్క్
1: అది మన యొక్క జీవితం యొక్క కళ్యాణం
0: ఇట్ ఓన్లీ కన్ఫర్స్ జాయ్ టు అవర్ లైఫ్
1: సాధ్యమైనంత వరకును
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్
1: దీనిలో నువ్వు దిక్కులేనటువంటి వారిని కాపాడటానికి తగినటువంటి కృషి చేయాలి
0: వీ షుడ్ రెండర్ సర్వీస్ టు ది నీడీ పూర్
1: అన్ని చేయాలంటే ఈ త్యాగభావం మనలో రావాలనుకుంటే
0: టు డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్
1: మొట్ట హృదయంలో దైవభావం ప్రారంభించాలి
0: వీ షుడ్ డెవలప్ డివైన్ థాట్స్
1: దైవభావమే హృదయంలో లేకపోతే ఈ భావం అన్ని నిరుపయోగమే
0: వితౌట్ డివైన్ థాట్స్ ఆల్ అదర్ ఆర్ యూస్లెస్
1: మనకు ఏ విధమైనటువంటి అస్త్ర శస్త్రములు ఇంటిలో చేతిలో ఉంటాయో అప్పుడు దానికి తగినటువంటి భావములే మనలో ఆవిర్భవిస్తుంటాయి
0: As the things that you have on hand, you develop the
1: mana chetulo dhanam kudanu adhikanga unte daniki sambandhinchinatti lobhitvam kudanu adhikanga vastuntadi
0: if you have more of money naturally you
1: should vakkal oka samayam lopala ramulato sita cheppindi
0: at one time sita told rama
1: ఈ అడవిలో సంచరించేటువంటి మృగములు నీకే అపకారము చేయలేదు కదా
0: ద అనిమల్స్ ఇన్ ద ఫారెస్ట్ హావెంట్ హార్మ్డ్ యూ
1: అలాంటి అపకారం చేయనటువంటి మృగములను నీవు శిక్షించడం ఎంత దోషము
0: వై డు యూ కిల్ దెమ్ దో దే హావెంట్ హార్మ్డ్ యూ ఎనీవే
1: రాక్షసులు అరణ్యంలో సంచరిస్తున్నారు దండకారణ్యములో
0: డెమన్స్ ఆర్ మూవింగ్ అబౌట్
1: వారెవరూ నీకు అపకారం చేయలేదు
0: దే హావ్ నాట్ హార్మ్డ్ యూ
1: వారిని ఎందుకు నీవు సంహరించటం
0: వై డు యూ కిల్ దెమ్
1: నీ అస్త్రములు దగ్గరున్నాయి కనుకనే సంహరించేటువంటి భావం నీలో ఆవిర్భవిస్తున్నాయి
0: యాజ్ యువర్ వెపన్స్ విత్ యూ యూ డెవలప్ దిస్ ఐడియా
1: ఆ వెపన్స్ నీ దగ్గర లేకపోతే సంహరించాలంటే దుర్భావమే నీలో రాదు
0: ఇఫ్ యూ డోంట్ క్యారీ వెపన్స్ యూ విల్ నెవర్ ఎంటర్టైన్ ది ఐడియా టు కిల్
1: నీలో సత్యం ఉన్నది
0: యూ హావ్ ట్రూత్
1: కానీ ధర్మం ఉన్నది
0: యూ హావ్ ధర్మ
1: కానీ హింస మాత్రం ఒకటి విరుద్ధమైనటువంటి కూడా ఉంటుండాలి
0: బట్ దిస్ వయలెన్స్ ఇస్ ఆల్సో
1: ఈ హింసను నీవు దూరం చేసుకో నీవు అహింసా స్వరూపుడు అయిపోతావు
0: గివ్ అప్ దిస్ వయలెన్స్ దెన్ ఫాలో నాన్ వయలెన్స్
1: దీనికి ఒక చక్కని కథ చెప్పింది సీతని
0: సీత నేరేటెడ్ ఎ గుడ్ స్టోరీ హియర్
1: ఇంద్రుడు
0: ఇంద్ర
1: ఒక తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక మహర్షిని చూచాడు తపస్సు గాఢమైన తపస్స లేక కృత్రిమైనటువంటి తపస్స పరీక్షించాలని ప్రయత్నించాడు
0: ఇంద్ర డిసైడెడ్ టు టెస్ట్ వెదర్ ద పెనెన్స్ ఇస్ జెన్యున్ ఆర్ ఆర్టిఫిషియల్
1: ఆ ఇంద్రుడు ఒక సేవకుని వేషంతో వచ్చాడు
0: ఇంద్ర కేమ్ ఇన్ ది అటైర్ ఆఫ్
1: ఖడ్గమును తీసుకుని వచ్చాడు ఖడ్గమును
0: హీ బ్రాట్ ద స్వార్డ్
1: మహర్షి నేనేదో ఒక అర్జెంట్ పని పైన వెళుతున్నాను
0: I'm going on
1: this is chala viluvainatundi khadgamu
0: this is a valuable sword
1: ni daggara petti pothunnanu deeniki kaapaadundu tirigi nenu vachi teesukuntanu annadu
0: I'm keeping this sword by your side take care of it I'll collect it back on my return
1: sare manchidu annadu
0: he said yes
1: maata ichchadu
0: he promised
1: ఇంకా ఆనాటి నుంచి కూడాను ఈ మనసంతా ఖడ్గం పైనే
0: సిన్స్ దెన్ హీ వాస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్
1: ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ఖడ్గాన్ని చేతిలో పెట్టుకుని తీసుకుపోవటం ఎందుకంటే కాపాడుతానని దానికి వాగ్దానం ఇచ్చాను
0: వేర్ ఎవర్ హీ వాస్ గోయింగ్ హీ వాస్ టేకింగ్ దిస్ సోర్డ్ అలాంగ్ విత్ హిమ్ బికాజ్ హీ మేడ్ ఎ ప్రామిస్
1: ఈ ఖడ్గమును చేతిలో పట్టుకుని పోట్టుకుని పోతూ తిరుగుతూ ఉండటం చేత కొన్ని హింస భావములు అతనిలో ప్రారంభమైనాయి
0: యాజ్ హీ వాస్ క్యారింగ్ దిస్ సోర్డ్ విత్ హిమ్ ఎంటర్టైన్డ్ ఐడియాస్
1: కడపటికి తపశక్తి అనేటువంటి భావమే పూర్తి పోయింది
0: హీ లాస్ట్ ఆల్ ద సెన్స్ ఆఫ్ పెనెన్స్
1: ఈ విధమైనటువంటి ఒక తపస్సు భావం అనేటువంటి కూడా నిర్మూలమైపోయింది
0: ఆల్ దీస్ ఫీలింగ్స్ ఆర్ గాన్
1: కారణం ఏమిటి
0: వాట్ ఇస్ ద రీజన్
1: ఈ వస్తువు యొక్క ప్రభావమే
0: ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది స్వోర్డ్ హీ వాస్ క్యారీయింగ్
1: కనుకనే మనలో ఒక విధమైనటువంటి దుర్గుణములు అనేటువంటి ఆయుధములు మనలో ఉండినప్పుడు
0: వెన్ యూ హ్యావ్ దిస్ వెపన్
1: ఎక్కడికైనా వెళ్ళు ఆ దుర్గుణములు నిన్ను దుర్భావంలోనే ప్రవేశపెట్టుంటాయి
0: ఇఫ్ యూ క్యారీ ది వెపన్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ యూ విల్ ఎంటర్టైన్ బ్యాడ్ ఐడియాస్
1: నామం అనేటువంటి సద్గుణములు నీ హృదయంలో నింపుకో
0: డెవలప్ ది డివైన్
1: నీవు ఎక్కడికి వెళ్ళినప్పుడు నీ సద్గుణ స్వరూపుడుగానే రూపొందుతావు
0: వేర్ ఎవర్ యూ గో యుల్ బి వన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ వర్చ్యూ
1: సత్కీర్తిని ఆర్జిస్తావు
0: యూ విల్ బి రెప్యూటెడ్
1: సదాచార సంపన్నుడవుతావు
0: యుల్ ప్రాక్టీస్
1: అది మానవుని యొక్క ప్రధానమైన విలువలు
0: దే ఆర్ ది హ్యూమన్ వాల్యూస్
1: ఈ యొక్క దమమును సాధించాలి
0: యూ షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్
1: ఈ విధమైనటువంటి ప్రేమను సాధించాలి
0: యూ షుడ్ డెవలప్ లవ్
1: అది ఏ విద్య యొక్క నిజమైనటువంటి ప్రమాణములు
0: దట్ ఇస్ ది రియల్ వాల్యూ ఇన్ అవర్
1: సత్య ధర్మ ప్రేమ శాంతును లేకున్నా విద్యలన్నీ నేర్చి విలువ సున్నా
0: వితౌట్ దీస్ వాల్యూస్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ దిస్ వాల్యూ ఇస్ జీరో
1: అయితే నేర్చండి విద్యలు
0: కోర్స్ లర్న్
1: నేర్చే నిమిత్తమే మేము కూడా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాము
0: వీ స్టార్టెడ్ ది ఇన్స్టిట్యూట్
1: అయితే
0: స్టడీ
1: ఆ విద్యను కూడాను పరోపకార సంబంధమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి
0: బట్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ షుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ టు రెండర్
1: లోక శ్రేయస్సుకై దీనిని వినియోగించాలి
0: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్,
1: సమాజ క్షేమమునకై వినియోగించాలి.
0: ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ,
1: తన క్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
0: కీప్ యువర్ ఓన్ ఆల్సో,
1: తనను తాను విసర్జించమని కాదు.
0: నాట్ దట్ యు షుడ్ గివ్ అప్ యువర్
1: ఏ ఇంద్రియమును నీకు అనుగ్రహించాడో ఆ ఇంద్రియమును స్వార్థమునకు పరార్థమునకు రెండింటికి నీ ఉపయోగించుకోవాలి.
0: దోస్ సెన్సెస్ గిఫ్టెడ్ టు యూ షుడ్ బి యూజ్ పర్సనలీ అండ్ ఫర్ సొసైటీ.
1: కనుకనే
0: సో
1: ఈ విధమైనటువంటి స్వార్థ పరార్థ భావంతో మానవుడు ప్రవర్తించినప్పుడే ఇతనికి మానవత్వము అనేటువంటి ఒక సార్థక నామం అతనికి దక్కుతుంది.
0: యు కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ సెన్సెస్ ఫర్ యువర్ బెనిఫిట్ అండ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద సొసైటీ.
1: రామాయణం అంతా కూడాను సత్యధర్మమును ప్రబోధిస్తూనే వచ్చాయి.
0: రామాయణ టీచర్స్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: ఈ సత్యధర్మమునే కోల్పోతే మానవత్వమునకు విలువే లేదు.
0: వెన్ దీస్ టూ ఆర్ లాస్ట్ హ్యూమన్ హ్యాస్ నో
1: దహన శక్తిని కోల్పోతే అది ఎట్లా బొగ్గుగా మారిపోతుందో.
0: జస్ట్ ఎస్ వెన్ ది పవర్ టు బర్న్ ఈస్ లాస్ట్,
1: బొగ్గును అగ్ని అని ఎవరు చెప్పరు.
0: Nobody will call coal a fire.
1: అగ్నిని ముట్టుకుంటే కాలుస్తుంది, బొగ్గును ముట్టుకుంటే మాలిన్యం అవుతుంది.
0: When there is fire, it burns. Otherwise, if you touch the coal, it will be dirty.
1: ఆ అగ్ని యొక్క ధర్మము కోల్పోవడం చేతనే అది బొగ్గుగా మాలిన్యంగా మారిపోతుంది.
0: As the fire has lost its value, it has come down to a level of coal.
1: కనుకనే మానవుని యొక్క శక్తులు అనేటువంటి ఈ సత్య ధర్మ ప్రభావములు ఈ కోల్పోయినప్పుడు మనం కేవలము మనుష్యమునేటువంటి తత్వం లోపల మాలిన్యంగా రూపొందుతాం.
0: Therefore, when human qualities such as truth and righteousness are lost,
1: ఆ బొగ్గును ముట్టినప్పటికీ తిరిగి మాలిన్యమైపోతాం.
0: You come down to a level of a coal, full dirt.
1: అదే విధంగానే ఈనాడు మన హృదయాలంతా మాలిన్యం కావడానికి మన యొక్క సహజ ధర్మాన్ని మనం కోల్పోవటమే దీనికి మూల కారణము.
0: Our hearts are polluted and dirty because we have lost our natural values.
1: మనకు మానవత్వం అనగా
0: human life,
1: ఈ యొక్క మూడింటి యొక్క ఏకత్వం ఉంటుండాలి.
0: Should have the unity of the Trinity.
1: మనస్సు,
0: మైండ్,
1: వాక్కు, కాయము, ఇదే త్రికరణ శుద్ధి అని.
0: ది హార్మోనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్
1: డీడ్. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్ అని.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: అతనే నీవు మనిషి.
0: దెన్ యు ఆర్ ఎ హ్యూమన్.
1: ఈ మూడు ఏకం కాకపోతే నీవు మనిషి కాదు.
0: బిరెఫ్ట్ ఆఫ్ దీస్ త్రీ, యు ఆర్ నో హ్యూమన్ బీయింగ్.
1: కనుక మనిషి కావాలన్నప్పుడు ఈ త్రికరణ శుద్ధిని మనం పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు బి ట్రూ హ్యూమన్ బీయింగ్, షుడ్ డెవలప్ దిస్ హార్మనీ.
1: సమాజంలోనే కాదు, ఇంటిలోనే కాదు, దేశంలోనే కాదు, ఎక్కడైనప్పటికీ నీకు సత్కీర్తి అనేటువంటిది వెతుక్కుంటూ వస్తుంది.
0: నాట్ ఓన్లీ అట్ హోమ్ ఇన్ సొసైటీ బట్ నేషన్ బై లార్జ్.
1: సత్యాన్ని వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ సచ్.
1: నీవు పవిత్రుడిగా ఉంటే సత్యమే నిన్ను వెతుక్కుని వస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ సీక్రెట్, ద ట్రూత్ విల్ ఫాలో యూ.
1: ధర్మాన్ని నీవు ప్రయత్నంగా ఒక సంచరించడం ప్రయత్నంగా వెతకడం అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ధర్మ.
1: ధర్మమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.
0: ధర్మ విల్ బి ఆఫ్టర్ యూ.
1: కనుకనే దానిని మనం వెతుక్కుంటూ పోయటం మన బలహీనత.
0: ఇఫ్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్, యూ ఆర్ వీక్.
1: అదే మనమని వెతుక్కుంటూ రావాలి, అది యొక్క మన బలము.
0: That should come in search of you. There lies your
1: strength. దైవమే నిన్ను వెతుక్కుంటూ రావాలి.
0: God should come in search of you.
1: దైవాన్ని వెతకడానికి నీవు ప్రయత్నించడం కేవలం మూర్ఖత్వము.
0: It is your foolishness if you search for God.
1: ఎందుకనగా సర్వత్రా ఉంటున్నాడు భగవంతుడు.
0: Yes, God is everywhere.
1: అన్వేషణ అనేటువంటిది ఎందుకు?
0: Why do you search?
1: ఎక్కడో ఒక చోటు ఉంటే అతను అక్కడ ఉన్నాడా లేదా అని అన్వేషణ జరపాలి.
0: If God is present at one location, you need to
1: search. సర్వత్రా ఉండేటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: When God is everywhere, why do you search?
1: అందుకోసమనే అనిబిసెంట్ కూడాను ఒకానొక సమయంలో చెప్పింది.
0: So Anibisent also said at one
1: time. ఈనాడు భక్తులందరూ కూడాను భగవంతుని వెతుకుతున్నారు.
0: Today devotees are in search of God.
1: ఇది సరియైన భక్తి కాదు.
0: It's not true devotion.
1: భగవంతుడే భక్తుని వెతుక్కుంటూ రావాలి.
0: God should come in search
1: of where is my devotee, where is my devotee, where is my devotee, తానే వెతుక్కుంటూ రావాలి.
0: God himself should be in search of a devotee saying where
1: is my devotee. అది నిజమైనటువంటి యొక్క ఫలితము.
0: That is true consequence.
1: అది లేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: Otherwise what is the use?
1: నేను భగవంతుని భక్తుడను, నేను భగవంతుని భక్తుడను, కృష్ణ భక్తుడను, రామ భక్తుడను, సాయి భక్తుడని చెప్పుకోవడం ప్రయోజనం లేదు.
0: It's useless to declare one's own self as Rama.
1: భగవంతుడు చెప్పాలి, నాయన నీవు నా భక్తుడవు, నీవు నా వాడవు అని భగవంతుడే చెప్పాలి.
0: God should say, you are my devotee.
1: అదియే భగవద్గీత యందు చక్కని ఆదర్శం చేశాడు.
0: A very good ideal is taught in భగవద్గీత.
1: మన్మనా భవమద్భక్తో మజ్జాజి మాం నమస్కురి మామే వైశేషి సత్యంతే ప్రతి జానే ప్రయోజమే. అయ్యా నేను నీ భక్తుడునే అనుకుంటున్నావు, అది సరైంది కాదు. భగవంతుడి నుంచి రావాలి రిప్లై నీవు నా భక్తుడవు అని.
0: You claim that you are a devotee. No, you should get reply from God.
1: నీ ఒక రిజిస్టర్ కవర్ రాశావు నీ ఫ్రెండ్ కు.
0: You have written a letter to your friend.
1: కానీ ఆ రిజిస్టర్డ్ లెటర్ అక్కడ చేరినట్టుగా అక్కడ నుంచి ఫ్రెండ్ నుంచి అక్నాలెడ్జ్మెంట్ రావాలి.
0: వెన్ యు రైట్ ఎ రిజిస్టర్డ్ లెటర్, యూ షుడ్ గెట్ అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్.
1: అక్నాలెడ్జ్మెంట్ వచ్చినప్పుడే ఈ కవర్ ఒక మిత్రునికి చేరింది అని ఒక గుర్తు.
2: When you are in due receipt of the acknowledgement, it means that debtor is received.
1: నీవు చేసినటువంటి ప్రార్థన భగవంతునికి అందిందని భగవంతుడు నాయన నీవు నా భక్తుడు అని చెప్పించుకోవాలి.
2: In order to make sure that your prayers are heard, God should declare you my devotee.
1: లేకపోతే అందినట్టు అవుతుంది.
2: Otherwise, how do you call it?
1: ఈనాటి విద్యావంతులు ఏ విధంగా కవర్స్ పోస్ట్ చేస్తున్నారు తెలుసునా?
2: Modern educated people, do you know how they post letters?
1: లెటర్స్ రాస్తున్నారు, చాలా బాగా రాస్తున్నారు.
2: They write letters very nicely.
1: కానీ అడ్రస్ రాయటం లేదు.
2: But they are not writing.
1: From address ledu, to address ledu.
2: There is no from address, there is no to address.
1: A box lo vestunnaru.
2: They put in the box.
1: Ee letter ekkada pothundi?
2: Where does it
1: letters
2: go?
1: Letter the office ku pothundi.
2: It will go to the dead letter office.
1: From address aina undali.
2: Either there should be from.
1: To address aina undali.
2: Or at least to address.
1: To address ledu, from address ledu.
2: Neither of the two are mentioned.
1: Lopala chuste chaala gundainatundi aksharalu. మంచి భాషతో ఉంటుండాలి.
2: ఇట్స్ ఎ వెరీ గుడ్ లెటర్, నైస్లీ రిటెన్.
1: ఉపయోగమే,
2: ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: చూసారా? అదే విధంగానే నేను ఎక్కడి నుంచి వచ్చాను అని ఫ్రమ్ అడ్రస్ నైనా నీవు తెలుసుకోవాలి.
2: నో యువర్ ఫ్రమ్ అడ్రస్, వేర్ ఫ్రమ్ ఐ హావ్ కమ్.
1: ఎక్కడికి నేను పోతున్నాను అని టూ అడ్రస్ నైనా తెలుసుకోవాలి.
2: ప్లీజ్ యూ షుడ్ నో టూ అడ్రస్, వేర్ డు యూ గో.
1: టూ అడ్రస్ తెలియదు, ఫ్రమ్ అడ్రస్ తెలియదు, ఈ కవర్ ఏం ప్రయోజనం?
2: యూ డోంట్ నో ది టూ అడ్రస్ ఆర్ ఫ్రమ్ అడ్రస్.
1: పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం.
2: Birth and death are repeated often and often.

0: ఈ రెండూ తెలియనటువంటి వాడు తిరిగి పుట్టడము చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం.
1: ద వన్ హూ డస్ నాట్ నో దీస్ టూ అడ్రస్సెస్ విల్ బి బోర్న్ అండ్ డై ఆఫ్ అండ్ ఆన్.
0: కానీ ఈ యవ్వనం లోపల మన మనస్సు అనేక రకమైనటువంటి యొక్క ఉడుదుడుకుల్లో ప్రవేశిస్తుంటుంది.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ యూత్ ద మైండ్ ఇస్ హైలీ కన్ఫ్యూజ్డ్ విత్ అజిటేషన్.
0: కనుక ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది, కానీ మన పుట్టుకతో రాలేదు, అంతే వరకు ఉండదు.
1: It comes in between, passes off. Why do you get confused?
0: Kanukane cheppadu Shankaracharya kudanu.
1: So Shankaracharya said,
0: Ma

0: యౌవన గర్వం. ఏమిటి యౌవన గర్వము? హరతి నిమిష కాల సర్వం. నీ జీవితం అంతా కూడా ఒక అర నిమిషం లోపలనే పోతుంది.
1: All your life will vanish in a fraction of a
0: moment. దీనికోసం ఎందుకు ఈ గర్వము?
1: Why are you going?
0: ఎందుకు ఈ అహంకారం?
1: Why are you proud of
0: ఈ అహంకారాన్ని నిర్మూలన చేసినప్పుడే ఆనందం నీలో అభివృద్ధి అవుతుంటుంది.
1: When you kill all the pride and ego, you will be blissful.
0: అందువల్లనే భగవంతునకు ఒక చక్కని పేరు ఉంటుండాలి.
1: గాడ్ హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ నేమ్.
0: మధుసూదనః అన్నాడు అతని పేరు.
1: వి కాల్ గాడ్ హ్యాస్ మధుసూదనః.
0: మధుసూదన అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై మధుసూదన?
0: మధు అనే రాక్షసును సంహరించినటువంటి వాడు అని దీని అర్థం.
1: ది మీనింగ్ ఈస్ ద వన్ హూ కిల్డ్ మధు, ఎ డెమన్.
0: ఈ మధు అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ మధు?
0: అదే మధురము, అదే తీపి, అదే తేనె.
1: That is sweet, sweetness, honey.
0: ఈనాటి మానవులకి ఏది తీపి?
1: What is sweet to people today?
0: ఈనాటి మానవులకి ఏది మధురము?
1: What is the real
0: thing? అహంకారం అంటే చాలా మధురము.
1: The ego is so sweet to people today.
0: కనుక అహంకారం అంటే ఆశపడినటువంటి వాడు లోకంలోనే కనిపించడు.
1: There are none in this world who are.
0: అహంకారం అంటే చాలా మాధుర్యము.
1: Ego is so sweet, very sweet.
0: ఒక్క నిమిషం లోపల, కొన్ని నెలల లోపల నేను తాతా మాదిరి కావాలి, బిర్లా మాదిరి కావాలి, కిర్లాస్కర్ మాదిరి కావాలి అంటారు.
1: ఇన్ ఎ మినిట్స్ టైమ్ ఎవ్రీబడి వాంట్స్ టు బి లైక్ తాతాస్ అండ్ బిర్లా, సో రిచ్.
0: నేను తాతా కావడానికి నీ బిడ్డకు కుమారుడు పుడితే వాడు నిన్ను తాత అని పిలుస్తాడు అంతే కదా, ఇంక తాతా ఎందుకు కావాలి నీవు?
1: ఇఫ్ యూ వాంట్ టు బి తాతా, ఇఫ్ యూ యువర్ డాటర్ హ్యాస్ ఎ సన్, యూ బికమ్ తాతా లైక్ గ్రాండ్ ఫాదర్.
0: పడుతున్నారు అర్థరక్తమైనటువంటి వాంఛలు.
1: యూ హ్యావ్ మీనింగ్లెస్ డిజైర్.
0: కనుకనే ఈ అహం అనేటువంటిది అణిగినప్పుడే అప్పుడు దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
1: When this ego is subdued, then divinity will originate.
0: కనుకనే భగవంతునికి మధుసు అట్టి అహంకారాన్ని నిర్మూలము గావించేటువంటి వాడు భగవంతుడు. కనుకనే అతనికి మధుసూదనః అన్నారు.
1: As God killed this ego totally, he is called మధుసూదనః.
0: భగవంతుని యొక్క నామంలో ఎంత అంతరార్థంతో కూడినటువంటి నామములు ఉంటున్నాయి.
1: ఎవ్రీ నేమ్ ఆఫ్ గాడ్ హెస్ గాట్ లాట్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్.
0: కానీ ఎవరు అట్టి గ్రంథాన్ని ఎవరు చదవటం లేదు.
1: నో వన్ వుడ్ ఎవర్ గో
0: ఈ పిచ్చి కథలంతా కూడా పట్టుకుని ప్రాకులాడుతుంటారు.
1: వీ గో త్రూ ది
0: కనుకని పిచ్చి జీవితంగా రూపొందుతుంటారు.
1: దేర్ఫోర్ ద లైఫ్ ఇస్ ఆఫ్ డెల్యూషన్.
0: ఎంత చదువు చదివి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ అవర్
0: నాలెడ్జ్? తన నొసట తప్పించ ఎవరి తరము?
1: హూ కెన్ మేక్ యు ఎస్కేప్ ఫ్రమ్ దిస్?
0: చెడ్డ కాలము తందరు జేరినేని.
1: When the bad thoughts are there in the mind,
0: bendabaru buddhulu bandabaru,
1: whole mind will be dry and perverted.
0: కరికనే మొట్టమొదట మన యొక్క పవిత్రమైన భావాన్ని మనం పెంచుకోవాలి విద్యార్థులు.
1: సో వీ షుడ్ ఎంటర్టైన్ సీక్రెట్ ఐడియా స్టూడెంట్స్.
0: అధిక భాషాన్ని తగ్గించండి.
1: వీ షుడ్ నాట్ టాక్ టూ మచ్.
0: ఇతరులతో అధిక స్నేహాన్ని కూడా తగ్గించుకోండి.
1: డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
0: ఏంటి ఈ స్నేహము?
1: What is this friendship?
0: ఎవరు నీకు నిజమైన స్నేహితుడు?
1: హూ ఇస్ యువర్ ట్రూ ఫ్రెండ్?
0: ఈ ప్రపంచ స్నేహితులంతా నిజమైన స్నేహితులు కాదు.
1: ద వరల్డ్లీ ఫ్రెండ్స్
0: ఆర్ నాట్ ట్రూ. వస్తు వాహనాలతో తొలుతూకుతుండేంత వరకు హలో హలో హలో హలో అని వస్తుంటారు.
1: సో లాంగ్ యూ హావ్ మనీ అండ్ పొజిషన్ పీపుల్ సే హలో.
0: పాకెట్ లో మనీ ఉంటున్నప్పుడు హలో కమాన్ పోదాం సినిమాకి అంటారు.
1: When there is money in the pocket, oh, hello, let's go to cinema.
0: కానీ నీ పదవులు, నీ అధికారము, నీ యొక్క ఇది క్రమక్రమేణ తగ్గేటప్పటికి గుడ్ బై కూడా చెప్పడు. ఎక్కడో తప్పించుకుని తిరుగుతాడు.
1: The moment position, properties are gone, nobody will say goodbye at least.
0: కనుకనే అతని కాదు నీ ఫ్రెండ్.
1: He's not your friend.
0: నిజమైన మిత్రుడు భగవంతుడే.
1: True friend is God.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ నిన్ను వదలనటువంటి వాడు భగవంతుడే.
1: You may go anywhere, he will follow you.
0: అడవులు ఎందున్నా,
1: ఇన్ ద ఫారెస్ట్,
0: ఆకాశంలో ఉన్నా,
1: స్కాయ్,
0: పట్టణంలో ఉన్నా,
1: సిటీ,
0: పల్లెనున్నా,
1: విలేజ్,
0: గుట్ట మీద ఉన్నా,
1: మౌంటెన్ టాప్,
0: నట్టేటబడి ఉన్నా, దిక్కులేని వాని దేవుడోము.
1: ఆర్ ఇన్ ఎ డీప్ సీ, గాడ్ ఈస్ ది రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్లార్న్.
0: ఈ మిత్రులంతా కూడా అంతవరకు రారు.
1: దీస్ ఫ్రెండ్స్ డోంట్ ఫాలో.
0: చెరువులో నీళ్లు ఉండినంత వరకు కప్పలు బెకబెకలాడుతుంటాయి.
1: సో లాంగ్ ది ట్యాంక్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్, యూ ఫైండ్ ది ఫ్రాగ్స్ దేర్.
0: నీరు ఎండిపోతే ఒక్క కప్ప అక్కడ ఉండదు.
1: The moment is dry, not even one
0: frog. ఇది ప్రాకృతమైనటువంటి ఒక సంబంధము, స్నేహము.
1: This is the friendship today.
0: ఎన్ని చూస్తున్నాం మనము,
1: so many we
0: ఎన్ని అనుభవిస్తున్నాం మనము,
1: so many we.
0: ఈ స్నేహితులంతా ఎక్కడున్నారు?
1: What happened to friends?
0: రెండేండ్లు మూడేండ్లు కాలేజీలో ఉన్నంత వరకు హలో హలో హలో హలో పట్టుకుని తిరుగుతారు.
1: They last for 2 to 3 years saying hello hello.
0: ఈ కాలేజీ వదిలిన తర్వాత ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్.
1: The moment they leave the college, it will be in different
0: direction. East to west.
1: One is south.
0: ఈ రెండు కలవంటి మధ్యలో నార్త్ సౌత్ అడ్డం వస్తుంది.
1: And south north appear in between.
0: అందువల్లనే
1: సో
0: ఈ విధమైనటువంటి స్నేహాలు కాదు. మంచిగా ఉండు, మంచిగా మాట్లాడు, మంచిగా వారితో ఉండు, అంతేకాని స్నేహంగా ఉండకూడదు.
1: Be good, talk nicely, but don't be a friend.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige.
0: ద్వేషాన్ని పెంచుకోకూడదు.
1: Don't have any friend.
0: మైత్రిని కూడా అభివృద్ధి గావించుకోకూడదు.
1: బట్ డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
0: ఎంత అవసరమో అంత మతమే.
1: ఓన్లీ టు ది ఎక్స్టెండ్ నీడ్.
0: ఏ పనికో ఆ పనికే మనం వినియోగించుకోవాలి.
1: ఫర్ ది జాబ్ గివెన్ టు యూ.
0: మితిమీరి పోతే ఇద్దరికి మతి చెడిపోతుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ టూ మచ్ యూ టర్న్ మ్యాడ్ బోత్ ఆఫ్ యూ.
0: కనుక మైత్రిని కూడా నువ్వు మితంలో పెట్టుకోవాలి.
1: ఫ్రెండ్షిప్ అండర్ షుడ్ బి సర్టన్.
0: కానీ మితములకు అతీతమైనటువంటి మైత్రి ఒక దైవత్వమే.
1: యూ షుడ్ హావ్ టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ ఓన్లీ వన్ గాడ్.
0: ఏనాటి కూడా అతన్ని వదలడు.
1: హీ విల్ నెవర్ డ్రాప్ యూ ఎనీ టైమ్.
0: బంధువులందరూ వాకిటి దాకనే వల్లకాటికే వత్తురు.
1: Relations will follow you up to the doorstep or to the graveyard.
0: Nin baayane nee bandhapanu baayanaatundi aapad bandhuve bhagavan naamamera.
1: God is the only refuge will follow you.
0: Ekkadiki velina nee vent astuntadu bhagavantudu.
1: He will be with you wherever you go.
0: Atta vacheatundi friends ee jagatlo evvaru leru.
1: There are no friends in this world that will be.
0: Kanuka ramunu kodanu ide ramayanulo oka samayamlo cheppadu.
1: This is stated by Rama in Ramayana.
0: Lakshmana murchinchina murchilinaadu.
1: When Lakshmana fainted,
0: Ramulu akkada kurchunnadu.
1: Rama was there.
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: కావాలంటే సీత వంటి భార్యలు ఎంత మంది అయినా చిక్కుతారు.
1: ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ హ్యావ్ వైఫ్.
0: కౌసల్య వంటి తల్లులైనా ఎంతవరకు నేను చిక్కుతారు.
1: ఐ కెన్ హ్యావ్ మదర్ ఆఫ్ ది
0: చైల్డ్. కానీ నా లక్ష్మణ వంటి సోదరుడు నాకు చిక్కడు ఇంకా.
1: బట్ ఐ కెనాట్ గెట్ ఎ బ్రదర్
0: లక్ష్మణ. లక్ష్మణ జీవితం నాకు అక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో బ్రదర్ లైక్ లక్ష్మణ.
0: నేను కూడా నువ్వు పోతాను.
1: ఐ విల్ ఆల్సో గో.
0: ఓ జాంబవంత,
1: ఓ జాంబవంత,
0: ఓ సుగ్రీవ,
1: సుగ్రీవ,
0: ఓ అంగద, ఓ హనుమంత, మీరందరూ ఇంకా కిష్కిందకు వెళ్ళండి.
1: బెటర్ యూ గో బ్యాక్, యూ రిటర్న్.
0: లక్ష్మణ మూర్తి నుంచి వెనుకకు రాకపోతే నీ సముద్రంలోనే పడిపోతానన్నాడు.
1: ఇఫ్ లక్ష్మణ డజంట్ రీగెయిన్ హిస్ కాన్షియస్నెస్, ఐ విల్ ఆల్సో గో.
0: అలాంటి స్నేహం అంటే ఆత్మ ఒక్కటే.
1: ఆత్మ స్పిరిట్ ఇస్.
0: మన వైస్ ఛాన్సలర్ చెప్పాడు, రాములు దేవుడు, లక్ష్మణుడు జీవుడు అన్నారు.
1: వైస్ ఛాన్సలర్ సెడ్ రామా ఇస్ గాడ్, లక్ష్మణ ఇస్ ఇండివిడ్యువల్.
0: లక్ష్మణుడు కూడా జీవుడు కాదు, లక్ష్మణుడు దేవుడే.
1: లక్ష్మణ ఇస్ నాట్ ఇండివిజువల్, హీస్ ఆల్సో గాడ్.
0: అందరూ దేవుళ్ళే.
1: ఆల్ ఆర్ డివైన్.
0: జీవులు అనేటువంటి వారే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్
0: జీవత్వం అనేటువంటిది. ఏమిటి?
1: వాట్ ఇస్ ఇండివిజువల్?
0: చైతన్యమే జీవత్వము. అదే దైవత్వం.
1: ఇట్స్ ఓన్లీ ద బాడీ దట్ మేక్స్ యూ.
0: కాబట్టి దైవం సర్వుడు ఎందు ఉంటున్నాడంటే చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు సర్వుడు ఎందు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఆల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: కనుక ఆ చైతన్యం నుంచి ఆవిర్భవించేటువంటిది పవిత్రమైనటువంటి ప్రేమ.
1: సో దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద టోటల్ అవేర్నెస్ ఇస్
0: ప్రేమ. స్వరూపమే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.

నరుని జీవితంబు నల్లుల మంచంబు పుడమి వడలు రోగములకు కొంప సుఖము చూడబోవో శూన్యము మనిషికి సుఖము చూడబోవా శూన్యము మనిషికి

0: Human life is like a cot full of bed bugs. On earth, human body is full of diseases. In fact, there's no trace of happiness at all for man. Never forget this good word.
1: Prema Swarupula.
0: Embodiments of love.
1: Viluvaina manava jeevitamunu. విలువైనటువంటి మానవ విలువను మానవుడు గుర్తించుకొనలేక మాణిక్యం వంటి ఈ జీవితాన్ని మసిబొగ్గులకు అమ్ముకుంటున్నాడు.
0: ద లైఫ్ దట్ ఇస్ హైలీ వాల్యుబుల్ అండ్ ది హ్యూమన్ వాల్యూస్ బిహైండ్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బై మ్యాన్ కైండ్ అండ్ దిస్ వాల్యుబుల్ లైఫ్ ఇట్ ఈస్ ఎ ప్రెషస్ జెమ్ ఇస్ జస్ట్ సోల్డ్ అవుట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ కోల్.
1: నిజముగా మానవుడు తన తత్వమును తన స్వస్వరూపమును తన స్వస్థానమును మర్చిపోవటం చేతనే ఈ జీవితమునకు ఇంతటి దుర్గతి ఏర్పడుతూ వచ్చింది.
0: ట్రూలీ స్పీకింగ్, ద ప్రెసెంట్ మిజరబుల్ ప్లైట్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ సింప్లీ బికాస్ man has forgotten his true nature, his true form and his position.
1: The vice chancellor said, what is the purpose of life, Ali?
0: What is the purpose of life?
1: Manavudu tana swasvarupani telusukotamu swasthanamunu cheratame idi e purpose of life.
0: The purpose of life is to know one's own self, the true nature, and to go back to the place of origin.
1: Yachata puttanachatiki neguta nejam prani kotikin.
0: It's quite natural for the living creatures to go back to their place of their birth.
1: Maroka sthanamana kaadu,
0: not to any foreign place.
1: Yachata putte achatiki neguta nejam prani kotikin.
0: One has to go back to the place of birth actually.
1: Adiye manavuni yokka lachyam.
0: That is the purpose of life.
1: అది మానవుని యొక్క గమ్యము.
0: That is the goal of life.
1: దీనిని మరచి జీవితంలో ఏదో సుఖశాంతులను అనుభవించాలని, ఆస్తిపాస్తులను అభివృద్ధి గావించాలని, ఆలుబిడ్డలను పోషించాలని, అనేక విధమైనటువంటి కీర్తి ప్రతిష్టలను సాధించాలని తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకును అనేక విధములుగా కూడాను శ్రమిస్తున్నాడు మానవుడు.
0: దిస్ ఫ్యాక్ట్ ఇస్ ఫర్గాటెన్ బై మ్యాన్ కైండ్ ఫ్రమ్ ద మూమెంట్ హీ గెట్స్ అప్ ఫ్రమ్ హిస్ బెడ్ అంటిల్ హీ రిటైర్స్. హీ స్పెండ్స్ ఆల్ హిస్ టైమ్ ఇన్ ట్రైంగ్ టు అమాస్ వెల్త్, టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, టు ఎర్న్ నేమ్ ఇన్ ఫేమ్ అండ్ ఇన్ సర్చ్ ఆఫ్ పర్పెచువల్ హ్యాపీనెస్.
1: తాను వచ్చినటువంటి స్థానమునకు తాను చేరిపోవాలి.
0: హీ హ్యాస్ టు గో బ్యాక్ టు హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: తన గమ్యాన్ని తాను చేరాలి.
0: హీ మస్ట్ రీచ్ హిస్ గోల్.
1: వచ్చిన దారిని వెతికిపోవటమే నిజమైన మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
0: ది పర్పస్ ఆఫ్ మ్యాన్ ఇస్ టు గో బ్యాక్ అలాంగ్ ద సేమ్ పాత్ ఇన్ విచ్ హీ హస్ కమ్.
1: ఎక్కడికి పోవాలి?
0: వేర్ ఇస్ టు గో
1: అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు?
0: వెన్ యు పుట్ దట్ క్వశ్చన్, వేర్ ఫ్రమ్ హ్యావ్ యూ కమ్?
1: ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పోవాలి.
0: యు షుడ్ గో టు ద ప్లేస్ వేర్ ఫ్రమ్ యూ హ్యావ్ కమ్.
1: కనుకనే ఇది మరొక ప్రదేశమునకు పోవుటకు ఇది మానవుని యొక్క సరియైనటువంటి యొక్క మార్గం కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ పాత్ టు రీచ్ అనదర్ ప్లేస్.
1: అసలు నీవెవర్?
0: హూ ఆర్ యూ?
1: ఇది ఈశావాస్యం, ఇదం జగత్, ఇది అంతా కూడాను భగవంతుని యొక్క నివాసమే.
0: ద హోల్ యూనివర్స్ is the dwelling place of the divine.
1: Bruhaswarupudu kanukane itaniki brahma ani peru vachindi.
0: As is the very embodiment of this vastness, the divine is called brahma.
1: Vyapinchetvanti yokka tattame atani yokka pradhana kartavyam.
0: His main trait is that the spirit of ever expansiveness.
1: Tanu leni sthanam kani tanadi kani peru kani ee jagattulo ledu.
0: In this world there is no place that does not belong to him. There is no name.
1: కనుక నీ యందు నా యందు వారి యందు వీరి యందు అందరి యందు ఉన్నది ఒక్కటే ఈశావాస్యం.
0: Only one God is present in you, in me, there and everyone.
1: అయితే ఇట్టి ఏకత్వాన్ని అందరూ అంత అభిలషించారు.
0: However, this principle of oneness is not desired.
1: దీనిని ప్రస్తరించుకుని ఏ ఉపనిషత్తులు
0: బేసింగ్ ఆన్ దిస్ ఉపనిషత్
1: ఏకోహం బహుశ్యాం అన్నారు.
0: స్టేటెడ్ దట్ వన్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
1: ఉన్నది ఒక్కటే అది నిజమే.
0: Yes, there is only one.
1: కాని అదే అనేకంగా రూపొందినప్పుడు మనకు ఆనందం చేకూరుతుంది.
0: But when that manifests into many, it gives you the delight.
1: ఒక 100 రూపాయల నోటు మన చేతిలో ఉంటే అంత ఆనందం కలగదు.
0: If you have 100 rupee currency note, you will not be that happy.
1: కానీ అవే 1 రూపాయి నోట్లుగా వచ్చి 100 గా మన చేతిలోకి వస్తే ఎంతో ఆనందంగా ఉంటాయి.
0: But if you have change 1 rupee notes equal to that of 100 rupee currency note, you will be very happy.
1: కనుకనే కృష్ణుడు కూడాను సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అన్నాడు. అన్ని నాకు అర్పితం చేయి.
0: సరెండర్ ఎవ్రీథింగ్ టు మీ.
1: నేను నిన్ను చూసుకుంటాను.
0: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: ఎట్లా?
0: హౌ?
1: దీని విలువ ఏమిటి?
0: వాట్స్ ఇట్స్ వాల్యూ?
1: ఒరే పిచ్చివాడ, జగత్తులో అనేక రకమైనటువంటి ఒక చింతలు ఉంటున్నాయి.
0: దర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ద వరీస్ ఇన్ దిస్ వరల్డ్.
1: పుట్టుట ఒక చింత.
0: ద వెరీ బర్త్ ఇస్ అ వరీ.
1: భూమి నుండుట చింత.
0: లైఫ్ ఆన్ ఎర్త్.
1: సంసారం ఒక చింత.
0: ఫ్యామిలీ లైఫ్.
1: చావు చింత.
0: డెత్.
1: బాల్యమంతయు చింత.
0: ది ఎంటైర్ చైల్డ్హుడ్.
1: వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డ్ ఏజ్.
1: జీవించుట ఒక చింత.
0: వెరీ లైఫ్.
1: చెడుపు చింత.
0: ఫెయిల్యూర్.
1: కర్మలన్యు చింత.
0: ఆల్ యాక్షన్.
1: కష్టములు ఒక చింత.
0: డిఫికల్టీ.
1: సంతసం ఒక చింత.
0: హ్యాపీనెస్.
1: వింత చింత.
0: ఈవెన్ ది మిస్టరీస్ ఆల్సో ఎ వరీ.
1: అన్ని చింతలతో కూడినటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీ.
1: దీనికి ఏ మాత్రము విలువ లేదు.
0: This as such it has no value.
1: Pichivada, ee chintalato nee munigi ee chintala kattalu nee talapaina pettukoni ee vidhanga nee moyagalavu jeevithanni ee vidhanga nee sadhinchagalavu ee vidhanga nee jeevitha margani nadavagalavu.
0: Carrying this heavy burden of worries, the head load, how do you expect to live a comfortable life? How can you carry on this burden yourself?
1: Kanaku okkoka chinta okkoka nayapasa vantidi. Endukante ee chintalu shashtamainavi kaadu.
0: Every problem is equal to a naya paisa. Nothing is permanent.
1: ఇప్పుడు ఒక చింత అంటే క్షణంలో అది కదిలిపోతుంది, మరొక చింత వచ్చేస్తుంది.
0: If it's one worry, it passes off in a moment, giving place to another.
1: కాబట్టి దీనికి విలువనే లేదు.
0: It has no value as such.
1: What is the shape of worry?
0: What is the shape of worry?
1: It is mental created fear only.
0: Worry is mentally created fear only.
1: ఈ మనసే చంచలమైనటువంటిది.
0: The mind is wavering.
1: ఈ కల్పనతో కూడినటువంటి యొక్క ఈ యొక్క చింతలు ఎంతవరకు ఉండేటువంటివి?
0: And these worries, how long they last?
1: కనుక నాయన, నీ చింతలంతా నాకు ఇచ్చేసి, ఆ చిల్లరంతా నాకు ఇచ్చేసి.
0: Surrender all this change of worries.
1: ఒక రూపాయికి
0: for 1 rupee
1: 100 naya paisalu
0: you get 100 naya paise.
1: ఇంకా దానికి 100 రూపాయలు చూస్తే
0: for 100 rupees
1: 10,000 naya paisa.
0: 10,000 naya paisas you get.
1: ఈ 10,000 naya paisas అంత మూట కడితే పెద్ద భారంగా ఉంటాయి.
0: 10,000 నయా పైసా విల్ మేక్ ఎ గుడ్ బండల్.
1: దీన్ని ఏ విధంగా మోయగలవు?
0: హౌ కెన్ యూ క్యారీ?
1: నీ చేత కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్.
1: ఆ 10,000 నయా పైసాస్ నాకు ఇచ్చేసేయి.
0: గివ్ మీ ఆల్ ద 10,000 నయా పైసా.
1: ఇదిగో 100 రూపీస్ నోట్ నీకు ఇస్తున్నాను, లైట్ గా ఉంటాయి.
0: ఐ విల్ గివ్ యూ 100 రూపీస్ నోట్ దట్ ఈస్ సో లైట్ ఇన్ వెయిట్.
1: దాచుకోవచ్చు నువ్వు.
0: యూ కెన్ కీప్ ఇట్ విత్ యూ.
1: భారం లేకుండా ఉంది.
0: Won't be heavy.
1: భద్రంగా కూడా ఉంటాది.
0: ఇట్ విల్ బి సేఫ్ టు.
1: ఈ మూట నీవు దాచుకోవటం కష్టము.
0: ఇట్స్ పాసిబుల్. ఇట్స్ నాట్
1: మరింత కష్టము.
0: వెరీ డిఫికల్ట్.
1: భద్రత అసలే ఉండదు.
0: దేర్ ఇస్ నో సేఫ్టీ ఫర్ దిస్ బండిల్.
1: కాబట్టి అవన్నీ నాకు ఇచ్చేసి సర్వధర్మాం పరిత్యజ్య మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. నన్ను శరణు తెచ్చే నీకు ఏకం ఇచ్చేస్తా.
0: ఆఫర్ ఆల్ ది స్మాల్ చేంజ్ ఆఫ్ వరీస్ అండ్ డిజైర్స్ అన్ టు మీ. And I will give you.
1: ఇంత సూక్ష్మంగా కూడాను ప్రబోధిస్తూ వచ్చాడు.
0: God teaches in a very very simple way.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈశావాస్యం విదం జగత్. అందరి యందు ఉండినటువంటి భగవంతుడు ఒక్కడే.
0: God is the only one present in all.
1: అయితే మా కర్తవ్యాలు ఏం చేయాలి?
0: Then what are we to do about our duties?
1: మా డ్యూటీస్ అంతా ఉంటున్నాయి కదా.
0: We have many duties.
1: ధనేషణ, ధారేషణ, పుత్రేక్షణ, ఇంకా ఎన్నో ఏషియన్ లాట్లు ఉన్నాయి.
0: We have so many duties and responsibilities, money, wife and children.
1: దీన్ని వదలనక్కర్లేదు.
0: You don't need to give them up.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకో.
0: Do your duty.
1: ఎట్లా?
0: How?
1: నీవు ఒక డ్రామా లోపల ఒక ఫాదర్ యాక్ట్ చేస్తున్నావు.
0: There in a drama you are acting.
1: A father act.
0: The role of a father.
1: నీకు ఒక కొడుకు ఉన్నాడు.
0: You have a son.
1: ఆ కొడుకుకు జబ్బు చేసింది.
0: He falls sick.
1: నీవు బాధపడుతున్నావు.
0: You are feeling sad.
1: కానీ నిజంగా చూస్తే నీవు తండ్రి కాదు.
0: Truly speaking, you are not father.
1: నీకు కొడుకు లేదు.
0: Nor have you a son.
1: వాడు జబ్బుతోనో పట్టం లేదు.
0: He is never sick.
1: నీవు ఏడ్చడమూ లేదు.
0: You don't cry.
1: ఇవన్నీ డ్రామాలో ఒక యాక్టింగ్.
0: It's only acting on the stage.
1: నీవు ఏడ్చే సమయంలో కూడాను నేను పలాని బాయ్ని పలాని స్టాండర్డ్ చదువుతుండేటువంటి వాడిని.
0: Even as you cry on the stage, you know that I am so and so studying such standard class.
1: నా కొడుకు జబ్బు చేశాడు అనే చింతలో కూడాను నా కొడుకు కాదు వీడు పలాని క్లాస్ బాయ్.
0: Even as you cry thinking that your son fell sick, you know pretty well that he is not your son.
1: నేను అంతా కూడాను నీ యొక్క యాక్టింగ్ కరెక్ట్ గా చేసేయి.
0: Act well on the stage.
1: కానీ ఎంత యాక్ట్ చేస్తున్నప్పటికీ నీ పేరు నీవు మార్చటం లేదు.
0: You may act very well, but you are not forgetting your true name.
1: నాగయ్య వచ్చాడు, త్యాగయ్య వేషం వేశాడు.
0: నాగయ్య ప్లేడ్ ది రోల్ ఆఫ్ త్యాగయ్య.
1: నేనెందు పోదురా పాడుతున్నాడు పాపం.
0: He went on singing.
1: త్యాగయ్య వలే పాడుతున్నాడు.
0: Singing exactly like త్యాగయ్య.
1: కానీ త్యాగయ్య వలే పాడుతున్నప్పటికీ అతను నాగయ్య కానీ త్యాగయ్య కాదు.
0: He may sing like Chagaya, yet he is only Nagaya.
1: ప్రేక్షకులకంతా అతనికి కేవలము త్యాగయ్యని.
0: The whole audience will take him as Chagaya.
1: వెనుక్కుపోతానే స్టేజ్ వెనుకపోతే ఏం నాగయ్య చాలా బాగా యాక్ట్ చేశావు అంటారు.
0: The moment he goes back behind the screen, everybody will say, Nagaya, you acted well.
1: పైన నాగయ్యని, స్టేజ్ వెనుకలా నాగయ్యని, పాడేది నాగయ్యనే, యాక్ట్ చేసేది నాగయ్యని.
0: Therefore, on the dais, behind the screen, the one who sings, the one who acts the same
1: way. Stage names matram, acting matram difference ga untundali.
0: But there is only change in acting.
1: Ade vidhamgane.
0: Similarly.
1: Prati vyakti kudanu.
0: Every person.
1: Acting pratyekanga chestunnadu.
0: Is acting separate.
1: Aa stage yokka peru roopanamam veru veru ga untunnayi.
0: The stage name and form.
1: Kani atani nijanamamu atmane.
0: But he is truly speaking his true name.
1: Danini maravakoodadu.
0: One should not forget it.
1: దానిని నిరంతరం కూడా నువ్వు చింతిస్తూ నీవు ఏమి యాక్ట్ అయినా చేయి.
0: థింకింగ్ దట్ యు ఆర్ ఆత్మ, యూ కెన్ యాక్ట్ ఇన్ ది వే యూ వాంట్.
1: ఇది సరి అయినటువంటి జీవితమునకు ఆదర్శవంతము, ఆనందవంతమైనటువంటి.
0: దిస్ మేక్స్ యూ ఎక్స్టాటిక్, బ్లిస్ఫుల్.
1: ఒక్కొక్కరు నేను భగవంతునకు సర్వమును అర్పితం చేశాను, నేను శరణాగతిని పొందాను, కానీ నాకెందుకు ఇంకా ఈ కష్టము తీరలేదు.
0: Some say that I offered everything, sacrificed, surrendered to God.
1: పాడుకుతుడు రావటము.
0: Why that I still have some bad qualities?
1: నన్ను ఎందుకు ఈ విధమైన బాధలు పెట్టటము?
0: Why should I be put to suffering?
1: చక్కగా పిల్లలు చాలా సూక్ష్మంగా మీరు గుర్తించాలి.
0: Students should understand very well.
1: నిజంగా నీవు శరణాగతుడే అయి ఉంటే ఈ కష్టాలు నీకెందుకు వస్తాయి?
0: Have you really surrendered?
1: Why భావాలు నీకెందుకు వస్తాయి?
0: Why do you have
1: ఈ భావాలు? నీవు తలవనే తలవవు.
0: You don't entertain such thoughts.
1: కష్టములు అని విచారించనే విచారించవు.
0: You will not be worried of the difficulties.
1: కనుకనే శరణాగతి కాలేదన్నమాట.
0: Means you have not totally
1: surrendered. శరణాగతి అయితేనా ఈ చింతలకు నీవు కేర్ చేయవు.
0: Had you surrendered totally, you wouldn't have been bothered of the worry.
1: అదే విధంగానే దైవమే నీలో ఉండినప్పుడు, ఉన్నప్పటికీ దైవం నాలో ఉన్నాడు అనే విశ్వాసం లేనప్పుడే ఈ బాధలన్నీ నిన్ను చుట్టివేస్తాయి.
0: Because you don't have the faith that God is in you, you are suffering.
1: కానీ మానవుడు పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని తన యొక్క స్థితిగతులను చక్కగా సమయస్ఫూర్తిగా విచారించి అతని రూపనామములు పేరు వేరుగా ఉంటాయి.
0: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ద కండిషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ వీ హావ్ వేరీడ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏ క్రిస్టియన్స్ అంతా చెప్పని, ఏ ముస్లింని చెప్పని, ఏ పర్షియన్స్ చెప్పని, ఏ బుద్ధులు చెప్పని, ఏ హిందువులు చెప్పని, ఎవరు చెప్పినప్పటికీ దైవం ఒక్కడే.
0: నో మ్యాటర్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్ ఆర్ బుద్ధిస్ ఆర్ హిందూస్, బట్ గాడ్ ఈజ్ వన్.
1: కానీ మనం మన యొక్క సమాజం యొక్క నిబంధనలు, మన యొక్క గుంపుల యొక్క సిద్ధాంతములను మనం పురస్కరించుకుని వేరు వేరు రూపనాములుగా మనం అనుభవిస్తున్నాం.
0: బేసింగ్ ఆన్ అవర్ ఐడియాలజీస్ అండ్ డిఫరెంట్ ఫెయిత్స్ వీ ఫాలో అండ్ అడాప్ట్ we consider diversity.
1: బ్రాహ్మణుడు ఉన్నాడు.
0: There's only one Brahmin.
1: ఆయన వంటింట్లో వంట చేస్తున్నాడు.
0: He cooks there in the kitchen.
1: ఆయన చేసే పనిని పురస్కరించుకొని అతను వంట బ్రాహ్మణుడు అంటున్నాం.
0: Basing on the work he does, we call him Brahmin cook.
1: ఇంకా గుడి లోపల పోయి పూజ చేస్తున్నాడు.
0: And another Brahmin offers worship
1: same
0: in it.
1: Brahmin.
0: Same Brahmin offers worship in the temple, same Brahmin.
1: దేవాలయంలో పోయి పూజ చేస్తున్నాడు.
0: Oh, he does worship there in the temple.
1: అతను పూజారి బ్రాహ్మణుడు.
0: And he is a Brahmin priest.
1: ఎందుకు ఇక్కడ వంట బ్రాహ్మణుడు అని, అక్కడ పూజారి బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణే కాదా? కాదు, ఇక్కడ పని చేస్తున్నటువంటి వంట పని, అక్కడ చేస్తున్న పని పూజ పని.
0: Here Brahmin cook and Brahmin priest. It's based on the work.
1: ఇక్కడ పూజారి బ్రాహ్మణుడు, అక్కడ వంట బ్రాహ్మణుడు.
0: Here he is the priest, there he is the cook.
1: మధ్యాహ్నం పోయాడు, పంచాంగం పెట్టుకుని అందరికి చెప్తున్నాడు.
0: In the afternoon he was going through the almanac.
1: అక్కడ మా పంచాంగ బ్రాహ్మణుడు అంటుంటాం.
0: And we call him పంచాంగ బ్రాహ్మణ.
1: అదే బ్రాహ్మణ ఆఫీసులో పోయి ఒక అధికారిగా ఉంటాడు.
0: There he goes to the office and occupies the chair of authority.
1: మా బోస్ బ్రాహ్మణ పియ, మా యొక్క అధికార బ్రాహ్మణ అంటారు.
0: We call him Brahmin officer.
1: పనిని పురస్కరించుకుని ఏ పేర్లు వస్తున్నాయి.
0: Basing on the position of work he does, he gets the name.
1: అదే విధంగా ఈ జగత్ నాటక రంగం నందు వారు వారు నటించినటువంటి నటనలకు, వారి వారి అనుభవించినటువంటి యొక్క పూర్వజన్మ సుకృతాలకు తగినటువంటి పేర్లు అక్కడ వస్తుంటాయి.
0: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్, బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్ అండ్ ద పాస్ట్ మెరిట్, వీ గెట్ దట్ రోల్.
1: నిజముగా ఇవన్నీ భ్రమనే తప్ప సత్యాలు ఒక్కటి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్స్ ఆల్ ఇల్యూషన్, నథింగ్ ఇస్ ట్రూ.
1: మనసు యొక్క ప్రభావమే దీని యొక్క అవస్థలకు మూల కారణం.
0: ద ప్రజెంట్ ఫ్లైట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్.
1: కనుకని ఇది కేవలం ఒక భ్రమ అని నీవు తలుచుకుంటే బ్రహ్మ నీకు సాక్షాత్కరిస్తాడు.
0: ద మూమెంట్ యూ ఫీల్ దట్ ఇట్ ఇస్ ఇల్యూషన్ భ్రమ, యూ విల్ హ్యావ్ బ్రహ్మ ద డివైన్.
1: లేక నేనే బ్రహ్మ అనుకుంటే భ్రమ పారిపోతుంది.
0: వెన్ వన్స్ యూ కన్సిడర్ దట్ యు ఆర్ గాడ్, దిస్ ఇల్యూషన్ విల్ రన్ అవే.
1: ఈ విధంగా తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎంతైనా కూడా తమ యొక్క తత్వం అర్థమవుతుంది.
0: ఇఫ్ యు నో యువర్ ఓన్ సెల్ఫ్, యువర్ ట్రూ నేచర్, యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఒక్కటి చిన్న చూడండి, ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజం ప్రాణి కోటికి.
0: ఇట్ షుడ్ బి నేచురల్ ఫర్ ద లివింగ్ క్రియేచర్స్ టు గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ బర్త్.
1: సముద్రం నుంచి సూర్యుని యొక్క కాంతి చేత సముద్ర జలమంతా ఆవిరిగా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్ ది హీట్ ఆఫ్ ది సన్ లైట్, the water of the ocean transforms into the vapor.
1: ee aaviriga maari poyinappudu samudramlo unnatvanti yokka ee uppu ruchi aavirlo undadu.
0: And the saltish taste or the salinity is not there in that vapor.
1: Akkada maduranga maari potundadu.
0: It transforms into the sweet taste.
1: Aayakka idi aaviriye మేఘములుగా రూపొందుతుంది.
0: ది సేమ్ వాటర్ వేపర్ సెటిల్స్ యాజ్ క్లౌడ్.
1: ఈ మేఘముల పైన చల్లటి గాలి వీచినప్పుడు వర్ష బిందువులు వలె కురుస్తున్నాయి.
0: యాడెడ్ టు దిస్ వెన్ దేర్ ఇస్ కూల్ బ్రీజ్ దే విల్ కమ్ డౌన్ యాజ్ రెయిన్ డ్రాప్స్.
1: ఈ వర్ష బిందువులు ఒకదానితో ఒకటి చేరి చిన్న ప్రవాహంగా రూపొంది.
0: ఆల్ దిస్ రెయిన్ డ్రాప్స్ రన్ యాజ్
1: ఈ చిన్న చిన్న రూపములన్నీ చేరి పెద్ద రివర్ గా నదిగా ప్రవహిస్తుంది.
0: ఆల్ దిస్ లిటిల్ ఫ్లోస్
1: ఈ పెద్ద నది ఎక్కడపై చేరుతుంది?
0: దిస్ మైటీ రివర్ వెట్
1: ఈ సముద్రాన్ని పోయి చేరుతుంది.
0: ఇట్ మర్జెస్ ఇన్ టు ఓషన్.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజం ప్రాణి కోటికి. ఇది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: దిస్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్, టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: ఇంకా రెండవది,
0: ద సెకండ్.
1: ఒక కుమ్మరి ఒక చెరువుకు వెళ్ళాడు, ఒక బండిలో మట్టిని తీసుకుని వచ్చాడు, తన ఇంటి ముందు పోసుకున్నాడు.
0: ఏ పాటర్ went to a lake, collected all the mud and kept it in front of his house.
1: కాని ఆ చెరువులో పోయి త్రొగినప్పుడు ఆ చెరువులో గుంత ఏర్పడిపోయింది.
0: As he collected the mud, there is a big pit there.
1: తన ఇంటి ముందు పోసుకున్నప్పుడు గుట్టగా రూపొందింది.
0: The very same mud in front of his house shaped into a big heap.
1: ఈ గుట్ట మట్టే గుంత మట్టి, గుంత మట్టే గుట్ట మట్టి.
0: Therefore the heap of mud in front of his house is dug out of the pit over there.
1: గుంత దిగాలి, గుట్ట ఎక్కాలి.
0: You have to get into that pit and you have to climb up this mound of.
1: దినదినము పార్ట్స్ ప్లేట్స్ అంత చేస్తూ చేస్తూ రాగా ఈ గుట్ట కూడాను తరిగిపోతూ వచ్చింది.
0: As pots and plates are made out of this mud and
1: చీనే పుణ్యే మధ్యలోకం విసంతి, మధ్యలో వచ్చి పడిపోయినటువంటి ఈ మట్టి అంతా కూడాను చీనే పుణ్యే మధ్యలో క్షీణించిపోయింది గుట్ట.
0: The mud that is collected over there,
1: గుంత ఏర్పడిపోయింది.
0: As you collected the mud, there is a big pit there.
1: తన ఇంటి ముందు పోస్తున్నప్పుడు గుట్టగా రూపొందింది.
0: ద వెరీ సేమ్ మడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ హౌస్ షేప్ ఇంటి
1: గుట్ట

0: సంతి. మధ్యలో వచ్చి పడిపోయినటువంటి ఈ మట్టి అంతా కూడాను క్షీణే పుణ్యే మర్చడు, క్షీణించిపోయింది గుట్ట.
1: ద మడ్ దట్ ఇస్ కలెక్టెడ్ ఓవర్ దేర్ ఇస్ ఎగ్జాస్టెడ్ యాజ్ పాట్స్ అండ్ ప్లేట్స్ ఆర్ మేడ్.
0: టాట్స్ ప్లేట్స్ చేసి తిరిగి దానిని సంస్కరింపజేశాడు.
1: ద పాట్స్ అండ్ ప్లేట్స్ మస్ట్ బి రిఫైన్డ్.
0: ఆ పచ్చి పాత్రలో నీళ్లు పోస్తే పగిలిపోతుంది కుండ.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు పోర్ వాటర్ స్ట్రైట్ అవే,
0: అగ్నిలో వేసి బాగా కాల్చాడు, సంస్కరింపజేశాడు,
1: ఇట్ మస్ట్ బి రిఫైన్డ్ అండ్ మస్ట్ బి బర్న్ట్ ఇన్ ఫైర్.
0: అగ్నిలో వేసి కాసేటప్పటికీ ఇందులో పోసిన నీళ్లు నిలిచిపోతున్నాయి.
1: యాజ్ ఇట్ ఇస్ బర్న్ట్ ఇన్ ఫైర్ వాటర్ వుడ్ రిమైన్ దేర్.
0: చూసారా, పూర్వం పచ్చిగా ఉండినప్పుడు పోసిన నీరంతా కిందకి పోతున్నాయి.
1: When it was not processed, the water would drain out.
0: పాట్ కూడాను విరిగిపోతుందాది.
1: Even the pot also breaks.
0: సంస్కరింపబడిన తర్వాత ఆ పాత్రలో నీళ్లు నిలిచిపోతున్నాయి.
1: After it is processed and burned,
0: దానిని అనేక రకాలుగా మనం ఉపయోగించుకున్నాము.
1: You make use of it in the way you want.
0: కానీ బావి నుంచి నీరు తెస్తున్నప్పుడు చేయి జారింది, కింద పడిపోయింది.
1: But as you fetch water from the well, you drop it and it falls on the ground.
0: ఆ పడిపోతానే ఆ ముక్కలు మనం తీసుకుపోతామా? లేదు, అక్కడే వదిలిపెట్టిపోతాం.
1: డూ యూ కలెక్ట్ దోస్ బ్రోకెన్ పీసెస్? నో. యూ
0: ఆ రోడ్డులో పడిపోయినటువంటి ముక్కల పైన లారీలు, బస్సులు, కార్లు, మనుషులు అన్ని విధాలు తొక్కడం చేత తిరిగి కట్ట కనిపించి అది మట్టిగా తయారైంది.
1: ఆన్ దిస్ బ్రోకెన్ పీసెస్ ఆఫ్ దిస్ పాట్ మెనీ ఆఫ్ ద కార్స్ అండ్ వ్యాన్స్ ఆల్సో పాస్
0: బై. ఈ మట్టి మట్టి నుంచినే వచ్చింది, మధ్యలో పాటు ప్లేట్ అనేటువంటి రూపాలు ధరించింది, కట్టగలిపటికి వాటి రూపాన్ని కూడా మర్చిపోయింది, తిరిగి మట్టి దేకే పోయి చేరిపోయింది.
1: ఒరిజినలీ ఇట్ ఈస్ మట్ అండ్ ఇట్ ఈస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ పాట్ అండ్ ఎ ప్లేట్ అండ్ దెన్ బికేమ్ మట్ అగైన్ ఫైనలీ.
0: కనుకనే తిరిగి పోవుట భక్తుని దీక్షనా. ఎక్కడి నుంచి వచ్చావయ్యా?
1: వేర్ ఫ్రమ్ హ్యావ్ యూ కమ్?
0: నేను ఎక్కడికి పోవాలి?
1: వేర్ షుడ్ ఐ
0: గో? అని ఎవరిని అడగనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఆస్క్.
0: ఎక్కడి నుంచి వచ్చావు, అక్కడికి పో.
1: Go to that place where from you have come.
0: Maredu ninne darege bande Madhava. Maredu ninne darege bande. Purandara Das cheptunnadu, ninni marchipovadam chetane nenu ee dharaku vachi padipoyanu.
1: Purandara Das said, as I have forgotten you, this is the very same reason.
0: Ninnu marchipokunda unte nenu ikkada puttinde vaadini kaadu. నిన్ను మర్చిపోవటమే ఇక్కడ పుట్టడానికి మూల కారణం.
1: హ్యాడ్ ఐ నాట్ ఫర్గోటన్ యూ, ఐ వుంట్ హావ్ టేకెన్ బర్త్ అట్ ఆల్.
0: నన్ను పోషించలేవా?
1: కాంట్ యూ టేక్ కేర్ ఆఫ్ మీ?
0: బెట్టత తుదియల్లి పుట్టిద వృక్షకే, బెట్టత తుదియల్లి పుట్టిద వృక్షకే. కొండపై భాగం లోపల రాతిపైన పుట్టినటువంటి ఒక చెట్టుకు కట్టేయను కట్టి నీరీరేదర్యారో, దానికి కట్టగట్టి నీళ్లు పెట్టి దాన్ని కాపాడించిన వాడు ఎవరు?
1: ఇట్ ప్లాంట్ దట్ హెస్ గ్రోన్ ఆన్ ద మౌంటైన్ టాప్ ద బేర్ రాక్, హూ వాటర్డ్ ఇట్?
0: అంతా నీవే పోషించావు.
1: యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ దట్.
0: మన కంపౌండ్ ఒక మొక్క పెట్టి కావలసినంత ఎరువు వేసి నిత్యము నీరు పోస్తుంది, అది పెరగదు. కానీ కొండపైన పుట్టినటువంటి చెట్టు రాతిపైనే వేర్లంతా ఉన్నాయి, కానీ ఎంత సుక్షేమంగా పెరుగుతూ ఉంటుండాలి, అది భగవంతుని యొక్క.
1: వేర్ ఇస్ ఎ ప్లాంట్ ఇన్ అవర్ బ్యాక్ యార్డ్, దో ఇట్ ఈస్ వాటర్డ్ అండ్ మెన్యూర్డ్, ఇట్ విల్ నాట్ గ్రో. ఆన్ ద అదర్ హ్యాండ్ ఎ ప్లాంట్ ఆన్ ద మౌంటైన్ టాప్ గ్రోస్ వెల్.
0: నెమెనిగే చిత్రబండి దేవరి యారో. స్వామి, ఈ నెమలికి ఇన్ని రంగులు వేసిన వారు ఎవరు?
1: Who painted different colors to this peacock?
0: Pavala dalatage kempittaryaro. Pachchani chilukaku yarrani mooti pettavu, enta andanga untundali.
1: Green parrot has got the red beak. Who made it?
0: Idi evaru vesari paint?
1: Who painted that way?
0: Anta nide.
1: Everything you only.

0: எனக்கு நீ நிறுவதனுக்க நான் யாக்கே படவா நான் யாக்கே. நீ எதுக்கு பீடவாடன் அவுத்தான்?
1: How can I be poor?
0: ஸ்ரீநிதி ஹரி, ஓ ஸ்ரீநிதி, నీవు నా ప్రక్కలో ఉన్నంత వరకు నేనెందుకు పడవ పిచ్చివాడిని అవుతాను లేకపోతే బీదవాడిని అవుతాను?
1: యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ వెల్త్, యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ వెల్త్. వెన్ యు ఆర్ బై మై సైడ్, హౌ కెన్ ఐ బి పూర్?

0: ఆకాశం వచ్చి నా తలపైన కూలినా నేను భయపడను.
1: Even the entire sky falls on my head, nothing is going to happen.
0: Annitiki nee unnavu,
1: you are there behind
0: me. Mudu sri purandara vitala nee vidhamele neevu na ventane jantane intane kantane untundaga naaku enduki bhayam.
1: When you are with me, around me, in me, above me, everywhere, why should I be afraid of anything?
0: కనుక నేను ఎక్కడా పోనక్కర్లేదు.
1: ఐ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: నీవే నా వెంట ఉన్నావు అనేటువంటి విశ్వాసం రావాలి.
1: ఐ షుడ్ హ్యావ్ ద స్ట్రాంగ్ ఫెయిత్ దట్ యు ఆర్ విత్ మీ ఆల్వేస్.
0: ఆ విశ్వాసం ఉన్నటువంటి వాడికి ఎట్టి భయము ఉండదు.
1: ద వన్ విత్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్
0: ఎట్టి కొరత ఉండదు.
1: దేర్ విల్ నాట్ షార్టేజ్ ఆఫ్ డర్త్.
0: ఏ విధమైనటువంటి బీదరికము రాదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ, నథింగ్ వాట్స్ ఎవర్.
0: నిరంతరము ఎందుకంటే శ్రీనిధి, శ్రీనిధి అయినటువంటి నీవే నా నిధిగా ఉంటుండగా నాకేం భయం.
1: When God, the very embodiment of wealth, is by your side, why should you be afraid of anything?
0: Kaluka anni neeve chestunnavu.
1: You are doing everything.
0: Nenu oka aata bommanu.
1: I am only a puppet in your hands.
0: Ee vidhanga manam enchukoni mana kartavyanni manam poortiga nirvartinchukuntu povali.
1: In full awareness of this, we have to discharge your
0: responsibility. Anta daivame istunnadani ahankaraniki avakasam ivvakoodadu.
1: You should never pride yourself that God is doing
0: everything. నా ఇంటిలో ప్రవేశించలేదే అని మనం విచారించినప్పుడు ఎంత బుద్ధి తక్కువ.
1: హౌ ఫూలిష్ యు ఆర్ ఇఫ్ యు థింక్ దట్ సన్ హాస్ నాట్ సెట్ ఇన్ దేర్ వైల్ సన్స్ లైట్ ఇస్ అవైలబుల్ ఆల్ ఓవర్. ప్రపంచం
0: వెళ్తూ ఇస్తున్నాడు.
1: ఇస్ దేర్ టేకింగ్.
0: కానీ నా ఇంటిలో ఎందుకు రావటం లేదు?
1: హౌ ఇస్ దట్ ఐ డోంట్ ఫైండ్ హిమ్ ఎట్ మై రెసిడెన్స్?
0: అప్పుడు సూర్యుడు కూడా పక్కను నవ్వాడట.
1: అండ్ సన్ ఆల్సో స్మైల్డ్ ఎట్ వన్ ఇన్స్టెంట్.
0: ఓ పిచ్చి మానవా,
1: ఓ మ్యాడ్‌క్యాప్,
0: అహంకారం మమకారం అనేటువంటి ఒక గోడలు కట్టుకున్నావు.
1: యూ హ్యావ్ బిల్ట్ ద వాల్స్ ఆఫ్ ఈగో అండ్ అటాచ్మెంట్.
0: అభిమానం అనేటువంటి కప్పును వేసుకున్నావు.
1: యూ హ్యావ్ గాట్ ద రూఫ్ ఆఫ్ పొసెసివ్నెస్. దెన్ హౌ కెన్ ఐ కమ్ ఇన్?
0: నీవు అభిమాన అహంకారం అనేటువంటి గోడలు కొట్టివే.
1: కట్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్.
0: నీ మమకారం అనేటువంటి టప్పును టాపును తీసివే.
1: అండ్ రిమూవ్ ద టాప్ ఆఫ్ అటాచ్మెంట్.
0: సీదా నేను లోపల వచ్చి ఉంటాను.
1: అండ్ ఐ విల్ కమ్ దేర్.
0: నీ పిలువనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు ఇన్వైట్ మీ.
0: నీవు నాకు ఆహ్వానం పంపనక్కర్లేదు.
1: ఇన్విటేషన్ ఇస్ నాట్ నెసెసరీ.
0: నన్ను నీవు ప్రార్థించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు ప్రే.
0: ఇస్ ఇట్ మై డ్యూటీ? ఐ విల్ కమ్.
1: ఇస్ మై డ్యూటీ? ఐ విల్ కమ్.
0: నేను తప్పక వస్తాను.
1: ఐ విల్ సర్టన్లీ కమ్.
0: అదే విధంగానే భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు.
1: God is there.
0: కాని రాలేదు అనుకుంటున్నావు.
1: Yet you feel.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఈ అహంకార మమకారం అనుకుంటే ఒక దేహాభిమానం ఎక్కువగా పెట్టుకున్నావు.
1: You got this body attachment of ego.
0: ఇంకా మమకారం అనేటువంటిది పెద్ద టాప్ను వేసుకున్నావు.
1: అండ్ దేర్ ఇస్ దిస్ పొసెసివ్నెస్ అటాచ్మెంట్.
0: భగవంతుని లోపలనే బంధించినావు.
1: గాడ్ ఈస్ దేర్ ఇన్ సైడ్. యు హావ్ బైండెడ్ హిమ్ ఓవర్ దేర్.
0: ఇంకా భగవంతుడు నీకు ఎట్లా కనిపిస్తాడు?
1: దెన్ హౌ డు యూ సీ?
0: నీలోనే ఉన్నాడు.
1: ఈజ్ ఇన్ యూ.
0: కానీ కనిపించడు. లనివను నాకు అభయమివ్వక నిన్ను విడువను శ్రీరామ అడుగుదట కదలనివను. నిన్ను ఒక్క అడుగైనా ముందుకు నేను పోనివను.
1: ఐ విల్ నాట్ అలవ్ యూ టు స్టెప్ ఫార్వర్డ్.
0: గట్టికి పట్టుకున్నాడు.
1: ఐ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ యూ.
0: ఎట్లా నన్ను వదిలిపెట్టిపోతావు?
1: హౌ కెన్ యూ డ్రాప్ మీ అండ్ గో?
0: పిచ్చివాడా, నేను బయట ఉంటే కదా వదిలిపెట్టిపోవటము. లోపలనే ఉన్నాను.
1: ఐఎమ్ నాట్ అవుట్ సైడ్, ఐఎమ్ ఇన్ సైడ్ యూ.
0: నీ ఎందే ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ యూ.
0: నీవు నేనుగానే ఉన్నాను.
1: And
0: నేను నీవుగానే ఉన్నావు.
1: యూ అండ్ ఐ ఆర్ వన్.
0: కనుక నన్ను వదిలిపెట్టిపోవటం అనేటువంటిది ఎక్కడ? అది నీ భ్రాంతి అన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ ఇల్యూషన్ దట్ యు ఆర్ జస్ట్ అవే.
0: భగవంతుడు ఎవరిని వదలటం లేదు.
1: గాడ్ ఈస్ నాట్ లీవింగ్ ఎనీబడి.
0: ఎక్కడా పోవటం లేదు.
1: ఈస్ నాట్ గోయింగ్ ఎనీవేర్.
0: ఉన్న చోటే ఉన్నాడు.
1: హీఈస్ వెరీ హ్యాపీ.
0: సర్వత్రా తానే ఉన్నాడు.
1: హీఈస్ ఎవ్రీవేర్.
0: అదే మొన్న కూడా ఒక తూరు చెప్పాను నీకు.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే,
0: వేయబోవన్నీ తలుపు. జీవుడు అయ్యో నేను ఒంటరిగా ఉంటున్నాని, ఎవరైనా వచ్చి ఇందులో ప్రవేశిస్తారు ఏమో అని లోపల నుంచి ఒక విధమైన జీవభ్రాంతి అనేటువంటిది. వేయబోవన్ని తలుపు, తలుపు వేసుకో అంటుండాది జీవుడు.
1: ద ఇండివిజువల్ సోల్ ఇన్ ఎ డెస్పరేట్ ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్ అండ్ సాలిట్యూడ్ ఈజ్ అబౌట్ టు క్లోజ్ ద డోర్స్.
0: భగవంతుడు చెప్తున్నాడు, తీయమంటూ పిలుపు.
1: But God tells you, open the doors.
0: Jeevudenduko navugolupu.
1: And it's the individual spirit that smiles.
0: Vishwamanta pranavibhuni mandiramaina.
1: When the entire universe is the temple of God.
0: Vishwamanta pranavibhuni mandiramaina.
1: When the whole world is the temple of God.
0: Divakiliyedato
1: there is the main door.
2: ఎక్కడ చూసినా మందిరమే ఉంటుంటే విశ్వమంతా మందిరమే ఉంటున్నప్పుడు ఇంక వీధి వాకిలు ఎందుకు?
1: When the whole world is the
2: temple. ఏదైనా ఇంకొక ప్రదేశం ఉంటే దానికి వీధి వాకిలు పెట్టుకోవచ్చు.
1: If it is separate, you can have
2: a స్థానమే లేదు.
1: There is no place for
2: జీవ పోవడానికి కూడా స్థానం లేదు.
1: There is no place for
2: ఎందుకు?
1: Then why main door?
2: అప్పుడు చెప్తున్నాడు జీవాత్మని,

0: Oh individual, you will experience the very heaven over there. That is the main door.
1: Yeyabu vanitalupu tiyamantu pilupu.
2: ఈ తలుపు పిలుపు రెండింటికి మధ్యలో ఉంటుండాలి ఈ సందేహము.
0: తలుపు ద డోర్, పిలుపు ద కాల్, దేర్ యు ఫైండ్ ద డౌట్.
2: దేయబోమ్ అనేటువంటిది జీవుడు, తీయం అనేటువంటిది దేవుడు.
0: ఇట్ ది ఇండివిజువల్ సోల్ దట్ క్లోజెస్ హిస్ గాడ్ హూ వాంట్స్ ఇట్ ఓపెన్.
2: కదిలేటువంటిది జీవుడు, నిలిచేటువంటి వాడు దేవుడు.
0: ద వన్ దట్ వేవర్స్ ఇస్ ది ఇండివిజువల్, ద వన్ హూ స్టడీస్.
2: కదలనటువంటి వాడే దేవుడు.
0: గాడ్ ఇస్ స్టడీ.
2: కదిలేవాడే జీవుడు.
0: ద వన్ హూ వేవర్స్ ఇస్ ది ఇండివిజువల్.
2: ఒక పిట్ట లేత కొమ్మ పైన వాలినప్పుడు కొమ్మ అటు ఇటు అటు ఇటు ఊగుతుంది.
0: యాజ్ ద బర్డ్ రెస్ట్ ఆన్ ఎ బ్రాంచ్ ద బ్రాంచ్ మూవ్.
2: కానీ ఆ చిన్న పిట్ట కూడాను భయపడదు.
0: ఈవెన్ దట్ లిటిల్ బర్డ్ ఇస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
2: ఎందుకంటే నేను కొమ్మను ఆధారం చేసుకోలేదు.
0: బికాస్ ఐ డోంట్ రిలై ఆన్ ద బ్రాంచ్.
2: రెక్కను నేను ఆధారం చేసుకున్నాను.
0: ఐ డిపెండ్ ఆన్ మై ఓన్ వింగ్స్.
2: ఒక పిట్టకున్నటువంటి యొక్క తన రెక్కలపైన విశ్వాసం ఈనాడు మనిషికి లేకుండా పోతుందా?
0: మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్.
2: కష్టమో, ఏ కించిత్ బాధనో, ఏ కించిత్ విచారమో వచ్చేటప్పటికి అదిరిపోతున్నాడు ఈ మనిషి.
0: మ్యాన్ ఈజ్ కంప్లీట్లీ వరీడ్, గెట్స్ హిమ్సెల్ఫ్ లాస్ట్ బికాస్ ఆఫ్ స్లైటెస్ట్ రీజన్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ వరీ.
2: పిరికి మనిషి, పిరికి మనిషి.
0: హీ ఈజ్ ఎ కవర్డ్.
2: అలాంటి పిరికి మనిషిని మనం కాకూడదు.
0: యూ షుడ్ నెవర్ బి కవర్డ్.
2: మనం ధైర్య సాహసాలు కలిగినటువంటి ఒక దైవ చింతనతో కూడినటువంటి హృదయం కలవాడు కావాలి.
0: థింకింగ్ ఆఫ్ గాడ్, యూ షుడ్ బి కరేజియస్, ద వన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్.
2: భుజబలము బుద్ధిబలం కాదు నీకు ముఖ్యం కావాల్సింది.
0: ఇట్ ఈస్ నాట్ ది ఫిజికల్ స్ట్రెంగ్.
2: దైవ బలము ధర్మ బలము రెండు కావాలి.
0: యూ నీడ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ రైచువస్ కాండక్ట్.
2: చెప్పాను, భుజబలంబు గొప్ప దైవ బలము లేక దాసుడగును.
0: With all the physical strength and intelligence, if we don't have strength of God, you become a slave.
2: Karnudantati vaadu kadapatike mayye.
0: What happened to that mighty Karna at the end?
2: Yanta bhujabalamu buddhibalamu.
0: He's so strong and intelligent.
2: Satyam cheppalante Arjunudu kante goppa vaadu Karnudu.
0: Truly speaking, Karna is greater than Arjuna.
2: Suryuni yokka prasadamu.
0: He's the gift of Lord Sun.
2: Alanti కర్ణుడికి కట్టగలపటికి భుజబలము బుద్ధిబలం పైన ఆధారపడ్డాడు. దుర్యోధన దుశ్శాసనాదులపైన ఆధారపడ్డాడు.
0: కర్ణ డిపెండెడ్ ఆన్ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలెక్ట్. దుర్యోధన అండ్ దుశ్శాసన.
2: కృష్ణుడు దగ్గరే ఉంటున్నప్పటికీ దైవమును ఆశ్రయించలేదు.
0: దో కృష్ణ ఇస్ క్లోజ్ బాయ్,
2: అభిమానము అభిమానము.
0: ద రీజన్ ఇస్ దిస్
2: స్వయంవరం సమయమునందు.
0: అట్ ది టైమ్ ఆఫ్ స్వయంవరం
2: ద్రౌపది స్వయంవరం జరుగుతుండాలి.
0: అట్ ది టైమ్ ఆఫ్ స్వయంవర ఆఫ్ ద్రౌపది.
2: కానీ కర్ణుడు చాలా గొప్ప విలువిద్యలో ప్రవీణుడు.
0: కర్ణ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
2: అతను వెళ్ళాడు అక్కడ.
0: హి వెంట్ దేర్.
2: తెరమరగ ఉండినటువంటి ద్రౌపది చెప్పింది, క్షత్రియుడైనా కావాలి లేక మహారాజ రాజైనా కావాలి, వాడు మాత్రమే ఈ మత్స్యంత్రాన్ని కట్టడానికి కొట్టడానికి అర్హుడవుతాడని.
0: ద్రౌపది సెడ్, హీ మస్ట్ బి గ్రేట్ వారియర్, ద వన్ ఆఫ్ కరేజ్. He must be born as a kshatriya who deserves, who is fit enough
2: Poyyadu.
0: To hit this machyantra.
2: Yantranni cheta pattukunnadu. Ee maata vinatappudike avamananga tirigi enikku vachadu.
0: He went there, is about to hit it with all the bow and arrow, but he returned in
2: aa paristhitilo atanu Sutani kumarudu.
0: At that time he was the son of
2: Rajendruni koduku anaga emi గుర్రాలు కాపలా చేసేటువంటి వాడి కొడుకు అని చాక్కోవటం చేత.
0: అట్ ద టైమ్ హ్యాపెన్ టు బి ది సన్ ఆఫ్ ద పర్సన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ కనుక క్షత్రియుడు
2: కాదనుకున్నారు.
0: సో హి థాట్ దట్ హి ఇస్ నాట్ క్షత్రియ బై బర్త్.
2: ఇంకా రాజు కాదు.
0: హి ఇస్ నాట్ ఎ కింగ్ ఐదర్.
2: రెండింటికి అర్హత లేదు.
0: సో హి హస్ నో క్వాలిఫికేషన్. హి హస్ కెపాసిటీ.
2: కనుక వెనక్కి పోతున్నప్పుడు దుర్యోధనుడు పిలిచాడు.
0: As he was returning, Duryodhana summoned.
2: Tadeva lagnam sajanam tadeva talabalam chandrabalam tadeva vidyabalam tadeva vidyabalam tadeva. Ee vidhanga chakkaga aarogyam chesi aanandanga tana yokka angarajyaniki adhipatiga chesadu.
0: And then Duryodhana coronated Karna as the king of Angarajya.
2: Dani valla aa abhimanam chetane Duryodhanudu cheddavadani telisi kudanu athaniki dasudaipoyadu.
0: Because of this attachment, though Duryodhana is bad,
2: kanuka abhimanam anetundi
0: dani
2: ఎలాంటి పరిస్థితిని ఎందైనా కూడా మనం ధిక్కరించవలసింది.
0: అండర్ ఎనీ
2: చెడ్డవాడు చెడ్డవాడే.
0: యు షుడ్ కాల్ ఎ స్పేడ్ ఎ స్పేడ్.
2: నాకు ఈ రాజ్యమేనా అక్కర్లేదు, కానీ ఇలాంటి చెడ్డవాడితో నేను చేరకూడదు.
0: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్, బట్ ఐ కెనాట్ బి ఇన్ ద కంపెనీ ఆఫ్ మ్యాన్.
2: మీ సహాయం నాకెందుకు?
0: ఐ డోంట్ వాంట్ యువర్ హెల్ప్.
2: సర్వులకు చేసే సహాయం భగవంతుడు తానే చేస్తాడు.
0: ఇట్ ఇస్ ఓన్లీ గాడ్ హూ హెల్ప్స్ ఎవ్రీవన్.
2: ఆ త్యాగం లేకపోయింది కర్ణుడు.
0: కర్ణ హాస్ నో స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
2: రాజ్యం పట్టాభిషేకం చేశాడు కదా అని లొంగిపోయాడు.
0: Because he was made a king, he submitted himself to Duryodhana.
2: Dushta chetusthayam lopulu okkadaipoyadu.
0: He was one among the four wicked.
2: Duryodhana, Dushyasana, Shakuni, Karnudu ee nalugurito kuda cheripoyadu.
0: He was one among the four wicked people, Duryodhana, Dushyasana, Shakuni.
2: Kaani ee satyam Draupadi purvame telusu.
0: But this truth is very well known to Draupadi even before.
2: కుంతి దేవి కుమారుడే.
0: దట్ ఈస్ వెరీ సన్ ఆఫ్ కుంతి.
2: అతను నా ఆరో భర్త అనేటువంటిది ఆమెకు ముందుగా తెలుసు.
0: షీ నోస్ ప్రిటీ వెల్ దట్ కర్ణ ఈస్ హర్ సిక్స్త్ హస్బెండ్.
2: ధర్మరాజు కంటే గొప్పవాడు.
0: దట్ ఈస్ గ్రేటర్ దెన్ ధర్మరాజు.
2: పెద్దవాడు.
0: ఈస్ ఆల్ ఎల్డర్ టు హిమ్.
2: కానీ ఆమెకు సర్వధర్మ స్వరూపిణి ఈ ద్రౌపది.
0: ద్రౌపది ఈజ్ వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ ధర్మ.
2: కానీ అనేక మంది లోకులు కాకులు.
0: But the people are crows, as you know.
2: 5 మంది భర్తంటే ఎట్టదు ఆమె పతివ్రత అంటావు.
0: How can you call her Pativrata, the one woman of chastity?
2: కానీ ప్రపంచం తలచినట్టుగా 5 మంది పురుషులు కాదు ఆమె భర్తలు.
0: They are not actually 5 men.
2: పంచభూతములే ఆమె యొక్క ప్రాణములు రక్షించి పంచనాథులు అని చెప్పినది.
0: There are 5 elements and they protected her, they have taken care of her.
2: ఒకానొక సమయం లోపల ఎవరు ఈ లోకంలో గొప్ప పతివ్రత, రుక్మిణియా, సత్యభామన, లేకపోతే జాంబవతియా, ఇంకెవరు అని ప్రశ్న వచ్చింది.
0: అట్ వన్ టైమ్ దర్ ఇస్ ఎ క్వశ్చన్, హూ ఇస్ గ్రేటెస్ట్ అమంగ్ ఆల్ ద విమెన్, రుక్మిణి ఆర్ సత్యభామ ఆర్ జాంబవతి?
2: ఒకటే జవాబు చెప్పాడు ఆ సభలోపల కృష్ణుడు.
0: దేర్ ఇన్ ద పబ్లిక్ కోర్ట్ కృష్ణ గేవ్ వన్ ఆన్సర్, పర్ఫెక్ట్ ఆన్సర్.
2: పతుల పలు మాటలకు ఎదురు చెప్పంగబోక.
0: Husbands may 1,000 and odd things, but she would not oppose them.
2: Vari sevalu cheyaga teeradanaka.
0: To serve them, she will never say, I don't have time.
2: Tanakununna daniche trupti ganuchunundu.
0: She is satisfied with the lot on hand.
2: Draupadi ki saati ee pativratayu ledu.
0: None would ever equal to Draupadi.
2: ఈ మూడు గుణములు ఆమె ఎందుకున్నాడు.
0: దీస్ త్రీ గ్రేట్ క్వాలిటీ.
2: అందువల్లనే అంత క్షమాగుణం కలిగినటువంటిది ద్రౌపది.
0: ద్రౌపది హెస్ గోట్ ఆల్ దట్ ఫర్ బ్యారెన్స్.
2: అశ్వత్థామ వచ్చి,
0: అశ్వత్థామాకే
2: నిద్రపోతున్నటువంటి కుమారుణ్ణు 5 మందిని గొంతులు కోసుకొని వచ్చేసేసాడు.
0: యాక్చువల్లీ హీ బిహీటెడ్ ఆల్ ది 5 సన్స్ వైల్ దే వర్ ఫాస్ట్ అస్లీప్.
2: పోయి చూచింది ద్రౌపది.
0: ద్రౌపది వెంట సా
2: గుండె పగిలిపోయింది.
0: హీ కుడ్ నాట్ బేర్ హర్.
2: 5 మంది పుత్రులు గొంతులంతా వేడిగా ఉంది, దేహములంతా వేరుగా ఉంటుంది.
0: ఆల్ 5 సన్స్ దే వర్ బిహెడెడ్, ద హెడ్స్ ఆన్ వన్ సైడ్, ద బాడీ ఓవర్ దేర్.
2: పట్టలేని దుఃఖంతో అర్జున్ దగ్గరికి పరిగెత్తి వచ్చింది.
0: కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీఫ్ అండ్ షీ అప్రోచ్డ్
2: ఈ పని చేసింది ఆ బ్రాహ్మణుడు, మా దుర్మార్గుడు వాడిని పట్టి తీసుకుని వస్తారని చెప్పాడు.
0: దట్ వికెడ్ బ్రాహ్మిన్ మస్ట్ హావ్ యాక్టెడ్, ఐ విల్ సర్టన్లీ బ్రింగ్ హిమ్ హియర్.
2: బ్రాహ్మణ ఈ పని చేయవలసింది.
0: ఇస్ ఇట్ ప్రాపర్ ఫర్ ద బ్రాహ్మిన్ టు డూ దాట్?
2: గురుపుత్రుడ ఈ పని చేయవలసింది.
0: షుడ్ ఎ సన్ ఆఫ్ ఎ ప్రిసెప్టర్ డూ దట్ లైక్ దాట్
2: అని పట్టుకుని తెచ్చాడు.
0: అండ్ హీ వాస్ బ్రాట్.
2: వస్తే ఎంత క్షమాగుణమో చక్కగా అందరూ కూడా గుర్తించాలి. ఈ క్షమాగుణాన్ని మనం తప్పక మనం జీవితంలో పెట్టుకోవాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ కీప్ ఇన్ వ్యూ దిస్ క్వాలిటీ, నోబుల్ క్వాలిటీ ఆఫ్ ఫర్గివ్నెస్.
2: ఆమె అశ్వత్థామను చూసేటప్పటికి పరిగెత్తిపోయి పాదాలపైన పడింది.
0: షీ వెంట్ ఇమీడియట్లీ ర్యాన్ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ అశ్వత్థామ.
2: ఏమని కోరుతుంటుండాలి ఆమె?
0: వాట్ ఈస్ షీ షీ వాస్ ఆస్కింగ్ ఫర్?
2: పరగం మా మగవరలందరూ బాణ ప్రయోగోప సంహరణ ద్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచి అభ్యసించిరి.
0: You will certainly understand that all my 5 husbands have learnt this expertise of archery from Dronacharya.
2: Putrakritinunna dronudavu nee chittambulo lesamu karuna sangamuleka శిష్య సుతులన్ ఖండింపగం పాడియా స్వామి. శిష్య సుతులన్ ఖండింపగా పాడియా.
0: యు ఆర్ ది సన్ ఆఫ్ ద ద్రోణాచార్య. ఈజ్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కిల్ ది డిసైపుల్ ద స్టూడెంట్స్ ఆఫ్ యువర్ ఫాదర్ ద్రోణాచార్య?
2: అంతే కాదు, ఉద్రేకంబునరారు.
0: They have not come and attacked you.
2: Shastradharulai yuddhavanin leru.
0: They are not there on the battlefield with all the weapons.
2: Kinchi drohambunu neeku cheyaru.
0: They have not done anything wrong to you.
2: Balo chekammuto chikatin భద్రాసక్తుల సంహరింప అకట నీ చేతులెట్లాడెనో, అకట నీ చేతులెట్లాడెనో.
0: వెల్ దే ఆర్ ఫాస్ట్ అస్లీప్ ఇన్ ద పిచ్ డార్క్ మిడ్ నైట్, హౌ కుడ్ యూ డూ దాట్.
2: చూచాడు భీముడు,
0: భీమా సౌదే
2: పట్టలేని కోపంతో ఉట్టి దుమికాడు.
0: హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ యాంగర్ అండ్ ఫ్యూరీ, జంప్డ్.
2: కొడుకుల బట్టి చంపనని కోపమునందు బాలమాతకు విడుమ్మటంతు చెప్పిడిది వెర్రిది ద్రౌపది.
0: హీ సెడ్, ఓ ద్రౌపది,
2: కొట్టి పోయినారని ద్రౌపదికి పిచ్చి పట్టిపోయింది.
0: ద్రౌపది హస్ టర్న్డ్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ద లాస్ ఇన్ ద డెత్ ఆఫ్ హర్ సన్.
2: లేకపోతే ఈ దుర్మార్గుడు, ఈ పాపుడైనటువంటి బ్రాహ్మణ పాదం పట్టటమా?
0: వై షుడ్ షీ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ దిస్ బ్రాహ్మణ్ ద వికెడ్ మ్యాన్ హూ కిల్డ్ ది ఫైర్. Drop it, dear lady.
2: దీనిని మీరలో చంపలేని నా పిడికిటి పోటున్న చిరము భిన్నము చేసేది సూర్యుడు నిందర్. నా పిడికిటితోనే వాడిని తలను బ్రద్దలు చేసేస్తాడు.
0: లీవ్ మీ విత్ ది స్ట్రాంగ్ ఫిస్ట్, ఐ విల్ అటాక్ హిమ్ అండ్ కిల్ హిమ్ దేర్ అండ్ దెన్ ఇట్ సెల్ఫ్.
2: మంచి శాంతి వచనాలు చెప్పింది.
0: షీ సెడ్ పీస్ఫుల్లీ విత్ ఆల్ ద పేషెన్స్.
2: అర్జునుడు కూడాను నా యొక్క మాట తప్పిపోతుంది.
0: అర్జున సెడ్ ఐ డోంట్ వాంట్ బ్రేక్ మై ప్రామిస్.
2: కాబట్టి వీరిని క్షమించడానికి వీలు కాదు.
0: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఫర్గివ్ హిమ్.
2: అప్పుడు ఆమె చక్కగా భగవంతుని కృష్ణుని ధ్యానించింది.
0: దెన్ షీ ప్రే టు
2: కృష్ణ. ఉపాయ మార్గం చెప్పింది.
0: అండ్ దేర్ ఇస్ ఎ డివైస్ ప్లాన్.
2: విశ్వస్తుత్యుడు

0: శశ్వత్కీర్తి వెరుంగ బుచ్చుకొని పాశవ్రాత బంధములన్ విశ్వాసమున నూక్షి ద్రొబ్బు శిబిరోర్ విభాగము బాసిపో. వెరచినవాణి,
1: ద వన్ హూ ఇస్ అఫ్రైడ్ ఆఫ్,
0: వెరచిన వాణి,
1: ద వన్ హూ ఇస్ ఫియర్ స్ట్రిక్,
0: దైన్యమున వెదురు నొందిన వాణి,
1: ద వన్ హూ లాస్ట్ ఆల్ ది కరేజ్,
0: నిద్రమై మరచిన వాణి,
1: ద వన్ హూ ఇస్ ఫాస్ట్ అసలీప్,
0: సౌఖ్యముగా మధ్యము ద్రావిన
1: వాణి, ద వన్ హూ ఇస్ హైలీ ఇంటాక్సికేటెడ్,
0: బుడని పరచిన వాణి,
1: ద వన్ హూ ఇస్ స్లీపింగ్,
0: సాధు జడ భావము వాణిని కావు మంచువా చరచిన వాణి,
1: ద వన్ విత్ పయస్ మైండ్, ద వన్ హూ షౌట్స్ ఫర్

0: చంపుట ధర్మము కాదు ఫల్గుణ.
1: అండ్ విమెన్, ఇట్ ఇస్ నాట్ ధర్మ టు కిల్ దీస్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్.
0: మన చేతికి చిక్కినాడు కదా అని అతని ముక్కలు చేయటం మంచిది కాదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ యూ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్.
0: ఇది మన క్షత్రియ ధర్మంకే విరుద్ధమైనటువంటిది.
1: ఇట్ ఇస్ అగైన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్షత్రియ.
0: నా కొడుకును చంపినది నాకెంత బాధగా ఉంటాదు. ఆ అశ్వత్థామను చంపితే అతని తల్లి కూడా నావలే బాధపడుతుంది కదా.
1: As I feel so sad for the death of my son, so also the mother of Ashwatthama.
0: మరణించిన వారు ఎట్టైనా నా కుమారులు మరణించారు.
1: Those people who are dead and gone will not come back.
0: ఇంకా ఏ విధము చేసి ఏ కార్యంలో ప్రవేశించినా నా కొడుకులు తిరిగి రారు.
1: Whatever may be, I cannot bring back, resurrect
0: my తల్లిని ఎందుకు బాధ పెట్టాలి, నీవు ఆపండి అని చెప్పింది.
1: Why should I make another mother suffer? Leave him there.
0: ద్రౌపది యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఈ క్షమా గుణమే ఆ పాండవులందరినీ కట్టకడపటి వరకు రక్షించి పోషించి కీర్తి మర్యాదలతో పల జగత్తుకు వ్యాప్తి గాపింపజేసింది ద్రౌపది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది నోబ్లెస్ట్ క్వాలిటీ ఆఫ్ ది ఫర్గివ్నెస్ ఆఫ్ ద్రౌపది దట్ బ్రాట్ ద నేమ్ అండ్ రెప్యుటేషన్ టు ఆల్ పాండవర్స్.
0: కనుకనే ద్రౌపది ఆ ఇంటిని పద్ధతిని ఇల్లాల యొక్క గుణములో పైన ఆధారపడి ఉంటుంటాడు.
1: Everything depends upon the housewife, the respect and the
0: that
1: dignity of
0: the kudanu chama gunanni penchukovali.
1: Every woman should develop this
0: kuda penchukovali kaani stree ki chaala pradhanam ayyatundi gunam.
1: Men also should have, but for women it's more important.
0: Aa chama gunam tho entaina kuda sadhinchavachunu.
1: With this spirit of forgiveness,
0: chama guname daiva gunamu.
1: This quality, noble quality of forgiveness, is divine
0: for daivam yokka gift. Idi
1: it is highest God's gift.
0: Ramulantati vaadu ramana sitanu baasi పామరులే వలి ఏచ్చనన్న.
1: రామ హ్యావింగ్ లెఫ్ట్ సీత, హీ స్టార్టెడ్ క్రైయింగ్.
0: ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్న.
1: వాట్ డే, వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ ఇస్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ యూ, యు ఆర్ బౌండ్ టు సఫర్.
0: పాండవులు ఆకులలుములు మేసి అడవి పాలైపోయిరన్న.
1: ఇన్ దోస్ డేస్ పాండవస్ వెంట్ టు ద ఫారెస్ట్ ఈటింగ్ ద ట్యూబర్స్ అండ్ ద లీవ్స్.
0: ఎవరు ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా అనుభవించాలో అది చెప్పడానికి వీలు కాదు.
1: వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వేర్ అండ్ హౌ, హూ కెన్ డిసైడ్.
0: కనుకనే జరగవలసింది జరుగుతుంది.
1: వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్.
0: ఇదంతా కూడా దైవ సంకల్పమే.
1: ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద విల్ ఆఫ్ గాడ్.
0: మంచి జరిగింది, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: ఇఫ్ గుడ్ హ్యాపెన్స్, టేక్ ఇట్.
0: బ్యాడ్ జరిగింది, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
1: బ్యాడ్ ఆల్సో గుడ్ ఫర్ మీ.
0: రెండు కూడా మన మంచి కోసమే తలుచుకోవటమే. ఇది ఉత్తమమైనటువంటి ఒక బ్రహ్మతత్వం.
1: ద నోబ్లెస్ట్ way towards divinity is to consider with equanimity.
0: Pavitramaina vishalamainatundi anantamaina amrutamainatundi ee bhavam manlo undinappudu anta manaku vijayame vijayame vijayame.
1: When we develop that sacred nectar and immortal eternal true principle of this vastness, broad mindedness,
0: jeevitam
1: you are bound to be successful.
0: Prathanga jarigipothundi,
1: everything will be successful in all your endeavors.
0: Govinda Krishna jai Gopala Krishna jai Gopala Bal Balaradha Krishna jai Govinda Krishna jai.

0: If an individual does not possess qualities which are good, virtuous and noble, truly speaking, he is no human being at all. If one does not possess this innate sense of being humble, how can one could call this person a person who boasts of a good and noble character? This is the word as it is, this is the truth as it is, that I am communicating to you.
1: Prema Swarupulara.
0: Embodiment of love.
1: Sakala Sadgunamulalo. పవిత్రమైనటువంటి ప్రేమనే ప్రధానమైనటువంటిది.
0: Out of all virtues, it is this pure sublime love which is the noblest.
1: ప్రేమకు రెండవ పేరే దయ.
0: Second name for love is compassion.
1: ప్రేమను ప్రేమించుకొనది అనంతముగా పెరుగునటువంటిదే ప్రేమ.
0: Love is that even as you keep loving it, it will grow.
1: ఒకానొక సమయమునందు తుకారాము ఈ ప్రేమను గురించి చక్కగా వివరిస్తూ వచ్చాడు.
0: Once upon a time, the saint Tukaram described love thus.
1: భగవంతుడా, ఏకాత్మ భావంతో నిన్ను పొందునదే జ్ఞానమని పెద్దలు చెప్పుదురు.
0: ఓ లార్డ్, ఎల్డర్స్ హావ్ టోల్డ్ us that which is obtained with a single minded purpose of devotion and dedication is
1: అద్వైత దర్శనమే జ్ఞానమని కూడాను గ్రంథములు బోధించుచున్నవి.
0: Is jnana or supreme knowledge. Further, you have understood what advaita or non dualism is, and that is jnana.
1: కాని ఈ అద్వైత మార్గములో జ్ఞాన మార్గమునందు నిన్ను పొందుటకు సామాన్యమైన మానవులకు సాధ్యం కాదు.
0: Though this is what elders have taught us, it is not possible for us to realize you, we ordinary mortals, to realize you through the path of jnana.
1: కనుక నాకు ఈ జ్ఞాన మార్గం అవసరం లేదు.
0: Therefore, I wish to have nothing to do with this path of jnana.
1: ఇంకా జప తప ధ్యానాది కర్మల ద్వారా ఈ కఠినమైనటువంటి కార్యము నేను చేయలేను.
0: అండ్ త్రూ ద మీడియం ఆఫ్ జప ఆర్ పెనన్స్ ఆర్ ధ్యాన మెడిటేషన్ ఆల్సో ఐ కెనాట్ రీచ్ యు.
1: ఇవన్నీ చేసినప్పటికీ నీవు చిక్కుదు అనేటువంటి నమ్మకం నాకు లేదు.
0: నౌ ఈవెన్ ఇఫ్ ఐ వర్ టు పెర్ఫార్మ్ ఆల్ దీస్ రిచువల్స్ ఐ హావ్ నో కాన్ఫిడెన్స్ దట్ ఐ కుడ్ అటైన్ యు.
1: ఒక్క ప్రేమ మార్గమునందు మాత్రమే నిన్ను సులభముగా వశం చేసుకునేటువంటి శక్తి నాకున్నది.
0: ఐ హావ్ దిస్ ఇన్నేట్ కన్విక్షన్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ పర్పస్ దట్ త్రూ ద మీడియం ఆఫ్ లవ్ అలోన్ ఐ కుడ్ పాసిబ్లీ సెక్యూర్ యు.
1: కనుక అట్టి ప్రేమని నాకు అభివృద్ధి ఇవ్వనట్టుగా దీవించమని ప్రార్థించాడు.
0: దేర్ఫోర్ ఓ లార్డ్ బ్లెస్ మీ దస్ దట్ ఐ మే సెక్యూర్ దట్ సబ్లైమ్ లవ్.
1: ప్రేమ అనగా కేవలము మనిషికి మనిషికి మధ్య ఉన్నటువంటిది ప్రేమని భావిస్తారు.
0: What does love mean? We tend to look upon it as a relationship between one individual and another.
1: Manishiki padarthamunaku madhyam unnatvanti oka ichcha shaktini prema ani kudanu mari kondaru cheptaru.
0: Or there are others who look upon love as this sense of liking between one individual and a material object.
1: Manishiki vishayamunaku madhyam unnatvanti sambandhame prema ani kani mari kontha mandi cheptaru.
0: There are yet others who talk about love as the link between a human being, an individual, and the material.
1: Ee vidhamga premanu ప్రపంచముతోన పదార్థముతోన విషయములతోన సంబంధము గావించుకున్నటువంటిది ప్రేమ అని దీని యొక్క అంతరార్థాన్ని బోధిస్తూ ఉంటారు.
0: ఇన్ దిస్ వే దే ట్రై టు డిఫైన్ లవ్ యాజ్ అన్ ఎక్స్టర్నల్ కమోడిటీ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్, బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ ఆల్ ద మెటీరియల్ వరల్డ్ అరౌండ్ హిమ్.
1: కానీ నా దృష్టిలో ఇది ప్రేమని అయినప్పటికీ ఇది స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
0: బట్ ఇన్ మై వ్యూ దిస్ కుడ్ బి కాల్డ్ లవ్ ఆల్ రైట్ బట్ ఇట్స్ ఎ లవ్ విచ్ ఇస్ సెల్ఫిష్ ఇన్ నేచర్.
1: ఇది స్వప్రయోజన నిమిత్తమై ఆశించేటువంటి ప్రేమగా ఉంటుంటారు.
0: దిస్ లవ్ ఇస్ దాట్ విచ్ ఫర్దర్స్ యువర్ ఓన్ కాజ్.
1: స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపెట్టేటువంటి ప్రేమ ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కానేరదు.
0: దాట్ విచ్ మోటివేట్స్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ యువర్ ఓన్ కాజ్ హౌ కెన్ ఇట్ బి ఎ ప్యూర్ లవ్.
1: ప్రేమ అన్నటువంటిది అప్పు ఇచ్చేటువంటిది కానీ అప్పు తెచ్చుకునేటువంటిది కానీ కాదు.
0: Love is not something which should be given on loan or taken on loan.
1: Kanuka paripurnamainatundi pavitramainatundi swachchamainatundi yokka prema swartharahitanga undali.
0: So that love which is sacredness and which is whole and pure should have no selfishness at all.
1: Nirmalamainatundiga undali.
0: It should be pure.
1: Phalarahitamainatundiga undali.
0: It should not seek any fruit.
1: స్వార్థరహితము ఫలరహితము పరిశుద్ధము అయినటువంటి ప్రేమని పవిత్రమైన పరమాత్మ ప్రేమగా నిరూపించవచ్చు.
0: That love which is selfless, which has no eye on the fruit, and which is not motivated by any selfishness, that is the love of God.
1: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పటికీ ఇది పరిపూర్ణము కానేరదు.
0: If you do not see any of these qualities in it, it cannot be called true love.
1: ఇట్టి ప్రేమ ద్వారా భగవంతుని సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది.
0: ఇట్ ఈస్ త్రూ దిస్ ప్యూర్ అన్సల్డ్ లవ్ దట్ యు కెన్ సెక్యూర్ గాడ్.
1: ప్రేమలేనటువంటి జీవితము, ప్రేమలేనటువంటి యొక్క తత్వము, ప్రేమలేనటువంటి మార్గము గమ్యాన్ని చేర్చలేదు.
0: ఎ లవ్ ఎ లైఫ్ డివైడ్ ఆఫ్ లవ్ ఎ నేచర్ డివైడ్ ఆఫ్ లవ్ ద పాత్ Devoid of love can never take you to the destination proper.
1: నేను అనేక పర్యాయాలు చెప్తుంటాను. ఈ హృదయం అనేటువంటి దాన్ని సాగు చేసేటువంటి పరిస్థితుల్లో మనము ప్రేమనే ప్రధానమైనటువంటి కీలకంగా పనిముట్టుగా మనము ఎన్నుకోవలసి వస్తుంది.
0: I have mentioned this on countless occasions before. If you wish to cultivate the field of your heart, it is love which has to be given a prominent role.

0: ప్రేమనదుళ్ళు ప్రవహింపగ మురళి గానముసేయగది కృష్ణ గానముసేయగది. గోపికలు ఈ విధమైనటువంటి గానాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: ది గోపికస్ వుడ్ సింగ్ అవుట్ టు లార్డ్ కృష్ణ థస్, ఓ లార్డ్ మే వీ బి ఏబుల్ టు కల్టివేట్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అవర్ హార్ట్ wherein we can sow the seed of love. Let that become a sapling of love under the influence of a rain of love which in course of time will assume a river which is flooding and overflowing in love.
0: Suryunu nundi kiranamulu puttinattuga,
1: just as the rays originate from the sun,
0: samudramu nundi alalu puttinattuga,
1: and just as you have the waves on the surface of an ocean,
0: agni nundi kanamulu puttinattuga,
1: as you have sparks flying out from a fire,
0: daivamu nundi prema puttindi,
1: love has its origin in God,
0: kanuka prema daiva swaroopame,
1: therefore love is a very embodiment of God.
0: Ati sukshmamainatundi yantram dwara manavuni raktamunandu kasarincheatundi kanamulanu choochutumo ade vidhamu gane manavatvam nundi ee prema aneatundi yantram dwara పరమాత్మను చూచుటకు సాధ్యమవుతుంది.
1: ఈవెన్ యాజ్ యూ కెన్ ఫీల్ అండ్ సీ ది వీన్స్ ఇన్ ది ఆర్టరీస్ విచ్ క్యారీ ది బ్లడ్ అక్రాస్ ది బాడీ, సో ఆల్సో యూ కుడ్ సీ అండ్ పర్సీవ్ దిస్ ఫోర్స్ ఆఫ్ లవ్ ఇన్ ది ఫామ్ ఆఫ్ గాడ్, ఆర్ గాడ్ ఇన్ ది ఫామ్ ఆఫ్ లవ్.
0: కనుక పరమాత్మను మనము సందర్శించవలనన్నా కేవలం ప్రేమ ద్వారానే సందర్శించాలి.
1: సో ఇఫ్ యూ విష్ టు రియలైజ్ గాడ్, ఇట్ ఈస్ లవ్ అలోన్ విచ్ కెన్ కన్ఫర్ ఆన్ యూ దిస్ రియలైజేషన్.
0: ప్రేమ సాధకునకు అతి సులభమైన మార్గం.
1: Love, the path of love, is easy of reach of the common man.
0: Aithe idi swartharhitanga manam deenni upayog pettukovali.
1: But then this love should be selfless in nature.
0: Prema prema nimittamai manam upayoginchukovali.
1: We should use love for love's sake.
0: Prema padartha nimittamai kadaneetundi satyanni gurtinchali.
1: Love should not be geared up to a material thing or possession.
0: Prema ani rendu aksharamulu padamulu lopane iha paramulu kudanu imidi untunnadi.
1: Now these two syllables, pray and ma, which make a prema, that is love, you can get that which is in this world and the world beyond.
0: Akasam nundi kurisinatundi varshamu parvathamula paina padavachunu nadullo padavachunu samudramulo padavachunu bhoomi pai padavachunu.
1: The rains which come pouring down from the sky above could fall on the mountain, could fall in the rivers, could become part of the ocean, could also fall on the earth.
0: Aithe ఈ మేఘముల వర్షము సమర్థంగా ఉండినప్పటికీ పరిశుద్ధంగా ఉండినప్పటికీ పడిన ప్రదేశం యొక్క స్వభావ స్వరూపాన్ని కూడాను ఇది కొంతవరకు మార్పు చెందుతుంది.
1: Now the rain that comes down there is pure as far as its basic nature goes, but what becomes of it depends upon the thing on which it would ultimately fall.
0: ఇసుకలు వర్ష జలధార ఇంకిపో.
1: Like if this rain were to fall on a beach of sand, it will sink. It will be
0: nallaregadi bhoomi pai padina adu nilchipo,
1: whereas if it were to fall on a plateau, it could remain thus.
0: Muttepu chippa paina padina adi muttamuluga maaru.
1: If it were to fall on a shell, it could become a pearl.
0: Adhe vidhamugane nallaregadi paina padinatvanti okka జలము నల్లగా మారిపోతుంది.
1: If it were to fall on a surface which is dark and black in color, it would assume that color.
0: ఎర్ర భూమి పైన పడినప్పుడు ఆ నీరు ఎర్రగా రూపొందుతుంది.
1: If the same rain were to fall on a sheet which is red in color,
0: సముద్రములో పడినప్పుడు ఇది ఉప్పుగా మారిపోతుంది.
1: The rain will be red in color. If it falls in the ocean, it will become saltish.
0: నదిలో పడినప్పుడు తీయదనంలో తీయగా రూపొందుతుంది.
1: If it is part of a river, it will become sweetness itself.
0: అదే విధముగానే ప్రేమ పరమాత్మ స్వరూపమైనప్పటికీ వారి వారి హృదయ పరిపాకమును బట్టి ఈ ప్రేమ స్వార్థంగా పరార్థంగా స్వప్రయోజనంగా ఫలరహితంగా స్వార్థరహితంగా ఈ రూపొందుతూ వస్తుంటాది.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ లవ్, గాడ్స్ లవ్, ఈస్ ప్యూర్ ఇన్ ఇట్స్ బేసిక్ నేచర్, బట్ డిపెండింగ్ అపాన్ ద రిసెప్టికల్ ఆన్ విచ్ యూ కెన్ ఫైండ్ దిస్ లవ్, ఇట్ విల్ టేక్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ బీయింగ్ సెల్ఫిష్.
0: ఈ కారణముల చేత
1: అండ్ సో ఆన్
0: భగవంతుని కూడాను మనము కొన్ని రకమైనటువంటి గుణములు కలవాడిగా మనము విశ్వసిస్తున్నాము.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ దట్ వి లుక్ అపాన్ గాడ్ యాజ్ వన్ హూ హ్యాస్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్.
0: భగవంతుని యందు ఎట్టి మార్పులను రేవు రావు.
1: But actually speaking, God has no qualities. He does not undergo any change.
0: ఇది మానవుల యొక్క భావ మార్పులే.
1: This change that you attribute to God is a reflection of man's thinking. It is man's own way of changing and looking at things.
0: యద్ భావం తద్ భవతి అని తన భావములే తనకు ఆ రూపాన్ని రూపంగా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి.
1: The way you look at things gives you a form and shape.
0: నిజమైనటువంటి శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి యొక్క మానవత్వంలో ఇది ఏమాత్రం కూడాను మార్పులు చెందదు.
1: Now the nature, the human nature, which is pure, which is selfless, certainly in the same manner will not undergo any change.
0: కాగితమునందు చిత్రించినటువంటి పూల లత ఎంత గాలి వచ్చినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి పెనుగాలులు వీచినప్పటికీ ఆ లత ఏమాత్రము ఆడదు.
1: Now if you were to draw a garland of flowers on a piece of paper, whatever might be the intensity of the breeze that is blowing, these flowers are not displaced. They are not shaken off the paper.
0: అదే గాలి సహజమైనటువంటి ప్రాకృతమైనటువంటి లతలను అనేక విధములుగా ఆడిస్తుంది.
1: The same breeze, if it were to blow across a natural creeper of flowers, it will shake the creeper.
0: కనుక ప్రాకృతమైనటువంటి ప్రేమలు కొన్ని విధములైనటువంటి యొక్క దూషణ భూషణ తిరస్కారములకు కానీ విమర్శలకు కానీ అటు ఇటు ఆడుతాయి.
1: So in the same manner, that which you see in the world around you, in nature, tends to shake and respond to things like criticism or praise and so on.
0: Nitya satya nirmalamainatvanti yokka hriday sthayilo hattukunnatvanti yokka prema elanti deeni kudanu marpu chendadu adi aadadaniki veelu undadu.
1: Whereas that pure love which is firmly implanted in your heart remains unshaken, whatever be the intensity of the external influence.
0: వాతావరణమును పురస్కరించుకొని మన భావములు మారకూడదు.
1: Now it should not be that the outside influences will affect our own thoughts and feelings.
0: ఏ ప్రదేశములో ఉండినప్పటికీ మన విశ్వాసం అనేటువంటిది సుస్థిరమై ఉండాలి.
1: Wherever we might be, our sense of faith and conviction should be unshaken.
0: దీనిని గోపికల దగ్గరికి వచ్చినటువంటి ఉద్ధవుడు తిరిగి కృష్ణుడి దగ్గర చేరి వారి యొక్క భక్తి ప్రపత్తుల యొక్క స్థిరతత్వాన్ని కృష్ణునికి చెప్పుతున్నాడు.
1: It is in this context that we look at this incident involving Uddhava, who once came along to see and visit the Gopikas, and he saw for himself the love and the devotion that the Gopikas had for Krishna, and he returns to Krishna.
0: Krishna attalu mottukunna మరి భర్తలు కత్తులు నూరుచున్నా నోరెత్తరు, కోపగించరు, ఎటకేగరు, భీతిల బోరు గోపికలు. పొత్తములందు చిత్తరు బొమ్మల రీతిగా నుండి వారిలో కృష్ణుడు అత్తలు మొత్తుకున్నారు.
1: ఉద్ధవ ఇస్ రికౌంటింగ్ టు కృష్ణ ద డివోషన్ ఆఫ్ ది గోపికస్ దట్ హీ హ్యాడ్ హింసెల్ఫ్ సీన్. ఓ కృష్ణ, even as the mothers in law are bent upon harassing them to the extreme, and the husbands are sharpening their knives and swords by way of harming them,
0: norattaru
1: the gopikas would not utter a single word,
0: beetila boru
1: nor are they given to any state of undue anxiety or fear.
0: Karanam మొత్తములందు చిత్తరు బొమ్మల రీతిగా ఉండే వారిలో కృష్ణుడు కాగితం పైన ప్రింట్ వేస్తే ఏ విధంగా ఆ చిత్తరువు ఆ యొక్క కాగితం రెండు కూడా ఏకమై ఉంటుంటాదో అదే విధంగానే వారి చిత్తములు అనేటువంటి యొక్క పొత్తమునందు భగవంతుడు హత్తుకుని పోయి ఉన్నాడు.
1: They are firm and steady and are full of equipoise. What's the reason? The simple reason is Krishna is firmly implanted in their hearts. Just as a picture is printed on a piece of paper, it cannot be separated, it cannot be shaken or
0: moved. హృదయం అనేటువంటి యొక్క దీనిలో మన ప్రేమ హత్తుకుని పోవాలి.
1: The same manner, in this heart of ours, love should be firmly implanted. It should become part of it.
0: మన ప్రేమ రాలిపోయేది, పారిపోయేటువంటిదిగా ఉంటుండకూడదు.
1: ఆ లవ్ షుడ్ నాట్ బి వన్ విచ్ టెండ్స్ టు ఫాల్ అవే ఆర్ విచ్ టెండ్స్ టు రన్ అవే ఫ్రమ్.
0: రాలిపోయేటువంటిదిగా కూడా ఉంటుండకూడదు.
1: Love should be one which can be discarded.
0: వాడిపోయేటువంటిదిగా ఉండకూడదు.
1: It should not fade away, it should not wither away.
0: ఇలాంటి నిశ్చల నిస్వార్థ ఫలరహితమైనటువంటి యొక్క ప్రేమనే సత్యమైనటువంటి ప్రేమ.
1: It is this steady love, it is this selfless love, it is this sublime love which could be called true love.
0: ఇట్టి ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని పొందుటకు సాధ్యమవుతుంది.
1: Through this medium of love, such love, one could get God whose love personified.
0: Sarva samanyamga manam vicharinchuchina artham avutundi.
1: Now even in our commonplace things, if only we were to look a little deeper, we can understand the significance.
0: Udayinchinatvanti yokka surunni manam parikinchalanukunte oka torch light o petromax light o edo oka vidhamainatvanti dinni aadharanga teeskoni chudanakkarledu.
1: The sun which rises in the early hours of the morning, you wish to see this sun. Now you don't have to make use of an artificial thing like a torch light or a kerosene lamp and such other artificial.
0: Suryuni yokka prakashamtone suryuni chudachu.
1: You can view the sun through the effulgence of the sun.
0: Chandruni yokka challadanamu telladanamtone chandruni kuda manam chudavachu.
1: Likewise you could see the moon through the coolness that it the moon radiates.
0: Ee surya chandrulu chuchutaku maroka deepamlo manaku akkaraledu.
1: So to see the sun or the moon, you don't need an external source of light.
0: Adhe vidhamgane gnana premalanu manamu darshinchavalanna gnana premala chetane darshinchali.
1: In the same manner, if you wish to have this sense of knowledge and this sense of love, the media should be adopted our knowledge and love again.
0: Kanukane premane prakashamu.
1: Therefore love is this effulgence.
0: Premane pranamu.
1: Love is verily your life.
0: Premane daivamu.
1: Love is God.
0: Kanuka prema dwarane prema swaroopuni pondutaku ప్రయత్నించాలి.
1: యు షుడ్ స్ట్రైవ్ దేర్ఫోర్ టు సెక్యూర్ గాడ్ త్రూ ది మీడియం ఆఫ్ లవ్.
0: ఇది పవిత్రమైనటువంటి ప్రేమనే పరమాత్ముడు కోరుతుంటాడు.
1: ఇట్ ఈస్ దిస్ ప్యూర్ లవ్ దట్ గాడ్ సీక్స్ ఆఫ్ యూ.
0: కానీ ఈ ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి మానవులు దీనిని అనేక రకములుగా భావించి దీనిని కొన్ని విపరీతమైనటువంటి అర్థములుగా తాము గుర్తించుకుని తద్వారా వారు కొంత తబ్బిబ్బైపోతుంటారు.
1: బట్ మ్యాన్ డస్ నాట్ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ దిస్ ప్యూర్ లవ్. హీ గివ్స్ ఇట్ డిస్టార్టెడ్ వర్షన్స్, డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్. In the process gets confused.
0: ఈ మార్పులు తమ ప్రేమలు ఉండినటువంటివే కానీ పరమాత్మని ప్రేమలో కనిపించవు.
1: The changes that he witnesses are because of his own sense of love taking different forms. It has nothing to do with God's love.
0: స్థిరముగా ఉండినటువంటి జలములో చంద్రబింబములు స్థిరంగానే కనిపిస్తుంటాయి.
1: A water which is steady, you could see the reflection of the moon also in a steady manner.
0: చలించేటువంటి జలములో ఉండినటువంటి చంద్రుడు చలిస్తూనే ఉంటుంటాడు.
1: Let the same water be not steady, then the reflection of the moon also will not be steady.
0: Malinyamainatundi jalamulo kanipinchetundi chandrudu malinyangane untunnattuga.
1: Water which is dirty and impure, the reflection of the moon also will likewise be
0: kaani
1: dirty.
0: Kaani ee sthirattamu ee chalattamu ee malinyamu jalamude kaani andulo pratibimbinchetundi chandrudu ke maatramu kudanu sambandham ledu.
1: Now the point is, this wavering nature, this dirt and the filth that you have seen in the water is the nature of the water. It has nothing to do with the moon.
0: Kanukane మన హృదయము చెలించేటువంటి రీతిగా ఉండినప్పుడు అందులో కూడా భగవంతుడు చెలించినట్టుగానే కనిపిస్తుంది.
1: The same manner, if our heart were to be wavering, then God who resides within would also appear to be wavering.
0: తమోగుణంతో నింపుకున్నటువంటి హృదయములో భగవంతుడు తమస్సుగానే కనిపిస్తాడు.
1: Like if the heart is full of this tamoguna, God appears to you as tamas.
0: పరిశుద్ధమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి భావంతో నింపుకున్నటువంటి హృదయంలో భగవంతుడు కూడాను సత్యనిత్యంగానే నిరూపిస్తాడు.
1: On the other hand, the heart which is sacred, which is real, permanent and lasting, then God also will be assuming the same form.
0: ఈ వ్యక్తి యొక్క తమస్సు కాని ఈ వ్యక్తి యొక్క చంచలత్వములు కాని ఈ వ్యక్తికి పరిశుద్ధములు కాని భగవంతుడు ఏమాత్రం కూడాను సంబంధము కాదు.
1: So God has nothing to do with what this individual has in his heart, whether it is tamasic, whether he is a wavering nature, whether he has kept it pure and sacred.
0: అన్నింటి యందు భగవంతుడు పరిశుద్ధమై పవిత్రమయ్యే ఉంటుంటాడు.
1: Because in everything God ever remains as pure and sacred and noble.
0: కనుక మానవుని భావములను పురస్కరించుకొని మానవ తత్వాన్ని మనము నిర్ణయించుకుంటూ ఉన్నాము.
1: So what we are doing is we take a look at what man is and thereby paint God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: కనుక మనలో ఉండినటువంటి భావములను పరిశుద్ధంగా ఉంచుకొని చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So our thoughts should be pure. We should have an unwavering sight. And we should have all that is noble in us and thereby look upon God.
0: ఇది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది? అన్నింటి యందు భగవంతుడు పరిశుద్ధమై పవిత్రమయ్యే ఉంటుంటాడు.
1: Because in everything God ever remains as pure and sacred and noble.
0: కనుక మానవుని భావములను పురస్కరించుకొని

0: all that is noble in us and thereby look upon God.
1: ఇది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
0: How is it possible to achieve this?
1: మనం అర్పితము గావించాలి.
0: We should offer.
1: ఏ హృదయంబు నొసగితివో ఈసె నాకు మగిడి దానిని అర్పింతు మహితమూర్తి పరగ వేరేమిదెట్టు నీ పాద అర్చనకును.
0: What is the offering that you have to make to the Lord? Oh Lord, the very same heart that you have endowed me with, I am making an offering of it. What else could I possibly give you, could I offer to you?
1: Anjali kitintu anduko vayya neevu.
0: I am offering this heart through my own intense, sincere prayers. Oh Lord, be merciful.
1: Neenu prathaga meeku andinchedi emi ledu.
0: There is nothing new that I can offer to you.
1: నీవు ఇచ్చినదే నీకు అర్పితం చేస్తున్నాను.
0: What you have given me, I am offering it to you.
1: గంగను నిలుచుకొని కేశవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, వసుదనాయ నమః. ఈ గంగ నీళ్లు గంగకే వదులుతున్నాడు, వీళ్ళ తాత సొత్తు ఏమీ వదలలేదు.
0: Like you are standing knee deep in the river Ganga or Ganges and you are taking cupfuls of water and offering back to God, uttering different names.
1: ఈ గంగ తన జనములకు తన అర్పితం చేయమని గంగ కోరలేదు.
0: What you are doing is offering to the Ganges river the water which is itself.
1: అదే విధంగాని భగవంతుడు అనుగ్రహించినటువంటి సంపదలను కాని బలమును కాని గుణమును కాని ప్రేమను కాని భగవంతునికి అర్పించటంలో తన యొక్క గొప్పతనం ఏమాత్రము ఉండదు.
0: There is nothing from your side that you are offering. In the same manner, what God has given to you, the same things you make an offering of those. There is nothing outside of these.
1: భగవంతునికి నేను ఇది చేశాను అది చేశాను అని అనేక విధములుగా మనము కొంత బలహీనమైన మనసుతో మనం భావిస్తుంటాం.
0: We tend to show up our own weakness when we keep proclaiming, I have done this, I have done that for God.
1: ఇట్టిదానికి భగవంతుడు ఏమాత్రం కూడాను లొంగడు.
0: God can never be impressed by such superficial acts.
1: నీవు ఇచ్చే పదార్థములకు కానీ అర్పితం చేసేటువంటి యొక్క జగత్ సంబంధమైనటువంటి విషయములకు కానీ భగవంతుడు ఏమాత్రము కట్టుబడడు.
0: He can never be bound by what you offer in a materialistic sense of the word.
1: ye hrudayamto chestunnavu ye bhavamto neevu arpitam gavinchunnavu ani nee hrudaya bhavani taanu parikistu untadu.
0: You would rather look at the heart, the feeling behind, the motive behind every action of yours.
1: Bhagavantudu ikkada unnadu akkada unnadu ani ankovatam kodanu mana bhrantiye.
0: It is also a case of sure illusion on our part to feel God is here or God is there.
1: Bhagavantudu sarvatra untunnadu
0: because God is present everywhere.
1: Aithe కొన్ని కొన్ని ప్రాంతములు ఎందు మాత్రమే కొన్ని కొన్ని ప్రదేశములు ఎందు మాత్రమే మనం గుర్తించడానికి వీలయ్యేటువంటి స్థితిలో మనకు గుర్తిస్తూ కనిపిస్తూ ఉంటుంది.
0: బట్ ఇట్స్ ఓన్లీ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ సర్టన్ ప్లేసెస్ ఇన్ దట్ సిచువేషన్స్ దట్ వీ కెన్ రియలైజ్ దిస్.
1: ఇది మన యొక్క పరిశుద్ధతకు ఒక చిహ్నంగా ఉంటుండాలి.
0: అండ్ దిస్ ఇన్ టర్న్ ఈస్ అన్ ఇండెక్స్ టు అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ పర్పస్.
1: ఎవరి హృదయము నిర్మలంగా ఏ కాలమునందు చింతించునో ఆ కాలమునందు ఆ యొక్క సమయం నందు మాత్రమే భగవంతుడు సాక్షాత్కరిస్తుంటాడు.
0: లైక్ ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ సిట్ స్టెడీలీ థింకింగ్ అబౌట్ హిమ్ మెడిటేటింగ్ అపాన్ హిమ్ గాడ్ షోస్ హిమ్సెల్ఫ్ టు దిస్ పర్సన్.
1: మున్ను శిరిడి

0: కన్ను విప్పి చూడరోరన్నా, శ్రీ దేవదేవుని ఎన్నగా మెందందు కలడన్నా. ఒట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. ఒట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా.
1: యు ఆఫన్ ఇండల్జ్ ఇన్ దిస్ టాక్ దట్ అట్ దట్ టైమ్ He was in Shirdi and now he is in Parthi. This is your way of interpreting events, because at all times, at all points, under all situations and circumstances, Sai has always been present in the eyes of a true devotee. Only you have to look out to him with open eyes and he responds and he comes forth to you. Sai is not one. The Lord Sai is not one.

0: who can be influenced and carried away by empty words, nor does he indulge in empty words and empty assurances. He is there for all to see, perceive and experience at all times, if only you have the purity of thought and purpose.
1: గట్టు చేప్పు మటన్న వారల గట్టి ఓడలు పట్టి చూడగా పట్టుబట్టలు గట్టి బాబా చుట్టూ తిరిగే పొట్టి బాబా కన్ను విప్పి చూడరోరన్న. పొట్టి మాటల వాడు కాడన్నా ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. గట్టు చేప్పు మటన్న వారల గట్టి ఓడలు పట్టి చేయును పట్టుబట్టలు గట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టి బాబాను కన్ను విప్పి చూడరోరన్నా.
0: He is not one whose influence are carried away by empty words and empty actions. Those devotees who cry out to him, O Lord Sai, come to our assistance and help us cross this ocean. He is verily there, firmly giving them his support and his assistance. But at the same time, what is this Sai? He is a tiny, small person who is there for you.
1: Short.
0: And a short person. Tiny, small and short person who is there if only you were to look around, and there he is.
1: కనుక సాయి కొన్ని సమయం లోపల చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా తమాషాలుగా పలకరిస్తూ ఉంటాడు.
0: Now it's in Sai's nature that at times he indulges in pranks and being playful and he is enthusiastic.
1: ఏవి చెప్పినా ఏవి చేసినా ఏవి తలచినా ఇందులో అంతరార్థములు లేకపోలేదు.
0: But in whatever he does or says, there is a deep inner significance.
1: Aithe andaru ee antarathanni gurtinchukuneetundi shakti samarthyamulu kaligi undaru.
0: But not all are given the capacity to look into this inner significance.
1: Vaari vaari shakti samarthyamulu puraskarinchukoni vaaru sai maatalanu sai bhavamulanu veru veru reetiga talanchukuntu untaru.
0: In keeping with their own capacity and in their own strength of perception, they give different interpretations to what Sai says or does or means.
1: Kani inta matram cheta Sai yokka matalu kani Sai yokka nadakalu kani Sai yokka vishayamulu kani e matram kuda nu lotu kalugadu.
0: But it's only your interpretation that you try to place upon these words and actions of Sai. But every word and action of Sai is repugnant with meaning and significance.
1: సాయి మాటలు పటుత్వం లేకపోలేదు.
0: And it's not as if Sai's words have no strength of purpose.
1: సాయి మాటలు యందు నిరంతరము కూడాను శక్తి యొక్క సత్యము సత్యము యొక్క భక్తము ఈ యొక్క భావము యొక్క రీతి కూడాను ఇమిడి ఉంటుంటాది.
0: In every word of Sai, there is this energizing force. There is this supreme sense of conviction. And there is this force. తాత్కాలికంగా
1: అది వేరొక రీతిగా కనిపించినప్పటికీ మున్ముందు దాని యొక్క స్వరూపాన్ని మనం చక్కగా దర్శించవచ్చు.
0: Momentarily, of course, you may not be able to understand what it connotes, but gradually you will be able to perceive the significance.
1: మొన్నటి దినము feeling on desires అనేటువంటి విషయంలో సాయి ఏమాత్రము ఆశించటం లేదని మీరు క్రోడీకరించినటువంటి యొక్క ఈ ధనమును మీరే అందుకోమని సాయి సంబోధించాడు.
0: Like the other day while discussing to you, Sai had talked about this scheme of stealing on desires. He went on to elaborate that he has nothing to do whatsoever with this money and all that has been accumulated thus could be used by you for your own benefit.
1: సాయికి ఇలాంటి విషయం లోపల కించిత్తైనా కూడాను అభిలాష కాని అభిరుచి కాని ఆశ కాని లేదనేటువంటి సత్యాన్ని మీకు తెలియకపోయినప్పటికీ నేను తెలియజెప్తున్నాను.
0: Now you may not know this truth, but I am making it a point to impress upon you the truth and the truth proper, and that is that Sai has no liking, has no hope for or has no aspiration for things which are material.
1: మనసు మాట నడత మనిషికి ఒక్కటి అయినా
0: ఇఫ్ దేర్ వర్ టు బి పర్ఫెక్ట్ హార్మనీ బిట్వీన్ వన్స్ థాట్ వర్డ్ అండ్ డీడ్
1: అతనే సత్యవంతుడు.
0: He is a man of truth.
1: ఈ మూడింటిలో ఏమాత్రమైనా భిన్నంగా భిన్నంగా జరిగినా అతను అసత్య స్వరూపుడే.
0: If there were to be a contradiction between one's thought, word and deed, then he is an unreal person.
1: ఈ సాయి సత్య సాయి.
0: Now this సాయి is సత్య సాయి.
1: సాయి మాట, సాయి సంకల్పము, సాయి యొక్క చర్యలు మూడు ఒక్కటిగానే ఉంటుంటాయి.
0: So the word of Sai, the thought of Sai and the action of Sai would always be in perfect harmony.
1: కేవలము ప్రోగు చేసినటువంటి 60 లక్షలు తిరిగి మాటలతో చెప్పినటువంటిదే మాత్రమే కాకుండా దాన్ని క్రియగా నిరూపించేటువంటి ఒక తత్వము సాయి తత్వం.
0: So this talk about 60 lakhs which have been accumulated, it is not as if he was talking merely to impress you. He would like to show it to you in action, what he really meant.
1: నాకు 60 లక్షలే కాదు 60 కోట్ల కోట్లు వచ్చినప్పటికీ అరకాసుగా కూడా నేను భావించను.
0: It is not merely 60 lakhs being given to me. Even if 60 crores of rupees were to be given to me, I would discard it as I would discard the most insignificant paisa.
1: Sai aashinchedi okka nirmalamaina premanu maatrame.
0: All that Sai asks for ever is pure unsullied love.
1: Atti variki emaina ivadaniki nenu siddhanga untuntanu.
0: And a person who gives this pure love to him, Sai is prepared to give anything.
1: Nannu nene ichukuntanu.
0: Sai will give himself to such a person.
1: Ee satyanni konta సందిగ్ధావస్థలో ఉండినటువంటి వ్యక్తులు చక్కగా గుర్తించాలని నేను ఆశిస్తున్నాను.
0: Now I would particularly wish that those people who are assailed by doubt from time to time should understand this clearly.
1: మానవుని యొక్క మనసు మహా చంచలత్వమైనటువంటిది.
0: Man's nature and mind at times is wavering in nature.
1: నిరంతరము కూడాను ఒక విధమైనటువంటి ఆలోచనలతో ఇది పవిత్రమైనటువంటి భావాన్ని పక్కకు నెట్టుతూ ఉంటారు.
0: All the while, because of this continuous thinking process, the mind tends to discard that which is good and noble.
1: Kanukane Arjunudu kudanu chanchalam mi manakrishna pramadi balavadrudam. Krishna, ee manasu chala pramadamainatuntidi, chala balamainatuntidi, chala drudamainatuntidi, maha chanchalamainatuntidi.
0: That's why Arjuna had this to say about the mind to Krishna. No doubt, Krishna, the mind is a very powerful thing. It can really achieve wonders. But at the same time, it is of a wavering type.
1: Kanuka alanti chanchalatvanni meeru kontha varaku sthiraparchukoni ilanti bhavamullo ilanti samaveshamullo cherinappudu kaligeetvanti oka bhavamunu kontha varakunu nigrahinchukoni sarina margamlo pravesha pettutuku prayatninchalani nenu aashisthunnanu.
0: So I am hoping that this wavering nature of the mind be arrested by you. Exercise a strict control over the mind and let it not get influenced by superficial considerations.
1: భగవంతుడు సర్వజ్ఞుడని ఒక వైపున చెప్పుతూ, సర్వవ్యాపకుడని మరొక వైపున చెప్పుతూ, సర్వశక్తిమయుడని ఇంకొక వైపున చెప్పుతూ, మధ్య మధ్య ఇలాంటి సందేహాలకు అవకాశం ఇచ్చటంలో ఇది కేవలము బలహీనమైనటువంటి హృదయం అని బయటపడుతుండాలి.
0: On the one hand, you keep proclaiming God as being omniscient, omnipotent and omnipresent. On the other hand, you are led away through a feeling of doubt. And this is a true index of your weakness.
1: ఎలాంటి పరిస్థితి ఎందైనా కూడాను మన యొక్క మాటలకు తగినటువంటి విశ్వాసాన్ని కూడాను తగిన తోడు చేసుకోవాలి.
0: Whatever may be the provocation, whatever may be the circumstances, your word should uphold your conviction.
1: ఎవరైనా దీనికి విరుద్ధంగా మాట్లాడిన సమయంలో మన మనసు చలించిపోతుంటది.
0: Now if somebody were to utter something contradictory to what we believe, we tend to get influenced.
1: ఈ విధంగా చలించిపోయేటువంటి మనసును, ఈవించిగా భ్రమించిపోయేటువంటి మనసును మనం భగవంతునికి ఏ రీతిగా ప్రీతి కలిగించదు.
0: This mind which is influenced us and which shakes at the very mention of something which we do not really have in mind, what's the use of offering such a mind and heart to God?
1: నీవు భగవంతుడు కలడని నీ విశ్వసిస్తున్నప్పుడు ఎవరైనా నీకు ఎదురేది భగవంతుడు లేడు, నీ విశ్వసించడానికి సాధ్యం కాదు, ఇది మూఢనమ్మకము అని వాదించినప్పటికీ,
0: now even as you are trying to say that there is God, you have firm conviction and belief that there is God, somebody comes along and challenges you and he starts saying there is no God,
1: darani edurukuneetundi ek shakti samarthyanni manam sampadinchukovali.
0: We must have the strength to face up to this challenging remark or statement from the other side.
1: Idi sampadinchukunte labhinchetundi padartham kaadu, vishwasam balaparchukovali.
0: This is not something which can be accrued from the outside. It is your own sense of faith that should grow from within.
1: ఇందులో రెండు తెగలు ఉంటున్నారు ప్రపంచంలో.
0: Now in this world there are two categories of people.
1: భగవంతుడు లేడు అనేటువంటి తెగ ఒకటి.
0: One category is that which proclaims there is no God.
1: ఉంటే చూపగలవా అని మరొకటి.
0: The second category, okay, if God does exist, can you show him to me?
1: భగవంతుడు లేడు అని చెప్పేటువంటి వాడు భగవంతుని చూపు అనేటువంటి దానికి అధికారుడే కాదు.
0: Now one who says there is no God, how can he ask you to show God to him? He has no right.
1: లేడు అని తానే చెప్తున్నప్పుడు చూపు అనేటువంటి అధికారం తనకి ఎక్కడుంది?
0: Like he says there is no God, where has he the right to ask you to show God to him?
1: లేడు, తనకు లేడు.
0: Now there is no God, yes, as far as he is concerned.
1: మనపైన ఈ ఒత్తిడి తేవడానికి అధికారం లేదే.
0: He has no right to bring such a pressure on us.
1: అప్పుడు మనం ఏమి జవాబు చెప్పాలి?
0: What's the answer that we give?
1: అయ్యా, దేవుడు లేడు అని నీవు అంటున్నావు, ఉన్నాడని నేనంటున్నాను. నీకు లేకుండా పోవచ్చు, నాకు ఉన్నాడు. నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు? నీకేం అధికారం?
0: What you should answer back is, look here, you are saying there is no God. I am maintaining there is God. As far as I am concerned, God exists. And the God who exists for me, what right have you to say that he does not exist?
1: నీ దేవుడు నీకు లేకపోవచ్చు.
0: Your God may not exist for you.
1: నా దేవుడు లేనంటే నీకేం అధికారం లేదు.
0: But you have no right whatsoever to say that my God does not exist.
1: ఈ విధమైనటువంటి దీంతో మనం ఎదుర్కోవడానికి తగినటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: It is this strength of purpose and conviction that we should project in such situations.
1: ఉంటే చూపగలరా అని కూడా వారు కొంత రెండవ ప్రశ్న.
0: Now the second category, okay, if God exists, can you show him to us?
1: దీనికి రెండో జవాబు, నీకు చూడాలని ఆశ ఉంటే నన్ను అనుసరించు.
0: The answer that you must give is, if you wish to really see God, follow me.
1: నన్ను అనుసరించకుండా ఉంటే చూపమంటే ఏ రీతిగా చూపడానికి సాధ్యమవుతుంది?
0: You do not wish to follow me and you want to see God. How is it possible?
1: నీకు చూడాలని ఆశ ఉన్నప్పుడు విశ్వసించు, దాన్ని అనుసరించు, తప్పక చూడగలవు.
0: You have the wish to see God. Then be of that faith and follow that faith of yours.
1: పాలలో వెన్న ఉన్నదని నా వాదన.
0: Now I maintain that there is butter in milk.
1: ఉంటే చూపమని వారి వాదన.
0: The other side says, okay, if the butter is there, show the butter to me.
1: అప్పుడు మనం ఏ రీతిగా జవాబు చెప్పాలి?
0: What's the answer that we give?
1: అయ్యా, పాలను పెరుగుగా చేయి.
0: Oh man, make this milk into curd.
1: పెరుగును మరించు.
0: And churn this curd.
1: తరువాత ఈ వెన్న నీకు బయటపడుతుంది.
0: Then the butter is there for you to see.
1: అంతేకాని పాలను చేతిలో పెట్టుకుని పాలు పాలు పాలు పాలు పాలు పాలని 10 సంవత్సరాలు ప్రయత్నం చేసినప్పటికీ పాలైనా చెడిపోతాయి, కానీ వెన్న మనకు తేలదు.
0: On the other hand, you hold this vessel full of milk, go on talking about it as milk, milk, milk. You stand like this for 10 years, you can never get butter.
1: పాలలో ఉన్నటువంటి వెన్నను మనం దర్శించాలనుకుంటే దానికి చేయవలసినటువంటి కొన్ని కర్మలు చేయాలి.
0: It will get decomposed. If you wish to see the butter in the milk, then you must do what?
1: చేయవలసిన సాధనలు కూడా మనం చేసి చూడాలి.
0: You must perform the sadhana that has to be done.
1: సక్రమమైన మార్గాన్ని మనం అనుసరించక పాలలో ఉన్నటువంటి వెన్న మనకు పైకి రావాలంటే ఏ రీతిగా రాగలదు?
0: We don't do what we have to do in order to see the butter, and we want to see the butter.
1: మూర్ఖత్వము అంటారు.
0: This is a case of foolishness proper.
1: పూర్వము రామాయణ కాలం లోపల జనక మహారాజు ఆస్థానం లోపల పంచశిఖుడు, ద్విశిఖుడు అనేటువంటి గొప్ప వీరు ఉండేటువంటి వారు, పండితులు. అందులో ఇలాంటి వాదకులు ఇద్దరు వచ్చారు.
0: Now there were two important pundits who had this liking for debate and argument and
1: వీరిని ఆ కాలం లోపల కొన్ని విధమైనటువంటి నాస్తికులు అని చెప్తూ వచ్చారు.
0: Now these pundits in those days were styled the non-believers, atheists.
1: ఇలాంటి వారు ఈ దిశికులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మేము మీతో వాదించాలి అని ప్రయత్నించారు. కన్ఫ్యూజన్ నాస్తికులు రేషన్ డిస్ట్రిక్ట్ వాళ్ళు వచ్చి ఈ దిశికులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మీరు మాతో వాదించాలి.
0: Now there were these two, Panchasika and Disika.
1: వీరు పండితులు.
0: These two were learned scholars, pundits.
1: విశ్వాసం కలవారు.
0: And those who were firm believers. But at the same time, there were also people who could be called atheists and rationalists. So this second category came along to these two knowledgeable scholars and said, we wish to engage you in debate.
1: ఈ పంచశిఖుడు దిశికుడు కూడాను ఇట్టి వారితో వాదించడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరు.
0: Now these two scholars, Panchasika and Disika, would not agree to enter into this debate.
1: కాని జనక మహారాజు ఆజ్ఞను తిరసావహించి వారితో వాదించడానికి కొంతవరకు అంగీకరించారు.
0: But because of the presence of King Janaka, these two agreed to argue with these rationalists to a certain extent.
1: వీరి వాదన ఏమిటి? మీరు ఏ దాన్ని ఉన్నది అని మీరు చెప్పుదరు, దానిని లేదు అని మేము వాదిస్తాము అన్నారు.
0: Now the second category of people, their main plank of argument was, what you say exists, we shall prove does not exist.
1: ఇది అర్థం లేనటువంటి వాదన.
0: Now this is a meaningless debate.
1: ఉన్నది అని ఒకరు చెప్పినప్పుడు దానికి విచారణ శక్తి శూన్యమై లేదు అని వాదించడం అనేటువంటిది ఇది పెద్ద మూర్ఖత్వం.
0: Now this is the height of one's foolishness. There is somebody who is saying that something exists. You want to disprove it.
1: సరే, ఇలాంటి మూర్ఖులకు బుద్ధి చెప్పడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో పంచశిఖుడు సిద్ధమయ్యాడు.
0: Now, one of these two scholars, Panchasika, readied himself to enter into this debate with these rationalists and atheists.
1: మొట్టమొదటి ప్రశ్న ఒకటి వేశాడు. అయ్యా, జనక మహారాజు యొక్క భార్య గొప్ప పతివ్రత అన్నాడు.
0: Now he made this statement. The wife of King Janaka is a chaste woman.
1: ఈ నాస్తికుడు కాదు అని చెప్పాలి కదా.
0: Now it is in the nature of these rationalists to negative this statement.
1: జవాబు చిక్కలేదు.
0: But faced up with this statement, they had no answer.
1: మౌనం వహించాడు.
0: So that man maintained silence.
1: ఇంకా రెండవ ప్రశ్న అడిగాడు ఈ పంచశిఖుడు. నాయన, నీవు నీ తండ్రికి పుట్టినవాడు కదా అన్నాడు.
0: Then this Panchasika thought forth the second question. Oh son, you are one who is born to your father. Is it not?
1: నేను నా నాన్నకు పుట్టలేదు అని ఎక్కడ వాదించగలడు.
0: Now this rationalist, how could he argue that he was not born of or to his father?
1: మూడవది, నాయన నీకు నీకు ఒక తల్లి ఉన్నది అన్నాడు.
0: Then the third statement made by Panchasika was, O son, you have a mother.
1: నాకు తల్లి లేదని చెప్పడానికి సాధ్యం కాదే.
0: Now this rationalist again was stumped. He cannot say that he had no mother.
1: కేవలము ప్రశ్నను పట్టి వాదించడానికి ప్రయత్నించాలి కానీ ఏది చెప్తే దానికి కాదు కాదు కాదు అని వాదించగలను అనేటువంటిది కేవలం మూర్ఖత్వం కాదా.
0: So here it is, the foolishness. You must engage in argument if there is a point to be argued about. Where statements are clear cut and straightforward, how can you engage in argument?
1: కనుక ఇలాంటి మూర్ఖవాదం లోపల ఈనాడు లోకంలో అధికమైపోతూ వస్తున్నారు.
0: Because that will be foolishness. And today's world abounds in people like
1: వారికి విషయమా తెలియదు.
0: Who engage in such pointless debate.
1: విశ్వాసమా లేదు.
0: They don't know a thing, they don't know
1: వాదనకు
0: a thing.
1: సిద్ధం.
0: But they are ready for argument.
1: ఇది కేవలము ప్రొద్దుబోనేటువంటి ఆటలు.
0: This is merely a case of fast time for them.
1: సోమరత్వాన్ని పెంచుకునేటువంటి వారి చర్యలు.
0: It's a case of the lazy one.
1: కనుక ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడాను ఎదుర్కోవడానికి ప్రయత్నించరాదు.
0: సో వీ నీడ్ నాట్ బాదర్ అబౌట్ సచ్ పీపుల్ అండ్ నీడ్ నాట్ ఎంగేజ్ అవర్సెల్ఫ్ ఇన్ డిబేట్.
1: మన హృదయం కూడాను చలించిపోతుంది.
0: బికాజ్ అవర్ హార్ట్ ఆల్సో అవర్ థాట్స్ ఆల్సో విల్ బి షేకెన్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: బంగారు పని చేసేటువంటి కంపెనీ దగ్గర పోయి మనం కూర్చుంటే తెల్లని డ్రెస్ వేసుకుని పోయినా మన డ్రెస్ అంతా నల్లగా మారిపోతుంది.
0: నౌ వీ గో అండ్ విజిట్ ఏ గోల్డ్ స్మిత్. వీ హావ్ వర్న్ ప్యూర్ వైట్ క్లోత్స్. We have sat for a while, our clothes are also becoming dirty.
1: Endukaga vaadu ooputunte aa dust anta mana chokkal paina poi padipothundi.
0: Because he keeps blowing into the thing and our shirt is also getting dirtied in the process.
1: Kanuka atti vaari sanghaanni manam anusarinchinappudu mana yokka bhaavalu kuda maalinyam avutundi.
0: So we seek the company of the goldsmith and we are getting changed in the process for the worse. In the same manner we seek the company of the bad and we also get influenced.
1: Satyanga manetundi atyavasaramu ani cheppani ప్రాచీన కాలం నుండి కూడా దాని విషయాన్ని చాటుతూ వచ్చారు.
0: Therefore, right from ancient times, the efficacy of satsanga has been highlighted.
1: Sai Baba, teething on disease తో లక్షల కొలది సంపాదిస్తున్నాడు అని అనుకునేటువంటి వారు లేకపోలేదు.
0: Certainly, there could be any number of people who probably are thinking, Sai Baba, in the name of stealing on desires,
1: అన్ని సమస్తల వలె ఈ సమస్త కూడాను ధనాన్ని ప్రోగు చేసుకుంటూ ఉంటుండాలి అని అనేటువంటి విద్యావంతులు లేకపోలేదు.
0: Has accumulated lakhs of rupees. Now is there any dearth of people who say, educated people who say, that in the name of some organization, Sai Baba is accumulating money and wealth?
1: Kani nijanga Sai Baba tattvam telinatunte murkhulane cheppochunu ilanti varu.
0: But these people can be classified as the foolish and the ignorant ones who do not know Sai Baba.
1: Veeru chaduvulu undi gaani prayojanam ledu.
0: They might be educated, but it's useless.
1: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువవలయు.
0: What's the use of your studying and studying and studying? You should rather study that type of education. which will confer on you immortality.
1: చదువు చదువు అనుకుంటే కేవలము ఒక గ్రంథ పరిచయం అనేటువంటిది కాదని మొన్న నేను చెప్పాను.
0: Study of education, I have told you the other day, does not mean scholarship.
1: ఈనాడు గొప్ప గొప్ప విద్యావంతులు కూడా ఇలాంటి మూర్ఖమైనటువంటి భావంలో మునిగిపోతున్నారు.
0: Many educated and intellectual ones also are subject to this feeling.
1: కారణం లేని కార్యము ఒక్కటైనా కూడా సాయిబాబా చెయ్యడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: They cannot understand the truth that without a purpose, Sai Baba would not embark on any task.
1: తాము ఇవ్వకపోయినప్పటికీ ఇతరులను చూచి తాను కొంతవరకు విమర్శించడానికి పూనుకుంటున్నారు.
0: They may not give, but they criticize those who wish to come forward and help.
1: తాము పెట్టకపోయిన తరువు లేదు తగువు లేదు కానీ పరులు పెట్టుట చూచి ఓర్వలేరు.
0: They may not help on their own. It doesn't really matter. But they do not tolerate those who wish to help, come forward and help.
1: ఇలాంటి అజ్ఞానులను కొంతవరకు కన్ను తెరిపింపు చేయటువంటి ఒక ప్రయత్నాన్ని సాయి చేయాలని సంకల్పించుకుంటున్నాడు.
0: So it is now Sai's will to open the eyes of such ignorant and foolish persons.
1: కేవలం కార్యరూపకంగానే దీన్ని నిరూపించడం కూడాను సాయి యొక్క సంకల్పము.
0: And it is also part of Sai's will that through action proper he is going to open this eyes.
1: ఏది చేసినా కూడాను ప్రజాక్షేమమునకు లోక కళ్యాణమునకే సాయి చేసేటువంటి ఒక సత్యాన్ని కూడాను వారు గుర్తించాలి.
0: They should also recognize the truth that whatever Sai attempts is for the sake of well-being and prosperity of all mankind.
1: కనుక దీనిని ఈనాడు మీకు హెచ్చరించి ఎవరెవరు ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత వరకు కూడాను దాన్ని వసూలు చేసుకున్నారో అది తిరిగి వారికే ఇచ్చి వారి వారి రాష్ట్రం లోపల జనసేవ లోపల దానిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క దీనిని చెయ్యాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: విత్ దీస్ వర్డ్స్ ఆఫ్ కాషన్ నౌ ఐ యామ్ గోయింగ్ టు అనౌన్స్ దట్ ఆల్ ద మనీ దట్ హస్ బీన్ అక్యూములేటెడ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఐ యామ్ రిటర్నింగ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్స్ సో దట్ దే ఇన్ టర్న్ కెన్ డైవర్సిఫై ద అమౌంట్స్ టు ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ and channelize the same money
1: ప్రతి రాష్ట్రంలో కూడాను ఒక చిన్నది కమిటీగా పెట్టుకుని
0: for the developmental projects undertaken by the respective states and districts. Every state should have a small committee for this purpose.
1: Trust convener, state president, ఇంకా ఒక ముగ్గురు నలుగురిని మెంబర్స్ గా అందులో పెట్టుకుని ఈ యొక్క ధనమును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ గా చేసి తద్వారా వచ్చేటువంటి ధనం చేత ఈ యొక్క సంస్థల లోపల కొన్ని విధమైనటువంటి సమస్యలను చక్కగా పరిహారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడాను నేను ఆశిస్తున్నాను.
0: దీస్ కమిటీస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ ద ట్రస్ట్ కన్వీనర్ అండ్ ఎ ఫ్యూ అదర్ మెంబర్స్ అండ్ దే ఇన్ టర్న్ షుడ్ సూపర్వైజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ మనీ. దే కుడ్ డిపాజిట్ ఇన్ ఎ బ్యాంక్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ ద ఇంట్రెస్ట్ దట్ అక్రూస్ ఫ్రమ్ దట్ could be used for the project that they have undertaken. This is my hope.
1: దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే 2 లక్షలు 3 లక్షల వరకు కూడా సంవత్సరానికి వడ్డీ వచ్చేటువంటి అవకాశం ఉంటుండాలి.
0: Now there is every likelihood that if you are to lock this money in a fixed deposit scheme, some states could get as much as 2 to 3 lakhs per year purely by interest alone.
1: ఈ ధనము చేత ఎంతైనా సేవ చేయొచ్చును. ఎవరిని మనం ఆశించనక్కర్లేదు.
0: This money you can embark on any seva activity. You don't have to go out of your way.
1: ఇంకా వీరి శక్తి కొలది కొద్దీ ఎవరైనా త్యాగశీలు ఉంటే దాన్ని కూడా దీంట్లో పెట్టేసి తద్వారా మన సమస్యలు ఎంతైనా కూడా విలేజెస్ అనగా గ్రామాల అభివృద్ధి గావించుకోవచ్చు.
0: In addition, if there are people who are coming forward to donate and take part in these activities, you can welcome them into your fold.
1: సత్యసాయి సంస్థలు ఒక్క నయా పైసా కూడాను దుర్వినియోగం చేయటం లేదు.
0: The Satyai organization does not misuse even a single paisa.
1: ఎంతమంది వర్కర్స్ అనగా కార్యకర్తల లోపల తన యొక్క జీవితాన్ని కూడాను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు ఉంటున్నారు.
0: There are any number of workers in our organization who are prepared to sacrifice their own lives in for this noble cause.
1: సత్యసాయి సంస్థలో ఉండేటువంటి యొక్క పనిచేసేటువంటి పనివారు మరి ఏ సంస్థలో కూడా కానరారు.
0: The people who work under the banner of the Satyai organization, their nobility and their virtues.
1: వర్కర్స్ లేక అనేక సంస్థలు బాధపడుతున్నాయి.
0: They are matchless and they are exemplary. Many organizations suffering from want of such noble people.
1: కాని పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి యొక్క వర్కర్స్ ఒక్క సత్యసాయి సమాజంలో లక్షలకు ఉంటున్నారు.
0: These workers who have these lofty aims and who are pure and virtuous could be found only in the Satyai organization.
1: ఇటువంటి వర్కర్స్ ను ఆధారం చేసుకొని స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను వీరి ద్వారా విరివిగా సేవలు చేయించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: And there are lakhs of such workers in our Satyai organization. I would like the state presidents
2: and other officials to make use of this immense human resource.
1: స్టేట్ కన్వీనర్స్ కూడా కొంత ముందంటే వేస్తే ఎంతైనా పని మనం చేయవచ్చు.
2: అలాంగ్ విత్ దీస్ కౌంట్లెస్ వర్కర్స్ ఇఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ కన్వీనర్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ కమ్ ఫార్వర్డ్ ఎనీ టాస్క్ కుడ్ బి అచీవ్డ్.
1: ప్రేమ స్వరూపులైనటువంటి స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను కొంత త్యాగానికి సిద్ధం కావాలి.
2: ది స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ కన్వీనర్స్ హు ఆర్ ఆల్సో మోటివేటెడ్ బై దిస్ సెన్స్ ఆఫ్ పర్పస్ అండ్ లవ్ దే షుడ్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ విత్ సాక్రిఫైస్.
1: ఈ త్యాగమే నిజమైనటువంటి మీ యొక్క జీవితానికి ఆధారం.
2: ఇట్ ఈస్ దిస్ సాక్రిఫైస్ that is going to be the main support in your life.
1: ఏదో మీ వ్యాపారాలు మీ యొక్క పనులు మీ యొక్క ఉద్యోగాలు ఇవే మమ్మల్ని పోషిస్తున్నాయని మీరు భావించవచ్చు. కాదు కాదు, అది ఏనాటికైనా తొలగిపోయేటువంటివి, ఏనాటికైనా అరిగిపోయేటువంటివి.
2: You might feel that your business commitments, your jobs and other avocations are going to support you. No, sooner than later
1: మీ శాశ్వతమైనటువంటి ప్రాపర్టీ ఈ సేవని.
2: They are going to leave you. The one permanent asset that you have is this seva or service.
1: అవన్నీ కదిలిపోయే మేఘాలు.
2: దోస్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఫ్లీటింగ్ అండ్ మూవింగ్.
1: జీవించినంత వరకు నీ ధనం నీకు సంబంధంగా ఉండవచ్చు.
2: సో లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ దిస్ మనీ కుడ్ బి యువర్స్.
1: జీవించినంత వరకు నీ ఫ్యాక్టరీలు నీ మిల్లులు అన్ని నీకు సంబంధంగా ఉండవచ్చు.
2: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ ది ఫ్యాక్టరీ కుడ్ బి యువర్స్. యువర్ బిజినెస్ ప్రపోజిషన్.
1: మరణించిన తర్వాత దానికి నీకు ఎట్టి సంబంధము లేదు.
2: వన్స్ యు ఆర్ డెడ్ దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ దోస్ అండ్ యు.
1: కానీ ఈ త్యాగము, ఈ ప్రేమ, ఈ సేవ నీవు మరణించిన తర్వాత కూడా నీ వెంట ఉంటున్నాయి.
2: But this sense of sacrifice, this love, this service for seva, even after you are dead, they are going to be with you.
1: Yevi nee venta vachuno avi nee swantamu. Ye nee venta raadu adi neevi kaavu.
2: That which comes with you now and after is your true asset, not other things.
1: Kanuka neete nundi meeru ee yokka sevalapaina marinta saddana abhirudhi gaavinchukoni ee sevalloni ekku kaalani kodanu meeru saarthakam cheskovalani kuda nenu aashisthunnanu.
2: So from today I am hoping that you should embark on this service activities with greater vigor and dedication.
1: Ante kaakunda okarikokaru anyonyamainatundi prema sambandhanni penchukovali.
2: Further, you should also have this feeling of brotherliness amongst you all.
1: Yetti paristhitini endu kodanu abhipraya bhedamulu raakunda chuchukovali.
2: There should be a unanimity of purpose. There should not be any differences of opinion.
1: ఏదో ఒక నిమిషం వచ్చినప్పటికి తక్షణమే దాన్ని మార్చుకుని ప్రేమతో ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేయాలి.
2: ఈవెన్ ఇఫ్ సమ్ డిఫరెన్సెస్ వర్ టు క్రాప్ అప్ యు మస్ట్ ట్రై అండ్ రిమూవ్ దెం త్రూ ది మీడియం అండ్ త్రూ ది సిమెంట్ ఆఫ్ లవ్.
1: ఈ ఐకమత్యమే చాలా గొప్ప సాధన.
2: ఇట్ ఈస్ దిస్ యూనిటీ విచ్ ఇస్ సుప్రీం సాధన.
1: ఇదే మన యొక్క ఆదర్శము.
2: దిస్ ఇస్ అవర్ ఐడియల్.
1: ఈ యొక్క ఐకమత్యానికి మన యొక్క పరిశుద్ధత కూడా అత్యవసరము.
2: అండ్ అలాంగ్ విత్ ది సెన్స్ ఆఫ్ యూనిటీ అవర్ ఓన్ ఇన్నేట్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
1: ఈ పవిత్రతకు కొంత త్యాగం అవసరము.
2: And to achieve this innate purity, sacrifice is necessary.
1: Tyagame cheyaka parishuddham vallo yerpadadu.
2: Without sacrifice there is no place for purity.
1: Parishuddhame lekunda manaku aikamatyam kudaradu.
2: Without purity there is no purpose of unity.
1: Kanukane charity, purity, unity ee moodinti yokka ekatvatone divinity.
2: So you have charity, purity, unity. These two, three together will confer on you divinity.
1: Kanuka ee naligintini manamu ee jagatunaku aadarshavantamainatundi jyotiluga manu veliginchali.
2: These are the four lamps or light flames that you must show to the world.
1: Chaturvidha purushartamulu ani cheptunnaru dharmartha kama mochamulu avi kaadu mana yokka purushartamulu tyagamu.
2: We talk about the four purushartas, dharmartha kama
1: pavitramu,
2: but they are not the ones. The
1: aikamatyamu,
2: the true purushartas are charity, purity, unity
1: and divinity.
2: And divinity,
1: ఈ నాలుగే మన నిజమైన పురుషార్థములు.
2: దీస్ ఆర్ వెరీలీ ద ఫోర్ పురుషార్థములు.
1: ఇవి లేకపోతే అర్థమేలేనటువంటి జీవితం.
2: వితౌట్ దీ ఎసెన్షియల్ లైఫ్ ఇస్ మీనింగ్.
1: వ్యర్థ జీవితమే.
2: ఇట్ ఈస్ ఎ ఫ్రూట్లెస్ లైఫ్.
1: కనుక నేటి నుండి ఈ నాలుగవ ప్రపంచం యొక్క సమావేశం లోపల మనం నేర్చుకున్నటువంటిది త్యాగము, త్యాగము, ప్రేమ, ఐకమత్యము, ఈ మూడింటి ద్వారా మనం ఎంతైనా కూడా సేవ చేసి దివ్యత్వాన్ని అనుభవించాలని మనం ఆశించాలి.
2: It is a futile life. Therefore, as part of this World Conference deliberations and all that has gone by in the last few days, you must have this basic lesson that charity, purity, unity and divinity, these are the ones that you must
1: keep. Kanuka ee 60 lakshala mottamunu kodanu meeru andukoni మీ మీ రాష్ట్రంలో ఒక కమిటీగా పెట్టుకుని తద్వారా దీనిని అనేక రీతిలుగా కూడాను సద్వినియోగం గావించాలని కటపటి రీతిగా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: So today, I'm returning these 60 lakhs of rupees to the state as outlined earlier. And I'm hoping that these 60 lakhs will be used in the manner indicated. I'm hoping and blessing you and bringing this discourse to a close.
1: West Bengal.
3: ఈ సీలింగ్ ఆన్ డిజైన్స్ యొక్క మొత్తం మాత్రమే కాదు, ఇంకా కూడాను అనేక మంది,
2: ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ దిస్ సీలింగ్ ఆన్ డిజైన్ స్కీమ్, ఇన్ అడిషన్ దేర్ ఆర్ మెనీ పీపుల్
3: సమారాధన అనగా అన్నము నిమిత్తమై, అనగా ఈ పూర్ ఫీడింగ్ నిమిత్తమై అనేక మంది అనేక వేలంతా కూడా అందించారు.
2: దే ఆర్ మెనీ పీపుల్ హూ హ్యావ్ అ పార్ట్ ఆఫ్ ద ఫీడింగ్ ద పువర్ ప్రోగ్రామ్ గివెన్ డొనేటెడ్ మెనీ
3: సంతర్పణ కోసమే కూడా పాపం అనేక మంది స్త్రీలు కూడా 10,000, 20,000 ఈ రీతిగా కూడా అందించారు.
2: అండ్ ఆల్సో ఫర్ ఫీడింగ్ ఆఫ్ ద మాసెస్ ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ విమెన్ ఫోక్ అండ్ మెన్ ఫోక్ హావ్ గివెన్ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ ఫర్ దిస్.
3: అది కూడా నేను వెనుకకు ఇచ్చి వేస్తున్నాను.
2: I am returning even these thousands and lakhs of rupees.
3: వారికినటువంటి ప్రేమ నాకు చేరింది, వారికినటువంటి ధనం నాకు అక్కర్లేదు.
2: The love that they have given me has reached me. I have accepted that love.
3: ఆ ప్రేమకంటి మించినటువంటిది కాదు ఈ ధనం.
2: I don't want their money.
3: ప్రేమకు మించినటువంటిది కాదు ఈ ధనం.
2: This money does not exceed this love in value.
3: ప్రేమకు మించింది ప్రపంచంలోనే లేదు.
2: In fact, there is nothing that can exceed love in value.
3: కనుక ఈ మొత్తముతో పాటు సంతర్పణ కోసం ఇచ్చినటువంటి మొత్తం కూడా నేను చేర్చినాను.
2: So in this money that is now being given back, I have also added the money given for the sake of serving the poor, feeding the poor, or feeding the masses.
3: వారు వారు ప్రాంతము లోపల దీనిని వినియోగించుకొని ఆనందించాలని కూడా వారిని నేను ఆశిస్తున్నాను.
2: They should use this money in their own respective places and they must have that joy as a result. I am hoping that they'll be able to be happy.
3: ఉత్తర ప్రదేశం, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్, ఒరిస్సా, మేఘాలయ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, బీహార్, ఆంధ్రప్రదేశ్, అస్సాం. కేవలం డబ్బును అందుకున్నంత మాత్రమే కాదు, దీనిని సద్వినియోగం చేసి దీన్ని సరైన రీతి లోపల స్వామికి సంతృప్తి కలిపేటట్టుగా మీరు నడుచుకోవాలి.
2: Well, now you have received the money, all right. The task does not end there. Make proper use of this money. Channelize it for the task that you have embarked upon. This is Swami's hope and wish.
3: దీనిని ఇంకను అభివృద్ధి గావించి తద్వారా ఇంకా అనేక గ్రామాన్ని మనం సేవగా దత్తత తీసుకోవాలి.
2: You must further this cause henceforth and take up more villages as part of the adoption program and carry your service activities.
3: సాయి యొక్క వాంచని మీ యొక్క దాహంగా ఉండాలి. బాహ్య వాంచలు లేక సాయి సేవా దాహమే మీరుందో అభివృద్ధి గావించాలి.
2: You should not feel thirsty for things which are external and superficial. Your thirst should be for whatever Sai likes and aspire to quench your thirst by fulfilling what Sai wants you to do.
3: కనుక సాయి వాంచలను దాహంగా తీర్చుకునే కోసం టంబ్లర్స్ కూడా ఇస్తున్నాను.
2: సో ఇన్ ఆర్డర్ దట్ యు మైట్ క్వెంచ్ యువర్ థర్స్ట్ విచ్ విల్ సాటిస్ఫై వాట్ సాయి వాంట్స్ యూ టు డూ, ఐఎమ్ ఆల్సో గిఫ్టింగ్ టు యూ టంబ్లర్స్ టు ఈచ్ ఆఫ్ యూ.
3: లోక వాంఛను త్యజించి భగవత్ వాంఛను వరించి అభివృద్ధి గావించాలనే నా యొక్క ఆశ.
2: డిజైర్స్ పర్టైనింగ్ టు ది వరల్డ్ డిస్కార్డ్ దెమ్. Further that desire which will take you onward to God. This is my hope, this is my wish and my desire.
3: Edo tamashaki cheptanu gaani andaru kudanu naa drishti lopala chaala pavitra hrudayamto sevalu chestunnaru.
2: Now I may have made a light hearted comment, all right, but actually speaking, in my view, all people have done whatever they have done with a purity of purpose.
3: Talliki pillalu edipinchinappude ekku muddu ostundi.
2: The mother loves the child all the more only when she teases the child.
3: Adhe vidhanga appudappudu nenu kontha varakunu varini baadinchi tarvatane aanandinchadaniki taginatundi avakasam untundi.
2: In the same manner, I too at times tease and torment and play pranks on my devotees so that I could derive greater joy out of that exercise.
3: సాయి సంస్థల్లో ఉండినటువంటి యొక్క కార్యకర్తలు చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ ఉన్నారు. అది స్వామికి తృప్తి.
2: So in the same manner, these officials, the organizers and other workers in the Sai organization have really been toiling selflessly.
3: అయితే అంతటితోనే మీరు తృప్తి పడక ఈ ఆనందాన్ని మరింత అభివృద్ధి గావించడానికి తగిన కృషి చేయాలి.
2: That certainly gives immense ananda to Sai. But you shouldn't be satisfied at this. Try to give more ananda and happiness to Sai.
3: ఎవరే విధంగా విమర్శించినప్పటికీ మీరు ఏమాత్రం కూడా చెలించక మీ సేవలో నిమగ్నులు కాండి.
2: There could be any amount of criticism and ridicule. Do not be weighed down by it. Strive forward with enthusiasm, vigor.
3: ఇదే నిజమైనటువంటి త్యాగం.
2: This is true sacrifice.
3: ఈ త్యాగంతోనే జీవితాన్ని ఆనందంగా అనుభవించండి.
2: It is this sense of sacrifice that should fill your life with ananda.
4: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of the 24th of November 1985 during Bhagavan's 60th birthday celebrations and also on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organizations.

0: సర్వరూపం ధరం శాంతం సర్వనామం ధరం శివం సచ్చిదానందరూపం అద్వైతం సత్యం శివం సుందరం. ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జగత్తు చాలా చిత్ర విచిత్రములతో కూడి ఉన్నది.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ మిస్టీరియస్ అండ్ ఫుల్ ఆఫ్ వండర్.
0: చిత్రంబులు,
1: పెక్యూలియర్,
0: త్రైలోక్య పవిత్రంబులు,
1: సీక్రెట్ టు ఆల్ త్రీ వరల్డ్స్,
0: వృజలాల విత్తంబులు,
1: సో క్లోజ్ టు ద సైన్స్,
0: సన్మిత్రంబులు,
1: సో డియర్,
0: ముని జన వన పౌత్రంబులు,
1: అప్రిషియేటెడ్ బై ఆల్ నోబుల్ సీయర్స్ అండ్ సెయింట్స్,
0: విష్ణుదేవు చారిత్రములు.
1: దట్స్ హౌ ద స్టోరీ, ద హిస్టరీ ఆఫ్ ద గాడ్ ఈజ్.
0: లోకములో ఏది చిత్రము ఏది విచిత్రము అని నిర్ణయించుకోవడం చాలా కష్టం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ ఇస్ వండర్ఫుల్ అండ్ వాట్ ఈస్ దట్ ఈస్ మిస్టరీ.
0: కుటుంబము శాంతముగా ఉండవలనన్నా, గృహము దినదినాభివృద్ధిని ఉందనన్నా, దేశము సస్యశ్యామలంగా వెలసిల్లవలనన్నా, దీనికి ఐకమత్యము అత్యవసరము.
1: ఫర్ ద ఫ్యామిలీ టు రిమైన్ ఇన్ పీస్ అండ్ ఫర్ ద హోమ్ టు గ్రో మోర్ అండ్ మోర్ డే బై డే అండ్ ఫర్ ద హోల్ ద కంట్రీ టు బి ఫుల్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, యూనిటీ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఐకమత్యమే లేకుండా అనర్థములకు చోటిచ్చి జగత్తంతయకుడును అశాంతికి గురి అవుతుంది.
1: When there is no unity, we'll be facing all kinds of restlessness, obstacles and problems.
0: శాంతి సర్వ మానవులకు సుఖాన్ని ఆనందాన్ని ఐక్యతను అందిస్తుంది.
1: It is the peace that confers to the entire humanity comfort, bliss and happiness.
0: అనైక్యత అసంతృప్తిని అందిస్తుంది.
1: Disunity leads to dissatisfaction.
0: అశాంతిని చేకూరుస్తుంది.
1: It gives you restlessness.
0: అప్రమేయమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మరిపింపజేస్తుంది.
1: It makes you forget even divinity.
0: కనుక ఈనాడు మనకు కోరవలసినది శాంతి, శాంతి, శాంతి.
1: What we should pray for today is peace.
0: శాంతి ఎక్కడనో లేదు.
1: పీస్ ఈజ్ నాట్ సెపరేట్.
0: మన స్వరూపంలే శాంతి స్వరూపములు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వరూపం ధరం శాంతం. ప్రతి మానవుని యొక్క శరీరము శాంతి స్వరూపమే.
1: ఎవ్రీ హ్యూమన్ ఫామ్ ఈజ్ ది వెరీ ఎంబోడిమెంట్ పర్సనిఫికేషన్.
0: సర్వనామధరం శివం. అన్ని పేర్లు కూడాను మంగళకరమైనటువంటివి.
1: ఆల్ నేమ్స్ ఆర్ ఈక్వల్లీ ఆస్పిషియస్.
0: సచ్చిదానంద రూపం అద్వైతం సత్యం శివం సుందరం.
1: దట్ ఇస్ నాన్ డ్యూయల్ బ్లిస్ ఎగ్జిస్టెన్స్. That is the form, the true form of every human being. That is truth, goodness and beauty.
0: ee naati manavattam nandu itti pavitramaina bhavamulu kanipinchutaledu.
1: In the modern man we don't find such sacred thoughts.
0: Shanti annadi mana roopame telusukunnappudu evvaru nammaru.
1: When once we declare that we are the very embodiment of peace, nobody would believe you.
0: Mari shanti ekkada unnadi? ఎవరైనా చెప్పగలరా?
1: Then where is peace? Can anyone say that?
0: శాంతి నిమిత్తమై ప్రపంచమంతా కూడాను వెతుకుతూ ఉన్నారు.
1: In fact, all over the world, people are in search of peace.
0: కానీ అది తన యందే ఉంటున్నది.
1: But it is within you.
0: తన ముక్కుపైన ఉన్న అద్దాలను తాను మరచి నా అద్దములెక్కడా అద్దములెక్కడా అని వెతికేటువంటి యొక్క అజ్ఞాని వలె కనిపిస్తున్నది ఈ జగత్ ఇప్పుడు.
1: It almost sounds like a foolish man who is in search of his spectacles or glasses, wearing them all the time, right above his nose.
0: శాంతి మనమే స్వరూపమై ధరించి కూడాను ఈనాడు శాంతి శాంతి శాంతి శాంతి కోసమే మనం ప్రాకులాడుతున్నాం.
1: Being for yourself the very personification of peace, yet you struggle for it.
0: ఈనాడు మానవుడు అనేక కష్టములకు దుఃఖములకు విచారములకు గురి కావడానికి మూల కారణమేమిటి?
1: What are the reason for all the troubles, anxieties, problems and worries that we face today?
0: తన స్వరూపాన్ని తాను మరచి తాను కానటువంటి యొక్క తత్వాన్ని భ్రమించి విశ్వసించి దానిని అపరిశించి కోరుతున్నాడు.
1: The main reason is that one has forgotten one's own true nature. He goes by false identification of that what he is really not.
0: ఏ మానవుడు వచ్చినప్పటికీ నాకు శాంతి కావాలి శాంతి కావాలి శాంతి కావాలి.
1: Every man aspires for peace.
0: శాంతి ఎక్కడ చిక్కుతుంది?
1: How can you get it?
0: తానే శాంతి స్వరూపాన్ని ధరించి శాంతి కావాలని కోరుకోవటం ఎంత అజ్ఞానం.
1: Being yourself the very embodiment of peace, is it not totally ignorance to be in search for it?
0: కనుకనే మానవుడు శాంతి నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రార్థనలు సల్పుతున్నారు.
1: So man goes on praying continuously for peace.
0: శంకరాచార్యుల వారు 13 మంది శిష్యులతో గంగానదికి స్నానమునకు వెళుతున్న సమయం లోపల ఒక వ్యక్తి ఒక వృక్షము కింద కూర్చొని దుక్నుంకరణి దుక్నుంకరణి దుక్నుంకరణి అని ప్రార్థిస్తున్నాడు.
1: శంకరాచార్య వన్ డే వాస్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ద గ్యాంజెస్ అలాంగ్ విత్ హిస్ 13 ఆఫ్ హిస్ డిసైపుల్స్ అండ్ హీ మెట్ ఎ స్కాలర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ దుక్నుంకరణి.
0: ఇది పాండి గ్రామం.
1: దిస్ రూల్ of grammar is found in the grammar composed by Pandit.
0: ఈ గ్రామమును ఉచ్చరించటం చేత గొప్ప పండితుడు కావాలని ఆశిస్తున్నాడు.
1: That person wanted to be a great scholar by repeating the rules of grammar according to Panini.
0: ఈ పండితత్వం చేత నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అని ప్రశ్నించాడు శంకరుడు.
1: Shankara has put this question, what is it you are going to get by this scholarship?
0: స్వామి, ఈ పాండిత్యం చేత నేను రాజుల సన్నిధిని చేరగలను.
1: The reply was this, Swami, by acquiring this scholarship, I can enjoy the position in the court of the king. The king, being pleased with my scholarship, will certainly reward me amply. Shankara asked, how long would you possess these rewards?
0: నేను బ్రతికినంత కాలం కూడాను ఈ యొక్క ఆశను నెరవేర్చుకుంటాను.
1: And he said, I'll go on adding to my desires and get them fulfilled.
0: అప్పుడు శంకరాచార్యులు వారు ప్రశ్నించాడు, మరణించిన తర్వాత ఈ సంగతి అంతా నీకు జ్ఞాపకం ఉంటాదా?
1: Shankara has again put this question, after death, would you think of all these desires and the rewards?
0: పిచ్చివాడా, నీ ఉన్నప్పుడు అనుభవించినప్పుడు నీవు గతించిన తర్వాత మూడు కాలముల యందు కూడా నువ్వు మరపు రానటువంటి యొక్క తత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
1: Adishankara advised him, you should think of that which exists in all the three periods of time, not being while alive in this lifetime.
0: అప్పుడు తన దగ్గరికి వెళ్ళి

0: Then he said, chant the glory of Govinda. O foolish man, sing his glory.
1: Sampraptem sannihite kale. Sampraptem sannihite kale. Nahi, nahi, nahi rachati dukrum karane.
0: When the end approaches, the rules of grammar like dukrum karane will never save you, will never come to your rescue.
1: Pichivada, janminchinappudu evaru nee venta vacharu?
0: Who followed you at the time of your birth?
1: Marinchin tarvata evaru nee venta vastaru?
0: After death, who would follow you?
1: నీ వెంట వచ్చేటువంటి వారు లేరు, నీ వెంట పోయేటువంటి వారు లేరు.
0: నో వన్ ఫాలోడ్ యూ వెన్ యువర్ బోర్న్, నాట్ వుడ్ ఎనీ వన్ ఫాలో యూ ఆఫ్టర్ యువర్ డెత్.
1: కేవలం నీకు నీవే వస్తున్నావు, నీకు నీవే వెళుతున్నావు.
0: యూ కేమ్ హియర్ ఆన్ ఎర్త్ ఆల్ అలోన్ అండ్ యూ లీవ్ ఆల్ అలోన్.
1: అంత దుఃఖము దుఃఖీ.
0: వెన్ ది ఎండ్ అప్రోచెస్, ద రూల్స్ ఆఫ్ గ్రామర్ లైక్ దుక్రుం కరణే విల్ నెవర్ సేవ్ యూ, విల్ నెవర్ కమ్.

0: all alone and you leave all alone.
1: Anta dukkamu dukkamani neevu bhavistunnavu.
0: You consider everything miserable.
1: Ee dukkamu dukkam kaadu.
0: It's not sadness altogether.
1: Punarapi jananam punarapi maranam.
0: You are born again and again. You die again and again.
1: Punarapi janani jatare sayanam.
0: You go on spending the time within the womb of your mother.
1: Punarapi jananam punarapi maranam. Punarapi janani jatare sayanam.
0: You are born time and again. You leave the world.
1: Sare bahuduttare kripaya pare prahi murari.
0: It is so difficult to cross across this ocean of life. You have to pray to God for rescue and His grace.
1: Kanuka manavunaku evaru venta raru evaru venta raledu.
0: It is not possible for anyone to follow anybody.
1: Neevu poye samayalo nee bandhu mitrulu chuttu cheri roopisthunnaru vicharapadutuntaru.
0: As you leave this world, you will be surrounded by dear and near who cry.
1: అందరూ ఏడుస్తున్నారు.
0: దే క్రై అండ్ క్రై.
1: కొంచెము జ్ఞప్తి కలిగింది ఈ వ్యక్తికి.
0: దిస్ పర్సన్ కుడ్ రిమినిస్ ఫర్ ఎ మోమెంట్.
1: చూచాడు ఎందుకు వీరు ఏడుస్తున్నారు.
0: హీ స్టేర్డ్ దెమ్ ఆల్ అండ్ సెడ్ వై డూ యూ క్రై.
1: అప్పుడు చుట్టూ ఉన్నటువంటి బంధువులు, అయ్యా మీరు పోతున్నారు, మీరు దేహాన్ని వదిలిపోతున్నారు, ఈ ప్రపంచాన్ని వదిలిపోతున్నారు, ఇంకా మీరు రారు, కనుక మీ రాకను చూసుకుని మేము ఏడుస్తున్నాము.
0: All the relations said, sir, you are leaving us, you are leaving this body, you are leaving this world, you are not going to be with us any longer, so we cry.
1: Pichivarlara,
0: you are my people.
1: Nenu sampadinchinadi nenu sadinchinadi sarva sampattunu kuda nenu vadilipothunnanani meeru bhramistunnaru.
0: You think that I am leaving all this wealth that I earned, all my achievements behind.
1: కానీ నేను వదిలిపెట్టినటువంటి సంపదంతా కూడాను మీకే చెందుతుండాలి.
0: All the property that I leave behind belongs to you.
1: నేను ఒట్టి చేతులతో పోతున్నాను.
0: I am returning empty handed.
1: కాబట్టి నా యొక్క పరిస్థితిని మీరు ఏమాత్రమైనా యోచిస్తున్నారా?
0: Are you bothered of my plight or my position?
1: కనుక మీ చింతను మీరు పడుతున్నారే కానీ, మీ అవస్థను మీరు యోచిస్తున్నారే కానీ, నా చింతను మీరు ఏమాత్రము చేయటం లేదు.
0: యు ఆర్ వరీడ్ ఆఫ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ యువర్ ఓన్ యాంగ్జైటీస్, యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ మై పొజిషన్ ఎయిదర్.
1: కనుక తన చింతను తాను కావించుకునేటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి.
0: సో హీఈస్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ థింక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ హిస్ నేచర్.
1: నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క క్వశ్చన్ వేసుకుని దాని ప్రతి నీవు విచారణ చేయాలి.
0: ఎ ట్రూ హ్యూమన్ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్, హూ ఎమ్ ఐ, హూ ఎమ్ ఐ.
1: అది చూసుకోకుండా ఎవరిని చూసాను, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అనుకుంటూ పోతే నీకు వచ్చే ఆన్సర్ ఏమిటి?
0: Without minding one's own nature, without putting a question, who am I, but we go on inquiring, who are you?
1: భ్రమించి దుఃఖించేటువంటి దుఃఖములే.
0: It is all the sadness of your own making and imagination.
1: నీ వదని కట్టుకోకమునుపు నీ ఎవరున్నారు?
0: And whom did you meet even before?
1: అతన్ని నిన్ను వదిలిపెట్టింది పోయిన తర్వాత నీకు ఎవరుంటారు?
0: The man, the one he leaves, who will be with you?
1: ఎవరు రారు.
0: Nobody can.
1: ఎవరు లేరు.
0: In fact, none would exist.
1: ఇలాంటి అనిత్యము అశాశ్వతమైనటువంటి ఒక సత్యాన్ని పట్టుకొని మనం ప్రాకులాడుతున్నాం.
0: We go by this ephemeral, transitory, momentary world.
1: ఎవరికి వారే యమునా తీరి.
0: Each one should think of his own self.
1: కనుక మన సత్యాన్ని మనం గుర్తించుకుంటూ రావాలి.
0: We have to know our own truth, our own need.
1: మన శాంతి మనకు లభించాలి.
0: We should enjoy our own experience.
1: నీ హృదయమునందే ఉన్నది ఈ శాంతి.
0: This peace is present within our heart.
1: నీ హృదయమునందు ఉన్నటువంటి శాంతిని నీ వదిలిపెట్టి ఎక్కడో ప్రపంచంలో వెతకడానికి పోతున్నావు.
0: Unmindful of the peace within our heart, we are in search of peace in the outside world.
1: ప్రపంచంలో ఎక్కడ వెతికినను శాంతి మనకు లభించదు.
0: You can never get peace in the outside world.
1: ఎక్కడికి పోయినప్పటికీ అశాంతి అశాంతి అశాంతి.
0: All over the world there is agitation and restlessness.
1: నీవు కోరేటువంటి శాంతి నీ దగ్గరనే ఉంటున్నది.
0: The peace that you really want is within you.
1: కనుక మన ఎందు ఉన్నటువంటి యొక్క శాంతి స్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
0: Today we have forgotten the divinity, the very personification of
1: బయట కనిపించేటువంటి అస్థిరము అశాశ్వతమైనటువంటి యొక్క సత్శాంతిని నీవు ఆశిస్తున్నావు.
0: You want that peace which is available outside, which is temporary, artificial and ever changing.
1: కనుక నీవు ఈ చింతని నీవు మానివేసి

0: Stop thinking so hereafter.
1: నీ యొక్క స్వరూపమైనటువంటి శాంతిని నీవు చింతించడానికి ప్రయత్నించు.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు థింక్ ఆఫ్ యువర్ ట్రూ ఐడెంటిటీ, యువర్ నేచర్.
1: నీవు దేనిని ఆశిస్తున్నావో అది నీయందే ఉంటున్నది.
0: వాట్ ఆల్ దట్ యు సీక్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: నీకంటే బయట ఏది కూడా నువ్వు కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్ విచ్ ఇస్ నాట్ విత్ ఇన్ యూ.
1: కన్నులు తెరిచితేవా ఇన్ని వేల మంది నీకు కనిపిస్తున్నారు.
0: ద మూమెంట్ యూ ఓపెన్ యువర్ ఐస్ యూ సీ థౌజండ్స్ ఆఫ్
1: పీపుల్. కానీ కన్నులు ముచ్చితేవా ఒక్క తల అయినా కనిపించదు.
0: Then once you close your eyes, you can't see even one.
1: కాబట్టి నీవు చూచేదంతా ఏ తలలు? కేవలము అనిత్యము అశాశ్వతమైన తలలు.
0: So what all that you see around are just passing clouds, momentary.
1: ఈ చర్మ శరీరం ఉండినంత వరకు ఇవన్నీ కనిపిస్తుంటాయి.
0: You can see them, all the vision, so long there is physical naked eye.
1: ఈ చర్మ శరీరం పోతానే ఏ ఒక్క విషయం కూడాను ఏ ఒక్క వస్తువు కూడాను మనకు కనిపించదు.
0: When once the physical naked eye is non-functional, you cannot see any.
1: కనుక మనకు కన్నులు మూసినా తెరిచినా కనిపించేటువంటి వస్తువు ఒక్కటే ఒకటి ఉంది.
0: Whether you open your eyes or close them, you see only one.
1: అది ఏ దైవత్వము?
0: That is the divine and the divinity.
1: ఈ దైవత్వమునకు ఎట్టి మార్పును చెందదు.
0: God has no change whatsoever.
1: దీనికి ఏ మాత్రము జనన మరణాలు లేవు.
0: God has neither birth nor death.
1: జన్మము లేదు మరణము లేదు.
0: నో బిగినింగ్ నాట్ ది ఎండ్.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వము నీవే అయి ఉన్నావు.
0: యు ఆర్ దట్ ఎటర్నల్ ట్రూత్.
1: కనుక నీ సత్యాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో యువర్ ట్రూత్, ద ట్రూ ఐడెంటిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఏది మన సత్యము?
0: వాట్ ఈస్ అవర్ ట్రూత్?
1: ఆ ప్రేమనే మన సత్యము.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ వెరీ లవ్ ఈస్ దిస్ ట్రూత్.
1: ఈ ప్రేమనే లేకపోతే మనకు ఏది జగత్తులో కనరాదు.
0: విదౌట్ లవ్ యూ కెనాట్ సీ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ ప్రేమనే మన యొక్క స్వరూపము.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
1: కనుక ఇట్టి ప్రేమ స్వరూపాన్ని మనము పొంది,
0: బీయింగ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ లవ్,
1: అప్రియమైనటువంటి వస్తువులకై మనం ఆశించి ప్రతపిస్తున్నాము.
0: You just run after those things which are not to be accepted, and therefore you struggle.
1: Kanuka prema swarupulara,
0: embodiments of love.
1: Manam undi aashinchetundi denni premane maatrame.
0: What is that we should ask for, seek?
1: Manam undi anubhavinchedi emti premane maatrame.
0: What we experience now is love.
1: Anubhavinchedi aanandinchedi partipinchedi premane.
0: What we pine for, what we are delighted about, what we are blissful about is the
1: prema tappa marokati edi kuda ee jagattulo shashtamainade ledu.
0: There is nothing in this world that is permanent other than love.
1: Atti nitya satyamainatundi prema tattvanni manamu nityam unchukoni manam deenu manam prayatnapurvakanga vetukutunnam.
0: That eternal truth, love, is within us. We have forgotten this principle and we are in search of it outside.
1: Kanuka ముఖ్యంగా మనం యోచించవలసినటువంటిది మన స్వరూపం ఏమిటి అని విచారించాలి.
0: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు ఎంక్వైర్ అవర్ ట్రూ ఐడెంటిటీ.
1: ప్రేమనే మన స్వరూపము.
0: లవ్ ఈజ్ అవర్ ఫార్మ్, నేచర్.
1: సర్వరూప ధరం శాంతం, సర్వనామ ధరం శివం, సర్వరూపం అత్యైతం. అది ఏ ప్రేమతత్వం?
0: ద లవ్ ఇస్ నాన్ జ్యువల్, ద లవ్ ఈజ్ ఎటర్నల్, ద లవ్ ఈజ్ పీస్, అండ్ లవ్ ఈజ్ దట్ అవేర్నెస్ ఇన్ ఆల్ ఫార్మ్స్ అండ్ ఇన్ ఆల్ నేమ్స్.
1: కనుకనే అందరి ఎందు ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
0: ద వెరీ సేమ్ లవ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్.
1: ఎదుటి వాడిని చూసి నీవు ద్వేషిస్తున్నావు.
0: యు హేట్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: నీ సొంత వాణిని చూసి నీవు ప్రేమిస్తున్నావు.
0: యు లవ్ యువర్ ఓన్.
1: ఇది నీలో ఉన్నటువంటి ఒక దోషము.
0: దిస్ is your mistake.
1: ee dvaita bhavam anetundi ilo undinanta varaku kuda nu neeku dvaitame untundi kani advaitam chikkadu.
0: So long your dual, you
1: are a man with dual mind is half blind.
0: A man with dual mind is half blind.
1: Neevu adha chikatlo neevu unnavu.
0: You are in half darkness.
1: Edutu vaadu neevu భయ పరాయి వాడు అనుకుంటున్నావు.
0: యు కన్సిడర్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ టు సెపరేట్ ఫ్రమ్ యూ.
1: నీ ఇంటిలో ఉన్నటువంటి వాడు నీ సొంతం వాడు అనుకుంటున్నావు.
0: ద వన్ అట్ హోమ్ యూ క్లెయిమ్ దెమ్ యాజ్ యువర్ ఓన్.
1: చాలా పొరపాటు. అందరూ నీ స్వరూపములే.
0: ఆల్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ఆర్ యువర్ ఓన్ ఫార్మ్స్.
1: అలాంటి ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
0: దట్ వన్నెస్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్.
1: అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
0: ద ట్రూ విజ్డమ్ లైస్ ఇన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: ఇట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి మానవుడు,
0: మ్యాన్ బీయింగ్ నాన్ డ్యూయల్,
1: అనిత్యము అశాస్త్రమైనటువంటి అసత్య స్వరూపాన్ని చూసుకుని
0: జస్ట్ హీ గోస్ బై దట్ ఎఫీమరల్
1: దానిని విశ్వసించి దానికై నీవు తపిస్తూ ఉన్నావు.
0: హీ రిపోజెస్ ఫెయిత్ ఇన్ దీస్ ట్రాన్సిటరీ ఆర్టిఫిషియల్ ఫార్మ్స్ అండ్ స్ట్రగుల్స్ టు అక్వైర్ దెమ్.
1: కనుక ఈ చింతను నీవు మానివేసి
0: Give up that kind of search and anxiety.
1: Sarvulu yendu undinatvanti nene.
0: I am present in everyone.
1: Na yendu undinatvanti sarvulu.
0: All exist in me.
1: Sarvajeeva dharam shantam.
0: And the peace that assumes different forms.
1: Aa swarupamu ee deham nande unnadi.
0: And that very form verily is in me.
1: Sarva dehamulu yendu kuda ee aatma unnado aa aatma nee yendu kuda unnadi.
0: That spirit atma present in everybody is one and the same in you also.
1: కానీ నీ ఆత్మను చూచి నీవు ఆనందించక పరుల ఆత్మను చూచి నీవు కష్టపడుతున్నావు, కేవలం అసూయ పడుతున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్ అండ్ వై యు ఫీల్ జెలస్ ఆఫ్ ది సెల్ఫ్ ఆఫ్ అదర్స్.
1: నీ ఎందున్న ఆత్మనే పరులు ఎందు కూడా ఉన్నది.
0: ది ఆత్మా ద సెల్ఫ్ ఇన్ యు ఇస్ ప్రెసెంట్.
1: ప్రతి ఒక్కటి కూడా తనకు తాను అనుభవిస్తూ కూడాను తాను పరాయిదాన్ని అనుభవిస్తున్నానని భ్రమిస్తుంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆల్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్ బట్ యూ కన్సిడర్ అదర్స్.
1: అజ్ఞాని అయినటువంటి కుక్క యొక్క స్వభావం ఇవన్నీ.
0: దీస్ ఆర్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్.
1: డాగ్
0: డాగ్
1: ఒక తూరి ఏదో ప్రయత్నపూర్వకంగా వెతుకుతూ పోతున్నది డాగ్.
0: ఎ డాగ్ వెంట్ ఆన్ సెర్చింగ్.
1: ఒక ఎండిపోయినటువంటి ఎముక చిక్కింది దానికి.
0: అండ్ ఇట్ వుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఎ డ్రై బోన్.
1: దాన్ని గట్టిగా కొరుకుతూ ఉంటుండాలి ఆశతో.
0: అండ్ దిస్ డాగ్ వెంట్ ఆన్ బైటింగ్ దిస్ బోన్.
1: కడపటికి ఆ బోన్ యొక్క ఇది కొంచెం ముక్క తన గమ్స్ లో చేరి కరి చేరింది.
0: అండ్ పార్ట్ ఆఫ్ దిస్ బోన్ గాట్ స్టక్ అప్ ఇంటూ ఇట్స్ ఐ.
1: తక్షణమే రక్తం వచ్చింది.
0: అండ్ ద బ్లడ్ స్టార్టెడ్
1: ఆ రక్తాన్ని చూసి కుక్క ఆనందిస్తుంటుండాలి.
0: ద డాగ్ ఈస్ హ్యాపీ వాచింగ్ ద బ్లడ్.
1: నేను కొరికినటువంటి యొక్క ఈ బోన్ నుంచి వస్తుంది రక్తం అనుకుంటుంది.
0: అండ్ ద డాగ్ వెంట్ ఆన్ ఫీలింగ్ దట్ ద బ్లడ్ స్టార్టెడ్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ ద బోన్ దట్
1: కాదు కాదు కాదు నీ రక్తమే ఆ బోన్ కుర్చుకొని నీ రక్తం నీకు ఆ బోన్ నుండి కనిపిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద బ్లడ్ ఆఫ్ ద డాగ్ ఓన్లీ నాట్ అవుట్ ఆఫ్ ద బోన్.
1: అదే విధంగానే ఈనాటి మానవుడు కూడాను
0: మ్యాన్ టుడే
1: తన ఎందున్నటువంటి ఆనందాన్ని తాను మరచి
0: హస్ ఫర్గాటన్ ద ఇన్నేట్ ఇమ్మనెంట్ బ్లిస్.
1: ఈ ఆనందం బయట నుంచి ఎక్కడో లభిస్తుందని విశ్వసించి
0: అండ్ హి థింక్స్ దట్ బ్లిస్ ఇస్ అవుట్ సైడ్ దట్ కమ్స్ టు హిమ్.
1: కేవలము ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: అండ్ హి మేక్స్ ఎవ్రీ అటెంప్ట్ టు బి బ్లిస్ఫుల్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ వెరీ బిగ్ మిస్టేక్.
1: ప్రతి ఒక్కటి కూడాను తన నుండియే వస్తున్నాయి.
0: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ యూ.
1: దుఃఖము కానీ ఆనందం కానీ ఇవి రెండు నీ భ్రమలే.
0: ఐదర్ పెయిన్ ఆర్ ప్లెజర్ దేర్ ఆల్ ఆఫ్ యువర్ మేకింగ్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్.
1: ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
0: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు బాధల మధ్య లోపలే ఒక ఆనందం మనకు లభిస్తుంటుంది.
0: దేర్ లైస్ ది ప్లెజర్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు దుఃఖముల మధ్యనే ఒక ఆనందం లభిస్తుంటుంది.
0: దేర్ ఇస్ బ్లిస్ ఇన్ బిట్వీన్ ద టూ pains or suffering.
1: కనుకొని ఈ రెండు కూడాను మన యందే ఉంటున్నవి కానీ బయట నుంచి రావటం లేదు.
0: బోత్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ us, నాట్ ఫ్రమ్ ది ఎక్స్టీరియర్.
1: మానవుడు తన నీడను తాను చూచి భ్రమించినట్టుగా
0: మ్యాన్ ఇస్ క్యారీడ్ అవే బై హిజ్ ఓన్ షాడో.
1: కానీ అది షాడో.
0: ఇట్ వాజ్ ఓన్లీ ఆఫ్టర్ ఆల్ ఎ షాడో.
1: అది నీ నీడ.
0: ఇట్ వాజ్ జస్ట్ ఎ షాడో.
1: నీడను చూచి నీవు భ్రమిస్తున్నావు.
0: యు ఆర్ జస్ట్ డెల్యూటెడ్ బై.
1: నిజమైన దేహాన్ని చూచి నీవు ఆశించటం లేదు.
0: యూ డోంట్ థింక్ ఆఫ్ యువర్ ఓన్ ట్రూ బాడీ.
1: కనుకనే ఒక విధమైనటువంటి యొక్క విచారణ మనం చేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఎంక్వైర్ క్లియర్లీ హియర్.
1: దీన్ని నిన్ను నీవు వెతుక్కోమని చెప్పని చెప్పాది వేదాంతం.
0: సో ది వేదాంత సెట్ నో దై సెల్ఫ్.
1: ఒకనాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్యాంప్ వేశాడు ఒక తాలూకాకు.
0: వన్ ఐఏఎస్ ఆఫీసర్ కేమ్ ఆన్ ఎ క్యాంప్ టు ఎ తాలూక్.
1: ఆ యొక్క క్యాంప్ యొక్క ఇంటి లోపల చాలా భూతాలున్నాయని అందరూ బెదిరిస్తూ వచ్చారు.
0: అండ్ ఆల్ పీపుల్ సెడ్ డోంట్ గో ఎనీవేర్ నియర్ దట్ హౌస్ బికాస్ ఫుల్ ఆఫ్ డెమన్.
1: సార్ మీరు తెల్ల శరీరం వారు, మీకు అది కనిపించదు, నల్లని శరీరం వారికంత కనిపిస్తుంది, అందులో భూతములు ఉంటున్నాయి అని ప్రశ్నించారు.
0: ఎవ్రీబడి సెడ్ సార్ యు ఆర్ ఎ వైట్ మ్యాన్, యూ కెనాట్ సీ డెమన్స్ దేర్ ఇన్ దట్ హౌస్, ఓన్లీ we can see that, don't go anywhere near it.
1: Andaru ide vidhanga ani cheptunnaru, ee intilo pichacham untundada etta undo chustam annaru.
0: And this white man wanted to really see that demon there.
1: Oka light teesesadu, chinnadi bed light pettukunnadu.
0: He switched off the main light and he was carrying a small lamp.
1: Aa bed light lopu nunchi than melukunnadu paapam.
0: And he got up.
1: కాలు పైన కాలు వేసుకుని తాను ఏదో విచారం చేస్తూ అల్లాడిస్తూ ఉంటున్నాడు.
0: హీ సాట్ క్రాస్ లెగ్డ్ మూవింగ్ బోత్ ది లెగ్స్.
1: దాని నీడ గోడ పైన కనిపించింది.
0: అండ్ ద వెరీ షాడో వాజ్ సీన్ ఆన్ ద వాల్ దేర్.
1: అది కూడా ఏదో ఆడుతూ ఉండినట్టుగా కనిపించింది.
0: అండ్ హీ కుడ్ సీ బోత్ ది లెగ్స్ మూవింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: కానీ ఈ అజ్ఞాని యోచించాడు, ఆ అదిగో వచ్చింది దయ్యం.
0: నౌ దిస్ ఫుల్ థాట్ now there is there that evil spirit.
1: దాన్ని పట్టి కొట్టాలి.
0: I should catch hold of it.
1: అన్న పక్కన ఉన్నటువంటి పిస్టల్ తీసుకున్నాడు, దాన్ని కొట్టాడు.
0: And he caught hold of the pistol and shot it.
1: కట్టె కనబడి తన వేలే పోయింది.
0: And ultimately what happened? He lost his own.
1: ఈ విధంగా తన నీడను చూసి తాను భ్రమించి
0: he is deluded by
1: సమస్త బాధలకు కూడా గురి అవుతుంటాడు మానవుడు.
0: And man suffers being deluded.
1: మనకు మనము తప్ప ప్రపంచంలో ఏది కూడా లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ ఎగ్జిస్ట్ అదర్ దెన్ యూ.
1: సర్వులు కూడా దైవ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
1: దైవం ఒక్కరు తప్ప ఏకం సత్ ఇప్రా బహుదావదంతి.
0: God is one. We refer to him as mean different forms.
1: అలాంటి ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
0: That oneness we should repose faith in it.
1: అలాంటి దివ్యత్వాన్ని మనం సాధించాలి.
0: That divinity must be accomplished.
1: అనేకత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం పొందాలి.
0: We should also acquire the divinity which is the unity.
1: అప్పుడే మన బాధలు మన దుఃఖములు మన భ్రమలు కూడా నశించిపోతాయి.
0: Only on that day we will be free from all kinds of imaginations, illusions and delusions.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దీనికి ఏది ఆధారం అని మీరు యోచించవచ్చును.
0: యూ మే క్వశ్చన్ వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దిస్.
1: ఇది అంతా మన యొక్క భ్రమని.
0: ఇట్ ఈస్ ఆల్ యువర్ ఓన్ థింకింగ్.
1: పుట్టినప్పటి నుంచి కూడాను ఈ జగత్తులో మనం సంచరించి జగత్తులో ఉండేటువంటి భ్రమలంతా మనం వరించి తద్వారా ఈ భ్రమను మనం పెంచుకుంటూ వచ్చాం.
0: రైట్ ఫ్రమ్ ద డే ఆఫ్ అవర్ బర్త్ we grow and move in this world gathering all kinds of delusions and imaginations.
1: Kalaku ivanni kunni bhramane tappa anyam kaadu.
0: They are all your imaginations, nothing different from that.
1: Evan chuchi nu baadha padna adi neeke.
0: If you feel for anybody, it applies to you.
1: Evan padi chuchi nu aanandinchina adi neede.
0: If you are happy about anybody, that happiness relates to you.
1: Dukham kaani aanandam kaani anni neeve kaani marokari kaadu.
0: The pain and pleasure belong to you, to none else.
1: Kanuka ee deha sambandhamainatundi bhranti nu kontha varaku tagginchukuntunna.
0: Give up this body attachment to the extent possible.
1: Deha abhimanamunu marchipo, aatma abhimanamunu penchuko.
0: Forget the body attachment, get yourself attached to the self.
1: Appude divyamainatundi oka bhavam neelo prabhavistundi.
0: There arises the divine thoughts and feelings.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రతి మానవుడు ఎందుకును సత్య నిత్యమైనటువంటి ప్రేమతత్వం ఒక్కటే ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ ఎటర్నల్ ట్రూత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ప్రేమను మీరు బలంగా పెట్టుకోండి.
0: స్ట్రెంగ్థెన్ దట్ లవ్ విత్ ఇన్ యూ.
1: ఆ ప్రేమ ఒక్కటే నీకు శాంతిని అందిస్తుంది.
0: అండ్ దట్ వెరీ లవ్ విల్ కన్ఫర్ పీస్.
1: ఆ ప్రేమ ఒక్కటే మీకు ధైర్యాన్ని కూడా చేకూరుస్తుంది.
0: అండ్ దట్ లవ్ విల్ గివ్ యూ ఆల్ ద కరేజ్.
1: కనుక మనము ప్రేమ ఒక్కదాన్ని మనం సంపాదించుకుంటే చాలు.
0: If we cultivate this love, it is enough.
1: Aa premane mana yokka daivamu.
0: And love is God.
1: Premane daivamu, daivame prema.
0: Love is God, God is love.
1: Aa prema yende nivu nivasinchu.
0: Live in love.
1: Mana jeevitham antai kodanu aa prema chaitanya manam gadapali.
0: Let's lead our lives in love.
1: ఇలాంటి ప్రేమతత్వాన్ని నీవు నీ ఎందే ఉంచుకుని నీవు ఎందుకోసం బాధపడుతున్నావు?
0: Why do you worry? Why do you suffer having love within you, latent?
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనం ప్రకృతి లోపల అనేక రూపాలు చూస్తున్నాము.
0: వి సీ మెనీ ఫార్మ్స్ ఇన్ నేచర్.
1: ఏ రూపం చూసినప్పటి ఒక రూపంకి ఒక రూపం సంబంధమే లేనట్టుగా ఉంటుంటాయి.
0: నో టూ ఫార్మ్స్ ఆర్ అలైక్ ఆర్ సిమిలర్.
1: రూపనామములు భేదముగా కనిపిస్తున్నాయి.
0: There's lot of variety in names and forms.
1: అవస్థాత్రయములు వేరు వేరుగా కనిపిస్తున్నాయి.
0: We find so much of variety and diversity.
1: కానీ ఉన్నదేమిటి? ఒక్కటే.
0: In fact, there's only one existence.
1: ఈ ఏకత్వాన్ని నీవు మర్చిపోకుండా చూసుకోవాలి.
0: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
1: నీటి ఎందున్నటువంటి నీడను చూచి మనం ఆశించి ప్రవించుతున్నాము.
0: యు ఆర్ జస్ట్ డెల్యూటెడ్ యు వాంట్ ద డైవర్సిటీ.
1: కనుకనే ఇవన్నీ కూడా మన భ్రమలే.
0: ఇట్ ఈస్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
1: మనం ఎవరి కోసము బాధపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫీల్ సాడ్ ఫర్ ఎనీబడీ.
1: నీ కోసం కూడా నీవు బాధపడనక్కర్లేదు.
0: నాట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
1: దీనికి నీ కోసం నీవు ఆనందించు.
0: యు బి హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్.
1: ఒరే నాన్న, ఈ దేహం ఇచ్చారు.
0: Why this body is given?
1: ఈ దేహాన్ని కట్టుకొని నేను వచ్చాను.
0: I am here with this body.
1: నేను దీని వల్ల సాధించేటువంటిది ఏమిటి?
0: What is that I am going to achieve with this body?
1: ఈ చదువులా కాదు.
0: Is that education?
1: ఈ సంధ్యలా కాదు.
0: No.
1: ఈ ఆటలా కాదు.
0: Not the
1: ఈ పాటలా కాదు.
0: Not the
1: ఈ మాటలా కాదు.
0: Not games.
1: దేని కోసం వచ్చాను నేను?
0: Why are you here?
1: నేను ఎవరో నేను తెలుసుకోవటం కోసం వచ్చాను.
0: You are here to know yourself through nature.
1: కనుకనే మనం దేని పోయినప్పటికీ నేనెవరు, నేనెవరు, నేనెవరు.
0: You may go anywhere, we have to put a question to ourselves like this: who am I?
1: ఈ నేనెవరో అనేటువంటి తెలుసుకుంటే నీవెవరో నీకు గుర్తవుతుంది.
0: If you know yourself truly, you will be knowing the rest.
1: పవిత్రాత్మ స్వరూపులారా,
0: embodiments of sacred divinity.
1: నిజంగా ఇట్టి సత్యాన్ని తెలుసుకోవటం చాలా సులభమైనటువంటి మార్గమే.
0: It is so simple and easy to know the path of truth.
1: నిన్ను నీవు తెలుసుకోవడం కంటే సింపుల్ అయినటువంటి మరొకటి లేనే లేదు.
0: There is no other simpler things than to know one's own true identity.
1: ఇతరులను తెలుసుకోవటమైనా కూడా చాలా కష్టమే, కానీ నిన్ను నీవు తెలుసుకోవటం చాలా సులభం.
0: It is difficult to know others, but to know yourself it is so simple and easy.
1: కనుకనే ఈ నిన్ను నీవు తెలుసుకోవడానికి తగినటువంటి సాధనను నీవు చేయిస్తురా.
0: ఫాలో ది స్పిరిచువల్ ప్రాక్టీస్ దట్ హెల్ప్స్ యూ టు నో యువర్ ట్రూ నేచర్.
1: దేహానికి అనేక రకమైనటువంటి జబ్బులు ఏర్పడుతుంటాయి.
0: ద బాడీ సఫర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఎయిల్మెంట్స్.
1: అనేక రకమైనటువంటి ట్రబుల్స్ వస్తుంటాయి.
0: ద బాడీ ఫేసెస్ మెనీ ట్రబుల్స్.
1: కానీ దేహమునకు ఆహార విహారం చేత లభించినటువంటి బాధలకు మనం ఏమాత్రం కూడా కృంగిపోకూడదు.
0: ద సఫరింగ్ ఆఫ్ ద బాడీ, ది ఎయిల్మెంట్స్ ఆఫ్ ద బాడీ ఆర్ డ్యూ టు ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
1: కనుక మనం దీనిని మనం ఏమాత్రం లెక్క చేయకుండా
0: we should not be mindful of the suffering.
1: మనకు వచ్చినటువంటి పని ఏమిటి?
0: What is the purpose of life?
1: ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరారు.
0: All of you have assembled here.
1: ఎందుకోసం వచ్చారు మీరు ఇక్కడ?
0: Why are you here?
1: చదువు కోసం వచ్చారు.
0: You are here for study.
1: వచ్చిండే చదువు కోసమని.
0: You have come here for study.
1: కానీ వెతికేటటువంటి ఏమేమో వెతుకుతున్నారు.
0: But you are in search for something different.
1: కనుక మీరు అక్కడ క్వశ్చన్ వేసుకోవాలి.
0: This is a question you should.
1: ఇక్కడ ఎందుకోసం వచ్చాం?
0: Why have come here?
1: దీనికోసం మనం ప్రయత్నం చేస్తున్నామా?
0: Am I making an attempt to get that what I really want?
1: అప్పుడే మనం వచ్చిన పనిని పూర్తి నెరవేర్చుకుంటాం.
0: Then only your task comes to an end.
1: కనుక వచ్చిన పనిని మరిచి
0: you forget the purpose of your visit.
1: లేని దానిని వెతుకుతూ వస్తున్నాం మనం.
0: You are searching for that which is non-existent.
1: ప్రపంచంలో ఈ విధమైనటువంటి ఒక చింతలు అనేక మంది జరుపుతూనే ఉంటున్నారు.
0: పీపుల్ హ్యావ్ బీన్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ దిస్ వే ఇన్ మెనీ వేస్.
1: నా యొక్క జీవితం ఎక్కడ పోతుందో ఎక్కడ వస్తుందో అని విచారం చేస్తుంటారు.
0: దే గోన్ గెటింగ్ వరీడ్ వాట్ విల్ హ్యాపెన్ టు మై లైఫ్.
1: మనం పుట్టింది పెరగటం కోసమని.
0: ఇన్ ఫ్యాక్ట్ వి
1: పెరిగింది సాధించడం కోసమని.
0: వి ఆర్ బోర్న్ వి గ్రో
1: సాధించిన దాని సత్యాన్ని తెలుసుకోవడమని.
0: వి షుడ్ నో ది ట్రూత్.
1: సత్యాన్ని తెలుసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి మనం.
0: వి షుడ్ మేక్ ఆల్ అటెంప్ట్స్ టు నో ది ట్రూత్.
1: ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తే
0: when once we make every trial
1: sarvamu manaku artham avutundi.
0: You will be able to comprehend the rest.
1: Kanuka prema chetane satyanni gurtinchu.
0: It's only through love you can know the truth.
1: Chudandi ikkada ekkada chusina jyotulanta velugutunnayi.
0: You find the bulbs burning all around.
1: Jyotulu aneka rakumulaga kanipistunnayi.
0: You find different forms of bulbs.
1: Kani prati jyoti endukunu unnadi current.
0: But in every bulb there is the current.
1: ఈ కరెంట్ మాత్రం లేకుండా పోతే ఈ జ్యోతులు ఏవి వెలగవు.
0: విదౌట్ ద కరెంట్ ద బల్బ్స్ యు డోంట్ గెట్ లైట్.
1: మన ఎందున్నటువంటి ఆత్మనే మెయిన్ స్విచ్.
0: ద ఆత్మ విత్ ఇన్ ద స్పిరిట్ విత్ ఇన్ అస్ ఇస్ ద మెయిన్ స్విచ్.
1: అది ఏ చెవుల్లో చేరి వినిపిస్తుంది.
0: ద కరెంట్ ద స్పిరిట్ గెట్స్
1: కన్నుల్లో చేరి కనిపిస్తుంటుంది.
0: టు హెల్ప్ టు హెల్ప్ యూ టు హియర్ గెట్స్ ఇన్ టు ది ఐ.
1: ప్రతి దేహం నందు కూడా చైతన్య స్వరూపంగా అనుభవిస్తుంటున్నాయి.
0: అండ్ ఇట్ ద సేమ్ కరెంట్ దట్ విల్ హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్ ద అవేర్నెస్ విత్ ఇన్ ద బాడీ.
1: అన్నింటికి కూడా ఈ కరెంట్ మూలాధారం.
0: ది కరెంట్ ఇస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
1: అది ఏ దివ్యత్వము.
0: దట్ ఇస్ డివినిటీ.
1: అది ఏ చైతన్యము.
0: దట్ ఇస్ అవేర్నెస్.
1: అట్టి చైతన్యాన్ని మనము ఈనాడు విస్మరించడం.
0: We have forgotten that constant integrated awareness.
1: చైతన్యం అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా మరలకుండా ఉండాలి.
0: We should never forget that consciousness or awareness.
1: ఈ చైతన్యాన్ని ఉండినంత వరకే మనం ఇక్కడ చైతన్య స్వరూపులుగా ఉంటాం.
0: So long there is consciousness, you will experience that awareness.
1: కనుక ఈ చైతన్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should make every attempt to understand what awareness is.
1: చైతన్యం ఎక్కడి నుంచో రావటం లేదు.
0: It is not coming from outside.
1: ఎక్కడికి పోవటం లేదు.
0: It is not leaving you either.
1: అక్కడనే ఉన్నది, అక్కడికి పోతుంటారు.
0: It is the very existence then and there itself.
1: కనుక
0: సో
1: ఆధ్యాత్మిక తత్వం లోపల మనం అనేక రకములైనటువంటి ఒక ఆపోహలకు గురి అవుతున్నాము.
0: ఇన్ స్పిరిచువాలిటీ we have got so many doubts and mistaken ideas.
1: ee doubts valla maname chaala pichivaram ayipothunnam.
0: Because of these doubts we turn mad.
1: Manu ee pichivaru kavadaniki kaaranam ee doubts e.
0: Doubts are the responsible for our madness.
1: Mottamotti doubts nu manam dooram cheyali.
0: We should dispel all our doubts.
1: డౌట్స్ ఉంటున్నంత వరకు కూడా మనం సత్యాన్ని మనం చూడలేము.
0: సో లాంగ్ దేర్ ఆర్ డౌట్స్ యూ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ ట్రూత్.
1: కనుకనే ఆ డౌట్స్ వల్లనే మనం ఇంత అమాయకులమైపోతున్నాము.
0: వీ హావ్ బికమ్ ఇగ్నోరెంట్ బికాస్ ఆఫ్ దీస్ డౌట్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ముఖ్యంగా మీరు డౌట్స్ ని ఎక్కువ చేర్చుకోకూడదు.
0: డోంట్ ఎంటర్టైన్ డౌట్స్ మోర్ అండ్ మోర్.
1: మానవుని యందు ఈ డౌట్స్ అంతా చేరటం చేతనే తనను తాను మర్చిపోతున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ ద డౌట్ దట్ మేక్స్ యూ forget your true nature.
1: విశ్వాసం చాలా ప్రధానమైనటువంటిది.
0: Strong faith is essential.
1: ఇది బలమైనటువంటి నమ్మకం కాదు కదా.
0: That strong faith is very much necessary.
1: ఆ నమ్మకమే లేకపోతే నీవు కేవలం గుడ్డివాడైపోతావు.
0: Bereft of faith, you are blind.
1: కన్నుండి గుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నేరేది.
0: Having eyes with vision, you are just blind, being not able to see the munificent
1: చెవులుండి చెవుటలై అతి మనోహరమైన నీగాన మాణింప నేరేది.
0: With all the ears, you are not able to listen to the melody of the divine music.
1: మాణి పంకజమంద పరమాత్మయుండి పాడు సంసారము కోరిరేది.
0: And forgetting the God, you want to get yourself rot in family life.
1: ఇది సూరదాస్ చెప్పాడు.
0: This is declared by Surada.
1: ఏమిటిది నేను కన్నులు ఉండేటప్పుడు ఏం కోరినాను?
0: Then I had eyes, what is that I wanted?
1: కానీ ఇప్పుడు కన్నులు పోయిన తర్వాత ఏం కోరుతున్నాను?
0: Now I am blind, what is it I want?
1: కన్నులు ఉండినప్పుడు దేన్ని చూచామో దాన్నే ఇప్పుడు కావాలని కోరుతున్నాను.
0: So what all that I saw when I had those eyes, having lost the vision now, I want the very same thing.
1: లేకున్నా కూడా కనిపించేది ఒక్కటే.
0: Therefore, in spite of the vision, you see only one thing, even in its absence.
1: కన్నుల యొక్క దీంతో పని ఆధారపెట్టుకోవద్దు.
0: Don't go by the vision only.
1: Divine vision, ఆధ్యాత్మిక శక్తి నీ కాంతి.
0: The divine vision, the divine light.
1: ఆ చైతన్యం యొక్క తత్వము నీవు మొట్ట మనసులో నింపుకోవాలి.
0: The divine light is the divine power.
1: ఆ divine light అనేటువంటిది ప్రతి వ్యక్తి ఎందుకు కూడా ఉంటున్నది.
0: The divine strength is present in everyone.
1: ఆ లైట్ లేకుండా పోతే ఈ లైట్ అంతా ఏవీ రావు.
0: Without the divine light, you cannot see any light.
1: కనుక మనకు మెయిన్ లైట్ ఆత్మనే.
0: సో ద మెయిన్ డివైన్ లైట్ ఈజ్ ఆత్మ.
1: దీనిని పురస్కరించుకుని శంకర్ల వారు ప్రపంచమంతా సంచరించి భజగోవిందం అనేటువంటి దీంట్లో ప్రచారం చేశాడు.
0: ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ దట్ సాంగ్ సెలెస్టియల్ భజగోవిందం ద సేమ్ మెసేజ్ ఈజ్ ప్రాపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బై శంకర.
1: ఏమిటి ఇదంతా?
0: వాట్ ఈస్ ఆల్ దిస్?
1: దేనిని చింతించాలో దాన్ని చింతించడం లేదే.
0: యు ఆర్ నాట్ ఎంక్వైరింగ్ దట్
1: భజగోవిందం.
0: Think of God, sing His glory.
1: దైవత్వాన్ని నీవు చింతించు.
0: Think of God.
1: దైవత్వం కానటువంటి దాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
0: If you think the rest, what for is the life?
1: కనుక మనం చింతించవలసింది దైవ చింతనే.
0: What is to be thought of is only God.
1: నీవే దైవము.
0: You are God.
1: దైవం మాత్రం ప్రత్యేకంగా లేడు.
0: God is not separate.
1: You and I are one అన్నాడు.
0: You and God are one.
1: కనుకనే
0: సో
1: మనము ప్రత్యేకించినటువంటి భక్తులమని తాను దైవమని మనం భ్రమిస్తున్నాము ఆ భేదాన్ని మనం దూరం చేసుకోవాలి.
0: We have differences that you are the devotee and the God is separate from you.
1: మానవునకు ఈ అర్షత్ వర్గం చేత లభించేటువంటి యొక్క దుర్గుణములే ఇన్ని విధమైనటువంటి దురాచారములకు మూల కారణం.
0: In fact, the six weaknesses latent within the man, like anger, greed, avarice, are responsible for bad conduct.
1: పశువులకు ఉన్నాయి ఈ అర్షత్ వర్గాలు, మనిషికి ఉన్నాయి.
0: And these six weaknesses are present in animals also.
1: ఆ పశువుకు నీకు భేదం ఏమిటి?
0: What is the difference between animal and you?
1: పశువు పుజిస్తున్నాయి.
0: Animals partake.
1: పశువులు నిద్రిస్తున్నాయి.
0: And they also sleep.
1: పశువులు ఆకలి అనుభవిస్తున్నాయి.
0: And they too have hunger.
1: మనిషి నిద్రిస్తున్నాడు.
0: Man sleeps.
1: మనిషి అనుభవిస్తున్నాడు.
0: Man experiences.
1: వానికి దీనికి ఉన్నటువంటి భేదం ఏమిటి?
0: What is the difference then between man and animal?
1: కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ, అదే మనిషికి ఉండేటువంటిది.
0: Man should have that ప్రజ్ఞానాద స్పిరిచువల్ అవేర్.
1: ఆ ప్రజ్ఞానం అనేటువంటిది, వివేకం అనేటువంటిది ఉన్నప్పుడు వీడు ఏమాత్రమో దుఃఖించడు.
0: సో లాంగ్ దట్ ఇంటెలెక్ట్ ఆఫ్ ప్రజ్ఞాన స్పిరిచువల్ అవేర్నెస్ ఇస్ విత్ యు,
1: అన్ని వచ్చినా పోతున్నాయి, పాసింగ్ క్లౌడ్స్.
0: ఆల్ ద రెస్ట్ దే కమ్ అండ్ గో, పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ ని పట్టుకుని మనం ఎందుకు ఇంత విచారించాలి?
0: వై షుడ్ వి వరీ బ్రూడ్ ఓవర్ దిస్ పాసింగ్ క్లౌడ్స్?
1: కదిలిపోయినటువంటి ఒక తత్వాన్ని మనం పట్టుకోవాలి.
0: దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ హస్ గాట్ టు బి కాట్ హోల్డ్ ఆన్.
1: అది ఏ మన ఆత్మతత్వము.
0: దట్ ఈస్ యువర్ ట్రూ సెల్ఫ్.
1: అది ఏ మన చైతన్య తత్వము.
0: దట్ ఈస్ అవర్ అవేర్.
1: అది ఏ మన దివ్యత్వము.
0: దట్ ఈస్ డివినిటీ.
1: అది ఏ మన పవిత్రము.
0: దట్ ఈస్ సీక్రెట్.
1: దాన్ని సూచితివా, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: దెన్ వన్స్ యు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, యు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, యు టర్న్ ఇంటు గాడ్.
1: కనుకనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి మనకు మనమే చూసుకోవాలి.
0: యు హావ్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: నిన్న చెప్పాను, మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: భగవాన్ సెడ్ యెస్టర్డే దట్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్, యు అండ్ గాడ్
1: అందరి యందు ఉండినటువంటిదంతా కూడాను నా అంశమే అన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ ఎగ్జిస్ట్స్ ఇన్ ఎవరీబడీ.
1: అయితే ఈ అంశం లోపల ఈ కనిపించేటువంటి దుఃఖములు, విచారములు, కష్టములు, కోపములు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
0: Then, where from the apparent difficulties, troubles and problems have come?
1: ఇవన్నీ పశుత్వంతో కూడినటువంటి భావాలు మన హృదయంలో నింపుకున్నాము.
0: Our heart is full of bestial feelings.
1: ఈ పశుత్వంతో నింపుకున్నటువంటి భావాలు దూరం పంపించి,
0: you have to distance yourself from this animality.
1: కడిగి వేసేయి.
0: You just drive them out.
1: Run away from bad company.
0: Run away from the bad company.
1: సత్యమైనటువంటి భావాలను నువ్వు నింపుకో.
0: Fill your heart with this eternal truth.
1: ఈ కప్పు లోపల జలం ఉంటుండాలి.
0: And this cup is full of water.
1: ఈ జలం లోపల ఇంకొక పాలు పోయాలనుకుంటే ఈ జలాన్ని పారపోయాలి.
0: If you want to fill it up with milk, you have to pour out the water already present there.
1: అట్లే కదా జలం లోపల తిరిగి పాలు కూడా పోస్తే జలము పాలు రెండు వ్యర్థమైపోతాయి.
0: On the other hand, if you just mix milk over there, both of
1: them get spoiled. నువ్వు దుర్మార్గమైనటువంటి భావాలంతా నింపుకున్నావు.
0: Your heart is full of wickedness and cruelty.
1: అలాంటి దుర్మార్గమైన భావాలపైన సన్మార్గం అనే విషయాలు నింపుకుంటే అది ఇది రెండు కూడా చెడిపోతుంది.
0: And if you add now with all the cruelty, wickedness behind, you cannot fill it up with sanctity. You cannot get it either. So distance yourself from the bad. Fill it up with sacred qualities. Then you will become a sacred being.
1: So, to lead
0: sacred
1: పవిత్రమైన నించుకోవాలి.
0: వీ షుడ్ ఫాలో ద సీక్రెట్ పాత్ టు మేక్ అవర్ లైఫ్ సీక్రెట్.
1: ఈ కేవలం ఒక ఎంటీగా పెట్టుకోవాలి.
0: అండ్ వీ షుడ్ మేక్ దిస్ ఎ సార్ట్ ఆఫ్
1: హృదయము ఒక పవిత్రమైన రీతిగా పెట్టుకున్నప్పుడు దాంట్లో అన్ని నింపుకోవచ్చును.
0: వెన్ వన్స్ ది హార్ట్ ఈస్ సీక్రెట్ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఆల్ సీక్రెట్ థాట్స్.
1: మనం ఎన్ని సంపాదిస్తున్నాము?
0: We earn many.
1: ఎంత ధనం సంపాదిస్తున్నాము?
0: We earn lot of money.
1: ఎంత తిండిని సంపాదించుకుంటున్నాము?
0: So many.
1: కానీ ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి?
0: What will happen to them?
1: ఎవరికి ఇస్తున్నాము?
0: To whom are you sharing?
1: ఎవరికి లేదు.
0: No.
1: కడపటికి ఎవరికి పెడతామో ఎవరికి పుచ్చుతాము?
0: Ultimately, who will claim your property? Nobody gets
1: it. పొట్ట నింపుకునే నిమిత్తమై ఎంతో మనం దక్షిణ సంపాదిస్తున్నాము.
0: To fill this little stomach, you earn lakhs and lakhs of money.
1: ఈ సంపాదించినంత కూడా కడుపు నింపుకుంటున్నామా?
0: In fact, all the money that you earn, will it help you to fill the stomach? No.
1: లేదు.
0: No.
1: కనుకనే క్షణభంగురమైనటువంటి ఒక జీవితం కోసమని ఇన్ని అవస్థలకు గురి అవుతున్నాము.
0: ఫర్ దిస్ మొమెంటరీ లైఫ్ వీ ఫేస్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్.
1: మన దేహమే అనిత్యము.
0: ద బాడీ ఇస్ టెంపరరీ.
1: ఇదంతా ఒక వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: డోంట్ ఫాలో ది మైండ్.
0: డోంట్ ఫాలో ది బాడీ. Don't follow the mind, don't follow the body.
1: Follow the love, follow the conscience.
0: Follow your love, follow the conscience.
1: కర్పలే నీవు నిజమైనటువంటి తత్వాన్ని ఫాలో చేసుకుంటున్నావు.
0: You should follow the reality.
1: ఇదే మనం ఈనాడు చదువు లోపల నేర్చుకోవాల్సినటువంటి అంట.
0: This is the true form of education.
1: ఎన్నో చదువులు చదువుతున్నారు.
0: You study many.
1: చదువులు చదివి చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
0: If all we study and study, we ultimately die. We should study to be immortal.
1: ఈ చదువుల వల్ల మనకు లభించేటువంటిది ఏమిటి?
0: వాట్ ఆర్ ది రిజల్ట్ అవుట్ ఆఫ్ ది స్టడీ సెక్యులర్?
1: ఇది ప్రపంచంలో ఉండినంత వరకు పొట్ట నింపుకోవడానికి ఒక మార్గం అవుతుంది.
0: ది స్టడీస్ విల్ హెల్ప్ అస్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్.
1: చదువుకున్న వాడు పొట్ట నింపుకుంటున్నాడు, చదువులేని బెగ్గరు పొట్ట నింపుకుంటున్నాడు. పొట్ట నింపుకోవటం మా గొప్పది.
0: ఎడ్యుకేటెడ్ పర్సన్ uneducated beggar also fill their stomachs.
1: పొట్టం నింపుకోవటం కాదు,
0: not simply to feed your belly.
1: మన హృదయాన్ని నింపుకోవాలి.
0: We should fill our heart.
1: ఈ హృదయాన్ని మనం ప్రేమతో నింపుకోవాలి.
0: Fill your heart with love.
1: ఈ ప్రేమనే సర్వస్వాన్ని మనకు అందిస్తుంది.
0: And this love will help you to get the rest of them in the world.
1: హృదయాన్ని నింపుకోవడానికి నువ్వు ప్రయత్నించు.
0: Make every attempt trial to fill your heart.
1: అది ఏ కంపాషన్ హృదయం అనగానే కంపాషన్
0: హృదయ
1: దయతో నిండినటువంటిది.
0: హృదయ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ఆ కంపాషన్ ప్రేమ చేత మనం నింపుకోవాలి.
0: కంపాషన్ ఇస్ లవ్ విచ్ హస్ గాట్ టు బి ఫిల్డ్.
1: ఏ క్షణం మనకు చిక్కినా కానీ దాన్ని వ్యర్థం చేయకూడదు.
0: నెవర్ వేస్ట్ ఈవెన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
1: అప్పుడు ప్రేమని పెంచుకోవాలి.
0: అండ్ ప్రిజర్వ్ దట్ లవ్.
1: ఈ ప్రేమని ఈనాడు దూరం చేసి దీన్ని అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి కట్టగడపటికి ప్రేమను కూడా నిరాశగా మార్చుకుంటున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ అవే ఫ్రమ్ దిస్ లవ్. You convert it, you distort it, and ultimately
1: ఎవరికి సంబంధం లేదు.
0: In fact, no one is attached to anybody.
1: ఎవరికి సంబంధం?
0: Who is attached to anybody?
1: ఎవరికి అనుబంధం?
0: What is that relationship?
1: లేనే లేదు.
0: Nothing.
1: ఈ సంబంధం అనుబంధములు నీవే నీవు పెంచుకుంటున్నావు.
0: Attachments and relationships are of your making.
1: నీవు పెండి కాకముందు ఎవరు నీవు భర్త?
0: Prior to your marriage, who is your husband?
1: పెండి అయిన తర్వాత ఎవరు నీకు భార్య?
0: And prior to that, who is your wife?
1: తిరిగి గతించిన తర్వాత ఎవరు నీకు భర్త?
0: After death, who is your husband?
1: ఎవరు నీకు భార్య?
0: And who is the wife?
1: రెండు లేవు.
0: No, both states don't exist.
1: అందుకోసమని ఈ యొక్క కుటుంబం లోపల ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అన్నారు.
0: Therefore, in the family life, we should view them as passing clouds.
1: మధ్యలో వచ్చినాయి, మధ్యలో పోతున్నాయి.
0: They have come in between and also leave in between.
1: శాశ్వతమైనటువంటి కానే కాదు.
0: They are not permanent.
1: ఇవన్నీ కూడాను కదిలిపోయే మేఘములు వంటివి.
0: They are like passing clouds.
1: ఇలాంటి దీనికోసమై మనం తప్పించనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు వరీ ఫర్ దీస్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక నీవు వరీ చేయవలసింది ఏమిటి?
0: What for should we worry?
1: నీ ఆనందమునికై నీవు ప్రాకులాడాలి.
0: Struggle, work to be
1: blessed. ప్రేమనే నీకు చిక్కాలి.
0: In fact, you should enjoy your love.
1: ఈ ప్రేమను సర్వులు ఎందుకు నీవు నిరూపించు.
0: And you should share this love with
1: everybody. ఈనాటి మానవులందరూ కూడాను ప్రేమనంతా కూడాను పంచుకోకుండా దేశాన్ని అసూయను క్రోధాన్ని పెంచుకుంటున్నారు.
0: Man is not sharing his love with his fellow men. On the other hand, he is sharing his wickedness, cruelty, jealousy and anger.
1: కట్టగలబడికి మనం ప్రేమను పంచుకోవటం లేదు.
0: We are not sharing our love with the rest.
1: ద్వేషము ద్వేషము ద్వేషము ద్వేషము.
0: There is hatred all the time.
1: ఇది మహారాక్షసి ఈ ద్వేషము.
0: And this hatred is much worse than the demon.
1: ఈ మహారాక్షసిని మనం పెంచుకుంటున్నామే కానీ పవిత్రమైన ప్రేమ తత్వాన్ని పెంచుకోవటం లేదు.
0: The demonic hatred is ever on the rise today and not the love.
1: ఈలో కించిత్యమైన ప్రేమ లభించినా ఆ ప్రేమ తిరిగి 10 మందికి పంచుకో.
0: If there is fraction of love within you, share it with others.
1: అది నీ యొక్క నిజమైనటువంటి కర్తవ్యం.
0: That is your real duty.
1: అట్టి కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించి
0: and do that duty properly.
1: నిజమైనటువంటి ఒక మార్గాన్ని పొందు.
0: And then acquire that, reach that position.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చదివేటువంటి చదువుల లోపల
0: all your studies,
1: ఏదో కొన్ని సబ్జెక్ట్స్ అంతా ఉంటాయి.
0: There are
1: ఈ సబ్జెక్ట్స్ అంతా కూడా ఈ లోకానికి సంబంధించినటువంటివి.
0: The subjects belong to this world.
1: ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య.
0: Secular knowledge will help you to be happy in this world and spiritual knowledge will help you to be blissful in the other world.
1: పెంచుకోవాలి.
0: That we have to develop.
1: అప్పుడే మనకు శాశ్వతమైనటువంటి ఆనందం లభిస్తుంది.
0: Then you will have that eternal bliss.
1: వారి దగ్గర లేనటువంటి దాన్ని నా దగ్గర ఉన్నదని కొనుక్కొని కోరుకొని వస్తున్నారు.
0: దే కుడ్ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ మిస్సింగ్ ఇన్ దెమ్ ఈజ్ అవైలబుల్.
1: నిజంగా ఈ ప్రేమ మీ దగ్గరే ఉంటుంటే మీరందరూ ఎందుకు వస్తుంటారు ఇక్కడికి?
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ గాట్ దట్ లవ్ విత్ఇన్ యూ, వాట్ బ్రాట్ యూ హియర్?
1: అది మీ దగ్గర లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ ఇట్.
1: లేదు కనుక నేను ఇక్కడికి వస్తున్నాను.
0: బికాస్ ఇట్స్ నాట్ దేర్ యూ కమ్ హియర్.
1: లేని దాన్ని మనం సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ గెట్ వాట్ యూ డు నాట్ హ్యావ్.
1: ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం? ఏమి చదువుకోవటం లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దట్ వాట్ యూ హ్యావ్.
1: కనుకనే మనం లేని దాన్ని మనం సంపాదించాలి.
0: సో వీ షుడ్ గెట్ వాట్ యూ డోంట్ హ్యావ్.
1: తన ఎందు ఏది లేదు దాన్ని మనం శాంతి లేదు.
0: సో యూ డోంట్ హ్యావ్ పీస్.
1: మీకు అందరికీ తెలుసును,
0: యు ఆల్ నో దిస్,
1: గుజరాత్ లోపల ఒక పటేల్ ఉండేటువంటి వాడు.
0: ఇన్ గుజరాత్ దేర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ పటేల్.
1: అతను పరమ భక్తుడు.
0: ఇస్ అన్ ఇంటెన్స్ డివోటీ.
1: గొప్ప వ్యాపారి.
0: ఇస్ అ బిగ్ బిజినెస్ మ్యాన్.
1: విదేశాల్లో తిరిగి చాలా గొప్ప వ్యాపారం లోపల ధనం సంపాదించుకున్నాడు.
0: అండ్ he went all over the world and amassed wealth.
1: ఆ విదేశీయుడైనటువంటి ఒక ఫ్రెండ్ ఒకనాడు గుజరాత్ కు వచ్చాడు.
0: అండ్ వన్ ఫారినర్ విజిటెడ్ గుజరాత్.
1: గుజరాత్ కు వచ్చి,
0: హావింగ్ కమ్ దేర్,
1: ఏం పటేల్ గారు మిమ్మల్ని చూడటానికి రావాలన్నాడు.
0: హి సెడ్, ఓ పటేల్, ఐ వాంట్ టు మీట్ యు.
1: తప్పక రావచ్చు అన్నాడు.
0: హి సెడ్, yes you can.
1: అతను సరిగా వచ్చేటప్పటికి ఇది పూజ రూమ్ లో కూర్చున్నాడు.
0: బై ది టైమ్ ద ఫారినర్ విజిటెడ్ దేర్, దిస్ పటేల్
1: ఎంత సేపు అయినా పూజ చేస్తూనే ఉన్నాడు.
0: పూజారం
1: లేదు.
0: He was just worshipping the idol, deity.
1: ఈ విదేశీయుడు కూర్చొని బేజారు పుట్టింది.
0: The foreigner waited and waited, was disgusted.
1: అంత అయిన తర్వాత వచ్చాడు పాపం పటేల్ గారు.
0: After the process of worship, the Patel came out of his puja room.
1: ఏమిటయ్యా పటేల్,
0: ఓ పటేల్,
1: దేనికి నీవు కోసం పూజ చేస్తున్నావు?
0: వాట్ ఫర్ ఆర్ యూ వర్షిప్?
1: నీకు కావలసినంత ధనం ఉంది.
0: యు హావ్ లాట్ ఆఫ్ మనీ.
1: కాబట్టి నువ్వు ధనం కోసం నీవు పూజ చేయటం లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ప్రే ఫర్ మనీ.
1: నీకు కావలసినటువంటి సుఖం ఉంది.
0: యు హావ్ గాట్ ఆల్ హ్యాపీనెస్.
1: కాబట్టి సుఖం నువ్వు కావాలని కోరటం లేదు.
0: యూ డోంట్ నీడ్ ఎనీ కంఫర్ట్.
1: నువ్వు దేనికోసం ఇంతసేపు పూజ చేస్తున్నావు?
0: వై డు యూ ప్రే సో లాంగ్? వాట్ ఫర్?
1: పక్కను నవ్వాడు ఆ పటేల్.
0: పటేల్ స్మైల్.
1: సార్,
0: సార్,
1: నేను ఈ ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలకు నేను ఏమాత్రమో ప్రార్థన చేయటం లేదు.
0: ఐఎమ్ నాట్ ప్రేయింగ్ ఫర్ వరల్డ్లీ పొజిషన్స్.
1: నేను ధనం కావాలని ఆశించడం లేదు.
0: ఐ డోంట్ వాంట్ మనీ.
1: సుఖం కావాలని నేను ఆశించడం లేదు.
0: హ్యాపీనెస్,
1: నాకు ఏది అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ.
1: నా దగ్గర లేనటువంటివి అతని దగ్గర ఉన్నాయి.
0: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మీ ఈజ్ విత్ గాడ్.
1: కనుక నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను.
0: సో టు ఎర్న్ ఇట్ ఐ ప్రే టు గాడ్.
1: ఏమిటి మరి నీ దగ్గర లేదు అన్నాడు.
0: వాట్ ఈస్ దట్ మిస్సింగ్ ఇన్ యూ?
1: ఐ వాంట్ ట్రూత్.
0: He said, I want truth.
1: I want love.
0: I want love.
1: I want peace.
0: I want peace.
1: ఈ సత్యము, ప్రేమ, శాంతి, ఆ మూడు అతని దగ్గర ఉన్నాయి.
0: Truth, peace and love are in the hands of God.
1: భగవంతుడు దాన్ని మూడింటిని ఎవరికి ఇవ్వటం లేదు.
0: And they are in the possession of God.
1: తన దగ్గరనే పెట్టుకున్నాడు.
0: They are with him.
1: దాన్ని పొందే నిమిత్తమై నేను ప్రార్థిస్తున్నాను.
0: To acquire them I am praying to God.
1: చూచారా, మన దగ్గర లేనటువంటి దాన్ని మనం కోరడానికి ప్రయత్నించాలి.
0: So we should desire that what we don't have.
1: మన దగ్గర ఇప్పుడు లేనటువంటిది ఏమిటి? అదే పీస్.
0: What is that missing in you? That is peace.
1: ఆ పీస్ నీవు కోరాలి.
0: సో డిజైర్
1: నీ దగ్గర ఉన్నటువంటి దాన్ని నీవు కోరుతూ ఉంటే నువ్వు ఎందుకు ఈ ప్రార్థన?
0: డిజైర్ టు బి పీస్ఫుల్, ఇఫ్ యు వాంట్ దట్ వాట్ యు ఆల్రెడీ హావ్, ఇట్స్ రిడిక్యులస్.
1: అవంతా నీవు సంపాదించుకుంటే లభిస్తాయి.
0: All those things can be earned and acquired.
1: నీదగ లేనటువంటిది భగవంతు దగ్గర ఉండేటువంటిది రెండే రెండు.
0: What you do not have, what God has are two.
1: ప్రేమ శాంతి ఈ రెండు భగవంతుని దగ్గర ఉన్నాయి.
0: లవ్ అండ్ పీస్ ఆర్ విత్ గాడ్.
1: ఈ రెండింటిని మనం సాధించుకుంటే ఈ రెండింటి ద్వారా ట్రూత్ మనకు లభిస్తుంది.
0: When once you receive the truth, these two, you can get the truth.
1: రెండు ఉంటే చాలు, సర్వమును మనం సాధించవచ్చు.
0: If these two, you can achieve anything.
1: ఒక్క చక్కెర ఉంటుంటే ఎన్ని తీపి పదార్థాలైనా చేసుకోవచ్చు.
0: With sugar, you can have any number of sweets.
1: కానీ గోధుమ హల్వా, బాదాం కీరు, గులాబ్ జాము అని పేర్లు పెట్టుకుంటున్నాము.
0: You can have different varieties of sweets.
1: ఇవి నేమ్స్ వెరైటీగా ఉన్నాయి, కానీ స్వీట్ ఏమి ఒక్కటే.
0: దర్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ బట్ స్వీట్నెస్ షుగర్ ఇస్ వన్.
1: కనుకనే దైవమే ఒక ప్రేమ.
0: గాడ్ ఇస్ లవ్.
1: ఆ ప్రేమను మనం సంపాదించుకుంటే
0: దెన్ వన్స్ యు గెట్
1: ఆ ప్రేమ వల్ల ఎన్ని పదార్థాలైనా మనం వండుకోవచ్చును.
0: విత్ ది స్వీట్నెస్, నెక్టర్ అండ్ లవ్ యు కెన్ హావ్ ఇన్ మెనీ లవింగ్ థింగ్స్.
1: సుఖములైనా మనం పొందవచ్చును.
0: యు కెన్ హావ్ ఎ నంబర్ ఆఫ్ కంఫర్ట్.
1: ఎన్ని శాంతులైనా అనుభవించవచ్చు.
0: యు కెన్ ఎక్స్‌పీరియన్స్ మెనీ.
1: కనుక ప్రేమను మీరు సంపాదించండి బంగారు.
0: దేర్ఫోర్ యు షుడ్ ట్రై టు ఎర్న్ దిస్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కోరు.

0: చెడును పరము చెడును.
1: Without righteous conduct, without any charity, without any morality or fear in the mind, such a mean man will ruin himself both here on earth and life thereafter.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: ఈ విశాల ప్రపంచమునందు,
1: in this vast world,
0: అనంతమైనటువంటి ఈ జనసమూహమునందు,
1: in this infinite humanity,
0: మూడు రకములైనటువంటి మానవులు జీవిస్తున్నారు.
1: We come across three types of individuals.
0: మొదటి తరగతి మానవుడు పుష్టి జీవుడు.
1: The first category are called పుష్టి జీవాస్.
0: రెండవ తరగతి వారు సమష్టి జీవులు.
1: ద సెకండ్ క్లాస్ ఆర్ సమిష్టి జీవాస్.
0: మూడవ తరగతి వారు ప్రవాహ జీవులు.
1: థర్డ్ కేటగిరీ ప్రవాహ జీవులు.
0: మొదటి తరగతి వారి యొక్క పరిస్థితి చాలా విచిత్రమైనటువంటిది.
1: ది కండిషన్ ఆఫ్ ది ఫస్ట్ కేటగిరీ ది పీపుల్ ఈజ్ వెరీ మిస్టీరియస్.
0: ఈ పుష్టి జీవులు జన్మాంతర సుకృతము చేత జన్మించి,
1: పుష్టి జీవాస్ ఆర్ దోస్ హూ ఆర్ హియర్ బికాస్ ఆఫ్ ద మెరిటోరియస్ డీడ్స్ దే డిడ్ ఇన్ ద పాస్ట్.
0: ఎట్టి సాధనలు చేయకపోయినప్పటికి,
1: విదౌట్ అండర్టేకింగ్ ఎనీ స్పిరిచువల్ పర్సూట్,
0: ఎట్టి శాస్త్ర విచారణ తెలియనప్పటికి,
1: విదౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిచువల్,
0: వేద శాస్త్ర ఇతిహాస పురాణమును చదవనప్పటికి,
1: దో దే డోంట్ రీడ్ ఎనీ సీక్రెట్ టెక్స్ట్,
0: ఏ పెద్దల యొక్క దర్శన స్పర్శన సంభాషణలు కలగకపోయినప్పటికి,
1: దో దే హ్యావ్ నాట్ బీన్ ఎనీ టైమ్ టు ఎనీ నోబుల్ సోల్ ఆర్ సెయింట్,
0: అట్టి వారిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: దే ఆర్ లవ్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్.
0: దీనికి మూల కారణము,
1: ద మెయిన్ కాజ్,
0: పూర్వ జన్మముల యొక్క సుకృతమే,
1: ఈజ్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్.
0: ఆ సుకృతం యొక్క ప్రభావం చేత భగవత్ యొక్క అనుగ్రహానికి పాత్రుడై,
1: it is the merit of the past that made him deserve God's grace now.
0: భగవంతుని యొక్క ఆనందమును అనుభవిస్తూ,
1: experiences divine bliss,
0: భగవత్ ప్రేమలో లోలలాడుతూ,
1: and dances in delight in God's joy,
0: జీవితమును ప్రశాంతమైన జీవితంగా గడుపుతుంటారు,
1: and spends a peaceful life.
0: దీనికి ఎట్టి సాధనలు చేయనక్కర్లేదు.
1: No spiritual endeavor is required.
0: వంట పూర్తి అయిన తర్వాత కట్టెలతో పదేముంది?
1: After the cooking is over, why do you need firewood?
0: అదే విధంగానే
1: అనేక
0: జన్మలు యందు ఈ పవిత్రమైనటువంటి సుకృతిని పొందినటువంటి మానవుడికి మరొక సాధనలు అక్కర్లేదు.
1: Likewise, all the merit accrued in the past lives, like the firewood, he does not need any kind of spiritual path now.
0: కనుక బాహ్య దృష్టితో చూచినప్పుడు ఇతను ఎట్టి సాధనలు చేయలేదు.
1: Externally speaking, we don't see any wisdom in
0: him. సత్సంగమును చేరలేదు.
1: He is not in the company of the good.
0: ఇట్టి వ్యక్తి యొక్క ప్రభావము పూర్వ జన్మ సుకృతము యొక్క ప్రభావమే.
1: All these good effects are because of the merit of the past life.
0: అట్టి వారి జీవితమే నిజమైనటువంటి జీవితం.
1: That is the true life.
0: అట్టి వారి ఆనందమే బ్రహ్మానందము.
1: The joy of such people is the supreme bliss.
0: అదియే నిత్యానందము.
1: Eternal bliss.
0: అదియే అద్వైతానందము.
1: Non-dual bliss.
0: అదియే పరమానందము.
1: That is supreme bliss.
0: ఇట్టి పరమానందమునకు పాత్రుడైనటువంటి మా వ్యక్తి,
1: the person recipient of such blissful state,
0: ఈ ప్రపంచమనందు ఈ బాహ్యమైన జగత్తునందు ఎట్టి సాధనలు చేయనక్కర్లేదు.
1: Does not need to undertake any spiritual pursuit externally.
0: ఇంకా రెండవ తరగతి వాడు,
1: ద సెకండ్ కేటగిరీ,
0: తన యొక్క జీవితంలో,
1: ఇన్ హిజ్ లైఫ్ టైమ్,
0: అనేక శాస్త్ర ఇతిహాస పురాణములు చదువుతుంటాడు.
1: హీ రీడ్స్ మెనీ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఎపిక్స్ అండ్ సో ఆన్.
0: అనేక విషయాన్ని గుర్తిస్తుంటాడు.
1: హీ రికగ్నైజెస్ సెవెరల్ ట్రూత్.
0: బాహ్యమైన జగత్తునందు తన పేరు ప్రతిష్టలకై అనేక విధమైనటువంటి పాటలు పడుతుంటాడు.
1: హీ వర్క్స్ hard struggles to earn reputation, name and fame.
0: ఇతను పాండిత్యమును పొందినటువంటి వాడిగా ఉంటాడు.
1: He is a scholar for himself.
0: గొప్ప కీర్తిని ఆర్జిస్తూ వస్తుంటాడు.
1: He is a man of reputation.
0: కానీ
1: yet
0: ఇట్టి గ్రంథ పరిచయం చేత
1: The textual information,
0: ఈ పండిత ప్రాభవ్యం చేత,
1: the scholarship either,
0: దైవ అనుగ్రహానికి ఏమాత్రము గురి కాకపోతున్నాడు.
1: Doesn't make him deserve God's grace.
0: దైవానుగ్రహము లేనప్పుడు ఎన్ని చదువులు చదివి ప్రయోజనం ఏమిటి?
1: Without God's grace, why should we read? That's all.
0: జీవితమంతా చదువుతూనే పోతుంటే చదివినటువంటి దాన్ని ఆచరణలో పెట్టేది ఎప్పుడు?
1: When we go on reading lifetime, when are you going to practice it?
0: ఇట్టి వారి యొక్క పరిస్థితి కేవలము ఒక విధమైనటువంటి యొక్క కాలం వ్యర్థం చేయటమే.
1: We can understand the position of the people amounting to waste of time.
0: అనేక గ్రంథములు చదువుతూ ఉంటారు.
1: They read many books.
0: అనేక మంది మహనీయులను దర్శిస్తుంటారు.
1: They go to noble souls.
0: అనేక సమావేశంలో పాల్గొంటుంటారు.
1: They participate in congregations.
0: కానీ ఎన్నిటి ఎందు పాల్గొన్నప్పటికీ,
1: in spite of participation,
0: అనుగ్రహమునకు మాత్రం అత్యంత దూరంగా ఉంటాడు.
1: They are far off from God's grace.
0: కారణం,
1: why?
0: తన హృదయములో భగవద్భావము లేదు.
1: In his heart, there is no divine feeling.
0: గ్రంథ పరిచయం మాత్రమే అమితంగా సల్పుకుంటూ,
1: he is based on the bookish information.
0: ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా జీవిస్తుంటాడు.
1: He leads life relying on superficial knowledge.
0: ఇలాంటి జీవితమునకు శాంతి అన్నది చాలా దూరము.
1: Such a life is far from peace.
0: కనుక ఇది రెండవ తరగతి వారి యొక్క పరిస్థితి.
1: This is the plight of the second category of individuals.
0: ఇంకా మూడవ తరగతి వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది?
1: Then what is the position of third class of people?
0: ఎప్పుడు చూచినప్పటికీ ప్రాప్తమైన జగత్తును గురించి, భౌతికమైన జగత్తును గురించి విచారించటము.
1: All the time they gone thinking of this physical, mundane, temporal world.
0: దేహమునకు సంబంధించినటువంటి అనుకూలములు మాత్రమే తాను ఆశిస్తుంటాడు.
1: They expect and work for body comforts and conveniences.
0: భౌతికమైన వాంఛలు మాత్రమే ఆశిస్తుంటాడు.
1: They want the physical desires to be fulfilled.
0: ఈ విధమైన వ్యక్తి,
1: such a person,
0: కలయందైనప్పుడు దైవాన్ని స్మరించడు.
1: Will not think of God even in his dream.
0: కొంతమంది దుష్టులు కూడాను సంకటం వస్తే వెంకటరమణ అని, కష్ట సమయంలో కూడాను భగవంతుని స్మరిస్తారు.
1: We find wicked people thinking of God in times of difficulties.
0: కానీ ఈ ప్రవాహ జీవులు ఎట్టి పరిస్థితులు ఎందుకు కూడాను దైవమును ఏమాత్రము చింతించరు.
1: The third class of people, ప్రవాహ జీవాస్, will never think of God any time.
0: ఇలాంటి పరిస్థితి కలిగినటువంటి మానకి,
1: man of this type,
0: గతియే లేదు.
1: No destination at all.
0: ఇలాంటి మానవుడు తిరిగి పునరపి జననం, పునరపి మరణం ఈ ప్రవాహంలో కొట్టుకుని పోతుంటాడు.
1: Such people are sure to be born again and again.
0: అయితే ఈ ప్రవాహ జీవుల్లో కూడాను కొంతమంది గోప్యమైనటువంటి భావం కలిగి ఉండేటువంటి వారు ఉన్నారు.
1: However, in this class of people there are some people with certain hidden latent feelings.
0: బాహ్య ప్రభావం ప్రపంచమునకు భక్తులని గురి తెలియదు.
1: For the outside world, they are not known as devotees.
0: సత్సంగమును ఏమాత్రము కలవరు.
1: They will never join good company.
0: సత్సంభాషణలు ఏమాత్రము సలుపరు.
1: They don't listen to good talk.
0: సదాచారములు ఏమాత్రము ప్రకటించరు.
1: They don't practice anything that's noble and good.
0: ఈ విధంగా ఉండి కూడాను హృదయములు భగవంతుని దాచుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు.
1: Yet there are some who have God hidden in their heart.
0: ఒక కుటుంబములో భార్యాభర్తలు ఉండేటువంటి వారు.
1: ఇన్ ఎ ఫ్యామిలీ దేర్ ఇస్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్.
0: భార్య పరమ భక్తురాలు.
1: వైఫ్ ఇస్ ఎన్ ఆర్డెన్ డివోటీ.
0: నిరంతరం కూడాను భగవంతుని యొక్క నామస్మరణ చేత కాలము సార్థకం గావించుకుంటూ,
1: ద వైఫ్ స్పెండ్స్ హర్ టైమ్ థింకింగ్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: ఏ నిమిషమైనా, ఏ సమయమైనా నా భర్త నోట భగవత్ నామం ఏమైనా వస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చింది.
1: షీ హాస్ బీన్ వెయిటింగ్ యాంగ్షియస్లీ వెన్ హర్ హస్బెండ్ వుడ్ స్పీక్ ఆఫ్ గాడ్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను, ఎలాంటి సంభాషణలు ఎందైనా కూడాను భగవంతుని యొక్క నామమును ఎప్పుడు కూడా నువ్వు జ్ఞప్తి చేసేటువంటి వాడు కాదు.
1: హస్బెండ్ నెవర్ సెడ్, నెవర్ అటర్డ్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ట్రయల్.
0: కానీ ఈ ఇల్లాలు చాలా కుంగిపోతూ వచ్చింది.
1: ద వైఫ్ ఇస్ వెరీ మచ్ డిప్రెస్డ్ ఫర్ దిస్ రీజన్.
0: జీవితమునకు భగవత్ నామమే ప్రధానమైనటువంటి సూత్రము.
1: గాడ్స్ నేమ్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్.
0: ఈ సంసార నామను ఈడడానికి భగవత్ నామమే ఇది ఒక నావ.
1: గాడ్స్ లైఫ్, God's name is the boat to cross across this ocean.
0: ఇలాంటి పరిస్థితుల నా భర్త యొక్క స్థితి ఏమవుతుందో ఏమో.
1: Under these circumstances, when husband is not thinking of
0: ఎందైనా కూడాను, ఎలాంటి సంభాషణలు ఎందైనా కూడాను భగవంతుని యొక్క నామమును ఎప్పుడు కూడా నువ్వు జ్ఞప్తికి చేసేటువంటి వాడు కాదు.
1: హస్బెండ్ నెవర్ సెడ్, నెవర్ అటర్డ్ ద నేమ్ ఆఫ్ గాడ్.

0: and been born a human being.
1: మహత్తరమైనటువంటి జీవితమును అనుభవిస్తూ
0: ఎక్స్పీరియన్సింగ్ హ్యూమన్ లైఫ్
1: దైవాన్ని చింతించుకోలేకపోయినప్పుడు ఈ జీవితం ఎందుకు?
0: ఇఫ్ హి డజంట్ థింక్ ఆఫ్ గాడ్ వాట్ ఫార్ ఇస్ దిస్ లైఫ్?
1: ఇది నా దురదృష్టమా?
0: ఇట్స్ మై బ్యాడ్ లక్.
1: లేక అతని అదృష్టమా?
0: ఆర్ ఈస్ హిస్ ఫార్చూన్?
1: అని విచారిస్తూ ఏడ్చుకుంటూ ఉండేటువంటిది.
0: షీ ఈజ్ వెరీ మచ్ వరీడ్ అండ్ స్టార్టెడ్ క్రైయింగ్.
1: ఒకనాడు భగవంతుని గురించి
0: వన్ డే
1: అమితంగా ప్రార్థిస్తూ వచ్చింది.
0: షీ ప్రేడ్ టు గాడ్ ఫర్ వెన్
1: ఓ దయానిధి,
0: ఓ కంపాషనేట్
1: ఓ కృపాసాగర,
0: వన్ ఆఫ్ మెర్సీ,
1: నా భర్తకు ఎందుకు ఇలాంటి మనసునిచ్చారు?
0: Why have you given that kind of mind to my husband?
1: నిన్ను ఒక్క క్షణమైనా కూడా నువ్వు స్మరించడానికి వీలు లేకుండా ఉంటుంది.
0: Is not possible for him to think of you.
1: ఎలాంటి పరిస్థితులైనా కూడా నువ్వు భగవంతు నామాన్ని చింతించడు.
0: Under any circumstances, he is not thinking of you, O God.
1: ఇలాంటి కఠిన హృదయం ఎందుకు ప్రసాదించావు?
0: Why have you given him such hard, tough heart?
1: సుదా హృదయంగా నీవు మార్చుకున్నావు.
0: Why have you made him a stone-hearted one, tough one?
1: నాకెందుకు ఇంతటి భక్తినిచ్చావు?
0: Why have you given me that devotion infinite?
1: నీకు ఏ మాత్రము సంబంధ బాంధవ్యమే లేదే.
0: There seems to be no relationship between the two.
1: ఇది నా కర్మనా?
0: Is it my fate?
1: నా ప్రారబ్ధమా?
0: Is it my fate or destiny?
1: చాలా ఏడ్చింది.
0: She cried and cried.
1: ఆ నాటి రాత్రి,
0: దట్ నైట్,
1: చక్కగా నిద్రపోతున్నాడు భర్త.
0: హస్బెండ్ వాజ్ స్లీపింగ్.
1: ఒకవైపున తిరుగుతూ,
0: వైల్ టాసింగ్ ద అదర్ సైడ్,
1: రామా రామా అన్నాడు.
0: వైల్ టాసింగ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద బెడ్, హీ సెడ్ రామా రామా గాడ్స్ నేమ్.
1: ఆ పదము భార్య వినింది.
0: ద వైఫ్ హర్డ్.
1: ఎంతటి అదృష్టం ఈనాడు.
0: How lucky I am.
1: నా కర్ణములు ఎంత అదృష్టం చేసినాయో.
0: మై ఇయర్స్ ఆర్ రియల్లీ ఫార్చునేట్.
1: నా భర్త యొక్క వాక్కు నుండి రామా అనేటువంటి పదం నేను ఈనాడు వినగలిగాను.
0: ఐ కుడ్ హియర్ టుడే మై హస్బెండ్ అటరింగ్ గాడ్స్ నేమ్.
1: అతనికి తెలియకుండా బెడ్ నుంచి లేచింది.
0: విదౌట్ హిస్ నాలెడ్జ్ షీ గాట్ అప్ ఫ్రమ్ ద బెడ్.
1: తెల్లవారి సమయంకు ఫుడ్ ఫీడింగ్, బీదలకంతా అన్నదానం చేయాలని అనుకుంది.
0: నెక్స్ట్ మార్నింగ్ షీ డిసైడెడ్ టు అరేంజ్ పూర్ ఫీడింగ్.
1: ముగ్గులు వేసింది.
0: షీ డెకొరేటెడ్ ది ఎంటైర్ అంబియన్స్.
1: మంగళ వాయిద్యాన్ని పిలిపించింది.
0: షీ అరేంజ్ ఫర్ మంగళ వాయిద్య.
1: భర్త లేచేటప్పటికి ఇంటి ముందు మంగళ వాయిద్యం జరుగుతుంది.
0: బై ది టైమ్ హస్బెండ్ గాట్ అప్ హీ కుడ్ హియర్ దిస్ ఆస్పిషియస్ మ్యూజిక్ అట్ దట్ మోమెంట్.
1: ద్వారములకు అరటి స్తంభాలు కట్టుకుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ డెకరేషన్ వాజ్ మేడ్ టు ది పిల్లర్స్.
1: ఆనందముతో ఎగురుతూ ఎగురుతూ ఇంటి నిండుకు తిరుగుతూ ఉంటుంది భార్య.
0: ద వైఫ్ వాజ్ సీన్ డాన్సింగ్ ఇన్ జాయ్ అండ్ బ్లెస్.
1: భర్త అడిగాడు.
0: హస్బెండ్ ఆస్క్డ్,
1: ఏమిటి ఈనాడు పండుగ?
0: వాట్ ఇస్ ద ఫెస్టివల్ టుడే?
1: ఎందుకోసం నీవు ఇంత ఉల్లాసంగా ఉంటున్నావు?
0: వై ఆర్ యు సో హ్యాపీ
1: అని ప్రశ్నించేటప్పటికి ఆమె భరించుకోలేక కాళ్లపైన పడింది.
0: వెల్ షీ కుడ్ బేర్ ఎనీ లాంగర్, షీ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: నా భగవంతుడు కృపాసాగరుడు,
0: మై గాడ్ ఇస్ కంపాషన్,
1: దయానిధి
0: ఇస్ ద వెరీ,
1: నా ప్రార్థన విన్నాడు.
0: మై గాడ్ లిసన్ టు మై ప్రేయర్.
1: ఈనాడు నా ప్రార్థనతో నీ నుంచి జవాబు వచ్చింది.
0: ఐ కుడ్ గెట్ రిప్లై బై యువర్ యాక్షన్.
1: ఏమిటి నా జవాబు?
0: హస్బెండ్ సర్, వాట్స్ దాట్?
1: నీవు రాత్రి నిద్రలో రామా రామా అని రామనామాన్ని స్మరించావు.
0: And wife said, while you were fast asleep last night, you uttered the name of God, Rama Rama.
1: ఈ సంవత్సరములు అయినప్పటికీ నీ నోటి నుండి రామా కృష్ణ గోవింద అనే ఒక్క నామంనైనా నేను వినలేదు.
0: All these years I never heard you spelling out God's name.
1: ఇతరుల దగ్గర భగవత్ నామాన్ని ఏమన్నా ఉచ్చరిస్తాడేమనుకుంటు అది కూడా నేను వినలేదు.
0: By mistake also you never said God's name. I never heard it.
1: రాత్రి మీరు తిరుగుతూ రామా అని మీరు పలికారు.
0: లాస్ట్ నైట్ వైల్ యూఆర్ టాసింగ్ ఆన్ ద బెడ్ యూ సెడ్ గాడ్స్ నేమ్.
1: మీరు పలికినటువంటి రామనామే నాకింత ఉల్లాసాన్ని అందించింది.
0: దిస్ మేడ్ మీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: నాకింత ఉత్సాహాన్ని చేకూర్చింది.
0: ఐఎమ్ సో హ్యాపీ నౌ.
1: దీన్ని భరించుకోలేక పది మందికి అన్నం పెట్టి ఆనందించాలని ఆశిస్తున్నాను.
0: ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై బ్లిస్ఫుల్ స్టేట్. దిస్ ఐ వాంట్ టు షేర్ బై అరేంజింగ్ పూర్ ఫీడింగ్.
1: స్తంభించిపోయాడు.
0: ది హస్బెండ్ వాజ్ సర్ప్రైజ్డ్. What?
1: నా నుండి రామనామం బయటపోయిందా?
0: Did I say Rama? Has it come out of my lips?
1: ఇంతకాలం నేను ఎంతో భద్రంగా కాపాడుకుంటూ వచ్చాను.
0: I kept God's name in treasure.
1: నా హృదయం లోపల అతన్ని బంధించుకుని వచ్చాను.
0: I kept God in my heart all along.
1: రాత్రి నా హృదయం నుంచి బయటపడిపోయాడా రాముడు?
0: Rama, has he come out of my heart last night?
1: అన్నాడు, ప్రాణమిచ్చాడు.
0: So saying, he breathed his last.
1: కనుక ప్రవాహ భక్తులనేటువంటి వారి ఎందుకుడను బాహ్యంగా లౌకికంగా నామోచ్చారణ చేయకపోయినప్పటికీ హృదయం నందు ప్రతిష్ఠించుకుని ఆనందాన్ని అనుభవించేటువంటి మహనీయులు కూడా లోకంలో ఉంటున్నారు.
0: ద థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్, ఎక్స్టర్నలే, ఫిజికలే, ఫ్రమ్ ది వరల్డ్లీ వ్యూ పాయింట్ దే మే నాట్ సే గాడ్స్ నేమ్, యట్ దే హావ్ గాడ్ ఇన్స్టాల్డ్ ఇన్ దేర్ హార్ట్.

0: యువకులు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ
1: యంగ్స్టర్స్
0: నగర సంకీర్తనలో పాడుకుంటూ
1: పార్టిసిపేట్
0: భజనలు చేస్తుంటే కొంతమంది పెద్దలు కూడాను దీన్ని చూచి ఆశ్చర్యపడిపోతుంటారు.
1: యంగ్స్టర్స్ యాజ్ దే డూ భజన్స్ పార్టిసిపేట్ నగర సంకీర్తన్ ఎల్డర్స్ ఆర్ వెరీ మచ్ టేకెన్ బ్యాక్ బై దిస్.
0: చిన్న వయసు నందు భగవత్ నామస్మరణ ఎందుకు?
1: హౌ ఇస్ దిస్ యంగ్ మ్యాన్ డస్ భజన్?
0: నీ ఉద్యోగం చేసి
1: డూ ఏ జాబ్,
0: రిటైర్ అయిన తర్వాత
1: ఆఫ్టర్ రిటైర్మెంట్
0: నీకు కావలసినంత సమయం చిక్కుతుంది,
1: యుల్ హావ్ ప్లెంటీ ఆఫ్ టైం,
0: అప్పుడు తగినటువంటి సాధనలు చేసుకుంటూ భగవంతుని స్మరించవచ్చును కదా అని కూడా చెప్తుంటారు.
1: యూ డూ ఏ జాబ్ నౌ, ఆఫ్టర్ రిటైర్మెంట్ యూ హావ్ ప్లెంటీ ఆఫ్ టైం, దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ గాడ్ దెన్, వై నౌ?
0: భగవత్ నామస్మరణ చేయడానికి ఒక సమయము సందర్భం అనేటువంటిది ఉందా?
1: డూ యూ ఫైండ్ ఎనీ టైమ్ ఆర్ ఎనీ స్టేజ్?
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం, బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యం అనేటువంటిది లేదు.
1: There is nothing, no differences like the childhood, the infancy, the youth, adolescent and the old age whatsoever.
0: భగవంతుని స్మరించటమునకు బాల్యం అనేటువంటిది లేదు.
1: The childhood doesn't come in the way.
0: దేహం బాల్యంగా ఉండొచ్చును కానీ జన్మను చాలా అంతిమమైనటువంటిదిగా ఉండొచ్చు.
1: The childhood refers to the body but not the fundamental principle.
0: శరీర వయ ప్రమాణములను మాత్రం మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: So we can't go by the age of this body.
0: పద పద మంచు కింకరులు పాశములాగెడు వేళ.
1: When the messengers of God of death spread the noose and drive you in.
0: దబ దబ బయట పెట్టుడని లాభము లేదని చెప్పు వేళ.
1: When people give up all hopes asking you to keep the body outside.
0: ఆ బిడ్డలు లబలమ ఏడ్చు వేళ.
1: When wife and children start crying.
0: తరమా,
1: is it possible?
0: హరి నామము నోటను బల్క.
1: Is it possible to say the name of God at that moment?
0: దాప్యం కోసం కాచుకునేటువంటి వారి గతి ఈ విధంగానే ఉంటుంది.
1: This is the plight of the people that wait for the old age.
0: పద పద మంచు కింకరులు పాశము లాగేడి వేళ.
1: The nose is thrown at you by the messengers of the God of
0: death. బయట పెట్టుడనికి లాభము లేదని చెప్పు వేళ.
1: The relations hurry that the body be kept outside giving up the hope.
0: బిడ్డలు లబలబ ఏడ్చు వేళ.
1: The wife and children cry in vain. Can you think of God's
0: name?
1: Impossible.
0: జీవిత కాలంలో చేసిన స్మరణే అంత్యకాలంలో ఆదరణ.
1: What all that we do, the chanting God's name will come to our rescue.
0: ఈ జీవిత కాలంలో ఆదర్శమంతమంతమంది భగవత్ చింతన చేయకపోతే ఎప్పుడు నీవు ఆదర్శాన్ని చూపించావు?
1: When we don't think of God, be ideal now. When can you be ideal later?
0: జీవిత కాలంలోనే భగవత్ చింతన అనేటువంటి ఆదర్శాన్ని అందించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బి ఐడియల్ థింకింగ్ ఆఫ్ గాడ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్.
0: అంత్యములో ఆదర్శాన్ని అందిస్తుంది.
1: దిస్ విల్ కమ్ టు అవర్ రెస్క్యూ.
0: ఆనందాన్ని ఇస్తుంది.
1: గివ్స్ అస్ జాయ్.
0: సార్థకతను చేకూరుస్తుంది.
1: విల్ రిడీమ్ అవర్ లైఫ్.
0: ఒక దేవాలయంలో
1: ఇన్ ఎ టెంపుల్
0: అనేక సంవత్సరం నుంచి
1: ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్
0: పూజ చేస్తున్నటువంటి పూజారి ఉండేటువంటి వారు,
1: ఏ ప్రీస్ట్ వాస్ దేర్ ఆఫరింగ్ వర్షిప్,
0: అనేక సంవత్సరంలో అభ్యాసం కావటం చేత,
1: బికాస్ ఆఫ్ రిపీటెడ్ ప్రాక్టీస్,
0: ఒక చేతిలో పూజ అనగా హారతి తట్ట పెట్టుకుని,
1: హీ వాజ్ హోల్డింగ్ ఏ ప్లేట్ టు
0: మరొక చేతిలో గంట కొట్టుకుంటూ,
1: హోల్డింగ్ ద బెల్,
0: ఆరతిస్తూ భగవంతుని యొక్క పూజ చేసేటువంటి వాడు.
1: దిస్ ప్రీస్ట్ స్టార్టెడ్ డూయింగ్ హిస్ వర్షిప్ వైల్ గివింగ్ హారతి ఆన్ వన్ హ్యాండ్ అండ్ రింగింగ్ ద బెల్.
0: శ్రేయో హి జ్ఞానమభ్యాస. ఎంతో కాలం నుంచి అభ్యాసం చేయటం చేతనే ఒక చేత్తో హారతి ఇవ్వటము, ఒక చేత్తో గంట కొట్టడం సరిపోతుండాలి.
1: హౌ కుడ్ హీ మేక్ బోత్ హిస్ హ్యాండ్స్ వర్క్ లైక్ దాట్ వైల్ ఆఫరింగ్ వర్షిప్ బికాస్ ఆఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్?
0: ఆ యొక్క పూజారి మరణించాడు.
1: దట్ ప్రీస్ట్ డైడ్.
0: కొత్త పూజారిని అపాయింట్ చేశారు.
1: ఎ న్యూ ప్రీస్ట్ వాజ్ అపాయింటెడ్.
0: ఆ పూజారి
1: దట్ ప్రీస్ట్
0: హారతిస్తే గంట నిలిచిపోతుంది, గంట కొడితే హారతి నిలిచిపోతుంది.
1: వైల్ హీ వాజ్ గివింగ్ హారతి విత్ వన్ హ్యాండ్ హీ కుడ్ నాట్ రింగ్ ద బెల్. యాజ్ హీ రింగ్స్ ద బెల్ హీ కెనాట్ గివ్ హారతి విత్ అనదర్.
0: ఆర్థిక తగినటువంటి గంట కొట్టడం లేదు.
1: అండ్ ఈజ్ నాట్ డూయింగ్ బోత్ ద జాబ్. వై?
0: తనకు అభ్యాసం పూర్వ అభ్యాసం లేకపోవటమే దీనికి మూల కారణం.
1: హీ హాస్ నో ప్రాక్టీస్ ఎర్లియర్.
0: బాల్యము నుండి కూడాను భగవత్ చింతన అనేటువంటిది అభ్యాసం చేసుకుంటే గాని వార్ధక్యంలో మనకు వాక్కునందు ఉచ్చరించడానికి వీలు కాదు.
1: Unless we think of God from our childhood, it's not possible to think of him when the end approaches.
0: అనేక మంది యువకులు,
1: many youngsters,
0: మిలిటరీలో ప్రవేశిస్తుంటారు.
1: జాయిన్ ద మిలిటరీ.
0: ఈ మిలిటరీలో ప్రవేశించినప్పుడు
1: దేర్ ఇన్ ద మిలిటరీ
0: అనేక విధమైనటువంటి రిక్రూటింగ్ ఎంత అందిస్తుంటారు.
1: రిక్రూట్మెంట్ ఈజ్ మేడ్ ఎట్ ద టైమ్.
0: కేవలము మీటింగ్ ఒక మిలిటరీలో చేరిన తక్షణమే గన్ను కొట్టడం వీలు కాదు.
1: యూ విల్ నాట్ బి గివెన్ ఎ గన్ ద మూమెంట్ యు ఆర్ రిక్రూటెడ్ ఇన్ ద ఆర్మీ.
0: చేరినటువంటి వారికి కంపల్సరీగా రెండు చాలా తెలుసుకుని ఉంటుండాలి.
1: ఆల్ దోస్ దట్ జాయిన్ ద ఆర్మీ మిలిటరీ, టూ థింగ్స్ దే నీడ్ టు నో.
0: అనగా తుపాకీ కొట్టడం తెలిసి ఉండాలి.
1: వన్, దే షుడ్ నో హౌ టు ఫైర్ ద గన్.
0: ఆర్మీలో మార్చింగ్ తెలిసి ఉండాలి.
1: సెకండ్, దే షుడ్ నో మార్చింగ్.
0: ఈ రెండు కంపల్సరీగా తెలిసి ఉండాలి.
1: దీస్ టూ ఆర్ కంపల్సరీ.
0: వాచ్మ్యాన్ కానీ, దోబీ కానీ, బార్బర్ కానీ, ఎవరైనా వంటవాడు, అందరికీ కూడా ఇది కంపల్సరీ తెలిసి ఉండాలి.
1: బి దట్ ఎ దోబీ ఆర్ ఎ వాచ్మన్ ఆర్ ఎ కుక్ ఇన్ ద ఆర్మీ మస్ట్ నెసెసర్లీ నో దీస్ టూ.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వానికి,
1: ద వన్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్,
0: బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనేటువంటి వానికి అన్నిటికీ కూడాను ఈ రెండింటి యొక్క తత్వం గుర్తించుకుని ఉండాలి.
1: ద చైల్డ్హుడ్, ద యూత్, ద అడాలసెంట్ అండ్ ద ఓల్డ్ ఏజ్, హీ షుడ్ నో దీస్ ఫండమెంటల్ థింగ్స్.
0: ఈ రెండు,
1: వాట్ ఆర్ దీస్ టూ?
0: భగవంతుణ్ణి ప్రేమించాలి.
1: He should love God.
0: సమాజ సేవ చేయాలి.
1: He should serve society.
0: ఈ రెండింటి యందే దివ్యత్వం అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి.
1: Divinity is present in these two.
0: పవిత్రమైన మానవత్వాన్ని ధరించి,
1: having taken the sacred
0: దివ్యమైన దైవత్వాన్ని పొందడానికి,
1: to attain the divinity,
0: ఈ రెండే మూల కారణము.
1: These two will be helpful.
0: ఈ రెండింటి యొక్క తత్వంలో మనము జీవితంలో ప్రవేశపెట్టాలి.
1: We should carry our life with these two principles.
0: చిన్న వయసు నుంచి ఇవి తరబీదు చేయాలి.
1: We should train ourselves right from the tender age.
0: ఈ వయసు నందు మనం చేసినప్పుడే,
1: when we do it at this young age,
0: వార్ధక్యములో మనకు సద్గతి ప్రాప్తిస్తుంది.
1: We'll have the redemption, liberation.
0: జీవితంలో ఎంత కాలమో ప్రయాణమో ఎప్పుడు చెప్పలేరు.
1: We cannot decide how long we are going to journey here, travel in this life.
0: ఎప్పుడు, ఎక్కడో,
1: where and when,
0: ముదివి యందు,
1: old age,
0: లేక ముసలి యందు,
1: or advanced,
0: లేక ప్రాయమందు,
1: youth,
0: లేక యువకునందు,
1: or as an youngster,
0: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: When we are going to drop this body, we don't know.
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేవు తెలివి ఉండినట్టుడే తాను తెలుసుకోవాలి.
1: If you are intelligent enough, know God right now in lifetime.
0: కనుక ఏ నిమిషంలో భగవంతు యొక్క అనుగ్రహం దక్కుందో,
1: at what moment you are going to receive God's
0: grace, from your drishti lopala,
1: from the worldly point
0: of view, evarina manam photo teevalanukunte,
1: if you want to click your camera and take the photo,
0: chakkaga nilchukomani
1: you'll ask him to stand
0: ready ani cheppinappudu adani chakkaga unnappudu aa photo indulo vachi padipothu.
1: The photographer says ready and clicks his camera and gets the picture.
0: Kani prakrutamainatvanti yokka photographer ku ఈ విధమైనటువంటి పద్ధతి ఉంటుంటుంది.
1: దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై ఫోటోగ్రాఫర్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ పారమార్థిక మార్గమునందు ఈ భగవంతుడు ఎప్పుడు రెడీ చెప్తాడు ఏమో.
1: బట్ ఇన్ స్పిరిచువల్ పాత్, వెన్ గాడ్ వుడ్ ఆస్క్ యూ టు బి రెడీ,
0: అతని హృదయంలో మనం పిక్చర్ పోయి పడటానికి ఎప్పుడు చెప్తాడు ఏమో. కనుక ఎప్పుడు మనం రెడీగానే ఉంటుండాలి.
1: వెన్ వీఆర్ గోయింగ్ టు పిక్చరైజ్ హిమ్ ఇన్ అవర్ హార్ట్, వీ షుడ్ బి ఎవర్ రెడీ.
0: వయసు కోసం మనం వెతకనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ది ఏజ్.
0: కాలం కోసం మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు టేక్ టైమ్.
0: కర్మలను వెతకనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు ఫాలో డిఫరెంట్ యాక్షన్స్.
0: ఎప్పుడైనా ఎక్కడైనా సరియే,
1: ఎనీవేర్ ఎనీ టైమ్ ఫర్ ఎనీ రీజన్,
0: భగవత్ చింతనలో మనము సిద్ధంగా ఉంటుండాలి.
1: వీ షుడ్ బి రెడీ థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
0: భగవత్ చింతనే లేకపోతే,
1: వితౌట్ థింకింగ్ ఆఫ్ గాడ్,
0: భగవంతుడు ఏ రీతిగా వస్తాడు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు కమ్ టు యూ?
0: రెండు రకములైనటువంటి సాధనలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
0: యజమానుడు మిద్దె పైన ఉంటుంటాడు.
1: ద మాస్టర్ ఈజ్ ఆన్ ది టాప్, ఆన్ ది
0: ద్వారం దగ్గర పెద్ద అలసేషన్ కుక్క ఉంటుంటాది.
1: మాస్టర్ ఈజ్ స్టేయింగ్ దేర్ ఇన్ ద అప్స్టేర్స్, అట్ ది గేట్ దేర్ ఇస్ ఎ డాగ్ అలసేషన్.
0: కానీ లోపల పోవాలంటే అలసేషన్ కుక్కనైనా మనం స్వాధీనం చేసుకోవాలి.
1: టు గెట్ ఇన్ యూ షుడ్ సీ దట్ యు హావ్ ఫుల్ కంట్రోల్ ఆన్ ది అలసేషన్ డాగ్ ఎట్ ద డోర్ స్టెప్.
0: లేక గట్టిగా ఆ యజమానినైనా మనం పిలిచాలి.
1: ఆర్ ఎల్స్ యూ షుడ్ షౌట్ కాల్ లౌడ్లీ ద మాస్టర్.
0: ఆ విధంగా చేయకపోయినప్పుడు మాస్టర్తో మనం కలచడానికి వీలు కాదు.
1: వి డోంట్ డూ దాట్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీట్ ద మాస్టర్.
0: కనుక ఈ అల్సేషన్ కుక్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ అల్సేషన్ డాగ్?
0: ఏ మాయా.
1: దిస్ ఇస్ అల్సేషన్ డాగ్.
0: ఈ మాయను మనం వశమైనా చేసుకోవాలి.
1: యూ హ్యావ్ టు కంట్రోల్ దిస్ అల్సేషన్ డాగ్ illusion.
0: Leka gattiga bhagavanti namasmaranana cheyali.
1: Or sing the glory of God loudly.
0: Gattiga bhagavanti namasmaranana chesthe ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భగవంతుడు కిందికి దిగి వస్తాడు.
1: వెన్ వీ సింగ్ లౌడ్లీ గాడ్స్ నేమ్, గాడ్ స్టేయింగ్ దేర్ ఇన్ ద అప్స్టేయర్స్,
0: ఆ ఇంట్లో మనం సులభంగా ప్రవేశించవచ్చును. అప్పుడు కుక్క కూడా ఏం చేయదు, మాయ కూడా ఏం చేయదు.
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్ వీ క్యాన్ అషర్ ఇన్ టు దట్ మ్యాన్షన్, ద ప్యాలెస్ ఆఫ్ ద డివైన్, అండ్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై అల్సేషన్ డాగ్, ది ఇల్యూజన్.
0: కనుక మనం భగవంతుని చేరాలంటే ఏమి చేయాలంటే నామస్మరణ చేయాలి.
1: సో టు రీచ్ గాడ్ వీ షుడ్ చాంట్ హిస్ గ్లోరీ.
0: ఇని ఎట్టిపంటి పరిస్థితి ఏంది అయినప్పటికీ
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
0: లోపల ఎందు బయట ఎందు ఏదో ఒక రీతిగా హృదయం నందు దాచుకుని
1: We have to treasure him in our heart.
0: భగవంతుని హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: And install God in our hearts.
0: భగవంతునికి హృదయమే నిజమైనటువంటి స్థానము.
1: Human heart is the real altar of the divine.
0: ద్రౌపదికి పరాభవం జరుగుతున్న సమయంలో
1: When Draupadi was humiliated,
0: అనేక విధములుగా ప్రార్థించింది కృష్ణుణ్ణి.
1: She prayed Krishna in several ways.
0: ఆపద్బంధవ అనాథరక్షక
1: Oh, the refuge of the forlorn.
0: Vrindavana Vihari.
1: The one who goes around
0: Vrindavana. Yemimo namamulanta cheppindi.
1: She called God in several names. The one who belongs to Vrindavana. The one who stays in Gokula.
0: Krishnudu raledu. ఆమె యొక్క ఆపత్తును సంరక్షించలేదు
1: కృష్ణ డిడ్ నాట్ రెస్పాండ్ హీ డిడ్ కమ్ టు హర్ రెస్క్యూ
0: కడపటికి అలసిపోయింది
1: అల్టిమేట్లీ షీ వాస్ టైర్డ్
0: ఈ దుర్యోధనుడు చేసేటువంటి యొక్క దీనికి చాలా టైర్డ్ అయిపోయింది
1: షీ వాస్ అటర్లీ టైర్డ్ బికాస్ ఆఫ్ ది మిస్ డీడ్స్ ఆఫ్ దుర్యోధన
0: కూలిపోతూ
1: షీ వాస్ జస్ట్ ఫాలోయింగ్ ఆన్ ది గ్రౌండ్
0: హృదయవాసి అనింది
1: Ultimately said, Oh, she said, Hrudayavasi, indweller in my heart, God manifested there.
0: ప్రత్యక్షమయ్యాడు
1: ఎస్ గాడ్ అపియర్డ్ దేర్
0: తన్ను సంరక్షించాడు
1: అండ్ ప్రొటెక్టెడ్ హిమ్
0: సమయం పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద టైం
0: ఒకానొక సమయంలో ద్రౌపది కృష్ణుని ప్రశ్నించింది
1: అట్ వన్ టైం ద్రౌపది క్వశ్చన్ కృష్ణ
0: కృష్ణ
1: ఓ కృష్ణ
0: ఎన్నో పర్యాయం నేను ప్రార్థించినప్పుడు అందు రాలేదు
1: ఐ ప్రేట్ యూ రిపీటెడ్లీ యూ డిడ్ నాట్ రెస్పాండ్
0: కానీ
1: బట్
0: నేను కూలిపోయే సమయంలో పిలిచినప్పుడు తక్షణమే వచ్చావు
1: వెన్ ఐ వాజ్ అబౌట్ టు కొలాప్స్ ఫాల్ యు మేనిఫెస్టెడ్ దేర్
0: కారణం ఏమిటి
1: వాట్ ఇస్ ద రీజన్
0: ఇది భక్తులకు అందరికీ సరైన జవాబు
1: నౌ దిస్ ఆన్సర్ ఇస్ అప్రోప్రియేట్ టు ఆల్ డివోటీస్ నౌ
0: ద్రౌపది
1: ఓ ద్రౌపది
0: నన్ను బృందావన విహారి అన్నావు
1: యు కాల్ మీ యాజ్ బృందావన విహారి
0: నీలో ఉన్నటువంటి నేను తిరిగి బృందావనం పోయి మరిగి రావాలి నేను
1: వెన్ యూ కాల్ మీ బృందావన విహారి ఐ మస్ట్ గో టు బృందావన్ అండ్ రీచ్ హియర్
0: లేకపోతే నీ మాటకి ఏమాత్రం సత్యం ఉండదు
1: బికాస్ యువర్ స్టేట్మెంట్ విల్ నాట్ బి ట్రూ ఇఫ్ ఐ యాక్ట్ అదర్వైజ్
0: మధురాపుర సంచారి అన్నావు
1: యు సెడ్ మధురాపుర సంచారి
0: దగ్గర ఉన్నటువంటి వాడు నేను మధురకు పోవాలి నేను రావాలి అటు రావాలంటే నాకేం హెలికాప్టర్ ఉంటుందా
1: సో ఐఎమ్ సో నియర్ బట్ ఐ హావ్ టు రీచ్ యూ వయా మధుర దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ టాస్క్
0: కనుక అక్కడ నుంచి రావడానికి నాకు ఏ విధమైనటువంటి ప్లేన్ లేవు
1: ఐ డోంట్ హ్యావ్ ఎయిర్ క్రాఫ్ట్ టు రీచ్ యూ సూన్
0: హృదయవాసిని నేను
1: ఐ ప్రెసెంట్ ఇన్ యువర్ హార్ట్
0: ఏ క్షణంలో నన్ను స్మరించినప్పటికి నేను సిద్ధంగా ఉంటా
1: యు మే థింక్ ఆఫ్ మీ ఎనీ మూమెంట్ ఐఎమ్ ఎవర్ రెడీ
0: కనుక నీవు లోపలనే స్మరించు
1: యు థింక్ ఆఫ్ మీ విద్ ఇన్
0: మనస్సుతో స్మరించు
1: థింక్ ఆఫ్ మీ
0: హృదయంతో వరించు
1: హోల్ హార్టెడ్లీ
0: ఇది నీ యొక్క ప్రార్థన యొక్క సరైన జవాబు
1: దిస్ ఇస్ ద ప్రాపర్ వే టు ప్రే అండ్ దిస్ ఇస్ ద ఆన్సర్
0: కనుక
1: సో
0: మానవులు ఈనాడు భగవంతుని పొందగోరి
1: మ్యాన్ వాంట్స్ టు అటైన్ గాడ్ టుడే
0: ఎన్నో విధమైనటువంటి మార్గం అనుసరిస్తున్నారు
1: ఫాలోస్ డిఫరెంట్ పాత్స్
0: కానీ ఈ మార్గంలో అన్ని కూడాను
1: బట్ ఆల్ దీస్ పాత్స్
0: భగవంతుని అంత సులభంగా పొందడానికి వీలు కాదు
1: విల్ నాట్ ఎనేబుల్ యూ టు అటైన్ గాడ్
0: ఏ మార్గం చాలా సులభం అవుతుంది
1: హౌ ఇస్ ఇట్
0: హృదయంలో ప్రతిష్ఠింపజేసుకుని హృదయవాసి హృదయవాసి హృదయవాసి అనేటువంటి ఒక పదమును తప్పక విశ్వసించినప్పుడు
1: You have to visualize, experience God in your heart in full faith.
0: అప్పుడే భగవంతుడు రక్షిస్తుంటాడు.
1: Then God will protect you.
0: భగవంతుడు ఏ ప్రదేశమందో లేడు.
1: God is not
0: దేవుడు అనగ వేరు దేశమందుడు లేడు.
1: God is not present in a foreign land.
0: దేవుడు అనగ తనది దేహమందే.
1: God dwells in your heart, in your body.
0: కనుక ఏ టెంపుల్ నందో ఏ మసీదు యందో ఏ దీని యందో లేడు భగవంతుడు.
1: God is not present separately either in a temple or a mosque or a church. God has not limited himself in a church or a synagogue. What is the chariot of God? It is the heart of a devotee.
0: కనుక భక్తుని హృదయమునందుపల పరమాత్మను పెంచుకున్నటువంటి వారికి ఎట్టి ఇబ్బందులు కూడాను కలగవు
1: Therefore, a devotee who has God in his heart will never face any problems, difficulties.
0: పశ్యన్న పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో
1: Man today sees God, yet he says he has not. How foolish he is.
0: కేవలం బయట తట్టుకుంటున్నటువంటి భగవంతుడు నీవు పిలుస్తున్నావు
1: హీ కాల్స్ ఫర్ గాడ్ ఎక్స్టర్నల్లీ
0: బయట ఉన్నటువంటి భగవంతుడు నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్
1: గాడ్ యు ఫైండ్ outside is your own reflection and reaction.
0: Reality lopale untundadi.
1: The eternal reality is within you.
0: Reflection of the inner being.
1: Everything is the reflection of the inner being.
0: Kani hrudayamandu unnatundi bhagavantuni sampurnanga vishwasinchu.
1: Have full faith in God who is present in your heart.
0: Aa bhagavantu sarvatra untunnadu anukunte okka bhavanni ee madhulo sthiram chesko.
1: Strengthen the thought that God is present in your heart.
0: Kanukane Bhagavad Gita sarvatah paanipadam.
1: So Gita says, yes, God has got his feet everywhere.
0: Sarvama vrtishtati ennadu.
1: The feet and the hands and the ears and the eyes of God are present all over. Yet bhavam
0: tad bhavati.
1: As is the feeling, so is the experience.
0: Bhagavantuda.
1: Oh God.
0: Enduku naa ventane jantane intane kantane undi nannu rakshinchakoodadu.
1: Oh God, why don't you protect me, be with me, in me, above me, below me, around me.
0: Alanti bhagavantudu okanoka samayamlo javabu cheppadu.
1: That God gave a reply at one time.
0: Bhaktuda.
1: Oh devotee.
0: Nenu eppudu nee ventane unnanu.
1: I am always in you.
0: Nee venakane unnanu.
1: I am behind you.
0: Nee lende untunnanu.
1: I am in you.
0: Kanuka nannu ekkado bayata pradeshamlo vetakadaniki prayatnam cheyaddu.
1: Don't search for me in the outside world.
0: Bhagavantuda. Nijanga naa venakane unnava?
1: Oh God, is it true that you are behind me?
0: Tappaga.
1: Yes, sure.
0: Naa needani nee dehamu.
1: After all, I am the shadow and you are the body there.
0: My shadow is your body.
1: My shadow is your body. My shadow is your body.
0: Ani cheppadu.
1: He said so.
0: Idi nijama?
1: Is it true?
0: Naa venakane unnava?
1: Are you behind me?
0: Ani venaku tiri chuchadu.
1: And he turned behind.
0: Kanipinchaledu.
1: He didn't find God there.
0: Bhagavantuda.
1: Oh God.
0: Neevu kudunu asatyam aattama?
1: You also speak untruth.
0: Na venukune unnavu ani cheppavu.
1: You said that you are behind me.
0: Kaani nenu tirigithe na venakaledi.
1: But when I turned back, I didn't find you.
0: Pichivada, neevu tirinappudu nee veepu kuda tirigindi kada.
1: And God says, oh madcap, when you turn behind, your back also turns.
0: Nenu kuda tirigavalsi vachindi.
1: When you turn back, I too have to take a turn.
0: కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక నా వెనకంటే ఏదో కుర్చీ ఉండదని దాన్ని చూస్తున్నావు.
1: యూ హావ్ నాట్ అండర్స్టూడ్ దిస్ ట్రూత్ అండ్ యూ అండర్స్టూడ్ యూ థాట్ దట్ దేర్ ఇస్ ఎ చైర్ బిహైండ్.
0: నీ ఇట్లా ఉండినప్పుడు నీ వెనక కుర్చీ ఉంది.
1: When you are there is a chair behind
0: you. నీ ప్రకృతి తిరిగినప్పుడు కుర్చీ నీకు ప్రకారం వస్తుంది.
1: When once you turn behind, you find the chair by yourself.
0: కనుకనే సర్వత పాణిపాదం.
1: So his feet and hands
0: are everywhere. ఎవరెవరి భావం ఏ రీతిగా ప్రార్థిస్తుంటాడో ఆ భావానికి తగినట్టుగా భగవంతుడు ఉంటాడు.
1: God manifests and appears as per your own feeling and sentiments.
0: నా ప్రార్థన వినడానికి నీవు చెవులు లేవా?
1: Oh God, don't you have ears to listen to my prayer?
0: Enduku naa prarthana nee vinatam ledu?
1: Why don't you listen to my prayers?
0: Nee chevullo enduku naa prarthana pattam ledu?
1: How is that my prayers don't get into your ear?
0: Anukunte variki,
1: to those that pray like that,
0: sarvata paanipadam tasarvatochi siromukam, atti vaari daggara kevalamu chevulu maatrame undi vintuntayata.
1: There you find God listening with his ears.
0: Swami, నా బాధలు నీ కంటి కనిపడలేదా?
1: స్వామి, స్వామి, డోంట్ యు సీ మై సఫరింగ్?
0: ఎందుకు నా బాధలు నీవు చూడలేకపోతున్నావు?
1: వై డోంట్ యు సీ మై
0: ప్రాబ్లమ్స్? ప్రార్థించేటువంటి వారికి కన్నులు మాత్రమే ఉంటుంటాయి అట దగ్గర.
1: టు దోస్ దట్ ప్రే, ఓ గాడ్, వై డోంట్ యు సీ మై సఫరింగ్, దేర్ హీ ఫైండ్స్ ది ఐస్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
0: ఎందుకు నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండకూడదు?
1: ఓ గాడ్,
0: ప్రార్థించేటువంటి వారికి ఎప్పుడు కూడాను భగవంతుని యొక్క నడక తన వెంటనే ఉంటుంటాయి.
1: ఓ గాడ్, వై డోంట్ యు స్టే విత్ మీ, అరౌండ్ మీ, దెన్ హీ ఫైండ్స్ ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: ఎప్పుడు ఈ పాదశబ్దం మనకు వినిపిస్తుంది?
1: వెన్ డు యూ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ద ఫుట్ స్టెప్స్?
0: నీవు ఈ ప్రపంచం యొక్క శబ్దంలో నీవు నా శబ్దాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: ఇన్ దిస్ నాయిజీ బిజీ బజీ వరల్డ్ యూ డోంట్ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: శబ్దమైనటువంటి స్థితిలో నా పాదముల యొక్క శబ్దం నీకు వినిపిస్తుంది.
1: వెన్ యు ఆర్ ఇన్ డీప్ సైలెన్స్ యూ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: ఈ భావాన్ని పురస్కరించుకునే ప్రాచీన కాలం నుండి ఏకాంతమైనటువంటి స్థలం లోపల ఎట్టి శబ్దములు లేకుండా దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చేటువంటి వారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ది ఏన్షియన్స్ స్పెండ్ టైమ్ ఇన్ అటర్ సాలిట్యూడ్ లిజనింగ్ టు ది సౌండ్ ఆఫ్ గాడ్.
0: మన నుండియే వస్తున్నది ఈ శబ్దము.
1: దిస్ సౌండ్ కమ్స్ ఫ్రమ్ విత్
0: ఇన్. అది ఏ ప్రణవ శబ్దము?
1: దట్ ఇస్ ప్రైమల్ సౌండ్ ప్రణవ.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు చెవులు తెరుచుకున్నప్పుడు ఎన్నో శబ్దాలు మీకు వినిపిస్తుంటాయి.
1: వెన్ యు కీప్ యువర్ ఇయర్స్ వైడ్ ఓపెన్ యు లిసన్ టు ఆల్ సౌండ్.
0: గట్టిగా మూసుకో.
1: జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ టైట్.
0: కానీ లోపల నుంచి ఓ అనేటువంటి శబ్దం వస్తుంటుంది.
1: దెన్ యూ లిసన్ టు ప్రైమల్ సౌండ్ ఓం ఫ్రమ్ విదిన్.
0: కనుక భక్తుడా,
1: ఓ డివోటీ,
0: నీ చర్మ చచ్చువుల చేత నన్ను చూస్తున్నావు.
1: You are just watching me with your physical ears.
0: Chetha naa maatalu vintunnavu.
1: You listen to me with your physical ears.
0: Kalaki ee charma kannamulu moosuko.
1: Close these ears.
0: అనగా నిశ్శబ్ద స్థితిలో నీవు జీవించు.
1: Live in utter silence.
0: అప్పుడే నా పాదము శబ్దం నీకు వినిపిస్తుంది.
1: Then you can listen to the sound of my footsteps.
0: ఈ విధమైన మార్గమును అనేక రకములుగా అనేక విధమైన మార్గములు ప్రబోధిస్తూ వస్తున్నాడు.
1: లైక్ దిస్ వేరీడ్ పాత్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్.
0: కానీ భగవంతుడు చెప్పినటువంటి మాటలను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేనటువంటి వారు ఈ అవస్థలకు గురి అవుతున్నారు.
1: దోస్ దట్ డు నాట్ అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్స్ అండ్ మెసేజ్ ప్రాపర్లీ ఫేస్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్. సూరదాస్
0: కనులు లేవు,
1: ఇస్ బ్లైండ్.
0: కానీ తనకు తాను చేసుకున్నటువంటి పనియే.
1: ఇట్స్ ఆల్ హిజ్ ఓన్ మేకింగ్.
0: ఎవరో ఒక స్త్రీని చూచి
1: హీ వాచ్
0: వెంట పడిపోతున్నప్పుడు
1: వెన్ హీ వాజ్ రన్నింగ్ ఆఫ్టర్ దట్ వుమన్,
0: భర్త నీ కన్నుల్ని ఇచ్చిండేది ఎందుకు భగవంతుడు?
1: హర్ హస్బెండ్ ఆస్క్డ్ why god gave you eyes.
0: పరిస్థితిని చూచి నువ్వు వెంటబెట్టడానికి నీ కన్నులు ఇచ్చాడు.
1: Why god gave you eyes to run after a woman?
0: పెట్టపోమని మందలించాడు.
1: And he just reprimanded him, asked him to get out.
0: ఆ బాధలను భరించుకోలేక
1: he couldn't bear the suffering.
0: ఆ వ్యక్తి యొక్క కంపౌండ్ నంది ఒక ఇది ఉంటున్నది, మల్లెపు అనే నిమ్మ చెట్టు.
1: And there he could find a lemon tree in the yard.
0: ఆ నిమ్మ ముండు తీసుకుని కన్నులు పొడుచుకున్నాడు.
1: He picked up the thorns of the lemon tree and pierced his eyes all by himself.
0: కన్నులు ఇచ్చింది ఎందుకు తెలుసా?
1: You know why eyes are given?
0: ముందు తిరుగుటక.
1: Is it to go around everywhere?
0: ఇలాంటి కన్నులు నాకు అక్కర్లేదు.
1: I don't want these eyes.
0: ఇతరులతో నేను మందలింపబెట్టడానికి ఈ కన్నులు ఇచ్చావు.
1: Go God, have you given me the eyes so as to be accused by others?
0: అప్పటి నుంచి
1: since then
0: తాను అనేక విధమైనటువంటి యొక్క కృష్ణనామాన్ని స్మరించుకుంటూ
1: started chanting God's name Krishna.
0: చేరాడు ద్వారకకు, చేరాడు సూరదాసు.
1: సూరదాస్ రీచ్డ్ ద్వారక.
0: ఒకనొక సమయం లోపల
1: at one time
0: కన్నులు తెలియనటువంటి పరిస్థితి లోపల
1: as he was blind
0: సూరదాస్ ద్వారకకు పోతూ ఒక పాడుబావిలో పడేటువంటి పరిస్థితి వచ్చింది.
1: At one time as he was proceeding to Dwaraka being totally blind he was about to fall into the well.
0: కృష్ణుడు ఒక గొల్ల పిల్లవాడు మరే వెంట వచ్చాడు.
1: As he chants the name of Krishna, Krishna appeared in the form of a young boy.
0: చేయి పట్టుకున్నాడు.
1: He caught hold of his hand.
0: ఎక్కడికి మీరు వెళ్ళాలి దాసుగారు?
1: This little boy asked, oh Dasu, where do you want to go?
0: నేను ద్వారక పోవాలి అన్నాడు.
1: ఓ బాయ్, ఐ వాంట్ గో టు ద్వారక.
0: నేను దారి చూపిస్తాను రమ్మని చెప్పాడు.
1: ద బాయ్ సెడ్ ఐ విల్ షో యూ ద వే.
0: సంతోషం అన్నాడు, చాలా ఆనందించాడు.
1: సో దాస్ సెడ్ ఓకే అండ్ హీ వాస్ వెరీ హ్యాపీ.
0: రాత్రి అయిపోయింది, నీవి ఛత్రంలో ఉంటుండు, రేపటి దినం నేను వచ్చి పిలుచుకుని పోతానన్నాడు ఈ యొక్క గొల్ల పిల్లవాడు.
1: కృష్ణ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బాయ్ సెట్, ఓ సార్ యూ లై డౌన్ ఇన్ దిస్ చౌల్ ట్రీ, టేక్ రెస్ట్ టు నైట్, ఐ వేక్ యూ అప్ టుమారో మార్నింగ్.
0: అయ్యో, నేను పోయిన తర్వాత తిరిగి వస్తావో రావో.
1: And Suradas was doubtful if the boy goes, he may return or not.
0: పోకూడదని గట్టిగా ప్రార్థించాడు.
1: సో హీ నెవర్ వాంటెడ్ ద బాయ్ టు గో.
0: అప్పుడు అతని ప్రార్థన కోసమని ఆ గొల్ల పిల్లవాడు నిలిచాడు.
1: ఇన్ రెస్పాన్స్ టు ద ప్రేయర్స్ ద బాయ్ స్టూడ్ దేర్ అండ్ రిమైన్
0: కలగొనే పండుకు.
1: అండ్ సూర్దాస్ వాంటెడ్ ద బాయ్ టు స్లీప్ బై హిస్ సైడ్. ఐ డోంట్ నో వెన్ యూ వుడ్ గెట్ అప్ అండ్ లీవ్.
0: కనుక నీ చేయి నా పైన వేసుకో.
1: హోల్డ్ యువర్ హ్యాండ్
0: ఆన్ మీ. నా చేయి నీ పైన వేసుకుంటాను.
1: అండ్ లెట్ మీ పుట్ మై హ్యాండ్ ఆన్ యూ.
0: తెలుస్తుంది.
1: ఐ విల్ నో వెన్ యూ గో.
0: కనుక నీకు కదలడానికి వీలు లేదన్న.
1: యూ కెనాట్ మూవ్ అబౌట్.
0: ఆ చేయి పైన వేసుకుని పండుకున్నాడు. ఆ స్పర్శ యొక్క ప్రభావం చేత అతనికి ఒక జ్ఞానం ఆవిర్భవించింది.
1: As the boy kept his hand on Suradas, because the effect of the divine touch, he could have awareness. Because of the touch, he is free from all the sins of the past lives.
0: తెల్లవారలేచి
1: he got up next morning.
0: సూరదాసు
1: said, సూరదాసు
0: నేనే కృష్ణుణ్ణి.
1: I am Krishna.
0: నేను నిన్ను దాకిచ్చి దారి చూపించే నిమిత్తమై
1: టు షో యూ ద పాత్.
0: నీ అజ్ఞానం దూరం గావించే నిమిత్తమై
1: టు డిస్పెల్ ఇగ్నోరెన్స్.
0: నేను ఇన్ని విధమైనటువంటి నాటకాలు ఆడుతూ వస్తున్నాను.
1: దిస్ ఈజ్ ఆల్ మై డ్రామా.
0: నీ కన్నులను ఇచ్చేదా?
1: షల్ ఐ గివ్ యూ ఐస్, రెస్టోర్ యువర్ సైట్
0: అని ఒక్కతూరి కన్నులను త్రాకాడు.
1: At a moment he touched both the eyes. Immediately his sight is restored.
0: కృష్ణుని చూచాడు.
1: He saw Krishna.
0: కృష్ణ, ఇంక నాకు ఈ కన్నులు అక్కర్లేదు.
1: Krishna, I have seen you. I don't want eyes anymore.
0: నిన్ను చూసిన కన్నులు ఇంకొకరిని చూడనిక.
1: I have seen you with these eyes. I don't want to see anybody.
0: నీ కన్నులు తీసుకుని పో, ప్రపంచంలో సంచరించు.
1: And Krishna said, go around the world with the eyes I have given you now.
0: ఎందుకోసం ఈ కన్నులు?
1: Why these eyes?
0: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నేరలైరి.
1: దోస్ పీపుల్ హ్యావ్ ఐస్.
0: ఎంతమంది కన్నులు లేవు?
1: మెనీ పీపుల్.
0: వాళ్ళంతా నీ మూర్తిని చూస్తున్నారా?
1: మెనీ మెనీ పీపుల్ హ్యావ్ దిస్ ఐస్. డూ దే లుక్ ఎట్ గాడ్?
0: నాకు ఇంతే చాలు.
1: ఐ హావ్ సీన్ యూ, దాట్ ఈస్ ఎనఫ్ మై లార్డ్.
0: చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీగాన మాలింప నేరరైరి.
1: మెనీ పీపుల్ హ్యావ్ ఇయర్స్ బట్ దే హ్యావ్ నాట్ బీన్ ఫార్చునేట్ ఎనఫ్ టు లిసన్ టు ది మెలోడియస్ మ్యూజిక్ ఆఫ్ గాడ్.
0: ఈ చెవులు ఈ కనులు నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ దీస్ ఐస్ అండ్ ఇయర్స్.
0: నాకు జ్ఞాన చెవునిచ్చి.
1: ఐ వాంట్ ది ఐ ఆఫ్ విజ్డమ్
0: అని చెప్పేటప్పటికి కృష్ణుడు అతని యొక్క తల పైన చేయి పెట్టాడు.
1: దెన్ కృష్ణ కెప్ట్ హిస్ హ్యాండ్ ఆన్ ది హెడ్ ఆఫ్ సూరదాస్.
0: అతని యొక్క ప్రాణం కృష్ణుడిలో ఏకమైపోయింది.
1: అండ్ ది లైఫ్ ఆఫ్ సూరదాస్ మర్జ్డ్ ఇన్ కృష్ణ దెన్.
0: కనుక ఏ సమయంలో ఎక్కడ ఏ పరిస్థితిలో ఏ మార్గం లోపల భగవంతుడు అనుగ్రహిస్తాడో ఎవరు చెప్పలేరు.
1: వేర్ వెన్ వాట్ వై హౌ గాడ్ బ్లెస్సెస్ యూ నో వన్ కెన్ డిసైడ్.
0: ఎల్లప్పుడూ నీవు సిద్ధంగా ఉంటుండు.
1: Chanting his glory, be ever ready.
0: ఏమి జరిగినా కూడా నీ భగవంతుని యొక్క లీలలే అని భావించు.
1: Consider that everything is God's play, whatever that happens in his world.
0: ఒక అబ్బాయి చెప్పాడు, రాజుకు వేలు తెగింది.
1: This boy said, now he, a king got his finger cut.
0: తెగిన తక్షణమే మంత్రి చూచాడు.
1: It was watched by minister.
0: మహారాజా, it is good for you అన్నాడు.
1: The minister said, oh king, it's good for you.
0: ఈనాడు వేలు పోతే నాకు మంచిదంటున్నావు, రేపటిదాన్ని నా తల పోతే కూడా నీకు మంచిదంటావు.
1: అండ్ ది కింగ్ సెడ్ వాట్ ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ ఐ లాస్ట్ ద ఫింగర్ యు సే యు మే సే టుమారో ఐ యామ్ బిహెడెడ్ ఐ డోంట్ వాంట్ దిస్ మినిస్టర్ ఇన్ మై కోర్ట్.
0: ఇతన్ని జైల్లో పెట్టండి అన్నాడు.
1: అండ్ దెన్ హీ వాంటెడ్ ద మినిస్టర్ టు బి ఇంప్రిజన్.
0: ఆ మినిస్టర్ నవ్వుతూ ప్రభుకు నమస్కారం చేసుకుని, ప్రభుజీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు.
1: ద మినిస్టర్ స్మైలింగ్లీ పేయింగ్ హిస్ ట్రిబ్యూట్ సెడ్ దిస్ ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: భగవంతుడు ఏది చేసినప్పటికీ మంచిదే కానీ చెడ్డదిగా ఉంటుండదు.
1: వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్ నథింగ్ బ్యాడ్.
0: పవిత్రుడు
1: గాడ్ ఈస్ సీక్రెట్.
0: భగవంతుడు నిర్మలుడు.
1: గాడ్ ఈస్ ప్యూర్.
0: భగవంతుడు నిస్వార్థుడు.
1: గాడ్ ఈస్ సెల్ఫ్లెస్.
0: అలాంటి నిస్వార్థుడైనటువంటి భగవంతుడు ఏది చేసినా ఇతరుల మంచి కోసమే కానీ తన కోసం కాదు కదా.
1: దట్ సెల్ఫ్లెస్ గాడ్ డస్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ ఇంట్రెస్ట్.
0: విశ్వసించి ఏది చేసినా నా మంచి కోసమే అనేటువంటి నమ్మకాన్ని మనం బలపరచుకోవాలి.
1: విత్ దట్ ప్రిన్సిపల్ బిహైండ్ వీ షుడ్ టేక్ ఇట్ దట్ వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
0: కనుక
1: సో
0: భగవంతుని విషయంలో ఇది అది అనేటువంటి లెక్క చేయనక్కర్లేదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివైన్ వీ షుడ్ నాట్ స్ప్రెడ్ అవర్ థాట్స్.
0: ఈ స్థానము ఆ స్థానం అని వెతకనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ హిమ్ హియర్ అండ్ దేర్.
0: ఎందుకు వెతుకుతున్నావు నీవు?
1: వై డు యు సర్చ్ ఫర్ గాడ్?
0: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ ప్రతి పుష్పమునికై ప్రీతి ఏనా.
1: వెన్ యూ హ్యావ్ గాట్ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ బై అట్ ది బ్యాక్ యార్డ్ వై ఆర్ ఇన్ సచ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఎల్స్వేర్.
0: కనుక ఇంకొక పుష్పాన్ని మనం కొరనక్కర్లేదు.
1: వై డూ కల్పవృక్షమే
0: మన దగ్గర ఉంటుండాలి.
1: యూ హ్యావ్ గాట్ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ అట్ యువర్ కోర్ట్.
0: ఇలాంటి ప్రేమ చేత మనం భగవంతుని ఏకాత్మతో మనం విశ్వసించాలి.
1: Through love, we should have full faith in God with the principle of unity or oneness.
0: Prema bhavani atani paina prabhinpa cheyali.
1: We should allow the thoughts of love flow towards God.
0: అప్పుడే భగవంతుని ప్రేమ కూడా మన యందు లభిస్తుంది.
1: Then we will enjoy the divine love within.
0: నేను మాత్రం భగవంతుని ప్రేమిస్తున్నాను కానీ భగవంతుడు ప్రేమిస్తున్నాడో లేదు అనేటువంటి సందేహంలో మీరు మునగనక్కర్లేదు.
1: I say I love God, but I doubt whether God loves me or not.
0: నీవు నిజంగా రిజిస్టర్ లెటర్ ఏకి నీ ఫ్రెండ్ కు రాస్తే,
1: if you post a register letter to your friend,
0: అతనికి చేరిందా లేదా అనేటువంటి గుర్తు నీకు ఎట్లా తెలుస్తుంది?
1: How do you know whether the letter is received or not?
0: Acknowledgement నీకు వాపస్ వస్తుంది.
1: You should get back the acknowledgement receipt.
0: ఈ acknowledgement వచ్చినప్పుడే అతనికి చేరింది అని నీకు.
1: When you get the acknowledgement receipt, it means your letter reached.
0: Acknowledgement ఎప్పుడు రాలేదు, ఆ ఖబర్ చేరలేదు.
1: That day the acknowledgement receipt is not received, it means letter has not been received.
0: కనుకనే భగవంతుడు నీపైన ప్రేమించినప్పుడే నీ ప్రేమ భగవంతుడికి చేరింది.
1: God also should love you. It means your love reached God.
0: నీ ప్రేమ ఎట్టిదో అట్టిదో ఇట్టిదో తెలియదు.
1: You don't know what sort of love you have.
0: కానీ మంచి ప్రేమగా ఉన్నప్పుడు తక్షణమే అతని ప్రేమ నీపైన ప్రసరిస్తుంది.
1: When your love is pure, God's love flow towards you.
0: కనుకనే భగవంతుని ప్రేమ మనపైన వచ్చిందా లేదా అనేటువంటి దీనికి మనం వేచి ఉండాలి. కానీ నీ ప్రేమ నాకు దండిగా ప్రేమ ఉందని నీవు ఆపోహిస్తే ప్రయోజనం లేదు.
1: Never be carried away with the feeling that I love God, wait and long for the divine love to be showered on you. At all periods of time,
0: దైవాన్ని చింతించండి.
1: Think of God.
0: నామస్మరణ చేత,
1: through chanting,
0: నామయైన రూపం మనకు ప్రాప్తిస్తుంది.
1: You'll have the very form of God manifesting in front of you.
0: హరే

0: విశ్రమించక నాతోడ వెడలి రెండు, విశ్రమించక నాతోడ వెడలి రెండు, సత్యమిదియని తెలుపుదు సంతసముగా, సత్యమిదియని తెలుపుదు సత్యమిదియని తెలుపుదు సంబరముగా.
1: Seeing this ephemeral apparent world, never think that it is permanent and true. Do not sleep, don't be in slumber. Follow me, walk with me. I'll show you the path of truth in all happiness and joy.
0: Vidyarthula,
1: students,
0: Bharatiya charitrayam పవిత్రము అంతై కూడను సంస్కృతిపై ఆధారపడి ఉంటున్నది.
1: ద హిస్టరీ అండ్ ద సీక్రెట్నెస్ ఆఫ్ భారత్ దే ఆల్ డిపెండ్ ఆన్ ది కల్చర్.
0: వేదశాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణములన్నీ కూడను ఈ సంస్కృతిపైననే ఆధారపడి ఉన్నది.
1: ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ దిస్ ల్యాండ్ ద వేదాస్ the itihasas and other all shastras,
0: bharatiya samskruti samskrutam pai aadharapadi unnadi.
1: Samskruti, the culture, is based on samskruta, the Sanskrit.
0: Prachina kalamu nundi prati palleyandu kudanu samskrutamune vaadukunetundi vaaru.
1: In ancient times in Bharat, in every village, Sanskrit was the spoken language.
0: ప్రతి మానవుడు కూడాను ఒకరినొకరు క్షేమ సమాచారంలో ప్రశ్నించే సమయం నందు కూడాను సంస్కృత భాషనే ఉచ్చరించేవారు.
1: దే యూజ్డ్ సంస్కృత్ ఇన్ ద రెగ్యులర్ కన్వర్సేషన్స్.
0: వీధి నాటకములందు కూడాను సంస్కృత పదములే ఉపయోగించేటువంటి వారు.
1: దే మేడ్ యూజ్ ఆఫ్ సంస్కృత్ అండ్ సంస్కృత్ వర్డ్స్ ఇన్ ఆల్ దేర్ డ్రామాస్.
0: అర్థము తెలియకపోయినప్పటికీ ఆ సంస్కృత పదములు ఎందు ఉండేటువంటి యొక్క మాధుర్యము ఇట్టిది అట్టిది అని ఎవరినూ వర్ణించలేకపోయారు.
1: దో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ సంస్కృత్ వర్డ్ మే నాట్ బీ నోన్ బట్ ద స్వీట్నెస్ యాజ్ వీ హియర్ ఇట్ ఇట్స్
0: ద్రౌపది వస్త్రాపహరణమని వీధి నాటకం ఆడుతున్న సమయం లోపల ఒక జవాను అక్కడ ఉండేటువంటి వాడు సూతుడు అని అతనికి పేరు.
1: As a play was staged, there is one associate standing there.
0: వేషము ఆ స్టేజ్కి వచ్చినప్పటికీ ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకోసం వచ్చారు అని ప్రశ్నించేటువంటి ఒక పని ఆ సూతకుంది.
1: The first one present there, the sutaka, asks any actor that gets onto the dais the details, who he is and the role he plays.
0: మొట్టమొదట ధర్మరాజు ఆ స్టేజ్ లో ప్రవేశించాడు.
1: ఫస్ట్ ధర్మరాజు స్టెప్ డౌన్.
0: సూతుడు ప్రశ్నించాడు.
1: సూతుడు ఆస్క్డ్
0: ఎవరండి మీరు,
1: హూ ఆర్ యూ,
0: ఎందుకు వచ్చారు,
1: వై హావ్ యూ కమ్,
0: ఎక్కడి నుంచి వచ్చారు,
1: వేర్ డు యూ కమ్ ఫ్రమ్
0: అని అడిగేటప్పటికీ,
1: వెన్ హీ ఆస్క్ దీస్ క్వశ్చన్స్,
0: అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజపటాంచిత సింధురద్వార సంబదమదగంధ కందరంబెత్తిన ధర్మరాజరి ఎరుంగవ సూత సూతకుల నేత అని జవాబిచ్చాడు. అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ ధర్మరాజుకు ఇన్ని విధములైనటువంటి టైటిల్స్ అంతా ఉన్నాయి.
1: ధర్మజ హ్యాస్ సో మెనీ టైటిల్స్.
0: అధభ్ర శుభ్ర విభ్ర అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజపటాంచిత సింధురద్వార సమదమదగంధ కందరంబెత్తిన ధర్మరాజుని ఎరుంగవ సూత సూతకుల నేత. నా ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడాను త్రికాలములు ఎందు కూడాను ఎట్టి బాధలు ఎందైనా ఎట్టి కష్టములు ఎంతైనా, ఎట్టి దుఃఖములు ఎంతైనా, నేను సత్యమునే పలికేటువంటి వాడును. నా పేరు ధర్మజుడు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఎట్ ఆల్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఐ ఆల్వేస్ హోల్డ్ ఆన్ టు ట్రూత్. మై నేమ్ ఇస్ ధర్మజ.
0: ధర్మము మొట్టమొదట స్టేజ్కి ప్రవేశించింది.
1: Therefore, it is dharma that has stepped onto the stage first time.
0: ప్రపంచమే ఒక వేదిక.
1: The whole world is a stage.
0: మాయనే ఇక్కడ సూతుడు. మాయనే సూతుడు.
1: And this maya illusion is సూతుడు.
0: ఆ వచ్చినటువంటి వ్యక్తిని ప్రశ్నిస్తుంది.
1: And this maya illusion questions.
0: కనుకనే ఆ ధర్మం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క శక్తులతో, ఇన్ని విధమైనటువంటి యొక్క బహుమతులతో జగత్ వ్యాప్తిని గావించి ప్రతి వ్యక్తి యందు కూడాను ధర్మము ప్రవేశించి అధర్మమును నిర్మూలం గావించి సత్యమార్గములో ప్రజలను నడిపించేటువంటి యొక్క స్వరూపమే ఈ ధర్మం యొక్క స్వరూపం.
1: Therefore it is dharma that steps on to the dais, playing the first role, showing its power and capacities, so that man may tread along the path of dharma and truth.
0: అట్టి ధర్మము ప్రాచీనమైన యొక్క వేద ప్రశ్నమును సత్యం వద ధర్మం చెర అని ప్రత్యేకంగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: Therefore it was taught specially in those times that one should speak truth and follow dharma.
0: నాయన, ఈ జగత్తునందు ఏమైనా నీవు మర్చవచ్చును కాని, ఏమైనా నీవు వదలవచ్చును కాని, సత్యమును ధర్మమును వదలవద్దు. సత్యమును పలుకు, ధర్మమును ఆచరించు.
1: యు మే ఫర్గెట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, యు మే డ్రాప్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ హోల్డ్ ఆన్ టు ట్రూత్, ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
0: ఈ వేదమైనటువంటి యొక్క పలుకులు ఎంతమంది నడుచుకుంటున్నారు, ఎంతమంది దీన్ని పాటిస్తున్నారు?
1: హౌ మెనీ ఫాలో దిస్ పాత్, హౌ మెనీ అబ్జర్వ్ దిస్ ప్రిన్సిపల్.
0: ఈ సత్యము ధర్మము మనసు నుంచి వచ్చేటువంటివి కాదు.
1: సత్య అండ్ ధర్మ ఆర్ నాట్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ద మైండ్.
0: హృదయా, బుద్ధి యొక్క కంపాషన్, కరుణ చేతనే ఇవి ఆవిర్భవించేటువంటివి.
1: సత్య అండ్ ధర్మ ది ఆర్ బోర్న్ బికాస్ ఆఫ్ ద కైండ్నెస్ ఆఫ్ బుద్ధి ఆర్ ఇంటెలెక్ట్.
0: కర్మముల చేత వర్ధిల్లేటువంటివి కాదు.
1: They cannot be fostered by action.
0: Kanuka ivi hrudayam nundi aavirbhavinchali.
1: Therefore they must arise from one's own heart.
0: Madhya margamlo prakruti yokka bhavamunu puraskarinchukoni abhyasamunu chesukuneetundi kaadu.
1: You cannot get them by practicing in this world in the halfway.
0: Duradrishtavashattu,
1: unfortunately,
0: ee naati manavudu buddhini vismarinchutunnadu.
1: Man has forgotten his intellect.
0: హృదయాన్ని మర్చిపోతున్నాడు.
1: He has forgotten his heart.
0: మనసునే లక్ష్యం నందుంచుకుంటున్నాడు.
1: He centers his
0: మనసును అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: He wants to follow his mind.
0: మనసును ఆధారముగా కొన్న మానవుండు.
1: The man who goes by his mind,
0: పశువు కంటెను హీనమై పతనమగును.
1: హీ విల్ రూయిన్ హిమ్సెల్ఫ్ మచ్ వర్స్ దెన్ ఎన్ ఎనిమల్.
0: బుద్ధినాధారముగా కొన్న బుధజనుండు.
1: ఎన్ ఇంటెలిజెంట్ వన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్.
0: పశుపతిగా మారునని పల్కే పర్తి విభుడు.
1: ద లార్డ్ ఆఫ్ పర్తి సేస్ ద వన్ ఇంటెలిజెంట్ పర్సన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్
0: పశుపతి ట్రాన్స్ఫార్మ్ ఇంటు పల్కే పర్తి విభుడు.
1: The Lord of Parthi says that an intelligent one who follows the intellect would be Pashupati or divine.
0: మానవుండు. ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక సంకల్పం ప్రారంభమైన తక్షణమే యాక్షన్.
1: Today what happens is everyone as thought starts there, he resorts to action.
0: అది మనసు యొక్క లక్షణము.
1: That is the quality of the mind.
0: దీనిని లక్షణం అని చెప్పకూడదు, అవలక్షణం.
1: You cannot call it quality, it's weakness.
0: Thoughts vachina tachaname action lo pravesha pettakoodu.
1: You should not resort to action the moment thought arises.
0: Tachaname adi buddhiki andinchali.
1: You should pass it on to intellect.
0: Akkada buddhi nirnaya shakti chestundi.
1: Their intellect discriminates.
0: Nityanitya vishaya parisilana salputundi.
1: It examines what is transient and permanent.
0: Is it right or wrong?
1: It discriminates between is it right or wrong, good or bad.
0: Aa vicharana cheyatam chetane మానవుడు సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తాడు.
1: As he exercises this discrimination, he treads along the right path.
0: సమస్త పంచభూతములకును నిలయము ఆకాశం.
1: For all the five elements, the central space, the central one is
0: ఆకాశమునగా శబ్దమునకు నిలయము.
1: Means it's the center for all the sound.
0: ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from does it come?
0: శబ్ద బ్రహ్మమయీ,
1: ద సౌండ్
0: చరాచరమయీ,
1: ద మొబైల్ అండ్ ఇమొబైల్
0: జ్యోతిర్మయీ, వాంగ్మయీ
1: లైట్ స్పీచ్,
0: నిత్యానందమయీ
1: ఎటర్నల్ బ్లెస్,
0: పరాత్పరమయీ
1: డివైన్,
0: మాయామయీ శ్రీమయీ
1: ఇల్యూషన్, ద వెల్.
0: ఇవన్నీ కూడాను శబ్దం నుండి ప్రారంభమైనటువంటివి.
1: దే ఆల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సౌండ్.
0: ఈ శబ్దం ఎక్కడి నుంచి?
1: శబ్ద
0: బ్రహ్మమయీ, బ్రహ్మము నుంచి శబ్దం ప్రారంభమైంది.
1: ది సౌండ్ కేమ్ ఫ్రమ్ బ్రహ్మం.
0: ఈ శబ్దం నుండి ఆత్మ ప్రారంభమైంది.
1: దెన్ దేర్ కమ్స్ ది ఆత్మ, ది స్పిరిట్.
0: ఆత్మ నుండి మనసు పుట్టింది.
1: మైండ్ ఇస్ బాండ్ టు దిస్ ఆత్మ.
0: మైండ్ నుండి వాక్ పుట్టింది.
1: అండ్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆర్ ద స్పీచ్ దట్స్ బోర్న్.
0: వాక్ తర్వాతనే యాక్షన్ జరిగింది.
1: అండ్ దేర్ ఆఫ్టర్ యాక్షన్.
0: కనుకనే ఆత్మకు మొదటి పుత్రుడు మైండ్.
1: దేర్ ఫోర్ మైండ్ ఈస్ ది ఫస్ట్ సన్ ఆఫ్ ఆత్మ, ది స్పిరిట్.
0: మైండ్ పుత్రుడే వాక్.
1: అండ్ దిస్ వర్డ్ ఆర్ ద టాక్
0: ఈ వాక్ ఆత్మకు గ్రాండ్ సన్.
1: Therefore, the speech faculty is the grandson of this Atma.
0: ఈ వాక్కునకు క్రియ great grandson.
1: And therefore, the action క్రియ is great grandson.
0: కనుక మన క్రియ, మన వాక్కు, మన మనసు, మన ఆత్మ ఒక్క family.
1: And therefore, the action and the speech faculty, mind and the spirit belong to the same family.
0: మైండ్ అనేటువంటి దానికి కేవలము అనేక విధమైనటువంటి యొక్క ఉపమానములు చెప్తుంటారు, కానీ చాలా పొరపాటు.
1: They compare the mind in varied ways, but it's a mistake.
0: Atma yokka swabhavamune akkada undali.
1: The mind should have the same traits of that of Atma.
0: Atma putra namam si.
1: It is Atma that takes the form.
0: Atmane tana kumarunu swarupamlo uddhavistunnadu jagatthundu.
1: It is Atma that takes the form of his own
0: Tandri
1: son.
0: Tandriye kumarunu swarupamlo uddhavistunnadu.
1: It is the father who takes the form of his own son.
0: Kabatti Atmaku డైరెక్ట్ గా వచ్చినటువంటి కుమారుడు మనస్సు.
1: దేర్ఫోర్ ద మైండ్ ఇస్ ద ఫస్ట్ సన్ ఆఫ్ ఆత్మ.
0: కనుక మైండ్ ను ఇంత నీచంగా మనం ఉపయోగించరాదు.
1: సో వీ షుడ్ నెవర్ మేక్ అవర్ మైండ్ బ్యాడ్.
0: ఇష్టం వచ్చినట్టుగా దానిని ప్రవేశపెట్టరాదు.
1: వీ షుడ్ నాట్ అలవ్ ఇట్ టు వేవర్.
0: దృశ్యములంతా చూస్తుంది.
1: ఇట్ వాచెస్ ద సినారియో.
0: శబ్దములంతా వింటుంది.
1: ఇట్ లిసన్స్ టు ఆల్.
0: కానీ దానికి ఒక్క స్వరూపం లేదు.
1: బట్ ఇట్ హాస్ నో ఫార్మ్ యాజ్ సచ్.
0: ఫార్మ్ లేదు కానీ సర్వకర్మను మనసే ఆచరింపజేస్తుంది.
1: దో మైండ్ హ్యాస్ నో ఫార్మ్ యాజ్ సచ్ బట్ ఇట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ యాక్షన్.
0: అయితే కనిపించే సమస్త దృశ్యమును కూడాను ఉపయోగించవలసినటువంటివే కదా, దీనిని త్యజించవలసింది కాదని మీరు భ్రమించవచ్చు.
1: యు మే బి హ్యావింగ్ ఎ ఫీలింగ్ దట్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ దట్ యు సీ విత్ ది ఫిజికల్ ఐ మస్ట్ బి మేడ్ యూజ్ ఆఫ్.
0: మూడు స్థానములు ఉంటున్నవి.
1: బట్ దేర్ ఆర్ త్రీ పొజిషన్స్.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తులు,
1: ద వేకింగ్ స్టేట్, ద డ్రీమింగ్ స్టేట్ అండ్ ద డీప్ స్లీప్.
0: విశ్వుడు జాగ్రత్త.
1: ద విశ్వుడు ఇస్ ది వేకింగ్ స్టేట్.
0: ఆ విశ్వుని యొక్క స్వరూపం అనగా అనేక రూపనామములతో కూడినటువంటిది.
1: విశ్వుడు ద వేకింగ్ స్టేట్ ఇస్ ఫుల్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: ఇంకా ప్రాజ్ఞుడు
1: సెకండ్
0: స్టేట్, నిద్రావస్థ, స్వప్నావస్థ.
1: The second state is prajnudu, the dreaming state.
0: ee prajnudu anetundi dani kudanu ee vishudu anetundi mind e aneka sankalpam tho roopandipa chestadu.
1: It is the mind, the vishudu, who is responsible for all the thought process.
0: Neeku nidra vachindi.
1: You sleep.
0: Aa nidra lopana neevu Bombay pattanam cheravu.
1: There in your dream you reached Bombay.
0: అక్కడ అన్ని రకమైనటువంటి ఒక అనుభూతులు నీవు పొందావు.
1: యు హాడ్ వేరీడ్ ఎక్స్‌పీరియన్సెస్.
0: తల్లిదండ్రులను చూచావు.
1: యు సా యువర్ పేరెంట్స్.
0: ఫ్రెండ్స్ ని చూచావు.
1: మెట్ యువర్ ఫ్రెండ్స్.
0: అన్ని విధాలా ఆనందించావు.
1: యు ఆర్ హ్యాపీ.
0: కానీ ఇంత జన్మందిని ఏది సృష్టించింది?
1: What is that created all this?
0: Mind.
1: It is the very mind that
0: Nindu srishtinchindi.
1: It created you also.
0: Ee prayanani srishtinchindi.
1: A travel.
0: Bombay ni srishtinchindi.
1: Bombay.
0: Talidandrulu srishtinchindi.
1: Parents.
0: Mitrulu srishtinchindi.
1: Friends.
0: Samasta bazaarlu kuda srishtinchindi.
1: And the mind created all streets that you walked around.
0: Aithe srishtinchindi maatrame kaani anubhavinchatam ledu.
1: Mind created but it has not experienced.
0: Kalalo chuchina నిద్దెను మేడలు కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ ద మ్యాన్షన్స్ అండ్ ప్యాలెసెస్ దట్ యు ఫైండ్ దేర్ ఇన్ ద డ్రీమ్ యూ డోంట్ ఫైండ్ దెమ్ యాజ్ యూ ఓపెన్ యువర్ ఐస్.
0: చూచావు బొంబాయిలు అంతా కూడా మెరీన్ డ్రైవింగ్ కూడా చూచావు.
1: దేర్ యూ హావ్ సీన్ ద మెరైన్ డ్రైవ్ దేర్ ఇన్ బాంబే.
0: కానీ తెల్లవారేటప్పటికీ ఏ దృశ్యము లేదు.
1: నెక్స్ట్ మార్నింగ్ యాజ్ యూ ఓపెన్ యువర్ ఐ యూ డోంట్ ఫైండ్ ఎనీ.
0: శివాజీ పార్క్ లో పోయి నువ్వు ఆటలంతా చూచావు.
1: You have seen all kinds of sports
0: there. కానీ తెల్లవారు లేచేటప్పటికి నీకు అవొక్కటి కనిపించడం లేదు.
1: Next morning you get up, you don't find anything. You
0: Kali temple road లోపల పోయి ధర్మక్షేత్రాన్ని కూడా చూచావు.
1: You have seen that ధర్మక్షేత్ర, the great center there in Bombay.
0: కానీ తెల్లవారు లేచేటప్పటికి ప్రశాంతి నిలయంలోనే ఉన్నావు.
1: The moment you get up next morning, you find yourself in ప్రశాంతి నిలయం.
0: ఈ చూచింది ఎవరు?
1: Who saw that?
0: ఈ అనుభవించింది ఎవరు?
1: Who experienced?
0: అనుభవింప చేసింది ఎవరు?
1: Who made you experience?
0: అంతా మనసే.
1: Everything is the act of the mind.
0: కనుకనే ఇది అనేక రకములైనటువంటి ఒక నాటకం నాడిస్తుంది.
1: ఇట్ ప్లేస్ ఆల్ టైప్స్ ఆఫ్ డ్రామా.
0: కనుక మనము చేసినవి చూచినవి అన్ని కూడాను దృశ్యకల్పితమైనటువంటివి కానీ హృదయ సంబంధమైనటువంటివి కాదు.
1: సో ఆల్ దట్ యు హావ్ డన్, ఆల్ దట్ యు హావ్ సీన్, దే ఆర్ ఓన్లీ జస్ట్ మేడ్ బై ద మైండ్ బట్ నాట్ ఆఫ్ యువర్ ఓన్.
0: చూచేది వేరు.
1: వాట్ ఈస్ దట్?
0: చేసేది వేరు.
1: వాట్
0: చదివేది వేరు.
1: వాట్ ఈస్ స్టడీ ఇస్ డిఫరెంట్.
0: స్టడీ వేరు.
1: స్టడీ ఇస్ డిఫరెంట్.
0: కానీ చేసేది వేరు.
1: బట్ వాట్ యు డూ ఇస్ ఆల్ టుగెదర్.
0: విద్యార్థులు ఇక్కడ ఉన్నారు.
1: స్టూడెంట్స్ ఆర్ హియర్.
0: మీ టెక్స్ట్ బుక్స్ అంతా చదువుతున్నారు.
1: యు రీడ్ యువర్ టెక్స్ట్ బుక్స్.
0: మీ యొక్క అధ్యాపకులంతా మీకు చక్కగా బోధిస్తున్నారు.
1: టీచర్స్ టీచ్ యూ వెల్.
0: కానీ డిగ్రీని తీసుకుంటున్నారు.
1: యు రిసీవ్ యువర్ డిగ్రీ.
0: ఉద్యోగం లభిస్తుంటాది.
1: యు గెట్ ద జాబ్.
0: ఉద్యోగంలో ప్రవేశించావు.
1: యు టేక్ ఇట్.
0: కానీ నీవు చదివినవి ఆ ఉద్యోగంలో ఏ ఉపయోగపెడుతున్నావు?
1: టు వాట్ ఎక్స్టెంట్ యు మేక్ యూజ్ ఆఫ్ దట్ వాట్ యు స్టడీ?
0: ఏమాత్రం కూడా ఇక్కడ చదివినవి అక్కడ ఉద్యోగంలో ఉపయోగపెట్టడం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ యు స్టడీ హియర్ దేర్ ఇన్ ద జాబ్.
0: ఎందుకు ఈ చదువులు?
1: వై దిస్ స్టడీ?
0: చదివినటువంటివి సమాజం లోపల వినియోగించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ కెపాసిటీ టు మేక్ యూజ్ ఆఫ్ యువర్ స్టడీస్ వాట్ యు స్టడీడ్ హియర్ టు రెండర్ సర్వీస్ ఇన్ సొసైటీ.
0: కేవలం ఏదో సర్వీస్ చిక్కింది.
1: You secure a job.
0: నా పొట్ట నిండుతుంది.
1: I fill my belly.
0: కేవలం కుటుంబం జరుగుతుంది.
1: I maintain family.
0: జీవితం వెళ్ళిపోతుంటాది.
1: I carry out my living.
0: ఇంకే చాలనుకుంటున్నాం.
1: You are satisfied with that.
0: ఏ వ్యక్తి అయినా కూడాను నేను చదివినది ఏమిటి? ఆ ఉద్యోగంలో ఏ ఉపయోగపెడుతున్నా?
1: To what extent you make use of that what you study?
0: ఏమాత్రం కూడాను ఇక్కడ చదివినవి అక్కడ ఉద్యోగంలో ఉపయోగపెట్టడం లేదు.
1: You are not making use of anything.

0: throughout my living.
1: చేయాలనుకుంటున్నాము.
0: యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్.
1: ఏ వ్యక్తి అయినా కూడాను.
0: ఎనీ పర్సన్.
1: నేను చదివినది ఏమిటి?
0: What is it I study?
1: నేను చేసేది ఏమిటి?
0: What job I do?
1: ఈ చదువు వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: What is the result of my studies?
1: అనేటువంటి యొక్క సత్యాన్ని ఎవ్వడు కూడాను విచారించడానికి ప్రయత్నించడం లేదు.
0: No one investigating to understand this truth.
1: కనుకనే చదివినటువంటిది ఎక్కడ పెట్టాలి? సమాజం లోపల, సంఘం లోపల, మనం జన్మించినటువంటి యొక్క సమాజంలో దీనిని తగినటువంటి రీతిగా ఉపయోగపెట్టాలి.
0: Therefore, all that we have studied must be fully made use of as we render service to the society where you are born.
1: వంట వండినావు.
0: You just cooked it there in the kitchen.
1: అన్ని చక్కగా మంచి టేస్ట్ గానే ఉంటున్నాయి.
0: All items are delicious.
1: కానీ ఎన్నో విధమైనటువంటి రకమైనటువంటి వంటలు వండావు.
0: So many preparations are made.
1: కానీ
0: but
1: దానిని తెచ్చి డైనింగ్ హాల్ లోపల వచ్చినటువంటి గెస్ట్ కు మనం వడ్డించినప్పుడు కదా దీనివల్ల దీనికి ఫలితం లభిస్తుంది.
0: ది యాక్చువల్ రిజల్ట్ విల్ బి నోన్ ఇఫ్ ఓన్లీ వెన్ దీస్ డెలీషియస్ ఐటమ్స్ ఆర్ బ్రాట్ ఫ్రమ్ ద కిచెన్ అండ్ సర్వ్ టు ద గెస్ట్ ఆన్ ద డైనింగ్ టేబుల్.
1: వంట రూమ్ లో చేసినటువంటి వంట రూమ్ లోనే పెట్టి
0: ఇఫ్ ది ప్రిపరేషన్స్ ఆర్ దేర్ ఇన్ ద కిచెన్
1: వచ్చిన గెస్ట్ అంతా కూడా హోటల్ కు తీసుకుని పోతే వంట ఎందుకు చేయించాలి?
0: ఇఫ్ యూ టేక్ ఎస్కార్ట్ గెస్ట్ టు a hotel, what for all the preparations?
1: ఈ చేసిన వంట ఏమి ప్రయోజనము?
0: What is the use of all the preparations made?
1: ఎంత నిరుపయోగము.
0: It's all useless.
1: కనుకనే అదే విధంగానే మనం తెలుసుకున్నటువంటి మంచి విషయములు,
0: all the things we have known,
1: మనం అనుభవించినటువంటి మంచి విషయములు,
0: all good things we experience,
1: మనసులో ప్రింట్ అయిపోవాలి,
0: must be imprinted on our mind.
1: అది ఏ ఒకానొక సమయం లోపల,
0: this at one time,
1: మెసేజ్ తీసుకుని వచ్చాడు కృష్ణు నుంచి గోపికల దగ్గరికి ఉద్ధవుడు.
0: ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ టు గోపికాస్.
1: కానీ ఆ మెసేజ్ ని ఎవ్వరికి అందించడానికి వీలు కాకపోయింది.
0: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు హ్యాండ్ ఓవర్ దిస్ మెసేజ్ టు ఎనీ వన్.
1: గోకులములో ఉండినటువంటి గోపికలు, గోపాలులు కృష్ణుని యొక్క ప్రేమను మనసులో హత్తుకొని పోయినటువంటి వారు.
0: ద లవ్ ఆఫ్ కృష్ణ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్స్ ఆఫ్ అవర్ బాయ్స్.
1: ఉపనిషత్తులు, వేదాంతములు, యోగములు అన్ని తెలుసుకున్నటువంటి వాడు ఈ యొక్క బంటు.
0: ఉద్ధవ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ సీక్రెట్ టెస్ట్ అండ్ ఆల్సో యోగ శాస్త్ర.
1: ఉద్ధవుడు కృష్ణుడి దగ్గరనే చెప్పాడు, స్వామి చదువు సంధ్యలు లేనటువంటి వాడు మూర్ఖులు ఈ గోపికలు.
0: ఉద్ధవ సెడ్ ఓ స్వామి కృష్ణ ద గోపిక సర్ ఇల్లిటరేట్.
1: ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేరు.
0: దే డోంట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: అలాంటి వారికి తమరు ఆజ్ఞిస్తే నేను అక్కడికి పోయి ఒక యోగమును బోధింపజేసి తద్వారా తమ యొక్క సాక్షాత్ స్వరూపాన్ని వాళ్ళకి తప్పక కలిగించేస్తానున్నాడు.
0: ఓ లార్డ్ ఇఫ్ యూ పర్మిట్ మీ ఐ విల్ గో ఓవర్ దేర్ అండ్ టీచ్ దిస్ యోగ శాస్త్ర టు దోస్ గోపికస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: అయితే కృష్ణుడు పంపాడంటేనే ఆ గోపికలు వస్తారు, కానీ ఇంకెవరు పంపినారన్నారు రాడు.
0: గోపికస్ విల్ రెస్పాండ్ ఇఫ్ ఓన్లీ ఐఎమ్ సెంట్ బై యూ నాట్ బై ఎనీబడీ.
1: వాళ్ళకేమిటి, ఏ దేవుడు లేడు.
0: దే హ్యావ్ నో అదర్ గాడ్.
1: బ్రహ్మం వచ్చాడు, బ్రహ్మం మేము చూడలేదు.
0: Brahma appeared, they said, we have not
1: Vishnu
0: seen Brahma.
1: Mem chudaledu Vishnuunu.
0: Vishnu came, we have not seen him before.
1: Shivudu vachadu, mem chudaledu Shivudu.
0: Shiva, we never met him earlier.
1: Chudanatvandi dani paina ye reetiga mem lagnam gavinchedi maa manasu.
0: How can I concentrate my mind on that I have not met?
1: Okkade Krishnudu.
0: We have seen only one Krishna.
1: Atani yokka shakti samarthyamunu anubhavinchindedi aa okkan dwarane.
0: We could enjoy his power and capacity.
1: Kada maaku Krishnudu tappa anyam maaku akkarledu.
0: Excepting Krishna, we don't want anyone.
1: Kanukane Krishnuni ఎవరు పోయినప్పటికీ అలవ్ చేసేటువంటి వారు కాదు కృష్ణుడు యొక్క భక్తికి.
0: సో దే నెవర్ అలౌడ్ ఎనీవన్ ఎల్స్ టు స్టెప్ ఇన్ దేర్.
1: ఇంత చీటీ రాసివ్వండి, మీరు రాసిస్తే కానీ వారు నన్ను ప్రవేశపెడతారు, లేకపోతే నన్ను అక్కడ ప్రవేశింపచేయరు అన్నాడు.
0: ఉద్ధవ సెడ్ కృష్ణ గివ్ మీ ఎ స్మాల్ చిట్ సో దట్ ఐ విల్ బి పర్మిటెడ్ టు ఎంటర్.
1: రాసి ఇచ్చాడు.
0: హీ గేవ్ దట్ చిట్.
1: ప్రియమైన గోపికలారా,
0: డియర్ గోపికాస్,
1: నా మిత్రుడు పరమమిత్రుడైనటువంటి
0: మై ఇంటిమేట్ ఫ్రెండ్
1: ఉద్ధవుడు ఈ చీటిని తీసుకుని వస్తున్నాడు, అతని యొక్క ఆదేశాన్ని మీరు అనుసరించండి.
0: ద బేరర్ ఆఫ్ దిస్ చిట్ ఈస్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ ఉద్ధవ, ఫాలో హిస్ కమాండ్.
1: తెచ్చి చూపించారు.
0: హీ బ్రాట్ ఇట్ అండ్ హి షో.
1: కృష్ణుని యొక్క రథంలోనే వచ్చాడు ఈ ఉద్ధవుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ట్రావెల్డ్ ఇన్ ద సేమ్
1: క్యారియర్. మరింత మోసమైపోయింది.
0: సో దేవర్ డిసీవ్.
1: ఆ రథం వచ్చింది, యశోద ఇంటి ముందు నిలిచింది.
0: అండ్ ద చారియట్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
1: ఏ ఆహ్వానం లేకపోయినప్పటికీ గోపికలందరూ పరిగెత్తి వచ్చారు యశోద ఇంటికి.
0: థింకింగ్ దట్ కృష్ణ అరైవ్డ్ ఆల్ గోపికాస్ అసెంబ్లెడ్ దేర్.
1: కృష్ణుడు ఇక్కడ, కృష్ణుడు ఇక్కడ, కృష్ణుడు ఇక్కడ.
0: దే వర్ జస్ట్ వాచింగ్ వేర్ కృష్ణ ఇస్.
1: రాత్రింపగలు కన్నులు కాయలు కాచేటట్టుగా కూడా చూస్తూ చూస్తూ నిరాశపడ్డారు.

0: And night they were waiting and waiting for
1: him. మధురకు వెళ్ళినటువంటి కృష్ణుడు మరికి ఒక్క క్షణమైనా కూడాను బృందావనము రాలేదు.
0: The moment he has gone over there to Madura, he has not come back to Vrindavan.
1: నిరాశకు గురి అయ్యారు.
0: They were disappointed.
1: నిస్పృహను పొందారు.
0: They were frustrated.
1: ఏ విధమైనటువంటి యొక్క శక్తిని కోల్పోయారు.
0: They lost all their energy.
1: ఆనందంగా పరిగెత్తారు.
0: But however they were running in joy expecting Krishna.
1: చూపించారు చీటిని.
0: And the chit was shown to them. Uddhava has given the chit.
1: కృష్ణుడు పంపించాడు చీటిని అన్నారు.
0: This chit is given to me by Krishna.
1: ఒక గోపికి చెప్పింది.
0: One gopika said.
1: Uddhava. మేము గోపికలము పల్లపరుచులము.
0: We are gopikas, the village girls.
1: మాకు ఈ చదువులు సంధ్యలు మాకు రావు.
0: We don't have any formal education.
1: మా తల్లిదండ్రులు ఏ పాఠశాలకు మమ్మల్ని పంపలేదు.
0: We are not sent to any schooling by our parents.
1: ఓనామాలు కూడా మాకు తెలియదు.
0: We don't know any letters.
1: అంత మూర్ఖులమైనటువంటి మేము.
0: We are so foolish. We don't know.
1: దేంట్లో విద్యలో మాత్రమే మేము మూర్ఖులము.
0: We are fools only in matter of education.
1: ఆత్మ విద్య లోపల మేము అమరత్తులము.
0: But in spiritual knowledge we know everything.
1: అనేటప్పటికీ ఎవరైనా ఎంతో అంతో చదివిన వారు ఉంటే దీన్ని చూడండి అన్నారు.
0: ఇఫ్ దేర్ ఆర్ సంబడీ హూ నోస్ ఎట్లీస్ట్ సమ్ లెటర్స్ యూ మే గో త్రూ దిస్ చిట్ హీ సెడ్.
1: ఒక గర్ల్ కొంత అక్షరాలు తెలిసినటువంటి గర్ల్ ఉన్నది.
0: వన్ గర్ల్ నోస్ లెటర్స్ ది ఆల్ఫాబెట్స్.
1: ఆమెకు అందించాడు.
0: హీ పాస్డ్ ఆన్ ద చిట్ టు హర్.
1: ఆమె ముట్టలేదు.
0: షీ డిడ్ంట్ టచ్ ద చిట్.
1: ఉద్ధవ నీకు ఒక నమస్కారం.
0: ఉద్ధవ ఐ ఆఫర్ మై సెల్యూటేషన్స్ టు యూ.
1: ఎందువల్లనగా నాకు అక్షరం తెలుసు. కృష్ణుడి దగ్గర నేను ఎన్ని పర్యాయంలో మాట్లాడ్డాను. కృష్ణుడి యొక్క హ్యాండ్ రైటింగ్ నాకు బాగా తెలుసు.
0: ఐ నో కృష్ణ ఇంటిమేట్లీ. ఐ నో హిజ్ హ్యాండ్ రైటింగ్ ఆల్సో.
1: కానీ నేను దానిని ముట్టలేను.
0: బట్ ఐ డోంట్ టచ్ దట్ చిట్.
1: ఎందుకు ముట్టకూడదు?
0: వై డోంట్ యు టచ్?
1: కృష్ణ భక్తి ఇంత గొప్పదిగా మీరు భావిస్తున్నారు, విశ్వసిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆనందిస్తున్నారు, ఎందుకు దీన్ని మీరు ముట్టకూడదు?
0: యు వర్షిప్ కృష్ణ, యు అడోర్ హిమ్, యు సే దట్ యు లవ్ హిమ్, వై డోంట్ యు టచ్?
1: భక్తి యొక్క ప్రపత్తులు మీకు ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: You cannot understand the levels, altitudes of devotion.
1: Krishna viyogam cheta maa dehamanta mandipothundadi.
0: Because of pangs of separation from Krishna, the whole body is burning.
1: Kanuka aa jaavunu memu muttetappudiki jaalukuga kaalipothundo emto.
0: If we just touch that chit, it may get burned down.
1: Kanuka Krishna vratanu memu basmam cheyadam maaku ishtam ledu.
0: So we don't want to burn that chit given by Krishna.
1: Enta goppa vicharam vaadi.
0: That is the level of their devotion.
1: నాకు తెలిసిన విద్యాన్ని చక్కగా ఇంకోటి తీసుకుని చక్కగా చదవచ్చును. కానీ గోపిక ఆ పని చేయలేదు.
0: బికాస్ ద ఫ్యాక్ట్ దట్ షీ నోస్ ద లెటర్ షీ డి నాట్ పిక్ అప్ ద చిట్.
1: మా దేహం నరక పర్యంతం కూడాను కృష్ణు యొక్క వియోగాగ్ని లోపల మండిపోతుండాలి మా దేహము.
0: బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ కృష్ణ ద హోల్ బాడీ ఇస్ బర్నింగ్.
1: ఏది ముట్టినా కూడా అది కాలిపోయే స్థితిలో ఉండాలి.
0: వాట్ ఎవర్ వు మే టచ్ ఇట్ మే బి బర్న్డ్.
1: కనుక కృష్ణుని యొక్క ఆ పవిత్రమైనటువంటి సువర్ణ ఆశ్రమను మేము భస్మం చేయడానికి మాకు ఇష్టం లేదు.
0: వీ డోంట్ వాంట్ టు బర్న్ పుట్ ఇట్ ఆన్ ఫైర్ ద గోల్డెన్ లెటర్స్ ఆఫ్ కృష్ణ.
1: ఇంకొక గోపికను చూపించారు.
0: అండ్ ద చిట్ వాస్ గివెన్ టు అనదర్ గోపిక.
1: ఆ గోపిక చూచింది. ఉద్ధవ నీకు ఒక నమస్కారం.
0: ఉద్ధవ వీ రెస్పెక్ట్ యు, అవర్ నమస్కార్స్ టు యూ.
1: నాకు కూడా నువ్వు కృష్ణుని యొక్క హ్యాండ్ రైటింగ్ చాలా బాగా తెలుసు.
0: ఐఎమ్ ఆల్సో ఫెమిలియర్ విత్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ కృష్ణ.
1: కానీ దాన్ని చదవడానికి నేను ప్రయత్నం చేస్తే నేను ఈ దుఃఖాన్ని భరించుకోలేను.
0: I cannot bear this suffering or grief any longer.
1: నాయక కంటిగారలు ఆ యొక్క జాబు పైన పడి అక్షరములంతా చెదిరిపోతాయి.
0: As the tears of grief fall on this letter, all letters will be washed out.
1: అక్షరములంతా చెదిరిపోయిన తర్వాత నేను ఏ రీతిగా చదవాలి?
0: Well, when all the letters are not there, how can I read them?
1: కనుక నేను దాన్ని చదవను.
0: So I cannot read it.
1: కడపటికి ఉద్ధవుడే చదివాడు.
0: Then Uddhava read it himself.
1: చదివింది మూడే అక్షరాలు.
0: Only three sentence lines he read.
1: ఓ ప్రియమైన గోపికలారా,
0: ఓ డియర్ గోపికాస్,
1: నా ప్రియమిత్రుడైనటువంటి ఉద్ధవుని పంపుతాను, అతని ఆదేశాన్ని అనుసరించండి.
0: ఐఎమ్ సెండింగ్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ ఉద్ధవ, ఫాలో హిస్ కమాండ్.
1: ఇంతే చదివాడు.
0: దట్స్ ఆల్.
1: ఇంత మాత్రానికి మేము ఇంకెందుకు వెళ్లిపోతామని వెళ్ళారు.
0: ఓన్లీ టు దిస్ ఎక్స్టెంట్ yes, better we go, they said.
1: విద్ధవుణ్ణి ఒక్కరైనా కూడా నువ్వు కన్నెత్తి చూడలేదు.
0: నాట్ ఈవెన్ వన్ గోపిక స్టేర్డ్ ఆర్ లుక్డ్ ఎట్ ఉద్ధవ.
1: కృష్ణుణ్ణి చూచినటువంటి కన్నులు మరొక పురుషుణ్ణి చూడకూడదు.
0: ఐస్ దట్ హావ్ సీన్ కృష్ణ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు లుక్ ఎట్ ఎనీబడీ.
1: కన్ను

0: though they are gifted with beautiful eyes, they are not able to watch the form, divine form of splendor and grandeur because they are blind.
1: Chavatulai ati manoharamaina nigana malimpa nerarairi.
0: Gifted with ears, yet they are not able to listen to the melodious music
1: Pani
0: of the divine.
1: Pankajamandu paramatma undiyu padu samsarambu korirairi.
0: Though there is God available to confer blessing, but you only want worldly desire, the family.
1: Yanta duradrushtavantulo.
0: How unfortunate you are.
1: Yemi telupu.
0: What is to be conveyed?
1: Inta duradrushtavantulaki emani telupali.
0: To these unlucky people, what is to be conveyed?
1: Ani varu vicharam chestu potu vacharu.
0: They were just thinking in this direction.
1: Kattagadapatiki amma na okka yoga kshemanaina kuda ni vicharinchi meer chudandi annadu.
0: He said, O Gopikas, at least find out the welfare at least.
1: Uddhava, neeku aneka manasulu undavachchu.
0: Uddhava, you may have many minds.
1: Maa gopikalaku unnadi okke manasu, okke manasu.
0: But Gopikas, we have only a single mind.
1: Ade Krishnudu yokka manasu.
0: That is of Krishna's.
1: Aa manasu kuda nu ippudu ikkada ledu.
0: Even that mind is not with us.
1: Krishnudu tho paatu maduraku poyindi.
0: It has followed Krishna to Madhura.
1: Kanaka nee yoga kshemani vicharinchu kaani, nee yogam yokka speech ni vinadaniki kaani, maaku rendo manasu ledu.
0: So we cannot respond to your kind inquiries nor listen to your talk on yoga shastra.
1: Aa okka maata tone uddhavuni yokka tala garrun tirigipoyindi.
0: The whole head reeled and turned at one instant. What's all this study?
1: ఏ సబ్జెక్టు తెచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలంతా కూడా కేవలం తల లోపల కూరి కూరి కూరి కూరి తల పగిలిపోయేటట్టుగా ఈ యొక్క విద్యలంతా చేర్చుకుంటున్నారు.
0: ఆల్ దిస్ ఎడ్యుకేషన్, ద వరల్డ్లీ నాలెడ్జ్ ఇన్ ద ఫిజికల్ మ్యాటర్ ఈ స్టఫ్డ్ ఇన్ టు ది హెడ్.
1: ఏ అమెరికాలోదో, ఏ జపాన్ లోదో, జర్మనీ లోదో, ఏ ఆఫ్రికాదో, ఏ దీంతో అన్ని చింతలు తెచ్చి తలలో చేర్చుకుంటున్నారు.
0: ఆల్ దోస్ మ్యాటర్స్ రిలేట్ టు అమెరికా, జపాన్, జర్మనీ ఆర్ స్టఫ్డ్ ఇన్ టు ది హెడ్.
1: దీనికోసమా ఈ తల ఇచ్చింది ఇది?
0: Is it for that reason the head is gifted?
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: When the head is empty, you can stuff it with anything.
1: ఏమేమో నిండి ఉన్నా తల బుర్రది ఖాళీ అగునా.
0: The head which is fully of that matter, unless it is empty, you cannot add anything.
1: తల బుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా.
0: Unless it is empty, you cannot fill it up with the spiritual knowledge.
1: ఇది కాదు మన తలలో నింపుకోవాల్సినటువంటిది.
0: ఆల్ దిస్ నాట్ ద వరల్డ్ నాలెడ్జ్.
1: చదవలసింది చదవలసిందే.
0: Yes, we should study.
1: ఆ చదవలసినటువంటి దాంట్లో ఏది అవసరమైందో దాన్ని మాత్రం పెట్టుకోవాలి.
0: బట్ వి షుడ్ ట్రెజర్ దాట్ విచ్ ఇస్ నెసెసరీ.
1: అనవసరమైనవన్నీ చూసినవంతా చేసినవంతా తలలో పెట్టుకోవటం మంచిది కాదు.
0: వి నీడ్ నాట్ స్టఫ్ అవర్ హెడ్ విత్ ఆల్ దట్ వీ సీ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఒక పల్లెటూరి గ్రామంలో
0: ఇన్ ఎ విలేజ్
1: ఒక అధ్యాపకుడు ఈ పల్లె పిల్లలందరినీ చేర్చుకుని పాత కొట్టం లోపల చదువు చెప్తున్నాడు.
0: దేర్ ఇన్ అన్ ఓల్డ్ బిల్డింగ్ ఇన్ అ విలేజ్ ఎ టీచర్ స్టార్టెడ్ టీచింగ్ టు విలేజ్ బాయ్స్.
1: చెప్పాడు,
0: హి సెడ్
1: 3+3+3+-2 అన్న ఎంతరా అన్నాడు.
0: హి సెడ్ 3+3+3-2 ఇస్ వాట్స్ నంబర్ ఇట్స్ ద బ్యాలెన్స్.
1: వాడు ఎక్కడో చూస్తున్నాడు పాపం.
0: దిస్ బాయ్ వాస్ లుకింగ్ ఎట్ సంథింగ్ ఎల్స్.
1: ఆ గురువు గారు ప్రశ్నించారు, ఏమిట్రా ఏం చేస్తున్నావు, నేను చెప్పిందంతా చేరిందా లోపల అన్నాడు.
0: ద టీచర్ సెడ్, వేర్ ఆర్ యూ స్టేరింగ్, వేర్ ఆర్ లుకింగ్, హ్యాస్ ఇట్ గోన్ ఇన్ యువర్ హెడ్ వాట్ ఆల్ ఐఎమ్ టీచింగ్.
1: ఐఎమ్ టీచింగ్ అని చెప్పలేదు.
0: వాట్ ఈస్ థాట్?
1: ఇంత చేరిందా పూర్తి?
0: హ్యాస్ ఇట్ గోన్ ఇన్ యువర్ హెడ్ కంప్లీట్లీ?
1: వాడు అన్నాడు.
0: ద బాయ్ సెడ్,
1: చిత్తం శివుని పైన భక్తి పరులపైన అన్నట్టు వాడి దృష్టి ఎక్కడో ఉంటుండాలి.
0: బట్ హిజ్ లుక్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: సార్ అంతా చేరింది, తోక మాత్రం బయట ఉంది అన్నాడు.
0: ఈస్ ద బాయ్ సెడ్, సార్ everything has gone excepting the tail.
1: Anaga emti aa paata kottam lopala oka torra untundali.
0: There in that old building there you find a hole.
1: Elaka poi cheripoyindi.
0: A rat was getting into that hole.
1: Elaka poorthi cheripindi, thooka matham bayata undi.
0: The entire rat has gone into the hole but the balance tail was remaining behind.
1: Teacher bodhinchedi okati, veedu chuchindi cheppadam marokati.
0: The lesson of the teacher is one thing and the reply of the student is different.
1: Are the
0: heads are given to stuff such matter?
1: Kaadu, kaadu,
0: no.
1: Jeevitaniki edi aadarshavantamainatundi?
0: What is real, really ideal in our life?
1: సమాజానికి మేము ఏ ఆదర్శాన్ని అందించేటువంటి విద్యార్థులుగా తయారు కావాలి?
0: What type of idealism that I can...
1: Vidya anaga emiti?
0: What is education?
1: Vid plus ya vidya.
0: Vid plus ya is vidya.
1: Ya yedi.
0: Ya that.
1: Vidya anaga gnanamu.
0: That wisdom.
1: Yedi gnanamu nandinchuno adiye vidya.
0: That which confers wisdom is vidya.
1: ఈ నాటి జ్ఞానం అనేటువంటిది ఎక్కడా అందించడం లేదు.
0: టుడే నో విజ్డమ్ వాట్స్ ఎవర్.
1: అంతా అజ్ఞానమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: ఒకానొక సమయం లోపల ఈ పండితులందరూ కూడా చెండా అమార్కులు స్నానం చేయడానికని నదికి వెళ్లారు.
0: ది టూ స్కాలర్స్ చెండా అండ్ అమార్క్ వర్ దే వర్ గోయింగ్ టు ది
1: రివర్ టు హావ్ ద బాత్. తోటి బాలుడంతా చేర్చుకున్నాడు.
0: ప్రహ్లాద అసెంబ్లడ్ ది రిమైనింగ్ బాయ్స్ దేర్.
1: నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ తను మనరంజన భవ భవ భంజన అసురని ఖండన్ నారాయణ తను మనరంజన భవ భయ భంజన అసురని ఖండన్ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ భజన చేయించాడు.
0: హీ మేడ్ ఆల్ బాయ్స్ జాయిన్ ఇన్ కోరస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: మత్స్య కూర్మ వరాహనరారి వమనహో అవతార కియా పరశురామ అవరు రామ కృష్ణ బను దుష్టుం కోసం వారకియ ఏ అవతారి లీలాధారి కుంజ విహారి నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ నారాయణ నారాయణ.
0: హి మేడ్ ఆల్ బాయ్స్ జాయిన్ ఇన్ భజన్స్ గ్రూప్ సింగింగ్
1: భజన శమనకు సజన బనాకర్ భక్తి మార్గనికి లాదియా సాయి భజన సే భవసా.

0: ನಾರಾಯಣ ಭಜ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಭಜ ನಾರಾಯಣ
1: ನಾರಾಯಣ ಭಜ ನೇರ್ಪಿಸ್ತೂ చెప్తున్నాడు. చూచారా, మన అధ్యాపకులంతా కూడాను మనల్ని ఎంత మోసం చేస్తున్నారో అధ్యాపకులు వేరుగా భావించకండి. అధ్యాపకులు మనల్ని చాలా మోసం చేస్తున్నారు.
2: అవర్ టీచర్స్ ఆర్ డిసీవింగ్ అస్ టోటలీ.
1: కారణమేమిటి?
2: వై?
1: నా తండ్రి అయిన హిరణ్యకశిపుడు,
2: మై ఫాదర్ హిరణ్యకశిపు,
1: అర్థకామమ్ము గురించి మాత్రమే బోధించండి, ధర్మము మోక్షాన్ని గురించి బోధించకండి అని ఈ అధ్యాపకులకు శాసనం చేశాడు.
2: మై ఫాదర్ హిరణ్యకశిపు కమాండెడ్ ఆల్ టీచర్స్ to teach only two principles, artha the money, the kama desire.
1: Yemiti manasadu,
2: what is this education?
1: Arthani dhanamnu sampadinchali ani cheppadu.
2: He said that we should earn money.
1: Dhanamnu sampadinchadaniki college ku povalna,
2: to earn money
1: degree iskovalna, bazaar ku pothe bichagandiga madri entha mandi dhanamnu sampadistunnaru.
2: To earn money, should we go to a college and receive the degree? So many beggars are
1: there. Yanta mandi dongalanta kuda gandlu vesi dhanamu sampadistunnaru.
2: And so many people earn money in so
1: many ways. Dhanamu sampadinchadaniki vidya avasarama aniku.
2: Is education needed to earn
1: money? Chi. Mana guruvulu ee vidhamaina petti bodhalu manaku chestunnaru. Manam ee maatram kuda follow cheyakoddu.
2: We should not follow our teachers.
1: Inga kaamam.
2: And then kama desire.
1: Vishayavanchana anubhavinchadaniki chudu. Adigo koti, idigo kukka, idigo eluka, idigo naraka. కుక్క ఎక్క నక్క ఎలుకలు పిల్లులు గద్దలు అన్నిటినీ చూపించాడు. ఇవన్నీ అనుభవిస్తున్నాయే, ఇవి అనుభవించడానికి దీనికి చదువు కావాలనా?
2: ద కామాది డిజైర్ టు హ్యావ్ ది సెన్సువల్ ప్లెజర్, వై షుడ్ వి స్టడీ ఆర్ రిసీవ్ ఎడ్యుకేషన్? యు ఫైండ్ ద క్యాట్స్ ఇన్ ద రాట్.
1: తెలియనటువంటి యొక్క ఆత్మవిద్యను బోధించడానికి అధ్యాపకులు కావాలి.
2: వీ నీడ్ ఎ టీచర్ టు టీచ్ అస్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: పదార్థాన్ని బోధించడానికి విద్యార్థులు ఎందుకు మనకు?
2: వై డు వి నీడ్ టీచర్స్?
1: అధ్యాపకులు ఎందుకు మనకు?
2: వై, వాట్ ఫార్ మెటీరియల్ నాలెడ్జ్?
1: కనుక ఈ యొక్క అత్తకామములు బోధించే నిమిత్తమై ఉండేటువంటి ఈ విద్యకు మనం ఎప్పుడు కూడా విరుద్ధం కావాలి.
2: Therefore we turn totally against the education that teaches us sensual pleasure.
1: సై అనిపించుకుంటా అది పిల్లలకందరికీ.
2: So all boys accepted this view of Prahlad.
1: టీచర్స్ వస్తున్నారు.
2: టీచర్స్ వర్ జస్ట్ స్టార్ట్
1: స్ట్రైక్ ప్రారంభం చేశారు పిల్లలంతా.
2: Boys started their strike.
1: ఏ పదము పలకకూడదని చెప్పాడో హిరణ్యకశిపుడు అదే పలకాన్ని అందరు కూడా ఉచ్చరిస్తున్నాడు. నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ.
2: హిరణ్యకశిపు నెవర్ వాంటెడ్ దెమ్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్ నారాయణ.
1: నారాయణ యొక్క నామం మాత్రమే ఉచ్చరించకూడదు, ఇంకేమైనా ఉచ్చరించవచ్చు.
2: నో వన్ షుడ్ అటర్ హిజ్ నేమ్ నారాయణ. యూ కెన్ సే
1: దానికి విరుద్ధంగా ఈ పిల్లలంతనీ తయారు చేశాడు ప్రహ్లాద్.
2: బట్ ప్రహ్లాద్ అటర్న్ దెమ్ అగేన్స్ట్ హిస్ కమాండ్.
1: వచ్చాడు చెండా అమార్కులు.
2: చెండా మార్క కేమ్ దేర్?
1: తలలు కొట్టుకున్నారు.
2: బీటింగ్ దేర్ హెడ్.
1: తా జెండను కోతి వనమల్లా చేర్చిపోయింది అన్నట్టుగా ఈ ప్రహ్లాద్ మాత్రమే చేయటం కాకుండా పిల్లలందరికీ కూడా నారాయణ భజన చేస్తున్నాడే, ఏమి కర్మరా?
2: ప్రహ్లాద్ హస్ స్పాయిల్డ్ సఫిషియెంట్లీ హిమ్సెల్ఫ్, బట్ ఈ స్పాయిలింగ్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్. వాట్ ఎ ఫేట్ ఇట్ ఈస్
1: అని ప్రహ్లాద్ను చాలా దండించారు.
2: అండ్ దే జస్ట్ పనిష్ ప్రహ్లాద.
1: ఎంత దండించినప్పటికీ మీరు బోధించేటువంటిది చాలా తప్పు.
2: In spite of all the punishment, he said, what the teachers are
1: dharmamu padamga undali.
2: In education, dharma, that should be the first foundation.
1: Idhe purushottamamlo pradhanamaitunte oka sopanamu.
2: It is the first step in the objectives of life.
1: Dharmamuno artamu artamto dharmamu sadinchali, dharmamto arthanni sadinchali.
2: Therefore we should earn money the artha based on dharma, the righteousness.
1: Dhanamku avasyamide kaani ధర్మంతో మనం ధనం సాధించాలి.
2: మనీ ఇస్ నెసెసరీ, బట్ యూ షుడ్ ఎర్న్ ఇట్ ఇన్ ఎ రైచువస్ వే.
1: వాంఛలు ఉండవలసినది,
2: డిజైర్,
1: కానీ ధర్మంతో వాంఛలు అనుభవించాలి.
2: బట్ దే షుడ్ బి రైచువస్ డిజైర్స్.
1: ఈ విధంగా అనుసరించినప్పుడే మోక్షము ఆటోమేటిక్ గా మనకు వస్తుంది.
2: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ ధర్మ రైచువస్నెస్, యూ హ్యావ్ మోక్ష లిబరేషన్.
1: ప్రహ్లాదు, నా మోక్షో నమస సృష్టి న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథీర్నాశే మోక్ష ఇతి స్మృతి. నమోక్షే నమస సృష్టి, ఆకాశం నుంచి టక్కను ఉట్టిపడి రాదు మోక్షము.
2: లిబరేషన్ డజంట్ డ్రాప్ ఫ్రమ్ ద స్కై ఆల్ ఆఫ్ ఎ సడన్.
1: నపాతాళే నభూతలే,
2: నాట్ ఫ్రమ్ ద
1: ప్రపంచం నుంచి కానీ లేక భూమండలం నుంచి కానీ అది పుట్టి రాదు.
2: నాట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ఎర్త్ ఆర్ ఆన్ ద ఎర్త్.
1: అజ్ఞాన హృదయ గ్రంథీర్నాశే,
2: ద ఇగ్నోరెన్స్ మస్ట్ బి కిల్డ్ టోటలీ.
1: మోక్ష ఇతి స్మృతి, అదే స్మృతి చెప్పినటువంటిది.
2: దట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ స్మృతి, ద టెక్స్ట్.
1: పైన ఉన్నటువంటి నిమురును ఊపి వేస్తే నిప్పు మనకు సహజంగా కనిపిస్తుంది.
3: ఇఫ్ యూ బ్లో ఇట్ ఆఫ్ ద యాష్ యూ కెన్ సీ ద ఫైర్ బిహైండ్.
1: కప్పుకున్నటువంటి మేఘమును కదిలిపోతే సూర్యుడు మనకు ప్రకాశిస్తాడు.
3: వెన్ వన్స్ ద క్లౌడ్స్ క్లియర్ యూ కెన్ సీ ద సన్.
1: కనుక మనం క్లౌడ్స్ అంతా పంపడానికి వేరే ప్రయత్నం చేయనక్కర్లేదు.
3: యూ డోంట్ నీడ్ టు మేక్ ఎన్ ఎగ్జర్షన్ ఆర్ ఎఫర్ట్.
1: పుట్టించింది సూర్యుడే.
3: ఇట్స్ ద క్లౌడ్ కేమ్ అవుట్ ఆఫ్ సన్ ఓన్లీ.
1: తానే పుట్టించినటువంటి యొక్క సూర్యుడు తనను కప్పివేసినప్పుడు తన క్రోధం తెప్పించుకుంటాడా?
3: దేర్ఫోర్ ద సన్ విల్ నెవర్ బి యాంగ్రీ విత్ ద క్లౌడ్ బికాస్ ఇట్ ఇస్ ఓన్ ప్రోడక్ట్.
1: అవే కదిలిపోతుంది.
3: దే పాస్ ఆఫ్ ఆన్ దేర్ ఓన్.
1: కనుక ఈ విద్యార్థులకు అధ్యాపకులు బోధించవలసింది ఇది కాదు.
3: సో వాట్ టీచర్స్ టు టీచ్ ఇస్ నాట్ సింప్లీ దే.
1: ధర్మము మొదటి పాదము.
3: సో ధర్మ రైట్స్
1: అష్టగామము మండో రెండో స్టెప్స్
3: అండ్ ద వెల్త్ అండ్ డిజైర్
1: టాప్ లెవెల్
3: అండ్ లిబరేషన్ ఇస్ అట్ ద టాప్.
1: మిద్దిని ఎక్కాలంటే ల్యాడర్ వేస్తున్నాము.
3: ఇఫ్ యూ వాంట్ టు క్లైంబ్ ద స్టేర్ కేస్
1: కింది స్టెప్ లేకపోతే పై స్టెప్ లేకపోతే మిద్దిని ఎట్టెక్కగలము?
3: వితౌట్ ద ఫస్ట్ స్టెప్ అండ్ ద ఫైనల్ హౌ కెన్ యూ క్లైంబ్?
1: ఈ మధ్యలో ఉండేటువంటివి ఈ రెండు కూడాను.
3: దీస్ టూ ఆర్ ఇన్ బిట్వీన్.
1: కనుక విద్యార్థులారా,
3: సో స్టూడెంట్స్,
1: మనము ఉపాధ్యాయులకు బోధించాలి. మనము
3: వీ షుడ్ టీచ్ అవర్ టీచర్.
1: మనమే టీచర్స్ కావాలి.
3: లెట్ అస్ బి టీచర్స్.
1: ఈ విధంగా విద్యార్థి 5 సంవత్సరముల పిల్లవాడు
3: ప్రహ్లాద్ ఆఫ్టర్ ఆల్ 5 ఇయర్స్
1: అలాంటి పిల్లవాడే ఈనాడు సైంటిస్ట్ అంతా కూడాను 1000 సంవత్సరములు పరిశోధన చేసి అణుశక్తి సర్వత్రా ఉంటున్నదనేటువంటి సత్యాన్ని ఈనాడు ప్రబోధిస్తూ ఉన్నారు.
3: Scientists of 1000 years of investigation and experimentation said the whole world is
1: కానీ
3: so fascinating.
1: ఐదు సంవత్సరముల యొక్క విద్యార్థియే ఆనాడు ప్రహ్లాదుడు.
3: ప్రహ్లాద వాజ్ ఏజ్డ్ ఓన్లీ 5.
1: ఎందుకలడు అందులేడని సందేహము వలదు.
3: Never doubt that God is here and that he is not there.
1: శక్తి సర్వోపగతుండు.
3: God is everywhere.
1: ఎందెందు వెతకి చూచిన అందందే కలడు.
3: Wherever you search for him, you will find him over
1: there. ఆనాడే చెప్పాడు ప్రహ్లాదుడు.
3: ప్రహ్లాద్ డిక్లేర్డ్ దెన్ ఇట్ సెల్ఫ్.
1: ఎక్కడ చూసినా కూడా అణువు లోపల కణము లోపల కూడాను భగవంతుడే ఉన్నాడు.
3: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్ అండ్ ఇన్ ఎవ్రీ సెల్.
1: దానిని ఈ సైంటిస్ట్ అంతా కూడాను ఆటమ్ అని చెప్తూ వచ్చాడు.
3: ద మోడర్న్ సైంటిస్ట్ కాల్ ఇట్ అన్ ఆటమ్.
1: ఆటమ్ నే శక్తి అని ప్రబోధించారు.
3: దే కాల్ ఇట్ ఆటమ్ ఇస్ ఎనర్జీ.
1: ఆ శక్తిని ఎనర్జీ అన్నారు.
3: దట్ దే కాల్ ఇట్
1: ఎనర్జీ ఇస్ గాడ్ అన్నారు.
3: దే సే ఎనర్జీ ఇస్ గాడ్.
1: కనుక ఇన్ని రకమైనటువంటి చుట్టుకొని తెస్తున్నారు ఈ సైంటిస్ట్.
3: సైంటిస్ట్ విల్ హ్యావ్ టు మేక్ సో మెనీ టర్న్స్ రాని.
1: ఆధ్యాత్మిక శక్తి డైరెక్ట్ గా దాన్ని అనుభవించుకుంటూ వచ్చింది.
3: బట్ ది స్పిరిచువల్ పవర్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్.
1: చట్టలో ఉన్నటువంటి పదార్థం డైరెక్ట్ గా మనం పొట్టలేకారంటే నోటికి చేయొచ్చు కదా.
3: ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ కెన్ బి పార్టేకెన్ స్ట్రైట్ అవే.
1: కానీ ఈనాడు ఆ పొట్టలేక చేసేది సైంటిస్ట్ ఎట్ట చేస్తున్నారు.
3: బట్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ అడాప్టెడ్ బై సైంటిస్ట్? ఇట్ట
1: తీసుకుంటున్నారు, ఇట్ట తిప్పుతున్నారు, అంత తిప్పి కట్టగా నోటికి చేస్తున్నారు.
3: They collect the food served on the plate with a hand and turn it round their body and try to put the marks into the mouth.
1: Tippi curving anta chesi katta akkade poi cherutundade.
3: With all the curves and the bends, ultimately food will reach the mouth only.
1: Idi science yokka prabhavamu annaru.
3: This is the effect of science.
1: Yemiti idi prabhavamu?
3: What is this?
1: Kanuk aanade prahladu anta natural science anta kudanu chakra స్వల్ప బుద్ధిలోనే నేర్చుకున్నాడు
3: ప్రహ్లాద. అట్ ద టైమ్ హి టెండర్ ఏజ్ కుడ్ నో దిస్.
1: చదివినవంతా కూడా మనం నేర్చుకోవడానికి కాదు.
3: ఆల్ దట్ వి స్టడీ ఇస్ నాట్
1: చదివినవంతా ఉపయోగపెట్టడానికి కాదు.
3: నాట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్
1: బికాజ్ బా పిల్లలు ఉండవచ్చు సైంటిస్ట్.
3: దర్ మెనీ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ హియర్.
1: మీరంతా ల్యాబొరేటరీలో పోతున్నారు.
3: యూ గో టు ద ల్యాబొరేటరీ.
1: హైడ్రోజన్ 2 భాగాలు, ఆక్సిజన్ 1 భాగం, 2 వేస్తే వాటర్ అయిపోతుంది అంటారు.
3: 2 పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్, 1 పార్ట్ ఆఫ్ ఆక్సిజన్, H2O విల్ మేక్ వాటర్.
1: ఎక్కడ మీరు ల్యాబొరేటరీలో మాత్రమే మీరు ఈ పని చేయొచ్చు.
3: దిస్ ఈస్ పాసిబుల్ టు డూ ఇట్ ఇన్ ద లెబొరేటరీ.
1: నీవు భోజనానికి వచ్చినప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ తెచ్చి కలుపుకుంటున్నావా?
3: ఆన్ ద డైనింగ్ టేబుల్ యూ డోంట్ మిక్స్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ టు మేక్ వాటర్ దేర్.
1: లేదు.
3: నో.
1: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను కేవలం ఎడ్యుకేషన్ గా ఉంటుండాలి. ఆనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను ఎలివేషన్ గా ఉంటుండాలి.
3: బట్ ఎడ్యుకేషన్ ఆఫ్ దోస్ టైమ్స్ ఈస్ ఎలివేషన్.
1: ఆ ఎలివేషన్ కావాలి మనం ఇప్పుడు.
3: That elevation is needed.
1: చూచే వారందరికీ ఎలివేషన్ చాలా ఆనందాన్ని ఇస్తుంది.
3: Everybody that will see is the elevation that's
1: important. మన యొక్క విద్యా విధానాన్ని సమాజం లోపల సర్వులకు అందుబాటు అయ్యేటువంటి మార్గంలో మనం నిరూపించడానికి ప్రయత్నపూర్వకంగా మనం ఆచరించాలి.
3: We should practice all the things that we study here so that all our knowledge will be available to everybody in this society.
1: నీవు ఎక్కడైనా ఉండు.
3: You may stay anywhere.
1: అంత దైవమే చూసుకుంటాడు.
3: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యు.
1: ఆ విశ్వాసాన్ని మాత్రం పెంచుకోవాలి.
3: వీ షుడ్ స్ట్రెంగ్ ఇన్ దట్ ఫెయిత్.
1: అడవుల యందున్న
3: You may be in the forest.
1: Akashamunanunna.
3: Or in the space.
1: Pattanamunanunna.
3: Or city.
1: Pallenunna.
3: Or a village.
1: Gutta meedanunna.
3: Mountain top.
1: Natteetabadiyunna.
3: Or in the deep sea.
1: Ekkadunnaneemi erugunatane.
3: You may be anywhere, but God knows.
1: Ekkadunnatane telisipothundi.
3: God knows wherever you are.
1: Sarvatra untunnadu.
3: Because he is everywhere.
1: Nee tala ikkada untundadi.
3: Your head is here on the top. But the feet are below. As ants walk. Immediately you thump it there. The head has not gone down. But this awareness is present all over the body.
1: చైతన్య శక్తిని ఏ విధంగా సర్వత్రా ఉంటుందో అదే విధంగానే దేశమంతా కూడాను భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
3: జస్ట్ ఎస్ దేర్ ఈస్ దిస్ చైతన్య అవేర్నెస్ ఆల్ ఓవర్ ద దేహ ద బాడీ, దేర్ ఇస్ అవేర్నెస్ ఆల్ ఓవర్
1: దేహము దేశము బింబ ప్రతిబింబములే.
3: దేహ ద బాడీ అండ్ దేశ ద కంట్రీ ఆర్ ద
1: అభావములే. భావ అభావములే.
3: దేర్ ఓన్లీ ది థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్ అలోన్.
1: చీకటి వెలుగులు రెండు లేవు.
3: ద డార్క్నెస్ అండ్ ద లైట్ ఆర్ నాట్ సెపరేట్.
1: ఇప్పుడు చూడండి చీకటిగా ఉంటుంది.
3: నౌ యు ఫైండ్ ఇట్ డార్క్.
1: లైట్ వేస్తేనే చీకటి కనిపించదు.
3: ద మూమెంట్ యు స్విచ్ ఆన్ ద లైట్ దేర్ ఇస్ నో డార్క్.
1: ఎక్కడ పరిగెత్తిపోయింది?
3: వేర్ హాస్ ఇట్ గాన్?
1: తిరిగి లైట్ ఆఫ్ చేస్తానే మరి చీకటి వస్తాం.
3: వెన్ స్విచ్ ఇట్ ఆఫ్ యు ఫైండ్ ఇట్
1: ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడ పోలేదు ఎక్కడ రాలేదు.
3: ఇట్ హాస్ నాట్ గోన్ ఎనీవేర్. ఇట్ హాస్ నాట్ అపియర్డ్.
1: దీపం ఉన్నప్పుడు చీకటి కనిపించదు, చీకటి ఉన్నప్పుడు దీపం కనిపించదు.
3: వెన్ వన్స్ ఇట్ ఇస్ డార్క్ యు డోంట్ హావ్ ద లైట్. వెన్ వన్ దేర్ ఇస్ లైట్ దేర్ ఇస్ నో లాంగర్ డార్క్.
1: ఒక్కటే భావ అభావములే.
3: బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్. వన్ ఇస్ మానిఫెస్టేషన్.
1: ఎక్కడికి పోలేదు అది ఎక్కడ నుంచి రాలేదు.
3: సో దిస్ హాస్ నాట్ గోన్ ఎనీవేర్ దట్ హాస్ నాట్ కమ్ హియర్.
1: ఒక్కటే ఎప్పటికీ.
3: Only one thing that exists all the time.
1: Adi e satyam.
3: That is truth.
1: Aa satyame trikala bhadyam.
3: That truth is indivisible in all three times.
1: Atti trikala bhadyam ainatundi satya tattvanni manamu ekkada poyinappudiki ye pani chesinappudiki manam danni vismarinchakoodu.
3: We should never forget this truth which is indivisible in all three periods of time. Wherever you are, whatever you do.
1: Motta motta meer enni vidyalu nerchinappudiki
3: you may study anything.
1: Drishtini matram pettukondi.
3: But keep in your view.
1: ఏది ఆ దీనికంటే ఆ సర్వ విద్యలకు ఆధారం?
3: వాట్ ఈస్ ది ఎసెన్స్, వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్?
1: అది ఆధ్యాత్మ విద్య విద్యానాం.
3: ఇట్ ఈస్ ఓన్లీ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్స్
1: ఇంపార్టెంట్. విద్యానాం నేనే అన్నాడు కృష్ణుడు.
3: కృష్ణ సెడ్ ఐఎమ్ దట్ స్పిరిచువల్.
1: ఆధ్యాత్మ విద్యను నేనే.
3: ఐఎమ్ దట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా కాదు.
3: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆఫ్
1: అన్నింటి ఎందుకు స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఉంటుంది.
3: ఇట్ ఈస్ అన్ అండర్ కరెంట్ ఇంగ్రీడియంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్
1: మ్యాటర్ ఉంటుండాలి. ఒక అయస్కాంతం ఉంటుండాలి.
3: ఇట్స్ ఎ మ్యాగ్నెట్ అండ్ అన్ ఐరన్.
1: ఒక ఐరన్ పీస్ ఉంటుండాలి.
3: ఐరన్ పీస్.
1: ఈ అయస్కాంతం ఐరన్ పీస్ టక్కన కరుచుకుంటుంది.
3: అండ్ దిస్ ఐరన్ ఫెయిలింగ్ విల్ ఇమీడియట్లీ గెట్ స్టక్ టు దట్ మ్యాగ్నెట్.
1: ఇదంతా మ్యాగ్నెట్ ఐరన్ పీస్ ని చక్కగా ఆకర్షించింది అనుకుంటున్నాం.
3: వి థింక్ దట్ మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ ద ఐరన్ పీస్.
1: కాదు కాదు.
3: నో.
1: అది కూడా దైవత్వమే.
3: ఇట్స్ ఆల్సో డివినిటీ.
1: ఈ మ్యాగ్నెట్ లో ఉన్నటువంటి పవర్ తానే.
3: ద మ్యాగ్నెటిక్ పవర్ ఇస్ డివినిటీ.
1: ఐరన్ శుభ్రంగా ఉంటుంటే దాన్ని ఆకర్షిస్తుండాలి.
3: ఇది ఐరన్ ఈస్ క్లీన్ ఇట్ విల్ బి డ్రాన్.
1: దురదృష్టవశాత్తు ఈ రాతి కలియుగ మానవులు ఏ విధంగా భావిస్తున్నారు?
3: వాట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ది మోడర్న్ పీపుల్ టుడే?
1: మ్యాగ్నెట్ ని పెద్ద దీన్ని కొండి పోయి పెట్టినప్పటికి
3: ఏమిది మ్యాగ్నెట్ ఇస్ బిగ్.
1: ఐరన్ దగ్గర పెట్టినా గానే దాన్ని ఆకర్షించదు.
3: ఈవెన్ ది ఐరన్ ఫైలింగ్ ఇస్ సో నియర్ ఇట్ విల్ నాట్ బి డ్రాన్.
1: అప్పుడు మ్యాగ్నెట్ ఏమని చెప్తుండది?
3: వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ ది మ్యాగ్నెట్?
1: ఐరన్ చెప్తుండది ఈ మ్యాగ్నెట్ లో పవర్ లేదు అంటుంది.
3: దిస్ ఐరన్ సేస్ దిస్ మ్యాగ్నెట్ హ్యాస్ నో పవర్.
1: అప్పుడు మ్యాగ్నెట్ పక్కు నవ్విందట.
3: దెన్ మ్యాగ్నెట్ స్మైలింగ్.
1: ఓ పిచ్చి అయ్యనా,
3: ఓ మ్యాడ్ ఐరన్,
1: నీలో కావలసినంత డస్ట్ రస్ట్ చేర్చుకున్నావు, నేను ఎట్ట నిన్ను దగ్గర చేర్చుకునేది?
3: ఓ ఐరన్, యు ఆర్ ఫుల్ ఆఫ్ డస్ట్ అండ్ రస్ట్, హౌ ఆమ్ ఐ టు అట్రాక్ట్ యు?
1: డస్ట్ అండ్ రస్ట్ క్లీన్ చేసే ఆటోమేటిక్ గా వస్తున్నావు.
3: గెట్ యువర్ సెల్ఫ్ క్లెన్స్డ్ కంప్లీట్లీ, గెట్ యువర్ సెల్ఫ్ రిమూవ్డ్ ఆఫ్ దిస్ డస్ట్.
1: కనుకనే మనం జీవితం అనేటువంటి ఒక ఐరన్ పీస్ వంటివి.
3: దేర్ ఫార్ అవర్ లైఫ్ ఇస్ అన్ ఐరన్ పీస్.
1: మానవుని దేహమంతా ఐరన్ ముక్కనే.
3: ద హోల్ హ్యూమన్ బాడీస్ ఆఫ్ ఐరన్ పీసెస్.
1: దాన్ని శుభ్రం చేసుకోవాలి.
3: ఇట్ మస్ట్ బి క్లీన్డ్.
1: కేవలం పైన స్నానం చేసి ఒక సోప్ వేసుకున్నంత మాత్రమే కాదు.
3: నాట్ సింప్లీ ది ఎక్స్టర్నల్ బాత్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ సోప్.
1: అంతర్బహిష్ట సర్వవ్యాప్తి నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్ర కూడా మనం శుభ్రంగా ఉంటుంది.
3: క్లీన్లీనెస్ ఇన్నర్ అండ్ అవుట్ ఆర్ ఇంపార్టెంట్.
1: ఆ విధంగా ఉంటుంటే దైవత్వం అనేటువంటి మ్యాగ్నెట్ చక్కని ఖర్చుకుంటుంది.
3: దెన్ ద డివైన్ మ్యాగ్నెట్ విల్ డ్రా యు నియర్.
1: ఖర్చుకోవటమే కాదు,
3: నాట్ మియర్
1: ఐరన్ కూడా నువ్వు మ్యాగ్నెట్ గా మార్చేస్తుంది.
3: నాట్ మియర్లీ దట్ ఈవెన్ ఐరన్ బికమ్స్
1: మ్యాగ్నెట్. బ్రహ్మైవ భవతి.
3: దట్ ఇస్ నో అదర్ ద బ్రహ్మ.
1: రేపు ఎక్కడైనా ఎక్స్పెరిమెంట్ చేయండి.
3: యూ ఎక్స్పెరిమెంట్ దిస్ ఎనీవేర్.
1: మ్యాగ్నెట్ కు ఒక పిన్ను కనిపించండి.
3: జస్ట్ అలౌ ది పిన్ టు
1: ఆ పిన్ అంటే రెండు దినాలు పెట్టండి, మూడవ దిన ఆ పిన్ మ్యాగ్నెట్ అయిపోతుంది.
3: థర్డ్ డే ది పిన్ బికమ్స్ ఎ మ్యాగ్నెట్.
1: చూసారా, దాని సంపర్కం చేత, దాని సంబంధం చేత, దాని స్నేహం చేత పిన్ను కూడాను ఐరన్ ముక్క కూడాను మ్యాగ్నెట్ గా మారిపోయి,
3: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్, బికాస్ ఆఫ్ ద నియర్నెస్, బికాస్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్, దానియందు
1: ఉన్నటువంటి యొక్క పవిత్రత ఈ విధంగా ఉంటుంది.
3: దట్ ఈస్ ద సీక్రెట్ క్వాలిటీ లేటెంట్ ఇన్ ఆల్ గుడ్ థింగ్స్.
1: గొడ్డలి తీసుకుని వెళ్తారు అడవికి,
3: యు టేక్ ఎన్ యాక్స్ అండ్
1: ఒక గంధ చెట్టును కొట్టుతాడు బాగా గొడ్డలతో.
3: యు జస్ట్ కట్ ఆఫ్ ఎ శాండల్ ట్రీ.
1: కానీ అంత సుగంధమును అందించేటువంటి యొక్క ఆ గంధపు చెట్టు నన్ను ఈ గొడ్డలతో కొట్టాడే అని దానిపైన ఏమైనా కోపిస్తుందా? కాదు.
3: ద శాండల్ ట్రీ దో ఇట్ ఈస్ కట్ ఆఫ్ విత్ ఎన్ యాక్స్, ఇట్ ఈస్ నెవర్ యాంగ్రీ విత్ ది యాక్స్.
1: తన సుగంధాన్ని కూడా ఆ గొడ్డలి కొంచెం అందిస్తుంది.
3: ఇట్ విల్ పాస్ ఆన్ ఇట్స్ ఫ్రాగ్రెన్స్ ఈవెన్ టు ద యాక్స్.
1: చూసారు ఎంత ఉపకారం.
3: వాట్ హెల్ప్ ఈస్ రెండర్డ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ, షిరిడీ లోపల
3: స్మాల్ ఎగ్జాంపుల్ దేర్ ఇన్ షిరిడీ.
1: ముందు బాబా అక్కడికి వెళ్ళినప్పుడు
3: బాబా వెంట దేర్ బిఫోర్
1: ఏది లేదు, ఒక చావిడి అంటే పాడుబడిన చావిడి ఉండేటువంటి.
3: దేర్ వాజ్ ఓన్లీ ఎన్ ఓల్డ్ చౌల్ ట్రీ చావిడి.
1: అక్కడ ఒక చిన్న వేప చెట్టు పెరుగుతూ వచ్చింది.
3: ఇట్స్ ఎ స్మాల్ నేమ్ ప్లాంట్ దేర్.
1: ఆ వేప చెట్టు పెరుగుతూ పెరుగుతుంటే దాని ఒకవైపున మాత్రమే నీడ ఉండేటువంటి కొమ్మ ఇట్లా పోయింది.
3: As the plant was growing, it was bent on one side, so there was shade.
1: Vepa chettu komma needa inda kurchuni shrama teechukuneetundi vaadu baba.
3: And baba used to sit under this shade.
1: Ento shrama padi bichchaniki velli tirigi vachina ade needalo kurchuneetundi vaadu.
3: He goes around the village and sits under the shade of that neem plant.
1: Tarvata
3: after some time
1: ee yokka Lakshmi bai alludu,
3: the son in law of Lakshmi bai,
1: ayana oka chinna mantapam kattinchadu.
3: And he built a small temple there.
1: Danto poi kucchuttu vachadu.
3: And he used to sit there since then.
1: Akkada kucchoni ee okka vepa chettunu chuchadu.
3: And he watched that neem plant from here.
1: Inni samvatsaramulu naaku challani needanu andinchi naaku entha upakaram chesindi.
3: Oh neem plant, you have helped me so long giving me its fine cool shade.
1: Oh vruchama,
3: oh plant,
1: నాకు ఆయన ఆనందాన్ని అందించినటువంటి ఆ కొమ్మ నీవు ఎప్పుడు మధురంగానే ఉండువుగాక.
3: That branch of this neem plant that has given me the comfort and convenience of its shade, let you be sweet.
1: Shri ekkadaina vedite aa okka kommalo maatrame aakulu tiyaga untayi gaani migitha kommalanta kuda tiyaga undavu.
3: Therefore even this day the leaves of that branch of that neem plant are sweet.
1: Anaga upakaram chesinatunti vaari okka phaltam eppatiki upakaram gaane untadi.
3: Therefore those that render help that will be remembered.
1: Kanuka manamu ఉపకారంలో మనం ఎంతైనా కూడా త్యాగం చేయాలి.
3: Therefore while rendering help you have to sacrifice a lot.
1: ఈ ఉపకారం నందు ఉపకారమే మనకు ప్రాప్తిస్తుంది.
3: And you will be helped in turn.
1: అపకారం చేసిన వానికి కూడా ఉపకారం చేయండి.
3: You help those that harm you.
1: అప్పుడు నీకు చక్కని ఫలితం నీకు అందిస్తుంది.
3: Then you will have positive rewards.
1: మనం చేసినటువంటి యొక్క ఉపకారం ఏనాటి కూడా వృధా కాదు.
3: All the help you do now will never go in
1: vain.
3: Don't be disappointed because you don't get the reward
1: immediately.
3: It will take time. Wait, you will certainly get your rewards. Students, you should not only study. You should make use of it in a proper way in the world.
1: తద్వారా జగత్తుకు ఎంతైనా కూడా నువ్వు సర్వజనులకు ఉపకారం అయ్యేటువంటి రీతిగా ఒక పంటలో లేక ఇంకే విధమైనటువంటి ఏ విధమైన కొంచెం నీరో ఈ విధమైనటువంటి పంచభూతంలో ఏ ఒక్క శక్తినైనా కూడా నువ్వు మనం 10 మందికి అందించేటువంటి దీంట్లో మనము తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
3: యూ షుడ్ డిటర్మిన్ టు సర్వ్ ద సొసైటీ ఇన్ వన్ ఫార్మ్ ఆర్ అదర్ ప్రొవైడింగ్ దేర్ డిమాండ్ నీడ్స్.
1: అంతే గ్రంథంలో చదివి కేవలం మన ప్రాక్టీస్ లోపల ప్రాక్టికల్ లోపల దీన్ని ఉపయోగపెట్టకపోతే ఈ చదువు నిరుపయోగమైపోతుంది.
3: హావింగ్ లెర్న్డ్ ఆల్ దాట్ ఇఫ్ యూ డోంట్ పుట్ ఇట్ టు ప్రాక్టీస్ టుమారో ఇట్ విల్ బి యూస్లెస్.
1: పుస్తకముల నిండా మస్తుగా చదివుండే.
3: దేర్ ఇస్ లాట్ ఆఫ్ లెర్నింగ్ సబ్జెక్ట్ దేర్ ఇన్ ద బుక్.
1: మస్తకముల నిండా మట్టి మెండు.
3: బట్ ది హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మడ్.
1: ఏం ప్రయోజనం?
3: వాట్ ఈస్ ది యూస్?
1: కాబట్టి ఆ పుస్తకము మస్తకం కావాలి.
3: Therefore that book must be transformed.
1: Practical.
3: When once the head and the book become one, you can practice later. And that we should also expose the secrets of our knowledge.
1: Prema mudita manasikaso

పరమసుఖదం కేవలము జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశము ద్వంద్వాతీతం గగన సదృశము తత్త్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం

0: பிரம்மானந்தம் பரமசுகதம் கேவலமும் ஞானமுத்திம். ஆனந்தவல்லி யந்து பிரம்மானந்தமును అత్యంత విచిత్రముగా వివరిస్తూ వచ్చింది.
1: ఆనందవల్లి ఎక్స్ప్లెయిన్స్ దిస్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే.
0: బ్రహ్మానందం అనగా మానవుడు వర్ణించడానికి వీలుడైనటువంటి ఆనందం.
1: బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఇస్ బియాండ్ హ్యూమన్ కాంప్రిహెన్షన్.
0: అపరిమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి ఆనందం.
1: ఇట్ ఈస్ ద వన్ దట్ కన్ఫర్స్ లిమిట్లెస్ బ్లెస్.
0: ఇది వాక్కునకు కానీ మనస్సునకు కానీ చెప్పుటకు వీలు కాదు.
1: ఇట్ కెనాట్ బి ఎక్స్టోల్డ్ ఎక్స్ప్రెస్ బై వర్డ్ ఆర్ కాంప్రిహెండెడ్ బై మైండ్ ఎయిదర్.
0: హాయిగా, స్థాయిగా, శాంతిగా, నిష్కలంకంగా, నిర్మోహంగా నిత్య జీవితాన్ని గడిపేటువంటి ఒక మానవత్వానికి ఈ బ్రహ్మానందం అంటే ఏమిటో అర్థం కాదు.
1: అన్లెస్ వన్ స్పెండ్స్ లైఫ్ ఇన్ హై హ్యాపీనెస్, ఇన్ స్థాయి, ఇన్ సర్టన్ స్టాండర్డ్, ఇన్ పీస్, ప్యూర్, అన్సలీడ్, అన్పొల్యూటెడ్, without any attachment, it is not possible for everyone to know brahmananda or supreme bliss.
0: ఈ ప్రాకృతమైనటువంటి జగత్తునందు,
1: in this world,
0: భౌతికమైనటువంటి జీవితమునందు,
1: physical world,
0: లౌకికమైనటువంటి భావమునందు,
1: worldly thoughts,
0: ఈ బ్రహ్మానందమునకు అర్థం లేదు.
1: Supreme bliss brahmananda has no relevance.
0: మానవుడు నిత్య జీవితములో అనుభవించినటువంటి వచ్చింది ఆనందములు అన్నీను అనుభవించి పుష్టిగా సంతుష్టిగా తన జీవితమును గడిపేటువంటి ఆనందములకు మానవానందము అని పేరు పెట్టారు.
1: మ్యాన్ ఇన్ హిస్ డైలీ లైఫ్ వాట్ హీ ఎక్స్పీరియన్సెస్ పుష్టి ద స్ట్రెంగ్త్ సంతుష్టి ద సాటిస్ఫాక్షన్ ద స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ హ్యూమన్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ మానవానంద.
0: అయితే ఈ మానవానందమునకు 1000 రెట్లు అధికమైనటువంటిదే గంధర్వానందము.
1: 1000 times more than the human level of happiness is gandharvananda.
0: ఈ గంధర్వానందమునకు 1000 రెట్లు అధికమైనటువంటిదే దేవానందము.
1: 1000 and 1000 times more than gandharvananda is devananda.
0: ఈ దేవానందమునకంటే 1000 రెట్లు అధికమైనటువంటిదే దైవానందము.
1: 1000 times మచ్ మోర్ దెన్ దేవానంద ఇస్ దైవానంద.
0: ఈ దైవానందమునకు 1000 రెట్లు అధికమైనటువంటిదే మానవత్వములో దేవ గంధర్వానందము.
1: దట్ ద లేటెంట్ హ్యాపీనెస్ విత్ ఇన్ మ్యాన్ ఇస్ 1000 times మోర్ దెన్ దైవానంద.
0: ఈ దైవ గంధర్వానందములకు 1000 రెట్లు అధికమైనటువంటిదే బృహస్పతి ఆనందము.
1: బృహస్పతి ఆనంద ఇస్ 1000 times మోర్ దెన్ దిస్.
0: ఈ బృహస్పతి ఆనందముల కంటే 1000 రెట్లు అధికమైనటువంటిదే కేవలం ప్రజాపతి ఆనందం.
1: ప్రజాపతి ఆనంద ఇస్ 1000 times మోర్ దెన్ బృహస్పతి ఆనంద.
0: ఈ ప్రజాపతి ఆనందముల కంటే 1000 రెట్లు అధికమైనటువంటిదే బ్రహ్మానందం.
1: మచ్ మోర్ దెన్ దిస్ ఈజ్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్.

0: ప్రతి మానవానందమునకు ఈ బ్రహ్మానందమునకు ఎంత తేడా ఉన్నదో యోచించుకోవచ్చు.
1: What lot of difference lies between the human happiness, Manavananda, and Brahmananda, the supreme bliss.
0: Kani manavanaku ee brahmananda tattvam anetundi emito artham chesukonakaleka prati danikudunu ee brahmanandanga unnanu brahmanandanga unnanu ani varnistuntadu.
1: Man has no idea of brahmananda, supreme bliss, while he brings down to every tiny little act.
0: ఒక హోటల్లో వెళ్లి మంచి భోజనం భుజించేటప్పటికీ బా బ్రహ్మానందంగా ఉంది భోజనం అంటాడు.
1: హీ గోస్ టు ఎ హోటల్ అండ్ హ్యాస్ హిస్ మీల్ అండ్ హీ సేస్ బ్రహ్మానంద సుప్రీం స్టేట్ ఆఫ్
0: ఈనాడు ఆనందవల్లిలో చెప్పినటువంటి బ్రహ్మానందమునకు మానవానందమునకు ఏమి వ్యత్యాసం?
1: వాట్ ఈస్ మెన్షన్ ఇన్ ఆనందవల్లి స్టార్టింగ్ విత్ ది హ్యూమన్ హ్యాపీనెస్ మానవానంద అండ్ బ్రహ్మానంద,
0: అది మహతో మహీయాన్.
1: And this is smaller one, that is mightiest.
0: ఇది అణుమాత్రమైన ఆనందము.
1: This is fractional, tiny.
0: మనసునకు వాక్కునకు లోబడినటువంటి ఆనందము మానవానందము.
1: Human happiness can be explained verbally and also can be understood by mind.
0: దైవానందములకు ఎట్టి పరిమితము లేదు.
1: But divine bliss has no limits.
0: సందీప్ చటర్జీ చెప్పినట్టుగా నో రీజన్, దానికి చెప్పడానికి వీలే లేదు.
1: As Sandeepan said, it has no reason, it cannot be expressed.
0: దైవానందమునకు ఎట్టి రీజన్ లేదు.
1: The divine bliss has no reason as such.
0: సర్వదా సర్వకాల సర్వావస్థల యందు కూడాను ఆనందము ఆనందమే.
1: The bliss remains as it is at all points of time, under all circumstances.
0: బ్రహ్మానందం, బ్రహ్మ గాని ఆత్మ కాని ప్రత్యేకించినటువంటివి కాదు. ఆత్మకే బ్రహ్మమని బ్రహ్మమునికే ఆత్మ అని ఉన్నది. కనుకనే ఆత్మానందము బ్రహ్మానందం అంటే ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ సినోనిమ్స్ అండ్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఈజ్ వెరీ మచ్ సేమ్ యాజ్ ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ఆత్మతత్వం అనేటువంటిది నిరంతరం కూడాను ఆనందమయమై ఉంటుంటుంది.
1: The spirit of the self, Atma, is always in blissful state.
0: Brahma aneetvanti padamunaku aanandam ane artham.
1: The meaning of the word Brahma is bliss.
0: Sarvatra vyapinchinatvanti aanandamunake Brahma aanandam ani peru.
1: That bliss which is all expansive and pervasive is Brahmananda.
0: Ee Brahmanandamulo manavaanandam aneetvantidi kevalamu adu maatram aneetvantidi.
1: In the supreme bliss Brahmananda, the human level of happiness is just so subtle, microscopic.
0: ఈ ప్రపంచంలో సర్వత్రా వ్యాపించినటువంటిది గాలి.
1: In this world, that which is so widely spread,
0: ఈ గాలికి ఇట్టి ఆకారము అట్టి ఆకారమని ఎవరు నిర్ణయించలేరు.
1: Air has no specific form.
0: కానీ అట్టి సర్వవ్యాపమైనటువంటి గాలిని ఒక చిన్న బెలూన్లు ఊదినప్పుడు చిన్నగా రూపాన్ని పొందుతుంది.
1: This air, which is present everywhere, when blown into a balloon, it assumes that form.
0: ఆ పరిమితం కంటే అధికమైనటువంటి గాలిని చేర్చుకోలేదు ఆ బెలూన్.
1: That balloon cannot contain all the air around.
0: అది ఒక పరిమితమైనటువంటి యొక్క బెలూన్.
1: The balloon is limited in its dimension.
0: అధికంగా ఊపేటప్పటికి పట్టను పగిలిపోతుంది.
1: If you blow the air into the balloon more and more, it bursts.
0: కాబట్టి ఆ బెలూన్ లో ఉన్నటువంటి యొక్క గాలికి సర్వత్రా వ్యాపించినటువంటి గాలికి ఎట్టి వ్యత్యాసం ఉన్నది?
1: What difference is there between the air within the balloon
0: ఎట్టి ప్రమాణములు కూడా దీనిని గుర్తించలేవు.
1: No one is able to understand this well.
0: కనుక బృహస్పతి ఆనందం కంటే ప్రజాపతి ఆనందం కంటే బ్రహ్మానందము అత్యంత విశాలమైనటువంటిది.
1: Therefore, more than బృహస్పతి ఆనంద, more than ప్రజాపతి ఆనంద, బ్రహ్మానంద is widespread.
0: కనుకనే బ్రహ్మానందం అనేటువంటి పద్యమునందు సర్వ పదములు కూడాను బ్రహ్మకు సంబంధించినటువంటివి.
1: All words, vocabulary are related to Brahma.
0: రెండవది పరమసుఖదం.
1: Next one is పరమసుఖదం, supreme happiness.
0: ఏమిటి ఈ సుఖము?
1: What is this happiness?
0: శారీర సుఖమా, ఇంద్రియ సుఖమా, బుద్ధి సుఖమా, మనో సుఖమా, ఏ సుఖం ఇది?
1: What is this happiness? Is it physical or sensual or that of the intellect or mind.
0: యేసుకుమని కూడాను ఎవరు నిర్ణయించలేరు.
1: No one can decide.
0: కస్మై నమః ధర్మణే అన్నారు. కస్మై నమః, కస్మం అనగా ఏమిటి? సుఖస్వరూపులకు నమస్కారము అని.
1: It means I offer my salutations to the very embodiment of happiness.
0: పూర్వం భగవంతుని యొక్క స్వరూపములు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను కస్మై నమః ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: Earlier days when people could not have any idea of the form of God, they worshipped this way.
0: ఇంటిమేట్మెంట్ యొక్క ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: That is the trend of worship by the ancient rishis.
0: సుఖస్వరూపుడు భగవంతుడు.
1: God is the very personification of happiness.
0: అయితే దీనికి ఎట్టి కాల పరిమితి లేదు.
1: This is not bound by time.
0: ఈ సుఖమునకు కూడాను ఎట్టి పరిమితము లేదు.
1: This has no boundary either.
0: కాల కర్మము యందు కూడాను పరిమితము లేదు.
1: It has no limitation to the field of action.
0: కాల కర్మకు అతీతమైనటువంటి సుఖమే పరమ సుఖం.
1: That which is beyond all reason is the supreme bliss.
0: ఈ పరమ సుఖమునకు సరైనటువంటి అర్థం చెప్పాలనుకుంటే,
1: to give the correct meaning to this word parama sukha, supreme happiness,
0: శారీరక సంబంధమైనటువంటి సుఖం కాదు.
1: ఇట్ హస్ గాట్ నథింగ్ టు డు విత్ ఇట్.
0: ఆకారమే లేదు.
1: ఇట్ హస్ నో ఫామ్.
0: ఆకారం లేనటువంటి దానికి ఎట్టి ఆకారం అని చెప్పగలరు మీరు?
1: ఇట్ హస్ నో ఫామ్ యాజ్ ఇట్ ఈస్. హౌ కెన్ యూ డిసైడ్ ఇట్స్ ఫామ్?
0: కనుక ఈ సుఖం ఎట్టి సుఖము? పరమ సుఖం.
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్? సుప్రీం హ్యాపీనెస్.
0: ఒక అమృతముకైనా ఒక విధమైనటువంటి యొక్క రూపాన్ని చెప్పవచ్చును, కానీ ఈ సుఖములకు అతీతమైనటువంటి సుఖము.
1: అమృత్ నెక్టర్ యాజ్ సచ్ has a form but nothing as to the parama sukha.
0: భగవంతుడు నిరంతరం కూడాను సుఖ స్వరూపుడే.
1: God is in eternal bliss.
0: దుఃఖములకు కృంగక, ఆనందములకు పొంగక, నిరంతరం కూడాను పరమానందంతో కూడినటువంటి సుఖము.
1: God is not elated by praise nor frustrated by blame, is always in a state of eternal bliss.
0: పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం. కేవలం అనగా ఏమిటి?
1: కేవలం.
0: దేశ కాల పరిస్థితులకు అతీతమైనటువంటి యొక్క తత్వము కేవలం.
1: కేవల మీన్స్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిట్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: జ్ఞాన రూపం. నిజమైనగా జ్ఞానతత్వము అతను భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్. జ్ఞాన.
0: జ్ఞానం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ జ్ఞాన? విజ్డమ్.
0: గ్రంథ జ్ఞానమా?
1: టెక్స్చువల్.
0: ఇంకే విధమైనటువంటి యొక్క యోగ జ్ఞానమా?
1: ఆర్ ఎనీ యోగిక్ నాలెడ్జ్?
0: నాకు ఇంకే విధమైనటువంటి యొక్క లోక జ్ఞానమా?
1: ఆర్ ఎనీ వరల్డ్లీ నాలెడ్జ్?
0: లౌకిక జ్ఞానమా?
1: ఆర్ ఫిజికల్ ఇన్ఫర్మేషన్?
0: ఏ జ్ఞానం ఇది?
1: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్?
0: ఇది పరమ జ్ఞానము.
1: ఇట్ ఈస్ ది సుప్రీం నాలెడ్జ్.
0: ఇది ఏ బ్రహ్మ జ్ఞానము?
1: ఇట్ ఈస్ విజ్డమ్ ఆఫ్ బ్రహ్మన్.
0: ఈ బ్రహ్మ జ్ఞానమునకు ఆద్యాంతములు లేవు.
1: విజ్డమ్ ఆఫ్ ద బ్రహ్మన్ విజ్డమ్ హాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్.
0: అన్నింటి ఎందుకు ఈ బ్రహ్మ జ్ఞానం ఉంటుంది?
1: This brahma jnana, knowledge of the self, is present in all.
0: గాలి ఏ విధంగా సర్వత్ర వ్యాపించిపోయిందో అదే విధంగా జ్ఞానం కూడాను సర్వత్ర ఉంటున్నది.
1: Just as air spreads all over, so also wisdom.
0: లౌకిక జగత్తులో అనేక మంది గ్రంథములు చదివి ఇతను గొప్ప జ్ఞానిని, అతను తక్కువ జ్ఞానిని ఈ విధంగా నిర్ణయించడానికి అవకాశం ఉంటుంటది.
1: In the worldly parlance, the one who has gone through many of the books, we can say is knowledgeable. The while other one is
0: జ్ఞానం కాదు, మస్తక జ్ఞానం కాదు.
1: It is nothing to do with the textual or academic knowledge.
0: కనుక ఇది ఎప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి యొక్క స్వస్వరూప జ్ఞానమే.
1: Whereas this brahma jnana is totality, holistic.
0: స్వస్వరూప జ్ఞానము.
1: It is the one of the self.
0: ఇట్టి జ్ఞానమునకు ఎవరు ఏ విధమైనటువంటి రూపాన్ని ధరింపక చేయగలరు?
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ హ్యాస్ నో ఫార్మ్.
0: కనుకనే పరమసుఖదం జ్ఞానం.
1: అండ్ దిస్ విజ్డమ్ రిప్రజెంట్ సుప్రీం.
0: ఈ జ్ఞానమునకు సుఖము ఉన్నది.
1: దిస్ విజ్డమ్ హ్యాస్ కంఫర్ట్, హ్యాపీనెస్.
0: బ్రహ్మతత్వము ఉన్నది.
1: దేర్ లైస్ ద బ్రహ్మన్ స్పిరిట్.
0: బ్రహ్మానందం పరమసుఖదం.
1: అండ్ ద సుప్రీం బ్లిస్ ఈస్ అబ్సల్యూట్.
0: ఏకత్వం ఏంటంటే పరమసుఖము.
1: The combination of these two is
0: parama sukham to anubhavincheetundi jnanamu.
1: So it is jnana that is always in state of supreme happiness.
0: Kevalam jnanamurtim,
1: the very personification of wisdom.
0: Dvandvatitam,
1: that is a non dual.
0: Kashtamu sukhamu ani kaani, leka nindalu nishturam ani kaani, paapamu punyamu aneetundi kaani, మంచి చెడ్డ అనేటువంటి కానీ ఏ మాత్రం ఇందులో చేరడానికి వీల్లేదు.
1: ఇట్ ఈస్ నాన్ జ్యువల్. ఇట్ ఈస్ నథింగ్ టు డు ద ప్రైజ్ ఆర్ బ్లేమ్ సిన్ ఆర్ మెరిట్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: రూపం అనేటువంటి ఇక్కడ పనికి రాదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ డ్యువాలిటీ హియర్.
0: దీనిని పురస్కరించుకుని ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: Basing on this, it is said truth is one, represented as many
0: not
1: by many scholars.
0: Not two.
1: Truth is one, not two, not two.
0: ఎందుకంటే truth is one అంటే రెండు కావచ్చును.
1: When you say truth is one.
0: Truth is one, not two.
1: So the statement is the truth is one, not two.
0: Dvandvatitam.
1: Dvandvatitam, non-dual.
0: రెండింటికి అతీతమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మతత్వం.
1: The nature of Brahma. It is non-dual. It is nothing to do with the praise or blame, sin or merit, good or bad.
0: రూపం అనేటువంటిది ఇక్కడ పనికి రాదు.
1: There is nothing like duality here.
0: దీనిని పురస్కరి

0: ఇది ఈ యొక్క బ్రహ్మతత్వం.
1: ది నేచర్ ఆఫ్ బ్రహ్మన్ ఇస్ బియాండ్ డ్యూయాలిటీ.
0: పరమ సుఖదం అయిపోయింది.
1: అండ్ దెన్ దట్ సుప్రీం బ్లిస్ఫుల్ స్టేట్
0: ద్వంద్వాతీతం.
1: Beyond duality.
0: Gagana sadrusyam.
1: It is ethereal in its concept.
0: Akasam ekkada unnadante sarvatra vyapinchi unnadi.
1: Where is space ether? It is everywhere.
0: Ikkada unnadi akkada ledu ani nirnayinchadaniki evariki sadhyam kaadu.
1: It's not possible to decide that the space
0: Gagana
1: is here and not there.
0: Akasam enta vyapinchi untunnado adhe vidhamgane ee yokka aanandam kuda anta vyapinchi unnadi.
1: It is ethereal in its nature, being spread everywhere.
0: Kanuka aa gagana sadrusyam anetunte vaadi evari peru?
1: What is
0: దైవముఖుని పేరు?
1: That ethereal concept is related to
0: బ్రహ్మానందము, పరమసుఖదము, కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం. ఇవన్నీ కూడా భగవంతుడికి పేర్లు మాత్రమే.
1: These are all the attributes of God, that is supreme bliss, supreme happiness, the one of wisdom beyond duality.
0: గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం.
1: తత్వమస్యాది లక్ష్యం.
0: నాలుగు వేదములు ఎందుకును నాలుగు మహావాక్యములు బోధిస్తూ వచ్చింది.
1: ఫోర్ వేదస్ టాట్ ఫోర్ ఇంపార్టెంట్ డిక్ట.
0: ఈ నాలుగు యొక్క మహావాక్యములు ఏమిటి?
1: వాట్ ఆర్ దీస్ ఫోర్ డిక్ట?
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ద ఫస్ట్ వన్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఋగ్వేదము.
1: ప్రజ్ఞానం బ్రహ్మ ఇస్ ఋగ్వేద.
0: అయమాత్మ బ్రహ్మ.
1: అయమాహం
0: బ్రహ్మాస్మి తత్ త్వం అసి.
1: అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్ త్వమసి.
0: ఇది మహావాక్యముల యొక్క తత్వము.
1: దీస్ ఆర్ ఇంపార్టెంట్ డిక్ట.
0: ఇవన్నీ చేరి దైవం యొక్క ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చినాయి.
1: దే ఆల్ డినోట్ ద యూనిటీ ఆఫ్ డివినిటీ.
0: కనుక దీనికి అతీతమైన తత్వం ఏది? అదే దైవ స్వరూపము.
1: ద ట్రాన్సెండెంటల్ నేచర్ ఈస్ దట్ ఆఫ్ ద డివైన్.
0: చతుర్విధమైనటువంటి నాలుగు వేదముల యొక్క స్వరూపాన్ని కూడాను వివరించి దీనికి అనేక రకములుగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: All four Vedas
0: I
1: have explained in detail.
0: Gagana sadrusyam
1: is non-dual ethereal.
0: Tatvamasyadi lakshyam,
1: it has got the ultimate as the aim.
0: Ekam,
1: one.
0: Nityam,
1: eternal.
0: Vimalam,
1: pure.
0: Achalam,
1: immobile.
0: Ekam,
1: one.
0: Unnadi okkate.
1: One, truth is one.
0: కానీ జగత్తులో అనేకంగా ఉన్నదని భావిస్తున్నారు.
1: బట్ వీ గో బై డైవర్సిటీ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క మార్పులు మాత్రమే.
1: దీస్ ఆర్ ఓన్లీ ఫిజికల్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ చేంజెస్.
0: ఒకటి పెట్టావు.
1: You have one here.
0: Takkana sunna pettavu.
1: You added zero.
0: Ten antunnavu.
1: Then it's ten.
0: Inko sunna pettavu.
1: Another one.
0: 100 antunnavu.
1: 100.
0: Inko sunna pettavu.
1: Another zero.
0: 1000 antunnavu.
1: 1000.
0: Inko sunna pettavu.
1: Another zero.
0: 10,000 antunnavu.
1: 10,000.
0: Ee vidhanga millions, millions, millions ga maarputu vastundi.
1: You can add zeros and say million.
0: Aithe ee anninti endu unnadi emti? Okkate.
1: In all you find one there.
0: ఈ ఒకటి తీసివేస్తే ఈ సున్నలకి ఏం విలువ లేదు.
1: వెన్ వన్స్ వన్ ఇస్ రిమూవ్డ్ జీరో హ్యాస్ నో వాల్యూ.
0: అది
1: దట్ వన్ ఇస్ ఏకం.
0: ఏకం సత్ ప్రాబోధావతి. ఏకమే.
1: దట్ ట్రూత్ ఈజ్ వన్.
0: భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చును.
1: యు మే గివ్ ఎనీ నేమ్.
0: ఎన్ని రూపములైనా మనము చేసుకోవచ్చును.
1: యు కెన్ అస్యూమ్ ఎనీ ఫామ్.
0: చిత్రించుకోవటంలో మన యొక్క భావం అనేది దీనికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ పిక్చరైజేషన్ బేస్డ్ ఆన్ ఇమాజినేషన్.
0: ఏకం.
1: One.
0: Nityam.
1: Is eternal.
0: ఎప్పుడు మార్పు చెందేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: ఎట్టి చేంజెస్ కూడా ఉండదు.
1: దేర్ విల్ బి నో చేంజ్ అట్ ఆల్.
0: త్రికాలం యందు కూడా దీనికి మార్పు ఉండదు.
1: ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్
0: దీనికి మార్పు ఉండదు.
1: ఇట్ డజంట్ చేంజ్.
0: త్రిగుణం యందు కూడా మార్పు ఉండదు.
1: సో ఆల్సో ఇన్ ద
0: త్రికాలం త్రిగుణం త్రిలోకం మూడింటి యందు మార్పు లేనటువంటిదే ఇదే ఒక్కటి.
1: సో దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఆల్ ది త్రీ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: నిత్యం.
1: ఇట్ ఇస్ ఎటర్నల్.
0: విమలం.
1: ప్యూర్.
0: మలరహితమైనటువంటిది ఇది విమలం.
1: ఇట్ ఇస్ ప్యూర్ రాదర్ అన్పొల్యూటెడ్.
0: ఈ మలరహితమైనగా ఏమిటి?
1: విదౌట్ ఇట్ ఈస్
0: ఈనాడు ప్రపంచం లోపల గాలి ఒక పొల్యూషన్ అయిపోయింది, నీరు పొల్యూషన్ అయిపోయింది, తిండి పొల్యూషన్ అయిపోయింది, మానవుడు పొల్యూషన్ అయిపోయినాడు, వాడి థాట్స్ అంతా పొల్యూషన్, ఇవంతా మలినంతో కూడినటువంటివి.
1: టుడే there is air pollution, water pollution, food
0: కాని దైవం మాత్రం ఎప్పుడు విమలం. ఎట్టి మలము చేరినటువంటిది.
1: గాడ్ ఇస్ అన్పొల్యూటెడ్. క్రిస్టల్ క్రిస్టైన్ ప్యూర్.
0: అచలం.
1: అచలం.
0: చలించేటువంటి వాడు కాదు.
1: ఇట్ డజన్ మూవ్. ఇమ్మూవబుల్.
0: పంచభూతములు కూడా చలిస్తున్నాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ మూవ్.
0: సూర్య చంద్రాలు చలిస్తున్నారు. నక్షత్రాలు చలిస్తున్నాయి.
1: స్టార్.
0: భూమి చలిస్తుంది.
1: ఎర్త్ రొటేట్.
0: అన్నింటి ఎందు చలనం ఉంటుంది.
1: దేర్ ఇస్ మూవ్మెంట్ ఇన్ ఆల్ ద ప్లానెటరీ సిస్టమ్.
0: సినిమా పిక్చర్ లోపల రీల్ వేస్తుంటే
1: యాజ్ ద రీల్ ఇస్

0: ఒక సెకండ్ కు 16 పిక్చర్స్ అంతా మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్.
0: ఒక్క సెకండ్ కు 16 పిక్చర్స్ మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్ అండ్ ఆన్.
0: కాబట్టి సర్వము మార్పు చెందేటువంటిది.
1: సో ఆల్ చేంజ్.
0: భూమి మార్పు చెందుతుంది.
1: ఎర్త్ చేంజెస్.
0: సూర్య చంద్రాదులు మార్పు చెందుతున్నారు.
1: సో ఆల్సో సన్ అండ్ మూన్.
0: నక్షత్రాదులు మార్పు చెందుతున్నాయి.
1: అండ్ స్టార్.
0: కానీ ఇతనికి అచలం.
1: బట్ గాడ్ డజంట్ మూవ్.
0: చలనం అనర్చనమే వచ్చా ఇతను చలనంలోనూ ఉన్నాడు అచలంలోనూ ఉన్నాడు.
1: సో హీస్ దేర్ ఇన్ మొబిలిటీ అండ్ ఇమ్మొబిలిటీ టు.
0: దానికి ఇతనికి శాస్త్రమైనటువంటి పేరు అచలం.
1: బట్ ఇన్ శాస్త్రిక్ వే ఇన్ టెక్స్ట్ క్లాసిక్ వే
0: అది సాక్షిభూతం.
1: ఇట్ ఇస్ ఎటర్నల్ విట్నెస్.
0: అన్నిటికీ సాక్షి ఇతను.
1: హీఈస్ ది ఎటర్నల్ విట్నెస్.
0: ఇలాంటి సాక్షితత్వాన్ని ఎన్ని రకములుగా భగవంతుని పేర్లు పెట్టారు పవిత్ర ఋషులు.
1: Sages gave so many names to God.
0: Prachina maharshulandaru kudanu
1: the ancient rishis
0: devatvanni gurtinchukune nimittamai
1: to know divinity
0: aneka tapasulu chesi
1: did penance
0: sarvamnu tyagam chesi
1: and they sacrificed
0: okkoka maharshi okkoka vidhamaitmati roopanni pondi
1: each of the saint has got his own
0: aa roopamunaku okkoka maharshi bhavodvekam che peru pettu vacharu
1: out of his sentiments and feelings every sage has given a different direction to divinity
0: కనుక భగవంతునికు ఎట్టి రూపము లేదు.
1: గాడ్ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
0: అన్ని రూపములు కూడాను మహర్షులు నిర్మించినటువంటివి.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ ది
0: అయితే ఈ అన్ని రూపములు కూడాను ఏ దాని కూడాను ఒక విధమైనటువంటి భౌతికమైనటువంటి రూపం లేదు.
1: నథింగ్ టు డూ విత్ ద ఫిజికల్ ఫార్మ్.
0: ఎవరూ దీనిని వర్ణించలేరు.
1: నో వన్ కెన్ ఎక్స్టోల్ ఆర్ నరేట్.
0: బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సద్జం తత్వమస్తాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం. ఏకాది సృష్టిస్వరూపుడు అయిపోయినాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ విత్ ఆల్ దీస్ అట్రిబ్యూట్స్ ద క్వాలిటీస్ ద సుప్రీమ్లీ సుప్రీమ్ హ్యాపీనెస్.
0: నారదుడు సమయం లోపల నారదుడు
1: నారద
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: ధ్రువుడు తపస్సుకు వెళుతుండగా
1: వెన్ ధ్రువ వాజ్ ఇన్ పెన్ అండ్
0: నాయన ధ్రువ
1: హి సెడ్ ఓ సన్ ధ్రువ
0: నీవు ఎన్నకన్నెరుగునటువంటి బాలుడవు.
1: యు ఆర్ యంగ్ సో యంగ్
0: చాలా చిన్న పిల్లవాడవు.
1: యు ఆర్ ఎ బాయ్
0: నీవు తపస్సును ఆచరించగలవా.
1: కెన్ యు అండర్టేక్ పెన్
0: ఏ విధంగా భగవంతుని చింతించగలవు.
1: హౌ కెన్ యు థింక్ ఆఫ్ గాడ్
0: ఏ రూపాన్ని నీవు చింతించగలవు.
1: వాట్ ఫార్మ్
0: అని అనేక ప్రశ్నలు వేస్తాడు.
1: యెస్ పుట్ మెనీ క్వశ్చన్స్.
0: ఆ పిల్లవాడు ఒకే నవ్వే దీనికి జవాబు.
1: ద బాయ్ సింప్లీ స్మైల్డ్ in response to the questions.
0: Brahma Manasa Putra,
1: he said, oh Narada,
0: tapas cheyali ane sankalpam puttinchindedi taane.
1: In fact God motivated me to do penance.
0: Ee sankalpamulaku mokkaga malipinchedi taane.
1: In fact he is the cause for
0: ee mokkalu ruchanga marchedi taane.
1: And his penance would grow into
0: ruchanandu palamulu kuda ichchedi ante taane.
1: And it will finally bear fruits as per his will.
0: Kabatti taane chustukuntadu.
1: God will take care of my penance.
0: Nenu ee sandehamulaku ye matram avakasam ivanu.
1: I never doubt at any point of time.
0: Nenu ye shastramulu chadavaledu.
1: I have not gone through any
0: ye upanishadulu tirigiveyaledu.
1: I have not gone through upanishads.
0: Kanaka naaku unnatuvanti anta okke chadivu okkate.
1: I only know one form of education.
0: Deva naamam okkate.
1: That is God's name.
0: Aithe ye naamani nee smaristhaav annadu.
1: Then Narada asked, what name you repeat chant?
0: కొంచెం యోచన చేసి
1: ధ్రువ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైం.
0: ఒక్కటే ఒకటి చెప్పాడు.
1: గేవ్ ఓన్ సెడ్
0: గోపీజన వల్లభాయ నమః అన్నాడు.
1: హి సెడ్ గోపీజన వల్లభాయ నమః.
0: గోపికలు అంటే కేవలం బృందావనంలో ఉన్నటువంటి గోపికలు కాదు.
1: గోపికాస్ ఆర్ నాట్ దోస్ ఆఫ్ బృందావన్.
0: గోప అనగా ఏమిటి? భూమి, వేదము, వాక్కు.
1: గో మీన్స్ అర్త్ వేద ద వర్డ్.
0: భూమి
1: అర్త్
0: వేదము
1: వేదము
0: వాక్కు
1: అండ్ ఆల్సో ద వర్డ్
0: పశువు కూడా పశువు
1: అండ్ ఆల్సో ద కౌస్.
0: ఈ నాలుగింటికి గో అని పేరు.
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ ది మీనింగ్స్ టు దట్ వర్డ్ గో.
0: ఈ గో అనేటువంటి శబ్దం నుంచి వచ్చేటువంటిది.
1: అండ్ దీస్ ఆర్ ది మీనింగ్స్ ఆఫ్ దట్ వర్డ్ గో
0: అనేటువంటి పదం నుంచి పుట్టినటువంటిది గోవు.
1: అండ్ దిస్ గోవు ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ది ఒరిజినల్ వర్డ్ గో.
0: కనుక ఈ నాలుగింటిని కాపాడినటువంటి వారు గోపికలే.
1: Gopikas have taken care of these
0: bhumini nilparu.
1: They kept the earth steady.
0: Vedanni kaapaadtu vacharu.
1: They were protecting the
0: vaakunu smaristhu vacharu.
1: And they were chanting God's name.
0: Govunu kaapaadtu vacharu.
1: And they were also rearing cows there.
0: Kanukane veeriki gopikalu ani peru vachindi.
1: So they are called gopikas.
0: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని కూడా భగవంతునికి అందించినటువంటివి కానీ తాను పెట్టుకుని వచ్చినవి కాదు.
1: ఈచ్ వన్ స్టార్టెడ్ గివింగ్ వన్ నేమ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ నేమ్ లెస్.
0: అప్పుడు చెప్పాడు గోపీ జన వల్లభ నమః గోపీ.
1: Then he said, Gopis.
0: ఆ జనములోపల నేను ఒకడిని అన్నాడు.
1: In the among gopis, I am one among them.
0: అనగా వేదములో నేను ఒకడిని.
1: I am part of Veda.
0: వాక్లో నేను ఒకడిని.
1: I am also part of.
0: భూమిలో నేను ఒకడిని.
1: Also another.
0: గోవులో నేను ఒకడిని.
1: I am among the cows. I am one.
0: అందులో ఉండినటువంటి నేను ఒక వ్యక్తిని.
1: Therefore, I am one among the many.
0: కనుక గోపీ జన వల్లభాయ నమః ఆ వ్యక్తిని కాపాడేటువంటి వాడు భగవంతుడు.
1: గోపీ జన వల్లభాయ నమః means the sustainer, protector.
0: దీనిని మొన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే
0: క్రీమ్
1: క్లీన్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: స్వాహా
1: స్వాహా
0: అని చెప్పాడు. ఏమిటి క్లీమ్
1: క్లీమ్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ స్వాహా.
0: ఈ ఐదు విటికి చేరి ఐదు పదములుగా నిర్ణయం చేసుకున్నారు.
1: దీస్ ఆర్ ది ఫైవ్ వర్డ్స్.
0: క్లీమ్
1: క్లీమ్
0: భూమి.
1: క్లీమ్ మీన్స్ ఎర్త్.
0: క్లీమ్ అనగా భూమి.
1: క్లీమ్ మీన్స్ ఎర్త్
0: భూమి.
1: ఎర్త్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: జలము
1: వాటర్.
0: గోవిందాయ
1: గోవిందాయ
0: అగ్ని
1: ఫైర్.
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: గాలి
1: ఎయిర్.
0: స్వాహా ఆకాశం.
1: స్వాహా ద స్పేస్.
0: కాబట్టి ఐదింటికి ఐదు భూతములు నిర్ణయించాడు.
1: దీస్ ఫైవ్ వర్డ్స్ సింబలైజ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుకనే పంచభూతములు కూడాను భగవత్ స్వరూపమే.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్.
0: క్లీమ్ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా.
1: సో దీస్ ఆర్ ది ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్
0: ఆకాశమే.
1: స్వాహా మీన్స్ ద స్పేస్ ఈథర్.
0: కనుక ఆకాశము గాలి అగ్ని నీరు భూమి.
1: So the five of the elements are referred in this way.
0: కనుక పంచభూత స్వరూపుడు పరమాత్ముడు.
1: God has got all these five elements.
0: కనుక ఈ పంచభూతములకు పెట్టినటువంటి ఏ పేరైనా మీరు స్మరించండి.
1: You can chant any name of the five elements.
0: ఇది భగవంతుని పేరే గాని ఈ కృష్ణుడు ఆ విష్ణుడు ఈ విధంగా విష్ణు కృష్ణుడు కాదు.
1: They are not in any specific way, but they are the names of God in general.
0: ఈ సేవను వైష్ణవులు అనేటువంటి కేవలం ఈ ప్రారంభమైన తర్వాతనే ఈ విధమైనటువంటి ఒక పేరు లోపల చాలా కలతలు ప్రారంభమైపోతూ వచ్చాయి.
1: దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిఫరెన్స్ ఎవర్ సిన్స్ దిస్ టూ స్కూల్స్ ఆఫ్ థాట్ సైవిజం అండ్ వైష్ణవిజం స్టార్టెడ్.
0: ఏ ఒక్క నేమ్ కూడా భగవంతుడికి అక్కడ లేదు.
1: గాడ్ ఈజ్ నేమ్లెస్ నో నేమ్.
0: కస్మై నమః.
1: కస్మై నమః
0: అనగా సుఖస్వరూపుడా.
1: ద ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్ జాయ్.
0: ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కోరికలు లేని దగ్గర సుఖం ఉంది.
1: ద డిజైర్లెస్ స్టేట్ రిప్రజెంట్ బ్లిస్.
0: ఎట్టి వాంఛలు లేనటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ డిజైర్లెస్
0: కనుకనే సుఖముంది.
1: సో హీఈస్ బ్లిస్ఫుల్.
0: మీరు కూడా ప్రయత్నం చేయండి, తప్పక మీకు కూడా సుఖం వస్తుంది.
1: యూ ఆల్సో ట్రై, యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: ఈ వాంఛల చేతనే మన సుఖాన్ని మనం కోల్పోతున్నాము.
1: బికాస్ ఆఫ్ డిజైర్స్ యూఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ బ్లిస్.
0: ఏ చిన్న కోరిక కూడా లేకుండా మీరు ఉండండి, నిరంతరము సుఖంగా ఉంటారు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్మాల్ డిజైర్ యూ విల్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లెస్.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: నాకు ఎట్టి విచారము లేదు.
1: భగవాన్ హ్యాస్ నో వరీ అట్ ఆల్.
0: ఎప్పుడు నేను సుఖస్వరూపుడే.
1: హీఈస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: శారీరకంగా కానీ మానసికంగా కానీ థాట్స్ ఎక్కడ కానీ ఇలాంటి థాట్స్ ఏ లేదు.
1: భగవాన్ హ్యాస్ నో థాట్ ఓవర్.
0: ప్రాకృతమైనటువంటి ఒక శరీరాన్ని దాల్చడం చేత, ప్రాకృతమైనటువంటి జన్మలతో సంబంధ బాంధవ్యాన్ని పెట్టుకోవడం చేత వారి యొక్క బాధలు వారి యొక్క విషయములు చూడుకోవటం వీలవుతుంది.
1: బికాస్ ఆఫ్ ఫిజికల్ కాంటాక్ట్, బికాస్ అసోసియేషన్ విత్ ద డివోటీస్, హీ హాస్ గాట్ దీస్.
0: కానీ నిజంగా నా యొక్క వ్యక్తిత్వంగా దీన్ని తీసుకుంటే దీనికి ఎట్టి వాంఛలు లేవు.
1: బట్ భగవాన్ ఇస్ డిజైర్లెస్ లెఫ్ట్ టు హిమ్సెల్ఫ్.
0: ఎక్కడ కోరినా ఎక్కడ చేసినా ఎక్కడ తలచినా అంత మీ సుఖం కోసమని.
1: వాట్ ఎవర్ హీ వాంట్స్, వాట్ ఎవర్ హీ డస్, ఇట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్ ఓన్లీ.
0: మనం ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఈ పండు కావాలనుకుంటావు.
1: యూ వాంట్ వన్ ఫ్రూట్.
0: ఈ పండు తృప్తి కోసం నీవు పండు కావాలని కోరుతున్నావా?
1: యూ డిజైర్ ద ఫ్రూట్ ఫర్ ది ఫ్రూట్
0: సేక్. నో, మీ సుఖం కోసం నీవు పండును కోరుతున్నావు.
1: ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ జాయ్.
0: ఫలాన్ని గుడ్డ కావాలి నాకు అని ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ వన్ పర్టికులర్.
0: ఆ గుడ్డ తృప్తి కోసం నీవు గుడ్డను కోరుతున్నావా?
1: యూ డోంట్ వాంట్ దట్ క్లాత్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద క్లాత్.
0: ఆ గుడ్డను కోరుతున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్
0: సాటిస్ఫాక్షన్. ఫలాన్ని భోజనం కావాలి అని ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ మెనీ.
0: ఆ భోజనం తృప్తి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావా?
1: యూ వాంట్ ఫుడ్.
0: లేదు,
1: నీ
0: ఆకలి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ టు అపీజ్ యువర్ హంగర్.
0: దాని ఎందుకు నువ్వు సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దేర్ ఇస్
0: ఏకం. ఉన్నది ఒక్కటే.
1: దట్ సెల్ఫ్, ది ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ ఓన్లీ వన్.
0: దానినే భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి, ప్రాకృతమైనటువంటి భాషలో లౌకికం అనేటువంటిది స్వార్థము అన్నారు.
1: From the worldly sense, in the physical world, we can call it swartha or
0: consciousness.
1: But spiritually, it is not
0: selfish.
1: It is also beyond. In this world, there are five words.
0: Paramatma,
1: God,
0: Paratma,
1: Supernatural,
0: Paramatma. Tarvata, Ekatma,
1: Ekatma,
0: Dvaitatma.
1: Dvaitam, duality.
0: Kanukane, Vesti, Samasti, Parvesti, Vesti yoka tattvam tho pala jeeva tattvam tho kudinatundi.
1: So, Vesti is individual,
0: Samasti.
1: Vesti individual, Samasti community.
0: Kanukane, Parameshti.
1: Parameshti divinity.
0: Parameshti honesty.
1: And Parameshti is honesty.
0: Honesty and empty, Atmaku sambandhinchinatundi yoka tattvam.
1: That which is related to the spirit or the self.
0: Kanukane,
1: so,
0: Paramatmanu manam pondalanukunnatte, Vesti samastito cheripovali.
1: In order to reach God, the individual Vesti should join Samishti, the community.
0: Ee yokka community to cheripoyinappudu Parameshti avutundi.
1: When once the individual merges in the community, it is Parameshti, the divine.
0: Daivesti aipothundi.
1: And then it becomes supreme, the divine.
0: కనుకనే నాలుగవ దాన్ని మనం చేరాలనుకుంటే వెస్టి సమష్టితో చేరాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు రీచ్ ద ఫోర్త్ స్టేట్ ది ఇండివిజువల్ షుడ్ జాయిన్ ద కమ్యూనిటీ.
0: వెస్టిగా ఉండినంత వరకు పరమేష్టి మనకు లభ్యం కాదు.
1: ఇఫ్ యు రిమైన్ యాజ్ ఎన్ ఇండివిజువల్ యూ కెన్ నెవర్ అటైన్ డివినిటీ.
0: కనుకనే దీనిని పురస్కరించుకుని బ్రహ్మానందం అని పెట్టింది.
1: బేసింగ్ ఆన్ దిస్ గాడ్ ఈస్ కాల్డ్ బ్రహ్మ.
0: ఆనందాన్ని ఆశించేటువంటి వ్యక్తికి,
1: ద వన్ హూ వాంట్స్ టు బి బ్లిస్ఫుల్,
0: పరమేష్టితో చేరాలనుకునే ఆసక్తి పెంచుకుని,
1: హీ షుడ్ హ్యావ్ యర్నింగ్ ఫర్ గాడ్,
0: సమష్టితో ఏకం కండి.
1: అండ్ హీ షుడ్ బి వన్ విత్ సమిష్టి ఆర్ కమ్యూనిటీ.
0: అందరూ ఒక్కటే.
1: బోత్ ఆర్ వన్.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: ఈ వేదము మొట్టమొదట ప్రబోధించి వచ్చింది.
1: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ వేదా ఇన్ ద బిగినింగ్.
0: వేదాః వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఓ మానవులారా,
1: ఓ మ్యాన్కైండ్,
0: మేము భగవంతుని చూచాము.
1: వీ హావ్ సీన్ గాడ్
0: అని తపస్సు చేసి ఆచరించినటువంటి వ్యక్తులు వచ్చి, ఋషులు వచ్చి ప్రపంచానికి చాటుతూ వచ్చినారు.
1: ది రిషీస్ హూ డిడ్ పెనెన్స్,
0: వేదాహవేదం పురుషం మహాంతం,
1: వీ హావ్ సీన్ గాడ్,
0: ఆదిత్య వర్ణం,
1: అండ్ హీస్ ప్యూర్,
0: సూర్యకాంతితో కూడినటువంటి వాడు అతను.
1: ఈ సో బ్రిలియంట్,
0: తమస్ పరస్తాత్, తమస్సులో ఉంటున్నాడు తాను.
1: బట్ హీ లైస్ దేర్ ఇన్ తమస్ ఆర్ డార్క్నెస్,
0: అనగా చీకటిలో ఉంటున్నాడు.
1: ఇట్ మీన్స్ హీస్ తమస్ ఆర్ డార్క్నెస్.
0: కానీ సూర్యకాంతి ఉంది, సూర్యకాంతి ఉండినప్పటికీ తమస్సులో ఉన్నాడు.
1: దేర్ ఈస్ దిస్ సన్ లైట్ బట్ యట్ హీస్ ఇన్ తమస్.
0: తమస్ పరస్తాత్
1: is beyond this darkness. There is
0: అందులో తిరిగి కొంతమంది ఋషులు చెప్పారు.
1: That's the declaration of
0: Rishi. మీరు లోపల చూచారా, బయట చూచారా?
1: Then they ask, have you seen God inside or outside?
0: లోపల బయట అనేటువంటి భేదం లేదు.
1: There is no difference.
0: అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థితః.
1: There is nothing like inside and outside because God is present in both.
0: కనుకనే భగవంతుని ఎక్కడ చూచారు? సర్వత్రా చూచిన వారే.
1: Where have you seen God? We have seen everywhere.
0: బ్రహ్మానందం, ఆనంద స్వరూపుడైనటువంటి సర్వత్రా ఉంటున్నాడు.
1: God, the embodiment of bliss, is present everywhere.
0: ఆ సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి కోరికలు లేవు కనుకనే పరమ సుఖదం.
1: As God is desireless, he is supreme.
0: ఎట్టి కోరికలు లేదు,
1: no desire.
0: అందువల్లనే పరమ సుఖంగా ఉంటున్నాడు.
1: So he is in eternal bliss.
0: ఆనివల్లనే పరమ జ్ఞానంగా మారిపోయాడు.
1: Therefore he is the personification, metaphor of wisdom.
0: సుఖం ఎక్కడ వస్తుందో అక్కడనే జ్ఞానం కూడా ఆవిర్భవిస్తుంది.
1: Where there is bliss, there is wisdom.
0: కనుక జ్ఞానం గాని సుఖం గాని ఆనందం గాని భగవంతుని యందే ఉంటున్నది.
1: Therefore either wisdom or happiness or bliss are in God.
0: దేనికి ఒక కారణం లేవు.
1: There is no reason anything for this.
0: ఎట్టి కారణములు లేనటువంటి ఒక గుణమును కలిగినటువంటి వాడు భగవంతుడు.
1: God has got the attribute beyond
0: కార్య కారణ అతీతుడైనటువంటి వాడు భగవంతుడు.
1: God is beyond reason, beyond time and space.
0: కాలమునకు ఏ మాత్రము కూడా కట్టుబడినటువంటి వాడు.
1: ఈస్ నాట్ బౌండ్ బై టైమ్.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావమునకు ఏ మాత్రం కూడా లోన కానటువంటి వాడు.
1: ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై టైమ్ అండ్ స్పేస్ ఆర్ రీజన్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు ఇప్పుడు ప్రశాంతిని ఒక గోకులంలో ఉన్నారు.
1: నౌ హియర్ యు ఆర్ హియర్
0: పండుకున్నారు.
1: యు ఆర్ స్లీపింగ్.
0: కానీ మీకు ఒక కల వచ్చింది.
1: యు డ్రీమ్.
0: ఆ కల ఏ విధంగా వచ్చింది?
1: వాట్ హ్యాపెన్స్?
0: కలకత్తా పోయి చేరినట్టుగా వచ్చింది.
1: యు డ్రీమ్ యాజ్ ఇఫ్ యు హావ్ గాన్ టు కలకత్తా.
0: కలకత్తాకు చేరవలసిన పోయింది.
1: అండ్ యు హావ్ గాన్ టు కలకత్తా దేర్ ఇన్ ద డ్రీమ్.
0: కానీ ఆ స్వప్నం లోపల,
1: దేర్ ఇన్ ద డ్రీమ్,
0: ఎందుకోసం నీవు కలకత్తాకు పోయావు?
1: Why have you gone to Calcutta?
0: ఏ రథంలో నీవు కలకత్తాకు పోయినావు?
1: What is the travel arrangement?
0: ఎవరితో పోయినావు కలకత్తాకు?
1: Who accompanied you?
0: ఎందుకు పోయినావు?
1: Why have you gone?
0: ఈ కారణ కార్యకర్మం ఏ మాత్రమో తెలియదు.
1: Nothing to do with the reason.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైనటువంటి స్వప్నము.
1: Therefore, dream is beyond the time and space, reason or conveyance.
0: అదే నీవు ప్రత్యక్షంగా నీవు కలకత్తాకు పోయి చేరాలనుకుంటే,
1: if you want to go physically,
0: ఈనాడు తెల్లవారి 7 గంటలకు ట్రైన్ ఎక్కావు.
1: Just naturally, you should get into the plane at 7 o'clock
0: in the morning. And it
1: takes 4 hours.
0: Calcutta lo diginaavu.
1: You get down there in Calcutta.
0: Calcutta lo digesesi.
1: As you get down there,
0: taxi tisukunnaavu nivu intiki poi cheripoyinaavu.
1: And then you reach home by a taxi.
0: Endu kosam intiki poi cherinaavu?
1: Why have gone home?
0: Nee bandhuvunu chuttam kosam nee vellaavu.
1: You want to meet your relations.
0: Kaabatti bandhuvunu chuttam kaaranam.
1: To meet your relations, the cause.
0: కారణం బంధువుల కోసం వెళ్ళినావు.
1: ద రీజన్ ఆఫ్ యువర్ ట్రిప్ ఇస్ టు మీట్ యువర్ రిలేషన్.
0: కార్యం ప్రయాణం ప్లేన్ లో ప్రయాణం చేశావు.
1: అండ్ యూ ట్రావెల్ బై ఫ్లైట్.
0: ఎప్పుడు ప్రయాణం చేశావు? కాలం కూడా వచ్చింది.
1: హియర్ టైం ఫ్యాక్టర్.
0: తెల్లవారి 7 గంటలకు ప్రయాణం అయినావు.
1: ద టైం ఫ్యాక్టర్ టెల్స్ యు స్టార్టెడ్ 7.
0: కర్మ కారణ కర్తవ్యాలు 4 చేరినాయి ఈ ప్రత్యక్షంలో.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ in this waking state there is reason, there is time, there is cause and conveyance.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావం చేత కాలకర్మ కారణ కర్తవ్యాలు 4 లేవు.
1: Whereas in a dreaming state there is no cause, there is no reason, there is no conveyance, there is no time factor.
0: నాలుగు లేవు కలకనే ఇది స్వప్నము అన్నారు.
1: Since all these 4 factors are missing, it is a dream.
0: ఇది సత్యం కాదు.
1: It's not truth.
0: నాలుగు కుడును దేహరీతిగా అనుభవించినటువంటిదే సత్యం.
1: Therefore that what you experience all these factors is true.
0: సుషుప్తి అనేటువంటి దాంట్లో మీరు విచారణ చేయండి.
1: సుషుప్తి, deep sleep state.
0: నీవు రాత్రి బాగా నిద్రపోయినావు.
1: అండ్ యూ స్లెప్ట్ వెల్ లాస్ట్ నైట్.
0: రాత్రి 1:30 గంటకు లేచావు.
1: యూ గాట్ అప్ అట్ 1:30
0: మిడ్ నైట్. 1:30 గంటకు లేచావు, బాత్రూమ్ పోయి వచ్చావు.
1: యూ హావ్ గాన్ టు బాత్రూమ్ అట్ 1:30.
0: 1:35 గంటకు నీవు వెళ్ళావు తిరిగి.
1: అండ్ యూ రిటర్న్ అట్ 1:35.
0: 35 నిమిషాలకు వచ్చి తిరిగి బెడ్ పైన పడుకున్నావు.
1: అండ్ దెన్ యూ జస్ట్ లై డౌన్ ఆన్ బెడ్ 1:35. దెన్ యూ స్లెప్ట్.
0: నిద్ర వచ్చింది.
1: యెస్, యూ స్లెప్ట్.
0: ఆ నిద్ర ఏ రీతిగా వచ్చింది?
1: హౌ డిడ్ యూ స్లీప్?
0: నీవు పెద్దవాడైనట్టు.
1: యాజ్ యూ హావ్ గ్రోన్.
0: నీవు చదివినట్టు.
1: యాజ్ ఇఫ్ యూ ఫినిష్ యువర్ స్టడీ.
0: గొప్ప ఉద్యోగం చేసినట్టు.
1: యాజ్ ఇఫ్ యు ఆర్ ఎంప్లాయ్డ్.
0: నీవు పెళ్లి చేసుకున్నట్టు.
1: యాజ్ ఇఫ్ యు గాట్ మ్యారీడ్.
0: నీకు కుమారుడు పుట్టినట్టు.
1: దట్ యు హావ్ ఎ సన్.
0: ఆ కుమారుడితో నీవు ఆడుకుంటున్నట్టుగా నీకు కల వచ్చింది.
1: దట్ యు గాట్ మ్యారీడ్, దట్ యు హావ్ ఎ సన్ అండ్ యు స్టార్టెడ్ టు ప్లే విత్ హిమ్. దట్ వాస్ ద డ్రీమ్.
0: చదువుకోవటము, పెళ్లి కావటము, ఉద్యోగాలు చేయటము, కొడుకు పుట్టటము, కొడుకుతో ఆనందాన్ని అనుభవించినట్టుగా కల వచ్చింది.
1: యువర్ డ్రీమ్ కంటైన్స్ ఆల్ దీస్ స్టేట్స్ దట్ యు గాట్ మ్యారీడ్, దట్ యు హావ్ ఎ సన్ అండ్ యు స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ హిమ్.
0: అన్నీ కావాలంటే ఎంత కాలం పడుతుంది?
1: హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఒక 40 సంవత్సరాలు పట్టుతుంది కాలము.
1: అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్.
0: నీవు పుట్టి పెరిగి పాస్ అయి ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకుని బిడ్డలు పుట్టి వాడితో ఆడుకోవటం అంటే 40 సంవత్సరాలు పడుతుంది.
1: ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఫర్ బర్త్, ఫర్ యువర్ ఎడ్యుకేషన్, టు గెట్ మ్యారీడ్,
0: 40 సంవత్సరాలు
1: పట్టినట్టుంది. అండ్ దిస్ స్టేట్ ఫైనల్లీ
0: తిరిగి లేచావు.
1: అండ్ యూ గాట్ అప్.
0: ఆ పిల్లవాడు ఏడ్చినట్టుగా అయిపోయింది, లేచావు.
1: అండ్ యూ గాట్ అప్ బికాస్ యూ డ్రీమ్డ్ దట్ ది చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: 1:35 నిమిషాలకు నువ్వు లేచావు.
1: అండ్ యూ జస్ట్ గాట్ అప్.
0: ఇదంతా చేరి ఆ 5 నిమిషాల లోపలే కల వచ్చింది.
1: ఆల్ దిస్ డ్రీమ్ టుక్ అబౌట్ 5 మినిట్స్ టైం.
0: 5 నిమిషాల్లో ఎంత పెద్ద కల వచ్చింది!
1: వాట్ ఎ బిగ్ డ్రీమ్!
0: ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది!
1: వాట్ ఎక్స్పీరియన్స్!
0: సుషుప్తి లోపల వెళ్ళింది.
1: అండ్ దట్స్ వాట్ హ్యాపెన్స్ దేర్.
0: 5 నిమిషాల లోపల 40 సంవత్సరాల యొక్క ఎక్స్పీరియన్స్ నువ్వు అనుభవించావు.
1: యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ పాసిబుల్ ఇన్ 40 ఇయర్స్ ఆఫ్ టైం.
0: కనుకనే
1: సో
0: దైవతత్వాన్ని ఏ రీతిగా నేను అనుభవించాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ డివినిటీ,
0: నీ కాలం లోపల
1: వితిన్ యూ
0: ఎక్స్పీరియన్స్ 40 సంవత్సరాలు, కాలము 5 నిమిషాలు.
1: సో 45 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈస్
0: వచ్చినటువంటి యొక్క కాలము.
1: దిస్ ఈస్ ద టైమ్ ఇన్ సుషుప్తి,
0: అతీతమైనటువంటి తురియావస్థ.
1: బియాండ్ సుషుప్తి డీప్ స్లీప్ ఇస్ అల్టిమేట్.
0: నీవు దైవాన్ని చూడాలంటే ఒక క్షణం చాలు.
1: ఇన్ ద తురియా అల్టిమేట్ స్టేట్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్,
0: ఒక క్షణము,
1: ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్.
0: ఎట్టయ్య 5 నిమిషాల్లో నీవు ఇంత అనుభవించావు?
1: How could you experience 40 years of time in 5 minutes?
0: జవాబు చెప్పగలవా?
1: Can you reply?
0: లేదు.
1: No.
0: ఇది కూడా అంతే.
1: So also this.
0: దైవత్వాన్ని ఒక 5 నిమిషాల్లో నీవు చూడాలంటే, క్షణంలో నీవు దర్శించాలంటే తప్పక సాధ్యమవుతుంది.
1: ఇఫ్ యు వాంట్ టు సీ గాడ్ విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్, ఇట్ ఇస్ పాసిబుల్.
0: ఒక ఇంటిలో నీవు కాపురం చేస్తున్నావు,
1: యు ఆర్ లివింగ్ ఇన్ ఎ హౌస్,
0: ఆ ఇల్లు వదిలి 10 సంవత్సరములు అయిపోయింది,
1: అండ్ యు లెఫ్ట్ దట్ 10 ఇయర్స్ అగో,
0: దానికి తాళం వేసుకుని వెళ్ళిపోయినావు,
1: యు కెప్ట్ ఇట్ అండర్ లాక్ అండ్
0: దేశాలకు వెళ్ళినావు,
1: అండ్ యు వెంట్ అబ్రాడ్.
0: 10 సంవత్సరములు ఆ యొక్క దీంట్లో వెలుతురు చేరలేదు,
1: అండ్ ద హోల్ హౌస్ కెప్ట్ అండర్ లాక్ అండ్ కీ ఇస్ దట్.
0: కానీ నీవు తిరిగి వచ్చావు,
1: యు రిటర్న్.
0: వచ్చిన తర్వాత తాళం తెరిచినావు,
1: అండ్ యు ఓపెన్
0: స్విచ్ వేశావు,
1: యు హావ్ పుట్ ఆన్ ద స్విచ్. There is light.
0: 10 సంవత్సరం నేను విదేశాల్లో ఉంటుంది, 10 సంవత్సరం ఇందులో కాపురం ఉన్నటువంటి చీకటి ఎట్ట ఒక క్షణంలో పోయింది.
1: ఐ లెఫ్ట్ ది హౌస్ 10 ఇయర్స్ బ్యాక్ అండ్ హౌస్ వాస్ డార్క్.
0: లైట్ వేసింది ఒక క్షణమే, వెలుగు వచ్చింది ఒక క్షణమే.
1: ద మూమెంట్ యు పుట్ ఆన్ ద స్విచ్ దేర్ ఇస్ లైట్.
0: కనుకనే చీకటి పోవాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
1: అండ్ ఫర్ ద డార్క్నెస్ టు బి డిస్పెల్డ్,
0: లైట్ రావాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
1: ఫర్ ద లైట్ టు బి దేర్ ఇట్ డజంట్ నీడ్ టైం.
0: దీనికంతా ఒక సీజన్ అనేటువంటిది, రీజన్ అనేటువంటిది ఉంటుంది.
1: సో ఫర్ దిస్ సీజన్ అండ్ రీజన్ ఆర్ దేర్.
0: భగవంతునికి నో రీజన్,
1: బట్ గాడ్ హ్యాస్ నో రీజన్.
0: కనుకనే నీ యొక్క బుద్ధి అనేటువంటిది దైవం పైన మరల్చితం అంటే,
1: when once you direct your intellect towards God,
0: that switch set avutundi,
1: it amounts to putting the switch on.
0: Aa devanandam anetundi tatchame neeku labhyam avutundi,
1: that supreme bliss can be experienced immediately.
0: Kanukane paramanandam, brahmanandam, yoganandam, advaitanandam,
1: therefore it is called supreme happiness, that non dual happiness.
0: Ilanti deenikanta kuda reason anetundi eppudu kuda chikkadu.
1: All the states of bliss are beyond reason.
0: Okka chanamlo neeku entaina kuda praaptistundi,
1: within a fraction of a second you can experience.
0: Ee praapti anetundi kaalani nu vetukolakkaledu,
1: you don't need to wait for time.
0: ఎక్కడో అరణ్యానికి పోనక్కర్లేదు,
1: యూ డోంట్ నీడ్ టు గో టు ఫారెస్ట్.
0: ఎక్కడ చిక్కుతుంది అంతా నీకు ఇక్కడే చిక్కుతుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ హియర్.
0: ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను,
1: సర్వ్ అండ్ రిసీవ్ లవ్.
0: శాంతి అనేటువంటిది నీ అందే ఉంటుండాలి.
1: పీస్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: నీలో ఉన్నటువంటి శాంతిని నీవు అనుభవించడానికి అరణ్యానికి పోతున్నావు.
1: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ద పీస్ విత్ ఇన్ యూ, యూ గో టు ద ఫారెస్ట్.
0: పిచ్చివాడు,
1: మ్యాక్ హ్యాప్ యు ఆర్.
0: ఒక చోట తిరిగేది ఇంకో చోట.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎగ్జిస్ట్ ఎట్ వన్ ప్లేస్, యూ మూవ్ అబౌట్ ఎట్
0: అనదర్. ఉంటున్నది,
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ.
0: కనుకనే నీవు ఇచ్చుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ ఈస్ టు బి గివెన్?
0: ఇచ్చుకో సేవను,
1: అండ్ దేర్ ఫోర్ సర్వ్.
0: పుచ్చుకో ప్రేమను,
1: అండ్ దెన్ రిసీవ్.
0: ఈ ప్రేమ వచ్చింది అదే ప్రకాశము.
1: దెన్ వన్ దేర్ లవ్ ఇస్
0: లైక్ అదే బ్రహ్మానందం.
1: లవ్ ఇస్ లైక్ ద సుప్రీం
0: పరమ సుఖదం,
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
0: ఆనందము
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
0: కనుకనే సర్వం కూడా మన యందే ఉంటున్నది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ within us.
0: కనుకనే దీనిని పురస్కరించుకుని సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి అన్నారు.
1: Therefore it is said all heads are his, all hands are his, all ears are his, all the feet are his.
0: అర్జునుని పిలిచి, ఒరే నాయన,
1: he called Arjuna and said,
0: నీకు ఎంత వయసు?
1: What's your age?
0: బావా నాకు 70 సంవత్సరం అన్నాడు.
1: Brother in law, my age is 70.
0: నాకెంత వయసు?
1: What's my age?
0: నాకు 75 అన్నాడు.
1: I'm 75.
0: వస్తు ఉండాలి 75.
1: 75 age.
0: 75 years కృష్ణునికి.
1: 75 age కృష్ణ.
0: 70 years అర్జునికి.
1: అర్జున was age 70.
0: 112 years ధృతరాష్ట్రునికి.
1: 112.
0: ఇంకా వాళ్ళందరూ కూడా భీష్ముడికి.
1: భీష్మ
0: 113 ఇయర్స్.
1: 113 ఇయర్స్.
0: 113 ఇయర్స్ లోపల ధృతర భీష్ముడు ఒక యుద్ధ నౌక లోపల కమాండర్ చీఫ్
1: పనిచేస్తుంది.
0: ఆ వయసు లోపల చీఫ్ కమాండర్ చేస్తానికి వీలవుతుందా?
1: ఇస్ దట్ పాసిబుల్ టు బి చీఫ్ కమాండర్?
0: కాదు. ఆనాడు మహాభారత యుద్ధం లోపల భీష్మాచార్యే చీఫ్ కమాండర్.
1: Bhishma was the chief commander in the Mahabharata war battle.
0: 113 years.
1: 113 years age.
0: Krishnuniki 75 samvatsaramlo.
1: Krishna was age 75.
0: Arjunuki 70 సంవత్సరంలో.
1: అర్జున ఏజ్ 70.
0: ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళు ఆనాడు యుద్ధం చేస్తూ వచ్చారంటే దీనికి ఏది కారణము?
1: వెల్, దేవర్
0: నో రీజన్.
1: వెన్ దేవర్ ఫైటింగ్ అట్ దట్ అడ్వాన్స్డ్ ఏజ్, ఇట్ హస్ నో రీజన్.
0: ఎందుకోసం అంటే దేహానికి నీ వయసు చూస్తున్నావు.
1: యు గో బై ది ఏజ్ ఆఫ్ ద బాడీ.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము. దీనికి మనస్సు యొక్క ప్రభావమే దీనికి మూల కారణం.
1: ఇట్ ఈస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మైండ్ దట్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: మనో ప్రభావం అనేక రకమైనటువంటి మార్పులు చెందిస్తుంటాది.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్ బ్రింగ్ ఆల్ మోడిఫికేషన్స్, ఎబరేషన్స్.
0: ఒకానొక సమయం లోపల
1: అట్ వన్ టైమ్
0: అర్జున్ని ప్రశ్నించాడు.
1: హి క్వశ్చన్డ్ అర్జున.
0: అర్జున,
1: అర్జున,
0: ఈ యొక్క గీతనంతా కూడాను నీకు పూర్వం కూడా నేను చెప్పాను.
1: ఐ టాట్ ఆల్ దిస్ గీతా బిఫోర్ ఎర్లియర్.
0: ఎన్నో పర్యాయం నీకు బోధించాను.
1: ఐ టాట్ ఇట్ మెనీ టైమ్స్.
0: కానీ నీవు దాన్ని జ్ఞప్తి అందించుకోలేదు.
1: బట్ యు ఆర్ నాట్ రిమెంబరింగ్ ఇట్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఇదంత ముఖ్యంగా నీవు తీసుకోలేదు.
1: యు డిడ్ కన్సిడర్ ఇట్ ఇంపార్టెంట్.
0: ప్రధానమైనటువంటి దానికి నీవు తీసుకుంటే దీనిపైన ఎంత
1: ఇంపార్టెంట్ యుడ్ హ్యావ్ రిమెంబర్డ్ ఇట్
0: దీన్ని అలక్ష్యం చేస్తూ
1: యూ నెగ్లెక్టెడ్ ఇట్
0: దాని వల్లనే నీకు మర్చిపోయినావు
1: హెన్స్ యూ హావ్ ఫర్గాటన్ ఇట్
0: జన్మ జన్మాల నుంచి నీవు వస్తున్నావు నేను వస్తున్నాను
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ దేర్ అండ్ ఐ హావ్ బీన్ హియర్ ఫర్ ద లాస్ట్ సెవెరల్ లైఫ్
0: స్వామి మీరు వచ్చేటువంటి మీకు తెలుసును కానీ నాకెందుకు తెలియకూడదు అన్నాడు
1: సెడ్ స్వామి యూ నో యువర్ అడ్వెంట్ బట్ ఐ డు నాట్ నో మై హ్యాండ్
0: అదే మరపు
1: దాట్ ఇస్ ఫర్గెట్ఫుల్నెస్
0: ఎరుకు మరపు అనుకుండా జాగ్రత్త నిత్యం ఒక స్వప్నాశ శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం ఎరుకు మరుపు అనకుండా జాగ్రత్త త్వరముగా స్వప్నాశ శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం
1: There is neither awareness nor forgetful state. There is neither waking state nor dreaming state. You are not in that spiritual level taraka, but you are in tamas darkness.
0: Adetta Swami.
1: How is it possible?
0: And
1: I can't believe it.
0: అది కూడా ఒకటి ఉందా నీకు
1: ఓ యూ హ్యావ్ గాట్ దట్ పాయింట్ ఆల్సో
0: ఇద్దరు పుట్టి పెరిగి తిని తిరిగి సర్వత్రా మనం సంచరించినటువంటి వారమే
1: యూ హ్యావ్ బీన్ మూవింగ్ అబౌట్
0: అప్పుడే ఇవన్నీ మర్చిపోయినావా
1: యూ హ్యావ్ యూ ఫర్గాటన్ సో సూన్
0: మర్చిపోయినావు
1: ఐ హ్యావ్
0: అయితే నీ బర్త్డే ఎప్పుడు
1: వెన్ ఇస్ యువర్ బర్త్డే
0: దాన్ని జ్ఞాపకంగా పెట్టుకున్నాడు
1: హీ రిమెంబర్స్ ఇట్ వెల్
0: నీవు సుభద్రని పెళ్లాడింది ఎప్పుడు
1: యు నో వెన్ యు గాట్ మ్యారీడ్ టు సుభద్ర
0: ఆ మ్యారేజ్ డేట్ కూడా తెలుసు
1: హి రిమెంబర్స్ హిస్ వెడ్డింగ్ డే
0: అది కొన్ని సంవత్సరాలు అయిపోయింది
1: ఇట్ హ్యాపెండ్ లాంగ్ బ్యాక్
0: అదంతా కూడా ఒక 50 సంవత్సరాలు అయిపోయింది
1: ఇట్ హ్యాపెండ్ 50 ఇయర్స్ అగో
0: అయితే అర్జున
1: అర్జున లాస్ట్ ఇయర్
0: మార్గశుద్ధ దశ చతుర్దశి దినము నీవు ఎక్కడ ఉన్నావు అన్నావు
1: వేర్ వర్ యు ఆన్ దిస్ డే మార్గశుద్ధ చతుర్దశి
0: తెలియదు స్వామి అన్నాడు
1: హి సెడ్ ఐ డు నాట్ నో స్వామి
0: 50 ఏళ్ల కిందట జరిగినటువంటిది నీకు జ్ఞాపకం ఉంది భార్యను
1: యూ రిమెంబర్ వాట్ హ్యాడ్ హ్యాపెన్డ్
0: మ్యారేజ్ జరిగిందే నీకు జ్ఞాపకం ఉంది
1: యు నో యువర్ వెడ్డింగ్ డే
0: కానీ ఒక సంవత్సరం పూర్వం అంతా కూడా మాఘశుద్ధ చతుర్దశి దినం ఎక్కడ ఉన్నానంటే నాకు తెలియదు అంటున్నా
1: బట్ యూ డోంట్ నో వాట్ హ్యాపెండ్ 1 ఇయర్ బ్యాక్
0: కానీ అప్పుడు ఉన్నావా లేదా
1: వర్ యూ ప్రెసెంట్ ఆర్ నాట్
0: ఉన్నాను
1: ఎస్ యు వర్
0: కానీ ఎక్కడ ఉన్నావో తెలియదు
1: బట్ యూ డోంట్ నో వేర్ యు వర్
0: మనిషి యొక్క మార్పు
1: అండ్ దిస్ ఈస్ ది చేంజ్ ఆఫ్ ద మైండ్
0: ఆ విధంగా వచ్చినప్పుడు
1: వెన్ ఇట్ హ్యాపెన్స్ సో
0: కొన్ని రకమైనటువంటి ఒక మార్పుల లోపల తిరిగి అర్జునికి ఒక బాధ కలిగింది
1: సర్టన్ మోడిఫికేషన్స్ హావ్ టేకెన్ ప్లేస్ విత్ ఇన్
0: అభిమన్యుని మరణవార్త విన్నాడు
1: అండ్ హీ హెర్డ్ ది న్యూస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ అభిమన్యు
0: మరణవార్త వినేటప్పటికి కూలిపోయాడు
1: హావింగ్ హెర్డ్ ద ట్రాజిక్ న్యూస్ హీ ఫెల్ డౌన్
0: దేవోత్సవంతనే ఎదురేగుదించు నా కుమారుడు ఏటికో ఎదురురాడు అని బాధపడుతున్నాడు
1: The moment I return, my son comes and receives and welcomes me. Today it is not happening and he felt sad. What happened? Krishna was by his side. And he knows, Krishna knows what happened. This should not be conveyed to him. It depends on the time factor.
0: సరే వస్తాడు అన్నాడు ఇంటికి పుచ్చుకొని వచ్చాడు
1: కృష్ణ సైడ్ హీ విల్ కమ్ ఎనీవే అండ్ హీ మేడ్ హిమ్ రిటర్న్
0: ఒకానొక సమయంలో మరణించిన వార్త విన్న తక్షణమే
1: అట్ వన్ టైమ్ ఆఫ్టర్ హియరింగ్ ది న్యూస్ ఆఫ్ డెత్
0: దానికి
1: అండ్ కృష్ణ హస్ సెంట్ హిమ్ టు ది బ్యాటిల్ ఫీల్డ్
0: అది విన్నటువంటి ఒక అర్జునుడు వంశ నాశి అని పిలిచాడు కృష్ణుడిని
1: అండ్ హావింగ్ హర్డ్ దిస్
0: నా వంశాన్ని నాశనం చేసి పెడితివే
1: అర్జున అక్యూజ్ కృష్ణ టెలింగ్ పాండవులందరూ డిస్ట్రాయర్ ఆఫ్ ది ఎంటైర్ క్లాన్
0: పాండవులు వృద్ధులైపోయినారు
1: అండ్ పాండవ సార్ ఏజ్ నౌ
0: ద్రౌపది కూడా వృద్ధురాలైంది
1: ద్రౌపది ఇస్ ఓల్డ్
0: ఇంకా సుభద్ర కూడా వృద్ధురాలైంది
1: ఆల్సో సుభద్ర ఇంకా
0: పిల్లలు ఎవరు పుట్టరు మా వంశమే పోయింది
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ లాస్ట్ ది హోల్ క్లాన్
0: అప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు కృష్ణుడు
1: కృష్ణ వాస్ స్టిల్ స్మైలింగ్
0: సరే నీకు ఆవేదన వచ్చింది వచ్చినట్టు మాటలు ఇంత మాట్లాడుతున్నావు
1: యూఆర్ గ్రీఫ్ యూఆర్ గ్రీఫ్ స్ట్రికెన్ దేర్ ఫోర్ యూ స్పీక్ లైక్
0: అంత కాలం జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ పాసేజ్ ఆఫ్ టైమ్
0: కుమారుడు పుట్టాడు అభిమన్యునికి
1: అభిమన్యు హ్యాడ్ ఎ సన్
0: కానీ మృతదేహము
1: అండ్ ఇట్ ఇస్ ఎ డెడ్ బాడీ
0: ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి చూపించింది ద్రౌపది
1: ద్రౌపది హ్యాస్ షోన్ దిస్ లైఫ్లెస్ బాడీ
0: ఈ పుట్టినటువంటి వాడు కూడా మరణించి పుట్టాడే
1: అండ్ ఇట్ ఇస్ స్టిల్ బోర్న్ బేబీ లైఫ్లెస్ వాస్ షోన్
0: శత్రుడిని పంపించాడు కృష్ణుని పిలుచుకురామని
1: అండ్ హీ సెంట్ ఎ మెసేజ్ టు బ్రింగ్ కృష్ణ
0: సహదేవుడు తీసుకుని వచ్చాడు
1: సహదేవ బ్రాట్ కృష్ణ
0: ద్రౌపది తీసుకెళ్ళింది తట్టలో పెట్టుకుని
1: ద్రౌపది హస్ టేకెన్ దిస్ బాడీ ఇన్ ఎ ప్లేట్
0: ఈ యొక్క బిడ్డను నీవు అందిస్తావా మాకు మరణించిన బిడ్డను
1: ఓ బ్రదర్ హ్యావ్ యూ గిఫ్టెడ్ దిస్ లైఫ్లెస్ బాడీ టు అస్
0: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు ఎప్పుడు నవ్వే
1: కృష్ణ ఆల్వేస్ స్మైల్స్
0: దుఃఖం రాని కష్టం రాని ఆనందం కలగని ఎప్పుడు నవ్వి
1: ఐదర్ మిజరీ ఆర్ గ్రీఫ్ ఆర్ డిఫికల్టీ ఆర్ హ్యాపీ
0: అంతా మన అభిమానుడి కన్నులే ఉంటున్నాయి ఇక్కడ.
1: And then he says, sister, look here, he exactly looks like Abhimanyu, the face and eyes.
0: అర్జునుడు లేచాడు.
1: అర్జున గాట
0: శ్వాస కూడా అభిమన్యుడి మాదిరినే ఉంటుందాది అన్న.
1: బ్రెత్ ఆల్సో ఈస్ లైక్ హిస్ ఫాదర్.
0: శ్వాస లేదు.
1: మీనింగ్ హీ డజంట్ బ్రీత్, లైఫ్లెస్.
0: అర్జున,
1: అర్జున,
0: కేవలం నీవు మూర్ఖుడవు.
1: యు ఆర్ ఎ ఫూల్.
0: నా యొక్క తత్వం ఇంకా నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మీ.
0: సరే పో అన్నాడు. కూర్చోబెట్టుకుని ద్రౌపదిని ఆయన ఇద్దరు మాట్లాడుతున్నారు.
1: అండ్ దెన్ హి స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ ద్రౌపది.
0: ఏమైనా చేయగలడనేటువంటి ఆ యొక్క ద్రౌపదికి ఆ విశ్వాసం ఉంది.
1: ద్రౌపది హస్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ.
0: అందువల్లనే స్త్రీలకు చాలా భక్తి ప్రపత్తులు, చాలా మెండు.
1: సో విమెన్ హావ్ గాట్ దిస్ డివోషన్ అండ్ సిన్సియర్.
0: భర్తలు కూడా లాక్కొని వచ్చేటువంటిది భార్యలే.
1: ఇస్ ఓన్లీ వైఫ్ దట్ డ్రాగ్స్ ఆర్ బ్రింగ్స్ ద హస్బెండ్. కనుకనే
0: భక్తిని స్త్రీలకు మాత్రమే ప్రధానంగా ఇచ్చారు.
1: సో ఉమెన్ కమ్స్ ఫస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివోషన్.
0: జ్ఞానము పురుషులకు మాత్రమే ఇచ్చాడు.
1: మ్యాన్ సింబలైజెస్ విజ్డమ్.
0: స్త్రీలంతా కూడాను అంతఃపురంలో కూడాను ప్రవేశించవచ్చును.
1: అండ్ విమెన్ కెన్ గెట్ ఇన్ టు
0: పురుషులు అంతఃప్రవేశంలో ప్రవేశించడానికి వీల్లేదు.
1: అండ్ మెన్ కాన్ గో దట్ ఇన్ ఇంటీరియర్.
0: దర్బార్ హాల్ వరకు మాత్రమే పోవచ్చును.
1: మెన్ గెట్ ఇన్ టు ద హాల్, దర్బార్ హాల్ ఓన్లీ.
0: అదే రీతిగానే స్త్రీలు అనేటువంటి భక్తులు సర్వత్రా వారు ప్రవేశించవచ్చును.
1: Here a devotee, a woman can go anywhere into the interior of the man. They can go inside. Whereas man cannot go inside. They have got
0: certain.
1: But because the devotion is left in man.
0: ఎక్కువ కనుకనే ఈ స్త్రీలకంతా ఈ విధంగా చెప్పారు.
1: బికాస్ ఉమెన్ హ్యాస్ మోర్ డివోషన్, షీ కెన్ గో ఎనీవేర్.
0: పూర్తి విశ్వాసం ఉన్నది.
1: దే హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: తప్పక ప్రాణం ఇవ్వగలడు అని.
1: అండ్ దేర్ఫోర్ దే హావ్ దట్ కృష్ణ కెన్ రిజరెక్ట్ హిమ్.
0: సరే వీళ్ళందరూ తలలు వంచుకొని కూర్చున్నాడు భీముడు, అర్జునుడు, నక సహదేవుడు, ధర్మరాజు కూడా.
1: వెల్ ఆల్ బ్రదర్స్ పాండవస్ దే జస్ట్ ఫీలింగ్ వెరీ సాడ్ అబౌట్ దిస్ ట్రాజిక్ ఈవెంట్.
0: వీళ్ళతో ఏదో ముచ్చట్లాడుతున్నాడు కృష్ణుడు.
1: కృష్ణ వెంట ఆన్ కన్వర్సింగ్.
0: ఈ ముచ్చట్లు ఏమీ అతనికి వాళ్ళకి అర్థం కావటం లేదు.
1: అండ్ దే కుడ్ నాట్ అండర్ Understand what all he was speaking.
0: అర్జునుడికి క్రోధం వస్తూ ఉంటున్నది.
1: అర్జున వాజ్ ఫ్యూరియస్.
0: ఏమి చెప్పలేడు.
1: హి కుడ్ నాట్ సే.
0: తర్వాత చెల్లి బిడ్డను తీసుకురా అన్నాడు.
1: అండ్ దెన్ హి ఆస్క్డ్ సో సిస్టర్ బ్రింగ్ ద బాడీ, బ్రింగ్ ద చైల్డ్ హియర్.
0: ఆ తట్టలో పెట్టుకుని పిల్లల పైన కొట్టాడు.
1: అండ్ దెన్ హి ప్యాటెడ్ ఆన్ ద థైస్ ఆఫ్ ద చైల్డ్.
0: ఏమని ఏడ్చాడు.
1: అండ్ ద చైల్డ్ షౌటెడ్, క్రైడ్ ఇమిడియట్లీ.
0: ఏడ్చిన వీళ్ళందరూ తలలెత్తారు.
1: ఆల్ రేజ్ ద హెడ్.
0: చూచారు.
1: దే సా ద బేబీ.
0: పరీక్షించి ప్రాణమిచ్చినటువంటి వాడు కనుకనే ఇతనికి పరీక్షితుడు అని పేరు పెట్టానన్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ సెడ్ హి దిస్ చైల్డ్ ఈజ్ ఎగ్జామిన్డ్ పరీక్ష అండ్ దేర్ ఫోర్ దిస్ చైల్డ్ బి నేమ్డ్ యాజ్ పరీక్షిత్.
0: అప్పుడు అర్జునుడు పోయి కాళ్ళు పట్టుకుని
1: అర్జున కాఠోడ
0: కృష్ణ వంశోద్ధారక అన్నాడు.
1: దెన్ కృష్ణ యువర్ ఎమాన్సిపేటర్ ఆఫ్ ది క్లాన్.
0: అర్జున,
1: అర్జున
0: దినములు పూర్వము వంశనాశి అన్నావు, ఇప్పుడు వంశోద్ధారక అంటున్నావు, రెండు నీ నోటికి సంబంధము.
1: ఫ్యూ డేస్ బ్యాక్ యు ఆర్ ది డిస్ట్రాయర్, ఎనిహిలేటర్ ఆఫ్ ద క్లాన్, అండ్ టుడే యు కాల్ హిమ్ ఎమాన్సిపేటర్.
0: ఎస్ అను వారికి ఎస్ అనురా, నో అను వారికి నో ఎదురా. నో ఎస్లు మీ నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
1: If you say yes, Sai says yes. If you say no, Sai says no. Yes, no relate to you, but Sai is beyond.
0: Vamsanasi annadu. ఈనాడు వంశోద్ధారక అంటున్నావు.
1: యు మే సే ఎనిహిలేటర్ అండ్ యు మే సే ఎమాన్సిపేటర్, ఇస్ నాట్ బాదర్డ్.
0: ఈ విధంగా వచ్చి కొన్ని రకమైనటువంటి మార్పులు కూడా వాళ్ళ ఎందు మర్చిపోయినటువంటి మార్పులు చూపించాడు.
1: అండ్ హి హస్ బ్రాట్ అవుట్ సర్టన్ చేంజెస్ ఇన్ దెం.
0: కృష్ణుడికి పక్కన పోయి కూర్చున్నాడు అర్జునుడు.
1: అర్జున సాట్ బై ది సైడ్.
0: అన్ని ఆనందమైన వార్తలు చెప్తూ వస్తున్నాడు.
1: హి వాస్ టెల్లింగ్ ఆల్ గుడ్ న్యూస్.
0: కానీ స్వామి,
1: స్వామి
0: బావా, నా కుమారుడు చాలా చిన్న వయసు వాడే.
1: మై సన్ ఇస్ సో యంగ్.
0: అతన్ని ఎందుకు మరణింపు చేశారు?
1: వై డిడ్ యు?
0: అతను ఎందుకు నేను చూడకుండా చేశారు?
1: హౌ ఇస్ దిట్ ఐ కుడ్ మీట్ హి?
0: చిన్న వయసులోపు నేను మృత్యు ప్రార్థించడమా?
1: వై డిడ్ మై సన్ డై అట్
0: ఇంకా కొంతకాలమైన కూడా బ్రతికించకూడదా?
1: కాంట్ యు మేక్ హిమ్ లివ్ ఫర్ సమ్ మోర్ టైం?
0: చాలా ఒక నిందాస్తుతిగా మాట్లాడుతూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ బ్లేమింగ్ గాడ్ ఫర్ నాట్ కీపింగ్ హిస్ సన్ అలైవ్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
0: పిచ్చివాడా,
1: మ్యాన్ క్యాప్,
0: ఈ చిన్న వయసు పెద్ద వయసు ఈ దేహానికి నువ్వు చూసుకుంటున్నావు.
1: ది ఏజ్ యంగ్ ఆర్ ఓల్డ్
0: ఇందులో పనికిరాదు.
1: బట్ దాట్ వోంట్ అప్లై.
0: కాబట్టి జరగవలసినటువంటి జనన మరణాలు జరుగుతూనే ఉంటుంటాయి.
1: బర్త్ అండ్ డెత్ దే డూ హ్యాపెన్.
0: అయితే దీనికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను.
1: దెన్ హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: మనమందరి కూర్చు చేరి
1: ఆల్ ఆఫ్ అస్ అసెంబుల్ హియర్.
0: కేవలము ఒక విధమైనటువంటి కాశ్మీర్ కు వెళ్ళినాము.
1: అండ్ వీ హావ్ గాన్ టు కాశ్మీర్.
0: ఈ కాశ్మీర్ అనేటువంటిది కూడాను కైకేయి యొక్క రాజ్యం అయింది.
1: కాశ్మీర్ బిలాంగ్స్ టు కైకేయి.
0: ఒక నాకు సంబంధము కాశ్మీర్ కు వెళ్ళాము.
1: వీ హావ్ గాన్ టు కాశ్మీర్ అట్ వన్ టైం.
0: అక్కడికి వెళ్ళినాము, ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
1: అండ్ వీ హావ్ పర్చేజ్డ్ ఎ ఉల్లన్ క్లాత్.
0: ఒక సఫారీ కోసమని ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
1: వీ వాంటెడ్ ఉల్లన్ సఫారీ ఫర్ us.
0: తీసుకుని వచ్చాను.
1: విత్ బ్రాడ్ ఇట్,
0: కానీ మర్చిపోయినాను, ఒక బీరంలో పడేశాను.
1: బట్ ఐ ఫర్గాట్ ఇట్, కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: కానీ 10 సంవత్సరాల తర్వాత,
1: ఆఫ్టర్ 10 ఇయర్స్,
0: ఆ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారే సమయం లోపల,
1: యాజ్ ఐ షిఫ్టెడ్
0: ఈ బట్టలన్నీ ప్యాక్ చేస్తూ వచ్చాము,
1: ఐ వాస్ ప్యాకింగ్ ఆల్ మై లగేజ్,
0: అప్పుడు ఈ యొక్క కాశ్మీర్ నుంచి తెచ్చినటువంటి ఉలన్ సఫారీ బట్ట చిక్కింది.
1: దెన్ ఐ స్పాటెడ్ దిస్ ఉలన్ సఫారీ ఐ బ్రాట్ ఫ్రమ్ కాశ్మీర్.
0: ఈనాడు చిక్కింది, నేను ఇంతకాలం మర్చిపోయినా అన్నాడు. ఆ దినమే పోయాడు, టైలర్ చేతికిచ్చాడు, సఫారీ కుట్టించుకున్నాడు.
1: అండ్ దెన్ హీ ఫెల్ సో సాడ్ దట్ హీ హస్ ఫర్గాటన్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఉలన్ కాశ్మీర్ క్లాత్ అండ్ హీ గేవ్ టు ద టైలర్ ఫర్ స్టిచింగ్.
0: కానీ కుట్టించుకున్నాడు,
1: హీ గాట్ టు స్టిచ్.
0: ఎక్కడో ఒక మ్యారేజ్ ఫంక్షన్ కు వెళ్ళాడు.
1: Then he attended marriage
0: function.
1: While he was partaking food there in buffet dinner
0: chestu edo vanginaadu.
1: During that time
0: he aa coat pattana pagilipoyindi.
1: While he was moving about in the buffet dinner type, as he bent the cloth tore there,
0: vaadu baadapadutunnadu.
1: He was feeling sad.
0: Kotta gudda,
1: new suit.
0: నిన్ననే స్టిచింగ్ చేశాడు, కొత్త కోటు పగిలిపోయింది అన్నాడు.
1: బ్రాండ్ న్యూ కోట్, హౌ ఇస్ దట్ ఇస్ టర్న్ అవుట్?
0: అప్పుడు చెప్పాడు కృష్ణుడు,
1: కృష్ణ
0: పిచ్చివాడా,
1: ఓ మ్యాడ్ ఫెలో,
0: కుట్టింది నిన్న కొత్త కోటే.
1: స్టిచ్ యెస్టర్డే న్యూ,
0: బట్ట కూడా కొత్తదే.
1: క్లాత్ ఇస్ న్యూ,
0: కానీ ఓల్డ్ స్టాక్ ఇది అన్నాడు.
1: బట్ ఇట్ ఇస్ ఓల్డ్ స్టాక్ యు నో, బ్రాట్ ఫ్రమ్ ద కాశ్మీర్.
0: అదే రీతిగానే ఈ చిన్న వయసు లోపల నీ అభిమన్యుడు పోయాడు.
1: యు హావ్ లాస్ట్ యువర్ సన్ ఎట్ ఎన్ యంగ్ ఏజ్,
0: కానీ ఈ వయసు అంతా కూడా ఓల్డ్ స్టాక్.
1: బట్ దిస్ ఈస్ ఓల్డ్ స్టాక్.
0: ఎన్నో జన్మల నుంచి వచ్చి ఈయన జన్మ లోపల ఈ కొద్ది కాలం మాత్రమే జీవించారు.
1: అండ్ హీ హాస్ బీన్ హియర్ హావింగ్ స్పెండ్ మెనీ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: పరిపూర్ణమయ్యేటప్పటికి పట్టణ పగిలింది ఈ కోటు.
1: వెన్ ది పీరియడ్ హ్యాస్ ఎండెడ్, ద కోట్ హెస్ టోర్న్ అవుట్.
0: అప్పుడు అర్జునుడు, ఇలాంటి యొక్క రహస్యాలు కూడా ఉంటున్నాయా స్వామి?
1: దెన్ అర్జున సెడ్, ఈవెన్ సచ్ సీక్రెట్స్ ఆర్ దేర్ స్వామి.
0: జీవితమే రహస్యము,
1: దిస్ ఇస్ మిస్టరీ.
0: జీవితమే విచిత్రము,
1: లైఫ్ ఇస్ పెక్యూలియర్.
0: చిత్రంబులు,
1: పెక్యూలియర్.
0: ఇదంతా చిత్రములు నాయన,
1: బట్ హౌ మిస్టీరియస్ దే ఆర్.
0: కనుక దీన్ని ఏమాత్రము నీవు అర్థం చేసుకోలేవు.
1: యూ కెనాట్ అండర్స్టాండ్.
0: అర్జునుడు కూడా బుద్ధి చెప్పాడు.
1: అండ్ ఈ పాసిఫై,
0: ఈ విధంగా కదా దైవతత్వాన్ని ఎవరు కూడా సరిగా అర్థం చేసుకోలేరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ ది డివినిటీ.
0: ఒక నిమిషంలో జరిగింది, మరొక నిమిషంలో విరుద్ధంగా జరుగుతుంటుంది.
1: అట్ వన్ టైమ్ ఇట్ హ్యాపెన్స్ వన్ వే, జస్ట్ ఆపోజిట్.
0: దీనికి దానికి పూర్తి ఆపోజిట్ గా ఉంటుంది.
1: ఆపోజిట్ థింగ్స్ హ్యాపెన్.
0: రీజన్,
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్?
0: భగవత్ కార్యాలకు ఏది రీజన్ లేదు.
1: ఫర్ గాడ్స్ యాక్షన్
0: నో రీజన్.
1: ఫర్ గాడ్స్ విల్ నో రీజన్.
0: కనుకనే భగవత్ దీన్ని ఈ విధంగా ఆ విధంగా తర్కించుకోవటము లేక విచారించుకోవటము, ఒక విధమైనటువంటి తర్జుమాలు చేసుకోవటం, ఇది సరైనది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ టు ఆర్గ్యూ ఆర్ డిబేట్ ఆర్ కన్వర్స్ ఆర్ డిఫర్.
0: కాదు అంటే కాదు, సంతోషం అంతే.
1: దెన్ వన్స్ ఇట్ ఇస్ సెడ్, నో,
0: అవును అంటే అవునే.
1: వెన్ మీ yes means is yes.
0: ఎవరో ఒకరు వస్తారు, మీరందరూ బయటికి పోయేదో స్వామి చెప్పి మాట్లాడుతుంటే ఒకరు వచ్చేస్తాడు.
1: దెన్ గో ఆన్ టెలింగ్ దట్ దిస్ స్వామి సెడ్, సమ్వన్ కమ్స్ హియర్.
0: స్వామి భగవంతుడు అని మీరు అంటుంటారు.
1: యు సే స్వామి ఇస్ గాడ్.
0: వాడు ఎవడో బజార్ లో వచ్చి వాడు, ఎక్కడున్నాడు భగవంతుడు?
1: ఎ ఫెలో ఆన్ ది స్ట్రీట్ మే సే వేర్ ఇస్ గాడ్.
0: లోపల స్టేజ్ పైన మాట్లాడుతున్నాడు అంటావు.
1: యు మే సే గాడ్ ఇస్ స్పీకింగ్ ఆన్ ద స్టేజ్ హియర్.
0: వాడు చెప్తాడు భగవంతుడే లేడు ఉంటాడు.
1: హి సేస్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఒరే నాయన, నీకు లేకపోతే నీ భగవంతుడు నీకు లేడు, నా భగవంతుడు నాకున్నాడు.
1: If you say you have no God, yes, you have no God.
0: Nee
1: but I have my God.
0: Ledan cheppukotamlo neeku adhikaram untundadi.
1: You have got every right to say no.
0: Naa bhagavantudu naaku ledan cheppadaniki, who are you?
1: Who are you? What authority you have to deny my God?
0: Neeku adhikaram ledu.
1: You have no authority.
0: Kaabatti naa namakam naadi.
1: This my faith.
0: Nee apanamakam needi.
1: And you have disbelief.
0: Kalukune mana namakanni anta dudamga manam pettukovali.
1: We should have strong faith.
0: ఎవరు కాదనుకున్నా గానీ కాదన్న వారికి కాదు.
1: ఎనీబడి మే డినై ఆర్ నెగేట్.
0: అవునన్న వారికి అవును.
1: ఇఫ్ యు సే yes, you will get the response.
0: నా దాని నీవు కాదన్న దానికి ఏమాత్రం అధికారం లేదు.
1: You have no right to deny my faith.
0: అప్పుడు వాడు నోరు మూసుకుంటాడు.
1: దెన్ హిల్ కీప్ హిస్ మౌత్ షట్.
0: అప్పని అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు షట్ అప్.
0: వాడే నోరు మూసుకుంటాడు.
1: హి హింసెల్ఫ్ విల్ కీప్ హిస్ మౌత్ షట్.
0: కనుకనే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, గుర్తించవలసినటువంటి విషయాలు, చాలా రహస్యాలు మనం చక్కగా విచారణ చేసి పలకాలి.
1: There are many things that we have got to know. There are many things that we have to recognize.
0: బ్రహ్మానందం పరమసుఖదం అనేటువంటి తాగుడు ఈ 11 పేర్లు కూడా భగవంతుడి యొక్క పేర్లే కాని మరొకటి వర్ణన కాదు. ఇది
1: ఆల్ దీస్ 11 నేమ్స్, సుప్రీం బ్లిస్, సుప్రీం హ్యాపీనెస్, నాన్ డ్యూయాలిటీ, ఎథీరియల్,
0: గాయత్రి మంత్రంలో కూడాను
1: గాయత్రి మంత్ర
0: 9 వర్ణాలు ఉన్నాయి.
1: There are 9 varnas.
0: ఒకటి ప్రార్థన ఉంటుండాలి.
1: One is prayer.
0: ఒకటి ధ్యానం ఉంటుండాలి.
1: One meditation.
0: ఓం భూర్ భువః శువః తత్ సవితుర్ వరేణ్యం భర్గు దేవస్య. ఈ 9 కూడాను వర్ణనలు.
1: All these 9 narrations of God.
0: ధీమహి ప్రార్థన.
1: ధీమహి ఈజ్ ప్రేయర్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయా.
0: మంచి బుద్ధి నిమ్మని కోరుతు.
1: గ్రాంట్ మీ గుడ్ ఇంటెలెక్ట్.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: కొన్ని వర్ణనలు ఉంటాయి, కానీ ఇది వర్ణన కాదు.
1: దేర్ ఆర్ సర్టన్ డిస్క్రిప్షన్.
0: బ్రహ్మానందమైనటువంటి వర్ణన కాదు.
1: ఇట్ ఈస్ నాట్ డిస్క్రిప్షన్.
0: ఇది కూడా ఒక పేరు లేదు.
1: దీస్ ఆర్ నేమ్స్ ఓన్లీ.
0: కనుక ఇది కేవలము ఒక విశ్వామిత్రుడు పుట్టించినటువంటి పేర్లు కనుకనే దీనికి కొంతవరకు కాలము నియమము ఉంటుంటాయి.
1: దీస్ ఆర్ ఆల్ ది నేమ్స్ గివెన్ బై సేజ్ విశ్వామిత్ర బౌండ్ బై సర్టన్ టైమ్.
0: కొన్ని రీజన్లు ఉంటున్నాయి.
1: ఇట్ హాస్ సమ్ రీజన్.
0: కానీ దైవతత్వానికి నో రీజన్.
1: బట్ ది డివినిటీ హాస్ నో రీజన్.
0: కనుక అన్ని పేర్లు కూడా భగవంతునివే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఏ పేరు పెట్టిపించినప్పటికీ భగవంతుని పేరుగా భావించుకోవాలి.
1: యు మే కాల్ గాడ్ బై ఎనీ నేమ్.
0: భగవంతుడికి ఏ విధమైనటువంటి దుఃఖం లేదు.
1: గాడ్ హ్యాస్ నో గ్రీఫ్.
0: భగవంతుడికి ఏ విధమైన విచారం లేదు.
1: హి హ్యాస్ నో వరీ.
0: భగవంతుడికి ఏ విధమైనటువంటి ఆలోచన లేదు.
1: హి ఇస్ థాట్లెస్ బియాండ్ థాట్.
0: ఎందుకంటే థాట్స్ లేవు కాబట్టి ఏ ఆలోచన లేదు.
1: యాజ్ ఇస్ బియాండ్ థాట్.
0: ఇవన్నీ థాట్స్ ఉన్నటువంటి వారికి విచారము.
1: పీపుల్ హావ్ వరీస్.
0: థాట్స్ ఉన్నటువంటి వారికి దుఃఖము.
1: అండ్ ద వన్
0: థాట్స్ ఉన్నటువంటి వారికి ఆనందము.
1: ద వన్ విత్ థాట్
0: ఏ థాట్స్ లేదు, ఏ విచారము లేదు, ఏ దుఃఖము లేదు.
1: ఇట్ ఇస్ ద థాట్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ మిజరీ. బట్ గాడ్ ఇస్ బియాండ్ ద రియల్ ఆఫ్ థాట్.
0: నేనందరికీ సంతోషం సంతోషం అంటుంటాను.
1: సో భగవాన్ సేస్ ఫైన్ సంతోషం.
0: పరమసుఖదం అది నాకు సంతోషము.
1: పరమసుఖదం దట్ ఇస్ స్వామి.
0: స్వామి మా భర్త పోయాడు అని ఏడుస్తారు, చాలా సంతోషం ఉంటాను.
1: సమ్ క్లయెంట్స్ స్వామి ఐ హావ్ లాస్ట్ మై హస్బెండ్. స్వామి చాలా సంతోషం. వెరీ గుడ్.
0: ఏమి స్వామి నా భర్త పోతే నీకు అంత సంతోషమా?
1: స్వామి యు ఆర్ సో హ్యాపీ వెన్ ఐ లాస్ట్ మై హస్బెండ్.
0: నువ్వేమైనా అనుకో నాకు సంతోషమే.
1: యూ మే కన్సిడర్ ఎనీవే బట్ స్వామి
0: ఏది పెరిగినా కానీ నాకు సంతోషం సంతోషం అంటారు.
1: వాట్ ఎవర్ యూ మే సే స్వామి సే సంతోషం హ్యాపీ.
0: స్వామి మా వాళ్ళకి ఏదో అక్కడ యాక్సిడెంట్ జరిగిపోయింది అన్నారు.
1: స్వామి మై పర్సన్
0: చాలా సంతోషం.
1: యాక్సిడెంట్ స్వామి చాలా సంతోషం. వెరీ గుడ్.
0: ఏది చెప్పినా సంతోషమే నాకు.
1: వాట్ ఎవర్ యూ మే సే
0: విచారించవలసింది అవసరం ఏమిటి?
1: నో రీజన్.
0: జరగవలసింది జరిగింది.
1: వాట్ ఈస్ డెస్టిన్డ్
0: జరగవలసినటువంటి ఇవి జరణ మరణాలు జరగాల్సింది జరుగుతుంటాయి.
1: వాట్ ఈస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
0: ఒకరి కోసం ప్రత్యేకంగా రావటం లేదు.
1: దే డోంట్ కమ్ స్పెషల్ ఫర్ ఎనీ.
0: ఒకరి ప్రత్యేకంగా మారటం లేదు.
1: నార్ చేంజ్ ఫర్ ఎనీ.
0: కాబట్టి ఎప్పుడెప్పుడు ఏ ఏ టైం లోపల ఏ ఏ కాలంలో ఎవరికి ఏది ప్రాప్తిస్తుందో ఆ ప్రాప్తానుసారం అనుసరించాలి.
1: దట్ విచ్ ఇస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్ విచ్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్ యాజ్ ఫర్ ద టైం విల్ హ్యాపెన్.
0: కనుక ఈ అభిమానం చేత మనం బాధపడుతున్నాం, కానీ
1: సఫర్ బికాజ్ అభిమానం
0: కోరికని.
1: దిస్ అటాచ్మెంట్ ఇస్ ఆల్సో డిజైర్.
0: కనుక ఈ లోకాభిమానం అనేది ఈ లోక శాంతిని దుఃఖాన్ని అందిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ అటాచ్మెంట్ that confer joy or misery.
0: మనం దేనికి కూడా విచారించనక్కర్లేదు.
1: లెట్స్ నాట్ వరీ ఫర్ ఎనీథింగ్.
0: అంత భగవంతుని యొక్క సంకల్పమే.
1: ఇస్ ఆల్ గాడ్.
0: తాను ఇచ్చాడు, తానే తీసుకున్నాడు.
1: హి హస్ గివెన్ అండ్ హి హస్ టేకెన్ బ్యాక్ విత్ డ్రాన్.
0: ఎప్పుడు ఇచ్చాడు?
1: వెన్ హి గేవ్.
0: ఎందుకు ఇచ్చాడు?
1: వై?
0: కానీ ఈ ట్రాన్స్పోర్ట్ లోపల కొన్ని గూడ్స్ పెట్టిన లోపల రిటర్న్ అని డేట్ వేసి ఉంటారు.
1: ఇన్ దిస్ గూడ్స్ ట్రైన్ ఆన్ సర్టన్ కంపార్ట్మెంట్స్ రిటర్న్ డేట్ ఈస్ ఆల్సో
0: మెన్షన్. ఈ దేహాన్ని ఇక్కడ పంపించాడు.
1: దిస్ బాడీ సెంట్ హియర్.
0: నీకు తెలియదు అతను పోయింది అని.
1: యు డోంట్ నో వెన్ ఇట్ ఇస్ గాన్.
0: కానీ ముందుగా రిటర్న్ అని పేరు ఉంటుంది అక్కడ.
1: బట్ అట్ ది టైమ్ ఆఫ్ దిస్ బాడీ
0: ఆ డేట్ ప్రకారం తిరిగి వెళ్ళిపోతుంది.
1: రిటర్న్ డేట్ ఈస్ ఆల్సో మెన్షన్ అండ్ దట్ డేట్ హస్ టు గో బ్యాక్.
0: జననం ఉన్నప్పుడు మరణం కూడా వస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ బర్త్ డెత్ ఆల్సో షుడ్ అకంపనీ.
0: రెండు కూడా సహజమైనటువంటి గుణములే.
1: బోత్ ఆర్ నేచురల్ ఫెనామినా.
0: కనుక ఎవరు కూడా ఏ విధమైనటువంటి దుఃఖం కానీ విచారించకూడదు.
1: సో నోబడీ షుడ్ వారీ.
0: అన్నింటికీ ఆనందంగానే ఉంటుండాలి.
1: సో దేర్ ఇస్ బ్లిస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్.
0: కనుక భగవంతుని యొక్క గుణములు ఆనందమే.
1: అండ్ గాడ్స్ చీఫ్ అట్రిబ్యూట్ ఇస్ బ్లిస్.
0: మన యందు భగవంతుడు ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి.
1: As then there is God within us, we should be happy continuously.
0: ఎప్పుడు మనం ప్రేమతోనే ఉండాలి.
1: We should be full of love.
0: ప్రేమ దేశంగా మారకూడదు.
1: And we should not hate anybody.

రూపై మనకింత తమకంబు తగదంచు చలి ఎండ వానల సైచు తరులు గిరులు. రేపు మాపటి కంచు వాపోవలదంచు రేపు.

అలరిహమంచు ఏచ్చు ప్రకృతి జనని బాష్పవృష్ట్యంబు దెల్పు. ఏచ్చు ప్రకృతి జనని

ശ്രീഹരിയുക്കാതെ പ്രാണി ജീവിച്ച പ്രകൃതി ഒക്കെ പാ

0: సర్వసమత్రంబు చాటుతరులు. ప్రేమస్వరూపులారా, విత్తం నీరు పోసి పెంచినటువంటి వ్యక్తినేను, హింసించినటువంటి వ్యక్తినేను, చల్లని ఛాయను తీయని ఫలమును అందించి వృక్షములు సమత్వాన్ని ప్రబోధిస్తూ ఉన్నాయి.
1: డియర్ డివోటీస్, ది ట్రీస్ గివ్ షెల్టర్ అండ్ గివ్ ది జాయ్ వెదర్ దే హావ్ గివెన్ వాటర్ అండ్ బ్రాట్ దెమ్ అప్ ఆర్ వెదర్ దే హావ్ కట్ దెమ్ ఆర్ దే హావ్ గివెన్ ట్రబుల్ టు దెమ్.
0: ఇట్టి ప్రబోధలు మానవత్వములకు అనాది కాలం నుంచి జరుపుతూ ఉండినప్పటికీ మానవుడు ఇంకనూ కన్ను తెరవలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ సచ్ గ్రేట్ లెసన్స్ హావ్ బీన్ టాట్ టు ద మ్యాన్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్, మ్యాన్ ఈజ్ నాట్ రియలీ లెర్నింగ్ లెసన్స్ ఫ్రమ్ నేచర్.
0: స్వజాతి విజాతి సమత భేదములను కూడాను త్యజించి సమత్వంగా మానవత్వాన్ని వహించి దివ్యత్వమును ప్రబోధించేటువంటి ఈ ప్రకృతి యొక్క తత్వాన్ని వ్యక్తులు అర్థం చేసుకోవటం లేదు.
1: మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద లెసన్ ఆఫ్ ఈక్వాలిటీ టాట్ బై నేచర్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ ఇట్స్ ఓన్ క్యాస్ట్ క్రీడ్ అండ్ సచ్ అదర్ నారో మైండెడ్నెస్.
0: వృక్షములే ఇంతటి పాఠము నేర్పుతూ ఉండగా మానవత్వాన్ని ఎందుకు తాను గుర్తించుకోలేకపోతున్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని ఈనాడు యోచించాలి.
1: టుడే వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ యాజ్ టు వై మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వెన్ నేచర్ ట్రీస్ ఇన్ నేచర్ హ్యావ్ బీన్ గివింగ్ సచ్ వాల్యుబుల్ లెసన్స్ టు మ్యాన్.
0: ప్రతి మానవునకు వృక్షములే ప్రధాన గురువు.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ ట్రీ ఈజ్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ హెల్ప్.
0: తనువుపై మనకింత

0: developing a lot of attachment to the body, becoming a slave of the body, man is forgetting the divinity which he really is.
1: ఈ అభిమాన మమకారముల చేతనే మానవుడు ఈ తుచ్చమైన శరీరమును అనేక విధములుగా ఆధారం చేసుకుని దివ్యత్వమైనటువంటి ఆధేయమైనటువంటి యొక్క ప్రకృతిని కూడాను విస్మరించి తాను స్వార్థమునందు మునిగిపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ గెటింగ్ ఇమ్మర్స్డ్ ఇన్ సెల్ఫిష్నెస్ అన్ అకౌంట్ ఆఫ్ ఈగో అండ్ అటాచ్మెంట్ టు ద ఫిజికల్ బాడీ. దేర్ ఫోర్ హీ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు లెర్న్ ఎనీ లెసన్ ఈవెన్ ఫ్రమ్ నేచర్ ఆర్ ఫ్రమ్ హిజ్ ఓన్ రియల్ డివినిటీ.
1: సుఖ దుఃఖముల సమానత్వాన్ని వహించి దివ్యత్వాన్ని లక్ష్యంలో దించుకుని పవిత్రమైన జీవితం గడపమని పర్వతములు కూడాను బోధిస్తూ ఉన్నాయి.
0: The mountains are teaching a lesson to the man that man should treat everything with equal mindedness, accept sorrow and joy with equal mindedness, and enjoy the real divinity which is based upon equality and equanimity.
1: Chaliye ani parvatam ye ragulunu dharinchatam ledu.
0: Mountains are not covering themselves with any
1: yellalu adigamuga unnave ani ye hill station ku vellatam ledu.
0: They are not
1: real air condition lo vesukotam ledu.
0: When they are faced with severe heat, they are not resorting to any other hill station to get a comfortable cool.
1: Vaaraki ee vidhamga bharinchali anetunte oka branch cheta thane godugulu pattatam ledu.
0: They are not trying to hold any umbrella to them to save themselves from rain.
1: Kevalam ee chali enda vaalalu dehamunaku maatrame kaani ఆత్మకు సంబంధించినవి కాదనేటువంటి సత్యాన్ని గుర్తించుకునేటువంటి పర్వతములు మానవులకు అనేక విధములుగా ప్రబోధన సల్పుతూ వచ్చాయి. ఇది రెండవ గురువు.
0: మౌంటైన్స్ ఆర్ ద సెకండ్ టీచర్ యాజ్ దే ఆర్ టీచింగ్ ఎ లెసన్ దట్ మ్యాన్ షుడ్ హ్యావ్ ఈక్వల్ మైండెడ్నెస్, మ్యాన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫర్ ద ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లైఫ్.
2: రేపు మాపటి కంచు వాపోవలదంచు విహగముల్ సంతుష్టి విద్యగరుపు.
1: పక్షులు అప్పటికప్పుడు ఆకలి వేసినప్పుడు ఏదో ఒక ప్రదేశమునకు వెళ్లి తన పొట్టలు నింపుకొని ఆనందముగా సుఖముగా శాంతిగా జీవితం గడుపుతున్నవి కాని రేపు మాపు అనేటువంటి యొక్క ఈ 5 ఇయర్స్ ప్లాన్ వేసుకుని ఈ తిండి తీర్థాటం నిమిత్తమై తాను అనేక విధమైన శ్రమలకు ఏమాత్రం పాటు పట్టడం లేదు.
0: బర్డ్స్ ఆర్ ద థర్డ్ టీచర్ విచ్ టీచ్ ది లెసన్ యాజ్ ది ప్రాక్టీస్ ఇట్. దే గో టు ఎ ప్లేస్ వెన్ ఎవర్ దే ఫీల్ హంగ్రీ, గెట్ దర్ ఫుడ్. దే డు నాట్ బిలీవ్ ఇన్ స్టోరింగ్ ఫార్ ద ఇయర్స్ అండ్ ద ఇయర్స్ టు కమ్.
1: మానవ జీవితము రేపు మాపు అని చెప్పుకుంటూ ఏమాత్రం కూడా ఆధారము లేవు.
0: మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సపోర్టింగ్ పాయింట్ టు సే దట్ హి హస్ టు ప్లాన్ ఫర్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్.
2: రేపు మా పని నీవి రీతి గడిపిన రేపేమి కానున్నదు.
1: రేపు రేపు రేపు రేపటి వరకు మనం నిలిచేటువంటి సత్యం ఏమిటి?
0: వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ వుడ్ బి లివింగ్ ఫర్ వన్ మోర్ డే టుమారో? You have such kind of
1: ఈ విధమైనటువంటి నీటి పొడుగు వంటి ఈ జీవితమునకు రేపు మాపు అని అనేక విధములుగా కూడా మనం ప్రాకులాడి ఈ జీవితమును కాలమును వ్యర్థం గావించుకుంటున్నాం.
0: హ్యూమన్ లైఫ్ విచ్ విల్ బి కంపేర్డ్ టు ఎ వాటర్ బబుల్, వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యు వుడ్ హ్యావ్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్? వై షుడ్ యు సఫర్ ఫ్రమ్ యాంగ్జైటీ ఫర్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్?
1: ఇది మానవత్వమునకు తగినటువంటి ఒక దివ్యత్వం కానేదని పక్షులు కూడాను అనేక విధములుగా ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: The birds are teaching a lesson to man that this is not proper for man to worry himself and feel anxious about tomorrow and the day after.

0: ಗಾಳಿ ಎಂಡ ವಾನಲ ಸೈಚುಗಿರುಲು.
1: ది మౌంటన్స్ దేహము యొక్క తత్వాన్ని మానవుడు అనేక అభిమాన మమకారం చే పెంచుకొని దానికి బద్ధుడై దాసుడై కేవలము తన దివ్యత్వాన్ని తాను మర్చిపోతున్నాడు.

0: మరణిస్తున్నారు మన కంటెదుట? ఎంతమంది మరణిస్తున్నారు, ఎంతమంది జన్మిస్తున్నారు, ఎంతమంది మనం వదిలి వెళుతున్నారు? ఇవి మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not recognizing the fact that when we are seeing also that so many people are being born and so many people are dying, are we learning any lesson from them and from this fact?
0: Enni chuchinappatikini, enni innappatikini, enni anubhavinchinappatikini inkanu manavudu ee shareera bhrantini vadalukovatam ledu.
1: Man is not giving up his delusion and his deluded ideas about the physical body in spite of so many lessons being taught by the nature and by so many gurus.
0: Karukane deha tattvanni kramakramina konta badhyatanu tappinchukovatam atyavasaram.
1: It is essential therefore to free oneself from the physical delusions.
0: Nadi ninanu bhranti anarhamanchu. Edi mana illu, edi mana bhoomi, ఏది మన వస్తువు, ఏది మన యొక్క తత్వం, దీనిని మనం విచారించుకోకుండా కేవలము అన్ని నాది నేను అని స్వార్థ స్వప్రయోజనముల నిమిత్తమై మనం కాలములో అనేక విధములుగా కూడా కాయాన్ని విస్మరింపచేస్తున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ ఎ లాట్ ఆఫ్ అవర్ టైం నాట్ రియలైజింగ్ దట్ నథింగ్ రియలీ బిలాంగ్స్ టు అస్. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ పొసెస్డ్ ఆర్ నాట్ బిలాంగింగ్ టు అస్. This particular fact must be realized by us when we are living a life.
0: Prakruti yokka tattvame manaku chakkaga prabodhisthu vastunnadi.
1: Nature is teaching all these aspects in an excellent way.
0: Garchina vasanta kalamu tirigi vastunnavi.
1: The spring which has gone by is coming again.
0: Aneka rutuvulu kodanu tirigi labhisthu unnai.
1: The seasons are repeating themselves again.
0: Chirinchina chandrudu kodanu prakashisthunnadu.
1: The waning moon again waxes.
0: Kani nadi jalamu naruni yavaramu venukoku raadu ani jagatye manaku prabodhisthunnadu.
1: The world is teaching the river water and the youth which has gone by will never come back to again.
0: Guruvu guruvu guruvu yavaru manaku nijamaina guruvu.
1: When you say master and master, who is the real master?
0: Ee vidhamainatunti yokka antar prabodhanalu gaavincheetunti yokka దివ్యమైనటువంటి ప్రకృతి మనకు నిజమైన గురువు కాదా?
1: ఈజ్ నాట్ నేచర్ ఏ ట్రూ గురు అండ్ ఏ ట్రూ మాస్టర్ యాజ్ ఇట్ ఈస్ టీచింగ్ ఆల్ దీస్ సటిల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ లెసన్స్ టు అస్.
0: ఈ విశ్వమే మనకు గురువు.
1: దిస్ వరల్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ అవర్ గురు మాస్టర్.
0: విశ్వమే కార్యము.
1: ది వరల్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్
0: విశ్వమే కారణము.
1: అండ్ గాడ్ ఈజ్ ద కాజ్.
0: కార్యకారణ సంబంధ స్వరూపమైనటువంటిది ఈ విశ్వము.
1: This world is based upon the relationship between cause and effect.
0: Harimayamu vishwamantayu.
1: The entire world is
0: Hari vishwamayundu.
1: And in Hari you can find the world also.
0: Samshayamu panilledu.
1: Do not entertain any doubt.
0: Harimayamu kani vastu paramanuvu lenu ilanu parikinchinacho.
1: If only you examine, there is not even an autumn in which you don't find Hari.
0: ప్రపంచమంతా ఇప్పుడు భగవంతుని యొక్క లీలా మానసు విశేషమే.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ ప్లే ఆఫ్ ద లార్డ్.
0: కనుకని ఈశావాస్యమిదం జగత్, అంతా ఇప్పుడు భగవత్స్వరూపమే. ఈ జగత్తు భగవంతుడు నివసించడానికి తగినటువంటి యొక్క వసతి గృహం.
1: దిస్ వరల్డ్ ఈజ్ ద హోమ్ ఆఫ్ ద లార్డ్. ఎవ్రీవేర్ యూ కెన్ ఫైండ్ హిమ్.
0: కనుక ఇది ఆదిలేని అనంతము.
1: దిస్ ఈజ్ ఇన్ఫినిటీ విచ్ డస్ నాట్ హ్యావ్
0: అన్నిటికీ. ఇదే ఆది.
1: దిస్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్.
0: పెరిగినంత వరకు పెరిగి, వికసించినంత వరకు వికసించి,
1: ఇట్ గ్రోస్ యాజ్ లాంగ్ ఎస్ ఇట్ వాంట్స్, బ్లాజమ్స్ వెన్ ఇట్ వాంట్స్.
0: తాను పరిపూర్ణ ప్రకాశము నొందుతున్నది.
1: అండ్ ఇట్ గెట్స్ ఫుల్ఫిల్మెంట్ వెన్ ఇట్ వాంట్స్.
0: కనుక కనులకు కనిపించి, చెవులకు వినిపించి, తనువును కలిగించి, మనసును మరిపించి, మనువతను వికసింపజేసేటువంటిది ఈ జగత్.
1: దిస్ వరల్డ్ కెన్ బి సీన్ బై ది ఐస్, ఇట్ కెన్ బి ఎక్స్పీరియన్స్ బై ది మైండ్, ఇట్ కెన్ బి ఎంజాయ్డ్ బై ది హార్ట్. సచ్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద వరల్డ్.
0: ఇట్టి పవిత్రమైన జగత్తుకు త్రిగుణములే ఆధారములు.
1: దిస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ద బేసిస్ ఆఫ్ సచ్ ఎ వరల్డ్.
0: త్రిగుణముల యొక్క వికారమే,
1: ఇట్ ఈస్ ది మోడ్యులేషన్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీ.
0: ప్రకృతి యొక్క సృష్టి స్థితి లయములకు మూల కారణము.
1: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బర్త్, ది సస్టెనెన్స్.
0: గుణములే ప్రకృతికి ప్రాణములు.
1: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ది వెరీ లైఫ్ బ్రెత్స్ ఫార్
0: గుణముల యొక్క కార్యకలాప సముదాయమే ఈ యొక్క ప్రపంచము.
1: ది వరల్డ్ ఈజ్ ఎసెన్షియలీ ఎ కాంగ్లోమరేషన్ అండ్ వర్కింగ్ ఆఫ్ దీస్ త్రీ గుణాస్.
0: కనుకనే త్రిగుణముల యొక్క తత్వమే త్రిమూర్తి స్వరూపము.
1: దీస్ త్రీ క్వాలిటీస్ హ్యావ్ మేనిఫెస్టెడ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ లార్డ్స్.
0: ఈ త్రిగుణముల యొక్క స్వరూప స్వభావముతో, విశేష వికారములతో, ఆహ్లాద ఉల్లాసములతో ఈ జగత్తును, లోకాలను పాలిస్తూ ఉంటున్నది.
1: ది ఓవర్ లార్డ్ ఈజ్ రూలింగ్ దిస్ వరల్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్, గివింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డ్యుయాలిటీ.
0: ఏతావాత ప్రకృతి యొక్క స్వరూపం పరమాత్మ స్వరూపమే.
1: ద క్వింటెసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ దట్ నేచర్ ఇట్సెల్ఫ్ ఈజ్ గాడ్.
0: ఇట్టి భగవత్ స్వరూపమైనటువంటి యొక్క ప్రకృతిని మనం విస్మరించి ఏదో చిల్లర అల్లర గురువుల నిమిత్తమై మనం ప్రాకులాడుతున్నాం.
1: గివింగ్ అప్ సచ్ ఎ గ్రేట్ టీచర్ యాజ్ నేచర్, వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ సమ్ స్మాల్ టీచర్స్ అండ్ మాస్టర్స్.
0: దీనిని పురస్కరించుకునియే

0: ಗುರು ಬ್ರಹ್ಮ, ಗುರುರ್ ವಿಷ್ಣು, ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ, ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ, ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ಅನ್ನಾರು. ಎವರಿ ಗುರು,
1: ಹೂ ಇಸ್ ದಿಸ್ ಗುರು? ಹಿ ಈಸ್ ಡಿಸ್ಕ್ರೈಬ್ಡ್ ಆಸ್ ಬ್ರಹ್ಮ, ವಿಷ್ಣು ಅಂಡ್ ಮಹೇಶ್ವರ.
0: ಗುರು ಬ್ರಹ್ಮ, ಈ ಬ್ರಹ್ಮ ಎವರು?
1: ವೆನ್ ಯು ಸೇ ಗುರು ಇಸ್ ಬ್ರಹ್ಮ, ಹೂ ಇಸ್ ದಿಸ್ ಬ್ರಹ್ಮ?
0: ಈ ಸೃಷ್ಟಿ ಅಂತ ಇಕೊಂಡು ಬ್ರಹ್ಮ ಸ್ವರೂಪಮೇ.
1: ದಿಸ್ ನೇಚರ್ ಇಟ್ ಸೆಲ್ಫ್ ಇಸ್ ದಿ ವೆರಿ ಫಾರ್ಮ್ ಆಫ್ ಬ್ರಹ್ಮ.
0: ಈ ಸೃಷ್ಟಿಗೆ ಕಾರಣ ಕೂಡ ಪರಬ್ರಹ್ಮನೇ.
1: ದಿ ಕಾಸ್ ಫಾರ್ ದಿಸ್ ನೇಚರ್ ಅಂಡ್ ಕ್ರಿಯೇಷನ್ ಆಲ್ಸೋ ಇಸ್ ಬ್ರಹ್ಮ.
0: కనుకనే సృష్టి స్థితి లేమను కూడాను ఆధారుడైనటువంటి ఆకారుడైనటువంటి యొక్క దివ్యత్వమే పరబ్రహ్మ.
1: పరబ్రహ్మ ఈజ్ ది వెరీ బేసిస్, ద ప్రైమరీ కాజ్ అండ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఎంటైర్
0: స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రభుత్వ తత్వమునకు ఈ యొక్క పేరు బ్రహ్మ అనే పేరు.
1: బ్రహ్మ ఇస్ ద నేమ్ గివన్ ఫార్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రవృత్తి యాక్షన్.
0: ఇతను అనంతుడు,
1: హీఈస్ ఇన్ఫినిట్.
0: ఇదే పురుష సూక్తమును అత్యుత్తిష్ట దశాంగుళం అన్నారు. అత్యుత్తిష్ట దశాంగుళం అన్నారు. భగవంతుని ఎంత చూచినప్పటికీ ఇంకా 10 inches ఎక్కువగానే కనిపిస్తుంటాడట.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ పురుష సూక్త యాజ్ గాడ్ బీయింగ్ నాట్ మెజర్డ్ బై ఎనీథింగ్, యాజ్ మచ్ యాజ్ హీఈస్ 10 inches మోర్ దాన్ వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్.
0: ఏమని చెప్తుంది?
1: What does Shruti say?
0: Satyajnanam anantam brahma antundari.
1: Shruti says truth, wisdom and infinity is brahma.
0: Satyam paramatma swarupamu.
1: Truth is the very form of brahma.
0: Prema paramatma swarupamu.
1: Love is the form of paramatma.
0: Shanti paramatma swarupamu.
1: Peace also is the form of paramatma.
0: Ee satya prema shanti swarupamainati manavudukudunu paramatma swarupame.
1: Man who is the very embodiment of truth, love and peace is himself God and Supreme Lord.
0: Kanukane Guru Brahma ante Brahma Bhagavat swaroopam anetunte vaadu kaadu, prakruti swaroopude Brahma.
1: When we say Guru Brahma, it is Brahma is in the form of prakruti, nature.
0: Anaga prakrutiye manaku prathama guruvu.
1: Therefore our first teacher is nature.
0: గురు విష్ణు, ఈ విష్ణు ఎవరు? వ్యాపక శక్తి కలిగినటువంటి వాడే విష్ణు.
1: హూ ఇస్ దిస్ విష్ణు? ది ఆల్ పర్వేసివ్ వన్. దట్ పర్టికులర్
0: ఈ వ్యాపకత్వం చేత, అనేక అంగముల చేత ఈ యొక్క ప్రకృతి లోపల ప్రవేశించినటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు ఇస్ వన్ హూ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ హూ హాస్ పర్వేడెడ్ ది నేచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ లింబ్స్ ఆఫ్ నేచర్.
0: దీనినే తైత్తిరీయ ఉపనిషత్తు నందు కూడాను ప్రకృతికి పోల్చుకుంటూ వచ్చారు.
1: ఈవెన్ ఇన్ తైత్తిరీయ ఉపనిషత్ దిస్ హస్ బీన్ కంపేర్డ్ టు నేచర్.
0: బహిశ్చ తత్సర్వవ్యాప్య నారాయణ స్థితః, లోపల వెలుపల సర్వత్రా ఉండినటువంటి వాడు ఈ యొక్క విష్ణు స్వరూపుడు అని.
1: ఇట్ హస్ బీన్ సెడ్ దట్ విష్ణు ఇస్ వన్ హూ పర్వేడ్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఫుల్లీ అండ్ కంప్లీట్లీ.
0: కనుక ఇది కూడాను ప్రకృతి స్వరూపమే.
1: అగైన్ దిస్ ఆల్సో ఈజ్ ది
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు విష్ణు స్వరూపుడు.
1: విష్ణు ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ఇక్కడ బ్రహ్మకు విష్ణువుకు భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ బ్రహ్మ అండ్ విష్ణు ఇన్ దిస్ రెస్పెక్ట్.
0: కేవలము నామము మాత్రమే మారుగా ఉంటున్నవి, కానీ స్వరూప స్వభావం రెండు ఒక్కటి.
1: ది ఫార్మ్ అండ్ నేచర్ ఆర్ ద సేమ్, బట్ దేర్ ఇస్ ఓన్లీ ఎ డిఫరెన్స్ ఇన్ ద నేమ్.
0: గురుదేవో మహేశ్వర, ఈశ్వరుడెవరు?
1: హూ ఇస్ దిస్ సుప్రీం ఈశ్వర?
0: అతను కూడా సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు.
1: హీఈస్ ఆల్సో వన్ హూ కమాండ్స్ ఆల్ టైప్స్ ఆఫ్
0: ఈశావాస్యం ఇదం జగత్. జగత్తంతా నివసించినటువంటి వాడు ఈశ్వరుడే.
1: ఈశ్వర ఇస్ వన్ హూ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ నేచర్.
0: ఇతని యొక్క ఐశ్వర్యములే పంచభూతములు.
1: ది 5 elements ఆర్ హిస్ వెల్త్.
0: ఆకాశము, గాలి, నిప్పు, నీరు, ప్రకృతి, ఈ పంచభూత స్వరూపుడే ఈశ్వరుడు. ఇదే సకలైశ్వర్య స్వరూపుడు.
1: వెన్ యూ సే ఈశ్వర ఈజ్ హ్యావింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్, ఇట్ రెఫర్స్ టు ది 5 elements ఆఫ్ స్కై, విండ్, ఫైర్, వాటర్ అండ్ ఎర్త్.
0: కనుక ఏ ప్రదేశంలోకి వెళ్లినప్పటికీ ఈ పంచభూతములను విసర్జించి మనం ప్రాణములు పుంజుకోలేము.
1: టు విచ్ ఎవర్ ప్లేస్ యు గో, యు కెనాట్ లివ్ వితౌట్ దీస్ 5 elements.
0: కనుక ఏ తావాత ప్రకృతి స్వరూపుడే ఈశ్వరుడు.
1: The sum and substance of this is that Ishvara is verily the nature.
0: Kanuka Satra Rajotamo Gunamutu Kudina 20 Brahma Vishnu Maheshwaru Prakuti Yukka Akara Swarupule.
1: Brahma Vishnu Maheshwara, who are associated with the three qualities of Satva, Raja and Tamo, are verily nature itself.
0: Itti Manavunaku Udattata Udarata Pradharamaitunti Yukka Jeeva Nalamulu.
1: For men who are basically God Himself should have these two qualities, Udattata and Udarata.
0: Satyam Vada Dharmam Chara. అనేటువంటి ప్రధాన శాసనములు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రాణ సమానములు.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ కన్సిడర్ స్పీకింగ్ ట్రూత్ అండ్ ఫాలోయింగ్ రైచియస్ పాత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్.
0: మానవుడు అనగా కేవలము శరీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క స్వరూపుడు కాదు.
1: మ్యాన్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ టోటాలిటీ ఆఫ్ మియర్ ఫిజికల్ బాడీ, ద మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్.
0: అన్నింటికి సాక్షిభూతుడైనటువంటి చిదానంద స్వరూపుడే మానవుడు.
1: హీఈస్ ఎసెన్షియలీ ఎ విట్నెస్ ఫార్ ఆల్ ద థింగ్స్.
0: అతని సత్ చిత్ ఆనందుడు.
1: హీఈస్ వెరీ నేచర్ ఈస్ సత్ చిత్ ఆనంద.
0: ప్రతి మానవుడు కూడాను సచ్చిదానంద స్వరూపుడే.
1: ఎవరీ మ్యాన్ ఈజ్ ఎసెన్షియలీ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ కాన్షియస్నెస్.
0: ఈ సచ్చిదానంద తత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
1: దెన్ వై హాస్ హి నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిజ్ ఓన్ రియల్ నేచర్ సచ్చిదానంద?
0: ఈ శరీరం పైనటువంటి మమకారం చేతను అభిమానం చేతను మానవుడు తన మనస్సును బహిర్ముఖంగా మార్చుకుంటూ అభివృద్ధి గావించుకుంటూ వచ్చాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది అటాచ్మెంట్ అండ్ డెల్యూజన్ విచ్ మ్యాన్ హ్యాస్ అన్ హిజ్ ఫిజికల్ బాడీ హీఈస్ టర్నింగ్ హిజ్ మైండ్ అవుట్వర్డ్స్ అండ్ దేర్ ఫోర్ హీఈస్ డెల్యూడెడ్.
0: తద్వారా ఈ యొక్క ప్రభావములకు లొంగి స్వభావాన్ని మర్చిపోతూ వచ్చాడు.
1: స్వేర్డ్ బై ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ అవుట్వర్డ్ గోయింగ్ మైండ్ హీఈస్ ఫర్గెట్టింగ్.
0: మానవుడు అందరూ కూడాను కేవలము ప్రాకృతమైన యొక్క ప్రభావానికి మాత్రమే లొంగుతున్నారు, కాని ఆత్మ సంబంధమైన స్వభావాన్ని ఏమాత్రము గుర్తించడం ప్రయత్నించడం లేదు.
1: టుడేస్ మ్యాన్ ఈస్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ నేచర్ బట్ హీఈస్ నాట్ రికగ్నైజింగ్ హిజ్ రియల్ నేచర్ హిమ్సెల్ఫ్.
0: ఇట్టి మానవత్వం ఈనాడు అద్వైతము అనగా రెండు కానటువంటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: టుడే మ్యాన్ హ్యాస్ టు ఎంజాయ్ హిజ్ రియల్ నేచర్ విచ్ ఈస్ అద్వైత ఇట్సెల్ఫ్.
0: అనగా సమన్వయము అంటాం మనం.
1: సమన్వయ విచ్ మీన్స్
0: ఈ సమన్వయం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై సమన్వయ?
0: ఒకరితో ఒకరు కూడటం అని కానీ ఒకరితో ఒకరు చేరటం కానీ ఇది సమన్వయమని భావిస్తున్నాము. ఇది నిజమైన సమన్వయం కాదు.
1: కమింగ్ టుగెదర్ ఆర్ జస్ట్ గెటింగ్ సెపరేటెడ్ దిస్ ఇస్
0: సమరసం కూడాను కాదు.
1: దిస్ ఇస్ నాట్ సమన్వయ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సమన్వయం.
1: సీయింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దాట్ ఈస్ రియల్ సమన్వయ రికన్సిలియేషన్.
0: అనేకత్వంలో మనము ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ట్రై టు రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇక్కడే భావాద్వైతము క్రియాద్వైతము పదార్థాద్వైతము ఈ మూడింటి యొక్క అద్వైతాన్ని మనం గుర్తించినప్పుడే ఈ దివ్యత్వం అనేది మనకు అర్థమవుతూ వస్తుంది.
1: వీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది రియల్ డివినిటీ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ అద్వైత, భావాద్వైత, క్రియాద్వైత అండ్ పదార్థాద్వైత.
0: భావాద్వైతము
1: ఫస్ట్ వన్ ఇస్ భావాద్వైత.
0: ఇది ఒక వస్త్రము.
1: హియర్ ఇస్ ఎ క్లాత్.
0: ఈ వస్త్రము దారం లేక వస్త్రం కాలేదు.
1: Without threads, it is not possible to have this cloth.
0: Prati leka daram kaledu.
1: It is not possible to have threads without cotton.
0: Prati daramu vastramu moodu okkate.
1: Therefore, cotton, threads and cloth are essentially same.
0: Kanukane deeniki prati aneetvantidi upadhana karanam.
1: For this, this cotton may be considered as a upadhana.
0: Maggamu neseyatunte vaadu kevalam nimitta karanam.
1: The weaver and also the weaving, that process may be considered as the upadhana.
0: Idi oka endi tumbler.
1: Here is a silver tumbler.
0: Aithe deeniki upadhana karanam vendi.
1: For this the upadhana karana is silver.
0: Deenini erpachinatunte vaadu kamsali deeniki nimitta karanam.
1: The silversmith, he may be described as nimitta karana.
0: Aithe ఉపాధార కారణం లేక నిమిత్త కారణం ఏమాత్రం కూడా దీనికి సరైన యొక్క రూపంలో చేర్చుకోలేదు.
1: యూ కెనాట్ గెట్ ఎ టమ్లా without having upadhana karana, only with nimitta karana.
0: Kanukane bhavatvaitam anaga anninti endukundinatundi ekatvanni manam gurtinchadaniki prayatninchali.
1: Bhavatvaita refers to recognizing the basic unity which exists in all the things that you see.
0: Satti, daramu, vastramu, moodu, okkate, ide bhavatvaita.
1: Bhavatvaita means recognizing cotton, threads, cloth as one and the same.
0: Inka kriyadvaitam anaga emiti?
1: What do you mean by kriyadvaita?
0: Manam enni rakamulainti karmalu aacharinchinappatikini,
1: what are types of actions we undertake?
0: Nenu chestunnanu, nenu anubhavinchanu, నేను సాధించాను అనేటువంటి ఈ కర్తృత్వ భోక్తృత్వం చేతనే మానవుడు భిన్నత్వాన్ని పొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్ ఫ్రమ్ రియాలిటీ బికాస్ హీ థింక్ దట్ హీఈస్ ద డూయర్, హీఈస్ ద ఎంజాయర్ అండ్ హీ హ్యావ్ అచీవ్డ్.
0: ఏ కార్యములు చేసినప్పటికీ, ఏమి సాధించినప్పటికీ, ఎన్ని అనుభవించినప్పటికీ ఇవన్నీ ఇప్పుడు భగవత్ ప్రీత్యార్థం అంటే అదే కర్మోద్దేశం.
1: ఇఫ్ యూ కెన్ ఆఫర్ whatever you do, whatever you see, whatever you achieve as an offering to the Lord, that becomes kriyadvaita.
0: Kanukane bhavamunu bhagavantuni paina unchi karmalu enni aacharinchinappatikini idi advaita roopakamgane dogocharistundi.
1: If your feeling is fixed on God, whatever work you do, then it becomes advaita, kriyadvaita.
0: Inka padarthadvaitamu.
1: The next third one is padartha advaita.
0: Ee padartha advaitam anekuntidi ee naadu manavuniki chaala pradhanamainatundi.
1: This particular advaita, padartha advaita, is very important for the man of today.
0: Prati vyakti kudanu prati prani kudanu panchabhootamulato koodinatundi vaade.
1: Every human being, every person is essentially a combination of
0: shabdamu aakasha swaroopamu.
1: Sound is
0: gaali mana uchchasa nishwasamu.
1: The wind is our inhaling and exhaling.
0: Vedi mane yokka temperature.
1: And fire, it gives the temperature of the body.
0: Mana chamatalu mane yokka mutramu ivanni kudunu jala swaroopamu.
1: Water becomes sweat and various other types of
0: mana dehamanta kudunu mrunmaya swaroopame.
1: Our entire body is made up of
0: ee panchabhootamulu paramatma swaroopam kada.
1: Are not these five element theory
0: environment manavudu kudunu ee panchabhootamulato koodinatundi vaade kanuka andaru kudunu okkate ide advaitam.
1: As every man is made up of these five elements, we should say every man is
0: ee dehamulandu edi unnado mee dehamulandu kudunu ade unnadi.
1: Whatever you find in this body is found in your body also.
0: Mee dehamulandu edi unnado ee dehamulandu kudunu ade untundi.
1: Whatever is found in your body is also found in my body.
0: Rupanamulu veru kaani పదార్థములు ఒక్కటే.
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ బేసిక్ మెటీరియల్ ఇస్ ది సేమ్.
0: కనుకనే ఇట్టి పదార్థాద్వైతాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు ఏకోవసి సర్వభూతాంతరాత్మ అందరి యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
1: ఇఫ్ వీ కెన్ రికగ్నైజ్ దిస్ పదార్థద్వైత, వీ కెన్ ఆల్సో అండర్స్టాండ్ దట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ద సేమ్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్.
0: కనుక జగత్ అంతైకుండా కేవలం అద్వైతమయమైనటువంటిది.
1: దేర్ ఫోర్ ది ఎంటైర్ వరల్డ్ ఈస్ బేసికలీ ఫుల్ ఆఫ్
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండవది లేనే లేదు.
1: దెర్ ఇస్ నో సెకండ్ ఎంటిటీ అట్ ఆల్, దెర్ ఇస్ ఓన్లీ బ్రహ్మ.
0: అట్టి తత్వాన్ని మనం పొందవలనన్నా,
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ దట్ స్టేట్,
0: మన ప్రాచీన ఋషుల యొక్క ప్రబోధనను మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టీచింగ్స్ ఆఫ్ అవర్ ఏన్షియంట్.
0: కానీ దురదృష్టవశాత్తు
1: బట్ అన్ఫార్చునేట్లీ
0: ఈ ఉపనిషత్తులకు కానీ ఈ బ్రహ్మసూత్రములకు కానీ ఈ వేదములకు కానీ సరైన అర్థమును చెప్పేటువంటి వ్యక్తులు లేకపోవటం చేతనే అనర్థాల్లో పడి నానార్థమును పెంచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నారు.
1: As there are no people who can give the correct meaning and interpretation of Brahma Sutras and various scriptures, man is misinterpreting everything and not realizing the basic truth, and there is a lot of misunderstanding.
0: ఎవరికి తోచినట్టు వారు సమన్వయం గావించుకుంటూ వస్తున్నారు.
1: Everyone is interpreting according to his own light, his own likings.
0: ప్రేమ స్వరూపులారా, సర్వలకుడును ప్రేమమయమైన యొక్క తత్వాన్ని మనం అనుభవించాలి, అందించాలి.
1: Embodiments of divine love. We should experience and offer love, which is our very basic nature.
0: ఈనాడు ప్రబోధించేటువంటి వ్యక్తులు కూడాను ఇతరులకు ప్రబోధించినటువంటి విషయమును తమకు కూడాను అన్వయిస్తాయనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నారు.
1: పీపుల్ హు ఆర్ అండర్టేకింగ్ టీచింగ్ టుడే షుడ్ రియలైజ్ దాట్ ఎవ్రీథింగ్ విచ్ దే ఆర్ టీచింగ్ ఇస్ అప్లికేబుల్
0: మాత్రమే మనం ప్రబోధిస్తున్నామని భావిస్తున్నారు.
1: They are satisfied only with teaching.
0: కనుకనే వారి యొక్క ప్రబోధనకుడును విలువలేకపోతున్నాయి.
1: That is the reason why their teachings do not have any value.
0: ప్రబోధించేటువంటి వ్యక్తి తాము ఆచరించి అనుభవించి ఆనందించి పెంచి 10 మందికి పంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: A person who wants to teach others must practice it, experience it, enjoy it and distribute the joy for 10 other people.
0: ఈనాడు పవిత్రమైన భారతదేశమునందు నాస్తికత్వం అభివృద్ధి కావడానికి ఇదే మూల కారణం.
1: దిస్ ఇస్ ది రీజన్ వై ది ఏథియిజం ఇస్ డెవలపింగ్ ఇన్ ద కంట్రీ టుడే.
0: చెప్పేటువంటి వ్యక్తులు చేయడానికి పూనుకోవటం లేదు.
1: పీపుల్ హు ఆర్ టీచింగ్ ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
0: కనుకనే ఇక్కడ తికరణ శుద్ధియే నిజమైన మానవతా విలువ.
1: ద ట్రూ హ్యూమన్ వాల్యూ ఈజ్ హ్యావింగ్ ప్యూరిటీ ఆఫ్
0: సత్యము ధర్మము శాంతి ప్రేమ అనేటువంటి పదములు కాదు.
1: సత్య ధర్మ శాంతి ప్రేమ వర్డ్స్ ఆర్ నాట్ రియల్.
0: సంకల్పించుకున్నటువంటి దానిని వాక్కులో ఉచ్చరించటము.
1: వాట్ ఎవర్ యు థింక్ యు మస్ట్ అట్టర్.
0: సంకల్ప వాక్కులు రెండింటి కూడా క్రియారూపంలో మనం ప్రవేశపెట్టడం.
1: అండ్ దెన్ యు షుడ్ ప్రాక్టీస్ పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్. వాట్ ఆర్ యువర్ థాట్స్.
0: వికరణ శుద్ధి ఏ మానవత్వం.
1: దిస్ ఈస్ ద ప్యూరిటీ ఆఫ్ త్రికరణ విచ్ ఇస్ బేసికలీ హ్యూమన్ నేచర్.
0: ఈనాడు ఈ త్రికరణ శుద్ధి ఏమాత్రం కూడా మన ఎందుకు కనిపించడం లేదు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైండ్ ప్యూరిటీ ఆఫ్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
0: మన ఎందు వేరు, మాట ఎందు వేరు, క్రియ మరొకటిగా రూపొందుతూ ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ సంథింగ్ ఇన్ ద మైండ్, సంథింగ్ డిఫరెంట్ ఇన్ ద వర్డ్ అండ్ సంథింగ్ స్టిల్ డిఫరెంట్ ఇన్ యాక్షన్. దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఎగ్జిస్ట్.
0: కనుకనే పవిత్రమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం పొందవాలన్నా,
1: if you want to attain the divinity which is so sacred,
0: ఏకత్వాన్ని మనం సాధ్యమైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: we should understand unity in its proper perspective.
0: ప్రపంచమంతా ఇక్కడను పరిపూర్ణమైనటువంటి స్వరూపమే.
1: the entire world is full, complete in itself.
0: దీనికి భిన్నత్వం అనేటువంటి ఏమాత్రము కనిపించదు.
1: there is nothing which is wanting in the world.
0: పరిపూర్ణమైన బ్రహ్మం నుంచి పరిపూర్ణమైన జీవత్వము ఉదయించింది.
1: ది ఆస్పెక్ట్ ఆఫ్ ఇండివిజువల్ జీవో హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది బ్రహ్మ. బోత్ ఆర్
0: పరిపూర్ణమైన జీవతత్వం నుండి దేహం వీడిపోగా పరిపూర్ణమైనటువంటిదిగానే శేషిస్తూ ఉంటుంది.
1: వెన్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ టేకన్ అవుట్ ఆఫ్ ది ఇండివిజువల్ జీవి, ది థింగ్ లెఫ్ట్ ఈజ్ ఆల్సో ఫుల్ అండ్
0: అది పూర్ణము. ఇది పూర్ణము.
1: దట్ ఈస్ ఫుల్, దిస్ ఈజ్ ఆల్సో ఫుల్.
0: పూర్ణమున పూర్ణము ఉదయించినటువంటిది పూర్ణము.
1: వెన్ యూ టేక్ ది ఫుల్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ఫుల్,
0: పూర్ణము నుంచి పూర్ణం పోతే మిగిలినటువంటి కూడా పూర్ణమే.
1: వెన్ యూ టేక్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్, వాట్ రిమైన్స్ ఆల్సో
0: అది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతి. అంతా పూర్ణమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్.
0: ఏ ఒక్కటి కూడాను శేషించినటువంటిది పూర్ణమే, అనుభవించినటువంటిది పూర్ణమే, గతించినటువంటిది పూర్ణమే, వర్తమానంది పూర్ణమే.
1: వాట్ ఎవర్ హ్యావ్ ఎంజాయ్డ్ ఈజ్ ఫుల్, వాట్ ఎవర్ ఇస్ రిమైనింగ్ ఈజ్ ఫుల్, వాట్ ఎవర్ ఇస్ ప్రజెంట్ ఈజ్ ఫుల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ అండ్ హోల్సమ్.
0: కనుకనే దేహభ్రాంతి చేతనే మనం ఈ పూర్ణత్వాన్ని మనము విస్మరిస్తున్నాము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది డెల్యూషన్ ఆఫ్ ది బాడీ, అటాచ్మెంట్ టు ద బాడీ,
0: కేవలం ఇంద్రియముల చేతను దేహం చేతను అనేక కర్మలు మనం ఆచరించవచ్చును.
1: We may be performing different actions through the physical body and the sense organs.
0: ఇది కేవలము దేహ వృత్తులు తప్ప ఆత్మకు సంబంధం లేదు.
1: These are all the activity of the physical body but not the activity of ఆత్మ.
0: అనగా ఇదియే దీనికి సరైన ప్రమాణం.
1: ఆత్మ హ్యాస్ ఏ పర్టికులర్ ట్రూత్.
0: ప్రజ్ఞానమే ఆత్మ.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఈజ్ ఆత్మ.
0: ఈ ప్రజ్ఞానము అనేటువంటిది దేహమునందు ఇంద్రియమునందు అంతఃకరణయందు వాక్కునందు సర్వత్రా నిండినటువంటిది.
1: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఇస్ ఫౌండ్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇన్ ద సెన్స్ ఆఫ్
0: ఒకదానికొకటి అన్యోన్యాశ్రమై అవినాభావ సంబంధమై ఉంటుంది.
1: దే ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్ అండ్ దే ఆర్ ఇన్ఎక్స్ప్లికబ్లీ రిలేటెడ్.
0: కన్ను చూస్తుండదని మీరు భావిస్తున్నారు.
1: యూ కన్సిడర్ ది ఐ హాస్ బీన్.
0: కాదు కాదు, కన్ను కేవలం ఒక పనిముట్టు వంటిది.
1: ఐ ఓన్లీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ అంతఃకరణ ప్రజ్ఞ ద్వారానే ప్రజ్ఞావృత్తి ద్వారానే కన్ను ఎరుపు నలుపు తెలుపు అన్ని రంగులు చూడగలుగుతుంది.
1: ఐ హావ్ బీన్ ఏబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ డిఫరెంట్ కలర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ప్రజ్ఞ ఫ్లోయింగ్ త్రూ.
0: ఈ రంగులు చూసినటువంటిది కన్నులు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది ఐ విచ్ డిస్టింగ్విష్
0: ప్రజ్ఞనే.
1: ఇట్ ఈస్ దట్ ప్రజ్ఞ ఇట్ సెల్ఫ్ విచ్ సీస్.
0: ఇంకా చెవులు వినిపిస్తున్నాయి, శబ్దాన్ని వింటున్నామంటున్నారు. కాదు కాదు,
1: యూ కన్సిడర్ ది ఇయర్స్ హావ్ బీన్
0: అంతఃకరణ వృత్తి ద్వారా ఈ ప్రజ్ఞ ప్రవేశించినప్పుడే చెవులు మంచి చెడ్డ శబ్దములు వినగలుగుతున్నాయి.
1: ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్రజ్ఞ వెన్ ది మైండ్ స్టార్ట్స్ ఫంక్షనింగ్ ఇట్ హస్ బీన్ ది ఇయర్స్ హావ్ బీన్ ఏబుల్ టు హియర్.
0: కనుక అన్నింటికీ కూడా ప్రజ్ఞనే ప్రధానమైనటువంటిది.
1: దేర్ ఫోర్ ఫర్ ఎవ్రీథింగ్ ది బేసిస్ అండ్ ది సపోర్ట్ ఈస్ ప్రజ్ఞ, ది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
0: ఇక్కడ వాక్కు, మనసు, ప్రాణము ఈ మూడింటి యొక్క చేరికనే ఆత్మ.
1: ఏ కాంబినేషన్ ఆఫ్ ది వర్డ్, ద మైండ్ అండ్ లైఫ్ ఫోర్స్, దీస్ త్రీ టుగెదర్, దట్ ఈస్ ఆత్మ.
0: వాక్కు, మనసు, ప్రాణము మూడింటి యొక్క చేరికనే ఆత్మ.
1: ఏ కాంబినేషన్ ఆఫ్ వర్డ్, మైండ్ అండ్ లైఫ్, దిస్ ఈజ్ ఆత్మ.
0: వాక్కు తేజోమయం.
1: వాక్ ఈజ్ ది నేచర్ ఆఫ్ ఎఫల్జెన్స్.
0: మనసు అన్నమయము.
1: మైండ్ ఈజ్ బేస్డ్ అపాన్ ఫుడ్.
0: ఇంకా ప్రాణము రసమయం.
1: దిస్ లైఫ్ ఫోర్స్ ఈజ్ బేస్డ్ అపాన్ రస, లిక్విడ్స్.
0: వాక్మయమైనటువంటి యొక్క ఈ తేజస్సు మయోమయమును, మనోమయమును కేవలము ఒక ప్రాణమయంగా మార్చుకోవడానికి ఇదే మూల కారణం.
1: ఇట్ ఈస్ దిస్ ఎఫల్జెన్స్ ఆఫ్ వాక్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్ ది మైండ్ ఇన్ టు లైఫ్ ఫోర్స్.
0: ఈ యొక్క అన్నమయమైనటువంటి మనస్సును రసమయంగా మారుస్తుండేటువంటిది కూడాను ఈ యొక్క వాక్మయమే.
1: ఇట్ ఈస్ దిస్ ఎఫల్జెన్స్ ఆఫ్ వాక్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్.
0: దీనిని ఉపనిషత్తులు రసోవై సహా అన్నారు. ఈ రసస్వరూపుడే పరమాత్ముడు అని.
1: ది ఉపనిషత్స్ హ్యావ్ డిక్లేర్ ది సేమ్ థింగ్ యాజ్ పరమాత్మ హాస్ ది వెరీ ఎసెన్స్.
0: కాదు, అంగీర సహా అన్నారు. మన అంగము లోపల సర్వత్రా ఉండి ఒక్కొక్క అంగమునందు కూడాను రసస్వరూపుడైనటువంటిదే ఆత్మ.
1: ఆత్మ ఫంక్షన్స్ ఇన్ ఆల్ అవర్ లిమ్స్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ రస.
0: కనుక ఇట్టి భగవతత్వాన్ని మనం గుర్తించడానికి ఎన్నో విధములు సాధన చేయనక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ టు డూ ఎనీ టైప్ ఆఫ్
0: డిబ్రాకృతమైన జీవితం నందు,
1: ఇన్ ది వరల్డ్లీ లైఫ్,
0: నిత్య ప్రపంచమునందు అనుభవించేటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ ఆత్మతత్వం సుబోధం అవుతుంది.
1: ఇఫ్ యూ కెన్ ట్రై టు అండర్స్టాండ్ థింగ్స్ విచ్ హ్యాపన్ ఇన్ డైలీ లైఫ్, యూ కెన్ రియలీ అండర్స్టాండ్ ఆత్మ ఆల్సో.
0: హేతుహు అని భగవంతుడికి ఒక పేరు.
1: వన్ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ గాడ్ ఈజ్ హేతుహు.
0: హేతు అనగా ఏంటి? సృష్టికి అంతా కూడాను ఉపాదాన కారణము, నిమిత్త కారణం తానే.
1: ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ God is ఉపాధాన కారణ అండ్ ఆల్సో నిమిత్త కారణ.
0: ఈ రెండింటికి కారణభూతుడు కావటం చేతనే ఇతనికి హేతువు అన్నారు.
1: యాజ్ హీఈస్ ది కాజ్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్.
0: ఇతనికి మరొక పేరు కూడా విచ్చరుడు అని మరొక పేరు.
1: అనదర్ నేమ్ ఆఫ్ ఫర్ ద లార్డ్ ఈజ్ విచ్చరుడు.
0: అనగా జగత్తునందు ఉద్భవించినటువంటి ప్రతి పదార్థం కూడాను క్షీణిస్తుంది, మార్పు చెందుతుంది.
1: Everything that is born in this world, it decays and it
0: disappears. Enni marpulu chendinappudigini bhagavantuni endu cheeda seledu, marpu kalugadu.
1: When while all these objects undergo change and get destroyed, there is no such thing in God.
0: Bhagavantuni yokka prema tattvamu akhandamainatundiga untuntadi.
1: The principle of love in God is infinite.
0: Adi tarigedi kaani perigedi kaani kaadu.
1: It never diminishes nor does it grow.
0: క్షణమునో పని తరుగుచు క్షణమునోనే పెరుగునట్టిది అది ఒక్క ప్రేమ కాదు.
1: యు కెనాట్ కాల్
0: దావు పుట్టుకలేనట్టి జీవి హృదిని నిత్య నిర్మల జ్యోతి నెగడు ప్రేమ. క్షణమునోపనే పుట్టుచు క్షణమునోనే పెరుగునట్టిది ఎప్పుడు ప్రేమ కాదు.
1: యు కెనాట్ కాల్ దట్ లవ్ if it is born in a moment and if it
0: ee aadimana premalani kudanu chanamulo purtundadi chanamulo maranistunnai.
1: Today our love appears and disappears just like that.
0: Bhagavantuni prema attidi kaadu, daniki puttuka ledu chaavu ledu.
1: For God's love there is neither birth nor death.
0: Premane atani yokka swaroopamu.
1: His very form itself is love.
0: Premane atani swabhavamu.
1: His nature is love.
0: Daniki origedi kaani tarigedi kaani periyedi kaani ledu.
1: There is nothing which diminishes, which increases, which decreases, so far as God's love is concerned.
0: Chavu puttuka kaligina deha hrudini. Ee chavu puttuka rendu undinatundi yokka dehuni yokka hrudayam nandu
1: in
0: nitya nirmala jyoti ayi negadustayi.
1: In human body, which he undergoes birth and death, there in his heart, it shines like a flame.
0: అఖండమైనటువంటి ప్రేమ అన్యులకంతా అందించేటువంటి స్వభావమే భగవంతునిది.
1: గాడ్స్ నేచర్ ఇస్ టు డిస్ట్రిబ్యూట్ హిస్ ఇన్ఫినిట్ లవ్ అమంగ్ ఆల్ పీపుల్.
0: కనుకనే ఓం విచ్చరాయన మహా అని పిలుస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ వై హెస్ బీన్ వర్షిప్డ్ యాజ్ విచ్చర,
0: అనగా భగవంతుని ప్రేమ ఏ విధమైనటువంటి వారికైనా సమర్థంగా అందిస్తూనే పోతుంటారు.
1: గాడ్ గోస్ ఆన్ గివింగ్ హిస్ లవ్ టు ఆల్ పీపుల్ అలైక్.
0: కొంతమంది భావించవచ్చు కొంతకాలం భగవంతుని ప్రేమ అనుభవించాం, మరి కొంతకాలం భగవంతుని ప్రేమకు దూరమయ్యాం అని భావిస్తుంటారు.
1: సమ్ ఆఫ్ యూ మే బి థింకింగ్ దట్ వి ఆర్ క్లోజ్ టు ద లవ్ ఆఫ్ ద లార్డ్ సమ్ టైమ్.
0: ఇది అనేది రకం డిస్టెంట్, వారి భావ భేదములు తప్ప భగవంతుని భేదం కాదు.
1: ఆల్ ది డిఫరెన్స్ ఎగ్జిస్ట్ ఇన్ దర్ ఫీలింగ్. దర్ ఇస్ నో డిఫరెన్స్.
0: శుద్ధమైన అర్థం వంటిది.
1: The entire nature is a pure mirror.
0: ఆ అద్దం ముందు నీవు ఏ విధమైనటువంటి చర్యలు నీవు చేస్తావో దాని ప్రతిబింబాన్ని నువ్వు అనుభవిస్తావు.
1: What you see in the mirror is a reflection of your own actions.
0: కనుక నీవు చేసినటువంటి మంచి చెడ్డలే నీకు ఆ విధమైనటువంటి యొక్క ప్రేమకు సమీపంగా ప్రేమకు దూరంగా కనిపించినట్టుగా ఉంటుంటాయి.
1: Your own good deeds and bad deeds make you feel that you are close to the love of the Lord.
0: భగవంతుని యొక్క ప్రేమ తత్వం ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుంటుంది.
1: God's love is unchanging.
0: ఆ ప్రేమ నిర్గుణము, నిరంజనము, సనాతనము, నికేతనము, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: God's love is always constant, pure and never diminishing and never selfish.
0: ఈనాటి ప్రేమల నీకును దేహమును ఆధారం చేసుకుని ప్రేమలను పెంచుకోవటము చెంచుకోవటము జరుగుతూ ఉండాలి.
1: ద లవ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ బేస్డ్ అపాన్ ద ఫిజికల్ ఆస్పెక్ట్ ఇట్ గ్రోస్ అండ్ ఇట్ డిమినిషెస్.
0: ప్రేమ స్వరూపులారా, దుఃఖము కాని ఆనందము కాని ఇది కేవలం మానవునికి స్వభావములు కాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, సారో అండ్ జాయ్ ఆర్ నాట్ నేచురల్.
0: కేవలం కల్పితములు మాత్రమే.
1: దిస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ క్రియేటెడ్.
0: దుఃఖమే ఇది స్వభావమే అయితే ఈ దుఃఖాన్ని నిర్మూలన గావించడం ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
1: ఇఫ్ సారో ఇస్ ది నేచర్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: ఎన్ని తపస్సులు చేయి, ఎన్ని ధ్యానములు చేయి, ఎన్ని పూజలు చేయి, ఈ దుఃఖ నివారణ కావడానికి వీలు కాదు.
1: పెనెన్స్, ఎనీ టైప్ ఆఫ్ సాధన కెన్ నెవర్ రిమూవ్ సారో ఇఫ్ ఇట్ ఈస్ హిస్ నేచర్.
0: కారణం ఏమిటి? స్వభావాన్ని మార్చడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: వాట్ ఈస్ ది రీజన్? ది రీజన్ ఈస్ నో వన్ కెన్ చేంజ్ వన్స్ నేచర్.
0: బెల్లమునకు తీపి స్వభావం.
1: Sweetness is the
0: ఈ స్వభావాన్ని ఎంత మార్చడానికి ప్రయత్నించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: యూ కెన్ నెవర్ రిమూవ్ స్వీట్నెస్ ఫ్రమ్ జాగరీ.
0: అదే విధంగానే మనకు దుఃఖం స్వభావం కాదు గనుకనే మనం మార్చుకోగలుగుతున్నాం.
1: యాజ్ సారో ఈజ్ నాట్ నేచురల్ టు అస్, వీ కెన్ ఓవర్కమ్ సారో.
0: ఈ సుఖ దుఃఖములు రెండు కొడును మనస్సు యొక్క వికారములే.
1: జాయ్ అండ్ సారో ఆర్ ఎసెన్షియలీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్
0: ఈ మనోవికారముల చేతనే సుఖములు దుఃఖములు మనకు సంభవిస్తున్నాయి.
1: ది జాయ్ అండ్ సారో అకర్ ఆన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అవర్ ఓన్ థింకింగ్ అండ్
0: నిజముగా మనం ఆనంద స్వరూపులమే.
1: వీఆర్ బేసికలీ ది వెరీ
0: అమృత స్వరూపులమే.
1: ఇమ్మార్టాలిటీ,
0: అనంత స్వరూపులమే.
1: ఇన్ఫినిటీ,
0: అమరత్వమే.
1: వీఆర్
0: ఇట్టి సత్యాన్ని మనం భావించాలి.
1: వుడ్ ఆల్వేస్ కన్సిడర్ అవర్ సెల్ఫ్.
0: ఎప్పుడు ఇది మనకు భద్రపడుతుంది?
1: వెన్ కెన్ వీ బీ స్టడీ?
0: ప్రేమ మనం అనుభవించినప్పుడే ఇది భద్రత ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ వీ డెవలప్ అండ్ ఎంజాయ్ గాడ్స్ లవ్ స్టడీలీ వీ కెన్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ స్టడీ ఇన్ అస్.
0: నాది నావారు అనేటువంటి స్వార్థ స్వప్రయోజనం మనం కొంతవరకు నిర్మూలం గావించుకోవాలి.
1: వీ షుడ్ రిమూవ్ ఫ్రమ్ అస్ ద ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్ మైండ్నెస్.
0: ఎవరికో కొంతమందికి మాత్రమే మనం సేవ చేయాలి, కొంతమంది క్షేమాన్ని మాత్రమే మనం కోరాలి అని కాదు.
1: We should not feel that we should serve only a few people.
0: Andari chemaanni korali.
1: We should wish the welfare of all.
0: Andari aanandanni manam aashinchali.
1: We should aspire for the bliss of all.
0: Andari abhirudhini manam abhishinchali.
1: We should wish the good for all.
0: Itti pavitramaina bhavam chetane prachinulu.
1: The ancients were full of
0: such sukhino bhavantu ani ee pavitramaina sutralanu andistu vacharu.
1: They have offered such lessons as let the whole world be happy and let the whole world enjoy.
0: Vedamanandu kodanu itti samatvanni kodanu nirupistu vachindi.
1: The Veda also teaches
0: sahana bhavantu, sahana bhavantu, sahavidyam karavavai. Ivanta emtidi kalasi melasi perugudam, kalasi melasi tirugudam, kalasi melasi telisukunna telivini poshinchudam.
1: Let us live together, let us grow together, let us develop the the intelligence which you have acquired.
0: Kalasi melasi kalata leka chelimitu jeevinchudam anindi Vedam.
1: Veda has declared, let us live without any misunderstanding and any quarrel.
0: Kalasi melasi kalata leka chelimitu jeevinchudam anindi Vedam. Kani ee naadu maade meede anetunte oka bheda bhavulaku choti vatam chetani kalatala abhirudhi ayipothunnayi.
1: On account of differences which are allowed between person and person, there have been quarrels these days.
0: Prema swaroopulara ee divyamaina bhavanni మీ యొక్క హృదయం నందు నింపుకోవడానికి తగిన కృషి చెయ్యండి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ డెవలప్.
0: ద్వేషము, అసూయ, రాగములు ఇలాంటి మాత్రం మన హృదయంలో ఏమాత్రం కూడా ప్రవేశించరాదు.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫార్ హేట్రెడ్ అండ్ యాంగర్ ఇన్ యువర్ హార్ట్స్.
0: ఏనాడు ఈ దివ్యమైన ప్రేమను మనం అనుభవిస్తామో ఆనాడే మనం దివ్యత్వాన్ని కూడా అనుభవిస్తాం.
1: వీ కెన్ ఎంజాయ్ డివినిటీ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దిస్ డివైన్ లవ్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఒకనొక సమయంలో ధర్మజుడు కృష్ణుడు ప్రశ్నించాడు.
1: Once upon a time, Dharmaja questioned Krishna.
0: Krishna, nirantaram kudanu ninnu dushinchetvanti yokka dushanlu nenu vinalekapoyetvanti vaadanu.
1: Krishna, I was not able to hear whenever any person criticized you.
0: Shishupala dantavakradulu maha paapulu.
1: This Shishupala and Dantavakra are great sinners.
0: Divyamurti ainatvanti yokka paramaatmani inni vidhamuga nindistu vacharu.
1: They were criticizing in abusive terms.
0: కానీ అట్టి వారు ఏనాటికైనా కూడా ఈ పాప ఫలం అనుభవించక తప్పదని భావించాను.
1: I always felt such sinners will get the reward for
0: మహాసభ లోపల.
1: But in this great assembly,
0: నేను నా కనులతో చూస్తూ ఉండగానే,
1: even when I am
0: watching, దివ్యమైనటువంటి యొక్క జీవన జ్యోతులు మీలో ఐక్యమైపోయినాయి.
1: The flame entered from their dead body.
0: ఇలాంటి పాపలు కూడా మీరు ఐక్యత ఉంటుందాదా అని ప్రశ్నించాడు.
1: He questioned, do such sinners also get a place in you?
0: ధర్మజునికి ఒక చక్కని పేరు.
1: ధర్మజ హ్యాస్ ఎ గుడ్ నేమ్.
0: మధుర భాషణ అని అతనికి ఒక టైటిల్.
1: వన్ ఆఫ్ ది టైటిల్స్ ఈస్ ఎ స్వీట్ టంగ్డ్ వన్.
0: రాజభూషణ అని రెండో ఒక టైటిల్.
1: అనదర్ వన్ ఈస్ రాజభూషణ.
0: రాజభూషణ, మధుర భాషణ, ఇది కేవలం నీ భ్రాంతి తప్ప అన్యం కాదు అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ టోల్డ్ ధర్మజ, రాజభూషణ, మధుర భాషణ, దిస్ ఓన్లీ యువర్ ఓన్ డెల్యూటెడ్ థింకింగ్.
0: దూషణ, భూషణ, తిరస్కార పురస్కారములు దేహములకు మాత్రమే కాని ఆత్మకు లేవు.
1: ప్రైజ్ అండ్ సెన్సర్ ఆర్ అప్లికబుల్ ఓన్లీ టు ఫిజికల్ బాడీ, దే ఆర్ నాట్ అప్లికబుల్ టు ఆత్మ, హీ సెడ్.
0: దేహమే నేననేటువంటి యొక్క మమకారం చేతనే నీ ఈ బాధకు గురి కావలసి వచ్చింది.
1: యూ విల్ బి పుట్ టు దిస్ కైండ్ ఆఫ్ suffering when you identify yourself with the physical body.
0: ee deha bhrantini neevu abhruddhi gaavinchukotam chetane aatma bhrantini neeku addu tagilindi.
1: When you develop delusion about your own physical body, then you will not be able to understand aatma properly.
0: Kalpi ee dukhamunu kaani, ee aanandamunu kaani, ee krodhamunu kaani, ee raagamunu kaani nee manase kaaranam.
1: For the sorrow or joy, for the attachment or hatred, it is only your mind.
0: Manasunu manchiga maralchuko.
1: You try to change your mind.
0: Ante kaani etti varikaina kuda naalo sthanam untundali.
1: There is place for everyone in me.
0: Yetchata putte nachchataki neguta naitemo prani kotiki ekkada nunchi vacharo akkade tirigi poka tappadu.
1: It is natural for all the living beings to go back to the place from where they have come.
0: Matti nunchi puttinatvanti kunda,
1: the part which has come from
0: padili mukkalai churchurai tirigi mattilone cheripothundali.
1: When it is broken for a period of time, it gets and merges.
0: అదే రీతిగా దేహం మృణ్మయం నుంచి వచ్చినటువంటిది మృణ్మయమునకు దేహం చేరిపోతుంది. ఆత్మ చిన్మయ స్వరూపము, అది నిరంతరము చిన్మయంగానే ఉంటాడు.
1: The physical body has come from the nature, it goes and merges in nature. Atma has come from Paramatma and it goes and merges in Paramatma himself.
0: Atma ప్రేమమయమైనటువంటిది.
1: Atma is the very embodiment of love.
0: జ్యోతిర్మయమైనటువంటిది.
1: Full of effulgence.
0: అక్కడ బల్బ్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ అ బల్బ్.
0: కానీ వెలుతురంతా ఇక్కడంతా ప్రసరించాలి.
1: బట్ ది లైట్,
0: ఈ వెలుతురుకు ఏమి రూపము?
1: ఫర్ దిస్ లైట్ దెర్ ఇస్ నో ఫార్మ్.
0: ఏ రూపము లేదు, ప్రకాశమే దాని యొక్క రూపము.
1: ఇట్స్ వెరీ ఫార్మ్ ఇస్ ది ఎఫల్జెన్స్.
0: అట్లే ఆత్మ అనేటువంటిది ఒక ప్రకాశము.
1: సిమిలర్ ఇస్ ఆత్మ, ఇట్ ఇస్ ఓన్లీ
0: దానికి ఇట్టిదే అట్టిదే అనే రూపము చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్ ఇస్ డిఫికల్ట్ టు గివ్.
0: మనలో ఉన్నటువంటి గుణముల యొక్క మార్పు చేతనే దాని యొక్క స్వరూపం నిరూపణ అయిపోతుండాలి.
1: We only imagine according to our own qualities the form of Atma as such and such.
0: Divyatma swarupulara Bhagavat tattvam nandu kani Bhagavat vakyam nandu kani ఎంతో విశాలమైన అనంతమైనటువంటి యొక్క అర్థములు కలిగి ఉంటుంటాయి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ, ద వర్డ్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ వెరీ వెరీ బ్రాడ్.
0: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణము.
1: హియర్ ఈస్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: వర్ణములంతా కూడా భగవంతుడు సృష్టించాడు అని అనుకుంటుంటాం.
1: వీ సే దట్ ఆల్ దీస్ క్యాస్ట్ ఆర్ క్రియేటెడ్.
0: అయితే ఈ వర్ణములు సృష్టించడానికి కారణం ఏమిటని ప్రశ్నించుకుంటే గుణకర్మ విభాగస్య, గుణమును కర్మను బట్టి ఈ వర్ణములు మార్పు చెప్తూ వచ్చాయి.
1: If we question ourselves on what basis God has created these four castes, it is on the basis of one's own nature and one's action.
0: ఒకటి నలుపు, రెండవది తెలుపు, మూడవది ఎరుపు.
1: There are three colors for the sun. One is black.
0: ఈ తెలుపు, ఎరుపు, నలుపు,
1: బ్లాక్, వైట్ అండ్ రెడ్.
0: ఇది ఎట్లా ఉంటున్నాయి? మనం నిత్యము మనం దర్శిస్తున్నాం ఈ మూడు రంగులను.
1: We are experiencing these three colors, seeing these three colors.
0: రాత్రి చీకటి, అది నలుపు.
1: Night is full of
0: darkness. తెల్లవారేటప్పటికి ఈ నలుపు పోయేటప్పటికి ఎరుపు ప్రారంభమవుతుంది, సూర్యకిరణములు.
1: When the day is about to break, there will be this red rays of the sun coming.
0: ఈ యొక్క ఎరుపు రంగు బల్చిపోతూ రావు వచ్చేటప్పటికి అది తెల్లటిగా తెలుపుగా మారిపోతుంది.
1: When this redness matures itself, it becomes white.
0: ఈ ఎరుపు ఎక్కడ నుంచి వచ్చింది?
1: From where did this red color
0: నుంచి వచ్చింది?
1: From darkness it came.
0: ఈ యొక్క తెలుపు ఎక్కడ నుంచి వచ్చింది? ఎరుపు నుంచి వచ్చింది.
1: From where did this whiteness emerge?
0: నలుపు నుంచి ఎరుపు, ఎరుపు నుంచి తెలుపుగా మారిపోయింది.
1: All these three colors are emerging one from the other. Redness comes from the darkness and whiteness comes from the redness.
0: ప్రతి మానవుడు కూడా పుట్టే సమయంలో సర్గులు కూడా శూద్రుడే, అజ్ఞానంగా ఉంటుంటారు, నలుపుగా.
1: Therefore, in at the stage of birth, everyone is a శూద్ర.
0: ఈ అజ్ఞానం క్రమక్రమేణా మనం మార్చుకుంటూ వచ్చేటప్పటికి రజోగుణంగా మారిపోతూ ఉంటుంది.
1: When we slowly free ourselves from ignorance, we will be full of రజోగుణ.
0: ఈ రజోగుణమే సాత్వికంగా కూడా రూపొందుతుంది.
1: This rajoguna itself gets transformed into sattvika guna.
0: Kalaku udregam kaliginatunti vaadu, raga dvesham kaliginatunti vaadu erupu, adine chatriyudu annaru.
1: A kshatriya is one who is full of excitement, who is full of
0: pavitramaina divyamaina bhavyamaina bhavamunu kodinatunti vaade brahmanudu annaru.
1: Brahmana is really one who is full of sacred thoughts.
0: Mukattam chetanu, ajnanam chetanu kumulipoyinatunti vaadu shuddhudu annaru.
1: The one who is full of ignorance, who is
0: andaru murkhulu kaadu, అందరూ వీరులు కాదు, అందరూ సాత్వికులు కాదు.
1: ఆల్ పీపుల్ ఆర్ నాట్ ఇగ్నోరెంట్ ఆర్ స్టూపిడ్. ఆల్ పీపుల్
0: ఎందుకు గుణకర్మములు ఆధారం చేసుకుని వీరిని ఈ విధంగా వర్ణములుగా నిరూపిస్తూ వచ్చింది.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ క్వాలిటీస్ ఫౌండ్ ఇన్ మన్ అండ్ ఆల్సో దేర్ యాక్షన్స్,
0: అందరూ భగవత్ స్వరూపులే.
1: ఎవ్రీవన్ బేసికలీ ఈజ్ ఎంబోడీమెంట్
0: ఆఫ్ గాడ్. ఒక వ్యక్తి కూడా భగవత్ ఆకారులే.
1: Everyone is a very form of God.
0: తల్లికి నలుగురు కొడుకులు ఉంటుంటారు.
1: There are four sons for a mother.
0: పెద్ద కుమారుడు చక్కగా అన్ని విధములుగాను వేద అధ్యయనం చేసి చదువులంతా కూడా అభివృద్ధి గావించుకొని,
1: the eldest son has learned
0: Veda. స్థాయిలో పండితుడు అని పేరు పొందుతాడు.
1: And he gets a title that is a great scholar.
0: రెండవ వాడు,
1: the second one,
0: యుద్ధములో చేరి,
1: he is a good fighter. He
0: గొప్పవాడుగా రూపొందుతాడు.
1: He becomes
0: యుద్ధవీరుడుగా ఉంటాడు.
1: He is a great hero, war hero.
0: అతను సిపాయి అంటారు, ఒక యుద్ధవీరుడు అంటారు.
1: He is, we have described as a soldier.
0: మూడవ వాడు,
1: the third one,
0: ఏదో ఒక వ్యాపారంలో ప్రవేశించి
1: he enters into business.
0: గొప్ప వ్యాపారిగా పేరు పొందుతాడు.
1: He gets a good name, a very great name.
0: నాలుగో వాడు, తండ్రికి ఉండినటువంటి భూమిని ఎందుకు వృధా చేయాలని దాన్ని సాగు చేసుకుంటూ పంటలు పండించుకుంటూ వాడు ఒక సేద్యగాడుగా రూపొందుతాడు.
1: ద ఫోర్త్ వన్ వాంట్స్ టు కల్టివేట్ ద ల్యాండ్ విచ్ హిస్ ఫాదర్ హ్యాస్.
0: నాలుగో వాడు
1: ప్రొడ్యూస్ కల్చరిస్ట్, ఈజ్ ఎ కల్టివేటర్.
0: మూడో వాడు వ్యాపారి.
1: ద థర్డ్ వన్ ఇస్ ఎ బిజినెస్ మన్.
0: రెండవ వాడు క్షత్రియుడిగా ఉంటున్నాడు, యుద్ధవీరుడిగా ఉంటున్నాడు.
1: సెకండ్ వన్ ఈజ్ ఎ సోల్జర్.
0: మొదటి వాడు గొప్ప పండితుడిగా ఉంటున్నాడు.
1: ద ఫస్ట్ వన్ ఈజ్ ఎ స్కాలర్.
0: అతను పండితుడు, ఇతను క్షత్రియుడు, ఇతను వ్యాపారి, ఇతను కేవలం ఒక శూద్రుడు, భూమిని దున్నుకునేటువంటి. ఈ నలుగురు ఒక తల్లి బిడ్డలు కాదా?
1: ఆల్దో దేర్ ప్రొఫెషన్స్ ఆర్ డివైన్,
0: వారి వృత్తులను బట్టి ఈ విధమైనటువంటి పేర్లు వచ్చినాయి, కానీ నిజంగా చూస్తే సర్వులు కూడా ఒక తల్లి బిడ్డలే.
1: ఆల్ దీస్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది సేమ్ మదర్. ఆల్దో బేస్డ్ అపాన్ దేర్ ఓన్ యాక్షన్స్ డిఫరెంట్ నేమ్స్ హావ్ బీన్ గివెన్.
0: కనుక ఈ భేదములను మనం ఏమాత్రం కూడా పాటించరాదు.
1: వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ సచ్ డిఫరెంట్ in differences in thoughts at all.
0: కనుకనే జాతి భేదము లేక జనులకు ఆశ్రయం ఇచ్చి సర్వసమత్వము చాటు తరులు. చెట్ల కంటే మనం హీనమైపోయినాం ఈనాడు.
1: ఇఫ్ యూ సో సచ్ డిఫరెన్సెస్ వీఆర్ వర్స్ దాన్ ట్రీస్ విచ్ డు నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ గివ్ దర్ షేడ్ ఈక్వలీ టు ఎవ్రీవన్.
0: ప్రతి ఒక్కరి హృదయమునందు కూడా ఒక భగవత్ నామం అనేటువంటిది సమత్వంగా చరించాలి.
1: ఎవ్రీ హ్యూమన్ హార్ట్ మస్ట్ రిసౌండ్ విత్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్.

0: ఈజ్ ఓన్లీ దిస్.
1: ఇది మనం చేయవలసినటువంటిది. మన ప్రోగ్రెస్ ఏమిటి?
0: వాట్ ఈజ్ అవర్ రియల్ ప్రోగ్రెస్?
1: కన్న తల్లిదండ్రులు మనం ధిక్కరించిపోతున్నాం.
0: వీఆర్ డిజర్వింగ్ పేరెంట్స్ హావ్ గివెన్ బర్త్ టు us.
1: వారిని గౌరవించలేనటువంటి దురవస్థలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ రీచింగ్ ఎ స్టేజ్ వేర్ వీఆర్ పుట్టింగ్ దెమ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: మనకు అదుపులో ఉండి అనుకూలవంతులై అన్ని విధములుగా మనం ఆదరించి అభివృద్ధి గావించినటువంటి తల్లిదండ్రులను ఈనాడు విస్మరిస్తున్నప్పుడు ఏ యొక్క అనుకూలములు లేక మనకు అతీతమై అగమ్య గోత్రమైనటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా మీరు ప్రేమించగలరు?
0: ఇఫ్ యూ కెన్ గివ్ అప్ అవర్ ఓన్ పేరెంట్స్ హూ హావ్ ప్రొవైడెడ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్, వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యూ కెన్ రికగ్నైజ్ గాడ్ హూ ఈజ్ ఇన్విజిబుల్?
1: నీ అనుకూలంలో ఉండినటువంటి దాన్ని నీవు ప్రేమించలేనప్పుడు,
0: ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లవ్ యువర్ ఓన్ పేరెంట్స్ హూ హావ్ గివెన్ యూ సో మచ్,
1: అవ్యక్తమై అగోచరమైనటువంటి యొక్క దైవాన్ని ఏ రీతిగా నీవు ప్రేమించగలవు?
0: ద ఇన్విజిబుల్ అండ్ ది గాడ్ హూ ఇస్ నాట్ సీన్,
1: మొట్టమొదటి నీ తల్లిదండ్రులు నీవు ప్రేమించు.
0: Therefore, in the very first instance,
1: వారి నిన్ను పెంచి పెద్ద చేసి అన్ని విధమైన ఈ స్థితికి తెచ్చినటువంటి వారు,
0: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ యూ బర్త్.
1: ఇట్టి వారికి గివింగ్ యూ ఆల్ మానవుడు,
0: ఇఫ్ మ్యాన్ కెనాట్ షో
1: దైవభక్తి దైవభక్తి, ఈ భక్తి నిజమైన భక్తి అవుతుందా?
0: ఇఫ్ యూ సే డివోషన్ టు గాడ్ కెన్ ఇట్ బి ట్రూ డివోషన్?
1: కానే కాదు,
0: ఇట్ కెన్ నెవర్ బి.
1: ఇది కేవలం దైవాన్ని కూడా స్టంట్ చేయటం అవుతుంది.
0: దిస్ బికమ్స్ ఎ టైప్ ఆఫ్ స్టంట్.
1: నీకు అందుబాటులో నీ ఆధీనంలో ఉండి నిన్ను ప్రేమించి నిన్ను అభివృద్ధి గావించి నిన్ను ఇంతవరకు తెచ్చినటువంటి తల్లిదండ్రులకు మొట్టమొదట నీవు పూజించు.
0: యూ వర్షిప్ యువర్ ఓన్ పేరెంట్స్ హూ హావ్ ప్రొవైడెడ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ అండ్ యువర్
1: మాతృదేవో భవ పితృదేవో భవ,
0: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ వర్షిప్ యువర్ ఫాదర్. వర్షిప్
1: ప్రత్యక్ష స్వరూపులను మనం విస్మరిస్తున్నాము.
0: We are giving up
1: అపరోక్షమైనటువంటి దేవాలను దేవతలంతా కూడా ఆరాధిస్తున్నాము.
0: We are trying to search for gods who are not really seen.
1: సజీవులను బాధించడము నిర్జీవులను పూజించడము ఇది భక్తి కానేర.
0: Hurting the living and worshipping the thing which is not seen, this cannot be true.
1: సజీవులను పూజించు,
0: worship people with life.
1: ప్రతి మానవుని యందు కూడా నువ్వు దైవత్వాన్ని విశ్వసించు.
0: Have full faith that God dwells in every living being.
1: Idi ye Sai Prabodha.
0: This is the teaching of Sai.
1: Nijamuga ee samatvanni meenu abhivruddhi gavinchukunte Bharat desam yokka samskruti intakante marokati ledu.
0: If you can develop this kind of attitude and equality, the culture of Bharat can grow to any extent.
1: Evvarini manam dveshincharadu.
0: Do not hate anyone.
1: Kanukane Vyasulu,
0: that is why Vyasa has declared,
1: ఇది గొప్ప మహర్షి,
0: he is a great sage.
1: ఇంతే కాదు, వ్యాసు నారాయణ హరిహి అన్నారు, అతను నారాయణ స్వరూపుడని కూడా ఒక ప్రఖ్యాతి.
0: Not merely that, it is said that Vyasa himself is నారాయణ.
1: శబ్ద స్వరూపంలో ఉండేటువంటి వేదములంతా కూడా అక్షస్వరూపంగా మార్చినాడు.
0: He was able to give a shape of letters and write everything.
1: ఇతను అరంధతి యొక్క మునిమనవడు.
0: He is
1: Arandhati, great grandson.
0: He is the great grandson of
1: Arandhati.
0: Arandhati.
1: Itanti Maharshi, ee vidhamainatundi yokka anantamainatundi vedalanu aneka roopamlo undinatundi vedalanu manavudu inta anubhavinchadaniki sadhyam kadani gurtinchi danini vibhajinchukuntu vachadu.
0: He recognized that Vedas were infinite. It is not possible for man to recognize that. Therefore, he divided the Vedas into different ways.
1: అతను ఆషాఢ పౌర్ణమి రోజు పుట్టినటువంటి దినం.
0: He was born on the full moon day of the month of
1: Ashada. కనుక ఈనాడు వ్యాస పౌర్ణమి అనడానికి కూడా అదే మూల కారణము.
0: That is the reason why today is described as Vyasa Purnima.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని సమత్వంగా భావించి ప్రపంచానికి వ్యాప్తింపజేసినటువంటి వాడు వ్యాసుడు.
0: Vyasa is one who has declared the divinity which is equally existing in every human being for the benefit of the world.
1: 18 puranamulu kudunu rasi,
0: he wrote 18 puranas.
1: Ee 18 puranamulu kudunu andaru patinchadam sadhyam kadani gurtinchi,
0: he recognized that everyone may not be able to read these.
1: Paropakara punyaya papaya parapeedanamani rendu vakyamlo opane dani yokka saramsaanni muginchadu.
0: He summed up the essence of all these 18 puranas in
1: help ever hurt never.
0: And those
1: అందరికీ సహాయం చేయి, ఎవరిని నువ్వు బాధించద్దు అన్నాడు.
0: అండ్ దోస్ టూ సెంటెన్సెస్ విచ్ ఆర్ ది సమ్మరీ ఆఫ్ 18 పురాణాస్ ఆర్

0: ఎవర్ అండ్ హర్ట్ నెవర్. ఈ యొక్క పవిత్రమైనటువంటి సూక్తులంతా కూడా లోకానికి అందించినటువంటి వ్యక్తి వేదవ్యాస వాజ్ వన్ హూ టాట్ ఆల్ ది సేక్రెడ్ థింగ్స్ టు ద వరల్డ్. కనుకనే వేదవ్యాసుడు పుట్టిన దినము పౌర్ణమి కనుక ఇది గురు పౌర్ణిమ. లోకానికంతా కూడా ఒక గుర్తును తెప్పించినటువంటి వాడు గనుక వ్యాసుడు, అతని గురువు అనుకున్నారు. As Vedavyasa was one who taught such extraordinary things to the world, he has been described as the master for the
1: guru anaga andhakaramunu nirmulam gavinchinatunti vaadu.
0: Guru master stands for one who destroys the darkness of ignorance.
1: Kanukane nijamainatunti guruvu bhagavantude.
0: Therefore the true master,
1: ee andhakaramane ajnanam nirmulam gavinchetunti shakti samarthyam athaniki okkatiki maatrame untundi.
0: Only God has the power and the capacity to destroy.
1: Migilinatunti vishayalanta kuda loka sambandhamainatunti vishayalanu bodhinchetunti varu varu upadhyayulu kavachunu leka adhyapakudu kavachunu.
0: The other teachers who
1: teach, evariki guruvulu kane kaadu,
0: they cannot be called gurus, they may be called
1: upadesham chesinatunti varandaru kuda nu guruvulu kaadu.
0: Everyone who teaches cannot be called a guru.
1: Guru or guru, arikandariki guruvainatunti vaadu bhagavantudu.
0: God is the master of all these masters, the teacher of all these.
1: Kanuka prati okka vyakti kudunu bhagavantunne guruga bhavinchali.
0: Therefore everyone should treat God alone as the true guru.
1: Ee guru poornima ani cheppindi kevalam guruvulu poojalu cheyatamu pandlu ivatamu dakshinam ivatamu idi kaadu guru pooja.
0: On this guru poornima day worshiping guru does not mean giving dakshina and
1: దక్షిణ లోక గురువులు, దక్షిణ లోక గురువులు, లోకేశ్వరుడు
0: దక్షిణ ఆర్ ఆఫరింగ్స్ మే బి గివెన్ టు దిస్ ఓన్లీ టీచర్.
1: ఈనాటి గురువులంతా కూడాను చెవులో మంత్రం చేతిలో డబ్బు. ఇది బాధ గురువులు బోధ గురువులే కానీ కేవలం నిజమైనటువంటి గురువు భగవంతుడు ఒక్కడే.
0: The true master is God alone. All these teachers, they go on teaching you and expecting some offerings from you.
1: Kalukune guru brahma guru vishnu guru devo maheshwara bhagavantude guru annaru. Aa bhagavantude evaru? Prakruti manaku bhagavat swarupamu.
0: Therefore it is said that God alone is guru. Who is that God? Nature itself is that God.
1: Nature is the best teacher.
0: Therefore nature is the best teacher.
1: Kalukune manaku ee nature ee yokka jagatte vishwame manaku nijamaina guru.
0: Therefore the world, this nature itself is the best teacher.
1: Karuka vishwamulopala prati pachi prati vrutchamu prati sila anni kunu manaku aneka rakamla entundi upadeshamulu gavistunnayi.
0: Therefore every bird, every tree, every mountain teaches so many
1: adavulanta kudunu kevalamu kastamayamu.
0: Forests are full of wood.
1: Kondalanta kudunu kevalamu silamayamu.
0: Mountains are full of stone.
1: Bhoomi anta kudunu kevalamu murunmayamu.
0: Earth is earth.
1: దేహమంతా కేవలం మాంసమయము.
0: The physical body is full of
1: ఇవన్నీ కూడాను పంచభూతములమయమే.
0: All these are essentially
1: దీనికంటే
0: made up of five elements.
1: ఎక్కడ కూడా మనకు కనిపించదు.
0: Other than these five elements you cannot get anything in nature.
1: కనుక విశ్వమే మన యొక్క ప్రధానమైనటువంటి యొక్క గురువు.
0: Therefore this world is the greatest teacher.
1: ఈ విశ్వము యొక్క దివ్యత్వాన్ని చక్కగా మనం అనుసరించాలి.
0: We should understand this particular thing very clearly.
1: చూడండి, మనం ఒక దినం అర్లీగా నిద్రపోవచ్చును, ఒక దినం అర్లీగా మనం లేయవచ్చును.
0: వన్ పర్టికులర్ డే వి మే గో టు బెడ్ అర్లీ,
1: కానీ
0: అనదర్ డే వి మే గెట్ అప్ అర్లీ.
1: ప్రకృతి యొక్క శాసనం అనుసరించి ఋతువులు ఎంత కరెక్ట్ గా వస్తుందా, ఎంత చక్కగా వస్తున్నాయి.
0: బట్ లుక్ అట్ ద నేచర్, సీజన్స్,
1: ఈ సూర్యోదయ సూర్యాస్తమం ఎంత చక్కగా క్రమంగా నడుస్తున్నాయి.
0: సన్ రైజ్ అండ్ సన్సెట్ ఆర్ టోటలీ పంక్చువల్ అండ్ రెగ్యులర్.
1: కనుక అన్ని కూడా జగత్తు లోపల ప్రతి ఒక్కటి కూడాను తమ తమ నియమాలు తావు పాటిస్తున్నాయి.
0: ఎవ్రీథింగ్ ఇన్ నేచర్ ఇస్ ఫాలోయింగ్ ద రూల్.
1: మానవుడు ఒక్కడే తమ నియమాన్ని ఉల్లంఘించిపోతుండే.
0: మ్యాన్ అలోన్ ఈస్ మేకింగ్ బ్రీచ్ ఆఫ్ ఆల్ ద రూల్స్ విచ్ ఆర్ లైడ్ డౌన్.
1: కనుకనే ఈనాడు మానవునికే ఆ ధర్మ సర్వధర్మంలో అత్యవసరమైంది.
0: దేర్ఫోర్ ది నీడ్ ఫార్ రైచియస్ కాండక్ట్ ఈస్ మెంట్ మోర్ దెన్ మ్యాన్.
1: పశువులు తమ తమ ధర్మాన్ని తాము పాటిస్తున్నాయి.
0: యానిమల్స్ ఆర్ ఫాలోయింగ్ దేర్ రూల్స్ and their own regulation.
1: మృగములు కూడాను తమ తమ నియమాన్ని తాము పాటిస్తున్నాయి.
0: బీస్ ఆర్ ఆల్సో అబ్జర్వింగ్ ది రూల్స్.
1: వాటికి కొన్ని సీజన్ అండ్ రీజన్ అంతా ఉంటుంది.
0: దే హావ్ ఏ రీజన్ అండ్
1: ఏ సీజన్. ఏ రీజన్ లేకుండా పరితపించేటువంటి వాడు మానవుడే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద మ్యాన్ హూ డస్ నాట్ హ్యావ్ ఎనీ సీజన్ అండ్ ఎనీ రీజన్.
1: అతి మానవునికి ఈనాడు సుబోధాలు అత్యవసరము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ఆల్ దీస్ టీచింగ్స్ ఆర్ మెంట్
1: అతి మానవునికి ఈనాడు ధర్మ ప్రబోధాలు అత్యవసరము.
0: Teaching about righteousness is necessary.
1: అట్టి మానవునికి నీతి నిజాయితీలు అవసరము.
2: మొరాలిటీ అండ్ క్యారెక్టర్
0: ఒక నియమాన్ని పాటించాలి.
2: మ్యాన్ హ్యాస్ టు ఫాలో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్.
0: ఆధ్యాత్మికము
2: అండ్ దట్ పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్
0: ఆధ్యాత్మికమే లేకపోతే మానవత్వం ఏమాత్రం కూడా ప్రకాశించదు, వికసించదు.
2: హ్యూమానిటీ కెన్ నెవర్ షైన్ రెస్ప్లెండెంట్లీ వితౌట్ స్పిరిచువాలిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: మనము ఈ ప్రేమను పొందాలనుకుంటే,
2: యూ వాంట్ టు అటైన్ దిస్ ట్రూ లవ్.
0: 8వ తరగతి పిల్లవాడు చెప్పాడు నామస్మరణ.
2: 8th స్టాండర్డ్ బాయ్ జస్ట్ హి స్పోక్, హి వాస్ స్పీకింగ్ అబౌట్ నామస్మరణ.
0: స్మరణే తరుణోపాయం.
2: ఇట్ ఈస్ రిమెంబరెన్స్ ఇట్సెల్ఫ్ విచ్ కెన్ సేవ్ అస్.
0: ముఖ్యంగా మీరు సేవా కార్యక్రమంలో పాల్గొని నామస్మరణ చేత సర్వులు సేవను ఆచరించాలి.
2: పార్టిసిపేట్ ఇన్ సర్వీస్ యాక్టివిటీ, రిపీట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, సర్వ్ ఆల్ పీపుల్.
0: ఈనాడు ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని మీరు గుర్తించుకోవాలి.
2: టుడే యు హావ్ టు రికగ్నైజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ స్పెసిఫిక్ థింగ్.
0: మానవ దేహము కర్మ నిమిత్తమే లభించినటువంటిది.
2: Human body is given in order to serve others.
0: కర్మానుబంధీని మనుష్యలోకి.
2: It is given for action, for doing, for undertaking action.
0: కనుకనే కార్యకలాప సముదాయమునన్నీ కూడాను ఈ కాయముతోనే కూడి ఉంటున్నాయి.
2: All the activity is associated with the physical body.
0: కర్మను ఆచరించక మనం ఏమాత్రం కూడా ఉండడానికి వీలు కాదు.
2: వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్ యూ కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
0: ప్రతి వ్యక్తి కూడాను తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
2: ఎవ్రీ వన్ షుడ్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీస్ ప్రాపర్లీ.
0: తమ కర్తవ్యాన్ని విస్మరించినటువంటి వాడే కేవలం పాపి అని చెప్పవచ్చు.
2: హీఈస్ ఎ సిన్నర్ హూ గివ్స్ అప్ హిస్ డ్యూటీస్.
0: ఎవరెవరి కర్తవ్యాన్ని వాళ్ళు పాటిస్తూ పోయినప్పుడు దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది.
2: ఇఫ్ ఎవ్రీ వన్ కెన్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ, the world will be happy, the country will be prosperous.
0: Yavari kosamo neevu yochinchavaddu.
2: Do not think that you are doing it for
0: someone. Nee kartavyanni neevu acharinchu, inkoru tana kartavyanni taana achin, appudu okariki nu cheppanakkoledu.
2: If each one goes on discharging his duties, there is no need for one teaching another to do one's work.
0: Ye yokka jadamainatundi machine kudanu parichayakapothe tuppu pattipothundi.
2: Even a lifeless machine gets rusted if it does not work for some time.
0: Manishi pai cheyakapothe vaadu tuppu pattada.
2: Would not man rust if he does not work?
0: Kalukula pani cheyinaatundi okka manavudu manavude kaadu.
2: A man who does not work cannot be called a human being.
0: Kalukula edo okka pani chestu pothundam ante kaadu, samaja sevalo palgonali.
2: He should not be some work or other. One should undertake the service of the society.
0: Ee samaja sevane sarveshuni okka seva.
2: Service to the society, service to the Lord.
0: కనుకనే భగవంతుని ప్రేమను పొందాలంటే సులభమైన మార్గం అది.
2: ఇఫ్ యూ వాంట్ టు
0: అటైన్ ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్. నీవు అందరినీ ప్రేమించు, అందరికి సేవించు.
2: సర్వ్ ఆల్, లవ్ ఆల్.
0: ఈ సేవించేటువంటి మార్గంలో మనం చక్కగా మన జీవితాన్ని పవిత్రం గావించుకోవాలి.
2: శాంక్టిఫై యువర్ లైఫ్ బై సర్వింగ్ అదర్స్.
0: దివ్యాత్మ స్వరూపులారా, అనేక మంది ప్రశాంతనీయం కూడా వస్తారు. ఇంకా రేపటి నుంచి మాత్రము ఎవరు కూడా ఊరికో కూర్చోవడానికి వీల్లేదు.
2: సో మెనీ పీపుల్ కమ్ టు ప్రశాంతి నిలయం.
0: వారి చేతనైనంత పని సమాజంలో మనం చేసే తీరాలి.
2: నో వన్ షుడ్ సింప్లీ సిట్ క్వైట్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: కేవలం తినటం, కూర్చోవటం, మాట్లాడటం ఇదేనా మన యొక్క మానవత్వానికి తగినటువంటి లక్ష్యము?
2: ఈజ్ ఇట్ ఏ ప్రాపర్ హ్యూమన్ నేచర్ మియర్లీ టు ఈట్, సింప్లీ సిట్ అండ్ చిట్ చాట్ అండ్ వేస్ట్?
0: ఎవరి చేతనైనంత పని వారు తప్పక చేయాలి.
2: ఈచ్ వన్ షుడ్ అండర్టేక్ వర్క్.
0: పని చేయనటువంటి వాడు ప్రశాంతి నిలయంలో ఉండడానికి వీలే లేదు.
2: ఎ పర్సన్ హూ డస్ నాట్ వర్క్ హాస్ నో ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం అట్ ఆల్.
0: చేయండి, ఏదైనా ఒక సేవ చేయండి.
2: అండర్ టేక్ సమ్ వర్క్, సమ్ సర్వీస్.
0: కేవలం నిరంతరము లోడింగ్ అన్లోడింగ్, లోడింగ్ అన్లోడింగ్ ఇదేనా మానవత్వానికి? ఇది సరైనటువంటిది కాదు.
2: వుడ్ ఇట్ బి ప్రాపర్ ఫర్ హ్యూమానిటీ?
0: ఈ గురు పౌర్ణమి నుంచి మీరు చేయవలసినటువంటి సేవలు ఇదే ప్రధానమైనది.
2: ఫ్రమ్ గురు పూర్ణిమ
0: ఎంతో సేవ చేయవలసినంత ఉంటున్నాయి.
2: దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ వర్క్ విచ్ కుడ్ బి డన్.
0: ఆ సేవ ఎందే జీవితం సార్థకమవుతుంది.
2: యు శాంక్టిఫై యువర్ లైఫ్.
0: ఈనాడు లోకమంతా ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి కావడానికి కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్?
0: సేవకత్వాన్ని నేర్చుకోకుండా నాయకత్వంలో పోవటం చేతనే ఈ విధమైనటువంటి దురవస్థలు పాలైపోతుంటాయి.
2: పీపుల్ ఆర్ బికమింగ్ ది లీడర్స్ వితౌట్ ఫాలోయింగ్ ది సర్వీస్ ఆర్ వితౌట్.
0: సేవ చేయనటువంటి వాడు నాయకుడికి ఏమాత్రం అర్హుడు కాదు.
2: ఎ పర్సన్ హూ డస్ నాట్ నో హౌ టు సర్వ్ కెన్ నెవర్
0: నాయకత్వాన్ని అందిస్తుంది.
2: It is the service which can confer leadership.
0: Kinkaratvame sankaratvanni poshistundi.
2: It is the attitude of service.
0: Nenu goppavadu goppavadu ahankaraniki emaatram kuda avakasam ivvakoddu.
2: There should not be any room given in human heart for ego.
0: Ee naadu dharam cheta balavantudu kaadu.
2: A wealthy person should not.
0: విద్య చేత బలవంతుడు కాదు.
2: An educated person
0: should not. జనం చేత బలవంతుడు కాదు.
2: A person who has.
0: నిజమైన బలం ఏమిటి? Morality and purity are the only strength.
2: Morality and purity are the only.
0: ఇది మానవుని యొక్క నిజమైన బలము.
2: This is true strength for every human.
0: దేహ బలం ఉంది ఏం ప్రయోజనము?
2: What is the use of this physical?
0: గుండు పోయొచ్చు, బండ పోయొచ్చు.
2: You may carry a big stone or a boulder.
0: కాదు, మన దుఃఖాన్ని కూడా నువ్వు భరించుకునేటువంటి బలము నిజమైనటువంటి బలం అది.
2: We should have that particular power which can help us to bear.
0: సత్యవంతుడు కావాలి.
2: We should become men of character.
0: హృదయం పరిశుద్ధంగా ఉండాలి.
2: Our hearts must be pure.
0: ఇవి రెండు మనం అభివృద్ధి గావించుకోవాలంటే సేవలో పాల్గొనాలి.
2: And with these two, we should undertake service activity.
0: ఈ సేవలో పాల్గొనేటప్పటికి అహంకారం నిర్మూలమైపోతుంది.
2: Once you undertake service activity, your ego is gone.
0: అహంకారాన్ని నిర్మూలం గావించుకోవాలంటే సేవలో మనం ప్రవేశించాలి.
2: If you want to remove ego in you, service alone is the best path.
0: అప్పుడే మన జీవితం కూడా సార్థకమైనటువంటి కాకుండా మన దేశానికి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని అందించినట్టు ఆరంభతాం.
2: నాట్ మెర్లీ అవర్ లైఫ్ గెట్ సాంక్టిఫైడ్, వుడ్ హావ్ హెల్డ్ అవర్ సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్.
0: అనేక మంది ఆఫీస్ బేరర్స్ కూడాను అందరికీ ఉపదేశిస్తున్నారు కానీ వారు పనుల్లో చేరటం లేదు.
2: టుడే ఈవెన్ ఆఫీస్ బాయ్ బేరర్స్ ఆర్ ఓన్లీ టీచింగ్ అదర్స్.
0: ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు కావాలి కానీ యజమానుడు కాకూడదు.
2: Everyone should first become worker. You should not become a master in the beginning.
0: అప్పుడే నిజమైనటువంటి దేశం యొక్క క్షేమాన్ని కోరిన వారం అవుతాం.
2: Then only would have properly.
0: అప్పుడే నిజమైన మానవత్వాన్ని మనం పోషించిన వారం అవుతాం.
2: Would have developed humanity and proper lines.
0: కనుక ప్రతి ఒక్కరు కూడా సేవలో పాల్గొనాలి.
2: Everyone should undertake service.
0: ఇతరులకు మనం ఏమి చెప్తున్నామో అలాని మనం చేసి చూపించాలి.
2: We should practice what we are teaching.
0: దాన్ని నేను చేస్తున్నాను.
2: I am doing that.
0: అందువల్ల నేను చెప్పడానికి కూడా తగినటువంటి యొక్క ఇదిగా ఉంటుంటాది.
2: That is why I have every right.
0: అందరినీ ప్రేమించండి, ప్రేమించండి, నేను అందరినీ ప్రేమిస్తాను.
2: I tell everyone should love everyone.
0: నేను ఎప్పుడు తెల్లవారి మొదలు రాత్రి వరకు పని చేస్తుంటాను.
2: From the break of the day till night, I go on
0: working. నేను ఎంత ఉల్లాసంగా ఉంటాను మీకు తెలుసునా? మీకు తెలియదు.
2: How happy I always be. Do you
0: happiness know
2: that?
0: Is my form. నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
2: I am always happy. That is my form.
0: ఏ ఒక్క దానికి యోచించను.
2: ఐ డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్.
0: కారణం ఏమిటి?
2: వై వాట్ ఇస్ ది
0: రీజన్? లేవు, అది నిజమైన ఆనందానికి కారణం.
2: ఐ డు నాట్ హ్యావ్ ఎనీ డిజైర్. దేర్ఫోర్ ఐ వాంట్
0: పెంచుకొని పెంచుకొని పోవటం చేతనే ఆనందం తరిగి తరిగిపోతుంది.
2: యాజ్ యు గో ఆన్ ఇంక్రీజింగ్ యువర్ డిజైర్స్, యువర్ జాయ్ గెట్ డిమినిష్డ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా, ప్రతి ఒక్కరు కూడా అందరిని ఒకరిని ఒకరిని ప్రేమించాలి.
2: Embodiments of divine love. Each one should love.
0: ప్రేమించడమంటే ఈ లోక సంబంధమైన ప్రేమలు కాదు.
2: ఇట్ ఈస్ నాట్ దిస్ కైండ్ ఆఫ్ ఓన్లీ లవ్.
0: అని చెప్పాడని ఈ యొక్క దుర్మార్గంలో కూడా ప్రవేశించకండి.
2: డు నాట్ టేక్ ది రాంగ్ పాత్.
0: అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అనేటువంటి సమత్వంతో ప్రేమించాలి.
2: రికగ్నైజింగ్ దట్ ఆత్మ రిసైడ్స్ ఇన్ ఎవ్రీవన్.
0: ఏ సాధన చేయకపోయినా కూడా పర్వాలేదు.
2: యు నీడ్ నాట్ డు ఎనీ అదర్ సాధన.
0: ఆ ప్రేమని ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంది.
2: దిస్ లవ్ విల్ టేక్ యూ టు ది హైయెస్ట్ ప్లేస్.
0: ఎవరిని బాధించకుండా చూసుకోండి.
2: డూ నాట్ హర్ట్ అదర్.
0: ఎవరిని బాధించినా దైవాన్ని బాధించినట్టుగా భావించండి.
2: హూమ్ సో యువర్ హర్ట్ యూ వుడ్ హావ్ హర్ట్ గాడ్ అలోన్.
0: కనుకనే ఈ విధమైనటువంటి సమభావాన్ని పెంచుకుంటే ఇదే ఐక్యతకు మూల కారణమవుతుంది.
2: ఇఫ్ యూ కెన్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ, దెన్ యూనిటీ వుడ్ బి వెరీ ఈజీ.
0: ఏ పని చేసినా లోపలైనా సరే బయట అయినా సరే నామస్మరణ మాత్రం చేయండి.
2: వాట్ ఎవర్ వర్క్ యూ డూ, క్యారీ ఆన్ దిస్ నామస్మరణ.
0: నామమే ఈ సంసారమైనటువంటి సాగరాన్ని దాటించేటువంటి నావ.
2: ఇట్ ఈస్ ది నేమ్ విచ్ విల్ బి కంపేర్డ్ టు ది బోట్ విచ్ కెన్ టేక్ యు అక్రాస్ ది ఓషన్.
0: తుచ్చమైన బలహీనమైనటువంటి యొక్క మాటల చేత మనకి ఏమాత్రము ప్రయోజనం లేదు.
2: డూ నాట్ వేస్ట్ యువర్ టైమ్ బై మియర్లీ యూజ్లెస్ వర్డ్స్.
0: కాలం చాలా భగవత్స్వరూపము.
2: టైమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైమ్ ఈజ్ గాడ్. ఈ యొక్క దైవత్వాన్ని మనం చక్కగా మనం విశ్వసించి ఆ కాలమే భగవత్స్వరూపునిగా విశ్వసించాలి.
2: Consider time itself as the very embodiment of God and carry on your activity.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు నేను కొంత ఆలస్యంగా రావటం అందరికీ కొంతవరకు కొన్ని అపోహలు బయలుదేరినాయి.
1: Some started imagining, watching the delay of Bhagavan's arrival to this venue.
0: ఏ పని లేకుండా నేను ఊరుకును.
1: Bhagavan does not simply idle his time, he doesn't simply keep quiet.
0: ప్రతి ఒక్కటి కూడాను భక్తుల యొక్క పని.
1: Bhagavan does everything for the devotees.
0: నాది అనేటువంటి పని ఒక్కటి లేదు.
1: భగవాన్ హ్యాస్ నథింగ్ పర్సనల్.
0: భోజనం చేయటం కూడాను నాది కాదు.
1: ఈవెన్ ఈటింగ్ ఇస్ నాట్ పర్సనల్.
0: నీరు త్రాగటం నా పని కాదు.
1: నార్ ద వాటర్ దట్ హీ డ్రింక్స్.
0: అది కేవలం నాలుగును తలుపుకొని మాట్లాడటం అది సహజం.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ దట్ వన్ సిప్స్ వాటర్ బిఫోర్ One starts talking.
0: పెట్రోల్ లేకుండా కార్ రన్ చేయలేరు.
1: You cannot run the car without petrol.
0: ఎంత కొత్త కార్ అయినప్పటికీ పెట్రోల్ వేసి స్టార్ట్ చేయాలి.
1: It may be a brand new car, but it requires petrol.
0: అదే విధంగానే నేను తిండి తీర్థం కోసం నిలిచలేదు.
1: Bhagavan is not here just to eat and stand, not simply like that. No.
0: కాచుకున్నటువంటి భక్తుల కోసం నేను అక్కడనే ఉండి వారిని తృప్తి పెట్టి నేను బయలుదేరి వస్తా.
1: భగవాన్ హ్యాడ్ టు సాటిస్ఫై దోస్ డివోటీస్ వెయిటింగ్ ఫర్ హిమ్. హీ గేవ్ దెమ్ సాటిస్ఫాక్షన్ టు ఆల్ ఇట్స్ ఫుల్నెస్ అండ్ దెన్ కేమ్ ఓవర్ హియర్.
0: ప్రపంచము పరిపరి విధంగా కూడాను ప్రవర్తిస్తూ ఉన్నది.
1: యు ఫైండ్ ద వరల్డ్ పాసింగ్ త్రూ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ టుడే.
0: ఈనాటి ప్రపంచంలోని సర్వ రంగములు ఎందు కూడాను కొంచెం అశుద్ధము బయలుదేరింది.
1: టుడే ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ ఇన్ ద మోడర్న్ వరల్డ్ ఈస్ పొల్యూటెడ్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకికమైనటువంటి కూడాను బయలుదేరింది.
1: దిస్ కైండ్ ఆఫ్ పొల్యూషన్ హ్యాస్ స్టెప్డ్ ఇన్ టు ఎవ్రీ స్పియర్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ, బి దట్ ఎథికల్ ఆర్ పొలిటికల్ ఆర్ సోషల్ ఆర్ స్పిరిచువల్.
0: కనుక ఈ పొల్యూషన్ లోపల, ఈ మాలిన్యం లోపల నేను కూడాను ఉండటం చేతనే నా ఎందు కూడాను కొంచెం పొల్యూషన్ వస్తుందని.
1: బికాస్ భగవాన్ is amongst us, with pollution around, the pollution also has gone into him.
0: Kanuka ee prapancham yokka paristhiti chaala vichitranga unnadi, chitranga unnadi.
1: The position of the world today is very peculiar, funny and strange.
0: Chitra vichitramato koodinatvanti yokka yokka jagattunu chuste చాలా నవ్వు వస్తుంది, చాలా బాధ కలుగుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యుల్ బి ఎక్స్టాటిక్ వైల్ వాచింగ్ ద మిస్టరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద వరల్డ్, బట్ అట్ ద సేమ్ టైమ్ యు ఆల్సో ఫీల్ సాడ్.
0: మానవత్వము చాలా పవిత్రమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ సేక్రెడ్.
0: మానవత్వం కంటే మించినటువంటిది మరొక శక్తి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ పవర్ దాన్ ద హ్యూమన్ లైఫ్.
0: ఈ మానవులు రెండు విధములైనటువంటి విద్యను అభ్యసిస్తున్నారు.
1: ద హ్యూమన్ సొసైటీ ఎక్వైర్స్ టూ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఒకటి ఎడ్యుకేషన్.
1: వన్ ఈజ్ ఎడ్యుకేషన్.
0: రెండవది ఎడ్యుకేర్ అన్నారు.
1: అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అనగా మన లోపల నుంచి లాగేటువంటి విద్య.
1: ది ఎడ్యుకేర్ ఇస్ దట్ విచ్ is drawing from within.
0: Manu lopal nunchi lagali.
1: The educator has to be drawn from within.
0: Education oka pustakalu nunchi chadavachu.
1: Whereas the former education can be acquired by going through books.
0: Yavaro rasana chuntvatani manam follow chestu dani nechukoni tadwara manamu dani prakatinchavachu.
1: We go through the books written by different authors. We learn, acquire knowledge and act accordingly.
0: Kani educare anetundi alantidi kadu.
1: But educare is not of that sort.
0: Adi society.
1: It is the one of your own, the self.
0: నీలో ఉన్నటువంటి ఒక దానిని నీవు బయటకు లాగాలి.
1: ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్ మస్ట్ మేనిఫెస్ట్.
0: ఎడ్యుకేర్ అనగా లాగటము.
1: ఎడ్యుకేర్ మీన్స్ టు బ్రింగ్ అవుట్.
0: దేని లాగటము?
1: వాట్ ఈస్ టు బి బ్రాట్ అవుట్.
0: నీలో దాచుకున్నటువంటి యొక్క, నీలో గుప్తమై ఉన్నటువంటి యొక్క విషయాలను నీవు బయట లాగటము.
1: టు బ్రింగ్ అవుట్ దట్ విచ్ ఇస్ హిడెన్, విచ్ ఇస్ ఇమ్మనెంట్, విచ్ ఇస్ లేటెంట్ ఇన్ యూ.
0: సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అనేటువంటిది అంతా కూడాను కేవలము మనం బాహ్య ప్రపంచంలో నేర్చుకుని దానిని మనం ఆచరణలో పెట్టి కొంతవరకు సంతృప్తి పొందుతున్నాం.
1: We satisfy ourselves by practicing basic human values like truth, righteousness, peace, love and non-violence.
0: అయితే ఇది కర్మమున పుట్టిన జంతువు కర్మమున వృద్ధి పొంది కర్మమున చను.
1: But however, the living creature, having born out of action, sustained by action, and ultimately merges back into action.
0: కాని వీటి కర్మలు లేకుండా లోపల ఉన్నటువంటి దాన్ని సహజమైనటువంటిదిగా మనము సాధన చేసి లాగాలి.
1: However, without any purposeful action or strainful effort, we should be able to bring out that which is latent within
0: సత్యము.
1: Us. Truth.
0: సత్యం అనేటువంటిది ఎవరు రాశారు?
1: Truth. Who has written about it?
0: ఎవరు చెప్పారు?
1: Who said it?
0: ఎవరు చూపించారు?
1: Who has shown it?
0: లేదు.
1: No.
0: మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మను, అటువంటి మహాత్ములే ఈ సత్యాన్ని బోధిస్తూ వచ్చారు.
1: The noble souls who had perfect harmony, unity of thought, word and deed, could utter truth.
0: సత్యము అనేటువంటిది మన యొక్క హృదయం నుంచి బయలుదేరేటువంటిది.
1: ద ట్రూత్ కమ్స్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ధర్మము,
1: ధర్మ
0: ఎవరు సృష్టించారు?
1: హూ క్రియేటెడ్ ఇట్?
0: ఏది ధర్మము?
1: వాట్ ఈస్ ధర్మ?
0: ఏది అధర్మము?
1: వాట్ ఈస్ అన్రైచియస్నెస్?
0: ఈ విధంగా విచారం చేస్తే ఈ ధర్మం కూడాను ఎవరు సృష్టించలేదు.
1: ధర్మ ఈజ్ నాట్ ద క్రియేషన్ ఆఫ్ ఎనీ వన్.
0: సత్యం నాస్తి పరో ధర్మ. ఈ సత్యం అనేటువంటిది ధర్మం నుంచినే పుట్టినది.
1: అండ్ సత్య హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ధర్మ.
0: శాంతి,
1: దెన్ శాంతి పీస్.
0: ఏ కోటీశ్వరునైనా పోయి ప్రశ్నించండి, అయ్యా నీకు అన్ని ఉన్నాయి, మీరు ఏ విధంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నిస్తే నాకు అన్నీ ఉన్నాయి కానీ నాకు నో పీస్ ఆఫ్ మైండ్.
1: యు ఆస్క్ ఎనీ మిలియనేర్, you just ask him and tell him that you have everything, plenty and prosperity, are you happy? And you get the response from him, I have all but I have no peace of mind.
0: ee peace of mind, ee peace evaru ichchadu?
1: Peace, whose gift is this?
0: Lo prapanchamlo ekkada chusina kuda peaces kanipistunnayi kani peace kanipinchatam ledu.
1: All the world over you find peaces but there's no peace.
0: A peace anetundi హృదయం నుంచి రావాలి.
1: అండ్ పీస్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ప్రేమ,
1: దెన్ లవ్.
0: ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ దిస్ లవ్?
0: అమ్మ ఇచ్చిందా?
1: ఈజ్ ఇట్ గిఫ్ట్ బై మదర్?
0: అప్ప పుట్టి అప్ప ఇచ్చాడా?
1: ఆర్ ఫాదర్ హ్యాస్ గివెన్ యూ?
0: ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఇచ్చారా?
1: ఆర్ హ్యాస్ గిఫ్టెడ్ బై ఫ్రెండ్స్?
0: గిఫ్ట్ ఇచ్చారా?
1: ఆర్ ఎనీబడి? నో.
0: ప్రేమ నీ నుండియే పుట్టినది.
1: అండ్ దేర్ ఇస్ లవ్ విత్ ఇన్ యూ ఒరిజినల్లీ.
0: ప్రేమ అది నీ యొక్క లైఫ్.
1: అండ్ లవ్ ఈజ్ యువర్ లైఫ్.
0: ప్రేమ ఈజ్, ప్రేమ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి యొక్క తత్వం.
1: లవ్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ఈ ప్రేమనే లేకుండా మనకు ప్రపంచమే కనిపించదు.
1: విదౌట్ దిస్ లవ్ యు విల్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద వరల్డ్.
0: అహింస,
1: దెన్ అహింస నాన్ వైలెన్స్.
0: అహింసకు ఎన్నో పెద్ద ప్రయత్నములు చేశాడు బుద్ధుడు.
1: In fact, many people made all attempts to follow this doctrine of ahimsa.
0: Kani ahimsa ante emi himsa lekunda undatamu.
1: Ahimsa, non-violence, they meant to withdraw from himsa or violence. Everywhere you find this himsa, violence. In fact, himsa, violence starts right in his heart.
0: Kanuka satya dharma shanti premana nitvitvi okadani okati anusarinchaname kani pratyekamainavi kavadu.
1: Therefore, the truth, righteousness, peace, love and non-violence follow one after another in a sequential order.
0: ఈ ఐదు గుణములు కూడాను ప్రపంచంలో పరమాత్మను ప్రసాదించినటువంటి యొక్క వరప్రసాదముది.
1: దీస్ ఫైవ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు హ్యూమన్ సొసైటీ.
0: వాటిని మనము అనుసరించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అండ్ అటెంప్ట్ టు ఫాలో దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: అది ఏ ఎడ్యుకేర్ అనేటువంటిది.
1: ఫాలోయింగ్ హ్యూమన్ వాల్యూస్ ఈజ్ ఎడ్యుకేర్.
0: మనిషి యొక్క లక్షణాలు ఏమిటి?
1: What are the alphabets?
0: Ishtamachinattu palakatam.
1: Just talk as you like.
0: Ishtamachinattu maatladatam.
1: Or conversing in your way.
0: Narukaku emukalu levu. Etla kavalsina telugutsu.
1: The tongue is not supported by any bone. You can twist it in any way you like.
0: Adi kaadu satyam.
1: It is not truth anyway.
0: Satyamanu narukapaina arikatti.
1: And the truth has to be held tight, listen, stronghold.
0: Vicharan sadapi.
1: One has to discriminate.
0: Ede truth, ede untruth.
1: One has to inquire what is truth, what is untruth.
0: Truth anetuntudi oke padame.
1: Truth is just one word.
0: Truth is one, not two.
1: Truth is one, not two.
0: Two aipoyindante adi asatyam aipothundi.
1: When once there is two or duality, well, it leads to contradiction.
0: Udayam nunchi aavirbhavinchinatuvanti oka ee satyamainatuvanti unnado.
1: Therefore, we have to say that truth which comes out of our heart.
0: Truth is pravachanam yokka swarupam.
1: And the truth is the very form of this cosmos.
0: Deeni lopalane sarvamunu sancharinchutu unnadi.
1: All move about in this realm of truth.
0: Meghamante ekkada unnavi?
1: The clouds, where are they?
0: ఆకాశం నందు ఉన్నవి.
1: దట్ దే రైట్ ఓవర్ దేర్ ఇన్ స్పేస్.
0: ఆకాశం ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఇస్ స్కై?
0: తాను ఏకంగా ఉన్నది.
1: అండ్ ఇట్ జస్ట్ ఆల్ అలోన్.
0: దానికి చుట్టూ ఈ మేఘములు సంచరిస్తూ ఉన్నాయి.
1: అండ్ క్లౌడ్స్ మూవ్ అబౌట్ అక్రాస్ ద స్కై.
0: ఈ మేఘములు సంచరించినప్పుడు ఈ ట్రూత్ అనేటువంటి సన్నకు కొన్ని అడ్డు తగులుతాయి.
1: అండ్ దీస్ క్లౌడ్స్ నేచురల్లీ కవర్ ద సన్.
0: కానీ అప్పుడు మనము దాన్ని త్రోసివేయటానికి వీల్లేదు.
1: At the same time, you cannot neglect them either. Just as clouds appeared, they should also clear at the same time. And naturally, they are the products of the wind. And as the wind blows, the clouds will clear. The moment clouds clear, you will naturally find the sun.
0: కనుక మనము మేఘములతో జగడం వేయటము సత్యం కాదు.
1: సో ఇట్ ఇస్ నాట్ ట్రూత్ ఇఫ్ యు ఫైండ్ ఫాల్ట్ విత్ క్లౌడ్స్.
0: మేఘములు కదిలిపోయేటట్టుగా మనము తగినటువంటి యొక్క గాలిని పీల్చాలి.
1: అండ్ వీ హ్యావ్ టు బ్రీద్ ఇన్ ఎ ప్రాపర్ వే, టు వే ఇన్ ఎ ఫిట్టింగ్ వే.
0: మనం నిర్మల హృదయంలో ఉన్నప్పుడే ఈ గాలి చల్లబడిపోతుంది.
1: వెన్ యూ ఆర్ ప్యూర్ హార్టెడ్ యు విల్ హ్యావ్ ద కూల్ బ్రీజ్.
0: ఈ చల్లబడినటువంటి గాలి ఈ వేగంలో కదిలిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ కూల్ బ్రీజ్ ది క్లౌడ్స్ విల్ క్లియర్.
0: కనుక మేఘం కదిలిపోయేంత వచ్చే సన్ మనకు కనిపిస్తాడు.
1: ద మూమెంట్స్ క్లౌడ్స్ క్లియర్ యుల్ బి ఏబుల్ టు సీ సన్.
0: అయితే ఈ మేఘములు ఎక్కడి నుంచి పుట్టినవి?
1: వాట్స్ ద ఆరిజిన్ బిహైండ్ ది క్లౌడ్స్?
0: ఇవన్నీ కూడా కేవలం ప్రకృతి యొక్క సహజములు.
1: దీస్ ఆర్ నేచురల్ క్వాలిటీస్.
0: ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను శబ్ద స్పర్శ రూప రస గంధాదు అంతా కేవలం సహజంగా పుట్టేటువంటివి.
1: అండ్ దీస్ ఫైవ్, ద ఫైవ్ ఆస్పెక్ట్స్ ఫర్ దిస్ మ్యాటర్, ద టేస్ట్, ద సెన్స్ ఆఫ్ టచ్, ద ఆడిషన్ అండ్ ద సైట్ ఆర్ క్వైట్ నేచురల్.
0: సహజంగా వచ్చినవి సహజంగానే జీవించాలి.
1: దోస్ దట్ ఆర్ గివెన్ టు అస్ బై నేచర్ విల్ హ్యావ్ టు బి ఎంజాయ్డ్ ఇన్ నేచురల్
0: వే. ఫోర్స్ తో వచ్చినటువంటివి ఫోర్స్ తోనే జీవిస్తాయి.
1: Those that come out of force will naturally led in a forceful way.
0: ఈ ఫోర్స్ తో వచ్చేటువంటి కాదు ఇవి.
1: సో దే ఆర్ నాట్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
0: సత్యము
1: సత్య
0: సత్యము తనంతకు తానే వచ్చినటువంటిది.
1: ద ట్రూత్ హ్యాస్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్.
0: ఈ యొక్క సత్యం లోపల కొన్ని క్లౌడ్స్ చేరి ఉంటాయి.
1: అండ్ దెర్ ఆర్ సమ్ క్లౌడ్స్.
0: మీకు తెలుసు ఈ క్లౌడ్స్ అంతా వచ్చి కొన్ని సన్ లైట్ ను కూడా డార్క్ చేస్తాయి.
1: అండ్ యూ ఆల్సో ఫైండ్ ద సన్ లైట్ బీయింగ్ కవర్డ్ బై దీస్ క్లౌడ్స్.
0: ఈ సన్ లైట్ ను కవర్ చేసినటువంటి ఈ క్లౌడ్స్ పోవాలంటే ఏం చేయాలి?
1: What is to be done to clear this cloud?
0: దాని కొడును గాలియే ప్రధానం.
1: And it's only the wind that can only clear the cloud.
0: ఈ గాలి అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? మన నుంచే వచ్చినవి.
1: Even the air comes out of us.
0: మన నుంచి వచ్చినటువంటి గాలి మన నుంచి వచ్చినటువంటి ఒక సత్యమును పక్కకు నెట్టేస్తుంది.
1: And the truth that comes out of us will naturally cover you.
0: కనుకనే ఈ రస్ట్ అనేటువంటిది డస్ట్ తో కూడినటువంటిది.
1: అండ్ ద రస్ట్ ఇంక్లూడ్స్ ద డస్ట్.
0: కానీ ట్రూత్ అనేటువంటిది నిర్మలమైనటువంటిది.
1: బట్ ది ట్రూత్ ఇస్ ప్యూర్.
0: నిస్వార్థమైనటువంటిది.
1: ఇట్ ఈస్ సెల్ఫ్లెస్.
0: సెల్ఫిష్ అనేటువంటి దానికి లేనే లేదు.
1: ట్రూత్ హ్యాస్ నో సెల్ఫిష్నెస్.
0: అలాంటి సెల్ఫ్లెస్ దాన్ని సెల్ఫ్లెస్ అనేటువంటి ఒక పద్ధతితోనే మనం దాన్ని సాధించాలి.
1: ట్రూత్ బీయింగ్ సెల్ఫ్లెస్ హ్యాస్ టు బి utilized in a selfless way.
0: ఈ మేఘములు దాటిపోయిన తక్షణమే
1: జస్ట్ యాజ్ ది క్లౌడ్స్ క్లియర్
0: సూర్యుడు కనిపిస్తాడు.
1: యు సీ ది సన్
0: సూర్యుడు కనిపించిన తక్షణమే
1: ద మూమెంట్ యు ఫైండ్ ది సన్
0: నీకు ఒక ఉత్సాహం బయలుదేరుతుంది.
1: యూ బి ఎంథూజియాస్టిక్ అండ్ యాక్టివ్.
0: అది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము.
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటి దాన్ని ఒకటి ఆశించదు ఒకటి దాన్ని త్రోసివేయదు.
1: లవ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టేషనల్. It doesn't deny any.
0: Selfish man ke ee prema anetvetidi anek rakamuga vanni kaltavettundi.
1: It is only selfishness that confuses you, that agitates you.
0: Ee selfish anetvetidi chaala mayana mari.
1: And the selfishness will play all the gimmicks.
0: Swarthamu
1: selfishness
0: swapnam vale kalpistundi.
1: Is like a dream.
0: కానీ ఈ స్వప్నాన్ని మానవుడు ఎవరు కూడా లెక్క చేయడు.
1: బట్ నో మ్యాన్ ఈజ్ మైండ్ఫుల్ ఆఫ్ దిస్ డ్రీమ్.
0: కానీ ఈ ప్రేమ ఉన్నంత వరకు కూడా ఎవరు దీనిని టచ్ చేయలేదు.
1: బట్ సో లాంగ్ దిస్ లవ్ నో బడీ కెన్ బి ఎనీవేర్ అరౌండ్ దిస్.
0: ప్రేమను మీరు అభివృద్ధి వచ్చుకోండి.
1: డెవలప్ దిస్ లవ్.
0: అది మీకు దైవం.
1: లవ్ ఇస్ గాడ్.
0: ఆ ప్రేమ వచ్చేటప్పటికే అహింస అనేటువంటిది మీకు పిలువకనే పని బయలుదేరుతుంది.
1: ద మూమెంట్ లవ్ డాన్స్ అహింస నాన్ వైలెన్స్ అపియర్స్.
0: హింస అనేటువంటిది మనకి ఎక్కడ కూడా దాని యొక్క నీడ కూడా కనిపించదు.
1: హింస వైలెన్స్ విల్ నాట్ బి దేర్ ఎనీ లాంగర్ నాట్ ఈవెన్ ఇట్స్ షాడో.
0: కనుక ప్రతి మానవుడు కూడాను సత్య ధర్మ శాంతి ప్రేమలను సాధించినప్పుడే మనకు సరి అయినటువంటి మార్గం తోస్తుంది. సరి అయినటువంటి బుద్ధి కుదురుతుంది. సరి అయినటువంటి పద్ధతి మనకు లభిస్తుంది.
1: Therefore, when one follows the truth, righteousness, peace, love and non-violence, we'll have the correct procedure to follow, the correct knowledge to understand.
0: కట్టడేటి నిజ కర్మము చుట్టూ వచ్చి ఈ గతిని పెట్టినట్టు అనుభవింపకతీరదు.
1: In fact, whatever that has been adopted and followed, one has to face the consequences of the procedure adopted.
0: తనకెందుకు గట్టి ఎవరైనా మా చెట్టున గబ్బిడములకు తనకెందుకు పెట్టింది ఆ చెట్టున గబ్బిడమ్మలకు.
1: అండ్ యూ ఫైండ్ దీస్ బ్యాట్స్ లివింగ్ అవే ఫ్రమ్ ద ట్రీస్.
0: నేరుగా వచ్చి కాళ్ళు పైన పెట్టి తనకిందికి వచ్చేసి.
1: ద బ్యాట్స్ లివ్ ఇన్ సచ్ అవే విత్ దర్ ఫీట్ అప్ అండ్ ది హెడ్ డౌన్.
0: కానీ అది ఎవరు కట్టినది కాదు.
1: అండ్ ఫ్యాక్ట్ ద బాడీ ఆఫ్ ద బ్యాట్ ఈస్ నాట్ సస్పెండెడ్ లైక్ దట్ బై ఎనీవన్.
0: భగవత్ యొక్క లీల.
1: And it is the action, the will of God.
0: అన్ని విధములు కూడాను ఎక్కడికి వెళ్ళిన కూడా చీకటిని చూస్తాయి.
1: The bats will be after darkness.
0: చీకటిని చూచి వెళ్ళిన తక్షణమే తనకు ఎందుకు పెట్టి కాడు తనకు పైన పెట్టుకుంటుంది.
1: The moment the bat watches the darkness, it will turn its body upside down, reverse it.
0: తన నిత్య జీవితం అంతా కూడా ఆ యొక్క నోటి నుండే జరుగుతుంది.
1: The whole life is carried on in such a way.
0: తినటము త్రాగటము ఉండటము పోవటం అంతా కూడాను ఈ యొక్క నోటి నుండినే జరుగుతుంది.
1: And in fact it partakes food and drinks water through the mouth only.
0: కనుక ప్రతి మానవుడు కూడాను కర్మను అనుసరించక తప్పదు.
1: Therefore everyone will have to follow karma or action.
0: ఆ కర్మను అనుభవించే సమయం లోపల కొన్ని మార్పులు కలుగుతుంటాయి.
1: As we experience the consequences of karma,
0: కొన్ని సన్నివేశం ముందు ఆ యొక్క కర్మ అనేక రకమైన చిత్ర చిత్రం నిరూపిస్తుంటుంది.
1: ఇట్ ఇస్ ద కర్మ దట్ ప్రూవ్స్ సెవెరల్ మిస్టరీస్, మెనీ థింగ్స్ దట్ ఆర్ స్ట్రేంజ్.
0: నారదుని ప్రశ్నించాడు విష్ణువు, నారద ఈ ప్రపంచం ఏ రీతిగా ఉన్నది?
1: విష్ణు ఆస్క్ నారద, ఓ నారద, హౌ ఇస్ ద వరల్డ్ టుడే?
0: స్వామి చిత్రంబులు,
1: దట్ పెక్యూలియర్,
0: పవిత్రంబులు,
1: దట్ సీక్రెట్,
0: చిత్రలోక విచిత్రంబులు,
1: అండర్ మిస్టీరియస్.
0: ఈ విచిత్రమైనటువంటి తత్వమును మనం ఎట్టు చూచేది?
1: దిస్ మిస్టరీ హౌ ఇస్ టు బి విజువలైజ్డ్?
0: ఈ చిత్ర విచిత్రములైనటువంటి యొక్క చిత్రంబులు ఈ యొక్క మానవులందు అన్ని రకాలుగా కనిపిస్తున్నవి.
1: అండ్ ద మిస్టరీస్ ఆఫ్ నేచర్ దే ఆర్ క్వైట్ ఎక్స్పీరియన్స్, దే ఆర్ అబ్జర్వ్డ్ బై హ్యూమన్ సొసైటీ.
0: మరణం వస్తే దుఃఖిస్తాము.
1: At the time of death, one feels sad, cries.
0: జననం కలిగితే నవ్వుతాము.
1: At time of birth, one laughs.
0: నవ్వులు ఏడుపులు రెండు కూడాను చిత్ర విచిత్రములే కదా.
1: The cry on one side and laughter the other, both are peculiar things.
0: లోక విచిత్రంబులు మునిజన పవిత్రంబులు విష్ణు చరిత్రంబులు.
1: That's all mister and peculiar and strange, ununderstandable, incomprehensible are the histories of God, Vishnu.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను ఏది జరిగినా కూడాను ఇంత దైవం యొక్క సంకల్పముడే అనేటువంటి విశ్వాసం మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore we have to develop strong faith that whatever happens in this world is because of the will of God.
0: ఆ భగవంతుని యొక్క సహచర్యము ఈ విధంగా జరిపిస్తూ ఉంటుంది.
1: It is only the will of God that manifests this in a natural way.
0: ప్రపంచంలో భగవంతుని గురించి ఎవరు కోరరు.
1: In fact, no one desires God as such.
0: ఈ కష్టములు భగవంతుని నుంచి కలిగినవి అనేటువంటి విషయము ఎవరు విచారించరు.
1: Nobody would think that these difficulties are because of the will of God.
0: ఈ కష్టములకు దుఃఖములకు విచారములకు ప్రతి వ్యక్తి పైన వేస్తుంటారు.
1: And in fact, we blame others for all the difficulties and for all the problems that we have.
0: Sukavegane laviste appudu deenini bhagavantudu pichinchadi ani antaru.
1: And if anything pleasure, the profitable happens, you think that it's God's gift.
0: Santoshamu aanandamu sukamu bhagavantuni yokka vara prasadam ani dukkamu kashtamu nashtamu kudanu ivanta kudanu pedala yokka bodhani manu bhavistunnam.
1: And we consider the happiness, the bliss, joy and the pleasure are gifts of God, while the pain and the tragedy, the negativity are because of the society, other people around.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Motta motta mee thoughts ni meeru arigattandi.
1: First control your thoughts.
0: Ee thoughts anetunte megamule manaku sancharistunnai hrudayam anetunte aakashamanandu.
1: And this human heart is the space which is covered by these clouds.
0: ఈ క్లౌడ్స్ అనేటువంటివి క్రమక్రమేణ కదిలిపోతూ కదిలిపోతూ మనస్సు అనేటువంటి యొక్క చంద్రుడి పైన, బుద్ధి అనేటువంటి సూర్యుడి పైన కొంతవరకు కప్పుతాయి.
1: ద మైండ్ ఈస్ ద మూన్, ఇంటెలెక్ట్ ఈస్ ద సన్, కవర్డ్ బై ద క్లౌడ్స్ ఆఫ్ థాట్స్.
0: చంద్రమా మనసో జాత చిచ్చో సూర్యో జాయత. ఈ చంద్రుడు అనేటువంటి వాడు మనసు యొక్క తత్వం.
1: Therefore moon is the presiding deity of the mind and the sun is the presiding deity of the intellect.
0: ఈ ఇరువురు కూడాను ఉదయమైన ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు.
1: You find them in the sky and the space of the human heart.
0: కొన్ని కొన్ని సమయములందు మన యొక్క భావములు అనేటువంటివి దట్టమైనటువంటివిగా మేఘములుగా కనిపిస్తాయి.
1: Sometimes our thoughts appear there as thick dark clouds.
0: ఈ యవనత్వం లోపల ఈ థాట్స్ చాలా థిక్ గా వచ్చేసిస్తాయి.
1: అండ్ ఎట్ దిస్ స్టేజ్ యూ ఫైండ్ థిక్ డార్క్ క్లౌడ్స్. నా
0: డార్క్ క్లౌడ్స్ అనగా నీటితో కూడినటువంటివి, ఆసక్తితో చేసినటువంటివి.
1: And they're full of water there, the dark clouds.
0: అవి వచ్చినప్పుడే ఈ సూర్యచంద్రాలు కొంచెం మరుగైపోతారు.
1: These dark clouds cover the sun and the moon.
0: అదే సమ్మర్ వచ్చినప్పుడు క్లియర్ అయిపోతాయి ఇవన్నీ.
1: But in summer, these clouds clear.
0: అప్పుడు సూర్యుడు చంద్రుడు మనకు చక్కగా కనిపిస్తారు.
1: Then you'll be able to see the sun and the moon clear.
0: కనుక మన థాట్స్ ఎప్పుడు వస్తుంది? ఇదే వయసులోనే వస్తాయి.
1: The thoughts come at this age.
0: ఈ వయసు లోపల మీకు చెప్పరానటువంటి యొక్క బాధలంతా కలుగుతుంటాయి.
1: At this age you will have many many problems that you don't even be able to say.
0: దాన్ని ఎట్టు వర్ణించడానికి కూడా వీలు కాదు.
1: You cannot describe or explain in depth.
0: డిస్క్రైబ్ చేయడానికి కూడా వీలు కాదు.
1: It's not possible to describe.
0: అలాంటి దీంట్లో లోపల మీరు పూర్తి మునిగిపోయి క్రమక్రమేణా అన్నింటినీ మర్చిపోతారు.
1: You get yourself drowned in your thoughts and forget everything the rest.
0: Motta motta clouds nu manam dooram cheyali.
1: Therefore let us clear these thoughts first.
0: Kaga motta motta meeru clouds thoughts anetuvanti danni control cheyandi.
1: Therefore you have to control the clouds of your thoughts.
0: Clouds nu control chesinappude manaku ee buddhi manasu rendu kuda nu prakashistuntayi.
1: When once you control your these thoughts, the clouds, you'll be able to see the moon, the mind, and the sun, the intellect.
0: అన్నింటికి క్లౌడ్స్ ప్రధానం.
1: Therefore, the clouds are important for this factor.
0: క్లౌడ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి?
1: Where from you get them?
0: మానవుని యొక్క సంకల్ప వికల్పముల యొక్క.
1: It's only because of man's will the clouds appear.
0: కనుక మొట్టమొదట మనం మనసును కంట్రోల్ చేయాలి.
1: Therefore, to begin with, we must control our mind.
0: మనసు అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి యొక్క బండల్ ఆఫ్ క్లౌడ్స్.
1: మైండ్ ఈజ్ ఎ బండల్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ థాట్స్.
0: ఈ బండల్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ థాట్స్ కొంతవరకు క్లియర్ కావాలి.
1: Therefore the bundle of thoughts, clouds must be cleared, clean, cleansed to some extent.
0: అప్పుడు దానికి తగినటువంటి యొక్క వసతి మనలో ఏర్పడిపోతుంది.
1: Then only you will attain the reality, understand it.
0: కానీ ఇలాంటి వయసు లోపల ఈ క్లౌడ్స్ ను ఈ థాట్స్ ను కంట్రోల్ చేయడానికి నరేంద్రుడు చాలా ప్రయత్నం చేశాడు.
1: అట్ దిస్ ఏజ్ నరేంద్ర ట్రైడ్ వెరీ హార్డ్ టు కంట్రోల్ దీస్ థాట్స్.
0: నరేంద్ర అంటే వివేకానంద.
1: నరేంద్ర ఈజ్ వివేకానంద.
0: అతని పేరు నరేంద్ర అని పేరు మొత్తం.
1: అర్లియర్ హీ వాజ్ నరేంద్ర.
0: తర్వాతనే వివేకానంద అని పెట్టారు.
1: లేటర్ హీ బికేమ్ వివేకానంద.
0: ఆ క్లౌడ్స్ అనేటువంటి దాన్ని దూరం దూరం చేసినప్పుడే తన హృదయము పవిత్రమైపోయాడు.
1: When once he has distanced himself these clouds, he could have his heart highly sacred.
0: అప్పుడే నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఇండియా నుంచి వచ్చాను కదా. ఇండియా అంత పవిత్రమైనటువంటిది, ఎంత శుభ్రమైనటువంటిది, ఎంత నిర్మలమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది, ఎంత అన్నోటాలు తలుచుకుంటూ వచ్చాడు.
1: It's only then he could question himself, who am I? Where do I come from? I come from India, which is so great, which is so pure and highly sacred.
0: Kanuka India ani
1: the moment he thought of India, he could understand the majesty, glory and the rich cultural heritage.
0: Kanukani manamu India nunchi, India nunchi manam poyetundi yokka margam gurinchi nam chintistu raavali.
1: Therefore we should think the role of India, its majesty and its glory.
0: Kani ee naati pillalu Vivekananda, Ramakrishna Paramahamsa ilanti vaari peddala yokka charitralu em maatram kuda nu chadavatam ledu.
1: The modern students are not familiar with the history and the biography of Ramakrishna Paramahamsa, so great, which is so pure and highly sacred.
0: Kanuka India ani
1: the moment he thought of India, he could understand the majesty,

0: the students are not familiar with the history and the biography of Ramakrishna Paramahamsa and Vivekananda.
1: ఏదో కొన్ని పిచ్చి పిచ్చి నావల్స్ అంతా వచ్చేస్తే దాన్ని బట్టి వీరు ప్రసాదిస్తుంటారు.
0: They read only cheap novels and think they know.
1: ఈ చీప్ నాలెడ్జ్ ని ఇవి గొప్ప చీప్ గా భావిస్తాం.
0: And these cheap novels should be converted into lofty ideals, lofty principles subsequently.
1: చీప్ గా భావిస్తాం.
0: The cheap should be turned into chief points.
1: కనుక మీరు ఈ చీప్ పక్కకు నెట్టాలి.
0: Therefore keep aside all that is cheap.
1: ఏది చూసినా కూడాను వారిని గొప్పవారిగా మనం భావించాలి.
0: Consider everyone divine and great.
1: అందరి యందు దైవం ఉన్నాడు.
0: There is God in everybody.
1: God is everywhere.
0: God is everywhere.
1: ఆత్మ అందరి యందు ఉన్నది.
0: ఆత్మ dwells in everyone.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: ఇస్ ఓన్లీ వన్ ఆత్మ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది క్రీచర్స్.
1: అందరి యందు ఉన్నది ఒకే ఆత్మనే.
0: ద సేమ్ సెల్ఫ్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అయితే వాడు చేసే మంచి పని ఎందుకు చేయకూడదు మీరు అనుకోవచ్చు.
0: దెన్ యూ మే క్వశ్చన్ హౌ ఇస్ ఇట్ దట్ ఐ డోంట్ డూ ద సంథింగ్ గుడ్ డన్ బై ద అదర్ మ్యాన్.
1: కానీ వాని వయస్సు, వాని భావము, వాని ప్రవర్తనలు ఆ థాట్స్ ను మారుస్తుంటది.
0: బట్ హిస్ ఏజ్, హిస్ కాండక్ట్ అండ్ బిహేవియర్ are responsible for his thought process.
1: You attach with to him jata kurinappudu your company is bad.
0: If you have bad thoughts, it only means you are in bad company.
1: Kalukani nee vetti vaadavo ee company kuda attidi ee company etti vettido nee kuda atti vaadivai.
0: Your nature depends upon the company where you are. It is the company that decides your nature and behavior.
1: Kalukani mana yokka bhavamulu చేరేటువంటి వారితో కొన్ని జత చేరుతుంటుంది.
0: దేర్ఫోర్ అవర్ థాట్స్ ఆర్ డ్యూ టు ద కంపెనీ.
1: కనుక మనం మంచి వారితో చేరాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఆల్వేస్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: దీనిని పురస్కరించుకుని రామకృష్ణ పరమహంస సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చితత్వం, నిశ్చితత్వే జీవన్ముక్తి అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఓన్లీ ఇట్ ఈస్ సెడ్ ఇట్ ఈస్ ఓన్లీ ద గుడ్ కంపెనీ. That will help you to develop detachment, free from delusion, and make you steady and attain liberation. So you join good company.
1: మంచి మాటలతో జీవిస్తుండు.
0: And lead your life speaking nice words.
1: మంచి దృష్టిని పెంచుకో.
0: Develop good sight, good looks.
1: కనుక నీవు మంచి చూపులతో, మంచి చేసేతో, నీవు మంచి భావంతో చేరినప్పుడే నీవు మంచివాడైపోతావు.
0: Therefore, when you have good audition, good listening, good talk, good words, then you will turn to be a very good man. So never read bad books.
1: Bad books chedapudu avi kuda nee sangame.
0: And bad books also constitute the company.
1: Tell me your company, I shall tell you what you are.
0: Tell me your company, I shall tell you what you are.
1: Neevu elanti vaadavo ee company cheppu.
0: As is the company, so you are.
1: కనుక నేను ఈ కంపెనీ నీవు మంచిగా చేసుకోవాలి.
0: అండ్ సీ దట్ యు ఆర్ ఆల్వేస్ ఇన్ గుడ్ కంపెనీ.
1: ముఖ్యంగా మీకు దైవాన్ని గురించి, విషయాన్ని గురించి చెప్పడానికి నేను పూనుకోలేదు.
0: భగవాన్ హ్యాస్ నాట్ డిసైడెడ్ టు స్పీక్ ఆన్ గాడ్ అండ్ ద డివినిటీ.
1: మీరు నిత్య జీవితంను సత్యమైన జీవితంగా గడపటమే నాకు అవసరము.
0: భగవాన్ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. That we should know the truth and lead the life along the path of truth.
1: Satyamu, dharmamu, shanti, prema.
0: The paths of truth, righteousness, peace and love.
1: Ee panchabhutamulu lopana unnavi.
0: The five elements are within you.
1: Kama, krodha, lobha, moha, madamatsaryamulu. Avi paina unnatundi.
0: And in fact the anger, the lust, the greed, the hatred and avarice are present outer world.
1: Deenini pakkaku netti neevu lopana cheri ఆ మంచి పవిత్రమైన జాతిని బయటకు రాగాలి.
0: దేర్ఫోర్ గెటింగ్ రీడ్ ఆఫ్ దీస్ ఈవిల్ ట్రేట్స్ యూ విల్ బి ఏబుల్ టు బ్రింగ్ ఫోర్త్ దట్ లేటెంట్ హ్యూమన్ వాల్యూస్.
1: బావిలో నీరు ఉన్నది.
0: దేర్ ఇస్ వాటర్ ఇన్ ద వెల్.
1: కానీ నీరును పైకి తేవాలంటే మనం ఏం చేయాలి?
0: వాట్ హ్యావ్ యూ టు డూ టు బ్రింగ్ అవుట్ ద వాటర్?
1: ఒక పాత్రకు దారం కట్టి
0: అండ్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ టు ఎ బకెట్
1: అది నీళ్ళలో వేసి
0: అండ్ దెన్ లెట్ ఇట్ గో ఇన్ టు ద వెల్.
1: ఆ తాడును నీవు పైకి లాగితే బట్టి నీరుతో పాటు పాత్ర కూడా వస్తుంది.
0: అండ్ దెన్ యూ కెన్ డ్రా వాటర్ అవుట్ ఆఫ్ ద వెల్.
1: కనుక నీ యొక్క హృదయం అనేటువంటి బావి లోపల పవిత్రమైనటువంటి యొక్క

0: జలంతో నిండినటువంటి ఒక పాత్ర ఉన్నది.
1: And therefore in this human heart, which is a deep well, there's water which is highly sacred.
0: భద్రమైనటువంటి త్రాడును నీవు సంపాదించాలి.
1: And you have a strong tight rope.
0: అది నమ్మకము.
1: And that tight rope is faith.
0: నమ్మకం అన్న రెండు నయనములే లేని అందులో అవని అంది.
1: Today in the world you find people are totally blind, having lost both the eyes of faith.
0: రెండు కన్నులు లేనప్పుడు మనం ఎవరవుతాం? మనం బ్లైండ్ అవుతాం.
1: When we lose both the eyes, we are naturally blind.
0: కనుక మనం బ్లైండ్ కాకూడదు.
1: We should never be blind.
0: మనం ఏదో ఒక కన్నైనా కూడా మనం పెట్టుకోవాలి.
1: At least we should have one eye functional.
0: ఈ విధంగా మనం జీవిస్తూ ఉంటుంటే మనకి ఎంతైనా మానవత్వం అనేటువంటిది కూడా దివ్యత్వంగా మారిపోతుంది.
1: If we carry on life in perfect way, naturally human life will take us to the
0: అందరూ మాటలతో చెప్పగలరు.
1: సమ్ కెన్ ఎక్స్ప్లెయిన్.
0: కానీ స్పీచ్ లో ఇవ్వగలరు.
1: సమ్ కెన్ గివ్ స్పీచెస్.
0: కానీ స్పీచెస్ లో మాటల్లో మనకి ఏమాత్రమో తృప్తి కలగదు.
1: యు విల్ నాట్ గెట్ సాటిస్ఫాక్షన్ బై గివింగ్ స్పీచెస్.
0: అప్పటికప్పటికి వింటాము, మర్చిపోతాము.
1: వి లిసన్ ఫర్ ద మూమెంట్ అండ్ ఫర్గెట్.
0: ముఖ్యంగా మనకు కావలసినటువంటి యొక్క విషయాలను చక్కగా మనం క్రోడీకరించుకుని దాన్ని మనం నమ్మకంగా తీసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ క్యారీ ఆన్ ట్రెజర్, హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫర్మ్ హోల్డ్ ఆన్ దోస్ ఎసెన్షియల్స్.
0: కనుక మీరు నమ్మకము అనేటువంటి ఒక దానిని భద్రంగా పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ ట్రెజర్ స్ట్రెంథెన్ ద ఫెయిత్.
0: అది భద్రంగా ఉండినప్పుడే మీ లోపల విడిచినటువంటి చెంబు అన్ని విధముగా సత్య ధర్మ శాంతి ప్రేమ అనేటువంటి జలంతో నిండి పైకి రాగాలి.
1: When once that faith is treasured in all safety in your custody, you can draw the waters of truth, righteousness, peace and love out of the well of human heart.
0: దీన్ని ఎజుకేర్ అన్నారు.
1: And this is called ఎజుకేర్.
0: ఎజుకేర్ అనగా లోపల దాన్ని మనం పైకి రాగాలి.
1: ఎజుకేర్ మీన్స్ టు బ్రింగ్ అవుట్.
0: అంతేగాని ఎజుకేర్ అనగా ఏదో దాన్ని ప్రత్యేకంగా మార్చుకోవటం కాదు.
1: Educare is not a separate course altogether.
0: Educare anetundi baita ledu.
1: Educare is not in the outer world.
0: Manu konte labhinchetundi kaadu.
1: You cannot buy it.
0: Teachers cheppite vinetundi kaadu.
1: Is not that could be obtained from teachers.
0: Neeku nuve danini abhivruddhi parchukovali.
1: You have to develop on your own.
0: Kagane neevu self realization.
1: This is self realization.
0: Ee self realization ku kaadu edi kavali.
1: For this self-realization, what is necessary?
0: Self-confidence undali.
1: Self-confidence is important.
0: Ee self-confidence kedu undali.
1: For self-confidence, then what?
0: Kanuka ee self-confidence ku inni vidhamainatuvanti oka gunamudu pavitramudu tandiga undali.
1: Therefore, to develop this self-confidence, you should have all that sanctity around it.
0: Bavilo unnatuvanti neeru raavalante anta daatukoni raavali.
1: If you want to take out water, draw water out of the well, you should pass through all the depth.
0: Kani well untadi kani water undadu.
1: But sometimes you find a well without water.
0: Water lekunna e matram kuda dantlo padartham nilchavu.
1: And when there's no water, there's no question of bringing it out.
0: A water anetundi bhakti.
1: And this water is bhakti or devotion.
0: Ee devotion anetundi dantlo pala dinni munchali.
1: And this has to be immersed in that waters of devotion.
0: ఈ డివోషన్ లో దీన్ని ముంచినప్పుడే మనకు ఎజుకేర్ అనేటువంటి ఒక సద్గుణంలో మనలో బయలుదేరుతాయి.
1: And when once you immerse this container totally, you can draw it out, the educare.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు చదివినవి దేనికి పనికి వస్తాయి?
1: All your studies, what for are you doing?
0: బుద్ధి కుశలతకు మాత్రమే పనికి వస్తాయి. బుద్ధి కుశలతకు మాత్రమే.
1: ఇట్ ఓన్లీ రిప్రజెంట్స్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ స్కిల్స్.
0: మీరు ఈ బుద్ధి కుశలత మాత్రమే నేర్చుకుంటే దానికి తగినటువంటి ఆధారం.
1: ఆల్ దట్ యువర్ ఇంటెలిజెన్స్ ఆల్సో షుడ్ హ్యావ్ ఎ సపోర్ట్.
0: మనకు కొన్ని సపోర్ట్ కావాలి.
1: వీ నీడ్ సపోర్ట్.
0: ఈ సపోర్ట్ అనేటువంటిది ఎడ్యుకేర్.
1: దిస్ సపోర్ట్ ఈజ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అనేటువంటిది మనకు నిజమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
1: This support of educare will confer bliss.
0: Kanuka meeru ee education anetundi antu educare ni kuda pradhanamga teesukovali.
1: Therefore, along with education, you also consider educare equally important.
0: Education ante pustaka knowledge kaadu.
1: In fact, educare is not textual knowledge.
0: Kani MA lu BA lu pass ayi vachi peru gaachina pedda vaarulaina.
1: There may be knowledgeable people with all graduate, postgraduate degrees.
0: Kani unnatvanti ide peddadi. ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది లేకపోతే ఎన్ని చదివి కూడా ప్రయోజనం ఉండదు.
1: వితౌట్ దిస్ ఫండమెంటల్ ఎడ్యుకేర్ వాట్ ఎవర్ డిగ్రీ యూ హ్యావ్ ఇట్ ఈస్ యూస్లెస్.
0: ఎంఏ బిఏ పాస్ అయిపోయి వచ్చి దానికి డిగ్రీ తీసుకోవచ్చు కానీ
1: యూ మే గెట్ ది హై డిగ్రీస్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్.
0: కానీ ఎడ్యుకేర్ లేకపోతే అది ఎడ్యుకేషన్ కాదు.
1: వితౌట్ ఎడ్యుకేర్ ది ఇన్నర్ కరెంట్ ది ఎడ్యుకేషన్ ఈస్ యూస్లెస్.
0: ఆ యూజ్లెస్ అనేటువంటి ఎడ్యుకేషన్ ఈనాడు మనం చదువుతున్నాము.
1: We are passing through this useless education.
0: ఇది పట్టకూటి కోసం నిమిత్తమై చదివేటువంటి చదువుది.
1: All this education that we acquire today.
0: చదివిన చదువులందరూ కూడా గొప్ప గొప్ప వారు ఉన్నారు లోకంలో.
1: In fact, in this world, they are highly knowledgeable people.
0: వీరందరూ ఏం చేస్తున్నారు?
1: What is they are doing?
0: శాంతిని ఏమైనా పోషిస్తున్నారా?
1: Are they developing peace?
0: సత్యమే ఏమైనా అభివృద్ధి పరుస్తున్నారా?
1: Are they removing any kind of violence in society?
0: ధర్మం ఏమైనా విచారిస్తున్నారా?
1: Are they making proper inquiry?
0: పోని పీస్ఫుల్ గా ఏమైనా ఉన్నారా?
1: Or are they leading peaceful life?
0: లేదు.
1: No.
0: వారి బిడ్డలను కూడా వాళ్ళు ప్రేమించడానికి వీలు లేకున్నటువంటి.
1: And are not able to love their own children.
0: ప్రేమ అనేటువంటిది బిడ్డల నుంచి బయలుదేరాలి.
1: And in fact, you love your own children.
0: మొట్టమొదటి మీరు ఆ ప్రేమను ప్రసాదించండి.
1: And therefore, publicize, share this love with everybody.
0: ఈ పబ్లిక్ లైఫ్ అనేటువంటిది ప్రేమను మీరు అందరికీ పంచాలి.
1: Share this love in the entire society with everyone.
0: మీరు అందరికీ పంచాలి.
1: You have to share with everyone.
0: మీరు భుజించాలి.
1: And you have to enjoy for yourself.
0: అప్పుడే ఈ ప్రేమ యొక్క తత్వము మీకు చక్కగా రుచిగా ఉంటుంది.
1: Then only you will be understanding the true nature of love and experience it.
0: ట్రూ నేచర్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ట్రూ నేచర్?
0: నిజమైనటువంటి ప్రపంచము.
1: అండ్ దిస్ ట్రూ నేచర్ ఈస్ ద వరల్డ్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్.
0: కానీ అది ట్రూ నేచర్ కాదు.
1: అండ్ యూ కెనాట్ కాల్ ఇట్ ఇన్ ఔటర్ వే ద ట్రూ నేచర్.
0: ట్రూ నేచర్ అనేటువంటి అది ఒక కల్పితమైనటువంటిది.
1: ద ట్రూ నేచర్ వాట్ యూ స్పీక్ అండ్ కాంప్రిహెండ్ ఈస్ ఆల్సో ఆర్టిఫిషియల్.
0: ఓన్లీ నేచర్
1: ఈస్ ఓన్లీ నేచర్.
0: నేచర్ ఈస్ సత్యమైనటువంటిది.
1: నేచర్ ఈస్ ట్రూత్.
0: Truth is one.
1: Truth is one.
0: Not two.
1: Not two.
0: True nature. End aipothayi.
1: When once I say two nature, it is two jewel.
0: Kanuka, neevu nenu okati.
1: In fact, you and I are one.
0: Truth and nature rendu okate.
1: Truth and nature one are one.
0: Kanuka nature ne truth antaru.
1: So the nature is truth.
0: Danni manamu satyamga bhavinchali. Danni manam satyamga pujinchali.
1: Therefore, you have to think it, the one representing truth, and you have to speak truth.
0: ఈ పరిచయ కోసమని నీవు ఈ యొక్క కల్పితమైన నేచర్ను కల్పించుకోరాదు.
1: You should never be carried away by your superimpositions, all those that are artificial.
0: కనుక మీరు ప్రతి మానవుడు ప్రతి వ్యక్తి కూడాను విద్యార్థులైనటువంటి వారు అన్ని శక్తులు వారి యందు ఉన్నవి.
1: All students, youngsters have all potentialities, capacities.
0: పంచభూతములు,
1: ద ఫైవ్ ఎలిమెంట్స్,
0: పంచేంద్రియములు,
1: ద ఫైవ్ సెన్సెస్,
0: పంచకోశములు,
1: ద ఫైవ్ షీట్స్,
0: చాలా భద్రంగా ఉన్నటువంటివి.
1: దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ ఇన్ యూ.
0: అలాంటి స్ట్రాంగ్ టైమ్ లోపల మీరు దాన్ని ఉపయోగించుకోకుండా పోతే వీక్ అయిపోతాయి.
1: వెన్ దే ఆర్ ప్రెసెంట్ ఇన్ యూ ఇన్ ఆల్ ఇట్స్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూ డోంట్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్ యూ బికమ్ వీక్.
0: కనుక అవి బలహీనమైనప్పుడు మీరు ఏమీ సాధించలేరు.
1: దెన్ వన్స్ యూ ఆర్ వీక్ యూల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: కనుక ఈ పట్టుదలను మీరు పట్టి పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
1: యూ హ్యావ్ డిటర్మిన్డ్ సమ్వేర్ అదర్.
0: పట్టు నెగ్గేటిదాకా అట్టే ఉండు.
1: రిమైన్ అంటిల్ యూ అచీవ్ ద డిటర్మిన్ కాజ్.
0: కోరినది ఏదియో కోరనే కోరితే.
1: యూ హ్యావ్ డిజైర్డ్ హ్యావింగ్ డిసైడెడ్
0: కోరినది ఏదియాక విడువకుండు.
1: అంటిల్ ద డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్ నెవర్ గివ్ అప్.
0: సత్యమనేదియో పట్టనే తలచితివి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ థాట్ అబౌట్ ద ట్రూత్.
0: సత్యం విడిదాకా పోవకుండు.
1: And until you realize the truth, never get away.
0: Talachinadiyo talachina dachitvi.
1: Having thought over,
0: talachinadiyaka povakundu.
1: And your thought is realized, never give up.
0: పోరుబడలేక తానైన ప్రభు వలయు.
1: In fact, the God should confer what you want out of disgust and
0: with
1: or you should faint on the way in your effort.
0: Kani niyante neevu tirigi povutaveni deeksha kaadu.
1: In fact, to return is not your nature, is not befitting you.
0: Kanuka neevu perainattu vaade.
1: In fact, you're weak if you run away.
0: 5 out of 5 vachina kuda neevu first class kaadu.
1: And you may get 5 out of 5. You cannot say you got first class.
0: You've
1: just secured marks. In fact, they are only remarks. You should determine to get 5% of marks from the God's point of view. You should have determination in the field of studies.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక బలము చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ గెట్ హై గ్రేడ్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకెంతయో నేను నిత్యము బోధిస్తున్నాను విద్యా విషయమే.
1: భగవాన్ ఈస్ టీచింగ్ ఆల్ ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్.
0: కానీ మీరు దానిని ఏమాత్రం యోచించటం లేదు.
1: బట్ యూ డోంట్ టేక్ సీమ్ టు టేక్ దెమ్ సీరియస్లీ.
0: మీరు ఎందుకోసం ఇక్కడికి వచ్చారో మీరు మర్చిపోతున్నారు.
1: యు హావ్ ఫర్గాటెన్ ద వెరీ రీజన్ వై స్వామి ఈస్ హియర్.
0: నాట్ స్వామీజీ, మీరు ఎందుకోసం ఇక్కడికి వచ్చారు?
1: ఐఎమ్ సారీ, యూ హావ్ ఫర్గాటెన్ వై యు ఆర్ హియర్.
0: దానిని నీవు మొట్టమొదటి సాధించాలి.
1: బట్ హావింగ్ బీన్ హియర్ యూ షుడ్ అచీవ్ ద పర్పస్.
0: వచ్చినది ఒక దేని కోసము, చేసేది మరొక పని కోసము. వచ్చినప్పుడే తేది దీనివల్ల ఏ మాత్రము ఫలితం ఉండదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హావింగ్ కమ్ హియర్ విత్ వన్ పర్పస్ ఇఫ్ యూ యాక్ట్ ఇన్ అ డిఫరెంట్ వే యూఆర్ అవే ఫ్రమ్ ద ట్రాక్.
0: నీవు హోటల్కి పోయి ఇడ్లీ సాంబార్ రెండు భుజించాలని వచ్చావు.
1: యు ఆర్ గోయింగ్ టు ఏ హోటల్, యు హావ్ ఇడ్లీ అండ్ సాంబార్.
0: కానీ అని తెలుసుకోలేక అది మిలిటరీ హోటల్లో నీవు చేరిపోతున్నావు.
1: విదౌట్ అండర్స్టాండింగ్ వాట్ యు రియల్లీ వాంట్ యు ఆర్ స్టెప్డ్ ఇన్ టు మిలిటరీ హోటల్.
0: దాని లోపల పోయి సాంబార్ రసం నాకు వేయంటే సాంబార్ లేదండి, రసం లేదండి, వెళ్ళండి, ఇది మిలిటరీ హోటల్ అంటారు.
1: And there the people will say, this military hotel, sambar and idli are not available, you go somewhere else.
0: Kanuka meeru vachinatundi pavitramainatundi deeni kosam hrudayanni paripakvam chesukune kosam vacharu.
1: You have come here to make your heart sacred, noble and ideal.
0: Kani naadu apavitram gavinchukodaniki prayatnistunnaru.
1: But you are making an attempt to make them unsacred.
0: Karanam,
1: why?
0: Chuttu violence.
1: Because you find violence around.
0: Chuttu pollution.
1: And you find pollution everywhere.
0: Ee pollution ga undinappudu nee pakkana water kuda nu pollution aipothundi.
1: And when once you are in pollution, you find the pollution in all the neighborhood.
0: Kalukane ee pollution kaakoddu.
1: So don't allow yourself to be polluted.
0: Mee yokka thoughts ni meenu emaatram maarchukokoddu.
1: Don't change your firm thoughts.
0: Manasunu emaatram kuda nu chenchinappudu chusukokoddu.
1: Never allow your mind to waver.
0: Kanuka mana peddalu cheppetuvanti vishayalantha kudanu ilantivi.
1: These are the teachings of all our elders.
0: Kanuka meeru aadhunika vidyarthulu kanuka,
1: being modern students,
0: aadhunikamainatvittato paatu
1: along with the modern
0: prachinamainatvittu yokka sampradayanni kudanu nilukovali.
1: You should also preserve the ancient tradition and culture practices.
0: Adi sampradayamu.
1: It is a tradition.
0: ఇది అభ్యాసం.
1: అండ్ దిస్ ఇస్ ద ప్రాక్టీస్.
0: ఈ ప్రాక్టీస్ అభ్యాసాన్ని మీరు దూరం చేస్తున్నారు.
1: యూ షుడ్ ప్రాక్టీస్ బట్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
0: కనుక మీరు మొట్టమొదటి సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: అండ్ దట్ ఫోర్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు హోల్డ్ యువర్ ట్రెడిషన్ బై ప్రాక్టీసింగ్ ఇట్ సిన్సియర్లీ.
0: ఆ విధంగా నడుచుకున్నప్పుడే మీకు కోరినటువంటి యొక్క ఆనందము లభ్యమవుతుంది.
1: ఇఫ్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ దిస్ వే, you will have the bliss which you really want.
0: ee vidhamaina bliss ni meeru sampadinchukunnappude meeru bliss ni pondutaru.
1: Then once you get this bliss, then you can say you are blessed.
0: Kanukane ee blessing okati untunte innaina manam change avutundi.
1: With blessings you can do anything.
0: Kani bliss unte prayojanam ledu.
1: Mere bliss may not be totally useful.
0: Bliss anetundi dai anetundi dry.
1: Dry. The bliss is dry.
0: కనుక మీరు ఈ నిజమైనటువంటి దానిని సంపాదించడానికి తగిన కృషి చేయాలి.
1: Therefore, you should make every attempt to attain the reality and realize it.
0: అప్పుడే మీకు తగినటువంటి ఒక శాంతి, ఈ బుక్ నాలెడ్జ్ ఇవన్నీ కూడాను స్థిరమైపోతాయి.
1: And then only you'll remain in peace, and all that you get out of the bookish knowledge will remain steady and firmly established in you.
0: ఈ విద్య లౌకికమైన విద్య.
1: And the knowledge that you have is worldly knowledge.
0: సుఖమున సుఖంపై హేమతారక విద్య.
1: The secular knowledge to live in this world.
0: పరమమైన సుఖంప బ్రహ్మ విద్య.
1: And to be happy and blissful thereafter, after this life sojourn, you need knowledge of the self.
0: కనుక మనం బ్రహ్మ విద్యను నేర్చడానికి వచ్చాం.
1: We are here to acquire this Brahma Vidya, the knowledge of the self.
0: లౌకికమైన విద్యను నేర్చడానికి కాదు.
1: We are not here only to learn.
0: దీంతో పాటు ఆ లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా నేర్చుకోవాలి.
1: Therefore, along with the secular knowledge, we need spiritual knowledge also.
0: కనుక ఈ రెండింటి ఎందుకు కూడా ఈ సమానమైన స్థితిలో ప్రయాణం సరపాలి.
1: Therefore, we should acquire them in a balanced state and proceed parallelly.
0: అప్పుడే మీరు తగినటువంటి సార్థకత పొందుతారు.
1: Then only the purpose for which we have come is fulfilled.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల గోపాల కృష్ణ జై.

0: செம்மு மாட்டாடு மாட்டாடு மாட்டாடி இக்க மாட்டாட்டமே காது தூமுள்ளோத்து கூட போய் மாட்டாடாது கொண்டு கதா இது தேகம் చెడిపోతుంది. అందులో ఈ పొల్యూషన్ వాటర్ నుంచి, పొల్యూషన్ ఫుడ్ నుంచి మరింత క్షీణించిపోతుంది.
1: స్వామి స్పీక్స్ నాట్ ఓన్లీ హియర్ అండ్ హీ గోస్ ఆన్ స్పీకింగ్ టు ఆల్ ద డివోటీస్ దేర్ ఆల్సో. యాడింగ్ టు దిస్ యూ హావ్ గాట్ ది పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ ద పొల్యూట్ వాటర్ అండ్ పొల్యూట్ థింగ్స్ దట్ హెస్ వర్సన్ ది సిచ్యువేషన్
0: ఫుల్ ఆల్సో కంప్లీట్ గా చెడిపోతున్నాడు.
1: అండ్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్.
0: వాట్ యు వాంట్ బై సార్? వాట్ యు వాంట్? తీసుకో, ఐఎమ్ రెడీ.
1: భగవాన్ సెడ్ వాట్ యు వాంట్? ఆల్ బాయ్స్ సెడ్ ఇన్ వన్ వాయిస్ స్వామి వి వాంట్ యు. Bhagavan says, I'm ready, take me, says Bhagavan.
0: Ichukolega povatamu ee tappu gaani adi kaadu.
1: You are not able to take me, mistake lies with you. Nothing wrong with me, says Bhagavan.
0: I'm ready.
1: I'm ready.

0: In his Guru Purnima address on the 2nd of July 2004, Spiritual Guide to Millions, Bhagwan Baba urges us to live up to our divine destinies as embodiments of love. Love is God. Live in love, he reminds us.
1: Parama Pavanamaina Bharatavaniyan Sahanamam Madhe Manaku Chakkadanamu Parama Pavanamaina Bharatavaniyan సహనమైన్నదే మనకు చక్కదనము. ప్రేమస్వరూపుర
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి మానవునకు సహనం అన్నది ఏమిటో తెలియకపోతున్నది.
2: ద మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో ఐడియా ఆఫ్ వాట్ సహన టాలరెన్స్ ఈజ్.
1: సహనం అన్నది భారతీయుని యొక్క అందచందమని గుర్తించుకోలేకపోతున్నారు.
2: పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దట్ ఇట్ ఈస్ ది టాలరెన్స్ విచ్ ఇస్ ది రియల్ బ్యూటీ ఆఫ్ ది సేక్రెడ్ ల్యాండ్.
1: సహనం లేనటువంటి మానవుడు మానవుడే కాదు.
2: వన్ కెనాట్ బి ఎ హ్యూమన్ బీయింగ్ బెరెఫ్ట్ ఆఫ్ టాలరెన్స్.
1: హీనులను కురూపులను చూచినప్పుడు మానవునకు సహనమన్నది పోయి అసహ్యము అనేటువంటిది ఆరంభిస్తున్నది.
2: When man comes across the unfortunate and the physically challenged, he has got expression of the disgust instead of sympathy and tolerance.
1: నిజముగా సహనం అన్నదే కేవలము గొప్ప విలువైనటువంటి యొక్క మంత్రము మన భారతీయులకు.
2: ఇన్ ఫ్యాక్ట్ దిస్ టాలరెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హైలీ సీక్రెట్ మంత్ర టు భారతీయర్స్.
1: ఇటువంటి పవిత్రమైన మంత్రమును వదిలి యంత్రతంత్ర మంత్ర చేత మానవుడు కేవలము అమాయకత్వంలో పడి అజ్ఞానములో మునుగుతున్నాడు.
2: He has forgotten the sacred principle of tolerance. He is carried away by all the machinery and different procedures and is remaining himself drowned in ignorance.
1: భక్తులకు కావలసినటువంటిది సహనమే.
2: Devotee requires this tolerance.
1: భక్తి భక్తి భక్తి అనగా కేవలము ఏదో పూజలు చేయటము వ్రతములు ఆచరించటము ఇత్యాది మాత్రమే భక్తిగా భావిస్తున్నారు.
2: We consider performance of the worship and observance of rituals as devotion.
1: ప్రతి విషయమును సహనముతో విని ఆనందించి ఆ సహనమును ఆచరణలో పెట్టడమే భారతీయుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ది మెయిన్ డ్యూటీ ఆఫ్ ఆల్ భారతీయస్ టు అబ్జర్వ్ ఎవరీ సటిల్ థింగ్ విత్ టాలరెన్స్ డిలైట్ హిమ్సెల్ఫ్ అండ్ షేర్ విత్ అదర్స్.
1: వ్రతములన్నిటి ఎన్ను వన్నెగాంచిన ఎట్టి ఘనసత్యశీలమే కఠిన తపము.
2: ఇన్ ఫ్యాక్ట్ అడిహరెన్స్ ఆఫ్ ట్రూత్ ఈస్ ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ penance among all rituals.
1: Satyashilame nijamainatuvanti tapas aneetuvantidi ee naati manavudu marchipoyadu.
2: The modern man has forgotten the fact that truth is the true penance.
1: Sahanamu chaala utthejakaramainatuvantidi ullasakaramainatuvantidi ఇతరులకు బోధించవలసినటువంటిది అది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ this tolerance that has got to be propagated to many of the people. And this tolerance is really enthusiastic and highly zealous.
1: Vratamulanniti yandu vanni ganchina etti kana satya seelame katina tapamu.
2: Therefore, the shining principle of truth is the true form of penance among all of the rituals followed.
1: Madhura bhavam vedi mana desamandanna matrubhavam kanna manyamedi.
2: What is the nectarine feeling in this holy land of Bharat? Can there be any other greater feeling other than the feeling towards mother?
1: Inati matrubhavam anetuvanti marchipothunnaru.
2: This feeling towards the mother is forgotten.
1: Deenikante madhuramainatuvanti marokati jagattulo ekkadano kanaradu.
2: In this world you don't find any other thing sweeter than the feeling towards the mother.
1: Aa madhurabhavam aina aa matrupremanu sampadinchukunetuvanti vaadu maha adrushtavantude.
2: He is really lucky one if he is the recipient of mother's love.
1: ఈ మధుర భావం అనేటువంటిది ఎక్కడ వెతికినా మనకు లభించేటువంటిది కాదు, డబ్బులకు కొనేటువంటిది కాదు, బాడుగకు తీసుకునేటువంటిది కాదు. మధుర భావము మధుర ప్రేమ నుంచినే వచ్చింది.
2: దిస్ నెక్టరైన్ ఫీలింగ్ కెనాట్ బి అబ్టైన్డ్, కెనాట్ బి పర్చేస్డ్ నార్ రెంటెడ్ అవుట్. ఇట్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ నెక్టరైన్ లవ్.
1: ఇట్టి పవిత్ర గుణములు కలిగినటువంటి భారతదేశమును ఈనాడు మనం ఉల్లంఘించి ఉత్తేజకరమైనటువంటి యొక్క ఉల్లాసముతో పరుల గుణములు పాటించుతూ అవి ఏ మన ప్రాణ సమానమని భావించుతూ వెంటాడుతున్నాడు భారతీయుడు.
2: భారతీయస్ ఆర్ డిజోబేయింగ్ these principles, encouraging principles of eternity, and have been adopting the alien principles,
1: prema swarupulara,
2: embodiments of love.
1: Premaku minchinatvanti oka pavitramainatvanti oka gunamu jagattunu endu vetikana kuda nu kanaradu.
2: In this world, in spite of your intense search, you do not find more valuable thing other than the truth.
1: లౌకికమైనటువంటి ప్రేమ, భౌతికమైనటువంటి ప్రేమ ఈనాడు ఎక్కడైనా చిక్కుతుంది, కానీ ఆత్మానందంతో కూడినటువంటి ఒక ప్రేమ మనకు లభించటము చాలా దుర్లభం.
2: యు విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎంజాయింగ్ ద వరల్డ్లీ లవ్, ఫిజికల్ లవ్, బట్ ద లవ్ ఆఫ్ ద బ్లిస్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ నాట్ సో పాసిబుల్ అండ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్.
1: ప్రేమ స్వరూపులారా, ప్రేమ అన్నది ఒకరినొకరు ప్రేమించుకోవటం కాదు, అది కాదు ప్రేమ.
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్, లవ్ డస్ నాట్ మియర్లీ మీన్ లవింగ్ ఈచ్ అదర్.
1: హృదయాన్ని ఇచ్చి హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
2: లవ్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: కానీ అలాంటి పవిత్రమైనటువంటి మార్గము ఈనాడు మర్చిపోతున్నారు భారతీయులు.
2: భారతీయస్ హావ్ ఫర్గాటెన్ దిస్ సీక్రెట్ పాత్ ఆఫ్ లవ్.
1: అనాది కాలం నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనను వెంటాడుచు, మనను కాపాడుచు, అన్ని విధాల కంటిరెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
2: Since ancient times, it is only the sacred principle, the sacred one of the divine love, which is haunting us, which is after us, which is responsible for the sustenance of our life.
1: It divyamainatvanti yokka daiva premanu manamu ekkada pettamo emo gurtinchukolekapothunnaru.
2: We are not able to know where we have hidden this divine love.
1: Endu chusina ande kanipistunnadi.
2: In fact, it is present everywhere.
1: అందరూ ఎందు కరగని కాదు, ఎందెందు వెతికిన కూడాను ఆ దైవ ప్రేమనే కనిపిస్తుంది.
2: In fact, you can see the divine love wherever you see, wherever you find.
1: కనుక భారతీయులారా, భక్తి ప్రపత్తులనగా అనాది కాలం నుండి భారతీయుల్ని వెంటాడుచు, భారతీయులను కాపాడుచు, కంటి రెప్పవలే చూస్తూ వచ్చినది ఈ దైవ ప్రేమని.
2: భారతీయస్ హావ్ బీన్ సస్టైనింగ్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ దేర్ డివోషన్ అండ్ సిన్సిరిటీ, అండ్ ఇట్స్ ఎ డివైన్ లవ్ విచ్ హాస్ బీన్ ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ లైక్ దట్ ఆఫ్ ఎన్ ఐలిడ్.
1: దైవ ప్రేమ తప్ప జగత్తు నందు ఏ ప్రేమ కూడాను జగత్తులో కానరాదు.
2: In this world, universe, you don't find any other thing equal to that of the divine love.
1: ఈ కనిపించేటువంటి ప్రేమలన్నీ కూడాను భూతకములు, నాటకములు.
2: All other forms of love are just భూతకా, falsehood, నాటకా, the drama.
1: కానీ నిజమైనటువంటి ప్రేమ తన నాభి నుండి ఆవిర్భవిస్తుంది.
2: The true love emanates, originates right from the navel.
1: అట్టి ప్రేమను మనం తీసుకోవటం, సంపాదించుకోవటం, అది నాకు చాలా ఇష్టం.
2: భగవాన్ వాంట్స్ us to experience and share with everybody that wholehearted love.
1: ప్రేమకు మించినటువంటి ప్రేమ జగత్తులో ఎట్టి చూచినా కూడాను అది ప్రేమ కానేలేదు.
2: In comparison to the divine love, you don't find any other love in this world equal to that.
1: లౌకికమైనా భౌతికమైనటువంటి ప్రేమలు కావలసినన్ని లభిస్తాయి మనకు.
2: The worldly love, the physical love, the ephemeral love is plenty enough in this world.
1: వీటన్నిటినీ ప్రేమ అని పిలిచటకు అర్హత లేదు.
2: In fact, they don't deserve to be called love.
1: ఒక్క ప్రేమ హృదయం నుంచి హృదయంలోకి రావాలి.
2: True love should originate out of human heart.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: ఈ ప్రేమను మీరు బలపరచుకోండి.
2: Safeguard, maintain this love.
1: ప్రేమగల మానవునకు ఎట్టిది కూడాను లోటు కలగదు.
2: This love you don't find anywhere in this world.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకున్నప్పుడే మీరు ప్రేమస్వరూపులు అనేటువంటి దానికి మీరు సార్థకమవుతున్నారు.
2: వీ కెన్ బి కాల్డ్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ ఇఫ్ ఓన్లీ వీ ఇన్స్టాల్ దట్ లవ్ విత్ ఇన్ అస్.
1: దైవము సర్వత్రా ఉన్నాడు.
2: గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: దైవం ఎవరు?
2: హూ ఇస్ గాడ్?
1: నీవే దైవము.
2: యు ఆర్ గాడ్.
1: ఇట్టి జవాబును మనం పొందాలి.
2: This answer, response we should get.
1: దైవం ఎందు చూసినా ఉన్నప్పటికీ నీ యందే ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి దైవాన్ని నీవు మర్చిపోవద్దు.
2: Though God is everywhere, never forget the basic fact that God is in you.
1: దైవం ప్రత్యేకించి ఉన్నాడని భావిస్తుంటారు.
2: You consider God separate.
1: ఎందుకన్నాడు అందు లేడని సందేహం వలదు.
2: Never doubt that he is here and he is not there.
1: Chakri sarvopagatundu.
2: God is everywhere.
1: Endendu vetaki chuchina andande karadu ani Prahladudu cheppadu.
2: It is Prahlada who said that you will find him wherever you intensely search for him.
1: Itvanti prema tattvanni manamu gurtinchukovadaniki marchipothunnam.
2: We are forgetting this essential thing to know the nature of love.
1: భారతీయ సంస్కృతి ఇదియే.
2: దిస్ ఈజ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: దైవం, దైవం, దైవం. దైవం నీవే, నీకంటే వేరు దైవం లేడు.
2: యు సే గాడ్, యూఆర్ గాడ్. గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: తన యందు ఉన్నటువంటి దైవాన్ని విస్మరిస్తున్నాడు మానవుడు.
2: సో మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ దట్ గాడ్ ఈజ్ ఇన్ హిమ్.
1: కానీ దైవము కానటువంటి దాన్ని విశ్వసిస్తున్నాడు.
2: He reposes faith in every other thing other than God.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: మీరు దేనిని ఆశించినా ఆశించకపోయినా ప్రేమను మాత్రము మీరు వదలకండి.
2: whatever you seek after, never give up this love.
1: Idi emana goppa dhanam.
2: This is our prosperity, affluence.
1: Premaku minchina dhanamu marokati manaku kanaradu.
2: There's no other property beyond this love.
1: Ee premane goppa nidhi.
2: In fact, this love is the mine of wealth.
1: Dinni marchinatvanti vaadu manavude kaadu.
2: If one forgets this love, he cannot be a human being by any standard.
1: Tallini, tandrini, sodarulu kevalam premistunnaru.
2: You love your parents, mother, father, your sisters and brothers.
1: Kaani ivi bhautikamainatvanti natak sambandhamaina premani.
2: This is all worldly love relating to the physical.
1: Kanuka mana nija premana manamu gurtinchadaniki prayatninchali.
2: Therefore it's necessary to make quest for true divine love.
1: Nijamainatvanti premanu vetukonakkaraledu.
2: You don't need to search for true love anywhere else.
1: Adi eppudu mana ventane jantane intane kanipistundadi.
2: The true divine love is always with you, in you, above you, below you, around you.
1: Danni vetukonakkaraledu.
2: You don't need to search for it specially.
1: Kaani nijamainadi vadali nijamu kaanatvanti danini మనం ఎందెందో వెతుకుతున్నాము.
2: We are after the falsity, that which is not true, forgetting the basic fundamental love.
1: ఇది ఏమిటి?
2: What is this?
1: ఇది పుష్పం.
2: This is a flower.
1: ఇది పుష్పం అని అందరూ వర్ణిస్తుంటారు.
2: People go on describing this flower.
1: ఇది దైవ హృదయ పుష్పము.
2: God is the real flower.
1: ఇది పుష్పం సామాన్యమైనది కాదు.
2: ఫ్లవర్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
1: ఇది భగవంతుడి యొక్క హృదయంతో కూడినటువంటిది.
2: దిస్ ఇస్ సింబాలిక్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ గాడ్.
1: దీనికి ఎన్నో రేఖలు ఉంటున్నవి.
2: ఇట్ హస్ జస్ట్ సో మెనీ ఫేసెస్.
1: ఈ రేఖలన్నీ నువ్వు తీసివేస్తే పుష్పం ఎక్కడుంది?
2: వెన్ యూ గో ఆన్ రిమూవింగ్ పెటల్స్, వేర్ ఇస్ ద ఫ్లవర్?
1: కనుక ఈ రేఖలే భగవంతుడి యొక్క లేఖలు.
2: రేఖలు ది పెటల్స్ are the lekhalu, the letters of the divinity.
1: Evare premaloni lekha okati tappipoyinda vaadu prema swarupude kaadu.
2: If one misses this letter of love, you cannot call him the embodiment of love.
1: Ee annintikini aadharam okati.
2: There's only one fundamental basis for all.
1: Adiye మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ.
2: దట్ ఈస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
1: ఆత్మనే ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
2: ది సెల్ఫ్ ఆత్మ ఈజ్ లవ్.
1: దానిని మరొక రీతిగా పిలిచేటకు పేరు లేదు.
2: యూ కెనాట్ కాల్ ఇట్ బై ఎనీ అదర్ నేమ్ అదర్ దాన్ దిస్ ఆత్మ.
1: ఈ ఆత్మకే అనేక రకములైనటువంటి ప్రేమలు.
2: ఇట్ ఈస్ దిస్ ఆత్మ దట్ మేనిఫెస్ట్ in varied manner.
1: Mana talli tandri sodarulu sodari veerandaru kodanu ee oka pushpam yokka rekhale.
2: The mother, father, brothers and sisters all represent the petals of this.
1: Andaru cherinatvanti kutumbamu anetvanti pushpam.
2: All together constitute the flower of the family.
1: Kanuka manu oka kutumba premaliga untunnanta matramla chaladu.
2: It's not enough if we have this family relationship.
1: Vishya kutumbikuduga ayyu kavali.
2: One should belong to this universal family, family of the universe.
1: Evani chuchina namaskaram namaskaram namaskaram namaskaram.
2: You should be able to respect, salute, namaskar everyone whom you come across.
1: Deeniki minchinatvanti ekkadaina manaku labhistunda?
2: This sort of respect towards everybody, you don't get more than this in this world.
1: Kanuka neeku jagatruku kanipinchina vanni kudanu daiva swarupamuli.
2: All that is apparent in this cosmos is verily is divine.
1: Daivamu kaanatvantidi okkati kudanu jagatlo kaanaradu.
2: In this vast world you don't find anything other than
1: ee kanipinchina vanni kudanu vastulu ga nee bhavistunnavu.
2: You consider mereless objects of this material world.
1: ee vastulanni kudanu daiva krupamulai.
2: The material objects of this world also are symbolic of God's grace.
1: కనుక ప్రపంచములో భగవంతునికి మించినటువంటిది మనకు ఒక్కటి కూడా నూకాలు రాదు.
2: Therefore, it is certainly established there's nothing beyond God in
1: this world. కనుకనే మనం పిచ్చివారమైపోయి భగవంతుడు ఎక్కడో ఎక్కడో అని వెతుకుతూ ఉన్నాం.
2: Like madcaps, we are in search of God elsewhere.
1: ఎక్కడ చూసినా కనిపించినది దైవమే.
2: It's only God who is present everywhere.
1: దైవము కానటువంటిది లోకములో ఒక్కటి లేదు.
2: In this world there's nothing other than the divinity.
1: కనుక సర్వము దైవ స్వరూపమని భావించినటము చాలా గొప్పతనము.
2: The greatness lies considering everything as a manifestation of God.
1: దైవము కానటువంటిది మనకు ఏమాత్రం కూడాను జగత్తులో కానరాదు.
2: In this world you don't find anything other than God.
1: కనిపించినదంతయి కూడాను దైవ స్వరూపమే.
2: All that is conspicuous is the will of God.
1: Form of God.
2: Is the form of God.
1: కనుక will of God కాదు form of God.
2: It's not the will of God, it is the form of God.
1: కనుక దైవము అన్ని రూపములందు కూడాను మనకు కనిపిస్తున్నాడు.
2: So God is present in all forms.
1: అట్టి సర్వస్వరూపుణ్ణి కూడాను సర్వ మానవ ఆకారములు కూడాను మనం దైవముగా విశ్వసించాలి.
2: Therefore all forms are his. It's only God who assumes all these forms.
1: కనుక మనము ఈ వస్తు స్వరూపాన్ని విసర్జించి
2: So we should give up this material point of view.
1: శక్తి యొక్క స్వరూపాన్ని మనము హృదయంలో దాటుకోవాలి.
2: We should go the power, the strength of God and strengthen in our heart.
1: కనుక దైవము కానటువంటిది మనం ఏది కూడా అనుభవించటం లేదు.
2: You don't experience any other thing other than God in this world.
1: పుణ్యమనము నీటిని తాగాము.
2: You have taken water.
1: ఈ నీటిని తాగడం చేత ఏమి శాంతి కలిగింది?
2: What is that you get by drinking water?
1: దాహం తీరింది.
2: Thirst is quenched.
1: అనగా ఈ దాహం అనేటువంటిది దైవమే.
2: This very thirst is divine.
1: నీరు కూడాను దైవమే.
2: Water is divine.
1: పంచభూతములు పంచేంద్రియములు పంచకోశములు పంచ ప్రాణములు అన్ని కూడాను దైవ స్వరూపాలే.
2: The five elements, the five essential sheets, the senses, everything is God only.
1: ఇవన్నీ సెన్సెస్ అని దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం.
2: We are misusing our senses.
1: ఇది మానవుడు చేసేటువంటి పాపములు.
2: This is the sin committed by man.
1: సెన్సెస్ అన్ని కూడాను పవిత్రమైనటువంటివి.
2: All senses are highly sacred.
1: నిర్మలమైనటువంటివి.
2: They are pure.
1: నిశ్చలమైనటువంటివి.
2: They are steady.
1: నిస్వార్థమైనటువంటివి.
2: Selfless.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపం.
2: They are pure, unpolluted, unsullied, crystalline, clear, immortal.
1: దీనికి జాతి మత భేదములు ఏమాత్రం కూడాను లేవు.
2: It is beyond all caste, community, race and nationality.
1: దీనికి కాస్ట్ అంటే ఏమిటో తెలియదు.
2: It has no knowledge of what caste is.
1: కనుకనే ఇటువంటి మన యొక్క గుణములు మన ఎంతే ఉంచుకొని మనం ఎక్కడెక్కడో చాటుకుంటున్నాం.
2: We have the human values within us, but we are in search of them outside.
1: మానవతా విలువలు ఉంటే
2: human values
1: ఏమిటి అనుకున్నారు?
2: What do you think of them?
1: మానవతా విలువలే దైవ గుణములు.
2: The human values are the divine qualities.
1: దైవమునకు వేరే గుణమే దేవుడు.
2: God has no special attributes other than these.
1: దైవము అనేటువంటి పదమే ఒక పెద్ద గుణము.
2: The very term God symbolizes a great quality, supreme.
1: అటువంటి గుణరహితమైనటువంటి ఒక భగవంతుణ్ణి గుణముని యందు తిప్పుకొని మనము భ్రమిస్తున్నాము.
2: We are deluded by attributing attributes to God.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: నా నోటి యందు ఏది పలికినను ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
2: Whatever Bhagavan tells us, whatever he speaks, it is only love.
1: నాకు మరొక పదము నాకు తెలియదు.
2: Bhagavan does not refer to any other thing he does not know. The
1: ప్రేమకు మించినటువంటి గుణము మనయందు ఎక్కడ కూడాను కానరాదు.
2: There is no greater quality than love within man.
1: అట్టి ప్రేమను మనం ప్రేమించుకుంటూ పోవాలి.
2: We have to seek that love.
1: ఇటువంటి ప్రేమకు మించినటువంటిది భగవంతుడు మరొకటి లేడు.
2: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ అదర్ దెన్ లవ్.
1: నిర్గుణం,
2: అట్రిబ్యూట్లెస్,
1: నిరంజనం,
2: షైనింగ్,
1: సనాతనం,
2: ఎన్షియన్,
1: నికేతనం,
2: ఎగ్జాంపులరీ,
1: నిత్య,
2: ఎటర్నల్,
1: శుద్ధ,
2: ప్యూర్,
1: బుద్ధ,
2: అన్సలి,
1: ముక్త,
2: లిబరేటెడ్,
1: నిర్మల స్వరూపిణం.
2: ఇట్స్ ప్యూర్ వన్, అన్పొల్యూటెడ్.
1: దీనికి ఇన్ని పేర్లు పెట్టినప్పుడు ఇవన్నీ మన తృప్తి నిమిత్తమై మనం కలుపుతున్నామే కానీ దానికి వండని కానీ కాదు.
2: ఆల్ దిస్ సినోనిమ్స్ ఆర్ ఫర్ సెల్ఫ్ గ్రాటిఫికేషన్ బట్ డు నాట్ ఇన్ ఎనీవే రిప్రజెంట్ ద రియాలిటీ.
1: భగవంతునికి వర్ణనే లేదు.
2: యూ కెనాట్ డిస్క్రైబ్ గాడ్.
1: తనకు ఒక్కటే వర్ణన.
2: బట్ ఇట్స్ ఓన్లీ వన్
1: గొప్ప వర్ణన, ప్రేమ.
2: ద గ్రేటెస్ట్ వే ఆఫ్ డిస్క్రైబింగ్ గాడ్ ఈజ్
1: ఈ ప్రేమకు మించినటువంటి వర్ణన ఎక్కడ చిక్కింది కూడా నువ్వు మనకు అది వర్ణనే కాదు.
2: బియాండ్ దిస్ రెల్మ్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ లవ్ నథింగ్ లైక్.
1: కోపం నందు కానీ, తాపం నందు కానీ, విచారం నందు కానీ, దుఃఖం నందు కానీ, ఏదీని ఎందుకు కూడా నువ్వు ఈ ప్రేమ ప్రేమనే.
2: ఇన్ ఆల్ మూమెంట్స్ ఆఫ్ లైఫ్ ఎదర్ ఇన్ యాంగర్ ఆర్ ఫ్రస్ట్రేషన్ లవ్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ ప్రేమ స్వరూపుడే.
2: యూఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ఎందున్నటువంటి స్వరూపము ప్రేమనే.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రియాలిటీ యూఆర్ వెరీ లవ్.
1: ఆ ప్రేమనే భగవత్ యొక్క ఆకారము.
2: అండ్ దిస్ లవ్ ఇస్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: అట్టి ఆకారం మనం చింత పెట్టుకుని
2: దట్ ఫార్మ్ యూ హ్యావ్
1: ఆకారం లేనటువంటి వాటిని చింతిస్తూ ఉన్నాం మనం.
2: యూ థింక్ ఆఫ్ ద రెస్ట్ దట్ ఆర్ ఫార్మ్లెస్.
1: అంగహీనుడైనటువంటి పిల్లలను,
2: ది హ్యాండిక్యాప్,
1: ఆ సైకిల్ పైన ఎక్కిస్తూ ఉంటే నాకు ఎంతో విచారమైంది.
2: భగవాన్ ఫెల్ట్ వెరీ వెరీ సాడ్ వెన్ దిస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ ఆర్ లిఫ్టెడ్ టు 3-వీలర్స్.
1: వారు ఒక దైవస్వరూపులు.
2: దే ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అలాంటి దైవస్వరూపుణ్ణి మన అంగమునందు ఉంచుకొని మనము ఏదో హీనుడనిగా భావించి మనము వాటితో తెల్లాటలాడుతున్నాము.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ దెమ్ సో లో, ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ దే ఆర్ డివైన్.
1: హీనుడైనటువంటి వాడు లోకంలో ఎక్కడ కూడా కానరాడు.
2: దేర్ ఇస్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హు ఆర్ లో.
1: ఆ హీనమైనటువంటి గుణము మన యందే.
2: దట్ క్వాలిటీ విచ్ ఇస్ సో లో అండ్ మీన్ ఈజ్ ఇన్ యూ ఓన్లీ.
1: అది భగవంతుని క్వాలిటీ కాదు.
2: ఇట్స్ నో వే ద గాడ్స్ క్వాలిటీ.
1: భగవంతునికి క్వాలిటీలే లేవు.
2: గాడ్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్ ఆర్ క్వాలిటీస్.
1: అతని క్వాలిటీ ఒక్కటే ఒకటి.
2: బట్ హి హస్ గాట్ ఓన్లీ వన్ క్వాలిటీ.
1: ప్రేమనే అతని క్వాలిటీ.
2: ద క్వాలిటీ ఆఫ్ లవ్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్.
1: ప్రేమనే అతని స్వరూపము.
2: లవ్ ఈజ్ హిస్ ఫార్మ్.
1: నేనెవరైనా ప్రేమతో సంభాషిస్తే అది నాకెంత ఆనందమో చెప్పలేను.
2: భగవాన్ సేస్ ఇట్ ఇస్ బియాండ్ ఎక్స్ప్రెషన్ యాజ్ హి టాక్స్ టు పీపుల్ లవింగ్లీ.
1: ఆ ప్రేమ లేకుండా కేవలము పరిహాసంతో కానీ లేక పవిత్రమైనటువంటిదని కానీ భావించి నన్ను వర్ణిస్తుంటే అది నాకు చాలా అసహ్యమేస్తుంది.
2: ఆన్ అదర్ హ్యాండ్ ఇఫ్ యూ టాక్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫన్ లిమిటింగ్ టు డిస్క్రిప్షన్ భగవాన్ ఈజ్ vexed or disgusted with such talk.
1: కనుకని ప్రేమతో నన్ను పలుకరించండి.
2: Talk to Bhagavan with all your love.
1: ఆ ప్రేమతో పలికినటువంటి పలుకులకు అన్నిటికీ అక్కడనే జవాబు వస్తుంది.
2: You get the response then and there itself when your words are full of love.
1: ప్రేమతో ప్రేమతో సాయి అని పిలుచు.
2: Say with all love సాయి.
1: ఓయి అని పలుకుతారు.
2: You get the response ఓయి ఓయి.
1: కనుకనే ప్రేమ లేనటువంటిది మాత్రము నన్ను ఏమాత్రం కదిలించలేదు.
2: నథింగ్ కెన్ టచ్ అవర్ మూవ్ భగవాన్.
1: ఆ ప్రేమను మాత్రము కవర్గా చేసుకుని నన్ను పలకరిస్తే నేను ఎప్పుడైనా పలుకుతుంటాను.
2: భగవాన్ విల్ సర్టన్లీ రెస్పాండ్ ఇఫ్ వీ టాక్ టు హిమ్ విత్ లవ్.
1: ప్రేమకు మించినటువంటిది ప్రాణం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో లైఫ్ అదర్ దెన్ లవ్.
1: కనుక భగవంతుని మనము చూడాలనుకున్నా పలకరించాలనుకున్నా ప్రేమ చేతనే మీరు పలకరించండి, ప్రేమ చేతనే చూడండి.
2: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ అండ్ టాక్ టు హిమ్ వెల్ హ్యావ్ దిస్ లవ్. టాక్ టు హిమ్ లవింగ్లీ, వాచ్ హిమ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఎంత ధనం ఉన్నా ఎంత గుణం ఉన్నా ప్రేమకి ఏమాత్రము పనికిరావు.
2: ఆల్ యువర్ వెల్త్ all your status, stand nowhere in front of love.
1: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి జగత్తులో కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ యూ డు నాట్ ఫైండ్ ఎనీథింగ్ మోర్ దాన్ లవ్.
1: ప్రేమ ప్రేమ ఈ రెండు అక్షరములకు మించినటువంటి యొక్క మాధుర్యము ఎక్కడ కూడా కానరాదు.
2: టూ లెటర్డ్ వర్డ్ ప్రేమ, ఆల్ ద స్వీట్నెస్ కంటెయిన్ ఇన్ దిస్ యూ డు నాట్ ఫైండ్
1: ప్రేమ. ప్రేమకి ఎంత దీర్ఘమిస్తామో అంత దానికి మాధుర్యం వస్తుంది.
2: Prema, as you utter, well, it speaks of all sweetness there.
1: Kanuka, meeru premanu pradhananga pettukondi.
2: Have this love as the foundation.
1: Ekkadigaina meeru vellandi.
2: You may go anywhere.
1: Adavulu yendunna.
2: You may be in the forest.
1: Aakashamununna.
2: Or in the sky.
1: Pattanamununna.
2: In a city.
1: Pallanunna.
2: Or village.
1: Gutta meedanunna.
2: On the mountain top.
1: Kattetapadi unna.
2: Or in the deep sea.
1: Preminchu valiki premaye saati.
2: Those that love, it is only love that is unparalleled, unbeaten, unequal.
1: కనుక ఇతనికి ఏ గృహము, ఏ వసతి, ఏ నివాసము, ఏ మాత్రము లేవు.
2: The one of love is not bothered of any other comfort, be that residence or whatsoever.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకోండి.
2: This love we should acquire.
1: ఈ ప్రేమకు ఎంత ధనం ఇచ్చినా లభించేటువంటిది కాదు.
2: You cannot buy this love with any amount of money.
1: ఎంత మనసు ఇచ్చినా లభించేటువంటిది.
2: You can only get it by offering your mind.
1: ఇది మనసుకు మాత్రమే లభిస్తుంది గాని.
2: It's only the mind that can acquire.
1: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మొట్టమొదట మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
2: It's only the love that one has to develop.
1: నీ ప్రేమను పెంచుకునే నిమిత్తమే భక్తి భక్తి భక్తి అని ఒక భక్తి అనేటువంటి పదమును మీకు అందించాడు.
2: ది ఆబ్జెక్టివ్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గ్రో డెవలప్ లవ్.
1: కనుక మనకు భక్తి భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచినో లభించదు.
2: డివోషన్ యూ డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
1: ప్రేమనే మన యొక్క డివోషన్.
2: అండ్ దిస్ లవ్ ఈజ్ ద ట్రూ డివోషన్.
1: ఈ ప్రేమ లేనటువంటి డివోషన్ డీప్ ఓషన్.
2: Devotion without love is only deep ocean.
1: Aa ocean kuda nu elantidi uppu needa vali.
2: This deep ocean is saltish saline.
1: Devotion is like sweet water.
2: The devotion is full of sweet water.
1: Amritamayamainatundi ee prema.
2: And this love is nectar.
1: Aanandamayamainatundi ee prema.
2: Love is bliss. Devotion you don't get anywhere else.
1: Premane mana ikka devotion.
2: And this love is the true devotion.
1: Ee prema lenetunte devotion.

0: ఆనందమయమైనటువంటిది ఈ ప్రేమ.
1: లవ్ ఇస్ బ్లెస్,
0: అద్భుతమైనటువంటిది ఈ ప్రేమ.
1: ఇట్స్ మిస్టీరియస్, వండర్ఫుల్,
0: అంతటా చిక్కునది ఈ ప్రేమ.
1: అండ్ యూ గెట్ ఇట్ సో ఈజీలీ ఫర్ యువర్ సెల్ఫ్,
0: కనుక ఇట్టి సులభమైనటువంటి ప్రేమను వదిలి
1: యూ గివ్ అప్ దట్ ఈజీ సింపుల్ లవ్.
0: ఇంకొక ప్రేమను మనం ఏమాత్రము ఆశించరాదు.
1: నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీ వరల్డ్లీ లవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు భక్తి భక్తి భక్తి అనేటువంటి ప్రేమను పవిత్రంగా పెట్టుకోండి.
1: యూ సేఫ్ గార్డ్ దట్స్ సీక్రెట్ లవ్.
0: దానికి మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
1: Beyond this, you don't find anything in
0: this
1: world. It is only the source of liberation.
0: Mukti, bhakti, yukti, rakti, anurakti. Anninti andukulanu ee prema okkati maatrame nenavai undani.
1: Mukti, liberation. Bhakti, the devotion. Rakti, the attachment. The anurakti one's own likes. They all center around this love only.
0: Kanuka. ఈనాడు గురు పౌర్ణమి దినము మీకు అందించేటువంటిది అమూల్యమైనటువంటి వస్తువు ఒక ప్రేమ మాత్రమే.
1: ఆన్ దిస్ మోస్ట్ ఆస్పిషియస్ సేక్రెడ్ డే ఆఫ్ గురు పౌర్ణమ భగవాన్ గివ్స్ అస్ మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్, ద గిఫ్ట్ ఆఫ్ లవ్ టు ఎవ్రీబడి.
0: ఈ ప్రేమనే లేకుండా నేను ఏది ఇచ్చి కూడాను అది ఫలితం ఉండదు.
1: Without love, whatever that is given to you is useless.
0: Kanuka na premane pavitramainatundi yokka sinduram.
1: It is this Bhagavan's divine love which is most auspicious and sacred, the very vermilion sindura.
0: Itti premane meeru abhirudhi parchukondi.
1: This love we have to foster and grow.
0: Sayankalamu ee prema yokka vimaramunu chakkaga బోధిస్తాడు.
1: దిస్ ఈవినింగ్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ద డీటెయిల్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమముదిత మనసే.

0: Sai Ram, dear listeners, less luggage, more comfort, makes travel a pleasure, is a saying that Baba often quoted. To exemplify this, he himself led a simple life. Bhagwan Baba, in today's discourse, emphasizes the truth of this saying. According to him, we must not excessively trouble ourselves about too many things. According to him, we can live a peaceful life only by reducing our mental burden. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba, delivered on the 12th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam.
1: దేహము పంచభౌతికము. దేహము పంచభౌతికము. దేహము కూలక తప్పదెప్పుడు. దేహి నిరామయుండు. కనుదింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
2: బాడీ హ్యాస్ ద సెన్సెస్ బట్ ద ఇండ్వెలర్ ఇస్ పర్మనెంట్ ఇన్ ఇటర్నల్. The body is bound to fall one day or other. But actually speaking, the reality, the indweller, has neither beginning nor an end, neither the bondage nor liberation. That indweller verily is God Himself.
1: ఇది కేవలము ఒక బీరు వంటిది ఈ దేహము. అలాగే గాడ్ రేజ్ వంటిది.
2: Body is like an iron safe, God rays.
1: కానీ దీనిని దేని నిమిత్తమే తీసుకున్నాము?
2: Why have we taken upon ourselves this vesture, the body?
1: విలువైనటువంటి ఈ పెట్టెకులు, విలువైనటువంటి నగలను ఉంచి భద్రం గావించుకోవటం కోసం.
2: This iron safe is meant to keep in treasure the most valuable jewels inside. So is the case with this body, the iron safe.
1: ఇందులో చాలా విలువైనటువంటి యొక్క వస్తువులు ఉన్నవి.
2: దిస్ బాడీ ది ఐరన్ సేఫ్ హస్ గాట్ విద్ ఇన్ మెనీ వాల్యుబుల్స్.
1: సత్యము ప్రధానమైనటువంటి ఒక నగ.
2: వెరీ ఇంపార్టెంట్ జ్యువెల్ ఇస్ ట్రూత్.
1: సత్యంబునప్పుడు సత్యంబుగానించు. సత్యమే విలువైనటువంటి గొప్ప నగ.
2: It is the truth that is all pervading, its most valuable jewel.
1: Dharmamu rendavadi chala a diamonds anta putkinchinatvanti bangaru vantidi.
2: The next valuable one is dharma, the righteousness. It is something like the diamonds that are put together.
1: Satyam panchabhautikam kadu.
2: This truth is not the one that has taken upon the vesture of the body of senses.
1: Satyamu dharmamu.
2: The truth and dharma, righteousness.
1: Shanti prema.
2: Peace and love.
1: Shanti manavunaku atyavasaramu.
2: Peace is most essential for every man.
1: Ye manavunu chusina, ye kotisvarini adigina, Swami, sarvamu makunnadi. కానీ శాంతి లేదు.
2: యు మే కమ్ అక్రాస్ ఎనీబడీ, ఈవెన్ ఎ మిలియనేర్, హీ కమ్స్ టు భగవాన్ అండ్ సేస్ స్వామి ఐ హావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ బట్ ఐ హావ్ నో పీస్.
1: ఈ పీస్ లేకుండా మనకు శాంతి కలగదు.
2: వితౌట్ దిస్ పీస్ యు కెన్ నాట్ బి కంఫర్టబుల్ ఇన్ లైఫ్.
1: కనుక సత్యం ప్రారంభమేమో, ధర్మం రెండవది, మూడవది శాంతి.
2: Therefore the first one is truth, the next one is dharma or righteousness, and the third one is shanti, peace.
1: నాలుగవది మనకు తగినటువంటి సుఖము.
2: And that what you enjoy within yourself, the divinity, is the fourth one.
1: అప్పుడే మానవుడు సర్వసంగ పరిత్యాగి కాగలడు.
2: Then only a man can be truly a renunciant.
1: త్యాగి అనగా ఏమిటి?
2: Who is the one of sacrifice? Tyagi.
1: Vanchale yokka phalamunu vidute shanti.
2: rupees lies in giving up the results, the sequence of all the desire.
1: Kanuka desire kalinatunti vaadu nijamainatunti shantri kaadu.
2: So long there is desire, you cannot enjoy true peace.
1: Ataniki anni aashalu kuda untuntayi.
2: He has so many ambitions.
1: Aashalu undinappudikini aashalu palavunu vadaltame nijamaina tyagam.
2: The true sacrifice means giving up our ambitious nature.
1: Satya dharma shanti premanu lekunna chaduvulaniyu chadivi phalamuchunna.
2: You may be highly educated, the result is just as zero if you do not have truth, dharma, peace and love.
1: Satya dharma shanti premanu lekunna vidyanu nechina viluvasunna.
2: In fact, the education, the learning loses its value if you do not have these values, satya, truth, dharma, shanti and prema.
1: Satya dharma shanti prema nu lekunna bahula satkarya labhambu sunna.
2: One may undertake any number of good deeds and activities in the community. There is no merit at all if you do not have these values, truth, righteousness, peace and love.
1: Satya dharma shanti prema nu lekunna padavulanedina phalam sunna.
2: What for? You occupy exalted position. There is no result reward at all if you do not have these values, truth, righteousness, peace and love.
1: Satya dharma prema shantulu lekunna phalamulu nedina phalam sunna.
2: We may occupy any position of authority and position. It is of no use at all without these values.
1: Satya dharma prema shantulu jivyanni jivitamunaku punadulappa.
2: These are the four values that form the very foundation of human life.
1: Kanuka manavu manavudu ee bangaraina yokka satyamu dharmamu శాంతి ప్రేమ అనే నగలను మనము లోపల ఉంచుకున్నాము.
2: We have treasured within ourselves all these ornaments of gold, truth, righteousness, peace and love.
1: మనము గాడ్రేజ్ని తీసుకుని ఇంట్లో పెట్టుకుంటాం, దానికి విలువే మాత్రమే లేదు.
2: If we keep the guardrail without jewels inside, there's no value to the iron safe at all.
1: ఇందులో ఏమైనా విలువైనటువంటివి నగలు పెట్టినప్పుడే దీనికి ఒక పూజించుడు.
2: The iron safe has value when it has the jewels inside.
1: కనుక ఆ జ్యువెల్స్ లోపల ఉండినప్పుడే దీనికి విలువ.
2: So long there are jewels, the iron safe is value.
1: అవి లేకుండినా ఇది కేవలము వాటర్ బబుల్.
2: Without the valuable, within it is just a water bubble.
1: ఇది కేవలం ఖాళీ పెట్టే.
2: It is just an empty box.
1: ఇది ఎక్కడ వేసినా కూడా ఎవరు దీన్ని ఆశించరు.
2: Even if you throw it off, nobody would expect it nor receive it.
1: కనుక ఇందులో ఉండినటువంటి యొక్క నగలను మనం కాపాడుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
2: The main responsibility lies in safeguarding the precious valuable jewels inside the iron safe.
1: సత్యము,
2: the truth.
1: ఈ సత్యము అనగా ఏమిటి?
2: What is truth?
1: సత్యం.
2: సత్యం.
1: అది సత్యం.
2: దట్ ఈస్ సత్యం.
1: ఈ సత్యం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఇది మారినటువంటిది కాదు, ఎప్పుడు కూడాను శాశ్వతంగా ఉంటుంటుంది.
2: ట్రూత్ డస్ నాట్ చేంజ్, ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ ఆల్ ద పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: కనుక సత్యం అనేటువంటి యొక్క ఇది ఎప్పటికీ ఎవరికి వదలదు.
2: ఇన్ ఫ్యాక్ట్ యు కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ ట్రూత్ వేర్ ఎవర్ యు ఆర్.
1: ప్రతి మానవునికి సత్యం తెలుసు.
2: Everyone knows what truth is.
1: తెలుసుకోవడము తాను దాన్ని వదులుతున్నాడు.
2: Knowing fully well what truth is, he has distanced himself.
1: తాను తప్పించుకునే నిమిత్తమై అసత్యం నాడుతున్నాడు.
2: In order to escape from the reality, he utters lies.
1: ధర్మము.
2: Then dharma.
1: ఇది దానికి పునాది అయినటువంటిది. సత్యం నాస్తి పరో ధర్మః.
2: This dharma is very foundation. There cannot be better truth than this dharma, adherence to righteousness.
1: ఎంతటి పెద్ద భవనం కట్టినప్పటికీ దానికి పునాది ఉండాలి.
2: You may have multi-storied mansion, but it requires foundation.
1: ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ గోడలు ఏమాత్రము నిలవదు.
2: The walls of the building, however fallacious it is, they would not last long when there is no foundation.
1: కనుక ధర్మము దీనికి తగినటువంటిది.
2: Therefore, dharma is the most appropriate truth.
1: రెండు రకములైనటువంటి ధర్మములు ఉంటున్నవి లోకంలో.
2: In this world, there are two forms of righteousness.
1: లౌకిక ధర్మము, ఆధ్యాత్మిక ధర్మము.
2: One is worldly aspect, the other one is spiritual aspect of dharma.
1: ఇది భౌతికమైనటువంటి యొక్క జీవితంతో ఈ ధర్మాన్ని మనం అనుభవిస్తున్నాము.
2: From the worldly sense, we follow dharma in this world.
1: ఇది నిరంతరము కదిలేటువంటిది.
2: This goes on changing, moving.
1: కానీ ఆధ్యాత్మిక సత్యము ఎప్పటికీ కదిలేటువంటిది కాదు.
2: But the spiritual truth does not move, does not change.
1: పునాది ఏమైనా కదిలినా గోడలు కూలిపోతాయి.
2: When the foundation is shaken, naturally the walls collapse.
1: కనుక ఇది ధర్మం అనేటువంటిది మన జీవితం అంతా కూడాను నడుచుకోవాల్సినటువంటిది.
2: Therefore, dharma is the path set before us to follow.
1: శాంతి.
2: Then peace, shanti.
1: శాంతి అనేటువంటిది కేవలము ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక వెలుగును అభివృద్ధి పరిచేటువంటిది.
2: ఇట్ ఈస్ ది పీస్ దట్ ఇంక్రీజెస్ ద లైట్ ఇన్ ద ఫ్యామిలీ.
1: లోపల ఆ ప్రకాశమే లేకుండా
2: వెన్ దేర్ ఇస్ నో లైట్ ఇన్ సైడ్
1: తాను చీకటిలో జీవితాన్ని గడిపేటువంటి అవుతాడు.
2: ఇట్ అమౌంట్స్ టు లైఫ్ స్పెంట్ ఇన్ డార్క్నెస్.
1: ఈ చీకటి లోపల మనం ఎట్టి ప్రమాదములకు గురి కావచ్చు.
2: యూ మే హ్యావ్ టు ఫేస్ ఎనీ రిస్క్ ఆర్ డేంజర్ ఇఫ్ యూ రిమైన్ ఇన్ డార్క్నెస్.
1: కనుక ఈ ప్రేమ అనేటువంటిది చాలా ప్రకాశవంతమైనటువంటిది.
2: దిస్ లవ్ ఈస్ హైలీ బ్రిలియంట్ ఎఫల్జెంట్.
1: తల్లి పుట్టిన తక్షణమే కుమారుని ప్రేమిస్తుంది.
2: Mother starts loving soon after the child is born.
1: కుమారుడు కూడాను తల్లిని ప్రేమిస్తుంటాడు.
2: And the child starts loving the mother.
1: తల్లి బిడ్డకు ఉంటున్నటువంటి సంబంధము ఎవరు వర్ణించలేరు.
2: Nobody can describe in depth or profundity the relationship that lies between the child and the mother.
1: ఒకానొకప్పుడు రంగూన్లో వార్ జరిగింది.
2: At one time there was Rangoon war.
1: ఈ రంగూన్ వార్ లోపల తప్పించుకుని తల్లి కుమారుడు ఇద్దరు కూడా బయటపడ్డారు.
2: ద మదర్ అండ్ ద చైల్డ్ కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద వార్ దేర్ ఇన్ రంగూన్.
1: కానీ చేరి ఒక పల్లె చేరారు.
2: దే రీచ్డ్ ఎ విలేజ్.
1: విలేజ్ చేరి ఏదో తల్లి అటు ఇటు చేరి కొంచెం బిచ్చమెత్తేది కుమారుడికి పెట్టేది.
2: ద మదర్ వెంట్ ఫ్రమ్ ద విలేజ్ బెగింగ్ అండ్ షీ ఫెడ్ హర్ చైల్డ్.
1: కానీ కుమారుడు భోంచేసేది ఆ యొక్క నిద్రపోయేవాడు.
2: ద సన్ యూజ్ టు పార్టేక్ ద ఫుడ్ బ్రాట్ బై మదర్ అండ్ గోస్ టు స్లీప్.
1: కొన్ని దినములు చూస్తాడు తల్లి చాలా బక్కబడిపోయింది.
2: ద సన్ కుడ్ నోటీస్ ద మదర్ బికమింగ్ వీక్ అండ్ వీక్ డే బై డే.
1: చూచాడు అమ్మా ఎందుకు నీవు ఈ విధంగా భోంచేయటం లేదా చాలా నీవు బడిపోయిపోయావు అని చెప్పాడు.
2: ద సన్ ఆస్క్ ద మదర్ మదర్ వై ఆర్ యూ నాట్ ఈటింగ్. Why is that you are so weak now?
1: Nayana, naaku ekku bichum chikkatam ledhu takku chikkutundi deenni neeku petti nenu pastuntunnanu ani.
2: The mother said, as I go home for begging, I am not going to get enough of alms around, therefore I could not eat and I have to feed you.
1: Appati nunchi kumarudu bayaledaru.
2: Right from that day it was the turn of the son.
1: Amma nee intilo undu.
2: He asked the mother to stay
1: there. Nene bichum ettutanu.
2: I will go and beg.
1: నేను బిచ్చమెత్తి నీకు అందిస్తానన్నాడు.
2: He said, I'll go and beg and feed you, bring food for you.
1: కొన్ని దినాలు బిచ్చమెత్తాడు.
2: And he begged for a couple of days.
1: తల్లిని పోషించాడు.
2: And he could help his mother.
1: కొన్ని దినాలు అయిన తర్వాత పిల్లవాడు చాలా చిన్నవైపోయినాడు.
2: In the process, the boy was so thin and weak.
1: ఒక ఇంటికి వెళ్లి పవతి బిచ్చాన్ దేహి అన్నాడు.
2: The boy went to the doorstep of the householder and begged for food. Bhavati Bhikshandi.
1: Varanda lopala aa inti yajamanudu ee chair lo kurchoni paper chadutunnadu.
2: The householder, the master of the house, was comfortably seated on an easy chair and he was going through the newspaper.
1: Bhikshandehi annadu.
2: The boy said, Bhikshandehi, I want food.
1: నాకు చాలా ఆకలిగా ఉన్నది.
2: The boy said, I am very hungry.
1: నాకు కొంత బిచ్చమే అమిక్కండి అన్నాడు.
2: He said, please serve me at least little food.
1: చెప్పాడు, మరి నాయన నీవు చిన్నవాడు కదా, నీవు భోజనం లేకుండా ఎత్తు నీవు పిలుస్తున్నావు, నీవు భోంచి చేయాలా అన్నాడు.
2: The master asked, you are so young, why don't you work and feed yourself?
1: కూర్చో, నేను ఇంటిలో వెళ్లి బిచ్చం తీసుకుని వస్తాను.
2: And then somehow later, he asked him to be seated, went inside to fetch food.
1: ఓ తట్టలో కొంచెం అన్నం పెట్టుకుని కొంచెం సాంబార్ వేసుకుని తెచ్చి ఆ పిల్లవాడికి ఇచ్చాడు.
2: And he brought in a plate the food and also sambar and other items to eat and gave it to him.
1: ఆ పిల్లవాడు చూచాడు.
2: The boy saw that.
1: నాకొద్దు.
2: I don't want.
1: ఇది మొట్టమొదటి అమ్మకు కావాలి.
2: First, my mother needs this food.
1: నేను ఏమైనా పోని.
2: Let anything happen to me.
1: నేను ఏమైనా కాని.
2: Let anything happen to me.
1: ఈ ఫుడ్ మొట్టమొదటి తల్లికి ఇవ్వాలి.
2: This food must reach my mother first.
1: అంటే ఏమిట్రా చెప్తున్నాడు అని చెవు దగ్గర పెట్టి విన్నాడు.
2: The householder went close to him and he was trying to listen very carefully by being near him.
1: మొదలు అమ్మకు, మొదలు అమ్మకు.
2: The boy went on repeating, the food first meant for mother, first for mother.
1: చూచాడు అన్నాడు, కింద పడ్డాడు.
2: So seeing, the boy fell down.
1: పడి ప్రాణం ఇచ్చాడు.
2: And he breathed his last, he died.
1: భోజనం పెట్టేటప్పటికి ఆమె కూడా ప్రాణం ఇచ్చింది.
2: After listening to the words of the boy that the food is meant for the mother in the first instance, when the food is brought to the mother, well, she also breathed her last.
1: కనుక తల్లి ప్రేమ బిడ్డ పైన, బిడ్డ ప్రేమ తల్లి పైన అన్యోన్యమైనటువంటి రీతిగా అభివృద్ధి కావాలి.
2: Therefore, the intimate love should go on increasing between the mother and the child.
1: ఈనాడు తల్లి అంటే ప్రేమ కుమారుడికి లేదు.
2: But today, the son doesn't love his mother.
1: కుమారుడు అంటే తల్లికి ప్రేమ లేదు.
2: So also mother has no love for her son.
1: ఇప్పుడంతా స్వార్థం.
2: And today, selfishness, selfishness.
1: కనుక ఈ ప్రేమనే లేకుండా ప్రాణమే ఉండదు.
2: When there's no love, there's no life.
1: కనుక ప్రేమనే ప్రాణము.
2: భగవాన్ says, love is life.
1: తల్లిని ప్రేమించాలి.
2: One has to necessarily love one's own mother.
1: తల్లి బిడ్డలు ప్రేమించాలి.
2: ఆల్సో మదర్ షుడ్ లవ్ ద సన్.
1: తల్లి బిడ్డలకు అన్యోన్య ప్రేమ ఉండాలి.
2: దేర్ షుడ్ బి ఇంటిమేట్ లవ్ బిట్వీన్ ద బోత్.
1: అది లేకుండా ప్రాణమే లేదు, జీవితమే కాదు.
2: Bereft of love is no life at all.
1: కోతి కూడాను ఎక్కడైనా వెళుతుంటే తన బిడ్డను కడుపు కరిపించుకుని పోతుంటాను.
2: ఈవెన్ ద మంకీ మూవ్స్ అబౌట్, ఇట్ క్యారీస్ ఇట్స్ ఆఫ్ స్ప్రింగ్ క్లోజ్లీ స్టక్ టు ఇట్స్ బాడీ.
1: కనుక ప్రేమ చాలా అవసరము.
2: Therefore, love is most essential.
1: అట్టి ప్రేమ ఈ ఇనుప పెట్టెలో ఉంటున్నది.
2: That sort of love is treasured in this iron safe.
1: ఇట్టి ప్రేమ ఉండినప్పుడే శాంతి మనకు లభిస్తుంది.
2: Where there is love, there is peace.
1: A peace. పీస్ అనేటువంటిది ఎట్టది? పీసెస్ కాదు.
2: What do you mean by peace? Peace is not anything, pieces.
1: Peace అనగా తృప్తిగా ఉండాలి.
2: Peace is satisfaction, contentment.
1: ఆ పీస్ ఉన్నప్పుడే,
2: when there is peace,
1: అహింస.
2: There arises అహింస, non violence.
1: ఈ అహింస నిమిత్తమై భార్య బిడ్డలు కూడా వదిలి సన్యాసం తీసుకున్నాడు బుద్ధుడు.
2: For the sake of the principle of non violence, అహింస, Buddha has given up all the family and the kingdom and the property around and left.
1: అహింస పరమో ధర్మ.
2: And of all these dharmas, ahimsa is most supreme.
1: కనుక అహింసను మనం పెంచాలి.
2: Therefore, we have to develop ahimsa non-violence.
1: కనుక సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ పంచ ప్రాణములు కూడాను మానవుని యొక్క పంచేంద్రియముల్లోనే ఉంటుంది.
2: Therefore, the five life breaths, the truth, righteousness, peace, love, non-violence are present within.
1: ఈ ఐదు మానవుని యందు ఉండినప్పుడే తాను మానవుడు.
2: When these are present in a human being, he can call himself a true human being.
1: ఆ ఐదుని రచించుకునే నిమిత్తమై,
2: safeguard the five,
1: మనం ఇన్ని రకములైనటువంటి కర్మలు ఆచరిస్తున్నాము.
2: We undertake so many activities.
1: కర్మలు ఆచరించడం దేని నిమిత్తమై?
2: Why do you act?
1: తన కోసం కాదు.
2: It's not for your own sake.
1: తన యొక్క గుణముల కోసం.
2: You take to so many activities to sustain.
1: ఆ ఐదు ఐదు ప్రాణములు ఉండినప్పుడే వీడు పంచ ప్రాణం.
2: The five life breaths.
1: ఎందు ఆరో ప్రాణం మనకు కనిపించదు.
2: దేర్ ఇస్ నో సిక్స్త్ లైఫ్ బ్రెత్.
1: ఐదే ఉండేది.
2: దేర్ ఆర్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
1: ఐదుని రక్షించుకునే నిమిత్తమై యజ్ఞయాగాది క్రతువులు జపజపాలు అన్ని కూడా మనం ఆచరిస్తున్నాము.
2: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ సస్టైన్ అండ్ మెయింటైన్ ద ఫైవ్ లైఫ్ బ్రెత్స్ వి పర్ఫార్మ్ సో మెనీ స్పిరిచువల్ రైట్స్ యజ్ఞ యాగ జప అండ్ తప.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు ఏ మానవుని యందు ఉండును వాడే ధన్యుడు, వాడే పుణ్యుడు.
2: ద పర్సన్ హూ హ్యాస్ గాట్ దీస్ ఫీలింగ్స్ హిస్ లైఫ్ ఈజ్ రిడీమ్డ్, హిస్ లైఫ్ ఈజ్ లిబరేటెడ్.
1: ఈ ఐదింటులు ఏ ఒకటి లేకపోయినా కూడా తన జీవితము వ్యర్థమే.
2: వన్ ఆఫ్ ద మిస్సింగ్ అవుట్ ఆఫ్ ది ఫైవ్ విల్ రూయిన్ హిస్ లైఫ్ ఈజ్ ఇన్ వెయిన్.
1: మొట్టమొదటి మానవుడు సత్యంతో బ్రతకాలి.
2: Therefore, man must lead his life in truth.
1: ఈ సత్యంతో బ్రతికి ధర్మంతో పెరగాలి.
2: And he has to grow along the path of dharma.
1: చూడు, సత్యం ఎలాంటిది?
2: సత్యం, what is it?
1: పునాది వంటిది.
2: It is a foundation.
1: ధర్మము వాల్ వంటిది.
2: Dharma is the wall.
1: పునాది లేకపోతే వాల్ ఉండదు.
2: Without foundation, wall cannot be erected.
1: తర్వాత ప్రేమ.
2: Then love.
1: ఈ ప్రేమ కేవలం ఒక రూఫ్ వంటిది.
2: This love is the roof.
1: కానీ శాంతి అనేటువంటిది ఆ రూఫ్ కింద ఉండేటువంటి జీవితం.
2: Life is peace, shanti, the dwelling, the life in that roof.
1: ఆ రూఫ్ లేకపోతే మానవుడు నివాసం చేయలేడు.
2: Without roof above, we cannot live.
1: ఈనాడు సత్య ధర్మ శాంతి ప్రేమలు పూర్తి కూడా నశించిపోయినాయి.
2: Today, the truth, peace, righteousness, love are totally gone.
1: ఎంత ధనవంతునికైనా కూడా కేవలము త్యాగం అనేది పుట్టడం లేదు.
2: హౌ రిచ్ హీ ఇస్, దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్.
1: వాళ్ళ జీవితము కేవలము రూపు లేని ఇంటి వంటిది.
2: దట్ ఈస్ ఆల్ లైక్ ఎ హౌస్ వితౌట్ ద రూఫ్.
1: రూపు లేని ఇల్లు వంటిది.
2: ఇట్ ఈస్ ఎ రెసిడెన్స్ వితౌట్ ద రూఫ్.
1: వాడు నిరంతరము తరచవలసిందే.
2: అండ్ హీ హాస్ టు డ్రెంచ్ హింసెల్ఫ్ కంటిన్యూ.
1: నిరంతరము ఎండవలసిందే.
2: అండ్ హీ హాస్ టు బి ఎక్స్పోజ్డ్ టు ద డ్రైవర్స్.
1: కనుక మొట్టమొదట మనము రూఫ్ ను చూసుకోవాలి.
2: Therefore, we must lay the roof to begin with.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: మీరందరూ కూడా సత్య ధర్మ శాంతి ప్రేమలను మనం పెంచుకోవాలి.
2: All of you should foster, develop these human values, the truth, righteousness, peace and love.
1: ఈ మూడు లేకపోయినప్పుడు మానవత్వమే వ్యర్థమైపోతుంది.
2: The human life is a waste if we do not have these values.
1: ఈనాడు ఎక్కడ పోయినప్పుడు ధనము ధనము ధనము.
2: Today, wherever we go, it is only that dhana, money that matters.
1: Dosele pose muslimma kudanu dhanam aashistundi.
2: Even aged woman, old lady, she too wants money.
1: Ilanti aashalu peligipoyinavi.
2: There are more and more of desires today.
1: Idi kaliyugam kaadu.
2: This is not kali age.
1: Idi kalahayugam.
2: This is age of kalaha, the conflict.
1: Ee kalahayugam lopala dhanam chetane kalahamu.
2: In this kalaha age, the age of conflict, it is the money that counts.
1: ఈ ధనం వల్లనే మనకు కలహములు కలుగుతున్నాయి.
2: It is the money that is responsible for conflict.
1: కనుక మొట్టమొదట మన దేహం ప్రధానంగా తీసుకుంటున్నాం.
2: We go by the body considering.
1: దేహమును ఒక పెట్టె వలె చూసుకోవాలి మనం.
2: We have to consider this body as an iron safe box.
1: దానిలో ఉన్నటువంటి విలువైనటువంటి గుణములను మనం పెంచుకోవాలి.
2: We have to develop the treasures, the valuables inside.
1: అది లేకుండా ఉండినప్పుడు ఈ పెట్టి ఏమి పందికిరాదు.
2: Without these valuables, the iron safe is useless.
1: ఈ విధంగా జీవితాన్ని మనము ఒక విలువైనటువంటిగా తీసుకోవాలి.
2: We have to consider our life highly valuable.
1: మానవ జీవితం చాలా విలువైనటువంటిది.
2: Human life is highly valuable.
1: ఈ వాల్యులెస్ గా ఉన్నటువంటి ఒక జీవితం తీసుకుని ఏం ప్రయోజనం?
2: What for if our life is valueless?
1: పశుపక్షి మృగాదులకు కూడాను ప్రేమ ఉన్నది.
2: The animals, beasts and birds also have love in them.
1: కాని ఈ విధమైనటువంటి ఒక ఆశ లేవు.
2: But they don't have any ambition or desire.
1: ఆకలి ఆయన ఏదో ఇంత భోంచేస్తుంది అనుకుంటుంది.
2: If they are hungry, they would feed and they take rest.
1: కాని మానవుడు అటు కాదు.
2: Man is not like that.
1: అన్నీ కావాలి వాడికి.
2: He wants everything on earth.
1: ఐదు బిల్డింగ్లు ఉండినప్పటికీ నాకు ఇంకా పది బిల్డింగ్లు కావాలి.
2: Even if he owns five buildings, he wants five more.
1: Inka enduku talaku?
2: Why does he need them?
1: Oka intilo tana jeevitham jaratha chaala.
2: One residence is enough for him to live in.
1: Kaani inka aidindu kavali.
2: But he wants five residences.
1: Ee aasalu perigatam chethane mosam jarugutundali.
2: Because of excessive desire we are cheated.
1: Too much desires. ఈ డిజైర్స్ అనేటువంటి తగ్గించాలి.
2: We have to reduce our desires.
1: Less luggage, more comfort. Make travel a pleasure. మేము ఎన్నో చేస్తున్నాం.
2: We are doing many things.
1: కానీ దేనికి కూడా మేము ఆశించడం లేదు.
2: But we don't have any expectation, we don't ask anybody.
1: నాకు ఒక ఇల్లు కూడా లేదు.
2: Swami has not even single residence.
1: నేను ఎక్కడ పోయినా ఏదో భక్తులు ఇచ్చినటువంటి అంటూ నివసిస్తాను అని వెళ్ళిపోతుంటాను.
2: భగవాన్ స్టేస్ అట్ ద రెసిడెన్సెస్ ఆఫ్ ది డివోటీస్.
1: కనుక డిజైర్స్ అనేటువంటిది ఏమాత్రం ఉండకూడదు.
2: సో యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిజైర్.
1: ఈ డిజైర్స్ కొంచెం వరకు తగ్గించుకోవాలి.
2: యూ హ్యావ్ కంట్రోల్ యువర్ డిజైర్స్.
1: మానవులైనటువంటి మీరందరూ కూడా డిజైర్స్ తగ్గించుకొని
2: బీయింగ్ హ్యూమన్ బీయింగ్స్ రిడ్యూస్ కట్ షార్ట్ యువర్ డిజైర్స్.
1: Control of desires. ఈ డిజైర్స్ తగ్గించుకున్నప్పుడు మీరు ఎంతైనా శాంతిని పొందుతారు.
2: When once you control your desires, you can live in peace.
1: దైవం యొక్క ప్రేమను మాత్రం తగ్గించుకోకూడదు.
2: But there should never be decrease in your love towards God.
1: దైవ ప్రేమను మాత్రం పెంచుకోవాలి.
2: You should develop the divine love for God.
1: ఆ ప్రేమను పెంచుకున్నప్పుడే అన్ని మనకు ప్రసిద్ధమైపోతాయి.
2: When once you have got love attachment for God, all rest of the things will be satisfied.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు అనేక మంది పెద్దలంతా చూడ మాట్లాడారు.
2: టుడే యు హావ్ లిసన్డ్ టు ఆల్ ఎల్డర్స్.
1: విన్నవన్నీ కూడా కేవలము ఆచరణలో పెట్టారు.
2: ఆల్ దట్ యు హెర్డ్ మస్ట్ బి పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: కానీ సత్యధర్మ శాంతి ప్రేమలనేటువంటివి శాశ్వతంగా ఉంచుకోవాలి.
2: And you should see that these values are permanently installed. The truth, righteousness, peace and love.
1: ఈ పీస్ అండ్ లవ్ రెండు ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
2: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ దీస్ టూ, పీస్ అండ్ లవ్.
1: ఏ పిల్లవాడిని పోయి అడిగినప్పటికీ ఏం నీకు కావాలయ్యా, నేను గొప్ప పాస్ అయినాను.
2: యూ ఆస్క్ ఎనీ బాయ్ వాట్ ఇస్ దట్ యు వాంట్.
1: చూడండి, ఈ ముందు లైన్ లో కూర్చున్నటువంటి పిల్లలందరూ కూడా పిహెచ్డి చేశారు.
2: ఆల్ ద స్టూడెంట్స్ సీటెడ్ ఇన్ ద ఫస్ట్ లైన్ దే ఆర్ ఆల్ పిహెచ్డి బాయ్స్.
1: ఇక్కడ ఉన్న పిల్లవాడు ఎంఏ, ఇక్కడ ఉన్న పిల్లవాడు ఎంఎస్సి, ఇంకో పిల్లవాడు ఎంబీఏ, అందరు గొప్ప పోస్ట్ గ్రాడ్యుయేట్స్.
2: ద బాయ్స్ హియర్, వన్ ఇస్ ఎన్ ఎంఏ, అదర్ వన్ ఎంఎస్సి, అదర్ ఎంబీఏ, దే ఆర్ హైలీ క్వాలిఫైడ్.
1: ఒక్కరైనా కూడా ఇంటి ఆశ లేదు.
2: దే డోంట్ వాంట్ టు గో హోమ్, దే హావ్ నో అటాచ్మెంట్.
1: ఎక్కడ పోయినప్పటికీ వందలు వందలు వేలు వేలు రూపాయలు ఇస్తారు.
2: దే మే గో ఎనీవేర్, దే వుడ్ రిసీవ్ వెరీ హై సాలరీస్. Thousands and thousands.
1: MBA పిల్లలు పోతే
2: MBA boy
1: 1 lakh 2 lakhs ఇస్తున్నారు నెలకు.
2: He draws the salary 1 lakh 2 lakhs per month.
1: కానీ మాకొద్దు.
2: His boy say we don't want it.
1: ధనం ఇచ్చేస్తుంది మాకు, ధనం ఏమైనా ఆనందిస్తుందా?
2: Well, will the money give us happiness? That's how they feel.
1: కాదు, నాకు వర్క్ కావాలి.
2: The boys want to work alone.
1: Work is worship. Duty is God. కాబట్టి మాకు ఆ డ్యూటీ కావాలి.
2: They want duty alone.
1: ఆ విధంగా పిల్లల్లో మంచి భద్రతమైనటువంటి ఒక నమ్మకాలు కలగాలి.
2: The boys should have that strong faith. Boys everywhere.
1: కానీ ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా కూడా డిజైర్స్ పెరుగుతూ వస్తున్నాయి.
2: But today in this modern world, we find desires ever on the rise.
1: ఏమి ఈ డిజైర్స్ ఏం చేస్తున్నాయి?
2: What is that the desire is doing?
1: కట్టెలపై డిజైర్స్ ఉంచుతూ ఉన్నాయి.
2: Ultimately they ruin your life.
1: నీ జీవితం అనే ముంచిపోయేస్తున్నాయి.
2: అండ్ యువర్ లైఫ్ ఇస్ డ్రౌన్డ్, గాన్.
1: ఆశలు తగ్గించుకుంటూ రావాలి.
2: సో యూ షుడ్ కంట్రోల్ యువర్ డిజైర్స్.
1: కంట్రోల్ యువర్ డిజైర్స్. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. మేక్ ది ట్రావెల్ ఎ ప్లెజర్. అప్పుడే మనం సుఖంగా నడుచుకోగలం.
2: దెన్ ఓన్లీ యూ కెన్ బి కంఫర్టబుల్.
1: భారం నెత్తిపైన పెట్టుకుని ఎంతకాలం నువ్వు నడుచుకోగలవు?
2: With heavy luggage on the head, how long can you walk?
1: నీవు ఇప్పుడు ఒక ఒంటరిగా ఉన్నావు.
2: You are only one, all alone now.
1: ఎంత హాయిగానే ఉండవచ్చు.
2: How happy you are.
1: నువ్వు పెళ్లి చేసుకున్నావు.
2: You get married.
1: భార్య వచ్చింది.
2: You have a wife now.
1: నాలుగు కాళ్ళు అయినాయి.
2: Oh, you have 4 feet now.
1: కొంచెం ఎక్కడైనా బయటకు పోవాలంటే నువ్వు ఇంటి దగ్గర ఎవరు ఉండాలి అని ఒక వరి వస్తుంది.
2: If you want to go outside, you have so much of worry because of a person at home.
1: ఇంకా ఒక సంవత్సరం అయితే కుమారుడు పుడతాడు.
2: ఆఫ్టర్ ఎన్ ఇయర్ యూ విల్ హ్యావ్ ఎ సన్.
1: వాడు ఆరు కాళ్ళు.
2: Now we'll have 6 feet.
1: Feet ఎక్కువయ్యే కొద్ది కూడాను మన నడక తగ్గిపోతుంది.
2: As you have more and more the number of feet, you will slow down the pace of your walk.
1: కనుకని నీ ప్రయాణము పూర్తి కుంటుపడుతుంది.
2: Your journey is dead slow now.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: ప్రేమను ఉంచుకోండి.
2: Treasure this law.
1: సర్వును ప్రేమించండి.
2: Not all.
1: కానీ బాధ్యత మాత్రం వేసుకోకూడదు.
2: But don't take up the responsibility heavily on you.
1: రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే చాలా కష్టమైపోతుంది.
2: When you have too many responsibilities, it there be great difficulty.
1: Difficulty. ఈ భాగం మా టీచర్ కూడా తెలుసు.
2: Our teachers know pretty well what the difficulties are.
1: కనుక మనం భారం తగ్గించుకుని
2: therefore we should lessen our burden.
1: హాయిగా మనం జీవించవచ్చు.
2: And lead a very happy, comfortable life.
1: ఏ మాత్రము దుఃఖము కష్టము ఉండదు.
2: There will be no trace of misery or difficulty.
1: ఇట్టి బోధించే నిమిత్తమై దక్షిణామూర్తి కూడాను త్యాగంను బోధించాడు.
2: Only to teach the lesson of sacrifice, to lessen the burden, it was the message of Dakshinamurti.
1: దక్షిణామూర్తి కేవలం ఒక్కటే ఒకటి.
2: దక్షిణామూర్తి స్టాండ్స్ ఫర్ ఓన్లీ వన్.
1: ఇది మౌన వ్యాఖ్యానం.
2: ఇట్ ఈస్ ఎన్ ఎలక్వెన్స్ ఇన్ సైలెన్స్.
1: సైలెంట్ గా ఉంటున్నాడు.
2: హి రిమైన్స్ సైలెంట్.
1: అన్ని నవ్వుతూ చేస్తూ వచ్చాడు.
2: హి డిడ్ ఇట్ స్మైలింగ్లీ.
1: ఈ నవ్వుతూ నవ్వుతూ చేయడానికి కారణమేమిటి? బాధ్యత లేకుండా పోవటమే.
2: హి కుడ్ బి స్మైలింగ్ ఆల్ ద వైల్ బికాస్ హి హాస్ నో పర్సనల్ రెస్పాన్సిబిలిటీ.
1: కనుక ఒక తల్లి కుమారుడు ఊడినప్పుడే ఎంతో బాధ కలిగింది.
2: హ్యావ్ హర్డ్ దట్ ఎ సన్ అండ్ మదర్ హ్యాడ్ టు ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: కట్టగడపడి బిచ్చు పెట్టారు.
2: దే హ్యాడ్ టు బిగ్ అట్ ది ఎండ్.
1: ఇక్కడ రంగూన్ నుంచి వచ్చారు పాపం.
2: దే హావ్ కమ్ ఆల్ అలాంగ్ ఫ్రమ్ రంగూన్.
1: కానీ వచ్చి మెడ్రాస్ స్టేషన్ చేరారు.
2: బట్ దే రీచ్ మెడ్రాస్ స్టేషన్.
1: అక్కడ నుంచి ప్రారంభమైపోయింది కష్టము.
2: దెన్ స్టార్టెడ్ ఆల్ ద ప్రాబ్లమ్.
1: ఇంటింటికి తల్లి బిచ్చబెత్తడం.
2: Mother had to go around house to house.
1: చిక్కింది కొంచెం తీసుకుని రావటము, కుమారుడికి పెట్టడము.
2: And had to bring home some food and feed the son.
1: తాను పస్తూ ఉండటము.
2: And she had to fast.
1: తర్వాత ఈ చిహ్నం చూసి కుమారుడికి జాలి కలిగింది.
2: And the son could not bear this scene, mother fasting.
1: ఇట్టి ఓల్డ్ మదర్ ను బాధ పెట్టడమా?
2: Why should I make my old mother suffer?
1: నేను చిన్నవాడిని.
2: I am young.
1: నేను కష్టపడాలి, అమ్మకు సుఖ పెట్టాలి.
2: I should work hard and make my mother happy.
1: అని తాను బిచ్చమెత్తాడు, తల్లికి పెట్టు వచ్చాడు.
2: Then he started begging and he started serving food to his mother.
1: కట్టగడపడికి తల్లి బిడ్డ ఇద్దరు కూడాను ప్రేమ చేతనే మరణించారు.
2: And then what happened? Mother and son died out of love for each other.
1: కనుక మనం చచ్చినా మంచిదే కానీ మనం ప్రేమను మాత్రం వదలకూడదు.
2: We may even die, but we should not give up love, says Bhagavan.
1: ఏ నాటికైనా కూడాను చావు తప్పింది కాదు.
2: You cannot escape death one day or other.
1: ఈనాడు మనం పోషించుకున్న రేపటి దినం ఈ దేహం వదలక తప్పదు.
2: We may maintain today, but you have to bound to give up the body tomorrow.
1: కనుక మనము చచ్చినా కూడా మంచిదే కానీ మంచి పేరుని తెచ్చుకోవాలి.
2: Doesn't matter even if we were to die, but we should get a good name.
1: గుడ్ నేమే నిజమైనటువంటి యొక్క ప్రాణము.
2: Getting a good name is the real life spent.
1: వాళ్ళు చచ్చినా కూడాను ఆ పేరు మాత్రం నిలుస్తుంది.
2: Even if we not present any longer, the good name that he earned would remain.
1: కనుక పేరును మాత్రం పెంచుకోండి.
2: Therefore, get a good name.
1: సమాజంలో మంచి పేరుని తెచ్చుకోవాలి.
2: Get a good name in society.
1: సమాజంలో గొప్ప పేరుని తెచ్చుకోవటం గొప్ప కాదు.
2: It's nothing being great in the society.
1: He's a కోటీశ్వరుడు.
2: He's a millionaire.
1: కోటీశ్వరుడు అయినప్పటికీ కూడుగుడ్డే కానీ మెరుగు బంగారము మింగపోడు.
2: He may be a millionaire. After all, he eats normal average food of rice, not gold.
1: కానీ ఫుడ్ ను మాత్రమే భుజించాలి.
2: ఈ పార్టేక్స్ ఓన్లీ ఫుడ్.
1: కనుక మనం ఉన్నంత వరకు సుఖపడాలి.
2: సో లాంగ్ వేర్ అలైవ్ వీ షుడ్ బి హ్యాపీ.
1: దేహాన్ని సుఖపెట్టాలి.
2: అండ్ వీ షుడ్ మేక్ ఎవ్రీబడీ హ్యాపీ.
1: మన సంబంధాన్ని పెంచుకోవాలి.
2: అండ్ వీ షుడ్ అసోసియేషన్ విత్ ది సొసైటీ.
1: అందరి ఎందుకు ప్రేమ చూపాలి.
2: వీ షుడ్ ఎక్స్ప్రెస్ లవ్ టువర్డ్స్ ఎవ్రీబడీ.
1: కేవలం సెల్ఫిష్ సెల్ఫిష్ నా పిల్లలు మాత్రమే నేను ప్రేమిస్తాను అని అని మాత్రం ఉండకూడదు.
2: యూ షుడ్ నాట్ లిమిట్ యువర్ లవ్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్, యువర్ చిల్డ్రన్ అలోన్.
1: అది సెల్ఫిష్.
2: యూ షుడ్ బి సెల్ఫ్లెస్, బట్ యు ఆర్ సెల్ఫిష్ నౌ.
1: సెల్ఫిష్ సెల్ఫిష్ ఎలాంటిది?
2: సెల్ఫిష్ వాట్ ఈజ్ ఇట్?
1: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
2: భగవాన్ సేస్ ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
1: కనుక చేపనే చాలా మంచిది.
2: ఫిష్ ఈజ్ బెటర్.
1: ఎందుకంటే అందరినీ పెంచుకోవటము చాలా బాధ్యత అవుతుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ సమన్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ ఇట్స్ హెవీ రెస్పాన్సిబిలిటీ.
1: ఇది సంచరించుంటుంది జలం లోపల ఫిష్.
2: The fish moves about in waters.
1: ఆనందంగా సంచరిస్తుంటాడు.
2: As it moves blissfully.
1: ఎట్టి బాధ్యత కూడా పెంచుకోదు.
2: It has no extra burden.
1: ఎక్కువ భారం తీసుకోదు.
2: It doesn't take extra load.
1: కానీ ఈనాటి మానవుడు
2: but man today
1: చచ్చేంత వరకు కూడాను భారం తీసుకుంటుంటాడు.
2: His death is prepared to accept heavy load of responsibility.
1: ఆ లోయల్ వల్లనే చాలా తన లో అయిపోతున్నాడు.
2: Because of heavy load, he becomes so low in life.
1: కనుక బాధ్యతను మనం తగ్గించుకొని
2: therefore we have reduced the burden.
1: దైవ చింతన పెంచుకొని
2: develop love more and more.
1: మనం పెంచుకోవాల్సింది దైవ చింతన.
2: What we have to develop today is the constant thinking of God.
1: పరమాత్మని యొక్క ప్రేమను పెంచుకున్నప్పుడే
2: when we develop love for God,
1: ప్రకృతి యొక్క ఆనందాన్ని అనుభవించవచ్చు.
2: You can experience the beauty and the joy of nature around.
1: కనుక నా డ్యూటీ ఇస్ గాడ్.
2: For duty is God.
1: Work is worship.
2: Work is worship.
1: ఈ రెండింటిని మీరు దగ్గర పెట్టుకుని
2: keep in view these two principles.
1: ఎక్కువ బాధ్యతను పెంచుకోకుండా
2: without extra burdens and responsibility.
1: అందరినీ చూసుకునేవాడు భగవంతుడే.
2: In fact, God shoulders all the responsibilities of everybody.
1: అన్నింటినీ చూసుకోవడానికి దైవం ఉండగా మనం ఎందుకు ఇంత బాధకు.
2: When God is there to take care of us, why should we worry?
1: మనము అనుకుంటాం కానీ వరి పడుతుంటాము.
2: వీ నో దట్ థియరిటికలీ బట్ వీ వరీ.
1: కానీ అట్ట ఉండకూడదు.
2: షుడ్ నాట్ బి సో.
1: మనము అన్ని భగవంతునికి అర్పితం చేసుకున్నప్పుడు మనం ఫ్రీగా ఉండాలి.
2: దెన్ వన్స్ వీ ఆఫర్ టు గాడ్ వీ షుడ్ బి ఫ్రీ దెన్.
1: అప్పుడే నీవు శాంతిని పొందుతావు.
2: దెన్ ఓన్లీ యూ రిటైన్ పీస్.
1: ఎన్ని యజ్ఞములు యాగములు చేసినప్పటికీ
2: ఇన్ స్పైట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యజ్ఞ యాగాస్ యాస్ మెనీ నంబర్ యాస్ యు కెన్
1: కర్తవ్యాలు ఎన్ని ఆచరించినప్పటికీ
2: you may practice any number of right
1: danlo unnatvanti oka inner meaning danni matram manu teeskovali.
2: You should accept, you should receive, convince yourself the inner meaning of every spiritual right.
1: Daivanni manam maravakoddu.
2: You should never forget God.
1: Sarvamu marchavachunu kani daivanni marachakoddu.
2: You may forget anything in this world, never forget God, says Bhagavan.
1: Kanuka bhagavantuni matram nirantaramu manasulo pettukovali.
2: Keep in your mind continuously the thought of God.
1: ఇదే నేను ఈనాడు బోధించేటువంటి ఒక బోధ.
2: To remember God throughout our life is the message of Bhagavan today.

0: Sai Ram, dear listeners, self-confidence is the first step towards completing any task, big or small. In today's discourse, Bhagwan speaks about the life of Abraham Lincoln and explains how he cultivated self-confidence based on the encouragement that his mother gave him during his young age. Let us now listen to the divine words of wisdom delivered by Bhagwan Baba on the 23rd of November 2000 in Prashanthi Nilayam during his 75th birthday celebrations.
1: Sarvabhuta Sthitam Yema Bhajatye Katvamastitaha Sarvadharam Yamuvate Prema Swarupulara.
2: Embodiments of love.
1: Ye manavudu tana yendunnatvanti atma parlo yendunnatvanti atma okkate ani visheshinchuno.
2: The person who understands and experiences the divine spirit in him being very much same in others.
1: Attivadu gruhasthudaina.
2: Such a person, be it a householder,
1: virektudaina, raktudaina,
2: a renunciant or the one attached.
1: Atti manishyandu nirantaramu bhagavantudu nivasudai untadu.
2: Such a person will have God installed in his heart all through.
1: Tane bhagavantudiga marutadu.
2: He himself gets transformed into the divine.
1: Bhagavantuni tattvamuni evarunu gurtinchaleru.
2: No one can comprehend the divinity in full.
1: Kani aneka mandi vimarsithuru kani ee vimarsala kante artham chestunnatunti varu chala adrishtavantudu.
2: Though they try to analyze and investigate, very few understand it in true spirit.
1: Koti sarunakaina kudu buddaye kani bangaramunu tini bratukaledu.
2: He may be a millionaire. He will not eat or partake gold. He eats only food.
1: Manavatvamulo idi samatvamainatvanti oka tattvamu.
2: This is the principle of equality in humanity.
1: Daivamu andari yandu untunnadu.
2: God is in everyone.
1: Daivam satyamunandunu asatyamunandunu,
2: both
1: dharmamunandunu adharmamunandunu, punyamunandunu paapamunandunu bhagavantudu samattanga untunnadu.
2: God is present both in truth and untruth, righteous and unrighteous, the merit and the sin as well.
1: Itti pavitramainatundi ekatvanni gurtinchukune nimittamai prachina kalamu nundi kudanu aneka mandi rishudu aneka prayatnalu chesi parishodhanalu chestu vacharu.
2: To realize this sacred unity, since ancient times sages have been trying, attempting to understand the reality.
1: Kadapatiki vedaha vedam purusham mahantam adityavarnam tamasa parastat anindi vedamu.
2: The Veda declared ultimately that God transcends the darkness beyond illusion.
1: Kani aadhanika yugamunandu deenini aneka vidhamuluga parishodhana chesi parishilana salipi deenini maroka reetiga bodhisthu vacharu.
2: In the modern age, the divine principle is investigated and experimented upon and revealed in a new way.
1: Srishti entayikudanu మూడు విధములైనటువంటి కర్మలతో జరుగుతూ ఉన్నది.
2: ది ఎంటైర్ యూనివర్స్ ప్రొసీడ్స్ అలాంగ్ త్రీ డైరెక్షన్స్.
1: ఒకటి సృష్టి యొక్క లక్షణం,
2: One is the nature of creation.
1: రెండవది దీనికి పోషణ యొక్క రచన.
2: The second is maintenance or sustenance.
1: మూడవది నయం గావించుకునేటువంటి లక్షణం.
2: The third one is annihilation.
1: సృష్టి రచన లయము ఈ మూడు కర్మల చేతనే జగత్ అంతేకుడును కాలము గడుపుతూ ఉన్నది.
2: The entire universe has got these three fundamental qualities of creation, sustenance and annihilation.
1: కాని ఈ సత్యమును ఎవరు కూడాను కాదనలేరు.
2: No one can deny this fundamental truth.
1: ఏ సైంటిస్ట్ కూడాను ఇది కాదని చెప్పలేరు.
2: No scientist can say no to this.
1: జగమంతై కూడాను మనకు నిత్యభూతంగా కనిపిస్తూనే ఉన్నది.
2: This is experienced and visualized all over the world.
1: సృష్టించినటువంటిది పోషిస్తూ ఉన్నది.
2: That which is created is maintained.
1: పోషించబడినటువంటిది లయమైపోతూ ఉన్నది.
2: Having been sustained, it is bound to annihilate.
1: ఇది ప్రత్యక్ష ప్రమాణమే.
2: This is the direct experience.
1: కనుక ఈ మూడు విధమైనటువంటి యొక్క సృష్టి కర్మలను విచారణ చేసి మనం గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు దివ్యత్వము మనకు ఒక గోచరమవుతుంది.
2: Then once we investigate, analyze the three attributes by this fundamental truth.
1: ఏ సైంటిస్ట్ కూడాను ఇది కాదని చెప్పలేరు.
2: No scientist can say no to this.
1: జగమంతై కూడాను మనకు నిత్యభూతంగా కనిపిస్తూనే ఉన్నది.
2: This is experienced and visualized.

0: సత్యము మనకు ఒక గోచరమవుతుంది.
1: Then once we investigate, analyze the three attributes of nature, we'll be able to understand the divinity.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ప్రాకృతమైనటువంటి యొక్క అనుభూతుల యందు మనం కొన్ని ఆహ్వానం చేసుకోవచ్చు.
1: We can also understand in this physical world the divinity latent in humanity.
0: కానీ అది దైవత్వమునకు మూలాధారం కాకపోయినప్పటికీ దైవత్వాన్ని నిరూపించేటువంటి ఒక చిహ్నంగా రూపొందుతుంది.
1: The ephemeral world may not be the foundation of the divinity, yet you can experience it.
0: ఇప్పుడు లైన్స్ అంతా వచ్చాయి.
1: You find the lines there.
0: కానీ అది నిజమైనటువంటి ఒక లైన్ కాదు.
1: It's not a true line in the sense.
0: కానీ దీని ద్వారా నిజమైనటువంటి లైన్ ను మనం గుర్తించడానికి వీలు చేస్తుంది.
1: Through those lines that you have seen, you can also think of the real lion.
0: అదే విధముగానే
1: similarly
0: ప్రపంచమునందు ఉన్నటువంటి ప్రతి పదార్థం కూడాను ప్రతి అనుభూతి కూడాను దివ్యత్వాన్ని గుర్తింపజేస్తుంది.
1: Likewise in this world, every experience, every material object makes you think of God.
0: చెరకులోని తీపు,
1: the sugar in the sugar cane,
0: మెరపలోని కారము,
1: and that which is hot
0: చింతలోని పులుసు, చింతలోని పులుసు,
1: and that is sour in tamarind,
0: వేపలేని చేదు,
1: and bitterness in neem,
0: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క నిజత్వాన్ని గుర్తింపజేయడానికి
1: ఆల్ డెమోన్స్ట్రేట్ ద డివినిటీ.
0: కనుక లోకమంతా కూడాను నక్షత్రాలు విరుసిల్లుతున్నాయి.
1: యు ఫైండ్ ద స్టార్స్ గ్లిటరింగ్,
0: కానీ తరంగములు కదులుతూ ఉన్నాయి.
1: యు ఆల్సో ద మూవ్మెంట్ టు ద వేవ్స్,
0: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
1: సన్ షైన్స్ బ్రిలియంట్లీ,
0: చంద్రుడు ఆనందాన్ని అందిస్తున్నాడు.
1: It's moon who gives you the moonlight.
0: భగవత్ తత్వమునకు ఒక నిదర్శనమే.
1: That's all the direct proof of the divine.
0: కనుక భగవంతుని నిరూపించడానికి పోయినప్పటికీ భగవంతుని యొక్క తత్వములను అది ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: They may not very much prove the existence of God, but exhibit the divinity.
0: ప్రభుత్వం యొక్క సంబంధమైనటువంటి యొక్క విచారణ యందు
1: in the world investigation,
0: ఒకరు ఎడ్యుకేషన్ దీనికి అధికారిగా ఉంటాడు.
1: వన్ మైట్ బి ఇన్ పొజిషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: రెండవ వాడు రెవెన్యూ దీనికి అధికారంగా ఉంటాడు.
1: ద సెకండ్ మే బి ద బాస్ ఇన్ ద రెవెన్యూ.
0: మూడవ వాడు పోలీస్ అధికారంగా ఉంటాడు.
1: థర్డ్ వన్ మే బి ఏ హెడ్ ఇన్ పోలీస్ సెక్షన్.
0: ఒక్కొక్క కర్మలకు ఒక్కొక్క అనుభూతిగా ఒక్కొక్క మినిస్టర్ నియమించినట్టుగా,
1: జస్ట్ యాస్ వి హ్యావ్ ఎ మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎ పోర్ట్ఫోలియో,
0: అందరూ చేరి ప్రైమ్ మినిస్టర్ కు ఆధీనమై ఉన్నట్టుగా,
1: as all of them are under the control of the prime minister,
0: srishtiki brahma aniyu,
1: the creation is represented by brahma,
0: rakshanaku vishnu aniyu,
1: sustenance vishnu,
0: shikshanaku shivudu aniyu,
1: and annihilation is represented by shiva.
0: Varu ee yokka karmalanu aacharistu vastunnaru.
1: They take care of these three branches, portfolios.
0: Kani ee moodinti yokka adhipati daivame.
1: But the master, the head of all the three, is God himself.
0: Atanne mahamudans allah andaru.
1: Mahamudans call him Allah.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క రీతి అయినటువంటి పేర్లతో పిలుస్తూ వస్తున్నారు.
1: Each religion has got a particular name given.
0: కానీ భారతీయులు కానీ విదేశీయులు కానీ గాడ్ అని దీన్ని బోధిస్తూ వచ్చారు.
1: Indians or Westerners, whosoever may be, they call him God.
0: ఏమిటి ఈ గాడ్ అనేటువంటి దీనికి స్పెల్లింగ్?
1: What is the spelling of God?
0: G O D, God.
1: G O D, God.
0: G అనగా జనరేషన్, సృష్టించడము.
1: G, జనరేటర్, క్రియేషన్.
0: ఓ ఆర్గనైజేషన్,
1: ఓ ఆర్గనైజేషన్,
0: పోషించడము.
1: సస్టెనెన్స్, మెయింటెనెన్స్.
0: డి డిస్ట్రక్షన్,
1: డి డిస్ట్రక్షన్,
0: నాశనం చేయటము.
1: ఎన్హిలేషన్.
0: కనుక ఈ జీవోడి గాడ్ అనేటువంటి దీంట్లో కూడాను సృష్టి స్థితి లయమని కూడాను చేరి ఉంటున్నవి.
1: దిస్ వెరీ వర్డ్ గాడ్ కంటైన్స్ విద్ ఇన్ ది త్రీ ప్రిన్సిపల్స్, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్.
0: దివ్యత్వాన్ని గుర్తించడానికి వీలుడైనటువంటి వారు,
1: the one who ought to be recognized,
0: ilanti laukikamainatti aadhara teeskoni,
1: basing on the direct proof,
0: divyatvanni prakatistu vastunnaru,
1: will manifest the divinity.
0: Okaru cheppinanu cheppakapoyinanu,
1: one might say or not,
0: kaani satyam satyame,
1: truth remains all the same.
0: Daivam unnadu,
1: God is present.
0: Ekkada unnadu?
1: Where is he?
0: Sarvulu endukudu sarvaswarupudai untunnadu.
1: God is present in everybody.
0: Kanuka okarinokaru విభేదంగా తీసుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము సర్వులకు గోచరమవుతూనే ఉన్నది.
1: ద డివినిటీ ప్రెజెంట్ ఇన్ హ్యుమానిటీ.

0: is very much apparent.
1: ఈనాడు ఇన్ని లక్షల మంది స్వామిని ప్రేమిస్తూ వచ్చారంటే మీ ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క రూపం.
0: Lakhs and lakhs have assembled here because of your love for Swami, and this love is the very proof of divinity. And you have filled your hearts with love for Bhagavan. There cannot be greater bliss than this.
1: Kanaka prema swarupulara.
0: So embodiments of love.
1: Atma vishwasame shastamainatuvanti yokka lakshanamu.
0: Confidence in the self confidence should be the goal.
1: కనుక మనం ఆత్మవిశ్వాసంతో ఏ పనులు చేసినప్పటికీ అనేకుడు దిగ్విజయం అవుతుంది.
0: విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాట్ ఎవర్ యూ డూ యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
1: కనుక ఆత్మవిశ్వాసం ప్రతి మానవునికి అత్యవసరము.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు
1: ఎవరీవన్. ఒకరి యొక్క ప్రేమను మనం అందుకోవాలనుకుంటే మనం వారిని మొదలు ప్రేమించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ లవ్ ఫ్రమ్ అదర్స్ యూ హావ్ టు లవ్ దెమ్ ఫస్ట్.
1: ఇతరులు మనల్ని గౌరవించాలనుకుంటే మొట్టమొదట ఇతరులు మనం గౌరవించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు బి రెస్పెక్టెడ్ యూ షుడ్ రెస్పెక్ట్ ఇన్ ద బిగినింగ్.
1: కనుకనే మనం ఇతరులను గౌరవించగా ఇతరులు మనల్ని గౌరవించాలంటే ఇది అసాధ్యము.
0: Without respecting others, you cannot expect to be respected.
1: అదే విధంగానే భగవంతుని మనం ప్రేమించినామంటే భగవంతుడు మనల్ని ప్రేమిస్తుంటాడు.
0: As you love God, God loves you too.
1: కనుక జీవితమంతా రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: The whole life revolves around these three: reaction, reflection, and
1: desire.
0: We have to love all. Then only you will be the recipient of love of everybody. You should respect all. Then everyone will respect you in turn.
1: That
0: what you want,
1: దానిని మొట్టమొదట మనం ఆచరించాలి.
0: యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: మనం ఆచరించిన సర్వ కర్మలు కూడాను రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: ఆల్ అవర్ యాక్షన్స్ రిప్రజెంట్ ద త్రీ ప్రిన్సిపల్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుక మొట్టమొదట నీవు ఇతరులు గౌరవించు.
0: ఫస్ట్ యూ రెస్పెక్ట్ అదర్స్.
1: ఇతరులకు తగినటువంటి ప్రేమ సందేశాన్ని అందించు.
0: యూ ఆల్సో లవ్.
1: అప్పుడే నిన్ను ఇతరులు కూడాను ప్రేమిస్తారు.
0: And then you will be loved by everyone.
1: ప్రేమ స్వరూపులార.
0: Embodiments of love.
1: ఈనాడు మీకు నేనేం చెప్పగలను?
0: What do you want from Bhagavan today?
1: మీ యొక్క దృశ్యమును నేను చూస్తుంటే ఎంతనో ఆనందంగా నా హృదయం నిండిపోతుండాలి.
0: Bhagavan is very, very happy.
1: ఇందరి ప్రేమకు నేను పాత్రుడైనానంటే నా యొక్క ఆనందములకు ఎంత మితిమీద ఉండదు.
0: When all of us love Bhagavan, he'll be extremely happy, mighty happy.
1: మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఆహ్వానించలేదు.
0: Bhagavan has not invited anyone.
1: కానీ నా ఎందున్నటువంటి ప్రేమనే మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసింది.
0: It is your love, it's Bhagavan's love that brought all of you here.
1: ఈ రెండు కుడును దైవత్వానికి తగినటువంటి ఒక సందేశమలే.
0: This is the message of God, your love and Bhagavan's love.
1: మెసేజ్ అంటే ఏమి చెప్పాలి?
0: What message is to be said this morning?
1: నేను ఇవ్వటము, మీరు పుచ్చుకోవటము.
0: And Bhagavan gives and you receive.
1: మీరు ఇవ్వటము, నేను పుచ్చుకోవటము.
0: And you give, Bhagavan receives.
1: ఇచ్చి పుచ్చుకునేటువంటి సంబంధ బాంధవ్యమే మన ఇరువురికి.
0: This kind of giving and receiving is the relationship between you and God.
1: Sarvabhuta hitam evam. Meerandaru chemanga undali.
0: Let everybody be happy, safe and secure.
1: Anandanga untundali.
0: Let everyone be happy.
1: Aadhyatmika tattvani abhiruti parchukovali.
0: Understand spirituality and grow in
1: strength.
0: And then you practice all that you have
1: learned. Ee naati prapancham yokka paristhithulu chaala ayomayanga untundayi.
0: The present day position of the world is highly confusing.
1: Ekkada chuchina ekkada vinna kudanu chaala ashanti nandincheetuvantivi.
0: We find restlessness, agitation all over.
1: కనుక ఈ రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ కు మనం తగినటువంటి ఒక భద్రతను సంపాదించాలి. దైవత్వం ఒక్కటే అనేటువంటి భావంతో మీరందరూ కూడా జీవితాన్ని గడపాలి.
0: Let us carry on our life with the full conviction the very same God is present in everyone.
1: ఏదో కొన్ని శిష్యులంతా కూడా కల్పించే నిమిత్తమై సృష్టిస్తుంటాడు భగవంతుడు.
0: God simply creates to for all of us to experience.
1: ఇప్పుడు గవర్నమెంట్ కూడాను పోలీసులను కొంతమంది నియమించారు.
0: గవర్నమెంట్ అపాయింటెడ్ పోలీస్.
1: మిలిటరీని కొంతమంది నియమించారు.
0: ఆల్సో మిలిటరీ.
1: వీరు దేనికోసము?
0: వాట్ ఫార్?
1: దేశ రక్షణను కాపాడుకునే నిమిత్తము.
0: టు సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ దే వర్ అపాయింటెడ్.
1: పోలీసు ఎవరైనా దోషం చేసినటువంటి వారి వచ్చి కొడుతుంటే
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ బీటెన్
1: అది కూడాను తన యొక్క దోషాన్ని నివారణ గావించుకునే నిమిత్తమే.
0: That punishment is given to correct your mistake.
1: తాను దోషమే చేయకుండా పోలీసు కొట్టడానికి వీల్లేదు.
0: If you don't commit any mistake, you'll never be beaten by police.
1: అదే విధంగానే భగవంతుడు కొన్ని శక్తులను సంపాదించి జగత్తునికి అందించాడు.
0: God has given such mighty power to humanity, to this world.
1: వారు వారు మంచి చేసిన దానికి మంచి ఫలితం అందించడము.
0: Your good actions will give you good results.
1: చెడ్డ చేసిన దానికి చెడ్డ ఫలితం అందించడము.
0: Bad action will take you to consequences.
1: ఈ కర్మ ఫలితము అనేటువంటి దీన్ని గారు రూపొందింపజేసి,
0: and he has made it like that.
1: దీనిని లోకంలో సృష్టించాడు.
0: And this is his creation.
1: కానీ మనము ఆ కర్మలను దూషిస్తూ ఉన్నాము.
0: But we accuse, blame our action.
1: చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: సరే, ఎందున్నటువంటి దుష్కర్మలను దూరం చేసుకో.
0: In fact, give up all the mistakes.
1: పాపవిత్రమైన భావాలను దూరం చేయి.
0: Drive out all the unsacred thoughts.
1: దుర్భావములను దూరం చేయి.
0: Let bad feelings leave.
1: నిన్ను ఎవరు శిక్షించరు.
0: No one thinks in this way.
1: నిన్ను శిక్షించేటువంటి వ్యక్తులు కూడా వచ్చి నిన్ను రక్షిస్తూ వస్తుంటారు.
0: In fact, the one who is ready to punish you, later he will try to protect you.
1: కనుక మనలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నించాలి.
0: Make every effort to be free from all defects and mistakes.
1: మానవుడంటే ఆత్మస్వరూపుడు అని చెప్పాను.
0: Bhagavan said you are all the embodiments of the divine.
1: నాశనము కానటువంటి వాడు అని చెప్పాను.
0: You are imperishable.
1: ఆత్మ శాశ్వతమైనటువంటిది అని చెప్పాను.
0: The spirit atma is permanent.
1: అంటే శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం నుంచి శాశ్వతమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
0: Out of the principle of eternity of the spirit atma, you should have eternal thoughts and sentiments.
1: కనుక ఈ జగత్ యొక్క సృష్టి, జగత్ యొక్క పాలన, జగత్ యొక్క సంరక్షణ ఇవన్నీ కూడాను కేవలం భగవంతుని యొక్క నియమములే.
0: Therefore, this is all the code of divinity, the creation, sustenance and
1: annihilation.
0: And in fact, the whole thing goes around as per his will. God shines brilliantly in everyone. How can you point out mistake in anybody? How do you blame anybody?
1: ఆత్మవిశ్వాసం పెట్టుకుని ఏ దేశం పోయినా కూడా సరే, ఏ కర్మలు ఆచరించినా సరే, తాను దిగ్విజయాన్ని సాధిస్తాడు.
0: With all the self confidence you may go to any country.
1: కనుక ఆధ్యాత్మిక తత్వాలను నిన్ను నీవు విశ్వసించు, నిన్ను నీవు నమ్ము అని బోధిస్తూ వచ్చింది.
0: The first thing is you should have faith in yourself.
1: అనగా నీవెవరు, నిన్ను నీవు తెలుసుకో.
0: You just decide who you are.
1: అన్నింటినీ మనం అడుగుతున్నాం, నేనెవరు అనేటువంటి దాన్ని మీరు ప్రశ్నించడం లేదు.
0: యు గో ఆన్ క్వశ్చనింగ్ ఎంక్వైరింగ్ బట్ యు డు నాట్ నో హూ యు ఆర్.
1: నేను పలాని వారిని అని నీవు రూపనామము చెప్పినంత మాత్రమే అది నీ యొక్క సరి అయినటువంటి అర్థం కాదు.
0: యు మే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ సో అండ్ సో బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
1: ప్రాకృతమైనటువంటి యొక్క దీంట్లో ఇది ఒక డైలాగ్ మాదిరి ఉంటుంటుంది.
0: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ ఇట్స్ మియర్లీ ఎ డైలాగ్.
1: అది లేకుండా నేను పలాని దేశీయులను అని చెప్తే అది కూడా సత్యం కాదు.
0: యు మే ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద కంట్రీ యూ బిలాంగ్ టు బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
1: లేక నా పేరు ఇట్టిది అని బోధిస్తున్నంత మాత్రమే అది సత్యం కాదు.
0: యు మే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ ఇస్ మై నేమ్.
1: నేను పలాని యొక్క పని చేసేటువంటి వాడిని అని చెప్తే కూడా సరైంది కాదు.
0: యు ఆర్ నాట్ ద ప్రొఫెషన్ యూ డూ.
1: ఏది సరైన ఆన్సర్?
0: వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్?
1: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఆత్మను అని చెప్పాలి.
0: ఇఫ్ ఎనీవన్ పుట్స్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, యూ షుడ్ సే ఐ యామ్ ఆత్మ.
1: దేహము అనిత్యమైనటువంటిది.
0: బాడీ ఈస్ టెంపరరీ.
1: మనసు అనిత్యమైనటువంటిది.
0: సో ఆల్సో ద మైండ్.
1: కేవలము దేహం అనేటువంటి దాన్ని నేను నీవుగా భావించుకోవటం ఎంత పొరపాటు.
0: యు కెనాట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ, ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
1: కనుక దేహ మనస్సును త్యజించి,
0: giving up the body and the mind,
1: ee rendintiki ni power icheyatundi oka atma tattvanni ni gurtinchali prayatninchali.
0: Understand atma, which is the main source that gives power to all.
1: Prati oka vyakti kudunu atma swaroopude kaani anya swaroopudu kaadu.
0: Everyone is embodiment of the divinity.
1: Adani swaroopame sarvatra vyapinchi untundadi.
0: In fact, it's only the God who is present in everyone.
1: Sarvatra vyapinchinatundi cosmic yokka atma idi.
0: The divinity is all pervasive cosmic power.
1: ఈ కాస్మిక్ పవర్ ను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make every attempt to know this cosmic power.
1: కానీ ఇది ఎంతో కష్టమని మీరు భావిస్తున్నారు.
0: You think that it's
1: చాలా సులభమైనటువంటిది.
0: But it's so easy.
1: దీనికంటే సులభమైనటువంటిది మరొకటి లేదు.
0: There's no other thing much easier than this.
1: కానీ దేహాభిమానం మనం పెంచుకోవటం చేత ఇది చాలా మనకు కష్టంగా కనిపిస్తుంది.
0: We find this difficult because of our body attachment.
1: ఇది చాలా సులభమైన మార్గం కనుకనే.
0: It is so simple path.
1: సర్వభూత తిరస్కారం కేశవం ప్రతి గచ్చితే అన్నారు.
0: Whosoever you deny, you'll be denying God.
1: సర్వభూత నమస్కారం కేశవం ప్రతి గచ్చితే.
0: Whosoever you respect, you'll be respecting God.
1: ఎవరికి నమస్కారం అని చేసినప్పటికీ ఈ దైవానికి చేసినట్టుగా వస్తుంది.
0: You may do namaskar to anybody, it amounts to respect to God.
1: ఎందుకంటే సర్వలయందు ఉన్నటువంటి ఒక దైవత్వం ఒక్కడే.
0: Because the very same God is present in everyone.
1: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు కృష్ణుడు.
0: And Shruti, the sacred text declares that you are all the sparks of the divine. We are all the sparks of the divine with all the tributes. We are all the sparks of the same divine principle. When you step into a room full of mirrors, you see your own image. You are not one there. Each mirror shows its own reflection.
1: కానీ అదే విధంగానే తెలివి తక్కువైనటువంటి పక్షి దాంట్లో ప్రవేశించింది.
0: A bird that is foolish has gone into this hall of mirrors.
1: దాని యొక్క రూపంలో అన్నింటిలోనూ కనపడుతూ వచ్చింది.
0: The bird starts seeing all the reflections.
1: నా ఎనిమిస్ అయినటువంటి ఈ బర్డ్స్ అంతా వచ్చి నన్ను బాధిస్తాయో ఏమో అని కొంచెం క్రోధం బయలుదేరింది.
0: The bird was so angry because it started feeling that it could be heard by the birds around.
1: కొట్టి బ్రద్దలు చేసింది.
0: And this bird went on attacking every mirror and broke it to pieces.
1: ఎన్ని బ్రద్దలైనాయో అన్ని రూపములు కూడా అధికమైపోయినాయి.
0: And reflections have increased in number depending on the number of pieces.
1: కట్ట కనపడికి ఆ అద్దం పగిలిపోయింది.
0: And finally the mirror was broken.
1: అక్కడ ఏ ఒక్క బింబము కనిపించలేదు.
0: Then there's no reflection anymore.
1: దారి నుంచి తాను బయలుదేరి వెళ్లిపోయింది.
0: And then it just moved out of that.
1: ఇది అజ్ఞానమైనటువంటి యొక్క భావము.
0: This is a feeling of ignorance.
1: అదే గది యందు ప్రజ్ఞానుడైనటువంటి మానవుడు ప్రవేశిస్తే,
0: if a wise man gets into that hall of mirror,
1: ఇవన్నీ ఆ ప్రతిబింబాలే అని ఆనందిస్తాడు.
0: He will be so happy watching his own reflection.
1: తన ఎందున్నటువంటి దోషాలంతా కూడా నివారణ గావించుకుంటాడు.
0: He will try to correct himself.
1: కనుకనే వీడు నిజమైన మానవుడు.
0: He is a true human in the sense.
1: అంతా ప్రతిబింబములే అని సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడు నిజమైన మానవుడు.
0: He is a true human if he understands this unity, equality in everyone.
1: ఎప్పుడు ఇది మానవుడు అవుతాడు?
0: When can you be human?
1: బయట ఉన్నటువంటి వస్తువు యొక్క తత్వము తన వస్తువే అనేటువంటి భావించడమే నిజమైన జ్ఞానం.
0: That object, that material present outside is present in you.
1: ఇలాంటి బింబ ప్రతిబింబం యొక్క సంబంధము మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to know the relationship between this object and the reflection.
1: మీరు నేను అనేటువంటి ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Make an effort to know that you and I are one.
1: రూప నామముని యందు శక్తిని యందు మీరు ప్రత్యేకంగా గోచరించవచ్చును.
0: In name and form and abilities and capacities there are differences.
1: కానీ ఇవన్నీ కూడాను ప్రతిబింబముల యొక్క లక్షణాలే.
0: These are all the qualities of the reflections.
1: కనుక నీవు నేను ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సరైనటువంటి సత్యము.
0: The truth is to understand experience that you and I are one.
1: దైవత్వం అనేటువంటిది నీ యందే ఉన్నది కానీ ప్రత్యేకంగా లేదు.
0: God is in you. He is not separate from you.
1: ఏదో టెంపుల్ యందు లేదు.
0: He is not outside. ఏదో
1: మసీదులు యందు లేదు. ఏదో దర్గాలు యందు లేదు.
0: He is not present in any distinct
1: place. నీ యందే.
0: God is in you.
1: నీ యందు ఉన్నటువంటి దానికి ఆ దర్గాకు పోయినప్పుడు నీ ప్రతిబింబాన్ని నీవు దర్శిస్తున్నావు.
0: When once you go outside, you will be seeing your own reflection.
1: ఆ టెంపుల్ కు పోయినప్పుడు నిన్ను నీవు దర్శించుకుంటున్నావు.
0: You will be just seeing your own self there.
1: కనుక ఏ సాధనలు చేసినప్పటికీ,
0: any spiritual practice
1: undertaken, తన ఎందున్నటువంటి సత్యాన్ని తాను గుర్తించుకునే నిమిత్తం చేసేటువంటి కర్మలే,
0: is undertaken only to experience the inner reality.
1: ప్రతి మానవునికి జనన మరణములు ఉంటున్నాయి.
0: Every man will have these two.
1: రెండింటికి మధ్యలో కూడా జీవితం అనేటువంటిది ఉంటుంది.
0: Between birth and death there lies the whole life.
1: అది తరుగుతుంది, పెరుగుతుంది.
0: And as you think of it, you will live long.
1: కానీ నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది తరిగేది పరిగేది కాదు.
0: The true human spirit neither takes birth nor dies.
1: మానవ ఆకారం ధరించినటువంటి దేహం పెరుగుతుంది తరుగుతుంది కానీ,
0: it is only the body that grows and decreases.
1: కానీ తాను తరగటం లేదు పెరగటం లేదు.
0: But the inner self has neither increased nor decreased.
1: చిన్న బాల్యమునందు
0: in childhood
1: అతన్ని చైల్డ్ అన్నారు.
0: We call him a child.
1: యవనమునందు అతని మ్యాన్ అన్నారు.
0: In youth we call him man.
1: వార్ధక్యమునందు అతని తాత అన్నారు.
0: In old age we call him grandfather.
1: He changed man and father. అంతా ఒక్కటే.
0: In fact the child man and grandfather,
1: రూపాలు మారినవే కానీ సంబంధాలు మారలేదు.
0: In fact the relationship has not changed.
1: అదే విధంగానే భగవత్ యొక్క తత్వం కూడాను రూపములు మారుతుండవచ్చును కానీ నిజమైన శక్తి ఒక్కటే.
0: God's form, God's reality is one and the same.
1: ఏకం సత్ విప్రాభూదావదంతి.
0: Truth is only one, referred to as many by scholars.
1: సత్యాన్ని మీరు ఈనాడు గుర్తించాలి.
0: We have to know this truth today.
1: ఎవరిని చూసినా మనం గౌరవించాలి.
0: We have to respect everyone.
1: అందరినీ మనం ప్రేమించాలి.
0: We should love all.
1: ఈ నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని మనకు అనుభవిస్తే నీవు దేవుడిగానే మారిపోతావు.
0: When once you experience this state of true bliss,
1: సర్వభూత హితం ఏవం భజత్వే కత్వమాత్మస్థః సర్వాధార సుమయంతి. అందరి ఎందు కూడా ఉన్నటువంటి ఒక దైవత్వం ఒక్కడే అనేటువంటి దాన్ని గుర్తించుకున్నప్పుడు ఎట్టి భేదములు మనకు రాదు.
0: When once you understand the reality of the self present in everybody, you never suffer.
1: కానీ అది చాలా కష్టమని భావిస్తారు.
0: బట్ వీ కన్సిడర్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు నో దిస్.
1: కష్టం కాదు.
0: ఇస్ నాట్
1: దానికంటే సులభమైనటువంటి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ థింగ్ దట్ మచ్ సింప్లర్ దన్ దిస్. సృష్టిలో
1: ఉన్నటువంటి దృష్టిని యొక్క దోషమే కానీ సృష్టి యొక్క దోషం కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డిఫెక్ట్ లైస్ ఇన్ యువర్ దృష్టి, ద విజన్.
1: నీ సృష్టి యొక్క దోషాన్ని నీవు పురస్కరించుకుని సవరించుకోకుండా సృష్టి యొక్క దోషాన్ని నీవు వెతుకుతూ ఉన్నావు.
0: యూ డోంట్ కరెక్ట్ యువర్ విజన్ బట్ యూ ఫైండ్ అవుట్ ద మిస్టేక్ ఇన్ క్రియేషన్.
1: కానీ సృష్టిలో ఎట్టి తప్పు లేదు.
0: There is no mistake in creation as
1: such. సృష్టిలో సర్వము ఏకత్వంగానే ఉంటుంది.
0: You find the oneness all over.
1: కానీ నీ దృష్టిలో ఉంటుంది భిన్నత్వం.
0: The mistake lies in your sight or vision.
1: ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని ఏ కార్యంలో అయినా ప్రవేశించు, నీవు తప్పక విజయాన్ని సాధిస్తావు.
0: With self confidence undertake any task, you are sure to be successful.
1: నిజముగా ఒక విషయాన్ని మీకు గుర్తింపజేయాలి.
0: You should recognize one important point.
1: అమెరికా లోపల అతి బీద కుటుంబంలో పుట్టాడు లింకన్.
0: Lincoln was born in a very poor family in the United States of America.
1: Tandri vadrangi pani chestunnadu.
0: Father was a carpenter.
1: Talli Nancy ame paata cheerlanta kutti da nunchi vachina dabbuto abbayini poshinchukuntu vachindi.
0: Mother served as a tailor stitching old cloth.
1: Ee pillavaadu koncham rich people anaga shavukari biddalato bayaladeri school ku vendetundi vaadu.
0: The boy associated himself with rich people and attended school.
1: Ayokka srimantulainatundi biddalanta kodanu vini helan chesetundi vaadu.
0: All rich boys started heckling him.
1: Vini dressunu vini yokka paristhitini chusi chaala gelu chesetundi vaaru.
0: Everybody make fun of him because of his dress and poverty.
1: Lincoln chaala pillavaadu kanaka balinchukolekapoyi talli daggariki poyi yedchadu.
0: Lincoln being young boy could not bear this and went to his parents.
1: Nanu naa todi pillalandaru kodanu avamanam chestunnaru.
0: I am put to shame by my friends.
1: నాకు మంచి డ్రెస్ కుట్టించు.
0: I want good dress, he said.
1: నాకు మంచి నగలు పెట్టు.
0: I want everything that's good now.
1: అప్పుడు తల్లి దగ్గర తీసింది.
0: Then mother called him close. నాయన
1: మొట్టమొదట మన పరిస్థితి యొక్క లక్షణాన్ని గుర్తించాలి.
0: Understand our position first.
1: మన కుటుంబం యొక్క స్థితిని గుర్తించాలి.
0: Know the position of the family next.
1: మనం చాలా బీదవారము.
0: We are very poor.
1: తినడానికి తిండి లేనిటువంటి మనము ఏ విధంగా ఉత్తమమైనటువంటి గుడ్డలు మనం ధరించడానికి వీలవుతుంది?
0: We do not have enough to eat. How can we have rich
1: dress? కనుక నీ స్థితికి తగిన కతిక నీవు అనుసరించు అన్నది.
0: Therefore we should know our position and then maintain.
1: నీవు ఏ నాటికైనా అభివృద్ధి అవుతావు.
0: You are bound to develop.
1: ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని నీవు జీవించు.
0: Carry on your life based on your confidence.
1: ఎన్ని గేలు ఎంత అవమానపరిచినప్పటికి నీవు లెక్క చేయవద్దు.
0: Never be mindful of others. They might put
1: మన అన్నిటిలో ఆత్మనే మనకు ఆధారము.
0: And self confidence is the foundation.
1: విశ్వాసంతో నీవు బ్రతకడానికి ప్రయత్నించినైనా.
0: With the self confidence make every effort from now on.
1: దానికి తగినటువంటి ఉపమానాలు ధైర్యాలు చాలా అధికంగా బోధిస్తూ వచ్చింది.
0: Mother explained very clearly with appropriate suitable good examples.
1: అప్పటి నుంచి లింకన్ మంచి ఆత్మవిశ్వాసం పెట్టుకున్నాడు.
0: సిన్స్ దెన్ లింకన్ డెవలప్ దిస్ క్వాలిటీ ఆఫ్ ఇమెన్స్.
1: కష్టపడి చదివినాడు.
0: హీ వర్క్డ్ హార్డ్.
1: ఎవరేమన్నప్పటికి దాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు.
0: హీ డిడ్ంట్ బాదర్ ఆఫ్ ద క్రిటిసిజం.
1: అది నా ఇష్టము, ఇది నా ఇష్టము.
0: అండ్ దాట్స్ దేర్ లైకింగ్, దిస్ మై
1: నా ఆత్మవిశ్వాసమే నాకు సర్వరక్ష.
0: అండ్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ సేఫ్ గార్డ్.
1: కనుక వస్తు వాహనాదులు నాకు లేకపోయినప్పటికి ఆత్మవిశ్వాసం అనేటువంటి ధనము నా ఎందు నిండుగా దండిగా ఉన్నది.
0: ఐ మే నాట్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్ బట్ ఐ హావ్ గాట్ దిస్ వెల్త్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కనుకనే ఆ యొక్క విశ్వాసంతో తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: అండ్ హీ క్యారీడ్ ఆన్ హిస్ లైఫ్ విత్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఈ లోపల తల్లి మరణించింది.
0: In the meantime, the mother died.
1: కానీ తల్లి మరణించినప్పటికి తల్లి యొక్క బోధన తనలో స్థిరంగా నిలిచిపోయింది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ద టీచింగ్ ఆఫ్ ద మదర్ స్టేడ్ విత్ హిమ్ ఆల్ త్రూ.
1: తండ్రి రెండవ పెళ్లి చేసుకున్నాడు.
0: మదర్ మ్యారీ ఫాదర్ మ్యారీ సెకండ్ టైం.
1: విదేశీయులకు సహజమే.
0: ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ దెం.
1: కానీ ఆమె కూడా చాలా ప్రేమగా చూసుకుంటూ వచ్చింది.
0: షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హిమ్.
1: ఆ ప్రేమ చేతనే నాయన మీ తల్లి చెప్పినట్టుగా నీవు ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకో.
0: ద స్టెప్ మదర్ ఆల్సో సెడ్ డెవలప్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యాజ్ టాట్ బై యువర్ మదర్.
1: ఆ తల్లి కూడా అదే బోధన చేస్తూ వచ్చింది.
0: ద సేమ్ టీచింగ్ వాస్ గివెన్ టు హిమ్ బై హర్.
1: తర్వాత ఒక డిగ్రీ తీసుకున్నాడు.
0: లేటర్ హాస్ టేకెన్ డిగ్రీ.
1: తీసుకున్న తర్వాత క్రమక్రమేణా తన జీవితం చాలా కష్టమైపోయింది.
0: దెన్ హీ ఫౌండ్ ఇట్ హార్డ్ టు క్యారీ ఆన్ ఫర్దర్.
1: తండ్రి యొక్క వృత్తి లోపల జీవించడానికి వీలు కాలేకపోయింది.
0: అండ్ హీ కుడ్ నాట్ క్యారీ ఆన్ హిస్ లైఫ్.
1: తనకు ఏదైనా ఒక ఉద్యోగం చేయాలనుకున్నాడు.
0: హీ వాంటెడ్ టేక్ అప్ సమ్ జాబ్.
1: ఛీ, నాకు ఉద్యోగం అక్కర్లేదు.
0: దెన్ హీ థాట్ ఐ డోంట్ వాంట్ ఎనీ జాబ్.
1: ఆత్మపైన ఆధారపడినటువంటి వాడికి ఉద్యోగం నాకెందుకు?
0: The one who relies on
1: the self, Atma. నేను ఆధారపడతానని కొంత ఏదో వ్యాపారం చేస్తూ వచ్చాడు.
0: He wanted to stand on his own legs, his own
1: ability. వ్యాపారం కూడా ఎట్లా చేస్తాడు? పూర్తి సత్యమైనటువంటి మార్గంలో ప్రవేశించాడు. క్రమక్రమేణ ఈ సత్యాన్ని పురస్కరించుకుని తోటి వారందరూ కూడా అతన్ని మోసం చేశారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ డిసీవ్డ్ బై మెనీ పీపుల్.
1: మంచిని చూచి ఎవరు ఓర్చలేరు లోకములో.
0: ఇన్ దిస్ వరల్డ్ ఇట్స్ క్వైట్ నేచురల్ దట్ మెనీ
1: అభివృద్ధిని చూచి ఎవరు కూడా దాన్ని సహించలేరు.
0: People cannot bear others' progress.
1: ఇది అనాది కాలం నుండి జరుగుతూనే వస్తుంటుంది.
0: This has been going on since ancient time.
1: కానీ తల్లి చెప్పినటువంటి మాటలపై నమ్మకం చేత ఎవరిని లెక్క చేయకుండా పోయాడు.
0: Because of his full faith in the teaching of the mother, he is not bothered about
1: it. ఆ బిజినెస్ లోపల కూడా ఫెయిల్ అయిపోయాడు.
0: He failed even in that business to
1: ఆ ఉన్నటువంటి వస్తువులంతా కూడా అమ్మివేసి తన రుణాన్ని తాను తీర్చుకున్నాడు.
0: He sold out all the objects, material with him and cleared the debts.
1: రుణము కంటేను దుఃఖమేది.
0: Is there any other greater misery than
1: anna danamu kanna adhika danam vedi?
0: The greatest act of charity
1: kalli tandulakanna daivam vedi?
0: You don't find greater God than one's own parents. And in fact this enmity is the worst to the
1: deceit. Dayakante ekku dharmam vedi?
0: And compassion is
1: chudala sangati kanna chuda labham vedi?
0: And what a friendship is greatest wealth.
1: Intakante em undi?
0: What else?
1: Darane apakeetha kantenu maranam vedi?
0: Bad name is death.
1: Sarvada keerthi kantenu sampadedi?
0: Reputation is wealth.
1: రుణము కంటే నన్నకు రోగం ఏది?
0: The loan is the worst of the disease.
1: స్మరణ కంటే మించిన ఆదరణ ఏది?
0: And then smarana chanting God's name will help you.
1: కూడి ఉంటున్నాడు.
0: And he was thinking
1: ఈ రుణము చేర్చుకోకూడదు, ఎవరిది మనం రుణం పెట్టుకోకూడదు అన్నాడు. ఆ టైప్ రైటర్ ఏదో చిన్న చిన్న మిషన్ ఉంటే అమ్మి వేశాడు, ఆ రుణాన్ని తీర్చేశాడు.
0: He cleared all the debts by selling out all the belongings.
1: ఈ సమయం లోపలే ఇతని సత్యత్వాన్ని గుర్తించినటువంటి కొంత స్నేహితులు,
0: friends who have known this fact,
1: Clinton, ఇది చాలా పార్లమెంట్ మెంబర్ గా ఇప్పుడు తయారు కావడానికి అవకాశం ఉంది, ఎలక్షన్ ప్రారంభమవుతున్నాయి.
0: They said elections are fast approaching.
1: నీవు దీంతో నిల్చుకో, మేమంత సహాయం చేస్తామన్నారు.
0: They said you contest, we'll help you.
1: కానీ ఆ నమ్మకం పైన పార్లమెంట్ లో నిల్చుకున్నాడు.
0: He contested the parliament elections.
1: దాంతో దిగ్విజయాన్ని పొందాడు.
0: He won.
1: ఈ విజయాన్ని పొందిన తర్వాత అన్ని పార్టీల వారు ఈ లింటన్ చాలా పొగుడుకున్నారు.
0: All parties praised Clinton.
1: Andaru cheri atanni president ga chesaru.
0: All made Lincoln the president of America.
1: Appude tana talli matalu aatma vishwasanni chakkaga gurtinchukunnadu.
0: He could understand then
1: aatma vishwasam unnapude aa yokka talli yokka matalu vishwasam telisindi.
0: Because of his self confidence he had got full faith in the teaching.
1: Talli cheppindi kuda nu satyam ayyinatti matane.
0: Whatever mother said is truth.
1: తాను చేసేది కూడా సత్యమైన పని.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హిస్ యాక్షన్స్ ఆర్ ట్రూత్ఫుల్.
1: అప్పుడు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ దేశం లోపల నల్లవారికి తెల్లవారికి కొంత భేదములు కలుగుతూ వచ్చింది.
0: దేర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ బ్లాక్స్ అండ్ వైట్స్.
1: తెల్లవారు నల్లవారిని చాలా హింసిస్తూ వచ్చారు.
0: The white people started hurting, harming the black people.
1: నీక్రోలు అంతా కూడా లింటన్ దగ్గర చేరారు.
0: Both assembled, met Lincoln.
1: సార్, మా బాధలను కొంచెం నివారణ గావించు, మమ్మల్ని కూడా నువ్వు సమానంగా చూచమని చెప్పాడు.
0: They all wanted him to resolve this problem.
1: లోకములో అందరూ సమానమే.
0: In fact, all are equal.
1: అందరూ భగవంతుని బిడ్డలే.
0: All are the children of God.
1: కాబట్టి ఈ భేదములు మనకు ఎందుకు ఉండాలి?
0: Then why should there be disparity?
1: ఈ భేదములు ఉండకూడదని చెప్పినని తాను అందరినీ సవరించుకుంటూ వచ్చాడు.
0: They never wanted this racial discrimination to exist any longer.
1: ఆ ఏకత్వం లోపల వీరికి విజయం కలిగించాడు.
0: And in fact this equality brought him
1: ఈ విజయం చేయటం చేత అందరు కూడా నీగ్రోలంతా కూడా ఆ లింటన్ చాలా పొగుడుతూ వచ్చారు.
0: All Negroes started praising Lincoln.
1: లోకములో మంచి చెడ్డలకు సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటుంది.
0: In this world there is an eternal conflict between
1: ఎప్పుడు జరుగుతుంది? మంచి చెడ్డలు గుర్తించినటువంటి మూర్ఖులకు మాత్రమే ఈ సంఘర్షణ జరుగుతుంటుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇగ్నోరెంట్ ఫూలిష్ మ్యాన్ హూ ఫైండ్స్ దిస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్
1: అండ్ బ్యాడ్. ఎవరైనా మంచి పేరుతో అభివృద్ధి వస్తున్నారంటే వాళ్లపైన ఏదో కొన్ని కిటుకులు కంపిస్తుంటారు.
0: వన్ ఇస్ ప్రోగ్రెసింగ్ ప్రాస్పరింగ్ హైయర్ అండ్ హైయర్,
1: వారిపైన లేనిపోని కొన్ని ఆపోహలంతా కూడా కల్పిస్తుంటారు.
0: అండ్ దే గో ఆన్ బ్లేమింగ్ దెమ్.
1: దానిని మనం ఏమాత్రం కూడా లెక్క చేయకూడదు.
0: వన్ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్
1: నిందలు స్తుతులు. ఇవన్నీ కూడా మానవత్వానికి వచ్చేటువంటి సహజ ధర్మం.
0: దీస్ ఆర్ సర్టన్ టెండెన్సీస్ దట్ ఆర్ క్వైట్ నేచురల్.
1: కీర్తికి అపకీర్తికి ఉండేటువంటి మధ్య లోపల ఇలాంటివన్నీ జరుగుతూ వస్తుంటాయి.
0: బిట్వీన్ దీస్ టూ రెప్యూట్ అండ్ డిస్రెప్యూట్ దీస్ థింగ్స్ హ్యాపన్.
1: మన భారతదేశంలో
0: ఇన్ భారత్
1: గొప్ప పేరు పొందినటువంటి మహనీయులందరూ కూడాను ఇలాంటి యొక్క సందిగ్ధావస్థలోనే జరుగుతూ వచ్చింది.
0: వెరీ ఫేమస్ రిపీటెడ్ పీపుల్ ఫేస్డ్ సచ్ సిచ్యువేషన్స్.
1: కానీ వారు అన్నిటి ఎందుకు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
0: బట్ హియర్ దే వర్ విక్టోరియస్.
1: సత్యంతో మనం బ్రతికేటువంటి వారము, ప్రేమతో మనం జీవించేటువంటి వారము, దీర్ఘమైనటువంటి యొక్క దీంతో మనం దైత్య పట్టినటువంటి వారము. ఏనాటికి మనకు ఇంపు రాదు.
0: They all thought like this, we followed the path of truth. We served everybody. God is bound to fall any time.
1: దీన్ని రక్షించుకునే నిమిత్తమే నీవు పెడమార్గం పట్టకూడదు.
0: Don't go along the wrong direction to safeguard your
1: body. పోనే పోతుంది.
0: It's bound to fall.
1: కానీ మన సత్యం శాశ్వతంగా నిలుస్తుంది.
0: But the truth remains once for all.
1: కనుక సత్యం కోసం మనం పాటుపడాలి.
0: Struggle for this truth.
1: సత్యం కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: There's nothing greater than truth.
1: సత్యము నందుండి సర్వమే సృష్టించే.
0: Having been from the point of truth, the whole creation came.
1: సత్యమునందు అనగే సర్వ సృష్టి.
0: The creation merges in truth ultimately.
1: సత్య మహిమలేని తెలమేది కనుగొన్న.
0: There is no other place where there is no truth.
1: శుద్ధ సత్వం ఇదే చూడరయ్యా.
0: It is the pure unsullied truth that pervades.
1: ఎక్కడ పోయినప్పటికీ వారి వారి మనోభిష్టములు నెరవేరినప్పుడు వారు విరుద్ధమైన మార్గాన్ని ప్రవేశిస్తారు.
0: Everywhere, when once all their desires are satisfied, they act in a perverted way.
1: వారి దోషమే కాని నా దోషం కాదు.
0: The mistake lies with them, nothing to do with
1: God. లోకములు భగవంతుని దూషించేటువంటి వారు ఎంతమంది? నాలుగు రకములైనటువంటి వారు.
0: Four people turn against God.
1: దేవుడంటేనే నమ్మకం లేనటువంటి వారు దేవుడిని దూషిస్తారు. ఇది మొదటి రకము.
0: The first category are those who don't have faith in God.
1: వ్యక్తిగతమైనటువంటి యొక్క దీని లోపల ఒకడు తన స్నేహితుడు అభివృద్ధి వస్తుంటుంటే అతను చూడలేక ఓర్చుకోలేక ద్వేషించేటువంటి వారు రెండో రకము.
0: The second category are those of jealousy who could not bear the other's problems.
1: మూడవది వారు ఆశించినటువంటి కోరికను నెరవేరకుండా పోవటం వల్ల ద్వేషించేటువంటి వారు మూడవ వారు.
0: Third category of those whose desires are not fulfilled, therefore they turn against.
1: కానీ అతనికి వచ్చినటువంటి స్థితి పేరు ప్రతిష్టలు నాకు రాలేదే అని కొన్ని ఏడ్చేటువంటి వారు మరికొంతమంది.
0: There are people who are envious, watching the progress.
1: ఈ కారణాలు తప్ప దైవాన్ని దూషించేటువంటి వారు లోకములు ఎవరు లేరు.
0: These are only the four categories.
1: తుచ్చమైనటువంటి అలక్ష్యమైనటువంటి యొక్క ఈ యొక్క మార్గాలు ఆధారం చేసుకుంటున్నారు.
0: This path is so mean, so dirty, so low.
1: వారు ఏదో ఒక అభిష్టాన్ని కోరుతారు.
0: But yet what is the want?
1: Swami, naaku ee pani cheyali.
0: Swami, you do this for me.
1: Naaku ee dabbu kavali.
0: I want money.
1: Nenu ee vidhamainatundi society pettukuntunnanu.
0: I'm just starting.
1: Nenu oka school start istunnanu.
0: I'm starting a business.
1: Daniki dainatundi dabbu kavali.
0: I need money now.
1: Nayana, nenu satyame cheptanu. Nayana, nee desham veru. Ee desham veru. Ee desham dabbu aa deshaniki chelladu.
0: Bhagavan tells, you have got your own nation, you should abide by the rules.
1: కాబట్టి
0: ఈ డబ్బును
1: నీవు ఎట్ట తీసుకుని పోతావు?
0: హౌ కెన్ యూ క్యారీ దిస్ మనీ?
1: అసాధ్యము.
0: నౌ ఇంపాసిబుల్.
1: గవర్నమెంట్ ను మనం మోసం చేయాలి.
0: అండ్ యూ హ్యావ్ టు బిట్రే.
1: అది నేను అంగీకరించను. ఇలాంటివంతా వద్దు అని అంటాను.
0: భగవాన్ విల్ సే నో టు సచ్.
1: అలాంటి పరిస్థితి లోపల వారు కొంచెం దేశాన్ని పూలుతారు.
0: అండ్ దెన్ దే డెవలప్ హేట్రెడ్.
1: దేశాన్ని పూసి అనేక రకములైనటువంటి తిరస్కారాలు చేస్తారు.
0: అండ్ దే గో ఆన్ డినైయింగ్ ది డివినిటీ.
1: ఏం చేసినా గానీ నా సత్యం నాదే.
0: బట్ భగవాన్ హోల్డ్స్ ఆన్ టు హిస్.
1: ఎవరు దూషించినా ఎవరు భూషించినా మీరెవ్వరు కూడా ఏ విధమైనటువంటి లెక్క చేయకూడదు.
0: డోంట్ బి క్యారీడ్ అవే బై ది ప్రైజ్ ఆర్ బ్లేమ్.
1: ఎందుకంటే మీ నమ్మకం మీది.
0: బికాస్ యువర్ ఫెయిత్ ఈజ్ యువర్ ఓన్.
1: దైవత్వం అనేటువంటిది నమ్మకం పైన ఆధారపడినటువంటిది.
0: యువర్ ఫెయిత్ డిపెండ్స్.
1: నమ్మకాన్ని ఎవరు కల్పించేటువంటిది కాదు.
0: అండ్ ఇట్ కెనాట్ బి గిఫ్టెడ్ బై ఎనీబడి.
1: నమ్మకం మంది.
0: యువర్ ఫెయిత్ ఈజ్ యువర్ ఓన్.
1: దైవం ఉన్నాడు అంటారు.
0: ది థీస్ట్ సేస్ గాడ్ ఎగ్జిస్ట్.
1: కానీ కొంతమంది దైవం లేడు ఉంటారు.
0: సమ్ మే డినై హిమ్.
1: లేడని వారికి లేడునరా, ఉన్నని వారికి ఉన్నరా.
0: In fact, you have got faith in God. God exists for you. If you deny
1: yes,
0: him,
1: man,
0: he doesn't find
1: gaani,
0: him.
1: Swami ki sarvam, yes, yes, yes.
0: Yes, no belong to our tongue, the mouth, but to God everything is yes and yes.
1: Yevari manasu varike saachi.
0: You go by your own mind.
1: కనుక దేవుని మనం ఏమాత్రము లెక్క చేయకూడదు.
0: డోంట్ బి క్యారీడ్ అవే బై ఎనీబడి.
1: మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని, మన ఆత్మతత్వాన్ని మనం వదలకూడదు.
0: You hold on to your own faith, cling on to the principle of the spirit and ఆత్మ.
1: దీనిని అభివృద్ధి పొందటం చూసేటువంటి వారు చాలా మంది దీనికి కొంత అసూయ పడుతూ ఉంటారు.
0: People, some people are jealous because they watch the progress.
1: అసూయ అనేటువంటిది గొప్ప రాక్షసి వంటిది.
0: And jealousy is the worst of the demons possible.
1: ఫలవృక్షంతో ఫలములు కాసి చక్కగా కలకలలాడుతున్నటువంటి వృక్షాన్ని లోపల ఎవరికి తెలియకుండా ఒక వేరు పురుగు వేరులో చేరిపోతుంది.
0: A fruit bearing tree, the fruits are so delicious, so sweet, but you find the pests entering into the roots.
1: అది ఎవరికి కనిపించదు.
0: Nobody would see that.
1: కానీ అది తల్లి వేరును కొట్టివేసినప్పటికీ రెండో దినమే చెట్టు కూలిపోతుంది.
0: And the moment the roots are rotten, the tree falls.
1: అప్పుడు ఈ చెట్టు యొక్క దోషం ఏమిటి?
0: And what is the mistake of the tree?
1: ఈ అసూయ అనేటువంటి వాడు తన యందు ఉన్నటువంటి ఒక తత్వంను కొంతవరకు గోప్యంగా ఉంచుకొని అది లోపల లోపల ప్రచారం చేస్తూ ఉంటాడు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద జెలసీ ది ఎన్వీ దట్ ప్రాంప్ట్ పీపుల్ టు పబ్లిసైజ్ అండ్ ప్రొపగేట్.
1: దుర్మార్గుల యొక్క తత్వము
0: ఇట్ ఈస్ వికెడ్నెస్.
1: కానీ నా ఉద్దేశంలో నా దృష్టిలో దుర్మార్గులే లేరు.
0: From Bhagavan's point of view, there are no bad people at all.
1: వారి చేష్టలు ఈనాడు మారుతాయి, రేపు మారుతాయి.
0: And you may do something, you are bound to change tomorrow. But Bhagavan's path is
1: one.
0: All belong to Bhagavan. All belong to Bhagavan. Bhagavan belongs
1: నా
0: to
1: all. ప్రాపర్టీ అంతా ప్రేమ ఒక్కటే.
0: His love is the binding principle.
1: ఆ ప్రేమ చేతనే నేను అందరినీ ఆదరిస్తుంటాను.
0: Bhagavan treats everyone with love.
1: ఎవరు వచ్చినా కూడాను నా పైన ద్వేషాన్ని పూని వారు ఆశ్రయించినప్పటికీ వారు నేను ద్రోస్తూనే ఉంటుంటాను.
0: You may not love him, but yet Bhagavan blesses you.
1: నేను ఈ తప్పులు ఏది కూడా నేను వెతకను.
0: Bhagavan will not search your mistakes.
1: వారి దోషములు అంతకంటే వెతకను.
0: None of your faults either.
1: నా ప్రేమను మాత్రం నేను చూస్తుంటాను.
0: Bhagavan goes by the principle of love.
1: ఇట్టి ఏకత్వాన్ని గుర్తించినటువంటి తత్వం అందరు కూడా భుజించాలి.
0: And this principle of unity must be recognized.
1: ఈ యూనిటీ ఉండినప్పుడే మనలో ప్యూరిటీ వచ్చేస్తుంది.
0: Out of this unity you'll develop purity.
1: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ బయలుదేరుతుంది.
0: And this purity will take you to divinity.
1: కనుక మనం డివినిటీని డెవలప్ చేసుకోవాలంటే మనలో ప్యూరిటీ కావాలి.
0: To develop divinity we need purity.
1: ఈ ప్యూరిటీ కావాలంటే
0: if you want purity
1: అందరినీ కలిసిమెలిసి ఉండాలి.
0: We should mingle together.
1: అప్పుడే మనకు తగినటువంటి ఒక ఫలితం మనకు లభిస్తుంది.
0: దెన్ యూ విల్ గెట్ ద పాజిటివ్ రిజల్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: ఈ దేహమునికేమో 75 అంటున్నారు.
0: వి సే దిస్ ఇస్ 75th బర్త్డే.
1: నాకు ఈ ఏజ్ తో నాకు అక్కర్లేదు.
0: భగవాన్ ఈస్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది ఏజ్.
1: జగత్ యొక్క క్షేమమే నాకు ప్రధానమైనటువంటిది.
0: భగవాన్ థింక్స్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: కష్టజీవులైనటువంటి వారిని ఆదరించడమే నా యొక్క ప్రధాన లక్ష్యము.
0: భగవాన్ ఈస్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్లాన్.
1: కొన్ని దీనిని కష్టపడుతున్నట్టు వారి కష్టాలు తీర్చడమే నా యొక్క ప్రధాన కర్తవ్యం.
0: భగవాన్ విల్ రిమూవ్ ఆల్ ద ఆబ్స్టికల్స్ ద ప్రాబ్లమ్స్ దట్ కమ్ ఇన్ ద వే ఆఫ్
1: నేను ఎవరేమైనటువంటి రీతిగా నేను చాటినప్పటికీ నా యొక్క దీక్ష ఒక్కటే.
0: భగవాన్ డిటర్మినేషన్ ఇస్ వన్.
1: కనుకనే పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
0: You have taken determination anyway.
1: పట్టు చెల్లెడు దాకా తీరకుండు.
0: Hold on until this fulfilled.
1: అడిగిన ఏదియో అడగనే అడిగితివి.
0: You have asked anyway.
1: అడిగిన దిడు దాకా విడవకుండు.
0: Until it is given, do not drop.
1: కోరిన దేదియో కోరనే కోరితిరి.
0: You have requested and begged.
1: కోరిక చెల్లెడు దాకా పోవకుండు.
0: And do not leave until it is granted.
1: పోరు పడలేక నేనైన ప్రభువలయు.
0: He has to bless you out of disgust.
1: వడం తెలియక మీరైన అడుగవలయు.
0: Or you must ask repeatedly.
1: అంతే కాని
0: only that.
1: ఇంకా మీ అంత మీరు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు.
0: To return is not the quality of a devotee.
1: నీవు కోరినటువంటి జల్లేంత వరకు గట్టి పట్టులో ఉంటుంది.
0: Until your desire is fulfilled, hold on with determination.
1: ఇది ఏ మనకు దీక్ష.
0: This is the determination.
1: ఇది మానవుని యొక్క తపస్సు.
0: This is the penance.
1: తపస్సు అనగా అడవులకు పోయి తల క్రింద పెట్టుకుని కాళ్ళు పైన పెట్టుకుని తపస్సు చేయడం కాదు.
0: Penance does not mean going to the forest, turning your body in the wilderness.
1: మాటను మనం దక్కించుకోవాలి.
0: And consult your desire.
1: సత్యాన్ని కాపాడుకోవాలి.
0: And protect the truth.
1: మనం కృతజ్ఞతను పెట్టుకోవాలి.
0: Show gratitude.
1: ఆత్మవిశ్వాసం నిలుపుకోవాలి.
0: హోల్డ్ ఆన్, కీప్ అప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఇది భక్తుల యొక్క ప్రధానమైనటువంటి జీవితము.
0: దిస్ ఇస్ ద లైఫ్ ఆఫ్ ఎ డివోటీ.
1: ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ
0: మెనీ ఆబ్స్టకల్స్
1: దీన్ని లెక్క చేయకుండా
0: డోంట్ బి క్యారీడ్ అవే బై దెమ్.
1: మన యొక్క జీవితమే మనం ఆధారంగా తీసుకోవాలి.
0: గో బై యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
1: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకో.
0: డెవలప్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: నీ ఆత్మగౌరవాన్ని నీవు పెంచుకో.
0: సో ఆల్సో సెల్ఫ్ రెస్పెక్ట్.
1: నీ ఆత్మ త్యాగాన్ని నువ్వు చూసుకో.
0: బి రెడీ ఫర్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ఆత్మని ఎందే ఉన్నది కానీ మరొకరు ఎందు కాదు.
0: ద సెల్ఫ్ ఆత్మ ఇస్ ఇన్ యూ.
1: వాని ఆత్మ కూడా వాని ఎందు ఉంటున్నది.
0: ద సెల్ఫ్ ది స్పిరిట్ ఇస్ ఇన్ ఎవరీ
1: వన్. అది ఎందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
0: ఆత్మ ద స్పిరిట్ ఇస్
1: ముక్కలు ముక్కలు కాదు.
0: ఇట్ కెనాట్ బి డివైడెడ్.
1: ఇది దీని అంశములుగానే ఉంటుంటాయి.
0: దే ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: కనుక
0: సో
1: ఇది చిన్నవాడే, ఇది పెద్దవాడే, వీని విశ్వాసం తక్కువ, వాని విశ్వాసం పెద్దది అని కొలతలు వేయకండి.
0: నెవర్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్. Being young that he has got less of faith, being elder he has got greater faith.
1: ఏ మాత్రము మారదు.
0: The faith and age are not related.
1: కనుక అందరి యందు ఉన్నటువంటిది క్వాలిటీ ఒక్కటే.
0: The quality is one and the same, irrespective of age.
1: Quantity వేరు వేరుగా కావచ్చు.
0: Quantity might differ.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of
1: love. మన భారతదేశాన్ని సరైన స్థితిలో మనం తీర్చిదిద్దుకోవాలంటే అందరూ ఐకమత్యం కావాలి.
0: Unity is absolutely essential today. To mold the Bharat as an ideal country.
1: మన ప్రాచీన లీడర్స్ అంతా కూడాను
0: ఆల్ అవర్ లీడర్స్
1: త్యాగం చేసి
0: They sacrificed.
1: పట్టుదలను సాధించుకుంటూ
0: and they have determined.
1: స్వతంత్రాన్ని సాధించారు
0: and achieved independence.
1: కానీ స్వతంత్రాన్ని సాధించారే కానీ దురదృష్టం వల్ల ఐకమత్యాన్ని పొందించలేదు.
0: They achieved independence, but unity is not achieved till now.
1: స్వతంత్రాన్ని సాధించి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of independence?
1: ఐకమత్యమే లేకపోతే ఇలాంటి అవస్థలే మనకు గురి అవుతుంటాయి.
0: Because there is no unity, we are suffering
1: today. ఎక్కడ చూసినా కానీ దేశాలే.
0: We find hatred all
1: over. ఒక పార్టీ లోపలనే 10 పార్టీలు
0: and there are so many.
1: ఒక కుటుంబం లోపల 4 దోవలు
0: and the same family has got different parts, different ways.
1: Well,
0: how do you expect the independence to be maintained?
1: కనుకనే మనం ఇది కాదు మనం నేర్చవలసింది.
0: This is not the thing that we are supposed to learn.
1: అందరి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: We should know the oneness.
1: ఈనాడు నమ్మకమే లేనిటువంటి వారికి అందులైపోతున్నారు.
0: And we are blind because we lost the sight of faith.
1: ఎవరిని నమ్మవద్దు. నిన్ను నీ నమ్ముతావు కదా.
0: You may not have faith in anybody. At least you should have faith in yourself.
1: అదే దైవం యొక్క ప్రేమ.
0: And that is divine.
1: Confidence in you, confidence in God.
0: First you should have confidence in you and then confidence in God. And this is the secret of greatness.
1: నీ పైన నీకు నమ్మకం ఉంటుంటే అదే దైవం పైన ఉండటం.
0: If you have got faith in you, you will have faith in God.
1: నీవే నేను అనేటువంటి దీంతో నీవు దైవంగా ఉంటున్నావు.
0: And you will understand that you are God.
1: దైవానికి ప్రత్యేకమైన ఆకారం లేదు.
0: God has no specific separate.
1: నేను నేను నేను అనేటువంటిదే దైవత్వము.
0: And this very positive I is divine.
1: కనుకనే ఇట్టి ఏకత్వాన్ని మీరు విశ్వసించి
0: having faith in this oneness,
1: దేశాన్ని మనం కాపాడుకునే నిమిత్తమై
0: టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ
1: ఐకమత్యం చేత
0: విత్ యూనిటీ
1: అందరూ ఒక్కటైపోతే ఎలాంటి దివ్యమైన శక్తినైనా మనం సాధించవచ్చు.
0: వీ కెన్ సర్టన్లీ అకాంప్లిష్ ఎనీ డివైన్ పవర్.
1: ఏ మార్గమునైందని కూడా మనం విజయాన్ని చేకూర్చుకోవచ్చు.
0: యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ పాత్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భారతదేశంలో ఉండినటువంటి పవిత్రత మరొక దేశంలో లేదు.
0: ద శాంక్టిటీ సేక్రెడ్నెస్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ నాట్ నోటీస్డ్
1: ఎనీవేర్. అందువల్లనే భారతదేశం లోపల అనేక అవతారములు ఉద్భవిస్తూ వచ్చాయి.
0: దేర్ఫోర్ భారత్ హాస్ బీన్ ద ల్యాండ్ ఆఫ్ సెవెరల్ ఇన్కార్నేషన్స్.
1: కనుకనే భారతదేశము అన్ని దేశములకు ఒక తల్లి వంటిది.
0: దేర్ఫోర్ భారత్ ఇస్ ద మదర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
1: అట్టి పవిత్రమైన మన తల్లిని మనం ఏ విధంగా మనం విడిచిపెట్టున్నాము?
0: అండ్ ఇన్ వాట్ వే వీ ఆర్ థింకింగ్ ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్.
1: తప్పు తప్పు తప్పు.
0: ద ప్రెసెంట్ ప్రొసీజర్ ఇస్ రాంగ్.
1: తల్లిని గౌరవించాలి.
0: యు హావ్ టు రెస్పెక్ట్ యువర్ మదర్.
1: మాతృదేశము
0: దిస్ ఇస్ యువర్ మదర్ ల్యాండ్.
1: అదే నీ యొక్క జీవితంలో సరైన లక్ష్యము.
0: అండ్ యూ షుడ్ కీప్
1: జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి అరియసి అన్నాడు శ్రీరాముడు.
0: అండ్ రామ సెడ్ మదర్ ల్యాండ్ ఇస్ మచ్ గ్రేటర్ దాన్ ద వెరీ హెవెన్ ఆర్ పారడైజ్.
1: కనుక నా తల్లి నా యొక్క మదర్ ల్యాండ్ రెండు ఒక్కటే అన్నారు.
0: హీ కన్సిడర్స్ హిస్ ఫిజికల్ మదర్ అండ్ మదర్ ల్యాండ్
1: ఐడెంటికల్. ఆ సత్యాన్ని మీరు ఈనాడు గుర్తించి వర్తించాలి.
0: దట్ వీ హావ్ టు నో అండ్ కన్సిడర్.
1: రామ రామ రామ రామ అని పూజిస్తుంటారు, స్మరిస్తుంటారు.
0: యూ థింక్ ఆఫ్ రామ, యూ గ్లోరిఫై హిమ్.
1: కానీ రామవాక్యం ఎవరు ఆచరిస్తున్నారు?
0: బట్ హూ ఇస్ ప్రాక్టీసింగ్ ద టీచింగ్ మెసేజ్ ఆఫ్ రామ? నో వన్ ఇస్ ప్రాక్టీసింగ్.
1: రామ రామ అని స్మరించడంలో మాత్రం హీరోస్ అయిపోతున్నారు, ప్రాక్టికల్ లో జీరోస్ అయిపోతున్నారు.
0: యూఆర్ ఎ హీరో ఇన్ చాంటింగ్ రామాస్ నేమ్, యూఆర్ ఎ జీరో ఇన్
1: నిజంగా ఆ నమ్మకంతో చేసేటువంటి వారు ఎందుకు ఈ యొక్క దీన్ని ఫాలో చేయకూడదు?
0: వై డోంట్ యూ ఫాలో ద టీచింగ్ ఆఫ్ రామ?
1: ఈనాడు ధర్మ విధమైనటువంటి ధర్మాలు అనేక రకములుగా ఉంటున్నాయి.
0: అండ్ వీ ఫైండ్ ద ధర్మ ద కోడ్ వెరీ
1: ఎక్కడ చూసినా దైవత్వం అనే చెప్తుంది.
0: అండ్ దే ఆల్ స్పీక్ ఆఫ్
1: సేమ్. నాలుగు రకమైనటువంటి మహావాక్యములు అందించింది.
0: వేద రిఫర్ టు ఫోర్ మహావాక్యం.
1: తత్వం అసి, అది నేను ఒకటే అన్నది.
0: తత్వం అసి దట్ ద వర్డ్.
1: కానీ అది ఎవరు నటిస్తున్నారు?
0: అండ్ హౌ మెనీ పీపుల్ ఫాలో దట్?
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ. అవేర్నెస్ ఇస్ డివైన్.
1: నాట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: అవేర్నెస్ కూడా నేనే అన్నారు.
0: దట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇంకా ఉన్నది ఒక్కటే.
0: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
1: అది ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్?
1: దైవం అనేటువంటిది ఏకం సత్.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: మూడవది అది తానుగానే ఉంటున్నాడు. అయమాత్మ బ్రహ్మ.
0: ద థర్డ్ వన్, అయమాత్మ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ అనిగా ఇంగ్లీష్ లో అయామ్ ఆత్మ అండ్ బ్రహ్మ అని.
0: అయమాత్మ బ్రహ్మ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ సే ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: అయామ్ ఆత్మ,
0: ఐఎమ్
1: బ్రహ్మ,
0: ఐఎమ్ బ్రహ్మ.
1: ఇదే అయమాత్మ బ్రహ్మ.
0: దట్ ఈజ్ అయమాత్మ బ్రహ్మ.
1: ఇలాంటి సందేహాలను, ఇలాంటి కిటికైనటువంటి అర్థాలను బోధిస్తూ వచ్చింది వేదము.
0: వేదస్ రిఫర్ టు సచ్ సటిల్ మీనింగ్స్.
1: కనుక మనం ఈ పవిత్రమైన వాక్యాలను ఉచ్చరిస్తున్నామే కానీ ఆచరణలో ఎవరు పెట్టడం లేదు.
0: వీ జస్ట్ రిపీట్ లైక్ ఎ ప్యారట్ ఆల్ దిస్ డిక్టా.
1: కానీ ఇన్ని ఉచ్చరిస్తున్నాము, ఇన్ని సాధనలు చేస్తున్నాము, ఇన్ని విధమైనటువంటి బోధనలు చేస్తున్నాము, కానీ ఎవరు ఆచరణలో పెడుతున్నారు?
0: వీ జస్ట్ అటర్ బట్ వీ డోంట్ ఫాలో.
1: ఆచరణలో పెట్టినటువంటి వాక్యములు అన్ని కూడా కేవలం అసత్యములే.
0: ఆల్ దట్ యూ డు నాట్ ప్రాక్టీస్, ఆల్ అటరెన్సెస్
1: ఆర్ ఫాల్స్.
0: I'm only pomp and show.
1: అందరి యందు దైవం ఉన్నాడు అని చెప్పి అందరిని మనం ప్రేమిస్తూ రావాలి.
0: When once you say God dwells in everyone, you should love all.
1: కానీ మనం చెప్తున్నామే కానీ ఇతను నాకు ద్వేషి, ఇతను నాకు విరోధి అని చెప్తున్నాం.
0: బట్ యూ జస్ట్ సే సో, బట్ యూ కన్సిడర్ సమ్ యాజ్ యువర్ ఎనిమీస్.
1: చాలా విరుద్ధమైనటువంటి పదములు.
0: ఇట్ ఇస్ ఎ కాంట్రడిక్టరీ వే ఆఫ్ యాక్షన్. You should not say
1: ఒకవేళ నీకు అతనిపైన ప్రేమ లేకుండా పోతే అతనితో ఏమి సంభాషణ చేయవద్దు.
0: If you don't love or like him, be away from him.
1: వైట్గా ఉంటుండు.
0: Be silent.
1: నీ యందు ప్రేమ అభివృద్ధి చేసుకో.
0: And develop love with him.
1: ఎవరిని ద్వేషించవద్దు.
0: Don't hate anybody.
1: ఎవరిని అసహ్యపడద్దు.
0: Don't be disgusted with anyone.
1: ఎవరిని ఒకటి తూలనాడవద్దు.
0: Don't accuse anybody.
1: ఇది ఈనాడు మీరు నేర్చుకోవాల్సినటువంటి పవిత్రమైనటువంటి ఏకత్వాలు.
0: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్ టు ఎవ్రీబడీ టుడే.
1: అందరినీ నేను ప్రేమిస్తున్నాను.
0: భగవాన్ లవ్స్ ఆల్.
1: నాకు ఎవరిపైన ద్వేషం లేదు.
0: భగవాన్ డజంట్ హేట్ ఎనీబడీ.
1: ఎవరు నాకు ద్వేషులు లేరు.
0: ఇన్ఫాక్ట్ నన్ వాట్ వుడ్ హేట్ హిమ్.
1: కనుక నేను నాకు అందరూ మిత్రులే, అందరూ భక్తులే, అందరూ బిడ్డలే, అందరూ ఒకటే.
0: సో ఆల్ ఆఫ్ అస్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ భగవాన్. ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ భగవాన్.
1: కనుకనే ఇలాంటి తత్వాన్ని మీరందరూ కూడా ఆచరించాలి.
0: వీ షుడ్ ప్రాక్టీస్ దిస్ ప్రిన్సిపల్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఫ్రెండ్షిప్ మీరు పెంచుకోవాలి.
0: దిస్ ఫ్రెండ్షిప్ విత్ లార్డ్ గాడ్ వీ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్.
1: కనుకనే మనకు గ్రంథం ఏమిది?
0: వాట్ ఈజ్ అవర్ గోల్?
1: ఈ ప్రపంచమే మనకు గ్రంథము.
0: అండ్ ద హోల్ వరల్డ్ ఈజ్ ద టెక్స్ట్.
1: అంతరాత్మనే మనకు గురువు.
0: అండ్ ది స్పిరిట్ ఈజ్ టీచర్.
1: కానీ గురు మన మిత్రుడు ఎవరు?
0: హూ ఇస్ అవర్ ఫ్రెండ్?
1: భగవంతుడే మన మిత్రుడు.
0: గాడ్ హింసెల్ఫ్ ఈజ్ అవర్ ఫ్రెండ్.
1: కనుకనే భగవంతుడే నా మిత్రుడు.
0: గాడ్ ఇస్ మై ఫ్రెండ్.
1: ప్రపంచమే నా గ్రంథము.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ బుక్.
1: నా అంతరాత్మనే గురువు.
0: మై సెల్ఫ్ ది స్పిరిట్ ఆఫ్ మై ప్రిసెప్టర్.
1: నిజమైన యొక్క భోగము.
0: అండ్ వాట్ ఇస్ దిస్ ఇస్ రియల్ వెల్.
1: ఈ కాలాన్ని ఆధారం చేసుకుని పవిత్రం చేసుకోవాలి.
0: అండ్ దిస్ టైమ్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్ స్పెండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
1: కాలాన్ని వ్యర్థం చేయకూడదు.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమే భగవత్ స్వరూపము.
0: టైమ్ ఈజ్ ద వెరీ పర్సన్.
1: కాలకాల ప్రపన్నానం కాలక్రమం కరిష్యతి అని వేదం.
0: గాడ్ ఈజ్ టైమ్. గాడ్ ట్రాన్స్సెండ్స్ టైమ్. ఈజ్ మాస్టర్ ఆఫ్ టైమ్.
1: కనుకనే మాస్టర్ ఆఫ్ టైమ్.
0: గాడ్ ఈజ్ మాస్టర్ ఆఫ్ టైమ్.
1: అన్ని కూడా ఈ కాలంతోనే ఇమిడి ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ బౌండ్ బై టైమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నీ ప్రేమ ఎందు ఉన్నటువంటి ప్రేమ, నా యందు ఉన్నటువంటి ప్రేమ రెండు కూడా ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద లవ్ యువర్ లవ్ ఫర్ భగవాన్ అండ్ భగవాన్ లవ్ ఫర్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ద సేమ్ వేవ్ లెంగ్త్.
1: భూతముని యందు ఉన్నటువంటి ప్రేమ, నీ యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే.
0: లవ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ అండ్ లవ్ విత్ ఇన్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కానీ నీ ప్రేమ వస్తు వాహనాలపైన భ్రాంతితో కూడి ఉంటుండాలి.
0: ఆఫ్టర్ ఆల్ దిస్ లవ్ టువర్డ్స్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ దే ఆర్ మొమెంటరీ.
1: నా ప్రేమ ఎట్టి వాహనాలు ఎట్టి ఆంచలు లేవు.
0: భగవాన్ లవ్ is beyond all material. It's not possessive.
1: Idi pure, idi oka vidhamainatundi yokka, idi shuddhamainatundi.
0: Bhagavan is pure, unsullied, unpolluted, pure love.
1: Andari endu unnatundi prema,
0: the love in everyone.
1: Kontha negative ga maarutundadi.
0: Sometimes turns negative.
1: Vanchalato cherutundadi.
0: Because it is related to desire.
1: Netina chikkadu.
0: Bhagavan has no desire at all.
1: Na adantha kudunu positive ni.
0: Bhagavan is absolutely positive.
1: Kani positive lekunda negative prayojanam ledu.
0: Without positive negative is useless.
1: Negative lekunda positive prayojanam ledu.
0: Without negative positive is useless.
1: Kanukane I and you are one.
0: So Bhagavan says I and you are one.
1: Negative ni positive tho kalapandi.
0: And just join God.
1: Ee positive ni mee negative tho cherchukondi.
0: And then take God into you.
1: Manam anubhavinchaleinatundi okka ee sukaru emi undavu lokamlo.
0: Then there will be no pleasure, no happiness that you cannot experience.
1: ప్రేమ స్వరూపులారా, ఈ విధమైన యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకున్నప్పుడే
0: when we have this interrelationship,
1: జీవితం ఎంతైనా ఆనందాన్ని పొందుతుంది.
0: The life is bound to be blissful.
1: ఎట్టి ఆనందము? బ్రహ్మానందం.
0: What side sort of bliss? Supreme bliss.
1: ఆ ఆనందాన్ని మనం పొందుకుంటే పరమ సుఖదం.
0: And it is supreme bliss, happiness state.
1: అప్పుడే మనం బ్రహ్మ స్వరూపులైపోతాం.
0: And then you become divine at that
1: level. ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: You don't need to follow.
1: ఒకవేళ నీకు ఇష్టమంటే సాధన చేసుకో, తప్పు కాదు.
0: If you really want, follow one spiritual
1: path. ఈ సాధనను నీ మనోతృప్తి నిమిత్తమే చేస్తున్నావే కానీ
0: the spiritual practices give you satisfaction.
1: ఆత్మతృప్తి కాదు.
0: It's not for the satisfaction of the self.
1: అందరి యందు ఏకత్వాన్ని భావించు.
0: Consider everyone equal.
1: అందరి యందు ప్రేమ తత్వాన్ని పంచిపెట్టు.
0: And share love with everybody.
1: ఇది నిజమైనటువంటి ఒక సాధన.
0: This is the true spiritual practice.
1: Karuka ye devudaina ye naamamaina anni okate.
0: Any name, any form are one and the same. Ek
1: prabhu ka anek naam.
0: One God has many names.
1: Anek naamam undinappudikini manam ye vidhanga bhavinchali?
0: God has many names.
1: Nee oka dinamu sahasra naamarchana cheyalanukuntunnavu.
0: One day you may worship God in 1000 names.
1: Kaani 1000 manchi gandhamulu anaga poolu techu pettukunnam.
0: And you brought 1000 flowers for worship.
1: Okkokatori Keshavaya Namaha.
0: You say one name and offer flower. Another name, offer another flower.
1: Masood Nayan Maha, Trivikramayan Maha. Even in Vokoku Pair Chepi, Vokoku Pushpa Vestuna.
0: By saying each name, you start offering a flower each time.
1: Kani Vokoku Pair, Vokoku Rupa Mundakara.
0: Do you find each form for every name?
1: Munake, Hindi Pair to Mir Pujistunar.
0: One form is called by many names.
1: Karukane Bhagavantu Yakaranadu.
0: Then where is God? God has many forms, he is in you too. And this we call it Anga Puja.
1: Netram samarpayami antam.
0: I say I offer my eye.
1: Ilanti pujalu cheyatam enta doshamo.
0: What a mistake it is to offer such meaningless
1: prayer.
0: What satisfaction you have.
1: Tripti.
0: God will not receive such prayer.
1: నేత్రం సమర్పయామంటే నువ్వు నేత్రాన్ని సమర్పిస్తున్నావా?
0: When once you say I offer my eye, do you do?
1: తీసుకుంటున్నావు, నేత్రం పైన పెట్టుకుంటున్నావు, నేత్రం సమర్పయామి అంటున్నావు.
0: You collect a flower, touch it and then offer to God.
1: చెప్పేది నేత్రము, ఇచ్చేది పుష్పము.
0: You say I, but you offer flower.
1: కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక విధమైనటువంటి దైవానికి కూడా నువ్వు ద్రోహం చేస్తున్నావు.
0: In fact you are cheating God.
1: దైవం ప్రసాదించినటువంటి ఈ అంగం నువ్వు ఎందుకు దైవానికి కావాలి?
0: In fact all the whole body and the limbs are the gifts of God.
1: ఈ దేహమే నీది,
0: the body,
1: ఈ అంగములే నీవి,
0: limbs,
1: నేనే నీవాడు,
0: and God belongs to
1: you,
0: and you belong to him.
1: ఈ యొక్క సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు ఏ యొక్క పూజలు మనకు అక్కర్లేదు.
0: When there is intimate relationship you don't need to pray or worship.
1: అంతటి ఉన్నత స్థాయికి రాలేనటువంటి వాళ్ళు చిన్న చిన్న పూజలు చేసుకోవచ్చు, తప్పులేదు.
0: Those I have not reached that stage,
1: జ్ఞానాలు చేసుకోవచ్చు, తప్పులేదు.
0: In this direction of routine
1: Japan
0: meditation worship, nothing wrong about
1: it.
0: They all have got to be practiced initially. Gradually you should cut short, reduce such practices. Kill, remove all the negative feelings. Develop, grow more and more positive
1: thoughts.
0: Along the way someone criticizes it. And then you have to transform it.
1: నన్ను ఈ విధమైన పేరుతో నన్ను పిలుస్తున్నాడు.
0: ఇన్ వాట్ వే హీస్ కాలింగ్ మీ?
1: తల్లిదండ్రులు నాకు ఎన్నో పేర్లు పెట్టారు.
0: మెనీ హావ్ గివెన్ మీ మెనీ నేమ్స్.
1: వాడేమో నన్ను దుష్టుడు అని పిలుస్తున్నాడు.
0: అండ్ హీస్ కాలింగ్ మీ బ్యాక్.
1: అది కూడా ఈ దేహానికి పేరే.
0: దిస్ ఈజ్ ఆల్సో ది నేమ్ ఆఫ్ మై బాడీ.
1: అది కూడా ఈ దేహానికి పేరే.
0: దట్స్ ఆల్సో ది నేమ్
1: ఆఫ్ మోసగాడు అంటే అది కూడా ఈ దేహానికి పేరే.
0: ఎనీవన్ సేస్ ఓల్డ్ మ్యాన్ దట్స్ నేమ్ ఆఫ్ ద బాడీ.
1: కానీ అన్ని ఈ దేహానికి పెట్టేటువంటి పేర్లు.
0: ఆల్ ఆర్ ది నేమ్స్ గివెన్ టు ద బాడీ.
1: నా తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు.
0: మై పేరెంట్స్
1: నా మిత్రులు ఇంకొక పేరు పెట్టారు.
0: ఫ్రెండ్స్ గివ్ అనదర్ నేమ్.
1: మిత్రులు ఇంకొక పేరు పెడుతున్నారు.
0: అండ్ అదర్స్ గివ్ మీ నిక్ నేమ్ టు.
1: ఈ దేహానికి పేర్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు.
0: దిస్ బాడీ హస్ మెనీ నేమ్స్.
1: కాబట్టి నీవే మాత్రం దేహాన్ని రక్షణ చేయవద్దు.
0: Don't go by the body.
1: వాడు దుష్టులన్నంత మాత్రం నీవు దుష్టులవుతావా?
0: If anyone calls you bad, would you be bad now?
1: కాబట్టి దుష్టులన్నాడంటే దాన్ని ఎట్టని నిర్మూలం గావించడానికి నా దుష్టత్వంలో నిర్మూలం చేయాలి.
0: If he calls you bad, try to be free from bad quality.
1: ఎవరే మనం దూషించినప్పటికీ ఆలో ఉన్నటువంటి దోషాన్ని మనం కొంతవరకు తుడుచుకోవడానికి ప్రయత్నించాలి.
0: If anyone points out a mistake, try to be free from that mistake.
1: చాలా మంది ఇప్పుడు కలియుగం లోపల
0: in this Kali age,
1: మనోభిష్టములు విఫలమైనప్పుడే
0: when desires are not
1: fulfilled, భగవంతుని దూషించడం అభివృద్ధి అవుతుండాలి.
0: They start blaming God.
1: ఇది అన్ని దేశంలో ఎందుకు ఉంటుండాలి?
0: This is there in all countries.
1: కనుక ఇలాంటి తుచ్చమైన అనర్చమైన ఈ యొక్క అపవిత్రమైన భావాన్ని మనం ఏమాత్రం తీసుకోకూడదు.
0: Don't have such mean, disrespectful, unsacred thoughts.
1: వాడి యొక్క దుష్టత్వం వాడిది.
0: After all, you have got your own wickedness. We can call it. So,
1: త్యాగరాజ సమయం లోపల
0: in times of Chagaraju
1: cheppadu,
0: he said
1: enta maatramana evaru talchina anta maatrame neevu.
0: God appears in the way you estimate.
1: Evaru ye vidhanga talustaro vaadaku aa vidhanga roopondutundi.
0: As you think of him, he manifests.
1: నీవు మంచి భావంతో సంపాదించు, ఆ మంచి భావమే నీకు ప్రాప్తిస్తుంది.
0: ఇట్స్ ఆల్ గుడ్ థాట్స్. ఇఫ్ యూ ప్రే టు హిమ్, యూ విల్ ఫైండ్ దట్ మేనిఫెస్టేషన్. ప్రేమ
1: స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఎవరిపైన ద్వేషాలు పెట్టుకోకుండా,
0: డోంట్ హేట్ ఎనీబడి,
1: ఎవరిని మనం నిందించకుండా,
0: డోంట్ అక్యూజ్ ఎనీబడి,
1: సాధ్యమైనంత వరకు అందరినీ ప్రేమిస్తూ రండి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ లవ్.
1: అవకాశం లేకపోతే ప్రేమించడం మానుకోండి.
0: And if not possible,
1: దూషించడం మాత్రం పెట్టుకోకండి.
0: బట్ డోంట్ హేట్ ఎనీబడి.
1: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ టు డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్, యూనిటీ.
1: ఈ దేహానికి దినాలు గడిచిపోయే కొద్దీ నెలలు నెలలు కలిపి చెబుతుంది, సంవత్సరాలు కూడా బయలుదేరుతుంటాయి.
0: As days pass by, months roll on, years pass by.
1: నాకు ఎప్పుడు కూడా ఈ బర్త్డే చేసుకోవాలని నాకు ఆశ లేదు.
0: భగవాన్ నెవర్ వాంటెడ్ ద బర్త్డే సెలబ్రేషన్.
1: కానీ భక్తులందరూ చేరటం వల్ల వారి నిమిత్తమే నేను ఈ పండుగ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
0: As all devotees assembled here, birthday has got to be performed.
1: ఏది ఇష్టం లేదు.
0: In fact, Bhagavan doesn't want it.
1: ఆ భక్తులు నేను ఈ రెండింటికి సంబంధమే నా యొక్క సంబంధం.
0: భగవాన్ గోస్ బై దిస్ ఫీలింగ్, భగవాన్ అండ్ హిస్ డివోటీ.
1: కనుక మీ ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: దేశక్షేమాన్ని మాత్రం లక్ష్యం అందించుకోండి.
0: థింక్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ యువర్ కంట్రీ.
1: ఈ భారతదేశం ఎంతో పవిత్రమైనటువంటిది.
0: భారత్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
1: భారతదేశం అనే బంగారం అనకుండా.
0: In fact, there is gold in this country.
1: పరదేశం అనే గుమ్మడ వట్టి అయిలా.
0: And then why do you want to go outside?
1: బంగారం మన దగ్గర ఉంటుంటే ఈ రాగి పిత్తాలి మనం ఎందుకు ఆశించాలి?
0: Then once you have got the gold with you, why do you want the brass and copper?
1: దేవత్వం సర్వరూపంతో ఉంటుండాలి.
0: And he has got in every form.
1: మరి దీనిని మీరు ఆనందంగా అనుభవించుకుంటూ
0: ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ఫుల్లీ.
1: ఎక్కడ పోయినప్పటికీ ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: యు మే గో ఎనీవేర్, డెవలప్ దిస్ లవ్.
1: ఆ ప్రేమనే చాలు.
0: అండ్ దిస్ లవ్ ఈజ్ ఇనఫ్.
1: ఈ ప్రేమ చేతనే మనం జీవించాలి.
0: అండ్ వీ హావ్ టు లివ్ అవర్ లైఫ్.
1: ఈ ప్రేమతోనే మనం బ్రతకాలి.
0: అండ్ వీ కెన్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్.
1: ప్రేమనే మనం ఆరగించాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఎంజాయ్ దిస్ లవ్.
1: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము.
0: గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్.
1: ప్రేమ ప్రేమతో సంధింప నియమం అగును.
0: ఇట్స్ ఓన్లీ ది కనెక్షన్ లవ్ టు లవ్.
1: కాన ప్రేమను మీరు గట్టిగా గట్టిన్నా.
0: సో స్ట్రెంగ్థెన్ ద లవ్.
1: అద్వితీయమునందంగా నలగరు.
0: యూ విల్ రీచ్ దట్ నాన్ డ్యూయల్ స్టేట్.
1: అద్వితీయాన్ని మీరు పొందుతారు.
0: అండ్ యూ దట్ నాన్ డ్యూయల్ ఎఫల్జెన్స్.
1: ఒక్క ప్రేమను మాత్రమే పెంచుకోండి.
0: అండ్ దిస్ లవ్ ఈజ్ ఎనఫ్.
1: ఈనాడు లోకంలో ద్వేషము, అసూయ, డంబము ఇలాంటి ఆవరణాలు అంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ టుడే వీ ఫైండ్ ద సెల్ఫ్ ప్రైజ్, అగ్రాండైజ్మెంట్, ఎగ్జిబిటరిజం.
1: ఒక ప్రేమతత్వం ఒకటి చాలు.
0: అండ్ గివ్ అప్ ఆల్ ఆఫ్ దెమ్. లవ్ ఈజ్ జస్ట్ ఎనఫ్.
1: మన అభిష్టం నెరవేరని నెరవేరకపోని.
0: డిజైర్ మే బి ఫుల్ఫిల్డ్.
1: ఇది కూడా మన మంచి కోసమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: నేను ఆశించాను ఒక పని.
0: I wanted one.
1: అది నాకు కాలేదు.
0: I couldn't.
1: కాదప్పుడు వారిపై ఎందుకు ద్వేషించాలి?
0: Then why should you hate? Because you
1: are desiring. ఆ ద్వేషించడం ఏమైపోతుంది? నీ యొక్క ఫలితం కూడా పోతుంది.
0: And then you will lose all positive results there.
1: ఈ నష్టము, ఈ కష్టము కలిగించటము నా మంచి కోసమే.
0: The difficulty, the failure is for my own
1: good. ఇంతకుడు ఏదో ఒకటి మంచి ఉన్నది.
0: There is good, something good even in this loss.
1: ఏం చేసినా దాంతో ఒక మంచి ఉంటుంది.
0: Anything might happen is for my own good.
1: మంచి చెడ్డలు రెండుగా పోటీ ఉండు.
0: The good and bad go together.
1: ఈ రెండు లేకుండా ఏది ప్రయత్నం కాదు.
0: Nothing can happen without these two.
1: కనుకనే చెడ్డ లేకుండా మంచి రాదు.
0: దేర్ కెనాట్ బి గుడ్ వితౌట్ బ్యాడ్.
1: మంచి లేకుండా చెడ్డ జరగదు.
0: అండ్ గుడ్ బ్యాడ్ విల్ నెవర్ హ్యాపెన్.
1: కాబట్టి ఈ మంచిలోనే ఒక చెడ్డ ఉంది, చెడ్డలోనే మంచి ఉంది.
0: సో దేర్ ఇస్ బ్యాడ్ ఇన్ గుడ్ అండ్ గుడ్ ఇన్ బ్యాడ్.
1: కనుక నేను రెండింటిని ఏకత్వంగా తీసుకోండి.
0: వీ షుడ్ కన్సిడర్ దెమ్ ఇస్ ది ఈక్వల్ మైండెడ్నెస్.
1: సుఖ దుఃఖే సమయకృత్వ లాభో లాభ జయాజి.
0: ద పెయిన్ అండ్ ప్లెజర్, ద ప్రాఫిట్ అండ్ లాస్.
1: ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం చిక్కుతుంది.
0: అండ్ ప్లెజర్ లైస్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: కనుక
0: సో
1: ఏదో ఆశ అని మనం ఊరికి పెంచుకుంటూ పోకూడదు.
0: డోంట్ హ్యావ్ టూ మెనీ డిజైర్స్.
1: ఈ డిజైర్స్ ని తగ్గించుకుని
0: రిడ్యూస్ యువర్ డిజైర్స్.
1: డివైన్ డిజైర్స్ పెంచుకుంటే
0: గ్రో డిజైర్ ఫర్ గాడ్
1: మనకు హాని కలుగుతుంది.
0: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ డివైన్ డిజైర్
1: హాయి చిక్కుతుంది.
0: యూ విల్ బి వెరీ హ్యాపీ.
1: ఈ లోక సంబంధమైనటువంటి బాధ్యతలు పెంచుకునే కొలది ఇంకా పెరిగిపోతూనే ఉంటుంటాయి.
0: ద వరల్డ్ రెస్పాన్సిబిలిటీస్, ఆబ్లిగేషన్స్ విల్ బి నేచురల్లీ మోర్ అండ్ మోర్.
1: ఏదో నా బాధలు నివాళి గావించుకునే కోసం నేను పెంచుకుంటున్నాను అనుకుంటారు. చాలా పొరపాటు.
0: యూ థింక్ దర్ యూఆర్ అన్బర్డనింగ్ యువర్ సెల్ఫ్. ఇట్స్ అ మిస్టేక్.
1: చాలా పొరపాటు.
0: నో, ఇట్స్ అ మిస్టేక్.
1: కోరికలు ఎంత పెరుగుతుందో ఆనందం అంత తరుగుతుంది.
0: ద మోర్ డిజైర్స్ యూ హ్యావ్, you will be less happy.
1: ఎంత తరుగుతుందో ఆనందం అంత పెరుగుతుంది.
0: When once the desires decrease, the bliss increases.
1: నాకు ఆనందం లేదు, ఆనందం లేదు అంటే దీనికి కారణం ఏమిటి?
0: Why are you not happy?
1: నీ కోరికలు పెంచుకుంటున్నావు, పెంచుకుంటున్నావు, పెంచుకుంటున్నావు.
0: Because desires are growing, increasing day by
1: day. ఆనందం తరిగిపోతుండాలి.
0: And so you are not happy.
1: కానీ కోరికలు తరిగించి చేసుకోండి, తప్పక ఆనందం పెరుగుతుంది.
0: When once you put a check or a ceiling on the desire, you will be happy more and more.
1: మీకు అన్నిటికీ తెలుసు.
0: You all know this.
1: సత్యభామ సువాంచితేత కృష్ణుని స్వాధీనం చేసుకోవాలని చెప్పని అతని తూకం వేసి అతని కొనాలని ప్రయత్నం చేసింది.
0: సత్యభామ వాంటెడ్ టు పొజెస్ కృష్ణ, కీప్ హిమ్ ఆల్ టు హర్ సెల్ఫ్.
1: తర్వాత ఒక మంచి ధనమంతా ఉంటుండాలి.
0: అండ్ సత్యభామ
1: శమంతకమైనటువంటి దినానికి ఇన్ని తులములు అనేటువంటి అభివృద్ధి చేస్తుంది.
0: అండ్ షీ కెన్ హ్యావ్ గోల్డ్ టు ఎన్ ఎక్స్టెంట్.
1: కాబట్టి బంగారుతో తూకం చేసిన ఆ భర్తను స్వాధీనం చేసుకోవచ్చు అనుకుంది.
0: అండ్ షీ థాట్ దట్ షీ కెన్ బ్యాలెన్స్ షీ కెన్ వెయి లార్డ్ అండ్ బై హిమ్.
1: అప్పుడు కృష్ణుని కొనడానికి ప్రయత్నం చేస్తే
0: అండ్ వెన్ షీ వాంటెడ్
1: ఎంత బంగారం వేసినప్పటికీ కృష్ణుడు కదలలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ గోల్డ్ షీ కుడ్ నాట్ బ్యాలెన్స్ హిమ్.
1: కానీ ఇంకేం చేస్తూ ఉన్నదంతా వేసింది.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ పుట్ ఆల్
1: భగవంతుడు బంగారపు చిక్కడు.
0: నో యూ కెనాట్ బై గాడ్.
1: ధనమునకు చిక్కడు.
0: నాట్ యూ కెనాట్ బై
1: గుణమునకు మాత్రమే చిక్కుతాడు.
0: బట్ యూ కెన్ బై హిమ్ విత్ యువర్ గుణ ద క్వాలిటీ.
1: అప్పుడు రుక్మిణి దగ్గరికి పరిగెత్తిపోయింది.
0: దెన్ సత్యభామ రాన్ టు రుక్మిణి.
1: ఆ రుక్మిణి తులసి పూజ చేస్తూ ఉండినారు.
0: షీ వాస్ వర్షిపింగ్ విత్ తులసి.
1: ఇంత తులసి తీసుకుని తన చేతిలో పట్టుకుని సత్యభామ పిలిచింది కదా అని వచ్చేది.
0: షీ కలెక్టెడ్ తులసి లీఫ్ అండ్ ఫాలోడ్ సత్యభామ.
1: ఈ కథ అంతా కూడా నారదుడు చెప్పాడు.
0: ఆల్ ది స్టోరీస్ నేరేటెడ్ బై నారద.
1: చెప్పేటప్పటికి చెల్లి నీవి ఇలాంటి దుర్మార్గానికి నీకు పోవడం చాలా మంచిది కాదు.
0: సిస్టర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ టు ప్రొసీడ్ ఇన్ దిస్ రాంగ్.
1: భగవంతుడు ధనములకు చిక్కేటువంటి వాడు కాదు.
0: యూ కెనాట్ బై గాడ్ విత్ మనీ.
1: పవిత్రమైన గుణములకు చిక్కుతాడు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ క్యారెక్టర్ యువర్ డివోషన్ యూ కెన్ హావ్ హిమ్.
1: అప్పుడు నీవేనా చూడమని చెప్పి కోరింది.
0: అండ్ దెన్ షీ వాంటెడ్ సంథింగ్ ఇన్ దిస్ మ్యాటర్.
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: దెన్ షీ సెడ్
1: సత్య
0: సత్య
1: రూపానికి నామము నామానికి రూపము రెండింటికి సరైన తూకము అన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ అండ్ ఫార్మ్ వుడ్ మేక్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
1: కృష్ణ నీ రూపానికి నీ నామే సరి అయిన తూకము అనింది.
0: సిస్టర్ కృష్ణ ఫర్ యువర్ ఫార్మ్ యువర్ నేమ్ ఈక్వల్.
1: మధ్యలో నారదుడు ఉన్నాడు.
0: నారద
1: అమ్మా కృష్ణుని సాకారంతో ఇస్తున్నాను నాకు సాకారమైనటువంటి ఒకటి కావాలి.
0: అండ్ హి సెడ్ ఐ యామ్ ఆఫరింగ్ కృష్ణ విత్ ఫార్మ్.